0: ప్రేమతోనే పోల్చుతున్నారు.
1: సిన్స్ దెన్ షీ స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్ విత్ లవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా ఏ యొక్క అభిష్టం నెరవేర్చుకోవాలన్నా,
1: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ యువర్ డిజైర్ ప్రేమను
0: పెంచుకోండి, మీ అభిష్టం సర్వము సంసిద్ధమవుతాయి.
1: లవ్ విల్ గ్రాంట్ ఆల్ ద బూన్స్.
0: ద్వేషించకండి.
1: Don't hate anybody.
0: ఇది ఏ మీకు సరైనటువంటి ఆదర్శము.
1: దిస్ ఇస్ ద ట్రూ ఐడియా.
0: ఇది ముఖ్యమైనటువంటి సందేశము.
1: దిస్ ఇస్ ద మెయిన్ మెసేజ్ టుడే.
0: ప్రేమ స్వరూపులు మీరు కావాలి.
1: యు ఆర్ ది ఎంబోడిమెంట్
0: ప్రేమ హృదయులు కావాలి.
1: అండ్ యూ షుడ్ ప్రేమ మయులు కావాలి. యూ షుడ్ ది పర్సనిఫికేషన్ ఆఫ్ లవ్
0: అనుభవించాలి.
1: అండ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ఫినిట్.
0: కనుక ఇది ఏ ఈనాడు మీకు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్.
1: దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ భగవాన్ ఈస్ గివింగ్ టు యూ దిస్ మార్నింగ్.
0: ఇది ఒక్క ధనమే.
1: దిస్ ఇస్ ద చీఫ్ వెల్త్.
0: ఇవన్నీ కూడా నా ఒక్కటి కాదు.
1: ఇన్ఫాక్ట్ నన్ బిలాంగ్ టు
0: ఏదో భక్తులు కట్టించారు, భక్తులవే ఇవన్నీ కూడా.
1: దీస్ ఆర్ ఆల్ బిల్ట్ బై డివోటీస్.
0: నా దగ్గర ఉన్నటువంటి ఓన్ ప్రాపర్టీ ఒక్కటే.
1: భగవాన్స్ హోల్ ప్రాపర్టీ ఇస్ వన్.
0: ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
1: లవ్ ఇస్ హిస్ బిగ్గెస్ట్ ఓన్లీ సోల్. ప్రేమను మీకు ఎంతైనా ఇస్తాను. అండ్ ఇస్ ప్రిపేర్డ్ టు గివ్ యూ.
0: కాబట్టి దేహమైనా మీకు ఇస్తాను.
1: అండ్ ఇస్ రెడీ టు గివ్ హిస్ బాడీ.
0: మీరు ఆనందంగా జీవించండి.
1: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: ఆదర్శవంతులుగా బ్రతకండి.
1: బి ఐడియల్.
0: నిజమైనటువంటి ఆనందం నాకు అప్పుడు కలుగుతుంది.
1: అండ్ దెన్ భగవాన్ విల్ ఎక్స్పీరియన్స్
0: నాకు ఆనందం కాదు.
1: దిస్ ఇస్ నాట్
0: మీ ప్రేమనే నాకు ఆనందము.
1: యువర్ లవ్ మేక్స్ హిమ్ హ్యాపీ.
0: నా ప్రేమనే మీకు ఆ సౌభాగ్యము.
1: భగవాన్స్ లవ్ ఇస్ యువర్ వెల్త్.
0: కనుక దానిని మీరు కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తుంది.
1: భగవాన్ వాంట్స్ us to ప్రిజర్వ్ సస్టైన్ ప్రొటెక్ట్ దిస్ డివైన్ లా.
0: అందరూ ఈనాడు
1: టుడే
0: శాశ్వతమైనటువంటి యొక్క భక్తిని.
1: You should have that permanent
0: పవిత్రమైన జీవితాన్ని.
1: You should have sacred life.
0: దీర్ఘమైనటువంటి జీవితాన్ని.
1: Long life.
0: సుఖమైన జీవితాన్ని.
1: A happy life.
0: పొందుదురుగాక.
1: Then all of you have all these.
0: మీ కష్టములన్నీ కూడా నువ్వు పరిహారం అవుగాక.
1: ఆల్ యువర్ డిఫికల్టీస్ విల్ గో, విల్ లీవ్ యూ.
0: కనుక మీ కష్టములకు యోచించకుండా.
1: డోంట్ బి బాదర్డ్ బై యువర్ ప్రాబ్లమ్.
0: లభించినటువంటి సుఖాన్ని మీరు అనుభవిస్తూ పోండి.
1: అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ పర్మనెంట్ హ్యాపీనెస్ హియర్ ఆఫ్టర్.
0: ప్రేమ ముదిత మనసు కహో.

0: జగత్ సర్వం. ఈ ప్రపంచమంతా కూడాను దైవాధీనమై ఉన్నది.
1: ది హోల్ యూనివర్స్ ఇస్ డివైన్.
0: సత్యాదినంచు దేవతం. ఈ దైవము సత్యం యొక్క ఆధీనంలో ఉంటున్నది.
1: ద డివినిటీ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ట్రూత్.
0: తత్ సత్యం ఉత్తమాధీనం. అట్టి సత్యము ఉత్తముల యొక్క ఆధీనంలో ఉంటుంటాయి.
1: దిస్ ట్రూత్ ఇస్ అడ్హియర్డ్ అండ్ స్పోకన్ బై ఎ నోబుల్ మ్యాన్.
0: ఉత్తమో పరదేవత. అట్టి ఉత్తముడే దైవస్వరూపుడు.
1: That noble person is personification of the divine.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: దైవాన్ని గురించి పూర్ణ పరిజ్ఞానం లేనటువంటి ఆ సమయం నందు అనేక విధములుగా కూడాను విచారణ సల్పుతూ వచ్చారు.
1: People investigated about the divine and the divinity in several ways.
0: కానీ దైవాన్ని నిర్ణయించుకునలేక ప్రకృతిని ఆరాధన చేస్తూ వచ్చారు.
1: They could not estimate the divinity in full and therefore they started worshipping prakriti, the nature.
0: కాలము గడిచిన కొలది ప్రకృతి ఆరాధన సల్లంగిల్లి మూర్తి ఆరాధన లోపల భారతీయులు అభివృద్ధిగాంచారు.
1: As the times passed by, they discontinued worshipping the nature and had taken to worshipping the idols, murti.
0: మూర్తి అనగా జన్మించినటువంటి ప్రతి ప్రాణి కూడాను మూర్తి స్వరూపమే.
1: మూర్తి, the idol meant the one, everyone that's born has a form, murti.
0: జన్మతో కూడినటువంటి యొక్క జీవులన్నీ కూడాను మూర్తి స్వరూపాలే.
1: ఆల్ దోస్ దట్ ఆర్ బోర్న్ హ్యావ్ ఫార్మ్స్ స్పెసిఫిక్.
0: తల్లిని పూజించటము, తండ్రిని పూజించటము, గురువులను పూజించటము, పెద్దలను గౌరవించటము, ఇవన్నీ నువ్వు తప్పేమున్నది.
1: వర్షిపింగ్ ద మదర్, వర్షిప్ ద ఫాదర్, ద ప్రిసెప్టర్ అండ్ ఎల్డర్స్ amount to the worship of the form, murti.
0: Veere murti swarupulu.
1: They have forms.
0: Aithe itti murtulaku chaitanyamu, daya, prema, karuna, sahanamu, sanubhuti, ityadi aacharanayamainatundi sadgunamulu untunnayi.
1: These forms that received adoration and worship have in them the awareness, the compassion, love, forbearance and sacrifice.
0: Kani idi evaru kodunu kaadani cheppaleru.
1: None can deny this.
0: Konni shila roopamuluga untunnayi.
1: Some forms are idols made up of stone.
0: Indulo chaitanyam leka, sahanam leka, prema leka, కదలిక లేక, ఆనందము లేక, ఆ విధంగా జడస్వరూపమై ఉంటున్నాయి.
1: దీస్ ఐడల్స్ మేడ్ అప్ ఆఫ్ స్టోన్ యూ డు నాట్ ఫైండ్ ఇన్ ద అవుట్వర్డ్ వే ద లవ్, ద మూమెంట్, ద బ్లిస్ అండ్ సో ఆన్.
0: ఇట్టి రూపమును ఆరాధన చేయటము అనేక మంది ద్వేషిస్తూ వచ్చారు.
1: ది ఐడోలాట్రీ ఈస్ కండెమ్డ్ బై మెనీ.
0: అయితే దీన్ని ద్వేషించడం కూడాను ఒక విధమైన అజ్ఞానమే.
1: ద డినైల్ ఆఫ్ ఐడోలాట్రీ ఈజ్ ఆల్సో ఎ సైన్ ఆఫ్ ఇగ్నరెన్స్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఈజ్ ఎ ఫ్లవర్.
0: ఇది పుష్పము అని ఈ యొక్క వ్రేలు ఆ పుష్పాన్ని చూపుతుండాలి.
1: ఇట్ ఈస్ ది పాయింటింగ్ ఫింగర్ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ ద ఫ్లవర్.
0: ఇది ఒక టంబ్లరు అని ఒక ఈ యొక్క వ్రేలు ఆ టంబ్లర్ను చూపుతుండాలి.
1: ద ఫింగర్ పాయింట్స్ యు టువర్డ్స్ ద టంబ్లర్ దేర్.
0: చూపే అంత వరకు మాత్రమే ఈ వ్రేలు.
1: ద ఫింగర్ హెల్ప్స్ యు యాజ్ ఎ పాయింటర్.
0: పుష్పాన్ని చూసిన తర్వాత పుష్పం పైననే మన యొక్క దృష్టి పోతుంది, కానీ వ్రేలు పైన పోదు.
1: ద మూమెంట్ పాయింట్ ద ఫింగర్ డైరెక్ట్స్ యు టువర్డ్ ద ఫ్లవర్, యు స్టార్ట్ సీయింగ్ ద ఫ్లవర్ అండ్ నో మోర్ ద ఫింగర్.
0: అదే విధంగానే ఈ యొక్క విగ్రహములన్నీ కూడాను మన వేలుతో చూపినటువంటివిగా దైవాన్ని చూపుతాయి. దైవాన్ని చూసిన తర్వాత ఈ విగ్రహాలు మనము అక్కర్లేదు.
1: లైక్ వైజ్ దీస్ ఐడల్స్ డైరెక్ట్ యు టువర్డ్స్ గాడ్ డివైన్.
0: దైవాన్ని చేసేటువంటివి ఈ యొక్క విగ్రహములు.
1: దీస్ ఐడల్స్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద డివైన్ అండ్ గో టువర్డ్స్ ద డివైన్.
0: ఇట్టి స్వరూపాన్ని విమర్శించటము దోషము కాదా?
1: Criticizing such a noble idea is a mistake.
0: Konnintini manamu ati preetiga manamu aaradhana chestunnam.
1: We worship sun endearingly.
0: Mana taadalu muttadalu ainatundi varini chitramuluga cheesukoni vaatini mana grahamulo pinchukoni varini aaradhana chestuntam.
1: We have the photographs of our parents, the grandparents, and we worship them.
0: Kaani ఆ యొక్క చిత్రముల లోపల చైతన్యం ఉన్నదా?
1: డూ యూ ఫైండ్ లైఫ్ దేర్ ఇన్ దోస్ పిక్చర్స్?
0: కరుణ ఉన్నదా?
1: యూ ఫైండ్ ఎనీథింగ్ దేర్?
0: ప్రేమ ఉన్నదా?
1: లవ్
0: లేదు.
1: నో.
0: కానీ వీటిని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వై డూ యూ వర్షిప్ ద పిక్చర్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ ఫోర్ ఫాదర్స్?
0: మన పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించిపోయారు.
1: ది ఎల్డర్స్ హావ్ గివెన్ us an ideal to tread.
0: కనుకనే మన గృహం లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి.
1: And hence we have got the pictures of our parents adorning the wall.
0: ఈ చిత్రములో ఆదర్శం గారు నిరూపించి ప్రబోధించి ప్రచారం సల్పి అన్ని విధాలా మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకు ఉన్నారు.
1: We have elders who have passed on to us the ideals to follow.
0: కనుకనే వారి యొక్క ఆదర్శముల చేతనే ఈ యొక్క పటములను మనము ఉంచుకొని చైతన్యం లేకపోయినప్పటికీ మనం వాటిని ఆరాధన చేస్తున్నాము.
1: These pictures stand for all the idealism they lived up to. Though they have no life as such, we worship them.
0: 6 inches padavu 4 inches vedalpu undinatvanti oka 100 rupayala note undi.
1: We have 100 rupee currency note, 6 inches
0: and 4 inches
1: and 4 inches.
0: Aithe danlo chaitanyam unnada?
1: Is there life in the currency note?
0: దానిలో ప్రేమ ఉన్నదా?
1: డూ యూ ఫైండ్ లవ్?
0: కానీ ప్రేమనే లేకుండా ప్రతి మానవుడు కూడాను దాన్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు?
1: దో ద కరెన్సీ నోట్ హ్యాస్ నో లవ్ దేర్, యట్ మ్యాన్ లవ్స్ ఇట్.
0: 100 రూపాయల నోటును ద్వేషించేటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సన్ హూ డస్ నాట్ లవ్ ద కరెన్సీ నోట్.
0: ఏ దేశీయుడైనా కూడాను,
1: ఆఫ్ ఎనీ కంట్రీ,
0: ఏ ప్రాంతీయుడైనప్పటికీ,
1: ఆఫ్ ఎనీ రీజియన్,
0: ఏ కాలం వారైనప్పటికీ,
1: ఎనీ టైం,
0: ఈ ధనమును ఆశించేవారే కానీ దాన్ని విరోధించేటువంటి వారు కాదు.
1: ఎవ్రీవన్ వెల్కమ్స్ మనీ, నో వన్ డినైస్.
0: అయితే ఆ రూపాయి కోసమని ప్రాణాలు త్యాగం చేసినటువంటి వీరులు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ సాక్రిఫైస్ దేర్ లైవ్స్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయి కోసమని తన యొక్క జీవితాన్ని దారబోసేటువంటి వారు ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ మెనీ హూ జస్ట్ డైడ్ ఫర్ మనీ.
0: ఈ యొక్క రూపాయిలో ఉన్నటువంటి యొక్క చైతన్యం ఏమిటి?
1: What is the life principle in this money?
0: దీని యొక్క మహత్యం ఏమిటి?
1: What is the mystery behind it?
0: దీని మహత్యము గవర్నమెంట్ ముద్రనే దీని మహత్యం.
1: The mystery of a currency note, it carries the stamp of the government.
0: ఆ ముద్ర దాని యందు ఉండటం చేత దాన్ని అనేక మంది అనేక రీతులుగా ప్రేమిస్తూ అనుభవిస్తూ వస్తున్నారు.
1: Because of the stamp of the government on the currency note, people value it, adore it and worship it.
0: మనము జాతీయ పతాకాన్ని చూస్తుంటాం మనం.
1: వీ హ్యావ్ ద నేషనల్ ఫ్లాగ్.
0: ఈ జాతీయ పతాకము ఏదో నేసినటువంటి గుడ్డలు.
1: ఇట్ ఈస్ జస్ట్ ఎ క్లాత్ దట్స్ యాండ్.
0: కానీ చెరుకు పిచ్చి యొక్క తత్వము, ఒక గడ్డి పరుస యొక్క తత్వము ఈ యొక్క బట్టలో చేరి ఉంటున్నది.
1: వీ ఫైండ్ ఇట్స్ ఆల్ మేడప్ ఆఫ్ యాండ్ అవుట్ ఆఫ్ ద ప్లాంట్స్ దట్ ఆఫ్ ద గ్రాస్ ప్లేన్.
0: ఈ 100 రూపాయల నోటు ఎందుకు కూడాను గడ్డిపోచ యొక్క ముద్దనే ఉంటుండాలి.
1: ది కరెన్సీ నోట్ ఆల్సో క్యారీస్ బేసికలీ దట్ ఆఫ్ ద గ్రాస్ ప్లేట్.
0: చెరుకు పిచ్చి యొక్క ముద్దనే దీనిలో చేరి ఉంటున్నది.
1: అండ్ దే ఆల్ రిప్రజెంట్ ద వైల్డ్ గ్రాస్.
0: కానీ దీనికి ఎట్టి విలువ లేదు.
1: They have no value.
0: కాని అట్టి పతాకాన్ని మనము ప్రతి భారతీయుడుకును ప్రతి దేశీయుడుకును గౌరవిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు.
1: బట్ ద నేషనల్ ఫ్లాగ్ ఈస్ హైలీ కెప్ట్ ఇన్ హై ఎస్టీమ్.
0: దీనికి ఈ ఆరాధన ఎందుకు చేయాలి?
1: వై షుడ్ యూ డూ దాట్?
0: జడమైన విగ్రహాన్ని చేయటము మూర్ఖత్వం అని వాదించేటువంటి యొక్క మూర్ఖులు ఈ యొక్క పతాకాన్ని ఆరాధన చేయటము మూర్ఖం కాదా?
1: మెనీ ఫూల్స్ ఆర్గ్యూ దట్ ఇట్ ఈస్ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్ టు వర్షిప్ ఐడల్స్. బట్ ది వెరీ సేమ్ ఫూల్
0: ఈ 100 రూపాయల నోటు మనం కాపాడుకోవటము, దీనికోసం అన్ని విధాల కూడాను త్యాగం చేయటము, ఇది మూర్ఖత్వం కాదా?
1: ఈజ్ ఇట్ నాట్ ఫూలిష్నెస్ టు సాక్రిఫైస్ వన్స్ ఓన్ లైఫ్ ఫర్ మనీ?
0: ఈ విధంగా మానవుడు తన ఇష్ట అయిష్టములను పురస్కరించుకుని పూజలు ద్వేషములు కొనసాగుతూ వస్తున్నాయి.
1: దేర్ఫోర్ బేస్డ్ ఆన్ ద లైక్స్ అండ్ ద డిస్లైక్స్ ఆఫ్ మ్యాన్ కైండ్ వి ఫైండ్ ద వర్షిప్ అండ్ ద డినయల్.
0: ప్రతి మానవుని యందు కూడాను ఒక విశ్వాసం ఉన్నది.
1: Every man has faith in him.
0: ఆ విశ్వాసమే లేకుండినా దేనిని కూడాను ఆశించలేడు.
1: If he has no faith, he cannot expect to have anything.
0: ప్రతి మానవుని ఎందుకు మొట్టమొదటి ఆ విశ్వాసము అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, everyone has to develop this faith.
0: ఈశా వాస్యం ఇదం జగత్తు అనగా ఏమిటి? ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి ఈశ్వర స్వరూపమే.
1: ఈశా వాస్యం ఇదం జగత్. ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ డివైన్. ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇస్ డివైన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈశ్వర సర్వభూతానాం,
1: ఈశ్వర సర్వభూతానాం,
0: అట్టి ఈశ్వరత్వము అన్ని భూతములు ఎందు కూడాను చైతన్య స్వరూపంతో కలుగుతూనే ఉంటున్నది.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఈశ్వర?
0: సకలేశ్వర స్వరూపుడే ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ఐశ్వర్య.
0: ఇది ఆరు రకమైనటువంటి గుణములతో కూడి ఉంటున్నది.
1: గాడ్ హ్యాస్ సిక్స్ అట్రిబ్యూట్స్.
0: ఐశ్వర్యము,
1: ఐశ్వర్య వెల్,
0: దానము,
1: చారిటీ,
0: యశస్సు,
1: రెప్యుటేషన్,
0: గ్రంథ ఒక జ్ఞానము,
1: విజ్డమ్,
0: రసము,
1: ఎసెన్స్,
0: విజిక. ఈ ఆరింటి యొక్క తత్వమునే ఈ యొక్క ఈశ్వరత్వం అంటున్నారు.
1: ఈశ్వరత్వ డివైనిటీ రిప్రజెంట్ దీస్ సిక్స్ అట్రిబ్యూట్స్.
0: కనుకనే షడైశ్వర్య స్వరూపుడు ఈశ్వరుడు అని పేరు.
1: సో గాడ్ ఈస్ ద వెరీ మాస్టర్ ఆఫ్ దీస్ సిక్స్ ఫార్మ్స్ ఆఫ్ వెల్.
0: దీన్ని శంకర అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ శంకర.
0: సంగ్ అనగా చిదానందము, ఆత్మానందము.
1: సం మీన్స్ చిదానంద, ది ఎటర్నల్ బ్లిస్. ఆత్మానంద, ద బ్లిస్ ఆఫ్ ద సెల్.
0: కరా అందించేటువంటి వాడు.
1: కరా, హూ విల్ హ్యాండ్ ఓవర్?
0: ఆత్మానందమును, చిదానందమును అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర హూ కన్ఫర్స్ ద బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్ అండ్ ది ఎటర్నల్ బ్లిస్.
0: కనుక దైవత్వంతో అన్ని రకములైనటువంటి యొక్క నామముల యొక్క స్వరూపం కూడా ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ వీ ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీ నేమ్ అండ్ ఇన్ ఎవ్రీ ఫార్మ్.
0: ప్రతి మానవుడి ఎందు కూడాను ఈశ్వరత్వం అనేటువంటిది తాండవమాడుతూ ఉన్నది.
1: దేర్ యూ ఫైండ్ కాస్మిక్ ప్రిన్స్, డివైన్ ప్రిన్సిపల్.
0: సర్వభేదముల యొక్క సారమే ఈ యొక్క పదముల యొక్క అంతరార్థం.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ కనోట్స్ ది వెరియస్ సెన్స్.
0: సత్య అనేటువంటి దానికి ఋగ్వేదము అని అర్థముంది. సత్య అనే పదములకు ఋగ్వేదము అని అర్థముంది.
1: ద వర్డ్ సత్య హ్యాస్ ఎ మీనింగ్ ఋగ్వేద.
0: సా అనేటువంటి పదములకు సామవేదంగా ఉంటుండాలి.
1: ద లెటర్ సా స్టాండ్స్ ఫర్ సామవేద.
0: ఆ అనేటువంటి పదములకు అథర్వణ వేదంగా ఉంటుండాలి.
1: ఆ సిగ్నిఫైస్ అథర్వణ వేద.
0: మా అనేటువంటి పదమునకు, అది యా అనేటువంటి పదమునకు యజుర్వేదంగా ఉంటుండాలి.
1: యా సింబలైజెస్ యజుర్వేద.
0: సత్య సా ఆయి,
1: సత్య సా ఆయి,
0: సత్య ఋగ్వేదము,
1: సత్య ఋగ్వేద,
0: సా
1: సా
0: సామవేదము,
1: సామవేద,
0: ఆ అథర్వణ వేదము,
1: అథర్వణ వేద,
0: మా యా అనేటువంటిది యజుర్వేదం.
1: యా యజుర్వేద
0: సాత్యాస,
1: సాత్యాస.
0: కనుకని ప్రతి పదమునందు కూడాను వేదం యొక్క సారము ఇమిడి ఉంటున్నది.
1: ఎవ్రీ లెటర్ కంటైన్స్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
0: ప్రమాణపూర్వకంగా మనం విచారం చేసినప్పుడు అర్థం తెలియనిటువంటి మూర్ఖులు ఎన్ని రకమైనటువంటి అర్థములైనా చేసుకోవచ్చు.
1: ద ఫూలిష్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్.
0: లింగం అనగా ఏమిటి దీని అర్థము?
1: What is the meaning of lingam?
0: Gurtu ani niniki oka padam.
1: Lingam means sign.
0: Ee padam deni kosam upayogam pettaru?
1: Why do you use this?
0: అనగా లింగాకారము ఆత్మకు మాత్రమే సంబంధము.
1: The very form of linga represents the self.
0: ఇట్టి ఆత్మతత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై లింగము అనేటువంటి రూపం లోపల దానికి ఎటు ముఖము ఎటు కాలు అనేటువంటి తెలియదు.
1: Linga has no dimension and it represents the nature of the self.
0: కనుకనే భగవంతునికి ఆద్యంతములు లేనటువంటి స్వరూపానికి లింగము అని పేరు పెట్టారు.
1: God has neither beginning nor an end and so is called lingam.
0: ఈశ్వరత్వం అనేటువంటి దాన్ని సకలైశ్వర్యం అన్నారు.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద మాస్టర్ ఓవర్ ఆల్ వెల్త్.
0: ఈశ్వరత్వమే
1: అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో.
0: జ్ఞానము ఈశ్వరత్వమే.
1: విజ్డమ్
0: ఆరోగ్యము ఈశ్వరత్వమే.
1: హెల్త్
0: సంపద ఈశ్వరత్వమే. సిరి ఈశ్వరత్వమే.
1: సిరి ది వెల్త్.
0: కనుకని ఇవన్నీ కూడా సకలైశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు అని.
1: ఈశ్వర ఇస్ ద మాస్టర్ ఆఫ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: విద్య కూడా ఈశ్వరత్వమే.
1: నాలెడ్జ్ ఇస్ ఆల్సో ఈశ్వర.
0: కనుకని ప్రతిది కూడా ప్రపంచం లోపల మనం ముట్టినదంతా కూడా ఈశ్వర స్వరూపమే.
1: వాట్ ఎవర్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ లైఫ్, వాట్ ఎవర్ దట్ యు టచ్ ఇస్ డివైన్.
0: అన్నింటినీ చూపేటువంటిది మన యొక్క హృదయము.
1: ఇట్ ఇస్ అవర్ హార్ట్ దట్ డైరెక్ట్స్ దట్ పాయింట్స్ అవుట్ ఎవ్రీథింగ్.
0: హృదయం అనేటువంటిది కరుణతో కూడినటువంటిది.
1: ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకనే కరుణ స్వరూపమైనటువంటి యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ కంపాషన్.
0: జీవేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈశ్వరత్వము.
1: ఈశ్వరత్వ రిప్రజెంట్స్ ద హార్మోనీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: ఇటువంటి దివ్యత్వమైనటువంటి ఒక ఈశ్వరత్వాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాము.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ఈశ్వర.
0: ప్రపంచం లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క ఆరాధనలో జరుగుతూ ఉన్నాయి.
1: వి ఫైండ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వర్షిప్.
0: కానీ ఈ ఆరాధనలన్నీ కూడాను ఒక్క తత్వమునకు మాత్రమే ఉన్నది.
1: బట్ ఆల్ దీస్ మోడ్స్ ఆఫ్ రిప్రజెంట్ ఓన్లీ వన్ మెయిన్.
0: దానికి వేరు వేరు పేర్లంతా కూడా పెట్టుకుంటూ వచ్చారు.
1: బట్ డిఫరెంట్ వర్డ్స్ నేమ్స్ హావ్ బీన్ గివెన్.
0: రామ అన్న కృష్ణ అన్న ఈశ్వరుడు అన్న అంతా ఒక్కటే.
1: రామ కృష్ణ ఈశ్వర ఆల్ ఆర్ వన్.
0: కానీ కొంతమంది విశ్వాసము గాఢముగా ఉండటం చేత ఈశ్వరత్వము అని అనుకుంటారు.
1: Some have strong faith, therefore they.
0: మరికొంతమంది రామాయణంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంలో ఉండటం చేత రామతత్వాన్ని అభిష్టపెడతారు.
1: Some like the name Rama.
0: ఈ విధంగా వారి వారి లైక్ అనగా రమేతీతి రామ ఆ రమింపబడినటువంటి దానికి వారు వరిస్తూ ఉంటారు.
1: Therefore, because they like the very name Rama, so they worship him.
0: కనుక శివరాత్రి.
1: శివరాత్రి.
0: ఈ శివ అనగా ఏమిటి?
1: హూ ఇస్ శివ?
0: మంగళకరమైనటువంటి ఒక రాత్రి శివరాత్రి.
1: శివరాత్రి మీనింగ్ ఆస్పిషియస్ నైట్.
0: అనగా ఈ శివ అనేటువంటి మంగళకరమైనటువంటి తత్వము ఎక్కడ నుంచి వచ్చింది?
1: శివ ఆస్పిషియస్నెస్ వేర్ ఫ్రమ్ యు గెట్ ఇట్?
0: తన యొక్క శ్వాస నుంచి వచ్చినటువంటిది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ బ్రెత్.
0: అది ఏ సో హం సో హం అది ఏ ఆత్మ నుంచి వచ్చినటువంటిది శబ్దం.
1: దిస్ బ్రెత్ stands for this word soham that comes out of atma the self.
0: దీనిని హంసగాయత్రి అని పిలుస్తూ వచ్చారు కొంతమంది.
1: This is called హంసగాయత్రి.
0: హం అనగా తాను.
1: హం means I.
0: సో దైవము.
1: సో దట్ గాడ్.
0: కాబట్టి దైవాన్ని నేనే అనేటువంటి అంతరార్థాన్ని బోధిస్తూ వచ్చింది.
1: సో ది ఇన్నర్ మీనింగ్ ఈజ్ ఐ ఎమ్ గాడ్.
0: సోహం.
1: సోహం.
0: ఇది ఒక దినమునకు 21,600 పర్యాయములు నీకు ప్రబోధిస్తూ వస్తుండదు.
1: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ సోహం ద బ్రెత్ దట్ వీ టేక్ 21,600 టైమ్స్ ఏ డే.
0: ఇలాంటి ప్రబోధలు అనాది కాలం నుంచి కూడాను భారతదేశంలో ఆచరిస్తూ వస్తున్నారు.
1: దీస్ టీచింగ్స్ హావ్ బీన్ ప్రాపగేటెడ్ అండ్ ప్రాక్టీస్డ్ సిన్స్
0: విగ్రహారాధన మూర్ఖత్వం అని ఎవరు కూడా భావించరాదు.
1: No one should consider it as foolish.
0: ఇది మూఢత్వము అని చింతించరాదు.
1: You should not decide it as foolishness.
0: అది ఏ నిజమైనటువంటి మూర్తిని దర్శింపచేసేటువంటిది.
1: In fact, that will direct you to God.
0: ఇది పుష్పము అని ఈ వ్రేలు చూచుకున్నప్పుడు.
1: When this finger directs you to the flower.
0: ఈ వ్రేలు కేవలం మూర్ఖమైనటువంటిదేనా?
1: Can you call this finger a fool?
0: ఇది మూర్ఖమైనటువంటిది అయితే ఇది పుష్పము అని దీన్ని చూపగలుగుతుందా?
1: If that is foolish act, how does it direct you to God?
0: కనుక చూపబడినటువంటిది పుష్పము, చూపించినది వ్రేలు.
1: సో దాట్ విచ్ ఇస్ షోన్ ఇస్ ద ఫ్లవర్, దాట్ విచ్ షోస్ ఇస్ ద ఫింగర్.
0: దైవము చూపబడినటువంటిది.
1: గాడ్ ఈజ్ షోన్.
0: విగ్రహము చూపింపబడినటువంటిది.
1: ద ఐడల్ దట్ డైరెక్ట్స్ టు గాడ్.
0: కనుకనే దైవం అనేటువంటి విగ్రహాన్ని మనం ఏమాత్రం కూడా విస్మరించరాదు.
1: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ దీస్ ఐడల్స్.
0: ఇది జడమైనటువంటి విగ్రహం అని భావించరాదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దెమ్ యాస్ లైఫ్.
0: జడమందు చైతన్యం ఉంటుంది.
1: దేర్ ఈస్ అవేర్నెస్ దేర్ ఈవెన్ ఇన్ ది స్కిన్.
0: ఈ చైతన్యం లేనటువంటి ఒక జడము ఎక్కడ కూడా మనకు కానరాదు.
1: వితౌట్ దిస్ అవేర్నెస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఇనర్ మ్యాటర్.
0: ప్రతి అణువునందు కూడా ఈ యొక్క చైతన్యం ఉంటుండాలి.
1: అండ్ ఎవ్రీ ఆటమ్ హాస్ గాట్ దిస్ అవేర్నెస్.
0: సర్వరూపమునందు కూడా ఈ చైతన్య శక్తి ఉంటున్నది.
1: ఇన్ ఆల్ ఫార్మ్స్ వి ఫైండ్ దట్ పవర్ ఆఫ్ అవేర్నెస్.
0: అణు రణీయాన్ మహతో మహీయాన్. అణు నుంచి ఘనం వరకు కూడా చైతన్యం ఉంటున్నది.
1: వి ఫైండ్ దిస్ కాన్షియస్నెస్ ఆల్ ఓవర్ స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: కనుకనే మనము ఏదైనా కూడా ఇది జడం అని భావించరాదు మనము.
1: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ఎనీ యాస్
0: ఇనర్. దృష్టిలో ఆ విధమైన జడంగా నీకు కనిపించవచ్చును.
1: ఇట్ మైట్ బి ఇనర్ట్ ఫ్రమ్ యువర్ వ్యూ పాయింట్.
0: కానీ
1: బట్
0: వేద దృష్టి లోపల అన్ని చైతన్యమే.
1: ఫ్రమ్ వేదిక్ పార్లమెంట్స్ ఎవ్రీథింగ్ ఇస్ అవేర్నెస్.
0: కనుకనే అట్టి అవేర్నెస్ అనేటువంటి ఒక శక్తిని మనం విస్మరించడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు ఫర్గెట్ దట్ అవేర్నెస్.
0: కనుక ప్రతి దినము కూడాను మనం చేసే ఆరాధనలన్నీ కూడాను దైవానికి చెందినటువంటివి.
1: దేర్ఫోర్ వాట్ ఆల్ యాక్ట్స్ దట్ వి డు ఎవ్రీ డే అమౌంట్ టు వర్షిపింగ్ ద లార్డ్.
0: సర్వ పూజ సర్వత్ర సర్వవ్యాపి అయినటువంటి యొక్క ఉదాహరణ తత్వము ఆత్మతత్వము ఎందుకు కనిపించటం లేదు?
1: దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ యూనివర్సల్ హౌ ఇస్ దట్ వీ డోంట్ సీ దెమ్.
0: క్షీరమందు వెన్న చూడంగా కోరుదురు.
1: దేర్ ఇస్ బటర్ ఇన్ ద మిల్క్ అండ్ యూ డోంట్ సీ ఇట్.
0: కానీ వెన్న కోరినంత మాత్రమే మనకు లభించునా?
1: బై మియర్లీ డిజైరింగ్ ద బటర్ కెన్ యూ గెట్ ఇట్? నో.
0: ఆ చీరమును పెరుగుగా చేసి
1: అండ్ యూ హావ్ టు కర్డిల్ ఇట్ ఫస్ట్.
0: దాన్ని చిలికినప్పుడే ఆ వెన్న మనకు లభ్యమవుతుంది.
1: యూ హావ్ టు కర్డిల్ ద మిల్క్ అండ్ ద చర్న్ లేటర్ టు గెట్ ది బటర్.
0: కనుక నీ కనిపించలేదే ఆత్మ అనుకుంటే చాలా పొరపాటు.
1: బికాస్ ద సెల్ఫ్ ఇస్ నాన్ అపేరెంట్ యూ కెనాట్ డినై.
0: ఆత్మ సర్వులు ఎందుకు సర్వమానవులు ఎందుకు ఉండేటువంటి ఒక చైతన్య స్వరూపమే.
1: ద స్పిరిట్ ఆర్ ద సోల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అవేర్నెస్.
0: కానా
1: సో
0: ఈ సత్యాన్ని మనం గుర్తించకుండా రెండు దోషములు మనకు వెంటాడుతూ ఉంటుంటాయి.
1: వీ డోంట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ అండ్ వీఆర్ కమిటింగ్ టూ మిస్టేక్.
0: రెండు దోషములు వెంటాడుచుంటు నరుని.
1: అండ్ దీస్ టూ మిస్టేక్స్ వన్ ఫాలోస్ ది అదర్.
0: ఒకటి
1: వన్
0: లక్షల తప్పులు తన తప్పులను తాను మర్చిపోతుంటాడు.
1: వీఆర్ ఫర్గెటింగ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ మిస్టేక్స్ దట్ వీ కమిట్ ఫర్ అవర్ సెల్ఫ్.
0: అది ఒక్కటి.
1: దట్ వన్ మిస్టేక్
0: దాని వల్లనే దైవత్వాన్ని జ్ఞాపకం లేకుండా చేస్తుంది.
1: దట్స్ రీజన్ వై వీ ఫర్గెట్ గాడ్.
0: పరుల అణుమాత్ర దోషము పెద్ద చేయు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మిస్టేక్ కమిటెడ్ బై అదర్స్.
0: పరుల చిన్న తప్పును కూడా మనం పెద్దదిగా భావిస్తుంటుంటాం.
1: ఎ స్మాల్ మిస్టేక్ కమిటెడ్ బై అదర్ మ్యాన్.
0: ఆ యొక్క దోషమే నీకు దైవత్వానికి దూరం చేస్తుండాలి.
1: పాయింటింగ్ టు ది మిస్టేక్స్ మైన్యూట్ మిస్టేక్స్ ఇన్ అదర్స్.
0: తన యందున్నటువంటి లక్షల దోషాన్ని కూడా
1: ది ఇన్యూమరబుల్ మిస్టేక్స్ ఇన్ యూ
0: దాచిపెడుతుంటాది.
1: అండ్ యూ హైడ్ దెమ్.
0: ఈ రెండు దుర్గుణములు మన యొక్క హృదయం నుండి తీసివేసిన మనం నిజమైనటువంటి దైవ స్వరూపులమే.
1: హైడింగ్ అవర్ ఓన్ మిస్టేక్స్ అండ్ కన్సిడరింగ్ మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ మైట్ డిస్టెన్స్ అస్ ఫ్రమ్ గాడ్.
0: పరదోషములను మాత్రమే వెతుక్కుంటూ పోవటం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు బి ఇన్ సర్చ్ ఆఫ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్.
0: తన దోషమును తాను వెతకాలి.
1: సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్.
0: తన చిన్నదైనా కూడా దాన్ని పెద్దదిగా భావించాలి.
1: యువర్ ఫాల్ట్ మే బి సో స్మాల్ అండ్ టైనీ అండ్ సింపుల్.
0: పరుల దోషం నీకు కనిపించినప్పటికీ దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా చూసుకోవాలి.
1: బట్ ఇగ్నోర్ ది మిస్టేక్స్ ఆఫ్ అదర్స్.
0: అట్టి త్యాగభావమే సాధకులకు అత్యవసరం.
1: అండ్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ ఎసెన్షియల్.
0: ఈ త్యాగభావమే లేకుండా ఈ యోగత్వమే మనకు ప్రాప్తించదు.
1: Without the spirit of sacrifice, you cannot proceed along the spiritual path.
0: ఈనాడు ప్రపంచంలో ఎందు చూచినప్పటికీ,
1: in this world, wherever you see,
0: పరలో దోషమును వెతికేటువంటి ఒక పాపులు దినదినానికి అభివృద్ధి అవుతున్నారు.
1: Sinners are increasing day by day who point out others' mistakes.
0: తన అణుమాత్రమైన దోషాన్ని కూడా వెతకడానికి ప్రయత్నించినటువంటి ఒక వారు ఎక్కడా కనిపించడం లేదు.
1: There's not even a single wise man who will be able to find out a simple mistake.
0: కనుకనే అందరూ కూడా అశాంతికి గురి అవుతున్నారు.
1: That's the reason why all of us
0: are అందరూ కూడా దుఃఖమునకు గురి అవుతున్నారు.
1: That's why we are all miserable.
0: కనుక మొట్టమొదట మనం దుఃఖాన్ని దూరం చేసుకోవాలని.
1: So we have to cross this misery.
0: అశాంతిని మనం దూరం గావించాలని.
1: We have to shed this restlessness.
0: కోరేటువంటి ప్రతి మానవుడు కూడాను తన యందున్నటువంటి దోషాన్ని మొట్టమొదట చంపివేయాలి.
1: All those that aspire to be peaceful must give up these two.
0: పరలో దోషాన్ని వెతికేటువంటి వాడు మహాపాపి.
1: He is the worst of the sinners who finds fault with others. We should never find out faults in others. This is the meaning of Sivatva, the principle of Siva. We should have a sacred quality within us. Accusation of others is the worst of the sins. We should not be after that quality. In fact, if you want to criticize anybody, criticize yourself.
0: See,
1: having been born a man, having been a man, am I able to do manly deeds, the activity of a human being? What kind of activity am I doing? So you criticize yourself, you accuse yourself, and you punish yourself. Punishing one's own
0: self is
1: not simply repeating names, not sitting for meditation. Giving up all the bad qualities within is the true spiritual
0: power.
1: True sadhana, spiritual path meant cultivating good qualities and getting rid of bad qualities. That is sadhana.
0: Sanaga sakaleshwari swarupam.
1: Sa, the very form of different forms of wealth.
0: At sakaleshwari swarupamainatvanti aa saanu manamu dushistam enta paapam.
1: It's what a mistake, what a sin it is if you are aware
0: of
1: it.
0: Manam penchukunnappude adi mana dhanam.
1: And in fact, if we develop good quality, there is our wealth.
0: Kontamandi manavulaku krodham vastuntadi.
1: Some are angry.
0: Chanamu lopalle krodham vastundi.
1: They will have temper.
0: Kaani aa krodhamu evarini chedustundi?
1: Well, who will be spoiled by that?
0: Tana kopame tana shatruvu.
1: Your anger is your enemy.
0: Tana shanti tanaku raksha.
1: And in fact, your peace is protecting you.
0: Kopamni tanu champukovali.
1: Therefore, you have to kill your anger.
0: Daya chuttambavu.
1: And the compassion is your relief.
0: Tana santoshame swargamu.
1: And your happiness is the very
0: heaven. Tana dukkame narakamandru.
1: And your very misery is the hell.
0: Ilanti dukkame narakam manaku.
1: And that misery is the hell.
0: Eenadu manavulu nirantaram kodunu dukkamulo munigipothunnaru.
1: Man has drowned himself in misery.
0: Karanam emiti?
1: Why?
0: Tana doshanni tanu gurtinchukolekapotame deeniki moola karanam.
1: The reason is that he is not able to know his own fault.
0: Mottamoda tana doshanni tanu gurtinchali.
1: First he should find out his own mistake.
0: Tanu goppani parulu chaala chinna varani aayakulani alupulani bhavinchukotam chaala parapaatu.
1: It's a big mistake to consider yourself so high and others so low.
0: Mottamoda daivattvam ekkada unnadi?
1: Where is God?
0: Prati manavuni endu untundi.
1: God is in everyone. In every living creature. In every living being. Therefore, every living creature, every living being, every human being is embodiment of God. If it is not so, why should the scriptures declare Ishvara Sarva
0: Bhutana?
1: God is in human form.
0: Kanukane Daivam Manusha Rupamlo Vastundadu.
1: God incarnates in human form.
0: కాబట్టి అట్టి మనుషులను మనము దైవంగా భావించుకుంటే వారిని మనం ఏమాత్రం కూడా విమర్శించము.
1: So if you consider every human being as divine, you will not criticize.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను భావాన్ని చూస్తాడే కానీ బాహ్యమైన చర్యలు చూడడు.
1: God is after the feeling and not the external ritual.
0: ఈనాటి మానవుడు చర్యలపైనే దృష్టి అభివృద్ధి పరుస్తున్నారు.
1: Man today concentrates on the external ritual.
0: భావాన్ని విస్మరిస్తున్నారు.
1: He is forgetting the inner feeling.
0: భావప్రియుడే భగవంతుడు.
1: God relishes your feeling.
0: కనుకనే దృష్టి దోషమును మనం కొంతవరకు మార్చుకోవాలి.
1: So we have to correct our vision.
0: It's
1: only animal that will have external looks.
0: బయట దృష్టి చూచేటువంటి పశువు.
1: That which has got the outer view is an animal.
0: అంతర్దృష్టిని చూచేటువంటి వాడు మానవుడు.
1: If he is a true human, you will have inner vision.
0: ఎప్పుడు మనం బయట దృష్టి చూస్తుంటాం.
1: If we have got the external view, all through we are animals.
0: ఇది కాదు, మంచిది కాదు.
1: It's not proper.
0: ఎక్కడ పచ్చ కనపడితే అక్కడంత పశువు పరిగెత్తిపోతుంది.
1: It's the cow that runs after the green grass.
0: కానీ మానవుడు దాన్ని విచారణ చేస్తాడు.
1: But man must inquire.
0: అది పంట భూమి.
1: That is a frigid
0: thing.
1: And there I have
0: watched.
1: And if we are after that, we will be punished. Today we are forgetting our own duty. Forgetting one's own duty is the biggest mistake in mankind. A small example. Today you want to catch a fly.
0: ఒక బస్సు పోవాలనుకున్నాము.
1: You want to catch a bus.
0: అది సకాలానికి ఇగిన రాకపోతే,
1: if it does not come there at
0: the right time, మనం ఆ బస్సును ఆ ప్లేన్ ను ఎంత దూషిస్తాం.
1: You go on criticizing the bus or the flight.
0: ఈ సకాలానికి ప్లేన్ రావటం లేదే.
1: Even the flight is not at the right
0: time. సకాలానికి ఈ యొక్క బస్సు రావటం లేదే.
1: Buses are not reaching at the right time.
0: అని కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు దాన్ని మనం దూషిస్తున్నాం.
1: Naturally you accuse when duty is forgotten.
0: అదే విధంగానే మానవుడు తన కర్తవ్యాన్ని విస్మరించినప్పుడు మానవుని మరొక మానవుడు దూషిస్తాడు.
1: Similarly when man forgets his duty he will be accused by the
0: తన కర్తవ్యాన్ని తాను గుర్తించగలుగుతున్నాడా?
1: Are you able to know your own duty?
0: తన పవిత్రతను తాను పోషించుకోగలుగుతున్నాడా?
1: Are you able to maintain your
0: తన దివ్యత్వాన్ని తాను కాపాడుకోగలుగుతున్నాడా?
1: Are you able to safeguard your divinity? No.
0: ఇందువల్లనే మానవత్వం అనేటువంటిది మసిగలిపోయింది.
1: That's the reason why the human quality is totally gone.
0: కనుక మానవత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop the human
0: మానవతా గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop the human values.
0: ఈనాడు మానవతా గుణములను అభివృద్ధి పరచుకోకుండా మానవుడు అనుకుంటే దీని అంతరార్థం ఏమిటి?
1: Without cultivating human values we call ourselves humans.
0: మానవతా గుణములను మనం పెంచుకోవాలి.
1: We have to develop the human value.
0: అది ఏ సత్యము?
1: That's truth.
0: అది ఏ ధర్మము?
1: Righteousness.
0: అది ఏ ప్రేమ?
1: That's love.
0: అది ఏ ఆనందము?
1: That's bliss.
0: అది ఏ అన్ని విధాల సుఖము?
1: And it confers bliss in every way.
0: కాబట్టి మానవుడైనపోయిన వాడు నీవు సత్యాన్ని ఎందుకు వదులుతున్నావు?
1: So being a man, why should
0: నీ ప్రాణములు నీ ఐదు ప్రాణములు నీ దగ్గర ఉంటున్నాయి.
1: You have got the five life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: The five human values are the life principles.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస.
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
0: కనుక నీలో ఆ సత్యమే లేకందంటే నీలోని ఒక ప్రాణం చచ్చిపోయింది.
1: When there is no true satya in you, you have lost one life principle.
0: నీలో ధర్మమే లేకపోతే నీలో రెండు ప్రాణములు చచ్చిపోయినాయి.
1: When there is no dharma, two life breaths are gone.
0: నీలో ప్రేమనే లేకపోతే నీలో మూడు ధర్మములు చచ్చిపోయినాయి.
1: Bereft of love, three life principles are lost.
0: ఈ విధంగా మనలో ఉన్నటువంటి ఒక ప్రాణాలు మనమే తీసుకుంటున్నాం.
1: Therefore the life principles are gone one after another by our own
0: ఈ గుణములతో చేరినటువంటి మానవత్వము.
1: And in fact the human quality
0: ఈ గుణాలను మనం చంపుకోవడం చేత మనమే చచ్చిపోతున్నాం.
1: Since we are killing these good qualities,
0: ఎవరో
1: మనం
0: చంపడం లేదు.
1: In fact, no one is killing you.
0: మనమే మన గుణముల ద్వారా మనల్ని చంపుకుంటున్నాం.
1: By losing these qualities, we kill ourselves.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ప్రేమ అనేటువంటి ప్రధానమైనటువంటి యొక్క వస్తువును దగ్గర ఉంచుకున్నారు.
1: యు హావ్ గాట్ దట్ మోస్ట్ ప్రెషస్ క్వాలిటీ.
0: ఆ ప్రేమనే మీరు చంపుకుంటే మీరు చచ్చిన వారే ఉంటారు.
1: ఇఫ్ యు కిల్ లవ్ ఆల్ బై యువర్సెల్ఫ్ ఇట్ ఈస్ ద లైఫ్
0: ఆఫ్ డెత్. ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ లవ్.
0: ఆ సత్యాన్ని మనం పెంచుకోవాలి.
1: వి హావ్ టు గ్రో ట్రూత్.
0: ఎక్కడ పోయినప్పటికీ ఇప్పుడు అసత్యం, అసత్యం, అసత్యం.
1: టుడే వి ఫైండ్ ఫాల్స్హుడ్, లైస్ ఎవ్రీవేర్.
0: సత్యం,
1: ట్రూత్,
0: నాలుగు ప్రాణం.
1: And that is the very life of the tongue.
0: Dharmamu,
1: righteousness.
0: Chetiki pranam.
1: And it's the very life of the hands.
0: Ahimsa, hrudayaniki pranam.
1: Non-violence is the life of the heart.
0: కనుకనే ఈ మూడింటిని మనం చంపుకుంటే మన నాలుగు చచ్చిన వాడు అవుతాం.
1: చేతిని
0: చంపుకున్న
1: వారమైపోతాం.
0: కనుక మనము ప్రతి ఒక్కటి కూడాను మన యందే ఉంటున్నాం అనే సత్యాన్ని గుర్తించుతూ వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ది బేసిక్ ట్రూత్ దట్ ఎవ్రీవన్ ఈస్ ఇమ్మనెంట్ విత్ ఇన్ అస్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి సూక్తులు
1: the sacred teachings
0: ee శివరాత్రి దినం బోధించే నిమిత్తమై
1: to teach you these things on sacred
0: night శివరాత్రి అని వచ్చింది.
1: శివరాత్రి is prescribed.
0: ఈ శివమునకు అణుకువ అని కూడా ఒక పేరు.
1: శివ హ్యాస్ గాట్ అనదర్ మీనింగ్, అణుకువ, హ్యూమిలిటీ.
0: అనగా సి, ఇది సి
1: లెటర్స్
0: ఎత్తు లేకుండా పోతే అది అణుకువగా కనిపిస్తుంది.
1: The letter C on the top you find it is bent, sign of humility.
0: దానికి ఒక కిరీటం మాదిరిగా పెట్టి శవం అయిపోతుంది.
1: But on the other hand if this letter sha just raises his ugly head, it is
0: అహంకారం అనేటువంటి శవాన్ని మనం ఆశ్రయిస్తున్నామే కానీ వినయ విధేయమైనటువంటి శివాన్ని మనం ఆశ్రయించడం లేదు.
1: ఇట్ ఇస్ ఈగో దట్ టేక్స్ యూ టు డెత్, బట్ ఇట్ ఇస్ హ్యూమిలిటీ దట్ టేక్స్ యూ టు లైఫ్.
0: సత్యం జన విరోధాయ అనుకుంటున్నారు ఈనాడు.
1: అండ్ వీ కన్సిడర్ ద ట్రూత్ ఈస్ నాట్
0: అసత్యం జనరంజనం.
1: అండ్ పీపుల్
0: అవే ఇప్పుడు పాలన చేస్తున్నాయి.
1: అండ్ టుడే వీ ఫైండ్ ద లైస్ బ్లేటెంట్
0: స్థానే గధ్యాధికం పీత్వా గృహే గృహే. సత్యం జన విరోధాయ, ఇలాంటి సత్యం చెప్పాలంటే విరోధంగా కనిపిస్తుంటుంది.
1: అండ్ ద ట్రూత్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ బై ఎనీబడీ, ఇట్ ఇస్ వ్యూడ్ యాజ్ అన్ ఎనిమీ.
0: అసత్యం జనరంజనం.
1: అండ్ అన్ట్రూత్ ఈస్ యాక్సెప్టెడ్.
0: అసత్యం చాలా జనాన్ని రంజింపజేస్తుంది.
1: లైస్, ఫాల్స్హుడ్ విల్ అట్రాక్ట్ ఎవ్రీబడీ.
0: కనుకనే అందరూ అసత్యాన్ని ఆడుతూ వస్తున్నారు.
1: Therefore we utter lies.
0: కానీ జనాన్ని రంజింపజేశారు, కానీ నీ హృదయాన్ని రంజింపజేశారా?
1: You please others, but you have not pleased yourself.
0: నీ హృదయం రంజించకుండా ఉండినప్పుడు అది ప్రజలను రంజించి ప్రయోజనం ఏమిటి?
1: There is not acceptable in pleasing to your heart. What fun is there if you please others?
0: చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ప్రజల యొక్క దీని కోసం నువ్వు పాటు పడుతున్నావు, కానీ నీ ఆత్మ సంబంధమైనటువంటి స్వదృష్టి కోసం నీకు పాటు పట్టడం లేదు.
1: You struggle hard to please others, but you don't please yourself.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పుడు సత్యాన్ని చెప్పాలి.
1: Under any circumstances, follow the path of truth.
0: ఒకవేళ అది మనకు ప్రాణాపాయంగా తెప్పించేటట్టుగా ఉంటే ఆ సత్యాన్ని నువ్వు పలకవద్దు.
1: Suppose if it takes you to danger, better you don't.
0: ఆ స్థానంలో అసత్యాన్ని చేర్చవద్దు.
1: But never speak a lie at that moment.
0: నువ్వు క్వైట్ గా ఉండు.
1: Remain quiet.
0: అది ఒకానొక సమయం లోపల.
1: But at one time,
0: నేను పుట్టినాను, మానవుడిగా పుట్టాను.
1: I'm born as a human being.
0: మానవుడిగా పుట్టి సత్యాన్ని నేను చెప్పాలి.
1: Being a human being, I should speak truth.
0: నేను అన్యాయానికి పాల్పడకూడదు.
1: I should not resort to
0: injustice. ఒక వ్రతం పట్టాడు ఒక సాధకుడు.
1: And a seeker has taken that vow.
0: అరణ్యంలో పోయి కూర్చున్నాడు.
1: He sat there in a forest.
0: నారాయణ నామస్మరణ చేస్తున్నాడు.
1: He started chanting Narayana.
0: పంచాక్షరాన్ని వర్ణిస్తున్నాడు.
1: And he started repeating God's name.
0: కానీ
1: but
0: ఈ నెట్టైనా సరే అసత్యం ఆడించాలా అని ఈశ్వరుడు పట్టుబట్టాడు.
1: ఈశ్వర వాంటెడ్ టు టెస్ట్ హిమ్ బై మేకింగ్ హిమ్ స్పీక్ లైస్.
0: లేక ఇతనితో అపాయం కనిపించాలి.
1: అండ్ హీ వాంటెడ్ టు సీ దట్ హీ వుడ్ బి పుట్ ఇన్ డేంజర్
0: అని ఒక జింకను తరుముకుంటూ వచ్చాడు ఆ ఈశ్వరుడే.
1: ఈశ్వర ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హంటర్ వాజ్ రన్నింగ్ ఆఫ్టర్ ద డియర్.
0: ఈ వ్రతం పట్టినటువంటి వ్యక్తి చూచాడు.
1: ద మ్యాన్ ఆఫ్ ట్రూత్ వాచ్డ్ దిస్.
0: తన ఎదురు పొద లోపలనే ఆ జింక పోయి చేరిపోయింది.
1: Saw this deer hiding in a bush close by.
0: ఈశ్వరుడు వచ్చాడు.
1: ఈశ్వర came.
0: తపస్వి,
1: ఓ మ్యాన్ ఆఫ్ ఫెన్,
0: నేను ఒక జింకను తరుముతూ వచ్చాను, మీరు చూచారా?
1: ఐఎమ్ జస్ట్ చేసింగ్ దిస్ డియర్, హ్యావ్ యూ వాచ్డ్ ఇట్?
0: ఏం చెప్పాలి?
1: చూచాను. Yes, I saw.
0: చూడలేదంటే అసత్యం ఆడినట్టు అవుతుంది.
1: If you say, I have not seen, it is false.
0: చూచినానంటే దాని ప్రాణం పోతుంది.
1: If he says, I have seen, the deer will lose.
0: దీనికి అపకారం చేసినట్టు అవుతుంది.
1: So it amounts to death.
0: అసత్యము అపకారము రెండు చేసిన వాడిని అవుతాను కదా.
1: So he'll be committing a lie
0: and
1: cause the death of this deer. So what for?
0: ఇంతకాలం వ్రతం చేసి ప్రయోజనం ఏమిటి?
1: I adhere to the truth.
0: నా దీక్షనంతకు నువ్వు మంట కలిపినటువంటి వాడు అవుతాను.
1: All the oath and the vow I have taken is just gone.
0: తిరిగి ఈశ్వరుని తలుచుకున్నాడు లోపల.
1: So he thought of God at that moment.
0: పరమాత్మ నాకు చక్కని యుక్తిని నేర్పించమన్నాడు.
1: Then he, oh God, teach me a good knack to get out of this.
0: తక్షణమే భగవంతుడు ఇచ్చాడు.
1: God gave him a good thought.
0: అడిగిన తక్షణమే ఇచ్చేటువంటి ఒక దైవత్వము మన వెంటనే జంటనే ఇంటనే ఉంటుండగా మనం ఎందుకు భయపడాలి?
1: When God is with you, in you, above you, below you, around you, responding your prayers, why should we be afraid of?
0: చెప్పాడు.
1: He said,
0: నాయనా, ఏది చూచెనో అది పలుకదు.
1: O person, that which has seen cannot say.
0: ఏది పలుకునో అది చూడలేదు.
1: What that says can has not seen.
0: ఇది నే ఇచ్చే ఆన్సర్.
1: Well, this is the only thing I can say.
0: కన్నులు చూచినాయి.
1: Eyes watch.
0: కానీ కన్నులకు నోరు లేదు చెప్పడానికి.
1: But eyes cannot speak.
0: నోరు చెప్పగలుగుతుంది.
1: Yes, the tongue can.
0: కానీ నోరు చూడలేదు.
1: But it has not seen.
0: చూచినది ఒకటి, చెప్పేది మరొకటి.
1: Therefore the one sees, the other speaks.
0: ఇది నేను అంగీకరించను అన్నాడు.
1: And so I cannot express.
0: అప్పుడు తప్పించుకున్నాడు.
1: That's how he found an escape.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి,
1: then Ishwara incarnated.
0: ఈ యుక్తియే యోగము అన్నాడు.
1: And Ishwara manifested and said, this kind of escape is yoga.
0: పౌలు అపకారం గావించకుండా ఉపకారం గావించి ఉత్తమమైన మార్గం లోపల దాన్ని సంరక్షించేటువంటి ఒక భావమే నిజమైనటువంటి మానవత్వం అన్నాడు.
1: The true human quality lies in not harming anybody, rendering help to everybody, and find an escape that way.
0: దాన్ని రక్షించాడు.
1: He has protected that.
0: అపకారం చేయలేదు.
1: He has not harmed.
0: అసత్యం ఆడలేదు.
1: And he has not told a lie.
0: నిజమే, చెప్పేది నోరు.
1: It's the tongue.
0: కానీ నోటి కన్నులు లేవు కదా.
1: And the చూచిండేది
0: కన్నులు, కానీ కన్నులకు నోరు లేదు కదా.
1: అండ్ ఐస్ కెనాట్ స్పీక్.
0: కనుక ఒకటి చెప్పి ఒకటి చేసాము, ఇది సరైంది కాదని తాను సమర్థించుకున్నాడు.
1: సో హీ సపోర్టెడ్ హిస్ స్టాండ్ లైక్.
0: ఈనాటి మానవులు
1: మ్యాన్ టుడే
0: యుక్తి యుక్తి చేత మనము సత్యాన్ని సాధిస్తూ రావాలి.
1: బై అప్రాప్రియేట్ నాక్ లైక్ దట్ వీ కెన్ అఫోర్డ్ అవర్ ఓన్.
0: ఇది దైవ ప్రార్థన చేత మన యొక్క కష్టములను తప్పించుకుంటూ పోవాలి.
1: బై కాన్స్టెంట్ ప్రేయర్ we can be away from all the problems of life.
0: సర్వలకు ఉపకారం గావించుకునేటువంటి ఒక సద్భావము, ఉన్నత భావము, ఉత్తమ భావము మనం పెంచుకోవాలి.
1: We should have good feelings and noble thoughts so as to render help to everybody.
0: ఎవరికి మనం అపకారం చేయకూడదు.
1: We should not harm anyone.
0: అపకారం అనేటువంటిది మనకే అపకారం ఆపిస్తుంది.
1: Yes, the very harm will harm
0: you. నేను ఒకరికి అపకారం చేస్తున్నానంటే రేపటి దినం నీకు 10 అపకారాలు జరుగుతుంది.
1: You may be harming somebody, tomorrow you have to face the consequence.
0: కనుకనే నీవే నీవు అపకారాలు పెంచుకున్న వాడవుతావు.
1: You are harming unto yourself only.
0: అపకారం చేయవద్దు.
1: Never harm anybody.
0: ఎవరికి ఏ విధమైనటువంటి ద్రోహం చల్పవద్దు.
1: నెవర్ బి ఎ ట్రైటర్ టు ఎనీబడి.
0: ఎవరిని ఏ విధంగా దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ ఎనీబడి.
0: ఈ దూషణ భూషణ తిరస్కారం పురస్కారములన్నీ కూడా ప్రాకృతమైన జగత్తుది.
1: ది క్రిటిసిజం అక్యుజేషన్ దే హ్యాపెన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇవన్నీ ప్రవృత్తి లక్షణాలే కానీ నివృత్తి లక్షణాలు కాదు.
1: దే ఆల్ రిప్రజెంట్ ద వరల్డ్లీ ట్రెండ్ వరల్డ్లీ పాత్.
0: ఇవన్నీ కూడా నెగటివ్ లక్షణాలు.
1: They are all negative qualities.
0: Kani positive quality ni penchukovali.
1: Develop the positive quality.
0: Nee manavudai puttavu.
1: You are born as a human being.
0: Manavudai putti inni vidyanu nerchi inta goppavaadani telivitetulu penchukoni katta kadapunu chese pandu ive.
1: Having been born as a human being, highly educated and highly intelligent, what is this situation?
0: Chadivina chaduvulu emi prayojanamu?
1: What for is your education?
0: Chaduvulanni chadivi చాలా వివేకి అయి మగిడి తన్యత కొడు మందమతుడు.
1: హ్యాంగ్ బీన్ హైలీ ఎడ్యుకేటెడ్ హావింగ్ గాన్ త్రూ ద బుక్స్ ఎ ఫూల్ డస్ నాట్ నో హిస్ ఓన్ ట్రూ సెల్ఫ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనను గుణము మానలేడు.
1: విత్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఇన్ ద ఫెమిలియారిటీ విత్ ద టెక్స్ట్ ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ.
0: తన చదువు చదువ తక్కువాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: ఎడ్యుకేషన్ విల్ టేక్ హిమ్ టు ఆర్గ్యుమెంటేషన్ బట్ నాట్ టు ద టోటల్ అవేర్నెస్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: ఆఫ్టర్ ఆల్ వి స్టడీ అండ్ స్టడీ అల్టిమేట్లీ డై. నౌ లెట్ us స్టడీ టు బి ఇమ్మోర్టల్.
0: మానవుడై పుట్టి ఇంత ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమును నీవు సంపాదించి కట్టగడపడికి నీవు పశువులు వలె నీవు అజ్ఞానంలో పడిపోవటము మంచిది కాదు.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ హ్యూమన్ బీయింగ్ విత్ ఆల్ ది నాలెడ్జ్ ద విజ్డమ్ అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: To help others is a merit, to harm others is a sin.
0: వ్యాసుడు మహాభారతమందు రెండు వాక్యముల చేత సర్వులకు ప్రబోధ చేశాడు.
1: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ వ్యాస ఇన్ దీస్ టూ సేయింగ్స్.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఇది నిజమైనటువంటిది మనం నేర్చుకోవాల్సింది.
1: This is the thing that we have to learn.
0: సాధ్యమైనంత వరకు కూడాను
1: the extent
0: possible ఇతరులకు బాధ కలిగించకుండా మనం చూసుకోవాలి.
1: We should see that no one is put to suffering.
0: ఒకవేళ నీకు బాధ కలుగుతుందా కలిగినా పర్వాలేదు.
1: Even if you were to suffer doesn't matter.
0: నీ బాధను భగవంతుడు రక్షిస్తాడు.
1: God will protect you even if you were to suffer.
0: కానీ మనమే మనం ఇతరులకు బాధ కలిగించకూడదు.
1: But we should not make anyone to suffer.
0: నీకు బాధ కలిగించేటువంటి అధికారం నీకు లేదు.
1: యు హావ్ నో రైట్ అథారిటీ టు మేక్.
0: నీవు సామాన్య మానవుడే.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ ఆల్సో
0: ఈ మానవుని యందు మాధవత్వం ఉంటుండాలి.
1: దేర్ లైస్ గాడ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ మాధవత్వం అనేటువంటిది మాయం చేసి నీవు కేవలం క్రూరత్వానికి నీవు పూనుకుంటే ఇది నీకు అపకారమే కదా.
1: యు ఫర్గెట్ ది డివైన్ క్వాలిటీ అండ్ రిసార్ట్ టు వికెడ్నెస్. Can you be a human being any longer?
0: కనుక నీవు మానవుడిగా ప్రవర్తించు.
1: Behave as a human being.
0: నీది ఏ జాతి?
1: To what community race you belong?
0: Manava jati.
1: I belong to the race of humanity.
0: Aa jatini manchi manava jati ga teechididduko.
1: And see that you shape and mold the humanity into
0: perfect. Nee jati manava jati.
1: You belong to human society race.
0: Karukane atti jatini manam pochinchadaniki tagineti krushi manam cheyali.
1: We have to make every effort to uphold the human value. Ee
0: manava jati yedi pranamulu.
1: What are the life principles?
0: Neeti, nijayiti, pranamulu.
1: These two principles, neeti, the honesty, nijayiti, integrity.
0: Neeti galugu jati.
1: The race with honesty.
0: Nijamaina jati ra.
1: It is a true race.
0: Adi mana jati.
1: That is our.
0: Aa neeti lekapothe idi manava jati ani etta peru pettukunedi.
1: Without this neeti, the morality, you cannot call it jati, that is nationality.
0: Morality ni manam penchukovali.
1: So we have to develop morality.
0: ఈ మొరాలిటీ లేకపోతే ఏమి చేసి ప్రయోజనం లేదు.
1: వితౌట్ మొరాలిటీ వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ బి ఇన్ వెయిన్.
0: మనం నీతిని కాదు మనం బ్రతకాలి.
1: సో వీ షుడ్ లీడ్ అన్ ఆనెస్ట్ లైఫ్.
0: అది నిజమైనటువంటి యొక్క ఈశ్వరత్వానికి ప్రబోధ.
1: దట్ ఈస్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ది డివినిటీ.
0: సర్వజీవులు యందు ఉండేటువంటి యొక్క ఈశ్వరత్వం ఒక్కటే అని తెలుపుకోవటమే భారతీయుల యొక్క ప్రధాన ధర్మం.
1: ఇట్ ధర్మ ఆఫ్ భారతీయ ఎస్ టు ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ద సేమ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్.
0: భారతీయ సంస్కృతి ఇది ఒక్క పదంలోనే ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ సమ్డ్ అప్ ఇన్ దిస్ వర్డ్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యం.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ మెయిన్ ప్రిన్సిపల్ ఈజ్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కానీ
1: బట్
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించకుండా
1: Without understanding this unity,
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నావు.
1: The principle of unity is viewed as multiplicity or plurality. It's not
0: నీ వేరు నేను వేరు అని తన పరా అనే భేదములకు చోటు ఇవ్వకూడదు.
1: There should not be any differences based on I, mine and thine.
0: కనుకనే అందరూ మనమే మనమే మనమే.
1: The feeling of we-ness should be developed.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: విద్యార్థులారా,
1: students.
0: మొట్టమొదట నీవెవరో నీవు తెలుసుకో.
1: The first instance, know who you are.
0: Who am I? I.
1: Put a question, who am I?
0: Nenu aneetundi neevu telusukolenappudu nee samajamulo nee gramamulo entha mandi nenu aneetundi varu leru.
1: without knowing who am I. What is the fun of knowing everybody in the village?
0: కనుక నీకు నీవు నేనెవరో తెలుసుకుంటే అందరూ నేనే అనేటువంటిది అర్థమవుతుంది.
1: Then once you know who am I first, you'll be knowing the rest.
0: ఎన్నియో నేనులు ఉన్నాయి ఈ ప్రపంచంలో.
1: We find this I in everyone.
0: ఇన్ని నేనులు నీవు తెలుసుకోవటం నీకు సాధ్యమవుతుందా?
1: Is it possible to know everyone?
0: కాదు కాదు.
1: No.
0: నిన్ను నీవు తెలుసుకుంటేవా అన్ని నేను తెలుసుకునే వాళ్ళు అవుతావు.
1: Then once I know who am I, I'll be knowing the rest.
0: కనుక నీవు అందరినీ తెలుసుకోవాలనుకుంటే నీవెవరో మొట్టమొదటి నీకు తెలుసుకో.
1: ఇఫ్ యు వాంట్ టు నో ఎవ్రీవన్ ఫస్ట్ నో యువర్ సెల్ఫ్.
0: నేను ఆత్మ అనేటువంటిది నీవు తెలుసుకున్నప్పటి తర్వాత అందరూ ఆత్మస్వరూపులేని సులభంగా మనకు అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ ఎక్స్పీరియన్స్ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఆత్మ ద స్పిరిట్
0: అయితే కొన్ని ప్రభుత్వ ఉద్యోగం లోపల కొన్ని ప్రభుత్వం యొక్క అధికారం లోపల కొన్ని కొన్ని మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వీరందరూ ఈ సమత్వాన్ని భావించుకోవటం చాలా కష్టమవుతుంది.
1: బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ అండ్ వొకేషన్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు అబ్జర్వ్ ఈక్వాలిటీ.
0: కానీ
1: బట్
0: సాధ్యమైనంత వరకు కూడాను
1: ఎక్స్టెండ్ పాసిబుల్
0: దాన్ని కూడా కొంచెం వరకు తప్పించుకుని
1: వీ హావ్ టు ఆల్సో ఫైండ్ అవే
0: వారిని కూడా క్షమించి
1: వీ హావ్ టు పార్డన్ దెమ్
0: వారి సరైన మార్గానికి తిప్పడానికి పూనుకోవటం మానవత్వం యొక్క దివ్యత్వం.
1: The real divinity lies here in showing them that right direction.
0: అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: What is spirituality?
0: ఆధ్యాత్మికం అనగా
1: spirituality means
0: తన యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
1: first killing the animal quality
0: తన యందున్న మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఇదే దివ్యత్వమైన ఆధ్యాత్మికం.
1: Transforming the humanness, the human quality in you into the divine.
0: ప్రతి మానవుని యందు పశుత్వం ఉంటుండాలి.
1: There is animality in every man.
0: ఈ పశుత్వాన్ని మనం తింపుకోవాలి.
1: ఫస్ట్ వీ హ్యావ్ టు కిల్ ది బీస్టియల్ క్వాలిటీ.
0: ఆ పశుత్వాన్ని చంపి
1: ఇట్ హ్యాస్ టు బి కిల్డ్
0: మన మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవాలి.
1: అండ్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ది హ్యూమన్నెస్ హ్యూమన్ క్వాలిటీ ఇన్ ది డివైన్
0: ఆధ్యాత్మికము.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికమనగా
1: స్పిరిచువాలిటీ మ్యాన్
0: ఆత్మను తెలుసుకోవటం కాదు.
1: నాట్ మియర్లీ నోయింగ్ సెల్ఫ్
0: మన ఎందున్నటువంటి యొక్క ఈ పశుత్వాన్ని దూరం చేసి
1: వీ హావ్ టు డిస్టెన్స్ ది యానిమాలిటీ
0: దివ్యత్వంగా మనం మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం.
1: అండ్ బికమింగ్ వన్ విత్ ది డివైన్ ఈజ్ ట్రూ స్పిరిచువాలిటీ.
0: కనుక ఆధ్యాత్మికం అనేటువంటి దానికి కూడా అనేక అర్థాలు ఉంటున్నాయి.
1: స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక
0: ఆది ఆత్మ యొక్క సంబంధమే ఆధ్యాత్మికం.
1: అండ్ ఆధ్యాత్మ ఇస్ ది కనెక్షన్ దట్ ఇస్ రిలేటెడ్ టు ది బిగినింగ్ అండ్ ది ఎండ్.
0: అందరి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వమే ఆధ్యాత్మికం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ప్రెసెంట్ ఎవ్రీవన్ ఇస్ ఆధ్యాత్మిక.
0: నీవు నేను ఒకటే అనేటువంటి ఏకత్వంగా భావించుకోవటమే ఆధ్యాత్మికం.
1: ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ దట్ ఐ అండ్ యూ ఆర్ వన్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనం ప్రవేశపెట్టాలి.
1: అండ్ వీ హావ్ టు గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్ ఆఫ్ వన్నెస్.
0: ఎవరేమనుకున్నప్పటికీ మనం దానికి ఏమాత్రం కూడా జంకకూడదు.
1: లెట్ ఎనీవన్ థింక్ యాజ్ దే లైక్ బట్ డోంట్ బి బాదర్డ్ ఆఫ్ ఇట్.
0: ధర్మరాజు మహాసభ లోపల కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ హిస్ కోర్ట్.
0: దుర్యోధనుడు ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నాడు.
1: దుర్యోధన వాస్ స్పీకింగ్ యాజ్ హి లైక్.
0: కట్టగడపకి కృష్ణుని నిందిస్తూ వచ్చాడు.
1: అండ్ హి వెంట్ ఆన్ బ్లేమింగ్ ఈవెన్ కృష్ణ.
0: అగ్రతాంబూలం ఇవ్వడానికి కృష్ణుడికి
1: and Krishna has no authority to deserve this.
0: Krishna adhyatambulam iskodaniki arhude kaadu.
1: He said Krishna is not eligible to receive.
0: Ani aneka rakamuga dushinchadu.
1: And he went on accusing him.
0: Appudu
1: then
0: Dharmaja chaala baadha paddadu.
1: Dharmaja felt so sad.
0: Na prabhuvunu itta goppa sabalopala ee vidhanga tuchyanga dushistunnade.
1: My lord is criticized openly in this public court. He felt so sad.
0: వీడికి దూషించే అధికారం ఎక్కడుంది?
1: What right has he?
0: ఇది కేవలము పర్సనల్ డిసప్పాయింట్మెంట్ యొక్క రోగమే.
1: That's all the reflection of his personal disappointment.
0: కనుకని ఈ యొక్క పర్సనల్ డిసప్పాయింట్ వచ్చినటువంటి రోగానికి తగినటువంటి మంది ఇవ్వాలి.
1: Therefore he should be cured from the disease that has come up because of the personal disappointment.
0: ధర్మజుడు కృష్ణుని పాదాలు పట్టుకున్నాడు.
1: ధర్మజ caught hold of the feet of Krishna.
0: కృష్ణ
1: ఈ
0: విధంగా దూషిస్తుంటే మీరు ఎంత చిరునవ్వు నవ్వుతున్నారు.
1: జస్ట్ బ్లేమింగ్ యూ యువర్ స్మైల్.
0: కానీ మీకు నవ్వు వస్తుందేమో కానీ నాకు చాలా దుఃఖంగా ఉంది.
1: యు మే స్మైల్ బట్ ఐ ఫీల్ లైక్ క్రైయింగ్.
0: పిచ్చివాడా ధర్మజ.
1: ఓ మ్యాన్ క్యాప్.
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా దేహంకే కానీ నాకు కాదు.
1: ద ప్రైజ్ అండ్ ద బ్లేమ్ బిలాంగ్ టు ద బాడీ బట్ నాట్ టు ద సెల్ఫ్.
0: ఈ దూషణ భూషణ తిరస్కారాలకు మనం ఎందుకు రుంగాలి?
1: యాక్సెప్టెన్స్ ఆఫ్ ద డినైల్ ఆర్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్
0: మనమే మన దేహాన్ని దూషించుకుంటుంటాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు క్రిటిసైజ్ అవర్ బాడీ.
0: నాకు అన్ని రోగములు చెందుతున్నాయే అని దేహాన్ని మనమే దూషిస్తున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫీల్ సో బ్యాడ్ ఆఫ్ అవర్ బాడీ ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్.
0: నీ దేహాన్ని నీవు దూషిస్తుంటున్నప్పుడు ఇతరులు నీ దేహాన్ని దూషించడం నీకు సహాయమే చేసిన వారు అవుతారు.
1: వెన్ యువర్ బాడీ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ టు యూ బీయింగ్ ఫుల్ ఆఫ్ అఫ్లిక్షన్
0: నీకు అపకారం చేసిన వారు కాదు.
1: బై క్రిటిసైజింగ్ యువర్ హెల్త్
0: నీకు తోడు నీడే నేను.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హెల్ప్ యూ.
0: అప్పుడు ధర్మజుడు చాలా ఆనందాన్ని పొంది స్వామి ఇలాంటి ప్రబోధనలు చేసేటువంటి వారు లేకపోవటం చేతనే లోకంలో అనేక మంది ఈ రకమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోతున్నారు.
1: There are none to give that beautiful spiritual teaching to everybody. Therefore, all are ignorant.
0: వాడు ఎలాంటి మార్పులు పడ్డాడు?
1: What kind of splite is
0: స్నానము చేయు ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుకు అప్పు చెయ్యకు.
1: Krishna, do you deserve these salutations in the first place because you have robbed the garments of those ladies?
0: కొల్ల భూభౌడతో చల్లలాడినాడు హరించినందుకు అర్థమిట.
1: Is it because that you have stolen the butter and the curd?
0: Dharmaja, చాలునికి కట్టి పెట్టి నీ పంచాంగం ఇంకా.
1: You just stop whatever you do.
0: పొగడుకొనబోకు చాలించి మూయి నోర.
1: Don't praise Krishna anymore. Shut up, he said.
0: Shut up అన్నాడు.
1: Shut up, he said.
0: చాలా మంచి మాట చెప్పాడు అన్నాడు కృష్ణుడు.
1: Krishna said, he said very good words.
0: దుర్యోధనుడు అన్ని తెలిసినటువంటి వాడే.
1: అండ్ హీ నోస్ ఆల్.
0: అన్ని తెలిసి కూడా అజ్ఞానంలో మునుగుతున్నాడు.
1: దో హీ నోస్ ఆల్ హీ
0: నీవు అన్ని తెలిసి నీవు కూడా అజ్ఞానంలో మునిగితే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ ఫాలో హిమ్ యూ ఆల్సో టర్న్ ఇగ్నోరెంట్. వాట్ ఇస్ ది యూజ్?
0: నోరు మూయి అన్నాడు.
1: సో యూ షట్ అప్.
0: అది మౌనానికి సరైనటువంటి అర్థం.
1: అండ్ దట్ ఈస్ ది ట్రూ మీనింగ్.
0: ఎక్కువ ఇతరులపైన దూషించకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: మౌనం కలహం నాస్తి అన్నారు.
1: అండ్ ఇఫ్ యూ రిమైన్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
0: వాడు చేస్తే చేసినాడు.
1: Let him criticize you.
0: నీవు వాడికి చేయవద్దు.
1: యూ డోంట్ డూ ఇట్.
0: ఎవరు నీకు అపకారం చేశారో
1: ద వన్ హూ హాస్ హార్మ్డ్ యూ
0: వారికి ఒక వందనం ఇచ్చేసి
1: యూ జస్ట్ పే రెస్పెక్ట్.
0: వారికి తిరిగి నీవు ప్రతి ఉపకారం చేయవద్దు.
1: అండ్ డోంట్ రిటాలియేట్.
0: చేస్తే వాడు చేసింది నువ్వు చేశావు, నీవేమంత గొప్పవాడవుతావు?
1: ఇఫ్ యూ రియాక్ట్ అండ్ రిటాలియేట్ యూ ఆల్సో బి కమిటింగ్ ఎ సిన్.
0: వాడు చేసింది తప్పు అనుకుంటున్నావు.
1: యూ సే దట్ అదర్స్
0: నీవు తిరిగి అదే అపకారం చేస్తే నీవు చేసింది మాత్రం రైట్ అవుతుందా?
1: అండ్ ఇఫ్ యూ కమిట్ ది సేమ్ థింగ్ యూ విల్ బి కమిటింగ్ ఎన్ అఫెన్స్.
0: చేయవద్దు. వారు చేస్తే చేసుకుని.
1: లెట్ దెమ్ డూ ఇన్ దేర్ ఓన్ వే.
0: నీవెవరికి అపకారం చేయవద్దు.
1: డోంట్ హార్మ్ ఎనీబడీ.
0: అందరి క్షేమాన్ని నువ్వు కోరు.
1: Wish for the well-being.
0: అందుకోసమే దినము మనం చేస్తున్నాము. లోకస్ సమస్త సుఖినో భవంతు.
1: దాట్స్ అవర్ డైలీ ప్రేయర్. లోకస్ సమస్త సుఖినో భవంతు.
0: అందరూ సుఖంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి హ్యాపీ.
0: సర్వులు సుఖంగా ఉండినప్పుడే నీ సుఖం కూడా ప్రాప్తిస్తుంది.
1: When all are happy, you can be happy.
0: కనుక మనం అందరి సుఖాన్ని కూడా కోరుతున్నాం.
1: వీ షుడ్ ప్రే ఫర్
0: అందరి క్షేమాన్ని మనం ఆశిస్తాము.
1: అండ్ వీ వాంట్ ఆల్ షుడ్ బి ఆల్ షుడ్ ప్రాస్పర్.
0: అందరి ఆరోగ్యాన్ని కూడా మనం ఆశిస్తాము.
1: వీ ప్రే ఫర్ ది హెల్త్ ఆఫ్ ఎవ్రీబడి.
0: ఎవరి అపకారము మనం కోరకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ విష్ ఫర్ బ్యాడ్.
0: ఎవరు మనకు
1: ద్వేషం హ్యాపెన్ టు ఎనీబడి.
0: ఈ లోకంలో ద్వేషులే లేరు.
1: దేర్ ఇస్ నో హేట్రెడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఏదో ద్వేషులుగా నీవు భావిస్తున్నావు కానీ
1: యూ కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
0: అందరు నీ మిత్రులే.
1: ఆల్ ఆర్ యువర్ ఫ్రెండ్స్.
0: కనుక అందరినీ మిత్రులుగా భావించు.
1: కన్సిడర్ ఆల్ ఆస్ యువర్ ఫ్రెండ్.
0: అప్పుడే నీ యొక్క ఉదారమైనటువంటి యొక్క స్వభావము,
1: యువర్ బ్రాడ్ మైండెడ్నెస్,
0: విశాలమైనటువంటి యొక్క హృదయము,
1: అండ్ యువర్ గాడ్ బ్రాడ్
0: నీ పవిత్రమైనటువంటి యొక్క భావము,
1: సీక్రెట్ థాట్
0: ప్రపంచానికి అందించినటువంటి వాడవుతావు.
1: యూ విల్ బి షేరింగ్ విత్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్.
0: దీనికోసమే భగవంతుడు నిన్ను పుట్టించాడు.
1: అండ్ ఫర్ దట్ పర్పస్ యూ ఆర్ గిఫ్టెడ్ విత్ లవ్.
0: భగవంతుడు ప్రతి మానవుడిని పుట్టించేది ఏదో ఒక అంతరార్థం కోసమని పుట్టించాడు.
1: యు ఆర్ గిఫ్టెడ్ విత్ లైఫ్ విత్ సమ్ పర్పస్ బిహైండ్.
0: తన ఇష్టం వచ్చింది ఆ పని చేసుకుని.
1: And then you do what you like
0: to do. అర్పితం చేయి.
1: And you offer.
0: ఏ హృదయము నొసగితే ఈశ నాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి.
1: Oh God, the heart that you have given me, gifted me earlier, is offered to you back.
0: పరగ వేరేమి దెత్తు నీ పాదార్చనకును.
1: What else can I offer unto you?
0: అంజలకిటింతు అందుకోవయ్య నీవు అన్నాడు.
1: Oh God, I join both of my
0: hands. నీ హృదయాన్ని నీకు అందిస్తున్నాను.
1: I give you back the heart that
0: నా దగ్గర కొత్త వస్తువు నాదేమీ లేవు.
1: I don't have anything new.
0: నా దగ్గర నీవిచ్చినవే ఉన్నాయి.
1: I have got all those that you have
0: given me. నీకు
1: I give you back that you gifted me.
0: అది నీవిచ్చిన పెద్ద వస్తువు నాకు.
1: That is the big gift you have given.
0: అది ఏ ప్రేమ ప్రేమ ప్రేమ.
1: That is love and love alone.
0: ఆ ప్రేమను నేను తిరిగి 10 మందికి పంచాలి.
1: And that love I have to share.
0: ఆ ప్రేమను పంచే కోసం నీ ప్రేమను పెంచుకోవాలి.
1: And to share this love in me with others, I have to.
0: ఏ మానవుని యందు ద్వేషము అసూయ క్రోధము ఈ మూడు కూడా మునిగి ఉంటాయో అలాంటి వారు చాలా 10 మంది కట్టుకున్న భార్య బిడ్డలు కూడా పరిగణించరు.
1: The man with hatred, jealousy and anger is not acceptable to his own family, the wife and children.
0: కాబట్టి ఆ దుర్గుణాలు మొట్టమొదట మనం దూరం చేయాలి.
1: సో వీ షుడ్ రిమూవ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: మనం ప్రేమను పెంచుకుంటే ఈ దుర్గుణాలంతా సహజంగా దూరం అయిపోతాయి.
1: అండ్ వన్స్ వీ ఫాస్టర్ లవ్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ విల్ గో.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంగా వచ్చినటువంటి ఒక స్వరూపమే.
1: సో హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎసెన్షియల్లీ డివైన్.
0: కానీ అనేక మంది లోపల కొన్ని దుర్గుణాలంతా కూడా కదిలిపోతుంటాయి.
1: వీ ఫైండ్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ అమంగ్ మెనీ.
0: పుట్టినప్పుడు పవిత్రమైన హృదయంగానే పుడతాడు.
1: హి వాస్ బోర్న్ సేక్రెడ్.
0: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెద్ద బాబు కోత అయినట్టుగా ఈ దుర్గుణాలంతా వచ్చి ఒక చేర్చుకుంటారు.
1: విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ ది వికెట్ క్వాలిటీస్ ఆల్సో గ్రో.
0: ఈ యొక్క దుర్గుణాలను తమని తాము చేర్చుకున్నారే కానీ అవి పెరగలేదు.
1: ద ప్రెసెన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: ఆ యొక్క దుర్గుణాలు నీకే దూరం చేస్తాయి.
1: అండ్ దే విల్ టేక్ యూ పుట్ యూ టు డేంజర్.
0: నీ మానవత్వాన్ని మసగలుపుతాయి.
1: యు విల్ రూయిన్ యువర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుక నీవు హ్యూమన్ క్వాలిటీని పాడు చేసుకోవద్దు.
1: డోంట్ స్పాయిల్ యువర్ హ్యూమన్ నేచర్.
0: మానవత్వం ఎంత పవిత్రమైనటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్
0: ఎంత దివ్యమైనటువంటిది. ఎంత భవ్యమైనటువంటిది. ఎంత సున్నితమైనటువంటిది.
1: సో సాఫ్ట్ అండ్
0: అలాంటి మానవత్వాన్ని ఎందుకు నువ్వు పాడు చేసుకుంటున్నావు.
1: సచ్ ఎ నోబుల్ హ్యూమన్ లైఫ్ యువర్ స్పాయిలింగ్ విత్ యువర్
0: స్వార్థం కోసమని.

0: సత్యం కోసమని పరులను దూషించి పరులను హింసించి పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు.
1: ఫర్ యువర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు హార్మ్ అదర్స్, క్రిటిసైజ్ అదర్స్, put others to suffering.
0: పరుల యొక్క మంచిని చూచి నీవు ఆనందించు.
1: Be happy when others are happy.
0: పరుల యొక్క సుఖాన్ని చూచి నీవు ఆనందించు.
1: Be happy when others
0: are pleasure. ఆనందం నీకు లభిస్తుంది.
1: Then only you can find happiness in you.
0: అప్పుడే మానవత్వం పెంచుకునే వాడవుతావు.
1: Then you can develop this human nature.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు,
1: today,
0: శివరాత్రి,
1: శివరాత్రి,
0: శంకర రాత్రి,
1: శంకర రాత్రి,
0: శంకర దినము.
1: And this is auspicious
0: శంకర
1: night.
0: అనగా చెప్పినని శంకర అనగా శం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి యొక్క భావము.
1: శం ద డివైన్
0: స్వప్రయోజనం కోసమని పరులను దూషించి పరులను హింసించి పరులను నొప్పి పెట్టడం మంచిది కాదు.
1: ఫర్ యువర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్ టు హార్మ్ అదర్స్, క్రిటిసైజ్ అదర్స్.

0: శంకర అనగా చెప్పినని శంకర అనగా శం అనేటువంటిది చాలా దివ్యమైనటువంటి యొక్క భావము.
1: శం ద డివైన్ థాట్,
0: చిదానందము,
1: ఎటర్నల్ బ్లెస్,
0: ఆత్మానందము,
1: ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్,
0: ఆత్మానందమును కర అందించేటువంటి వాడు శంకరుడు.
1: శంకర పాసెస్ ఆన్ ద బ్లెస్ ఆఫ్ ద సెల్ఫ్ ఎవ్రీవన్.
0: అలాంటి శంకరుణ్ణి మనం హృదయం నందు ఉంచుకొని,
1: వి హావ్ శంకర ఇన్ అవర్ హార్ట్,
0: ఆత్మానందాన్ని,
1: బ్లిస్ ఆఫ్ ద సెల్ఫ్,
0: బ్రహ్మానందాన్ని,
1: ది సుప్రీం బ్లిస్,
0: నిత్యానందాన్ని, పరమానందాన్ని, అద్వైతానందాన్ని,
1: నాన్ డ్యువల్ బ్లిస్
0: అభివృద్ధి పెంచుకుందాం.
1: వి హావ్ టు డెవలప్ దెం.
0: అప్పుడే నీవు మానవత్వాన్ని, పూర్తి సున్నితమైనటువంటి మానవత్వాన్ని గడిపిన వాడవుతావు.
1: దెన్ ఓన్లీ ది హ్యూమన్ లైఫ్ బికమ్స్ సేక్రెడ్ అండ్ రిడీమ్డ్.
0: మానవుడిగా పుట్టి
1: అండ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్,
0: హీనుడిగా నీవు బ్రతకకూడదు.
1: అండ్ డోంట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ వీక్
0: మ్యాన్. క్రూరత్వము,
1: అండ్ దిస్ అనిమల్ దట్ ఇస్ వికెడ్ అండ్ క్రూయల్.
0: కానీ నీవు పరుణ్ణి హింసించడం వల్ల నీవు మృగమైపోతావు.
1: బై హార్మింగ్ అదర్స్ యూ బికమ్ ఎన్ అనిమల్.
0: నిన్ను నీవు హింసించుకోవటం వల్ల పశువు అయిపోతావు.
1: బై హార్మింగ్ యూ బికమ్ ఎన్ అనిమల్.
0: నీవు పశువు కాదు, మృగం కాదు.
1: యువర్ ఎన్ అనిమల్ నార్ ఎ క్రూయల్ అండ్ వైల్డ్ అనిమల్.
0: మానవుడు,
1: యువర్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక ఇతరులు ఎప్పుడు కూడా మనం బాధించకూడదు.
1: సో డోంట్ మేక్ ఎనీవన్ టు
0: సఫర్. ఇతరులు ఎప్పుడు కూడా హింసించకూడదు.
1: డోంట్ సఫర్ ఎనీబడీ.
0: అప్పుడే మనకు ఆనందం అనేటువంటిది, డబుల్ ఆనందాన్ని అందిస్తూ వస్తుంటాను.
1: దెన్ యూ విల్ బి హ్యాపీ, డబ్లీ హ్యాపీ, డబ్లీ బ్లిస్ఫుల్.
0: ఎప్పుడు కూడా తదాస్తు తదాస్తు తదాస్తు అంటుంటాడు.
1: ఎవ్రీ టైమ్ గాడ్ సేస్ లెట్ థింగ్స్ హ్యాపెన్ యాజ్ పర్ యువర్ విష్.
0: నువ్వు ఎలాంటి సంకల్పం చేస్తావు దానికి తదాస్తూ ఉంటాడు.
1: యాజ్ ఈజ్ యువర్ విష్ గాడ్ బ్లెసెస్ యూ.
0: నువ్వు చెడ్డ సంకల్పమే చేస్తే అక్కడ కూడా తదాస్తూ ఉంటాడు.
1: ఇఫ్ యూ హావ్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ డీడ్స్, ఆ చెడ్డ
0: నీకే వస్తుంది.
1: యూ విల్ గెట్ ది రియాక్షన్.
0: నేడు కనిపించకుండా పోవచ్చును.
1: యూ మే నాట్ ఫైండ్ ఇట్ టుడే.
0: కానీ మున్ముందు అది నీకు బాధ కలిగిస్తుంది.
1: ఇన్ ఫ్యూచర్ యూ విల్ సర్టన్లీ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
0: కనుక మనము బాధ పెట్టకుండా, మనము బాధ పడకుండా అందరూ కూడా ఆనందంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
1: వీ షుడ్ నాట్ మేక్ ఎనీవన్ సఫర్, నాట్ సఫర్ ఫర్ అవర్ సెల్స్. దట్ వీ షుడ్ లీడ్ ఎ హ్యాపీ బ్లిస్ఫుల్ లైఫ్.
0: మనం చదివిన చదువు కూడా గౌరవాన్ని ఇవ్వాలి.
1: అండ్ వీ షుడ్ ఆల్సో మెయింటైన్ ది క్వాలిటీ ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్
0: మానవత్వానికి కూడా గౌరవాన్ని ఇవ్వాలి.
1: వీ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ ది హ్యూమన్ నేచర్.
0: మన గౌరవాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ బి రెస్పెక్టెడ్.
0: ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడీ.
0: అప్పుడే మన గౌరవానికి ఇతరులు కూడా గౌరవిస్తారు.
1: దెన్ ఓన్లీ విల్ బి రెస్పెక్టెడ్ ఇన్ టర్న్.
0: కనుక మనం గౌరవించి గౌరవాన్ని అందుకోవాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్.
0: నీవు రెస్పెక్ట్ ఇవ్వకుండా నీవు రెస్పెక్ట్ పొందాలంటే ఇది అసాధ్యం.
1: వితౌట్ రెస్పెక్ట్ నీ అదర్స్ యూ విల్ నెవర్ బి రెస్పెక్టెడ్.
0: నీవు రెస్పెక్ట్ ఇచ్చి నీవు రెస్పెక్ట్ పుచ్చుకో.
1: యూ రెస్పెక్ట్ అండ్ బి రెస్పెక్టెడ్.
0: అదే నిజమైన మానవత్వము.
1: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
0: నీవు ప్రేమను ఇచ్చి తిరిగి నీ ప్రేమను పెంచుకో.
1: యూ లవ్ అండ్ బి లవ్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క సద్గుణాలు మనం పెంచుకునే నిమిత్తమై మన చదువులంతా కూడా చక్కపరచుకోవాలి.
1: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఈస్ ఫర్ దిస్ పర్పస్, టు కల్టివేట్ వర్చ్యూస్.
0: ఏదో ఒక సబ్జెక్టు కోసం అని పాటు పడటం,
1: నాట్ మియర్లీ నాలెడ్జ్ ఆఫ్ ఎ పర్టికులర్ డిసిప్లిన్.
0: ఇవంతా కూడా కేవలం నెగిటివ్ చదువులే.
1: ఆల్ దిస్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇస్ నెగటివ్.
0: ఇవంతా కూడా ఎక్కడ పోయినప్పటికీ దీనికి ఒక చదువులే.
1: Everywhere you find this learning.
0: ఏమి చదువులు ఈ చదువులు?
1: What's all this learning?
0: ఒకానక్కడ ఎప్పుడు ఏమి ఎవరు చెప్పారట, చదివిన వాళ్ళకంటే చాకలోడు మేలని.
1: Somebody has said the dhobi, the washerman, is better than an educated man.
0: ఒక ఇంటికి పోతే రెండు పంచులు, ఒక చొక్క, ఒక బనీన్ వేస్తాడు.
1: Then if a washerman comes to you, you put your garments.
0: వాడు ఒక నోట్బుక్ లో రాసుకుంటాడు.
1: And you make note of all the dresses.
0: నోట్బుక్ లేకపోతే గోడలపైనన్నా రాసుకుంటాడు.
1: At least you scribble on the wall.
0: ఈ విధంగా ఇంటింటి వారు కూడాను ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు.
1: So every householder writes the list.
0: కానీ చాకలవాడు,
1: బట్ ద వాషర్మన్,
0: ఈ నోట్బుక్ తీసుకోడు.
1: హీ డజంట్ క్యారీ
0: ఈ నోట్ పైన రాయడు.
1: హీ డజంట్ రైట్ ఎనీవేర్.
0: మనసులో పెట్టుకుని తక్షణమే వాడిది ఇంటికి దగ్గరపెట్టి తెచ్చిస్తుంటాడు.
1: బట్ హీ విల్ హ్యాండ్ ఓవర్ ద ఐరన్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ.
0: ఏమి చదువు చదివాడు?
1: వాట్ నాలెడ్జ్ హస్ హీ?
0: ఏమి చదువు చదివాడు?
1: వాట్ ఎడ్యుకేషన్ హీ రిసీవ్?
0: కనుక ఈ చదువులు కాదు మనం చదవాల్సింది.
1: నాట్ దిస్ ఎడ్యుకేషన్.
0: ఈ చదువులతో పాటు
1: అలాంగ్ దిస్
0: పాజిటివ్ చదువులు కూడా చదవాలి.
1: అలాంగ్ ది సెక్యులర్ నాలెడ్జ్,
0: పరోపకార సంబంధమైన చదువులు చదవాలి.
1: అండ్ వి స్టడీ టు హెల్ప్ అదర్స్.
0: ఈ పరోపకార సంబంధమైన చదువుల చేతనే మనము పవిత్రమైపోతాము.
1: ద నాలెడ్జ్ దట్ హెల్ప్స్ us to help others is the true education.
0: Puramanta kodunu ee aaradhana chestu vacharu.
1: What sort of worship was there in the
0: earlier time? Kevalam prakrutini aaradhana chestu vacharu. Prakruti,
1: they worship the nature, prakruti.
0: Prakrutini aaradhana cheyadam tappu kaade.
1: It's not a mistake to worship nature.
0: Na tine tindini,
1: the food that we partake,
0: trage neerini,
1: and the water that
0: pande pantanu,
1: and the harvest grain.
0: Aneka rakamainatvanti oka aahara viharamanta manaku andistundadi ee bhudevi.
1: And it is the nature that supplies the food, raiment and shelter.
0: Inte kaadu manuviki kavalsinatvanti oka dhanadhanyamulu kodunu andistundayi.
1: All the essentials like the grain also supplied by earth.

0: కాదు.
1: నాట్ ఓన్లీ దిస్,
0: నాణ్యములుగా ఉండేటువంటి బంగారు వెండిని కూడా పండిస్తుంటారు.
1: అండ్ వి ఆల్సో ఫైండ్ ప్రెషస్ మెటల్స్ లైక్ గోల్డ్,
0: వజ్రాలు కూడా పండిస్తుంటారు.
1: ఇవన్నీ
0: కూడా పండించి నీకు ఇచ్చేది, ఆ భూమిని ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
1: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ వర్షిప్ మదర్ ఎర్త్ దట్ సప్లైస్ యూ ద గ్రెయిన్ అండ్ ఫుడ్?
0: రక్షించేటువంటి యొక్క పంచ ప్రాణములను మనం ఆరాధన చేయటంలో తప్పేమున్నది?
1: వాట్ ఇస్ ది మిస్టేక్ ఇఫ్ యూ వర్షిప్ అడోర్ ద లైఫ్ ప్రిన్సిపల్స్?
0: కనుకనే మనము ప్రాచీనం చేస్తున్నటువంటి యొక్క ఈ ఆరాధన అన్ని కూడా పవిత్రమైనటువంటివి.
1: ఆల్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ బై ది ఏన్షియన్స్ ఆర్ సీక్రెట్.
0: ఏదో ఒక తుచ్చమైనటువంటి దానికోసమని ఉత్తమమైనటువంటి దాన్ని నిర్మించి చేసుకుని దానికంతా మనం ఆరాధన చేస్తున్నాము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ మీన్ లో థింగ్స్ వీ ఫర్గెట్ దిస్ పాయింట్.
0: వద్దు వద్దు,
1: వీ షుడ్ నాట్
0: ఫర్గెట్ మన భూమాత
1: అండ్ ఇట్స్ మదర్ ఎర్త్.
0: ఈ భూమాత గోమాత
1: అండ్ ఆల్సో ద కౌ ఇస్ రివర్డ్ యాజ్ మదర్.
0: వేదమాత
1: అండ్ స్క్రిప్చర్ ఇస్ మదర్.
0: కన్నమాత
1: అండ్ ఫిజికల్ మదర్.
0: ఈ నలుగురు మదర్లే మనకు నిజమైనటువంటి యొక్క ఆరాధన దేవత.
1: దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ మదర్ హావ్ గాట్ టు బి రివర్డ్.
0: అట్టి మాతలను మనం రక్షించుకుంటూ వారు సంతృప్తి పరిచేటువంటి నిమిత్తమై మనం సరైన సాధనలు చేస్తూ రావాలి.
1: వి హావ్ టు రెస్పెక్ట్ అండ్ వర్షిప్ ద మదర్, ద ఫిజికల్ మదర్, ద కౌ ద మదర్, ద స్క్రిప్చర్ మదర్.
0: దైవారాధన చాలా ముఖ్యము.
1: అండ్ వర్షిపింగ్ గాడ్
0: దైవారాధన అనేటువంటి సన్నగిల్లి పోవటం చేతనే,
1: బికాస్ దేర్ ఇస్ నో వర్షిప్ ఫర్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్,
0: ప్రపంచంలో అనేక దుఃఖములంతా పెరుగుతూ వస్తున్నాయి.
1: వి ఫైండ్ ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ కేయాస్.
0: ఎక్కడ చూసినా దుఃఖమే.
1: వి ఫైండ్ మిజరీ.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు.
1: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ గాన్.
0: ఆత్మవిశ్వాసం పోయిన తర్వాత వాడి బతికి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఫర్ ఇస్ ద లైఫ్ వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్?
0: దైవారాధనలే దేశానికి రక్షణ చేసేది.
1: Worship of the God, he will protect this country.
0: దైవారాధన చేస్తుంటుంటే దేశం అంతా బాగుపడిపోతుంది.
1: When once you think and worship God, the whole
0: ప్రజలందరూ ఆనందిస్తారు. ప్రజలందరూ ఆనందిస్తారు.
1: And all people will be happy.
0: సుఖశాంతులు పొందుతారు.
1: You will have peace and prosperity.
0: And
1: there will be no dearth or shortage.
0: అన్ని విధాలా మనము శాంతిని పొందుతాము.
1: You will be peaceful in every way.
0: కానీ శాంతి శాంతి శాంతి పలుకుతున్నాం శాంతి పాట.
1: We say simply repeat peace peace peace thrice.
0: ఏమిటి శాంతి?
1: What is peace?
0: ఎందుకోసం బలుపుతున్నావు?
1: వాట్ ఫర్?
0: ఆది భౌతికము,
1: ఫిజికల్,
0: ఆది దైవికము, ఆధ్యాత్మికము, ఈ మూడింటి ఎందు మనకు శాంతి కావాలి.
1: వి షుడ్ హావ్ పీస్ ఇన్ దీస్ త్రీ రెల్మ్స్.
0: దేహరీతిగా మనకు శాంతి కావాలి.
1: ఫిజికల్లీ వి షుడ్ బి పీస్ఫుల్.
0: మనస్సరీతిగా శాంతి కావాలి.
1: మెంటల్లీ వి షుడ్ పీస్ఫుల్.
0: ఆత్మరీతిగా శాంతి కావాలి.
1: అండ్ స్పిరిచువల్లీ వి షుడ్ బి
0: పీస్ఫుల్. ఈ మూడింటి శాంతి ఉంటేనే మనము సరైనటువంటి మానవులుగా ఉంటాం.
1: వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యు విల్ బి పీస్ఫుల్.
0: పీస్ పీస్ పీస్ పీస్ ప్రపంచంలో వెతుకుతావా?
1: Do you find peace in the outer world?
0: ప్రపంచంలో వెతికితే పీస్ ఏ చిక్కదు నీకు.
1: There is no peace in the outer world.
0: ప్రపంచం అంతా పీస్ పీస్ అయిపోతున్నాయి.
1: You find only peace is peace peace outside.
0: కనుకనే ఈ పీస్ నీలోనే ఉంది.
1: The true peace is within you.
0: కనుక నీ యందు ఉన్నటువంటి ఒక శాంతిని నీవు పోషించుకో.
1: Keep up, maintain the inner peace.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: నాడు రాత్రి అంతా కూడాను
1: throughout night
0: చక్కగా నామస్మరణ చేసి
1: chant glory of God.
0: ఈ పవిత్రమైనటువంటి ఒక శక్తిని ప్రపంచానికంతా కూడా ప్రసరింప చేయాలి.
1: ద సీక్రెట్ ఎనర్జీ దట్ యు ఆర్ గోయింగ్ టు హావ్, అదే
0: ఈశ్వరత్వానికి సరైనటువంటి గుర్తు.
1: దట్ ఈస్ ద ట్రూ సైన్ ఆఫ్ ది డివినిటీ.
0: ఈశ్వరుడు అనగా ఏమిటి?
1: ఈశ్వర
0: గాలి వలె సంచరించేటువంటి వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ద డివైన్ మూవ్స్ అబౌట్ ఫ్రీలీ లైక్ ఎయిర్.
0: గాలి ఏ విధంగా సర్వత్రా సంచరిస్తుందో,
1: జస్ట్ యాజ్ ఎయిర్ ఇస్ ఆల్ పర్వేసివ్,
0: ఈశ్వరుడు ఆ విధంగా సంచరించేటువంటి.
1: సో ఆల్సో గాడ్ ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: కనుకని మీ యొక్క ప్రేమను, మీ యొక్క నామస్మరణను ఈ ప్రపంచానికంతా కూడా చక్కగా ప్రచారం చేస్తూ రావాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ పబ్లిసైజ్ ద ప్రాపగేట్ ప్రాక్టీస్ ద గాడ్స్ నేమ్ అండ్ షేర్ విత్ ఎవ్రీబడి.
0: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి.

प्रभु दर्शन भी।

0: On 1st January 2000, when people were full of excitement and anxiety about the new millennium, Bhagawan delivered a timeless message. Every second is new, he said, and assured that when thoughts of man are pure and prayerful, there is no need to worry. Peace and prosperity are bound to dawn.
1: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు మంచి కాలము పదవులు మంచి బ్రతుకు కోరుచుందురు మనుజులు కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత కోరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరతు సాధు సద్గుణ గణ్యుల సభ్యులార సాధు సద్గుణగణ్యులవు.

0: people pray for good time. They desire to occupy high positions. They expect good life, but they do not pray for good mind, wisdom, and conduct. What else is to be communicated to this noble assembly?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manava Jeevitam Arudainadi.
0: Human life is rare.
1: Kalamu Viluvainadi.
0: Time is valuable.
1: Hrudayam Mruduvainadi.
0: Human heart is valuable.
1: Manasu Maduramainadi.
0: Mind is nectarine.
1: Itti Manavatvani. Manavata Viluvanu. ఇటువంటి మానవత స్వరూపంను మానవుడు గుర్తించలేకపోవటం ఒక దురదృష్టమే.
0: ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్ నేచర్ ద హ్యూమన్ క్వాలిటీ అండ్ ద హ్యూమన్ వాల్యూ.
1: మానవుడనగా కేవలం శరీరధారి మాత్రమే కాదు.
0: ఎ హ్యూమన్ బీయింగ్ డస్ నాట్ మీన్ ద బాడీ ఇన్ ఫార్మ్ అలోన్.
1: ఇతను విశ్వ విరాట స్వరూపుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హిస్ కాస్మిక్ ఫార్మ్.
1: విశ్వమునందు ఏ శక్తులు గలవో సా సమస్త శక్తులు కూడా మానవుని యందు ఇమిడి ఉన్నవి.
0: ఆల్ ద పవర్ దట్ యు ఫైండ్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ద యూనివర్స్ లైస్ లేటెంట్ ఇన్ మ్యాన్.
1: కానీ ఇన్ని శక్తులు ఇమిడ్చుకున్నప్పటికీ మానవుడు తన యొక్క శక్తి తత్వాన్ని తాను కించిత్ కూడాను గుర్తించలేకపోతున్నాడు.
0: With all the faculties and powers that are gifted to him, man is not able to realize even a fraction.
1: మానవుడు శాంతి సుఖములను అందుకోలేకపోతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ రిసీవ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: అరుదైన జీవితము, విశాలమైన కాలము, మృదువైన హృదయము, మధురమైన మనసు కలిగినప్పటికీ తాను శాంతిని ఎందుకు పొందలేకపోతున్నాడు?
0: హౌ ఇస్ ఇట్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్? Though having been given this human life, which is rare, valuable time, nectarine heart, and a beautiful mind,
1: why? Manu tana vishala hrudayamunu marchi, sankutamaina bhavamunu cherchukoni, swarthamu, swarthamu, swarthamu, ane pelimutamulaku longi, ee ashantini, asukhanni, anubhavistunnadu.
0: In fact, man is passing through the restlessness and misery because he has lost his broad-mindedness and is completely narrow-minded, full of the selfishness which is the demon that is swallowing him.
1: Prachina manavulu shanti sukhamunu nondutu ashanti ante emito vaadu gurtinchalekapothu vachadu.
0: In ancient days,
1: sukham anetundi emito vaadu artham chesukolekapothu vachadu.
0: Ancient man spent all the time in peace and happiness. Now we do not know what peace and happiness are.
1: ప్రాచీన కాలం నుండి మానవుడు సత్య ధర్మమును ఆశ్రయించటం చేతనే అశాంతి అనేటువంటిది వారిలో ఏమాత్రమూ ప్రవేశించలేదు.
0: In olden days, man was never restless because he has adhered to the twin principles of truth and righteousness.
1: నిరంతరము కూడాను సుఖశాంతులతో జీవిస్తూ వచ్చారు.
0: He always spent his life in peace and happiness.
1: మానవుని యొక్క హృదయం మార్పునకు ఏది ప్రధానము?
0: What is that which contributes to the transformation of human heart?
1: Yetti mantano atti poga.
0: As is the flame, so is the smoke around.
1: Yetti pogano atti megham.
0: As is the smoke, so is the cloud.
1: Yetti meghamo atti varsham.
0: As is the cloud, so is the rain.
1: Yetti varshamo atti panta.
0: As is the rain, so is the crop.
1: Yetti pantano atti vanta.
0: As is the crop, so is the preparation.
1: Yetti vantano atti bhamalu manavuni yandu abhirudhi avutu.
0: As is the food, so is the mind.
1: కనుక ఈనాడు మానవుని యొక్క తిండి తీర్థములు కూడాను సక్రమమైనటువంటి స్థితిలో లేవు.
0: Today in the food and drink are not in the proper way.
1: మానవుని యొక్క సౌందర్యం ఏమిటి అనేటువంటిది తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Man is not able to realize what is actually required now.
1: ఏమిరెడ్డి మల్లమ్మ చెప్పేటువంటిది, నీలింగ సన్నిధిని శృంగార, ఊరింగి ఆదరవ శృంగార, సముద్రకి తెరయే శృంగార, నారికి గుణమే శృంగార అని. మానవులకు నిజమైనటువంటి శృంగారం ఏమిటి?
0: వాట్ ఈస్ ద ట్రూ డెకరేషన్ టు మ్యాన్?
1: కొలనుకు తామర పుష్పమే శృంగారం.
0: It is the lotus flower that adds beauty to the lake.
1: గ్రామమునకు నిర్మించుకున్న ఇంటే శృంగారం.
0: The entire village, the houses built there add to the beauty.
1: సముద్రమునకు అలలే శృంగారం.
0: Waves are the decoration to the mighty ocean.
1: గగనమునకు చంద్రుడే శృంగారము.
0: Moon is the beauty to the entire infinite sky.
1: మానవునకు గుణమే శృంగారము.
0: For the man it is the character that is the true decoration.
1: ఇట్టి గుణమనేటువంటి శృంగారంను కోల్పోవటం చేతనే మానవుడు అనేక దుఃఖములకు, అనేక కష్టములకు, అనేక బాధలకు గురి అవుతున్నాడు.
0: As man has lost this beautiful ornament of character, he is completely drowned in misery and sadness.
1: భగవంతుడు మానవుని ఏ కార్య నిమిత్తమై నిర్మించాడో, జన్మింపజేశాడో మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద పర్పస్ ఫర్ విచ్ హీస్ బోర్న్.
1: ప్రతి సృష్టి ఎందు కూడాను కొన్ని రహస్యములు, కొన్ని ఆదర్శములు, కొన్ని ప్రమాణములు కూడాను నిర్మించాడు భగవంతుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హెస్ లెఫ్ట్ దేర్ సో మెనీ ఐడియల్స్ అండ్ మిస్టర్ అండ్ వండర్ బిహైండ్ ఇన్ దిస్ క్రియేషన్.
1: కానీ ఈ ఆదర్శాలను వీడు విస్మరిస్తున్నాడు.
0: But man has forgotten the ideal set ahead of him.
1: మానవత్వం అనేటువంటిది ఎంత ఘనమైనటువంటిదో తాను చూచుకోలేకపోతున్నాడు.
0: He is not able to realize the wonder, the grandeur of human life.
1: ప్రపంచంలో ఉన్నటువంటి సర్వశక్తుల కంటే మానవుని యొక్క శక్తి చాలా ఘనమైనటువంటిది.
0: The human power is mightier than all the powers spread all over the world.
1: మానవుడే ప్రతి పదార్థమునకును, ప్రతి విషయమునకును విలువను అందిస్తున్నాడు.
0: In fact, man attaches value to all the objects and the material in the world.
1: Diamond ki evaru viluvistunnadu?
0: Who values the diamond?
1: Bangaru ki evaru vilu andistunnadu?
0: Who values gold?
1: Bhoomi ki evaru viluvinistunnadu?
0: Who values land?
1: Manishe.
0: It's only man that values.
1: Itti ghanamainatundi viluvainatundi manavatvanni inaadu manavude gurtinchukolekapothunnadu.
0: Being a human being, he is not able to know his own value.
1: మానవుని ఎందున్న మానవత్వాన్నే గుర్తించుకోలేనటువంటి మానవుడు దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: When the man is not able to know his own value of the human being as a human being,
1: మానవుని ఎందున్నటువంటి మానవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In the first instance, man should know the greatness value of the human life.
1: కనుక తన మానవత్వాన్ని తాను గుర్తించుకున్న తర్వాతనే దైవత్వమును సులభంగా తాను పొందగలడు.
0: When once he comprehends the value of the human life, he can understand the value of
1: దైవం. దైవం ఏ కైలాసమునందునో, ఏ స్వర్గమునందునో, ఏ యొక్క మునియందునో తాను లేడు.
0: God is not present there in paradise or in heaven.
1: ఈ స్వర్గము, కైలాసము ఇవంతా కూడా కేవలము ఒక క్యాంపింగ్ స్టేషన్స్.
0: The paradise and the heaven, the Kailas and Swarga are camping stations.
1: భగవంతుని నిజమైనటువంటి స్థానము మానవుని హృదయమే.
0: The true dwelling place of God is human heart.
1: భగవంతుని ఎక్కడెక్కడో వెతకనక్కర్లేదు.
0: You don't need to search for God.
1: దేవుడనగ వేరు, దేశమందును లేడు. దేవుడనగ తనల దేహమందే.
0: God is not present in a foreign land. He is present in one's own life.
1: కాదు, పాపమనగ వేరు, పరదేశము లేదు, తాను చేయు పనుల తల్లి ఉంది.
0: సీన్ ది సిన్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ, ఇట్ ఈస్ అటాచ్డ్ టు వన్స్ ఓన్ యాక్షన్.
1: తన ఎందే ఉండి, తాను చేసే కర్మల ఎందు కూడా ఉంటుంది, తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవటము మానవుని యొక్క ప్రధానమైన అజ్ఞానమే.
0: ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ దట్ మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు నో దో ఎవ్రీథింగ్ ఈస్ లేటెంట్ ఇమ్మనెంట్ ఇన్ హిమ్.
1: ఈ అజ్ఞానములకు మూల కారణం ఏమిటనేది కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద రీజన్ బిహైండ్ ఇగ్నోరెన్స్.
1: నిరంతరం కూడాను ప్రవృత్తి మార్గమునందే మనం ప్రయాణం సాగుతున్నామే కానీ నివృత్తి వైపున ఏమాత్రం కూడాను మనం వెనుకు తిరిగి చూడటం లేదు.
0: త్రూ అవుట్ అవర్ లైఫ్ టైమ్ వి స్పెండ్ థింకింగ్ ఆఫ్ ఎక్స్టర్నల్ అవుట్ వర్డ్, నథింగ్ టు డూ విదిన్.
1: చూస్తున్నది ప్రవృత్తి యొక్క దృష్టియే.
0: We have got outer vision.
1: Vinunadi pravrutti yokka palukule.
0: Our words are also external.
1: Talanchunadi pravrutti yokka talampule.
0: Thoughts are external.
1: Anni pravrutti yokka lakshanamule.
0: All are outward.
1: Ee pravrutti yandu pravrutti bhavamune manu avibhavistunnayi kani nivrutti tattvam em matram kodanu gurtinchadaniki prayatninchandi.
0: Therefore we'll have outer tendencies, nothing to do the inner.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Manamudi yokka viluvanu gurtinchadaniki prayatninchali.
0: We have to make an effort to know the value of a human being.
1: Motta motta manavudu endunnatundi daivattam kante maroka daivam vere ledu.
0: In fact, other than God in man, there's no other God.
1: Manavude daivamu.
0: Man is God.
1: Daivame manavudu.
0: God is man.
1: Manavunaku daivattvanaku etti bhedamulu ledu.
0: There's no difference between the man and God.
1: Kaani bhavamuni endu maatrame maarpu kalugutundadi.
0: There lies the difference in the realm of thought.
1: చూచే విశ్వాన్ని విశ్వరూపంతో మనం చూస్తున్నామే కానీ విశ్వేశ్వర స్వరూపంతో చూడటం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ వాచ్ ద వరల్డ్ విత్ ద వరల్డ్లీ థాట్, నాట్ విత్ ది డివైన్ ఫీలింగ్. ప్రకృతి
1: దృష్టితోనే మనం చూస్తున్నాము.
0: వీ హావ్ గాట్ ఓన్లీ ది వ్యూ ఆఫ్ ద
1: నేచర్. ఆ ప్రకృతి దృష్టిని మరల్చి పరమాత్మ దృష్టిని స్థిరించుకో.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు డైవర్ట్ ద ఔటర్ వ్యూ టువర్డ్స్ ది ఇన్నర్ వ్యూ. మనం
1: ప్రకృతి దృష్టితో చూసినప్పుడు ఇది ఒక గులాబీ పుష్పము.
0: ఫ్రమ్ ద ఔటర్ వ్యూ ఇట్స్ ఎ రోజ్ ఫ్లవర్.
1: కానీ ఇదే దైవ స్వరూపంతో చూసినప్పుడు ఇది హృదయ పుష్పము.
0: From the divine look, you will consider it as the flower of heart.
1: ఈ రంగులను ఈ యొక్క వాసనలను ఎవరు అందించారు?
0: Who gave us this vision and smell?
1: కనుకనే దైవత్వంతో కూడినటువంటి జగత్తును మనం జగత్తుగా చూస్తున్నామే కానీ దైవత్వంగా మనం చూడటం లేదు.
0: So we have got only worldly view but not the divine outlook.
1: కనుకనే మనము ఈ ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క కష్ట నష్టములకు గురి అవుతూ దీన్ని అనుభవిస్తూ ఉన్నాము.
0: For that reason we pass through the worldly suffering, trouble and turmoil.
1: పుట్టిన ప్రతి బిడ్డకూడను సత్యాన్ని బోధించి వారి యొక్క సత్య స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చింది మదాలస.
0: మదాలస taught to every newborn child the point of truth.
1: నాయనా, నీవు కేవలము శరీరధారి కాదు.
0: My dear child, you are not merely the body.
1: నీ శరీరము భౌతిక శరీరం కాదు.
0: Is not merely material.
1: నీవు అజ్ఞానముకు లోబడలేదు.
0: And you don't succumb yourself to ignorance.
1: మాయకు వశము కాలేదు.
0: Don't submit to illusion.
1: నీవు కేవలం ఇంత మోహం అనేటువంటి నిద్రలో అనుభవించేటువంటి స్థితులు.
0: You are just passing through the sleep of attachment.
1: ఈ మోహం అనే నిద్ర నుంచి మేల్కో.
0: Get up, wake up from the slumber of attachment.
1: జాగ్రత్త అనేటువంటి గ్రామంలో జ్ఞానం లోపల నీవు ప్రవేశించు.
0: Wake up in that lightning of knowledge, wisdom.
1: ఎప్పుడు మనకు కలలు వస్తున్నాయి?
0: When do we get the sight?
1: చాలా మంది కలను కలడానికి కొన్ని ఆహార దోషములని భావిస్తున్నారు.
0: Many dream, they think that food is the cause.
1: కొన్ని తలంపునే దీనికి మూల కారణమని భావిస్తున్నారు.
0: Some consider thoughts are behind our dreams.
1: ఇవి ఏవీ కాదు.
0: Nothing of that sort.
1: సంసార స్వప్నం త్యజమోహ నిద్ర. ఈ సంసారం అనేటువంటి స్వప్నం లోపల మోహమనే నిద్ర వల్ల నిజమైనటువంటి యొక్క తన స్వరూపాన్ని మర్చిపోతున్నాడు.
0: ఇన్ ద డ్రీమ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ లైఫ్ మ్యాన్ ఇస్ జస్ట్ పాసెస్ హిస్ టైమ్ ఇన్ అటాచ్మెంట్.
1: నిద్రనే లేకపోతే స్వప్నమే రాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ గో టు స్లీప్ యూ కెనాట్ డ్రీమ్.
1: స్వప్నమునకంత నిద్రనే మూల కారణము.
0: ఫర్ ద డ్రీమ్ ది స్లీప్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: అనగా అజ్ఞానం అనే స్వప్నం అనుభవించడానికి
0: in order to experience the dream
1: avidya anetundi nidrane moola karanam
0: and this illusion the sleep is the cause.
1: Kanaka ee avidya anetundi swapnamlo nidralo nevu ye maatramu marchipovaddu.
0: Don't get into that sleep of illusion or delusion.
1: Ee vidhanga bodhinchi janminchina prati kumaruni kudanu oka goppa yogiga marchivesindi talli.
0: So teaching madalasa made every child born to her into a sage.
1: కనుక మానవుడు జగత్తు లోపల జన్మించి జగత్తు విషయములంతా అనుభవించే నిమిత్తం కాదు.
0: మ్యాన్ ఈస్ బోర్న్ నాట్ సింప్లీ లివ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: జగత్తులో ఎంత అనుభవించినప్పటికీ దాన్ని ఎందుకు తృప్తి మనకు కలుగుటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ప్లెజర్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్.
1: అనుభవించుకోలేది అనుభవించుకోలేది ఆశలు పెరిగిపోతున్నదే కానీ తరిగిపోవడానికి ఏమాత్రం పునుకోవటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది ప్లెజర్స్ అండ్ ద డిజైర్స్ వీ ఎంజాయ్ దే విల్ నెవర్ డిక్లైన్ డిమినిష్ నో.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన తత్వాన్ని తాను గుర్తించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ నీడ్స్ టు నో హిజ్ నేచర్.
1: ఈనాడు జగత్ రీతిగా ప్రవృత్తి రీతిగా ప్రాకృత రీతిగా భౌతిక రీతిగా ఇది 200 సంవత్సరములు అనుకుంటున్నారు.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ వ్యూ పాయింట్ ఫిజికల్లీ స్పీకింగ్ ఫ్రమ్ ద నేచర్ ద క్యాలెండర్ దిస్ డే ఇస్ ద బిగినింగ్ ఆఫ్ 2000.
1: ఇది ఒక దేశీయులకు మాత్రమే కానీ అందరికీ కాదు.
0: This is limited to a particular.
1: ఇది సమస్తి యొక్క కొలతలు కాదు.
0: It is not the measure of the cosmos.
1: సమస్తి యొక్క తత్వము కాదు.
0: It is not the nature of the universe.
1: సమస్తి యొక్క పేరు కాదు.
0: That's nothing to do with the cosmos.
1: సమస్తి అనగా దైవమే.
0: Cosmos means is God.
1: దేశీ అనగా ఒక దేశము ఒక వ్యక్తియే.
0: Individual is related to time and space.
1: కాబట్టి వ్యక్తి జీవుడు సమస్తి దేవుడు.
0: Individual is the human or cosmos. దైవ భావంలో
1: ఈ 200 సంవత్సరములు మనం చక్కగా విచారణ చేస్తే,
0: if we investigate from the divine viewpoint,
1: ఇది 200 సంవత్సరములు చాలా అల్పమైనటువంటిది.
0: This 2000 period is so small.
1: ఎన్ని కోట్ల సంవత్సరంలో జరిగిపోయినవి.
0: Crores and crores years pass by.
1: కానీ ఈ 200 సంవత్సరాలు అని చెప్పుకోవటంలో అర్థం లేనటువంటి విషయం.
0: It is meaningless to say it's just 2000. Jesus
1: కొలకు వేసినప్పుడు,
0: when he was crucified,
1: ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక్క 1000 సంవత్సరాలు అయింది మాత్రం.
0: Just the days are counted from the day of crucifixion.
1: దానికి పూర్వం ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టారు.
0: He has forgotten the period ahead.
1: దానికి పూర్వం గ్రీక్ దేశపు రాజుల యొక్క పేర్లే ఈ సంవత్సరములకంతా ఉండేది.
0: All the names of the year are related to the names of the Greek kings.
1: ఒక్కొక్క సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇవన్నీ కూడా కేవలము గ్రీక్ దేశపు యొక్క రాజుల యొక్క పేర్లు.
0: The names of all the months are the names of the kings of Greece.
1: కనుక ఇలాంటి మానవుని యొక్క పేరును ఆధారం తీసుకుని,
0: వి గో బై ద నేమ్స్,
1: మానవుని యొక్క పేర్లను సరైనటువంటి ఒక ప్రమాణంగా తీసుకుని,
0: వి గో బై ద స్టాండర్డ్ ఆఫ్ ది ఓన్లీ
1: మానవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు.
0: వీఆర్ ఇన్ సచ్ అన్ అన్ఫార్చునేట్ కండిషన్ దట్ వీ డోంట్ నో ద నేచర్.
1: మానవుడు అనగా ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వీ హావ్ టు నో ద ఫండమెంటల్ ట్రూత్ దట్
1: వీడు దైవస్వరూపుడే, దైవస్వరూపుడే,
0: హీస్ ఎంబాడీమెంట్ ఆఫ్ ద డివైన్. Three letters.
1: Ma ajnanamu, da lekunda, va vartinchatamu. Ajnanam lekunda vartinche vade manavudu.
0: Manava, ma means ignorance, va who conducts himself without ignorance.
1: Veedu navina manavudu kaadu.
0: He is not ultra modern.
1: Sanatana manavudu.
0: He is eternal.
1: Puratana manavudu.
0: He is ancient.
1: Manava.
0: మానవ.
1: మా అనగా కాదు.
0: మానో.
1: నవ అనగా కొత్త.
0: నవ న్యూ.
1: కొత్తవాడు కాదు ఈ మానవుడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ న్యూ.
1: పాతవాడే.
0: ఈజ్ ఎటర్నల్ ఎన్షియంట్.
1: ఎన్నో వేల సంవత్సరం నుంచి కూడా వస్తున్నాడు ఈ మానవుడు.
0: మ్యాన్ హ్యాస్ బీన్ దేర్ రైట్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
1: కనుక కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, పిచ్చి ఇవన్నీ కూడా ఆకారాన్ని బట్టి మనం మానవత్వంగా భావిస్తున్నాను, కానీ ఈ ఆకారం మానవత్వం కాదు.
0: We go by the various parts of the human body, the legs, the nose and the head so far, and consider it as a human being.
1: కనుక మనం సంవత్సరములకై మనం బ్యాక్లాడనక్కర్లేదు.
0: We don't need to struggle for the world.
1: ప్రతి సెకండ్ కూడా నూతన సంవత్సరమే.
0: Every second is a new year.
1: ఈ నూతన సెకండ్ అనేటువంటి సంవత్సరం చేస్తే నూతన నిమిషములుగా మారుతుంది.
0: The seconds would add on constitute the minute.
1: నూతన నిమిషములైనా కూడా నూతన గంటలుగా వస్తున్నాయి.
0: Minutes compose an hour.
1: నూతన గంటలే నూతన దినములుగా వస్తున్నాయి.
0: And hours lead to a day.
1: నూతన దినములే నూతన నెలలుగా వస్తున్నాయి.
0: Days constitute a month.
1: ఈ నూతన నెలలే సంవత్సరములుగా మారుతున్నాయి.
0: And the months constitute an year.
1: కాబట్టి సంవత్సరం కోసం మనం వెతుకునక్కర్లేదు.
0: We don't need to wait for a year.
1: ఒక్కొక్క సెకండ్ కూడా ఒక్కొక్క నూతనమైనటువంటిది.
0: Every second is ever new.
1: కనుకనే ఈనాటి మానవుడు ఈ సెకండ్ లోపల ఈ నూతన సంవత్సరంలో ప్రపంచంలో ఏ విధమైనటువంటి శుభములు అశుభములు సంభవిస్తాయో అని అనేక మంది విచారిస్తున్నారు.
0: మ్యాన్ ఈస్ వెరీ మచ్ బాదర్డ్ యాస్ టు వాట్ ఈస్ కెప్ట్ ఇన్ వెయిటింగ్ ఫర్ అస్, హ్యాపీనెస్ ఆర్ అన్హాపీనెస్.
1: మన సుఖ దుఃఖములకు సంవత్సరంలో మూల కారణం కానే కాదు.
0: ఇయర్ ఈస్ నాట్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్ ఆర్ మిజరీ.
1: మన యొక్క చేతలతో చేసినటువంటి కర్మలే దీనికి మంచి చెడ్డలకు మూల కారణము.
0: అవర్ ఓన్ యాక్షన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ కాన్సిక్వెన్సెస్ ఫర్ హ్యాపీనెస్ ఆర్ అన్హాపీనెస్.
1: ఏ విత్తనం నాటుదమో ఆ యొక్క మొక్కనే పడుతుంది.
0: యాజ్ ఈస్ ద సీడ్ దట్ యు సో, సో ఇస్ ద ప్లాంట్ దట్ ఇట్ స్ప్రౌట్స్.
1: అది చేతు ఇంకెన్నియో చేతు నుంచి ఊహలు తల్లి అలసిపోకు.
0: Don't imagine yourself and get tired imagining that you'd be able to do that.
1: దేవుడు నాటి ఇచ్చోట ఉంటివో ఆ ఫలములే నీకు అందుచుండు.
0: Because of the seeds that you have sown in the past life, you reap the fruit now.
1: విత్తనం ఒకటైనా వేరైన ఫలములు సవ్యు లభించుటేటు సాధ్యమగును.
0: If the seed is of one kind, you cannot expect the plant of a different kind.
1: కనుక విత్తనం ఒకటి ఫలం ఒకటి కానే కారదు.
0: The fruit, as in the seed, so is the fruit that you reap.
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి,
0: వాట్ ఎవర్ యు డూ గాడ్ విల్ కౌంట్ వన్ బై వన్.
1: బ్రహ్మ నీకిచ్చి పంపెను బరువమాల.
0: ద క్రియేటర్ సెండ్స్ యూ విత్ దట్ హెవీ నెక్లెస్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: ఇట్ గాడ్ సెండ్స్ యూ టు దిస్ ఎర్త్ విత్ దిస్ నెక్లెస్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ప్రీవియస్ యాక్షన్.
1: కనుకనే మానవుడు ఒక కంఠమాలతో జన్మిస్తున్నాడు.
0: దెర్ఫోర్ మ్యాన్ ఈస్ బోర్న్ విత్ దిస్ గార్లెండ్ ఆఫ్ యాక్షన్స్.
1: ఆ కంఠమాల యందు ఏ రత్నాలు ఏ ముత్యాలు లేవు.
0: The chain with which we are born doesn't show any pearls or diamonds.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It is a necklace of all the consequences of action.
1: మంచి చెడ్డ కర్మలతో కూడినటువంటి ఈ మాల.
0: That necklace is made up of good and bad, the results of our past
1: actions.
0: At the time of birth, we have not brought any gold chain with us. We don't find any trace of pearls.
1: There
0: is no gold chain round our neck.
1: There
0: are no diamonds whatsoever. There are no precious stones. There is a chain. There is a chain round your neck.
1: ఏ రత్నములు కాదు, ఏ ముత్యములు కాదు, ఏ నరము కాదు, కానీ మానవుల యొక్క మంచి చెడ్డ కర్మలే తన మాల.
0: We don't have any chain of pearls or diamonds or gold, but we have got the chain of the consequences of our
1: acts,
0: embodiments of love.
1: When all our actions
0: are good and sacred, we'll certainly face good
1: results.
0: In spiritual path, we are yet to understand.
1: ఈ వచ్చిన సంవత్సరము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్థితిని అందిస్తుంది.
0: ఎవ్రీ ఇయర్ దట్ కమ్స్ టు అస్ విల్ సర్టన్లీ గివ్ అస్ గుడ్ థింగ్స్.
1: ఈ 2000 సంవత్సరం అనేటువంటిది ఈనాడు కాదు.
0: ఇయర్ 2000 ఇస్ నాట్ ఆఫ్ దిస్ డే.
1: ఈనాడు 2000 సంవత్సరం ప్రారంభమైనది అంతే.
0: ఇట్స్ ఓన్లీ కమెన్స్మెంట్ బిగినింగ్ ఆఫ్ 2000.
1: 1999 యొక్క సంవత్సరం అంత్యమైంది.
0: Is an ending of the year 1999.
1: 2000 సంవత్సరం ప్రారంభమైంది.
0: Beginning of year 2000.
1: ఈ 2000 సంవత్సరం అనేటువంటిది రాబోయేటువంటి జనవరికే ఇది 2000 సంవత్సరం అని చెప్పవచ్చు.
0: We can say this is the beginning 2000 year on the basis of January 1st.
1: కనుక ఇది 2000 సంవత్సరం యొక్క ఫలితంగా మనం భావించరాదు.
0: We cannot consider as the result of this year 2000.
1: ఇది 1999 యొక్క సంవత్సరం యొక్క ఫలితంగానే మనం విశ్వసించాలి.
0: The results of the 2000 are based on the actions of the year 1999.
1: కనుక ఇందులో చాలా వరకు దేశమునకు వ్యక్తులకు తమ యొక్క ఫలములకు చాలా ఉత్తమమైనటువంటి కాలంగానే ఉంటుండాలి.
0: This is going to be a very good time for all nations, for all individuals.
1: కేవలము ఈ జనవరి కనుక ఈనాడు ప్రారంభమైంది. ఇవంతా దేని వల్ల సంబంధిస్తున్నాయి?
0: వాట్ ఫార్? హౌ డస్ ఇట్
1: సోలార్ సూర్య ప్రతిబింబం చేత లభించేటువంటి ఈ కాలములు.
0: ద టైమ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ సోలార్ లైట్.
1: కనుక ఈ 200 సంవత్సరం లోపల ఈ సోలార్ పద్ధతులు కొంత మారిపోతున్నాయి.
0: There's going to be certain changes in solar life.
1: ఈ మార్పు కలిగేటువంటి సోలార్ సిస్టమ్ అంతా కూడాను ఈ 3 నెలలు కూడాను కొంచెం కాలం తీసుకుంటుంది.
0: The solar changes take place within span of 3 months.
1: అయితే కేవలం కాలం మాత్రమే ఆధారం చేసుకుని మనం జీవించడానికి ప్రయత్నించకూడదు.
0: We don't need to wait for that time.
1: మానవుని యొక్క ప్రయత్నం కూడాను దీనికి అత్యవసరము.
0: Human effort is essential.
1: మానవుని యొక్క కర్మలు కూడాను చాలా ప్రధానము.
0: Human actions are important.
1: ఈనాడు మానవుని యొక్క చేష్టలు చాలా విపరీతంగా మారిపోతున్నాయి.
0: Human actions are peculiar.
1: మానవుని యందు ఉండవలసినటువంటి మానవతా గుణములు శూన్యమైపోతున్నాయి.
0: హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గాన్.
1: ప్రేమ అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
1: సత్యము అనేటువంటిది వినిపించడం లేదు.
0: వి డోంట్ లిసన్ టు ట్రూత్.
1: ధర్మం అనేటువంటిది చేయటం లేదు.
0: రైచియస్నెస్ ఇస్ నాట్ డన్.
1: శాంతి ఏ రీతిగా మనకు లభిస్తుంది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి పీస్ఫుల్?
1: కనుక భగవంతుడే దీనికి సంపూర్ణమైనటువంటి స్వరూపము.
0: God is the embodiment of truth, righteousness and peace.
1: మనము ఒక గోల్డ్స్మిత్ దగ్గర వెళ్లి బంగారు పని చేసే వాడి దగ్గరికి వెళ్లి బంగారు చేతికిచ్చినప్పుడు ఏం చేయాలంటాడు వాడు?
0: When you hand over gold to a goldsmith, what does he say?
1: అయ్యా, ఈ బంగారుతో నాకు ఒక నగ చేయించు.
0: If you ask the goldsmith, I want
1: ఈ బంగారుతో నాకు కొన్ని గాజులు చేయించు.
0: Make some bangles for me.
1: ఈ బంగారుతో నాకు ఒడ్డాణం చేయించు.
0: I want a waist belt with this gold.
1: ఈ విధంగా పలికి ఆ బంగారును ఈ యొక్క స్వరూపాలుగాని తీర్చిదిద్దుతున్నాడు.
0: And you want the gold to be made into jewels of your choice.
1: భగవంతుడు హిరణ్యగర్భుడు.
0: God's name is హిరణ్యగర్భ.
1: తాయి ఒక బంగారు వంటి వాడు.
0: God is gold.
1: ఆ బంగారును భగవంతుడు అనేటువంటి బంగారును మన హృదయంలో పెట్టుకుంటే
0: then we have that golden God in our heart.
1: బంగారు చేత శాంతి అనేటువంటి నగను మనం చేయించుకోవచ్చును. సత్యం అనేటువంటి నగను చేయించుకోవచ్చును. ధర్మం అనేటువంటి నగను చేయించుకోవచ్చును. ఈ యొక్క పనులన్నీ కూడా ఈ బంగారుతోనే పనులు జరుగుతున్నాయి.
0: విత్ గోల్డెన్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ వీ కెన్ హ్యావ్ ద జ్యువెల్స్ ఆఫ్ ట్రూత్, ద ఆర్నమెంట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద జ్యువెల్ ఆఫ్ పీస్.
1: బంగారు లేకుండా నగలు కాలేదు.
0: Without gold you cannot make ornaments.
1: దైవం లేకుండా నీకు శాంతి నీకు లభించదు.
0: Without God you can never be peaceful.
1: నీ సత్యం నీకు ప్రాప్తించదు.
0: You cannot be truthful.
1: నీ ధర్మం నీవు ఆచరించలేవు.
0: You don't perform righteous acts.
1: కనుక ఇవన్నీ కూడా నువ్వు భగవంతుని ద్వారా లభించేటువంటివి.
0: They are all God's gifts only.
1: కనుక నీ భగవంతుడు బంగారు వంతి వాడిగా నీవు తీసుకోవాలి.
0: టేక్ గాడ్ యాజ్ యువర్ గోల్డ్.
1: దీన్ని ఒక దృష్టి అని ఉంచుకుని నేను అప్పుడప్పుడు బంగారు బంగారు అని పిలుస్తుంటాను పిల్లలు.
0: కీపింగ్ దిస్ వ్యూ ఓన్లీ స్వామి సేస్ బంగారు బంగారు గోల్డ్ గోల్డ్
1: అనగా అందరి ఎందుకు ఈ హిరణ్య గర్భుడున్నాడు.
0: గోల్డ్ గాడ్ డివైన్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: కాబట్టి దీని సత్యాన్ని గుర్తించి నా యందు భగవంతుడున్నాడు అనేటువంటి దీన్ని విశ్వసించినప్పుడే నీకు సర్వ విధంలో సుఖములు చేకూరుతాయి.
0: వెన్ వన్స్ యు హావ్ గాట్ ద ఫర్మ్ ఫెయిత్ దిస్ ట్రూత్ ఈజ్ ఇన్ యూ, యూ విల్ బౌండ్ టు బి, యు ఆర్ బౌండ్ టు బి సక్సెస్.
1: కానీ హృదయం ఉన్నటువంటి ఒక దైవ స్వరూపాన్ని చింతించడం విస్మరించారు.
0: బట్ వీ హావ్ ఫర్గాటెన్ టు థింక్ ఆఫ్ గాడ్ విద్ ఇన్ అస్.
1: బాహ్యమైన ఫలితముల కోసమని ఆశిస్తున్నాడు.
0: వీ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఔటర్ రివార్డ్స్ అండ్ రిజల్ట్స్.
1: ఇది అసాధ్యము అసాధ్యము.
0: ఇట్స్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్.
1: కనుకనే మొట్టమొదట నీవు దైవత్వాన్ని విశ్వసించు.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధములుగా కూడా దైవత్వాన్ని స్మరిస్తూ ప్రచార ప్రతిబోధం సల్పుతూ అన్ని దేశములకు సుస్థిర శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది.
0: సిన్స్ ఏన్షియంట్ డేస్ ఇట్ ఇస్ భారత్ దట్ హస్ ప్రొపగేటెడ్ ద స్పిరిచువల్ పాత్ ఎన్ష్యూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: భారతీయ ప్రాచీన సంస్కృతి చాలా గొప్పది.
0: ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ గ్రేట్ అండ్ వాల్యుబుల్.
1: కానీ ఆ యొక్క సంస్కృతి యొక్క తత్వాన్ని ఎవరు కూడా విచారించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ నో బడీ థింగ్స్ ఆఫ్ దిస్ ఏన్షియంట్
1: విద్యార్థులు కూడా ఈ సంస్కృతిలో ఏమాత్రమూ ప్రవేశించడం లేదు.
0: స్టూడెంట్స్ ఆల్సో డూ నాట్ అండర్స్టాండ్ ద సాంక్టిటీ ఆఫ్ ఇండియన్ కల్చర్.
1: కనుకనే వారికి ఈ సంస్కృతి పద్ధతి కూడా వారికి అర్థం కావటం లేదు.
0: సో దే డూ నాట్ నో ద కల్చరల్ ప్రొసీజర్.
1: ప్రాచీన సంస్కృతి మహాఫలవంతమైనటువంటిది.
0: ది ఏన్షియంట్ కల్చర్ ఇస్ హైలీ ఫ్రూట్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్.
1: మహాపవిత్రమైనటువంటిది,
0: హైలీ సెక్రెడ్,
1: దివ్యమైనటువంటిది, నవ్యమైనటువంటిది. ఇలాంటి పవిత్రతను అయిన మన సంస్కృతిని ఈనాడు మర్చిపోతున్నారు.
0: వీ హావ్ ఫర్గాటెన్ దట్ ఎవర్ న్యూ ఎవర్ ఫ్రెష్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: మహాభారత యుద్ధం నందు జరిగినటువంటి యొక్క ఫలితములకు చక్కని ఆదర్శం తీసుకోండి.
0: యూ కెన్ టేక్ ఆల్ ద ఐడియల్ దట్ యు లెర్న్ అవుట్ ఆఫ్ మహాభారత్ వార్.
1: అర్జునుడు, ధర్మజుడు, భీముడు, నకులు, సహదేవుడు ఈ పంచపాండవులు కూడాను భగవంతుని నిరంతరం కూడా స్మరిస్తూ వచ్చారు.
0: ఆల్ ద ఫైవ్ బ్రదర్స్ ధర్మజ, అర్జున, భీమ, నకుల, సహదేవ ఫాలోడ్ గాడ్.
1: ఫస్ట్ గాడ్.
0: దే కెప్ట్ ఫస్ట్ ప్లేస్ టు గాడ్.
1: నెక్స్ట్ వరల్డ్.
0: దెన్ దేర్ లైస్ ద వరల్డ్.
1: లాస్ట్ ఐ అన్నారు వాళ్ళు.
0: అండ్ దే కెప్ట్ దిస్ ఐ ఇన్ ద లాస్ట్.
1: కానీ కౌరవులు అట్ట కాదు.
0: కౌరవస్ ఆర్ నాట్ లైక్
1: ఫస్ట్ ఐ.
0: దే కెప్ట్ ఐ ఇన్ ద ఫస్ట్.
1: నెక్స్ట్ వరల్డ్.
0: నెక్స్ట్ వరల్డ్.
1: లాస్ట్ గాడ్ అన్నారు.
0: గాడ్ ఈస్ గివెన్ ద లాస్ట్ ప్లేస్.
1: కనుకనే వారు గాడ్ అంతా కూడా కోల్పోయినారు.
0: సో దే లాస్ట్ గాడ్.
1: అందరూ లాస్ట్ లైఫ్ నే జీవితాన్నే కోల్పోయారు.
0: సో దే లాస్ట్ దేర్ లైఫ్.
1: కనుకనే ఈనాటి మానవులందరూ కూడా మొట్టమొదటి దైవాన్ని ముందు ఉంచుకోవాలి.
0: Therefore everyone of us will have to give first place to God.
1: దైవాన్ని ముందు ఉంచుకుంటే ఏ యొక్క విప్లవం రాదు మనకు.
0: If you keep God in front you will not have any revolution.
1: కనుకనే ఇట్టు దైవత్వాన్ని హృదయంలో మనం స్మరించుకుంటూ
0: we have to think of God.
1: దైవత్వాన్ని చింతించుకుంటూ దేశంలో మన జీవితాన్ని గడపాలి.
0: We have to carry on this life sojourn thinking of God in full faith.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దేశం వేరు దేహం వేరు కాదు.
0: In fact, desha, country, deha, body are not different. The panchabhutamle
1: deham nandutunnayi.
0: The five elements in the country are present in the body.
1: Ee deham nandu panchabhutamle desham nandutunnayi.
0: The five elements in the body are present in
1: desha. Dehamunu rendu kuda bimba pratibimbamle.
0: In fact, the body and the motherland are object
1: rendu kuda avinabhava sambandhamle.
0: They are interrelated.
1: Ee rendu nu anyonyasramile.
0: They are interdependent.
1: Ilanti satyanni meeru gurtinchadaniki prayatninchali.
0: Make every effort to know this truth.
1: Ee naati yuvakule భవిష్యత్ యొక్క భారత నాయకులు,
0: యంగ్స్టర్స్ టుడే ఆర్ ఫ్యూచర్ లీడర్స్.
1: కనుకనే భవిష్యత్ బాగుపడాలంటే
0: ఇఫ్ యూ వాంట్ ద ఫ్యూచర్,
1: ఈనాటి యువకులు దైవత్వంలో సంపూర్ణమైన విశ్వాసం ఉంచుకొని
0: యూత్ షుడ్ డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: తద్వారా తన నిత్యకర్మలను తాను ఆచరిస్తూ రావాలి.
0: అండ్ టేక్ టు డైలీ యాక్టివిటీ.
1: అప్పుడే దేశం కూడా బాగుపడుతుంది.
0: దెన్ ది కంట్రీ విల్ ప్రోగ్రెస్.
1: దేశం మీకంటే ప్రత్యేకమైనది కాదు.
0: And country is not different.
1: దేశంలో నీవు ఒక భాగము.
0: You are part in this country.
1: కనుక దేశము నాది అనేటువంటి ఒక భావమును నీవు పూర్తి దృఢం చేసుకోవాలి.
0: Have the strong feeling that this country belongs to me.
1: ఈనాడు నేషనల్ భావం అనేటువంటిది లేకుండా ఉంటుండాలి పిల్లలందరూ.
0: Among students today there is no patriotic spirit or national feeling.
1: దేశం యొక్క విశ్వాసమే లేదు ఈనాడు.
0: They don't have any faith in their country.
1: దేశం యొక్క అభిమానమే ఈనాడు లేదు.
0: They have no sense of attachment to the motherland.
1: దేశము ఇది నాది మాతృదేశము.
0: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
1: ఇది నాది మాతృభాష.
0: దిస్ ఇస్ మై మదర్ టంగ్.
1: ఇది నా మతమంచు.
0: దిస్ ఇస్ మై రిలీజియన్.
1: ఎదగొట్టి నుడుమ నేరని బ్రతికిన పీడుంగొకండు వసదును గలడా.
0: ఇఫ్ యు కెనాట్ ఛాలెంజ్ రైజ్ యువర్ హెడ్ సేయింగ్ దిస్ మదర్ ల్యాండ్ మై మదర్
1: టంగ్. ఏ దేశమైనను ఆ దేశ అభిమానాన్ని కోల్పోకూడదు.
0: నెవర్ లూజ్ దిస్ పెట్రియాటిక్ స్పిరిట్.
1: ఆ దేశాభిమానము కోల్పోయి
0: హ్యావింగ్ లాస్ట్ పెట్రియాటిక్
1: విదేశాల యొక్క అభిమానాన్ని పొంది
0: అటాచ్డ్ టు ఫారెన్ ల్యాండ్
1: మానవుడు రెండింటికి భ్రష్టపడినటువంటి వాడైపోయినాడు.
0: మ్యాన్ ఈజ్ లాస్ట్ ఇన్ బిట్వీన్.
1: ఇలాంటి మానవత్వానికి ఏ రీతిగా దివ్యత్వానికి కాగలరు?
0: హౌ డు ఎక్స్పెక్ట్ సచ్ ఎ మ్యాన్ టు నో ద డివినిటీ?
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
1: భగవంతుడు సర్వాధారుడు.
0: God is the basis.
1: Sarvashaktimayudu.
0: He is all powerful.
1: Sarvajnudu.
0: He is omniscient.
1: Sarvabhutantaratma.
0: And he is indwelling in all creatures.
1: Sarvatraunnadi okkate Bhagavantudu.
0: God is all pervasive.
1: Leni diriyani cheppanga galaru gaani unnadi diriyani cheppanga nevartaramu.
0: You can deny that which is not present. How do you decide that which is existing? Unnadi
1: daivamu ennatikini.
0: God is ever present.
1: లేని దయ్యను వేగి లోకంబు మానదయ్యా.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వరల్డ్ ఇస్
1: ఈ జగత్ అనేటువంటిది ఏమాత్రము జగత్ కాదు.
0: అండ్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ ట్రూ ఇన్ ద సెన్స్
1: దైవం లేని జగత్తే కాదు ఇది.
0: ఇట్ కెనాట్ గో వరల్డ్ వితౌట్ గాడ్.
1: కనుకనే
0: సో
1: ఇది ప్రత్తి లేకుండా వస్త్రం కాలేదు.
0: వితౌట్ కాటన్ యూ కెనాట్ హ్యావ్ క్లాత్.
1: ఇది వెండి లేకుండా టంబ్లర్ కాలేదు.
0: వితౌట్ సిల్వర్ యూ కెనాట్ టంబ్లర్.
1: దైవం లేకుండా మానవుడు కాలేదు.
0: వితౌట్ గాడ్ యూ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్.
1: కానే కాదు,
0: ఇది
1: ఒక ఆకారంగా ఉంటున్నామే కానీ ఈ ఆకారాన్ని నీవు ఆధారంగా తీసుకుంటున్నావు.
0: యు గో బై దిస్ ఫార్మ్.
1: ఆకారం నిజమైనది కాదు.
0: ఫార్మ్ ఇస్ నాట్ ట్రూ.
1: ఏనాటికైనా ఇది మార్పు చెందేటువంటిది.
0: వన్ డే ఆర్ ద ఫార్మ్ చేంజెస్.
1: ఈ మార్పు చెందేటువంటి దేహాన్ని సత్యంగా నీవు భావించకూడదు.
0: డోంట్ కన్సిడర్ దిస్ చేంజబుల్ ఫార్మ్ ఎస్ ట్రూత్.
1: ఈ దేహి అయినటువంటి ఒక దైవత్వాన్ని సత్యంగా భావించు.
0: అండర్స్టాండ్ ది ఇన్వెలర్ గాడ్ కన్సిడర్ హిమ్ ట్రూ.
1: దేహమునందే దేహి ఉన్నాడు.
0: The indweller is present in the body.
1: Chaavu puttukal lenatti shashvithi undu.
0: God is permanent, eternal.
1: Aadi madhyantara rahitudu, anadi vaadu.
0: He has neither beginning nor end.
1: Taanu chaavaka puttaka champabadaka.
0: He cannot perish. You cannot kill him. He cannot inherit.
1: Sakshibhutadai undu deva devudu.
0: God is an eternal witness.
1: Sarvathuku sakshibhutuga unnadu.
0: God is an eternal witness in this universe.
1: Ee satyanni gurtinchali.
0: Know this truth.
1: ఎలాంటి పనికి పరిస్థితిలో ఏంటో దీన్ని గుర్తించక తప్పదు.
0: యూఆర్ బౌండ్ టు నో దిస్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
1: కనుక
0: సో
1: కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, 2000 సంవత్సరాలు ప్రారంభమైంది అనుకుంటున్నాం మనము.
0: వీ థింక్ దట్ వీ పాస్ త్రూ మెనీ ఆఫ్ ది ఇయర్స్ అండ్ దిస్
1: అడ్వెంట్ 2000 సంవత్సరాలు ఎప్పుడు వచ్చినాయి మనకు?
0: When did you get them?
1: 1999 సంవత్సరాలు గడిచిన తర్వాతే కదా 2000 వచ్చాయి.
0: యూ గాట్ దిస్ ఇయర్ 2000 ఆఫ్టర్ ది పాసింగ్ ఆఫ్ ఆఫ్ ది ఇయర్
1: 1999.
0: Do you mean say the year by gone?
1: Avanni cheriye idi 2000 samvatsaram ayindi.
0: We have gone through the past years and reached the present.
1: Kaani manam bhavistunnamu.
0: But we think
1: British vardi English vardi date lu anukuntunnamu.
0: We consider that the new year is a British.
1: Avanni meeku avakasam ivvakurdu.
0: Don't give scope for such thoughts.
1: Aa rendinti yokka ekatvame manavattamu.
0: Human life is the combination of
1: anni desamane endukundi humanity okati gaane untundali.
0: Humanity is one in all countries.
1: Manam annikundi okke jaate.
0: We belong to one race.
1: మతమే,
0: వన్ రిలిజన్,
1: అదే హ్యూమానిటీ.
0: అండ్ దట్ ఇస్
1: అదే మానవ జాతి.
0: దట్ ఇస్ హ్యూమన్ సొసైటీ,
1: మానవ సైపత్యము.
0: అండ్ దట్ ఇస్ హ్యూమానిటీ.
1: కనుక ఈ సత్య సంకల్పాన్ని హృదయం నందు ఉంచుకొని
0: డెవలప్ దిస్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: మానవుడు
0: హ్యూమన్ బీయింగ్
1: అరుదైనటువంటి వాడము అని మనం విశ్వసించాలి.
0: షుడ్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ యాజ్ రేర్.
1: కాలము విలువైనటువంటిగా భావించాలి.
0: టైమ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: హృదయము మృదువైనటువంటిదిగా తలంచాలి.
0: హ్యూమన్ హార్ట్ షుడ్ బి సో సాఫ్ట్ అండ్ టెండర్.
1: మధురమైనటువంటిదిగా ఉండాలి.
0: మైండ్ షుడ్ బి ఫుల్ ఆఫ్ నెక్టర్.
1: ఈనాటి ఆ మధురమైనటువంటి మనసులందు కూడా విషమైనటువంటి యొక్క మాటలుగా వస్తున్నాయి.
0: ద నెక్టర్ ఇన్ మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ పాయిజనస్ థాట్స్ టుడే.
1: ఈ మాటలకు కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్ బిహైండ్
1: ఇట్? విష సంబంధమైనటువంటి విషయాలపైన మనసు పోవటం చేతనే ఇది విషమంగా మారిపోయింది.
0: ద మైండ్ ఈస్ ఫుల్ ఆఫ్ పాయిజన్ బికాస్ ఇట్ ఈస్ ఆఫ్టర్ సెన్చువల్ ప్లెజర్ విచ్ ఇస్ ఎ పాయిజన్.
1: కాదు కాదు, ఇది
0: ఇట్ షుడ్ బి సో.
1: మనసు చాలా మధురమైనటువంటిది.
0: మైండ్ ఇస్ నెక్టర్ ఆయిల్.
1: ఇంటి మధురమైనటువంటి మనసును మనం పాయిజన్ గా మార్చుకుంటున్నాం.
0: మైండ్ విచ్ ఇస్ సపోజ్ టు బి సో స్వీట్ హాస్ బికమ్ పాయిజనస్ నౌ.
1: హృదయము మృదువైనటువంటి దాన్ని కఠినంగా మార్చుకుంటున్నాం.
0: హార్ట్ ఇస్ సో సాఫ్ట్ టెండర్ అండ్ డెలికేట్ హాస్ బికమ్ సో హార్డ్.
1: అనంతమైనటువంటి కాలమును అంతమైనటువంటిదిగా మనం విశ్వసిస్తున్నాము.
0: And we consider time infinite.
1: Kalame Bhagavat Swarupudu.
0: Time is God.
1: Deenni puraskarinchukoni kalayanamaha kala kalayanamaha kala pramanamaha kala atitayanamaha kala swarupayanamaha kala nimita anta kalame.
0: Everything is time. God is the master of time. God transcends time.
1: కనుక మన కాలాన్ని మనం విశ్వసించకుండా పోతే మనం ఏ దేన్ని కాయాన్ని విశ్వసిస్తావా?
0: If you don't have faith in time, do you have full faith in your body?
1: కాయం అనిత్యమైనటువంటిది.
0: Body is temporary.
1: కాలంతోనే పెరుగుతుండాలి, కాలంతోనే తరిగిపోతుండాలి.
0: The body grows with the passage of time.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు చాలా పవిత్రమైనటువంటి దినంగా భావిస్తున్నారు.
0: We consider today a sacred day.
1: యద్ భావం తద్ భవతి, మన భావాన్ని పురస్కరించుకుని ఈ విధంగా మారుతూ ఉంటాయి.
0: As is the thought, so is the feeling.
1: కానీ ఈ 2000 సంవత్సరములు ఏమాత్రము చెడ్డవి కాదు.
0: The 2000 years passed by are not bad anyway.
1: చాలా ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
0: This year will take you to noble heights.
1: దివ్యమైనటువంటి ఒక భవిష్యత్తు భవతత్వాన్ని ప్రబోధిస్తుంది.
0: This year 2000 will propagate the divinity.
1: కనుక ఇంకా పూర్వపూర్వమంతా కూడా ఐకమత్యాన్ని కూడా చేరుస్తుంది.
0: ఇట్ విల్ ఆల్సో ఫాస్టర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అతి శీఘ్ర కాలం నందే కూడాను అన్ని దేశముల వారు కూడా ఏకమైపోతారు.
0: వెరీ సూన్ పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ ఆర్ గోయింగ్ టు బి యునైటెడ్.
1: ఎవరు మనకు ద్వేషమే మేము భావిస్తున్నామో వారే పరమ మిత్రులుగా మారిపోతారు.
0: హూమ్ యూ కన్సిడర్ యాజ్ యువర్ వర్స్ట్ ఎనిమీస్ ఆర్ గోయింగ్ టు బి యువర్ బెస్ట్ ఫ్రెండ్స్.
1: కనుక మనకు ఎవరు కూడా ద్వేషులు లేరు.
0: We don't need to hate anybody.
1: ఎవరు కూడా విరోధులు కారు.
0: None are our enemies.
1: అందరు కూడా అన్నదమ్ములే.
0: All are brothers.
1: Brotherhood of man, fatherhood of God.
0: We should believe in brotherhood of man and fatherhood of God.
1: అట్టి ఏకత్వాన్ని అతి శీఘ్రంలోనే మీరు చూడగలరు.
0: You are going to witness that unity very soon.
1: కానీ మీరందరి హృదయాలు కూడాను పవిత్రమైన భావంతో ప్రార్థన చేయండి.
0: But fill your sacred hearts with sacred thoughts.
1: ఈ ప్రార్థన చేత సాధించలేనటువంటిది జగత్తులో ఏదీ లేదు.
0: There is nothing that you cannot achieve without a prayer.
1: హృదయాన్ని కూడాను కరిగిస్తుంది ప్రార్థన.
0: In fact, prayer melts every heart.
1: కనుకనే ఈ ప్రార్థన చేస్తే ఇది అతి శీఘ్ర కాలంలోపలే పూర్తి పరిహారం కూడా అవుతుంది.
0: అవర్ సిన్సియర్ ప్రేయర్ విల్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్.
1: సర్వలోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి ప్రార్థన హృదయపూర్వకంగా మీరు చేయాలి.
0: లెట్ us pray wholeheartedly for the safety, security.
1: నేను నా వారు నా కుటుంబము నా బంధువులు నా మిత్రులు మాత్రమే కాదు, అందరు కూడా క్షేమంగా ఉండాలి. అన్ని దేశముల వారు కూడా క్షేమంగా ఉండాలి, అన్ని రూపముల వారు కూడా క్షేమంగా ఉండాలి.
0: We should not be narrow minded confining to the feelings of I and mine. Let everybody happy. Let all countries be happy.
1: సమష్టి స్వరూపము.
0: This all cosmic form.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ముఖ్యంగా పెంచుకోవాల్సినటువంటి ప్రేమ ఒక్కటి.
0: వాట్ యు ఆర్ సపోజ్ టు గ్రో ఇస్ లవ్.
1: ప్రేమ ఒక్కటి ఉంటే అక్కడ ఏమాత్రము ద్వేషానికి అవకాశం లేదు.
0: వేర్ దర్ ఇస్ లవ్ దర్ కెన్ నాట్ బి హేట్రెడ్.
1: ఇంత పూర్వం ప్రేమ లేకపోతే దాంట్లో నాటుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: ఇఫ్ దర్ ఇస్ నో లవ్ ఎర్లియర్, అట్లీస్ట్ సో ద సీడ్స్ ఆఫ్ లవ్ నౌ.
1: కనుక ఆనాడు గోపికులు కూడా చెప్పారు.
0: గోపికాస్ ఇన్ దోస్ దే సెడ్
1: ప్రేమ రహిత మరుభూములలో
0: ఇన్
1: ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమసుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే.
0: ఇన్ దిస్ బ్యారన్ హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్, so the seeds of love in this heart, with all the temporary motion of love, with all the rain of love, let the rivers of love flow incessantly.
1: Prema rahitamainatundi ee marubhoomi lopala prema seedu manu penchukovali.
0: In this barren land bereft of love, so the seeds of love,
1: daniki prema jalamane poyali,
0: water with love,
1: ee prema prabahamunu prarampa cheyali.
0: Let there be flow of love.
1: అందరికీ పంచాలి.
0: We have to share with everyone.
1: మీరు అనుభవించాలి.
0: And you too enjoy.
1: ఈ నూతన సంవత్సరం లోపల నూతనమైనటువంటి ఒక పదార్థం ఏమిటంటే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి ప్రేమనే.
0: What is this gift of this new year? The selfless, true, sacred love.
1: కానీ ఈనాటి మానవుడు ఈ ప్రేమను లౌకికమైన దాంట్లో ప్రవేశపెట్టి తద్వారా అనేక చిక్కులకు గురి అవుతున్నాడు.
0: But man is making use of this love for the mundane purposes.
1: Karuna is selfless love.
0: It should be selfless.
1: Love lives by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
1: Self lives by getting and forgetting.
0: Self lives by getting and forgetting.
1: Karuna is selfish love manakoddu.
0: Don't have selfish love.
1: Fish, fish, fish. Durganta samvatsaram lopala nootanamainatte okka padartham emtante nirmalamaina nischalamaina nisvarthamainatte premane.
0: What is this gift of this new year? The selfless,

0: సెల్ఫిష్ లవ్ మనకు వద్దు.
1: డోంట్ హ్యావ్ సెల్ఫిష్ లవ్.
0: సెల్ఫిష్ ఫిష్ ఫిష్ దుర్గంధం.
1: సెల్ఫిష్ లవ్ ఈస్ ఫౌల్స్ వెరీ బ్యాడ్ లైక్ ఫిష్.
0: సెల్ఫ్లెస్.
1: యూ షుడ్ బి సెల్ఫ్లెస్.
0: అలాంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
1: డెవలప్ సెల్ఫ్లెస్ లవ్.
0: అందరినీ ప్రేమించాలి.
1: లవ్ ఆల్.
0: వారు ఏమైనా భావించుకొని
1: వారు
0: ఏమైనా తలంచుకొని విరవనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్డ్.
0: నీ ప్రేమను పవిత్రంగా పెట్టుకో.
1: మేక్ యువర్ లవ్ సేక్రెడ్.
0: అప్పుడే జగత్తంతా పవిత్రంగా అవుతుంది.
1: ద హోల్ వరల్డ్ విల్ బి సేక్రెడ్.
0: కనుక ఈ 2000 సంవత్సరంలో అనేటువంటిది ఏ ఫలితాన్ని ఏ ఆనందాన్ని ఏ విధమైనటువంటి దీన్ని అందిస్తుందో అని చాలా మంది ఆపోహలు పడుతున్నారు.
1: మెనీ ఆర్ కన్సర్న్ దట్ వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్, వాట్ కైండ్ ఆఫ్ కంఫర్ట్, వాట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్, రివార్డ్స్ దట్ వి గెట్ ఇన్ హియర్.
0: ఈ బాధలు లేవు.
1: నో సఫరింగ్ అట్ ఆల్.
0: అని వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని ఇంత ప్రపంచం లోపల ఈ సుఖ దుఃఖం లేకుండా ఉండడానికి వీలు కాదు.
1: హౌఎవర్ దిస్ బీయింగ్ ఎ మండేన్ వరల్డ్, గుడ్ అండ్ బ్యాడ్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: కానీ జగత్తుకు ఏది కూడా చెడ్డది కాదు.
1: నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈ రెండు బాధలు లేకపోతే సుఖం అనేటువంటిది ఎక్కడ కలుగుతుంది?
1: విదౌట్ దిస్ ఇంటర్వల్ యూ కెనాట్ ఎంజాయ్.
0: ఉంటాయి పోతుంటాయి. అన్ని కూడా పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్
1: ఆల్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: దీనికి మనం వెనవనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వరీ.
0: మనం ఎదుర్కోవాలి.
1: Resist and face.
0: ప్రేమతో దాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్.
0: ప్రేమ కింద మార్చుకోవాలి.
1: ట్రాన్స్ఫార్మ్ విత్ లవ్.
0: ప్రేమ స్వరూపుడు కావాలని.
1: బీ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అప్పుడు జగత్ అంతా కూడా ఎప్పుడు కూడా శాంతి శాంతి శాంతి.
1: దెన్ ది హోల్ వరల్డ్ విల్ బి పీస్ఫుల్ అండ్ పీస్ఫుల్.
0: ఎందుకోసం మూడు పర్యాయం చెప్తున్నారు శాంతి శాంతి శాంతిని?
1: వై డు యూ సే దిస్ వర్డ్ శాంతి పీస్?
0: శారీరక శాంతి, మానసిక శాంతి, ఆత్మశాంతి.
1: Peace is required at three levels, the physical, psychological and also spiritual.
0: You are not one person but three.
1: So Bhagavan says you
0: are
1: not one
0: but three. Think you are physical body.
1: The one you think you are is physical
0: even
1: body.
0: The others think you are, that is mental body.
1: The one others think you are is mental.
0: The one you really are, that is Atma.
1: The one you really are is Atma.
0: కనుక మూడింటి ఎందుకు శాంతి మనకు కావాలి?
1: వీ నీడ్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్.
0: ఈ మూడింటికి కాదు, 3000కు కాదు, 3 కోట్లకు కాదు, 30 కోట్ల అన్నిటికీ ఒక ప్రేమనే సమాధానం.
1: లవ్ ఇస్ ఓన్లీ సొల్యూషన్ ఐదర్ ఫర్ 2000, 3000 ఆర్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్.
0: ఒక్క ప్రేమతో సర్వమును కూడా మనము అనుభవించవచ్చు.
1: విత్ లవ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నేనే సాక్షి.
1: భగవాన్ ఇస్ ది విట్నెస్ అండ్ ప్రూఫ్ ఫర్ దాట్.
0: నా యందు ఉన్నటువంటిది ఒకే ప్రేమ.
1: భగవాన్ హ్యాస్ దట్ ఇన్ఫినిట్.
0: ఇన్ని వేల మంది ఇక్కడ చేరడానికి ఏ ఇన్విటేషన్ పంపించారు? కాదు కాదు, నా ప్రేమనే, నా మీపై ఉన్నటువంటి, మీకు నాపై ఉన్నటువంటి ప్రేమనే ఇద్దరు సన్ని సంబంధ బాంధవ్యం చేసింది.
1: థౌజండ్స్ అండ్ థౌజండ్స్ హావ్ అసెంబ్లెడ్ హియర్. నో ఇన్విటేషన్ ఇస్ సెంట్. వై? బికాస్ ఆఫ్ భగవాన్స్ లవ్ ఫర్ యూ. అండ్ యువర్
0: ప్రేమ నాపై ఉంది, నా ప్రేమ మీపై ఉంది.
1: యూ లవ్ భగవాన్ అండ్ భగవాన్ లవ్స్ యూ.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ఈ సమావేశమునకు మూల కారణం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దిస్ లవ్ బ్రాట్ యూ హియర్ టు దిస్ అసెంబ్లీ.
0: కనుక ప్రేమ చేత మనం ఏమైనా సాధించవచ్చు అనే సత్యాన్ని గుర్తించి నేటి నుంచి ప్రేమను అభివృద్ధి పరచుకోండి.
1: విత్ లవ్ వీ కెన్ అచీవ్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఏమైనా ద్వేషమో అసూయో డంబమో ఆడంబరమో వస్తే దాన్ని తించివేయండి.
1: Kill, cut off that pomp and show, aggrandizement, hatred.
0: These are not qualities.
1: These are not my qualities.
0: These are animal qualities.
1: They are animal qualities.
0: I am
1: a human being. As a man, love is important. Truth is the basis. Righteousness is our
0: life.
1: When once we unify these three, you will have peace.
0: Kaluka, meeru desam yokka aikamatyanni meeru aashinchi.
1: Stand for the unity of your country.
0: ప్రతి ఒక్కరి ఒక్క క్షేమాన్ని కూడా మనం విశ్వసించి.
1: ప్రే ఫర్ ది ప్రోగ్రెస్ వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి.
0: మీ స్వార్థాన్ని దూరం నెట్టి.
1: గివ్ అప్ సెల్ఫిష్నెస్.
0: ప్రార్థన చేయండి.
1: ప్రే.
0: అప్పుడే మనం జన్మించినందుకు ఒక ఆదర్శం అవుతుంది.
1: దాట్ విల్ బి ఎన్ ఐడియల్ లైఫ్.
0: మానవుడు తిని తిరిగి నిద్రించే కోసం జన్మించలేదు.
1: వీఆర్ నాట్ బోర్న్ ఫర్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్.
0: దేశానికి ఒక ఆదర్శాన్ని కూడా అందించాలి.
1: వీ హావ్ టు సెట్ ఎన్ ఐడియల్ టు ద వరల్డ్.
0: ఆ ఆదర్శం ఏమిటి మీరు అందించాలి?
1: వాట్ ఇస్ దట్ ఐడియల్?
0: సర్వులకు మనం చేతన ఎంతవరకు సహాయం చేయాలి?
1: వీ హావ్ టు సర్వ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: ది బెస్ట్ వే టు లవ్ గాడ్ ఈస్ టు లవ్ ఆల్, సర్వ్ ఆల్.
1: భగవాన్ వాంట్స్ అస్ టు కీప్ దీస్ టూ థింగ్స్ వెరీ ప్రెషస్, హైలీ సేక్రెడ్. అండ్ భగవాన్ వాంట్స్ అస్ టు లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: ప్రేమ ముదిత మనసు కహో.

ఎంబీఏలు ఎంబీఏలు ఎంఎస్ఎంఎం చదువులన్నీ నేర్చి ఫలము సున్నా పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైన సంపదలుండి సద్దాన పరుడైన పుడమి కీర్తిని గన్న పుణ్యులైన ఆయురారోగ్యంబు అనవరతంబుండి పరిపూర్ణ బలులగు వారులైన ఎంత చదువు చదువు ఏ నీతి ఉన్నను

0: చదువులెన్ని ఉన్నా ఫలము సున్నా. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, విద్యాబోధకులారా, విద్యాభిమానులారా, చదువుల వల్ల మానవుడు ఉన్నత స్థానానికి పొందలేడు.
1: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, పేరెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్స్, అడ్మినిస్ట్రేటర్స్, mere acquisition of education knowledge, man can never become great.
0: Vidyarthulara, daivanugraham leka manava prayatnamlo enni chesinappudini avanni kudanu nirathakamle aipothunnayi.
1: Without God's grace, the human effort would be in vain, total vain.
0: ఈనాడు ప్రపంచంలో చదువులు చదివినటువంటి వారు ఎందరో ఉన్నారు, కానీ వారు ఏమైనా దేశమునకు ఉపయోగకరంగా జీవిస్తున్నారా? లేదు.
1: There are many educated people in the world today. Are they contributing for the welfare of their country? No.
0: చదువుకున్న వారికంటే చదువు లేనటువంటి వారే చాలా ఉత్తములుగా కనిపిస్తున్నారు.
1: ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మచ్ బెటర్ దాన్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నరుగడు మందమతుడు.
1: విత్ ఆల్ ఎడ్యుకేషన్, విత్ ఆల్ ఎక్స్పర్టీస్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, హీ డజంట్ నో his true nature, his true identity.
0: Telivi theetra undinappadikini chalivi chadavunappadikini manavuni antunnatvanti oka nijamaina tvanti oka guname sannagillina sarvamu kudanu vyartham aipothuntai.
1: With all the intelligence, intellect and education, without human value, everything acquired is useless.
0: ఈ మానవతా విలువలు లేకుండినా మనిషి మనిషే కాదు.
1: Without human values you cannot call yourself a human being by any standard.
0: ఎన్ని డిగ్రీలు పొందినప్పటికీ మానవుని అందున్నటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క గుణము కోల్పోయినా ఇవన్నీ కూడాను వ్యర్థములే అయిపోతున్నాయి.
1: You may have any number of degrees, if you do not have human values, all would be a mere waste.
0: Prema swarupulaya,
1: embodiments of love.
0: Inaadu mana vidyarthulanu chakkaga vicharinchi chuchina etti vaanikaina kudanu tirigi raakapodu.
1: If we watch our students clearly, you will understand the real content, the depth of education.
0: Kaani మన పిల్లలు చదవటమే కాదు చదివిన దానిని తిరిగి జగత్తుకు ఉపయోగపెడుతున్నారు.
1: Our students not merely acquire knowledge, they also share their knowledge with others in society.
0: ఈ తెలివితేటలు లేకుండా ఎన్ని ఉండినప్పటికీ ఇది వ్యర్థమే అయిపోతున్నది.
1: Without this sharing, however intelligent you are, it is useless.
0: మన పిల్లలు చాలా గుణవంతుడు.
1: Our students are highly virtuous.
0: సత్శీల సంపన్నుడు.
1: One of character.
0: ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని వారు ఆధారం చేసుకుని జీవితం గడుపుతున్నారు.
1: They carry on their life sojourn on the foundation of character.
0: జగత్తులో ఎట్టి గొప్పవారైనా కూడా వచ్చి మన పిల్లల దగ్గర ఎన్నో విధములైనటువంటి యొక్క విషయాలు తెలుసుకోగలుగుతున్నారు.
1: Today, men of eminence come to our students and they could learn many things from them.
0: Itti pillalu nedu vidyarthuluga vachi chernappudiki inkoka 5 samvatsaram lopala tirigi vare ee college ki teachers ga maaripothunnaru.
1: There are students today After 5 years of stay and study here, they are going to be teachers here in the same institution.
0: ఈ కాలేజీ నందు ఒక చదివినటువంటి విద్యార్థులే ఈ కాలేజీ యందే టీచర్స్ గా వస్తున్నారు.
1: The former students of this college are serving today as teachers.
0: ఇది చూస్తే నాకు ఎంతో ఆనందం వేస్తుంది.
1: Bhagavan is very happy noticing this important feature.
0: మా కాలేజీకి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక అధ్యాపకులు చిక్కటం లేదే అని విచారిస్తుంటాము.
1: Sometimes we feel so sad that we are not able to get right people, good teachers for institutions.
0: కాని కొన్ని దినముల్లోపనే మా పిల్లలే ఈ టీచర్స్ గా బయలుదేరి మా కంటెదుటి నుంచి వారికి అందరికి టీచ్ చేస్తున్నారు.
1: We also find our own students who are serving here as teachers and stand as examples.
0: ఈ పాస్ అయినటువంటి పిల్లలు ఉన్నత విద్య కోసమైపోయి అనేక రకములుగా ప్రయత్నం చేస్తుంటారు.
1: Those that passed out of the portals of the institution, they want to pursue their education.
0: కానీ మా పిల్లలు వారు చదివిన చదువుతో తృప్తి పొందుతూ ఆ చదువును చదివిన అందరికీ సద్వినియోగం చేస్తూ ఉన్నారు.
1: But our students, they are happy with the degrees and knowledge they have acquired here. And they start sharing
0: ఇట్టి గుణవంతులు ఇట్టి సత్శీల సంపన్నులు తయారు కావటము చదువుల వల్ల కాదు.
1: This character, nobility, are not merely due to education, study alone.
0: చదువు అంటే కేవలము గ్రంథాల్లోంచి వచ్చినటువంటి ఒక విషయములు కాదు.
1: Education is not merely textual information.
0: ఈ చదువులన్నీ కూడాను వారి హృదయం నుంచినే ఉప్పొంగి వస్తున్నవి.
1: All the knowledge acquired just spills out of their own hearts.
0: ఈ కాలేజీలో చదివినటువంటి విద్యార్థులను తిరిగి పోల్చి చూచినా వీటికి తగినటువంటి వారు ఎక్కడ కూడాను కనిపించటం లేదు.
1: The students here, they are second to none, incomparable with anybody outside.
0: కనుక మా పిల్లలే లోకమునకంతా కూడాను అధ్యాపకులుగా కూడాను తయారైపోయి వారి వల్ల జగత్ అంతైకును సత్శీల సంపన్నులైనటువంటి గుణవంతులుగా మారుస్తున్నారు.
1: యూ విల్ ఫైండ్ అవర్ స్టూడెంట్స్ సర్వింగ్ యాజ్ టీచర్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ హెల్ప్ ద సొసైటీ ఇన్ మోల్డింగ్ ఐడియల్ సిటిజన్స్, మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: కనుక మా పిల్లల లోపల ఉన్నటువంటి చదువులన్నింటిపైన కూడాను క్యారెక్టర్ చాలా ఉత్తమమైనటువంటి చదువు.
1: The character is the prime objective of education here in our institution.
0: అట్టి ఎడ్యుకేషన్ ఉండినటువంటి వాడు జగత్తునే ఏలగలడు.
1: The man of such education, the one of character, will be able to control everybody in this world.
0: అది లేకుండా ఎన్ని చదువులు చదివినప్పటికీ కేవలం వాడు నిష్ప్రయోజనకుడే.
1: Without this character, whatever he studies, whatever he acquires, that's all useless.
0: బలవంతులు గుణవంతులు శక్తివంతులు తేజవంతులు ఈ అయినటువంటి యొక్క ఈ పిల్లల్ని చూస్తుంటే ఎంతో ఆనందం వేస్తుంది.
1: ఇఫ్ యు సీ దీస్ బాయ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, కరేజ్, ఇంటెలిజెన్స్, ఇంటెలెక్ట్, యు ఆర్ బౌండ్ టు బి వెరీ హ్యాపీ.
0: ఇంతే కాదు, మా పిల్లలు ఏదో ఒక ఎంబీఏని చదువుతున్నారనుకుంటే ఆ ఎంబీఏ ఉండి ఉన్నటువంటి యొక్క గుణములు అన్ని కూడాను వారి అందే ఆవిర్భవిస్తున్నాయి.
1: ఆల్ ది క్వాలిటీస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ you find them in our boys.
0: Indiye kaakunda uttamainaatvanti oka bhashalu kuda nechukuntunnaru.
1: In addition to this, they have got very good language at their command.
0: Kerala nunchi vachinaatvanti pillalu vaala bhasha ainaatvanti oka teeni kuda marchipoyi kaani ikkadiki vachinaatvanti oka dinto anni rakamainaatvanti bhashalu kuda nechukoni.
1: Those from Kerala, having come here, they begin to learn all other languages.
0: Aravamu, Malayalam, Hindi, English, Telugu, ilanti vidyalanni kudanu goppaga nechukoni maa pillalu ee desampi vaari pillalu ani kudanu sandeham kaligeyatattuga jarugutundadi.
1: The boys learn many languages, the Tamil, Malayalam, Hindi, Telugu, what not. It is very difficult to identify to which place they belong to.
0: ఇట్టి భాషను నేర్చుకునేటువంటి పిల్లలకు ఆత్మ భాష ఏమంత గొప్పది కాదు.
1: అండ్ ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ దెమ్ టు లెర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద సెల్.
0: సంస్కృతంలో కూడాను సంభాషణ జరుపుతున్నారు.
1: దే ఆల్సో కన్వర్స్ ఇన్ సంస్క్రిట్.
0: ఈ భాష అందరికీ తెలిస్తే కూడాను చాలా కష్టమైపోతుంది.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇఫ్ ఇట్స్ నోన్ టు ఎవ్రీబడీ.
0: మా పిల్లలు సంస్కృతంలోనే సర్వ జవాబులు కూడా ఇస్తూ ఈ యొక్క ఉపన్యాసములు కూడా చేస్తూ వారి యొక్క జీవితానికి సంస్కృతమయంగా జరుగుతున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ నో హౌ టు రెస్పాండ్ ఇన్ సంస్కృత్, గివ్ టాక్స్ ఇన్ సంస్కృత్, దట్స్ దేర్ స్టాండర్డ్.
0: కనుక పిల్లలుంటే వాడి సంస్కారం అంటే ఏమిటంటే సంస్కృతం తెలుసుకోవటం కాదు.
1: సంస్కార ద కల్చర్ ఈజ్ నాట్ మియర్ లెర్నింగ్ సంస్కృతం ఆర్ సంస్కృత్.
0: ఈ సంస్కృతం తెలిసినటువంటి వాడు సర్వసన్న సంపన్నుడిగా మారి,
1: ఇన్ ఫ్యాక్ట్ బై లెర్నింగ్ సంస్కృత్ యు ఆర్ గోయింగ్ టు బి ఆల్ పవర్ఫుల్,
0: అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు.
1: అండ్ యుల్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడీ.
0: నేనే చూసినటువంటి పిల్లలను, నాయనా నీవెక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, స్వామి నేను పుట్టబత్తు నుంచినే వచ్చాను అంటారు.
1: ఇఫ్ భగవాన్ ఆస్క్స్ వేర్ డు యు కమ్ ఫ్రమ్, ద బాయ్ రిప్లై, స్వామి ఐఎమ్ ఫ్రమ్ పుట్టపర్తి.
0: ఆ పిల్లవాడు సంస్కృతాన్ని మాట్లాడుతున్నాడు.
1: దట్ బాయ్ స్టార్ట్ స్పీకింగ్ ఇన్ సంస్కృత్.
0: ఇంకా అనేక విధమైనటువంటి భాషలు నేర్చుకున్నాడు.
1: హీ నోస్ మెనీ లాంగ్వేజెస్.
0: ఈ పుట్టపత్రిలో చదివినటువంటి పిల్లలు అమెరికా, జపాన్, జర్మనీ, ఇటలీ అన్ని వైపులు కూడా ప్రచారం చేస్తున్నారు.
1: స్టూడెంట్స్ ఆఫ్ అవర్ కాలేజ్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇన్ వేరియస్ కంట్రీస్.
0: ఈ విధమైనటువంటి పిల్లలు చిక్కటమే చాలా అరుదు.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ.
0: కానీ మా కళాశాలకు అటువంటి చక్కని పిల్లలు చేరిపోతున్నారు.
1: అవర్ కాలేజ్ హ్యావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: వారిని చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది.
1: యుల్ బి వెరీ హ్యాపీ యాజ్ యూ సీ దెమ్.
0: కనుక ఇట్టి పిల్లలు మనకు చాలా అవసరము.
1: సచ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఈజ్ అబ్సొల్యూట్లీ ఎసెన్షియల్.
0: కేవలము ఇక్కడ చదివిన చదువులే కాకుండా బయటికి కూడా పోయి అందరికి కూడా విద్యావంతుడిగా మార్చాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ ఎక్స్పెక్ట్స్ దట్ యాజ్ యూ లీవ్ ది పోర్టల్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ స్టడీ యూ షుడ్ మేక్ ఎవ్రీబడి ఎడ్యుకేటెడ్ అండ్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ప్రెసిడెంట్ గాని, చీఫ్ మినిస్టర్ కాని, ప్రైమ్ మినిస్టర్ కాని అందరూ వచ్చి మా పిల్లల్ని ఎంతో వర్ణిస్తుంటారు.
1: మెనీ మెనీ హై డిగ్నిటరీస్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, గవర్నర్స్, చీఫ్ మినిస్టర్స్, యాజ్ దే కమ్ టు భగవాన్ దే గోన్ ప్రైజింగ్ అవర్ బాయ్స్.
0: మా యొక్క కళాశాల లోపల ఒక కాసైనా ఖర్చు లేకుండా విద్య కల్పుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ అవర్ కాలేజెస్.
0: ఏ యొక్క దీని ఎందుకు ఒక నయా పైసా కూడాను మా యొక్క ప్రశాంతం ముట్టడం లేదు.
1: వీ డోంట్ టచ్ ఈవెన్ సింగిల్ నయా పైసా టువర్డ్స్ ఎనీ ఎక్స్పెండిచర్.
0: వాళ్లే దీనికి ఇంకా ఖర్చు పెట్టుకుని ఇంకా ఎంతమందికి చదివించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
1: ఇన్ అడిషన్ టు దాట్ ఈవెన్ స్కాలర్షిప్స్ ఆల్సో ఆర్ అవార్డెడ్ టు డిజర్వింగ్ స్టూడెంట్స్.
0: ఇట్టి పిల్లలు చిక్కటము లోకంలో చాలా అరుదు.
1: It's rather rare to find students of this quality elsewhere.
0: Kanukane swami yokka property anta edi entante vidyarthule na yokka property.
1: So if you put a question, what is swami's property? Students are his property.
0: Varu lekapothe nen emi cheyaledu.
1: Without them swami will not be able to function.
0: Kevalamu స్వామిని చూసుకోవటం కానీ, విద్యా సంస్థలు చూసుకోవటం కానీ, ఇంకా మిగిలినటువంటి సంస్థల లోపల తగినటువంటి అభివృద్ధులు కానీ అంతా కూడాను పిల్లలే చేస్తున్నారు.
1: దీ స్టూడెంట్స్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అలైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ హియర్.
0: భారతీయ సంస్కృతి ఎంత కూడా సంస్కృతంలోనే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ భారత్ రెస్ట్ ఆన్ ద కల్చర్ సంస్కృత.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుడినంత వరకు కూడాను ఇక్కడ సంస్కృత పాఠమే జరుగుతుంటాయి.
1: రైట్ ద డే బిగిన్స్ అండ్ ఎండ్స్ విత్ రెసిటేషన్ ఇన్ సంస్కృత్.
0: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు చాలా తపస్సులు చేసినప్పుడు లభించరు.
1: యూ కెనాట్ గెట్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ దో యూ అండర్టేక్ పెనెన్స్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్.
0: కనుక ఈ విద్యార్థులే అన్ని విధములకు కూడాను అభివృద్ధికి తెప్పించగలరు.
1: The students can certainly bring about change, transformation in society.
0: ఈ విద్యార్థులకు రాని భాషలు గాని, తెలియనటువంటి యొక్క విషయములు గాని ఏమాత్రము లేవు.
1: There's nothing that our students do not know. There's no language which is not known to them.
0: ఇట్టి పిల్లలను తయారు చేయటం లోపల స్వామి అంత ఎంతో శ్రమ పడుతున్నాడని మీరు భావించవచ్చును. నాకు ఎట్టి శ్రమలు కూడా లేదు.
1: యు మే ఫీల్ ద స్వామి ఈజ్ ట్రైనింగ్ హింసెల్ఫ్ ఇన్ ట్రైనింగ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్వాలిటీ. నో స్ట్రెయిన్ వాట్స్ ఎవర్ టు భగవాన్.
0: కనుక నాకు పిల్లలంతో నాకు చాలా సహాయంగా ఉంటున్నారు.
1: ఇన్ఫాక్ట్ స్టూడెంట్స్ హెల్ప్ భగవాన్.
0: ఈ పిల్లలు నా యొక్క థాట్స్ అంతా కూడా డెవలప్ చేసి ప్రపంచములకు ఎంతయో ఆయన కల్పిస్తున్నారు.
1: ఇన్ఫాక్ట్ దీస్ స్టూడెంట్స్ ప్రాపగేట్ షేర్ ద థాట్స్ ఆఫ్ భగవాన్ విత్ ఎంటైర్ కమ్యూనిటీ.
0: ఈ పిల్లల వల్ల ఇంకా ఎన్నో కాలేజీలు కట్టవలసినటువంటి ఒక అవసరం ఏర్పడుతుండాలి.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నీడ్ టు హ్యావ్ ఫ్యూ మోర్ కాలేజెస్.
0: కనుక పిల్లల చేతనే మనం చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా లేవు.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ డూ విత్ స్టూడెంట్స్.
0: వారికి అన్న తల్లిదండ్రులు కూడా వారికి పిల్లల విషయం తెలియదు.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఓన్ పేరెంట్స్ డు నాట్ నో ది క్వాలిటీ ఆఫ్ దేర్ ఓన్ చిల్డ్రన్.
0: ఎట్టి అభ్యాసములు అయినా కూడా సదభ్యాసములు సద్గుణములు సచ్చింతనలు ఈ పిల్లలు ఎందుకు అంత తాండవం ఆడుతున్నాయి.
1: We find the good thoughts, good feelings, good sentiments, good behavior, good habits among our students.
0: తల్లిదండ్రులకు సేవ చేయటంలో కూడాను మొట్టమొదటి వారిగా నిలుస్తున్నారు.
1: They are first and foremost in serving their parents.
0: తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా బంధుమిత్రులను కూడాను దగ్గర చేరుస్తున్నారు.
1: They also take care of their friends, the dear and the near.
0: వారి దగ్గర డబ్బు ఆశ అనేటువంటి ఎక్కడే గాని కనిపించడం లేదు.
1: They don't have any desire for money.
0: వారికి కావలసింది స్వామి యొక్క ఆజ్ఞలు శిరసావహించి దీన్ని అభివృద్దిగా చేయించడమే వారి యొక్క లక్ష్యంగా తీసుకుంటున్నారు.
1: The chief aim is to execute in toto Bhagavan's command.
0: కనుక నాకు అంతకంటే గొప్ప పిల్లలు నాకు చిక్కనక్కరలేదు.
1: Bhagavan doesn't want any other people beyond this.
0: ఈ పిల్లల వల్లనే ఇంకా ఎన్నో విద్యా సంస్థలు అభివృద్ది చేయవచ్చును.
1: Many more education institutions can be started basing on this type of students.
0: కాని వీరికి ఎట్లు లభిస్తుండది?
1: But how could they become like this?
0: కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్రమంచవనుండిదేమో.
1: The moment you listen to the sounds of the birds, you get up from bed.
0: వాడు ఎప్పుడు తెస్తున్నారంటే ఏ తెల్లవారుజామకారణో ఏ తెల్లవారు 8 గంటలకో కాదు మా పిల్లలు లేయటం.
1: It's not that the students get up from bed rather late.
0: కుక్కరో కోయని కోడి కుయ్యని చక్కగా నిద్ర మంచబడుండేదేమో.
1: యు గెట్ అప్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ లిసనింగ్ టు ద హమ్మింగ్ సౌండ్స్ ఆఫ్ ద బర్డ్.
0: పరుదోముకొని దేహ బాధ తీర్చుకొని
1: యు బ్రష్ యువర్ టీత్
0: జలక మాడి ధరించి చల్లి భుజించు.
1: యు హ్యావ్ యువర్ బాత్ అండ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్.
0: ఈ టిఫిన్ గిఫిన్ అనేటువంటివి ఇవి ఏనాడు కూడా మా పిల్లలకు అంగీకరించరు.
1: And this modern tiffin is not acceptable to our
0: students. Idli, dosa, sambar, vadapappu, moolkudambu ilanti anta kuda maa pillalki ee maatram ishtam ledu.
1: Our students do not like the modern breakfast, modern tiffin.
0: Ratri migilinatundi annamu produnne majjigalo kalupukoni inta uppu veskoni chakkaga bhujistunnaru.
1: They partake the rice which is left over last night.
0: Chaladi bhujinchu
1: and mix it with
0: third. Hitamaina vastuvulu entayu namali మితముగా చింతుడు మేలవును మాకు.
1: దే మాస్టిగేట్ అండ్ ఈట్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్.
0: బాగా నమిలి దాన్ని జీర్ణించుకునేటువంటి శక్తిని కూడా సంపాదించుకుంటున్నారు.
1: దే డూ హ్యావ్ ద డైజెస్టివ్ కెపాసిటీ.
0: హితమైన వస్తువులు ఎంత నమలి మితముగా చింతుడు మేలవును మాకు.
1: ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు ఈట్ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ దట్ విచ్ ఇస్ ప్యాలెటబుల్ అండ్ అక్సెప్టబుల్.
0: పిల్లలు ఈ విధమైనటువంటి ఆహారంలో అంత మార్పు రావటము ఈ కాలములకు తగినటువంటి పిల్లలకు ఇది అసాధ్యము.
1: దిస్ కైండ్ ఆఫ్ డైటరీ హ్యాబిట్స్ యు డు నాట్ ఫైండ్ అమంగ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఎల్స్వేర్.
0: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అడకవగల బాలుడు అనిపించుకుందరు.
1: దే గో టు ద స్కూల్ and listen to all lessons in all obedience and hear a good name.
0: Saddaga paatamul nerchi anakugala baaludu anipinchukondru.
1: They listen to all lessons in all sincerity and they have all humility.
0: Emalo eppudu tirugunga boru.
1: They don't go anywhere.
0: Murige kuntala chetta pogulu anenti.
1: And they don't have any dirty clothes.
0: Darinundi neeku daarakeedagunu.
1: And they don't keep anything that is unwanted.
0: Parugudu erugudi bantulaatagunu. పరుగుడి చెడుగుడి బంతులాటయ్యను.
1: దే ఆల్సో పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్.
0: వాళ్ళంతా స్పోర్ట్స్ అంటే ఏమిటి? పరిగెత్తటము,
1: రన్నింగ్,
0: ఈ రన్నింగ్ రేస్ చాలా బాగా చేస్తుంటారు.
1: రన్నింగ్ రేస్ దే డూ ఇట్ వెరీ వెల్.
0: మిగతాదంతా ఈ బ్యాడ్మింటన్ అని ఇంకోటి అని టెన్నిస్ బాల్ అని ఇంకొక బాల్ ఇంకొక బాల్ ఇంకొక బాల్ వాలీబాల్ సుగ్రీవు బాల్ ఏ బాల్ ఈ బాల్ అంతా కూడా వారు నేర్చుకుని ఏమాత్రం శ్రమ పడటం లేదు.
1: దే డోంట్ లైక్ గేమ్స్ లైక్ వాలీబాల్ అండ్ సుగ్రీవా బాల్ లైక్ దాట్ బట్ దే ఫాలో ది ట్రెడిషనల్.
0: ఇలాంటి స్పోర్ట్స్తో పడేటువంటి యొక్క దీంట్లో పిల్లలు ఏమాత్రం ప్రవేశించరు.
1: They don't get into such games.
0: వాళ్ళ ఆరోగ్యములంతా కూడా వారే చూసుకుంటుంటారు.
1: దే టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ హెల్త్.
0: ఏ పిల్లవాడిని కూడా పట్టి చూడండి, గట్టిగా మంచిగా ఉంటుంటాడు గాని ఏమాత్రము మెత్తగా జబ్బులతో చేరినటువంటి వాళ్ళుగా ఉండరు.
1: ఎవ్రీ స్టూడెంట్ హియర్ ఈజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్, నో వన్ ఈజ్ వీక్.
0: అటువంటి పిల్లలను తమను తాము పోషించుకోవటం కాకుండా దేశాన్ని కూడా సంరక్షించుకుంటూ వస్తున్నారు.
1: దే నాట్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, దే టేక్ కేర్ ఆఫ్ ద కంట్రీ యాజ్ వెల్.
0: ఈ విధమైనటువంటి పిల్లలను పొందటము ఎంత అదృష్టమో ఈ కళాశాలకు.
1: దిస్ కాలేజ్ ఇస్ లక్కీ ఎనఫ్ టు హావ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ టైప్.
0: ఇలాంటి కళాశాలలు ఇంకొక 5 ఏర్పడితే ఎంతైనా కానీ చాలా ఆనందించవచ్చు.
1: If 5 such colleges are to be established, they will be the source of joy and happiness.
0: దీన్ని బట్టి ఇతర కాలేజీల వారు కూడా ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటున్నారు.
1: Other colleges can certainly emulate their example.
0: కేరళకపోతే అక్కడ కేరళలో ఒక మలయాళం ఎంత నేర్చుకోవాలి అది లేదు. కేరళ వారంతా కూడా ఈ యొక్క భాషని నేర్చుకుని ఈ యొక్క పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు.
1: The Keralites also have picked up the local language and following the native culture.
0: కనుక ఇట్లాంటి విద్యార్థులు ఉండటం చాలా అదృష్టమే భారతదేశంకు.
1: In fact, the country is very lucky to have students of this quality.
0: భారతదేశం అంటే పవిత్రమైనటువంటి ఒక భారతదేశము.
1: Bharat is a sacred land.
0: భారతీయునిగా వజ్రం వంటి వాడు.
1: Bharatiyas are diamonds. Diamonds.
0: అలాంటి విద్యార్థులను ఎట్టి డైమండ్ తెచ్చి పుట్టినను దానికి వారికి చిక్కరు.
1: యూ డోంట్ గెట్ సచ్ వాల్యుబుల్ డైమండ్స్ ఎనీవేర్.
0: పెద్దలను చూస్తే వినయము.
1: దే ఆర్ వెరీ హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: బంధువులు చూస్తే గౌరవ మర్యాదలు.
1: దే ఎక్స్టెండ్ ఆల్ రెస్పెక్ట్ అండ్ కర్టసీ.
0: ఈ విధమైన యొక్క సంభాషణలు.
1: దిస్ కైండ్ ఆఫ్ స్వీట్ కాన్వర్సేషన్.
0: ఆ ఇంటికి వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపడుతుంటారు.
1: అండ్ ఆల్ ది విజిటర్స్ దట్ విజిట్ దెమ్ ఎట్ దర్ రెసిడెన్సెస్ ఆర్ సర్ప్రైజ్డ్ ఎట్ దిస్.
0: ఇలాంటి కొత్త కొత్త భావం అంతా నేర్చుకుని పిల్లలు ఎంతో ఆదర్శప్రాయులుగా నిలుస్తూ ఉన్నారు.
1: దే పికప్ ఆల్ దట్ ఈస్ నావెల్ అండ్ న్యూ, విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్.
0: మా పిల్లలు మేము పొగుడుకోవటం గొప్పతనం కాదు.
1: ఇట్స్ నథింగ్ పర్టిక్యులర్ గ్రేట్ ఇన్ ప్రైజింగ్ అవర్ ఓన్ స్టూడెంట్.
0: వచ్చి ఆ కాలేజీని చూచిపోయిన వాళ్ళందరూ కూడా ఆ పిల్లలు చూసి వర్ణిస్తుంటే నాకెంతో ఆనందం ఇస్తుంటుంది.
1: All those dignitaries, big people that visit institutions and report to Swami, how happy they are with the academics, with the performance of the students.
0: ఇది
1: Swami is mighty happy.
0: ఇది జబ్బు కాదు, రోగం కాదు, ఏమాత్రము కాదు.
1: This is not any sickness or a complaint or affliction.
0: ఒక పిల్లవాడు తోరణం కడుతున్నాడు ఒకరికి.
1: One student was just tying up a bunting or toranam.
0: Nen lopal nunchi tarapu tetchukoni vachanu.
1: Bhagwan opened the door from inside.
0: Nannu chusetappudiki adedo bhayam erpadipoyindi.
1: And the boy was very much afraid watching Swami there at the door.
0: Akka nunchi vaniki kinda paddadu.
1: And he literally shook and fell down.
0: Adi inapachi idi ittundi.
1: And it's an iron chair.
0: Iron chair.
1: Iron chair.
0: Iron chair. ఆ పిల్లవాడు ఇద్దరు కూడా నా పైన పడ్డారు.
1: ది ఐరన్ చైర్ అండ్ ద బాయ్ బోత్ ఫెల్ ఆన్ భగవాన్.
0: ఆ పడేటప్పటికి ఇక్కడ ఎముకలు ఇరిగినాయి.
1: అండ్ దాట్ ఇస్ ద కాజ్ ఫర్ హిప్ బోన్ ఫ్రాక్చర్.
0: దీనికి ఏదో వేయాలని డాక్టర్స్ అంతా వచ్చి అన్ని విధాలు చూచారు.
1: డాక్టర్స్ ఎగ్జామిన్ టు డూ సంథింగ్ ఫర్ దిస్.
0: ఈ ఎముక వంటి ఎముకలు ఇంకోటి ఎక్కడ చిక్కటం లేదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ హిప్ బోన్ ఈజ్ సో సెన్సిటివ్.
0: కానీ కాలం కలపటం చాలా కష్టం అనుకుని
1: They could understand it's difficult to continue
0: like
1: that. They were feeling sad.
0: ఏం చెప్తారు ఎవ్వరు ఏమి నా కోసం బాధపడనక్కర్లేదు, మా పిల్లలే నాకు డాక్టర్స్, మా పిల్లలే నాకు అన్ని విధాలా తోడుగా ఉంటుంటారు అని నేను ఎంతో వాచి చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ ఆల్ దోస్ డాక్టర్స్, డోంట్ ఫీల్ సాడ్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ మీ, ఐ హ్యావ్ మై బాయ్స్ to help me. I have my boys to take care of me. That's what Bhagavan said.
0: Doctors, nurses, computers, anta vare naaku maaripoyayi.
1: So boys are the doctors, boys are the compounders, boys are the nurses assisting Swami.
0: Vaari valane nenu inta varaku tirigalutunnanu.
1: That made Bhagavan move like this, as we find him today.
0: అందుకోసమే మా పిల్లలు చెప్తుంటారు, స్వామి మీరుండగా మాకేం భయము.
1: That's why boys say, Swami, when you are with us, we don't need to be afraid of
0: anybody.
1: Bhagavan, you don't need to feel sad about
0: స్వామి సేవలు చేసుకుంటూ మేము బ్రతుకోగలము.
1: We want to serve you and carry our life
0: ఆ విధంగా చెప్పి కొన్ని వందల మంది పిల్లలంతా కూడా ఉద్యోగాలకు కూడా పోకుండా స్వామి దగ్గరనే ఉండి ఇక్కడ చదువుకొని అన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు.
1: There are hundreds of boys here who refuse to go, who refuse to accept employment jobs elsewhere. They want to stay here and serve Bhagavan.
0: నా నిమిత్తమే కాకుండా వారి నిమిత్తం కూడా వారు సేవ చేసుకుంటున్నారు.
1: In fact, that amounts to a self-help also.
0: మా పిల్లల యొక్క పనులంతా కూడా మీకు చెప్తే మీరు ఎవరు నమ్మరు.
1: If Bhagavan tells you clearly what the job undertaken by boys, you are not in position to believe. That is unbelievable job they do.
0: ఎవరో ఒకరు వచ్చి మా పిల్లవాడిని తీసుకుని పోతామని ఇద్దరు పిల్లలను తీసుకుని పోయారు.
1: Someone came, they wanted two boys from our college and they took these two boys with them.
0: తీసుకుని పోయి అక్కడ పోయి వాళ్లకు నెలకు 50,000 60,000 ఆ విధంగా ఇస్తూ వచ్చారు.
1: And they started paying these boys at the rate of 50,000 rupees, 60,000 rupees salary per month.
0: ఈ దుడ్డు మాకు అక్కర్లేదని చెప్పని వారి దుడ్డు వారికి ఇచ్చేసేసారు.
1: They said, we don't want this money. They returned.
0: అక్కడ సంపాదించినంతా కూడా పేద పిల్లలకంతా పంచారు.
1: All the money they earned, distributed to poor people there.
0: కట్టగడపటికి ద్వారా రిజైన్ చేసి తిరిగి నా దగ్గరికి వచ్చి చేరిపోయారు.
1: They resigned their jobs outside and came down to Prachantralayam to serve Bhagavan.
0: పెద్ద వర్క్ షాప్ మాదిరి చేస్తున్నారు.
1: And they're just working as if though they are in a big workshop.
0: అన్ని రకములైనటువంటి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ కూడా అక్కడనే పుట్టిస్తున్నారు.
1: In fact, they have got all needed skills.
0: అన్ని పరికరములంతా కూడా వారే సృష్టించి
1: they know how to handle instruments.
0: మా హాస్పిటల్స్ అంతా కూడా వారే అభివృద్ధి చేస్తున్నారు.
1: And they handle all the instruments there in the hospital and help in running the hospital.
0: కొనుక్కోనక్కర్లేదు.
1: In fact, we don't need to depend on anybody.
0: మా పిల్లలే తయారు చేస్తున్నారు.
1: The students can maintain the whole hospital.
0: ఈ విధమైనటువంటి పిల్లల యొక్క తత్వము ఎవరేమో అర్థం చేసుకుంటారు.
1: Who can understand the true nature, the quality of our students?
0: ఇది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: No one can comprehend.
0: అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చాలా గొప్ప గుణవంతులైపోయి త్యాగశీలులైపోయి జీవితాన్ని గడుపుతున్నారు.
1: All students are students of sacrifice. They are spending time happily with whatever salary they get.
0: ఇప్పుడు 4 నెలల నుంచి నా విషయమంతా కూడా నేను నచ్చలేను కదా అనగా నాకు నొప్పి ఏమి లేదు. ఏమాత్రమూ వైద్యం నాకు అక్కర్లేదు.
1: Swami has no pain. He doesn't require, need any treatment. And boys have been attending on Swami. Swami need not think of any small issue, anything whatsoever. There's many, many such students.
0: అలాంటి పిల్లల చేత నేను నా జీవితమును చక్కగా ఆనందంగా గడుపుతున్నాను.
1: భగవాన్ ఈజ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ సచ్ స్టూడెంట్స్.
0: నాకు ఎట్టి ఖర్చు కానీ ఎట్టి బాధలు కానీ ఎట్టి తొందరలు కానీ నాకు ఎవరు ఏమాత్రం ఇవ్వటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో వరీ, నో యాంగ్జైటీ, నో హై ఎక్స్పెండిచర్, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి పిల్లలు సోదరుల కంటే అధికంగా కూడా చూసుకుంటూ వస్తుంటారు.
1: దీస్ బ్రదర్స్ మింగ్లింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ లైక్ బ్రదర్స్ మోర్ దాన్ దేర్ ఓన్.
0: స్వామి లేచేటప్పటికి అప్పుడే ముందు వచ్చి ఉంటారు.
1: దే ఆర్ రెడీ టు రిపోర్ట్ టు స్వామి బై టైమ్ భగవాన్ గెట్స్.
0: ఏం చేయలేపొద్దు.
1: వాట్ ఈస్ టు బి డన్ దిస్ మార్నింగ్.
0: స్వామిని అడుక్కొని ముందు చేయవలసినటువంటి పనులకంతా పై పునాదులు వేస్తుంటారు.
1: దే టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ భగవాన్ అండ్ ఎగ్జిక్యూట్ దెమ్.
0: ఇలాంటి పిల్లలు ఇప్పుడు ప్రశాంతి నిలయం లోపల నా చుట్టూ 200 మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ 200 స్టూడెంట్స్ అరౌండ్ భగవాన్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ఆ 200 మంది కూడా సోంబేర్లు మాది కూర్చోవటం లేదు.
1: దీస్ 200 బాయ్స్ ఆర్ నాట్ లేజీ ఫెలోస్.
0: అంతా వారి పనులు వారే చేసుకుంటూ ఉంటారు.
1: దే డూ దేర్ ఓన్ వర్క్.
0: ఎంత పని చేస్తున్నారంటే దాన్ని లెక్క పెట్టడానికి వీల్లేదు.
1: యూ కెనాట్ మెజర్, యూ కెనాట్ కౌంట్,
0: అనేటువంటి చెప్పనక్కర్లేదు.
1: యూ కెనాట్ సే దిస్ వే ఆర్ దట్ వే.
0: అన్ని పనులు చేస్తూనే ఉంటారు.
1: దే టెండ్ టు ఆల్ జాబ్స్.
0: కనుక ఇలాంటి పిల్లల చేత దేశం పడిందంటే ఎంతైనా బాగుపడుతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ బాయ్స్ ఆఫ్ దిస్ టైప్, ద హోల్ కంట్రీ విల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్.
0: అందరికీ సహాయం చేస్తుంటారు.
1: దే హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఇంకా నేను చేయవలసింది ఒక్కటే.
1: దేర్ ఇస్ వన్ థింగ్ దట్ ఇస్ లెఫ్ట్.
0: వీళ్ళందరికీ తగినటువంటి యొక్క ఆదర్శాన్ని నేను చూపించాలి.
1: భగవాన్ సెట్స్ అన్ ఐడియల్ టు ఆల్ ఆఫ్ దెమ్.
0: ఎవరిపైన ఆధారపడకోకుండా,
1: వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడీ.
0: వీళ్ళు ఎప్పుడు కూడా వారి పనులపైనే వారు ఆధారపడి ఉండాలి.
1: దే షుడ్ బి సెల్ఫ్ రిలయంట్, స్టాండ్ ఆన్ దేర్
0: ఓన్. తప్పక వారు ఉండగలరు.
1: Yes, they can maintain themselves.
0: Karuka ee venadu enni cheptunnanante maa pillalante anta goppa vidyavantulu gunavantulu kuda.
1: All these things Bhagavan is telling today so that everybody will come to know the students are men of character and integrity.
0: Gunavantulu,
1: they are virtuous,
0: balavantulu,
1: strong.
0: Inka vaaru chepparadante ధనవంతులు కూడాను.
1: దే ఆర్ ఆల్సో ఎఫ్లూయెంట్.
0: వారిని వారే సంపాదించుకుంటున్నారు, కానీ ఇంకో తల్లిదండ్రులది ఒక నయా పైసా కూడా ముట్టడం లేదు.
1: దే ఎర్న్ దేర్ ఓన్ మనీ, దే డోంట్ డిపెండ్ ఆన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రులు వచ్చి ఆయన ఏమైనా కావాలా అంటే ఏమీ అక్కర్లేదు.
1: ఇఫ్ పేరెంట్స్ కమ్ అండ్ ఎంక్వైర్ వాట్ డు యూ వాంట్,
0: అన్ని మాకు బాగా చూసుకుంటున్నాడని ఎంతనో చెప్పి వారికి ధైర్యాన్ని ఇస్తుంటారు.
1: ఆల్ దీస్ బాయ్స్ సే టు దేర్ పేరెంట్స్, భగవాన్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్, వీ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఇంకా
0: ఇంకా మున్ముందు ఎన్నియో జరగబోతున్నాయి.
1: ఇన్ ఫ్యూచర్ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
0: కనుక దేశమునకు ఎట్టి భయము లేదు.
1: ది కంట్రీ నీడ్స్ నో ఫియర్.
0: భారతదేశంకు భాగ్యమైనటువంటి దేశంగా తయారవుతుంది.
1: భారత్ ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ రిచ్ కంట్రీ.
0: కనుక మా పిల్లల వల్ల ఈ దేశము ఎంతైనా అభివృద్దికి వచ్చి,
1: this country will prosper and progress by these boys.
0: వీరే దీనికి నాయకులుగా నిలచడానికి తగినటువంటి ఒక ఆస్పదం కూడా ఏర్పడుతుంది.
1: దే ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక ఈ లీడర్స్ అంతా కూడాను మా యొక్క బిడ్డలే, మా యొక్క పిల్లలే అని నేను చెప్పుకోవడానికి ఎంతైనా కూడాను ఆదర్శంగా ఉంటుండాలి.
1: భగవాన్ ఈజ్ అన్ ఐడియల్ టు ఆల్ దీస్ బాయ్స్ హూ ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ.

हरी भजन बिना सुख शांति नहीं। हरी भजन बिना सुख शांति।

0: Dear listeners, Sai Ram, Jesus sacrificed his life and poured out his blood to instill love and compassion in the heart of man, so that man may be happy when others are happy and sad when others are sad. It is not through festivity and fun that we should celebrate Christmas. Bhagwan Baba explains how should spiritual aspirants really celebrate Christmas through his divine discourse delivered on the sacred occasion of Christmas in Vrindavan on the 25th of December 1976.
1: మానవుడు ఒక విత్తనం వంటి వాడు. విత్తనము మొలచి మొక్కై చెట్టై క్రమేణ వృక్షంగా పరిణామం అవుతున్నట్లుగా మానవుడు కూడా పుట్టి పెరిగి పరిపూర్ణవంతుడైన పరిణామం పొందాలి.
2: పవిత్రాత్మ స్వరూప మ్యాన్ ఈజ్ లైక్ ఎ సీడ్. As the seed sprouts, it becomes a plant. As the plant grows, it becomes a big tree. So also, man is born, acquires strength, grows and blossoms into a full human being.
1: పచ్చికి రెండు రెక్కలు అవసరం, బండికి రెండు చక్రములు అవసరం. రెండు చక్రములు లేని బండి, రెండు రెక్కలు లేని పచ్చి జీవించక అసాధ్యం.
2: The bird needs two wings, a carriage needs two wheels. A carriage without two wheels and a bird without two wings cannot exist.
1: అదే విధంగానే మానవుడికి రెండు రకములైనటువంటి పరిజ్ఞానములు అత్యవసరం.
2: Also for man, two aspects of knowledge are necessary.
1: ఒకటి ఇహలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానం, రెండవది పరలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానం.
2: One is the knowledge relating to the material world in which he lives. The other is the knowledge which relates to the spiritual world which is needed for him.
1: ఇహలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానమునే జీవనోపాధి అన్నారు. పరలోక ప్రపంచమునకు సంబంధించినటువంటి ఒక పరిజ్ఞానమునే జీవన పరమావధి. అదే విధంగానే మానవుడికి రెండు రకములైనటువంటి పరిజ్ఞానములు అత్యవసరం.
2: Also for man, two aspects of knowledge are necessary.

0: ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానమునే జీవనోపాధి అన్నారు. పరలోక ప్రపంచమునకు సంబంధించినటువంటి ఒక పరిజ్ఞానమునే జీవన పరమావధి అన్నారు.
1: That knowledge which relates to the material world has been called the knowledge necessary to eke out one's livelihood. That knowledge which relates to the spiritual world has been called the very basis of life or the very objective of life.
0: ఒకటి జీవనోపాధి, రెండవది జీవన పరమావధి.
1: One is the means of livelihood and the other is the object of life.
0: జీవితమునకు సంబంధించినటువంటి యొక్క దీనిని క్రోడీకరించుకోవటం, స్వీకరించుకోవటం, దీనినే జీవనోపాధి.
1: To be able to bring together and coordinate whatever is necessary in the material world for ordinary life is called the basis for life.
0: కాని జీవన పరమావధి అనేటువంటిది ఈ యొక్క పదార్థములను స్వీకరించుకోవటం లేక క్రోడీకరించుకోవటం కాలేదు.
1: But the basis or the objective of life cannot be simply gathering material things for the purpose of eking out one's livelihood.
0: మనం అందరం ఈ ప్రపంచంలోకి ఎందుకోసం వచ్చాం? వ్యక్తిత్వం అంటే ఏమిటి? దీనికి సృష్టికర్త ఎవరు? మన యొక్క పరమావధి ఏమిటి అనేటువంటి తత్వాన్ని విచారించుకోవటమే జీవిత పరమావధి.
1: Why have we all come into this world? What is the meaning of an individual and what is the significance of individuality? To realize and understand these things is called the objective and meaning of life.
0: Sarva matamulu endukudanu unnatuvanti yokka paramarthamu paramavadini gurinchi cheptunnadi kani jeevitho jeevanopadini gurinchi cheptam ledu.
1: The inner content, the significance of all religions teaches us only about the basis and the objective of life. They are not going to teach us about the manner in which we should eke out our livelihood.
0: Anaga manayukka paramavadi tattvani gurinchi prati manavudu kudunu atyavasaranga kudunu konta prayatnapurvakanga konta vicharana cheyali.
1: This means that every individual should make an effort, should try and understand the significance of this ultimate goal of life and what is the objective of one's life.
0: Mana nithya jeevitamuku sakramanga jarugutakai oka vidhamainatundi okka niyamanni manam niyamistunnam.
1: In order that our daily life may go on in a proper manner, we are enforcing certain limitations and certain discipline.
0: Ee jeevitamuku sambandhinchinatundi konni kramalanu kuda manam anusaristunnam.
1: We are also following certain disciplinary measures relating to our daily conduct of life.
0: ee kramamlo shikshaneyanu unchatam chetane deeniki krama shiksha ani kuda oka peruga vachindi.
1: These methods which we adopt in our daily life because they are disciplined, this has also come to be known as discipline.
0: Kanuka manavudu nitya jeevitamlo tana yokka krama shikshana ullanginchi jeevinchadaniki ee maatram kuda saadhyam kaadu.
1: It is not possible for man to throw away discipline, to get beyond discipline and live his daily life.
0: Itti kamachichana abhruti paavinchi kamachichana dwara dharmamunu purvardhrimpa chesi jagatulaku kalyanam gaavinchi nimittamai desha kaalamunu puraskarinchukoni aaya paatra yandu konta mahaneeyulu avataristhu untaru.
1: In order to promote discipline which relates to the ordinary daily life, and in order that by promoting discipline one may be led into right conduct of his daily life, now and then, depending upon the conditions and upon the time, great saints are being born.
0: Kanuka ee naadu manaku kavalsinatundi noodana samajam kaadu, noodana vidya kaadu, noodana matham kaadu, chitta shuddhi kalinatundi vyakti ee naadu athyavasaram.
1: What we need today is not a new society. What we need today is not a new type of education. Nor do we need a new religion today. What we need is an individual who has got purity of mind.
0: Inadu desham asuya ahankaram swartham ilanti apavitramaina bhavamulu manavunu nundi enadu velatulugunu tolagipovunu aanade manava samajam nandu manasika swabhavamu స్వస్థానాన్ని అందుకోగలదు.
1: టుడే వెన్ క్వాలిటీస్ లైక్ హేట్రెడ్, లైక్ జెలసీ, లైక్ ఈగో అండ్ సెల్ఫిష్నెస్ కెన్ గో అవుట్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఈస్ ఓన్లీ దెన్ దట్ ది కమ్యూనిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ విల్ అక్వైర్ ది ట్రూ హ్యూమన్ నేచర్.
0: ఈనాడు మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించాలి.
1: We must recognize the relationship and the connection that exists one man and another human being.
0: సమాజమునకు సమాజమునకు మధ్యన ఉన్నటువంటి ఒక సంబంధాన్ని కూడా గుర్తించాలి.
1: We should also recognize the relationship that exists between one community and another community.
0: ఈనాడు మానవుడు

0: తన స్థానం నుంచి కొంతవరకు ప్రయాణం సల్పి ఇంద్రియముల యొక్క పరిమితిని మించిపోయి తదుపరి ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క కోట గోడను మనం దాటినప్పుడే ఈ విశాలమైన ప్రపంచం నందు మనం ప్రవేశించడానికి వీలవుతుంది.
1: Today it's only man when he keeps on talking about himself and tells about his I, it's when he can get over these sensory organs, travel beyond the sensory organs, go beyond the walls of the fort of his body and enter the external space into the community, will we be able to understand the nature of the community.
0: ee vicharamainatundi prapanchamto manaku sannidhi sambandha bandhamyani ee naadu manam kaliginchukundumo aa naadu ee vyaktitvam anetundi shunyamaipothundi.
1: When we can establish a close connection between ourselves and this broad world which is outside us, then this individual I will become non-existent.
0: ee vishala prapancham leka manam jeevinchuta asadhyam.
1: Without this broad world it's not possible for us to live.
0: Kanuka manamu samudramunu vadali ee yokka jala binduvu దూరముగా ఉండలేకపోతుందో అదే విధంగానే వ్యక్తిత్వం అనేటువంటిది ఈ విశాల ప్రపంచ సముద్రమునందు చేరి ఉండినప్పుడే ఈ జలబిందువు కూడా ఒక విలువ.
1: జస్ట్ ఎస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెనాట్ సర్వైవ్ అండ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ది బ్రాడ్ ఓషన్, సో ఆల్సో దిస్ ఇండివిజువల్ ఇఫ్ హీ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ దిస్ బ్రాడ్ వరల్డ్ హీ కెనాట్ ఎగ్జిస్ట్ బై హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్.
0: ఆ జలబిందువు సముద్రంతో కూడినంత కాలమే దీనికి గొప్ప విశాలమైనటువంటి రూపనామం కూడా కలిగి ఉంటుంటాయి. ఏనాడు ఈ సముద్రంతో వెలువడిపోతుందో అప్పుడు ఈ యొక్క జలబిందువులకు ఏమాత్రం కూడా రూపనామం లేదు, శూన్యమై ఉంటాయి.
1: ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది వైడ్ ఓషన్ విల్ ఇట్ హ్యావ్ ఎన్ ఎంటిటీ అండ్ విల్ ఇట్ హ్యావ్ ఎ ఫామ్ అండ్ ఎ నేమ్.
0: కనుక ఈనాడు మనం ప్రతి మానవుడు కూడాను ఈ విశాల ప్రపంచంతో ఉన్నటువంటి ఏ సత్యమైతే కలదో ఆ సత్య స్వరూపమే తానుగా భావించుకోవటం అత్యవసరం.
1: Today every human being should realize that this broad entity, the truth, the personality and embodiment of truth which is associated with this wide world, identify the truth with himself.
0: Manam enta kaalamaina swarthanga leka oka vidhamaina asuya bhavam cheta gaani leka ahankaram cheta gaani ee oka chinna marguvunu manam anusarinchatamu idi manavatvaniki tagina kartavyam kaaneru.
1: Either due to our selfishness or due to our jealousy or ego in us, if we take a narrow path and not take to the broad path of recognizing the whole world, then that will not be suitable for us. It's not a right path.
0: Oka chinna neeti bindunu samudramlo chechinappudu aa yokka goppa roopanamrutulu ee reetiga ee jalabindu pondutunnaru ade vidhamga oka manavattam నేను అనేటువంటి యొక్క స్వార్థాన్ని ఈ విశాల ప్రపంచమనే సముద్రంలో చేర్చినప్పుడు ఈ యొక్క విశాలమైనటువంటి రూపనామం చేత ఈ యొక్క బ్రాడ్ మైండ్ విశాలమైన హృదయం కలిగినటువంటి వాడుగా తయారవుతుంది.
1: When a small drop of water is put into a wide ocean, the drop itself acquires the width and the breadth of the ocean and it acquires the qualities of the ocean. So also when this individual in his selfish entity, if he is put into the broad wide world, then he will acquire the width of the entire world.
0: కనుక ఈనాడు మనము విశాలమైనటువంటి హృదయమును నిర్మలమైనటువంటి మనసును మనము అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Today a broad heart and a pure mind are two things which we should try and promote within ourselves.
0: ee vidhamainatundi nirmala bhavamu nishwarthamainatundi manasu kaliginappude mana bharat desham kani yava prapancham kani sukha shantanu anubhavinchukovadaniki avakasam untundi.
1: Today only when we can develop such pure ideas and such unselfish thoughts, whether it is in this country, India, or anywhere else, it will be possible for people to experience good only when they have unselfish thoughts in their mind.
0: Ee pavitramainatundi maha parvadinam Jesus Christ puttina dinam.
1: Today is a great sacred day. This is the day on which Jesus Christ was born.
0: Kani atanu puttinappudu nunchi kodanu nenu I am just a messenger of God annadu. నేను భగవంతుని యొక్క మెసెంజర్ అని తాను చెప్పుకున్నాడు.
1: బట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ హిస్ బర్త్ హీ హాస్ బీన్ సేయింగ్ దట్ హీ వాస్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: కేవలము ఈ పదము ఒక జీసస్ క్రైస్ట్ కు మాత్రమే అన్వయించినటువంటిది కానీ ప్రతి మానవుడు కూడాను పుట్టిన ప్రతి మానవుడు కూడాను మెసెంజర్ గానే బయలుదేరుతున్నాడు.
1: బట్ దిస్ వర్డ్ మెసెంజర్ ఆఫ్ గాడ్ cannot be such that it is appropriate only to Jesus Christ. Every human being that is born, he is born as a messenger of God.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక జీవితంలో ఉన్నటువంటి పరమ రహస్యాన్ని పరమ పవిత్రతను లోకానికి చాటే నిమిత్తమై ఆవిర్భవిస్తున్నాడు.
1: Every human being is born into this world with a purpose of telling the rest of the world the great secret of life, the great truth in the life.
0: కేవలము తన పట్టపోటి నిమిత్తమే కాని తన స్వార్థ నిమిత్తమే కాని గాని మానవుడు అవతరించడం కానేరదు.
1: It cannot be that man is born just to eke out his livelihood or just to fulfill his own selfish desires.
0: కనుక భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను భగవంతుని యొక్క లీలా గుణమైన విశేషములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడా ఈ లోకములకు వస్తున్నాడనే సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: It is very necessary for us to recognize the truth and behave accordingly, that every human being is born into this world with a purpose, with the purpose of expounding God's power, God's strength and God's omnipresence to the rest of the world.
0: ప్రతి మానవుని యందు కూడాను ఒక దివ్యత్వమైన పవిత్రతము దేదీప్యమానంగా వెలుస్తూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది.
1: In every human being there is some amount of divine sacredness all the time shining forth from him.
0: భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దేశ కాలం ఎందు మాత్రమే లేదు, సర్వ హృదయవాసి అయి ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ సర్టన్ స్పెసిఫిక్ ప్లేసెస్ అండ్ స్పెసిఫిక్ టైమ్స్ అండ్ కంట్రీస్. గాడ్ లివ్స్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
0: కనుక భగవంతుని దర్శించడం కానీ భగవంతుని సందర్శించాలనుకున్నాము మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశమునికి వెళ్ళనక్కర్లేదు. వారి యొక్క దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడు ప్రతి మానవుడు కూడా అట్టి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ఎట్టి సందేహం లేదు.
1: టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్, టు రియలైజ్ గాడ్, వన్ డస్ నాట్ మేక్ ఎ జర్నీ అండ్ గో టు సమ్ పర్టికులర్ ప్లేస్. వన్ ఓన్లీ హ్యాస్ టు డెవలప్ హిజ్ ఇన్నర్ విజన్, లుక్ విదిన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది విజన్ ఆఫ్ గాడ్.
0: కానీ మానవుడు భగవద్గీత యందు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నటువంటి ఆత్మతత్వం నీ యందే ఉంటుందని చెబుతూ ఉన్నప్పటికీ అట్టి కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపమై ఉండి కూడాను కేవలం మానవుడు బహిర్ప్రపంచం లోపల అంధకారమైనటువంటి అజ్ఞానంలో మునిగి అల్లాడుతున్నాడు.
1: Although God has proclaimed in Bhagavad Gita that God is within you, shining with the brilliance of millions of suns, yet human being, not realizing this great truth, they are looking for God. They become blind. They do not realize these millions of suns which are shining in him. They look for God being blind outside in the dark world.
0: ఇంకా రెండవది, శృణ్వంతి విషయే అమృతస్య పుత్రః అని శృతులు చాటుతూ ఉన్నటువంటి, ఏ రీతిగా నీవు అమృత పుత్రుడు అని చాటుతూ ఉండినప్పటికీ తాను మృతదేహుడు అనేటువంటి అజ్ఞానంలో తాను మునిగి కేవలం బాధలకు గురి అయిపోతున్నాడు.
1: There is another aspect. While the Shrutis have been telling us that you are an immortal human being, that you are immortal in having been born as a man, yet not knowing his immortality, he thinks he is only mortal and that he will die.
0: నీవు సచ్చిదానందుడనేటువంటి యొక్క దీనిని మన స్మృతులు చాటుతూ ఉండినప్పటికీ మనం నిరంతరము ఏదో ఒక దుఃఖంలో ఉండినట్టుగా మనం అనుభవిస్తున్నాం.
1: While the Shrutis have been proclaiming that you are a Satchitananda, you are in permanent bliss and that happiness is your right, yet we are always suffering from some sorrow or other.
0: ఈనాడు మానవుని యొక్క సర్వ దుఃఖములకు సర్వ విచారములకు మూల కారణం ఏమనగా కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపము అనేటువంటి దాన్ని మర్చిపోవటము, నేను అమృత పుత్రుడు అనేటువంటి సత్యాన్ని తాను మర్చిపోవటము, నేను ఆనందమయుడు అనేటువంటి యొక్క యథార్థాన్ని తాను మరుగు చేసుకోవటము, ఈ మూడు కారణం చేత వారు దుఃఖమయుడుగా కేవలము దుఃఖానికి గురి అయిపోతున్నాడు.
1: Today we find that man is undergoing several troubles. Man experiences a lot of sorrow and difficulties. What is the reason for this? The reason for this is man is forgetting that the brightness of millions of suns in the form of Atma is within himself. Man is forgetting that he is immortal. He thinks that he will die. Man is also forgetting that he is the embodiment of bliss, that he is Satchidananda. These are the reasons why he is suffering and he is in sorrow.
0: Kantini, Amrutatvani, ఆనందాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోయి కేవలం తానొక మూఢుడుగా అజ్ఞానముగా తాను భావించి ఈ జగత్తులో అవస్థలకు గురి అయిపోతున్నాడు.
1: Man forgetting the brilliance within himself, man forgetting that he is immortal, man forgetting that he is the embodiment of bliss, he is submitting himself to all kinds of difficulties and pains in this world.
0: ఈ పవిత్రమైనటువంటి మూడు సూత్రములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజర్ గా కూడా ఈ లోకానికి వస్తున్నాడు.
1: In order that man may proclaim to the rest of the world the sacredness of these three aspects, brilliance, immortality and bliss, God is coming here as a messenger. Every human being is a messenger of God.
0: కనుక మనము ఈ జగత్తులో మనము కేవలము తిండి తీర్థాదుల నిమిత్తమై నిద్రపానాదుల నిమిత్తమై జీవిస్తున్నాము అనేటువంటి రీతిగా అజ్ఞానం దూరం చేసి మనము జీవితమైనటువంటి యొక్క తత్వాన్ని ఆదర్శవంతమైన రీతిగా లోకానికి చాటాలనేటువంటి యొక్క సత్యాన్ని మనం ఈనాడు నిరూపించాలి.
1: We should establish the truth that we have not come into this world for the sake of enjoying food and drink, for the sake of enjoying sleep and rest, but we have come into this world for proclaiming these three qualities, brilliance, immortality and bliss. This is what we should establish.
0: Divyatma swarupulara, aharam nitra bhayam ayinadaru, prati mrugapakshulu kuda nu sahajamgane anubhavistunnayi.
1: Divyatma Swarupas, food and drink, sleep and rest are being enjoyed by all the animals and birds as well.
0: Vijnana prajnana sujnanamto chedinattu manavudu kodamu ee aahara nidra bhayam ayinadaru nimittame jeevisthunnam anukotamu idi kevalam mruga lakshanam kaani manushi lakshanam kaani anu.
1: Man who has knowledge and who has wisdom, if such a human being also thinks that he is only intended for food and drink and to sleep and rest, then these will be called qualities of animals and birds, not of human beings.
0: ఈ మాత్రమునకై మనం ఇంకా విద్యలు ఎందుకు నేర్చాలి, యూనివర్సిటీస్కి ఎందుకు పోవాలి, కళాశాలలో పట్టాలు ఎందుకు అందుకోవాలి, ఇంత మాత్రం జీవించడానికి మృగములుగా జీవించవచ్చును కదా.
1: If life has only this purpose, if we are to live only as animals, why do we get our education? Why do we go to universities? Why do we get degrees from colleges? We can just live as animals without all these things.
0: కాదు కాదు, మానవత్వము పవిత్రమైనటువంటి యొక్క సూత్రములు దివ్యాత్మ స్వరూపమైన ఆత్మతత్వంతో ప్రబోధగా ప్రకటింపబడుతూ ఉన్నది కనుకనే ఇందులో మానవులు జంతువు నామ నరజన్మ దుర్లభమని ప్రత్యేకమైనటువంటి కీర్తిని సాధించినాడు.
1: No, there is a sacredness in man. In man, there is something which is divine, which is being exhibited. In order that he may exhibit the divinity in him, that he is born as a man. To be born as a man amongst all the animals is the most difficult thing to achieve.
0: Kanukane, Jesus Christ, mottamota messenger ga vachi, tana divyatvanni, samaja sevanu, prapanchamlo sarvabhoota samatvanni kodanu taadu gurtinchi, లోకానికి చాటకం చేతనే కొంతకాలమునకు ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు, నేను భగవంతుని కుమారుణ్ణి అని రెండవ స్థాయికి ఎక్కాడు.
1: Because Jesus Christ came as a human being into this world and he for some time exhibited and proclaimed the divinity that is in him and his aspect of service to the community, these were proclaimed by him for some time. Later on he proclaimed himself as the Son of God.
0: కనుకని నేను సన్ ఆఫ్ గాడ్ అనేటువంటిది సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, నేను అమృత పుత్రుడు అనేటువంటి దాని స్థాయికి తాను దిగాడు.
1: When he said, I am the son of God, he has come to a stage when he says that he is the son of divinity, that he is immortal child, that there is immortality in him.
0: కానీ ఆ స్థాయి అందు భగవంతునికి కుమారుడైనటువంటి బిడ్డ అయినటువంటి మానవుడు భగవంతు యొక్క గుణములు మాత్రమే కలిగి ఉండాలి, నిత్య నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమతో సమాజ సేవను ఆచరించాలి, ఈ రకమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యము తాను చేపట్టిన తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
1: In this stage, when he proclaimed, I am the son of God, naturally he should have the qualities of God being immortality, sacredness and purity and selflessness with which all the service which he was preaching had to be done. Having done that, having acquired the qualities of God, he then proclaimed, I and my Father are one.
0: ఈనాడు మనం భగవంతుని బిడ్డలని మనం చెప్పుకుంటూ భగవంతుని ఆస్తిపాస్తులైనటువంటి యొక్క సత్పుల సదాచారంలో మనం దూరము నెట్టి దుర్గుణం దురాచారమైనటువంటి దానికి మనం విరుద్ధంగా వేయటం చేత మనం భగవంతుని బిడ్డలను చెప్పుకోవటప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
1: ఆన్ ది కాంట్రరీ, టుడే వీ కాల్ అవర్ సెల్వ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ దోస్ విచ్ ఆర్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ఇన్ అస్. వీ పుష్ అవే ఆల్ ది సేక్రెడ్ క్వాలిటీస్ దట్ కమ్ ఫ్రమ్ గాడ్ టు దర్ చిల్డ్రన్ అండ్ వీ స్టిల్ కాల్ అవర్ సెల్వ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: కనుక మనం భగవంతుని బిడ్డలైనటువంటి మనం ఈ విధమైనటువంటి సార్థక నామాన్ని పొందటం చేత భగవంతుని యొక్క గుణగణాలను కూడాను మనం కించిత్తైనా కూడాను అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Thus, calling ourselves children of God, we must make an attempt to promote such sacred qualities which we attribute to divinity.
0: అప్పుడే మనము బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, మనము ఆ తండ్రి అనేటువంటి స్థానానికి కూడాను ఈ కుమారుడు చేరడానికి అవకాశం ఉంటుంది.
1: It's only then, as has been said in Brahma with Brahmaiva Bhavati, when you become knowledgeable, then you become identical with knowledge itself. If you know and understand Brahman, you become Brahman yourself. So the children, by acquiring the qualities of God, can become God himself.
0: కనుక దీనిని పురస్కరించుకొని మన భారతీయ సంస్కృతి యందు ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత అనేటువంటి మూడు మార్గములను మనం ఆశ్రయించు అనాది కాలం నుంచి వస్తున్నాం.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇన్ అవర్ సివిలైజేషన్ ఇన్ అవర్ కల్చర్ ఆఫ్ ఇండియా వీ హావ్ బీన్ హావింగ్ త్రీ స్టెప్స్ కాల్డ్ ద్వైత, విశిష్టాద్వైత అండ్ అద్వైత.
0: కనుక వేదాంత భారతీయ వేదాంతం నందు అద్వైతమైనటువంటిది ఏ రీతిగా ఉంటుందో దానినే అండ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అని ఒక బైబుల్లో దాన్ని పోల్చుకుని చెప్తూ వచ్చారు.
1: వాట్ ఈస్ కంటెయిన్ అండ్ కాల్డ్ అద్వైత కాల్డ్ ద్వైత ఆర్ డ్యువలిజం ఇన్ ఇండియన్ ఫిలాసఫీ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ది బైబుల్ యాజ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటే తాను మాస్టర్, ఇతను మెసెంజర్, ఈ రెండింటికి రెండు తత్వములతో చేరినటువంటిది కాబట్టి మన భారతీయ వేదాంతం నందు ద్వైతము అని పెట్టుతూ వచ్చారు.
1: There is a duality here. There is a dualistic aspect here. Messenger and God. There are two different aspects. Therefore, in our philosophy, this has been called Dvaita or dualism.
0: దీనికి మరింత కొంచెం సోపానమాయంగా శోభను కలిగించేటువంటి రీతిగా విశిష్టమైనటువంటి రీతిలో అర్థం చెప్పడం చేత దీన్ని విశిష్టాద్వైతాన్ని ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటూ వచ్చారు.
1: From this step, we move forward a little and we give it some amount of distinctiveness. Distinctiveness, this step has been called in Indian philosophy as qualified non-dualism.
0: I say messenger ku son ku chala vyathyasam untundi.
1: There is a great difference being a messenger and a son.
0: Messenger oka servant ga untaru, son right ga untundi, adhikaranga untundi.
1: Messenger is like a servant, but if you refer to him as a son, son has got a right which is different from being a messenger.
0: Kanuka ee vidhamaina adhikara tattvanni koodi undatam chetane deeniki visishtadvaitamu ani kodunu mana bharatiya samskruti yandu telustu vacharu.
1: In this aspect of being son of God, there is an amount of distinctiveness which is quite different from being a messenger. So in our culture this has been called qualified non-dualism.
0: క్రమక్రమేణ ఈ పవిత్రమైనటువంటి గుణములను మనం అభివృద్ధి చేసుకోవటం చేత తండ్రి కుమారుడు ఇద్దరు ఒకటే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని అద్వైతం అనేటువంటి రీతి కింద కూర్చుతూ వచ్చారు.
1: గ్రాడ్యువలీ బై రికగ్నైజింగ్ దిస్ డిస్టింక్టివ్నెస్ అండ్ దిస్ సెపరేటిజం విచ్ ఎగ్జిస్ట్ ఇన్ డ్యువలిజం, ది రికగ్నిషన్ ఆఫ్ దట్ అండ్ ది రిమూవల్ ఆఫ్ దట్ హ్యాస్ టేకన్ హిమ్ ఫర్దర్ టు ఎ స్టెప్ వేర్ ది టూ బికమ్ వన్, దట్ ఈస్ ది అద్వైత అండ్ దట్ ఈస్ కాల్డ్ నాన్ డ్యువలిస్టిక్ ఫిలాసఫీ ఇన్ అవర్ లాంగ్వేజ్.
0: కనుక మనం అందరం కూడా ద్వైతం అనేటువంటి స్థానం నుంచి విశిష్టాద్వైతము ప్రయాణం చేసి తద్వారా అక్కడి నుంచి అద్వైతం అనేటువంటి గమ్యం చేరుకోవడానికి ప్రతి మానవుడు కూడాను అధికారవంతుడు తాను ప్రయత్నం పూర్వం చేసి అట్టి పవిత్రమైనటువంటి స్థానాన్ని పొందాలని ఆశిస్తున్నారు.
1: The three steps are dualism, qualified non-dualism and non-dualism. All of us have the right to start with the first step of dualism, travel then to qualified non-dualism and ultimately reach the goal of non-dualism.
0: ఏమి తెలియని అమాయకుడైన పిల్లవాడుకును ఒకే క్లాస్ సంవత్సరములకు తరబడి కూర్చోవడానికి ఏమాత్రం కూడా అంగీకరించరు.
1: Even an innocent student, an ignorant student will not agree to sit in the same class, be at the same step for all time in his life.
0: అమాయకుడైనటువంటి పిల్లవాడి సంవత్సరములకు సంవత్సరములకు ఒక్కొక్క క్లాస్ పై క్లాస్ పోవాలని ఆశిస్తున్నప్పుడు ఇంకా మానవుడు ప్రజ్ఞాన సిద్ధాన విజ్ఞానమైనటువంటి మానవుడు జీవితం అంతా ఒకే క్లాస్ లో ఉండటం అని ఆశించుకోవటం ఇది కేవలం అజ్ఞానం యొక్క ప్రథమ లక్షణం.
1: When an innocent child does not want to remain in the same class for all time in his life and wants to go to a higher class, man who has got knowledge and who has got wisdom, for him to think that he will remain in one step all his life is something which is very foolish.
0: Divyatma Swarupulara, manu dvaitam nunchi visishtadvaitaniki konta prayatnam chesi tadwara advaitam lokam manu cheri nityanandamanu anubhavinchukovataniki tagina prayatnam cheyali.
1: Divyatma Swarupas, we must make an attempt to move from the step of dualism to the step of Visishtadvaita. From there we must make an attempt to move to the next step of Advaita or non-dualism.
0: Inti sahityamulo mana cherinappude deenini holy ghost ani cheptu vacharu Christians.
1: When we reach this stage of sahitya, of unity with the one, of all the difference being removed, this has been called by Christians as the holy ghost.
0: Kanuka mottamota sevakudu తర్వాత సేవ్యుడు తర్వాత సేవకాభావం చేత సాహిత్యం పొందేటువంటి యొక్క మహావీరుడుగా తయారు కావాలి.
1: ది ఫస్ట్ స్టెప్ ఈస్ బీయింగ్ ఎ సర్వెంట్, ది సెకండ్ స్టెప్ ఈస్ టు రైజ్ టు ది లెవెల్ ఆఫ్ ది పర్సన్ హూ ఇస్ బీయింగ్ సర్వ్డ్ అండ్ ది ఫైనల్ స్టెప్ ఈస్ యూనిటీ అండ్ కంప్లీట్ మెర్జర్ విత్ ది వన్ హూమ్ యు ఆర్ సర్వింగ్.
0: కానీ రాజులు రాజ్యమును కనుగొనే గర్వోన్నతిని పొందరే వారేది, అనేక యుగముల నుండి కూడాను అనేక మంది మహనీయులు ఈ జగత్తునందు ధర్మ సంస్థాపన నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై ఉద్యమించిరి. కానీ అందరూ లోకమునందు ఈనాడు పేరు ప్రతిష్టలతో నిలిచారా? లేదు. ఎవరు స్వార్థమును త్యాగం చేసి పారార్థమైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఏనాడు ప్రచారం చేయడానికి పూనుకుండ్రో అట్టి మహనీయుల యొక్క జనములే జన్మదినములుగా ఈనాడు పరిగణింపుతూ వస్తుంటున్నాడు.
1: Have there not been kings in this world? Have they not ruled over parts of this world? Where are they? Even their name is remembered these days. No, it is only such people who have sacrificed selfishness and who have served the community of the world. It's only the names of such people that have remained today, not the kings who have ruled over this world.
0: Kanuka మనము సమస్త జీవుల ఎందున్నటువంటి యొక్క సర్వోత్కృష్టమైనటువంటి యొక్క జీవతత్వాన్ని ఏకత్వంగా మనం భావించుకోవాలి.
1: We must recognize this aspect of divine life that is present in all living beings as one and the same. It is that feeling that we should promote in our minds.
0: ఈనాడు దివ్యత్వమైనటువంటి ఆనంద సౌధములేక మనం ప్రయాణం చేసి జరగడాలనుకున్నప్పుడు దానికి రెండు ద్వారములు అడ్డుగా తగిలి ఉంటున్నాయి.
1: If today we want to journey to the mansion of bliss, and if we want to enter this divine mansion of bliss and experience bliss, we will find that there are two doors, two entrances to this mansion.
0: Vagati tanayat atma stuti rendavadi paradoshana. Ee rendu anekunte doorluku asuya bhavam anekunte gadi vesi untundali.
1: One of these doors can be called the praise of one's own self by himself. The other door is to find blame and fault in others. These two doors are locked together with the lock of jealousy.
0: కనుక మొట్టమొదట మనము ఈ యొక్క అసూయ అనేటువంటి గడిని తీసి తర్వాత పరదూషణ అనేటువంటి తలుపును తెరిచి ఆత్మస్థుతి అనే తలుపును తెరిచినప్పుడే మనం ఆనందం అనేటువంటి సౌధం లోపల ప్రవేశించడానికి అధికారం అవుతాం.
1: The first step will be to open the lock of jealousy. The second step will be to open the door of finding fault and blame in others. The third step will be to open the door of praising our own self by ourselves.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు
1: we are putting a huge lock in the name of ego.
0: కనుక మొట్టమొదట ఈ యొక్క అహంకారం అనేటువంటి తలుపును తీయాలంటే ప్రేమ అనేటువంటి కీని తీర్చండి.
1: If we want to unlock this huge lock of ego, you have to use the key, a key in the name of prema or love.
0: Shanti aneetvanti gadini toyandi.
1: You have to push the latch of shanti or peace.
0: Kanuka manam ee prema aneetvanti oka key tho manamu ee ahankaram aneetvanti talupunu kontha taalamu terchinappude manaku ee sulabhanga ee dwaramu terchukovataniki entaina avakasam untundi.
1: It's only when we can use this key of prema or love and open the lock of ego will we be able to have access to these doors and open the doors.
0: Divyatma swaroopulara manamu ee naadu jeevitham lopala aneka rakamainatundi vidyalu manam garuputunnamu nerchukuntunnamu kaani aadhyatma vidya vidyanam anni vidyala kante aadhyatmika vidya sariyainatundi vidya.
1: Divyatma Swarupas, today we are learning and we are teaching many different branches of education. But of all branches of education, the spiritual education is the one education which we have to care for.
0: Anni vidyalu konni chinna chinna nadulu vantivi. Aadhyatmika vidya pedda samudram vantivi.
1: All branches of education can be compared to small rivers and rivulets. But the spiritual education is like the mighty ocean.
0: కనుక సర్వ నదులు కూడా గమ్యమైనటువంటిది ఈ సముద్రము.
1: ది ఓషన్ ఈజ్ ది డెస్టినేషన్ ఇన్ టు విచ్ ఆల్ రివర్స్ విల్ మెర్జ్.
0: కనుక మనము ఈ యొక్క నదీ స్నానం చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క నదికి మనం పోనక్కర్లేదు. కోటి నదులు ధనుష్కోటిని ఉండగా ఏటికి ఈ వేత అని త్యాగరాజు చెప్పాడు. ధనుష్కోటి అనేటువంటి యొక్క సముద్రం లోపల సర్వ కోటి నదులు కూడా లీనమైనటువంటి స్నానం. కనుక ఒక్క ధనుష్కోటిలో స్నానం చేస్తే కోటి నదులు స్నానం చేసినంత ఫలితము.
1: If you want to bathe in a river, you do not have to go to each river and have a bath in that river. All the rivers go and merge into the ocean, in Dhanushkodi, the ocean. If you go and have a bath in Dhanushkodi, the ocean, it is as good as having your bath in all the millions of rivers.
0: Kanuka aadhyatmika vidyendu manam kontha varaku aarteri sadhana kalipinappudu sarva vidyala yokka saram kudanu manam anubhavinchinatundi varam avutam.
1: If we can acquire some strength and expertise in spiritual knowledge and spiritual education, then as in that analogy of bathing in the river, we will have had expertise in all branches of education.
0: దివ్యాత్మ స్వరూపులారా, వ్యక్తిగతమైనటువంటి దేశములకు మనం ఏమాత్రం అవకాశం ఇవ్వక, సర్వ వ్యక్తిత్వము కూడాను సమష్టి అయినటువంటి సర్వేశ్వరుడు ఆత్మస్వరూపుడై ఉన్నాడనే సత్యాన్ని గుర్తించడం చాలా అవసరం.
1: దివ్యాత్మ స్వరూప, వీ షుడ్ నెవర్ గివ్ రూమ్ టు హేటింగ్ ఇండివిజువల్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇండివిజువాలిటీ. వీ మస్ట్ రికగ్నైజ్ దట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ గాడ్ ఈస్ ప్రెసెంట్ అండ్ ఎలిమినేట్ ఇండివిజువల్ హేట్రెడ్.
0: దీనినే ఈశావాస్యం ఇదం సర్వమని భారతీయ సంస్కృతి మన సుత్తులు ఎందుకు చెప్పింది. దీనినే బైబిల్ ఎందుకు కూడాను ఆల్ లైఫ్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైక్ టు ఎవరీ వన్ అని.
1: This is what has been described in our culture by stating Ishvara is present in every living being, is present in every jiva. The same thing has also been expressed in the Bible by saying all people are like one and be alike to everyone.
0: కనుక మనము సర్వ జీవుని ఎందున్నటువంటి యొక్క దైవత్వం ఒక్కటే అనేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకోవటం ఈనాడు ఎంతైనా అవసరం.
1: It's very necessary today for us to recognize that what is present as Atma in every individual human being is one and the same basic thing.
0: కనుక మనం ప్రేమతో ఏ యొక్క మత భేదములకు చోటు ఇవ్వక, ఏ యొక్క కలహములకు మనకు అవకాశం ఇవ్వక, ఏ జాతి మత భేదములకు కూడా మనం చోటునివ్వక, మనము ఒకే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించుకోవటం చాలా అవసరం.
1: With prema, we should try and set aside any differences that may be called religious differences. We should not give room to any sectarian differences. And we should recognize the entire human community as one single community.
0: Kanuka religion veru kaadu. There is only one religion, religion of love. There is only one caste, caste of humanity. There is only one language, language of the heart. There is only one God, is omnipresent. Ee tattvanni manamu kramakramena manamu కేవలం పదవులతో కాకుండా ప్రాక్టికల్ లో మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
1: ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ సేస్ దట్ దేర్ ఇస్ నో రిలీజియన్. దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్ అండ్ దట్ ఇస్ ది రిలీజియన్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ అండ్ దట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ దట్ ఇస్ ది ఓమ్నిప్రెసెంట్ గాడ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ అండ్ దట్ ఇస్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: కనుక ఇట్టి సమస్తం చేత విశాలమైన హృదయమును అభివృద్ధి గావించుకొని స్వార్థమును పక్కకు నెట్టి పరార్థమనేటువంటి యొక్క ప్రపంచ జ్ఞానం నుంచి కూడా నువ్వు సాధించడానికి తగిన కృషి చేయటమే ఆధ్యాత్మిక సాధన.
1: ది స్పిరిచువల్ సాధన కన్సిస్ట్ ఇన్ బ్రాడనింగ్ యువర్ హార్ట్, ఇన్ బ్రాడనింగ్ యువర్ విజన్ అండ్ రికగ్నైజింగ్ దట్ సెల్ఫిష్నెస్ ఇస్ అ బ్యాడ్ క్వాలిటీ విచ్ హెస్ టు బి పుష్డ్ అవే. దిస్ ఇస్ ది బేసిస్ ఆఫ్ స్పిరిచువల్ సాధన.
0: ఈనాడు పవిత్రమైనటువంటి దేశమునకు విశాలమైన భావమును ఏర్పరిచి తన రక్తమును కూడాను జనసేవ నిమిత్తమే దారబోసినటువంటి యొక్క జీసస్ క్రైస్ట్ క్రైస్ట్ పుట్టిన పర్వదినము కనుక ఈనాడు కేవలం క్రైస్ట్ పుట్టిన దినమని కేవలం మనం పండుగలు చేసుకున్నంత మాత్రమున ఈ యొక్క పవిత్రమైన దినములకు సార్థకం కాలేదు. అతని యొక్క ఆశయాలను అతని యొక్క అనుగుణములను ఒక కించిత్ అయినా కూడా ఆచరణలో పెట్టి మనము దీనిని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Today is a sacred day. This is the day on which Jesus sacrificed his blood for the good of human beings. This is the day on which he taught breadth of heart and breadth of vision to human beings. It will not do if we simply celebrate this as a festival. We must recognize the ideals which he propagated and the teachings which he had propagated and imbibe his qualities and ideals to some measure on this sacred day.
0: ఈ మహనీయుడి జన్మదినోత్సవం మనం చేసుకున్నప్పటికీని ఆనాడు జన్మదినోత్సవంలో పాయస పరమాన్నముతో మన పర్వదినములు ముగించుకోవటం సార్థకం కాలేదు. ఆ మహనీయుని యొక్క పవిత్రమైన ఆశయాలను మనం ఆచరణలో పెట్టడానికి ఏనాడు మనం ప్రయత్నిస్తామో ఆనాడే నిజమైన జన్మదినం.
1: If we want to celebrate the birth of any great event, of any great individual, it will not do if we simply celebrate it as a festive day and feast. So long as we are satisfied by a feast, that will not be the celebration. But the celebration will consist in imbibing the ideals of that great person whose birth we are celebrating.
0: Prema Swarupulara, neti nunchi ee pavitramainatvanti yokka mahaneeyulaku janmadinotsa nimittanga gnapakarthanga manam paradoshannu maani aatma stutini kontha varaku anadi prakki swarthamunu pakkaku netti premato janaseva సమాజ సేవకు మనం కక్కన కట్టుకోవటం చాలా అవసరమని నేను ఆశిస్తున్నాను.
1: Today we are celebrating a sacred day as the birth of a great individual. Whenever we want to celebrate the birth of any great individual, that celebration should consist of our recognizing that blaming others from today should be stopped. Self-praise should also be stopped. And selfishness should be given up, and service to the community should be done, giving up selfishness and not blaming.
0: మనం ఈనాడు ఎన్ని కార్యములు సాధనా రూపంలో ప్రయత్నం చేసినప్పటికీ దేశం యొక్క కళ్యాణము అందుకోవటం అసాధ్యం. ఏనాడు విశాలమైనటువంటి భావమును అభివృద్ధి పరచుకుంటాము, నిస్వార్థమైనటువంటి యొక్క చిత్తమును మనం అభివృద్ధి పరచుకుంటాము, ఆనాడే మన దేశము నిత్య కళ్యాణ పచ్చని తోటతో తొలుతుంది.
1: Whatever sadhana we may do, whatever practices we may adopt, today it is very difficult to get the prosperity of the country. But on the day when people will give up their selfishness, when people will serve others in a selfless manner, on that day it will be possible for us to initiate the prosperity and the brightness of the country.
0: Bhautik sukh santoshamulake manam prabhaatu padatam chaala manavatvaniki oka vidhamainatundi avumanakaram.
1: It brings shame and disgrace on human nature if all the time human beings are striving for material pleasures and
0: ఆకలిచినటువంటి వాడు అన్నము ఇవ్వక తప్పదు.
1: One who has given you hunger, he is bound to find food for relieving your hunger as well.
0: కేవలం మనం తిండి నిమిత్తమై మనం జీవించడం కాదు, జీవిత నిమిత్తమై తిండి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: We should not live just for the sake of eating. We must recognize the truth that we may eat for the purpose of leading a life.
0: కనుక మన జీవితము ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మనము అనుభవించాలి.
1: అవర్ లైఫ్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఎ లైఫ్ విచ్ ఇస్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్.
0: మాటలు కోటి చెప్పడం కంటే కార్యములు ఒక్కటి ఆచరించుకోవటంలో మనం ఆదర్శాన్ని నిరూపించాలి.
1: Instead of saying so many different words, millions of words, at least in one act of ours, we should show ourselves as an example.
0: ఈ అన్నింటికీ సులభమైనటువంటి మార్గము నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: The easiest path of all these different paths is the path of pure love.
0: Prema gala hrudayam nunde paramatmulu nivasistuntaru.
1: In that heart where prema and pure love resides, God
0: gala hrudayame daiva mandiram ani nirmayam chesukovali.
1: You must take the decision that heart which is filled with prema and love and kindness and compassion, that is the temple of God.
0: Kanuka deho devalaya prutto jeevo devasthanatanah. ఇది జీవునికి దేహమని మనం భావిస్తున్నాము. దేవునికి దేహం ఇది, కానీ దేవుని యొక్క దేవాలయము ఈ దేహము.
1: వీ థింక్ దట్ దిస్ బాడీ ఆఫ్ అవర్స్ ఈస్ ది ప్లేస్ వేర్ జీవ ది లైఫ్ రిసైడ్స్. నో, దిస్ బాడీ ఆఫ్ అవర్స్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ పవిత్రమైనటువంటి టెంపుల్ వంటి ఈ దేహాన్ని సాత్వికమైన కర్మలు ఎందు ప్రవేశపెట్టాలి. దుర్వినియోగమైన దీని కింద, దుర్మార్గమైన మార్గముల కింద ఈ దేహాన్ని ప్రవేశపెట్టకూడదు.
1: This sacred body, which is like a temple, should be used for the purpose of doing sacred things. This body should not be used for doing unsacred acts.
0: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకొని క్రైస్తు యొక్క ఆశయాలను ఈనాడు మనం కొంతవరకు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Hoping that you will promote the aspects of prema and the importance of prema and love, and that you will imbibe the qualities and ideals of Christ, I am bringing this discourse to a close.

0: பிரேமஸ்வரூபுலர்,
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: சராச்சர பிரபஞ்சமந்தையும் கூடனும் சுகதுக்க சம்மிளமைனட்டு ஸ்வரூபத்தோ ஆனந்தாபிரோலம் ஆடுத்துனது.
1: The whole world is the combination of the pleasure and pain.
0: சுகமு லேனி துக்கமும் துக்கமு லேனி சுகமும் மானவுடு அனுபவிச்சலேடு.
1: Man cannot experience pleasure without the pain.
0: நசுகாபத்யதே சுகம், சுகமு லேகுண்டா துக்கம் மனக்கு பிராப்தின்சது.
1: Without pleasure you'll never face the pain, nor the pain without the pleasure either.
0: ఆకలి లేకుండా మనకు అన్నం అనేటువంటిది గిట్టదు.
1: ఇఫ్ యు ఆర్ నాట్ హంగ్రీ యూ డోంట్ రిలిష్ ఫుడ్.
0: చీకటి లేకుండా దీపమునకు వెలుగు కలగదు.
1: అన్లెస్ ఇట్ ఈస్ డార్క్ ద లైట్ హ్యాస్ నో వాల్యూ.
0: అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను తన జీవితంలో సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు.
1: లైక్ వైజ్ మ్యాన్ ఈజ్ లీడింగ్ ద లైఫ్ in full combination of pleasure and pain.
0: Aithe ee rendinti yokka ekattam okkate.
1: However, the common principle is there.
0: Mrutpindamekam

0: మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టితో తయారు చేసినటువంటి యొక్క రూపంలో అనేక రూపనామాలు పొందింది.
1: The clay is one and the same, but the pots are of different forms.
0: సువర్ణమేకమే,
1: గోల్డ్ ఇస్ వన్,
0: కానీ ఆభరణముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: బట్ ద జ్యువెల్స్ ఆర్ ఆఫ్ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్,
0: గోవుల రూపం వేరు వేరే,
1: ద ఫార్మ్స్ ఆఫ్ కౌస్ ఆర్ డిఫరెంట్,
0: కానీ పాల రూపం ఒక్కటే,
1: బట్ యెట్ ద మిల్క్ ఈస్ సేమ్.
0: అదే విధముగానే భిన్న భిన్న రూపనామంతో కనిపించేటువంటి మానవ జీవితం నందు దివ్యత్వమైనటువంటి పవిత్రత ఒక్కటేగానే ఉంటున్నది.
1: లైక్ వైజ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: కనుకనే ఇట్టి సత్యరమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము, అది ఏ జీవితం యొక్క ఆశయం.
1: ద మెయిన్ ఐడియల్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ హ్యూమన్ లైఫ్ రెస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ద మిస్టరీ బిహైండ్ దిస్ ట్రూత్.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి యొక్క మానవులు చాలా తక్కువగా ఉన్నారు.
1: దెర్ ఆర్ వెరీ ఫ్యూ హూ ఫైండ్ అవుట్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించి విభజించి గుర్తించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి నొందుతున్నారు.
1: ఇంటెలెక్చువల్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇన్ నంబర్ డే బై డే హూ వుడ్ వ్యూ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ ఈనాటి పరిస్థితుల యొక్క ప్రభావమునకు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సరి అయినటువంటి యొక్క ఆధారం.
1: బట్ ఫర్ ద ప్రజెంట్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇస్ ద రికగ్నిషన్ ఆఫ్ యూనిటీ డైవర్సిటీ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
0: యత్ విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అనేది ఉపనిషత్తు. అనగా ఏ సత్యాన్ని మనం గుర్తిస్తే అన్నింటినీ గుర్తించినటువంటి వారమవుతామో అట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: That truth, if known, everything else would be known. We have to know that truth.
0: కాని ఈనాటి మానవుడు అట్టి సర్వాధారమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క సత్యాన్ని విస్మరిస్తున్నారు.
1: But man has forgotten this primal basis, the fundamental principle.
0: అనేకత్వంతో గోచరించేటువంటి భిన్నత్వాన్ని మనం ఈనాడు విశ్వసిస్తున్నాం.
1: We have full faith in multiplicity or plurality.
0: ఇది మానవుని యొక్క దారి తప్పటం, ఇది మానవుని యొక్క వికృతికి వినోదమునకు ఇది మూల కారణం.
1: దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ డిస్టార్షన్ అండ్ పర్వర్షన్.
0: నిత్య జీవితంలో ప్రతి మానవుడు కూడాను నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుతూ అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ హిస్ పైనింగ్ ఫర్ ద డిజైర్స్ విచ్ హీ డజంట్ డిజర్వ్ అండ్ హీ గోస్ ఆన్ వరీడ్ అబౌట్ దోస్ థింగ్స్ అబౌట్ విచ్ హీ హాస్ నో టోటల్ అండర్స్టాండింగ్.
0: కానీ ఈ దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి రూపనామములను మనం చూస్తున్నాము.
1: ఇన్ దిస్ అపేరెంట్ వరల్డ్ వీ సీ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఈ అన్ని రూపనామములు కూడాను ఇది అనేటువంటి ఒక్క పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది.
1: ఆల్ ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ వన్ వర్డ్ దిస్.
0: ఇది వేదాంతం యొక్క ఉపనిషత్తు యొక్క నిజసారం.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఆర్ ఉపనిషత్స్.
0: మనకు ఆనందమైనటువంటి దినం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ ద డే దట్ గివ్స్ అస్ జాయ్.
0: కానీ ఈనాడు విజయదశమి ఆనందమైనటువంటి దినమని భావిస్తున్నాము.
1: We consider Vijayadashmi as a blissful day.
0: Idi kaadu.
1: Not this.
0: Sadbhaktulam taru bhagavantudayanchu

0: That day when all good devotees gather and sing the glory of the Lord in unison.
1: Bidalavetalanni pirito neravechi annadammula maadkununna dinamu.
0: That day when all people live in fraternity and brotherhood.
1: Daiva chintana cheyu dasa vrindamulaku preeti mrushtanambu pettu dinamu.
0: That day when people feed everybody who think of God.
1: Mahaniyulavarainam manakadake tenchi chalimi bhagavat katalu cheppu dinamu.
0: That day when we listen to the stories and the mysteries of the divinity
1: dinamu
0: from kani,
1: takina vanniyu tadinamule.
0: That is only the real sacred day, the rest of the one is an obituary.
1: Itti dinamunu guttinchi vattincheetundi manavudu okkadaina kudanu kanipinchatam ledu.
0: There is not even one single individual who would know this importance of this day.
1: Ee visharamaina jagattunandu echchata chuchinappudigini swarthamu saprayojanamee taandavamaadutunnadi.
0: In this vast world you find selfishness and self-interest dancing.
1: Niswarthamaina seva visharamaina bhavamu nirmalamaina prema ekkada kudanu kanipinchatam ledu.
0: There is no trace of selfless service, the broad-mindedness and pure love.
1: సాయ సంస్థలలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి కూడాను చంద్రుని వంటి చూపు, వెన్నెల వంటి హృదయము, తేనె వంటి పలుకు అత్యవసరం.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్స్ షుడ్ హ్యావ్ ద లుక్స్ ఆఫ్ ఎ మూన్ సో కూల్
1: మన చూపు ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క దీనిగా మన చూపు తయారు చేసుకోవాలి.
0: Our looks should be full of joy.
1: Mana hrudayama madhuramainatuvadiga undali.
0: Our heart should be sweet.
1: Sunnitamainatuvadiga undali.
0: It should be soft.
1: Paralo noppinchakunda chuchetuvadiga undali.
0: We should not hurt anyone.
1: Inka mana chetulu ettantiga undali.
0: How should be our hands?
1: Patti pani endu kudanu divyamaina navyamaina bhavyamainatuvanti yokka కీర్తిని సాధించేటువంటి
0: సత్యసాయి ఆర్గనైజేషన్స్ షుడ్ హ్యావ్ ద లుక్స్ ఆఫ్ ఎ మూన్ సో కూల్
1: మన చూపు చల్లగా ఆనందాన్ని చేకూర్చేటువంటి

0: ఈ కలియుగమునందు యస్య భాషితం సత్యభూషితం, హృదయము పవిత్రమైనటువంటిది గను, మాటలు సత్యమైనటువంటివి గను, చేతులు పరోపకార సంబంధమైనటువంటి గను ఉండినప్పుడే ఇది త్రికరణ శుద్ధి అని చెప్పబడుతుంది.
1: When the heart is pure, when we speak truth, with our hands, when we serve the society, that is what is called the Trinity or the purity of heart.
0: ఈనాటి మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు నష్టములకు గురి కావడానికి కారణమేమిటని ప్రతి వ్యక్తి కూడా నువ్వు విచారించక తప్పదు.
1: Everyone must necessarily inquire the cause and the reason behind our misery.
0: దీనికి ఒకటే కారణం.
1: There's only one cause.
0: మనం దేనిని వదిలించుకోవాలని చూస్తున్నామో దాని విషయమయంలో చింతించకుండా చూసుకోవాలి.
1: What we want to give up, we should not think about it.
0: ఈ చెడుకు నాలో ప్రవేశించకూడదు అని నీవు సంకల్పించుకుంటున్నావు.
1: You determine to see that there will be no scope for the bad to get into.
0: అలా సంకల్పాన్ని నీవు సంకల్పించుకున్నటువంటి వాడుకు ఈ చెడుపునే నీవు యోచించకూడదు.
1: When you determine like that, you should not think of that bad thing at all.
0: చెడుపు నాలో ప్రవేశించకూడదని మాత్రమే యోచిస్తున్నావు కానీ ఆ చెడ్డనే నిరంతరము నీవు స్మరిస్తున్నావు.
1: You want to see that the bad would not get into you, but you always think about it.
0: కనుకని చెడ్డకు మరింత బలం అధికమవుతుంది.
1: Therefore bad is gaining strength more and more.
0: నీ చింతనే ఆ యొక్క చెడ్డకు మంచి ఆహారంగా తయారవుతుంది.
1: It is the thought process that is the food to the bad.
0: దేనిని నీవు ఆశిస్తున్నావో, దేనిని నీవు ప్రేమిస్తున్నావో, దానిని నీవు నిరంతరము స్మరిస్తున్నా.
1: You should think of that, what you really want, what you aspire for.
0: దైవం కావాలని నీవు ఆశిస్తున్నావు.
1: You want God.
0: దైవాన్ని ప్రేమిస్తున్నావు.
1: You love God.
0: అట్టి దైవ చింతనే నీవు నిరంతరము చేయి.
1: You should think of God every time.
0: అప్పుడు ఈ చింతనకు మంచి బలం ఏర్పడుతుంది.
1: And then this thinking will gain strength.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: నాకు కలలో పంది రాకూడదు అని అనుకుంటున్నావు.
1: You think that you should not dream a pig.
0: కానీ పంది రాకూడదు అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు పందినే నీవు యోచించకూడదు.
1: When you think so, you should not think of a pig at all.
0: అట్టు కాకుండా నాకు కల్లో పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పందే నీకు కల్లో వస్తుంది.
1: But on the other hand, if you go on thinking like this, that the pig should not appear in the dream, pig should not appear, it will bound to come there. Why should you think of it when you don't want it?
0: నాకు భగవంతుడు కల్లో రావాలి అని నీవు ఆశించినప్పుడు భగవంతుడు రావాలి, భగవంతుడు రావాలి అని చెప్పినాను. కానీ వస్తే భగవంతుడు నీ అదృష్ట రీతిగా రావచ్చును, లేకపోతే లేకుండా పోవచ్చును. అంతేకాని చెడ్డ మాత్రం నీకు రాదు.
1: When you want God to appear in your dream, you should think of that only. Well, if you are lucky enough, you will certainly find God in your dream.
0: భగవత్ సృష్టి యందు సర్వము కూడాను పవిత్రమైనటువంటివి.
1: In God's creation, everything is sacred.
0: ఏది కూడాను చెడ్డది అనేటువంటిది జగత్తులో లేదు.
1: There is nothing that is bad in this world.
0: కానీ మానవుని యొక్క దృష్టిలో ఉంటుంది సర్వ చెడ్డలు.
1: Therefore, if the bad lies in our outlook.
0: దృష్టిని పవిత్రంగా మార్చుకున్నప్పుడే సృష్టి పవిత్రంగా కనిపిస్తుంది.
1: If we change our outlook and make it sacred, everything would be sacred in turn.
0: కనుక భగవత్ సృష్టిని మనం ఏమాత్రం కూడాను విమర్శించటకు అధికారం లేదు.
1: We have no authority to criticize God.
0: భగవత్ సంకల్పం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: God's will is pure and sacred.
0: అట్టి పరిశుద్ధము పవిత్రమైనటువంటి యొక్క భగవత్ సంకల్పంలో చెడు ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: In the pure sacred God's will, how do you expect anything bad? ప్రాప్తించటకు
0: వీలే లేదు. కనుకనే సంకల్పములు పరిశుద్ధమైనటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, మాలిన్యరహితమైనటువంటివి గాను ఉంటుండాలి.
1: దేర్ఫోర్ థాట్ షుడ్ బి సీక్రెట్, ప్యూర్ అండ్ అన్పొల్యూటెడ్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని అందుకోగలదు.
1: దెన్ ఓన్లీ వీ విల్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: ఈ దివ్యత్వం సాధించినటువంటిది లోకములో ఒక్కటి కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ది డివినిటీ కెన్ నాట్ కంప్లీట్.
0: దేనినైనా సాధించగలదు.
1: యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సర్వమును భగవంతుడు అన్ని విధాలా కూడా రక్షిస్తూ ఉంటాడు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ వే.
0: పురందర్దాస్ చెప్పాడు.
1: పురందర్దాస్ సెడ్
0: బెట్

0: కొండపైన రాతిపైన ఒక చెట్టు మలిచింది.
1: యు ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి ఎరువు వేసి నీరు పోసి సాకినటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ ద వన్ హూ ఫెన్స్డ్ ఇట్ అండ్ వాటర్డ్ ఇట్?
0: అంతా భగవంతుడే.
1: ఇట్స్ ఎవ్రీథింగ్ గాడ్.
0: రాతిపైననే చెట్టును పుట్టించి రాతిపైననే పెంచి దాన్ని మహావృక్షంగా తయారు చేశాడు.
1: It's only God who has sown the seed and who has taken care of the plant, the sapling, to grow on the stone.
0: Nemelige chitrabannavanu baridavaryaro. Elanti goppa painter aina kudanu nemalini aneka reetiluga thanu paint cheyavachunu kaani bhagavantu srushtinchinatundi original paint anetundi evvarunu veyaleru.
1: The worldly painters can paint beautifully the peacock feathers, but none can ever equal God's painting.
0: Anni kudunu bhagavantuni yokka sankalpam cheta sarvamukunu chitra vichitram ga kuda tostundi.
1: All the mystery and the wonder are out of God's creation and will.
0: Kanukane Suradas cheppadu

0: The stories of God.
1: దేవుని చరిత్రములు మహా విచిత్రములైనటువంటివి, పవిత్రములైనటువంటివి.
0: The mystery of God is so sacred and very peculiar.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క చరిత్రను మనము గుర్తించడానికి ప్రయత్నించక అపవిత్రమైనటువంటి యొక్క చరిత్రని నిరంతరము స్మరిస్తూ ఉంటున్నాము.
0: We don't think of acquiring the sacred history of the divinity, but we think of unsacred things.
1: దీనికి మూల కారణం ఏమిటి?
0: What are the main cause?
1: భగవంతునిపైన ఉండవలసినంత ప్రేమ మనలో లేకపోవటమే దీనికి మూల కారణం.
0: It only means we don't have enough of love for God within.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను మనము పెంపొందింప చేసుకోవాలి.
0: Therefore, every man should develop the sacred love.
1: ప్రేమనే పరమాత్ముడు.
0: Love is God.
1: ప్రేమనే పరంజ్యోతి.
0: Love is light.
1: పరంజ్యోతి యొక్క తత్వమే ఈ మానవత్వము.
0: ఇట్ ఈజ్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ లైట్ దట్ ఈస్ ది హ్యూమన్ లైఫ్.
1: కనుక ప్రేమలేని హృదయంగా, మరుభూమిగా మనం యొక్క హృదయాన్ని తయారు చేసుకోకూడదు.
0: లెట్ అస్ నాట్ మేక్ అవర్ హార్ట్స్ బారన్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్.
1: కనుకని ఆనాటి గోపికలందరూ కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలని ప్రార్థిస్తూ వచ్చారు.
0: గోపికస్ ఇన్ దోస్ డేస్ ప్రేడ్ ఫర్ లవ్ ఇన్ దేర్ హార్ట్స్.
1: ప్రేమ

0: మరుభూములైనటువంటి ఈ యొక్క హృదయములైనటువంటి ప్రేమరహితమైనటువంటి భూములు యందు
1: హ్యూమన్ హార్ట్ ఇస్ ఎ డ్రై ల్యాండ్ బ్యారన్ ల్యాండ్
0: ప్రేమాంకురమును పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మినేట్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది స్పిరిట్ ఆఫ్ లవ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది
1: యాజ్ ది రెయిన్ ఆఫ్ లవ్ ఫాల్స్ యాజ్ ది రివర్ ఆఫ్ లవ్
0: మానవుడు చేసేటువంటి సర్వ పనులు ఎందు కూడాను సర్వ సంకల్పములు ఎందు కూడాను సర్వ కార్యములు ఎందు కూడాను ప్రేమనే ప్రధానమైనటువంటి ఒక సూత్రంగా తీసుకోవాలి.
1: The love will be the main principle in all our activity, in all our words.
0: ఈనాటి ప్రేమ కేవలం స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతూ ఉండాలి.
1: Love as we find today is
0: selfish. ప్రేమ మనకు గుర్తించడానికి వీలు పట్టడం లేదు.
1: There is no trace of true love.
0: సర్వము ప్రేమమయమే.
1: Everything is full of love.
0: జగమంతా ప్రేమమయమే.
1: Everything is full of love.
0: ప్రేమ లేని మానవుడు లేడు.
1: There is no man without love.
0: కానీ ఆ పవిత్రమైన ప్రేమను భిన్న మార్గంలో దాని ప్రయాణం చేపించి అపవిత్రంగా మనం వినియోగించుకుని అశాంతికి గురి అవుతున్నాం.
1: ది సీక్రెట్ లవ్ ఇస్ డిస్టార్టెడ్ ప్రొసీడ్స్ అలాంగ్ ద రాంగ్ పాత్ అండ్ దేర్ఫోర్ వి మిస్యూజ్ ఇట్
0: కనుకని ఈ ప్రేమను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ సీ దట్ విల్ ఛానల్ ద లవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: ఈ ప్రేమకు భగవంతునికి మాత్రమే సన్నిహిత సంబంధ బాంధవ్యము.
1: There is an intimate association between God and
0: ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు ఎందుకని వ్యక్తులు ఎందుకని విషయం ఎందుకని అది అనురాగములే కానీ ప్రేమ కాదు.
1: The love is merely an attachment from the worldly point of view towards the objects in the family.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములే.
1: It's only worldly association and relation.
0: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: It's only external outward trend.
0: కానీ నివృత్తి ఎందే ఉంటున్నది ఈ ఆనందము.
1: The true bliss lies in the inward path.
0: ఎంతవరకు మన కోరికలను అదుపులో ఉంచుకుందమో అంత ఆనందాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
1: ద మోర్ అండ్ మోర్ వీ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్ యు విల్ బి మోర్ అండ్ మోర్ బ్లిస్ఫుల్
0: కనుక మానవుడు భగవంతుని ఆశించినప్పుడు నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, if man wants God, he should develop pure, unsullied, steady
0: love. ఈ మనో సంకల్పం ఏమాత్రం కూడా మన కంటికి కనిపించకూడదు.
1: You cannot understand, you cannot see God's will for that matter.
0: నిద్రావస్థ యందు ఈ ప్రకృతి యొక్క దృశ్యములంతా కూడాను సహజంగా అదృశ్యమైపోతున్నాయి.
1: ఇన్ ఎ డీప్ స్లీప్ ఆల్ ది సినారియో ఇన్ ద వేకింగ్ స్టేట్ వానిష్.
0: కానీ అప్రయత్నంగా కూడాను ప్రకృతి మనకు శూన్యమైపోతుండాలి.
1: ఎఫర్ట్లెస్లీ ద హోల్ వరల్డ్ కమ్స్ టు నథింగ్నెస్.
0: కానీ ప్రయత్నపూర్వకంగా ఆ మనసును మనము శూన్యం గావించుకోవాలి.
1: హౌఎవర్ విత్ ఆల్ ది ఎఫర్ట్ యు కెన్ విత్డ్రా ద మైండ్
0: మనసు తత్వాన్నే మనం మర్చిపోవాలి.
1: We should forget the very mind itself.
0: ఈ మనసుకు ఎప్పుడు బలం ఏర్పడుతుండాలి?
1: When does the mind grow strong?
0: సంకల్ప వికల్పాలతో దీని యొక్క బలం పెంపొందించుకుంటుండాలి.
1: The mind grows stronger and stronger with thoughts and counter thoughts.
0: ఎందుకు ఈ సంకల్ప వికల్పాలు?
1: Why thoughts and counter thoughts?
0: జరగవలసింది జరుగుతుంది.
1: One thing is bound to happen somewhere.
0: ఏ మాత్రం కూడాను విచారించే ప్రయోజనం లేదు.
1: There's no use in bothering about it.
0: కనుక పోగన్మానదు దేహమే విధిమును పోషించి రక్షించినను.
1: You may protect the body in every possible way, but
0: రాగన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినన్.
1: We may hide ourselves in a forest. What is bound to happen will happen.
0: జరగవలసినవి జరుగుతుంటాయి.
1: What is destined to happen will happen.
0: కానీ మనము నిత్యమైనటువంటి యొక్క భావంతో సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం పూర్తిగా విశ్వసించాలి.
1: But we should have full faith in that eternal divinity.
0: ఈనాడు అట్టి పూర్ణ విశ్వాసం లేకపోవటం చేతనే
1: Today there is no total faith.
0: భగవంతుడు పూర్ణుడు.
1: God is full and total.
0: కానీ అట్టి పూర్ణ స్వరూపుడైన భగవంతుని పొందడానికి నీవు కూడాను పూర్ణ స్వరూపుడు కావాలి.
1: The God who is all perfection and total, you all.
0: అందువల్లనే ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
1: Therefore Upanishad says that is full and this is full.
0: అది పూర్ణమే ఇది పూర్ణమే.
1: That is full and this is also full.
0: ఈ రెండు పూర్ణముల యొక్క ఏకత్వమే మన యొక్క జీవితమైన జీవితత్వము.
1: The unity of the fullness of the both.
0: జీవితమంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటో ప్రతి మానవుడు కూడా ఏమీ అర్థం కావటం లేదు.
1: నో మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద లైఫ్ ఈజ్.
0: ఆహార నిద్ర భయ మాదనాదు జీవితాన్ని గడపటమే ఒక జీవితం అనుకుంటున్నారు.
1: హీ కన్సిడర్స్ లైఫ్ మీన్స్ ఓన్లీ ఫుడ్ రేమెంట్ షెల్టర్ ఫియర్ అండ్ ప్రొక్రియేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని దైవత్వంగా మనం నిరూపించాలి.
1: We have to demonstrate and prove and experience the divinity in human life.
0: పశుత్వం నుండి మానవత్వానికి వచ్చింది.
1: Right from the animal stage.
0: దైవత్వానికి చేరాలి.
1: Right from the stage of animal we have come to the stage of human and then we should be divine.
0: అది జంతునాం నరజన్మ దుర్లభం. నరజన్మ దుర్లభం అంటే ఈ విధమైనటువంటి మార్గంలో ఇది దుర్లభం అవుతుంది.
1: The human life is really rare if we lead life in this direction.
0: చేరవలసిన గమ్యాన్ని చేరక,
1: without reaching
0: చేయవలసిన ప్రయత్నాలు చేయక,
1: without reaching the destination, without making a permanent way. Well, how do you attain that?
0: కాలు కడప దాటదు.
1: You don't just proceed, step
0: కాసు
1: forward.
0: ఖర్చు కాకూడదు.
1: You don't want to spend
0: కైవల్యం
1: money.
0: ఉట్టి ఒళ్ళో పడాలి.
1: But the very heaven should fall on
0: కలియుగం యొక్క ప్రభావము.
1: This is the influence of Kali age.
0: మానవుడు ఏమాత్రం కూడా నువ్వు శ్రమించి పనిచేయటం లేదు.
1: Man is not making effort. He is not working hard.
0: కర్మణ్యేవ అధికారస్య. మన యొక్క అధికారం కర్మాధికారమే.
1: You have got every right on your action.
0: ఎందుకోసము?
1: వై?
0: కర్మానుబంధీని మనుష్యలోకి. మనుష్యుడు కర్మ చేత బంధించబడినటువంటి వాడు.
1: మ్యాన్ ఈజ్ బౌండ్ బై యాక్షన్ ఇన్ దిస్ వరల్డ్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. మనం పనులు చేయాలి.
1: వీ షుడ్ వర్క్.
0: కానీ ఈనాడు పని చేయడానికి ఎవరు కూడా ముందంజ వేయటం లేదు.
1: నో వన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టు వర్క్ టుడే.
0: కానీ ఫలితం మాత్రం కావాలి.
1: బట్ దే వాంట్ గుడ్ రిజల్ట్.
0: ఏ రీతిగా వస్తుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ దెమ్?
0: పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలం కావాలి కావాలి కావాలి ఆశిస్తున్నాము.
1: హీ వాంట్స్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ మెరిటోరియస్ డీడ్స్.
0: కానీ పుణ్యకర్మలు చేస్తున్నామా?
1: బట్ డస్ హీ ఇండల్జ్ ఇన్ గుడ్ యాక్టివిటీ?
0: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: విదౌట్ గుడ్ యాక్షన్ హౌ డు ఎక్స్పెక్ట్ మెరిట్?
0: పాప ఫలం నాకు వద్దు అంటున్నాము.
1: హీ డస్ నాట్ ఎనీ సిన్.
0: కానీ పాప ఫలము చేయకుండా ఉంటున్నావా పాప కార్యములు?
1: బట్ ఆర్ యు రిఫ్రైనింగ్ ఫ్రమ్ కమిటింగ్
0: పాప కార్యములు? ముందంజ వేస్తున్నావు.
1: హీ గోస్ అహెడ్ స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్స్.
0: కనుక ఏది వద్దు అనుకుంటున్నావో దాన్ని చేయకుండా ఉండాలి.
1: What you don't want, you should not do it anyway.
0: కనుక ఈ మానవత్వంలో ఈనాడు ఈ యొక్క చంచలత్వం చాలా మితిమీరిపోయినది.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: నిజముగా ఇది మృగ లక్షణములే కాని మానవ లక్షణములు కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఆర్ అనిమల్ క్వాలిటీస్ అండ్ నాట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: సత్యము,
1: ట్రూత్,
0: ప్రేమ,
1: లవ్,
0: సహనము, సానుభూతి, త్యాగము, ఇవి మానవతా గుణములు.
1: These are human values.
0: కామము, క్రోధము, లోభము, మోహము, మనము, మాత్సర్యము, ఇలాంటి ఈ అసూయలంతా కూడాను మృగ లక్షణాలు.
1: The lust, greed and avarice and ego, they are animal qualities.
0: కనుక మొట్టమొదట నేను మృగము కాదు, నేను మానవుడను అనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Therefore we should have full faith that every one of us is a human being and not an animal.
0: ఏ పూజలు చేయకపోయినప్పటికీ, ఏ వ్రతములు ఆచరించకపోయినప్పటికీ, ఏ దర్శనము చేయకపోయినప్పటికీ హృదయంలో పవిత్రమైన భావం నింపుకుంటే అది ఎంతో గొప్పతనం.
1: We may not worship, we may not do any ritual at all, but if there is sanctity, sacredness in our heart,
0: సహాయం చేయి.
1: To the extent possible, help others.
0: ఇంతే చాలు.
1: That's enough.
0: ఇదే జపము, ఇదే తపము, ఇదే సర్వము.
1: Helping others to the extent possible is the true penance, that's true meditation.
0: పవిత్రమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో పాల్గొనక రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చెప్తే ఇది కేవలం కాలం వ్యర్థం చేసినటువంటి వారమే అవుతాం.
1: When service is required, if you go on chanting God's name, it is waste of time.
0: రామనామమును స్మరించే సమయం లోపల రామును చేసినటువంటి ఘనకార్యమేమిటి?
1: While chanting Rama's name, what is the mission that you have taken upon yourself?
0: సత్యవాక్ పరిపాలన, సత్యమును పాటించడమే రాముని యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: You should speak truth, which is the main quality of Rama.
0: పితృవాక్య పరిపాలన, ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The main principle of Rama is that he followed the command of his father.
0: ఎంతమంది చేస్తున్నారు? తల్లిదండ్రులు ఆజ్ఞను నడుచుకుంటున్నారు.
1: How many are following these things?
0: ఎంతమంది సత్యాన్ని పలుకుతున్నారు?
1: How many speak truth?
0: సత్యమునకై సర్వమును త్యాగం చేశాడు.
1: He sacrificed everything for truth.
0: తనకు అధికారంలో ఉండినటువంటి ఒక రాజ్యాన్ని కూడా త్యజించాడు.
1: హీ సాక్రిఫైస్ హిస్ కింగ్డమ్.
0: భయంకరమైనటువంటి అరణ్యములో కాలంను గడిపాడు.
1: హీ ఆల్సో ఎంటర్డ్ ఇన్ టు దట్ థిక్
0: డెన్ గడిపాడు. ఆనందంగా గడిపాడు.
1: హౌ హాస్ హి స్పెంట్ హిస్ టైమ్?
0: సత్యమును పరిపాలించేటువంటి విషయమునందే ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటాడు.
1: హీ వాజ్ సో హ్యాపీ ఇన్ అబ్జర్వింగ్ స్పీకింగ్ ట్రూత్.
0: కానీ ఈనాడు రామభక్తులం అనుకుంటున్నాము.
1: But today we think that we are devotees of Rama.
0: Ramunu yedi tejinchado avanni manam teeskuntunnam.
1: We are accepting those which are given up by Rama.
0: Ramunu chesinatundi panulu manam cheyatam ledhu.
1: We are not doing anything that's done by Rama.
0: Ramunu pitruvaki paripalanalo sarvasthani tyagam chesadu.
1: Rama sacrificed everything while following the command.
0: Athani yokka moodu margamulu pradhanamaitvantivi.
1: There are three main principles that he followed.
0: Kantham satyasya bhushanam.
1: It is the truth that is jewel to this neck.
0: Danam hastasya bhushanam.
1: It is the charity that is the jewel to the hand.
0: Srotram shastrasya bhushanam.
1: Listening to the sacred text is a precious jewel to the ear.
0: Kim prayojinam.
1: What is the use of
0: ఇంతకంటే other మించినటువంటి అలంకారం మనకేమిటి?
1: What more, what else you want?
0: మన కంఠమునకు సత్యమే భూషణము అలంకారం.
1: It is the truth that is the real jewel.
0: మన హస్తమునకు త్యాగమే అలంకారం.
1: Our hand sacrifice is the decoration.
0: మన శ్రోత్రములకు పవిత్రమైనటువంటి శ్రవణమే అలంకారం.
1: For our ear, listening to sacred things is the proper decoration.
0: ఇంతకంటే మానవునికి అలంకారమైనటువంటి మరొక నగలు లేవు.
1: మ్యాన్ డజంట్ నీడ్ ఎనీ మోర్ ఆఫ్ ఎనీ డెకరేటివ్ థింగ్.
0: ఇవి శాశ్వతమైనటువంటివి.
1: దిస్ ఇస్ పర్మనెంట్.
0: ఇవి సత్యమైనటువంటివి. ఇవి నిత్యమైనటువంటివి.
1: దే ఆర్ ఎటర్నల్.
0: మానవత్వాన్ని తరింపజేసేటువంటివి.
1: దే విల్ రిడీమ్ అవర్ హ్యూమన్ లైఫ్.
0: దైవాన్ని వరింపజేసేటువంటివి.
1: అండ్ యు విల్ ఆల్సో అటైన్ గాడ్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: మ్యాన్ హాస్ ఫర్గాటన్ దీస్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను శ్రమించి పనిచేయాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ వర్క్ హార్డ్.
0: ఈనాడు భారతదేశంలో లేనిటువంటి సౌకర్యములు ఏ దేశంలో లేవు.
1: ద కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఇన్ దిస్ కంట్రీ
0: ఉంటున్నాయి.
1: ఇస్ ఎ వాస్ట్ ల్యాండ్.
0: విశాలమైనటువంటి యొక్క నదులు ఉంటున్నాయి.
1: రివర్స్
0: శాశ్వతమైనటువంటి ప్రవహించేటువంటి నదులు ఉంటున్నాయి.
1: వి హావ్ గాట్ ద రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్.
0: కానీ మన ఆకలికి దప్పులకు తీర్చేటువంటి యొక్క కృషులు చేసేటువంటి యొక్క పెద్ద సంపద కూడా ఉంటుండాలి.
1: అండ్ వి గాట్ లాట్ ఆఫ్ వెల్త్ దట్ వుడ్ సర్టెన్లీ పీస్ అవర్ హంగర్.
0: ఇన్ని ఉంటుండి కూడాను ప్రాచీన కాలం నందు అన్నపూర్ణాదేవిగా పేరొందినటువంటి ఈ భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అనేటువంటి ఈ రోదన వినవలసి వచ్చింది.
1: భారత్ విచ్ ఇస్ కాల్డ్ అన్నపూర్ణ, ద గాడెస్ ఆఫ్ ఫుడ్, టుడే ఇట్ హ్యాస్ టు క్రై ఫర్ ఫుడ్.
0: కారణమేమిటి?
1: వై
0: మనం నడువంచి పని చేయటం లేదు.
1: బికాజ్ వి ఆర్ నాట్ డూయింగ్ వాట్ వర్క్.
0: కావలసినంత భూములు ఉంటున్నాయి.
1: లాస్ట్
0: కృషి చేయి,
1: వర్క్ హార్డ్.
0: అది నీ ఋషితత్వాన్ని పోషిస్తుంది.
1: దట్ విల్ ఓన్లీ విల్ కీప్ అప్ యువర్ సెయింట్ హుడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సంక్షేమానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ రెండర్ సర్వీస్ కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: ఎవరూ చేయటం లేదు.
1: నన్ ఆర్ డూయింగ్ దిస్.
0: కావాల్సింది ధనము ధనము ధనము ధనము.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈస్ మనీ.
0: ఉన్న భూములు కూడా అమ్ముకొని పట్టణాల్లో పోయి చేరిపోతున్నారు చాలా మంది.
1: ద మెనీ పీపుల్ విల్ సెల్ అవుట్ దేర్ ల్యాండ్ అండ్ గో టు ద సిటీస్ అండ్ టౌన్స్.
0: పల్లెల లోపలనే ఇంకా అంతో ఇంతో భారతీయ సంస్కృతిని మిగిలి ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విలేజెస్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఆ కల్చర్ ను పోషించేటువంటి మహనీయులు ఏ నూటికొక్కరో కోటికొక్కరో కనిపిస్తారు.
1: దే విల్ బి వన్ ఇన్ హండ్రెడ్, వన్ ఇన్ ఎ క్రోర్ హూ విల్ ట్రై టు కీప్ అప్ దిస్ భారత్ కల్చర్.
0: ఒక్కొక్క ప్రదేశం నందు ఒక్కొక్క కల్చర్ ను పోషిస్తూ వచ్చారు.
1: At every place it has got its own culture which has got to be sustained.
0: Kuchipudi meeku telusunu.
1: You know Kuchipudi.
0: Dani oka culture, dani oka samskruti ee naati kudanu aa Kuchipudi prajalu paatistu untunnaru.
1: The culture of Kuchipudi is followed down this day.
0: Vaaru enta vidyalu unnapudikini, enta sampadalu undinappudikini, enni vidhamainatundi sukha santoshamulu undinappudikini culture nu maatram vadalatam ledu.
1: In spite of their plenty and prosperity and high knowledge and education, they have not given up their culture.
0: Adi manavatva yokka lakshanam.
1: That is the quality of mankind.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక తత్వం పోషింపబడుతూ వచ్చింది.
1: Since ancient times, Bharat has been sustaining itself.
0: నాటి మొదలు నేటి వరకు లోకస్తమస్తా సుఖినో భవంతు అని హైందవ సాంప్రదాయాన్ని చాటుతూ వచ్చింది.
1: It has been propagating the principle that everybody should be happy in this world, then and now.
0: ఇలాంటి పరిస్థితుల యందు విదేశముల యొక్క ప్రభావము, విదేశముల యొక్క సంస్కారము, విదేశ యొక్క సంపర్కము చేతనే మానవత్వం అనేటువంటి పూర్తి పోతూ వస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్, వెస్టర్న్ థాట్ అండ్ కల్చర్, వీ హావ్ రూయిన్డ్ అవర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
0: నీ యొక్క కల్చర్ నీవు ఎందుకు కాపాడుకోకూడదు?
1: వై డోంట్ యూ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్?
0: నీ యొక్క సంస్కృతిని నీవు ఎందుకు పోషించుకోకూడదు?
1: వై డోంట్ యూ సస్టైన్ అండ్ మెయింటైన్?
0: నీ సంస్కృతి అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు భారతీయులు.
1: భారతీయ స్టూడియో అనే పొజిషన్ దగ్గర
0: ఎవరు? భారతీయుడు.
1: హూ ఇస్ భారతీయ?
0: భారతదేశంలో పుట్టినటువంటి వాడు కాదు భారతీయుడు.
1: నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
0: సత్యం వద ధర్మం చర ఈ రెండింటిని ఎవడు పాలిస్తుంటాడు వాడంతా భారతీయుడే.
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్, the one who follows the path of righteousness is a bharatiya.
0: భారతదేశంలో పుట్టానని, భారతదేశంలో పెరిగానని నేను ఒక భారతీయుడని భావిస్తున్నావు? కాదు కాదు. ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువనేరిని బతికిన పీణుంగొక్కండు వసుడను కలడా?
1: By merely taking birth in this holy land, By merely growing over here, you cannot claim to be a Bharatiya.
0: ఈ భారతీయ సంస్కృతిని చాటలేనటువంటి వాడు బ్రతికిన పీనుగుతో సమానమే.
1: If one cannot propagate and observe the culture of Bharat, is that
0: ఎంత గాఢమైనటువంటిది, ఎంత మధురమైనటువంటిది, ఎంత గంభీరమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది.
1: How majestic it is, how wonderful it is, how sacred and majestic it is.
0: ఇంత గొప్పతరమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని ఈనాడు పూర్తి మనం గాలికి వదిలిపెట్టాం.
1: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ జస్ట్ లెఫ్ట్.
0: అందువల్లనే మానవుడు సర్వ సౌఖ్యం ఉండినప్పటికీ, సర్వ సదుపాయం ఉండినప్పటికీ తాను శాంతిని పొందలేకపోతున్నాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ పీస్ దో హీ హస్ ఆల్ కన్వీనియన్సెస్. హీ హస్ ఆల్
0: కానీ శాంతి లేదు.
1: బట్ హీ హస్ నో పీస్.
0: ఒకానొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: ఈశ్వరుడు ఒక వ్యక్తిని సృష్టించి
1: ఈశ్వర
0: నానా నీకేమి కావాలో కోరుకోమన్నాడు.
1: He said, desire whatever you want.
0: తాను కోరినవన్నీ ఇస్తానన్నాడు.
1: He said, he will grant all the boons that he asked for.
0: నాకు ఈ కనక వస్త్రాలు సరైనటువంటి ధన కనక వస్త్రాలు అన్ని కూడా నాకు కావాలి అన్నాడు.
1: He wanted all the conveniences.
0: అడిగినవన్నీ ఇచ్చాడు.
1: He granted all the boons.
0: నీవు అనుభవించుకోమన్నాడు.
1: You enjoy yourself.
0: కానీ ప్రక్కలో పార్వతి ఉంటుండి, ఏమిటండి ఇన్ని అడిగినవన్నీ ఇస్తున్నారు బోలా శంకరుడు, ఇంక వాడు మనమన్ను కూడా తలవడే, కనుక అతనికి ఏదైనా కొన్ని కట్టుబాట్లో పెడితే మంచిది అన్నాడు.
1: పార్వతి ది కాన్సెప్ట్ ప్రెసెంట్ బై సైడ్ ఆఫ్ శివ సెడ్, ఇట్స్ నెసెసరీ టు రెగ్యులేట్ దిస్ పర్సన్ బికాస్ హి కెనాట్ ఎంజాయ్ ఆల్ దట్ యు గ్రాంట్.
0: కోరేటువంటిది ధనకనక వస్తు వాహనాదులు మాత్రమే, భౌతికమైనవి కోరుతున్నాడు.
1: అండ్ శివ సేస్ వాట్ ఆల్ హి హస్ బీన్ ఎస్పైరింగ్
0: ఆర్
1: వరల్డ్లీ థింగ్స్ ఐ డోంట్ అబ్జెక్ట్.
0: కానీ జీవితానికి అవసరమైనటువంటిది, ప్రధానమైన ప్రాణ సమానమైనటువంటిది నా దగ్గరనే ఉంచుకున్నానన్నాడు.
1: హౌఎవర్ దట్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ లైఫ్ ప్రిన్సిపల్ ఈస్ విత్ మీ ఓన్లీ.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ దాట్?
0: శాంతి నా దగ్గరనే పెట్టుకున్నానన్నాడు. ఈ శాంతి లేని వానికి ఎన్ని లభ్యముండి కూడాను ఏమి ప్రయోజనము?
1: That peace which is most essential is with me only. Without that, what the
0: Ravana ku kavasanta dhanakanaka vastuvanalu kotalu kudanu suvarnamto kattukunnadu.
1: Ravana has got lots of plenty and prosperity with all the mansions built of gold.
0: Santa sambuna vidu vidulu dantasadalu vaadamedalu nantu chesina danujavalanu kantakeli gruhamulasenu inta goppa siri sampadalato tulutugutunnadu.
1: He has got a lot of prosperity and plenty that all the mansions in the streets are made up of gold and precious stones.
0: Inka vidyalu chustana 64 vidyalu nerchinadu.
1: He is an expert in 64 forms of knowledge.
0: బుద్ధిబలము బుద్ధిబలం చూస్తామని అంతకంటే ఇంకా మించిన వారు లేరు.
1: He is highly intelligent.
0: ఇన్ని ఉండి ఏమి ప్రయోజనము?
1: What is the use of all this?
0: ఒక్క దుర్గుణం చేతనే శాంతిని కోల్పోయాడు.
1: Because of one bad quality he lost the entire peace.
0: ఇంకా హిరణ్యకశిపుడు చూస్తామా, గొప్ప సైంటిస్ట్.
1: హిరణ్యకశిపు is a great scientist.
0: పంచభూతములను కూడాను హస్తగతం చేసుకుని ఆడుకుంటూ కూర్చున్నాడు.
1: He could control all the five elements and he could dance and play with them.
0: కేవలం చేపల వలె జలములో సంచరించడానికి ప్రయత్నించాడు.
1: హీ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు స్విమ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
0: రెక్కలు లేని పక్షి వలె ఆకాశంలో సంచరించాడు.
1: హీ వాంటెడ్ టు ఫ్లై లైక్ ఎ బర్డ్ ఇన్ ది స్కై.
0: అన్ని తాను చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా కనిపించలేదు.
1: నథింగ్ దట్ హీ కుడ్ నాట్
0: అచీవ్. ఇన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ విత్ ఆల్?
0: ద్వేషము అనేటువంటిది ఒక పెద్ద రోగం ఉండటం చేతనే తాను సర్వమును కోల్పోయాడు.
1: బికాస్ ఆఫ్ ది డెడ్లీ డిసీజ్ ఆఫ్ హేట్రెడ్ హీ హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: దుర్యోధనుడు
1: దుర్యోధన
0: ఎంత రాజనీతి తెలిసినటువంటి వాడు.
1: హీ నోస్ ఆల్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: సర్వ విధమైనటువంటి శక్తులంతా ఉంటున్నాయి.
1: హిస్ గాట్ ఆల్ కెపాసిటీస్.
0: ఎన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అసూయ అనేటువంటి దుర్గుణం అతనిలో ఉండటం చేతనే సర్వము అతపత్రమైపోయాడు.
1: బికాస్ ఆఫ్ ది జెలసీ హీ హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కనుకనే దుర్గుణములు అనేటువంటిది మనలో హృదయంలో ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ దేర్ వుడ్ బి నో బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ దుర్గుణములు మనలో ప్రవేశించిన ఇంకా అన్ని విధములు కూడా మనము దుర్మార్గంలో ప్రవేశపెడుతుంది.
1: వెన్ వన్స్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్ విల్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈనాడు విజయదశమి.
1: టుడే ఈజ్ విజయదశమి.
0: అనగా పరాశక్తి రాక్షసులను సంహరించి ఈనాడు పరిపూర్ణమైనటువంటి యొక్క శాంతిని దేశానికి అందించినటువంటి దినం.
1: ఇట్ ఈస్ ది డే విన్ పరాశక్తి కిల్డ్ ఆల్ ద డెమన్స్ అండ్ ఎన్ష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: దుర్గా సరస్వతి లక్ష్మి అన్నారు.
1: వి స్పీక్ ఆఫ్ దుర్గా సరస్వతి లక్ష్మి.
0: అనగా ఎవరు?
1: హూ ఇస్ దుర్గా?
0: ఎక్కడ ఈ దుర్గం ఉంటుందది?
1: వేర్ ఇస్ షీ?
0: మన హృదయమే దుర్గం.
1: అవర్ హార్ట్ ఇస్ దుర్గా.
0: ఆ దివ్యమైనటువంటి శక్తియే ఈ యొక్క దుర్గాదేవి.
1: దట్ ద డివైన్ పవర్ ఇస్ దుర్గా.
0: అక్కడ నుంచి వస్తుందది వాక్.
1: Out of that comes the speech faculty.
0: ఆ వాక్కే సరస్వతి.
1: That very word is సరస్వతి.
0: ఈ హృదయాన్ని వాక్కును ఆధారం చేసుకుని చేతులతో కర్మలు ఆచరిస్తూ ఉంటుండాలి.
1: With the heart and the speech faculty we work with our hands.
0: ఇది ఏ లక్ష్మి.
1: దిస్ హ్యాండ్ సిగ్నిఫైస్ లక్ష్మి.
0: కనుక లక్ష్మి దుర్గా సరస్వతులు ఎక్కడ ఉంటున్నారు?
1: లక్ష్మి దుర్గా సరస్వతి వేర్ ఆర్ దే?
0: అందరూ మన యందే ఉంటున్నారు.
1: దే ఆర్ విదిన్.
0: నీవే దుర్గా, నీవే లక్ష్మి, నీవే సరస్వతి.
1: యు ఆర్ దుర్గా, యు ఆర్ లక్ష్మి, యు ఆర్ సరస్వతి.
0: అన్ని నీలోనే ఉంచుకుని ఎక్కడనో బయట వెతుకుతాని పోవటం, ఇది ఎంత వెర్రితనం.
1: All are within you. How foolish you are that you are in search of these things in the outside world.
0: గాయత్రీ అంటుకొను ఓం భూర్ భువస్వః భూర్ భువస్వః. ఈ మూడు కూడా ముల్లోకములు మన హృదయంలోనే ఉంటున్నవి.
1: That is the declaration of Gayatri Mantra, that all the three worlds are within your heart.
0: ఈ మూడు లోకములు కూడాను మన స్వరూపమే ధరించింది.
1: All the three have taken your own form.
0: దేహము ఒక లోకము. దేహం ఒక లోకము.
1: బాడీ ఈజ్ వన్ వర్ల్డ్.
0: మనస్సు ఒక లోకము.
1: మైండ్ అనదర్.
0: ఆత్మ ఒక లోకము.
1: ఆత్మ
0: భూర్ భువస్వః. భూలోకం అనగా దేహమే.
1: భూలోక ఇస్ ద బాడీ.
0: కనుక ఇది ప్రకృతి అంటున్నారు, దేహం కూడాను ప్రకృతి అంటున్నాము.
1: అండ్ వీ సే నేచర్ ప్రకృతి అవుట్.
0: ఈ ప్రకృతిలో ఏ పంచభూతములు ఉంటున్నాయో దేహంలో కూడాను అదే పంచభూతములు ఉంటున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ అవుట్ సైడ్ నేచర్ ఆర్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
0: కనుకనే మన దేహమే భూలోకము.
1: దేర్ఫర్ అవర్ బాడీ స్టాండ్స్ ఫర్ భూలోక.
0: మన మనస్సే భూవర్లోకము.
1: అవర్ మైండ్ ఇస్ భూవర్లోక.
0: మన ఆత్మనే సువర్లోకము.
1: ద స్పిరిట్ ఇస్ సువర్లోక.
0: ఈ మూడు లోకములు కూడాను ముమ్మూర్తిగా స్వరూపించినటువంటి వాడు మానవుడు.
1: ఆల్ ది త్రీ ది ట్రినిటీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: సర్వశక్తులు కూడాను ఉండినప్పటికీ మానవుడు శక్తిహీనుడిగా జీవిస్తున్నాడు.
1: దో హీ సో స్ట్రాంగ్ బట్ హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ
0: తలుచుకుంటే సాధించలేని ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: ఇఫ్ యూ రియల్లీ డిటర్మిన్ దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: చూచారా సైంటిస్టులు.
1: You have seen the science.
0: లక్షల మైలు అంతరిక్షయానాన్ని వెళ్లిపోతున్నారు.
1: They can travel to the space lakhs and lakhs of miles.
0: కానీ
1: బట్
0: అర్ధ ఇంచి హృదయాంతరాళానికి పోవటం లేదు.
1: బట్ హాఫ్ ఎన్ ఇంచ్ దే కెనాట్ ట్రావెల్ విత్ ఇన్.
0: బయటికి తిరుగుతున్నారే కానీ లోపల ప్రవేశించడం లేదు.
1: దే మూవ్ అవుట్ సైడ్ బట్ దే డోంట్ గో ఇన్.
0: శాంతి లోపలదే కానీ బయటది కాదు.
1: పీస్ ఈజ్ ఇన్ సైడ్ నాట్ అవుట్ సైడ్.
0: బయటంతా అశాంతి అశాంతి అశాంతి.
1: అవుట్ సైడ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: శాంతి మనలో ఉంటుండాలి.
1: పీస్ ఈజ్ విత్ ఇన్ అస్.
0: కనుకనే మనం లోదృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ దిస్ ఇన్వర్డ్ పాత్.
0: ఎప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ అక్వైర్ పీస్.
0: మానవ జన్మ ఎత్తినందుకు సార్థకం అవుతుంది.
1: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇలాంటి సార్థకతను గావించుకునే నిమిత్తమే మానవత్వము మనకు ప్రాప్తించిందని విశ్వసించాలి.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ ద గోల్ అండ్ ఆబ్జెక్టివ్.
0: ఎంతకాలమైనా బాహ్యమైనటువంటి పూజలతో, బాహ్యమైన వ్రతములతో, బాహ్యమైన తపస్సులతో ఇది ఏమాత్రం కూడా మనం సాధించలేము.
1: విత్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ వర్షిప్ యూ కెన్ నెవర్ అటైన్ రీచ్ ద గోల్.
0: మనము దానిని అనుభవించాలి.
1: వెట్ ఎక్స్పీరియన్స్.
0: అనుభవించి ఆనందించాలి.
1: విత్ ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్.
0: ఆనందంతో తిరిగి 10 మందికి పంచిపెట్టాలి.
1: అండ్ దిస్ బ్లిస్ విల్ స్టేట్ యూ గాట్ టు షేర్ విత్ అదర్స్.
0: ప్రతి మానవుడు కూడాను ప్రతి విషయం కూడాను చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ కండక్ట్ అకార్డింగ్ టు ద టీచింగ్.
0: ఈ ఆచరణలో పెట్టకుండా పోయినప్పుడు ఎన్ని చదివి మన ప్రయోజనమేమిటి?
1: వెన్ యూ డోంట్ ప్రాక్టీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ మీ
0: ఎర్నింగ్. ఎంత గొప్ప విద్యావంతుడై ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ద యూస్ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్.
0: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వస్తుందో దీపపు వార్త వలన.
1: విల్ ఆల్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది అనౌన్స్మెంట్ ఆఫ్ లైట్ ఆన్ అర్త్.
0: రోగ పీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విన్న.
1: విల్ ఆల్ ది డిసీజ్ బి క్యూర్డ్ బై లిసనింగ్ టు ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్.
0: నిరుపేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
1: విల్ ద పావర్టీ బి టేకెన్ అవుట్ బై లిసనింగ్ టు ది
0: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్ష్యముల పాకము విన.
1: విల్ ఎవర్ ద హంగ్రీ మ్యాన్ ద హంగర్ వుడ్ బి
0: బీట్ ప్రయోజనం ఏమాత్రము లేదు.
1: సో నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
0: చెయ్యాలి.
1: వన్ హ్యాస్ టు డూ.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థము ఆకలి తీరాలంటే పొట్టలో చేరడానికి నోటికి చేతికి పని పెట్టాలి.
1: బట్ ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కలెక్ట్ ద ఫుడ్ అండ్ ఈట్.
0: చేతితో పని చేయాలి.
1: యూ మస్ట్ వర్క్ విత్ యువర్
0: హ్యాండ్స్. అనుభవించాలి.
1: అండ్ దెన్ యూ మస్ట్ ఎక్స్పీరియన్స్.
0: తెలుగులో కూడా చెప్తుంటారు చాలా మంది.
1: ఇన్ తెలుగు ఆల్సో ఇట్ సెడ్
0: రెక్కలాడితే డొక్కలాడతాయని.
1: అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్
0: మనం పని చేయకుండా మాత్రం ఆహారం తినాలంటే ఎట్లా నీకు సాధ్యమవుతుంది? అది నీకు అధికారం లేదే.
1: వితౌట్ వర్కింగ్ హార్డ్ హౌ కెన్ యూ లీడ్ యువర్ లైఫ్.
0: పని చేయి,
1: వర్క్ వెల్,
0: అప్పుడే నీవు తగినటువంటి ఒక తినడానికి కూడా ఒక అధికారం వస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఈట్.
0: కండలు అరిగేటట్టుగా నీవు పని చేస్తే పండ్లు అరిగేటట్టుగా నీవు తినవచ్చు.
1: యూ విల్ వర్క్ హార్డ్ విత్ ఆల్ ద మజిల్ పవర్ యూ కెన్ ఆల్సో ఈట్ వెల్.
0: కానీ ఇప్పుడు ఏమాత్రము కండలు అదరటం లేదు, కదలటం లేదు.
1: టుడే వీ డోంట్ వర్క్.
0: పండ్లు మాత్రం ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ అవర్ టీత్ ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్.
0: దీనిని రామాయణం లోపల కబందుడు అని పేరు పెట్టారు.
1: దిస్ నేచర్ ఈ స్టేటెడ్ సింబలైజ్డ్ బై నేమ్ ఆఫ్ కబంధ ఇన్ రామాయణ.
0: కబంధునికి తల ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ది హెడ్ ఆఫ్ కబంధ?
0: భుజముల పైన లేదు, కడుపు పైన ఉంటుండాలి తల.
1: ది హెడ్ ఈజ్ నాట్ ఆన్ ద షోల్డర్.
0: అనగా దీని అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్?
0: నిరంతరము సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఈ తల కడుపును మాత్రమే చింతిస్తుండాలి అని నిరూపిస్తూ వచ్చాడు. కడుపు కాదు మనకు ప్రధానము.
1: ఇస్ నాట్ ది స్టమక్ దట్స్ ఇంపార్టెంట్.
0: మన యొక్క హృదయం చాలా పవిత్రం చేసుకోవాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: మన తలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద విజ్డమ్ ఇన్ అవర్ హెడ్.
0: అది ఏ జ్ఞానాదేవతు కైవల్యం.
1: దట్ విజ్డమ్ టేక్ గివ్స్ యు ఆల్ ద లిబరేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అనేక విద్యలు నేర్చుతున్నారు.
1: యు స్టడీ,
0: గొప్ప డిగ్రీలు పొందుతున్నారు.
1: యు ఆల్సో గెట్ డిగ్రీ,
0: ఉద్యోగాల కోసం చేస్తున్నారు.
1: యు ఆల్సో డూ జాబ్,
0: ఇంకా విదేశాలకు వెళుతున్నారు.
1: యు గో అబ్రాడ్.
0: కానీ ఇవన్నీ దేని లక్ష్యంతో మీరు చేస్తున్నారు?
1: వాట్ ఫార్ యు డూ దీస్ థింగ్స్?
0: మానసిక శాంతి కావాలి.
1: ఇట్స్ ఓన్లీ ఫార్
0: మానసిక శాంతి లేనటువంటి యొక్క ఎంత ధనమును సంపాదించి ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ ది మెంటల్ పీస్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ దట్ యు ఎర్న్?
0: ఇది ప్రయోజనం లేదు. భూమిలో కూడా కావలసినంత మట్టి ఉంటుంది.
1: ఇట్ ఈస్ యూస్లెస్. దేర్ ఇస్ లాట్ ఆఫ్
0: నీ ధనం అంతా కూడా బ్యాంకు లో పెట్టవచ్చు.
1: యూ కెన్ డిపాజిట్ ఆల్ ద మనీ దేర్ ఇన్ ద బ్యాంక్.
0: కానీ కట్టగడపక నీకు దక్కేది ఏమీ లేదు.
1: అల్టిమేట్లీ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: నో ద ట్రూత్ వేర్.
0: వచ్చే సమయంలో ఇంత బట్టైనా చుట్టుకుని రారు.
1: You don't bring a piece of cloth at the time of birth.
0: పోయే సమయంలో ఎక్కడ పోతున్నామని అడ్రస్ అయినా ఇచ్చిపోరు.
1: As you die, you don't leave your address behind.
0: పోయే ప్రతి మానవుడు కూడా పిడికడి మట్టి అయినా తీసుకుని పోతుంటే మన భారతదేశంలో మట్టి కూడా రేషన్ వచ్చిండేటువంటిది.
1: If these people that die, if they are able to carry this fistful of sand, they will not stand here in Bharat.
0: ఏది మన వెంట రాదు.
1: Nothing will follow us.
0: ఒక దివ్యమైనటువంటి మంచి చెడ్డలే మన వెంట వస్తాయి.
1: It's only good and bad that will follow.
0: కనుకనే మంచి చేసి మంచి చూచి మంచి తలచి మంచిని అనుభవించాలి.
1: Therefore do good, see good and experience everything that is good.
0: ఇది ఏ విద్యార్థురాడు గుర్తించవలసినటువంటిది.
1: దిస్ ఇస్ ది థింగ్ దట్ హస్ టు బి రికగ్నైజ్డ్.
0: బుక్కిష్ నాలెడ్జ్ వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మియర్ బుక్కిష్ నాలెడ్జ్.
0: ఎంతమంది చదివారు?
1: దర్ మెనీ పీపుల్.
0: ఎంతమంది గొప్ప గొప్ప పండితులు అయ్యారు?
1: దర్ మెనీ స్కాలర్స్ టు.
0: ఓ గొప్ప పేర్లు కూడా బిరుదులు కూడా పొందారు.
1: దే హావ్ మెనీ టైటిల్స్.
0: కానీ ఎన్ని వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అరిస్టాటల్ గొప్ప సైంటిస్ట్.
1: Aristotle is a great scientist.
0: ఇంకా గొప్ప గొప్ప కూడాను ఈ యొక్క నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు.
1: There are many people Nobel laureates.
0: కానీ ఎవ్వరు కూడాను ఏమీ తీసుకుని పోలేదు.
1: Nothing they could carry.
0: ప్రతి మానవుడి ఎందు కూడాను ఉన్నటువంటిది దివ్య భావం ఒక్కటే.
1: The divine feeling is present in every man.
0: న్యూటన్.
1: న్యూటన్.
0: మీకు తెలుసును భూమికి ఆకర్షణ శక్తి ఉందని తాను కనిపెట్టాడు.
1: ఇస్ న్యూటన్ హూ డిస్కవర్డ్ గ్రావిటేషన్.
0: అతను గొప్ప సైంటిస్ట్.
1: ఇస్ అ గ్రేట్ సైంటిస్ట్.
0: చట్టపటి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెండ్?
0: తల చెడిపోయింది.
1: హీ టర్న్ మ్యాడ్.
0: 9 సంవత్సరం మెంటల్ హాస్పిటల్ లో ఉండి అక్కడే మరణించాడు.
1: 9 ఇయర్స్ హీ వాజ్ ఇన్ ది మెంటల్ హాస్పిటల్ వేర్ హీ డైడ్.
0: ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: With all learning and the knowledge, a foolish man does not know his own
0: ఎంత
1: true self.
0: చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: With all the knowledge in the positions, a mean man will never give up his
0: తరచి
1: mean mentality.
0: చదువు చదువ తక్క వాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: In fact, all his knowledge will take him to argumentation, but not the total knowledge.
0: చదువు చదువు చదివి చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: With all the knowledge in the study, why should you die after all?
0: చావు లేని చదువు చదువవలయు. చావు లేని చదువు చదువవలయు.
1: We have to study so as to be immortal.
0: ఆ చావు లేని చదువు ఒక్కటే భగవత్ నామమే.
1: దిస్ ఇమ్మోర్టల్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ నేమ్.
0: అట్టి నామాన్ని నీవు అడవులు ఎందున్నా ఆకాశమునున్నా పట్టణమునున్నా పల్లెనున్నా ఎచ్చటున్నా కూడా నామస్మరణ తప్పకుండా ఉండాలి.
1: యూ షుడ్ చాంట్ గాడ్స్ నేమ్. యూ మే బి ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఎ టౌన్ ఆర్ ఇన్ ద స్కై ఆర్ ఆన్ ఎర్త్ ఎనీవేర్ యూ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది మన ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము బోధించినటువంటిది భగవత్ చింతనే.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆల్ అవర్ సీక్రెట్ టెక్స్ట్ ఈజ్
0: చింతన చేత
1: థింకింగ్ ఆఫ్ గాడ్.
0: మన చింతలన్నీ కూడా దూరం చేసుకోవాలి.
1: బై థింకింగ్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆఫ్ ద థాట్స్ విల్ గో.
0: దానికంటే మించినటువంటి ఔషధం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మెడిసిన్ మోర్ పవర్ఫుల్ దాన్ దిస్.
0: మొట్టమొదటనే చెప్పాను, అసూయ,
1: జెలసీ.
0: ఒకరికి ఉన్నదని చూచి మనం అసూయ పడకూడదు.
1: We should not be jealous of
0: ఒకరి పదవిని చూచి మనం అసూయ పడకూడదు.
1: We should not be jealous of the people in
0: చూచి అసూయ పడకూడదు.
1: We should not be jealous of those
0: కీర్తి మర్యాదను చూచి అసూయ పడకూడదు.
1: We should not be jealous of those.
0: అసూయ అనేటువంటిది ఒక తీరని రోగము.
1: This jealousy is an incurable disease.
0: దేహానికి క్యాన్సర్ ఎట్టను మనసుకు అసూయ అట్టే రోగమే.
1: Just as a cancer is an incurable disease to this body, so also jealousy.
0: కనుక ఈ అసూయ అనేటువంటి రోగమును క్యాన్సర్ అనేటువంటి రోగమును ఎట్ట వస్తుంది ఎట్ట పోతుంది అని ఎవరికి తెలియదు.
1: నో వన్ ఎవర్ ఇన్వెస్టిగేట్స్, నో వన్ ఎవర్ నోస్ ద రీజన్ బిహైండ్ ది క్యాన్సర్.
0: దైవానుగ్రహాన్ని సాధించుకున్నటువంటి వాడు క్యాన్సర్ క్యాన్సల్ చేసుకుంటాడు.
1: The recipient of the divine grace can even cancel the cancer.
0: దైవానుగ్రహం కలిగినటువంటి వాడికి ఈ అసూయ అనేటువంటి అంతర్ధానం అయిపోతుంది.
1: The one who earns divine grace naturally,
0: jealousy దైవ ప్రేమ చేత తప్ప ఈ రెండు రోగములు నివారణ మరొక ఔషధంతో కావు.
1: Only through prayer you can cure all these diseases, not by other medicines.
0: కనుక దైవ ప్రేమను సంపాదించుకోవడానికి తగినటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని మనం వెతకాలి.
1: Therefore we should tread along the sacred path.
0: అది సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: We should think of God at all periods in all times.
0: భజన బినా సుఖ శాంతి నహి.

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: Dear students, Lokamulo Andarnu Bhagavanti Asichi Bhagavantuni Cheralani Tapistunnaru.
2: In this world, people aspire to be close to God and to merge in Him.
1: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
2: This yearning is not of this day, it has been going on since long.
1: అదే విధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి, దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
2: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
1: Kanuka idi aarati nunchi vaaru ichinatuvanti oka sampradayam.
2: Hence, this has been the tradition since those times.
1: Naradudu vastu naam cheppukuntu vachadu.
2: Narada, while he was moving about, he went on chanting, singing the glory of God.
1: Ayyo kotti naam chepte prayojanam emiti? ఇది కేవలము సోంబేరు చేసేటువంటి పనం.
2: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ సింప్లీ సింగింగ్ ఈజ్ ది గ్లోరీ. ద మియర్ సింగింగ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ లేజీ మ్యాన్.
1: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
2: This singing glory of God is doing for my own satisfaction.
1: Devanam Kirtanam

0: listening, thinking, recalling, service, salutation, worship, servitude, friendship, and surrender.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పని చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ద డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతుడికి ఎక్కడ రెస్ట్?
0: వెన్ ఆల్ ద డివోటీస్ ఆర్ సింగింగ్ హిస్ గ్లోరీ, where is rest for God?
1: Ani tirigi naradune vachi bodhinchadu.
0: Thinking so, Narada returned and started teaching.
1: Narayana mem namamnu atme cheppudu gaani namarasaradesh vichidi nee endunnadi nee va rasam ichinappudeve mem dhanyulu avutamu ani taanu prarthinchadu.
0: And he came to Narayana and said, though we sing your glory, your name, in fact, you are the very essence of that name. Unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంతరు దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: Then Narada said,
1: అయ్యా నీ చేతికి ఐదు వేళ్ళు ఉన్నాయి.
0: Your hand has five fingers.
1: ఈ ఫైవ్ ఫింగర్స్ కూడాను ఫైవ్ లైఫ్స్. లైఫ్స్
0: ఫైవ్ ఫింగర్స్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
1: ఈ ఫైవ్ ఫింగర్స్ కూడాను ఒక ఫింగర్ ఎవరైనా ఒకరిని చూపుతుంటుంటే మిగతా మూడు ఫింగర్స్ నిన్ను చూపుతుంటాయి.
0: If the pointing finger is directed towards you, the other three fingers are pointed towards you only.
1: చూడు అది నీవు గుర్తించుకోవటం లేదు. ఒకటి నీవు వాడు అని చెప్పిస్తే నేను మూడు నువ్వు అని చెప్తుంటాను.
0: You are showing the other man with the pointing finger, but the three fingers are directed towards you.
1: అదే విధంగానే కొందరు వెళ్ళి నారదుతో చెప్పారు.
0: Likewise, some went to Narada and said,
1: Ayya, meeru cheppinattuga meem chestune unnamu kaani daivam ma kanipinchatam ledu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: Appude entam matramu evaru telachina anta matame నేను ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిది వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలకు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
1: అప్పుడు తానేం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపలనే మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
0: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలైనట్టు వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వలయందు కూడా ఉన్నటువంటిది పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి ఒక్కరి ఎందుకు కూడా ఈ యొక్క హృదయం వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: Radha na krishnudu kavali, krishnudu kavali ani korutundali.
0: Radha prays for Krishna, she wants him.
1: Kani Radha yokka chellale Prabha undadu.
0: But Radha's sister Prabha,
1: Prabha anetuvatame na krishnudu oddu, na krishnudu oddu అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఇస్ ఐ డోంట్ వాంట్ కృష్ణ, ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాము కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ పాడుకుంటూ బృందావన్ వెళుతుంటాడు.
0: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడా వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు ప్రభ.
0: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైనా కూడా కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుని.
0: వన్ డే షీ హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుచున్నావు.
0: కృష్ణ యూ పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభా హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
0: అట్ వన్స్ యూ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభా షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నాడు.
0: హీ సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తుండే సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో చూస్తున్నాడట. నీ రూపంలో కూడా వస్తే చేస్తే నేను నాకు ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యూ టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యూ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: అండ్ రాధ ఆల్సో రీచ్ రాధర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
1: వచ్చేటప్పటికి ప్రభా భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
0: బై దట్ టైమ్ ద హస్బెండ్ ఆఫ్ ప్రభా వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
1: నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: Prabha one day was returning along with her husband. She started feeling like this, Krishna, you take many

0: ಒಂದು ಕಪ್ ಕೊರಿ.
1: ಬೈ ದಟ್ ಟೈಮ್ ದ ಹಸ್ಬೆಂಡ್ ಆಫ್ ಪ್ರಭಾ ವಾಸ್ ರೆಸ್ಟಿಂಗ್ ಆನ್ ಬೆಡ್ ವಿತ್ ದಿ ಬ್ಲಾಂಕೆಟ್ ಓವರ್ ಹಿಮ್.
0: ಪ್ರಭು ತೆಚ್ಚಾಡು.
1: ಅಂಡ್ ದೇ ಜಸ್ಟ್ ರಿಮೂವ್ ದ ಬ್ಲಾಂಕೆಟ್.
0: ಚೆಪ್ಪಾರು ಪ್ರಭಾ ಎವರಿತನು.
1: ಅಂಡ್ ದೆನ್ ಸ್ನಾಸ್ ಪ್ರಭಾ ಹೂ ಇಸ್ ಹೀ.
0: ಆಮೆ ಸೂಚಿಸಿದ್ದೆ ಅಯ್ಯೋ ಅಯ್ಯೋ ನೀನು ನಾ ಭರ್ತಕ್ಕೆ ಈ ಪಿಚ್ಚಿ ಪೆಟ್ಟಿಂದೆ, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్త కూడా పెట్టింది అని చాలా ఇది చేసి టై అనింది.
1: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్, వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్, దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
0: ఇప్పుడు ఆయన చెప్పాడు లేచి.
1: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్
0: నా పేరు అది కానీ చెప్తే ఇప్పుడు ఆమె చెప్పింది నేను పొరపడ్డాను స్వామి, మిమ్మల్ని చంద్రిగా భర్త అని అనుకున్నాను ప్రభా భర్త అని.
1: అండ్ యూ స్టార్ట్ టెల్లింగ్ ఐఎమ్ నాట్ యువర్ హస్బెండ్, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ యువర్ హస్బెండ్, దట్ ఈస్ నాట్ మై నేమ్, యు ఆర్ మిస్టేకెన్ అండ్ వాట్ హీ సెడ్
0: అని చెప్పి చాలా ఏడ్చింది.
1: అండ్ షీ క్రైడ్.
0: ఇది ఏదో భగవంతుడే మాయలు చేస్తున్నాడు,
1: దిస్ ఇస్ ఆల్ ద డివైన్ ప్లే.
0: అప్పుడు ఈమె భర్తను తీసుకుని 10 మంది బయటకు పోయింది.
1: అండ్ షీ ఫాలోడ్ బై హర్ హస్బెండ్ వెంట్ టు ద పబ్లిక్.
0: ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో మార్పులు చేస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ డిడ్ సో మెనీ మిరకిల్స్ లైక్ దిస్, సో మెనీ.
0: ఈమె భర్త ఎవరు అని అడిగాడు పబ్లిక్.
1: అండ్ ద క్వశ్చన్ వాస్ పుట్ హూ ఇస్ ది హస్బెండ్ ఆఫ్ దిస్ లేడీ.
0: వెంటనే వస్తున్నారు కదా మీరు, నేను చెందుకు చెప్పాలి అని చెప్పింది.
1: అండ్ షీ సెడ్ హీస్ ఫాలోయింగ్ మీ, వై షుడ్ ఐ సే స్పెషల్లీ.
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు రాధతో, రాధా చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్త ఆమె భర్త అంటున్నారు, కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పాడు.
1: నేను కృష్ణ సెడ్ రాధా హ్యావ్ యూ నాట్ వాచ్ ఆల్ ద పబ్లిక్ ఆర్ ఫీలింగ్ దట్ ద పర్సన్ బై హర్ సైడ్ ఈజ్ హస్బెండ్ యు సీ. And he never said that he is her husband.
0: Anaku chaala talavampulu vachindi.
1: And she was put to shame.
0: Talavunchukoni lopaliki vellindi.
1: She bent down her head and went in.
0: Appudu puravu cheppinatvanti okka maata ee naadu cheptu vachadu.
1: And he started repeating what he said earlier.
0: Radha, neevu naa cheriyalu manasu maarchamani nannu koreyavu kada.
1: Radha, you prayed to me that I should transform the heart of your sister.
0: Brahmavit Brahmaiva Bhavati.
1: The knower of the Brahman becomes Brahman himself.
0: Kalpane atvati Brahmanu marchali anukunte Brahmane ee Brahmanu marchali Brahma swarupam darinchi.
1: Therefore to change this Brahma illusion, it is only possible for Brahma the divine to transform.
0: Adi vinindi papam Radha.
1: Radha heard this.
0: రూపలికి వెళ్ళింది.
1: She went in.
0: కానీ ప్రభ ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
1: And she was feeling sad because she wanted to know what would happen to Prabha, her sister.
0: కానీ ప్రభ బయటనట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
1: But Prabha went on criticizing, accusing.
0: కానీ నా భర్త ఈమెంచి ఎందుకు వచ్చాడు?
1: How is that my husband has come this way?
0: అని చాలా దూషించింది.
1: అండ్ షీ అక్యూజ్డ్.
0: అది భగవంతుడు బ్రహ్మవిత్ బ్రహ్మే భవతి, నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
1: అండ్ దెన్ హీ ఈజ్ దిస్ రిప్లై ఆఫ్ గాడ్, సిన్స్ ఐఎమ్ గాడ్ ఐ హావ్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఐ కెన్ టేక్ ఎనీ ఫార్మ్.
0: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణ భూషణ తిరస్కారంలన్నీ కూడా నాకేమీ అంటవు.
1: అండ్ హీ ఆల్సో డిక్లేర్డ్ that I am not carried away by the praise or blame.
0: Dushana dvesham tho cheptaru.
1: And one accuses out of hatred.
0: Puja kevalam bhakti tho chestaru.
1: And one praises in the process of worship.
0: Dushana bhushana rendu kudalu okate.
1: In fact the praise and blame are one and the same.
0: Kani nenu okati gane tarustanu ani cheppi tanu aa vidhangane nadustu vachadu.
1: And Krishna considered both alike and has conducted himself that way.
0: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చంద్రికా చాలా సంతోషించింది.
1: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రికా వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మరి 4th డే

0: ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
1: ఆన్ ద ఫోర్త్ డే చంద్రిక ఆల్సో స్టార్టెడ్ జర్నీ.
0: రాజుతో పాటు రావటము,
1: రాజుతో
0: పాటు భజన చేయటము,
1: అండ్ షీ టు దస్ భజన్,
0: ఆ భజన లోపల భగవంతుని తాను వీలం చేసుకోవటం.
1: అండ్ వైల్ సింగింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్ షీ ఫర్గెట్స్ హర్సెల్ఫ్.
0: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
1: థింగ్స్ వెంట్ ఆన్ లైక్ దిస్.
0: కానీ ఇది ఎందుకోసం చెప్తున్నానంటే, రాధా భర్త చంద్రభర్తగా మారిపోవటం.
1: వై భగవాన్ ఈస్ టెల్లింగ్ దిస్ ఇస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
0: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధవనే మారటం.
1: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
0: ఈ రెండు కూడాను కేవలం జీవబ్రహ్మల యొక్క మార్పులే.
1: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
0: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
1: Therefore her reply was, I want to remain as Radha, and as Radha, I am worshipping you.
0: భగవంతుడు ఎట్టి లేనను చూపవచ్చు.
1: God can play, can will, do any miracles whatsoever.
0: కానీ కలికాలం దీన్ని అంగీకరించదు.
1: But in this Kali age, people do not accept.
0: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే, చేయకపోయినా సరే, భగవంతుడు లేనని భగవంతుడివి.
1: Whether people accept or reject, God's will continue.
0: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
1: There will be no defects or mistakes in the will of God.
0: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేస్తూ వస్తారు, కాని దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
1: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
0: మిస్టేక్ లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
1: When there is no mistake, why should he have any fear at all?
0: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
1: All that we say may change.
0: ఇవన్నీ కూడా కేవలం మాటల మ్యాజిక్.
1: This is all the magic of words.
0: కనుక ఈ యొక్క మ్యాజిక్ అనేది మనం ఏమాత్రము నమ్మకూడదు.
1: We should not be carried away by the magic of words.
0: ఈ విధంగా చేసేటప్పటికి రాధతో పాటు ప్రభకుడను చాలా ఏకమైపోయింది.
1: As things went on, Prabha could accept like Radha, both are one now.
0: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
1: both are one now.
0: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
1: They were praying to Krishna.
0: కృష్ణుడు చాలా లీలామానుష విగ్రహుడు.
1: Krishna is the cosmic form of his own, the divine will.
0: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేమేమాత్రము వదలము.
1: We will not give up, we will not leave Krishna under any circumstance.
0: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
1: This was declared by Krishna even before.
0: రాధా, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
1: The people are deluded. Because of the delusion, they are full of attachment and therefore they are carried away by illusion.
0: Attachment lekapothe ee premane naaku raadu.
1: When there is no attachment, there will be no trace of love at all.
0: Kaluka ee attachment kosamani ee vidhanga bhagavantudu aneka rakamga roopalu maarustu vastuntadu.
1: Because for this reason of love and attachment, God goes on changing his form.
0: Bhagavantudu ente dosamlu levu.
1: In fact, there are no mistakes in God.
0: కనుక ఎవరేమనుకుంటే నాకేమి.
1: ఈజ్ నాట్ బాదర్డ్ వాట్ ఎవర్ వీ సే అబౌట్ హిమ్.
0: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
1: వెన్ దెర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ మై హ్యాండ్ ఇన్ మై గ్రిప్, యూ మే థింక్ ఇన్ ఎనీవే వాట్ ఇట్ ఈస్.
0: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు కానీ అందరికి తెలియదు.
1: వాట్ ఐ హోల్డ్ ఈజ్ బెస్ట్ నోన్ టు మీ అండ్ నాట్ టు అదర్స్.
0: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడు కాబట్టి కృష్ణుడు అనేక రకముగా అనేక యుక్తులు చేస్తుంటాడు.
1: బికాస్ కృష్ణ బీయింగ్ కాన్షియస్నెస్, హీ కుడ్ హ్యావ్ ఎనీ ఫార్మ్, ఎనీ నంబర్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్.
0: కృష్ణుడి లీలను విన్నారు.
1: దీస్ ఆర్ ఆల్ లీలాస్ ఆఫ్ కృష్ణ.
0: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
1: లీలాస్ ఆఫ్ కృష్ణ ఆర్ నాట్ కాంప్రిహెండెడ్, అండర్స్టూడ్ బై ఎనీబడి.
0: కృష్ణుడు వలె వస్తాడు,
1: కమ్స్ ఎస్ కృష్ణ.
0: పామరుడు వలె వెళ్తాడు,
1: అండ్ హీ రిటర్న్స్ యాజ్ ఇన్నోసెంట్ వన్.
0: పాముడుగా వెళ్ళి నడుస్తుడు.
1: కృష్ణ బీయింగ్ సో ఇన్నసెంట్,
0: తిరిగి పాముడు కాడు.
1: And he is not innocent any longer.
0: అదే కృష్ణుడు కృష్ణుడే.
1: కృష్ణ ఇస్ కృష్ణ ఎట్ ఎనీ టైం.
0: కనుక భగవంతుని యొక్క లీలలు ఎవరు మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
0: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ ఫాలోవర్ ఆఫ్ కృష్ణ కుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్.
0: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
1: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్?
0: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
1: కృష్ణ హ్యాస్ బీన్ చేంజింగ్ లైక్ దిస్ ఓన్లీ టు సీ దట్ పీపుల్ బై బీయింగ్ క్యారీడ్ అవే బై దిస్ అటాచ్మెంట్ దే విల్ గెట్ అటాచ్డ్ టు గాడ్ వన్స్ ఫర్ ఆల్ త్రూ ద పాత్ ఆఫ్ డివోషన్.
0: కనుక భగవంతునితో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతుంటాడు.
1: Krishna is like this, it is his design so that we may be attached to Krishna.
0: Krishna yetti avanchalu levu.
1: Krishna is desireless.
0: Desires anetvide ledu.
1: He has no desire at all.
0: He kaanchalu athaliki ledu.
1: And he has no ambition whatsoever.
0: Atuvanti kaanchalu ledatvanti bhavantunni aneka rakamuga vidu vadinchukotamu ee kevala vidu maya gani vidu yokka manasu gani bhavantuni yokka dosham kaadu.
1: It is only our deluded mind that thinks that God has desires. In fact, God has no desire at all.
0: కట్టగలబడికి రాధ ప్రభలు ఇద్దరు కూడా ఒకటారు.
1: Finally, what happened? Radha and Prabha became one.
0: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
1: Because of this unity, Radha also could be transformed as Prabha.
0: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటుంది.
1: As is the company, so is the friendship.
0: నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
1: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బీ.
0: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
1: మై ఫ్రెండ్ ఈజ్ మై సిస్టర్.
0: నా సిస్టర్ కూడా నా వల్లే మార్చాలి.
1: ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ మై సిస్టర్ ఆల్సో, షీ షుడ్ బి లైక్ మీ.
0: అందుకోవల్ల రాధా చంద్రిక ఇద్దరు కూడా ఒకటే అయిపోయినారు.
1: లైక్ దిస్ రాధా అండ్ చంద్రిక ఆర్ ఎగ్జాక్ట్లీ అలైక్, దే ఆర్ వన్.
0: ఆ చంద్రికకు మరొక పేరు ప్రభా.
1: The other name of Chandrika is Prabha.
0: Thalli pilustunnatundi Prabha ani.
1: Mother addresses her as Prabha.
0: Baita prajalanta ullaru pilchedi Chandrika.
1: She is Chandrika in society. That's how she is called by everybody.
0: Kali rendu moodu peru untayi andarki kuda.
1: And people have two to three other names also.
0: Kanuka aa Prabha Radha iddaru kuda okatai poyi.
1: Prabha and Radha are one.
0: Iddaru manasu ekamai poyi.
1: Both the minds are one.
0: Minds ekam cheyatam chaala kashtam.
1: It is very difficult to unify minds.
0: Dennaina maarchachu gaani manasunu maarcheki veeru kaadu.
1: You can transform anything. It is not possible to change the mind.
0: Kaani adi oka bhagavantuniki maatrame telusu.
1: It is only God who can change the mind.
0: Kanuka manava maarpulu kavalanante daivam tappa అన్యులకు ఇది అర్థం కాదు.
1: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సరెండర్ టు గాడ్, హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
0: కనుక ఇలాంటి భగవంతుడు చేంజ్ అయినటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
1: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
0: కనుక అందరు కూడాను భగవంతుని మైండ్ మార్చాలని, వాడి మనసు మార్చండి స్వామి, నీ పైన చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
1: Therefore, parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
0: నా కుమారుడు చాలా మంచివాడు.
1: My son is very good.
0: కానీ వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
1: But he'll never take to any wicked activity, cruel actions.
0: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
1: And they also say, you should only set him right, Bhagavan.
0: చెప్పాడు భగవంతుడు కూడాను. నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
1: గాడ్ సేస్ ఐ టు కెనాట్ చేంజ్.
0: ఎందుకంటే మైండ్ మైండ్
1: మైండ్ ఇస్ ది మైండ్.
0: మనోమూలం మీద జగత్తు.
1: ద హోల్ వరల్డ్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
0: కనుక ఈ యొక్క ప్రపంచం మైండ్ పైన ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ ద హోల్ యూనివర్స్ గోస్ ఆన్ డిపెండింగ్ ఆన్ ద మైండ్.
0: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
1: Therefore, by transforming the mind, the principle of devotion is propagated in this world.
0: ఈ విధంగా మార్చి,
1: having transformed,
0: కృష్ణుడు తన యొక్క కార్యములను తన జరుపుతున్నాడు.
1: And Krishna went on fulfilling his own tasks.
0: కనుక భగవత్ యొక్క యుద్ధము, రామాయణం గాని, భారతం గాని, భాగవతం గాని, మూడింటి అంత కూడాను కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది గాని, యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది గాని, లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
1: రామాయణ, భారత, భాగవత, ది స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్, హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ అండ్ హౌ విన్స్ ది విక్టరీ, ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
0: కనుకనే మైండ్ మార్చడం అనేటువంటిది మానవ చేత అయ్యేటువంటి పని కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ మ్యాన్ టు చేంజ్ ద మైండ్.
0: కర్ర తిట్టవచ్చు చిన్నగాను.
1: యూ కెన్ జస్ట్ చేంజ్ ద బెండ్, బెండ్ అండ్ స్ట్రైటన్ ఎనీ ట్రీ.
0: కానీ రాయి మార్చగలరా?
1: కెన్ ఎనీ వన్ చేంజ్ ద మైండ్?
0: కానీ మనసు మార్చగలరా?
1: But can they transform the mind and its mentality?
0: Mind maarchadaniki veele ledu.
1: It is not possible at all.
0: Mind yokka swabhavu dani swabhavi.
1: The nature of the mind remains as it is.
0: Kanuka ee manasu maarchukokunda annitti kuda vaasthesistunnadu. Taane maarigalipochustunnadu.
1: Therefore, man is just transforming externally, but he has not changed his mind.
0: Taane maartadu gaani పరుల యొక్క మైండ్ మార్చడు.
1: యూ మే చేంజ్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ యూ కెనాట్ చేంజ్ ద మైండ్ ఆఫ్ అదర్స్.
0: మైండ్ అదర్స్ కాదు, సెల్ఫ్ ఆల్సో చేంజ్.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ యూ, ఫర్ యువర్ సెల్ఫ్ టు చేంజ్ యువర్ ఓన్ మైండ్.
0: కనుక మనసు మార్చుటకు మార్గమే లేదు.
1: దేర్ ఇస్ నో పాత్ టు చేంజ్ ద మైండ్.
0: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనం ఎందు దృఢంగా ఉండాలి.
1: అండర్ దీస్ సర్కమ్స్టెన్సెస్ One should have strong faith in God.
0: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
1: When our faith is strong, God also will help us.
0: కనుక గాడ్ అనేటువంటిది కేవలము ఒక రూపం కాదు.
1: God is not a specific form.
0: అదొక శక్తి.
1: It is power.
0: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
1: God is the divine power infinite.
0: ee power cheta ettivi maarpulenu cheyavachunu.
1: This infinite divine power can bring about any number of changes.
0: Aa vidhanga radha chandrika iddu kuda ekamaipoyi,
1: radha and chandrika are one and the same, unified.
0: Aa iddu ekamaipoyi gokulamulanta kuda poorthi maarchi vesaru.
1: Being one, both of them could bring in total transformation in the whole of gokulam.
0: వారిద్దరు కూడాను కృష్ణుని కోరారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ప్రేడ్ టు కృష్ణ,
0: కృష్ణ మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
1: కృష్ణ, వీ షుడ్ రీచ్ యువర్ ద్వారక.
0: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
1: కృష్ణ, సీ దట్ వీ రీచ్ యువర్ ద్వారక వేర్ యు ఆర్.
0: నేనే వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు.
1: కృష్ణ సెడ్, ఐ మై సెల్ఫ్ విల్ టేక్ యూ అలాంగ్ విత్ మీ.
0: ఈ విధంగా చెప్పిపోయినటువంటి కృష్ణుడు,
1: హ్యావింగ్ సెడ్ సో కృష్ణ,
0: పాండవులు కౌరవుల యొక్క యుద్ధంలో
1: And there was war between Pandavas and Kauravas.
0: Indulo anni cheppina matalu intakunna marchipoyadu ani anukunnaru ee Radha Prabhu.
1: And these people thought that Krishna has forgotten the promise given to them.
0: Unnattu undi oka dinamu ratham vachindi.
1: All of a sudden the chariot reached there.
0: Ee chekarki Dwarakku.
1: And it reached Dwaraka.
0: Dwaraka vellaadu, Krishnudu digadu.
1: And Krishna got down there.
0: Dwaraka nunchi andaru anni veyi kanulato chustu vacharu.
1: All people were waiting for him with thousands of years waiting, longing for him.
0: Enduku Krishnudu ikkadiki vastunnadu ani aashcharyapaddaru.
1: They were very much surprised to watch the chariot there. What has brought him here?
0: Akkada veeratuvanti Krishnudu ekkada unnadu ante Radha intilo unnadu.
1: Where is he, Krishna? Where is Krishna? He is found at the residence of Radha.
0: అప్పుడు అందరూ కనుక్కున్నారు, ఇది రాధా చింతక యొక్క భక్తి ప్రభావమే ఇది అని అనుకున్నారు.
1: ఆల్ పీపుల్ కుడ్ నో దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది డివోషన్ ఆఫ్ రాధా అండ్ చంద్రిక.
0: అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి వారిద్దరినీ తీసుకుని ద్వారకు వెళ్ళారు.
1: And then Krishna came, took both of them along with him to Dwaraka.
0: ఆ ద్వారకను ఎన్నెన్ని రకాలు చిత్రించుకున్నారు ఈ రాధా చంద్రికడు.
1: Radha Chandrika had prayed to Krishna there in Dwaraka, had many of the desires.
0: Radha Chandrika ఉన్నారు కానీ అక్కడ ఇంకెవరు లేరు.
1: Radha Chandrika only remained there, no one else. All of them have gone there.
0: చూసేటప్పటికి కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధాచంద్రికడు వేరుగానే ఉంటున్నారు.
1: They saw Krishna apart from Radha Chandrika.
0: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
1: Krishna said, when once I change a person, no one else can change him.
0: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతో మారవచ్చు.
1: God can assume any number of forms he wills.
0: కానీ దేహం ఒక్కటే.
1: But the body is one.
0: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
1: There may be many parts and many forms, but the divine power is one and the same.
0: అందరి యందు ఒక పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
1: You think that the divine power varies from person to person.
0: వేరు వేరుగా ఉండదు.
1: That's not different.
0: ఈ దేహం నందు ఏ ప్రాణం ఉంటుందో, ఏ ఆత్మ ఉంటుందో, అదే రీతిగా ఈ దేహం నందు అదే ఆత్మ ఉంటుంది.
1: ఆత్మ ప్రెజెంట్ ఇన్ దిస్ బాడీ ఈజ్ వెరీ మచ్ ప్రెజెంట్ ఇన్ దట్ బాడీ ఆల్సో.
0: అందరి ఎందుకు అదే ప్రేమ ఉంటుంది, అదే ఆత్మ ఉంటుంది.
1: ద సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
0: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు అంటే ఇన్ని రకాలైన మనసు అది కరెంట్ ఏమో ఒకటే.
1: You may say this is AC current or DC current, but current is current.
0: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందు ఒక్కటే ఉంటుంది.
1: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
0: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పు చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
1: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ బ్రింగ్స్ అబౌట్ చేంజ్.
0: అయితే అతని యొక్క ప్రిన్సిపల్స్ అనగా డిసిప్లిన్ ఏమి మారడానికి వీల్లేదు.
1: The divine law, discipline, will never change.
0: Itti change kaanachvanti yokka manasunu bhagavantudu okkadu maatrame maarchagalaru.
1: The mind which is difficult to be changed, it is only for God to whom it is possible to bring about this transformation.
0: Kanuka pano maarpulu manavulu valla jarigeetundi kaadu.
1: The changes are not of our making.
0: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్
0: మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
1: బై మంత్ర ఆర్ తంత్ర
0: యంత్రంతో కూడా మారదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర.
0: కనుక చేంజ్ అయ్యేటువంటిదంతా కూడా భగవంతుడు మార్చినప్పుడే అందరికి మనసు మారుతూ ఉంటుంది.
1: ద రియల్ చేంజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ విల్స్ ఇట్.
0: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు.
1: God can do anything.
0: ఎక్కడికైనా వెళ్ళగలడు.
1: He can reach anywhere.
0: ఎవరినైనా కూడా తీసుకొని పోగలడు.
1: He can know anybody and approach and be him.
0: కానీ ఎవరిని తీసుకెళ్ళి వెళ్ళినప్పటికీ అది ఒక్కరే.
1: But God is one. He may be with any number of people.
0: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినప్పుడు, పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
1: Whether he is in the company of Kauravas or Pandavas, Krishna is one and the same.
0: కానీ అందులో వేరు వేరు రూపాలుగా కనిపించాడు.
1: బట్ హీ అపియర్డ్ ఇన్ మిరియడ్ వేస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్.
0: కానీ ఎట్టి రూపం కొరు అతనిది కాదు.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్ ఫార్మ్స్ నన్ ఆఫ్ ది నేమ్స్ బిలాంగ్ టు హిమ్ ఇన్ రియాలిటీ.
0: కానీ తాను ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్. కృష్ణ
0: ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: ఎందుగా లేడు.
1: అండ్ ఈజ్ నాట్ టూ, ఈజ్ నాట్ డ్యూయల్.
0: ఒక్కడిగానే ఉన్నాను.
1: గాడ్ ఈజ్ నాన్ డ్యూయల్ వన్.
0: ఎక్కడ పోయినప్పటికీ, ఇక్కడ ఉండినప్పటికీ, ఏ దేశం పోయినప్పటికీ గాడ్ ఒక్కడే ఒకడు.
1: యు మే బి ఎనీవేర్, యు మే గో ఎనీవేర్, యు మే బి వాట్ ఎవర్ యు మే బి, బట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూ ఆల్ ద టైమ్.
0: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్, హీస్ చేంజ్లెస్.
0: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
1: ఇఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ చేంజ్.
0: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీలు లేదు.
1: So God is changeless, he is eternal.
0: Kanuka ee bhagavantudu maachadu, bhagavantune inni vidhara manasu tippichadu ani anukovatamu ee kevalam oka porapatu.
1: It is a mistake if you think that these changes are brought in you by God. No, it's a big mistake to think so.
0: Aa vidhanga meeru chinchinchukoni భగవంతుడు సత్యము నిత్యము నిర్మలము నిరంజనము.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్ ఈజ్ ఇమ్మోర్టల్ ఈజ్ ఎవర్ ఎఫల్జెంట్.
0: ఇట్టి పరమాత్మని ఎవరు కూడా మార్చలేరు. ఇట్టి పరమాత్మ తత్వాన్ని అందరూ అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం కూడా సాటి రాదు.
1: ద డివైన్ లవ్ ఈజ్ అన్పారలల్డ్, నో అదర్ లవ్ వుడ్ ఎవర్ మ్యాచ్ ఇట్.
0: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
1: డివైన్ లవ్ ఈజ్ చేంజ్ లెస్.
0: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ బట్ ద డివైన్ లవ్ ఈజ్
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, ఇట్ ఈస్ నెక్టరైన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
0: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
1: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్?
0: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు కాదు.
1: There are many names, Venkateswara, Rama, Krishna, any name, but God is one and the same.
0: అందుకోసమే చెప్పాడు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Therefore Bhagavan says God is only one, not two.
0: రెండుగా లేదు.
1: He is not dual.
0: కానీ కొంతమంది భావించవచ్చు దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు.
1: We may consider God is Rama at one time, but he has become Krishna later, that he goes on changing. You may feel so.
0: కానీ అది నీ చేంజ్ గాని గాడ్ చేంజ్ కాదు.
1: ఇట్ ఈస్ ఆల్ ది చేంజ్ ఇన్ యువర్ మైండ్, బట్ గాడ్ ఈజ్ చేంజ్ లెస్.
0: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుణ్ణి మనం భగవంతుడా అని పిలిచడం తప్పేముంది?
1: We should understand that God is changeless. We should pray to God that way. Oh, changeless God, you are eternal.
0: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
1: We should have full faith in the divinity that is changeless.
0: కనుక దైవమును ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
1: Because there is a change in the name, but God is one and the same.
0: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మార్చడానికి వీలు ఏంటంటే భగవంతుని యొక్క మనసు సంకల్పము చాలా గొప్పది.
1: మే గివ్ ఎనీ నేమ్, బట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మైటీ అండ్ గ్రేటెస్ట్.
0: అది మారినందుకే సర్వము మారవచ్చు.
1: వెన్ వన్స్ ద విల్ ఆఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఆటోమేటికలీ.
0: కనుక భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
1: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఇన్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
1: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్.
0: ఆ ప్యూర్ని ప్యూరిటీగానే తీసుకోండి.
1: దట్ ప్యూర్ లవ్ లెట్ ఇట్ రిమైన్ ఆల్ ఇట్స్ ప్యూరిటీ.
0: కానీ ప్యూరిటీనే యూనిటీ.
1: అండ్ దట్ ప్యూరిటీ విల్ లీడ్ టు యూనిటీ.
0: యూనిటీనే డివినిటీ.
1: అండ్ దట్ వెరీ యూనిటీ ఈజ్ డివినిటీ.
0: కనుకనే మీ యొక్క ఇండివిజువల్ ప్రేమను ప్రేమగా మార్చుకోండి.
1: Convert the individual love into divine love.
0: అప్పుడు డివైన్ లవ్ ఏ నిజమైనటువంటి యొక్క భగవద్గా మారుతుంది.
1: అండ్ దట్ డివైన్ లవ్ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఈ డివినిటీతోనే మీరు ఎన్నైనా చేయవచ్చు, ఎన్నైనా చూడవచ్చు.
1: విత్ డివినిటీ యూ కెన్ అకంప్లిష్, యూ కెన్ అటైన్, అచీవ్ ఎనీథింగ్.
0: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమంది సందేహిస్తుంటారు.
1: యూ డౌట్ డివినిటీ. And you question the divinity. Some people do it.
0: కాని ఎవ్వరు చేయడానికి వీల్లేదు.
1: We can never question the will of God.
0: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
1: And we think that we have changed the mind of God. That God has changed our mind. We think so.
0: కాని భగవంతుని మనసు ఎప్పుడు కూడా చేంజ్ కాదు.
1: But God's mind is changeless. It is uniform. It is one and the same.
0: అది స్థిరమైనటువంటిది.
1: It is steady and strong.
0: Steady and strong.
1: It is steady and strong.
0: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
1: That strong divinity, that steady divinity, well, we cannot meddle with it.
0: ఒక చెక్క ఉంటుంది, అది వుడ్ ఉంటుంది అది.
1: And here lies the wood.
0: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
1: You can make with that
0: అంబు మాదిరి చేయవచ్చును.
1: You can make it into a ball.
0: అంబుగా చేయవచ్చు.
1: అండ్ యూ కెన్ మేక్ ఇట్ ఇంట్ ఏ బౌ అండ్ అన్ ఆరో.
0: కానీ దాన్ని ఒక విధమైనటువంటి యొక్క అంబుగా చేయడానికి వీలు కాదు.
1: అండ్ యూ కెనాట్ మేక్ ఇట్ ఇంట్ కంప్లీట్లీ బెండెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బౌ.
0: భగవంతుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ మైండ్, ద యూనివర్సల్ మైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మాది మారుతుంటుంది.
1: ద యూనివర్సల్ మైండ్ విల్స్ అండ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చు.
1: అండ్ ద డివైన్ యూనివర్సల్ విల్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
0: కనుక భగవంతుడు ఏమైనా మార్చగలడు.
1: God can bring about any change to
0: ఏమైనా చేయగలడు.
1: He can do anything.
0: అందరికీ ఒక విధమైనటువంటి ఒక క్షణం లోపల అందరికీ ఒక దర్శనమే వచ్చిన.
1: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
1: But each one will not have the darshan separately meant designed for him.
0: అది వారి వారి ధ్యాన సమయం నందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
1: హౌఎవర్ డిపెండింగ్ అపాన్ యువర్ మెడిటేషన్ అండ్ యువర్ కంటెంప్లేషన్ యు మే విజువలైజ్ గాడ్.
0: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకాలైన చేయొచ్చు.
1: బట్ ది మెడిటేషన్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ బట్ గాడ్ కెన్ అపియర్ టు ఎవ్రీబడి అట్ ది సేమ్ టైమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఇట్టి రహస్యమంతా కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
1: Bhagavan says that it is most essential for all of us to know the secrets of divinity this day.
0: Oka divinity tesukuntunte universe anta tesukunnatte.
1: And once you know the divinity, you will be knowing the whole of the universe.
0: Kaluka ee okka dani meer gurtinchandi.
1: This factor you should know.
0: Kani kontha mandi chustaru mari maarchukuntaru.
1: Some people experience but they get changed.
0: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
1: నెవర్ చేంజ్ లైక్ దాట్.
0: ఆ చేంజ్లెస్ గా నీవు ఉండినప్పుడు నీకు ఎంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
1: ఇఫ్ యూఆర్ చేంజ్లెస్ యూ విల్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
0: గాడ్ రూపంలోని మీరు లీనమైపోతారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యూఆర్ చేంజ్లెస్ అండ్ స్టడీ.
0: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడా ఇది నమ్ముతారు.
1: And you are carried away. You have got belief in everybody, whatever is said to you.
0: కాని నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
1: But you don't doubt whatever Bhagavan says. Everyone is bound to have faith, total faith in what Bhagavan says.
0: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
1: All of you remain with one pointedness, with one mind.
0: అనేక మంది యోగులు భోగులు జోగులు విరాగులు వైరాగులు అందరు కూడా మార్పు చెందుతూ వచ్చారు.
1: వి ఫైండ్ మెనీ పీపుల్ ఆస్పిరెంట్స్ ద సీకర్స్ ద రిచ్ ద అఫ్లుయెంట్ ద రెనన్షియన్స్ హూ గో ఆన్ చేంజింగ్.
0: వారి మనసు ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
1: అండ్ ఇఫ్ దే హ్యావ్ ద చేంజెస్ మైండ్ దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆర్ ది మేనిఫెస్టేషన్.
0: ఋషికేశ్ పోయినప్పుడు ఋషికేశ్
1: పోయిన భగవాన్ హ్యాడ్ బీన్ టు ఋషికేశ్.
0: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ సెలబ్రేటెడ్ రెనన్షియంట్ బై నేమ్ పురుషోత్తమానంద.
0: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠకేవలో ఉంటున్నాడు.
1: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఏ కేవ్ నియర్ ఋషికేశ్.
0: వశిష్ఠకేవ్.
1: అండ్ దట్ కేవ్ ఇస్ వశిష్ఠకేవ్.
0: ఆయన ఒకరు తప్ప ఆ కేవ్ లో ఎవరు ఉండరు.
1: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్. నో వన్ ఎల్స్ దేర్.
0: అందులో చిన్న దీపం పెట్టుకుని
1: అండ్ హి హస్ గాట్ ఎ ల్యాంప్ ఓవర్ దేర్ వెరీ స్మాల్ వన్.
0: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
1: అండ్ హి రిమైన్డ్ ఇన్ సాలిట్యూడ్.
0: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకి వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
1: ఇఫ్ ఎనీవన్ పాసెస్ బై ద స్ట్రీట్ పీపుల్ విల్ ఆస్క్ వుడ్ యు గివ్ us some milk.
0: ఏ మిల్క్ అయినా సరే,
1: ఎనీ మిల్క్ వాట్ సో ఎవర్,
0: ఎనిమిది కానీ ఆవుది కానీ గేదెది కానీ ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
1: ఇట్ మే బి ఎనీ మిల్క్ that you have, he used to ask, would you give me some milk?
0: Whatever he iste thane baddanga pettukune vadadu.
1: And he takes from them the milk and keeps it in a safe place.
0: Tea cheskune vadu.
1: And then he used to make use of it.
0: Dantlo koncham neeru posi deeni tea tho kalpukune vadu. చక్కెర వేసుకునేవాడు.
1: హీ విల్ మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ యాడ్ సమ్ టీ అండ్ షుగర్ అండ్ కన్స్యూమ్ ఇట్.
0: కట్టగలపటికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కొంచెం శక్తి లేకపోయింది.
1: హీ డిడ్ హావ్ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ టు క్లైంబ్ అపాన్ ద మౌంటైన్ అండ్ వాక్.
0: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్ పోయాడు. చాలా ఎత్తైనటువంటిది.
1: ద మౌంటైన్ ఈజ్ వెరీ హై అండ్ రూట్ టు ఋషికేశ్.
0: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కట్టగలపటికి కొండ ఎక్కేవాడు.
1: అండ్ హీ హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
0: పై ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజు పెట్టుకునేవాడు.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ గివ్స్ హిమ్ సమ్ మిల్క్ హి యూజ్డ్ టు కీప్ ఇట్ ఫర్ ఎ వీక్.
0: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
1: అండ్ దెన్ హి విల్ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
0: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
1: అండ్ ఫర్ వన్ వీక్ హి నెవర్ విజిటెడ్ ఎనీబడి.
0: దాంతోనే కాలం గడిపేటువంటి వాడు.
1: అండ్ హి స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హి హ్యాడ్.
0: అట్లుండేటువంటి ఒక పురుషోత్తమానంద
1: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద
0: స్వామి అక్కడ పోతానే ఇచ్చాడు.
1: వెన్ వన్ స్వామి హ్యాడ్ బీన్ టు ఋషికేశ్ పురుషోత్తమానంద సా భగవాన్ దే
0: చిన్న చీటి రాసిచ్చాడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్ కమ్ భగవాన్ కమ్ భగవాన్.
1: హీ రోట్ ఎ స్మాల్ స్లిప్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్
0: దర్శన దర్శన్ దేవ్ దర్శన్ దేవ్
1: ఓ భగవాన్ గివ్ మీ యువర్ దర్శన్ ఐ వాంట్ యువర్ దర్శన్ హీ ప్రేడ్.
0: ఒక్క జాబు చూశాను నేను పరిగెత్తొచ్చాను కిందికి.
1: ద మూమెంట్ భగవాన్ సా దట్ స్లిప్ ఇమ్మీడియట్లీ భగవాన్ వెంట్ దేర్.
0: కానీ అక్కడికి వచ్చేప్పటికే తలుపు వేసుకున్నాడు.
1: బట్ భగవాన్ వెంట్ దేర్ అండ్ హీ క్లోజ్ ది డోర్స్.
0: కానీ ఆయన దానికి లేచి వచ్చి తీసేకి బరువు అయిపోయింది. గోల్డ్ బరువు.
1: హీ డిడ్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు గెట్ అప్ అండ్ ఓపెన్ ద డోర్.
0: నేను పోతుంటే నా వెంట పరిగెత్తొచ్చాడు కస్తూరి.
1: And Kasturi ran behind Swami as Swami was proceeding ahead.
0: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటాడు.
1: కస్తూరి వాజ్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైమ్.
0: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాం.
1: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
0: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు ఈ పురుషోత్తమానంద.
1: పురుషోత్తమానంద వాజ్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
0: ఇప్పుడు నేను పురుషోత్తముడు అయినాను.
1: Now he says, I am Purushottama, the noblest among men.
0: ఉత్తమ పురుషుడు అయిపోయినాను నేను.
1: నౌ ఐఎమ్ ఎ నోబుల్ మ్యాన్
0: అని చెప్పేటప్పటికీ అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
1: నో వన్ ఈస్ దేర్ టు ట్యాప్ ద డోర్. కస్తూరి వాజ్ దేర్ ఆల్ అలోన్.
0: ఆయన మాత్రం చాలా సంతోషించి
1: అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
0: మీరు ఇద్దరు కలిసినప్పుడు నాకు చాలా ఆనందమైంది.
1: ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ కమ్.
0: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
1: అండ్ పురుషోత్తమానంద వాజ్ ఇన్ సైడ్ కాల్డ్ భగవాన్ ఆల్సో టు గో ఇన్. స్వామి వెంట్ ఇన్ టు దట్.
0: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరికి చెప్పాడు.
1: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి,
0: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
1: హీ సెడ్ కస్తూరి యు సీ వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్ సైడ్.
0: అందుకే కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా అతనికి కొంచెం ఆశగా ఉంది.
1: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాజ్ క్వైట్ ఇంక్విజిటివ్.
0: కనుక అంత చూస్తూ పోతున్నాడు.
1: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
0: ఈ పురుషోత్తమానంద దృష్టి నా పైన పెట్టాడు.
1: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
0: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
1: భగవాన్ గేవ్ ఎ డేట్.
0: ఎప్పుడైనా నేను కనిపించానంటే మీ ఇదంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట్ అయిపోతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ది విసినిటీ
0: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను, ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ఎ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
0: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను.
1: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
0: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
1: భగవాన్ సెండ్ ద మెసేజ్ ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైమ్ సచ్ ఎ సచ్ ఎ డేట్.
0: ఆ నాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
1: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గ్యాంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
0: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
1: వాజ్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
0: ఆయన కేవలం లేకపోతే నేను ఆయన కనపడ్డు, ఆయన నాకు కనపడ్డు.
1: ఇఫ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద కేవ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు సీ భగవాన్ అండ్ భగవాన్ కెనాట్ సీ హిమ్ ఫిజికలీ.
0: కనుక ఆయన పెట్టుకుని కూర్చున్నాడు, చూస్తూ చూస్తూ చూస్తున్నాడు, అట్టే పడిపోయాడు.
1: He was watching and he was staring and fell.
0: అప్పుడు అతను నాకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు.
1: And then he sent a telegram to Bhagwan.
0: I am coming today.
1: He sent a telegram to Bhagwan. I am coming today.
0: Be ready.
1: Be ready.
0: అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి. రాజారెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
1: And there is also Rajareddy in the company of Bhagwan. He is now there in Bombay.
0: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
1: Bhagwan told Rajareddy,
0: ఇక పలాంటి డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియో పెట్టుకుంటారు, మీకు తెలుసు కానీ నాకు తెలియదు.
1: And you keep the slip with you. I am going to visit you on such and such a date at a particular time.
0: ఢిల్లీలో అందరూ కాచుకున్నారు.
1: There in Delhi, all people were waiting for Swami. All dignitaries were waiting for Swami.
0: అందరూ కాచుకున్నారు.
1: They were all waiting for him.
0: వెయిటింగ్ చేసుకుంటూ ఆ డేట్ అంతా దాన్ని ఏదో ఏదో నంబర్ ఇచ్చి ఉంటారు.
1: Then there was broadcast news.
0: ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ వేసుకున్నారు, అందరూ చూశారు.
1: And they could tune their radio and they all could see Swami.
0: అప్పుడు ఆయన పురుషోత్తమానంద కింద పడిపోయాడు, ప్రాణం పోయింది.
1: As all were watching, పురుషోత్తమానంద fell down and breathed his last.
0: పోయేటప్పటికీ అందరూ నాకు టెలిగ్రామ్ ఇచ్చారు.
1: And all sent telegrams to Bhagwan.
0: స్వామి పురుషోత్తమానంద వచ్చారు.
1: స్వామి పురుషోత్తమానంద రీచ్డ్ యూ.
0: నేను చెప్పాను అవును అవును అన్నాను.
1: భగవాన్ సెడ్ yes, yes, he reached me.
0: కనుక అతని గుహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ యూ గెట్ ఇన్ దట్ వశిష్ఠ కే వేర్ పురుషోత్తమానంద స్టేడ్, యూ గో అండ్ వాచ్.
0: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
1: ఆల్ ది జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
0: అక్కడ పోయి ఆ కేవ్ ను తెరిచి చూస్తే,
1: when they opened the door and started seeing the whole cave,
0: guha anta kuda nu basmanga nidindi.
1: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
0: Kala doriki Sivananda vaadu anta vachesi ayanu teesukoni poi ayanu ganga lo kalipaaru.
1: Ultimately the body was taken and then immersed in Ganges.
0: Appadi nunchi kuda nu Purushottamananda peru chaala perigipoyindi.
1: And since that day, Purushottamananda was popular day by day, more and more.
0: Purushottamananda shishiru andaru Puttaparthiki vachesaru.
1: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
0: Akkada vachi 10 dinalu nilichipoyaru.
1: They stayed here for 10 long days.
0: Maa guru mee daggariki vachesaru.
1: They all told Bhagwan, our guru reached you and we all have come here.
0: Kanuka memu atani darshinchukoni povalla.
1: Want to see him and go, Bhagwan.
0: అని చెప్పి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకంతా మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
1: ఆల్ కర్టెసీ హాస్పిటాలిటీ వర్ ఆల్ ఎక్స్టెండెడ్ టు ది డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద అండ్ ఆల్ రిటర్న్ హ్యాపీలీ.
0: పురుషోత్తమానంద చాలా ఉత్తముడే.
1: పురుషోత్తమానంద ఈజ్ రియల్లీ నోబుల్ సోల్.
0: ఉత్తముడే, పురుషోత్తముడు.
1: Is Purushottama, the noble among Purushas, men.
0: Ani andaru chaala aanandincharu.
1: All were very happy on noticing this.
0: Purushottamananda kevalo nenu rendu dinalu untunnanu.
1: Swami stayed with Purushottamananda for 2 days.
0: Oka dinam undi vellipodam anukunnanu.
1: One day he wanted to return.
0: Kaani ayana koraadu inka oka dinam undi chesipondi vachinarante nenu ayana cheppu.
1: He prayed to Bhagavan to stay there for a day more.
0: అప్పుడు ఒక దినం ఎక్కువగా ఉంటుండి అతని సంతోష పెట్టి అతను అన్ని విధ ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తన నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
1: స్వామి స్టేడ్ దేర్ వన్ డే ఎక్స్ట్రా అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిజ్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
0: నిద్రపోయాడు.
1: అండ్ హీ స్లెప్ట్.
0: నిద్రపోయిన వాడు ఎట్టపోయినాడు, చాలా సమాధిలో పోయాడు.
1: And the sleep took him to samadhi state.
0: ఎంత సేపు అయినా ఇంకా దేయలేదు.
1: And he didn't get up for any length of time.
0: కానీ ఇంకొకరు డిస్టర్బెన్స్ చేయకూడదు.
1: But no one should be disturbed.
0: అప్పుడు అతనే ఉంటుంది, నేను కూడా అక్కడే ఉన్నాను.
1: And as he remained in samadhi, Bhagwan also didn't disturb him.
0: చీకటి అయిపోయింది.
1: And it was dark.
0: ఎక్కడ ఏమీ కనపడటం లేదు.
1: అండ్ నథింగ్ ఈజ్ విజిబుల్ ఎట్ దట్ టైమ్.
0: అది చూచి కస్తూరి ఎవరితో చెప్పాడు, ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
1: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడి అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
0: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను కస్తూరి పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాను.
1: విత్ దట్ ల్యాంప్ స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్ భగవాన్ కస్తూరి పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
0: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
1: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
0: అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి శివానంద ఒకే కోపం.
1: శివానంద ఈజ్ ఫుల్ ఆఫ్ యాంగర్.
0: అక్కడ రెండు దినాలు ఉన్నారు, ఇక్కడ ఉండలేదు, మా శాస్త్రం ఉండకూడదు, అట్లా ఇట్లా చాలా బాధపడ్డాడు.
1: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్. భగవాన్ యూ స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ, అప్సెట్.
0: ఎవరైనా కోపడుకోని నాకేమి.
1: Let anyone think as they feel, but
0: Bhagavan is not bothered.
1: I stayed there in Purushottamananda.
0: Evarevan kunaga nakem bayam ledu.
1: Let anyone feel as they wish, but Swami is not bothered.
0: Rendavadi nenu Purushottamananda asramlo rendu dinamulu nenu untinanu ani paper lo vachetappudiki andaru aanandicharu.
1: When one of the newspapers came with the news that Bhagavan stayed with Purushottamananda for 2 days, everybody, the whole population, were extremely happy on coming to know this news.
0: Atta vaalla ayana daggara untunte andaru aanandicharu
1: and Bhagwan gave happiness, bliss to everybody that assembled.
0: Me andari happiness and I happy annanu.
1: Bhagwan said, if you are all happy, I am happy.
0: Ippudu kudano Vasishtha cave atta ichi pettadu.
1: That Vasishtha cave is as it is even this day.
0: ఇప్పుడు కూడా అట్టే ఉంది.
1: ఈవెన్ నౌ ఇట్ ఈస్ లైక్ దాట్.
0: పోయినతో ఢిల్లీకి పోయినప్పుడు కూడాను ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికీ బలి జరిపించారు.
1: వెన్ భగవాన్ విజిటెడ్ ఢిల్లీ అండ్ భగవాన్ మేడ్ ఎవ్రీబడి టు జాయిన్ భజన్.
0: ఈ విధంగా అనేక మంది ఋషులు చాలా పరితపిస్తున్నారు.
1: దెర్ ఆర్ మెనీ సేజెస్ అండ్ సెయింట్స్ హూ ఆర్ యర్నింగ్ ప్రేయింగ్ ఫర్ భగవాన్.
0: ఈ విధంగా వారందరూ కూడా ప్రేమిస్తుంటుంటే మీరందరూ ఈ విధంగా ప్రేమిస్తున్నారు.
1: When that is the height of love of those sages saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanthi Nilayam during the Dasara festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: في مسألة الأحكام.
1: نمور من تطلع
0: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి చిత్తశుద్ధి అత్యవసరం.
1: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
0: మానసిక శక్తి సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
1: It's only the mental strength and the purity of heart that makes the human divine.
0: Manavunaku manase mooladharam.
1: Mind is the basis for the mankind.
0: Manasunaku sankalpamale aadharam.
1: Mind is based on the bundle of thoughts.
0: Sankalpamale yokka prabhavam chetane manavudu tana pravartanalu మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
1: ద హ్యూమన్ బిహేవియర్ టర్న్స్ గుడ్ ఆర్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ద థాట్స్ దట్ హీ ఎంటర్టైన్స్.
0: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి అందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
1: ది ఎఫెక్ట్స్ ఆఫ్ థాట్స్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద బాడీ, ఆల్ ద సెన్సెస్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ.
0: మానవుని యొక్క జీవితము సంకల్పముల యొక్క పంటని.
1: ద ఫ్రక్టిఫికేషన్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్ ద థాట్.
0: ఒక చిన్న రాయిని మనం ఒక కొలంలో వేసినప్పుడు ఆ కొలంలో అలలు ప్రారంభమవుతాయి.
1: వెన్ ఎ స్మాల్ పెబల్ ఇస్ థ్రోన్ ఇన్ ఎ లేక్ ఆఫ్ వాటర్ దేర్ స్టార్ట్స్ ద వేవ్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: యూ మే నోటీస్ ఆర్ నాట్ ద స్ప్రెడ్స్ ది వేవ్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద లేక్.
0: అదే విధంగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
1: లైక్ వైజ్ Human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
0: Aa tarangamulu noti yandu praveshinchinappudu sadvakyamulu uchcharistadu.
1: When once these waves enter into our mouth, we speak nice words.
0: Lake aa sankalpamulu cheddave ainappudu vipreetamainatunti yokka vaakulu uchcharistadu.
1: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
0: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు.
1: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
0: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
1: Good and bad vision depends upon the thoughts that get into our eye.
0: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
1: The hand does good or bad depending upon the thoughts that enter into them.
0: పాదములో ప్రవేశించినప్పుడు దుస్తంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
1: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
0: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారం.
1: సో గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ థాట్స్.
0: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే వాంట్స్ గాడ్.
0: భగవంతుని స్మరిస్తున్నాడు.
1: హి థింక్స్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని చింతిస్తున్నాడు.
1: హి థింక్స్ ఆఫ్ గాడ్.
0: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభ ప్రియుడు కాదు.
1: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్ బై మియర్లీ థింకింగ్ ఆఫ్ హిమ్.
0: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
1: వన్ హ్యాస్ టు టోటలీ సరెండర్ టు గాడ్.
0: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
1: వెన్ వన్స్ యూ సరెండర్ యూ అండ్ గాడ్ బికమ్ వన్.
0: ఏకం సత్ప్రా బహుధావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితులు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ డైవర్సిఫైడ్ వే బై స్కాలర్స్.
0: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
1: టు బి వన్ విత్ గాడ్, వాట్ స్పిరిచువల్ పాత్స్ వి పర్స్యూ?
0: మనకు దగ్గర లోపలనే ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
1: వి హ్యావ్ ద కోల్ అండ్ ద ఫైర్ సో క్లోజ్ టు అస్.
0: కానీ అగ్గి ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
1: బట్ వెన్ ద ఫైర్ అండ్ ద కోల్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్, యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద ఫైర్ టు గెట్ ఇన్ టు ద కోల్.
0: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
1: కోల్ హ్యాస్ గాట్ టు బి సో క్లోజ్ టు ద ఫైర్.
0: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడా అగ్నిగా మారిపోతుంది.
1: వెన్ యు ఫ్యాన్ ఇట్ ద కోల్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఫైర్.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
1: దిస్ వాట్ ఇస్ మెంట్ దట్ నోర్ ద బ్రహ్మన్.
0: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
1: యాజ్ యు ఆర్ సో క్లోజ్ యు అస్యూమ్ దట్ ఫార్మ్, దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆర్ వన్నెస్.
0: మనం భుజించినటువంటి ఆహారము,
1: ద ఫుడ్ దట్ పార్టేకెన్,
0: లోపల జీర్ణమయ్యి
1: is digested in
0: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
1: And the essence of the food is circulated all over the body.
0: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
1: Then the food partaken, digested, assimilated and the body become one.
0: అదే విధంగానే భగవంతునిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి.
1: We have to get into divine. Surrender
0: ourselves. సంకల్పం అన్ని కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
1: All our thoughts should become divine thoughts.
0: భగవత్ భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై నిత్యమై సత్యమై సందీప్తమై ఉంటుంటాయి.
1: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
0: ఈ ఏకత్వాన్ని మనం పొందవలనన్న ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
1: In order to experience this oneness, the human must merge in the divine.
0: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
1: The individual is Nara, God is Narayana, both should become one.
0: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
1: నర ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ.
0: కనుకనే
1: God's grace, our thoughts would become sacred, eternal, noble and very high.
0: It ekatvani manam pondavallanna ee

0: ಆತ್ಮ ಸ್ವರೂಪವೇ. ನರ ಇಸ್ ಎ ವೆರಿ ಪರ್ಸೋನಿಫಿಕೇಶನ್ ಆಫ್ ದ ಸ್ಪಿರಿಟ್ ಆತ್ಮ.
1: ಕನಕನೇ ನರುಡನಗಾ ಕೇವಲಮು ಮಾನವಾಕಾರವನ್ನು ಧರಿಸಿದಂತೆ ಮಾತ್ರ ತಾನು ಮಾನವನು ಕಾದು.
0: ಬೈ ಟೇಕಿಂಗ್ ದಿಸ್ ಹ್ಯೂಮನ್ ಬಾಡಿ ಯು ಕಾನ್ ಬಿ ನರ ಎ ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್.
1: ದೇಹ ಆಕಾರವು ಮಾತ್ರವೇ ಮಾನವತ್ವ ಕಾಣಿ ಆತ್ಮ ಸ್ವರೂಪಮೇ.
0: ಯು ಆರ್ ಹ್ಯೂಮನ್ ಇನ್ ಫಾರ್ಮ್ ಬಟ್ ಯು ಆರ್ ದ ವೆರಿ ಎಂಬಾಡಿಮೆಂಟ್ ಆಫ್ ದ ಸ್ಪಿರಿಟ್.
1: ದೇಹಮನಂದು ಕೂಡ ನಕಸಿಕ ಪರ್ಯಂತ ಕೂಡ ಆತ್ಮನೇ ಸಂಚರಿಸಿ ಉಂಟು.
0: ಇನ್ ಫ್ಯಾಕ್ಟ್ ಇನ್ ದ ಬಾಡಿ ಫ್ರಮ್ ಟಾಪ್ ಟು ಟೋ ಇಸ್ ಆತ್ಮ ದಟ್ ಮೂವ್ಸ್ ಅಬೌಟ್.
1: ಏ ಪನಿ ಚೇಸಿನ, ಏ ಸಂಕಲ್ಪವನ್ನು ಸಂಕಲ್ಪಿಸಿನ, ಏ ಯೊಕ್ಕ ಮಾತ ಚೆಪ್ಪಿನ, ಏ ಕಾರ್ಯವನ್ನು ಪ್ರವೇಶಿಸಿನ, ಅಂತ ಕೂಡ ಆತ್ಮತತ್ವಗಾನೇ ರೂಪೊಂದುತ್ತದೆ.
0: Whatever that is done, whatever that is said, whatever that is thought is full of Atma only.
1: Kanuka, manamu, daivachintan chesinanta matrame chaladu.
0: So it's not enough if you merely think of God.
1: Daivaniki arpitam kavali.
0: You have to offer yourself totally to God.
1: Anduvallane, mamai vamsu, jeevaloki, jeevabhuta sanatana. Manavudu amsamu.
0: You are the spark of the divine.
1: Bhagavantudu bimbamu.
0: And God is the object.
1: Bimba pratibimbamlo yokka ekatvame mana yokka sadhana yokka swaroopamu.
0: The reality of spiritual pursuit lies in the unification of the object and the reflection.
1: Kevalam padamulu poojinchinanta matramana.
0: By merely taking in.
1: Namanu swarinchinanta matramana.
0: By thinking his glory.
1: Aakaram chintinchinanta matramana.
0: By thinking of his form.
1: Chaladu. Idi prakrutamainatunte yokka pannulu.
0: That's not enough. They are only physical.
1: Idi pravruti yokka lakshanamulu.
0: That's all the external.
1: ఇది భౌతికం యొక్క చర్యలు.
0: That physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you'll understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way and we have forgotten the objective of inward path.
1: ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ,
0: దిస్ మార్నింగ్ శాస్త్రిజీ
1: గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు.
0: డిస్క్రైబ్ గాయత్రి విత్ ఫైవ్ ఫేస్.
1: అనగా ఏమిటి ఐదు ముఖములు?
0: వాట్ ఆర్ దీస్ ఫైవ్
1: పంచముఖి
0: ఫైవ్ ఫేస్ వన్.
1: అందులో శబ్ద బ్రహ్మము ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ముఖము.
0: ద ఫస్ట్ ఫేస్ ఇస్ ప్రైమల్ సౌండ్ ఓం.
1: భూర్భువస్వః ఇది రెండవ ముఖము.
0: ద సెకండ్ ఫేస్ ఇస్ భూర్భువస్వః.
1: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
0: భర్గో దేవస్య ధీమహి.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్
1: ఇది నాలుగో ముఖము.
0: ద ఫోర్త్ ఫేస్.
1: ఇంకా ఐదవ ముఖం ఏమిటి?
0: దెన్ వాట్ ఇస్ ద ఫిఫ్త్?
1: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య లక్షణము.
0: దట్ ఇస్ ది కాస్మిక్ ఫామ్, దట్ ఇస్ ద డివైన్.
1: ఓ భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయా.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: హౌ ఆర్ వి వర్షిపింగ్ దిస్ డివైన్ ఫామ్ విత్ ఫైవ్ ఫేస్?
1: ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ గాయత్రి?
1: గాయత్రి ఛాందస మాత, అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి, గాయత్రి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
0: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సత్యవంత.
1: సరస్వతి,
0: సరస్వతి
1: వాగ్దేవత స్వరూపిణి,
0: ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకనే వాగ్దేవత స్వరూపిణి అయిన సరస్వతి,
0: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
1: సత్యదేవత స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
0: అండ్ లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
1: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
0: గాయత్రి ఇస్ ది మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్, ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: త్రిగుణం తిదలాకారం, ప్రియత్వంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
0: వీ హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెమ్ వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: కనుకనే ఇటు ఏకత్వములకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వములు ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మర్చి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాము.
0: We have forgotten this principle.

0: full of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral
1: world. ఈ మూడింటి యొక్క అర్థమును కూడా మర్చిపోతాం మనం గుర్తించాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ భూర్ భువ స్వః.
1: అనగా భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము అని మనం భావిస్తున్నాము.
0: వి థింక్ ద త్రీ వర్డ్స్ భూలోక, భూవర్లోక అండ్ స్వర్లోక.
1: ఈ మూడు లోకములు ఎక్కడ ఉంటున్నాయి?
0: వేర్ ఆర్ ది త్రీ వర్డ్స్?
1: ఈ మూడు లోకములు కూడా ఒక మానవుని యందే ఉంటున్నాయి.
0: ఆల్ ది త్రీ వర్ల్డ్స్ ఆర్ విదిన్ ద మ్యాన్.
1: జీవి యందు కూడా ఉంటున్నాయి.
0: ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ
1: ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
0: ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక
0: దిస్ ట్రూత్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో.
1: భూలోకం వేరు, భూర్లోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
0: వీ కన్సిడర్ భూలోక, సువర్లోక అండ్ స్వర్గలోక.
1: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
0: భూలోక ఇస్ మెటీరియలైజేషన్, మెటీరియల్
1: పదార్థం యొక్క చేరికనే.
0: ఇట్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్.
1: ఈ ప్రపంచం అంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాన్.
1: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
0: ఆల్ దిస్ world that changes is full of matter, material.
1: కాని ఈ పదార్థముల కదలికి ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
0: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
1: ఇది భూర్. ఇదే పదార్థముల యొక్క లోకం.
0: భూర్ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
1: ఇంకా భూహ,
0: సెకండ్ భూవ,
1: అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
0: భూహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
1: ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థములు కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్? వి హావ్ టు నో.
1: అది ఏ సువహ అన్నారు.
0: That is suvaha.
1: Bhur bhuva suvaha.
0: Bhur bhuva suvaha.
1: Materialization, vibration is suvaha. That is radiation.
0: Materialization, vibration, third one is radiation.
1: Dharini Vedam nandu prajnanam brahma annan.
0: This in Veda is called prajnanam brahma.
1: That is the constant integrated awareness.
0: Constant integrated awareness.
1: Ilanti telivitetalu manavudu endu untunnayi.
0: This constant integrated awareness is in man. This prajnana
1: ilanti vibration manavuni endu untundali.
0: That vibration is
1: ee manavuni yokka dehamlo sarva vyapakamainatundi yokka seva seva padarthamulu imidi untunnayi.
0: And in fact this vibration is present all over the body from top to bottom.
1: Pancha bhutamulu leinatundi prapancham ekkada kanaradu.
0: There is nothing in this world where you don't find the five elements.
1: Ee pancha bhutamulaku evaru moolaadharamu?
0: Who is the main one behind the five elements?
1: Kani adi ye omkara nadam.
0: That is primordial sound, Omkara.
1: దీన్ని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు.
0: Basing on this, Gopikas in those days said, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ.
1: క్లీం అదే పృథ్వీ.
0: క్లీం ఇస్ అర్త్.
1: కృష్ణాయ అదే జలము.
0: కృష్ణాయ వాటర్.
1: గోవిందాయ అదే అగ్ని.
0: గోవిందాయ ఫైర్
1: అదే అగ్ని.
0: దట్ ఇస్ ఫైర్.
1: గోపీజన వల్లభాయ అదే వాయువు.
0: గోపీజన వల్లభాయ దట్ ఎయిర్.
1: స్వాహ అదే ఆకాశం.
0: స్వాహ దట్ స్పేస్ ద స్కై.
1: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
0: దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్
1: సర్వ జీవులు యందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ స్ప్రెడ్ all over the universe.
1: ఈ ప్రపంచమునకు ప్రాణమే పంచభూతములు.
0: In fact, the five elements form the life basis.
1: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
0: Five elements spread everywhere.
1: దీన్ని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
0: Is what is said, the five elements are present all over.
1: సర్వత్రా నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే.
0: That which is so vast, that
1: ఈ పంచభూతములు
0: five elements
1: భగవత్ స్వరూపములే.
0: They are all divine essentially.
1: Prithvi bhagavat swarupame.
0: Earth is divine.
1: Kanukane bhaktulandaru bhumata ani pilustunnaru.
0: As earth is divine,
1: bhudevi ani pilustunnaru.
0: Called bhudevi.
1: Inka rendavadi jalamu.
0: Second water.
1: Idi ganga devi antunnaru.
0: We call water ganga devi.
1: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
0: వి కన్సిడర్ గంగా యాజ్ డివైన్.
1: మన ప్రాచీన యొక్క వైభవము, ప్రాచీన యొక్క వైభాగ్యము, ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
0: నో వన్ ఈజ్ అండర్స్టాండింగ్ ద గ్రేట్నెస్ అండ్ నోబిలిటీ అండ్ ద డివోషనల్ హైట్స్ ఆఫ్
1: మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
0: దీస్ ఆర్ ఆల్ ద టీచింగ్స్ బై అవర్ ఏన్షియన్స్ హావింగ్ ఎక్స్పీరియన్స్ దీస్ డివైన్.
1: అగ్నిదేవుడు,
0: దెన్ ఫైర్ గాడ్,
1: ఇంకా గాలి దేవుడు,
0: అండ్ విన్ గాడ్.
1: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనవి.
0: దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ది స్పేస్.
1: కనుక ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే.
0: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: కనుక మనం దైవస్వరూపములుగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
1: దైవం నీ హృదయవాసి.
0: God dwells in your heart.
1: కరుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తుంటారు.
0: So we call God as the one who lives in our heart.
1: వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానో లేక ఇంటి నుంచి వచ్చానో లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానో మనం చెప్తూ ఉంటాం.
0: When we ask where do you come from, we say from hotel or from home or some place.
1: నీ ఎక్కడి నుంచి వచ్చినవాడు కాదు.
0: You are not come from any place.
1: నీ స్థానం హృదయమే.
0: Your original place.
1: నీ నివాసం హృదయమే.
0: Your original placement is heart.
1: నీ వచ్చేది ఎక్కడ పోయేది ఎక్కడ.
0: Where do you come and where do you go?
1: దైవం కూడా నువ్వు ఎక్కడను రాడు ఎక్కడను పోడు.
0: God doesn't come or nor does he go.
1: ఉన్న చోటనే ఉంటున్నాడు.
0: He remains where he has been.
1: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును.
0: But to come for grace, he manifested.
1: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రాన అమెరికాకు వెళ్ళినాడని భావాన్ని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
0: When a devotee experiences the manifestation of God there in America, it doesn't mean he has gone there.
1: ఈ యొక్క సందర్శనమునకు మూల కారణాలు.
0: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
1: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ ఎక్కడికో వెళ్లేటువంటిది కానీ కాదు.
0: Divinity neither has its entrance nor exit.
1: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
0: Divinity is present everywhere.
1: విశ్వం విష్ణు స్వరూపము.
0: The whole universe.
1: సర్వం కల్విదం బ్రహ్మ.
0: The whole universe is a very manifestation.
1: అన్ని రూపములు దైవ స్వరూపములే.
0: All forms are divine.
1: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
0: All places are his altar.
1: దైవము లేని స్థానం కానీ దైవము కాని నేమం కాని రూపం కాని లేదు.
0: There's no place, there's no person where there's no God.
1: అన్ని రూపములు తనవి.
0: ఆల్ ఫార్మ్స్
1: అన్ని నామములు తనవి.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: ఏక ప్రభువుగా అనేక నామములు.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కనుకనే మన పేదను పురస్కరించుకుని రూపాలను పురస్కరించుకుని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ మల్టిపుల్ ఆర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిఫైడ్ గోయింగ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్.
1: మేము దాసులము దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
0: We should not entertain a feeling that you are the servant and that God is master.
1: దేవుడు దేవుడు ఒక్కడే.
0: The individual and the divine are one.
1: నరుడు నారాయణుడు ఒక్కడే.
0: నారాయణ నారాయణ are one.
1: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
0: The object and the reflection are one and the same.
1: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకును సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should do our spiritual path, pursue our spiritual పుట్టినంత
1: వరకు కూడా ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
0: రైట్ ఫ్రమ్ బర్త్ డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యూ హ్యావ్ నాన్ డ్యువల్ ఎక్స్పీరియన్స్.
1: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టిని శక్తినివ్వ కాదు.
0: So long you are in this dualism, you will have this two-sided experience.
1: A man with dual mind is half blind.
0: A man with dual mind is half blind.
1: కనుకనే మనం అర్థము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
0: సో వీఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్.
1: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
0: హాఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
1: కాదు కాదు,
0: ఎప్పుడు
1: కూడా ఒకే దివ్యత్వాన్ని మనం అనుభవించాలి.
0: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
1: అభిషేకం సరిపోయే సమయం లోపల
0: వైల్ డూయింగ్ అభిషేక
1: పండితుల వారు
0: ద పండిట్
1: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
0: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ హీ స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
1: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి.
0: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ మెంట్ టు అటైన్ ది ప్యూరిటీ.
1: చిత్తశుద్ధయే కర్మ. మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఎయిమ్డ్ ఎట్
1: చిత్తశుద్ధి. కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
0: బై అటైనింగ్ ప్యూరిటీ కెన్ ఎక్స్పీరియన్స్
1: డివినిటీ. చిత్తశుద్ధితో దైవత్వాన్ని మనం అర్పితం గావించుకోవాలి.
0: ప్యూరిటీ యు హావ్ టు సరెండర్ టు గాడ్.
1: మనం ఒక పుష్పం భగవంతునికి అర్పితం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పనికిరానటువంటి పుష్పాన్ని మనం చేయము.
0: You will never offer a flower that is a rotten, that has failed to God.
1: అప్పటి చెట్టు నుంచి కోసినప్పటికైనప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతుడికి అర్పితం చేస్తున్నాడు.
0: ద మూమెంట్ యూ ప్లక్ అవుట్ ఎ ఫ్లవర్ యూ వాష్ ఇట్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్.
1: శుద్ధి అనేది కలిగినంత మాత్రమున సరైనటువంటి పదం కాదు.
0: సో మియర్ అటైన్మెంట్ ఆఫ్ ప్యూరిటీ ఇస్ నాట్ ఇనఫ్.
1: ఈ చిత్తశుద్ధి అనేటువంటి యొక్క హృదయాన్ని భగవంతుడికి అర్పితం చేయాలి.
0: ప్యూర్ మైండ్ హెస్ టు బి డెడికేటెడ్ టు
1: అర్పితము అర్పితము అర్పితము
0: సరెండర్ సరెండర్
1: అర్చన కాదు అర్పితం కావాలి
0: ఇస్ నాట్ వర్షిప్ ఇట్ ఇస్ సరెండర్
1: ఈ అర్చనకును అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది
0: దట్స్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్
1: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఇది సత్
0: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్
1: అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి యొక్క పేరు
0: సత్ ఈజ్ ది కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది సత్
0: డివినిటీ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైం
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది సత్
0: సత్ ఈజ్ ఎటర్నల్ పర్మనెంట్
1: అట్టి సత్తును మనం పొందాలి
0: We should reach that state of
1: ఎక్కడ పొందాలి
0: How to do that?
1: మన ఎందే మనం తెలుసుకోవాలి
0: That sat is to be known within.
1: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి
0: This eternal principle has got to be understood well.
1: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి
0: We have to join the good company.
1: పొద్దున పండితులు వారు చెప్పారు
0: Morning పండితులు
1: పాలలో నీళ్లు చేరినాయి
0: And the water
1: నీరు లేకుండా పాలించడానికి వీలు లేదు
0: And the milk cannot exist without water.
1: కాని ఆ నీరు పాలతో చేరడం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
0: With the in the company of the water, the milk is very happy.
1: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
0: The combination of milk and water is satsanga, good company.
1: అది సరైనటువంటి స్నేహము.
0: That is true ideal friendship.
1: అట్టి శాస్త్రమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
0: We should sustain this permanent friendship.
1: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటుందో మీరు కొంచెం అర్థం చేసుకోవాలి
0: యు హావ్ టు అండర్స్టాండ్ హౌ దట్ ఫ్రెండ్షిప్ లాస్ట్
1: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
0: And once you boil the milk, keeping it on the stove,
1: అందులో ఉన్నటువంటి నీరందరూ కూడా ఆవిరి అయిపోతుంది
0: All the water gets transformed into vapor.
1: ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకోలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది
0: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
1: ఈ పాల నుంచి నీరు వేరైన తక్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి.
0: The moment water gets itself separated out of the milk, the milk it feels that it cannot lead the life of separation.
1: కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు
0: ఈస్ నాట్ హ్యాపీ విత్ దిస్ సపరేషన్
1: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది
0: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ ప్యాసిఫైడ్
1: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది
0: ది సపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్ డిలైట్
1: నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము
0: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ
1: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము
0: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్
1: జీవుడు దేవుని యొక్క సంబంధము
0: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్
1: దేవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతనో ఆనందంగా ఉంటాడు
0: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హీ విల్ బి హ్యాపీ
1: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
0: Because of sensual pleasure
1: prapancha sambandhamaitunti yokka aanandamullo munigi
0: because of worldly pleasures that he wants
1: ee pravrutti yokka lakshanaani aasinchi
0: he wants all external pursuits
1: ee dushyakalpitamaina jagattulo padipovatam cheta
0: he gets himself drowned in the world
1: dayam chaala baadha padtadu
0: and he feels so sad having been away from god
1: poyinaada ee jeevudu
0: God feels so sad that the individual left him
1: anduvallane atti bhagavantunuku itti vicharamu kaakunda cheyatam kosamani
0: In order to see God would not be sad in a moment.
1: తిరిగి అర్పితము అనేటువంటి అతను చేస్తే తిరిగి దైవం ఆనందంగా ఉంటాడు.
0: When once the surrender offering takes place, God would be happy again.
1: బొగ్గు అజ్ఞానము.
0: And the coal is ignorance.
1: అగ్ని జ్ఞానము.
0: Fire is wisdom.
1: జ్ఞానాజ్ఞానములు రెండు చేరటమే కాకుండా
0: it's not the combination of wisdom and ignorance.
1: దైవ ప్రేమ అనేటువంటి ఒక గాలి కూడా వీచిందంటే దైవము ఒకటైపోతాడు
0: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద కోల్
1: జీవుడు దేవుడు ఒకటైపోతాడు
0: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్ వన్ రెండు
1: ఏకమైపోతాయి
0: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్
1: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు
0: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్
1: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు
0: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్ సెపరేట్ ఫ్రమ్ గాడ్
1: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు
0: ఏజస్ మే రోల్ పాస్ ఆన్ బట్ దేర్ కాంట్
1: కానీ జీవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు
0: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఇస్ ఫీలింగ్
1: దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు
0: And in fact, there's no sadness.
1: కానీ తన యొక్క మిత్రుడు తనకు దూరం అయిపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది.
2: గాడ్ ఫీల్ సాడ్ బికాజ్ హిస్ ఫ్రెండ్ ఇండివిజువల్ ఇస్ కటింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్.
1: ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
2: దేర్ ఇస్ ఓన్లీ వన్ పర్మనెంట్ ఫ్రెండ్ ఇన్ దిస్ వరల్డ్, గాడ్ ఓన్లీ.
1: ఈ లౌకికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై ఇంతనే మనం ముగించుకోతున్నది.
2: All worldly friends limit themselves with these three things. Hello, how are you? Goodbye.
1: Kani Bhagavantudu hello anadu, how are you anadu, goodbye in cheppadu.
2: God will never say hello, how are you, goodbye.
1: Kani Bhagavantudu cherinanta varaku kudanu tanaku aanandamu bhaktuniki aanandam.
2: When once you join one with God, you will be happy and he will be happy.
1: కాని ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు.
2: When there is separation, God would not stay, but he feels sad.
1: ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు?
2: Why the individual is going in
1: wrong? ఎందుకు ఈ సత్యాన్ని మర్చిపోతున్నాడు?
2: Why has he forgotten?
1: దివ్యత్వానికి దూరం అవుతున్నాడు?
2: Why has he distanced from divinity?
1: పవిత్రతను కోల్పోతున్నాడు?
2: Why has he lost
1: his faith? అని చాలా బాధపడుతుంటాడు.
2: So feeling he feels.
1: ఇది కూడా భగవంతుని నిమిత్తం కాదు, భక్తుని నిమిత్తమే.
2: God feels sad for devotee.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కానీ నీ కోసమే.
2: Whatever that is said, whatever that is done, whatever that is seen, it's for you.
1: కనుకనే ఈ సెపరేషన్ అనేటువంటిది చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి.
2: సెపరేషన్ ఇస్ అన్బేరబుల్ ఫర్ ది ఇండివిజువల్.
1: రాముడు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు.
2: రామ, లక్ష్మణ, సీత ఒబేయింగ్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ వెంట్ టు ద ఫాదర్.
1: కానీ దారి నడిచి ఎండకన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
2: సీత నెవర్ వాక్ దట్ లాంగ్ డిస్టెన్స్. She felt very much tired.
1: Chitrakuta parvanappudu poyaru.
2: They reached Chitrakuta top.
1: Oka chettu kinda kurchoni
2: they sat under it.
1: Ramana cheppadu, Lakshmana oka parnasara niyaminchudayana annadu.
2: Rama said, Lakshmana, build some kind of hut there.
1: Ekkada swami annadu.
2: Where swami?
1: Neeku ekkada ishtamo akkada cheyi annadu.
2: You can build the hut wherever you like.
1: Ee kathinamainatundi vaakunu thanu bharinchukolekapoyadu.
2: Lakshmana could not bear these harsh words.
1: Naa ishtam naaku veriga unda?
2: Do you have my own?
1: Nee ishtame naa ishtamu.
2: Your likes are my
1: likes. ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు.
2: ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఆఫ్ మై ఓన్.
1: నేనేం తప్పు చేశాను?
2: వాట్ మిస్టేక్?
1: ఇష్టమైన చోట నిర్మించమంటున్నావు.
2: యూ వాంటెడ్ మీ టు బిల్డ్ వేర్ ఐ
1: అని రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు.
2: హీ వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్ బెండింగ్ హిస్ హార్ట్.
1: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
2: సీత వాచ్డ్ ద సీన్.
1: లక్ష్మణ, ఎందుకు నీవంత విలపిస్తున్నావు?
2: లక్ష్మణ, వై ఆర్ యూ క్రైయింగ్?
1: మీ అన్నగారు ఏమన్నారు?
2: వాట్ ఇస్ దట్ యువర్ బ్రదర్ సెడ్?
1: ఏమీ తిట్టలేదు, కొట్టలేదు కదా.
2: హీ డిడ్ అక్యూజ్ యు, హీ డిడ్ బీట్
1: యు. ఇంత విలపించడానికి మూల కారణం ఏమిటి?
2: Why are you crying like that?
1: Talli,
2: mother.
1: Kottina naaku santoshame, tittina naaku santoshame, nayani maatram edabaatu jarugadu.
2: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
1: Rama ishtame naa ishtamu.
2: His likes for my life.
1: Kaku naa ishtamu ani cheppadu. Intakante edabaatu naaku vere em kavali.
2: He left to my choice. Isn't that separation?
1: Ee edabaatu yokka sokaanni nenu bharinchukolenu.
2: I can't bear the suffering of separation.
1: Chusara. ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
2: దట్ ఈస్ ఇంటెన్సిటీ దట్ ద డివోటీ ఫీల్స్ అన్బేరబుల్ టు బేర్.
1: దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు.
2: వన్ షుడ్ నాట్ బి అవే ఫ్రమ్ గాడ్.
1: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
2: యువర్ ఫీలింగ్ షుడ్ నాట్ బి కాంట్రాడిక్టరీ టు దైవ.
1: మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
2: యువర్ థాట్ షుడ్ నాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద డివైన్.
1: ఏకంగా ఉండాలి.
2: What should be one?
1: ఈ జగత్తు నేడు ఉండవచ్చును, రేపు పోవచ్చును.
2: The world may last today and may vanish tomorrow.
1: కదిలిపోయే మేఘములే.
2: They are all passing clouds.
1: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
2: The relationship between the individual and God are like object and the reflection.
1: ఇది సత్యమైనటువంటిది.
2: It is true.
1: ఇది నిత్యమైనటువంటిది.
2: Eternal.
1: నిత్యశుద్ధ బుద్ధమత్యమైనటువంటిది.
2: It is pure, unsullied, unpolluted, pure.
1: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
2: This Veda says.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
2: దిస్ వేదా సేస్ ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, ఇట్స్ ఎటర్నల్, నెక్టరైన్, ఇమ్మోర్టల్, ఎవర్ సక్సెస్ఫుల్.
1: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
2: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేద.
1: గాయత్రి చాందస్వామి మాత అన్నారు. ఈ ఛందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
2: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఛందస్ ద మీత.
1: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థనలు చేస్తారు లోకంలో.
2: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
1: ఒకటి వర్ణన,
2: వన్ ఇస్ డిస్క్రిప్షన్,
1: రెండవది అర్పితము,
2: సెకండ్ సరెండర్ ఆఫరింగ్,
1: మూడవది ధ్యానం,
2: థర్డ్ విజ్డమ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
2: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
1: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
2: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
1: ఓం
2: ఓం
1: భూ
2: భూ
1: భూ శువః
2: శువః
1: శువః
2: శువః
1: తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య
2: దేవస్య
1: ఇవి వర్ణన.
2: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
1: ధీమహి అది ఏ ధ్యానము.
2: ధీమహి దట్స్ విజ్డమ్.
1: దియో యోన ప్రచోదయాత్ ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. దియో యోన ప్రచోదయాత్ బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతున్నాను.
2: దియో యోన ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ దట్ పర్మనెంట్ నాన్-డ్యూయల్ విజ్డమ్.
1: ధ్యానము ప్రార్థన.
2: And one is the prayer, other is surrender.
1: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
2: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్
1: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
2: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
1: ఓ భగవంతుడు నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
2: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ ఓ గాడ్ యువర్
1: నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
2: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్ ఓ గాడ్ యువర్ మైండ్.
1: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
2: We have a son at home.
1: వాడు స్కూల్ పోతుంటాడు.
2: He's going to school.
1: అతను వచ్చి నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్ కోట్ కుట్టించకూడదు అన్నారు.
2: ద బాయ్ వుడ్ నాట్ కమ్ టు హిస్ ఫాదర్ అండ్ సే ఓ ఫాదర్ యూ హావ్ సో మెనీ కార్స్ సో మెనీ హౌసెస్ వై డోంట్ యూ గివ్ మీ వన్ బుష్ కోట్.
1: కానీ అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు.
2: వెల్ దట్ సచ్ డిస్క్రిప్షన్ వాంట్
1: అప్లై. హక్కుతో నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్ కోట్ కుట్టించు.
2: The son will demand father with the right. I don't know whether you have car or residence. I want bush coat.
1: Adiye daivam yokka hakku.
2: That's the right.
1: Bhaktuni yokka hakku.
2: That is the right of a devotee.
1: Bhagavantuni o anugraha swaroopuda, akanda swaroopuda, vishala swaroopuda, karuna swaroopuda, prema swaroopuda ee vidhanga varninchukoddu. Neeku prema undo ledo naaku maatram idi nerveerchali. Idi tappindi kaadu.
2: You should not go on praising God. Oh God, your embodiment of very great.
1: దైవమును అంతటి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
2: You be ready to ask and pray to God with all the right.
1: భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి?
2: Whom else would you ask other than?
1: సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
2: You have every right on God.
1: అందువల్లనే నేను పూర్వం చెప్పాను.
2: భగవాన్ said,
1: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
2: And in fact, the హృదయ is born.
1: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
2: And Hrudaya is the son of Atma.
1: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
2: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ హృదయ.
1: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
2: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
2: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ద గ్రేట్ గ్రాండ్ సన్ బాన్ టు దిస్ మైండ్.
1: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
2: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ ద గ్రేట్ గ్రాండ్ సన్.
1: మైండ్ గ్రాండ్ సన్.
2: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్.
1: హృదయము సన్.
2: హార్ట్ హృదయ
1: ఎవరికి? ఆత్మకి.
2: రిలేటెడ్
1: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు ఆ మనముడు ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే.
2: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్ బాండ్.
1: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
2: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి.
1: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
2: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
1: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
2: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్
1: గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్ కు వస్తుంది.
2: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson.
1: Grandson yokka ku kudanu great father yokka property ne vastundi.
2: Grandson also has got equal share in the property of the grandson.
1: Sonnukunu father yokka property ne vastundi.
2: Son has right on his father.
1: Ee purushkarinchukoniye bible nandu kudanu I am the messenger of God annadu.
2: Basing on this in the bible it is said
1: sharirika sambandhamaitundi ganukane messenger ga pettadu.
2: As it is only physical relationship it is said
1: manasikapudu
2: when we look
1: I am the son of God annadu.
2: Psychologically the mental realm he said I am the son of God.
1: Tarvata atma bhavam tho I and my father are one annaru.
2: With the feeling of the spirit and atma he said I and my father are one.
1: Kanukane manam dehabhimanam tho jeevudu devudu ni bhedam pettukochunu.
2: With the body attachment you may consider separate from God.
1: Manasika abhimanam cheta nee yokka sambandhame nenu nee amshame nenu.
2: At the mental realm you may feel that I am your spark.
1: ఆత్మ సంబంధం నీవు నేనే నేను నీవే.
2: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ది స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
2: వీ హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్.
1: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
2: ఇట్స్ నాట్ ద ప్రాపర్ పాత్.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
2: ఆల్ స్పిరిచువల్ పాత్
1: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకోలేకుండా
2: ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ true relationship.
1: ఏ నాటికైనా మనం ఒక్కటి కాదు.
2: Any day we will never become one with God.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
2: When once you understand the truth, doesn't matter where you
1: are. కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
2: your son may be studying in America.
1: నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
2: You'll be sending money to your son by money order.
1: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
2: Your son is there in America.
1: ఇంటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
2: What is the relationship? It's a relation of the heart.
1: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
2: We should have this intimacy.
1: నీ ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే.
2: యూ మే బి ఎనీవేర్, యూ మే డూ ఎనీథింగ్, యూ మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: నా దైవం ఒక్కడే.
2: My God is one.
1: ఆ దైవమే నాకు సంబంధము.
2: I am related.
1: ఈ దేహానికి కలిగిన సంబంధం అంతా కూడాను ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
2: The body relationship is only physical, worldly attachment, nothing to do with the spiritual.
1: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
2: Here is the master.
1: ఆ మాస్టర్ ఒక్కడే.
2: Master is one.
1: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
2: Wife will come and say, ఏమండి సార్.
1: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
2: Son will come and say, father.
1: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
2: Daughter-in-law will say, uncle.
1: మనమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
2: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్పా.
1: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామా అని పిలిచినా, మనమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
2: After all, one may call him sir, one may call father, grandpa, whatever may be.
1: ఈ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
2: Basing on the body relationship, they call that.
1: ఈ దేహం చేతని ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
2: It's only the body, the vesture, that brings all differences.
1: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాస్త్రం కాదు.
2: We should never go by this body attachment.
1: మరణపు కొంప.
2: It's a dirty one.
1: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
2: Afflicted by disease.
1: జాత సంచలనము పొందు దుంప.
2: It perinates.
1: భవసాగర మీద గలేని కంప.
2: It cannot cross
1: the water. నేను స్థిరమని నమ్మబోకు మనసా.
2: ఓ మై నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్.
1: హరి పాదములు ఆశ్రయించవే.
2: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
1: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
2: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్
1: దేహాభిమానంతో నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
2: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహాభిమానం ఉంటుంది, పోతుంది.
2: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
1: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
2: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
1: అది ఏ సత్యము నిత్యమైనటువంటిది.
2: దట్ ఇస్ ట్రూత్ అండ్ ఇటర్నల్.
1: అట్టి సత్య నిత్యమైనటువంటి సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
2: వీ షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
1: శ్రవణం,
2: లిసనింగ్,
1: కీర్తనం,
2: సింగింగ్,
1: విష్ణు స్మరణం.

0: నివేదనం
1: సరెండర్.
0: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
1: When can you surrender? There should be friendship.
0: స్నేహం అయిపోయిందే ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
1: Then once there is friendship, there will be offering.
0: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు చెప్పు.
1: In fact, this friendship is the penultimate one.
0: భగవంతుడితో friendship కావాలి.
1: We should develop friendship towards God.
0: Near గా మనం ప్రయత్నం చేయాలి.
1: We should be near and near to God.
0: తక్షణమే తన యొక్క డియర్నెస్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది.
1: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
0: ఆ డియర్నెస్ గాలి.
1: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
0: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారవుతుంది.
1: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
0: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సలుపుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్.
0: సాధనే అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ నీడ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
1: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
0: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ ఆత్మిక రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
0: అది ఏ బ్రహ్మ.
1: That's Brahma.
0: అది ఏ విష్ణువు.
1: That's Vishnu.
0: అది ఏ ఈశ్వరుడు.
1: That's Ishwara. అంత
0: తానే.
1: Everything God.
0: సృష్టి స్థితిలయములకు మూల కారణం భగవంతుడు ఒక్కడే.
1: The creator, sustainer and annihilator is God himself.
0: కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు.
1: We can't consider the creator, sustainer and the destroyer.
0: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: That Bhagavan tells us often.
0: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి?
1: What is జీ?
0: జనరేషన్ అనే పుట్టుక.
1: జనరేటర్ బట్
0: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
1: ఓ ఆర్గనైజర్
0: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి ఆర్గనైజర్ ఫర్ ద జనరేటర్.
0: డిస్ట్రక్షన్ చూసారా? సృష్టి స్థితి లైములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుండాలి.
1: సో జనరేషన్ ఆర్గనైజేషన్ డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
0: సృష్టి స్థితి లయము
1: దట్ వాట్స్ కాల్ జనరేషన్.
0: అది జీఓడి.
1: That is G-O-D.
0: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుండాలి.
1: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
0: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయమునకు ఇంకొకడు కాదు.
1: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
0: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లేబుల్ మూడింటి ఎందు ఉండాలి.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
0: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
0: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
0: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని బోధిస్తూ వచ్చింది.
1: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: అందరూ ఆచార్యులు.
1: దేర్ ఆల్
0: ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
0: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
1: శంకరాచార్య వెన్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
0: స్వామి నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
1: ప్రేక్ ఈశ్వర స్వామి పాడన్ త్రీ ఆఫ్ డిస్టెన్స్.
0: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
1: ఆదిశంకర ఫస్ట్
0: ఆర్యాంబ కుమారుడు.
1: అండ్ సన్ ఆఫ్ ఆర్యాంబ.
0: అక్కడ వెళ్ళి
1: హ్యావింగ్ గాన్ దేర్
0: స్వామి,
1: స్వామి
0: నా పాపాన్ని క్షమించమని కోరాడు.
1: ఫర్గివ్ మై సిన్స్ హి సెడ్.
0: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
1: వాట్ ఇస్ ద సిన్ హి ఇంక్వైర్డ్.
0: విధో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
1: వీ కెనాట్ డిస్క్రైబ్ బై వర్డ్.
0: నీకు వర్ణించడానికి భాష లేదు.
1: దేర్ ఇస్ నో లాంగ్వేజ్ దట్ డిస్క్రైబ్స్ యువర్ డివినిటీ.
0: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
1: ద మైండ్ హ్యాస్ నో రైట్ టు కాంప్రిహెండ్.
0: అది నేను చెప్పాను.
1: దట్స్ వాట్ ఐ సేడ్.
0: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ వినేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
1: బట్ హ్యావింగ్ కమ్ టు కాశీ ఐ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ యూ ఇన్ వేరియస్ నేమ్స్.
0: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
1: హ్యావింగ్ సెడ్ దట్ యూ కాన్ బి డిస్క్రైబ్డ్ ఆర్ నరేటెడ్ బట్ ఐ వెంచర్ టు డూ ఇట్.
0: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి, ఇది పాపం.
1: ఐ థాట్ వన్ థింగ్ అండ్ ఐ స్టార్టెడ్ డిక్లేరింగ్ అనదర్. ఇట్ ఇస్ ద సేమ్.
0: సర్వత్రా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
1: యూఆర్ ఆల్ పర్వేసివ్.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వశక్తిమయుడు.
1: ఆల్ పవర్ఫుల్
0: అని నేనే వర్ణించినాను.
1: ఐ డిస్క్రైబ్ యు లైక్.
0: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
1: బట్ ఐ వాక్డ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్.
0: ఇది పాపం కాదా?
1: ఇజంట్ దట్ ఎ సేమ్?
0: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
1: And God is everywhere. Why should I come to Kashi?
0: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి, ఇది పాపం.
1: So feeling is one thing, action is different. It is, isn't that the same?
0: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: It only means the thought, word and deed should be perfect
0: unity. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: is only wicked man who observes disharmony in
0: ee vidamainatundi yokka manchi chettala yokka guttimpunu prajalu kuda nirupinchese nimittamai aalashankarnu kudanu ee vidamaina prabodham chestu vachadu
1: to tell the humanity what is correct what is wrong Adishankara started teaching like this
0: ఆనందలహరి కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వము గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
1: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆదిశంకర స్పీక్ ఆఫ్ దిస్ ఇంత
0: ప్రబోధించినటువంటి శంకరులు వారే
1: శంకర
0: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు
1: ఎంటర్డ్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఫైనలీ

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకనొక సమయంకు భక్తుడిగా మారిపోతాడు.
1: ద వన్ ఆఫ్ విజ్డమ్ ఎట్ వన్ టైం బికమ్స్ ఎ డివోటీ.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్ డివోషన్.
0: అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవడం ఇవన్నీ కొన్ని ప్రాకృతమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గము.
1: ఇట్ స్టెప్స్ ఇట్ దే ఆర్ ది స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఎంక్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యూ ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యు మేక్ వర్డ్
0: దీని లోపలి జీ ఓ డి గాడ్ అని పెట్టావు.
1: హియర్ యు హావ్ దిస్ వర్డ్ జీ ఓ డి గాడ్.
0: తర్వాత డి ఓ జి డాగ్ అని పెట్టావు.
1: దేర్ యు సే డి ఓ జి డాగ్.
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యు
0: మేక్ ఈ పదములు సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యు టు సెంటెన్సెస్.
0: దేర్ ఇస్ గాడ్ అంటాం.
1: యు సే దేర్ ఇస్ గాడ్.
0: నో గాడ్ ఈజ్ నో వేర్ అంటాం.
1: దెన్ యు సే గాడ్ ఈజ్ నో వేర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదం ఎక్కడ నుంచి వచ్చేది?
1: వెల్ హౌ డు యు కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్
0: గాడ్ ఈజ్ నో వేర్?
1: గాడ్ ఈజ్ నో వేర్.
0: నో ఎన్ నో
1: నో ఎన్ నో
0: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ వేర్
1: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ.
0: ఈ డబ్ల్యూ నో చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది.
1: జాయిన్ ద డబ్ల్యూ విత్ నో నౌ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది.
1: ద వెరీ సెంటెన్స్ గాడ్ ఈజ్ నో వేర్ బికమ్స్ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: మ్యాజిక్.
1: ఇట్ ఇస్ ఓన్లీ జిమిక్స్ ఆఫ్ ది వర్డ్.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: Namani smaristu raval tarpadi anta okkate.
1: You start beginning to chant the name of one God and you feel everything being the same.
0: Annindi yoka ekatvani manam andukovali.
1: You understand the underlying principle of unity.
0: Idi nijamaina sadhana yokka gamyamu.
1: This is the goal of the
0: idi sadhana yokka lakshyamu.
1: This is the aim of spiritual
0: idi sadhana yokka saramu.
1: It is the essence of spiritual practice.
0: Ee vidhanga manamu enni paadukala pooja chesinappatikini ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడా ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్
0: అయితే దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్
0: వన్. తిరిగి అంత్యం వరకు కూడా ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డకుడు పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అంటుంది.
1: కోహం హుయమాయ హుయమాయ.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది?
1: ఇట్ లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హుయమాయ. వెన్ డు యూ అండర్స్టాండ్?
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ స్టెప్ ఇన్ టు క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం.
0: విశిష్టాద్వైతం నుంచి కూడా అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం టు నాన్ డ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి ఇది? బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము అన్నారు.
1: స్ప్రెడ్.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: ద్వారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. ద్వారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతంలో ద్వైతము విశిష్ట అద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ ఫోర్ ఇన్ నాన్ డ్యూయలిజం ద డ్యూయలిజం ద క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం హావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యుల వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తునికి అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగినటువంటి మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హు ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్డ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఈస్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణములు వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దేర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యూ ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విత్ ఇన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ది బ్లిస్ విత్ ఇన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఏ వాల్యూలెస్.
0: నగలు పెట్టినట్టు.
1: జస్ట్ జ్యూవెల్స్ ఆర్ ఇన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ ఇన్ ది బాడీ.
0: చిక్కింది కదా అని పోతే ఇనుపెట్టులో ఉండేటువంటి వాడికి లభించము.
1: ఇఫ్ యు కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాచిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుపు పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యూవెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటుంది.
1: బాడీ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యూ దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ట్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యూ ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ స్పీడ్. ఒరే
0: పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సిన నా దగ్గర ఉంటుంది అది రండి.
1: ఓ మై క్యాబ్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యూ హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైర్ asking, praying, I'll give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో.
1: What costly things he is going to give.
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైతానందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: I want that non-dual bliss. I want that eternal bliss. And that I want that bliss.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు. పరిమితమే లేదు.
1: ఇట్ ఇస్ నో బౌండరీ.
0: కనుక ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీ.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: అండ్ స్టాండ్
0: సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly educated.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: They read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: They know many things.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: చదువులన్నీ చదివి
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being so intelligent,
0: మరిది తన్నెరుగుడు మందమతుడు,
1: having studied, having been so intelligent,
0: ఎంత చదువు చదివి,
1: in spite of
0: ఏనీతి ఉన్నను దీనుని గుణము మారలేడు.
1: In spite of all high education, the mean man will never
0: change. తరచి చదువు చదువ,
1: in fact the all
0: తర్కవాదమే కానీ
1: involves in
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: Your study will make you to argue, but you will not have moral.
0: చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదువాలి.
1: At all having studied lifelong, ultimately you have to die. Study to be mortal.
0: అమృతస్య పుత్రః.
1: You are the son of immortality.
0: శృణ్వంతరిష్టి అమృతస్య పుత్రః. నీవు అమృతపుత్రుడైనా.
1: You are the son of immortality.
0: అట్టి అమృతత్వాన్ని నీవు చూచుకో.
1: Understand that.
0: అట్టి అమరత్వాన్ని నీవు పొందు.
1: Be immortal.
0: అట్టి ఆనంద స్వరూపాన్ని నీవు నొందు.
1: Be the form of bliss.
0: ఇలాంటివి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం?
1: When these are taught to you, why do you forget?
0: కదిలిపోయేటువంటి మేఘముల వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: You are after the passing clouds.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్. నా బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని క్రమక్రమేణ మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: When all our efforts are directed in this way, you can understand the divinity in
0: experience. ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: You pay water tax to municipality for supplying water to you.
0: ఎక్కడో ఉన్నటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: When current is supplied to you, pay electricity bill.
0: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవెన్ ఇఫ్ యు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్, యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురుతో ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: God has given us the sunlight, lighting the world.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: We have downpour of rain.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: What tax you are paying?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం.
1: God has given all these things freely.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటిది అర్పితము.
1: That tax is
0: అర్పితమే ట్యాక్స్.
1: Offering yourself.
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: Is the tax you are
0: paying. మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: You should offer your property, your family, your belonging, everything, including yourself, the Atma.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: Where from you got this family?
0: నీవు కల్పించుకుందే కదా.
1: Is of your creation.
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: You wanted, so you married.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: Later you had children.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: Family has grown.
0: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: If you say, Swami, I can't bear the burden of the family, whose mistake is it?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదే.
1: Is of your creation, not of God.
0: కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
1: When it's of your own creation, you have to solve.
0: ఈ కష్టములంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: All the difficulties are of
0: your making. ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: God gives good.
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
1: You are not receiving precious.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: You don't listen to good words even though they are said
0: wholeheartedly.
1: You pay heed to all horrible words.
0: ఇట్టివారు నన్ను ఎరుగంగా నేత్తురా.
1: Such people, can they ever know me?
0: ఎంత తెలివియున్న ఏమి ఫలము.
1: What is the use of your intelligence?
0: ఏమి ఫలము.
1: What is the use of it?
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: Though it is said openly, you don't listen to good things.
0: చెడ్డ మాటలంటే చెవి నియరు.
1: Bad words immediately
0: get in your ear. డైరెక్ట్ గా పోయి చేరిపోతాయి ఈ రంధ్రంలో.
1: Bad words will go directly into your ear.
0: మంచి మాటలు దిన్నము చెప్తున్నప్పటికి కొంచెమైనా శోకం అక్కడ.
1: Though good words are said repeatedly, you don't listen to them.
0: కనుక మనం చేయవలసింది ఏమిటి?
1: వాట్ షుడ్ వి డూ నౌ?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ.
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి.
1: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్.
0: సమీపత్వానికి పోవాలి.
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: ఇన్ ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: గాడ్ డజన్ వాంట్.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: ఇట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమే.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిస్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: ఇన్ ప్రాక్సిమిటీ యు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ అఫెక్షన్.
0: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు,
1: వెన్ యూ వాంట్ టు బి క్లోజ్ టు గాడ్,
0: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
1: యూ డోంట్ నీడ్ టు
0: గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
1: నాట్ రైట్.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి.
1: అండ్
0: ఇది లౌకికమైన తృప్తి. ఇది ప్రాకృతమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్స్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి.
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమానందం.
1: సుప్రీం బ్లిస్.
0: యోగానందం.
1: అద్వైతానందం. నాన్ డ్యువల్.
0: సచ్చిదానందం.
1: ఎటర్నల్.
0: అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీ యందే ఉంటుండది.
1: దట్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీ యందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ విత్ ఇన్ యూ హ్యాస్ టు ఎమనేట్ ఓవర్ ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్తశుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత.
1: And
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ సంకల్పంలో పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
1: ఇఫ్ యూ డెవలప్ సీక్రెట్ థాట్స్, దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
0: మన సంకల్పంను పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
1: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
0: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
1: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
0: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
1: హీ గివ్స్ వన్ లెటర్ టు.
0: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
0: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
0: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంతా ఉల్లాసపరుస్తుండాలి.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
0: రెండో ఇంకో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రై.
0: వాడు దీనికి ఏడుపంత వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మ్యాన్
0: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపు అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ది లెటర్ మేడ్ దెం క్రై.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఈస్ లైక్ దాట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకి కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: If you follow the truth, you will have the happiness.
0: సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటారు.
1: When you follow satya, the truth, lakshmi, wealth will follow.
0: ఇంకా రెండవది ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది.
1: Jealousy, that will make you miserable.
0: ఈ యొక్క జలసి అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జలసి.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జలసి.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని.
1: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూ విల్ లెర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: And your behavior depends on your
0: destiny. Ante karmanusaranga vastuntundadi.
1: You act basing on your karma.
0: Ante sankalpam chethe koodukuntundadi.
1: The fate is based on the
0: pavitramaina sankalpam chethe karma aachariste meeku sanduvamu sanandanga kalustundi.
1: If you do every activity with the sacred thoughts, you'll be successful in every action.
0: Durbhavamu chethe ee sankalpanni koodchukunte malagatta dukkhanni andistundi.
1: If you have wicked thoughts and wicked feelings, you'll be miserable.
0: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుకని అన్ని బలములు కూడా అంటే దైవ బలం చాలా గొప్పది.
1: అఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము,
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము, సర్వ బలము నుండి.
1: With all the forms of strength,
0: daiva balamu leka dasudagunu.
1: If we don't have the strength of God, support of
0: God, karnudantati vaadu kadapatike emayye.
1: If we don't have support of God, what happened to Karna?
0: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: హీ సో స్ట్రాంగ్.
0: బుద్ధి బలం ఉంటుండాలి,
1: అస్త్ర
0: బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి,
1: పవర్ఫుల్
0: శాస్త్ర బలం ఉంటుండాలి,
1: నాలెడ్జ్.
0: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేకపోయింది.
1: హి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ద వెపన్రీ, ద ఇంటెలిజెన్స్.
0: కి పతనం అయిపోయాడు.
1: అల్టిమేట్లీ రూయిన్ హింసెల్ఫ్.
0: దేహ బలము బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యు మే బి ఇంటెలిజెంట్, యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వి షుడ్ ట్రై ఫర్.
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమలు మనకు చేకూరుతాయి.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనదిగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: వెన్ వన్స్ యూ ఎంటర్టైన్ సాక్రెడ్ థాట్స్, యూ విల్ బి స్పిరిచువల్.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్య ఫలం చేత
1: because of the merit of the past life,
0: పవిత్రమైన ప్రాప్తి మనకు లభ్యమించింది.
1: Because of the merit of the several of the past life,
0: పవిత్రమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: Make use of proper use of this.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: When once you make proper use,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: If you misuse, you will lose this chance.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: Is everywhere.
0: అదే మనం చెప్పాను.
1: What భగవాన్ సిద్ధార్థ అంటే
0: మనములో ఉన్నాడు, భవనములో ఉన్నాడు.
1: Is in a mansion.
0: బాటలో ఉన్నాడు.
1: Is in a path.
0: ఆటలో ఉన్నాడు.
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్?
0: ఆటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్?
0: మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ వర్డ్?
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇట్టులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్?
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కుయుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యూ షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పాత్ ఆఫ్ యోగ.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: దినదినమునకు ఒక్కొక్క సంవత్సరమునకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కాని నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
1: బట్ భగవాన్ doesn't desire increase in numbers.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: It's not an increase in the number of
0: పాదుకులు. భావం పెరగాలి.
1: That paduka feeling should increase.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు,
1: those that have come for paduka puja,
0: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
1: They are still worldly and worldly.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ wisdom
0: తెలుసుకోవటం లేదు.
1: But you're not understanding.
0: స్వామి తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: They thought the Swami eat. And therefore they brought so many sweets there.
0: Dry fruits anta tecchi aa shed lo pettesaru.
1: They brought all those things there and then.
0: Apples, bananas, ivanni tecchi aa shed lo pettesaru.
1: All fruits are kept there in the shed.
0: Poornachandra halanta kuda ee tindlitone cheripoyi untundadi.
1: All Poornachandra auditorium is full of these sweets and fruits.
0: ఏం నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు?
1: Do you think Swami is Kumbhakarna? No.
0: ఏ అన్నమైనా కూడా నేను తినను.
1: భగవాన్ డజంట్ టేక్ ఫుడ్
0: ఆల్సో. అలాంటి పరిస్థితిలో ఈ తిండ్లంతా ఎందుకోసం తెచ్చారు?
1: When Swami doesn't eat rice food, what are these fruits and sweets?
0: దీన్ని సరి చేయటంకు ఈ పంటంతా వేరు చేయడానికి ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 పిల్లలంతా పెట్టి చేయవచ్చు.
1: Swami made boys to work to categorize, to separate, to segregate fruits and sweets there.
0: ఎంత కాలం పడితే ఈ కాలంలో ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: ఐ డోంట్ హావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంత కొంతమంది ఒక టవల్, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: వెల్ స్వామి డజంట్
0: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: Bring the bed sheets, they can be given there in the hospital.
0: అది కూడా స్వామి చెప్పారు మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి.
1: Because Swami said don't start giving tomorrow.
0: నేను ఏది ఆశించను.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్.
0: ఆశించేది ఒక్కటే ఒక్కటి.
1: He wants only one thing.
0: అది ఏ నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమ.
1: That is pure, selfless, steady love.
0: అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు.
1: భగవాన్
0: నకసిక పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
1: When he doesn't desire, why do you bring?
0: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఈ విధమైన బాధ్యతంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీ ఈజ్ జస్ట్ గివింగ్ us these responsibilities.
0: నిన్న రథం అని చూపించారు. నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్స్.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, hrudaya, is his chariot.
0: నీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: When your sacred heart is there, he doesn't need that golden chariot.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం అన్ని ముక్తి చేరి తెచ్చి పెట్టారు.
1: Today they brought this సింహాసనం.
0: నాకు ఏమి కళాతూరికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach.
0: ఇలాంటివంత ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
1: Bhagavan doesn't like them.
0: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: Swami likes only one thing, that is your love.
0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకపై మీరు తీసుకురాకండి.
1: ఆల్ దీస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ డోంట్ బ్రింగ్.
0: విధాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: Bhagavan doesn't like those chariots.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, hrudaya, is his chariot.
0: మీ పవిత్రమైన

0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంకా పైన మీరు తీసుకురాకండి.
1: ఆల్ దీస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ డోంట్ బ్రింగ్ హియర్ ఆఫ్టర్.
0: ఇదంతా కూడా గూరు ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: ఆల్ దిస్ ఇస్ భూ, దిస్ మెటీరియల్.
0: నాకు కావాలి
1: సువహ,
0: అది మన జ్ఞాన తత్వము.
1: దాట్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అదే పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సీక్రెట్ విజ్డమ్.
0: జ్ఞానాదేవతి కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
1: గెయిన్ ఎక్స్పీరియన్స్.
0: ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్ దానికి
0: అర్పితమే చాలా ప్రధానమైనటువంటి.
1: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే,
1: దట్ ఆఫరింగ్ మీన్స్
0: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
1: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అట్టనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
1: ఉన్నతమైన
0: స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరము.
1: యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల
1: మార్నింగ్ పండిట్ జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హి సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి, ఒక తేనె గురించి చెప్పాడు.
1: హి ఆల్సో మెన్షన్ అబౌట్
0: ది ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
1: బికాజ్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: అండ్ ఇట్ ద హనీ బీ దట్ బ్రింగ్స్ హనీ ఫ్రమ్ డిఫరెంట్
0: ప్లాంట్స్. అనేక పుష్పముల నుంచి, వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేరుస్తుంది.
1: హనీ బ్రాట్ ఫ్రమ్ కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఈస్ కెప్ట్ అట్ వన్ ప్లేస్.
0: అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: అండ్ ఇట్ క్యూర్స్ ఆల్ డిసీజెస్ హనీ.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఇస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: యూనిటీ
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ ద ప్యూరిటీ.
0: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: వెన్ ద హార్ట్ ఎంజాయ్స్ ప్యూరిటీ, ఇట్ జాయిన్స్ డివినిటీ.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు. కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండు రెండు ఆచరణలో
1: పెట్టడం మెనీ టైమ్స్ బట్ యూ డోంట్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: ఇట్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ థింగ్ దట్ ఈస్ హర్డ్ అండ్ డెడ్.
0: అంధకారం వెళ్ళ అతమారునే చూడ వస్తున్న దీపపు వార్త వలన.
1: బై అనౌన్సింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్.
0: రోగ పీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత.
1: బై లిసనింగ్ టు ద మిస్టర్ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్.
0: నిర్పేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్నయంత.
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిసనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్.
0: ఎత్తపోతుంది
1: ఇదంతా.
0: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు.
1: బై రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ.
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి.
1: టు డిస్పెల్ ద డార్క్నెస్ యూ షుడ్ లైట్ ఎ ల్యాంప్.
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్.
0: దానిని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్.
0: వర్ణించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డిస్క్రైబ్.
0: ఆరాధించు, అర్పితం చేయి.
1: ఆరాధన, వర్షిప్, అర్పిత, సరెండర్.
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది.
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ.
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి.
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం.
1: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్.
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్.
1: ద ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్.
0: అది ఏ దైవత్వము.
1: దట్ ఇస్ గాడ్.
0: ఈ ఒక్కొక్క జ్యోతి అందించమే అది జీవతత్వము.
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్.
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా రక్షిస్తుండాలి.
1: ఇట్స్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్.
0: వెలిగిస్తుండాలి.
1: వేర్ ఇస్
0: వెలిగిస్తుండాలి.
1: ఇట్ ఇస్ లైట్. ఇదంత
0: జీవన జ్యోతులు.
1: దట్ ఇస్ లైట్.
0: అది ఆత్మజ్యోతి.
1: అండ్
0: ఆత్మజ్యోతిని మనం అభివృద్ధి చూస్తుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి.
1: దిస్ ఇస్ ది లైట్ ఆఫ్ లైఫ్. దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ. అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ అండ్ ఇల్యూమ్ ఇన్ ద హోమ్.
0: మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి.
1: అండ్ దిస్ light this lamp
0: ee devajyoti kante prakashavantamainadi marokati ekatalo ledu.
1: And this light of love is greatest of all, nothing except
0: prema unda sarvamu akade untundadi.
1: Where there is love everything is there.
0: Kanuka
1: so
0: ee prema tattvanni meeru abhiruddhi parchukoni
1: develop love more and more.
0: ee prapancha sambandhamainadi panu chesinappudikini avi kudunu paramarthikamagaane maaripothayi.
1: Even the worldly activity would become spiritual if you have love.
0: Ee office ko pani chey.
1: Go to the office and do
0: work. Business chey, pani chey.
1: Do business and work.
0: Intlo dosham ledu.
1: No mistake.
0: Ee kutumbalu poshinchukovali.
1: You can maintain your family.
0: Anni chestukunu sarvakarma bhagavat prityartham aniga meer bhavinchandi.
1: Whatever you may do, offer to God to please him.
0: Anta bhagavat prityarthanga cheyali.
1: May every activity be pleasing unto God.
0: Adi nijamainatuvanti oka bhakti.
1: That is true devotion.
0: Ante gaani ee భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
0: భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి.
1: డోంట్ ఆఫర్ ఇన్

0: ఎక్కడైనా మీరు పోండి,
1: ఇగో ఎనీవే.
0: భగవంతుడికి ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు?
1: వై డూ యూ డూ ఆల్ దీస్ థింగ్స్?
0: మీకు అందరికీ తెలుసు,
1: యూ ఆల్ నో,
0: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
1: People go to Tirupati and they bring very big crowns.
0: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్నాయి ఈ నగలన్నీ.
1: And all these jewels make God also awkward and ugly.
0: నేచురల్ విగ్రహం చూస్తుంటే ఎంత ఆనందం వస్తుంది.
1: You'll be so happy if you watch that natural idol.
0: దాని అంతా ఎంతో మేకప్పులు చేసి ఇదో కప్పు మాదిరి బాగా చేసేస్తున్నారు.
1: It's the rest of the thing, jewelry, just makeup, and it's just.
0: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
1: Don't carry jewels. Anywhere.
0: అప్పుడు నీకంటే బీదవాడ భగవంతుడు?
1: Do you think God is poorer than you?
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
1: Why do you carry?
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
1: You, it's your narrow mindedness.
0: నీకు నేరో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
1: యు ఆర్ నేరో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: కానీ ఇది కంట్రాక్షన్ లవ్.
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ నేరో మైండెడ్ ఐడియా.
0: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు.
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్ జ్యువెల్.
0: ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెబుతున్నారు.
1: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
0: ఇవన్నీ కాదు ముఖ్యం.
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం.
1: And it is the charity which is the jewel to the hand.
0: సత్యం కంఠస్య భూషణం.
1: Truth is the jewel to the throat.
0: శ్రోత్రం చే భూషణం జ్ఞానం.
1: The listening to the sacred text.
0: ఇలాంటి నగలు మనం ఉంటుండగా ఇంకా దీనికి తగినటువంటి నగలు ఎందుకు మనం భరించాలి?
1: These jewels are there, why do you need other jewels?
0: కంఠానికి ఒకటి ఉంటుండాలి సత్యం అనేటువంటి జ్యువెల్.
1: And you have got this truth.
0: హస్తానికి ఒకటి ఉంటుండాలి ధర్మము దానము అనేటువంటిది.
1: And the charity. Charity and dharma are the jewels.
0: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు అదే చెవులు ఉంటున్నాయి.
1: Listening to sacred things is the jewel.
0: చెవులు సరైన కంకణాలు వేసుకున్నావు.
1: And you have got ear rings.
0: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు.
1: You have got the necklace.
0: చేతికి కంకణం ధరించావు.
1: You have got the
0: bangle. దీనికంటే ఇంకేం కావాలి?
1: What do you want?
0: ఇది ఏ సరైనటువంటి నగలు?
1: And these are the problems.
0: ఏదో పెద్ద వజ్రాల కిరీటము వజ్రం ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆడంబరాలకి ఏదో ఒక ఆట.
1: And all these jewels made up of diamond.
0: ఇచ్చేటువంటి వాళ్ళు సోవాళ్లే, తీసుకునే వాళ్ళు సోవాళ్లే. సో
1: those that offer, they speak of show.
0: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు.
1: They are not devotees at all.
0: తీసుకునేవాడు భగవంతుడే కాదు.
1: The one who receives is no God.
0: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు.
1: So God should not receive and devotee should not give.
0: ఇవ్వాల్సింది తీసుకోవాల్సింది ఏమిటి?
1: What is to be given, what is to be received?
0: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి.
1: Your pure love is to be offered.
0: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి.
1: And you should
0: ఈ రెండింటిని తీసుకోవటం ఇచ్చుకోవటం.
1: These are things to be transacted.
0: Give and take, give and take. Pure heart to heart.
1: It's only give and take, heart to heart connection.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
1: దట్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
1: అది ప్రాపర్ జ్యువెల్.
0: ఈ పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
1: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో బెగ్గర్.
0: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
1: గాడ్ ఈస్ బిగ్గర్ అండ్ నెవర్ ఎ బెగ్గర్.
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
1: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఏ బెగ్గర్.
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
1: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
1: వేరెవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
0: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
1: Teach here in Bharat.
0: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: కరెక్ట్ ఇట్, రెక్టిఫై ది మిస్టేక్.
0: ఇల్లు నువ్వు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
1: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్?
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
1: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్.
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
1: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్.
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: True spirituality is a connection between heart to heart, love to love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
1: This what we are supposed to do.
0: ఇకపైన ఈ విధమైనటువంటి తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ అంతా నిండిపోయింది.
1: The whole Purnachandra hall is full of these plates.
0: నేను నిన్ననే శ్రీనివాస్ కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై డు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెడతారు.
1: వాట్ ఆల్ దే ఈట్, దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
0: నేను ఏది తినను.
1: భగవాన్ డజంట్ ఈట్.
0: నేను తినేది వినేది ఒక్కటే.
1: వాట్ హి ఈట్స్, వాట్ హి లిజన్స్ టు ఇస్ వన్.
0: మంచి మాటలు వింటాను,
1: హి లిజన్స్ గుడ్ థింగ్.
0: మీ ప్రేమను తింటాను.
1: అండ్ హి ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్.
0: ఆ రెండింటిని నాకు అందించండి.
1: ఓ గివ్ పాస్ ఆన్ దిస్ టు.
0: ఇంకా మిగిలిన ఏది కూడా మీరు తీసుకెళ్ళాలి.
1: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్ ద రెస్ట్.
0: ఈ విషయాన్ని మాత్రమే చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
1: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యు మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లవ్.
0: ఈ భక్తితో ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
1: విత్ డివోషన్ అండ్ లవ్ యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
0: రాముడు
1: రామ
0: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు
1: ఎట్ట
0: పోయి చేరేది?
1: హౌ టు రీచ్?
0: అందరూ కూడా వానర్లే అక్కడ చేరిన వాళ్ళంతా.
1: ఆల్ మంకీస్ అసెంబుల్ దే.
0: ఎవరు వానర్లు?
1: హూ ఆర్ మంకీ?
0: తోకున్న వాడు వానరు.
1: వానర్
0: ఇస్పతి నరుడు.
1: వానర్ ఐస్ వన్ విత్ వాలా దట్ ఐ
0: వా నర.
1: వా నర.
0: వా అంటే వాలము.
1: వా మీన్స్ వాలము.
0: తగ్గట్టు ఇస్తే నరుడు అయిపోతుంది.
1: ద మూమెంట్ టైల్ ఇస్ గాన్ హి బికమ్స్ ఎ నర, ద హ్యూమన్.
0: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
1: వాట్ డిడ్ దే వాంట్?
0: హనుమంతుడు పరమ భక్తుడు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఎన్ డివోటీ.
0: స్వామి
1: స్వామి,
0: మీ నామే దీన్నంతా దాటించగలదు, ఈ సముద్రాన్ని దాటించగలదు.
1: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
0: అని మొట్టమొదటి రామా రామా రామా రామా అని రాళ్ళంతా వేశారు సముద్రంలో.
1: హి వెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామా రామా ఆన్ స్టోన్స్ and started dropping in the ocean.
0: Hanumanthu cheppinattu telina iraalanta
1: all the stones started floating.
0: Kaani etta avutundi? Ikkada oka raayi akkada oka raayi untu etta teeddaadtadu.
1: But here you find one boulder over there.
0: Rendittu cherchetvanti naamam emto danni prayatninchu purukanga saadhinchu.
1: It's another sacred name to join these two boulders.
0: Oka raayi paina ra, rendava raayi paina ma, rasu rendu cherthu vachesayi.
1: On one big stone they wrote ra, another stone ma, and both joined together.
0: Ee rendu cherthu attane inaadu manu sairam sairam sairam anukoni వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో?
1: సో ఇఫ్ యు గో ఆన్ డూయింగ్ సాయిరామ్ సాయిరామ్ దట్ వేర్ డస్ ఇట్ గో?
0: రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామా రెండు చేరిపోతుంటాయి.
1: వెన్ దీస్ టూ లెటర్స్ రామా రా అండ్ మా రెండు
0: సెపరేట్ మనం తెలుసుకోవాలి.
1: దీస్ థింగ్స్
0: ఆ యుక్తియే నిజమైన భక్తి.
1: దిస్ కైండ్ కరెక్ట్ ప్రొసీజర్ ఇస్ డివోషన్.
0: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
1: అండ్ ద ప్రొసీజర్ ఇస్ యోగ.
0: కనుకనే నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
1: హౌ షుడ్ వి చాంట్?
0: శాంతంగా స్మరించాలి,
1: పీస్ఫుల్లీ.
0: పవిత్రమైన భావంతో ఉండాలి.
1: సీక్రెట్ ఫీలింగ్.
0: అందరూ అడుగుతుంటారు స్వామికి 73 ఏళ్ళు ఇక్కడ ఉన్నారు.
1: స్వామి ఈజ్ ఏజ్ 73, హౌ ఈజ్ హీ?
0: నాదంతా కూడా మూడే మూడు పీలు. పీ పీ పీ.
1: స్వామి స్టాండ్స్ బై దీస్ త్రీ పీస్.
0: పీ ప్యూరిటీ.
1: ఫస్ట్ పీ ప్యూరిటీ.
0: రెండవ పీ పేషెన్స్.
1: సెకండ్ పీ పేషెన్స్.
0: మూడవ పీ పర్సివరెన్స్.
1: థర్డ్ పీ పర్సివరెన్స్.
0: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇట్లే ఉంటాను.
1: విత్ దీస్ త్రీ పీస్ ఇన్ హేమ్ హీల్ బి లైక్ దిస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్.
0: కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ పీస్.
0: ప్యూరిటీని పెంచుకోవాలి.
1: డెవలప్ ప్యూరిటీ.
0: ఇంకా శాంతం పెంచుకోవాలి.
1: డెవలప్.
0: ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
1: అండ్ పేషెన్స్ ఈజ్ యువర్ జ్యువెల్ ఆర్నమెంట్.
0: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
1: వితౌట్ పీస్ వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్?
0: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
1: లెట్ ది పీస్ బి ద క్రౌన్ ఆన్ యువర్
0: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
1: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
0: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి చేరిపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
0: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా,
1: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్.
0: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి,
1: గివ్ అప్ ది లో డిజైర్.
0: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్
0: సెన్స్. అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
1: అండ్ ఎవరీథింగ్ గెట్స్
0: క్లియర్. ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్.
0: చూడండి ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ యు కెన్ కట్ విత్ యువర్ ఫింగర్.
0: అన్నిటిని చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుండాలి.
1: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వెవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఏకత్వాన్ని మనం పెంచాలి.
1: Develop unity. Bring them together.
0: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకు అంత బలం వచ్చేస్తుంది.
1: There lies in
0: ఎవరితో ఏకత్వాన్ని? ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుతో ఏకత్వం చేయాలి.
1: Let all the world be one. Let the whole world be one with God.
0: ఏకం సత్వి ప్రభావదంతి అన్నారు.
1: Truth is only one.
0: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం is only letter, primal sound.
0: ఆ ఏకాక్షరమైనటువంటి యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
1: Let us go by this primordial sound. Om.
0: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి,
1: Let us go along the divine path.
0: ఈ సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి,
1: లెట్ అస్ గివ్ అప్ నారో మైండెడ్.
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
1: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్
0: చెప్పాడు. హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
1: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
0: చాలా మంచిది,
1: వెరీ గుడ్.
0: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
1: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
0: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడీ.
0: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
1: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీ.
0: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
1: ఇట్స్ నాట్ బిజినెస్ పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
1: హిస్ హార్ట్ అండ్ భగవాన్స్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
0: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
0: పోయిన వారము
1: లాస్ట్ వీక్
0: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
1: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
0: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్, ఆయుర్వేద డాక్టర్, అందరూ జాబులు
1: రాశారు.
0: స్వామి,
1: స్వామి,
0: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు.
1: వీ హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
1: Then Shettyar back to Madura immediately.
0: 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీల్లేదు.
1: He may not live till 10th.
0: ఈ లోపలే అతను మరణిస్తాడు అని చెప్పిన రాశారు.
1: He may die in between, in the meantime.
0: నేను చెప్పాను, అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
1: భగవాన్ సెడ్ హిస్ భక్తి డివోషన్ మై శక్తి మై పవర్.
0: నీతిగా పాపం ఆ దేహం ఎంత కృషించిపోయినప్పటికీ, ఎన్ని వ్యాధులు ఉండినప్పటికీ సహించుకొని భరించుకొని ఆ పేషెంట్ ఆ విధంగా వస్తున్నాడు పాపం.
1: దో హీస్ ఏజ్డ్ బాడీ ఇస్ ప్రీ ఓల్డ్ అండ్ సిక్ గెట్ హీస్ ఏబుల్ టు కమ్ హియర్.
0: ఆ భక్తియే అతన్ని రక్షిస్తుంది.
1: హిస్ డివోషన్ సేవ్డ్ హిమ్.
0: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
1: సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ
1: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్,
0: మరొకటి కాదు,
1: నథింగ్ ఎల్స్.
0: కనుకనే తాను కూడా చెప్పాడు.
1: హి ఆల్సో సెడ్
0: త్యాగరాజు సెడ్ చాలా కష్టాలు పడ్డాడు.
1: హి అండర్వెంట్
0: భార్య మరణించింది,
1: వైఫ్ డైడ్,
0: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
1: హీ కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ.
0: తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
1: బ్రదర్ హాస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ్ అండ్ జస్ట్ డ్రాప్ దెమ్ ఇన్.
0: రామ వియోగాన్ని సహించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ రామ.
0: రాముల పైన కూడా కోపం వచ్చేసేసి
1: హీ వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ.
0: చీ, ఇంతకాలం నిన్ను స్మరించినందుకు రామా నీవా నాకు ఈ శిక్ష ఇచ్చేది.
1: రామా ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఇస్ ద పనిష్మెంట్ యు గివ్.
0: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది.
1: మై డివోషన్ ఇస్ సెక్రెట్.
0: నీ శక్తి వీక్ శక్తి.
1: పర్హాప్స్ యువర్
0: నీలో శక్తి లేదు.
1: యూ హ్యావ్ నో పవర్.
0: దూషించాడు.
1: అండ్ హీ అక్యూజ్డ్ హిమ్.
0: తర్వాత విచారించాడు.
1: ఇమ్మీడియట్లీ
0: ఎంక్వైర్డ్. నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
1: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్.
0: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
1: దెన్ హి వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: కపి వారధి దాటునా
1: విల్ మంకీ క్రాస్
0: కలికి
1: can the mortar be tied?
0: Let me devi valachuna.
1: Will the goddess of wealth love you?
0: Lakshmanundu kolachuna.
1: Will Lakshmana serve you?
0: Sutra buddhi gala bharatudu chuchi chuchi brukuna.
1: Of all the
0: aparama shakti yantu gopara.
1: Of all the people highly intelligent Bharata waiting for long time, will he serve you? Oh Rama, your power is limitless.
0: అయ్యో రామశక్తి ఇచ్చింది కాదు, గొప్పది, నా బలహీనత ఇంతవరకు నన్ను ఈ బాధ పెట్టింది.
1: రామాస్ పవర్ ఈస్ హైయెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ అండ్ లిమిట్లెస్. ఇట్స్ ఓన్లీ
0: దైవం కంటే మించినటువంటి శక్తి మరొకటి లేదు.
1: ద డివైన్ పవర్ ఇస్ గ్రేటెస్ట్.
0: అదే డివైన్ పవర్.
1: దట్ ఈస్ డివైన్.
0: ఆ దివ్యమైన శక్తి కంటే మించినటువంటి మరొక శక్తి ఈ జగత్తులో లేదు.
1: నథింగ్ ఈస్ గ్రేటర్ దాన్ ద డివైన్ పవర్.
0: కనుక ఆ శక్తిని మనం స్వాధీనం చేసుకుంటే సర్వశక్తులు మనకు హస్తగతమైపోతాయి.
1: దెన్ వన్స్ యూ హావ్ డివైన్ పవర్ విత్ యూ, ద రెస్ట్ విల్ ఫాలో.
0: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం?
1: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ద అనుగ్రహ బల, ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ గ్రేస్, వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లానెట్.
0: కనుక అనుగ్రహాల కోసం పాటుపడండి.
1: అండ్ వర్క్ ఫర్ టు ఎర్న్ గాడ్.
0: అనుగ్రహం కోసం పాటుపడండి.
1: వర్క్ ఫర్ దిస్.
0: ఇది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ.
1: దేర్ లైస్ ది ట్రూ బ్లిస్.
0: ప్రేమ ముదిట మనసే కహో

0: looking at the pious and the noble souls, people consider them rather low. But what is it that they lose in heart? Watching a mighty elephant, dogs start barking at it, but the elephant will not lose its majesty.
1: Divyatma Sarupulara.
0: Embodiments of Divine Atma.
1: Sahajanga Gocharamaye 20 Pati Padatamulaku Kunni Rangulunti.
0: The material that we find outside has got certain colors.
1: Kani A Rangulu A Padatamulaku Sahajamani Bhavistunam.
0: We consider the color of an object is a natural quality.
1: Kadu kadu.
0: No.
1: Adi Manayokka Bhavamulayokka Marpule ee Rangulaku Moola Karanam.
0: It's only difference in our feelings that bring a change in colors outside.
1: Aakashamunu chuste blue color ga untundadi, neela rangu ga untundadi.
0: The sky looks blue in color.
1: Samudramunu chuste neela rangu ga untundadi.
0: Ocean is blue in color.
1: Kani sky is blue, ocean is blue antam, idi chaala tappu.
0: We say sky is blue, ocean is blue, but you are wrong.
1: Ee samudramu neela rangutho ledu.
0: Ocean is not blue in color, in fact.
1: Aakashamu neela varnamu kaadu.
0: The sky is not blue either.
1: Atyanta dooramuga undatam cheta daniki aa vidhamainatu rangu mana kanti kanipistundadi.
0: As it is at a far off distance, it looks blue in color.
1: Samudramu kudanu అఘాధమైనటువంటి లోతుగా ఉండటం చేతనే అక్కడ నీల రంగుగా కనిపిస్తుంది.
0: As ocean is of fathomless depth, it also looks blue in color.
1: దగ్గరికి వెళ్లి దాని చేతితో తీసుకున్నప్పుడు దీనికి ఏ రంగులు లేవు.
0: If you go close by and collect in your hand, you don't find it blue in color.
1: అది తెల్లని రంగుగానే ఉంటుంది.
0: It's white in color.
1: కల్పితమైనటువంటి వర్ణంలో అందులో ఏ మాత్రము కనిపించవు.
0: There's no the artificial color that we attribute to it.
1: అదే విధంగానే
0: likewise
1: మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క విశ్వాసములపైన మన యొక్క భావములపైన మన సంకల్పములపైన ఆధారపడి ఉంటుంది.
0: Likewise good and bad depend on our faith, our feeling and thoughts.
1: నిజమైనటువంటి రంగు మనకు గోచరమయ్యేటువంటిది కాదు.
0: The true color in the sense of the word
1: nijamaina
0: roopamu
1: kanipinchetundi kaadu.
0: The true form either you don't see.
1: Neeti nundi current puttutundadi.
0: Out of water you get electricity.
1: Kaani ee current dwara vidyut shakti dwara aneka rakamainatvanti upayogalu manam anubhavistunnam.
0: You make use of the electricity drawn from water for varied purposes.
1: Kaani current manaku kanipinchatam ledhu.
0: Yet you don't see the current directly.
1: Ee neeti nundi aavirbhavinchinatundi current dwara aneka upayogamu jarugutunnavi kaani current maatram kanipinchadu.
0: Though we utilize the current drawing out of water, we don't see that.
1: Adhe vidhamgane samasta jeevulu samasta pranulu divyattamainatundi aatma tattvam nundi aavirbhavistunnayi.
0: Likewise, all living creatures, all living beings, they are born out of the divinity.
1: Kani atma tattvamu kanipinchadu.
0: Yet they don't see the divine principle.
1: Dani nundi aavirbhavinchinatvanti okka jeevula yokka pravartanalu jeevula yokka manchi cheddalu manaku kanipinchutunnavi.
0: However, the good and born, good and bad of the living creatures, they are quite visible and seen.
1: Shankarla vari advaitamu కాశీ నగరంలో నలుదిశల ప్రాకిన తర్వాత వేలాది మంది పండితులందరూ కూడాను గుమిగూడారు.
0: As Shankara's philosophy of non-dualism has spread far and wide, many of the scholars have congregated there.
1: చిత్తశుద్ధి కలిగినటువంటి యొక్క మానవుల యొక్క మనసు పరిశుద్ధమైన అద్దం వలె ఉంటుంటాడు.
0: The one with the purity of heart will be like a clean mirror.
1: ఒక్క తూరి కన్నులు మూసుకున్నాడు శంకరుడు.
0: శంకర క్లోజ్ హిస్ ఐస్ ఎట్ వన్ ఇన్స్టెన్స్.
1: ఆపత్తులో ఉండినటువంటి ఒక తల్లి ఒక దృశ్యం కనిపించింది.
0: హీ కుడ్ సీ ద మదర్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్.
1: అప్పటికప్పుడు తాను ఈ సభలంతా కూడాను నిలిపి తాను కాలడి వచ్చాడు.
0: హీ కంక్లూడెడ్ దట్ అసెంబ్లీ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ అండ్ లెఫ్ట్ ఫర్ కాలడి.
1: తల్లి కన్నులు మూసేకు పూర్వమే శంకర్ల వారు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానమును పూర్తి నెరవేర్చి ఆమెకు అంత్యము లోపల ఆమె నోటిలో తులసి నీరు పోసి ప్రాణమును తాను అనుభవించాడు.
0: శంకర కుడ్ రీచ్ ద ప్లేస్ కాలడి బిఫోర్ ద ఎండ్ అప్రోచ్.
1: కానీ అప్పటి పరిస్థితి ఎందు ఆ కాలడి ప్రజలు, కేరళ ప్రజలు దీనికి విరుద్ధంగా ఉండేటువంటి వారు.
0: బట్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్ ద కేరళైట్స్ వర్ అపోజ్డ్ టు దిస్ థియరీ.
1: సన్యాసి అయినటువంటి వ్యక్తి కర్మకాండలో ప్రవేశించకూడదు.
0: ఎ రెనన్షియంట్ హ్యాస్ నో అథారిటీ టు పర్ఫార్మ్ ద రిచువల్.
1: సర్వకర్మలో త్యాగం చేసి సన్యాసం స్వీకరించాడు.
0: వన్ బికమ్స్ ఎన్ ఎసెటిక్ ఆఫ్టర్ సాక్రిఫైసింగ్.
1: సన్యాసి అనగా ఏమిటి దీని అర్థము?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ సన్యాస ఆర్
1: రెనన్షియంట్? సన్యాసి సర్వ ఆశలు వదలటమే సన్యాసము.
0: గివింగ్ అప్ ఆల్ డిజైర్స్ ఇస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ సన్యాస.
1: కనుక ప్రాకృతమైనటువంటి యొక్క నిత్య జీవిత సంస్కృతి అయినటువంటి యొక్క ఈ ప్రాకృత కర్మల్లో తిరిగి ప్రవేశించాడు సన్యాసము తీసుకున్నటువంటి శంకరుడు.
0: శంకర బీయింగ్ ఎన్ రెనన్షియంట్ హిమ్సెల్ఫ్ హీ స్టార్టెడ్ పర్ఫార్మింగ్.
1: తండ్రి అయినా సరియే కర్మకాండంలో ప్రవేశించకూడదు.
0: నో మ్యాటర్ మదర్ ఆర్ ఫాదర్ an ascetic should not perform
1: ritual. విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత లోతుగా పోవలసి వస్తుంది.
0: టు మేక్ స్టూడెంట్స్ అండర్స్టాండ్ భగవాన్ వాంట్స్ అస్ టు టేక్ ఇన్ ద
1: మొట్టమొదట సన్యాసం తీసుకునే పూర్వముగా విరిజా హోమం చేస్తారు.
0: బిఫోర్ వన్ బికమ్స్ ఎన్ ఎసెటిక్ దే పర్ఫార్మ్ ఎ రిచువల్.
1: విరిజా హోమం ఏమిటి? తాను మరణించినట్టు, తన కర్మలు తానే చేసుకున్నట్టు దీనికంతా అర్పితం గావించి తాను నూతనమైనటువంటి ఒక వేషము, నూతనమైనటువంటి ఒక నామము ధరిస్తాడు.
0: Viraja Homa is a ritual where the person considers himself dead and gone and performs the last rites all himself. There starts a new life.
1: పూర్వపు రూపం పోయింది.
0: The earlier form is gone.
1: పూర్వపు ఈ దేహమునకు పెట్టినటువంటి పేరు కూడా పోయింది.
0: The former name is also gone.
1: దానికి మరొక నూతనమైనటువంటి ఒక సన్యాసం పేరు వస్తుంటుంటుంది. ఆనందమో రూక ఆనందమో ఇంకొక ఆనందమో అంత ఆనందములే. కానీ వారిలో కించిట్టైన ఆనందం ఉండదు.
0: దేర్ ఆఫ్టర్ దే గెట్ ఎ న్యూ నేమ్ ఎండింగ్ విత్ ఆనంద ఆర్ బ్లిస్ ఈ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఇట్ ఇన్ సైడ్.
1: అది ఏ విరజా హోమము అని.
0: దట్ ఈస్ కాల్డ్ విరజా హోమ.
1: తన యొక్క తద్దినము తానే చేసుకున్నాడు.
0: ఈ పర్ఫార్మ్స్ హిజ్ ఓన్ ఆబ్లిగేషన్.
1: అలాంటి సమయం లోపల తిరిగి తల్లి ఎక్కడ, తండ్రి ఎక్కడ, కర్మకారం ఎక్కడ?
0: At that moment, then where is father, where is mother then?
1: కనుకు కర్మకాండలో ప్రవేశించకూడదు. ఎట్టి సంబంధము లేదు సన్యాసికి ఎవరితో.
0: Therefore, a renunciant has no relation with the father or mother, cannot do ritual.
1: ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తున్నాను.
0: A small example.
1: మేము 200 మంది చేరి బుర్గల రామకృష్ణరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉంటున్నప్పుడు స్వామితోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్ర చేయాలనే ఉద్దేశంతో ఆయన గొప్ప మహాభక్తుడు కూడాను, 12 భాషలు తెలిసినటువంటి ఒక వ్యక్తి, అతని మేధాశక్తి చాలా గొప్పది.
0: బూర్గుల రామకృష్ణరావు ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ 18 లాంగ్వేజెస్, హైలీ ఇంటెలిజెంట్ అండ్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ భగవాన్.
1: సాక్షాత్ భగవంతుని చేతనే, భగవంతుని తోడనే బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ కు వెళ్లాలి, ఇది నా యొక్క కోరిక అని తాను నిర్ణయించుకున్నాడు.
0: Ramakrishna had a desire that he should visit pilgrim centers Badri and Kedarnath in the company of God, direct manifestation.
1: Swami vellutunnadu ani telisi chaala mandi bhaktulu aneka prantham nunchi naato 200 mandi vacharu.
0: On coming to know that Bhagwan is visiting those centers, around 200
1: pavitra hrudayulu pavitramaina dampatulu vaariddaru ఈ 200 మంది కూడాను మొదలు భోజనం పెట్టి తదుపరి వారు భుజించేటువంటి వారు అంత త్యాగస్వరూపులు.
0: ద కపుల్ డాక్టర్ రామకృష్ణ అండ్ హిస్ వైఫ్ దే సర్వ్ ఫుడ్ టు ఎవ్రీబడి అండ్ దెన్ దే హ్యావ్ దే ఫుడ్ అట్ ద ఎండ్. దే ఆర్ గ్రేట్ డివోటీ.
1: అందరూ కూర్చుంటే రామకృష్ణ వచ్చి నీరు జగ్గుతో నీరు పోసేటువంటి వాడు అందరికీ త్రాగడానికి.
0: రామకృష్ణ యూస్ టు సర్వ్ వాటర్ టు డ్రింక్ టు ఎవ్రీ వన్ దే.
1: వాళ్ళు ఏడీసీలు వాళ్ళందరూ వచ్చి, సార్ మేం చేస్తాం, మీరు కూర్చోండి. చీచీ నా డ్యూటీ నాది, నేను స్వామి దాసుడను, నేను గవర్నర్ కాదు.
0: ADC, other people around, they said, sir, we will do it on your behalf. But he said, no, here I am a devotee. He said one thing. He was the chief minister when he was there in Hyderabad.
1: అప్పుడు స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు మలక్పేట అని వేలాది మంది అంతా కూడాను క్యూలో నిలుచుకున్నారు.
0: దేర్ ఇన్ దట్ లొకాలిటీ బై నేమ్ మలక్పేట హైదరాబాద్ థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ లైన్
1: ఒకరి తర్వాత ఒకరు దర్శనం చేసుకుని పోవాలి. అక్కడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. తిరుపతి మారి
0: దే షుడ్ నాట్ డిలే, దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్
1: తరుముకుంటారు. ఈ వాలంటీర్స్ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి అని
0: ఆల్ ది వాలంటీర్స్ విల్ డ్రైవ్ దెం ఫోర్త్ క్విక్లీ టు పాస్ ఆన్.
1: అతని యొక్క హృదయం ఎలాంటిదని పిల్లలకు అర్థం కావాలి.
0: స్టూడెంట్స్ షుడ్ నో ద హార్ట్ ఆఫ్ గుర్గుల్ రామకృష్ణరావు.
1: ఆయన క్యూలో పోయి నిలుచుకున్నాడు.
0: హీ ఆల్సో స్టూడ్ ఇన్ ద లైన్ క్యూ.
1: ఐజీపీ వచ్చాడు, సార్ మీరు చీఫ్ మినిస్టర్, మీరు ప్రత్యేకంగా రావచ్చు, ఈ క్యూలో వద్దన్నాడు.
0: ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కేమ్ అండ్ సెడ్, సార్ యూఆర్ ద చీఫ్ మినిస్టర్, యూ డోంట్ హావ్ టు స్టాండ్ దేర్. రాజకీయంగా
1: నేను చీఫ్ మినిస్టర్, ఆధ్యాత్మికంగా నేను చీఫ్ డివోటీ.
0: And he said, politically I am the chief minister, but spiritually I am chief devotee.
1: Chief devotee.
0: Chief devotee.
1: నాకు ఇంకా అంత భక్తి రాలేదు.
0: Well, I am not that devoted.
1: అంతటి గొప్ప హృదయము ఆ యొక్క గురుగల రామకృష్ణరావు.
0: రామకృష్ణరావు is such a noble heart.
1: తిరిగి శంకర్ల వారు,
0: శంకర
1: ఎవ్వరూ ఆ గ్రామంలో సహాయం చేసేవారు లేకపోయారు.
0: There in that village colony, nobody were
1: there. దేహాన్ని తీసుకుని పోయి సంకర్మ సంస్కారం చేయాలి.
0: The body has to be taken to the funeral.
1: ఎవ్వరు అక్కడ రాలేదు.
0: Nobody came.
1: ఈ నంబూద్రి ప్రాంతంలో బ్రాహ్మణులు ఎందు దీన్ని ముట్టడానికి వీలు కాదన్నారు.
0: నంబూద్రి బ్రాహ్మణ్ సెడ్ వన్ షుడ్ నాట్ టచ్ దట్ బాడీ.
1: ఎందుకంటే ధర్మ విరుద్ధమైన దీంట్లో ప్రవేశిస్తున్నాడు శంకరాచార్యులు.
0: శంకర ఇస్ యాక్టింగ్ సంథింగ్ అగేన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: విధి లేకుండా ఆ యొక్క దేహాన్ని తానే భుజం పైన వేసుకుని తన పెరటి లోపలే తన దొడ్డు లోపలనే ఉంతటి అక్కడే బుక్ చేశాడు.
0: As there is no way,
1: ఎవరు ఇంక శ్మశానానికి తీసుకుని పోయేటువంటి సహాయం లేరు.
0: As there were none to help him to carry the body, he carried on his own shoulder and just cremated in the backyard.
1: ఆనాడు శంకరులు ప్రారంభించినటువంటి యొక్క ఈ సంస్కారము ఈనాటి కూడా అట్లనే జరుగుతుంది. ఎవరు ఇంటిలో పెద్దలు పోయినా వారి వెనక పెరటి లోపలనే కూర్చడం, వారికి ప్రత్యేక ఒక విధమైనటువంటి యొక్క శ్మశానం లేదు.
0: The same practice is followed even down this day. The ritual means carrying the body and cremating in the backyard.
1: కొన్ని కేరళ స్టేట్ మీరు పోయి చూచినారంటే రోడ్డు పొడవునా ఇండ్లు ఉంటుంటాయి, వెనక ఏమి ఇండ్లు ఉండవు.
0: If you go to Kerala, you will find the houses straight behind none.
1: అంతా కూడా వెనక ఖాళీగా ఉంటుంటాది.
0: There is no open space behind
1: it. ఆ ఇంటి వారు పోతే అక్కడ వారికి స్థానం కావాలి అక్కడ.
0: Because they need some position to lay a permanent rest.
1: తల్లికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానమును నెరవేర్చుకుని తిరిగి కాశీకి వెళ్ళాడు.
0: శంకర ప్రామిస్డ్ అండ్ హీ ఫుల్ఫిల్డ్ ది ప్రామిస్ టు హిస్ మదర్ అండ్ లెఫ్ట్ ఫర్ కాశీ.
1: ఆ కేరళ ప్రజలు శంకర్ల వారి పైన చూపినటువంటి యొక్క ఈ యొక్క ద్వేషభావము అనేటువంటిది కానీ లేక శారీరక సంబంధమైనటువంటి యొక్క భావములు కానీ అతనికి మనసుకు ఒక విధమైనటువంటి జిగుప్స్ కలిగింది.
0: శంకర was totally frustrated, disgusted because of the hatred, feelings of hatred and the body feeling that the people entertained at that time.
1: Dari nadchukuntu pothunnadu.
0: He was just walking along.
1: Kashikanta nadchukoni povali.
0: In those days one has
1: day and night. Anaru torch light kuda levu.
0: There were no torch lights in those times.
1: Iti pettukoni oka karrakanta nippu antinchukoni ఆ యొక్క గాయలు పోసి కిరసన ఆయిల్ దాని ద్వారా ప్రయాణం చేసేటువంటి వారు.
0: లాంగ్ స్టిక్ దే విల్ టై అప్ సమ్ క్లాత్ అండ్ పుట్ సమ్ ఆయిల్ అండ్ లైట్ ఇట్ అప్ అండ్ ప్రొసీడ్.
1: ఈ యొక్క పగటి సమయం నందు యువకులు యువతులు అనేక రకంగా తిరుగుతూ ఉండేటువంటి వారు.
0: ది డే టైమ్ యంగ్ మెన్ అండ్ విమెన్ మూవ్ అబౌట్.
1: అప్పుడు అతని మనసుకు చెంతనున్నటువంటి శిష్యులను చూచి మీరు కూడా విద్యార్థులే, మీరు కూడా యువకులే.
0: Watching the disciples, he said, you are also young, you are also students.
1: ee naati yuvakulainatundi bala balikalu kaani malamutra durgandha maamsaraktam tho kodinatundi ee shariramunu aakarshistundaru kaani nijamainatundi aatmani evvaru kodanu vicharinchatam ledu.
0: You are young men and women, you are young citizen students, you are just carried away by the body, which is nothing but fecal
1: malamutra durgandha maamsaraktam tho kodinatundi ee dehanni వరిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ లవ్ ద బాడీ విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్
1: సౌందర్యాన్ని చూస్తున్నారు.
0: యు ఆర్ కారీడ్ అవే బై ది బ్యూటీ.
1: సౌందర్యాన్ని చూసి ఆకర్షిస్తున్నారు.
0: యు ఆర్ అట్రాక్టెడ్ బై ది బ్యూటీ.
1: ఆకర్షిస్తున్నారు.
0: యు వాంట్ ఇట్.
1: చీ చీ, ఇది సరైనది కాదు.
0: వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్, ఇట్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఇది మానవుడిగా పుట్టి
0: హావ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్,
1: క్షణాల్లో మారిపోయేటువంటి ఈ దేహం పైన ఇంత భ్రాంతియా?
0: వై షుడ్ బి డెల్యూటెడ్ బై ద బాడీ దట్ చేంజెస్ ఎవ్రీ మూమెంట్?
1: ఇవి క్షణ క్షణమునకు నువ్వు మారిపోయేటువంటి ఒక శరీరం లే.
0: ద బాడీ చేంజెస్ ఎవ్రీ టైమ్ ఎవ్రీ మూమెంట్.
1: ఇవన్నీ కూడా నువ్వు రాలిపోయేటువంటి శరీరం లే.
0: దట్ షుడ్ టు ఫేడ్ అవే.
1: కట్టగలిపోయి కాలిపోయే శరీరం లే.
0: అల్టిమేట్లీ దే మస్ట్ బి బర్న్.
1: యవ్వన మెత్తలో ఉంటుంటారు.
0: వాట్ హ్యాపెన్?
1: మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి ఒక పాసింగ్ క్లౌడ్ చే యవ్వనం.
0: This youth is like a passing cloud that has come in between.
1: Ani akkada oka vidhamainatundi oka shlokam cheppi akkada unnatundi prajalakandarkini deenini gurinchi aneka vidhamuluga kudanu konta heenanga kudanu bodhisthu vachadu.
0: There he composed a shloka and started explaining to the entire assembly over there.
1: Anaga yuvakulainatundi varu ati jagrataga melagali.
0: It only means youngsters should conduct themselves
1: very carefully.
0: They should forget the body feeling whatsoever.
1: ఇది అంతా కూడా కేవలము ఒక దుర్గంధంతో కూడినటువంటి ఒక శరీరం.
0: The whole body is full of foul smell, bad smell.
1: దీని అందసందములంతా కూడా ఎక్కడ ఉంటుంది?
0: Where does the real beauty lie?
1: ఇది కేవలం ఏమాత్రం కూడా నువ్వు భ్రమించేటువంటిది కానీ ఇది సహించేటువంటిది కాదు.
0: It is only your delusion. You cannot bear that foul smell any longer.
1: ఈ విధంగా ఉన్నప్పుడు ఒక కథ ఉంటుంది.
0: Here is a story.
1: ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు, ఏకైక కుమారుడు, పుత్రుడు.
0: A king has only son.
1: ఆ అబ్బాయికి 20 సంవత్సరాలు వచ్చింది, 22 సంవత్సరాలు వచ్చింది.
0: Attained the age of 20 years.
1: తండ్రి పిలిచాడు, నాయన నీవింక యువరాజు కావాలి.
0: Father called him and said, you should be a prince now.
1: నీకు 22 సంవత్సరాలు సరియైన వయస్సు.
0: 22 years is the right time.
1: నీకు వివాహం చేయాలని సంకల్పించుకున్నానన్నాడు.
0: I want to get you married.
1: కానీ ఆ యొక్క కుమారుడు చెప్పాడు, తండ్రి ఇచ్చినటువంటి చౌక చేతను, తండ్రి ఇచ్చినటువంటి యొక్క స్వేచ్ఛ చేతను జవాబు చెప్పుకుంటూ వచ్చాడు.
0: The son started giving reply to his father because of the lenience given to him.
1: దీనిని బట్టి ఆనాటి నుండి కూడాను తల్లిదండ్రులే పిల్లలకు అమితమైనటువంటి స్వేచ్ఛనిచ్చి పిల్లల యొక్క భావాన్ని పాడు చేస్తూ వచ్చాడు.
0: It is understood that since then it's only parents that spoil their children, giving them too much of freedom.
1: Anati rajakumarudenti aa yuvakudu, nanna nenu vivaham aadadalsinatundi oka kanyanu nene select cheyal kani meeru select cheyadanakkarledu annaru.
0: The boy said, I should select my bride because I am going to marry her.
1: Appattu rajuku chaala baadha kaligindi.
0: King felt very sad.
1: కానీ కుమారుని బాధ పెట్టడం తనకి ఇష్టం లేకపోయింది.
0: బట్ ఇట్స్ నాట్ హిస్ ఇంటెన్షన్ టు మేక్ హిమ్ ఫీల్ సాడ్.
1: సరే, ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు.
0: వితౌట్ టాకింగ్ ఎనీథింగ్ హి రిటైర్డ్.
1: ఈ తండ్రితో ఈ విధంగా కూడా మాట్లాడానని మనసు కొంతవరకు బాధ కలిగింది.
0: ద సన్ ఆల్సో ఫెల్ట్ లిటిల్ బిట్
1: సాడ్. నోట్తో అన్నాడు మాత్రమే కానీ కాన్షియన్స్ తృప్తి కాలేదు.
0: దో హీ సెడ్ వాట్ హీ లైక్డ్ బట్ హిస్ కాన్షియన్స్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్.
1: ఆ అబ్బాయి గుర్రాన్ని ఎక్కాడు కొంత మానసిక మార్పు కోసమని అరణ్యానికి పోవాలనుకున్నాడు.
0: That boy just
1: ఈ అరణ్యంలో నిగరించినప్పుడు మనసు మార్పు రావచ్చు అనుకున్నాడు.
0: Well, he thought that his mind might change if he goes to the forest.
1: పోతున్నాడు గుర్రం పైన.
0: He was proceeding on the horse.
1: కింద నది.
0: There's a river below.
1: నది ఒడ్డు పైన ఈ యొక్క రివర్ బెడ్ పైన గుర్రం పైన పోతున్నాడు.
0: He was just proceeding, riding on the horse along the river bed side.
1: ఒక కన్య 5-6 మంది చెలికత్తెలతో చేరి గంగా స్నానం గావించుకోవాలని పవిత్రమైన హృదయం తోపల ఆ గంగానదికి పోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: A young girl along with 5 to 6 servants, they were all going to that Ganga river to have a bath.
1: ఏ విధంగా పోతుంది అది అమ్మాయి?
0: How is she proceeding?
1: అదృష్టం ఆ విధంగా వచ్చింది. పుట్టినప్పటి నుంచి కూడా మగవారి ముఖం చూడకూడదు.
0: She has determined not to look at the face of a man.
1: నా జీవితమంతా కూడా నువ్వు కన్యగానే జీవించాలి.
0: That she should live unmarried throughout her life.
1: నా జీవితమంతా కూడా నువ్వు భగవత్ అర్పితంగా నేను అర్పితం గావించుకోవాలి అని సంకల్పించుకుంది.
0: She has determined to surrender her life to God only.
1: ఏ సేవలు చేసినా కానీ దైవమునికే చేయాలి, కానీ మరొకరికి సేవ చేయకూడదు.
0: She has decided to serve God and none else.
1: అని ఆమె చుట్టూ ఒక పరదా కట్టుకుని దాని 4 చెలికత్తెలు పట్టుకుని ఆ మధ్యలో ఈమె తిరిగి నదిలోకి వెళుతున్నారు.
0: As she was going along the way, she was just
1: there's
0: a curtain around.
1: నది ఒడ్డు గట్టు పైన ఉంటుంది.
0: And she was walking along the edge of the river.
1: ఈ గట్టు పైన గుర్రం పైన పోయేటువంటి ఈ రాజకుమారుడు ఆ అమ్మాయి యొక్క ముఖాన్ని చూచాడు.
0: The prince on the horse looked at the face of this girl.
1: ప్రారంభమైంది వ్యాధి.
0: There started the disease.
1: ఆ యొక్క గుర్రాన్ని రివర్స్ చేశాడు ఇంటికి.
0: He reversed the hearts back home.
1: వెంట వచ్చినటువంటి యొక్క దాసులతో పలా ఈ బిడ్డ ఎవరో, ఈ కన్య ఎవరో ఎంక్వైరీ చేయాలని చెప్పని ప్రారంభించాడు.
0: He started making inquiries about this girl, where from she comes and who
1: తిరిగి తానే స్వయంగా తండ్రికి చెప్పడానికి భయపడ్డాడు. మంత్రితో తెప్పించాడు.
0: Was afraid to tell his father.
1: ఒక అందమైనటువంటి పిల్లను ఈనాటి చూచాను.
0: He said, I saw
1: అమ్మాయిని నేను వివాహం ఆడాలి.
0: I saw a beautiful girl today. I want to marry her.
1: అప్పుడు తండ్రి కూడా పోని ఇప్పటికైనా ఒప్పుకున్నాడు కదా అని అంత ఎంక్వైరీ చేశాడు.
0: Father was happy that boy at least agreed.
1: ఆమె అదే గ్రామం లోపల ఒక వణిక్ పుత్రి, ఒక వ్యాపారి కుమార్తె.
0: She is the daughter of a businessman.
1: ఆ వ్యాపారి కూడా ఆమెను ఏకైక పుత్రిక.
0: And she is the only daughter of this businessman.
1: అప్పుడు వెళ్లి ఆ తండ్రిని అడిగారు.
0: And then they went and asked that businessman.
1: ఆ తండ్రి కూడా చాలా సంతోషించాడు. రాజకుమారుడు నా అల్లుడిగా వస్తున్నాడు కదా, ఇంతకంటే నా అదృష్టం ఏమిటని నో లోపల చాలా ఆనందించాడు.
0: The businessman was so happy because he is going to have princess's son-in-law. What more is there?
1: కాని బిడ్డకు చెప్పలేదు.
0: But he didn't tell his daughter.
1: ఈ బిడ్డ క్రమక్రమేణ తన కొంతవరకు తెలుసుకొని నేను వివాహం చేసుకోను అని ఒక నిర్ణయానికి వచ్చేసింది.
0: His daughter came to a final decision that she is not going to get married at all.
1: కానీ తండ్రికి చెప్పడానికి ఇష్టం లేదు. చెప్తే బాధపడుతుందో ఏమో అని, చెప్పకపోతే రాజేయమంటాడో అని కొంత లోపల బాధపడుతూ వచ్చాడు.
0: She was in a dilemma because she didn't pick up courage to tell her father because there is prince on the other hand pestering her.
1: ఒక దినము గంగ నుంచి స్నానం చేసి ఇంటికి వచ్చింది. నాన్న అరుగుపైన కూర్చున్నాడు. అక్కడ నాన్నతో మాట్లాడుతుంది. నాన్న, మీరేదో ఒక వారం నుంచి చాలా విచారంగా ఉంటున్నారు, దీనికి కారణం ఏమిటి అన్నారు.
0: The girl was returning from Ganges after having bath there.
1: ప్రతి దినము ప్రొద్దున సాయంకాలము రాజుగారు వార్తను పంపుతున్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.
0: This girl asked, Father, why are you so sad and sorry for the last 1 week? The king has been sending messages every day.
1: ఈ రాజకుమారుని కూడాను ఎప్పుడెప్పుడు జరుగుతుందని టైఫాయిడ్ ఫీవర్ మాదిరి పెరిగిపోతుంటుందని టెంపరేచర్.
0: The prince also had got his own emotions rising up like typhoid temperature fever.
1: ఒక దినము ఆమె చెప్పింది, నేను వివాహం ఆడను.
0: One day she said, I am not going to marry.
1: ఏ విధంగా చెప్పాలి అన్నారు.
0: How to convey this?
1: వివాహం చేసుకోవడానికి ఇష్టం లేదు మా బిడ్డకని చెప్పండి నేను.
0: Please inform them that my daughter doesn't want to marry.
1: ఈ వార్తను చెప్పేటప్పటికి రాజుగారు చెప్పారు, నేను రాజును, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువు అన్నట్టుగా నేను తలుచుకుంటే బలవంతంగా ఈ అమ్మాయిని తీసుకుని పోయి వివాహం చేస్తాను నా కుమారుడికి అని బెదిరించాడు.
0: The king said, I am the king. If I really want, I can take you to task. I can bring her by force and get her married.
1: ఈ వార్త తండ్రికి తెలిసి చాలా బాధపడుతున్నాడు.
0: Father on coming to know, felt sad.
1: ఏ సిపాయిలు పంపించి నా బిడ్డను ఎత్తుకుని పోతారో ఏమోని బాధపడుతున్నాడు.
0: He was feeling so sad because the girl may be taken away from home any moment by any sipai.
1: సాయంకాలం తిరిగి గంగకు పోయింది, గంగకు పోయింది, స్నానం చేసింది, వచ్చి మెడిటేషన్ లో కూర్చుంది.
0: This girl went to Ganges, had her bath, and she sat in meditation.
1: Oh, Bhagavantuda!
0: Oh, God!
1: Na pratigna ketti bhangam kaakunda.
0: In order to hold, on to my vow.
1: Rajuku asantrupti kaakunda.
0: In order not to dissatisfy
1: my king. Na tandiki ye vidhamainatundi chintalu kaakunda.
0: To see that my father
1: is not sad. Yedaina vision naaku ichese.
0: Please show me a way, give me some vision.
1: Oka vidhamainatundi divya sankalpalu naaku andinchamani cheppi.
0: Give me some vision, a divine thought to get away from this murderer, the problem.
1: ఆమె ప్రార్థన హృదయపూర్వకంగా జరిగింది కనుకనే భగవంతుడు తక్షణమే అంగీకరించాడు.
0: As she prayed wholeheartedly, God responded.
1: దీనికి సరైన ఉపాయం తెలియాలని ఆ ఉపాయం కూడా తనలోనే సంకల్పమైంది.
0: And then she could have a good nag within herself.
1: నాన్న, నేను రాజకుమారిని వివాహం ఆడతానని వార్తను పంపించమని చెప్పింది.
0: She told her father, Father, send a message that I am going to marry the prince.
1: అయితే నాకు 8 దినములు టైం ఇవ్వాలి అన్నాడు.
0: However, 8 days time should be given to me.
1: Sorry, inka 8 days ani rajakumar chala nirutsahamlo unnadu.
0: The prince was disappointed because 8 long days he had to wait.
1: Sorry, ee vaartanu rajuku pampinchadu.
0: This message
1: raju chala santoshinchadu.
0: The king was happy.
1: Aa naati nundi,
0: since then,
1: ee oka vaidyudu daggariki velli strong purgative.
0: This lady went to a doctor and she took strong dose of purgative.
1: ప్రతి దినము కూడాను చాలా బేదిపోయే రీతిగా మందులు తీసుకుంది.
0: She took that Purgit strong dosage that she had dysentery. All the material is collected in very big vessels. 8 days time, all the vessels are full of this material. At the end of the eighth day, they should meet. The prince should answer some of the questions. This was the decision agreement before. All days passed.
1: అష్టపంజరంగా ఉంటుందని కన్నులంతా లోపల దిగిపోయినా చాలా వికారంగా మారిపోయింది.
0: ఆల్ హర్ ఫేస్, ఆల్ హర్ పర్సనాలిటీ బికేమ్ అగ్లీ నౌ.
1: పిల్లలందరికీ తెలుసును, స్ట్రాంగ్ లూజ్ మోషన్స్ అయిందంటే చాలా బలహీనుడు అయిపోతారు.
0: ఆల్ ఆఫ్ యు నో, వెన్ యూ సఫర్ ఫ్రమ్ స్ట్రాంగ్ కంటిన్యూస్ డిసెంట్రీ యూ బికమ్ వీక్ నేచురలీ.
1: సరే, తిరిగి ఆనాడు పల్లకి పైన కూర్చుంది. ఆ యొక్క ఎరువులు చేరవలసినటువంటి చోటుకు పోయి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కావాలి.
0: He went there in a palanquin and about to put questions, expecting answers.
1: This
0: prince is waiting for her arrival like a chataka bird.
1: The
0: girl got down.
1: She
0: didn't have enough of strength to walk on her own. She was accompanied by
1: servants.
0: Eight servants were bringing very big vessels along with them.
1: Eight vessels carrying.
0: The prince saw. The girl I saw was very beautiful. Who is this ugly lady?
1: She's
0: suffering from disease, I believe. So I never wanted such a lady. With folded hands, she said, "O prince,
1: మీరు నా అందాన్ని చూచి మీరు భ్రమించారు.
0: You are carried away by my beauty.
1: మొట్టమొదట మీరు నా అందాన్ని చూచి మీరు ఆశించారు.
0: In fact, you wanted being carried away by my beauty.
1: ఇగో నా అందం అంతా ఆ 8 vessels లో ఉంటుంది.
0: All my beauty is there right now in those 8 vessels.
1: ఈ అందాన్ని మొట్టమొదట తీసుకో.
0: But collect this beauty, 8 vessels.
1: తరువాత నన్ను వివాహం ఆడు.
0: Later you marry me.
1: ఆ పాడు పదార్థమంతా ఈ దేహంలో ఉండినంత వరకు నేను అంద చందంగా కనిపించాను.
0: సో లాంగ్ ద డర్టీ ఫౌల్ మ్యాటర్ ఈజ్ విత్ ఇన్ మీ.
1: మలమూత్రం మాంస రక్తంతో ఉండినటువంటి ఈ దేహము అందం ఎక్కడ ఉంటుంది?
0: హౌ డు యూ ఫైండ్ ద బ్యూటీ?
1: నా అందమంతా ఈ రూపాన్ని ధరించింది.
0: అండ్ మై బ్యూటీ ఇస్ ఇన్ దిస్ ఫార్మ్.
1: ఈ మలమూత్రంలే నా అందము.
0: అండ్ ఇట్ ఇస్ ద ఫీకల్ మ్యాటర్ యూర్ నీడ్ మై బ్యూటీ.
1: దీని చూచా నా అందమని భావించావు కానీ ఈమె చాలా గట్టిగా వాదించింది.
0: ఎందుకంటే
1: భగవద్భావం ఆయనలో ఉంటుండాలి.
0: బికాస్ షీ హస్ డివైన్ థాట్.
1: శంకర్ల వారి బోధ ఇదే గాని చేస్తూ వచ్చాడు.
0: దిస్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ శంకర.
1: ఆ మాదిరి చేసేటప్పటికి రాజకుమారి మనసు ఆ గుర్రం ఏ విధంగా రివర్స్ తిరిగిందో అప్పుడు మైండ్ కూడా రివర్స్ అయిపోయింది.
0: జస్ట్ యాజ్ ది హార్స్ రివర్స్డ్ దెన్ హిస్ మైండ్ ఆల్సో టర్న్డ్ నౌ.
1: తాను కూడా అనుకున్నాడు, చీ,
0: హీ టు ఫెల్ట్
1: నిజం.
0: Yes.
1: ఈ దేహం ఏమిటిది?
0: What is this body after all?
1: పాంచభౌతికమైన దుర్బలమైన కాయంబు.
0: The body is so weak of the senses.
1: శతవర్షములు దాక మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున.
0: Though 100 years lifetime span is fixed, you cannot believe it.
1: లేక ప్రాయమందు,
0: childhood or
1: లేక ముసలియందు,
0: or old
1: లేక ముదిమియందు,
0: or old age.
1: ఊరను అడవిను బుద్ధకోద్యమును ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: Either in a city or in a forest or in the deep sea, when you are going to die, nobody can say.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: దీన్ని అనుసరిస్తూ పోతుందా ఈ బాడీ?
0: దిస్ బాడీ ఫాలోస్ దిస్.
1: ఈ అమ్మాయి చెప్పింది చాలా గొప్ప వేదాంతం అన్నాడు. ఆ వేదాంతాన్ని తాను కూడా అనుసరించాడు. తాను కూడా వివాహం లేకుండా నిలిచిపోయాడు.
0: The prince accepted the philosophy so beautifully taught to him by
1: this. దీనినే శంకర్ల వారు యువకులకు అందరికీ బోధిస్తూ వచ్చారు. అంటే అందరూ సన్యాసం తీసుకోమని చెప్పలేదు.
0: This is the teaching of Shankara to all youth, youngsters.
1: ఎవరికి నీ సన్యాసం బోధించలేదు.
0: He didn't teach any.
1: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
0: Do your duty.
1: కానీ కాయాన్ని దైవ చింతనలో ఉపయోగించు.
0: But make use of this body, thinking of God.
1: తాను చేశాడు, చేస్తున్నాడు, జగత్తుకు బోధిస్తున్నాడు.
0: He did it, he has been doing it and started propagating the same.
1: ఈ విధంగా ఈనాటి యువకులు యువతులు అంతా కూడాను కేవలము కదిలిపోయే మేఘం వంటి యొక్క దేహ సౌందర్యానికే లోనైపోయి కేవలం ఒక విధమైన దాసుల వలె, స్లేవ్స్ వలె, కుక్కల వలె, నక్కల వలె జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ది యంగ్ మెన్ అండ్ విమెన్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ బ్యూటీ ఆఫ్ దిస్ బాడీ అండ్ బిహేవింగ్ లైక్ ఫాక్స్.
1: ఈ విధమైనటువంటి దీనిపైన యువకులకు చక్కని అద్వైతాన్ని బోధిస్తూ వచ్చారు.
0: అట్ ది స్టేజ్ ఆఫ్ యూత్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయల్ వాస్ టాట్.
1: ఏమిటి
0: What is your duty?
1: Bala balikalara.
0: Boys and girls.
1: Meeru nityamu cinemalaku potunnaru.
0: Daily you go to cinemas.
1: Meeru cinemalu chustunnaru.
0: You see cinemas.
1: Indulone untunnadi advaitam unnadu.
0: There is principle of non-dualism there.
1: Chakka vivaristadu.
0: Explain clearly.
1: Meeru poi kurchunnappudu మీ ముందు ఒక తెల్లని ఒక స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది అది స్క్రీన్
0: వెన్ యూ గో అండ్ సిట్ ఇన్ ఎ థియేటర్ యూ ఫైండ్ వైట్ స్క్రీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ
1: కానీ ఆ స్క్రీన్ ను ఎంతసేపు మీరు చూసుకుంటూ కూర్చోలేరు
0: బట్ యూ కాంట్ బేర్ టు సీ దట్ సైట్ ఆఫ్ ది
1: కానీ మీరు వెయిట్ చేస్తున్నారు
0: బట్ యూ హావ్ బీన్ వెయిటింగ్
1: దేనికి వెయిట్ చేస్తున్నారు
0: వాట్ ఫర్
1: బొమ్మల కోసం వెయిట్ చేస్తున్నారు
0: యూ ఆర్ వెయిటింగ్ ఫర్ ద పిక్చర్ టు స్టార్ట్
1: బొమ్మలు వచ్చినా ఆనందంగా చూస్తున్నారు
0: యూ ఆర్ సో హ్యాపీ టు సీ ద పిక్చర్ ఆన్ ది స్క్రీన్
1: వచ్చిన బొమ్మలు ఏమైనా ఉంటున్నాయా లేదు తిరిగిపోతున్నాయి
0: ద పిక్చర్స్ దట్ అపియర్ ఆన్ ద స్క్రీన్ డోంట్ స్టే
1: తిరిగి ఉంటున్నాయా తిరిగి వస్తున్నాయి
0: దే గో అండ్ కమ్ అగైన్
1: కాబట్టి ఈ బొమ్మలంతా రావటం పోవటం జరుగుతుండాలి
0: సో పిక్చర్స్ కమ్ అండ్ గో
1: కానీ
0: బట్
1: స్క్రీన్ మాత్రం రావటం లేదు పోవటం లేదు
0: బట్ స్క్రీన్ ఎదర్ గోస్ నాట్ కమ్స్
1: అది ఏ బ్రహ్మ సత్యం జగత్ మిథ్య
0: దేర్ఫర్ బ్రహ్మన్ డివినిటీ ఇస్ పర్మనెంట్ అండ్ ట్రూ
1: మిథ్య అనగా జగత్
0: జగత్ ఇస్
1: జా గత్ రావటం పోవటం ఇదే జగత్
0: జగత్ మీన్స్ దట్ విచ్ కమ్స్ అండ్ గోస్ దట్ ఈస్ జగత్
1: కాబట్టి బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి
0: పిక్చర్స్ కమ్ అండ్ గో
1: అది జగత్
0: దట్ ఈస్ జగత్
1: బ్రహ్మ సత్యం స్క్రీన్ ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది
0: గాడ్ ఈస్ ట్రూత్ లైక్ ఏ స్క్రీన్
1: కానీ అతి సత్యాన్ని ఎవరు చూడటానికి ఇష్టపడరు
0: బట్ నో వన్ వాంట్స్
1: బొమ్మలు వస్తే మాత్రం ఆ స్క్రీన్ చూస్తారు
0: బట్ దే వాంట్ టు సీ ది పిక్చర్స్ ఆన్ ది స్క్రీన్
1: మరు నిమిషం లోపల ఇంకొక వేదాన్ని చెప్పాడు
0: నెక్స్ట్ మూమెంట్ హీ
1: టాక్డ్ సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు
0: సెకండ్ డిక్లరేషన్ ఇస్ ది హోల్ యూనివర్స్ ఇస్ ఆఫ్ విష్ణు
1: విష్ణుమయమే
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ విష్ణు
1: అంతా దైవమయమే
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్
1: అందరూ ఆశ్చర్యపడ్డారు పండితులు
0: పండిట్స్ వార్
1: కొన్ని నిమిషం లోపల సార్ జగత్ అన్నాడు అనగా జగత్ మిథ్య అన్నాడు బ్రహ్మ సత్యం అన్నాడు
0: అట్ వన్ టైమ్ హీ సెడ్ గాడ్ ఇస్ ట్రూత్ అండ్ ది వరల్డ్ ఇస్ ఇల్యూషన్
1: ఇప్పుడు సర్వము విష్ణుమయం జగత్ అంటున్నాడు
0: నౌ హీ సేస్
1: జగత్ అంతా విష్ణుమయమే అంటున్నాడు
0: దట్ హీ సేస్ ది హోల్ వరల్డ్ ఇస్ డివైన్
1: ఇది నిజమా
0: Is that true or is this true now?
1: అది నిజం ఇది నిజం అన్నాడు శంకర్
0: శంకర్ సార్ దట్ ఈస్ ట్రూత్ దిస్ ఈస్ ఆల్సో ట్రూ
1: బొమ్మలు వస్తున్నాయి పోతున్నాయి
0: పిక్చర్స్ కమ్ అండ్ గో
1: పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం పునరపి మరణం పునరపి జననం
0: Man is born time and again, takes birth again and again.
1: ఇవంతా కూడాను మిథ్యమే.
0: All this is illusion.
1: పుట్టడం చావటం ఇది మిథ్యము.
0: The birth and death will follow like a cycle.
1: కానీ జగత్ పుట్టడం లేదు చావటం లేదు అది సత్యము.
0: But the world is neither born nor dies, that is truth.
1: అదే కాకుండా సర్వం విష్ణుమయం జగత్
0: ద హోల్ యూనివర్స్ ఇస్ డివైన్
1: దీనికి రెండవ ఉదాహరణ చెప్తూ వచ్చాడు
0: హీ గేవ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్
1: స్క్రీన్ ఉంటుండాలి స్క్రీన్ పైన బొమ్మలు పడుతున్నాయి
0: హియర్ ఇస్ ఎ స్క్రీన్ ఆన్ విచ్ పిక్చర్స్ ఆర్ ప్రొజెక్టెడ్
1: అయితే ఈ బొమ్మలు మాత్రమే మీరు చూస్తున్నారు
0: బట్ యు సీ ఓన్లీ ది పిక్చర్
1: ఈ బొమ్మలు వచ్చినప్పుడు ఆ పర్మనెంట్ గా ఉండేటువంటి ఆ స్క్రీన్ ఎక్కడ ఉంది
0: When pictures are projected on the screen, what happened to the screen then?
1: Screen a bommal tone kalchi undi.
0: The screen got itself mixed screen with the
1: picture. Screen lekapothe bommale kanipinchavu.
0: Without the screen you cannot see the picture.
1: Kabatti background ga untundadi ee screen.
0: So screen is there in the background.
1: ఈ బ్యాక్గ్రౌండ్ గా స్క్రీన్ ఉండటం చేతనే బొమ్మలు మనకు కనిపిస్తూ ఉంటున్నాయి
0: బికాస్ స్క్రీన్ ఇస్ దేర్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్ యూ సీ ద పిక్చర్ క్లియర్
1: కాబట్టి బొమ్మల్లో కూడా ఈ స్క్రీన్ ఉంటుంది
0: దేర్ఫోర్ ఈవెన్ ఇన్ ది పిక్చర్ దేర్ ఇస్ స్క్రీన్
1: శాశ్వతమైన డిజైన్ ఈశ్వరత్వము
0: The permanent divinity.
1: అనిత్యమైనటువంటి బొమ్మల్లో కూడా ఏకమై ఉంటుంది
0: ఈ గెట్స్ యూనిఫైడ్
1: అది సర్వం విష్ణుమయం జగత్ అన్నాడు
0: దాట్స్ ద మీనింగ్ వెన్ ఇట్ ఈస్ సెడ్ ద హోల్ థింగ్ ఇస్ డివైన్
1: స్క్రీన్ లేకపోతే ఈ బొమ్మలు లేవు
0: వితౌట్ స్క్రీన్ దేర్ ఆర్ నో పిక్చర్స్
1: కాబట్టి స్క్రీన్ కూడా ఆ బొమ్మల్లో ఉంటుంది
0: దేర్ఫోర్ స్క్రీన్ ఇస్ ఆల్సో దేర్
1: కాబట్టి బొమ్మలు అనుకుంటున్నావు నీవు
0: సో యూ థింక్ ఓన్లీ పిక్చర్
1: ఈ బొమ్మల్లో కూడా దైవత్వం అనేటువంటి ఉంటుంది
0: దేర్ ఇన్ దిస్ పిక్చర్
1: అది ఆత్మతత్వము
0: దట్ ఈస్
1: ఈశావాస్యం ఇదం జగత్
0: ద హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్లీ డివైన్
1: అన్ని బొమ్మలు ఎందుకు ఉండినటువంటిది ఆత్మ ఒక్కటే
0: ఇన్ ఆల్ ద పిక్చర్ అది స్క్రీన్
1: అది ఏ స్క్రీన్
0: ఇన్ ఆల్ ద ఫార్మ్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్
1: స్క్రీన్ వల్లనే అన్ని కూడా వస్తున్నాయి పోతున్నాయి కలుస్తున్నాయి వెళ్తున్నాయి
0: బికాస్ ఆఫ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆఫ్
1: స్క్రీన్ లేకపోతే బొమ్మలే కనిపించవు మనకు
0: వితౌట్ ది స్క్రీన్ యూ కెనాట్ సీ ద పిక్చర్
1: కనుక అదంతా సత్యమైనటువంటిది
0: దేర్ఫోర్ దట్స్ ఆల్ ట్రూ
1: ఈ విధమైనటువంటి అద్వైతాన్ని జగత్తునకు చాటుతూ వచ్చాడు
0: This theory of non-dualism was taught to the entire world. The whole world is a screen.
1: ఇందులో పుట్టేది చచ్చేది ఇక జీవులంతా కూడాను ఈ స్క్రీన్ పైనే కనిపిస్తున్నాయి మనకు.
0: All the creatures born and that die later appear on the screen.
1: కానీ ప్రతి బొమ్మ ఎందు కూడాను ఈ స్క్రీన్ కూడాను లీనమై ఉంటుంది.
0: But in every picture there is screen.
1: స్క్రీన్ లేకపోతే బొమ్మలే మనకు ఉండవు.
0: Without the screen you can't see the picture.
1: కనుక అద్వైతం అనగా ఏమిటి?
0: What do you mean by non-dualism?
1: మూలాధారమైనటువంటి తత్వాన్ని ఆధారం చేసుకుని మనము ప్రాకృతమైనటువంటి మిథ్యమైనటువంటి జగత్తును అనుభవించాలి.
0: Therefore non-dualism means one should think of the fundamental non-dual principle and carry on living this world. That is the screen, real screen, which is the divinity.
1: జగత్తంతా కూడాను వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
0: The whole world is something that goes and passes.
1: ఈ మిథ్యమైనటువంటి జగత్తంతా సత్యమైన స్క్రీన్ పైన ఆధారపడి ఉంటుంది.
0: And therefore this world which is illusion appears on the screen which is eternal. కనుకనే
1: ఏకం సత్తి విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే.
0: So truth is one, only one.
1: స్క్రీనే లేకపోతే ఏదీ లేదు జగత్తు.
0: Without the screen there is no world at all.
1: సృష్టి అనేటువంటిది దీనిపైన ఆధారపడి ఉంటుందని.
0: క్రియేషన్ డిపెండ్స్ ఆన్ దిస్.
1: కనుకనే మూలాధారమైన వస్తువును మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు నో దిస్ ఫండమెంటల్
1: ఏకత్వం అనేటువంటి మనకు చక్కగా
0: అన్యూల్ ప్రిన్సిపల్.
1: అది మూలాధారం స్క్రీన్.
0: That is the screen, real screen, which is the divinity.
1: జగత్తంతా కూడాను వచ్చిపోయేటువంటి ఒక మిథ్యము.
0: The whole world is something that

0: unity, oneness thereafter.
1: ఆ ఏకత్వమనేది ఆత్మ.
0: That oneness is atmic principle.
1: ఆ ఆత్మ అనేటువంటిది సర్వులు యందు చైతన్య రూపంలో ఉంటుంది.
0: And this ఆత్మ is present everywhere. దానినే
1: బ్రహ్మ అన్నారు.
0: That's called Brahma.
1: దానినే రాములు అన్నాడు. దానినే కృష్ణుడు అన్నాడు.
0: కృష్ణ.
1: దానినే విష్ణు అన్నారు.
0: విష్ణు.
1: దానినే శివుడు అన్నారు.
0: శివ.
1: దానినే అల్లా అన్నారు.
0: అల్లా.
1: దానినే ఉల్లా అన్నారు. అనేక రకముగా పెట్టు వచ్చారు.
0: The same ఆత్మ divinity is called by different names.
1: ఇవన్నీ పేర్లు పెట్టినవే, దేహాలు పుట్టినవే.
0: All the names are given, christened, and bodies are born.
1: పెట్టినవి కాని ఆ మూలాధారమైనది పుట్టింది కాదు, మెట్టింది కాదు, పుట్టేది కాదు.
0: These are things that are born and christened, but the fundamental principle is neither born nor given a name.
1: పెట్టింది కూడా కాదు.
0: It's not at all given at all.
1: కలుకునే దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటుండాలి.
0: So divinity is present everywhere.
1: ఇట్టి అద్వైతాన్ని గొప్ప గొప్ప పండితులకంతరకుడును చక్కగా విపులంగా బోధిస్తూ వచ్చాడు.
0: సో దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ టు ఆల్ స్కాలర్స్ ఇన్ ఎ మైటీ వే బై శంకర.
1: ఈ అద్వైతం అనేది అందరికీ సరిగా అర్థం కాదు.
0: దిస్ నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్ బై ఎవ్రీబడీ.
1: అందరూ ఉంటున్నారు.
0: సో మెనీ హియర్.
1: కానీ అందరూ విడివిడిగా కనిపిస్తున్నారు.
0: దే ఆర్ ఆల్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: అయితే అందరి యందు ఉండినటువంటి యొక్క మూలాధార శక్తి ఒక్కటియే.
0: But the divine power,
1: అది ఏ ప్రాణశక్తి? అది ఏ ప్రాణశక్తి?
0: దట్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
1: ఆ ప్రాణశక్తికే అహం అని పేరు పెట్టారు.
0: దట్ లైఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ అహం.
1: ఏమిటి ఆ ప్రాణశక్తి?
0: వాట్ ఈస్ దట్ లైఫ్ ఫోర్స్?
1: గాలి తీసుకుంటారు,

0: గాలి తీసుకున్నాడు.
1: యు బ్రీద్ ఇన్ వేర్ యు ఫైండ్ ది సోల్, యు బ్రీద్ అవుట్
0: గాలి విడిచాడు.
1: యు బ్రీద్ అవుట్ ఎగ్జే
0: ప్రాణశక్తి,
1: దట్ ఈస్ లైఫ్ ఫోర్స్.
0: ఈ సోహం ఇది ఉండగలిగితే దేహం కూడా నిలిచి ఉంటుండాలి.
1: సో లాంగ్ దిస్ సోహం ఇన్హలేషన్ ఎక్సలేషన్ ఇస్ దేర్, యు కంటిన్యూ టు లివ్.
0: దట్
1: సో మీన్స్ దట్
0: హం నేను,
1: హం ఐ
0: అదే నేను,
1: ఐఎమ్ దట్
0: అదే ఆత్మ,
1: దట్ ఈస్
0: సోహం అదే హంస గాయత్రి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ హంస గాయత్రి.
0: హంస గాయత్రి అనగా అదే నేను అనేటువంటి చెప్పేది ఆత్మస్వరూపము.
1: హంస గాయత్రి మీన్స్ దట్ దౌ ఆర్ట్ ఐఎమ్ ద డివైన్.
0: దీనిని ఇంకొక మార్గంలో యోగులంతా కూడాను ఈడా పింగళ సుషుమ్న అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వే యాజ్ ఇడా పింగళ అండ్ సుషుమ్న.
0: కుడి వైపున గాలి తీసుకున్నప్పుడు తీసుకోవటం, సో తీసుకుంటున్నాడు.
1: యు ఇన్హేల్ త్రూ వన్ నాస్ట్రిల్,
0: ఎడమ వైపున వదులుతున్నాడు. హమ్,
1: యు ఎక్సేల్ బ్రీద్ అవుట్ త్రూ అనదర్ నాస్ట్రిల్ ఆన్ ద లెఫ్ట్.
0: ఈ రెండు కూడా నువ్వు ఇడ్చి తీసుకునేటువంటి సమయంలో కొంతకాలము ఇక్కడ స్తంభించి ఉంటాది.
1: As inhalation exhalation take place, ida pingala retained, ida pingala
0: purakamu rechakamu,
1: one is inhalation, other is exhalation.
0: Madhyalo nilipinatundi kumbhakamu,
1: the retention of breath at the center is kumbhakamu.
0: Kalukune kumbhakamu rechakamu purakamani pranayamam kinda cheptunnaru.
1: This is called breathing exercise or pranayama.
0: Ee pranayama sambandhamainatundi sadhanne atma sambandhamaina sadhanlo
1: unnaru. All this breathing exercise pranayama
0: yama,
1: is got atmic
0: yama, asana pranayamam pratyaharam dharana dhyanam samadhi. ఈ అష్టాంగ యోగములు యందు, ఈ యోగ విద్యలు యందు ఈ యొక్క కుంభకము రేచకము పూరకము చెప్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ ఎయిత్ పార్ట్స్ ఆఫ్ యోగా, దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ అండ్ రిటెన్షన్ ఆఫ్ బ్రెత్.
0: పూరకము అంటే ఏమిటి? నింపుకోవటం, పూరించుకోవటము.
1: పూరక మీన్స్ ఫీలింగ్ ఇట్ అప్,
0: తీసుకోవటము.
1: యు ఇన్హేల్ బ్రీద్ ఇన్.
0: ఇంకా రేచకము వదలటము,
1: రేచకం ఎక్సలేషన్ బ్రీద్ అవుట్.
0: ఈ రెండింటికి నీ మధ్యలో కొంతకాలం దీన్ని నిలపటము.
1: ఇన్ బిట్వీన్ ది టూ యు రిటైన్ హోల్డ్ ఆన్.
0: ఆ కుంభకమే భూమధ్య స్థానం అన్నారు.
1: దట్ ఈస్ ద సెంటర్ బిట్వీన్ ది టూ ఐ.
0: కనుక నీ దృష్టిని అక్కడ నిలుపుకొని ధ్యానం చేయమని చెప్పని యోగులు చెప్తూ వచ్చారు.
1: యోగి సెడ్ దట్ యు షుడ్ మెడిటేట్.
0: అనగా కేవలం ఈ స్థానం కాదు, ఆత్మస్థానము. అన్నిటికీ మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ ఏదియో దానిపైన దృష్టి నిలుపుకోమని చెప్పారు. దీనికే ప్రయాగా అని పేరు పెట్టారు.
1: ఇట్ ఈస్ కాల్డ్ ప్రయాగ.
0: ప్రయాగం అనగా ఏమి? యమున, గంగ, సరస్వతి. సరస్వతి మూడు చేరినటువంటి స్థానము అని.
1: ప్రయాగ మీన్స్ వేర్ ద త్రీ రివర్స్ గంగా యమున సరస్వతి మీట్.
0: ఈ మూడు ఎక్కడ చేరుతున్నాయి?
1: వేర్ డు దే మీట్?
0: భూమధ్య స్థానంలో, అనగా ఆత్మ దగ్గర చేరిపోతున్నాయి.
1: దే మర్జ్ దేర్ ఇన్ ఆత్మ.
0: గంగా,
1: గంగా
0: పవిత్రమైనటువంటి స్వార్థరహితమైనటువంటి కర్మకే గంగా అని పేరు పెట్టాడు శంకర్ల వారు.
1: ద సీక్రెట్ సెల్ఫ్.

0: Plus action is Ganga.
1: Yamuna.
0: Yamuna.
1: Idiye. ఒక విధమైన ఉపాసన కింద పెట్టాడు.
0: యమున ఇస్ డివోషన్ ఉపాసన.
1: యమున అనగా జమున.
0: యమున జమున.
1: జమున అనగా భక్తి మార్గానికి మూల కారణంగా పెట్టాడు.
0: జమున స్టాండ్స్ ఫర్ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: జ్ఞానము అదే సరస్వతి.
0: సరస్వతి స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్
1: కాదు అంతర్వాహిని.
0: ఇట్ ఈస్ అన్ ఇన్నర్ కరెంట్.
1: కనుకనే ఈ భక్తి జ్ఞానమునకు భక్తి కర్మలకు మధ్యలో జ్ఞానం అంతర్వాహినిగా పోతుంటుంది.
0: Therefore, for the path of action and devotion, the path of wisdom is undercurrent that flows in between.
1: కనుక మనం ప్రయాగకు చేరాలంటే టికెట్ తీసుకుని ఏది ట్రైన్ లో ఏ కార్ లోనో ఏ దీంట్లో మనం ప్రయత్నం అవుతాం. అక్కడ ఆ విధంగా పోవడానికి వీలు కాదు.
0: To go on pilgrimage to Prayaga, we make necessary reservation and would like to travel by flight.
1: 200 సంవత్సరాలు అప్పుడే మీరాకుడను ఈ విధంగా తన భర్త ఇంటి నుంచి వెళ్లిపోమని చెప్పని రోసి వేసినప్పుడు ఆమె మనసుకు చెప్పింది, దేహానికి చెప్పలేదు ఆమె.
0: 200 years ago, when Meera was necked out of the palace by her husband, she addressed to her mind, not to the body.
1: Chello re man, Ganga Yamuna Tir, chello re man.
0: O mind, travel where the two meet, Ganga and Jamuna.
1: Yetta undadi aa Ganga. Ganga Jamuna Nirmala Pani.
0: Ganga Yamuna water.

0: ఓ మైండ్ గో టు దట్ ప్లేస్ వేర్ గంగా అండ్ జమున మర్జ్ అండ్ మీట్
1: అక్కడ ఆత్మ అనేటువంటి కృష్ణుడు అక్కడ ఉంటున్నాడు
0: దేర్ వీ ఫైండ్ కృష్ణ
1: అక్కడ ఉన్నాడు
0: వెర్ ఇస్ హి
1: మోరమకుట పీతాంబర శుభి కుండల రజత శరీర్ చెల్లు రేమన్ హే మన్ చెల్లు రేమన్
0: ఓ మైండ్
1: జమునాతి
0: ఓ మైండ్ గో టు దట్ సెంటర్ వేర్ గంగా జమునా
1: అక్కడ వెళ్ళిపో గెట్ అవుట్ అని తక్షణమే టికెట్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు గంగా యమునా తీరానికి
0: వెన్ హస్బెండ్ టోల్డ్ హర్ గెట్ అవుట్
1: హే మన్
0: మేక్ ఇన్ రిజర్వేషన్
1: గంగా జమునాతి చెల్లు రేమన్
0: She commanded her mind to go to that place.
1: అది పవిత్ర హృదయం యొక్క పవిత్ర భావాలు అట్ట ఉంటుంటాయి.
0: That is the sacred thought out of a sacred heart.
1: ఇలాంటి అద్వైత సిద్ధాంతాన్ని శంకరుల వారు బాల్యము నుండి యవ్వనం వరకు యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు సర్వలకుడును ఒకే అద్వైతాన్ని ఏకాత్మ భావాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: The same theory of non-dualism was taught to people of all age groups, children, youngsters and adults alike.
1: ఈ విధంగా దినదినానికి ఈ యొక్క అద్వైత సిద్ధాంతం అనేటువంటిది పెరిగిపోతూ వచ్చింది.
0: దిస్ నాన్ డ్యూయలిజం థియరీ
1: అందరూ అంగీకరిస్తూ వచ్చారు.
0: ఎవ్రీబడి స్టార్టెడ్ అక్సెప్టింగ్ దిస్ ప్రిన్సిపల్.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: గురు గోవింద అనగా గౌడపాదుడు
0: గౌడపాద
1: తిరిగి తాను కాశీకి వచ్చాడు.
0: హీ ఆల్సో కేమ్ టు కాశీ.
1: తన శిష్యుడైనటువంటి యొక్క శంకరుడు పూర్వమంతా శంకరాన్ని పిలిచేటువంటి వారే శంకరాచార్యులు అనేటువంటి పేరు కనబడుతూ వచ్చింది.
0: అర్లియర్ హీ వాజ్ అడ్రెస్డ్ హీ వాజ్ కాల్డ్ బై దిస్ నేమ్ శంకర.
1: అక్కడ కొంతవరకును శంకరుల వారిలో కొంత అపవిత్రం జరిగింది.
0: దేర్ వాజ్ అన్సీక్రెడ్ యాక్ట్ అట్ దట్ మోమెంట్.
1: ప్రతి పండితుని కూడా వాదించి వారిని అద్వైత సిద్ధాంతంలో ప్రవేశింపజేసుకుంటూ వచ్చాడు.
0: హీ ఆర్గ్యూడ్ విత్ ఎవ్రీ స్కాలర్ అండ్ కన్వర్టెడ్ హిమ్ టు అద్వైత.
1: మధ్య మార్గంలో
0: ఆన్ ది వే
1: ఒక పండితుడైనటువంటి వాడిని వాదించడానికి పోయినాడు.
0: హీ వాజ్ రెడీ టు ఆర్గ్యూ విత్ ఎ స్కాలర్ ఆన్ ద వే.
1: ఆ సమయం లోపల
0: అట్ ద టైమ్
1: తన భార్య పండితుని భార్య
0: ద వైఫ్ ఆఫ్ దట్ పండిట్ స్కాలర్
1: నీకు మొన్న చెప్పాను
0: భగవాన్ సెడ్ దట్
1: ఉభయ భారతి ఆమె గొప్ప వేదాంతురాలు.
0: హీఈస్ ఎ గ్రేట్ స్కాలర్ స్పిరిచువలిస్ట్
1: కట్టగిరిపోయి తన భర్త అనేటువంటి శంకరుడితో పోరాడినప్పుడు ఎవరు ఓడిపోతారో వారు సన్యాసం స్వీకరించాలి అని నేను చెప్పింది.
0: షీ డిసైడెడ్ హూమ్ సో ఎవర్ దట్ లూజెస్ ది ఆర్గ్యుమెంట్ షుడ్ బి ఎ రినన్షియంట్ దట్ వాజ్ హర్ డిసిషన్ అండ్ జడ్జ్మెంట్.
1: ఓడిపోయాడు.
0: హర్ హస్బెండ్ lost was defeated.
1: సన్యాసం తీసుకోవాలని చెప్పని శంకర్ల వారు పట్టుబట్టాడు.
0: అండ్ శంకర వాంటెడ్ హిమ్ టు బి ఎ రినన్షియంట్.
1: ఆ ఉభయ భారత్ చెప్పింది.
0: ఉభయ భారతి సెడ్
1: శంకర నీకు సర్వధర్మంలో తెలుసును.
0: యు నో ఆల్ నార్మ్స్ ఆఫ్ ధర్మ.
1: నేను అర్ధాంగి.
0: ఐఎమ్ హిస్
1: వైఫ్. ఆ బాడీలో హాఫ్ బాడీ నేను.
0: అండ్ హాఫ్ బాడీ ఆఫ్ మై హస్బెండ్.
1: నన్ను కూడా నీ ఓడించినప్పుడే ఆయన సన్యాసం తీసుకోవడానికి వీలవుతుంది. నన్ను ఓడించకుండా సన్యాసం తీసుకోవడానికి అర్హుడు కాదు అనింది.
0: My husband cannot be an ascetic unless you defeat me because I am his half body.
1: సరే వాదించమన్నాడు శంకరుడు.
0: He said, okay, argue now, he said.
1: ఆమె గృహస్థ ధర్మమైనటువంటి యొక్క కామశాస్త్రాన్ని ప్రశ్న వేసింది.
0: She questioned on the certain things of householder state.
1: శంకరుల వారికి తెలియదు.
0: Shankara has no knowledge of a householder level.
1: అప్పుడు ఉభయ భారత్ దగ్గర ఒక నెల టైం తీసుకున్నాడు.
0: And he wanted 1 month time.
1: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చెప్పడానికి నాకు ఒక నెల కావాలి అన్నాడు.
0: To answer the questions, he wanted 1 month time.
1: ప్రయాణమవుతూ పోతున్నాడు.
0: And he was proceeding.
1: ఆ రాజ్యంలో కాశీరాజు
0: there at the time the king
1: మరణించాడు.
0: He died.
1: మరణించేటప్పటికి కాశీరాజు డెడ్ బాడీని ఒక దగ్గర పెట్టారు.
0: The dead body of the king of Kashi was kept on one side.
1: ఇదే సమయం అనుకున్నాడు శంకర్ల వారు పరకాయ ప్రవేశము ఆ దేహంలో ప్రవేశించాడు.
0: As it was the right time, Shankara has
1: entered into this body.
0: And the body of Shankara was there on the other side.
1: రాజుగారి దేహంలో ప్రవేశించాడు.
0: He has entered into the body.
1: రాజుగారిని చెప్పని ఆ యొక్క ప్రజలందరూ చాలా ఆనందించి ఆ యొక్క శవాన్ని రాజభవన్లోకి తీసుకుని పోయారు.
0: Everybody were happy because of the resurrection of the king. He is brought back to life.
1: కానీ అక్కడ రాజు కాదు, ఆ దేహంలో సంచరించేది శంకర్లే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ద కింగ్ హూ ఇస్ మూవింగ్ అబౌట్.
1: రాజు ఉండినటువంటి గృహస్థాశ్రమంలో తాను కూడా ప్రవేశించాడు.
0: అండ్ హీ బికేమ్ ఎ హౌస్ హోల్డర్ సిన్స్ దెన్.
1: కనుకనే నీవు అపవిత్రుడైపోయినావు అని చెప్పని అతన్ని వెలుపల పెట్టారు.
0: అండ్ దేర్ ఫోర్ ఇట్ వాస్ పాయింటెడ్ అవుట్ యూ హావ్ బికమ్ అన్సేక్రెడ్ బై బీంగ్ ఎ హౌస్ హోల్డర్ హావింగ్ ఎంటర్డ్ ద బాడీ ఆఫ్ ది కింగ్.
1: తాను అంగీకరించలేదు.
0: అండ్ హీ డిడ్ యాక్సెప్ట్ ఫర్ దట్ మ్యాటర్.
1: అప్పుడు తక్షణమే రాజు దేహాన్ని వదిలిపెట్టి ఈ యొక్క తిరిగి తన దేహంలో వచ్చి చేరిపోయి తిరిగి ఉభయభారత దగ్గర పోయి సమాధానం చెప్పాడు.
0: ఇమ్మీడియట్లీ హస్ గివెన్ అప్ ద బాడీ ఆఫ్ ది కింగ్ అండ్ హస్ కమ్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ బాడీ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్ ఉభయభారతి.
1: ఈ విధంగా ఈమెకు సమాధానం చెప్పి కాశ్మీర్ కు ప్రయాణం అయ్యాడు. కాశ్మీర్ పండితులు చాలా గొప్ప పండితులు, దిగ్గజాలు.
0: He answered and he went to Kashmir where we find greatest exponents.
1: ఈ కాశ్మీర్ పండితులు చాలా గొప్ప వాళ్ళు.
0: The Kashmir scholars are very great.
1: ఆ కాలం లోపల అప్పుడు కేకేయ రాజు ఈ పండితులంతా పోషిస్తూ వచ్చాడు.
0: ఇట్ వాస్ కాశ్మీర్ కింగ్ హూ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ది స్కాలర్స్.
1: కేకేయ రాజు అనగా ఏమి, కైక తండ్రి.
0: ది కింగ్ ఆఫ్ కాశ్మీర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కైకేయ.
1: కనుక ఆ పండితులను ఓడించాలని పోయాడు.
0: హీ వాంటెడ్ టు డిఫీట్ దెమ్ ఆల్.
1: ఎప్పుడు కాశ్మీర్ లో అతను ప్రవేశించాడో
0: ద మూమెంట్ హీ
1: కనక దుర్గాదేవి కొండపై ఉన్నటువంటి ఒక దేవాలయంలో తలుపులు మూసుకున్నాయి.
0: The moment she entered, he stepped into the Kashmir, the doors of the temple of Kanaka Durga immediately closed.
1: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ డోర్ తెరవలేదు.
0: With all the effort, they could not open the door.
1: పండితులందరూ పోయి అక్కడ అనేక విధములుగా కూడా స్తుతులు చేస్తున్నారు.
0: All scholars went there to the temple and prayed.
1: ప్రార్థనలు సల్పుతున్నారు.
0: They prayed and prayed.
1: వేదశాస్త్ర ఇతిహాస పురాణ ప్రమాణములంతా కూడా పఠిస్తున్నారు.
0: They also reciting all important slokas.
1: కానీ ఏమి తెరవలేదు.
0: But nothing had happened.
1: కానీ వీరి భక్తి ప్రపత్తులకు ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి కనక దుర్గ అశరీరవాణిగా ఒక వాక్కు చెప్పింది.
0: కనక దుర్గ ద గాడెస్ రిప్లైడ్ బై అన్ ఎథీరియల్ వాయిస్.
1: శంకర్ల వారు చాలా గొప్పవారే.
0: శంకర ఇస్ గ్రేట్.
1: అతను ఇప్పుడు ఆచార్యుడు.
0: Now he is preceptor.
1: అనేక మంది శిష్యులైనారు కాబట్టి ఆచార్యుడు అయిపోయినాడు.
0: Since he has many disciples, now he is ఆచార్యుడు. ప్రతి
1: ఆచరించి తాను చేపించు వచ్చాడు.
0: Therefore that what he has been
1: telling. ఆచార్యుడే.
0: He is a
1: కానీ అతనిలో ఒక మాలిన్యం చేరిపోయింది.
0: Now he is polluted to some.
1: ఆ మాలిన్యాన్ని తాను తరం కొట్టడానికి తగినట్టు ప్రయత్నం చేసినప్పుడే ఈ తలుపులు తెరుచుకుంటాయన్నాడు.
0: When once he is free from that little pollution, unsacred act, then the door to the temple will open automatically.
1: అప్పుడు వరదేవత అస్తోస్తానని చెప్పేసేస్తూ వచ్చాడు.
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్
1: ఈశ గిరీశ నరేశ పరేశ ప్రియసే భూషణభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. ఈ విధంగా అనేక రకములుగా ప్రార్థిస్తూ వచ్చేసాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ ది డైటీ ది గాడెస్.
1: నేను పరకాయ ప్రవేశంలో పోయి రాజభవనం లోపల అనుభవించి నా దోషమే.
0: It is my mistake to have entered into the body of the king.
1: పరిహార నిమిత్తమై 11 దినములు ఈ యొక్క దీంట్లో నిద్రాహారం లేకుండా పానీయములు తీసుకోకుండా అక్కడ తపస్సు చేస్తూ కూర్చుని.
0: He has forsaken all the food and drink and undertook deep penance.
1: 12వ దినం తలుపు తెరుచుకుంది.
0: On 12th day the doors of the temple opened.
1: చూసారా శంకర్ల వారు అంత గొప్ప దీక్షను పూనేటట్టు.
0: That was the strong determination of Shankara.
1: అందరూ స్వామిని ప్రేమించండి, ఈ ప్రేమ చేత సర్వము మీరు సార్థకమవుతుంది అన్నారు. ఎట్టి ప్రేమ, లౌకిక ప్రేమ కాదు. ఈ లౌకిక ప్రేమలో పోవటం చేతనే శంకర్ల వారు ఈ విధంగా ఇదే దోషం.
0: దే సెడ్ దట్ యు లవ్ స్వామి, వాట్ టైప్ ఆఫ్ లవ్? ఇట్ ఇస్ నాట్ ఓన్లీ లవ్.
1: ఇష్టాపూర్వకంగా కాదు, ఈ యొక్క ఉభయ భారతికి జవాబు చెప్పాలి.
0: ది టీచింగ్ ఆఫ్ శంకర ఈస్ టు ఆన్సర్ ఉభయ భారతి.
1: అనగా ఆత్మభావంతో ప్రేమించటము ఏ విధమైనటువంటి దోషము ఉండదు.
0: When you start loving God with this feeling of the spirit of Atma,
1: దేహాభిమానంతో కాకుండా ఆత్మాభిమానంతో ప్రేమించటమే అదే నిజమైన ప్రేమ.
0: So you should not love with the body attachment, దేహాభిమాన, but you should love God in spirit, ఆత్మాభిమాన.
1: ఆత్మాభిమానము అది ఏ నిజమైనటువంటి ప్రేమ.
0: Actual love in spirit is
1: the ప్రేమనే God.
0: That love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: అట్టి ప్రేమతో ఉన్నప్పుడు నీది శుద్ధి అవుతుంది. ఆ యొక్క ప్రేమ తత్వం కూడా నువ్వు చిత్తశుద్ధిగా మారిపోయి.
0: When once you have that love, you will be pure, and that love also will be pure and unsullied.
1: వేద శాస్త్రమును నేర్పగలిగి ఉన్న, పద్య గద్యములను పాడగలిగి ఉన్న, చిత్తశుద్ధియు లేకున్న చెడును వాడు.
0: భగవాన్ సెడ్ yesterday, one might recite Veda and Vedangas repeatedly.
1: ఈ వేదాంతము పురాణములు ఇవి కాదు ప్రధానములు.
0: Not the sacred texts, the epics and Vedas.
1: ఏమి చేసినా అది మంచిది.
0: With purity of heart, whatever you do, that's good.
1: అది ఏ పవిత్రము.
0: That is sacred.
1: అది ఏ దివ్యత్వము.
0: That is divinity.
1: ఇది ఏ ఆత్మతత్వం.
0: This is the principle of Atma.
1: కనుకనే ఏదో ఒక ఫలాపేక్షితంతో చేరటం కాదు.
0: Not to approach with some expectation.
1: అది ఆత్మనే ఇది ఆత్మనే ఆ విధమైన ఆత్మభావంతో ప్రేమించాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ విచ్ ఇస్ వన్ ఇన్ ది సేమ్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క ప్రేమతత్వము.
0: దిస్ ఇస్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని మనలో నింపుకొని శంకర్ల వారు యావత్ ప్రపంచానికి కూడాను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: విత్ సచ్ లవ్ ఫుల్ ఇన్ హిస్ హార్ట్ హి స్టార్టెడ్ ప్రాపగేటింగ్ టీచింగ్ ద వేదాంత ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: కట్టగలప్పటికి ఇంకా ఈ పిల్లలకంతా యువకులైనటువంటి వారికంతా ఇంకా కఠినంగా చెప్తూ వచ్చాడు.
0: అండ్ he spoke rather harshly to youngsters also.
1: మీరు కేవలము దీని విషయం తెలిసినంత మాత్రమే చెప్పినంత మాత్రమే విరక్తి రాదు నాకు తెలుసును.
0: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ ఆన్ లిజనింగ్ టు ది డిస్కోర్స్ విల్ నాట్ డెవలప్ డిటాచ్మెంట్ సో ఈజీలీ.
1: ఒక పెద్ద బిజినెస్ మ్యాన్,
0: దర్ ఇస్ ఎ వెరీ బిగ్ బిజినెస్ మ్యాన్,
1: ప్రతి దినము కూడాను
0: ఎవ్రీ డే
1: పారాయణం కోసమని అంటే భగవత్ యొక్క సమావేశాల కోసం ప్రయత్నం దినం పోతూ ఉండేటువంటి వాడు.
0: యూస్ టు అటెండ్ టెంపుల్స్ అండ్ లిసన్ టు ది డిస్కోర్సెస్ ఎవ్రీ డే.
1: గొప్ప పండితుడైనటువంటి వాడు, గొప్ప శ్రవణానందంగా కూడాను ఆ యొక్క వేదాంతాన్ని బోధిస్తూ వచ్చాడు.
0: దట్ స్కాలర్ ఓవర్ దేర్ ఇన్ ద టెంపుల్ టీచెస్ ఇన్ అన్ ఎక్సలెంట్ వే.
1: అప్పుడు చెప్పాడు పబ్లిక్ లోపల,
0: దేర్ హీ సెడ్ ఇన్ పబ్లిక్,
1: ఈ సప్తాహం పూర్తి అయ్యేంత వరకు కూడా నువ్వు అందరూ ఉండాలి, వినాలి, పూర్తి విన్న తర్వాతనే ఇది పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్మ ముదచ్చితే అప్పుడు పూర్ణమవుతుంది అన్నాడు.
0: The Pandit said, you should listen to the talks all the 7 days completely without fail so as to derive full benefit.
1: ఐదు దినాలు జరిగింది.
0: 5 days passed.
1: ఆరో దినము,
0: 6th day,
1: ఈ యొక్క బిజినెస్ మ్యాన్ ఎక్కడికో అర్జెంట్ గా పోవలసినటువంటి పని ఏర్పడింది.
0: బిజినెస్ మ్యాన్ హ్యాడ్ టు లీవ్ ది స్టేషన్ ఆన్ అన్ అర్జెంట్ వర్క్.
1: అప్పుడు తక్షణమే తన కుమారుని పిలిచాడు.
0: ఇమిడియట్లీ సమన్ హిస్ సన్,
1: బాబు ఇదిగో చూడు 7 దినాలు అందరూ అటెండ్ కావాలని చెప్పాడు, అప్పుడే దీని ఫలితం మనకు చిక్కుతుందని చెప్పాడు.
0: హి సెడ్ వి మస్ట్ నెసెసరీ అటెండ్ ఆల్ ద 7 డేస్ టు డిరైవ్ ఫుల్ బెనిఫిట్.
1: కాబట్టి ఈనాడు నీవు వెళ్ళు ఆ పారాయణకు.
0: Today you attend it.
1: రేపటి దినానికి నేను వచ్చేసేస్తాను, ఓన్లీ ఒక దినం.
0: యా టుమారో ఐ విల్ కమ్, ఓన్లీ 1 డే యూ అటెండ్
1: చెప్పాడు.
0: హి సెడ్
1: కానీ మరి తిరిగి బెడ్రూమ్ లో పోయాడు.
0: బట్ హీ వెంట్ ఇన్ ది బెడ్రూమ్.
1: మరి ఆ పండితులంతా కూడాను చాలా వేదాంతాన్ని అంతా విరక్తిగా చెప్తున్నాడు, దేహాన్ని చాలా చులకనగా చెప్తున్నాడు. మీరు ఈ విధమైన దీంట్లో ప్రయత్నం చేయకూడదు, సంసారంలో మునగకూడదు, ఇంత వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. నిజంగా నా కొడుకు వింటే వాడు వైరాగ్యం అవుతాడు ఏమో అనుకున్నాడు.
0: హి వాజ్ జస్ట్ థింకింగ్ ఇన్ హిస్ బెడ్రూమ్ వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ హిస్ సన్ ఈస్ టు లిసన్ టు ద టాక్స్ based on renunciation and detachment and considering the body as mean and low.
1: Panditun daggariki vellaadu.
0: Again he went to the scholar.
1: Pandita,
0: he said, oh scholar,
1: nee eppudu dinam maa kumarunu pampistunnanu,
0: tomorrow I am sending
1: you tivramaina vairagyanni bodhinchakandi.
0: Don't teach detachment tomorrow.
1: ఈ ప్రాపంచికం పైన చేసినటువంటి రాగాలను అభివృద్ధి పరిచేటువంటి బోధన చేయండి అన్నాడు.
0: టీచ్ దట్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ డ్రా యూ, అట్రాక్ట్ యూ ఇన్ దిస్ వరల్డ్.
1: మీ ఒక కొడుకు కోసమని నేను ఈ వేదాంతాన్ని మానివేసుకోవటమా?
0: ఫర్ యువర్ సన్ వై షుడ్ ఐ చేంజ్ మై టాక్, హిస్ స్కాలర్ సెడ్.
1: అప్పుడు చెప్పారు శెట్టి గారు.
0: దెన్ హి సెడ్,
1: మీరు 6 దినాలు విన్నారు,
0: ఓ బిజినెస్ మ్యాన్,
1: ఎంత వేదాంతం వచ్చింది, ఎంత త్యాగం వచ్చింది మీలో,
0: టు వాట్ ఎక్స్టెంట్ యూ.
1: ఒక్క దినంలో నీ కొడుకు విన్నంత మాత్రం త్యాగం వస్తుందా?
0: జస్ట్ ఫర్ 1 డే?
1: రాదు రాదు రాదు.
0: జస్ట్ ఫర్ 1 డే యూ
1: సంస్కారమైనటువంటి నిండి ఉండినటువంటి ఈ పెద్ద పర్వతం వంటి యొక్క పాపములు ఎట్ట పోలి తొలగిపోతాయి?
0: ఆల్ ద సిన్స్ అక్రూడ్ ఫ్రమ్ ద పాస్ట్ లైవ్స్ ఆర్ స్టిల్ హోల్డ్ ఆన్.
1: సులభంగా తెగేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ సింపుల్ టు డెవలప్.
1: కనుకనే దీనిని తోమి తోమి తోమి తోమి ఈ పిల్లలలో ఒక గొప్ప వైరాగ్యం తెప్పించాలని దీక్షత పట్టాడు ఆ యొక్క శంకర్ల వారు.
0: శంకర్ డిటర్మైన్డ్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి పాలిష్డ్ అగైన్ అండ్ అగైన్ సో యాస్ టు కమ్.
1: అప్పుడే నిత్యము దాన్ని ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
0: దెన్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దాట్.
1: ఉపయోగించి నిత్యము ఉపయోగించుకునే పాత్ర ప్రతి దినము తోమల్సిందే.
0: ఎ వెసల్ దట్ వీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఎవ్రీ డే మస్ట్ బి క్లీన్డ్ ఎవ్రీ డే.
1: ఎప్పుడు పెద్ద పెద్ద పాత్రలంతా పెండికి ఉపయోగిస్తారు చూడు, అది మాత్రం సంవత్సరానికి కూతురు తోమితే చాలు.
0: బట్ బిగ్ వెసల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఎట్ వెడ్డింగ్ టైమ్స్ ఆర్ క్లీన్ వన్స్ ఇన్ ఎనీ ఇయర్.
1: ఉపయోగించుకునేటువంటి టంబ్లర్స్ ఎప్పుడు కడుగుతూనే ఉండాలి.
0: దోస్ ఆర్ ది డైలీ యూజ్ మస్ట్ బి క్లీన్డ్ ఎవ్రీ డే.
1: అదే రీతిగా ఈ యవ్వనం అనేటువంటి ఈ దేహమును నిత్యము తోముతూనే ఉండాలి.
0: This youth stage we should clean every day.
1: అదే ఆ విధమైనటువంటి బోధనలు చేస్తూ శంకర్ల వారు యువకులకందరికీ ఒక విధమైనటువంటి వైరాగ్యాన్ని ప్రబోధిస్తూ వచ్చారు.
0: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ శంకర, ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
1: ఈ వైరాగ్యం అంటే ఏమని అనుకున్నారు మీకు తెలుసునా?
0: యు నో వాట్ వైరాగ్య ఇస్?
1: పూర్వం చెప్పాను.
0: భగవాన్ సెడ్ అదట్ డే,
1: తిన్న అన్నం కక్కిన తరువాత,
0: ఆఫ్టర్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ ఇస్ వామిటెడ్ అవుట్,
1: ఈ కక్కిన అన్నాన్ని ఎవడైనా తినడానికి ప్రయత్నిస్తాడా?
0: విల్ ఎనీ వన్ బి రెడీ టు ఈట్ దట్ వామిటెడ్?
1: కక్కిన అన్నం పైన ఎంత తీవ్రమైనటువంటి ఒక ఇది వస్తుందో విరక్తి, ఆ విధంగా రావాలి విరక్తి.
0: Just as we'll be disgusted with the humans, that food which is wanted out, we should have that spirit of detachment.
1: Try anukunte dry aipothundi.
0: We should never say I shall try, because when you say try, it becomes dry.
1: Must do.
0: భగవాన్ సేస్ డోంట్ సే ఐ విల్ ట్రై, యూ మస్ట్ డూ, యూ మస్ట్.
1: మీకోసమే,
0: ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్.
1: ఈ జగత్తు నందు వచ్చేటువంటి సుఖం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ అవుట్ ఆఫ్
1: దిస్ జగత్తు నందు కలిగేటువంటి ఆనందం ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎంత ఆనాయమో ఆనందం కలిగినప్పటికీ ఒక్కనాటికి త్యజించిపోవలసిందే.
0: యూ మే హ్యావ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ బట్ యూ హావ్ టు
1: దైవం ఒక్కటి మాత్రమే గట్టిగా పట్టుకోవలసింది.
0: యూ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్.
1: అతనే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆరాధకుడు.
0: హీస్ ఎటర్నల్ ట్రూత్.
1: అదే నిత్య సత్యమైనటువంటి ఆహారము.
0: దట్ ఈస్ ద ట్రూత్.
1: అట్టి దైవత్వాన్ని మీరు పట్టాలి.
0: అండ్ వీ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది డివైన్.
1: అది ఆ డిటర్మినేషన్.
0: We should develop the
1: strong determination.
0: Strong determination.
1: చాలా పట్టుదలతో పట్టాలి.
0: We should have strong determination.
1: అప్పుడే దాని తగినటువంటి ఒక ఫలితం కూడా మనకు లభ్యం అవుతుంది.
0: Then we'll get the appropriate result.
1: కేవలం వదలటం తీసుకోవటం వదలటం ఈ విధంగా ఉంటుండకూడదు.
0: It's not something like giving up and accepting later.
1: కానీ ఒక్కతూరి వదలనా వదిలేపెట్టింది అయిపోయింది.
0: When once it is given up, that's all, end of the matter.
1: అతి తీవ్రమైనటువంటి భావాన్ని హృదయంలో పెట్టుకున్నప్పుడు దైవత్వం మనలో ఆవిర్భవిస్తాడు.
0: Then once we have that strong determination,
1: తప్పకైది సత్యం సత్యం సత్యం.
0: You will certainly understand this is the truth and truth alone.
1: కనుక శంకరుల వైరాగ్యము జగత్తునకు ఎంతనో ఉపకారం చేస్తూ వచ్చింది.
0: The principle of detachment taught by Shankara helped this world.
1: ఈనాటి అద్వైత సిద్ధాంతం అనేటువంటిది అందరూ పండితులు బోధిస్తున్నారే కానీ వారెవరూ నడుచుకోవటం లేదు.
0: ద థియరీ ఆఫ్ నాన్ డ్యులిజం ఈజ్ టాట్ బై స్కాలర్స్ బట్ దే డోంట్ నో ఇన్ రియాలిటీ.
1: నడుచుకోవాలి.
0: దే షుడ్ కండక్ట్ దెమ్ సెల్ఫ్.
1: కేవలం వాక్తో మనం బోధించినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్. యూ మియర్లీ
1: శరీరంతో దాన్ని ఆరాధన చేయాలి.
0: ద బాడీ షుడ్ నెసెసరీ
1: మనస్సుతో దాన్ని త్యజించాలి.
0: అండ్ వీ షుడ్ గివ్ అప్ విత్ ది మైండ్.
1: అది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
0: దట్ ఈస్ ట్రూ డిటాచ్మెంట్.
1: అది కేవలం సత్య జ్ఞానం అనంతంతో వస్తుంది.
0: దట్ యుల్ గెట్.
1: దైవం సత్యం.
0: గాడ్ ఈస్
1: జ్ఞానం సత్యం.
0: విజ్డమ్ ఈస్
1: ట్రూ. అనిత్యం.
0: Everything is ephemeral.
1: Kanukare satya jnanam anantam brahma tattvam.
0: Therefore God is infinite, God is wisdom, God is truth.

0: O man, examine and question for yourself what kind of happiness you have achieved right from dawn to dusk, the moment you get out of your bed and retire, spending all the time in acquiring knowledge, earning degrees, forgetting God, what happiness you have got. Examine for yourself.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: మానవ జీవితము ఉత్కృష్టమైనది, సౌజన్యమైనది, సౌశీల్యమైనది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబ్లెస్ట్, రేరెస్ట్, హస్ గాట్ టు బి లివ్డ్.
1: ఇట్టి మానవత్వాన్ని నిత్యకృషి ద్వారా, కర్మల ద్వారా సార్థకం కావించుకోవటం మానవుని ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అండ్ లిబరేషన్ by putting his daily effort, by just working hard through discharging his duties.
1: Janadu pottanimpukona chikkulanunduchu, janadu pottanimpukona chikkulanunduchu.
0: After all, to fill this small belly, we face so many problems in life.
1: వేల విద్యలను పూనిక మీద నేర్చి,
0: వి అక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్,
1: పరిపూర్ణ సుఖంబును పొందలేక,
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద టోటల్ బ్లిస్.
1: ఈ మానవ జీవితం వ్యర్థము గావించుకుంటూ,
0: అండ్ రియలీ వి ఆర్ వేస్టింగ్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: అరవింద దళాక్షుని విస్మరించి,
0: వాట్ ఇస్ దట్ వి ఈవెన్ ఫర్గెట్ గాడ్.
1: ఏ పెద్ద సుఖం బునందితురు ప్రీతిగా యోచన చేయు మానవా.
0: మ్యాన్, ఎగ్జామిన్ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యు ఎంజాయ్ ఫర్గెటింగ్ గాడ్, స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ జానుడు పొట్ట నింపుకోవటానికై అనేక విధములైనటువంటి సేవలు పడుతున్నాం.
0: We strain, exert ourselves, after all, to fill this small bill.
1: అనేక విధములుగా ఆర్జిస్తున్నాము.
0: We earn in every possible way.
1: కానీ దీనితో మనం తృప్తి నొందుతున్నామా?
0: Are we really satisfied by this?
1: లేదు.
0: No.
1: తృప్తి అన్నటువంటిది ఏనాటికి కూడా మనకు కలగదు.
0: There is no contentment at any point of time.
1: దీనిని పురస్కరించుకుని ఏ విజ్ఞేశుడు చెప్పాడు, నసుఖా లభ్యతే సుఖం.
0: Basing on this,
1: sukham nunchi sukham manaku kalagadu, kashtam nunchi manaku sukham dorukutundi.
0: Basing on this, it is said, you cannot derive happiness out of happiness. Happiness is the fructification of difficulties.
1: Sukhanni manam aashistunname kaani sukham dwara manaku shanti santosham labhyam kavatam ledu.
0: You want all the happiness, comforts and conveniences, but you cannot be peaceful.
1: Sukhashantulu manam anubhavinchavalanna kashtamale manaku pradhanamaina guruvudu.
0: If you want to be really blissful and peaceful, yes, obstacles are necessary.
1: Pratikinanni naalu phalamuni chute kaaka chachi chuda tanuvu kosi ichu.
0: A tree, while being alive, it bears fruits for all of us. Even after death, the tree is ready offering itself as the firewood.
1: Ee vruksham kante tyagi marekottu unnada?
0: Tree is a very symbol of sacrifice.
1: Tyagamandu vrukshambe guruvu.
0: In fact, in this field of sacrifice, a tree is the preceptor.
1: Kanuka manavattvamlo tyagam atyavasaram.
0: In this human life, sacrifice is very essential.
1: Ee naatikainanu tyagam leka bhogam kaani aanandam kaani manaku labhyam kaadu.
0: Without sacrifice, you cannot enjoy the state of bliss anytime.
1: కనుక త్యాగానికి మనము ఇప్పటి నుంచే మనం తగిన కృషి చేయాలి.
0: We should make every effort, take every opportunity to sacrifice from now on.
1: అల్ప బుద్ధులనింత ఆదరించిన కాని,
0: you may extend all the hospitality, kindness to a mean-minded
1: చేయు ఎట్టివానినైనా,
0: he will certainly harm you. The very benefactor is put to harm.
1: విషము కూడిన వెర్రి, విషము కూడిన వెర్రి చెట్టులందున మానవత్వము వ్యర్థమయ్యే.
0: Because of the poison that gets into one's own psychology, the human life is wasted totally.
1: Keedu cheyunetti ganuni naina,
0: he will certainly harm anybody, the one who helped him even.
1: Kanukane manam alpulu kaakudadu.
0: We should now be mean minded.
1: Adikudu kavali.
0: We should be really noble one.
1: Alpa buddhinenta aadarinchina kaani keedu cheyunetti vaalinaina.
0: A mean-minded fellow may be well-received and treated, but yet he will not give up his bad quality of harming others.
1: Kanuka manamu adhika buddhulu kavali.
0: We should be broad-minded.
1: Ee vishala prapanchamulandu manavattam anetundi chaala uttamamainatundi anetundi kirtini manam nilabettali.
0: We should uphold that pristine glory and the esteem that man is supreme in this universe.
1: Prachina rishulu కొన్ని తప్పులు చేసి దైవం ద్వారా శిక్షను అనుభవిస్తూ పశ్చాత్తాపపడి కడపటికి వారు క్షమను కోరుకున్నారు.
0: In ancient times you must have come to know the sages committed certain mistakes, but they repented and atoned their sins, corrected themselves.
1: వారు చాలా గొప్పవారు.
0: They are really great personalities.
1: అట్టి ఘనుడైనటువంటి వారిని మనం ఆచరించాలి.
0: We should follow such mighty men of eminence.
1: నేటి మానవులు బలహీనుడైనటువంటి వారు.
0: The modern man is very weak.
1: తప్పులు చేసి కూడాను దానిని సరిదిద్దుకొనుటకు ప్రయత్నిస్తురే కాని దాని దోషములను గుర్తించి వర్తించడానికి ఏమాత్రము పూనుకోరు.
0: In the modern times, people commit mistakes. They do not realize, they do not recognize and make any effort to correct and set things proper.
1: ఆనాటి పెద్దలు తప్పులను నివారణ కావించుకొని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యొక్క వందనముల చేత దైవాన్ని ప్రార్థించేటి వారు.
0: In those days, elders corrected all their defects and mistakes and led a pure life, being very grateful to God.
1: పశ్చాత్తాపమునకు మూల కారణం.
0: And repentance is the root cause for the glorious life that followed.
1: దీనిని గుర్తింపచేసే నిమిత్తమై,
0: to make you recognize this,
1: వర్షములకు ఒక పర్యాయము విఘ్నేశుని పూజ అని పెట్టారు.
0: We worship Lord Vigneshwara once in a year.
1: విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి?
0: Who is Vigneshwara?
1: గణపతి అనగా ఏమిటి?
0: Who is Ganapati?
1: గణ అనేటువంటిది బుద్ధికి సంబంధించినటువంటిది.
0: The word Gana is related to the intellect.
1: Na అనేటువంటిది విజ్ఞానమునకు సంబంధించినటువంటిది.
0: Na refers to wisdom.
1: విజ్ఞాన విజ్ఞా ప్రజ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడే గణపతి.
0: గణపతి is the head of all secular, the spiritual knowledge.
1: వినాయకుడు అనగా తనకంటే నాయకుడు మరొకడు లేడు.
0: వినాయక has no master above him.
1: తనకు తానే నాయకుడు.
0: He is a master unto himself.
1: అలాంటి వినాయకుని యొక్క తత్వము ఎవ్వరి కూడాను కీటు కనిపించదు.
0: అండ్ వినాయక విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్ ఎనీవే.
1: సర్వకర్మలకును అవిఘ్నమస్తుగా ఆశీర్వదించి పోషించేటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక బ్లెస్సెస్ ఆల్ యువర్ ఎండివర్స్ ఎఫర్ట్స్ అండ్ కన్ఫర్స్ సక్సెస్.
1: చెడ్డను ఏమాత్రము చెంతకు చేర్చేటువంటి వారు కాదు.
0: హీ విల్ నెవర్ అలవ్ యూ టు కంటెయిన్ ఎనీ బ్యాడ్ ఇన్ యూ.
1: కనుకనే అతనికి ఎలుక వాహనము అన్నారు.
0: సో హి హస్ గాట్ ద రాట్ యాజ్
1: మూషికము అనగా చీకటి.
0: రాట్ మూషిక స్టాండ్స్ ఫర్ డార్క్నెస్.
1: రాత్రులయందు చీకటి చాలా అధికం కనుకని ఎలుకలు కూడాను రాత్రియందు సంచరిస్తుంటాయి.
0: నైట్ బీయింగ్ వెరీ డార్క్ ద రాట్స్ మూవ్ అబౌట్.
1: చీకటిని దూరం చేసి ప్రకాశంను ప్రకటింపజేసి జనులకు ఆనందాన్ని ఆదర్శాన్ని అందించేటువంటిది మూషికము.
0: ఇట్ ఈస్ ద రాట్ దట్ వుడ్ హెల్ప్ యూ to dispel this darkness and move in a pleasant way in the following day, the daytime.
1: Motta motta manavatvamunake matram parimitam gaakunda yavat krimakeetikaadulu kudanu jantu jalalaku kudanu daivatvam aneetundi aadarshavantamaineetundi satyanni nirupinche nimittamai vigneshwaruniki yenugu vaahanam yenugu tala yeluka vaahanamu rendintini srishtincharu.
0: The divinity is not limited to mankind alone. We find the divinity being present in birds and beasts and animals. To demonstrate the latent immanent divinity, we have got Vinayaka, the rat as his chariot and the elephant being his face.
1: Vinayakuni yokka sambandham గత తెలివి.
0: And the elephant is highly intelligent.
1: Chaala telivainatundi ee elephant.
0: Elephant is highly intelligent.
1: Chaala vishwasamto koodinatundi.
0: It has got all faith and loyalty.
1: Pranam poyina sariye master nu maruvanatundi.
0: The elephant would rather give up its life.
1: Master nu maruvaka tana janmam undinanta varaku kudanu భగవంతుని యొక్క తత్వం చేత కృతజ్ఞతను పోషించేటువంటిది ఈ యొక్క గజము.
0: ఇట్ ఇస్ ది ఎలిఫెంట్ దట్ విల్ నెవర్ లీవ్ ఇట్స్ పాత్, ఇట్ లేస్ ఆల్ బై ఇట్సెల్ఫ్ అండ్ స్టాండ్స్ యాజ్ అ సింబల్ ఫర్ గ్రాటిట్యూడ్.
1: కనుకనే ఈ కృతజ్ఞతకు మూల కారణమైనటువంటిది ఈ గజము.
0: అండ్ ది ఎలిఫెంట్ స్టాండ్స్ ఫర్ దిస్ గ్రాటిట్యూడ్.
1: ఈ కృతజ్ఞత అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
0: గ్రాటిట్యూడ్ ఈజ్ అ సీక్రెట్ క్వాలిటీ.
1: క్షమ సత్యము.
0: Forbearance is true.
1: Chama dharmamu.
0: Purity is dharma.
1: Chama vedamu.
0: It is Veda.
1: Chama ahimsa.
0: It is non-violent.
1: Chama sarvasrambhu.
0: It's everything.
1: Ee chamato koodinatvanti yokka swarupame ee gajamu.
0: And this elephant has got all the patience for bearance.
1: Tana pranamayanam modaltundi kaani yajamanuliki ye maatramu keedu cheyadu.
0: The elephant is prepared to sacrifice its life. But you will never tolerate the master's suffering any time.
1: Manavulaku adarshavantamaina margani nirupinchetundi ee gajamu.
0: Elephant demonstrates to all of us an ideal path.
1: Ye dari kudunu lenatundi aranyamu lopala yenuku okka thuri praveshinchindatte manushulaku dari yerpadutundi.
0: When there is no path taking us to any thick forest, dense forest around, it is the elephant that treads along that path.
1: Kalukune jeevitaranyamunandu మార్గము కనిపించినటువంటి మానవులకు మార్గమును బోధించేటువంటిదే ఈ గజము.
0: Therefore in this life which is a dense thick forest, it is the elephant that should show us the correct path.
1: అట్టి తెలివితేటలైనటువంటి ఒక శిరస్సును ధరించినటువంటి వాడు వినాయకుడు.
0: Vinayaka has got this head of that of an elephant that stands for
1: వినాయకుడుగా తెలివితేటల చేత మానవులకు ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటి వాడు.
0: వినాయక షోస్ ఎన్ ఐడియల్ పాత్ టు ట్రెడ్ ఫర్ ఆల్ ఆఫ్ us.
1: ఈ వినాయక చవితి దినము
0: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చవితి
1: అనేక రకములైనటువంటి నైవేద్యములు చేస్తుంటారు వినాయకునకు.
0: వి మేక్ సెవెరల్ ఆఫరింగ్స్ టు అవర్ గాడ్.
1: కానీ అతనికి ఉడికినది కాని వేడైనది కాని ఆయిల్ తో కూడింది కాని తాను ఏమాత్రము ఆరగించడు.
0: ఇన్ ఫ్యాక్ట్ వి డు నాట్ ఆఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ కుక్డ్ విత్ ఎనీ ఆయిల్ స్టఫ్ ఆన్ దిస్ డే.
1: ఒక విధమైనటువంటి స్టీమ్ తో ఉడికినటువంటి మాత్రమే భుజిస్తాడు.
0: ఆల్ ప్రిపరేషన్స్ మేడ్ అవుట్ ఆఫ్ స్టీమ్ ఆర్ ఆఫర్డ్ టు
1: హిమ్. పిండి చేసి
0: the rice is made into flour
1: andlo noolu pindi vetti
0: and till is added to
1: in kudumulu undraallu ani petti vinayakuniki naivedyam chestaru.
0: And offering by name udumuru and undraallu are offered to God.
1: Indulo ye maatram kudunu oil kaani vedi kaani sokadu.
0: There is no oil content in this preparation.
1: Idi deni kosam ee vidhamainatundi margamni anusarinpa chesadu.
0: Why such an offering is made?
1: Manavuniki aarogyame maha bhagyamu.
0: In fact health is wealth to humanity.
1: ఈ స్టీమ్ తో చేసినటువంటి ఒక పదార్థములు భుజించినటువంటి వారికి పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
0: Those that partake the preparations out of steam will be perfect.
1: కానీ మానవుడు ఈనాడు జిహ్వ చాపల్యం చేత రుచులను మరిగి అనేక రకమైనటువంటి ఒక దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు.
0: Man is running after the taste, all sorts of delicacies, and is after various types of food.
1: కానీ గజము ఆరోగ్యమునే మహాభాగ్యంగా తీసుకుంటుంది.
0: బట్ ఎలిఫెంట్ కన్సిడర్స్ హెల్త్ యాజ్ ది వెల్త్.
1: వినాయకుడు ఇదే మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ వచ్చాడు.
0: వినాయక టీచర్స్ ద సేమ్ లెసన్.
1: ఈ వేడి చేసినటువంటి యొక్క బియ్యపిండి చేత
0: దిస్ హాట్ ప్రిపరేషన్ మేడ్ అవుట్ ఆఫ్ రైస్
1: ఈ నువ్వుల చేత
0: అండ్ ద టిల్
1: కన్నులలో ఉన్నటువంటి ఒక దోషములంతా నివారణ కలుగుతుంది.
0: యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఐ డిఫెక్ట్స్.
1: ఇందులో ఉండేటువంటి మచ్చలు కూడాను మాయమైపోతుంది.
0: యూ డోంట్ ఫైండ్ ఎనీ స్పాట్స్ దేర్.
1: క్యాట్రాక్ట్ కూడాను ఎక్కువగా రాదు.
0: యూ డోంట్ సఫర్ ఫ్రమ్ క్యాట్రాక్ట్ ఈవెన్.
1: ఇది ఆవిరి చేత ఉడికినటువంటి ఒక నువ్వులు.
0: బికాస్ ది టిల్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ ది స్టీమ్.
1: దీనిలో బెల్లం కలిపి
0: జాగరీ ఇస్ మిక్స్డ్.
1: ఈ రెండింటి యొక్క సంబంధం కూడాను భుజిస్తాము చేత
0: అండ్ వెన్ వన్స్ వీ మిక్స్ ది జాగరీ అండ్ ఈట్
1: వాతపిత్త శేషాదులు ఏమాత్రం కూడాను దగ్గర రానివ్వదు.
0: యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ బైల్ ఆర్ ది విండ్ ఆర్ ఫ్లేమ్.
1: కనుక బెల్లం చేత వాతపిత్తాశుదము నివారణ గావిస్తుంది.
0: జాగరీ మెయింటైన్స్ పర్ఫెక్ట్ హెల్త్ ఫ్రీ.
1: నువ్వుల చేత కన్నుల యొక్క దోషమును నివారణ గావిస్తుంది.
0: ది టిల్ సీడ్స్ దట్ వీ మిక్స్ is the cure for all our complaints.
1: స్టీమ్తో ఉడికినటువంటి యొక్క పదార్థములను త్వరగా జీర్ణం గావిస్తుంది.
0: The rice flour, which is with steam,
1: అతి త్వరగా జీర్ణం గావిస్తుంది.
0: Easy digestion.
1: కనుకనే ఈ జీర్ణం కావటం చేత రోగములకు దూరం గావిస్తుంది.
0: Because of easy digestion, you'll never suffer.
1: ఈ విధమైనటువంటి యొక్క వినాయకుని యందు కేవలం మనం పూజలు చేయటం మాత్రమే నేర్చుకున్నాం, కానీ అందులో ఉన్నటువంటి యొక్క ఆదేశములను ఏమాత్రం మనం గుర్తించడం లేదు.
0: We have learned how to worship Vinayaka, but we don't listen to his teachings.
1: వినాయకుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్ని కూడాను ప్రజలకు ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆనందాన్ని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
0: The teachings of Vinayaka will make every one of us ideal.
1: తెలివితేటలను పోషిస్తుంది.
0: ఇట్ సస్టైన్స్ అవర్ ఇంటెలిజెన్స్.
1: విద్యార్థులకు ఈ యొక్క వినాయక పూజ చేత మంచి తెలివిని అందిస్తుంది.
0: స్టూడెంట్స్ యాజ్ దే వర్షిప్ వినాయక దే విల్ బి వెరీ ఇంటెలిజెంట్.
1: మెమరీ పవర్ ను కూడా చేకూరుస్తుంది.
0: యుల్ ఇంక్రీజ్ యువర్ మెమరీ పవర్.
1: మన జ్ఞాపక శక్తిని కూడా కలిగిస్తుంది.
0: యుల్ సర్టన్లీ మెమరైజ్ థింగ్స్.
1: కనుకనే వినాయకుని ఈ విద్యార్థులు వినాయక చవితి రోజు అధికంగా పూజిస్తుంటారు.
0: స్టూడెంట్స్ worship, pray to God Vinayaka more on this day.
1: Intiye kaaka prati sangeetha sagrastulu kudanu motta motta prarambhinche samayalo vinayakuni yokka peru cheptaru.
0: Besides this, all musicians begin their concert by singing in praise of
1: Vinayaka. Prarthana chetane aa yokka sangeetamnu prarambhistaru.
0: The music concerts begin in praise of Vinayaka.
1: Vinayaka pooja lekunda vaaru sangeetamnu emaatram kudanu prarambhincharu.
0: No music program ever begins.
1: Kali kaliyuga prabhavam cheta vinayakatvanni eenaadu prakkaku nettaru.
0: Because of the effects of Kali, we have forgotten this fact.
1: Kalukuni vinashatvamnu pondutunnaru.
0: That is leading to the total ruin.
1: ఈ నాటి వినాశమునకు మూల కారణము వినాయకుని దూరం కావించడమే.
0: For the present day disaster, the root cause lies in forgetting Vinayaka.
1: ఈ నాటి మానవుడు తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషమును ఆశిస్తున్నాడే కాని శాశ్వత సంతోష శాంతిని ఏమాత్రము ఆశించటం లేదు.
0: Man is after temporal, ephemeral, fleeting joy and happiness, forgetting the eternal bliss.
1: శాశ్వత సంతోష ప్రాప్తిని మనం పొందాలి.
0: In fact, we should strive for శాశ్వత
1: సుఖ శాంతిని మనం పొందాలి.
0: In fact, we should be peaceful.
1: ఈ శాశ్వత సుఖ శాంతిని కేవలము ఒక విధమైనటువంటి ఒక దైవ ప్రార్థన చేత కాని మరొక దానితో మనకు ప్రాప్తించదు.
0: You can only be peaceful, enjoy the peace, only by praying to God.
1: దినదినానికి కూడాను కాలం గడిచే కొలది కూడాను మానవత్వం అనేటువంటి కీర్తి నశించిపోతుండాలి.
0: As days pass by, you notice that the very human value, humanness is lost.
1: మానవతా విలువలు మరుగైపోతున్నాయి.
0: Human values are gone.
1: మానవుడు చేయవలసినటువంటి పద్ధతులు ఏమాత్రం కూడా చేయటం లేదు.
0: Man is not following his prescribed code of conduct.
1: కనుకనే మానవత్వాన్ని మనం అనుసరించినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you follow the human value, you will attain divinity.
1: ఒక్కతూరి చెప్పినటువంటి మాటను లైఫ్ అంతా కూడా మనం పెట్టుకోవాలి మనసులో.
0: When one thing is said to you, you should bear your mind.
1: చిన్నది కానీ పెద్దది కానీ దానికి తగినటువంటి ఉపకారం పెట్టినటువంటి కృతజ్ఞతను మనం నిరూపించాలి.
0: Small or big, you have to express gratitude.
1: ఆ కృతజ్ఞత లేనటువంటి మానవుడు క్రూరుడైపోతాడు.
0: Bereft of gratitude, you turn wicked.
1: Surya namaskaram nandu manam aneka rakamuga perlu pedutunnam.
0: We offer our prayers to Lord Sun.
1: Arunaya namaha. Ananjyotaya namaha.
0: Lord of effulgence, brilliance.
1: Katta kalapadiki krutagnadhaya namaha. కృతజ్ఞాయ నమ.
0: అండ్ వీ ఆల్సో సే దట్ హీ విల్ నాట్ బేర్ అన్గ్రేట్ఫుల్
1: కానటువంటి వాడు, అనగా కృతజ్ఞతను చూపనటువంటి వాడు కన్నుండి తీసుకున్నటువంటి వాడు అవుతాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సన్ గాడ్ విత్ డ్రాస్ దట్ విజన్ ది ఐ సైట్ అవుట్ ఆఫ్ దట్ అన్గ్రేట్ఫుల్.
1: మన కన్నుల యందు ఉన్నటువంటి వెలుతురు ఆదిత్యుని వల్ల మనకు జరుగుతుండాలి.
0: ద లైట్

0: In our eyes is because the grace.
1: ఆదిత్యుని యొక్క ప్రకాశం చేతనే మనం కన్నులు ఓపెన్ చేసినప్పుడు సర్వము మనం కాంచగలుగుతున్నాము.
0: It is because of the light of the sun God we are able to visualize.
1: ఆదిత్యుడు ప్రకాశించినప్పటికి కన్నులు మూసుకుంటే ఏ పదార్థము మనకు కనిపించదు.
0: Though there is light outside with your eyes closed you cannot see anything in
1: vicinity. ఆదిత్యుని యొక్క ప్రతిబింబమే మన నేత్రముల యందు ఉంటుండాలి.
0: Therefore the vision is the reflection of sun God.
1: కనుక ఈ కృతజ్ఞత చూపినటువంటి మానవులకు
0: the man who is not grateful
1: netramu nunchi kudano adichudu vellipothadu
0: sun withdraws
1: anaga taanu andhudaipothadu
0: meaning he turns blind
1: andhakaram chetha manavudu ye matram panulu cheyaledu
0: man cannot discharge his duty
1: goppa panditu ainappatikini
0: he may be a great scholar
1: kannunu moosukunte ee chinna padarthanni kuda choodaledu
0: when once he closes his eyes he cannot see any tiny object
1: kanukane netrame mana yokka jeevithaniki shastramu
0: therefore netra the eye is the shastra the sacred text
1: kanukane mana shastram anta netrame
0: the sacred book
1: anaga aadityuni yokka prakashame
0: it is just
1: aadityuni yokka pratibimbame
0: it is the reflection of the sun god
1: కనుకని మనం నేత్రాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
0: Therefore we have to pay utmost attention to our eye.
1: ఈ ఇందులో దోషములు ఏమైనా ఏర్పడినట్టే మనం కృతజ్ఞత లేనటువంటి వారమే అయిపోతాం.
0: Eye defects certainly speak of the lack of gratitude.
1: కనుక
0: సో
1: వినాయకు యొక్క తత్వమునందు అనేక రకమైనటువంటి మానవ ఉద్ధారములకు సంబంధించినటువంటి ఒక మార్గం నిరూపిస్తూ వచ్చాడు.
0: వినాయక హెస్ గట్ సో మెనీ టీచింగ్స్ దట్ వుడ్ హెల్ప్ ఫర్ ద ఎమాన్సిపేషన్ లిబరేషన్ ఆఫ్ మ్యాన్.
1: ప్రాచీన కాలం నుండి కూడాను వినాయక పూజ ప్రారంభమైంది.
0: Worship of Ganesh has been followed and adopted.
1: కానీ అనేక మంది ఏదో ఇది కొంతకాలం నుంచి ప్రారంభమైనట్టుగా భావిస్తున్నారు.
0: We consider it of recent origin.
1: నారాయణోపనిషత్తునందు మొట్టమొదట వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
0: We find the mention of
1: prayer in Narayanopanishad.
0: In fact, it is said in all praise of sun god.
1: ఈ యొక్క సూర్యుని చాలా ప్రధానంగా భావిస్తున్నారు.
0: సన్ గాడ్ ఇస్ కన్సిడర్డ్
1: ఆ సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క వినాయకుణ్ణి పూజిస్తూ వచ్చారు.
0: అండ్ వి ఆల్సో వర్షిప్ లార్డ్ వినాయక ఫర్ ద
1: అనేక వేదముల యందు కూడాను ఋగ్వేదము యజుర్వేదం సామవేదం నందు కూడాను వినాయకుని యొక్క మంత్రములు అనేకంగా నిరూపిస్తూ వచ్చాయి.
0: ఇన్ ఆల్ ఫోర్ వేదస్ వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్ లార్డ్ వినాయక.
1: ప్రతి సంగీతవంతుడు కూడాను వినాయకుని వారి ప్రభువే నన్ను విమలాదేవి అని పిలుస్తున్నారు.
0: ఈవెన్ ఇన్ మ్యూజిక్ they pray to vinayaka to earn his grace.
1: కనుక వినాయకుని ప్రోచినట్టుగా నన్ను కూడా బ్రహ్మ అని చెప్పారు.
0: Just as vinayaka is blessed I might
1: be blessed.
0: How is it possible?
1: ఏ విధంగా కనిపెడుతుంది?
0: How do you expect protection?
1: ఆ వినాయకుని తగినటువంటి గుణములు తనలో ఉన్నాయా?
0: Do you have the qualities of vinayaka in you?
1: వినాయకుడు పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
0: Vinayaka is all pure.
1: సిద్ధి బుద్ధి అతని యొక్క నేత్రములు.
0: In fact his two eyes are the fulfillment.
1: ఈ సిద్ధి బుద్ధి నేత్రములని తన యొక్క పత్నులుగా భావించారు.
0: He considered siddhi fulfillment buddhi intellect as
1: కనుక సిద్ధి బుద్ధి నాయకుడు వినాయకుడు అన్నారు.
0: And he is the master vinayaka.
1: సిద్ధి ఉండాలంటే బుద్ధి ఉండాలి.
0: ఫర్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్ యూ నీడ్ ఇంటెలెక్ట్.
1: బుద్ధి ఉండాలంటే మనలో ఉన్నటువంటి కృతజ్ఞతను పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ బుద్ధి ఇంటెలెక్ట్ యూ
1: కృతజ్ఞుడైనటువంటి వానికి బుద్ధి కూడా నాశనం అవుతుంది.
0: అన్ అన్గ్రేట్ఫుల్ మ్యాన్ విల్ నెవర్ బి అన్ ఇంటెలెక్చువల్.
1: ఈ బుద్ధియే నాశనం అయిన తర్వాత సిద్ధి మనకి ఏ రీతిగా కలుగుతుంది?
0: వెన్ వన్స్ ది ఇంటెలెక్ట్ ఈస్ గాన్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: సర్వసిద్ధి సప్రయామః అన్ని కూడా ప్రసిద్ధి గావించేటువంటి వాడు వినాయకుడు.
0: ఇన్ఫాక్ట్ వినాయక కన్ఫర్ సక్సెస్.
1: ఇలాంటి వినాయక తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లార్డ్ వినాయక.
1: ఈనాడు మనం ఏ పని చేయడానికి మొదలుకున్నప్పటికీ మొట్టమొదటి వినాయకుడిని ప్రార్థించాలి.
0: టుడే యు మే స్టార్ట్ డూయింగ్ ఎనీ టాస్క్
1: ప్రవేశం కానీ విద్యా ప్రధానం కానీ ఇంకే విధమైనటువంటి ఆశ్రమ నిర్మాణం కానీ మొట్టమొదట వినాయకుడిని పూజించాలి.
0: As you take up any endeavor, any task,
1: ఎవరికైనా ఏదో ఒక నాయకుడు ఉంటాడు కానీ వినాయకుడికి నాయకుడు లేడు.
0: యూ షుడ్ ప్రే టు వినాయకా బికాస్ హీ హాస్ నో మాస్టర్ అబౌవ్ హిమ్.
1: ఇతనే నాయకుడు.
0: హీ ఇస్ ద లాస్ట్
1: సర్వమునకు నాయకుడు వినాయకుడు.
0: హీ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: తనకు నాయకుడు మరొకడు లేడు.
0: హీ హాస్ నో అదర్ లీడర్.
1: అట్టి నాయకుడు లేనటువంటి వినాయకుడిని మనం ప్రార్థించకుండా మనం ఏదో ఒక మనం అహంకారంతో మనం ప్రవర్తిస్తుంటే మనకు చాలా దోషం కలుగుతుంది.
0: వితౌట్ ప్రేయింగ్ టు ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ వినాయక if you act in an egoistic way
1: anni parvatammala kante motta mota vinayaka pundaga motta mota prarambhamavutundi.
0: Vinayaka chaviti is the first festival of this year.
1: ఈ వినాయక ప్రారంభమైన తర్వాతనే మిగిలినటువంటి పండుగలంతా వస్తాయి.
0: All the rest of the festivals follow.
1: కనుక మానవుడు ఈ భారతీయుడు ప్రధానమైనటువంటి ఒక పర్వతములను ప్రార్థించాలంటే మొట్టమొదటి వినాయకునితో ప్రార్థించాలి.
0: Bharatiyas, on all sacred days, begin their prayer by first praying to
1: Vinayaka. Sarira manasika adhyatmika paramalaku moodintiki ni vinayakude pradhanamaitunte vaadu.
0: Vinayaka is the head of all the three levels, the physical,
1: moodintini manam kaapaadtu povali,
0: and you have to sustain, protect all the three areas.
1: Maa college lopala,
0: in our college,
1: MBA start chesamu.
0: We started MBA.
1: MBA ante emani anithe pillalnu Master of Business Administration antaru.
0: We say MBA means Master of Business Administration.
1: Kaadu kaadu, MBA.
0: No, it's MBA.
1: M manasu.
0: M stands for
1: B buddhi.
0: B
1: anaga dehamu.
0: B the body.
1: Mana yokka tattvam lopala A atma.
0: A is atma.
1: Kanuka manasu, బాడీ, ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఈ యొక్క ఎంబీఏ.
0: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇంటిగ్రేషన్ అండ్ ద కోఆర్డినేషన్ అమంగ్ ది త్రీ మైండ్,
1: మనసు విచారణ చేయడానికి మనసును అందించాడు.
0: And God has gifted us the mind to act this.
1: దేహమును దానిని ప్రవర్తింపజేసేయడానికి అందించాడు.
0: ద బాడీ ఇస్ దేర్ టు ఎగ్జిక్యూట్.
1: రెండును సరిగా తమ కర్తవ్యములను చేస్తున్నారా లేదా అని వాచ్ చేయడానికి ఆత్మ ఉంటుండాలి.
0: A atma is the witness to watch whether the duties
1: atma eppudu kulanu undetundi
0: body or not.
1: Atma shashtamainatundi.
0: Atma is permanent.
1: Mind ade motta motta chanchalamainatundi.
0: Mind in the first instance
1: dani sakramaina margamulo petti
0: mind has to be steady
1: sarina sthitilo anubhavinchi
0: we have to experience.
1: Nenu manavudunu manamuniki taginatundi manasa nadi leka murgamuniki taginatundi manasa ani vicharana chesi
0: one must investigate, do I have the mind of man or the mind of a beast.
1: Manamuniki sambandhinchinatundi manasunu akkada pravesh pettali.
0: We should see that we act according to the mind of man.
1: B the body.
0: B the body.
1: ఈ బాడీని ఏ విధమైన చేయాలా మనసు నిర్ణయించిన దాన్ని బాడీ పనిలో ప్రవేశపెట్టాలి.
0: The body should execute all that is decided by the mind.
1: అయితే ఇక్కడ బుద్ధికి కొంచెం విచారణ శక్తి ఉంటుండాలి.
0: And here the intellect has got the sense of discrimination.
1: ఈ మనసు నిర్ణయం చేసినటువంటి రైట్ ఆర్ రాంగ్, నిజమా కాదా, తప్ప ఒప్ప అనేటువంటి విచారణ చేస్తుంది.
0: The thought of the mind is well discriminated by the intellect.
1: ఇది మంచి అయితే అప్పుడు బుద్ధి ఆత్మకు అందిస్తుంది.
0: అండ్ ఇఫ్ ఆల్ దట్ ఇస్ గుడ్ ఇస్ అకనాలజీ,
1: ఈ సక్రమమైనటువంటి కాకపోతే అది బుద్ధి వరకు ఆత్మ వరకు కూడా చేరదు.
0: బుద్ధి విల్ నెవర్ ఎండోర్స్ ఎనీ అదర్ యాక్ట్ దట్ ఈస్ రాంగ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను మనోదేహ బుద్ధిలో యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
0: Therefore man should understand that is the mixture, the combination of
1: మొట్టమొదటి మనసును మనం పరిశుద్ధపరచాలి.
0: We have to purify and sanctify them.
1: మనసును పరిశుద్ధపరచుకోకుండా బుద్ధి ఏమాత్రం అంగీకరించదు.
0: Without purifying the mind it is not acceptable.
1: అది ఏ బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం, ఆ ఇంద్రియమునకు అధిపతి అయినటువంటి మనసును ఈ బుద్ధి సాధిస్తుంది.
0: Therefore intellect that transcends all the senses has got the deciding faculty.
1: కనుకనే ఈ సెన్సెస్ పైన మనం పోతున్నాము.
0: We go along the senses.
1: మనసును అనుసరిస్తున్నాము.
0: We follow the mind.
1: మనసు మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: And the mind is the master of senses.
1: ఏమి ప్రయోజనము?
0: What is the use?
1: కానీ ఆ సెన్సెస్ ను కంట్రోల్ చేయటం లేదు.
0: Mind is not controlling the senses.
1: నేను చాలా సెన్సిటివ్ మైండ్ అంటారు.
0: And I say that I have sensitive mind.
1: ఏమిటి సెన్సిటివ్ మైండ్? Animal sensitivity.
0: Yeah, that's not a sensitive mind. It's the mind of an animal.
1: Kalukane master the mind, be a master mind.
0: Therefore master the mind, be a master mind.
1: Kaluk ee senses nu manam control chesinatundi mind e nijamaina master.
0: Therefore the mind that controls the senses is the master mind.
1: Ee manastattvam lopala vinayakuniki pradhanamaina sthanamu.
0: And to exercise control over the mind, vinayaka is important.
1: Taanu kevalamu sakshibhutudiga untadu.
0: Vinayaka remains as the witness.
1: Ye paluku kudunu jawabu cheppadu.
0: He never replies.
1: Aacharana chesi చూపిస్తుంటాడు.
0: అండ్ హీ ప్రాక్టీసెస్ అండ్ డెమోన్స్ట్రేట్స్.
1: కనుకనే వినాయక తత్వము ప్రతి యంగమునకును ప్రతి విషయమునకును ఆదర్శవంతమైనటువంటిది.
0: దేర్ఫోర్ వినాయక సెట్స్ ఎన్ ఐడియల్ ఫర్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎండెవర్.
1: ఆత్మతత్వమా ఇది సాక్షిభూతం.
0: Atma, the spirit is an eternal
1: అన్నిటినీ చూస్తుంది.
0: ఇట్ విట్నెసెస్, వాచెస్.
1: అన్నిటినీ విచారణ చేస్తుంది.
0: ఇట్ ఎంక్వైర్స్.
1: కానీ అందులో ప్రవేశించదు.
0: బట్ యెట్ ఇట్ వుడ్ నాట్ ఇన్వాల్వ్.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఈ రెండు పనులు వాళ్లవే.
0: బికాస్ ద రెస్ట్ ఆఫ్ ది
1: మనోదేహంకు సంబంధించినటువంటివే.
0: ఆల్ ద డీడ్స్ బిలాంగ్
1: ఆ డిపార్ట్మెంట్ లో నేను ప్రవేశించకూడదు అంటుంది.
0: దేర్ఫోర్ ద ఆత్మ ద స్పిరిట్ వుడ్ నెవర్ గెట్
1: ఇన్వాల్వ్. ఈనాడు ప్రభుత్వం అనేటువంటిది ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ అధికారులు చేరుతుంటారు.
0: అండ్ టుడే వి ఫైండ్ డిఫరెంట్ హెడ్స్ హెడింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్.
1: కానీ ప్రాచీన కాలం నుండి కూడాను ఈ మనోదేహముల యొక్క అధికారి ఆత్మ దేని ఎందుకు ప్రవేశించడు.
0: బట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద మాస్టర్ ఆత్మ ది ఎటర్నల్ విట్నెస్ వుడ్ నెవర్ గెట్
1: మనసుకు సంబంధించినటువంటి పని మనసు చేస్తుందా లేదా?
0: ఇస్ ద మైండ్ యాక్ట్ acting according to its
1: దేహమునకు సంబంధించినటువంటి కర్మలు దేహం ఆచరిస్తుందా లేదా?
0: ఇస్ ద బాడీ యాక్టింగ్ యాజ్ పర్ ఇట్స్
1: ఈ రెండింటిని కూడా రెండు కనులతో చూస్తుంటుంది.
0: అండ్ ఆత్మ జస్ట్ గోస్ ఆన్ ఎగ్జామినింగ్ ద బోత్.
1: కనుక ఇవి ఏది తప్పు చేసినప్పటికీ ఆ తప్పును పూర్తి క్షమింపజేస్తుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎక్స్క్యూజెస్ ఎనీ బ్లండర్
1: క్షమింపజేస్తుంది. ఈ మనో యొక్క బుద్ధులు పూర్తి సరైనటువంటి ఒక మార్గంలో పొందినప్పుడు
0: when once the mind and intellect tread along the right path
1: హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపం నొందినప్పుడు
0: when once you repent wholeheartedly but since ancient times the master atma the eternal witness would never get
1: మనసుకు సంబంధించినటువంటి పని మనసు చేస్తుందా లేదా?
0: is the mind acting according

0: the right path,
1: హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపం నొందినప్పుడు,
0: when once you repent wholeheartedly,
1: నేనది తప్పు అని గుర్తించినప్పుడు,
0: when once you recognize your mistake,
1: ఆత్మ సాక్షిభూతమై ఉంటుంటాది.
0: The soul, the spirit remains in
1: the ఒక సమయం లోపల,
0: at one time,
1: వాల్మీకి వచ్చి నారదుణ్ణి ప్రార్థిస్తాడు.
0: Came and approached Narada.
1: స్వామి,
0: said Swami,
1: ఈ ప్రపంచము లోపల సత్యవాక్ పరిపాలకుడైన వాడు ఉన్నాడా?
0: Is there anyone who holds on to truth?
1: నిరంతరము ఆనందమును అనుభవించేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who enjoys bliss?
1: నిరంతరము చిరునవ్వుతో చిందులు దొక్కేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who smiles continuously?
1: తప్పులు కూడాను క్షమించేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who is prepared to forgive?
1: దోషములు చేయకుండా ఉండేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who doesn't commit any mistake?
1: చేసిన చిన్న ఉపకారమునకైనా కృతజ్ఞత చెప్పేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who expresses gratitude for
1: సత్య ధర్మము చేత కాలమును గడిపేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who is ready to help others?
1: అని ప్రశ్న వేస్తే, ఈ ప్రశ్నలంతా అప్పుడు నువ్వు 11 ప్రశ్నలు వేశాడు.
0: Yes, put 11 questions in there.
1: అప్పుడు నారదుడు చెప్పాడు,
0: then Narada said,
1: వాల్మీకి ఎందుకు నీవు ఇంత శ్రమ పడతావు?
0: Why do you strain yourself?
1: 11 కాదు 11,000 గణు గుణములకంతా కూడా అధిపతి అయినటువంటి వాడు, నరరూపము ధరించినటువంటి వాడు ఈ జగత్తులోనే ఉన్నాడు.
0: In fact, the master, and who can reply all 11,000 questions even more, is present in the
1: kaani ee naati manavudu seelavantudu ante emti artham?
0: If you say the modern man is one of character, what does it mean?
1: Seelamulaku gunamuku em matramu sambandham ledu.
0: And the quality,
1: seelamulaku roopam chupinchetvanti vaadu evadu ledu.
0: There's no one who attaches value to the character.
1: Satsankalpamulu, sadalochana, satpravartana, ee moode deeniki mukhya kaaranam.
0: The three important things which are required are the good conduct, the good thought, and good feelings.
1: Kalukane manchi gunamulu kaligi,
0: with all virtues,
1: manchi pravartana unte,
0: with good behavior,
1: vaade satchilavantudu annadu.
0: Naturally will be one of character.
1: Manchi gunamulu unte manchi pravartane chestadu.
0: If you have good qualities, your conduct will be accordingly.
1: Manchi gunamule lekapothe manchi pravartanalo praveshinchadu.
0: If you don't have noble qualities, your actions will never be
1: noble. Ivi rende undetundi prapanchamulo.
0: These two are present in this world.
1: Manchi gunamu,
0: good quality,
1: manchi pravartana,
0: and good conduct.
1: Elantidi manchi gunamu bhagavat swarupamu.
0: The good qualities are the very personification of the
1: manchi
0: divine.
1: Manchi pravartana bhagavat swarupame.
0: The good conduct is divine.
1: Atti gunamunu kaligi pravartinchetundi oka vyakti,
0: the person has got the virtues.
1: Manavakaramlo kaliyugamlo puttadu,
0: is born here in this Kali age in the form of
1: ni ramulu anusarinchina aina annadu.
0: So he approaches Sri Ramachandra.
1: Ramulu enno pannulu chesadu.
0: Rama did many.
1: ఎన్నియో కర్మలు ఆచరించాడు.
0: And he did many deeds.
1: ఎన్నియో అవస్థలకు గురి అయినాడు.
0: And he suffered a lot.
1: కానీ అన్ని అయినప్పటికీ తాను జాలి తప్పనటువంటి వాడు.
0: With all that, he never left his path.
1: సత్యమును వీడనటువంటి వాడు.
0: He has never given up.
1: తాను ఏది చేసినప్పటికీ సత్యమే.
0: Whatever he does, it was supported by truth.
1: చెప్పింది సత్యం కాదు.
0: Not merely that what he said.
1: తాను చెప్పినంతా సత్యమే.
0: Whatever he said is bound to be true.
1: ఈ విధమైన మార్గాన్ని నారదుడు బోధించాడు.
0: This is the path taught by Narada.
1: కనుక ఈ సత్యమును, ఈ పవిత్రతను, ఈ యొక్క ప్రమాణమైనటువంటి యొక్క మార్గమును ప్రబోధించినటువంటి వాడు కేవలం ఒక నారదుడే.
0: It was Narada who taught this sacred path.
1: కానీ ఈ నారదుణ్ణి అనేక మంది కలహప్రియుడని భావిస్తుంటారు.
0: We think the Narada is responsible for all the conflict and
1: కలహప్రియుడు కాదు అతని.
0: He is not after conflict.
1: కఠిన హృదయుడు కాదు అతని.
0: He is not stone hearted.
1: కాంతి జ్యోతి ప్రకాశుడు.
0: And in fact, he is the beacon of light.
1: జ్ఞాన ప్రకాశుడు.
0: And is the light.
1: జ్ఞానమయుడు.
0: And is the light.
1: లోకమునకంత జ్ఞానమును బోధించినటువంటి వాడు నారదుడే.
0: In fact, he has the shed the illumination of knowledge and the wisdom to the humanity.
1: విశ్వామిత్రుడు సంపాదించినటువంటి ఒక గాయత్రి మంత్రమును లోకమునకంత బోధించాడు.
0: And in fact, he has taught, handed over the Gayatri mantra.
1: భూర్భువస్వహా,
0: the three bhurbhuvasvah,
1: tat
0: tat
1: savitarvarenyam,
0: savitarvarenyam
1: bhargo devasya dhimahi,
0: bhargo devasya
1: dhimahi dhiyo yona prachodayat,
0: dhiyo yona prachodayat
1: bhurbhuvasvah,
0: bhurbhuvasvah
1: mana prapancham lopala,
0: in this world,
1: shariramu,
0: the body,
1: manasu,
0: mind,
1: బుద్ధి,
0: అండ్
1: ఈ మూడింటి యొక్క కర్మలు చాలా ప్రధానమైనటువంటిది.
0: అండ్ ఆల్ ది త్రీ ఆర్ వెరీ
1: భూర్ అనగా శరీరంకు సంబంధించినటువంటి,
0: భూర్ మీన్స్ రిలేటెడ్,
1: ఇది మెటీరియలైజేషన్.
0: దిస్ ఇస్ మెటీరియలైజేషన్.
1: ఈ మెటీరియలైజేషన్ దేహం ఒక్కటే.
0: ద మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ.
1: అంతా కూడా అన్ని పదార్థంతో కూడినటువంటిది.
0: అండ్ ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్.
1: చున్నము, లెడ్ పాకు ఇవంతా కూడినటువంటిది.
0: ఇట్ హస్ గాట్ ఆల్ ద మెటీరియల్స్ లైక్ ద లెడ్ అండ్ ద లైమ్.
1: సోపు,
0: సోప్,
1: పెన్సిల్స్ యొక్క లెడ్ అంతా కూడా దీంట్లో చేరినటువంటి,
0: ద లెడ్ ఆఫ్ ది పెన్సిల్,
1: ఇదంతా మెటీరియల్.
0: It is just materialization.
1: కాబట్టి దేహం అనేటువంటిది ఇది ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం.

0: is physical, worldly.
1: ఇది భూ.
0: దెన్ భూ.
1: భువః.
0: భువః.
1: అనగా దీనికి వైబ్రేషన్ అందిస్తుంది అది.
0: మీన్స్ ఇట్ పాసెస్ ఆన్ ద వైబ్రేషన్.
1: ఆ వైబ్రేషన్ లేకపోతే ఇవి ఏ పనులు చేయలేవు.
0: వితౌట్ వైబ్రేషన్ బాడీ కెనాట్ ఫంక్షన్.
1: కనుక ఈ వైబ్రేషన్ అందించేటువంటిది మనస్సు.
0: సో వైబ్రేషన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్.
1: కనుకనే మెటీరియలైజేషన్ దేహము.
0: బాడీ ఇస్ ద మెటీరియలైజేషన్.
1: వైబ్రేషన్ మైండ్.
0: Mind symbolizes vibration.
1: దీనికి బుద్ధి అనేటువంటి సాక్షిభూతం ఉండాలి.
0: The intellect witnesses
1: radiation.
0: That is radiation.
1: భూర్ భువస్సువః ఈ మూడింటి యొక్క తత్వంతో కూడినటువంటి వాడు మానవుడు.
0: భూర్ భువస్సువః మెటలైజేషన్ వైబ్రేషన్ రేడియేషన్
1: వైబ్రేషన్ సర్వత్రా ఉంటుండాలి.
0: What is happening now?
1: ఎట్టి భావంలో అట్టి వైబ్రేషన్ ఉంటుంటది.
0: As is the feeling, so is the vibration.
1: మీరు నిజంగా యోచన చేసుకుంటే,
0: if you think well,
1: నిత్యము పొద్దున సాయంకాలం భజన జరుగుతున్నాయి.
0: You listen to bhajans.
1: కానీ ఈ భజన్ ఎక్కడ జరుగుతున్నాయంటే హాల్లో జరుగుతున్నాయి అంటుంటారు.
0: You think that bhajans are going on here in bhajan hall.
1: సర్వత్రా ఉంటుంటది.
0: No bhajans are there all over.
1: ఈ టేబుల్ పైన కూడా ఆ భజన యొక్క వైబ్రేషన్ ఉంటుంటది.
0: You find the vibrations even here.
1: నువ్వు చక్కగా చెవులు పెట్టి ఇక్కడ వింటే ఈ యొక్క టేబుల్ కూడాను ఆ భజన పాడుతుంటది.
0: Just listen to it carefully.
1: ee pillasanta vibration divine vibration
0: that's all divine vibration.
1: ee vasanta divine vibration
0: everything all over.
1: ee mic anta divine vibration
0: the mic has got within.
1: ee deham anta divine vibration
0: the body is full of divine vibration.
1: amanta divine vibration
0: everything is the result of divine vibration.
1: kanuka ikka prarthana aa pradeshamunaku maatrame adhu ani manu bhavincharadu.
0: let us not restrict prayer to that particular
1: chesina prartha sarvatra kuda nu cheripothundali.
0: and this divine vibration spreads so vast.
1: నీవు నిశ్చలమైనటువంటి భావంతో
0: విత్ ఎ స్టడీ మైండ్
1: నిర్మలమైన సంకల్పంతో
0: విత్ ఎ ప్యూర్ థాట్
1: నిస్వార్థమైన హృదయంతో
0: ఇన్ సెల్ఫ్లెస్
1: దాన్ని ప్రకటించు తప్పక నీకు వినిపిస్తుంది.
0: యూ కెన్ సర్టన్లీ లిసన్
1: అప్పుడు విన్నటువంటి వాడే మహర్షులు.
0: అండ్ దే ఆర్ సచ్ నోబుల్
1: సారస్వతుడు బోధించినటువంటి యొక్క
0: that is the teaching
1: vedamunu
0: the veda
1: veerandar kudunu shabdam chetane vinabaddari.
0: you listen to the sounds of veda
1: aa shabdam vibration
0: and the sounds of veda are the vibrations.
1: ekkada evaru cheppadu deeniki vibration.
0: who said it
1: evaru bodhinchari ee vedanni
0: who taught this
1: evaru katinchari ee vedanni evaru patinchari ee vedanni
0: who have gone through
1: evaru patinchaledu
0: nobody.
1: కనుకనే ఈ వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: the vibration of veda has
1: ఎక్కడ మనం నిర్మలమైనటువంటి హృదయంతో కూర్చో ఆ యొక్క వైబ్రేషన్ మనకు వినిపిస్తుంటారు.
0: యు సిట్ విత్ ఆల్ ద ప్యూర్ హార్ట్ యు విల్ సడన్లీ
1: అంతవరకు మీరు పోనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గో
1: మీరు కూర్చున్న చోటే చెవులు మూసుకోండి గట్టిగా.
0: యు జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ అట్ ద ప్లేస్ వేర్ యు ఆర్ సిట్టింగ్.
1: లోపల నుంచి ఓం అనే శబ్దం వస్తుంది.
0: ఫ్రమ్ విదిన్ యు లిసన్ టు దట్ ఓంకార్ సౌండ్.
1: ఆ ఓంకార నాదం ఎక్కడ నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది.
0: ఓంకార నాద ద సౌండ్
1: ఓం ఇస్ ఏకాక్షరం బ్రహ్మ.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఓం ఇస్ డివైన్.
1: అది నిజమైనటువంటి వేదము.
0: That is the Veda.
1: సర్వం కూడా ఆ యొక్క ఓంకారం నుంచి వచ్చినటువంటివి.
0: ఆల్ ఆర్ ద డెరివేటివ్
1: హార్మోని వాయిస్తుంటారు. హార్మోని
0: హార్మోనియం ఇన్ ద రీడ్స్
1: దాని గాలి ఒక్కటే.
0: ద ఎయిర్ ఇస్
1: కానీ ఒక్కొక్క రీడ్ వచ్చినప్పుడు ఒక్కొక్క స్వరం పలుకుతుంది.
0: యాజ్ యు ప్రెస్ ఈచ్
1: సారీ గామా పాదాని
0: సారీ గామా పాదాని
1: ఈ శబ్దం ఎక్కడ నుంచి వస్తున్నాయి? కేవలం ఒకే ఎయిర్ నుంచి వచ్చినాయి.
0: అవుట్ ఆఫ్ ద సేమ్ ఎయిర్
1: కాబట్టి ఒకే ఎయిర్ అనిపించింది ఓంకారము.
0: దట్ సేమ్ ఎయిర్ ఇస్ ఓంకార.
1: ఈ వివిధ శబ్దములంతా వికారములు.
0: ద సౌండ్స్ ఆర్
1: ఈ వికారములన్నీ కూడా ఓంకారం నుంచి వచ్చినట్టు.
0: అండ్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది సేమ్ సౌండ్
1: కనుక ఈ వైబ్రేషన్ కంతా కూడా వినాయకుడే ప్రధానమైనటువంటి నాయకుడు.
0: అండ్ వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దిస్ వైబ్రేషన్
1: కనుక ఈ వైబ్రేషన్ అనేటువంటిది వినాయకుని ద్వారా ప్రారంభమైంది.
0: ద వైబ్రేషన్ ఈస్ గిఫ్టెడ్ టు యూ బై వినాయక.
1: కనుక మనం ఎక్కడ శబ్దం విన్నప్పటికీ పవిత్రమైనటువంటి నాదము ఓంకారమే.
0: You may listen to any sound. The most sacred is Omkara.
1: మన దేహమంతా కూడా భగవత్ యొక్క స్వరంతోనే ఉంటుండది.
0: In fact, the whole body is.
1: లేక మనం దుష్టులమే అయిపోతే ఈ దుష్ట సంకల్పంలో మన వైబ్రేషన్ అయిపోతాయి.
0: It is if your body is full of wickedness, everything turns.
1: కనుకనే ఆ దుష్ట సంకల్పంతో కూడినటువంటి వాడిని దగ్గర కూడా మనం చేరకూడదు.
0: Never allow man to be near you.
1: ఎందుకంటే ఆ దుష్ట సంకల్పం యొక్క వైబ్రేషన్ మనలో కూడా ప్రవేశిస్తుంది.
0: Because the wicked vibrations will get into you.
1: కనుకనే తేజ దుర్జన సంసర్గం.
0: Therefore run away from the bad company.
1: భజ సాధు సమాగమం.
0: Join the good company.
1: గురు పుణ్య మహారాత్రం.
0: Do good deeds day and night.
1: అది ఈ మూడింటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించాలి మనం.
0: We should know the inner significance of these.
1: మనం మంచివారైనప్పుడు మన దేహమంతా వైబ్రేషన్ మంచిదిగా పారుతుంది.
0: If you are good, naturally good vibration will
1: divine vibration గా రూపొందుతుంది.
0: They transform into divine vibration.
1: కానీ మన భావాలు చెడ్డవిగా ఉంటుంటే అంత చెడ్డగానే కనిపిస్తుంది.
0: If your thoughts are bad, everything looks bad.
1: ప్రతి ఒక్కటి కూడా నీవు చూసేదంతా కూడా నీలో ఉన్నటువంటి ప్రతిబింబాలే.
0: All that you see around is a reflection of the inner being.
1: నువ్వు ఎవరినో ఒకరిని చూస్తావు వీడు చెడ్డవాడు అని నువ్వు అనుకుంటావు.
0: You call one person bad.
1: కానీ అతను నిజంగా చెడ్డవాడు కాదు.
0: In fact, he is not bad.
1: నీ చెడ్డతనమే అతని యందు ప్రతిబింబిస్తుంటాడు.
0: The bad quality in you is a reflection.
1: నీ ప్రతిబింబమే ఆ చెడ్డతనము.
0: And it's nothing to do with the other man.
1: కానీ ఎదురు వ్యక్తిది ఏమాత్రము కాదు.
0: It is not the fault of the other man.
1: అదే రీతిగానే నీలో ఉండినటువంటి యొక్క భావములన్నీ కూడా మంచి కానీ చెడ్డ కానీ నీకే ప్రతిబింబిస్తుంటాయి.
0: So good or bad is a reflection of your own inner being.
1: కనుక మనం ఎక్కడో మనము చెడ్డ తెస్తున్నాము ఎక్కడో మంచిది ఉన్నది అని మనం వెతకనక్కర్లేదు.
0: నెవర్ కన్సిడర్ గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: మనలో మంచి భావములు వచ్చినప్పుడు అంతా మంచి వైబ్రేషన్ వస్తుంది.
0: వెన్ వన్స్ యు గాట్ గుడ్ థాట్స్ ఫీలింగ్స్ విత్ ఇన్ యు.
1: కానీ ఈనాటి విద్యార్థులకు ఈ సత్యం గుర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం లేవు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ having that capacity to
1: కేవలం గ్రంథ పరిచయం మాత్రమే ఉంటుండాలి కానీ
0: they know only the textbooks.
1: హృదయ పరిచయం ఏ మాత్రమూ లేదు.
0: They don't have anything to do with the heart.
1: పుస్తకాల్లో చూస్తారు.
0: They go through books.
1: దాన్ని కంఠస్థం చేస్తారు.
0: They get them by heart.
1: ఎగ్జామినేషన్ హాల్ లో పోతారు.
0: They go to the exam hall.
1: కంఠస్థం చేసినంత కూడా ఆ ఎగ్జామినేషన్ పేపర్ లో గుమ్మరిస్తారు.
0: They just scribble something on the script.
1: ఎంటీ హెడ్ తో బయటకు వచ్చేస్తారు.
0: And return empty headed.
1: కానీ ఎగ్జామినేషన్ లో ఏం రాశారు అనేటువంటిది బయటకు వచ్చిన తర్వాత వాడికే తెలియదు.
0: In fact, the student does not know what he has written there.
1: ఇదే నిజమైనటువంటి యొక్క భక్తి కాదు అనగా చదువు కాదు.
0: ఇట్స్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్. ఇన్ ఫ్యాక్ట్
1: ఇది ఆర్టిఫిషియల్. ది
0: ఇస్ ఆర్టిఫిషియల్ నాలెడ్జ్.
1: ఇలాంటి చదువులు చదివి మన ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూస్ బై
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్ము మానలేడు.
0: విత్ ఆల్ ది నాలెడ్జ్ అక్వైర్డ్ ఎ మీన్ మ్యాన్ వుడ్ నెవర్ గివ్ అప్.
1: చదువు చదువు చదవచ్చు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: ఆల్ ది నాలెడ్జ్ యు అక్వైర్డ్ విల్ నెవర్ గివ్ యు టోటల్ విజ్డమ్.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్ము మానలేడు.
0: ఎ మీన్ మ్యాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్ మీన్ మెంటాలిటీ.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువు అని.
0: విత్ ఆల్ విత్ ఆల్ ఎడ్యుకేషన్ వై షుడ్ యు డై. యు షుడ్
1: చదువుతున్నాము జ్ఞానం కొట్ట నింపుకోవటం కోసం చదువుతున్నాము.
0: ఓన్లీ టు క్యారీ అవుట్ యువర్ లివింగ్.
1: ఈ జ్ఞానం పొట్ట నింపుకోవటం భగవత్ నామస్మరణ చేస్తే జ్ఞానం పొట్ట నిండదా?
0: అట్ ఆల్ బై చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ కాంట్ యు లివ్?
1: కనుకనే మనకు పొట్ట నింపుకోవడానికి చదివేటువంటి చదువులు చదువు కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ లివింగ్.
1: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అంతా.
0: ఆల్ ది నాలెడ్జ్ ఇస్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: అది కంటి కనిపించేటువంటిది కాదు.
0: దట్ యు డోంట్ సీ.
1: మనసుకు అనిపించేటువంటిది కాదు.
0: అండ్ మైండ్ విల్ నాట్ కన్ఫర్మ్.
1: కనుక కనిపించేటువంటిది కాదు.
0: అండ్ యు విల్ నెవర్ సీ.
1: దిగ్గాయసును అందించేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ కన్ఫర్మ్.
1: దివ్యత్వాన్ని పోషించేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ నెవర్ సస్టైన్ యువర్ లైఫ్.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి ఈ చదువులు అన్ని కూడా కేవలం భౌతికమైన ప్రాప్తికమైనటువంటి చదువులే.
0: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ సెక్యులర్ నాలెడ్జ్, ఫిజికల్ నాలెడ్జ్, మెటీరియల్ నాలెడ్జ్.
1: ప్రాకృతమైనటువంటిది ప్రాకృతంగానే చేరిపోతుంది.
0: ద వరల్డ్లీ నాలెడ్జ్ విల్ అలౌ యూ టు మూవ్ ఇన్ ద వరల్డ్.
1: కనుక మనం హృదయానికి సంబంధించినట్టు చేయాలి.
0: బట్ యూ షుడ్ బి రిలేటెడ్.
1: ఇది సారస్వతుడు. సారస్వతుడు
0: దిస్ సారస్వత
1: జగత్తుకంతా బోధించాడు.
0: హ్యాస్ టాట్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: ఏ విధంగా బోధించాడు?
0: ఇన్ వాట్ వే హీ
1: టాట్? అతను అమరా నిజ్జనాదేవ త్రిదిశా విద్యాసుర సుపర్వాణ సుపనస త్రిదివేశాది భోకుశ ఆదితేయాది విశుతో ఆదిత్యా సువస్వత్మ అని అన్నాడు. అమరా నిజ్జనాదేవ త్రిదిశా విభుదాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది భోకుశ ఆదితేయ దివిషను అనగా ఆదితేయుడు అనగా సూర్య నమస్కారంతో వచ్చినటువంటి భావాలు ఇవన్నీ.
0: సారస్వత ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద ప్రేయర్ ఆఫర్డ్ టు సన్ గాడ్.
1: ఆయన కూడాను భగవత్ స్వరూపాన్ని నిర్మిస్తూ వచ్చాడు.
0: హీ టు నరేటెడ్
1: ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి కూడాను ఈ మోహము ఆదిస్తుండాలి.
0: హౌ ఇస్ దట్ యు ఆర్ అటాచ్డ్?
1: ఈ మోహమే మానవుని భ్రమింపచేస్తుండాలి.
0: దిస్ అటాచ్మెంట్ ఇస్ ద కాజ్ ఫర్ డివిజన్.
1: అందుకోసం అక్కడ చెప్పాడు మదనో మన్మతో మార ప్రజ్యంలో మీనకే తనహ కందర్పో దప్పకోనంగా కామపంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రజ్యంలో మీనకే తనహ ఈ మదనుడు మానకేతుడు ఇవంతా కూడా భ్రమను కల్పించేటువంటి
0: అటాచ్మెంట్ పొజెసివ్నెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇల్యూజన్.
1: అప్పుడు వారు సరస్వతిని బోధించాడు.
0: అండ్ దెన్ హి టాట్
1: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు వతమేసుద పద్మపత్ర విశాలాచి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ నయం పద్మ సామం పాతి సరస్వతి అన్నాడు.
0: దెన్ హి స్టార్టెడ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ సరస్వతి.
1: తర్వాత లక్ష్మిని బోధించాడు.
0: అండ్ దెన్ హి ప్రేడ్.
1: ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కూడాను భగవత్ యొక్క స్వరూపంతో బోధిస్తూ వచ్చాడు.
0: ఈచ్ ఆఫ్ ది ఫార్మ్స్ essentially divine.
1: Vinayakunta vinayakuni yokka adugu jaadale.
0: And in fact there are the footsteps of vinayaka.
1: Viktamainatti kaadu vivekavantamainatvantivi.
0: And they are highly discriminative.
1: Itti divyamainatvanti bhavyamainatvanti navyamainatvanti bhavalanu manam hrudayaniki nimpukokunda.
0: If we do not fill our hearts with the divine novel
1: chatta sankalpalu chatta vibrationlu chatta jeevithalu kadupuntu mana jeevithanne cheduga maarchukuntunnam.
0: We waste our life by entertaining bad thoughts full of bad vibrations.
1: Chesina tappunu chaminchamani korinatunti vaadu aa naati maharishulu aa naati tyagulu.
0: In ancient times the men of aa naati yogulu and their men of spiritual practice.
1: Kaani tappunu chaminchamani korukunda undetunti vaadu ee naati rogulu.
0: The one who does not pray for the pardon is a
1: ee naati bhogulu. Ee bhogulu ku rogame tappa yogamu sabinchu.
0: Those people who want to enjoy the bhoga is bound to suffer roga.
1: దేనినైనా మన తప్పులు మనము క్షమించమని కోరు హృదయపూర్వకంగా కోరాలి.
0: Therefore we should seek pardon wholeheartedly.
1: కానీ కేవలం రాతలతో బాటలతో చేస్తే కాదు.
0: ఇట్ ఇస్ నాట్ మియర్ రైటింగ్ ఎ లెటర్.
1: దేహంలో ఉండినటువంటి ఈ వైబ్రేషన్ అంతా కూడా ఒక్కతూరి ఏకత్వం చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వైబ్రేషన్స్ మస్ట్ బి యూనిఫైడ్.
1: అప్పుడు దాన్ని ప్రతిబింబిస్తుంది.
0: అండ్ దేర్ యు
1: ఆ ప్రతిబింబమైనటువంటి పలుకును నీకు స్వరూపంగా నిరూపిస్తుంది.
0: అండ్ దట్ వెరీ రియాలిటీ విల్ షో యూ ద ఫామ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు లోకములో
0: టుడే ఇన్ దిస్ వరల్డ్
1: జరిగేదంతా కూడాను
0: వాట్ ఆల్ దట్స్ హ్యాపెన్
1: వికృతమైనటువంటివి, వినాశమైనటువంటివి,
0: విపరీతమైనటువంటివి. ఇట్ ఈస్ రాదర్ ఎక్స్ట్రీమ్లీ రేర్.
1: మానవునికి సహజమైనటువంటివి కాదు.
0: ఇట్స్ నాట్ నేచురల్.
1: ఎక్కడ చూసినా చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవేనా మనకు మానవత్వంలో భరించి.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ అట్రాసిటీస్ వయలెన్స్.
1: మానవుడిగా జీవించి మానవత్వం ఎక్కడ పోయింది?
0: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ వాట్ హ్యాపెన్ టు యువర్ హ్యూమన్ లైఫ్.
1: మానవత్వంలో ఉన్నటువంటి దయా దాక్షిణ్యం ఎక్కడ పోయింది?
0: వాట్ హ్యాపెన్ టు ద కంపాషన్ ద కైండ్నెస్.
1: ప్రేమ త్యాగం ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్ టు ద సాక్రిఫైస్ అండ్ లవ్.
1: అహింస దయలు ఎక్కడ పోయినాయి?
0: వాట్ హ్యాపెన్ టు ద కంపాషన్?
1: ఎక్కడ పోయినాయో కంటికే కనిపించ
0: Well, we don't find any trace of them.
1: కేవలం ప్రకృతికంగా మనం ప్రదర్శిస్తున్నాం.
0: We find only exhibition.
1: ఈ ప్రదర్శించినటువంటివన్నీ కూడా నిరుపయోగమైనటువంటి.
0: The pomp and show are useless.
1: హృదయపూర్వకంగా నీవు తపించాలి.
0: And we have to repent wholeheartedly.
1: పరితపించాలి.
0: And we have to atone.
1: ప్రార్థించాలి.
0: And we have to pray.
1: అది ఏ నిజమైనటువంటి ఒక పరితాపము.
0: That is the true repentance.
1: ఇలాంటి పరితాపమును మాత్రము మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: And we have to repent in sincerity.
1: దైవం ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
0: God is the personification of love.
1: ఎప్పుడు కూడా నిర్దయ అనేటువంటిది లేదు.
0: అండ్ హీ నెవర్ లూజెస్ హిస్ కైండ్.
1: కానీ దయ లేనట్టుగా చూపిస్తాడు. కానీ
0: బట్ హీ అపియర్స్
1: అక్కడ కూడా దయనే ఉంటుండాలి.
0: హీ అపియర్స్ టు బి
1: అన్కైండ్. ఆ దయను అర్థం చేసుకునేటువంటి ఒక కెపాసిటీ మీకు లేదు.
0: బట్ వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు as to understand his kindness.
1: ఆ దయను దయతోనే మనం చూడాలి.
0: అండ్ యు నీడ్ టు బి కైండ్ టు నో హిస్ కైండ్నెస్.
1: ప్రేమను ప్రేమతోనే చూడాలి.
0: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
1: ద్వేషమును ద్వేషంతోనే చూడాలి.
0: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ ద హేట్రెడ్ యు పుట్టి అర్థమవుతుంది అవుట్సైడ్.
1: కనుక మనం ఈ జగత్తు లోపల మానవులై పుట్టాము.
0: You are born as a human.
1: మానవునిగా మనం బ్రతకాలి.
0: You have to live as a human.
1: మానవత్వాన్ని పంచాలి.
0: And you share the human.
1: మానవత్వాన్ని ఆచరించాలి.
0: And you have to practice.
1: మానవత్వాన్ని అనుభవించాలి.
0: And then you have to
1: అనుభవించినటువంటి ఆనందాన్ని 10 మందికి పంచాలి.
0: And you have to share all the bliss with a fellow man.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు మనసు మన యందు ఉండినప్పుడే
0: when you have that sacred thoughts in you
1: నిజమైనటువంటి మానవుడిగా ప్రయత్నించాడు.
0: Naturally the divine person.
1: మానవుడు మానవుడిని పేరు పెట్టుకుంటున్నాం మనము.
0: You call yourself a human.
1: కానీ మానవత్వం ఎక్కడ కించిత్తైనా కనిపించడం లేదు.
0: బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యూమన్.
1: మాటలు ఎందా అసలే లేదు.
0: Yes, there is not even a
1: ప్రవర్తన ఎందు పూర్తి పెడిమార్గమే.
0: ఇన్ ద బిహేవియర్ ఇట్ ఇస్ ఆల్వేస్ పర్వర్ట్.
1: సంకల్పంలో చూస్తామా అంటే చెడు సంకల్పములే.
0: దేర్ యు ఆర్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
1: ఇంకా ఎక్కడ నీకు మంచి భావం ఉన్నాయి?
0: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
1: మంచి సంకల్పం ఎక్కడ ఉన్నాయి?
0: వేర్ ఆర్ ది గుడ్ థాట్స్?
1: దయా ప్రేమలు ఎక్కడ నీకు ఉన్నాయి?
0: వేర్ ఇస్ కంపాషన్?
1: మనం దయా ప్రేమను పంచాలి.
0: అండ్ వి హావ్ టు సస్టైన్ దిస్ క్వాలిటీస్.
1: దయలేనిటువంటి హృదయము కేవలం దానవుడనే చెప్పొచ్చు.
0: అండ్ దేర్ఫోర్ ద వన్ without daya compassion is danava the demon.
1: కనుక దానవులకు దయ ఉండదు.
0: And the demon danava has no daya.
1: మానవుడికి దయనే ఉంటుండేది.
0: Manava the human must have daya.
1: దయతో ఎంతైనా మనం సాధించవచ్చు.
0: With this compassion you can achieve.
1: ప్రేమతో ఎంతైనా మనం పండించుకోవచ్చు.
0: With love you can accomplish anything.
1: ప్రేమ రహిత మరుభూములలో
0: in this barren land without love
1: ప్రేమాంకురములు పొంద
0: for the seeds of love to sprout
1: ప్రేమావేశముతో
0: with all the emotions
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగ
0: with the downpour of rain of
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే
0: for the incessant flow of the river of love
1: చేయగదే. గోపికలంతా ఈ విధంగా పాడారు.
0: Oh Krishna sing for us, that has been the prayer of Gopika.
1: ప్రేమ రహిత మరుభూములలో మాదంతా మరుభూములుగా ఉన్నాయి.
0: ఇట్స్ ఎ బారెన్ ల్యాండ్ వితౌట్ లవ్.
1: ప్రేమరహితంగా ఉంటున్నాయి.
0: ఇట్ హస్ నో లవ్.
1: ప్రేమాంకురములు పెంపొంద
0: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మనీ.
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ది ఎంథూజియాజం ఆఫ్
1: ప్రేమ సుధా వర్షము వర్షింపగా
0: విత్ ద రెయిన్ ఆఫ్ లవ్.
1: ఆ వర్షం కూడా కూర్చాలా.
0: దట్ రెయిన్ ఇస్ నెససరీ.
1: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి
0: అండ్ రివర్ ఆఫ్ లవ్
1: గానముసేయగదే.
0: ఓ కృష్ణ సింగ్
1: గానముసేయగదే.
0: ఓ కృష్ణ సింగ్ ఫర్ us.
1: ఎక్కడి నుంచి చేస్తున్నాడు? వేరుడు మురళితో చేస్తున్నాడు అనుకుంటారు.
0: యు థింక్ దట్ హి
1: ఆ మురళి వేరు చెక్క బొమ్మ కాదు.
0: ఇట్స్ నాట్ మేడ్ అప్ వుడ్.
1: ఏది మురళి?
0: వాట్ ఈస్
1: లూ? తొమ్మిది చిల్లుల తొలుతు తీయ గాని ఈ తొమ్మిది చిల్లుల దేహానికి నైన్ హోల్స్ అంతా ఉన్నాయి.
0: ద హ్యూమన్ బాడీ దట్ హెస్ నైన్ హోల్స్.
1: ఆ నైన్ హోల్స్ లోపల పవిత్రమైన స్వరాలు రావాలి.
0: అండ్ యూ షుడ్ హ్యావ్ కరెక్ట్ ట్యూన్ అవుట్ ఆఫ్ ఇట్.
1: మంచి స్వరాలు రావాలి.
0: యు షుడ్ లిసన్ టు గుడ్ సాంగ్.
1: అపస్వరాలు రాకూడదు. అపస్తుతులు రాకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ ది ట్యూన్.
1: అటువంటి హృదయం అనేటువంటి మురళిని నీ చేతిలో పట్టుకొని కృష్ణ నీవు ప్రేమరహితమైనటువంటి ఒక దీన్ని పాడితే ప్రయోజనం లేదు.
0: కృష్ణ ప్లే ఆన్ హోల్డింగ్ ద ఫ్లూట్.
1: ప్రేమ సహితమైనటువంటి ఒక గానం చేయి.
0: అండ్ యు సింగ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఆ విధంగా పాడే సమయం లోపల
0: యాజ్ యు సింగ్ సో
1: దాన్ని వింటూ వింటూ వింటూ వింటూ
0: లిసనింగ్ టు దట్ కంటిన్యూ
1: రాధ ఆ స్వరంలో లీనమైపోయింది.
0: రాధ మర్జ్డ్ హర్సెల్ఫ్.
1: ఎవరి రాధ?
0: డివైన్ మెలడీ.
1: ఒక స్త్రీ కాదు,
0: నాట్ ఎ వుమన్.
1: ధరా రాధ. ధరనే రాధగా మారిపోయింది.
0: ధరా ఎర్త్ ఈజ్ రాధ.
1: ప్రపంచమే ఒక మురళి.
0: దిస్ ధరా ద వరల్డ్.
1: ఆమె రాధ.
0: షీజ్ రాధ.
1: అందుకోసం రాధాకృష్ణ అని పేరు పెడుతూ వచ్చారు.
0: సో వీ కాల్ ఇట్ రాధాకృష్ణ.
1: స్త్రీలకు మొట్టమొదట పేరు పెడతారు.
0: అండ్ ద నేమ్ ఆఫ్ ద ఉమెన్ ఇస్ మెన్షన్.
1: ప్రకృతి తర్వాత పరమాత్మ.
0: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ వరల్డ్.
1: రాధ తర్వాత కృష్ణ.
0: ఫస్ట్ రాధ ద వరల్డ్.
1: లక్ష్మి తర్వాత నారాయణ.
0: లక్ష్మి ఫస్ట్ అండ్ నారాయణ.
1: పార్వతి తర్వాత పరమేశ్వరుడు.
0: పార్వతి ఫస్ట్, పరమేశ్వర.
1: సీత తర్వాత రాముడు.
0: సీత
1: ప్రకృతి స్వరూపమైనటువంటి స్త్రీని ముందు పెడుతూ వచ్చారు.
0: సో ద వరల్డ్ ద నేచర్ కమ్స్ ఫస్ట్.
1: కనుకనే ప్రకృతి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి.
0: ప్రకృతి ద ఫెమినిన్ కమ్స్.
1: ప్రకృతిలో మనం పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించాలి.
0: అండ్ వీ షుడ్ డూ సీక్రెట్ డీడ్స్ ఇన్ దిస్ నేచర్.
1: అప్పుడే పరమాత్మ అనుగ్రహం కోరి పరమాత్మ ఆధీనమైపోతాడు.
0: దెన్ యూ విల్ ఎంజాయ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: పరమాత్మ చేత కానటువంటిది ఒక్కటే లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డూ.
1: ఎన్ని కార్యములైనా చేయవచ్చును.
0: హీ కెన్ డూ ఎనీ టాస్క్.
1: అలాంటి దీనిని మనం ఆదరించుకోకుండా ప్రకృతిమైనటువంటి ఒక దీనిని మనం నిరంతరము ప్రతిష్ఠించాము.
0: Without knowing the world,
1: చింతిస్తున్నాము.
0: Capacity we spend in this world
1: సరైనటువంటిది కాదు.
0: Is not proper.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు వినాయక చవితి.
0: Today is వినాయక చవితి.
1: అయితే వినాయకుని యొక్క సంబంధమును సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: The nature of Vinayaka is found everywhere.
1: ఆ వినాయకుడు అనేటువంటి వాడు నాయకుడు లేనటువంటి వాడు.
0: He has no leader, boss above him.
1: కనుక అట్టి వినాయకుడు బుద్ధి శక్తులతో కూడినటువంటి వాడు.
0: వినాయక స్టాండ్స్ ఫర్ ద మైండ్ అండ్ కెపాసిటీ.
1: సిద్ధి బుద్ధి రెండు కూడా నాయకుడు అతను.
0: అండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ సిద్ధి.
1: మన బుద్ధికి నాయకుడు అతనే.
0: అండ్ ఈజ్ ద మాస్టర్
1: మన సిద్ధికి నాయకుడు అతనే.
0: అండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ సక్సెస్.
1: కనుక అతను నాయకుడిగా అన్నారు కాబట్టి అతను పతి అన్నారు.
0: అండ్ ఈజ్ ద మాస్టర్ ఈజ్ ద లీడర్ పతి.
1: అట్టి లీడర్ ను మనము ప్రారంభంగా మనం తీసుకోవాలి.
0: హావ్ టు ప్రే టు దట్ లార్డ్ ద మాస్టర్ ద డివైన్.
1: లీడర్ మంచివాడైనప్పుడు
0: and the leader is good
1: gamyam manchidigane cherutundi
0: and you will certainly reach the goal.
1: Kani ee naadu leaders sarinittiga ledu.
0: Today we don't have good leaders.
1: Evar leader? Mana conscience e manaku leader.
0: Who is the leader? Your conscience.
1: Ee conscience chaala mayamayamichindi chestunnaru.
0: And you should follow your
1: malinyamainatundi conscience ga chestunnaru.
0: You have polluted it.
1: Durgandhamainto conscience ga chestunnaru.
0: It is fully foul.
1: Durabhyasamunto koodina conscience ga chestunnaru.
0: It's full of bad habits and
1: durbuddhulato koodina conscience chestunnaru.
0: It's full of wickedness maneuvering.
1: Durvasa కూర్చున్న కాన్షియస్
0: చేసి
1: ఈ వాసన ఏ మాత్రం ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ క్యారీ ఎనీ.
1: కనుకనే అతి వాసన చంపేటువంటి వాడే వినాయకుడు.
0: వినాయక ఎనిహిలేట్స్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్.
1: అతను దాన్ని వాహనం చేసుకున్నాడు ఎలుక.
0: అండ్ ద
1: చైల్డ్ ఎలుక ఎప్పుడు వాసన చూస్తూ పోతుంటది.
0: అండ్ ద ర్యాట్ స్మెల్స్ ఆల్ దట్ ఇస్
1: బ్యాడ్. ఆ స్మెల్ ను చూసేటువంటి ఒక ర్యాట్ ను వాహనంగా చేసుకున్నాడు.
0: అండ్ వినాయక హస్ దిస్
1: అనగా దాన్ని చక్కి తన కింద పెట్టుకున్నారు.
0: మీనింగ్ హీ కుడ్ కంట్రోల్ సబ్డ్యూ ఇట్.
1: వాసనలు వినాయకుడికి ఏమాత్రము లేవు.
0: అండ్ వినాయక ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై దిస్.
1: ఏ వాసన కూడా లేదు.
0: నథింగ్ వాట్ ఎవర్.
1: పవిత్రమైనటువంటి భావం లేదు.
0: అండ్ హస్ ఆల్ సీక్రెట్ థాట్.
1: అట్టి పవిత్రమైన భావములను తన కాళ్ళ కింద తొక్కుకోవడం చేతనే వినాయకుడు మూషిక వాహనుడు అయిపోయినాడు.
0: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ కుడ్ కంట్రోల్ ద రట్ విత్ ఆల్ ది బ్యాడ్ థాట్స్.
1: అట్టి మూషికలను కూడా మునిజన వంతులంతా కూడా ప్రార్థించారు.
0: అండ్ దేర్ ఫోర్ హి వాస్ ప్రైజ్డ్ బై ఆల్ సేజెస్ సెయింట్స్ అండ్ సీకర్స్.
1: కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను వినాయకుడి యొక్క పూజ కేవలము ప్రాచీనమైనటువంటిదే కాని నూతనమైనటువంటిది కాదు.
0: ద వర్షిప్ ఆఫ్ వినాయక ఇస్ క్వైట్ ఏన్షియంట్, ఇట్ ఇస్ నాట్ మోడర్న్.
1: కనుక అట్టి వినాయక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్.
1: మన హృదయం నుండే ఉంటున్నాడు బొజ్జల నాయకుడు.
0: అండ్ వినాయక ఇస్ దేర్ ఇన్ యువర్ హార్ట్.
1: అట్టి వినాయకుడిని నిరంతరము స్మరించాలి.
0: అండ్ వీ హావ్ టు థింక్ ఆఫ్ హిమ్ ఎవ్రీ మోమెంట్.
1: ఆ వినాయకుడే సర్వదేవతా స్వరూపుడిగా మారిపోతాడు.
0: అండ్ ఇస్ ది ప్రిసైడింగ్ డైటీ.
1: అన్ని దేవతలు వినాయకుడినే పూజిస్తుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దేవతాస్,
1: వైష్ణవులు గాని శైవులు కాని అందరూ వినాయకుడినే పూజిస్తారు.
0: దే మే బి శైవైట్స్ ఆర్ వైష్ణవైట్స్, దే వర్షిప్ వినాయక.
1: కనుకనే సర్వదేవతా స్వరూపుడు వినాయకుడు.
0: అండ్ ఇస్ ద ప్రిసైడింగ్ డే,
1: సర్వమత స్వరూపుడు వినాయకుడు.
0: అండ్ హి సింబలైజెస్ ఆల్,
1: సర్వవర్ణ స్వరూపుడు వినాయకుడు.
0: అండ్ హి స్టాండ్స్ ఫర్ ఆల్ ఆస్పిషియస్,
1: సర్వగ్రంథ స్వరూపుడు వినాయకుడు.
0: హి స్టాండ్స్ రిప్రజెంట్స్ ఆల్ దట్ ఇస్ ఆస్పిషియస్.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించినమేట మీరు ఎంతో ధన్యులవుతారు.
0: వెన్ వన్స్ యు రికగ్నైజ్ అండ్ వర్షిప్ అకార్డింగ్లీ, యు విల్ రిడీమ్ యువర్ లైఫ్.
1: ఈనాటి యువకులకు ఆదర్శాన్ని నిరూపించాలి.
0: అండ్ ది యంగ్స్టర్స్ షుడ్ కీప్ దెమ్.
1: ఈనాటి యువకులంతా కూడా కేవలం మంకీ మైండ్ తో కూడినటువంటి వాళ్ళు.
0: యంగ్స్టర్స్ టుడే హావ్ మంకీ మైండ్.
1: ఇది కేవలం మంకీ మైండ్ కూడా కాదు, దానికంటే హీనమైనటువంటి మైండ్,
0: మచ్ వర్స్ దాన్ మంకీ మైండ్.
1: ఒక నిమిషంలో చెప్పింది మరో నిమిషంలో చెప్పలేరు.
0: వాట్ ఈస్ సెడ్ ఇన్ వన్ మూమెంట్ ఈస్ ఫర్గాటెన్ నెక్స్ట్ మూమెంట్.
1: కానీ నాలుకకు ఎముక లేదు.
0: The tongue has no bone.
1: ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
0: ఇట్ కెన్ మూవ్ ఇన్ ఎనీ వే.
1: ఏ విధంగా అది తిరుగుతుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
0: As the mouth, as tongue can twist in either way,
1: చెప్పేది ఒక్కటే. సత్యంత వరకు నాలుగు కోసుకునేంత వరకు ఉండాలి.
0: You have to hold on to the single promise that you make till the end.
1: కానీ చాలా మంది చెప్పారు.
0: But many said,
1: స్వామి
0: స్వామి
1: నాకు పండ్లు పోతున్నాయి.
0: I lose my teeth.
1: నా పండ్లు పోయిన తర్వాత ఏం ప్రయోజనము?
0: What is the use?
1: చెప్పారు.
0: భగవాన్
1: పళ్ళు పోతున్నాయి కానీ నాలుగు పోవటం లేదు కదా.
0: యూ మే లూజ్ యువర్ టీత్ బట్ ది టంగ్ ఇస్ స్టిల్ దేర్.
1: పొయ్యేటువంటి అరిచి కఠినమైనటువంటి పండు అంతా ముందు చచ్చిపోతాయి.
0: ఆల్ ది టీత్ దట్ ఆర్ సో స్ట్రాంగ్,
1: అది కఠినమైనటువంటివి,
0: దట్ సో స్ట్రాంగ్,
1: కఠినమైనటువంటి మొదలు పోతాయి.
0: ద స్ట్రాంగ్ నేచురల్లీ గో,
1: సాఫ్ట్ గా ఉన్నటువంటిది పోనే పోదది.
0: ద టంగ్ దట్ ఇస్ సాఫ్ట్ రిమైన్.
1: నీవు పోయినప్పుడు నీ వెంటనే వస్తుంది అది.
0: అండ్ ద టంగ్ ఫాలోస్ యూ.
1: కనుక నాలుగు పోయేటువంటిది కాదు.
0: టంగ్ విల్ నెవర్ గో.
1: నాలుగును భద్రంగా పెట్టుకో.
0: సో కీప్ యువర్ టంగ్ సేఫ్.
1: మంచి పనిగా చేయి.
0: మేక్ ఇట్ సాఫ్ట్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ టాక్.
1: వినయ విధేయతతో మాట్లాడు. సత్యాన్ని మాట్లాడు. ధర్మంతో ప్రవర్తించు. పలుకులు పలుకు. భగవంతుని యొక్క నామస్మరణ చేయి. పది మంది కంటే ఈ నామస్మరణ వినిపించు. ఈ విధంగా నీకు నాలుగు ఇచ్చినది ఎందుకోసమని.
0: అండ్ వై ద టంగ్ ఇస్ గివెన్.
1: నాలుగు ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై.
1: అన్ని తినేదందుక.
0: ఇస్ ఇట్ టు ఈట్ ఎవరీథింగ్? నో.
1: పాదములు ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై ద ఫీట్ ఆర్ గివెన్.
1: చందులు గొందులు తిరుగుటగా.
0: ఇస్ టు గో అరౌండ్ ద లేడ్స్ అండ్ బై లేడ్స్. నో.
1: ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి ఆశ్రయాలంతా ఉన్నాయి.
0: ఈచ్ పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ అవర్ బాడీ హస్ గాట్ ఇట్స్ ఓన్ పర్పస్.
1: ఈనాటి వినాయక చవితి రోజు మన దేహాన్ని పవిత్రమైన దేహంగా భావించుకోవాలి.
0: లెట్స్ కన్సిడర్ అవర్ బాడీ ఇస్ సేక్రెడ్.
1: దీంతో సరైనటువంటి కర్మలు ఆచరించాలి.
0: వి షుడ్ డూ ద పర్ఫెక్ట్ డీడ్స్.
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ.
1: ధర్మం కోసం ఈ శరీరం వచ్చింది.
0: ద బాడీ షుడ్ ఫాలో ధర్మ.
1: దీంతో అధర్మాన్ని చెప్పకూడదు.
0: యూ షుడ్ నెవర్
1: అధర్మాన్ని బోధించకూడదు.
0: యూ షుడ్ నెవర్ అట్టర్ ఫాల్స్హుడ్.
1: కనుక మన దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి
0: లెట్ దిస్ బాడీ ట్రెడ్ అలాంగ్ ద రైచియస్ వే.
1: సార్థకమైనటువంటి పేరును పొందాలని నేను ఆశిస్తున్నాను.
0: అండ్ షుడ్ లివ్ అప్ టు ఇట్స్ ఎక్స్పెక్టేషన్.
1: శాశ్వతమైన సత్కీర్తిని పొందాలని ఆశిస్తున్నాను.
0: అండ్ భగవాన్ వాంట్స్ యూ టు గెట్ ఎ పర్మనెంట్ గుడ్ నేమ్.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.

हमारी बाजे मदीना सुख शांत नहीं, हमारी बाजे मदीना सुख

0: కోటి విద్యలుండి గుణములేకున్నచో వాటి వినువ ఏటి పాలుగాది.
1: ఇన్ ద వరల్డ్ ఆఫ్ టుడే ద స్కిల్స్ దట్ ఆర్ మాస్టర్డ్ అండ్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ సాట్ ఆఫ్టర్ perhaps make a person to become clever and nothing more. What is the use of these skills and this education if it cannot make a person cultivate the very essence of everything, that is character? One could master any number of skills in any number of ways, but without the element of character inherently in them, what will be the value of such skills and this form of education?
0: Bahula vidyalaye

పలుకులందు హీరో పలుకు జీరో, బహుళ విద్యలయ్యే వాంఛనునికి మీరే, పలుకులందు హీరో పనికి జీరో, తెలివితేటల వలన

0: the greater the number of skills that you master, and the different types of education that you make part of yourself, the greater is the number of desires and wants. One becomes a hero, no doubt, in terms of uttering blank, meaningless words. But when it comes to action, he becomes a big zero. Being clever is all right in one sense, but what is the benefit that one accrues from becoming clever or excessively clever, when even a fraction of what one has learned and mastered is not translated into pure action?
1: Satyam Ekapadam Brahma Satye Dharmaha Pratishtita Satya Mevakvayam Satyam Sarvam Satyam Danam Tapatyagam Mitrata Syaucham Syauchamarjamam Vidyacha Guru Sishyusha Dhruveni Thani Premaswarupulara Satyame Bhagavantunaku Sakkani Bhavanam.
0: Embodiments of love, verily it is Satya which is a mansion for God.
1: Dharmamu Satyamulo Sustiramayunadi.
0: And Dharma is firmly encased and in a secure manner in Satya.
1: Jnana Vijnanamulainatunti Vedamulu Satya Swarupalu.
0: The Vedas, full of wisdom and knowledge, they are nothing but a manifestation of this Satya.
1: Unnata sthitini pondagoru manavulu satyamunu anusarinchatame pradhanamaina kartavyam.
0: Those individuals who aspire to progress and prosper in life will necessarily have to follow the injunctions of Satya.
1: Satyamu Dhanamu.
0: Satya, Dana,
1: Tapasu, Tyagamu,
0: Tapas of penance, Tyaga of sacrifice,
1: Snehamu,
0: friendship,
1: Subrata,
0: cleanliness,
1: Rujuvartana, Vidya, Guru Sishyusha, Anu, Tommidi, Ratnamule, Vidya Ratnamule. ఇవి విద్యార్థికి శోభను కలిగించుతు.
0: దీస్ అండ్ థింగ్స్ లైక్ సర్వింగ్ ద మాస్టర్, దీస్ ఆర్ ఎసెన్షియలీ 9 జెమ్స్, 9 డైమండ్స్ విచ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్.
1: సత్యం దానం అనంతం సత్యశీలమైనటువంటి యొక్క స్థానమునందు ధర్మము ప్రేమ శాంతి అహింసయు అంతర్భూతములై ఉంటుంటాయి.
0: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ది సుప్రీమ్ అటైన్మెంట్ యూ హ్యావ్ ధర్మ శాంతి అండ్ ప్రేమ అండ్ అహింస ఆల్సో టు బి ఫౌండ్ డీప్ విత్ ఇన్ దట్ స్టేట్.
1: ఏకం సత్విత్రా బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ ఋషులు దీనిని అనేక నామములతో పిలుచుతూ వచ్చారు.
0: టు బి ష్యూర్ దర్ ఇస్ ఓన్లీ వన్ అండ్ వన్ ఎంటిటీ, నెవర్దలెస్ ద వైజ్ the sages have given it different connotations and different names.
1: Satyamunu pattu vadalaka atikraminchaka jeevinchetuvanti manavude aadarsha manavudu.
0: One who leads a life firmly attached to this idea of satya, who follows the injunctions of satya, is truly an ideal person.
1: Atani jeevitame nijamainatuvanti jeevitamu.
0: His life indeed is a true life.
1: సత్యం ఏ ఒక్కరి కోసమో ఏర్పడినటువంటిది కాదు.
0: దిస్ సత్య హాస్ నాట్ బీన్ లేడ్ డౌన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎనీ వన్
1: ఇండివిడ్యువల్. కాల పాత్రకు అతీతమైనటువంటిది.
0: దిస్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్ space and country.
1: అన్ని దేశములకు అంత కాలములకు అందరికీ ఈ సత్యము ప్రాణ సమానము.
0: Wherever one might be, at whatever point of time, in whichever country one might be, this satya is of paramount importance.
1: మానవ పితామహుడైనటువంటి మనుజుడు మనువు ఈ సత్యమును పరిశోధించి పరిశీలించి సందర్శించి తన యొక్క సంతతి అయిన మానవ జాతికి అందించిన మహావరప్రసాదము.
0: The grand old man of the human race, Manu, he went deep into this concept of satya, experienced it himself, and then handed down the benefits and all that goes in the form of satya to his progeny, that is the human race.
1: Satyam bruyat, priyam bruyat, na bruyat satyam apriyam. Satyamune palukavalan.
0: Utter the truth.
1: ప్రియము కదా అని అసత్యమును పలుకరాదు.
0: జస్ట్ బికాస్ యు లైక్ ఇట్ యు షుడ్ నాట్ అటర్ ఎ లై.
1: సత్యమని కఠినంగా ఉండరాదు.
0: అండ్ దెన్ అగైన్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ వాట్ యు హావ్ టు బి యు షుడ్ బి హార్ష్.
1: ప్రీతి కదా అని అసత్యము చెప్పరాదు.
0: అండ్ బికాస్ యు లైక్ ఇట్ అగైన్ యు షుడ్ అటర్ ఎ లై.
1: ఇట్టి నిబంధన చేతను ఇట్టి శాసనముల చేతను మనువు తన సంతతి అయిన మనుషులకు అందించినటువంటిది ఈ యొక్క పవిత్రమైనటువంటి సత్య స్వరూపం.
0: దిస్ ఈస్ వాట్ హ్యాస్ బీన్ గివెన్ టు అస్ బై మను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ సత్య అండ్ ఆల్ దట్ ఇట్ స్టాండ్స్ ఫార్.
1: ఈనాటి విద్యలు కేవలము ఉద్యోగ నిమిత్తమనేటువంటి భావించటం ఇది వైదొలగినప్పుడే మానవులు సుక్షేమాన్ని అందుకోగలరు.
0: Today, only when man lets go the feeling that one's education is for the sake of getting a job, only then can he progress forward.
1: Vidyaku, udyogamunaku, undinatvanta sambandhanni tenchi veyyali.
0: We should break this link between education and a job on the other hand.
1: Vidya, jeevitam kosam kani, jeevinchuta kosam kaadu.
0: Education is for the sake
1: education
0: of...
1: should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన విద్యావంతుడు.
0: One who understands the supreme truth and behaves accordingly is really leading a life worth living.
1: ఇట్టి సత్యమును ప్రాచీన కాలము నుండి భారతదేశము ప్రచార ప్రబోధములు సలిపి సాత్విక నామమును అందుకున్నటువంటి ఋషులు భారతీయ ఋషులు.
0: The sages who have been like stars in the firmament in this great land, they have experienced this vital truth of satya and they in turn have passed on its essence.
1: Kevalamu vidya anaga granda parichayamu maatrame kadani gurtinchali.
0: Education does not connote scholarship and getting to know the contents of a book.
1: Idi mastakamunaku chendinatvanti pustakamu kadaneatvanti satyanni kuda nu gurtinchali.
0: You should also recognize the salient fact that it is not something which has to be contained in a book. The contents of the book go to the mind.
1: Tana yokka hrudaya parivartana nimittamai yerpadinatvanti dei vidya.
0: True education is that which brings about a transformation of the heart.
1: Ee naati manavudu aneka parishodhanalu chalpi andukunna alpa gnanamunu vishya gnanamuto chekurchi taanu virraveegutunnadu.
0: Today's man, with what little he has been able to understand and master, tends to become arrogant in the face of the supreme universal knowledge.
1: Vijnanamunaku aadhyatmika dharmika vishwasamunaku samanvayamu gavinchi samarasamu chevinchetvanti yokka vidyane sariyainatvanti vidya.
0: True education again is that which brings about this perfect synthesis and perfect harmony between these differently sounding words like spirituality, dharma or faith and the like.
1: Righteousness. Kanuka manavudu vidya yokka viluvanu gurtinchadaniki motta motta prayatninchali.
0: The first and foremost task for man is to understand the value of education.
1: Kani ee naadu padartha vijnana shastramu virivigaa perigipovatam chetane తన తత్వమేమో తాను గుర్తించుకొనక కేవలము నేను విద్యావంతుడని భావిస్తున్నారు.
0: టుడే దేర్ హస్ బీన్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ మాన్స్ మాస్టరీ at all that is material and superficial, and he tends to feel that he has mastered everything.
1: పదార్థ విజ్ఞాన శాస్త్రములకు అతీతమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినప్పుడే ఈ పదార్థ విజ్ఞానం కూడా సార్థకం అవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ దీస్ మెటీరియల్ ఎంటిటీస్ విల్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఇస్.
1: నాట్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్.
0: ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఈస్ నాట్ ఫిజిక్స్ దట్ యూ హ్యావ్ టు గో ఫర్, రాదర్ ఇట్ ఈస్ మెటాఫిజిక్స్ దట్ యూ మస్ట్ సీక్ అవుట్.
1: దీనిని అనేక మంది గుర్తించి ఇప్పుడిప్పుడే కొంతవరకును ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించుటకు ప్రయత్నిస్తున్నారు.
0: బట్ టుడే వీ హ్యావ్ పీపుల్ హూ ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ దిస్ డీప్ సిగ్నిఫికెన్స్, దిస్ అండర్లయింగ్ లింక్, అండ్ దే ఆర్ ట్రైంగ్ టు గో ఫర్దర్ ఇన్ టు దిస్ మ్యాటర్.
1: ప్రాచీన భారతీయ మహర్షులు వశిష్ఠ వామన జమదగ్ని, విశ్వామిత్రాదులు, పరాశర మహర్షులు, గౌతమ మహర్షులు ఇత్యాది మహర్షులు సప్త ఋషులు అనేటువంటి పేరుతో సార్థక నామాన్ని అందుకున్నారు.
0: వీ హ్యావ్ దిస్ ఇలస్ట్రేషన్ ఆఫ్ దిస్ వైజ్ సేజెస్ 7 in number, beginning with Vasishtha, Vamana, Jamadagni, Gautama and others.
1: Aithe ee aadhunika kaalamunandu atti rushulu kalara ani manaku sandeham kalagavachu.
0: Today we might be assailed by a doubt, do we have such sages in our midst today?
1: Ee naadu vijnana shastramu kevalamu goppadi kaadani cheppakoodadu.
0: Now you cannot possibly say that what you have gained in terms of science and technology is not a great deal.
1: విజ్ఞాన శాస్త్రము అత్యవసరమే.
0: సర్టన్లీ యూ డూ నీడ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సైన్స్.
1: అయితే విజ్ఞానమును అభివృద్ధి పరుచుకుంట ఎంత అవసరమో, అభివృద్ధి పరుచుకున్నటువంటి విజ్ఞానమును సద్వినియోగం చేసుకునేటువంటి వివేకం కూడాను అంత అవసరమని గుర్తించాలి.
0: ఈవెన్ యాజ్ యూ హ్యావ్ టు ఫర్దర్ ద కాస్ ఆఫ్ సైన్స్, యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ టు నో హౌ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ సైంటిఫిక్ నాలెడ్జ్.
1: విజ్ఞానముండి వివేకము లేకపోవటం చేతనే ఇట్టి విజ్ఞానం పెడమార్గం బట్టి దేశమునకు అనేక విధములైనటువంటి బాధలను భయమును కలిగించుతున్నవి.
0: టుడే యూ హ్యావ్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ బట్ యూ డి నాట్ హ్యావ్ ద డిస్క్రిమినేషన్ హౌ టు యూజ్ దిస్ అడ్వాన్సెస్ ఇన్ సైన్స్. దట్ ఇస్ వై ది వరల్డ్ అట్ లార్జ్ ఇస్ బిసెట్ విత్ ప్రాబ్లమ్.
1: ఆధునిక విజ్ఞాన శాస్త్రములందు కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని ఇమిడ్చి కొంతవరకు నువ్వు గుర్తించి పరిశోధనలు సలిపి పరిశీలనలో మానసిక పరివర్తన గావించినటువంటి మహనీయులు కూడా లేకపోలేదు.
0: Even in these days of this advance in modern science, there are some great many people who have understood the basic synthesis between modern science on the one hand and spirituality and ancient wisdom on the other.
1: Newton భూమికి ఆకర్షణ శక్తి కలదని గుర్తించియు తదుపరి తానే యోచించుకున్నాడు. నేను ఈనాడు దీని ఆకర్షణ శక్తిని గుర్తించినాను, కానీ నేను గుర్తించక పూర్వము కూడాను దీనికి ఈ ఆకర్షణ శక్తి ఉన్నది అని తలంచినాడు.
0: Newton was the one who was the first one to have given an interpretation regarding the force of gravity which the earth has. But he also had the wisdom to know that this force of gravity, this force of attraction has been present all along.
1: అతను కూడాను ఒకానొక సమయంలో ఈ యొక్క ఆకర్షణ శక్తిని నేను గుర్తించాను కానీ సృష్టించలేదు అన్నాడు.
0: In fact, he went on to say that I have discovered this idea of gravity but I have not created it.
1: దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడు అని కూడాను విశ్వసించాడు.
0: హీ ఆల్సో హ్యాడ్ దిస్ ఫర్మ్ కన్విక్షన్ దట్ దేర్ ఈజ్ దట్ సుప్రీం హ్యాండ్ బిహైండ్ దిస్.
1: ఐన్స్టీన్ కూడాను ఈ యొక్క ప్రకృతి యొక్క శక్తి సామర్థ్యములను తన పరిశోధనల ద్వారా గుర్తించి తదుపరి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాడు.
0: ఐన్స్టైన్ వాజ్ యెట్ అనదర్ టవరింగ్ ఫిగర్ హూ డెల్వ్డ్ డీప్ ఇన్ టు ది మిస్టరీస్ ఆఫ్ నేచర్ and he found in the end that there is this idea of spirituality deep within all that is material.
1: ఈ యొక్క దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించవలనంటే సత్సంగం అత్యవసరమని కూడాను, సత్సంగం ద్వారానే మానవుని యొక్క మానసిక పరిణామం కూడాను జరుగుతుందని కూడాను గుర్తించాడు.
0: He further understood that if you wish to make the best of your knowledge pertaining to the nature, you need to have this satsanga. Because it's only then that your mind and heart could be cleansed and purified.
1: అప్పుడే తనకు తాను ప్రశ్నించుకున్నాడు. Tell me your company, I shall tell you what you are అన్నాడు.
0: It was in this context that he once said, tell me your company, I shall tell you what you are.
1: మన యొక్క సంఘము ఎలాంటిదో, మనము అలాంటి వారము అనేటటువంటిది ఈ ప్రశ్న వల్ల స్పష్టమవుతూ వచ్చింది.
0: What becomes manifest in this simple question is, the type of society we live in is a reflection of our own nature.
1: Heisenberg anetvanti oka maha tattvavetta
0: Then we come to yet another great personality in the form of Heisenberg.
1: ఇతను అనేక వైజ్ఞానిక శాస్త్రములను పరిశోధన చేసి తదుపరి ఆధ్యాత్మికములకు వైజ్ఞానములకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏమిటని విచారించడానికి ప్రయత్నించాడు.
0: He made an attempt. He was one of those who contributed a great deal to modern thought and modern advances in science. Nevertheless, he too wanted to know this essential link between science on the one hand and spirituality on the other.
1: అప్పుడు తనలో తాను ఈ యోగ శాస్త్రంలో ఉండినటువంటి రహస్యాన్ని గుర్తించాడు.
0: It was in this event.
1: Master the mind. Be a master mind, అన్నాడు.
0: He summed up his experiences in this manner. Master the mind and be a master mind.
1: హైడ్రోజన్ అనేటువంటి ఒక తత్వంలో ఎన్ని విధములైనటువంటి పరిశోధనలు కలిపి తదుపరి దీనికి ఏదో ఒక ముఖ్యమైనటువంటి ఆధారం ఉన్నదని ఒక విజ్ఞానవేత్త గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: Now it so happened that one scientist wanted to know the nature of hydrogen and he also wanted to know what the basis for this hydrogen was.
1: అతని Schrodinger.
0: The name of this person is Schrodinger.
1: అతను ఈ వైజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు అంతర్ సంబంధం కలదనియు వైజ్ఞానమునకు ఆధ్యాత్మికమే ఆధారమనియు నిరూపిస్తూ వచ్చాడు.
0: He went on to understand that there is a synthesis between science and spirituality, and in fact it is spirituality which is the basis of science.
1: ఇందువలన కోరికలను అధికముగా పెంచుకోవటం చేత మానవుని యొక్క తెలివితేటలు క్రమక్రమేణా పల్చబడుచున్నవని కూడాను తాను గుర్తించాడు.
0: He also understood that by increasing one's wants and desires, one tends to lose one's own innate capacity.
1: అందువలననే more desire is more despair అన్నాడు.
0: That's why he said, more desire is more despair.
1: తదుపరి డెరాక్ అనేటువంటి మహాతత్వవేత్త ఉండేటువంటి వాడు.
0: Then we come to yet another person, a great scientist by in his own right.
1: ఇతను అనేక విధములుగా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించుకొని తద్వారా ఈ యొక్క విజ్ఞానమునకు ఆధ్యాత్మికమునకు ఉండిన సంబంధం ఏమిటి అని కూడాను గుర్తించడానికి ప్రయత్నించాడు.
0: He also strived to seek this harmony between science and spirituality.
1: ఈ విధంగా సర్వజీవుల యందు ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించి ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి పదమునకు చక్కని నిరూపణ చేయడానికి శోధన చేస్తూ వచ్చాడు.
0: And what did he do? He tried to seek the one entity which lives in all living beings, in all living forms.
1: ఆ పరిశోధన సల్పి love ever, hurt never అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించూ వచ్చాడు.
0: As a result of this pursuit of his, he came to the conclusion, love ever, hurt never.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి వ్యాసుని యొక్క 18 రచనలందున్నటువంటి యొక్క సారాంశాన్ని ఈ డెరాక్ అనేటువంటి యొక్క సైంటిస్టు చక్కగా రెండు పదములలో తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: This modern scientist డెరాక్, what he had come to the conclusion is nothing but an echo from what the ancient sage Vyasa had given to mankind as the quintessence of all the Puranas, that never do any harm to others, love everyone.
1: Dibrogi అనేటువంటి ఒక మహా తత్వవేత్త ఉండేటువంటి వాడు.
0: And then we have yet another giant figure of science, de Broglie.
1: ఇతను అనేక విధములుగా కూడాను ఆధ్యాత్మిక తత్వాన్ని విమర్శించి తదుపరి నా విమర్శ కేవలం తెలివి తక్కువ విమర్శ అనేటువంటి ఒక ఉద్దేశాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు.
0: He began by trying to look for shortcomings and pitfalls in this idea of spirituality. He started criticizing spirituality.
1: దైవత్వం అనేటువంటి యొక్క శక్తి సర్వత్రా వ్యాపించి ఉండదు అనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను తాను అనుభవ రూపకంగా నిరూపిస్తూ వచ్చాడు.
0: But in the end he came to the conclusion that this has been a futile exercise on his part and he came to accept the existence of God and that God is indeed behind everything.
1: వైజ్ఞానిక శాస్త్రమునందు కూడాను ఇలాంటి మహర్షులు లేకపోలేదు.
0: Therefore the sum and substance is that even in these days of modern science we have these present
1: day issues. వైజ్ఞానిక శాస్త్రమునందు ప్రకాశించినటువంటి ప్రబోధించినటువంటి పరిశీలించినటువంటి పరిశోధించినటువంటి మహాభక్తులు ఈ సప్తర్షులు.
0: These, some of these people are the present day sages. In the same manner, going back to our ancient times, the seven rishis, the saptarishis, were those who gave us those pearls of wisdom.
1: Newton.
0: Now the present day saptarishis are Newton.
1: Tadupari. ఈ యొక్క సత్యాన్ని గుర్తించి ఈ జగత్తంతయు కూడాను దైవం యొక్క నిర్మితమే, దీనికంటే గొప్పది కాదు, ఈ దైవ నిర్మితం చేతనే ఈ జగత్తు చుట్టుతూ ఉన్నది అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: He gave to us the fundamental truth that it is God alone who has created this world. It is God alone who has given the properties that one associates with this earth.
1: తదుపరి క్రిస్ట్ జాబ్ కాప్రా అనేటువంటి ఒక తత్వవేత్త అణువునకు తరంగములకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను విచారణ చేస్తూ వచ్చాడు.
0: There is yet another personage in this list, Fridtjof Capra, who tried who unraveled this link between the atom on the one hand and the wave nature.
1: Mahabharatamulo Vyasudu rachinchinatvanti yokka tattvanni chakkaga gurtinchi sita sita aneetvanti tantrulu dwara sarvam kudanu srishtimpabadi bhuvanamulu bhutamulu rendu kudanu deenivalane kaluguchunnavaneetvanti satyanni nirupinchatam lopala తరంగములు అణుశక్తి యొక్క సత్వాన్ని కూడాను తాను అణువునకు తరంగములకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను విచారణ చేస్తూ వచ్చాడు.
0: There is yet another personage in this list,

0: నిరూపించటం లోపల తరంగములు అణుశక్తి యొక్క సత్వాన్ని కూడాను తాను పోలిక చేసుకుంటూ వచ్చాడు.
1: Now in the ancient times, it was Vyasa who cognized the truth that in this form of this word Sita, which permeated everything and everywhere in the form of deep vibrations, which gave rise to all the worlds, all the elements.
0: ఒకానొక సమయములో మహాభారత సంబంధమునందు సుభద్ర నిండు గర్భవతిగా ఉండిన సమయంలో ఆమెకు ఏదో కొంత విశ్రాంతిని కలిగించే నిమిత్తమై అర్జునుడు అభిమన్యుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకొనలేక
1: This is an instance or episode from the Mahabharata. Subhadra was pregnant and on one day Arjuna, who could not understand the nature of Abhimanyu, who was in the womb,
0: ఆమెకు పద్మవ్యూహాన్ని గురించి చెప్పుతూ వచ్చాడు.
1: Arjuna was discussing this Padmavyuha with Subhadra.
0: భారతదేశంలో ప్రాచీన కాలం నుండి గర్భమును ధరించినటువంటి స్త్రీలకు ఉత్తమ కథలను, పవిత్రమైనటువంటి భావములను, ఆహ్లాదమును అందించేటువంటి యొక్క బోధనలను కలుపుతూ వచ్చేటువంటి వారు.
1: ఇట్ హాస్ బీన్ ఎన్ ఏన్షియంట్ కస్టమ్ దట్ ప్రెగ్నెంట్ విమెన్ వర్ ఎక్స్పోజ్డ్ టు టాక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ సేక్రెడ్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియాస్.
0: ఎట్టి బాధలు కూడాను, మనోవ్యథలు, చింతలు కలిగింపకుండా ఉండే నిమిత్తమై అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి శ్రీమంతములని, మరొక కార్యములని కలిపి వారిని ఆనందముతో ముంచడానికి ప్రయత్నించేటువంటి వారు తల్లిదండ్రులు.
1: The parents used to make an earnest endeavor to see that these pregnant daughters of theirs would never suffer any agony under any circumstances.
0: దీనికి అంతరార్థం ఏమిటి?
1: They used to perform rituals to see to it.
0: తల్లి ఆనందించిన గర్భస్థుడైనటువంటి ఒక శిశువు కూడాను తన జీవితమంతా ఇప్పుడు ఆనందముతో, ఉత్సాహముతో, కొన్ని విధమైనటువంటి యొక్క శౌర్య ధైర్య పరాక్రమముతో అభివృద్ధి కాంచగలడం అనేటువంటి ఒక విశ్వాసం.
1: What is the inner significance of this exercise on the part of the parents? The idea is the child which is in the womb of this mother would, after it is born, become valorous, valiant, and be all that is noble and good and godly.
0: తల్లి గర్భముగా ఉండినప్పుడు ఎట్టి భావములను, ఎట్టి యోచనలను, ఎట్టి తలంపును తలంచునో గర్భమునందున్నటువంటి శిశువు కూడాను అట్టి భావములే, అట్టి తలంపులే, అట్టి విచారములే కూడాను చేకూరుతుంటాయి.
1: The idea is that the pregnant woman, when all the thoughts that she entertains during this period would be transmitted to the child that is to be born.
0: ఈ సత్యాన్ని మన ప్రాచీన ఋషులు ఏనాడో కనిపెట్టారు.
1: So this truth was something known to our ancient rishis long ago.
0: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితినియందు తమ జీవితమును గడపడం చేతని తమ బిడ్డలు కూడాను ప్రాచీన కాలమునందు తల్లిదండ్రులకు సంతృప్తిని పరిచేటువంటి యొక్క జీవితాన్ని గడుపుతూ వచ్చేటువంటి వారు.
1: So this used to be the custom of the olden times. And no wonder then that the children that were born always would come out to be ideals and models.
0: Markandeya charitra, Prahlada charitra, Dhruva charitra, ilanti balulainatunti vaari yokka pavitramainatunti bhavamulanu bodhinchetunti vaaru aanaati kaalamulo.
1: In those days it used to be common practice to recount and relate this sacred history pertaining to Markandeya, Prahlada, Dhruva and the
0: like. Kaani anduvalane ఆనాటి బాలబాలికలు సద్భావములతో, నీతి నిజాయితీలతో తన జీవితమును ప్రశాంతమైనటువంటి జీవితంగా రూపొందింప చేసుకుంటూ వచ్చారు.
1: దిస్ వాజ్ రీజన్ వై ద చిల్డ్రన్ ఆఫ్ దోస్ డేస్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూస్ టు గ్రో అప్ టు బి గుడ్ అండ్ నోబుల్.
0: ఈనాటి తల్లిదండ్రులు లేక తల్లులు గర్భస్థితిలో ఉండిన సమయం లోపల టెలివిజన్లు, సినిమాలు, ఇంకా ఎన్నో విధమైనటువంటి విచిత్రమైనటువంటి ఘోరమైనటువంటి శీలరహితమైనటువంటి యొక్క దృశ్యాలు చూడటం చేతనే తమ బిడ్డలు కూడాను ఆ స్థితిని అందుకుంటూ ఉన్నారు.
1: బట్ టుడే ఇన్ టుడేస్ వరల్డ్ ఆదర్ ద పేరెంట్స్ ఆర్ ద మదర్ అలోన్ వాట్ డూ? దే సీక్ ఫర్ దర్ ఎంటర్టైన్మెంట్ ద మీడియం ఆఫ్ ద టీవీ ఆర్ ద సినిమా అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ క్రూడ్ అండ్ క్యారెక్టర్లెస్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ సినేరియో సో దట్ ద చిల్డ్రన్ ఆల్సో ఆర్ బోర్న్ విత్ సచ్ టెండెన్సీస్.
0: కనుకనే అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహాన్ని గురించి చెప్పే సమయంలో కృష్ణుడు ప్రవేశించి అడ్డు తగిలి, బావా వినేటువంటిది సుభద్ర అనుకుంటున్నావా? కాదు కాదు, గర్భస్థుడైనటువంటి శిశువే వింటున్నాడని ఈ సత్యాన్ని ప్రకటించాడు.
1: సో ఈవెన్ యాజ్ అర్జున వాజ్ ఎక్స్పౌండింగ్ టు సుభద్ర.

0: the art of this Padma Vyuha, Krishna intervened and interjected with the words, "O brother-in-law, are you thinking that Subhadra it is who is listening to your words? No, it is Abhimanyu in the womb who is giving his ear."
1: చరిత్రను విజ్ఞానవేత్తలు అనేక విధములుగా హాస్యాస్పదంగా భావించి కృష్ణుడి ఏమిటి ఈ విధమైనటువంటి యొక్క అసభ్యమైనటువంటి అర్థరహితమైనటువంటి నమ్మ తగనటువంటి యొక్క విషయాలు చెప్పడం ఏమిటి అని కూడా నువ్వు విమర్శించినటువంటి వారు లేకపోలేదు.
0: అండ్ డౌన్ ద ఏజెస్ అండ్ ఫర్ అ లాంగ్ టైమ్ దే హావ్ బీన్ ఇన్ నంబర్ ఆఫ్ క్రిటిక్స్ హూ ఆర్ పాయింటింగ్ అవుట్ ఎ ఫింగర్ ఎట్ కృష్ణ. హౌ కుడ్ హీ కమ్ అండ్ టాక్ సచ్ బ్లాస్ఫెమీ థింగ్స్ విచ్ డోంట్ మేక్ ఎనీ సెన్స్ విచ్ ఆర్ బియాండ్ బిలీఫ్.
1: అయితే ఆనాడు హాస్యము పరిహాస్యము గావించినటువంటి విజ్ఞానవేత్తలు ఈనాడు అది సత్యము అనేటువంటి యొక్క పరిస్థితి కూడాను వచ్చారు.
0: బట్ టుడే వాట్ యు ఫైండ్ ద సీన్ హాస్ చేంజ్డ్ పీపుల్ ఆర్ నౌ ఎక్నాలెడ్జింగ్ దట్ వాట్ వాస్ అటర్డ్ ఇన్ దోస్ డేస్ ఈస్ వెరీలీ ట్రూ.
1: అమెరికాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్ అనేటువంటి ఒక పరిశోధన కేంద్రం ఒకటి ఉన్నది.
0: ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా there is an institution going by the name Institute of Child Health and Human Development.
1: Carolina అనేటువంటి యూనివర్సిటీ.
0: It is attached to Carolina University.
1: ఇందులో ఈ విషయాన్ని చక్కగా పరిశోధించి కృష్ణుడు చెప్పినటువంటిది సత్యమా లేక అసత్యమా అనేటువంటి విషయాన్ని నిరూపించాలని ఒక గొప్ప ప్రొఫెసర్ దీన్ని అనేక సంవత్సరం నుంచి పరిశోధన చేస్తూ వచ్చాడు.
0: An eminent professor on the staff of this institution undertook this experiment. Whatever Krishna had said, is there any sense in it? Is it possible what he was trying to communicate?
1: Atane Antoni Kasper anetunti vaadu.
0: The name of this eminent scientist is Antoni Kasper.
1: Ee Antoni Kasper aneka samvatsaram nunchi deeni parishodhana sadipi idi asatyam kaadu maa yokka alpamainatunte telivitetalaku idi andetunti kaadu. ఇది విశాలమైనటువంటి భావం కల విజ్ఞానులకే వివేకులకే ఇది అర్థమవుతుంది కనుక ఇది పరమ సత్యమని తన పరిశోధనల ద్వారా తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ దస్ దిస్ ఆంటోనీ కాస్పర్ కేమ్ టు ది కన్క్లూజన్ దట్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్ మైండ్స్ కెన్ నెవర్ పాసిబ్లీ కాంప్రహెండ్ ద సిగ్నిఫికెంట్ ట్రూత్ కంటెయిన్డ్ అండ్ ద ఫినామినన్ దట్ కృష్ణ వాస్ ట్రైయింగ్ టు అవుట్లైన్.
1: గర్భస్థమైనటువంటి శిశువుకు దినము ఒక పండరసము.
0: It is only given to giant intellects to unravel this mystery. He acknowledged that.
1: Nimma rasamu.
0: Now again, pregnant women are normally given lemon juice or lime juice.
1: Injection dwara ittu vachadu.
0: In the form, what this gentleman did was, he was injecting this juice in the form of an injection.
1: Aa bidda puttina tarvata talli palakante nimma rasamu.
0: And after the child
1: apple rasamu chaala ishtapadi. తల్లి విన్నటువంటి యొక్క శబ్దములను తల్లి యొక్క గొంతు శబ్దమును ఆకర్షించేటువంటి యొక్క దివ్య శక్తి ఆ శిశువునకు కలదని కూడాను నిరూపిస్తూ వచ్చాడు.
0: ఇట్ ఇస్ ఆల్సో ప్రూవ్ బియాండ్ డౌట్ దట్ దిస్ చైల్డ్ విచ్ ఇస్ జస్ట్ బోర్న్ హ్యాడ్ దిస్ వండర్ఫుల్ కెపాసిటీ టు రెస్పాండ్ టు వాట్ ఎవర్ ద మదర్ వాస్ సేయింగ్.
1: గర్భములో ఉండినప్పుడు ఆ తల్లి ఏ ఏ భావములను ఏ ఏ విషయములను శ్రవణం చేసిందో గంటంతో చెప్పి ఉందో అదే పదములు ఆ పుట్టిన తర్వాత ఆ బిడ్డ నోటి నుండి రాగలిగినాయి.
0: ద మిరాక్యులస్ థింగ్ కమ్స్ హియర్ ఈవెన్ యాజ్ ద చైల్డ్ వాజ్ ఇన్ ద వూమ్ షీ యూస్ టు హియర్ ఆల్ దట్ ద మదర్ యూస్ టు ఎంటర్టైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థాట్స్. ఆఫ్టర్ ద చైల్డ్ వాజ్ బోర్న్ ఇట్ యూస్ టు అటర్ ద వెరీ సేమ్ వర్డ్స్ ఎకోయింగ్ ద థాట్స్ ఆఫ్ ద చైల్డ్స్ మదర్.
1: ఆంటోనీ కాస్పర్ గడచిన అనగా 1984 సంవత్సరం లోపల జనవరి 3వ తేదీలో యావత్ అమెరికాకంతా కూడాను ఈ గర్భస్థ శిశువు యొక్క పరిస్థితి చక్కగా భారతంలో చెప్పినటువంటి ఈ సత్యాన్ని చక్కగా నిరూపిస్తుండాలని అన్ని పేపర్లోన చాటినాడు.
0: దిస్ ఆంటోనీ కాస్పర్ వాల్ అడ్రెసింగ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూటింగ్ హిస్ ఫైండింగ్స్ టు న్యూస్ పేపర్ మెన్ ద వరల్డ్ ఓవర్ హీ మేక్ దిస్ సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ ఆన్ జనవరి 3, 1984 wherein he said whatever Krishna had said, whatever he was trying to unravel is indeed true.
1: Kanuka aneka mandi aadhunika tattavettalu kudanu vaidyanikulu kudanu kevalam alpabuddhi kaliginatunte vaaru kaadu kontha mandi ee satyanni parisilinchi పరమ సత్యాన్ని నిరూపించడానికి కోసమని తన జీవితాన్ని కూడాను అంకితం చేసేవారు లేకపోలేదు.
0: So amongst the present day scientists also, we have people who are above this narrow way of looking at things.
1: కనుక భారతదేశము ప్రాచీన కాలం నుండి కూడాను ఆధ్యాత్మికంగా, నైతికంగా, ధార్మికంగా ఎన్నో విధములైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహము అందించినటువంటి పరమ పవిత్ర దేశము భారతదేశం.
0: Who are prepared to experiment and find out this essential link between science and spirituality. Therefore again, this Bharat country is one which has given to us rich tradition, a rich culture and wisdom. And wisdom par excellence.
1: దీనికి విరుద్ధమైనటువంటి చర్యలలో మన జీవితం వ్యర్థము గావించుకుంటున్నాము.
0: Having been born in such surroundings, we are frittering away our time and lives.
1: ఒకానొక సమయం లోపల మిచ్చెల్ మూన్ లో ప్రవేశించాడు.
0: On one occasion, this was a great occasion when, in the wake of man's landing on the moon, Mitchell also landed on the moon.
1: ఈ యొక్క చంద్రుడి పైన నిలిచి మన భూమిని అంతా చూచాడట.
0: It has been said that having set foot on moon, he started looking around.
1: ఈ భూమి ఏ విధంగా కనిపించింది అతనికి?
0: Now even as he was in deep space, he wanted to know how the moon, the earth was like.
1: Blue. అనగా నీలమైనటువంటి ఒక వెల్వెట్ బట్ట పైన ఒక పెద్ద వజ్రము పెట్టి ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆ విధంగా ఈ భూమి పెద్ద వజ్రము వలె ప్రకాశించిందట.
0: He could see nothing but an expanse of blue as far as the earth was concerned. It was something like a diamond sparkling against the backdrop of a piece of velvet cloth.
1: అప్పుడు తాను రెండు కంటిదారలు కార్చాడు.
0: At that moment he shed two tears.
1: డైమండ్ మహా విలువైనటువంటి వజ్రం వంటి భారత భూమి లోపల, మహా తేజస్సు కలిగినటువంటి భూమి లోపల పుట్టినటువంటి మానవుడు ఎందుకింత అంధకారులైపోతున్నారు, ఎందుకింత దుర్గతిని పొందుతున్నారు, ఎందుకింత దుర్మార్గులైపోతున్నారు అని బాధపడ్డాడు.
0: It is for the said that he shed these tears by way of wondering why, having been born in this great country like Bharat, people were becoming ignorant, wicked and evil.
1: వజ్రమునందు వజ్రమే పుట్టాలి కానీ రాయి పుట్టుటకు వీలు కాదు కదా. రాయి ఎందైనా వజ్రము పుట్టింది కానీ వజ్రమునందు రాయి పుట్టదు.
0: బికాస్ విత్ ఇన్ అ డైమండ్ యూ కెన్ టు సీ ఎ డైమండ్, నాట్ ఎ పెబుల్, నాట్ ఎ పీస్ ఆఫ్ స్టోన్.
1: కనుక తేజోరహితులై, ధర్మరహితులై, నీతి రహితులై, నిజాయితీ రహితులై ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ భూమి యందు ఇలాంటి వారి పుట్టుటకు కారణం ఏమిటి అని పరిశోధన జరపాలనుకున్నాడు.
0: So he wanted to get down to the very basis of things. In this great ancient land, where there was no trace of evil or wickedness, how come today there is so much of wickedness and evil rampant?
1: Tarikanta moola karanamu prakrutamainatvanti yokka vastuvula yokka aakarshane tadvara tana yendu imidi undinatvanti satyam anaga tattvikamu rajasikamu tamasikamu anetvanti ee gunamulu inni vidhamainatvanti yokka parinamalanu kaligistunnayi anukunnadu.
0: Then he found that people were getting carried away by their material possessions and they were being influenced by these three qualities of sattva, raja and
1: karma. Phalamunu vishwasinchaleinatundi variki idi pradhanamainatundi aadarshanga kuda nu nirupichadu.
0: He also gave this as a firm lesson to those who do not believe in the law of action.
1: Prapanchamanandu yetti tindu manam tindumo adi e manaku tagina rasanga maaripothundi.
0: Because the type of food that you eat will determine the type of strength that you can get.
1: కనుకనే సాత్వికమైనటువంటి ఒక జీవితము అత్యవసరమని కూడాను తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: He also went on to emphasize that this sattvic food is essential
1: for our life. ఎన్ని విద్యలు అభ్యసించినప్పటికీ, ఎంత పదవిని సంపాదించినప్పటికీ, ఎంత పేరు ప్రఖ్యాతులను పోషించుకున్నప్పటికీ నడతలు సరిలేకుండినా ఇవన్నీ కూడా నిరుపయోగంలో ఉంటాయి.
0: One might master a number of skills, occupy a number of authoritative positions, get a name and fame, but unless these are all rooted in the proper way, they would all be futile.
1: ప్రపంచమునందు విలువైనటువంటిది మన యొక్క పదవి కాదు.
0: What is
1: మన యొక్క చదువు కాదు, మన యొక్క జ్ఞానము కాదు.
0: What is valuable in this world is certainly not our position, not what we have mastered in the form of education, or not what we have learned.
1: మన యొక్క ప్రవర్తనే చాలా విలువైనటువంటిది.
0: ఆ బిహేవియర్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ అసెట్.
1: ఎట్టి ప్రవర్తన అట్టి ఫలితమును అందుకుంటుంది.
0: ద టైప్ ఆఫ్ బిహేవియర్ డిటర్మిన్స్ ద టైప్ ఆఫ్ రిజల్ట్ దట్ వి గెట్.
1: కనుక ప్రవర్తనను సరైన రీతిగా తీర్చిదిద్దుకోవాలి.
0: సో ఆర్ బిహేవియర్ హ్యాస్ టు బి ప్యాటర్న్ ఆఫ్టర్ నోబుల్ అండ్ లాఫ్టీ ఐడియల్.
1: మానవుని యొక్క హృదయమును విశాలముగా ఉంచుకోవాలి.
0: వి షుడ్ బ్రాడెన్ అవర్ విజన్ అండ్ అవుట్లుక్.
1: సంకుచితమైన భావములకు స్వస్తి చెప్పాలి.
0: వి షుడ్ బిడ్ goodbye to all that is narrow and petty minded.
1: నిజమైనటువంటి విద్య ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
0: True education is love and nothing but love.
1: ప్రేమ లేనటువంటి యొక్క జీవితము ప్రాణము లేని జీవితమే.
0: Without love a life is not worth living. It is no life at all.
1: లౌకిక విద్యలు కూడా మనకు అత్యవసరమే.
0: We certainly need these worldly skills.
1: కానీ ఇవి మనకు సత్య స్వరూపాలు కానేరవు.
0: But these are not our true nature.
1: మనకు సత్య నిత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఈ యొక్క జీవితానికి ఆధారంగా తీసుకోవాలి.
0: Now what should be the basis and prop for our life is that which is satya.
1: ఎన్ని చదివిను చదివిను ఏమి ఫలము?
0: What's the use of mastering so many skills?
1: తన్నసతవాత తప్పించ ఎవరి తరము?
0: Who can possibly make you steer from what is written on your
1: form? చెడ్డ బుద్ధులు తన్నసతి తల చేరేనేని.
0: Once the evil thoughts enter your mind,
1: ఎండబారును బుద్ధులు బెండుబారు.
0: And whatever you have thus made part of your nature, they cannot be straightened out.
1: కనుక చదువుతో పాటు సంస్కారమును కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: అలాంగ్ విత్ యువర్ స్టడీస్ యూ ఆల్సో షుడ్ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ కాన్సెప్ట్.
1: పెద్దలను గౌరవించాలి.
0: రెస్పెక్ట్ ఎల్డర్స్.
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: లవ్ యువర్ పేరెంట్స్ మదర్.
1: మిత్రులను విశ్వసించాలి.
0: ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్.
1: కానీ ఈనాటి విశ్వాసము క్షణములో తీరిపోతున్నాయి.
0: బట్ టుడే సెన్స్ ఆఫ్ ట్రస్ట్ ఈస్ మొమెంటరీ.
1: కార్యము జరిగేంత వరకే మన యొక్క విశ్వాసము. కార్యము తీరిన తర్వాత విశ్వాసము భిన్నమైపోతున్నది.
0: Our trust lasts so long as our work is not done. Once the work is done, we forget this sense of trust.
1: మన యొక్క శ్వాస మనము పరుండిన నడుచుచుండిన ప్రయాణం చేయుచుండిన నిద్రించుచుండిన మాట్లాడుచుండిన ఏమి చేయుచుండినప్పటికీ మన శ్వాస ఏ విధంగా సహజంగా ఆడుతున్నదో.
0: This breathing in and breathing out process of ours is there continuously, whether we are sleeping, whether we are walking, whether we are doing something, whether we are talking, whether we are eating.
1: దుఃఖంతో ఉండు ఆనందంతో ఉండు. నీ శ్వాస నిన్ను వదిలిపోవటం లేదు.
0: You might be an aggrieved person, you might be experiencing joy and comfort.
1: కష్టంలో ఉండు సుఖములో ఉంటుండు. నీ శ్వాస నిన్ను వదలటం లేదు.
0: You might be sorrowful, you might be comfortable, but this breath of yours is continuous.
1: అదే విధముగానే మనకు కష్టములు నష్టములు దుఃఖములు విచారములు ఎన్ని సంభవించినప్పటికీ మన విశ్వాసం కూడా అట్టనే ఉంటుండాలి.
0: In the same manner, whatever might become of us,
1: అట్టి విశ్వాసముతో ప్రాచీన కాలము నుండి మన భారతదేశము ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ వాస్ దిస్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ దట్ వాస్ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్ త్రూ వేరియస్ ఫేసెస్ ఆఫ్ హిస్టరీ.
1: చదువులన్నీ కూడాను కేవలము బాహ్యమైనటువంటివి నీటి బుడగల వంటివిగా నిరూపిస్తూ వస్తున్నారు.
0: బట్ టుడేస్ సిస్టమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ప్యూర్లీ ఎక్స్టర్నల్ ఓరియంటెడ్ అండ్ దే ఆర్ లైక్ బబుల్స్.
1: డిగ్రీ తీసుకునేంత వరకు శ్రమిస్తారు పాపం.
0: సో లాంగ్ as we have to take our degree, we strive for it, we make an effort.
1: పరీక్షలకు పోయేంత వరకు ను విద్యనంత తలను నింపుకుంటారు.
0: Till the time we enter the exam hall, we try to fill our minds with matter.
1: ఈ ఎగ్జామినేషన్ హాల్ లో పోయిన తర్వాత తలలోదంతా గుమ్మరిస్తాడు. ఎంటీ హెడ్ తో ఇంటికి వస్తాడు.
0: Once he enters the exam hall, he pours out all that is contained in his mind, comes out empty headed.
1: విద్య అనేటువంటిది తలకు మన పుస్తకానికి సంబంధించినటువంటిది కాదు.
0: Now through vidya is something which is not confined just to the mind or the book.
1: మనము ఈనాడు పుస్తకము మస్తకము పుస్తకము మస్తకము దీనికి మాత్రం come and go దీనికంతా కూడాను one way traffic గా చేస్తున్నారు.
0: Today we have practiced this art, perfected it, this one way traffic process from the book to the mind.
1: Kani manam hrudayamtho cherali ee vidya.
0: Rather they should be this idea of the heart.
1: Raktamulo imidipovali ee vidya.
0: It should become part and parcel of our blood.
1: Mana pravartanlo cheripovali ee vidya.
0: This vidya should become one with our nature, with our vidya.
1: Manasekam vachasekam karmanyekam mahatmanam atani nijamainatunte vidyavantudu.
0: Only then can you find this sense of fulfillment and this perfect harmony between the thought, word and deed, and he indeed is a great personage.
1: Atuvanti vyaktiye దేశమునకు ఎన్ని విధములైన ఉపకారి కాగలడు.
0: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ బ్రింగ్ బెనిఫిట్ టు ద కంట్రీ.
1: అట్టి వ్యక్తులు తయారు కావటమే ఈనాడు అత్యవసరము.
0: ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టుడే టు హ్యావ్ సచ్ ఇండివిజువల్స్.
1: అట్టి వ్యక్తులు అభివృద్ధి అయినప్పుడే లోక కళ్యాణము.
0: ఓన్లీ వెన్ సచ్ ఇండివిజువల్స్ కమ్ టు ద ఫోర్ విల్ దే బి పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ అరౌండ్.
1: జగత్ సంతోషము
0: అండ్ ద వరల్డ్ విల్ బి హ్యాపీ విత్ ఇట్ సెల్ఫ్.
1: కానీ మనం ఈనాడు శాంతి శాంతి శాంతి అని కోరుతున్నాం.
0: Today we go on after this idea of shanti or peace.
1: ఏ అమెరికా వారు చూచినా, ఏ రష్యా వారు చూచినా, ఏ జర్మనీ వారు చూచినా, ఏ చైనా వారు చూచినా శాంతి శాంతి శాంతి కావాలని ఆశిస్తున్నారు పాపం.
0: Whether he is an American or a Russian or a German or a Chinese, he keeps talking about this shanti.
1: కాని నోటితో చెప్పేది శాంతి, చేతితో చేసేటువంటి దానికి విరుద్ధమైనటువంటి పనులు.
0: You keep uttering the word shanti no doubt through this your tongue. But what you do through your action, through your hand, is something quite contrary.
1: Hastamuna anubambu unchuka arachutunduru shanti shantani.
0: You have made secure the atom bomb in the palm of your hand, you keep talking about peace all the while.
1: Chandrujeragaligi kudanu chandajalaru shanti sukamuru.
0: You may have reached the moon no doubt, but still you do not experience the state of shanti of
1: దేహము చల్లబడుతుండాలి కానీ మనసు హీట్ ఎక్కుతుండాలి వేడెక్కుతుండాలి.
0: You go to the moon, the body has cooled down, but your mind gets heated up in the process.
1: ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క వైజ్ఞానికంతో మన ప్రపంచమే ఒక విషమయమైనటువంటి రూపాన్ని ధరిస్తుండాలి.
0: This distorted version of science and the advances it has made, it has poisoned the world around us today.
1: మన వాతావరణాన్ని కూడా చాలా పాడు చేస్తుండాలి.
0: There is also this environmental pollution.
1: ee naadu bhoomi pai unnatundi vaatavaranam ni paadu cheyatam kaakunda star war ani cheppani star war mana paina kudunu aakashanni kudunu apavitram cheyadaniki prayatnistunnaru.
0: Today we have polluted the atmosphere around the earth. Not content with this, we have gone beyond the confines of the atmosphere through the medium of star wars and we are trying to pollute outer space.
1: Poleji shanti ekkada undi?
0: You are polluting outer space. All
1: gore 21 hrudayamunde shanti ledu.
0: So how can you get this peace that you are aspiring for? The one who aspires for peace, he has no intention.
1: Kevalamu oka desha drohaniki sambandhinchinatundi bhavam.
0: This mere chanting the name of shanti is a case of deceiving oneself, deceiving the country.
1: Cheedu kitakamaina chestundi, nelu maheshudaina cheyaledu.
0: A small ant can certainly bring you harm, but God it is alone who can confer.
1: Cheedu cheyatam goppatanam kaadu.
0: There is nothing great in doing harm.
1: Mana shakti koladi anto into meru cheyadaniki mana prayatninchali.
0: What little is given to us, we should try to use it for a beneficial cause.
1: Prema swaroopulara upakaram cheyutaku shakti lekapoyina leka ishtam lekapoyina ee oorukundina ante chaalu apakaram cheyakundute goppa upakaram ani bhavinchali.
0: Embodiments of love. You may not have the capacity to do any good, any positive good to people or things around you, but do not do any harm. Not doing any harm is the greatest benefit that you can possibly.
1: Inaadu entanu manamu abhirudhi vaachutunnam vidya vidhanamulo.
0: Today we have made rapid advances in the field of education.
1: Kaani vidyanu nechukunnanta varaku emi mana yokka pravartana maarindi.
0: But having done this, how has it affected our behavior?
1: Okka prema tattvame unte సర్వమును హస్తగతం గావించుకోవచ్చు.
0: ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ దిస్ మీడియం ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ, యూ కెన్ సెక్యూర్ ఎనీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఇన్ని లక్షల మంది ఈ ప్రదేశంలో చేరడానికి ఏది కారణం? ఎవరైనా ఇన్విటేషన్ పంపించారా? ఎవరైనా ఆహ్వానం చేశారా? కాదు కాదు, సాయి ప్రేమనే దీనికి మూల కారణం.
0: వాట్ ఈస్ ద రీజన్ దట్ దేర్ ఆర్ టుడే అసెంబ్లెడ్ హియర్ లాక్స్ ఆఫ్ పీపుల్? Have invitations been sent? Have people been sent for? No. The simple reason is, it is the love of and for science that has brought them all here.
1: Chadula kante prema chadavu chaala uttamainatundi chadavu.
0: So rather than all these different types of education, the education of love is the most important one.
1: MA MSc lo pasai vachiyo పిహెచ్డి తీసిన పెద్దలైనా.
0: యూ మే హ్యావ్ పాస్డ్ కోర్సెస్ లైక్ ద ఎంఏ ఆర్ ఎంఎస్సి, ఆర్ యూ మే హ్యావ్ సెక్యూర్డ్ ఫర్ యువర్ సెల్ఫ్ హైయర్ డిగ్రీస్ లైక్
1: సంపద నుండి సద్దాన పరులైనా.
0: యూ మే హ్యావ్ అన్టోల్డ్ వెల్త్ అట్ యువర్ పొజిషన్ అండ్ యూ మైట్ బి ఇండల్జింగ్ ఇన్ చారిటీ.
1: పుడని కీర్తిని గన్న పుణ్యులైనా.
0: You may also be people who have secured for yourself a name and fame.
1: Ayura arogyambu anavaratam undi.
0: You may also have been blessed by a long fruitful life.
1: Paripurna balulagu arulaina.
0: You may also be full of strength and vigor.
1: Satatambu జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైన.
0: ఎవ్రీ సెకండ్ యు ఆర్ పెర్ఫార్మింగ్ జప ధ్యాన ఆర్ యు హావ్ అటైన్డ్ మాస్టరీ ఆఫ్ ద వేదస్ విచ్ యు ఆర్ కమ్యూనికేటింగ్ టు అదర్స్.
1: సాతిరారు సత్య సాయికే నాటికైనా.
0: You might be any, all of these people described above, but they can never be compared to Satya Sai in any way,
1: any form.
0: What then is the use of mastering so many skills and so many types of education?
1: Prema vidyanu nerpu prajalara, prema vidyanu nerchudu prajalara.
0: O members, go in for this education of love and education of love in its all pure.
1: Premane ee jagattunanta rakshinchetuvantadi.
0: It is love alone which can save God this world.
1: Prema lenappude ee jagattunanta bhakshinchetuvantadi.
0: Devoid of love the world can be eaten up.
1: Kanuka ee naadu lokamu nitya kalyana pachchana tolamto kilakila kalakalaadavalanante prema tattvanni manam penchukovali.
0: So if in this world there has to be peace and prosperity, joy and happiness all around, love is essential.
1: దేశం యొక్క అభివృద్ధి అంతా కూడాను కేవలం ఇండస్ట్రీస్ వల్ల జరిగేటువంటిది కాదు.
0: ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద ఇండస్ట్రీ అలోన్.
1: కేవలం మేడల మిద్దెల వల్ల దీని యొక్క అభివృద్ధిని మనం చేయడానికి వీలు కాదు.
0: నో ఈజ్ ఐడియా ఆఫ్ బిల్డింగ్స్ అండ్ మ్యాన్షన్స్ అండ్ ఇండస్ట్రీ నేషన్స్ ప్రాస్పెరిటీ.
1: నిజంగా జగత్తు యొక్క అభివృద్ధిని సుక్షేమాన్ని ఆశించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను నీతి నిజాయితీలను పెంచుకోవాలి.
0: దట్ పర్సన్ హూ హ్యాస్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద నేషన్ అండ్ ద వరల్డ్ ఎట్ హార్ట్, he should go in for ideas like character and purity of mind and thought.
1: Morality
0: and morality, character and morality are essential.
1: ee yokka neeti nijayitile mana deshanni prachina kalam nundi rakshistundi. Vidyarthulara, vidya bodhakulara, vidyabhimanulara, vidyadhikarulara, vidyayandu ee prema tattvamu aadhyatmika tattvamu dharmikamainatundi oka bhavamulu naitikamainatundi pravartanalu undeyatundi vidyanu abhyasimpajesi జగత్తును ప్రాచీన కాలమైనటువంటి యొక్క భారతదేశంగా తీర్చిదిద్దడానికి మీరు కంకణం కట్టుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఇట్ ఈస్ క్యారెక్టర్ అండ్ మొరాలిటీ అలోన్ విచ్ కెన్ టేక్ ద కంట్రీ ఫార్వర్డ్. స్టూడెంట్స్, టీచర్స్ అండ్ ఆల్ దోస్ హూ హావ్ ద కాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డియర్ టు దేర్ హార్ట్, ఐఎమ్ విషింగ్ దట్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ system of education that you wish to perfect, there should be room enough for things like love, dharma, ethical and moral values, for this alone can take this country forward and regain its past glory and grandeur. I am bringing this discourse to a close on this note.
2: You just heard Bhagwan Baba addressing the graduates of the fourth convocation of the Sri Satya Sai University on the 22nd of November 1985.

0: అద్వితీయమునందంగా అర్హుడగును. అద్వితీయమునందంగా అర్హుడగును అద్వితీయము. అద్వితీయమునందంగా అర్హుడగును.
1: లవ్ ఈజ్ ద ఫార్మ్ అండ్ హీజ్ లవ్. బ్రహ్మన్ ఈజ్ లవ్ అండ్ లవ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్. Therefore, there should be connection, love to love only. Therefore, strengthen this love so as to attain the state of non-dualism.
0: Namo Chaitanya.

0: మోక్ష ఇతి శ్రుతి నమోక్ష నభస పుష్టి న పాతాళే న భూతలే అజ్ఞాన హృదయ గ్రంథేర్నాశే ఇతి శ్రుతి ప్రేమ స్వరూపులారు
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: మోక్షమన్నది ఆకాశం నుండి ఉట్టిపడదు
1: లిబరేషన్ డజంట్ డిసెండ్ ఫ్రమ్ ద స్కై
0: పాతాళ లోకం నుండి పుట్టి రాదు
1: నార్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద ఎర్త్ పాతాళ
0: భూమి నందు మనకు లభ్యము కాదు
1: యు డోంట్ గెట్ ఇట్ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్
0: అజ్ఞానమును మనం దూరం గావించుకున్నప్పుడే ఇట్టి పవిత్రమైనటువంటి మోహచ్చయమైనటువంటి మోక్షం మనకు లభ్యమవుతుంది
1: ద మూమెంట్ ద ఇగ్నోరెన్స్ ఇస్ టోటలీ కిల్డ్ దెన్ యుల్ గివ్ అప్ ఆల్ అటాచ్మెంట్
0: జంతువునాం నరజన్మ దుర్లభం మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది సౌజన్యమైనటువంటిది సౌశీల్యమైనటువంటిది
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ నో బ్లెస్డ్ అండ్ ది హైయెస్ట్ ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఆల్ ఎబిలిటీస్
0: అనేక జన్మల పుణ్యఫలమును పోగు చేసి అందించి అందుకున్నటువంటి ఒక జన్మము ఈ మానవ జన్మము
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ మెరిట్స్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్స్
0: ఇంత తపస్సులు చేసి ఎన్ని ప్రార్థనలు సలిపి ఎన్ని విధమైన శ్రమలకో మనం ఓర్చి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నది ఈ మానవ జీవితం
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ క్యారీడ్ ఆన్ ఇన్ పెనెన్స్ ప్రేయర్ ద అండ్ ద స్ట్రగల్
0: ఇంత శ్రమించి ఫలించినటువంటి ఒక ఈ మానవ జన్మమును సార్థకు కావించుకొనక నిరర్థకం చేసుకుంటున్నాం ఈనాడు
1: Having got this human life out of so much of past merit, we are not able to work for its redemption.
0: ఈ మానవ జన్మమ యొక్క ఉత్కృష్టత ఏమిటి?
1: What is the greatness of human life?
0: దీని యొక్క లక్ష్యం ఏమిటి?
1: What is the purpose of life?
0: దీని యొక్క గమ్యం ఏమిటి?
1: What is the goal of life?
0: ఎందు నిమిత్తమై మనం ఈ మానవ జన్మను ధరించాము?
1: Why have we taken upon ourselves
0: ఈ సత్యాన్ని మానవుడు కూడాను గుర్తించవలసిన అవసరం
1: Everyone has to recognize this truth.
0: కాని దురదృష్టవశాత్తు మానవ జన్మం లభ్యమై కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి తరుణమునందు దీనిని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
1: Unfortunately, we are not making use of this human life to achieve its purpose.
0: ఈ విశాల ప్రపంచమునందు పశుపక్షి మృగాదులు క్రిమికీటకాదులు చీమ దోమలు కూడాను తమ తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తించుకుంటూ వస్తున్నాయి.
1: ఇన్ దిస్ వాస్ట్ ల్యాండ్ డిఫరెంట్ బర్డ్స్ బీస్ట్ ది యాంట్స్ అండ్ మస్కిటోస్ ఆల్సో డిశ్చార్జ్ దేర్ ఓన్ డ్యూటీ
0: ఘోర క్రూర మృగములు కూడాను తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ వస్తున్నాయి.
1: ద వైల్డ్ అండ్ ద క్రూరల్ యానిమల్స్ ఆల్సో డూ దేర్ డ్యూటీస్
0: కానీ మానవుడు తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించడం విస్మరించాడు.
1: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ టు డిశ్చార్జ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్
0: కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది.
1: ద టైమ్ ఇస్ పాసింగ్ ఆఫ్ లైక్ ద వరల్డ్ విండ్
0: దేహములకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచుగడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
1: ద లైఫ్ స్పాన్ ఇస్ ఫాస్ట్ డిసపియరింగ్ రిడ్యూస్డ్ లైక్ ద మెల్టింగ్ ఆఫ్ ఎన్ ఐస్.
0: కానీ మానవుడు తన కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయమును వదిలిపోతున్నాడు.
1: But man is leaving this body before he realizes the very purpose.
0: మానవ జన్మం లభ్యమై ప్రయోజనం ఏమిటి?
1: What is the use of this human life?
0: ఈ మానవ జన్మం యొక్క ఉత్కృష్టత ఏమిటి?
1: What is the greatness of this human life?
0: నరజన్మ దుర్లభము ఏమిటి దీని యొక్క దుర్లభం?
1: We say human life is rare. What do you mean by this rarity?
0: ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రం కూడాను విచారించటం లేదు.
1: Man is not inquiring this
0: factor. గుర్తించటం లేదు. ప్రవర్తించటం లేదు.
1: He is not understanding it nor does he conduct himself accordingly.
0: మానవ జన్మం చాలా పవిత్రమైనది.
1: Human life is highly sacred.
0: ఇంత పవిత్రమైనటువంటి ఈ జన్మమును మనం ఎన్ని విధములైనటువంటి ఒక సదుపయోగము చేసుకోవాలి.
1: We have to make full use, good use of the sacred life.
0: కానీ ఈ సదుపయోగం జరగటం లేదు.
1: But we are not making proper use of
0: మన కాలమును కర్మమును కాయమును కూడాను మనం వ్యర్థము గావించుకుంటున్నాం.
1: We are wasting time, action and the body.
0: కారణమేమిటి?
1: Why?
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి ఈ విషయ భోగములు యందే మన జీవితమును అంకితం గావించుకుంటున్నాం.
1: We spend all the time in these fleeting, physical, ephemeral pleasures of life.
0: ఈ ప్రాకృత ధర్మములు యందే మన యొక్క జీవితము అంకితం గావించి ఇది ఏమన్న లక్ష్యమని భావించి ఇది ఏమన్న గమ్యమని విశ్వసించి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: We consider the ephemeral fleeting joy as the very purpose and dedicate our lives and forget the very truth behind it.
0: ఇవన్ని కొడును ప్రవృత్తి లక్షణాలే.
1: This is all the outward trend.
0: ఇవన్ని కొడును ప్రవృత్తి యొక్క గుణములే.
1: These are the qualities of the outward behavior.
0: కాని మానవుని యొక్క సహజ లక్ష్యం నివృత్తి తత్వం.
1: But the original nature of mankind is inward path.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరించి లౌకిక భౌతిక ప్రాకృతమైనటువంటి యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క ఈ జీవితంలో మన జీవితాన్ని అంకితం గావిస్తున్నాం.
1: We have forgotten that eternal truth, the spiritual life, but we go by this physical world which is ephemeral and momentary.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: What is the use of all our learning?
0: ఎన్ని చదువులు చదివియునేమి ఫలము?
1: What is the use of all this education you acquire?
0: Kannosata vrata tappincha evari taramu.
1: Who can make you escape from your destiny?
0: Chadda buddhulu tanatala chereneni.
1: When wicked thoughts are there in your head.
0: Enda barunu buddhulu bendu baru. Enda barunu buddhulu bendu baru.
1: You become dunce and you lose your quality.
0: ఏమి ఈ విద్యల వల్ల మనం లభించేటువంటి ఫలం?
1: వాట్ ఈస్ ద రిజల్ట్ ద రివార్డ్?
0: ఈ విద్యల వల్ల మనం ఏమి సాధిస్తూ ఉన్నాము?
1: వాట్ ఈస్ దట్ యు అకంప్లిష్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: రావణుడు 64 విద్యలు నేర్చాడు.
1: రావణ హ్యాస్ లెర్న్డ్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ లెర్నింగ్.
0: భస్మాసురుడు కూడా ఎంతో గొప్ప విద్యావంతుడే.
1: భస్మాసుర ఇస్ ఆల్సో హైలీ నాలెడ్జబుల్.
0: కంసుడు చాలా తెలివితేటలు గలవాడే.
1: కంస ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ నిరంతరం కూడా భగవత్ నామాన్ని చింతిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్.
0: రావణుడు ఎన్నో తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్ ఫర్ లాంగ్.
0: నిరంతరం కూడా రామచింతన చేస్తూ వచ్చాడు.
1: థాట్ ఆఫ్ రామ కంటిన్యూస్లీ.
0: శివ పూజలు అర్చన చేస్తూ వచ్చాడు.
1: అండ్ యూ ఆల్సో వర్షిప్ శివ.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్స్ ద యూజ్?
0: ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటి మనస్భావం చేతనే ఇవన్నీ సలుపుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్.
0: ఇది భౌతికమైనటువంటి యొక్క మోహంతో ఈ యొక్క అర్చనలు గావిస్తూ వచ్చారు.
1: ఆల్ ద రిచువల్ ఇస్ ఫాలోడ్ విత్ ది ఫిజికల్ వరల్డ్ ఇస్.
0: కనుకనే ఎన్ని విద్యను చదివినప్పటికీ, ఎంత తపస్సు ఆచరించినప్పటికీ, ఎన్ని సాధనలు తెలిపినప్పటికీ, ఎంత మంత్రోత్సవం జరిపినప్పటికీ రావణ యొక్క రాక్షస గుణం మారలేదు.
1: In spite of all education, the penance, spiritual practice and chanting the mantra, Ravana did not lose his bad habits or bad behavior.
0: దివ్యమైన భావములు నింపుకున్నప్పుడే ఈ ప్రాకృతమైనటువంటి భావములు దూరమవుతుంటాయి.
1: Then once you fill your mind with the divine thoughts, the worldly thoughts will go.
0: ఈనాటి మానవుని యొక్క మనసు నిండుకు ప్రాకృతమైనటువంటి భావములు నింపుకుంటున్నాం.
1: The human mind today is full of worldly thoughts.
0: అపవిత్రమైన భావములతో దీన్ని నింపుకుంటున్నాం.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
0: అశాశ్వతమైన తలంపులతో మన జీవితాన్ని గడుపుతున్నాము.
1: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందం మనకి ఎట్లా లభ్యమవుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద పర్మనెంట్ బ్లిస్?
0: ఇది కాదు. కనుక మన హృదయాన్ని మనం పవిత్రము గావించుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు శాంక్టిఫై అవర్ హార్ట్.
0: ఈ హృదయం నుండి కొను ప్రేమను నింపుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: ఈ ప్రేమ చేతనే మనము పవిత్రమైనటువంటి జ్ఞానమును పండించుకోవాలి.
1: యూ కెన్ ఓన్లీ అక్వైర్ సీక్రెట్ విజ్డమ్ త్రూ లవ్.
0: మానవ కోటి మధ్య ప్రేమ బీజములు నాటి సహన ప్రసవనములు వికసింపజేసి శాంతి ఫలములు సమాజములకు అందించేటువంటిది ఈనాటి యువకుల యొక్క ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మోడర్న్ యూత్ షుడ్ బి టు సో ద సీడ్స్ ఆఫ్ లవ్ అండ్ గ్రో ద ఫ్లవర్స్ ఆఫ్ ఫర్బేరెన్స్ అండ్ టాలరెన్స్ అండ్ గెట్ the fruits of peace.
0: సమాజమునకు శాంతి ఫలం అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: దే షుడ్ బి స్టూడెంట్స్ దట్ వుడ్ హ్యాండ్ ఓవర్ ద ఫ్రూట్స్ ఆఫ్ పీస్ టు ద సొసైటీ.
0: ఈనాడు సమాజము శాంతి నిమిత్తమై అనేక విధములుగా కూడాను కాచి ఉన్నది.
1: ద సొసైటీ ఇస్ రియల్లీ యర్నింగ్ పైనింగ్ ఫర్ పీస్.
0: అయితే శాంతి భద్రతలు బయట ప్రపంచంలో లేవు.
1: హౌఎవర్ ద సేఫ్టీ సెక్యూరిటీ అండ్ పీస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ది
0: శాంతి భద్రత తన యందే ఉన్నవి.
1: Peace and security are within.
0: Sarvamu tane ende unnadi.
1: Everything is within you.
0: Kani aa satyanni taanu manavudu marchipothunnadu.
1: Man is forgetting this truth.
0: Swasa roopanni vismarinchi baahya roopanni visvasinchi kevalam anithyamainatuvanti oka bhavamu cheta prapanchamulo anveshana jaruputhunnadu manavudu.
1: Man has forgotten his true nature. He is carried away by the external world, spending time all this which is temporary.
0: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచమంతా కూడాను బ్రహ్మస్వరూపమే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ లేనటువంటి స్థానము కాని బ్రహ్మని కానటువంటి నామము కాని ఈ జగత్తులో మనకు కానరాదు, వినిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ప్లేస్, యూ డోంట్ ఫైండ్ ఎనీ నేమ్ వేర్ దేర్ ఇస్ నో బ్రహ్మన్.
0: చూచే చూపులు, వినే శబ్దములు, అనుభవించేటువంటి అనుభూతులు ఇవన్నీ ఇప్పుడు బ్రహ్మానుభూతులే.
1: ఆల్ యువర్ లుక్స్ అండ్ ద సౌండ్స్ దట్ యు లిసన్ టు అండ్ ఎక్స్పీరియన్స్ దట్ యు పాస్ త్రూ.
0: కంటికి చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని మరిపించున్నది, మానవత్వాన్ని తెలియజించినది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: దట్ విచ్ మేక్స్ యు లుక్, దట్ విచ్ మేక్స్ యు హియర్, that which makes you pass through the experiences and forget in ecstasy is only this brahman.
0: Kanukane mamaatma sarvabhutaantaraatma aneetundi satyanni prati vyakti kudunu chakkaga artham chesukunte ee vidhamaitundi okka allakallolamulaku avakasame undadi prapanchamulo.
1: Then once everyone understand this principle that everyone is this spark of the divine, there will be no scope for any agitation or disturbances.
0: Jagatlo endu chuchinappudikini oke vidhamaitundi కలతలు, కల్లోలములు, కలహములు, ఇంకా ఘోర కృత్యములు జరుగుతున్నవి.
1: ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టుడే వీ ఫైండ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ఫైట్స్ వార్ ఎవ్రీవేర్.
0: ఎవడు మానవుడో ఎవడు దానవుడో గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు డిసైడ్ హూ ఇస్ ద హ్యూమన్,
0: ఎవడు సజ్జనుడో ఎవడు దుర్జనుడో అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ వికెడ్.
0: ఎవడు మనిషియో ఎవడు పశువో అనేటువంటి దాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ ఐడెంటిఫై హూ ఇస్ ఎ హ్యూమన్ అండ్ హూ ఇస్ ఎన్ అనిమల్.
0: పశుత్వం నుంచి వచ్చిన మానవత్వము, మానవత్వం నుంచి దివ్యత్వానికి పోసినటువంటి యొక్క ఈ మానవుడు నరుడు కేవలం మానవత్వం నుంచి పశుత్వానికి రివర్స్ వెనుక తిరిగిపోతున్నాడు.
1: ది ఆర్డర్ షుడ్ బి వన్ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ ఎనిమాలిటీ టు ది హ్యుమానిటీ అండ్ టు ది డివినిటీ, బట్ అవర్ ట్రావెల్ ఈస్ ఇన్ ది రివర్స్ ఫ్రమ్ హ్యుమానిటీ టు ది ఎనిమాలిటీ.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ బి
0: కాదు. మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము,
1: దిస్ ఇస్ నాట్ ది మెయిన్.
0: మానవతా ధర్మమును మనము ఆచరణలో పెట్టాలి.
1: వి హావ్ టు ప్రాక్టీస్ హ్యూమన్ వాల్యూస్.
0: సత్యం మాతా.

0: శాంతం పత్నీ క్షమా పుత్ర షడ్ విషయే జనబాంధవ. జనులకు నిజమైన బంధుత్వం ఇవ్వే, నిజమైనటువంటి తల్లి ధర్మమే.
1: The true mother.
0: సత్యమే తల్లి.
1: Truth is the mother.
0: దీనివల్లనే మన భారతీయ వేదములన్నీ కూడాను సత్యం వద ధర్మం చర.
1: Therefore Veda dictates that you should speak truth and follow dharma.
0: సత్యమునకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond truth.
0: త్రికాల భాగ్యం సత్యం.
1: It's indivisible in all three periods of
0: time. మాత్రటకు దేశకాల పరిస్థితుల ప్రభావములు ఏమాత్రం కూడాను పనికి రావు.
1: It's beyond time and space, unchangeable.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఈనాడు మర్చిపోయినాం.
1: That eternal truth, divinity, is forgotten today.
0: దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ చేయనక్కర్లేదు.
1: In order to visualize divinity, you don't need to exert yourself.
0: దానికి పైన కప్పినటువంటి యొక్క అహంకార మమకారములను దూరం చేసినప్పుడే సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: When once you remove the covering of ego and attachment, you will be able to see the divinity.
0: ఈనాడు మానవుని ఆవరించినటువంటి మహాగ్రహములు కేవలం రెండే, రాగద్వేషములే పెద్ద గ్రహములు.
1: దెర్ ఆర్ టూ ప్లానెట్స్ విచ్ మేక్ అస్ సఫర్, దే ఆర్ ద రాగ ద అటాచ్మెంట్, ద్వేష ద హేట్రెడ్.
0: ఈ రాగద్వేషములను మనం నిర్మూలం గావించమా, మనకు మనమే బ్రహ్మము.
1: When once you give up these two, you become Brahman.
0: సర్వం విష్ణుమయం జగత్,
1: the whole universe,
0: జగత్తంతా కూడాను దైవ స్వరూపంగా రూపొందుతుంది.
1: The entire universe will transform into the divine.
0: అలాంటి దివ్యత్వాన్ని మనము ఏ కించిత్తైనా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know a fraction of the divinity at least.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజముగా మీకు ఆధ్యాత్మికం అంటే ఏదో పెద్ద శ్రమగా కనిపిస్తుంటారు.
1: You think that spirituality is very difficult.
0: మీరు నేర్చే విద్యల కంటే చాలా వెయ్యింటి ఒక సులభమైనటువంటి.
1: The spirituality is much easier than your education. Just 1,000.
0: ఈ విద్యల కంటే, లౌకికమైన విద్యల కంటే ఈ ఆధ్యాత్మిక విద్య అత్యంత సులభమైనటువంటిది, అత్యంత సులభమైనటువంటిది.
1: Spiritual knowledge, spiritual education is far easier than the formal knowledge or education.
0: తెలుసుకోలేకపోవటం చేతనే ఇది పెద్ద కష్టంగా కనిపిస్తుంది. అది
1: as you do not know, you find it difficult.
0: ABCDలు నేర్చుకునేటప్పుడు మీరు ఎంత శ్రమ పడతారు?
1: How much you struggle to learn the alphabets ABCD?
0: కానీ క్రమక్రమేణా మీరు విద్యావంతులై డిగ్రీ స్థాయికి వచ్చేటప్పటికి ఈ ఏబీసీలు చాలా లోగా కనిపిస్తాయి మనకు.
1: యాజ్ యూ ఏజ్ అండ్ అడ్వాన్స్ ఇన్ స్టడీ, ది ఏబీసీడీ బికమ్ సో సింపుల్.
0: కనుక ఈనాడు మన యొక్క భారతీయ విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి విద్యలుగా రూపొంది. ఈ విద్యా విధానములో సరి అయినటువంటి ఒక నైతిక లక్షణం లేకపోవటం చేతనే మానవత్వాన్ని పూర్తి మర్చిపోతున్నాం.
1: టుడే ఇన్ భారత్ దేర్ ఇస్ ఓన్లీ సెక్యులర్ ఎడ్యుకేషన్, formal knowledge, bereft of all moral values, therefore human values are
0: totally gone. We have forgotten
1: the dharma, the righteousness, which is the basic thing.
0: ABCDలు ఎక్కువైనందున వేద శాస్త్రములంత వేదబడియే.
1: As this modern education, ABC learning, has become more and more, people have forgotten the Veda
0: Shastra. ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు కలిగే.
1: As people get degrees, high degrees like BA and MA, there's nothing like lower secondary knowledge, education.
0: ఏమిటి ఇది MA BA?
1: What are these degrees, MA's
0: and MA? MA plus D mad, BA plus D bad. ఇవేనా మనం నేర్చుకోవటం?
1: MA plus D mad, BA plus D is bad. Is that you learn?
0: కనుక ఇవన్నీ కూడా మనకు ఒక మిస్లీడ్ చేస్తున్నాయి, పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: దే ఆల్ మిస్లీడ్ యూ.
0: కేవలం పొట్టకోటి నిమిత్తమై మనం ఈ చదువు చదువుతున్నామే కానీ హృదయాన్ని పండించుకునే కోసమని, మనసును నిండించుకునే కోసమని మనం ఈ చదువు చదవటం లేదు.
1: వీ జస్ట్ స్టడీ టు క్యారీ అవుట్ అవర్ లివింగ్, టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
0: మనసు నిండాలి, హృదయం పండాలి.
1: The heart should fructify, the mind should be gratified. And then there comes the real trait in you.
0: ఏ ఒక్క డిగ్రీ తీసుకున్నప్పటికీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లోపల రిజిస్టర్ చేస్తాడు, ఇంక దానికి తిరగటం లోపలే తన కాలం అంతా వ్యర్థం చేసుకుంటాడు.
1: వాట్ ఎవర్ డిగ్రీ వన్ మైట్ రిసీవ్ హి రిజిస్టర్స్, his name with the employment office.
0: ఇది కాదు మనం చేయవలసినటువంటి పని.
1: దిస్ నాట్ ద వన్ దట్
0: ఈ భౌతికమైన జీవితానికి ఈ లౌకికమైన బ్రతుకు ఈ విద్యలు అవసరమే.
1: ఫర్ వరల్డ్ లివింగ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
0: కానీ ఇది ఎంతకాలము మనకు సరైనటువంటి ఒక గుణములు చేకూర్చదు.
1: ఇట్ విల్ నాట్ కన్ఫర్ ద పర్మనెంట్ వాల్యూస్.
0: అన్నింటికి కూడాను మానవతా విలువలైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు అత్యవసరము.
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువ సున్నా.
1: Without the truth, the righteousness, love, peace and violence, all this education, the value is just a zero.
0: Satya dharma prema shantunu lekunna dana dharmalu sarthakata sunna.
1: Without the truth, righteousness, love and peace, all the acts of charity are they just
0: Satya
1: become null and void.
0: Satya dharma prema shantunu lekunna పదవుల నేలిన ఫలము సున్నా.
1: వితౌట్ దీస్ హ్యూమన్ వాల్యూస్ దేర్ ఇస్ నో వాల్యూ ఇన్ ఆక్యుపైంగ్ ద ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ అథారిటీ.
0: ప్రేమ శాంతులు లేకున్నా బహుళ సత్కార్య లాభంబు సున్నా.
1: వితౌట్ దీస్ హ్యూమన్ వాల్యూస్ సో మెనీ గుడ్ యాక్ట్స్ దట్ యు అండర్టేక్ దేర్ వాల్యూ విల్ ఫాల్ ఇన్ టు నథింగ్నెస్.
0: ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములి వినాగు పునాది గోడలప్ప.
1: ఫర్ దిస్ ఏజ్ ఓల్డ్ ఏన్షియంట్ మ్యాన్షన్ ఆఫ్ ధర్మ టు లివ్ అండ్ సస్టైన్ దీస్ ఆర్ ది పిల్లర్స్ ఆఫ్
0: కనుకని. ఈ నాలుగు నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి ఒక జీవితం మనది.
1: అవర్ హ్యూమన్ లైఫ్ ఈస్ ప్రెసెంట్ అట్ ద సెంటర్.
0: ప్రతి నివాసములకు నాలుగు గోడలు ఉండాలి.
1: Every house should have four walls.
0: ఈ నాలుగు గోడల మధ్యలో నివసించేటువంటిది మన యొక్క జీవితం.
1: Our life is spent at the center.
0: ఈనాడు గోడలు కూలిపోయినాయి.
1: Today walls are
0: నివాసం జరగలేకపోతుండాలి.
1: There's no life actually.
0: కేవలం చెట్టు నీడ గుట్ట నీడ మన జీవితం గడుపుతున్నాము.
1: We're just spending our lifetime under the shade.
0: ఈ మానవత్వము.
1: Is that the human life?
0: పక్షులు బ్రతకడం లేదా?
1: Don't you find birds living?
0: కీటకాదులు బ్రతకడం లేదా?
1: Don't you find insects living?
0: క్రూరమైనటువంటి మృగంలో బ్రతకటం లేదా?
1: వైల్డ్ యానిమల్స్.
0: అవి ఏ బ్యాంకులు బ్యాలెన్స్ పెట్టుకుంటున్నాయి?
1: వాట్ బ్యాంక్ బ్యాలెన్స్ దే హ్యావ్.
0: ఏ భవనాలు కట్టించుకుంటున్నాయి?
1: వాట్ మ్యాన్షన్స్ దే బిల్డ్.
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: రేపు ఏమి అనేటువంటి చింత కూడాను పచ్చలకు లేదు.
1: The birds are not bothered of tomorrow.
0: కాని మానవుడు 5 years plan 10 years plan వరకు కూడాను ఇంకా వృద్ధి చేసుకుంటే ఉంటుంటాడు.
1: బట్ మ్యాన్ థింక్స్ ఆఫ్ 5 year plan అండ్ మోర్ అండ్ మోర్.
0: కానీ పశుపక్షి మృగాదులకు ఏమాత్రం ఇది లేదు. అప్పటికప్పటికి ఆనందంగా ఉంటాయి.
1: బట్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఫీల్ సో కంఫర్టబుల్.
0: జానడు పొట్ట నింపుకున చిక్కులనుందుచూ కోటి విద్యలను పునిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి జీవితము మృగగనేలా.
1: టు ఫిల్ దిస్ స్మాల్ బెలీ we study so much and struggle hard, but we don't have full happiness. To fill the small belly,
0: we
1: are full of troubles. With all the determination we study well, we are not able to get the total happiness. Why should this human society be full of grief?
0: Manava.
1: Oh man, understand this.
0: ఏమిటి మనం చేస్తుండేది?
1: What is that we do?
0: నిద్ర నుండి లేచి
1: right from the time
0: మరి నిద్ర పోయడు దాది
1: until we retire.
0: పొట్టకై హద్దును పద్దులేక
1: without any limits for our living.
0: యయమందగా జీవితు జీవితంబు
1: we spend all our life.
0: నీ విద్య దారమోసి
1: we dedicate spend all our life.
0: అరవింద జలాక్షుని విస్మరించి
1: we forget God.
0: ఏ పెద్ద సుఖము నుండి తిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ గ్రేట్ ప్లెజర్ దట్ యు హావ్ బీన్ ఎంజాయింగ్ అవుట్ ఆఫ్ దిస్ స్ట్రగుల్. ప్రీతిగా
0: యోచన చేయు మానవా, ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, అండర్స్టాండ్ క్లియర్లీ, ఎగ్జామిన్ క్లియర్లీ.
0: మొట్టమొదట మనకు కావలసినటువంటిది నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం. ఇవే మనం పంచ ప్రాణములు. మూడు ప్రాణముల్లో ఇది ఒక ప్రధానం.
1: What are essentially required are the moral, ethical and spiritual values.
0: ee naadu prapanchamulo ee naitika dharmika aadhyatmikam lanekunti adugantu poyinayi.
1: Today in society you don't find even a trace of moral, ethical and spiritual values.
0: Ekkada chuchina kanipinchatam ledu.
1: You don't find them anywhere.
0: ee dharmamulu nyayamulu antakunu adavi palaipoyindi.
1: You find the morality and the
0: anyaya akrama anachara asatyamlanta kudunu gramamullo nindi poyinayi.
1: Villages are full of injustice and cruelty.
0: Ye rogamulakaina nivaranaku mandu unnadu kani ee raga dveshalaku mandu ledu.
1: There is a cure and a remedy for any sort of a disease.
0: Karanam emiti swarthamu saprayojanam emi.
1: The reason is selfishness and self interest.
0: Vidyarthulara
1: students
0: swarthamu avasarame.
1: You need to be
0: saprayojanam avasarame.
1: Self interest or
0: kaani oka parimitam undali.
1: But there should be under certain limits.
0: Ee parimitamdo lekapovadam chetane aparimitamaina aasalu chetane mana jeevitam itte aparimitamaina dukkhanni anubhavistundadi.
1: Because they are not kept under check under certain limits, therefore we are grief stricken more and more limitlessly.
0: Yemiti ee panchabhautikamaina dekhamuku sugam.
1: What kind of happiness you have in your body?
0: Sukamu.
1: What is happiness?
0: Tinatam sukama.
1: Eating.
0: Nidrinchatam sukama.
1: Sleeping.
0: Biddalu ganatam sukama.
1: Or have progeny, children.
0: Dhanam sampadinchatam sukama.
1: Or money.
0: Ledu ledu.
1: Nothing.
0: Deni endu sukam ledu.
1: There is no happiness anywhere.
0: Aa sukamulu anta kodanu chalavani.
1: All this happiness is momentary.

0: గోవిందం భజ మూఢమతే భజ గోవిందం. మా కురుధన జన యౌవన గర్వం.
1: The pride of your association, the people, the wealth and youth.
0: Harati nimisha kala sarvam
1: will vanish.
0: Kshanam lopala potunda ivanni.
1: Will vanish in a moment of time.
0: Meerandaru pillalu meeku telusunu.
1: Students, you know well.
0: Nenu goppa degree teeskovali.
1: I should get big. Nenu
0: MBBS kavali.
1: I should MBBS.
0: Nenu engineer kavali.
1: I should be
0: MBA kavali.
1: MBA.
0: MTech kavali. ఎంఎఫ్ఎం కావాలి అని ఇప్పుడు పాస్ అయినప్పుడు మాకు సంతోషమని ఆశిస్తున్నారు మీరు.
1: స్టూడెంట్స్ యూ థింక్ దట్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ గెట్ ఎంబీఏ డిగ్రీ, ఎంఎఫ్ఎం డిగ్రీ, ఇఫ్ యూ బికమ్ అన్ ఇంజనీర్, ఇఫ్ యూ బికమ్ ఎ డాక్టర్ అండ్
0: పాస్ అయింది.
1: యూ పాస్ ది ఎగ్జామినేషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్ దేర్? నో.
0: తర్వాత రెండవ స్టెప్,
1: నెక్స్ట్ స్టెప్,
0: ఇంకా ఎంప్లాయ్మెంట్ పోతున్నాడు.
1: దెన్ యూ గో టు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్.
0: అక్కడ ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి.
1: యూ వాంట్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కితే నాకు ఆనందం అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ విల్ బి హ్యాపీ బై గెటింగ్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కింది.
1: యూ గెట్ ఇట్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: కావాలి.
1: ఐ షుడ్ బి ఎంబీఏ.
0: నేను ఇంజనీర్ కావాలి.
1: ఐ షుడ్ బి
0: ఎంబీఏ కావాలి.
1: ఎంటిక్
0: కావాలి. ఎంఎఫ్ఎం కావాలి అని ఇప్పుడు పాస్ అయినప్పుడు మాకు సంతోషమని ఆశిస్తున్నారు మీరు.
1: స్టూడెంట్

0: నాకు ఆనందం అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ విల్ బి హ్యాపీ బై గెటింగ్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కింది.
1: యూ గెట్ ఇట్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: అది ఒక నెల రెండు నెలల సంతోషం.
1: ఇట్ మే లాస్ట్ ఫర్ ఎ మంత్ ఆర్ టూ.
0: తర్వాత నీకు హై ప్రమోషన్ కావాలి.
1: దెన్ యూ వాంట్ ప్రమోషన్. దేర్ ఆఫ్
0: ప్రమోషనే వస్తుందో మోషనే వస్తుందో చెప్పడానికి వీలు కాదు. కానీ ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్ కు ఆశపడుతుంటాడు.
1: బట్ యూ వాంట్ ప్రమోషన్ ఆల్ ది టైమ్.
0: ప్రమోషన్ వచ్చింది.
1: యూ గెట్ ద ప్రమోషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: బట్ ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: ఇంకా ఫోర్త్ స్టెప్ మ్యారేజ్ కావాలి.
1: ఫోర్త్ స్టెప్ యు
0: అది ఆనందం
1: అనుకుంటారు.
0: కానీ మ్యారేజ్ అయిపోయింది.
1: యూ గెట్ మ్యారీ.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: తర్వాత ఒక సన్ కావాలి అంటాడు.
1: దెన్ యూ వాంట్ ఎ సన్.
0: సన్ అయినాడు.
1: యూ హావ్ ఎ సన్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: నెక్స్ట్ ఒక డాక్టర్ కావాలి అంటాడు.
1: అండ్ యూ వాంట్ ఎ డాటర్.
0: డాటర్ అయింది.
1: యూ హావ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: ఇంకా అప్పటి నుంచి కూడా ఆలు మగడికి జబడాలు. కొరియా వార్స్.
1: Thereafter starts Korean war between husband and wife.
0: అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు.
1: Then they think of God.
0: దేవుడా, ఎందుకు ఈ చింతల్లో పడిపోతుంది? నాకు ఈ కష్టం నివారణ చేయి అని ప్రార్థిస్తాడు.
1: Then they begin to pray to God. Oh God, what the hell I am in.
0: అన్ని తాను కోరుకున్నటువంటివే.
1: All these are the
0: కోరుకున్న దాంట్లో ఏది శాశ్వతమైన ఆనందం లేదు.
1: None of his desires will give him permanent joy.
0: అన్ని కదిలిపోయే మేఘాల వలె పోతున్నాయి.
1: All are like passing clouds.
0: ఎప్పుడు నీకు ఇంకా ఆనందం?
1: Then when do you get happiness?
0: వృద్ధాప్యం వచ్చింది.
1: Old age.
0: పిల్లలకి అన్ని బాధ్యతలు తీర్చేసినావు. కానీ అప్పుడు కూడా నీకు ఆనందం లేదు.
1: But there's no happiness ultimately.
0: కట్టకట్టు ఎవరి చేతులు చిక్కుతారో ఏమో, ఏ రోగము నన్ను ప్రాప్తిస్తుందో ఏమో అని అక్కడ కూడా విచారమే.
1: యు ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ వెన్ యు ఫాల్.
0: 90 సంవత్సరం వచ్చింది.
1: ఏజ్ 90.
0: మంచం పైన పడ్డాడు.
1: ఇస్ బెడ్ రిడెన్.
0: అప్పుడు కూడా సుఖం కావాలని కోరుతున్నాడు.
1: హీ వాంట్స్ టు బి హ్యాపీ ఈవెన్ అట్ దట్ మోమెంట్.
0: డాక్టర్ వచ్చేసి ఇంజెక్షన్ సార్ వచ్చి నొప్పి కాకుండా ఇవ్వండి, సుఖం కావాలి అక్కడ కూడా.
1: వెన్ డాక్టర్ కమ్స్ దేర్ అండ్ రెడీ టు గివ్ హిమ్ ఇంజెక్షన్ హీ సేస్ డాక్టర్ గివ్ ఇట్
0: ఫాస్ట్. పుట్టినప్పటి నుంచి గిట్టినంత వరకు కూడా సుఖం సుఖం సుఖం సుఖం కోరుతున్నాం. ఎక్కడ సుఖం ఉంది?
1: ఫ్రమ్ బర్త్ టు డెత్ వేర్ ఆఫ్టర్ హ్యాపీనెస్ రియలీ వేర్ ఇస్ దట్ హ్యాపీనెస్.
0: అందువల్లనే త్యాగరాజ్ చెప్పాడు, నీది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనస్సా అన్నాడు.
1: దేర్ఫోర్ టు త్యాగరాజ్ హూ సెడ్ ఓ మైండ్ టెల్ మీ ట్రూత్, ఇస్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ద మనీ?
0: అన్ని వచ్చినాయి ఇంటికి, ధనకనక వస్తు వాహనాదులు వచ్చాయి.
1: All the conveniences, all the deal came. He sacrificed.
0: ఈశ్వర సన్నిధి చాలా సుఖము.
1: He wanted proximity to the divine.
0: అన్ని మనం అనుభవించవలసిందే.
1: All these things make sense.
0: కానీ లక్ష్యాన్ని పారమాత్మికంలో ఉంచుకుని ప్రకృతిని మీరు అనుభవించండి, తప్పులేదు.
1: But we should have spiritual goals and experience in this world.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను లోక సంబంధమైన సుఖాలు అవసరమే.
1: However, the worldly pleasure is
0: కానీ మితిమీరినటువంటి సుఖములు మనకు కోరకూడదు.
1: But you should not be in excess.
0: ఎంత వరకు అంత, enough.
1: You should have to the extent enough.
0: అవసరమైనంత మాత్రమే ఉండాలి.
1: To the extent enough needed.
0: మనం భుజిస్తున్నాము.
1: You eat.
0: బాగా భుజిస్తున్నాము.
1: You eat more.
0: ఎంత భుజించావో అంత తిరిగి నీవు వెలుపలకు పంపకపోతే నీ స్టమక్ పాడైపోతుంది.
1: You eat much, but you have to excrete the waste matter, or else it could upset your stomach.
0: ఊరికే భుజిస్తూ భుజిస్తూ భుజిస్తూ ఉంటుంటే అజీర్ణ రోగం ప్రారంభమవుతుంది.
1: If you go on eating like that, you will suffer from indigestion.
0: తిన్నటువంటి దానిని వదలాలి.
1: That which has to be is partaken
0: గాలిని మనం తీసుకుంటున్నాము, తీసుకున్న గాలిని తిరిగి విసర్జించాలి.
1: You breathe in and that must be exhaled.
0: ఆ గాలిని అక్కడే నిలుపుకోవడానికి వీలు కాదు.
1: It's not possible to
0: hold. అదే విధంగా మనం సంపాదించాలి ధనాన్ని.
1: We must earn money like
0: ఆ సంపాదించిన ధనాన్ని త్యాగం చేయాలి.
1: All that earned must be sacrificed.
0: ఒక ధర్మమో దీనులకో దిక్కులేని వారికి దాన్ని సద్వినియోగం చేయాలి.
1: You should make use of the money that you earn for the benefit of the poor and the needy and
0: కనుక మన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను చక్కని పాఠములు చెప్తూ వచ్చింది.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ భారత్.
0: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. అయ్యా, నా కర్మణ ఎన్ని యజ్ఞాగాధికత్వం చేసినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ రిచువల్స్,
0: న ప్రజయా ఎంతమంది పిల్లలు నీకు కలిగినప్పటికీ,
1: యూ మే హ్యావ్ చిల్డ్రన్ ఎ బిగ్ ఫ్యామిలీ,
0: నా ప్రజా ధనేన ఎంత నీవు సంపాదించినప్పటికీ,
1: యు మే ఎర్న్ ఎ లాట్ అమాస్ వెల్త్,
0: త్యాగేనైకే అమృతత్వ మానసు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది సెకండ్.
0: త్యాగములో ఉంటుండాలి మనకి అమృతత్వము.
1: ఇమ్మోర్టాలిటీ.
0: త్యాగంలో ఉంటుండాలి మనకి ఆనందము.
1: దేర్ ఇస్ బ్లిస్ ఇన్ సెకండ్.
0: త్యాగంలో ఉంటుండాలి మనకి అమరత్వము.
1: దట్ ఇమ్మోర్టాలిటీ ఇస్ దేర్.
0: త్యాగంలో ఉండిన ఆనందం మరొక దాంట్లో లేదు.
1: అండ్ ద బ్లిస్ దేర్ ఇన్ ది సాక్రిఫైస్.
0: ఏమిటి త్యాగం?
1: వాట్ ఈస్ ది సాక్రిఫైస్?
0: ఇల్లు త్యాగం చేయాలా?
1: Should we give up the heart?
0: ఆస్తిపాస్తులు త్యాగం చేయాలి?
1: Or should we sacrifice your property?
0: కాదు కాదు కాదు, భగవంతుడు దీన్ని ఏది త్యాగం చేయమని చెప్పడం లేదు.
1: God never tells you to sacrifice.

0: దీస్ థింగ్స్,
1: ఈ దుర్గుణాన్ని త్యాగం చేయి.
0: గివ్ అప్, సాక్రిఫైస్ ద బ్యాడ్ క్వాలిటీ.
1: భగవంతునికి కూడా నీ ఇవ్వవలసినటువంటి మీ సద్గుణాలు భగవంతుడు ఏమాత్రం కోరటం లేదు.
0: God doesn't want your good qualities or virtues.
1: మీ దుర్గుణాలు భగవంతునికి అందించండి.
0: Sacrifice, offer your bad qualities unto God.
1: ఎవరు దీన్ని నచ్చనటువంటి వారికి అందించాలి.
0: You have to pass on to those who are not prepared.
1: ఎవరు మీ దుర్గుణాన్ని ఎవరికూడను అంగీకరించరు.
0: Nobody will really
1: ఎవరు దానిని అందుకోరు.
0: Nobody will receive.
1: కడపటికి తల్లిదండ్రులైన కూడా అందుకోరు.
0: Even parents are not prepared to accept your bad qualities.
1: విద్యార్థులారా,
0: students,
1: తల్లిదండ్రులు ప్రేమతో ఉన్నారు, భార్యా బిడ్డలు ప్రేమతో ఉన్నారు అని మీరు భావిస్తున్నారు. చాలా పొరపాటు. అందరికంటే గొప్ప ప్రేమ భగవంతునికి ఉండేది.
0: ఓ స్టూడెంట్స్, యూ థింక్ దట్ యువర్ పేరెంట్స్ లవ్ యూ, యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్ లవ్ యూ. నో, ద సుప్రీం లవ్ ఓన్లీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్
1: తల్లిదండ్రులంతా కూడా. నా కుమారుడు అభివృద్ధి అయిపోయే దండిగా సంపాదించి మాకు సుఖపెడతాడని ఏదో ఒక స్వార్థాన్ని లక్ష్యంగా ఉంచుకుని వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
0: పేరెంట్స్ లవ్ యూ, ఎక్స్పెక్టింగ్ సర్వీస్ ఫ్రమ్ యూ when they grow old.
1: భార్యా బిడ్డలు కూడా అదే రీతిగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
0: వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆల్సో లవ్ ఫర్ ద సేమ్ రీజన్.
1: కానీ
0: బట్
1: ఏ స్వార్థము ఏ స్వప్రయోజనం లేకుండా ప్రేమించేటువంటిది ఒక్క భగవంతుడు మాత్రమే.
0: It's only God who loves you without any trace of selfishness or self-interest.
1: కనుక అతి స్వార్థరహితమైనటువంటి యొక్క భగవంతునకు మీ దుర్గుణాన్ని అర్పితం చేయాలి.
0: God who is selfless.
1: భగవంతుడు చేయమని చెప్పడం లేదు.
0: God only will receive those things, no one else in this world.
1: ఇప్పుడు రూమ్ లో ఉంటున్నప్పుడు చెప్తున్నాను మా వైస్ ఛాన్సలర్ సత్యాము వీళ్ళందరికీ.
0: భగవాన్ వాస్ టెలింగ్ దీస్ థింగ్స్ దేర్ ఇన్ ది ఇంటర్వ్యూ రూమ్ దేర్.
1: ఒక 100 రూపాయల నోటు ఉంది.
0: Here you have got 100 rupees
1: currency note. And that
0: 100 rupees currency note is so dirty, useless.
1: చాలా మాలిన్యం చేరి ఉంటుండాలి.
0: It is very dirty.
1: ఎంత చూడటానికి కూడా ఇంపుగా ఉంటుండదు.
0: యూ డోంట్ వాంట్ టు లుక్ ఎట్ ఇట్.
1: ఆ యొక్క 100 రూపాయల నోటు బిచ్చగాడికి ఇచ్చినా గానీ ఇష్టపడదు.
0: ఈవెన్ బెగర్ ఇస్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ దాట్.
1: ఎక్కడైనా చెత్తలో వేసినా కానీ చెత్తను తీసేవాడు కూడా చించి దాన్ని పారవేస్తాడు.
0: ఈవెన్ ఇఫ్ యు త్రో ఇట్ అప్ అవుట్ సైడ్,
1: నోబడీ
0: విల్ యాక్సెప్ట్.
1: కానీ అదే 100 రూపాయల నోటు పనికిరాని నోటు రిజర్వ్ బ్యాంక్ కొండపై ఇచ్చేసి అది దాన్ని తీసుకుని వాడు మంచి నోటు నీకు అందిస్తాడు.
0: బట్ you surrender this useless dirty 100 rupee note there in the reserve bank, they will accept and give you new fresh note.
1: Kanukane mee yokka dirty mind anetvanti yokka note nu evvadu kuda angikarinchadu.
0: Nobody will accept you the note of your dirty mind.
1: Tandi kaani, puttudu kaani, bari kaani, bidda evvadu kuda danni angikarinchadu.
0: No matter your father, mother, or a son or a daughter or wife.
1: Kaani a reserve bank దాన్ని గాడ్ రేజ్ అన్నారు. అది భగవంతుడికి మాత్రమే అందిస్తే అది మీకు తప్పక మీకు మంచి నోటును అందిస్తారు.
0: రిజర్వ్ బ్యాంక్ గాడ్ ఓన్లీ రిజర్వ్.
1: కనుక ఒక రిజర్వ్ బ్యాంక్ మాత్రమే దాన్ని తీసుకుని మంచి నోటును మీకు అందిస్తాడు.
0: గాడ్ ద రిజర్వ్ బ్యాంక్ యాక్సెప్ట్ రిసీవ్.
1: కనుక భగవంతుడి నోట్ మీ యొక్క రిజర్వ్ బ్యాంక్.
0: గాడ్ ఈజ్ అవర్ రిజర్వ్ బ్యాంక్.
1: ఆ యొక్క పెట్టెలో పెట్టండి గాడ్ రేజ్. అదే మీకు మంచి అభివృద్ధి అవుతుంది.
0: Keep it in the God raise, Almara, God raise. And he will raise.
1: Raise, not raise. God raise.
0: So it is not God raise, Almara, God raise.
1: Nee durgunalu dantlo pettandi mimmalni emi badhinchavu.
0: Keep those bad qualities in the God raise, Almara.
1: Jagatku sukham kalugutundi.
0: And you will be happy and the world will be happy then.
1: చెడ్డవి మీ దగ్గర పెట్టుకోకండి.
0: డోంట్ కీప్ ఎనింగ్ బ్యాడ్.
1: ఎవరికి అందించకండి.
0: డోంట్ పాస్ ఇట్ ఆన్.
1: అర్పితం చేయి భగవంతునికి.
0: ఆఫర్ ఇట్ టు గాడ్.
1: భగవంతుడా, అన్ని సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం.
0: ఓ గాడ్, ఐ ఆఫర్ ఆల్ మై యాక్షన్స్ వాస్ టు ప్లీజ్ యూ.
1: త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ. అంతా అర్పితం చేసి
0: offer everything to God, who is your mother, you are a father.
1: Nee parunu chey, nee kartavyalu nee nirvartinchu.
0: Do your duty.
1: Arpitam ante emiti?
0: What do you mean by the surrender offering?
1: Ee pani cheyakunda ooriki somariga kurchovatam kaadu.
0: Not to sit like a lazy fellow.
1: Nee chese sarva karmalu kuda nu bhagavantudiki arpitam chey.
0: All your actions must be offered to God.
1: Paritamu taane andistadu.
0: And he will give you the reward.
1: Nee raasetunte letter nee raayalsinde.
0: You must write your letter.
1: తిరిగి కవర్ తీసుకుని పోయి పోస్ట్ ఆఫీస్ లో వేయాల్సిందే.
0: అండ్ యూ మస్ట్ పోస్ట్ ఇట్ దేర్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్.
1: అంతవరకు నీ కర్తవ్యము.
0: దేర్ నాట్ టు దట్స్ ఫార్
1: యు. అమెరికాకో జపాన్కో జర్మనీకో ఈ కవర్ దాని పాటికదే పోతుంది.
0: ద కవర్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఆన్ ఇట్స్ ఓన్ టు అమెరికా.
1: దేర్ ఇస్ ఎ డిపార్ట్మెంట్.
0: దేర్ ఇస్ ఎ సెపరేట్ పోస్టల్ డిపార్ట్మెంట్.
1: నీవు దాంట్లో ఏం యోచించేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బాదర్.
1: అక్కడ నుంచి బొంబాయి, బొంబాయి నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి అమెరికా, అక్కడంతా కూడా తానే పోతుంటాది.
0: ద లెటర్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ బొంబాయి టు న్యూయార్క్.
1: అదే విధంగానే మీరు మీ ప్రకృతమైనటువంటి కర్మలు మీరు ఆచరించండి.
0: యు డూ యువర్ డ్యూటీ.
1: భగవంతునికి అర్పితమైన కవర్ను అందించండి.
0: అండ్ యు జస్ట్ ఆఫర్ దట్ కవర్ టు గాడ్.
1: ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు.
0: God will suddenly give you the reward that you deserve.
1: నమ్మకం ఈనాడు మానవుని యందు లేకుండా పోతుండదు.
0: That faith is missing in mankind.
1: విశ్వాసం అత్యవసరము.
0: Faith is most essential.
1: ఈ విశ్వాసమే లేకపోతే ఇంకా శ్వాసం లేని జీవితమే.
0: Without viswasa the faith there is no swasa or
1: breath. కనుక ఆ విశ్వాసం కూడాను ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి.
0: You should have faith full of love.
1: ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు.
0: Without love it's useless.
1: ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు.
0: There is a student.
1: ఆ స్టూడెంట్ సమీపంలో ఒక అడవి లోపల ఒక గురువు గారు నివసిస్తుండేటువంటి వాడు చిన్న ఆశ్రమం కట్టుకుని.
0: దర్ ఇస్ ఎ గురు హు వాస్ స్టేయింగ్ దేర్ ఇన్ ఆశ్రమ్ నియర్ బాయ్.
1: ఈ పిల్లవాడు పొద్దున పోవటము, తిరిగి సాయంకాలం ఇంటికి రావటము.
0: దిస్ బాయ్ గోస్ దేర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ రిటర్న్స్ బై ది ఈవినింగ్.
1: ఆ గురువు చెప్పేటువంటి వాడు, నాయన మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
0: The preceptor used to instruct every day, day in and day out, no father, no mother, no wealth, no family, no house whatsoever, nothing, nothing.
1: Janma dukkam, jara dukkam, jaya dukkam, punah punaha, antyakale, maha dukkam, tasmat jagrata jagrata.
0: Be careful, birth is misery, life is misery, death is misery, be careful.
1: Ivanni cheptunte ee pillavadu anukunnadu, Swami, ఇది మీ బోటి వారికి అవంతా సరిపోతుంది కానీ మా బోటి వారికి ఇది చెల్లదు అన్నాడు.
0: ద బాయ్ సెడ్ స్వామి, ఎ ప్రిసెప్ట్ టీచర్ లైక్ యూ, దీస్ టీచింగ్స్ ఆర్ క్వైట్ బిఫిటింగ్. ఎంతో మంది
1: ఉండవచ్చు కానీ నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు, నా భార్య అలాంటి వారి కాదు, నేను లేకపోతే నా భార్య పిడితేనే ఎత్తదు, ఏమీ భోజనం చేయదు.
0: Swami, O teacher, there may be many people in the world, but my wife is different.
1: నా
0: పేరెంట్స్
1: లేకపోతే అసలు ఏమాత్రం కూడా లోపలికి కూడా పోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
0: మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ ఎట్ ద డోర్ స్టెప్.
1: అంత ప్రేమతో ఉంటున్నారు నా పైన.
0: దే లవ్ మీ సో మచ్.
1: కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి అని చెప్పడంలో అర్థం లేదే అన్నాడు ఈ యొక్క విద్యార్థి.
0: ద బాయ్ సెడ్ ఇట్ ఇస్ మీనింగ్ లెస్ వెన్ యూ సే దేర్ ఇస్ నో ఫాదర్ నో మదర్.
1: చూడు, నీకు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు నిరూపిస్తానన్నాడు.
0: హి సెడ్ ఐ విల్ షో యు డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎవిడెన్స్ నౌ.
1: ఒక మాత్ర ఇచ్చాడు.
0: హి గేవ్ హిమ్ ఎ పిల్.
1: నీవు ఇంటికి పోతే ఆ మాత్రం తినేసేసే అన్నాడు.
0: యు జస్ట్ స్వాలో దట్ పిల్ టాబ్లెట్.
1: అప్పుడు నీవు చావుతో పడిపోయినట్టుగా కనిపిస్తావు.
0: యు విల్ ఫాల్ అన్కాన్షియస్.
1: కానీ నీ కాన్షియస్ మాత్రం పనిచేస్తుంటుంది.
0: బట్ యట్ యూ విల్ బి ఏబుల్ టు హియర్.
1: ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు అన్ని నీకు తెలుస్తుంది.
0: యూ విల్ బి ఏబుల్ టు హియర్ ద కన్వర్సేషన్.
1: కానీ బాహ్య ప్రపంచానికి నీవు ప్రాణం లేనివాడిగా కనిపిస్తావు.
0: బట్ ఎవ్రీబడి యూ విల్ లుక్ యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్.
1: అప్పుడు నీవు ఈ సత్యాన్ని గుర్తించమని చెప్పాడు.
0: దెన్ యూ విల్ నో దిస్ ట్రూత్.
1: చూస్తాం, ఇది ఒక టెస్ట్. పిల్లలకి ఈనాడు యువకులకంతా ప్రతిదానికి ఒక టెస్ట్ టెస్ట్ టెస్ట్.
0: Let us see in this test, because
1: first semester, second semester, third semester, post, you want the test loop, any test loop you
0: have. You have got so many tests, first semester, second semester and so on.
1: Even then, pillal ku test ante chala test.
0: The students have got taste in these tests.
1: Velladu veskunnadu.
0: Well, he swallowed the pill.
1: Padipoyadu.
0: He fell unconscious.
1: Talli vachindi.
0: Mother came.
1: Tandrini pilchindi.
0: He summoned.
1: Kekalu vesindi.
0: And he shouted.
1: Ayyo kumarunu maraninchadu ani cheppi edustundadi.
0: She went on crying for the death of the son.
1: Ee maata vineteppudiki bharya parigettochindi.
0: In the meantime, why is he?
1: Ayyo naagati emiti ani ayame edustundadi.
0: He was also crying for the loss of
1: the son. Naa talliki enokadanne kumarte.
0: And the only daughter.
1: Naa bhatta ee vidhanga ayipothe naagati emiti.
0: If this is my fate, what is going to happen in future?
1: నాగతి ఏమిటి, నాగతి ఏమిటి అని ఏడుస్తుంది.
0: ఈవెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ షీస్ వరీయింగ్, క్రైయింగ్ ఫర్ హర్ ఓన్ సెక్యూరిటీ.
1: ఇరు పొరుగు వారందరూ చేరారు.
0: ఆల్ అదర్స్ అసెంబ్లెడ్ ఇన్ ది మీన్ టైమ్.
1: అందరూ పాపం మంచి పిల్లవాడే, చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికి దుఃఖం వచ్చింది. పాపం
0: దే వర్ ఆల్ ఫీలింగ్, దే వర్ సింపథైజింగ్, బికాస్ ది ఫెలో హూ డైడ్ ఈజ్ వన్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూ. Everybody
1: ఈ సమయంలో ఆ స్వామి వచ్చాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ దట్ స్వామి కేమ్ దేర్.
1: ఆవేళ బ్రాహ్మణ ఆసన్నమాయ వచ్చాడు సౌయాని సమయానికి.
0: హీ కేమ్ దేర్ ద రైట్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ టైం.
1: స్వామి వస్తున్నాడు అంతకి అంత దారి ఇచ్చారు.
0: ఎవ్రీబడి గేవ్ హిమ్ ద వే.
1: అమ్మా ఎందుకోసం ఏడుస్తున్నారు అని తల్లిని అడిగాడు.
0: ది స్వామి ఆస్క్డ్ మదర్, వై డు యూ క్రై లైక్ దిస్.
1: నా కుమారుడు మరణించాడు స్వామి.
0: స్వామి మై సన్ డైడ్.
1: భార్యను అడిగాడు, ఎందుకోసం అమ్మ నీవు ఇంత దుఃఖిస్తున్నావని.
0: హి ఆస్క్డ్ వై, వై డు యూ క్రై.
1: అయ్యో ఇతను నా భర్త, అతను పోతే నా గతి ఏమిటి.
0: ద పర్సన్ హూ డైడ్ ఇస్ మై హస్బెండ్, వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: అప్పుడు తండ్రితో చెప్పాడు.
0: దెన్ హి టోల్డ్ ద ఫాదర్.
1: లోపలికి వెళ్లి ఒక టంబ్లర్ నీళ్లు తీసుకురామన్నాడు.
0: హి ఆస్క్డ్ ఫాదర్ టు బ్రింగ్ ఎ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: ఏదో కన్ను మూసుకున్నట్టుగా మూసుకున్నాడు ఈ స్వామి. కొంచెం నాటకం ఆడాడు.
0: దిస్ స్వామి యాక్టెడ్ ఎ డ్రామా దేర్ అండ్ హి క్లోజ్డ్ హిస్ ఐస్.
1: నీరు ఉంటున్నాయి, ఈ నీరు ఎవరు తాగితే వారు చస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు.
0: ఎనీబడి హియర్ హూమ్ సో ఎవర్ డ్రింక్స్ దిస్ వాటర్ హీ విల్ డై అండ్ దిస్ ఫెలో విల్ గెట్ అప్.
1: తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు, మొట్టమొదటి భార్య కదా, చాలా ఇది ప్రీతికరమైనటువంటి ఆయన, ఆమెకి ఇచ్చాడు ఈ నీళ్లు త్రాగుతావమ్మా అని.
0: సో ఫస్ట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ గివెన్ టు ద వైఫ్, ద బెటర్ హాఫ్.
1: నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రిని.
0: ఐఎమ్ ది ఓన్లీ డాటర్ ఆఫ్ మై పేరెంట్స్.
1: నేను పోతే నా తల్లిదండ్రులు ప్రాణం తీసుకుంటారు.
0: ఇఫ్ ఐ డై మై పేరెంట్స్ విల్ నాట్ బి ఏబుల్ టు లివ్.
1: కాబట్టి దయచేసి నేను త్రాగను అనింది.
0: సో ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు డ్రింక్ దిస్ టంబ్లర్ వాటర్.
1: నీ భర్త బ్రతుకుతాడమ్మా, నీవు చావు.
0: Your husband will come back to life. Better you die.
1: Chachevaadu ettaina chachadu. Taane poli swami. Nee pothunna.
0: The fellow anyway dead and gone. But I am not prepared to go with him.
1: Sare talliki chupinchadu. Amma neevu traavutaava ani.
0: Then he asked mother, are you ready to drink?
1: Ayyo nayana. ఇంటికి నా బిడ్డ ప్రసవానికి వచ్చింది, ఆమెకు ప్రసవం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇంకా ఇద్దరు ఆడబిడ్డలున్నారు, వాళ్ళకి పెండింటి కావాలి, ఇవన్నీ నా బాధ్యతగా ఉంటుండాలి, నేను ఎట్లా చచ్చిపోయేది.
0: ద మదర్ సెడ్ ద ఫస్ట్ డాటర్ కేమ్ ఫర్ డెలివరీ, దేర్ ఆర్ టూ మోర్ డాటర్స్ కెప్ట్ ఇన్ వెయిటింగ్ టు బి మ్యారీడ్, హౌ ఎమ్ ఐ టు డై నౌ.
1: సరే తండ్రికి చెప్పాడు.
0: దెన్ హి టోల్డ్ ఫాదర్.
1: తండ్రికి చేస్తే యోచన చేశాడు.
0: అండ్ హి థాట్ ఫర్ ఎ మోమెంట్.
1: ఇంటికంతా పెద్దని నేను.
0: I am the head of this man.
1: ఇద్దరు ఆడవాళ్లే మిగిలిపోతారు.
0: And two ladies will be remaining.
1: నా కోడలు ముండం వస్తుంది.
0: And the daughter
1: నా భార్యగా ముండం వస్తుంది.
0: And so also the wife.
1: ఇంట్లో మగదిక్కే లేరు.
0: So there is no man to look after.
1: ఎంత చచ్చేది అన్నాడు. గురు ఇంటి లోపలికి వెళ్లారు.
0: All the three have gone in.
1: ప్లాన్ వేశారు, మాస్టర్ ప్లాన్.
0: The device is a master plan.
1: తీసుకొని వచ్చారు స్వామి.
0: They said, Swami,
1: మీరెంతో దయామయులు.
0: You are one of compassion.
1: మీకు ఎట్టి బాధ్యతలు లేవు.
0: యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీస్.
1: ఈ నీరు మీరే త్రాగి మాకు మాట బ్రతికించండి.
0: వై డోంట్ యూ డ్రింక్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ సేవ్ దిస్ మ్యాన్.
1: మీకు మంచి సమాధి, గొప్ప మార్బుల్ సమాధి కట్టిస్తాము.
0: విల్ సడన్లీ కన్స్ట్రక్ట్ ఏ సమాధి టోంబ్ ఆఫ్ మార్బుల్ ఇన్ యువర్ మెమొరీ.
1: అప్పుడు వీడు లేచాడు, నీళ్లు చల్లేటప్పటికి లేచాడు.
0: బై ద మూమెంట్ వాటర్ స్ప్రింకిల్ దిస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: బాబు నీ ధర ఏం చెప్పింది, తల్లి ఏం చెప్పింది, తల్లి ఏం చెప్పింది, కట్టగట్టు నన్నే చావమని చెప్పారు.
0: దే ఆల్ సెడ్ దట్ ఐ షుడ్ డై నౌ.
1: జగమంతా నిత్యం,
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
1: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహా దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎవరికి ఎవరు లేరు.
0: బర్త్ ఇస్ మిజరీ, లైఫ్ ఇస్ మిజరీ, డెత్ ఇస్ మిజరీ, నో వన్ హ్యాస్.
1: ఏదో దేహాభిమానం వరకు ఈ దేహాన్ని వారు ప్రేమిస్తుంటారు.
0: Because of this body attachment, you love the body.
1: ఇది కూడా నువ్వు స్వార్థం కోసమనే ప్రేమిస్తున్నారు.
0: This is all sort of selfishness.
1: ఎట్టి స్వార్థము లేనటువంటి నిస్వార్థమైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
0: God is the only one who is selfless.
1: కనుక అట్టి భగవంతుణ్ణి మీరు ప్రేమించి మిగిలినటువంటి సంబంధాలను మీరు పోషించుకోండి, తప్పులేదు.
0: యూ లవ్ సచ్ గాడ్ హూ ఇస్ సెల్ఫ్లెస్ అండ్ హ్యావ్ రిలేషన్షిప్, నో డౌట్.
1: ఏ పని చేసినా కూడా ఇది భగవత్ కార్యంగా భావించండి.
0: వాట్ ఎవర్ యూ మే డూ గుడ్ వర్క్, టేక్ ఇట్ యాజ్ గాడ్స్ వర్క్.
1: ఎవరిని మీరు చూసినా దైవంగా మీరు విశ్వసించండి.
0: కన్సిడర్ ఎవ్రీవన్ యాజ్ ద ఫార్మర్
1: డివైన్. ఉన్నటువంటిది మమాత్మ, సర్వభూతాంతరాత్మ.
0: ఇట్స్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ద డివైన్ దట్ ఇస్ ప్రెసెంట్.
1: ఎవరిని మనం తూలనాడరాదు.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు.
0: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: ఎవరితో మనం అధికంగా విశ్వాసం కూడా కలగరాదు.
0: బట్ డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ రిలేషన్ టు
1: మీ. అందరి విశ్వాసమును భగవంతుని పైన పెట్టండి.
0: రిపోజ్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఇది ఎన్నో దారాలు చేరినటువంటి బట్ట.
0: All threads are interwoven.
1: అన్ని దారాలు చేరటం వల్ల చాలా బలంగా ఉంటుండాలి.
0: బికాస్ ఆఫ్ సో మెనీ థ్రెడ్స్ ఇంటర్వోవెన్ ఇట్ సో స్ట్రాంగ్.
1: ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా తీసుకుపోతే వేళ్లతో తుంచి వేయచ్చు.
0: ఇఫ్ యు సెపరేట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ ఇట్ ఆఫ్.
1: కాబట్టి అందరి ప్రేమను నీవు భగవంతుని పైన పెట్టుకో.
0: దేర్ఫోర్ లెట్ ఆల్ ద లవ్ టు బి డైరెక్టెడ్ టు గాడ్.
1: అందరూ భగవంతుని స్వరూపంగా నీవు విశ్వసించు.
0: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ ద
1: ఫార్మర్. అందరిని సేవించు.
0: సర్వ్ ఆల్.
1: అందరిని భజించు.
0: లవ్ ఆల్.
1: అందరిని నీవు విశ్వసించు.
0: హావ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీవన్.
1: అంతేకాని ఎవరిని నమ్మరాదు.
0: But that doesn't mean
1: ఒక్క దైవాన్ని మాత్రమే నమ్మాలి.
0: బట్ దట్ డస్ మీన్ యూ షుడ్
1: బి కేర్డ్ అవే. దేహము భౌతికము.
0: ద బాడీ ఇస్ జస్ట్
1: దేహము కూలక తప్పది ఎప్పుడు.
0: ఇస్ బౌండ్ టు ఫాల్ డౌన్.
1: దేహి నిరామయుండు.
0: ద ఇన్వెలర్ ఇస్
1: గడుతింపక. దేహి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఇన్వెలర్ హ్యాస్ నో ది ఇన్సిగ్నియా.
1: నిజము
0: ద ప్రిన్స్ లైక్ బర్త్ అండ్ డెత్.
1: దేహియే దేవదేవుడు.
0: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్ ఆల్ మైటీ.
1: క్షేత్రం ఇది.
0: This is only the field of the body.
1: లోపల క్షేత్రజ్ఞుడున్నాడు.
0: There you find the knower, క్షేత్రజ్ఞ.
1: మారినప్పు కొంప.
0: The body is full of
1: లోకముల బ్రగ్గెడు సేవక గంప.
0: It's full of diseases.
1: జాత సంచలనము పొందు దుంప.
0: It perineates like
1: a సాగర మీదగలేని కంప.
0: It cannot cross across the ocean of life. Therefore it's full of bones.
1: ఉచ్చలమని నమ్మబోకు మనం.
0: Never think this body.
1: హరి పాదములు ఆశ్రయించవే.
0: Surrender yourself.
1: హరి పాదములు ఆశ్రయించవే.
0: And offer all your prayer to the feet of God.
1: అది ఈనాడు ఈ సమయంలో ఇప్పటి పరిస్థితి ఎందు ఈ కలియుగం ఎందు ఈ యొక్క మోడర్న్ ఏజ్ లోపల ఇది చాలా అవసరం.
0: This particular offering to God, full faith in the lotus feet of God, is absolutely essential at this moment of time. మనం
1: కోల్పోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలంతో అశాంతితో కుమిలిపోతుందని.
0: Because such faith is gone totally lost, the whole world is full of agitation, trouble and turmoil.
1: నైతిక విలువలు పెంచుకోండి.
0: Develop moral values.
1: ధార్మికమైన సమార్గంలో ప్రవేశించండి.
0: And develop ethical values. ఆధ్యాత్మికాన్ని
1: అనుభవించండి.
0: And experience the
1: లౌకిక మీకు సుఖంగా ఉంటుంటారు.
0: And then you will enjoy this world.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు ఈ యొక్క పాఠశాల ఎందుకు కానీ కళాశాల ఎందుకు కానీ ఆధ్యాత్మికం యొక్క సంబంధం ఏమాత్రము లేకపోవడం చేతనే మీ మనసు ఈ విధంగా అనేక మార్గములు పెడ మార్గంలో పడుతుండాలి.
0: బికాస్ దేర్ ఇస్ నో లింక్ విత్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్, వీఆర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: ఈ దోషము కాదు, ఇది
0: ఇస్ నాట్ యువర్ మిస్టేక్.
1: ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దోషం.
0: ది మిస్టేక్ లైస్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటిది ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏమాత్రం కూడా లేకపోతుండాలి.
0: బికాస్ ది స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్.
1: ఆధ్యాత్మికమైనటువంటి ఫౌండేషన్ లేకుండా ఈ భవనం ఎట్లా నిలచగలదు?
0: వితౌట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ద ఫౌండేషన్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మ్యాన్?
1: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
0: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ ద రూఫ్.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ద రూఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
1: కనుపనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉండాలి.
0: సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆధ్యాత్మికం.
0: దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ స్పిరిచువాలిటీ.
1: ఆత్మవిశ్వాసం.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఈ ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
0: యు నాట్ బి ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ ఎనీ సింపుల్ టాస్క్.
1: కనుక మీకు ఏదైనా సమయం చిక్కినప్పుడు,
0: ఇఫ్ యు ఫైండ్ టైం,
1: ఈ పొద్దుపోని మాటలంతా మాట్లాడకుండా,
0: ఇన్స్టెడ్ ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్,
1: కాలమును వ్యర్థము గావించకుండా,
0: వేస్టింగ్ టైం,
1: మీ యొక్క కాయమును పెదమార్గం పట్టించకుండా,
0: వితౌట్ మిస్యూజింగ్ ద బాడీ,
1: లేని యొక్క దుర్మార్గ భావాలంతా మీ తలలో చేర్చకుండా,
0: వితౌట్ ఎంటర్టైనింగ్ వికెట్ థాట్స్,
1: సమయం చిక్కినప్పుడు భగవత్ చింతన చేయండి.
0: వెన్ యూ ఫైండ్ టైమ్, థింక్ ఆఫ్ గాడ్.
1: అది మీ యొక్క నిజమైనటువంటి భవిష్యత్తుకు ఒక పెద్ద తీరన ధనం.
0: ఇట్ ఈస్ ద వెల్త్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్.
1: కనుక అట్టి శాశ్వత ధనాన్ని మీరు సంపాదించాలి.
0: అక్వైర్ దట్ పర్మనెంట్ వెల్త్.
1: శాశ్వత కీర్తిని మీరు సంపాదించాలి.
0: అక్వైర్ దట్ పర్మనెంట్ రెప్యుటేషన్, నేమ్.
1: అప్పుడే మీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ యువర్
1: సమాజంలో ప్రవేశించండి.
0: ఎంటర్ ఇన్ టు ద సొసైటీ.
1: ఈ సాంఘిక సంక్షేమాన్ని మీరు అభివృద్ధి చేయండి.
0: అండ్ యూ ఆల్సో సర్వ్ ద సొసైటీ అండ్ డెవలప్ ద సొసైటీ.
1: వారి ప్రేమకు మీరు పాత్రలు కాండి.
0: అండ్ డిజర్వ్.
1: అహంకారాన్ని నిర్మూలన చేసుకోండి.
0: అండ్ బి ఈగోలెస్.
1: దేహాభిమానాన్ని పూర్తి మీరు దూరం చేసుకోండి.
0: గివ్ అప్ ఆల్ ద బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహం ఎందుకోసం వచ్చింది?
0: వై ద బాడీ?
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మాన్ని ఆచరించే కోసం వచ్చింది.
0: బాడీ ఇస్ గిఫ్టెడ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ద రైచస్ డీడ్స్ అండ్ యాక్ట్స్.
1: కనుక
0: సో
1: మీరు నిత్యము మీరు శ్రవణం చేసేటువంటి విషయాలు ఏ ఒక్కటి రెండైనా కూడాను హృదయంలో దాచుకోండి.
0: అవుట్ ఆఫ్ ఆల్ దట్ యు లిసన్ ఎవ్రీ డే, అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఆర్ టూ.
1: అన్ని దాచుకోవడానికి ఈ పెట్టెలో స్థలం ఉండదు.
0: ఇన్ఫాక్ట్ you may not be able to contain all that you listen.
1: ఒకటి రెండు ఇంపార్టెంట్ వైనా మీరు దాచుకోండి.
0: At least preserve one or two important points.

मार्ग में।

0: Sai Ram, dear listeners. The world is facing severe problems today owing to the absence of men and women of integrity and strong character. In today's discourse, Baba explains that we must strive to earn the wealth of virtues and not materialistic wealth. Let us now listen to a divine shower of grace from Bhagwan Baba on 19th November 2002 in Prashanti Nilayam on the occasion of Ladies' Day.
1: Vishwamandu ibudu velugundu chundunu Vishwamandu ibudu velugundu chundunu విభునియందు విశ్వము వెలయుచుండు విశ్వ విభుల మైత్రి విడదీయరానిది విశ్వ విభుని మైత్రి విడదీయరాదని వినుడు భారతీయ వీరసుతుడ వినుడు భారతీయ వీరసుడ.
2: When the Lord of the whole cosmos is illuminating everything, the creation in turn becomes effulgent. The link between the creator and the created is one of friendship, one of love.
1: Prema swarupulara,
2: embodiments of love.
1: అనాది కాలం నుండి భారతదేశము అనంతమైన సౌజన్యమును సౌశీల్యమును ప్రకటిస్తూ వచ్చింది.
2: From times immemorial, Bharat has actually translated the great values of friendship and harmony.
1: ఆధ్యాత్మికమునకు శీల సంపత్తికి దాన ధర్మాలకు పుట్టినిల్లు ఈ భారతదేశం.
2: భారత్ ఇస్ ద వెరీ ప్లేస్ వేర్ గ్రేట్ పీపుల్ ఆర్ బోర్న్ హూ ఆర్ కాన్షియస్ ఆఫ్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్ మచ్ మోర్ దాన్ ద మెటీరియల్.
1: శాంతి సౌభాగ్యములకు మెట్టినిల్లే.
2: ఫర్ పీస్ అండ్ ఫర్ ప్రాస్పెరిటీ దిస్ ఇస్ ద కంట్రీ.
1: భారతదేశమునందుగల సత్యశీలమును గుర్తించడానికి అనాది కాలం నుండి భారతదేశమే అన్ని ప్రయత్నములు జరుపుతూ ఉన్నది.
2: ఇట్ ఈస్ ద పీపుల్ ఆఫ్ భారత్ హూ ఆర్ మేకింగ్ ట్రెమెండస్ ఎఫర్ట్స్ ఫ్రమ్ ద వెరీ పాస్ట్ టు ఎస్టాబ్లిష్ దీస్ వాల్యూస్ అపాన్ ది ఎర్త్.
1: భారతదేశము అన్యోన్యమైన అనుకూలమైన ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితాన్ని ఆదర్శిస్తూ వచ్చింది.
2: The land of Bharat has been holding up the mirror to these values from a long time of friendship and of linking together love and harmony.
1: Satyamanu prakatinchinatundi desamulyandu oka Bharat desamunaku minchinatundi desamu marokati ledu.
2: There is no equal to the land of Bharat for proclaiming the truth.
1: Ee Bharat desamunandu anekulu ఆధ్యాత్మిక మార్గమునందు అభివృద్ధి గాంచారు.
2: There are many people in this land of Bharat who have promoted the study of spiritual matters.
1: శ్రీ రాముడు పాలించిన దేశం ఈ భారతదేశము.
2: శ్రీ రామ వాస్ బోర్న్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
1: శ్రీకృష్ణుడు గీతను బోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: This very land is the place where Sri Krishna taught to people the Bhagavad Gita.
1: వ్యాసుడు వేదములను భిన్నము గావించి ప్రచార ప్రబోధములు జరిపినటువంటిది ఈ దేశము.
2: ఇన్ దిస్ ల్యాండ్ సేజ్ వ్యాస టాక్ టు పీపుల్ ద గ్రేట్ స్క్రిప్చర్స్.
1: వాల్మీకి రామాయణమును లిఖించి దేశములకు సత్యధర్మములను ప్రబోధించినటువంటి దేశము ఈ భారతదేశము.
2: సేజ్ వాల్మీకి రోట్ ద రామాయణ అండ్ దెన్ హీ ప్రొక్లెయిమ్డ్ సత్య అండ్ ధర్మ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్.
1: ఇట్టి పవిత్రమైన దేశము ఎక్కడ కూడా మరొకటి లేదనే చెప్పవచ్చును.
2: దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఈక్వల్ టు దిస్ ప్లేస్ వేర్ ఇట్ ఇస్ కన్సర్న్డ్ ఇన్ స్పిరిచువల్ వాల్యూ.
1: ఇట్టి పవిత్రమైన భారతదేశమునందు పుట్టి భారతీయులని అనిపించుకుని భారత సమయాన్ని సౌమ్యాన్ని ప్రచార ప్రబోధన సరిపుటకు ఈనాటి మానవుడు వెనుకంజ వేస్తున్నాడు.
2: Today's man is hesitant to proclaim himself as one born in the land of Bharat and to declare the values that have been taught in Bharat from time immemorial.
1: Kanuka itti Bharat desham nandu puttinatvanti okka prajalu Bharat desham yokka samskrutini anubhuti chestu aaradhana chestu abhyasistu andistu raavali.
2: So the people born in Bharat should really learn all these values and try to teach and proclaim it to the whole world.
1: Bharat deshamunandu vicheetvanti gaali satyasuktamainatvantidi.
2: The very air of the land of Bharat is pure and full of truth.
1: Kaala krinda necheetvanti dummu dharmaseelamainatvantidi.
2: The very dust that rises from the feet is full of the value of dharma.
1: భారతీయుల యొక్క ఔన్నత్యము నిజముగా విచారించిన ఈ భారతదేశమునందు మట్టిగా ఉండేటువంటి ఒక భూమి, మరణంగా వచ్చినటువంటి భూమి పవిత్రమైనటువంటి యొక్క మణిగా మారుతూ వచ్చింది.
2: వాట్ ఎవర్ పర్హాప్స్ ఇస్ నాట్ వెరీ సీక్రెట్ ద వెరీ డస్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ ఇంటూ సంథింగ్ దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అండ్ సీక్రెట్.
1: భారతీయుల యొక్క జీవితము క్షమా జీవితము.
2: The very life of the man of the Bharat is full of forbearance.
1: Bharat deshamunandu pravahinchetvanti ganga prema vahini.
2: The very ganga which flows is full of love.
1: Itvanti satya dharma shanti premalaku nilayamainatvanti Bharat desham ee naadu ee vidhanga maartu vachindi.
2: Why is the land of Bharat now becoming different when it has been the very symbol of satya dharma prema?
1: Prachina kalam nundi ee Bharat deshamu enni vidhamainatvanti okka ఆదర్శ చరిత్రలను దేశానికి అందిస్తూ వచ్చింది.
2: దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఫ్రమ్ ద వెరీ ఏన్షియంట్ టైమ్స్ ఈజ్ హోల్డింగ్ అప్ అస్ ఎగ్జాంపుల్స్ గ్రేట్ పీపుల్.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమున్నదే మనకు చక్కదనము.
2: In the land of Bharat, the women of India have been exemplary for their forbearance and fortitude.
1: పరమ పావనమైన భారతావనియందు
2: అమంగ్ ద ప్యూర్ అండ్ అన్సలిడ్
1: సహనమన్నది మనకు చక్కదనము.
2: దీస్ అన్సలిడ్ అండ్ ప్యూర్ విమెన్ ఆఫ్ భారత్ హావ్ హెల్ప్
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచినయట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
2: ద గ్రేటెస్ట్ ఆస్టెరిటీ అండ్ వవ్ ఇస్ టు కీప్ అప్ these values thoroughly.
1: Matrudesamu kanna manyam meyedi.
2: There is nothing beyond the motherland.
1: Ilanti pavitramaina Bharatadesam nandu sahaname manaku satyaseelam.
2: It is fortitude that is the exemplary virtue in the land of Bharat.
1: Shantame manaku rakshaka bharta.
2: It is peace that is the adornment.
1: Itvanti pavitramaina Bharatadesam nandu manam janminchukodanu ఈ దేశం యొక్క సంస్కృతిని మనం ఈనాటి కూడా కాపాడుకోలేకుండా ఉన్నామంటే ఎంత అవివేకమో యోచించుకోవచ్చు.
2: హౌ డిప్లోరబుల్ ఇట్ ఇస్ దట్ వీ హో బీన్ బోర్న్ ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ దీస్ వాల్యూస్ హావ్ ఫర్గాటన్ దెమ్ టోటలీ టుడే.
1: కానీ ఈనాటి యువకులు చదువులు చదవాలి.
2: టుడేస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గాట్ టు హావ్ ఎడ్యుకేషన్.
1: ఉన్నత విద్యను అభ్యసించాలి.
2: They have got to study higher studies.
1: ఆ విజయందు ఉన్నటువంటి ఆదర్శాలను జగత్తుకు చాటాలి.
2: But they have got to spread this as exemplary to all the people.
1: కానీ ఈ చదువులంతా కూడా కేవలం ఉద్యోగాల నిమిత్తమే మనం చదవరాదు.
2: We should not study only for a livelihood.
1: ప్రజలకు భారతీయ సంస్కృతిని అనేకంగా బోధించి ఈ సంస్కృతి యొక్క అభివృద్ధి యొక్క విషయమును విపులంగా విమర్శించాలి.
2: We should disseminate the very traditions of Bharat and the culture and see that once again it is resurrected.
1: Kani ee naati vidyarthulu kudanu ee chaduvulu chadavatamu kevalamu aadarshalu andinche kosamani yochinchukovatam ledu.
2: But today's boys and girls who study, they do not ever think that these values have got to be
1: tatkalikamainatundi yokka anukoolamulu nimittamai ee chaduvunu viniyoginchukuntunnare kani నిత్య సత్యమైనటువంటి భారతీయ సంస్కృతిని అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చదువులు అభ్యసించడం లేదు.
2: They do not want to proclaim the tradition, the culture of Bharat, but they merely study for the sake of short-term benefits.
1: ఉద్యోగమును చేయ యువతులందరూ.
2: If boys study this type of education, go for jobs.
1: ఉద్యోగమును చేయ యువతులందరూ.
2: If boys go for jobs.
1: ఆఫీసులకు వెళ్ళి అలమటింతురు.
2: If they go to the office, the women.
1: భార్య భర్తలిరువురు ఆఫీసులకు పోవా. గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: When boys and girls have educated, go for jobs. Who will look after the home?
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
2: When they go to teach other children, who is the tutor to teach their own children?
1: ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: So when boys and girls go for jobs, who is the housewife to look after the home?
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోవా వంట ఇంటిని దిద్దు వనితలేరి.
2: When they take the books and go like men to the office, who is going to look to the kitchen?
1: ఇంటిలోని కొరతలెంతయో యుండును డబ్బు కొరత తీరు దాని వలన.
2: When there is so much lacking in the home, will money solve these problems?
1: సుఖము చూడబోవా శూన్యమే ఉద్యోగి పదవి యందు ఉన్న పడతికెప్పుడు.
2: If one goes for status and for jobs, definitely they do not derive any happiness from it by neglecting the home.
1: ఈనాడు చదువుకున్నందుకు స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని ఒకరిపై ఒకరు పోటీలు పడుతున్నారు.
2: Today women, because they have studied, they are sort of wanting to go for jobs in competition.
1: ఉద్యోగం చేయటంలో దోషం లేదు.
2: There's nothing wrong in going for a job.
1: లేదు.
2: It's not wrong.
1: కానీ
2: but
1: తమ ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకుని ఆ ఉద్యోగంలో ప్రవేశించాలి.
2: బట్ దే మస్ట్ ఆల్సో లుక్ ఆఫ్టర్ దర్ హోమ్ అఫేర్స్ అండ్ దెన్ ఓన్లీ గెట్ ఇన్ టు జాబ్స్.
1: ఉద్యోగములు చేయ యువతులందరూ పోవా వంట ఇంటి దిద్దు వనితలేరి.
2: If the woman goes out of the house for jobs, who is the woman who looks after the kitchen and the care of the home?
1: మన ఇంటి పరిస్థితిని కూడా గుర్తించుకొని వర్తించాలి.
2: So one has to look after the needs of the home also.
1: ఆలు మగలిరువురు ఆఫీసులకు పోవా పిల్లల పోషించు తల్లులేరి.
2: When boys and girls go to the office, who will look after the children?
1: ఆ పిల్లలను చూసుకునేటువంటి తల్లి ఇంటిలో లేకపోవటం చేత పిల్లలు పెడమార్గం బట్టి చెడిపోతున్నారు.
2: Because the mother is not at home to look after a child, the child goes in different wrong ways.
1: పుస్తకాలు చేయబట్టి పురుషుల వలె పోగా.
2: Taking the books, if she goes to the office like men,
1: గృహకృత్యములు తీర్చు గృహిణిలేరి.
2: So there is no housewife to look after the home.
1: పరబాలురకు నేర్ప పాఠశాలలకేగా తమ బాలులకు నేర్పు తల్లులేరి.
2: She goes to the school to teach other children, but who is there to teach her own child?
1: కేవలం ఈ ఉద్యోగముల వల్ల ధనాశల వల్ల కొంచెం గృహకృత్యములు సదుపోవచ్చును కానీ తమ బిడ్డలు ఏ పెడమార్గం పడతారో ఇంటిలో తల్లిదండ్రులు లేకపోవటం వల్ల పిల్లలు పెడమార్గం పట్టి చెడిపోవడానికి అవకాశం ఉంటుంటుంది.
2: They may have a desire to work and earn money, but when they leave the children at home all alone, the children get spoiled.
1: మొట్టమొదట మన చదువును మన పిల్లలకు బోధించాలి.
2: So whatever we have learned, we have got to teach the children.
1: పిల్లల్ని అభివృద్ధి పరిచినప్పుడే నీ యొక్క చదువు యొక్క విషయము అర్థమవుతుంది.
2: It is only when we care for the children's prosperity, then only there is a meaning to your study.
1: చదువు వ్యక్తి యొక్క నిజమైనటువంటి శక్తిని నిరూపించే నిమిత్తమై ఏర్పడినటువంటిది.
2: When you study, it is to bring out the potential in you. That is it.
1: ఈ విధంగా వనితల యొక్క ధర్మములు మనం గుర్తించి వర్తించడానికి ఎన్నో ఆదర్శాలు మనకు కనిపిస్తున్నాయి.
2: To be aware of the duties of a woman, there are many ideals that are shown to us.
1: ప్రపంచములోపల స్త్రీలు ఎన్నో విధమైనటువంటి ఒక సంస్కారాన్ని అభివృద్ధి పరిచి ఆ సంస్కృతి ద్వారా తమ యొక్క జీవితమును ఆదర్శప్రాయంగా నిరూపిస్తూ వచ్చారు.
2: Many women were there who tried to show that to the world that values matter more than the material things.
1: కనుకనే సావిత్రి వీరందరూ కూడా ఎట్టి ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు అనేటువంటిది బోధిస్తుంది.
2: It is Savitri, the great woman, who was exemplary.
1: ఆనాటి కాలంలో స్త్రీలు తమ గృహత్యములు తీర్చుకుంటూ గృహాన్ని పోషించుకుంటూ పిల్లలకు తగిన ఆదర్శాన్ని నిరూపిస్తూ తాము ప్రవర్తించి పిల్లలకు తగినటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి వారు.
2: ఇన్ దోస్ విమెన్, those women of the old led exemplary lives, looked after their home and their children, and thereby became illustrious examples.
1: కానీ ఈనాడు అట్టి ఆదర్శాన్ని తమ బిడ్డలకు అందించేటువంటి తల్లులు చాలా కరువైపోయారు.
2: But today the women are scarce when they hold up examples to their children.
1: డిగ్రీ తీసుకున్న తక్షణమే ఉద్యోగాల కోసం అప్లై చేస్తుంటారు.
2: As soon as they get their degrees, they apply for a job.
1: ఇంకా తన ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకి అయితే ఏమవుతుంది?
2: దెన్ వాట్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద చిల్డ్రన్ అట్ హోమ్?
1: ఒక్క బిడ్డను తల్లి పోషించిందంటే అదే గొప్ప దేశానికి ఉపకారం చేసినట్టు.
2: If they can just take after one child, that'd be helping the nation so much.
1: తమ బిడ్డలు పెడమార్గమును పట్టించి తమ ఉద్యోగాలు చేసి ఎంత ధనమును సంపాదించి వచ్చిన ప్రయోజనం ఏమిటి?
2: What is the benefit when she earns so much money leaving the home and leaving the child to the care of others?
1: కనుక మొట్టమొదటి ఇంటిని సర్దిద్దుకోవాలి.
2: సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ హోమ్ ప్రాపర్లీ.
1: ఇంటి పనులు చక్కగా జరుపుకోవడానికి తగినటువంటి అవకాశం అందించుకోవాలి.
2: టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ ద హౌస్ యూ విల్ హ్యావ్ టు టేక్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్.
1: కానీ ఈనాటి విద్యావంతులైనటువంటి స్త్రీలు ఒక వంటవాడిని పెట్టుకుంటారు, ఒక వర్కర్ని తీసుకుంటారు, తాము ఉద్యోగాలు చేస్తుంటారు.
2: Today's women, they employ a cook and make them do the work at home and they go out for a job.
1: ఈ వచ్చేటువంటి జీతం లోపల ఈ వంటవాడికి ఒక పని మనిషికి తగినటువంటి స్థితిగా సరిపోతుంది.
2: So whatever money they get, they'll have to pay to the cook and the servant woman of what you
1: తర్వాత తమ బిడ్డలు ఏ విధమైనటువంటి మార్గంలో పడుతున్నారో యోచించుకోవాలి.
2: Then they'll have to think of how they've got to develop their children.
1: నిరత సత్యప్రవుడి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరభాష చనగలేదా?
2: Was not Harishchandra born on this land?
1: Aa Chandramati entati sadhu sadvinappudiki talli yokka dinni motta motta bhatta yokka dinni anusaristhu vachindi.
2: Chandramati, who was his wife, who had always followed her husband meticulously,
1: adani kontha balaheenudu ayyinappudiki taanu dhairyanni bodhisthu vachindi.
2: When he became a little weak minded, she started to tell him and put courage into him.
1: Raja, meeru chakravartulu.
2: O king, you are the emperor.
1: Manchi telivitegala varu.
2: You are full of intelligence.
1: Vidya sampannulu meeru.
2: You have got a lot of
1: atti meeru balaheenataku choti ivvakoddu.
2: Such a person should never given to weakness.
1: Satya margamulandu manam praveshinchamu jeevithanni.
2: We have got to fill our lives with a lot of satya.
1: Satyamadilo manam praveshinchamu.
2: We have got into satya.
1: Idigaligithe manam gattu chertamu, lekapothe munigipothamu.
2: And only then we shall reach the other bank.
1: ఇంతే కాని మనకు తిరిగి పోవటం మనకు దీక్ష కాదు అని.
2: వి షుడ్ నాట్ టర్న్ బ్యాక్, దట్ ఈస్ నాట్ ద వా వి షుడ్ టేక్.
1: కనుక ఇటువంటి ధైర్యాన్ని పతనగూడును బోధించినటువంటి స్త్రీలు ఆనాటి స్త్రీలు.
2: Those days women even put in a lot of courage into their men.
1: భారతీయ సంస్కృతిని అంత పవిత్రమైనటువంటి ఒక మార్గంలో కాపాడుతూ వచ్చిన వారు భారతీయ స్త్రీలు.
2: The women of Bharat were those who tried to look after their husband, not only ordinary welfare.
1: సీత ఎటువంటి పరిస్థితులు ఏందైనా కూడా తాను కంటి నీరు నింపక,
2: whatever the circumstances, she did not shed tears.
1: Idarku adarshavantamaina jeevithanni andisthu vachindi.
2: She became exemplary and showed it to everybody.
1: Rakshasun chethilo chikkukonukonu kudanu.
2: Even when she was caught by the rakshasas,
1: ye matramu jankaka kunkaka,
2: she never felt afraid.
1: Tana yokka pati yokka gunamulnu poshinchukuntu,
2: and she started always think of the values of her husband.
1: Ramuni yokka patni సీత అయినందుకు సీతారాములు వలె మనం నడుచుకోవాలి జీవితాన్ని అని ప్రబోధిస్తూ వచ్చి.
2: సో రామ బీయింగ్ ఎగ్జాంపులరీ, షీ థాట్ షీ బీయింగ్ హిస్ వైఫ్ షీ షుడ్ అప్హోల్డ్ ద ధర్మ అండ్ ద వాల్యూస్. ఇంకా
1: దమయంతి, ఈ దమయంతి గొప్ప పతివ్రత.
2: దమయంతి వాజ్ అ పతివ్రత.
1: ఆమె తన యొక్క దీక్ష చేతనే పతి యొక్క గుణమును కూడా అభివృద్ధి పరుచుకుని రాజ్యాన్ని సంపాదించింది.
2: బికాస్ ఆఫ్ హర్ డిటర్మినేషన్ షీ వాజ్ ఏబుల్ టు విన్ బ్యాక్ ద కింగ్డమ్ ఆఫ్ హర్ హస్బెండ్.
1: కానీ ఆనాటి కాలంలో స్త్రీలు ఆ విధమైనటువంటి గుణముల చేత రాజ్యాన్ని పోషించుకుంటూ పిల్లల్ని పాలించుకుంటూ దన్ని విధములైనటువంటి గొప్ప పేరును సంపాదించుకుంటూ వచ్చారు.
2: Because of the sterling virtues of the women of those days, not only they saved the kingdom, but they also looked after their children and spread these values all over.
1: అలాంటి గొప్ప పేరును మనం సంపాదించాలి.
2: So we will have to earn such a great name.
1: మంచి పేరును సంపాదించాలి.
2: We have got to earn a good name.
1: మనకు ఉద్యోగం లేకపోయినప్పటికీ ధనం లేకపోతే పోతుంది.
2: Doesn't matter if you don't have a job or money.
1: Dharam valla kaligeetvanti sukham kante mana gunam valla kaligeetvanti sukame goppadi.
2: The happiness that we derive from values which we practice is
1: not vidyarthulu kodanu balamu gunamu chelimi ee mudinti kosame paatu padutunnaru.
2: Today's boys educate women and they are only striving for wealth, prosperity.
1: కానీ ధనము ఉండొచ్చును, చెడిమి ఫ్రెండ్స్ ఉండొచ్చును, బలం ఉండొచ్చును.
2: యు మే హ్యావ్ స్ట్రెంగ్త్, ఫ్రెండ్స్ అండ్ మనీ,
1: కానీ గుణమే లేకపోయినా ఏం ప్రయోజనము?
2: బట్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వాట్ ఇస్ ద యూజ్?
1: పురుషులకు కానీ స్త్రీలకు కానీ గుణమే గొప్ప ప్రధానము.
2: For men and women, it is virtue that is important.
1: గుణములేని జీవితము బలములేని జీవితమే.
2: The life without these virtues is full of weakness.
1: కనుకనే ఆనాటి స్త్రీ పురుషులు గుణములకై పాటుపడుతూ వచ్చారు.
2: So those days men and women, they strive for these values and good character.
1: పేరు ప్రతిష్టలకై ప్రాణాన్ని ఇస్తూ వచ్చారు.
2: They did not even fear to give up their lives for this cause.
1: పతి యొక్క గౌరవాన్ని కాపాడే నిమిత్తమై స్త్రీలు పాటుపడుతూ వచ్చారు.
2: The women strive to keep up the honor of their husbands.
1: వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడుకునే నిమిత్తం కాదు.
2: They strive to uphold everything that was virtues and good.
1: వ్యక్తి యొక్క బలము ధనము పైన ఆధారపడలేదు.
2: The strength of the individual is not upon wealth.
1: గుణము పైనే ఆధారపడి ఉంటుంది.
2: It is on good character and goodness that it
1: కనుక ఆనాటి కాలం నుండి కూడా భారత స్త్రీలు గుణం కోసమని ఎంతయో ప్రాకులాడుతూ ప్రాణాన్ని వదులుతూ వచ్చారు.
2: So from time immemorial, the women of Bharat were striving only for sterling virtues.
1: ఈనాడు కూడా మనము మన గుణం కోసమనే ఎన్ని విధం నేర్పిస్తామైనా ఓర్చుకోవాలి.
2: So today we'll have to strive to get for ourselves good qualities and virtues.
1: లోకములో
2: in the world
1: గుణవంతులైన స్త్రీ పురుషులు లేకపోవడం చేతనే దేశం ఈ విధమైనటువంటి పరిస్థితులకు దాగిపోయింది.
2: ఇట్స్ బికాజ్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ డిటీరియరేటింగ్, ద స్టేట్ టుడే ఇస్ సో డిప్లోరబుల్.
1: కనుక ఈనాడు మనం కావలసినటువంటిది కనక వస్త్రాలు కాదు.
2: It's not today that we want golden.
1: గుణమును మనం సంపాదించాలి.
2: Not wealth, but we have to acquire.
1: గుణము లేకపోతే ఎన్ని బలము నుండి కూడా ప్రయోజనం లేదు.
2: Good qualities are important. No use of wealth and prosperity.
1: ధనమున్నదని ఘనముగా పొగిడిన
2: if you think only wealth matters,
1: క్షణమైన సుఖం మనకు చిక్కదు.
2: You will not get eternal happiness.
1: కనుక గుణమును సంపాదించుకోవాలి.
2: So you will have to acquire good qualities.
1: ఈ గుణముతో పాటు
2: along with these good qualities,
1: పతి యొక్క గౌరవాన్ని కూడా మనం కాపాడుతూ రావాలి.
2: You have got to sustain the honor of your husband.
1: పతి గౌరవమే లేక కాపాడకుండా పోయినా ఈ స్థుతి ఎంత సంపాదించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
2: If you cannot safeguard the honor of your husband, what is the use of earning so much?
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ముఖ్యంగా స్త్రీలు పురుషులు మనం చేయవలసినటువంటి పని గుణవంతులుగా తయారు కావాలి.
2: The most important thing for men and women is that they should develop a good
1: character. Gunamaina lekunna enta pani chesi kodanu enta sadu sadu kodanu prayojanam undadu.
2: If they do not have good qualities, what's the use of education and all that they
1: sadu lanni sadivi chaala vivekiyai magidi tandri kuda mandamatudu.
2: What's the use if you have studied and you cannot understand these things?
1: Enta sadu sadivi ye neethi undanu heenini gudambu manaleru.
2: So if you even study a lot and if you cannot give up your bad qualities, what is the use?
1: Tarachi chaduva chaduva tarkavadame kani poorna gyanam eppudu pondaleru.
2: You are studying only for the sake of argumentation, but you are not really studying for the truth.
1: Chaduvu chaduvu chadivi chavanganeetiki chavuleni chaduvu chaduvaleyu.
2: You study and study of what is the use, try to study that from which you get absolute liberation.
1: Kalugune ee naati chaduvulanni kodunu kevalamu.
2: So today's education
1: పొట్టకూటి నిమిత్తమై బయలుదేరినటువంటివిగా ఉంటున్నాయి.
2: ఇట్స్ సంథింగ్ వన్ స్ట్రైవ్స్ ఫర్ లైవ్లీహుడ్.
1: నీతి నిజాయితీలను పూర్తి మోసం చేసుకుంటున్నాయి.
2: Truth and everything else has just gone.
1: గౌరవ మర్యాదలను మంట కలిపి వేస్తున్నాయి.
2: Honor and virtues have been burnt up.
1: కనుకనే మనం ఈనాడు సంపాదించుకోవాల్సినటువంటిది మనము సరియైన కీర్తిని.
2: So today what we have got to acquire is fame, which is good.
1: ఆనాడు ధర్మమునకే పట్టం కట్టారు.
2: ఇన్ దోస్ డేస్ ఓన్లీ ఫాలో రైచియస్నెస్.
1: సత్యమునకే కంకణం కట్టారు.
2: ఇట్స్ ఓన్లీ ఫర్ ట్రూత్ దట్ దే స్ట్రైవ్డ్.
1: ప్రేమ చేతనే జీవితాన్ని సాధిస్తూ వచ్చారు.
2: దే లివ్డ్ దేర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: భారత స్త్రీలంతా కూడాను కేవలం ఆనాటి కాలం నుండి సత్యమునకై త్యాగం చేస్తూ వచ్చారు.
2: విమెన్ ఆఫ్ భారత్ సాక్రిఫైస్ దెమ్సెల్వ్స్ ఫర్ అన్అలాయ్డ్ క్రిస్టైన్ ట్రూత్.
1: అలాంటి సత్యజీవులైనటువంటి స్త్రీలు ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
2: We do not find such great women of truth today.
1: సత్యమునకై తన జీవితాన్ని అంకితం గావించినటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు.
2: There are so many people who sacrifice their life for the sake of truth.
1: తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చందమతి భారతీయ గాదే.
2: Is not Chandramati the woman of India who tried to honor her husband?
1: కుల సతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత దారా జాతగాదే.
2: Is not Sita the one, the illustrious woman of Bharat?
1: కినిచి దుర్మద కిరాతియు భూతి గావించే దమయంతి భారత రమణి గాదే.
2: It's not Damayanti, great woman who got back everything for her husband.
1: Satpasagara vesti satmasalamina bharata data pativrata prabhava bhava sampannataku gade bhattabhumi.
2: So there are so many women who have been of sterling character.
1: Akila deshalaki upadhyayi kade.
2: Are they not the teachers for the whole world?
1: Bharata desamu anadi kalam nundi kudanu anni desamulakunu upadhyaya sthanamlo nichinatvanti ee pavitramaina bharata desam.
2: India from time immemorial has been the guide and the teacher for everyone.
1: Karugane ee pavitramaina bharat desamnu karma bhoomi tyaga bhoomi yoga bhoomini vidhulu sampadinchindi.
2: So the pristine and pure land of Bharat is a land of karma tyaga. It's called so.
1: Karmanu aacharinchali.
2: You have got to do your duty.
1: Karmane lekundina mana jeevitame jaragadu.
2: If we do not follow karma, our whole life is lost.
1: మనం దినములకు ఎంతయో కాలమును వ్యర్థం గావిస్తున్నాము.
2: We are just wasting so much time every day.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love,
1: కాలమును వ్యర్థం గావించుకోవటము ఇది సరైన సార్థకం కాదు.
2: You should not waste time, that's not the way to do it. It's not proper.
1: మన యొక్క కాలములోపల ఎంతో కాలమును వేస్ట్ అయిపోతుండాలి.
2: Today so much of time is being wasted.
1: కాని ప్రాచీనులు ఆ విధంగా కాలమును ఒక క్షణమైన వేస్ట్ చేసిన వారు కాదు.
2: But people of ancient times, they never frittered away the time.
1: కాలమే భగస్వరూపుడు అనుకొని కాలాయన మహా కాల కాలాయన మహా కాల తప్రమ్నాయన మహా కాలాతీతాయన మహా కాల స్వరూపాయన మహా అని కాలాన్ని ఆరాధన చేస్తూ వచ్చారు.
2: They began to worship time as the one supreme.
1: అట్టి కాలస్వరూపుడైనటువంటి యొక్క దైవాన్ని మనం ఎందుకు విస్మరిస్తున్నాము?
2: Why have we forgotten that God who is the very embodiment of time?
1: ఒక దినం సండే వచ్చిందంటే అబ్బా ఈనాడు నేను హాయిగా ఉంటానని ఆనందిస్తాడు. ఆనాడు మనం బాధపడాలి, సండే టైం లోపల పని లేకుండా పోతుండాలి, ఎంత కర్మ విమోచన చేస్తున్నాము.
2: When the night comes or the twilight comes, you feel happy that you're free. That's not so.
1: కాలం వ్యర్థం కావిస్తున్నాము.
2: You're just wasting the time.
1: కాలం మనము సరైన రీతిలో వినియోగించుకోవటం లేదు.
2: You've got to use the time in the proper way.
1: ఏ పని లేకపోయినప్పుడు ఏదైనా ఒక సమాజ సేవైనా మనం చేయాలి.
2: If you have got the time, get into social work.
1: పరోపకారమునికైనా మనం పాటుపడాలి.
2: We have got to strive to help others.
1: దేశ సంరక్షణకై మనం త్యాగం చేయాలి.
2: For the sake of our land, we have got to make great sacrifices.
1: జనుల యొక్క అభివృద్ధి కోసమే మనం ఎంతైనా ఆధారం చేసుకోవాలి.
2: We have got to be exemplary in the way we sacrifice ourselves for our nation.
1: ఇది భారతీయులు నేర్చుకోవాల్సినటువంటి ఒక కర్మదీక్ష.
2: This is a thing of the Bharat, which is the duty of the land people of Bharat.
1: దీనినే భగవత్ గీత ఎందుకును కర్మణ్యేవ అధికారస్య మాపదేశవదాచన.
2: It is said in the Bhagavad Gita, do your work, but the fruit of the work is not yours.
1: కర్మాని మనం సాధన సాధకం చేసుకోవాలి.
2: We have got to do our
1: కర్మ. అనగా ఏమిటి?
2: What's the meaning of karma?
1: ఏదో పాప కర్మ పుణ్య కర్మ అనుకుంటున్నాం.
2: Work.
1: పరోపకారమునికైనా మనం పాటుపడాలి.
2: We have got to strive to help others.
1: దేశ సంరక్షణకై మనం త్యాగం చేయాలి.
2: For the sake of our land, we have got to make great sacrifices.
1: జనుల యొక్క అభివృద్ధి కోసం.

0: చేసుకోవాలి.
1: వీ హావ్ టు డూ అవర్
0: కర్మ. అనగా ఏమిటి?
1: వాట్స్ ద మీనింగ్ ఆఫ్ కర్మ?
0: ఏదో పాప కర్మ పుణ్య కర్మ అనుకుంటున్నావు, అది కాదు. మానవుడు ఆచరించేటువంటి ప్రతి చైతన్యమే కూడా కర్మనే రూపం.
1: ఎవ్రీథింగ్ దట్ వన్ మ్యాన్ డస్ విత్ కాన్షియస్నెస్ ఇస్ కాల్డ్ డ్యూటీ.
0: మానవుడుకు ఉన్న కల్చరణాది అభిమానుల చేత కావించేటువంటి సర్వ కర్మలు కూడాను పుణ్యకర్మలే.
1: ఎవ్రీథింగ్ మ్యాన్ పర్ఫార్మ్స్ విత్ హిస్ హ్యాండ్స్ అండ్ హిస్ లెగ్స్ ఇస్ ఆల్ సేక్రెడ్ డ్యూటీ.
0: కానీ ఈ పుణ్యకర్మలకు ఆధారమైనటువంటి యొక్క భావం పవిత్రమైనదిగా ఉండాలి.
1: బట్ యువర్ ఫీలింగ్స్ హావ్ గాట్ టు బి ప్యూర్ వెన్ యు డూ యువర్ డ్యూటీ.
0: భావం పవిత్రమైనదిగా ఉంటున్నప్పుడు ఎట్టి కర్మలు చేసినా కానీ అది పరమాత్మ ఆరాధనగానే తోస్తుంది.
1: వెన్ యువర్ థాట్స్ ఆర్ ప్యూర్ అండ్ యు డూ ద వర్క్ ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: కనుక మనం క్షణమైన కూడా కర్మను వేస్ట్ చేయకూడదు. మనం
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ డ్యూటీ.
0: ఆ విధంగా చేసినప్పుడే మనకు నిజమైన జీవితము సార్థకమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ డూ దట్ వే ఆర్ లైఫ్స్ విల్ రియల్లీ బికమ్ వర్దీ.
0: మానవులకు కాయమును అందించాడు.
1: మ్యాన్ హెస్ బీన్ గివెన్ దిస్ టైమ్.
0: కాయమునకు కర్మను అందించాడు.
1: అండ్ ఫర్ ఎవ్రీథింగ్ యు హావ్ గాట్ టు డూ.
0: కర్మకు కారణం అందించాడు.
1: అండ్ ఫర్ యువర్ డ్యూటీ ద కాజ్.
0: కాలం కూడా అందించాడు.
1: And the time is also given.
0: Karma, kayamu, kalamu. ee mudinti oka ekatvam chetane manavudu sarthakam kavali.
1: Your body, your dharma and your thoughts, these are combined.
0: Kala karma karana kartavyalu chakkaga nirvartinchadame manavu yokka pradhanamaina dharmam.
1: You do your duty according to the time and what is assigned to you.
0: Ilanti pavitramaina bharatiya samskrutini ee naadu andaru kulunu vismarincharu.
1: Everybody has got to think of this wonderful tradition, culture of Bharat today.
0: భారతీయ సంస్కృతి అంటే ఎంత పవిత్రమైనటువంటిది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ సంథింగ్.
0: అనాది కాలం నుండి కూడా భారతదేశంను సంరక్షించుకుంటూ వచ్చేది భారతీయ సంస్కృతియే.
1: ఇట్ ఇస్ ఇండియన్ కల్చర్ దట్ హస్ బీన్ ప్రొటెక్టింగ్ ద ల్యాండ్ ఆఫ్ భారత్.
0: కల్చర్ అంటే ఏమనుకుంటున్నారు?
1: వాట్ డు యు థింక్ ఇస్ కల్చర్?
0: కేవలము ఒక జీవితానికి ఒక ఉపాధి అనుకుంటున్నారు.
1: ఇట్ ఇస్ నాట్ సంథింగ్, ఇట్ ఇస్ లైక్ ఎ టీచర్.
0: ఇది వే ఆఫ్ లైఫ్ అనుకుంటున్నారు.
1: యు ఆర్ సేయింగ్ దట్స్ ద వే
0: ఆఫ్ లైఫ్. కాదు, ఇది
1: ఇట్స్ నాట్ ద వే ఆఫ్ లైఫ్.
0: భారతీయ సంస్కృతి నిజమైనటువంటి ఒక జీవితానికి ఆదర్శవంతమైనటువంటిది కాదు.
1: కల్చర్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ మేక్స్
0: దేశానికి ఆదర్శాన్ని నిరూపించేటువంటిది.
1: ద కల్చర్ బికమ్స్ టెల్స్ ది ఎగ్జాంపుల్ టు ద హోల్ వరల్డ్.
0: కనుక ఈ కల్చర్ ను మనము పవిత్రమైన రీతిగా ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను.
1: యు హావ్ గాట్ టు యూస్ దిస్ కల్చర్ ఆఫ్ సంథింగ్ ఎగ్జెంప్లరీ అండ్ ప్యూర్.
0: ఎంత కాలం నుండియో భారతీయ సంస్కృతిని బోధించాలని అనేక మంది అనేక పాటు పడుతున్నారు.
1: మెనీ పీపుల్ హావ్ ట్రైడ్ వెరీ హార్డ్ టు టెల్ పీపుల్ అబౌట్ ద కల్చర్.
0: కానీ బోధించిన కానీ వినేటువంటి వారు లేరు.
1: బట్ దే స్పీక్ బట్ దేర్ నో.
0: విన్న వారు కూడా ఆచరించేటువంటి వారు లేరు.
1: నో యూజ్ ఆఫ్ స్పీకింగ్ బట్ నాట్ పుటింగ్ ఇట్.
0: ఆచరించే సమయంలో కూడా తగినటువంటి అనుకూలాలు కలిగినటువంటి వారు ఎంతో ఉన్నారు.
1: ఈవెన్ ప్రాక్టీసింగ్ యూ హావ్ గాట్ టు సీ టు ఇట్ దట్ ఇట్ ఇస్ డన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్,
0: ప్రతి కర్మను కూడా చిత్తశుద్ధితో మనము అనుభవించాలి.
1: యు హావ్ టు డూ ఎవ్రీ డ్యూటీ విత్ ద ప్యూర్ హార్ట్.
0: చిత్తశుద్ధి లేక చేసిన కర్మలు అంతా వ్యర్థమైపోతుంది.
1: ఎవ్రీథింగ్ బికమ్స్ యూస్లెస్ ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ నాట్ ప్యూర్ అండ్ యూ డూ ఇట్.
0: పవిత్రమైన భావం చేత చిన్న కర్మ ఆచరించినా గానీ అదే గొప్ప ఫలం కాదు.
1: ఈవెన్ అ లిటిల్ వర్క్ విచ్ యు డూ విత్ ద ప్యూర్ హార్ట్ ఇట్ బికమ్స్ రియల్లీ ఫ్రూట్ఫుల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఈనాడు 19th November లేడీస్ డే అని పెట్టుకున్నాము.
1: టుడే నవంబర్ 19th వీ కాల్ ఇట్ ద లేడీస్ డే.
0: లేడీస్ డే అంటే ఏమనుకున్నారు?
1: వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లేడీస్ డే?
0: ఆనాడంతా ఏదో కొన్ని కర్మలు ఆచరించడము, కొన్ని పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకోవటము, ఇతరులు ఉపన్యాసం గావించుకోవటము, ఇలాంటివన్నీ అనుకుంటున్నారు.
1: యు ఆర్ థింకింగ్ దట్ డే దర్ ఆర్ సమ్ సెలబ్రేషన్స్.
0: కాదు కాదు, మనం దినమంతా కూడాను ఒక సార్థకమైనటువంటి ఒక టైం ను వేస్ట్ చేయకుండా చూసుకోవాలి.
1: ఇట్స్ నాట్ మెర్లీ టాకింగ్ అండ్ సేయింగ్ థింగ్స్ బట్ ద హోల్ డే యు హావ్ గాట్ టు సీ దట్ యు డు నాట్ వేస్ట్
0: ఈ 19వ తేదీ మనం ఆచరించినటువంటి ఒక బలమనే జీవితం అంతా కూడా ఆదర్శంగా నిలుస్తుంది.
1: వాట్ వి లెర్న్ టుడే షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్ ఫర్ అ లైఫ్ టైం.
0: కనుక ఇట్టి ఆదర్శవంతమైన జీవితాన్ని మనము అభివృద్ధిపరచుకుని కాపాడుకోవాలి.
1: సో దిస్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులరీ లైఫ్ వి హావ్ గాట్ టు ఫాస్టర్ ఇట్ డే బై డే.
0: తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: యు హావ్ గాట్ టు హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: మనం ఏ విధమైన కష్టంలో వచ్చినప్పటికీ ఆత్మ గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: వి హావ్ గాట్ టు విత్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్టాబ్లిష్ అవర్ ఓన్ ఆనర్.
0: ఆత్మ గౌరవము, ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా పోతే ఇంకా మనిషి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ వన్ డజంట్ హావ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇట్స్ ఆఫ్ నో యూజ్.
0: ఆత్మ గౌరవం కోసం మనం పాటుపడాలి.
1: వి హావ్ గాట్ టు స్ట్రైవ్ ఫర్ అవర్
0: బలం లేకపోతే పోతుంది.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ యు హావ్ నో మనీ.
0: ఇంకే విధమైన బలం లేకపోతే పోతుంది.
1: డజంట్ మ్యాటర్ ఇఫ్ ఎనీ.
0: సమాజంలో అందరూ అవమానం చేయని తప్పలేదు.
1: డజంట్ మ్యాటర్ ఇన్ సొసైటీ ఇట్ ఇస్ ఆల్ యువర్
0: ఆత్మ గౌరవాన్ని పెంచుకోండి.
1: బట్ యు హావ్ గాట్ టు ఫాస్టర్
0: యువర్ ఆత్మ గౌరవం కోసమని అనేక రకమైనటువంటి శ్రమలు పడి లింకన్.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హావ్ సేఫ్ గార్డెడ్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ లైక్ లింకన్.
0: అతను ఈ ఆత్మ గౌరవం కోసమని అనేక హింసలు పడ్డాడు.
1: for the sake of establishing

0: తల్లి భోజించింది. నాయన నీవు ఏది లేకపోయినా కూడా నీకు బాధ లేదు, ఇతరుడు నీ స్నేహితుడు నిన్ను బాధ పెట్టినా కూడా తప్పేం లేదు. వాళ్ళు పెడతారు, అది వాళ్ళ స్వభావం. నీవు దానికి తగినటువంటి ఆత్మగౌరవాన్ని నిలుపుకోమని.
1: His mother guided him and said, doesn't matter if people just mock at you or say anything, but you have got to establish your own self respect.
0: అట్టి ఆత్మగౌరవం చేతని తన బజారులో ఉండేటువంటి దీపం కింద కూర్చొని చదువుకుంటూ వచ్చాడు.
1: And because of his self respect he studied under the street lamp.
0: ఆ చదువు చదివేసేసి గొప్ప ఉత్తీర్ణుడయ్యాడు.
1: And having studied that way he became so illustrious.
0: కట్టగలవటికి గొప్ప దేశమైనటువంటి అమెరికా దేశమునకు ప్రెసిడెంట్ గా అయ్యాడు.
1: And in the end he achieved the presidentship of America.
0: ఎక్కడ ఉన్నటువంటి వాడు
1: లింక్
0: ఆత్మ గౌరవం చేతనే కదా అంతటి స్థానాన్ని సంపాదించుకోగలిగాడు.
1: బికాస్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ హీ వాజ్ ఏబుల్ టు ఎర్న్ సచ్ ఎ హై స్టేటస్.
0: కనుక తల్లులు బోధించేటువంటి బోధనలు చాలా ఉన్నాయి.
1: So there are many things that a mother should teach the son.
0: తల్లులు ఎంతైనా కూడా పేద కుమారునికి ప్రాణం ఇచ్చేదానికి రక్తమైన ఇచ్చి తాము సాధించుకుంటూ రావాలి.
1: The mother should be able to sacrifice even her own blood for the sake of the welfare of her
0: son. sadgunamulu poshinche nimittamai kumaruniki manchi bodham chestu ravali.
1: The mother should teach the son of the very great virtues.
0: Sadgunamulanga emiti,
1: what are these good qualities?
0: Maamulu durgunanni duram chesi sadaachara sampannudainatvanti sadvakyamulu abhivruddhi parchukovali.
1: That is to take away the bad qualities and then to develop in us more and more.
0: Niyama samajamunandu satya dharma shanti prema loni chepparu.
1: And that is how in society we call the satya dharma shanti prema.
0: Ee satyam anetvanti inadu evaru nadchukogalugutunnaru?
1: Who is the one who is now looking after this?
0: Andaru upanyasalu isthunnare gaani,
1: is anybody following satya? Everybody
0: talks adarshapramayamaina satyam dharmam shanti prema ahimsa antunnaru.
1: The ideals we talk of are satya dharma ahimsa and prema.
0: Okka dinamaina kodanu satyam cheppinatundi maadunnada manaru?
1: Is there anyone at least in one day who adheres to truth?
0: Oorike manu upanyasalu ichukuntunname kaani
1: there is no use of just speaking.
0: Aadarshavantamainatundi anukoolalu manam chustunnama?
1: Have you ever been telling ourselves that we should do it?
0: Ledu.
1: No.
0: Satyanni palikeetundi maatalu levu.
1: There are nothing at all.
0: Dharmani cheseetundi chethalu levu.
1: You're not doing dharma or satya.
0: Anadi kaalam nundi bharatiya desham lopala satyanni paluktu vacharu.
1: In the ancient times people were only speaking the truth in Bharat.
0: Dharmanni aacharistu vacharu.
1: They were adhering to dharma.
0: Etti paristhithiyina kodam satyanni ullanginchaledu.
1: Whatever the circumstances they never forgot
0: satyam nasti paro dharma.
1: They felt that
0: dinigitti minchindi ledu manakka.
1: The truth was the only thing.
0: Satyanni palakali.
1: ధర్మాన్ని
0: ఆచరించాలి.
1: You have got to speak the truth.
0: కనుక మన పుస్తకాల లోపల సత్యం వద ధర్మం చర.
1: So speaking the truth you have got to act righteously.
0: ధర్మాన్ని చేయాలని చెప్పారు కానీ ధర్మాన్ని పలకమని చెప్పలేదు.
1: You have got to act in dharmic way. You know,
0: సత్యాన్ని పలకాలి కానీ సత్యాన్ని చేయడానికి వీలు లేదు.
1: You have got to speak the truth but you cannot translate it into action.
0: మనము చెప్పినవి చేసినవి పలికినవి అంతా ఒక్కటి కావాలి.
1: Thought, word and deed should be in harmony.
0: Adi a proper always. Study of mankind is man and Bharatiya Sanskruti.
1: So it is said the proper study of mankind is man.
0: Talachinatundi talapu.
1: Whatever you think.
0: Nalku nunchi vachina paliku.
1: Whatever word you speak.
0: Rendu kudunu kriya lopala neenam kavali.
1: And in action they should combine together.
0: Ee naadu talapu em ostundadi kaani evariki teliyadu.
1: So you do not know how your thoughts go.
0: Cheppina palukuku chese chetalaku sambandhame ledu.
1: There's absolutely no connection between your words and your actions.
0: Kalukune ee yokka apavitramainatti yokka karmala chetane manava jeevitamu chala vyarthamaipothundadi.
1: Of the unholy way of conducting ourselves there's absolutely no happiness or peace.
0: Satya palukuku chetane manava jeevitamu samratti kavali.
1: It's only by speaking the truth that you can set right things.
0: Satyam chala goppa viluvainatundi.
1: Truth is very valuable.
0: Satyam nasti paro dharmah.
1: You do not have any duty beyond truth.
0: Satyamuku minchinatundi marokati ledu.
1: There is nothing beyond satya truth.
0: Ee satyam palikeetundi naluka cheta enni asatyalu enni apramadalu enta anacharalu palukutundadi naluka.
1: With this very tongue which should speak the truth you are using it in a negative way by talking untruth.
0: Rasagne madhurapriyatvam satyam hitam tvam paramam vadami avarnayeta madhurakshalani govinda damodara madhaveti anindi.
1: The tongue only should speak the truth and utter the name of Govinda Damodara. But what is that?
0: Eppudu paradoshanulone pothundadi gaani naaluka paropakaramainatundi okka pavitramaina vakyamulu vaadutundi.
1: The tongue is always straying away into gossip and criticizing others but not
0: alanti jeevitham emaipothundo telipadaliki veledu.
1: That type of life you do not know to what
0: do. Prachina kaalam nundi mana bharatiyulu maranisthe tirigi ee desham nunde vachi puttali ani sankalpinchukuni ఉండేటువంటి వారు.
1: In immemorial days, our people of Bharat always feel that they should be born
0: Atti,
1: again.
0: Deshabhimanamu, matabhimanamu, vakyabhimanamu, antati abhimanamu kaligetundi varu.
1: And they wanted to come back and then again, once again, resurrect and revive these things.
0: Ee naadu deshabhimanamu poyindi.
1: Now one doesn't love
0: dharmabhimanamu poyindi.
1: They do not love righteousness.
0: Inka vaaru chesetundi em abhimanamu.
1: And what is it?
0: Dehabhimanani penchukuntunnaru.
1: What is it that they are doing? Only they are fostering their body.
0: Deyamenti vaatu neeti pudiga.
1: The body is just a water bubble.
0: ఆ నీటి పుడిగొంటి దేహంను ఎంత కాలం నీవు కాపాడుకోగలవు?
1: How are you going to look after for such a long time? Can you?
0: ఏనాడో ఒకనాడు పుట్టుకమనే పుడిపోతుంది.
1: The body will just vanish in no time.
0: కనుక దేహాభిమానం కంటే ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: Instead of always thinking of the body, we have got to think of the ఆత్మ.
0: నా ఆత్మనే సర్వదేశమును కూడా సంరక్షిస్తుందది.
1: It is my atma which is looking after the whole world.
0: అందరి యందు ఉన్నటువంటి ఆత్మనే నా యందు కూడా ఉంటుంది.
1: The atma which is in everyone is in me.
0: నా యందు ఉన్నటువంటి ఆత్మనే అందరి యందు ఉంటుంది.
1: So the atma within me is in everybody.
0: కనుకనే ఆత్మ సుఖం నీది కాదు, దేశానికంతా కూడా సుఖంగా ఉంటుంది.
1: So if you consider this to, the whole nation will be happy and peaceful.
0: కనుకనే ఆత్మాభిమానమైనటువంటి మానవుడే నిజమైన మానవుడు.
1: The one who thinks that is atma and atman alone, he is the real man.
0: విసర్జించి,
1: if he doesn't think of the atma,
0: మానవ తత్వం బోధించకుండా,
1: ఇఫ్ యూ ట్రై టు టాక్ అబౌట్,
0: కాలం వ్యర్థం గావించేటువంటి వాళ్ళ జీవితము వ్యర్థమైపోయినటువంటి,
1: వన్ హూ వేస్ట్ హిస్ టైమ్ ఇన్ టాకింగ్ అబౌట్ అన్నెసెసరీ థింగ్, హిస్ హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్ ఎంబోడిమెంట్.
0: నవంబర్ 19వ తేదీ ఎంతో పవిత్రమైనటువంటి దినము.
1: నవంబర్ 19th ఇస్ అ వెరీ సేక్రెడ్ డే.
0: నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ,
1: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: గృహమమ్మాయి అంటే ఈ బాడీకి మదర్.
1: గృహమమ్మాయి ఇస్
0: అందరినీ కూడా ప్రేమతో మన పలకరించేటువంటిది.
1: షీ టు స్పీక్ టు ఎవ్రీబాడీ విత్ లవ్.
0: పైకి వచ్చేది
1: షీ టు కమ్ అప్ స్టేర్.
0: స్వామి వాళ్ళు ఎవరో చాలా బాధగా వచ్చారు, ఒక్క తూరి చూచి మాట్లాడుతుంది.
1: ఐ హావ్ కమ్ విత్ అ లాట్ ఆఫ్ పెయిన్, స్వామి విల్ యు ప్లీజ్ టాక్.
0: ఎవరైనా బాధలు పడుతుంటే ఓర్చుకునేటువంటిది కాదు.
1: షీ కుడ్ నెవర్ విత్స్టాండ్ ద సోరో ఆఫ్
0: దయా హృదయంతో ఉండేటువంటిది ఆమె.
1: షీ వాస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: అందుకోసమని ఆమెకి ఇంతటి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి.
1: దట్ ఇస్ వై హర్ ఫేమ్ అండ్ ఆనర్ హస్ స్ప్రెడ్ సో మచ్.
0: కనుకనే మంచి పేరు రావాలంటే పవిత్రమైన పలుకులు పలకాలి.
1: సో ఇఫ్ యూ హావ్ గాట్ టు గెట్ గుడ్ నేమ్, యు హావ్ గాట్ టు సే థింగ్స్,
0: ఉపకారం చేయాలి,
1: యు హావ్ గాట్ టు హెల్ప్ అదర్స్.
0: నేను ఎంతో కోపడుతుంటాను, నువ్వు ఈ రికమెండేషన్ చేయడానికి వచ్చేది పైకి వద్దు పో అంటుంటాను.
1: ఐ వుడ్ టెల్ హర్, హావ్ యు కమ్ టు మేక్ సచ్ రికమెండేషన్స్, గో. ఐ వుడ్
0: కాదు స్వామి, పాపం చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళు ఒక్కతూరి పలుకరించి పంపించండి.
1: ఓ స్వామి, దే రియల్లీ ఇన్ డిఫికల్టీ, కుడ్ యు స్పీక్ టు దెం వన్, షీ వుడ్ సే.
0: అప్పుడు నేనే అనుకునేది, ఈమె మనసులో ఇంతటి కరుణ ఉంటుండాది, ఇంత దయ ఉంటుండాది అని ఎంతో ఆనందించేటువంటి వాడిని.
1: దెన్ ఐ వుడ్ ఫీల్ హౌ మచ్ ఆఫ్ కైండ్నెస్ అండ్ కంపాషన్.
0: అట్టి హృదయాన్ని మనం నిజంగా కుదుంటే దయా హృదయము అని.
1: సచ్ ఎ హార్ట్ ఇస్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: హృత్ ప్లస్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయం.
0: దయతో కూడినటువంటి యొక్క ఉదయమే నిజమైన దయ.
1: ద హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇస్ ఇస్ ద వన్.
0: లేదు ఈనాడు కఠినమైనటువంటి వాక్కులు వస్తున్నాయి.
1: And from there you will get true
0: gauravamainatundi perlu pogottukuntunnaru.
1: And the true love which comes out of this.
0: Jivagne rasagne madura priyatvam maduramainatundi vakyam kavali.
1: So you will have to speak sweet words and good words.
0: Evvanni noppinchetundi padukulu palakaraadu.
1: You should not pain anyone with your words.
0: Appude manavudiki jeevitham saarthakam avutundi.
1: It's only then man's life would become fruitful.
0: Prema swarupulara
1: embodiments of love.
0: Mukhyanga స్త్రీలు నోటిని కంట్రోల్ చేసుకోవాలి.
1: ప్రైమరీలీ విమెన్ షుడ్ కంట్రోల్ దేర్ టంగ్.
0: మగవాళ్ళు ఎన్నో సంస్థల్లో తిరుగుతుంటారు కాబట్టి వారికి అంత కంట్రోల్ చేయడం కష్టమవుతుంది.
1: బికాజ్ మెన్ గో అబౌట్ ఆల్ ఓవర్, ఇట్స్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కంట్రోల్ దేర్ టంగ్.
0: ఇంటి యొక్క బాధ్యతలంతా కూడా నువ్వు నిర్వర్తించుకుంటూ దానిని సరైన మార్గంలో నడుపుకోవటం స్త్రీలనే సరైన ధర్మం.
1: So the very duty of the woman is to look after the home very carefully and meticulously and always control.
0: ఇంటికి వచ్చేటువంటి వారిని గౌరవంగా పలకరించాలి.
1: She should give honor and respect to those who visit her house.
0: ఎవరైనా వచ్చేసేస్తే వారికి మన చేతులు ఎంత సహాయం చేయాలి.
1: And we will have to help those who come to us.
0: కేవలం ఇప్పుడు మాటలు చెప్తున్నామే కానీ సహాయం చేయటం లేదు.
1: వి టాక్ సో మచ్ బట్ వీ డోంట్ డూ ఇట్.
0: ఎవరికైనా కష్టాలు కలిగితే అయ్యో పాపం ఈనాడు వారికి జరిగింది, రేపటిదిన మనకు జరగవచ్చు, కష్టాలు ఎవరికైనా తప్పినవి కాదు.
1: You will have to think, today they are in difficulty, tomorrow I
0: may.
1: So I may be in the same difficulty, so talk to them sweet words and kind words.
0: మనం ఈనాటి పలుకులు సరైనటువంటి పలుకులే లేవు.
1: We do not speak properly.
0: కఠినమైనటువంటి వాక్యములు తెచ్చుకుంటున్నాము.
1: We use harsh words.
0: దీనికంటే రాక్షస పలుకులే మేలు.
1: There's nothing more demoniac than this.
0: కనుక మనం ఇలాంటి కఠినమైన పలుకులు పలకరాదు.
1: So we should not say anything harsh to anyone.
0: ఎవరి మనసును మనం ఎక్కువగా నొప్పిస్తామో అంతకు రెండింతలు పోయి మనసు మనం రేపటి దినం
1: బాధ. If we hurt anybody twice the amount we'll get hurt. That's
0: ఏ కర్మనైనా కొన్ను తప్పింది కాదు.
1: We'll have to do every duty you have.
0: ఏది ఈనాడు ఒకరికి అనుభవిస్తే రేపటి దినం నీవు అనుభవిస్తావు.
1: If you do something to somebody harm, you will have to suffer it the next day.
0: కనుకల పలకరించడం కూడాను మృదుమధురమైనటువంటి వాక్కుల చేత మనిషిని చల్లబరచాలి.
1: You will have to speak to people pleasantly and softly.
0: అప్పుడే నిజమైన జీవితం మనకు అర్థమవుతుంది.
1: Then only we will understand what is life.
0: ఏదో ఒక ననేసినాంలే వారికి బాధ పెట్టినాంలే అని మనం నోరు మూసుకొని ఉండకూడదు.
1: We should not just disregard everything.
0: ఇది తప్పక ఏనాడైనా నేడు కాకపోయినా రేపైనా కూడాను తప్పింది కాదు.
1: It's a simple truth
0: that దాని దృష్టిలో పెట్టుకోవాలి.
1: The simple truth is whatever you do comes back to you twofold.
0: కనుక ఎవరి మనసును నొప్పించుకోకుండా పలకరించండి.
1: We have got to talk to people sweetly without hurting them.
0: ఈ విధమైన జీవితాన్ని గడిపినటువంటి వారు నిజమైన ధన్యులు అవుతారు.
1: If those people follow these truths, they'll
0: become నిజమైన ముక్తి. ముక్తి అంటే అదే నిజమైన ముక్తి.
1: What is mukti? That is mukti.
0: Mocham, mocham ante adi nijamaina mochamu.
1: This is true moksha. What is moksha?
0: Moham lekunda mohani chayam chesukunetundide mochamu.
1: One who gets rid of all delusion is liberation.
0: Elanti paristhithulu endaina kodanu evvanni manamu dushinchakoddu.
1: Whatever circumstances, we should not criticize.
0: Evvanni manamu vimarsinchakoddu.
1: We should not criticize them, analyze them.
0: Evvari doshamulo manu vetukunti pokoddu.
1: We should not search for the bad qualities.
0: Ee naadu itharu doshamulni vetukunti pote repadu dinam nee doshamulu vetuke untaru.
1: If you search for the bad qualities of others, tomorrow.
0: ఒక చిన్న దృష్టాంతం మీకు తీసుకోండి.
1: Now an example.
0: వీడు అలాంటి వాడు అనిట్టు వాడికి వేలు చూపిస్తే,
1: you said this person is like
0: వేలు మాత్రమే వాడిని చూపించింది.
1: And you're pointing a finger.
0: మూడు వేలు నిన్ను చూపుతా ఉంది.
1: Remember, three fingers are pointing.
0: కాబట్టి మూడు దోషములు నిన్నే చూపిస్తుండాలి.
1: So you have got three bad qualities.
0: ఈ మూడు నిన్ను చూపిస్తుండది.
1: So when you point one finger, three fingers point at you.
0: మనం ఏదో ఎవరి దోషంలో మనం చూపిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మూడు దోషములు నీవు కూడా నీకు కనిపిస్తున్నాయి.
1: We think we are pointing at somebody, but your own defects.
0: అది మర్చిపోకూడదు.
1: Your own defects
0: are
1: being shown.
0: హస్తస్య భూషణం దానం.
1: So you should not gossip or talk.
0: హస్తస్య భూషణం దానం.
1: So that is not the quality
0: వాక్యం,
1: that you should.
0: వాక్యం సత్యం.
1: So you should speak the truth.
0: కంటం ఇచ్చినందుకు దానికి అలంకారం ఏమిటి?
1: What is the adornment for having been born?
0: నెక్లెస్ వేసుకోవటం కాదు.
1: It is not doing other things.
0: కంఠం నుంచి మంచి పలుకులే అదే నిజమైన రత్నాలు.
1: The true gems and adornment is the truth that you speak out of your mouth.
0: హస్తస్య భూషణం దానం. దానం చేసినటువంటిది అదే నిజమైన హస్తము.
1: When you give charity, that is the thing which is.
0: అలాంటి హస్తం లేకుండా ఊరికి హస్తం పెట్టుకుంటే ఏ ప్రయోజనము?
1: Charity is the adornment for the hands.
0: హస్తం వీరికి వ్యర్థం.
1: So if you don't do charity, it's just useless.
0: కనుక ప్రతి ఒక్క అంగం కూడాను ప్రపంచంలో భగవంతుడు అందించింది అన్ని సార్థకంగా గావించుకునే నిమిత్తమే.
1: God has given all these organs to make it justifiable.
0: కన్నులు చూస్తున్నాయి. కన్నులు చూచేది ఉంటుంది ఎంతో పవిత్రమైనటువంటి దీన్ని.
1: We have to see with the eyes things that are pure and good.
0: కంటిలో ఎంత వెలుగు ఉన్నాయో తెలుసునా? ఎంత శక్తి ఉన్నదో తెలుసునా?
1: You know how much power
0: అంత శక్తిని అంతా మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We should not waste away the power in our eyes.
0: 12 కోట్ల వెలుతురుతో ఉంటుంది అది కన్ను.
1: In the eyes there are 12 crores of power.
0: నీకు చూచేది ఒక మనిషి కనపడచ్చు.
1: You might see one person.
0: కానీ నీకు తెలియకుండా ఈ కన్ను ఎన్నో చూస్తుంటున్నాయి.
1: But without knowing your eyes are seeing so many things.
0: పూర్వమంతా కూడా నువ్వు నమస్కారం, సూర్య నమస్కారం చేసేవాడు, కొన్ని శబ్దాలతో సూర్యుని ప్రార్థించేటువంటి వారు.
1: సో ఇన్ ఓల్డెన్ డేస్ దే వుడ్ సూర్య నమస్కార అండ్ ప్రే టు ద సన్.
0: సూర్యాయ నమః అని ఒక నమస్కారం చేస్తే చాలు.
1: ఇఫ్ యూ వర్షిప్ ద సన్ గాడ్ ఇట్స్ ఇనఫ్.
0: ఆ సూర్య నమస్కారం చేసినప్పుడు నీకు ఎంతో ఫలితం వస్తుంటుంది.
1: వెన్ యూ డూ నమస్కార్ టు ద సన్ గాడ్ యూ రియలైజ్ దట్ ఆ సూర్యుని
0: చేత నీ కన్నుల్లో ఉన్నటువంటి దీప్తులు చాలా ప్రకాశవంతంగా ఉంటుంటాయి.
1: వెన్ యూ వర్షిప్ ద సన్ గాడ్ యువర్ ఐస్ బికమ్ మోర్.
0: ఆ విధంగా ఇతరుల యొక్క దోషములేగని మనం చూస్తుంటే మన కన్నులు కొన్ని గుడ్డి అయిపోతాయి.
1: So if you see something that are disagreeable, your eyes also will lose their power.
0: భగవంతుని ప్రసాదించినటువంటి ప్రతి అంగమును కూడాను సార్థకం చేసుకోవాలి.
1: So whatever the limbs or the organs that God has given, you should really make them
0: fruitful. సాత్వికం చేసుకోవాలంటే మనలోనే ఉంటుందని కానీ ఆ శక్తి బయట నుంచి ఎక్కడి నుంచినో రాదు.
1: The weakness is within you, it's not from outside.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్.
0: ఏదో మనం నిత్య జీవితంలో ఇవన్నీ సులభమైనట్టుగా భావిస్తుంటాం మనం.
1: We are thinking that this is very ordinary in daily life.
0: సులభంలోనే ఉంటుంది మోక్షము.
1: So in these very small things is liberation.
0: నీ అదృష్టవంతుడు కాబట్టి నీకు నీ నేత్రములంతా ఇచ్చి కూడాను నిన్ను చూడగలుగుతున్నావు.
1: Because you are somebody who is lucky, you have got the eyes to see everything.
0: అది అదృష్టము అన్నారు.
1: That is fortune.
0: అదృష్టం అంటే ఏమి?
1: What is fortune?
0: ప్రాప్తి రావడం అని కాదు.
1: It is not
0: అదృష్టం. అదృష్టం అనగా దృష్టి కనిపించినటువంటిది అదృష్టం.
1: So fortune is where you can see.
0: కనుకని మనకు ఏది కనిపించదు.
1: We may not be able to see.
0: కనిపించకుండా అది మనల్ని బాధ పెడుతుంటది.
1: We are really feeling sorry that we cannot see
0: anything. అది అదృష్టం.
1: That is the good fortune of ours.
0: ఏంటి ఫార్చ్యూన్?
1: What is this fortune?
0: కనిపించకుండా మనకు అందిస్తుంటాది సుఖాన్ని సంతోషాన్ని.
1: So we are trying to see things which maybe we cannot see.
0: కనిపించు చేసినటువంటి ఫలితముకు కనిపించకుండా ఎన్నో సుఖాలు అందిస్తుంటాది.
1: You may get some derived happiness by seeing, but there are so many things that you get without even seeing. That is the fortune.
0: నా అదృష్టం కొద్ది అన్ని వచ్చినా నాకు చేరిపోయినా అనుకుంటున్నాము.
1: We are thinking that fortune is something we can get.
0: అదృష్టము.
1: That is not fortune.
0: కనిపించేదంతా కూడా అదృష్టం కాదు. కనిపించనిదే అదృష్టం.
1: Whatever even you cannot comprehend is your fortune.
0: అదృష్టం. అదృష్టం. అదృష్టం. అనగా కనిపించినటువంటిది అదృష్టం.
1: So that which you cannot see is the fortune that you have.
0: కనుక కనిపించినటువంటిది ఎంతో మనం వెంట ఉంటున్నాయి.
1: We can see many things perhaps. But there are many things we cannot see.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: భారత దేశము ఎంతో గొప్పది.
1: Land of Bharat is a very very illustrious one.
0: ఈ భారతదేశము ఎంతో ధనాన్ని తెచ్చి మీకు అందిస్తుంది.
1: The land of Bharat is also full of prosperity and wealth.
0: కేవలం రూపాయి నోట్లు కాదు అందించేది.
1: It's not merely in terms of money.
0: ధనము అదే విజ్ఞాన ధనము.
1: And that is the
0: అదే ప్రజ్ఞాన ధనము.
1: That is
0: అదే పవిత్రమైన ధనము. అదే సుజ్ఞానమైన ధనము. ఆ ధనాన్ని ఎంతో పెట్టుకుని వచ్చింది భాగవతం.
1: దట్ ద వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ట్రూత్ అండ్ ఆల్ దీస్ థింగ్స్.
0: దేశంలో ఎక్కడ పోయినప్పటికీ ఈ అదృష్టం అనేటువంటిది వెంటనే వస్తుండాలి.
1: అండ్ ఇన్ దిస్ ల్యాండ్ వేర్ ఎవర్ యూ గో దేర్ యూ ఫైండ్ దిస్ ఫార్చ్యూన్.
0: నీ చేతుల్లోకి అందించుకుంటూ వస్తుండాలి.
1: ఇట్స్ నాట్ ఓన్లీ గివింగ్ ఇట్ యూ, ఇట్స్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ టు యూ.
0: అదృష్టవంతుడైన వాడు ఆ చేయినే వచ్చి పెడుతున్నాడు.
1: బట్ ద మ్యాన్ హూస్ అన్లక్కీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్.
0: మనం అంత కఠినం కాకూడదు.
1: We are not that way.
0: మనది మానవ జీవితము.
1: Here is our human life.
0: మానవ అంటే ఉపనిషత్తుల లోపల గొప్ప పేరు కలిగినటువంటి వాడు.
1: We are men and in the Upanishads man is exalted.
0: ఉపనిషత్తుల లోపల గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం.
1: And in the Upanishads he is called a person with tremendous strength.
0: ఇంతే గొప్ప పవిత్రమైనటువంటి వాడు అని కూడా అర్థము.
1: He is also called a person who is very pure.
0: గొప్ప జ్ఞానాన్ని బోధించేటువంటి వాడు అని అర్థము.
1: And one who has got a lot of knowledge.
0: విజ్ఞానాన్ని అందించేటువంటి వాడు అని అర్థము.
1: And that he can even impart knowledge to others.
0: కొన్ని ఉపనిషత్తులు అనేటువంటిది ఎన్నో అర్థాలు చెప్పుకుంటూ వచ్చినాయి.
1: So in the Upanishad man is described in many ways.
0: కనుక
1: therefore
0: ఈ ఒక చిన్న చిన్న పదాలకంతా కూడా మీరు అర్థం తెలుసుకోకుండా ఎంతనో తప్పులు పని చేస్తున్నాం.
1: So we are not understanding even the meaning of the small words and we are going in the wrong way.
0: అదృష్టం కానీ దురదృష్టం కానీ,
1: whether it is
0: మంచి కానీ చెడ్డ కానీ, మన వెంటనే ఉంటుండాలి.
1: Misfortune or fortune, good or bad, is just behind us.
0: కానీ అది మనం తెలుసుకోకుండా చేస్తున్నాము.
1: But we are not understanding this.
0: తిరిగి అది ఏనాటికైనా అది మనకు ఫలితాన్ని అందిస్తుండాలి.
1: Someday or other we'll have to
0: ఆ ఫలితం అనుభవించే సమయంలో అయ్యో నేను ఏం పాపం చేస్తున్నావు, ఏ పాపం చేస్తున్నావు అని అప్పుడు నీ ఒగుస్తున్నావు.
1: We will have to feel the fruit of whatever we do and we do not understand.
0: అది ప్రయోజనం ఏంటి?
1: What's the use of thinking now?
0: ముందే నీవు జాగ్రత్త పడాలి.
1: You've got to be careful right at the start.
0: ఆ కష్టంలో గురి కాకుండా చూసుకోవాలి.
1: You've got to see that you do not lose that.
0: అన్ని దైవానుగ్రహమే నీకు సాక్షి.
1: And God is the witness.
0: దైవ సంకల్పం అనేటువంటిది గొప్ప కీర్తిని సంపాదించేటువంటిది.
1: The will of God is something which brings great deed of faith.
0: కీర్తిని సంపాదించుకొని నిలుపుకొని నిజమైన జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: So try to earn for yourself fame and a good name and make good your life.
0: నేటి నుంచి మనం ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థం, భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో అర్పణ చేసుకుంటూ రండి.
1: From today onwards, offer everything to God, every bit that you do, think, work and do.
0: అప్పుడే నిజమైన జీవితం మీకు లభ్యమవుతుంది.
1: It's only then it's a true life that you can gather.
0: ఈ నాడు మనం సంపాదించుకున్నటువంటి ధనకనక వస్తువు అనాదులు కాదు.
1: It's not what you acquire, the wealth and all that.
0: సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానమే మనం వెంట వచ్చేటువంటి ధనకనక వస్తువు అనాదులు.
1: There are material wealth and so many things you may acquire by way of knowledge.
0: నిత్యమైన సత్యమైన ధనాన్ని మనం సంపాదించాలి.
1: You have got to acquire the wealth of truth and dharma.
0: అట్టి ధనాన్ని మనం సంపాదించినప్పుడే నిజమైనటువంటి దైవ బలం మనకు వెంటనే ఉంటుంది.
1: That is a true wealth and then you will have the grace of God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాడు
1: today
0: ఎంతో 19th ని చాలా మంది కాచుకొని ఉంటున్నారు.
1: People were waiting for 19th November.
0: అలాంటి పవిత్రమైన భావం కలగటమే ఒక పెద్ద అదృష్టము.
1: Even to feel that good thought is really a fortune.
0: పూర్వం ఉన్నటువంటి ఈ చెడ్డ భావాలంతా వదిలిపెట్టండి.
1: Try to give up all those bad thoughts that you
0: have. ఉత్తమమైనటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోండి.
1: Try to cultivate good thoughts.
0: ఉత్తమ జీవితాన్ని మనం ఆదర్శించాలని తీసుకోండి.
1: And try to strive for a good life, an exemplary life.
0: ఉపనిషత్ వాక్యంలో ఉండేటువంటి యొక్క పవిత్రత అనేటువంటి పదాన్ని మనం వినియోగించుకోండి.
1: We have got to try to understand what is pure in life.
0: ఉపనిషత్తు అనేటువంటిది మానవునికి పవిత్రమైనటువంటిది అని నిరూపించాలి.
1: And Upanishad always says that man has everything that is pure.
0: ఉపనిషత్తులు అన్ని కూడాను జ్ఞానములు అని బోధించాలి.
1: And Upanishad always tell us about knowledge and wisdom.
0: వేదమంతా కేవలము ఒక పదములు మంత్రములు మాత్రమే.
1: In Vedas there are the mantras.
0: వేదము లౌకికమైనటువంటి ఒక పురుష సూక్తము స్త్రీ సూక్తము ఇలాంటివంతా నేర్పిస్తూ వచ్చింది.
1: And there are many various texts of these Vedas.
0: ఎంత వేదములు నేర్చుకున్నప్పటికీ
1: whatever Vedas we may learn,
0: upanishadune meeku teliyakunda poyina avanta vyartham aipothundi.
1: If we do not understand the Upanishads, the whole thing goes
0: wrong. Okay, vedamulanta ayin tarvate upanishadulu prarambhistaru.
1: It's after the Vedas that one learns the Upanishads.
0: Upanishadunanga emti upasameepeyanachchedichchetmendu upanishadtani anaga manaku sameepanga untundi manaku sariyainatundi okka balanni andincheyatundi ve upanishadulu.
1: So the meaning of Upanishad is that which is near to us and which we can learn at close quarters.
0: Atti nijamaina shaktini meeru sampadinchalani aashistu aashirvadistu na deergha prasangani viramistunnanu.
1: So I'm blessing you that you may acquire this true knowledge and then be happy always.
2: भजन बिना सुख शांति नहीं हरि भजन बिना सुख शांति नहीं

0: Even some of the greatest aspirants had one time or the other drooped down in agony and distress, unable to face the vagaries of the worldly life. In this discourse, delivered at Kodaikanal on 18th April 1998, Bhagawan Baba dispels that ignorance which causes this grief. In his inimitable style, he expounds the law of karma.
1: విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విభునియందు విశ్వం వెలుగుచుండు. విశ్వ విభుల మైత్రీ

0: ఉన్నమాట తెలుపుచున్న మాట.
1: గాడ్ షైన్స్ విత్ ఆల్ ద బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ ఇన్ దిస్ యూనివర్స్. సిమిలర్లీ ది యూనివర్స్ షైన్స్ అండ్ డెవలప్స్ ఇన్ గాడ్. దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్ విచ్ ఆర్ ఇన్సెపరబుల్. దట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్ విచ్ ఆర్ ఇన్సెపరబుల్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ భగవాన్ డిక్లేర్స్ టు అస్.
0: విశ్వము కారణం, విశ్వం కార్యం.
1: ది యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విభుడు కారకుడు.
1: క్రియేటర్ ఈజ్ ద కాజ్.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: నో వన్ క్యాన్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెపరేట్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: దిస్ హోల్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: దిస్ యూనివర్స్ ఆల్ ఓవర్ షోస్ ద డివినిటీ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను దైవం యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: ద హోల్ వరల్డ్ యానిమేట్ ఇన్ యానిమేట్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్ దట్ ఆర్ వెరీ ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: విశ్వం విష్ణు స్వరూపం.
1: ది యూనివర్స్ ఇస్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: కాని వివిధ రూపనామంతో మనకు గోచరించుచున్నప్పటికి ఇది కేవలం విష్ణు స్వరూపమే.
1: దో వీ ఫైండ్ ది ఎంటిటీస్ విత్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ దే ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఇట్టి విశ్వస్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ కాగ్నైజ్ ద డివినిటీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఫిజికల్ ఎఫీమరల్ ఫ్లీటింగ్ జాయ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ డ్రౌన్డ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ డిసప్పాయింట్మెంట్.
0: నిరంతర కృషిచే నిర్విగ్రామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి కట్టగడపటకు నిస్పృహను పొందుతున్నాడు.
1: Man is in frustration for the following reasons. He has got unlimited desires, meaningless desires, and that anxiety which has no reason behind. He wants all that though he is not deserving.
0: Karanam taanu negative sthayilo untunnadu.
1: The reason is he is in the position of negativity.
0: Vishwamanta kudunu positive sthayilo untunnadu.
1: The whole world is on the positive side.
0: Kanukane నెగిటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతని ఈ దివ్యత్వం ప్రాప్తిస్తుంది.
1: వన్ అటైన్స్ ద డివినిటీ బై మిక్సింగ్ ద పాజిటివ్ అండ్ ద నెగటివ్.
0: చెడ్డ పని చేసి మంచిని చెందబోడు.
1: బై డూయింగ్ బ్యాడ్ యుల్ నెవర్ గెట్ గుడ్.
0: మంచి పని చేసి కీడును కాంచలేడు.
1: హ్యావింగ్ డన్ గుడ్ యుల్ నెవర్ బి పుట్ టు హార్మ్.
0: సూతమును నాటి మేఘ ఫలము కనున.
1: Having sown the neem seeds, do you expect mango fruits?
0: Kanukane manam ye vittanam naatadumo aa mokkane ye mokkaga unduno aa vrutchame tagainatundi phalame manaku praaptistuntadi.
1: As is the seed, so is the tree. As is the tree, so is the fruit it bears.
0: Manavudu aneka vidhamaina sankalpamulu abhivruddhi parchukoni tana sankalpamulaku తగినటువంటి ఫలితం లభించలేదని అనేక విధములుగా కూడాను తాను నిరాశకు గురి అవుతుంటాడు.
1: మ్యాన్ ఎంటర్టైన్స్ సో మెనీ థాట్స్ విత్ హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఈస్ ఫ్రస్ట్రేటెడ్ వెన్ దోస్ ఆర్ నాట్ దేర్.
0: ఇది చేతు అది చేతు ఇంకెన్నియో చేతు నన్ను చూహలు అల్లి అలసిపోకు.
1: మ్యాన్ గోస్ ఆన్ ఇమాజినింగ్ దట్ హీల్ బి డూయింగ్ దిస్ అండ్ దట్ అండ్ గెట్స్ టైర్డ్.
0: ఏ విత్తులను నాటి ఇచ్చోట నుంటివో ఆ ఫలములు నీకు అందుచుండు.
1: You are here because you have sown seeds in the past and you will have the fruits
0: that bears.
1: We have sown one type of seed then. How do you expect different fruit now? Whatever we might have done, everything will be counted.
0: మంచి అయినను చెడుగైనా తృంచకుండా
1: వితౌట్ బ్రేకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్
0: బ్రహ్మ నీకిచ్చి పంపును బరువు మాల
1: బ్రహ్మ గాడ్ విల్ సెండ్ యూ హియర్
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల
1: విత్ ఎ హెవీ గార్లెండ్ విత్ ఆల్ ది జెమ్స్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పాస్ట్
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు
1: ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ నో వన్ హ్యాస్ ఎనీ నెక్లెస్ అరౌండ్
0: మంచి ముత్యపు సరులు మచ్చనుకును లేవు
1: Not even precious pearls around him.
0: Melmi bangaru danda medaku ledu.
1: There's no gold chain even round the neck.
0: Ratnala haramul ranjillaga ledu.
1: There are no diamond chains either.
0: Pachala malanu putakaledu.
1: There are no precious stones.
0: Kani
1: but
0: kaladu kaladu mee yokka kantamandu.
1: Yes, there is a necklace around our neck.
0: Karmalanniyu chechina kantamala.
1: It is the necklace of all the consequences of our actions in the past.
0: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి ఒక ఈ మాల ధరించి ఉన్నాడు.
1: Every man has this necklace, though he is not aware of it.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: So every man must necessarily do sacred acts.
0: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: Then he deserves sacred results.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకొనలేక
1: He doesn't understand divinity.
0: మానవత్వాన్ని అర్థం చేసుకునలేక
1: He doesn't understand human quality.
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: He is restless because of animal traits in him.
0: ఇది మానవునికి సరియైనటువంటి ధర్మము కాదు.
1: This is not proper code prescribed for mankind.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: Human life is sacred.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను
1: Having taken
0: ఈ మానవతా విలువను గుర్తించుకొనలేకపోవటము ఇది మరింత శోచనీయం.
1: Having taken most precious valuable divine life, if we do not understand human values, it is a foolish thing.
0: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees and knowledgeable people.
0: కానీ మానవుని యందు ఉన్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేకపోయిన వాడు ఇంకా మానవందు ఉన్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
1: Yet if he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: కనుక మొట్టమొదట మానవత్వాన్ని గుర్తించాలి.
1: First, human quality must be known.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then we will know the divinity thereafter.
0: ABCDలు నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలడు?
1: A person who doesn't know the alphabets ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: ఇఫ్ హి డజంట్ నో వర్డ్స్ బిల్డింగ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు రీడ్ సెంటెన్సెస్?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్స్ ఏ ది వన్ యూ రియలీ ఆర్.
1: అండ్ ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యూ రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము,
1: the physical body,
0: మానసికమైన దేహము,
1: and the psychological,
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చికోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: body
1: monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: When man makes attempt in this direction, he'll be able to understand divinity to some
0: extent. ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
1: man having understood the divine,
0: గొప్ప పండితుడు కూడాను,
1: a great scholar,
0: కవులు కూడాను,
1: poets,
0: మేధావులు కూడాను,
1: intellectuals,
0: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గమును పడుతుంటారు.
1: In between, on the way, they go along the wrong path.
0: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
1: They don't understand God clearly.
0: ఈ పర్సనల్ యొక్క భావములకు, కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
1: Because of the difficulties, troubles and the problems in their life,
0: ఇది కేవలం ఒక ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ,
1: this is purely individual.
0: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
1: This has nothing to do with the fundamental principle.
0: ఈ స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తను అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడాను విమర్శిస్తుంటారు.
1: హీ సబ్జెక్టెడ్ టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్లేమ్స్ గాడ్.
0: మీకందరికీ తెలుసు,
1: యు ఆల్ నో,
0: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ సెయింట్,
0: గొప్ప గాయకుడు,
1: కంపోజర్ అండ్ ఎ గ్రేట్ సింగర్.
0: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక
1: హీ కుడ్ంట్ బేర్ ద సఫరింగ్.
0: రామ
1: ప్రేడ్ సో,
0: ఎన్ని విధములుగా నిన్ను భజించాను, స్మరించాను, గానంతో నిన్ను వర్ణించాను.
1: ఓ రామ, ఐ ప్రేడ్ టు యూ హోల్ హార్టెడ్లీ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
0: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
0: నాలో భక్తి లేదా, లేదా నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: నాలో భక్తి ఉన్నది.
1: ఎస్, దేర్ ఇస్ డివోషన్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను నీ నామంనే స్మరిస్తూ, నీ నామంనే జపిస్తూ, నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆల్ త్రూ నాన్ స్టాప్ ఐఎమ్ చాంటింగ్ యువర్ గ్లోరీ.
0: నీలోనే శక్తి లేదనుకుంటాను.
1: యు డోంట్ హ్యావ్ పవర్.
0: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ థాట్ ఓవర్.
0: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
1: విజ్డమ్ హెస్ సెట్ ఇన్.
0: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
1: దెన్ హీ సాట్ పార్డన్ ఆఫ్ రామ.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోటెగట్టు
1: Will it be possible to tie up to a mortar?
0: Lakshmi Devi Valachuna.
1: Will the goddess of wealth serve you?
0: Lakshmanundu Kolachuna.
1: Will Lakshmana serve you?
0: Sushma Buddhi Galabharatudu Chuchi Chuchi Mrukuna.
1: Of all, waiting for long, will that intelligent Bharata serve you?
0: Aparama Sekti Yanto Gopara.
1: The power of Rama is infinite beyond all measure.
0: O Rama, nee shaktini nenu gurtinchukolekapoyanu.
1: Rama, I could not know your power.
0: Nenu manavudanu.
1: I am man.
0: Ajnanini.
1: I am ignorant.
0: Ani tannu taanu nindinchukunnadu.
1: He blamed himself.
0: Ee vidhamuga ilanti endaro goppa goppa bhaktulainatunti vaaru kudanu konni baadhanu bharinchukoleka bhagavantuni vimarsistu untaru.
1: Great devotees could not bear the suffering and troubles. And they blamed
0: him. కానీ ఈ కష్టములు కూడా ఒక సుఖమునకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: They are not able to know that the difficulty will give them pleasure later.
0: కష్టములు లేక సుఖమునకు విలువనే లేదు.
1: Without difficulty, the pleasure has no value.
0: నసుఖ లభ్యతే సుఖం. సుఖం నుంచి సుఖం మనకు ప్రాప్తించదు.
1: You don't get happiness out of happiness.
0: చీకటి లేక వెలుతురుకు ప్రకాశం లేదు.
1: Without darkness, there is no light either.
0: ఈ లైట్కు ప్రకాశం అందించేటువంటిది చీకటే.
1: ఇట్ ఈస్ the darkness that makes the light valuable.
0: మానవుని యందు ఉన్నటువంటి విలువలను, దివ్యత్వమైనటువంటి భావములను ప్రకాశింపజేసేటువంటి కష్టములే.
1: It's only the difficulty that will make the divine quality, human quality shine in the life of man.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: The combination of these two is human life.
0: Pleasure is an interval between two pains.
1: Pleasure is an interval between two pains.
0: కనుకనే ఒకానొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైన సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
1: At times we may have certain difficulties. We should feel that we are going to have pleasure thereafter in times to come.
0: తమిళ దేశము లోపల
1: in Tamil Nadu,
0: పాండ్య దేశం అనేటువంటిది మహాప్రఖ్యాతి గాంచినటువంటి దేశం.
1: And this place Pandya is very famous one.
0: కానీ ఈ పాండ్య రాజు,
1: this Pandya king,
0: తన యొక్క అశ్వశాలను అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు.
1: He wanted to have more and more of armaments.
0: అప్పుడు తన మంత్రి అయినటువంటి వారిని పంపించి ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వమును తీసుకుని రామని పంపించాడు.
1: He has sent his all his associates with some money and wanted good horses to be brought.
0: ఈ గుర్రములు తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
1: The minister was going with sipais to bring the needed horse.
0: అనేటువంటి గ్రామం దగ్గర నిలిచాడు.
1: He stood there nearby a village.
0: అప్పుడు అక్కడ ఒక భక్తుడు, కేవలం సాధకుడు, యోగీశ్వరుడు అనేటువంటి వారు ఉన్నారు.
1: There at that village there is an aspirant, seeker and a spiritual.
0: అతని బోధనలన్నింటి కూడాను వింటూ వచ్చాడు అక్కడ కూర్చొని.
1: There the minister sat and was listening to the teachings of the
0: noble soul. ఈ మినిస్టర్ చాలా యువకుడు.
1: minister is an youngster.
0: ఆనాటి యువకులు ఎందు కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి భావములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: Youngsters in those days had devotion.
0: ఈ భక్తి ప్రపత్తులను అభివృద్ధి గర్చుకోవాలని అక్కడనే అన్ని మర్చిపోయి కూర్చున్నాడు.
1: He sat there in full devotion and sincerity.
0: సిపాయిలు కూడా అక్కడనే ఉంటున్నారు.
1: Even soldiers were there.
0: తీసుకుపోయిన రొక్కమంతా కూడా దీని ఖర్చులకే సరిపోతుంది.
1: And in fact, all expenses are to meet this.
0: కొంచెం ప్రక్కలోపల్ని ఒక శివ దేవాలయం కూడా ఉంటుండాలి.
1: There is Shiva's temple by the side.
0: ఈ శివ దేవాలయం చాలా పాడుపడిపోయింది.
1: This Shiva's temple is totally left uncared.
0: దాన్ని సవరించి ఆ యొక్క దీని నిర్మాణం గావిస్తూ వచ్చారు.
1: శివ టెంపుల్ వాజ్ రెనోవేటెడ్
0: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
1: దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ పాండ్య కింగ్.
0: గుర్రములకు తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువులను సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడా వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
1: It was informed to the king of Pandya that the minister was sent to bring the horse. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby.
0: Aa Pandya rajani pilipinchadu ee okka mantrini.
1: The minister was summoned by Pandya king.
0: Mantri vellaadu.
1: Minister went.
0: Aanandamga vellaadu.
1: He went.
0: Ye vicharamu ledu.
1: He had no worry.
0: Enduku vicharamu?
1: Why should he worry?
0: Tappu chesina vaaniki vicharam untadu kaani భగవత్ని స్మరించుకు కాలమును పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకుంటాయి?
1: ద వన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్ విల్ బి ఫుల్ ఆఫ్ వరీ. ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్ హీ నీడ్స్ నో వరీ.
0: మంత్రి, నిన్ను గుర్రములు తేమని పంపించేస్తే ఈ రొక్కమునంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
1: ద కింగ్ సెడ్, ఓ మినిస్టర్, యు ఆర్ వేస్టింగ్ ఆల్ దిస్ మనీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ యూ టు బై ఎ హార్స్.
0: ఈ వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించటం లేదు, కోపం పెట్టడం లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ for the misuse of the money.
0: నా ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
1: But you are not able to follow my command.
0: ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
1: Such a minister is useless.
0: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
1: And minister was kept in jail.
0: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
1: Even in the jail, this youngster minister went on singing the glory of God.
0: ఆ చెరసాల యందే భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
1: There, this youngster minister started composing certain verses.
0: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనటువంటిగా గోచరించింది.
1: His behavior was very noble.
0: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనటువంటిగా గోచరించాయి.
1: His conduct is sacred.
0: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
1: Having known the fact, the king had set him free.
0: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
1: And he wanted the minister to do spiritual practice of his choice.
0: ఆ మంత్రి ఎంతనో ఆనందించి, దయామయ కృపానిధి, నాపై ఈనాటికి నీకు దయ కలిగిందా?
1: ద మినిస్టర్ వెంట్ ఆన్ ప్రేయింగ్, ఓ కంపాషనేట్ గాడ్, ద లార్డ్ ఆఫ్ మెర్సీ, నౌ యు రికగ్నైజ్ మీ.
0: నా కాలమును వ్యర్థం చేసుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వేస్టెడ్ టైమ్ సో లాంగ్.
0: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
1: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
0: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
1: ఐల్ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
0: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ,
1: ఐల్ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్
0: గోల్డ్, దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద, ద స్టాండర్డ్ టెక్స్ట్.
0: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూర్.
0: తిరువళ్ళూర్ కాదు, తిరుపూర్. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగలపటికి తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను భగవంతుడి నామం స్మరిస్తూ వచ్చాడు.
1: Basing on this, he went on chanting the glory of God unceasingly.
0: అతనే మాణిక్యవాచక.
1: And he is మాణిక్యవాచక.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ షైనింగ్, బిఫిటింగ్ హిజ్ నేమ్ మాణిక్య, ద ప్రెషస్ జెమ్.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
1: పీపుల్ ఫేస్ డిఫికల్టీస్, నో డౌట్.
0: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
1: డిఫికల్టీస్ విల్ గివ్ యూ అట్ ద ఎండ్ గుడ్ ఓన్లీ.
0: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాప్తమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
1: The one who wants to attain divinity must necessarily bear these troubles.
0: ఈ కష్టములను నీవు భరించుకోకుండా దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
1: If you cannot bear the suffering, you can never reach divine.
0: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
1: Discharge your duty.
0: సత్యమును పలుకు.
1: utter truth.
0: Satyam vada dharmam chara. Ee rendittini nee paristura.
1: Observe these two principles. Speak truth, follow
0: righteousness.
1: It will never take you to
0: failure.
1: Success will be after these twin principles.
0: Kanuka satyam nasti paro dharmaha.
1: There is no higher principle than truth.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందని కూడాను నీవు సత్యాన్ని మాత్రం మరవద్దు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: విడవద్దు.
1: ట్రూత్ నెవర్ డ్రాప్.
0: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
1: టేక్ ట్రూత్ యాజ్ యువర్ లైఫ్.
0: సత్యమే భగవస్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్యము లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్.
0: సత్యము సర్వత్రా ఉంటున్నది.
1: ట్రూత్ ఇస్ ఆల్ ఓవర్.
0: ఒక దేశము కాలము ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: ట్రూత్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్.
0: సత్యము జపాన్ సత్యము జర్మనీ సత్యము ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
1: ది ట్రూత్ ఇస్ నాట్ సెపరేట్ లైక్ జపనీస్ ట్రూత్.
0: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్ ఫర్ ఆల్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: So truth is God.
0: నీవు సత్యమనే నీవు అనుసరించు.
1: యూ ఫాలో ట్రూత్.
0: ఈ సత్యమును అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: యాజ్ యూ ఫాలో ట్రూత్ ధర్మ రైచియస్నెస్ నేచురలీ ఫాలో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. ఈనాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
1: What we are supposed to safeguard and protect is
0: not the country.
1: None can protect the country.
0: Satyani dharmani ni rachisti aa satya dharmamle desamunu rachistayi.
1: If you uphold the truth and dharma, they in turn will protect the country.
0: Kanuka manam ee naadu cheyavalsinatundi satya margamunu anusarinchi.
1: What we should do is to follow
0: dharmam tucha nadchukunnappudu,
1: and when we organize ourselves righteously,
0: utti padutundi.
1: Natural divine love will come to us.
0: ఈ యొక్క దివైనమైన లవ్ ఉండినప్పుడే,
1: when there is divine love,
0: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Divine feelings originate.
0: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: So we should tread along the sacred path.
0: ధర్మమునకు రెండవ రూపము ప్రేమ పవిత్రము అని దీనికి అర్థం.
1: The other form of dharma are these two, love and sanctity.
0: ఈ ప్రేమ లేని ధర్మం కానీ ధర్మం లేని ప్రేమ కానీ పనికిరాదు.
1: దేర్ కెనాట్ బి ధర్మ విదౌట్ లవ్, దేర్ కెనాట్ బి లవ్ వితౌట్ ధర్మ.
0: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్తో వచ్చేటువంటిది కానీ ఫోర్స్తో వచ్చేటువంటివి కాదు.
1: డివైన్ ఫీలింగ్స్ కాన్ బి అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ ఫోర్స్, దే ఆర్ అవుట్ ఆఫ్ సోర్స్.
0: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: దే షుడ్ ఎమనేట్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
1: అవర్ హార్ట్ ఈజ్ సేక్రెడ్ వాస్.
0: భగవంతుడు అందరి హృదయం నందు ఉంటున్నాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: ఇది భగవంతుని నిలయము.
1: That is the temple.
0: ఇది భగవంతుని పీఠము.
1: ఇట్ ఇస్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: కనుక ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
0: నీవు మంచి చేసినా చెడ్డ చేసినా పనులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వాచి చేస్తుంటాడు.
1: యూ మే డూ గుడ్ ఆర్ బ్యాడ్, మే నాట్ బి నోటీస్డ్ బై అదర్స్, బట్ గాడ్ నోస్.
0: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
1: నెవర్ కమిట్ ఎ మిస్టేక్ ఇన్ నోయింగ్ ఫుల్లీ వెల్.
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణమేమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
0: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ లాస్ట్ ద పీస్ టోటలీ బికాస్ ఆఫ్ దీస్ సఫరింగ్ అండ్ ద ఫీలింగ్.
0: నీ భావమును పీసెస్ చేయటం వల్లనే ఈ పీస్ నీకు లభించకలేకపోతున్నది.
1: యాజ్ యు మేడ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ టు పీసెస్ యు లాస్ట్ పీస్ టోటలీ.
0: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
1: లెట్ నాట్ యువర్ డివోషన్ బి లాస్ట్.
0: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ, నెవర్ గివ్ అప్ డివోషన్.
0: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
1: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వీ మైట్ డూ, కన్సిడర్ ఇట్ గుడ్.
0: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
1: And this good work will confer God's grace.
0: Manchi pani chesi cheddanu pondabodu.
1: By doing good you'll never get bad.
0: Chedda pani chesi manchini chendaledu.
1: Having done bad you can never get good.
0: Nimmamunu naati soota palambuganna.
1: Having sown the seeds of the new.
0: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ, నెవర్ గివ్ అప్ డివోషన్.
0: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.

0: Having sown the seeds of the neem tree can't
1: get mango.
0: Or vice versa. Having sown the mango seed, you don't get neem fruits.
1: Kanuka.
0: So.
1: మనము చేసుకున్నటువంటి మంచి చెడ్డదే మన బాధలకు మూల కారణము.
0: The good and bad actions that we do are the reason for happiness and pain. ఎవరో ఈ బాధలు కల్పించారని,
1: ఎవరో నన్ను బాధిస్తారని మనం భావిస్తున్నాము. అది చాలా పొరపాటు.
0: We feel that we are hurt, put to harm by someone
1: else. మంచి చెడ్డలకు రెండింటికి మనమే మూల కారణము.
0: For good and bad, we are responsible.
1: కనుక దీని మనయేవ మనుష్యానాం కారణం బంధమొచ్చేవోని.
0: It's the mind that's responsible for the bondage and liberation.
1: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపమే మన బంధములకు మూలము, బంధ కారణములకు మూలము.
0: Our psychological feelings are responsible for bondage and liberation.
1: కనుక మొట్టమొదట మన చెడ్డ భావం మనలో రానివ్వకుండా చూసుకోవాలి.
0: So we should give up bad feelings first.
1: చెడ్డ భావం వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది.
0: When there are bad feelings, we do have
1: చెడ్డ భావంలో నీవు అరికెట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు.
0: When you control bad feelings, you can't have bad mind.
1: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి.
0: Therefore, we have to carefully watch our thought flow.
1: Is it good or bad? Is it right or wrong? అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
0: We should put a question constantly. Is it right or wrong?
1: నీ కాన్షియన్స్కు ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు.
0: If your conscience says no, don't follow that.
1: కనుక
0: so
1: కాన్షియన్సే ఇది చైతన్యతత్వం.
0: Your conscience is this very awareness.
1: ఆ చైతన్యం మన యందే ఉంటుండాలి.
0: That awareness is within us.
1: కానీ దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ని మనం తెలుసుకోలేకపోతుంటారు.
0: Because of the body attachment, we don't cognize conscience. What is this body?
1: ఇదంతా కేవలం మెటీరియలైజేషన్.
0: All this body is merely materialization.
1: అందుకోసమనే గాయత్రి మంత్రం చెప్పేది ఓం భూర్ భువః సువః.
0: In Gayatri Mantra it is said, Om Bhur Bhuvah Suvah.
1: Bhur.
0: Bhur.
1: ఏకము మెటీరియలైజేషన్ బాడీ.
0: Bhur is the body materialization.
1: Bhuvaha అది మైండ్ యొక్క వైబ్రేషన్.
0: Bhuvaha is the vibration of the mind.
1: Suvaha.
0: Suvaha.
1: ఇది జ్ఞానం యొక్క రేడియేషన్.
0: It is the radiation of the wisdom.
1: కాబట్టి మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
0: దర్ఫోర్ మెటీరియలైజేషన్, వైబ్రేషన్ అండ్ రేడియేషన్
1: ఈ రేడియేషన్ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: This radiation is prajnana, that
1: constant
0: is divine.
1: Integrated awareness.
0: Prajnana is constant integrated awareness.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం బోధించింది.
0: వేద సేస్ ది కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్.
1: ఈ ప్రజ్ఞానం అనేటువంటి బ్రహ్మ మన యందే ఉంటున్నాడు.
0: దిస్ బ్రహ్మ ప్రజ్ఞానం
1: స్వరూపులే.
0: సో ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
1: వేదము విభజించి
0: we divide and
1: vedamulu prapanchamunaku chaati
0: and having propagated this
1: ఎన్ని విధములైనటువంటి వేదస్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడి
0: వ్యాస. Who has propagated principles of
1: Veda. He could
0: not give up attachment
1: to son. సర్వసంగ పరిత్యాగై వెళుతున్నటువంటి వ్యాసుని సుకుణ్ణి.
0: That as Sukha was passing by as a renunciant.
1: Kumara, Kumara, nilchu, nilchu. Okkaturi naa maata vinu annadu.
0: He went on asking, my dear son, stand still for a moment.
1: Kaani ye maatramu lekka cheyaledu.
0: But son didn't bother.
1: Kattagadapatiki.
0: Finally.
1: Itaniki satyam cheppatam manchidi anukunnadu.
0: He thought that he should teach truth to father. He stood there.
1: తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
0: నాయన
1: నీవు నా కుమారుడవు.
0: సన్, యు ఆర్ హియర్.
1: నా మాట నీవు వినకూడదా?
0: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ.
1: అప్పుడు అబ్బాయి చెప్పాడు.
0: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
1: యువకుడు,
0: ఇస్ యంగ్స్టర్,
1: యువకుడు
0: సుక
1: చెప్పాడు.
0: హి సెడ్,
1: నేను కొడుకు కాదు, నీవు తండ్రి కాదు.
0: ఐఎమ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్.
1: నీవు బ్రహ్మమే, నేను బ్రహ్మనే.
0: యు ఆర్ గాడ్ అండ్ ఐ యామ్ గాడ్.
1: సర్వం బ్రహ్మమయం జగత్తు.
0: The whole world is divine. So saying he left.
1: Vyasuniki koncham kanudirpu jarigindi.
0: And then Vyasa opened his eyes then.
1: Kanukane
0: so
1: anadi kaalam nundi ee bharata desham nandu aneka vidhamulaina yokka prabodhalu jarugutune vastunnayi.
0: Sacred teachings have been there in Bharat since ages.
1: Idi maha pavitramainatti bharata desham.
0: Bharat is a sacred land.
1: Idi అనేక విధమైనటువంటి యొక్క అపోహల చేత కానీ లేక డౌట్స్ చేత కానీ నిండినటువంటిది కాదు.
0: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్.
1: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది.
0: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ.
1: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి
0: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
1: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు.
0: ది సీక్రెట్ టీచింగ్స్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ డౌన్ ది ఏజెస్ ఇస్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్. లెట్ ఆల్

0: world be happy. Loka samstha sukhino bhavantu.
1: Kanuka anni lokamulu bhagavantuni yokka sambandham ichinatuntivi.
0: In fact, all the worlds belong to God.
1: Roopanamulu vyatyekanga undavachunu kani
0: it may be separate apart.
1: Divya shakti ekkada poyina okati.
0: But the divine power is uniform.
1: మానవత్వంలో కూడా రూపనామాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
0: హ్యూమన్ బీయింగ్స్ దే డిఫర్ ఇన్ నేమ్ అండ్ ఫామ్.
1: కానీ ఆత్మతత్వం ఒకటే.
0: బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
1: వద్దున ఒక సాధకులు అడిగారు.
0: ఏ సీకర్
1: స్వామి, కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో.
0: స్వామి, ఇన్ దిస్ వరల్డ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్ ఆర్
1: దేర్. అందరియందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు?
0: హౌ ఇస్ దట్ సేమ్ ఆత్మ డ్వెల్స్ ఇన్ ఆల్?
1: ఒక్కొక్కరు ప్రాప్తిని పురస్కరించుకుని ఉంటాయి కదా.
0: It depends on the deservedness, isn't it?
1: దానికి నేను జవాబు చెప్పాను.
0: దిస్ ఇస్ భగవాన్స్ రిప్లై.
1: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
0: యాజ్ యూ డెకరేట్ విత్ ఇల్యూమినేషన్ యూ హ్యావ్ సో మెనీ కలర్డ్ బల్బ్స్ ఆల్ అరౌండ్.
1: కానీ ఒక్కొక్క బల్బ్ ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుండాలి.
0: ద బల్బ్స్ ఆర్ సెపరేట్.
1: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుండాలి.
0: ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్ ఇస్ ఆల్సో సెపరేట్
1: కూడా వేరువేరుగా ఉంటుంది.
0: ఇట్స్ కెపాసిటీ వోల్టేజ్ ఇస్ ఆల్సో డిఫరెంట్.
1: కానీ అన్నింటి ఎందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
0: బట్ ద సేమ్ కరెంట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద బల్బ్స్.
1: మతములన్నీయు వేరు, మార్గంబు ఒక్కటే.
0: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఇస్ వన్.
1: వస్త్ర భేదము వేరు, వస్తువు ఒకటే.
0: ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ బట్
1: బంగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
1: పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
0: ది కలర్స్ ఆఫ్ ది కవర్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ సేమ్.
1: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కడే.
0: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఇస్ సేమ్.
1: పూల జాతులు వేరు, పూజలొకటే.
0: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఇస్ సేమ్.
1: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
0: మ్యాన్ ఇస్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్.
1: యుతకర్ణను వేరెత్తి ఎరుగపరతు.
0: What else is to be communicated to you?
1: Sadhu sadguna ganyulau sabhyularam.
0: O sacred Sadhu
1: moon. Sadhu sadguna sanyulau sabhyularam.
0: What else is to be communicated to you, O members of this noble August sacred
1: assembly?
0: Though bulbs are many and different, but current is not separate.
1: బల్బు వంటిది.
0: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఎ బల్బ్.
1: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చును.
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్
1: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చు.
0: కలర్స్ వేరు.
1: దీని వోల్టేజెస్ వేరువేరుగా
0: ఉండొచ్చు. వోల్టేజెస్ డిఫర్.
1: కానీ కరెంట్ ఒకటి.
0: బట్ కరెంట్ ఇస్ వన్.
1: మనం బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
0: వీ హ్యావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్ ద
1: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
0: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
1: ఇక్కడ కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
0: క్యాన్ యూ డిస్టింగ్విష్ దట్ యూ హ్యావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్ దేర్?
1: ఎందుకు కరెంట్ ఒక్కటే?
0: కరెంట్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: వోల్టేజ్ అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
0: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్.
1: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
0: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హి గెట్స్
1: వారి ఎందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
0: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ దెమ్.
1: ఆ భావము లేనటువంటి వారి ఎందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
0: దే డోంట్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్, ద బల్బ్ ఇస్ రాదర్ డిమ్.
1: ఎందుకు దైవత్వం ఒకటే.
0: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: దోస్ దట్ నో దిస్ ట్రూత్ విల్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: కనుక
0: సో
1: ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ మ్యాన్
1: తమ తమ స్థాయిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్
1: తమ తమ అనుభూతులను పురస్కరించుకుని
0: అండ్ ఎక్స్పీరియన్స్
1: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
0: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ డిస్క్రైబింగ్ డివినిటీ.
1: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
0: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి
1: ఎక్సాల్టెడ్. విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
0: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
1: ఒకడు విశ్వమునమ్ము.
0: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
1: ఒకడు విష్ణువునమ్ము.
0: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
0: ద వన్ దట్ లవ్స్ ద క్రియేషన్ విల్ గెట్ ద వర్డ్.
1: యత్ భావం తద్ భవతి.
0: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
1: తమ తమ భావమును పురస్కరించుకుని ఆ ఫలమును మనం అందుకుంటుంటాం.
0: డిపెండింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
1: గంగా నదిలో కావలసినంత జలం ప్రవహిస్తుండాలి.
0: దట్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్ గ్యాంజెస్.
1: కానీ నీ ఎంత పాత్రం తీసుకుని పోతావో అంత పాత్రకు అది నింపిపోతుంది.
0: యాజ్ ఈస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ యూ టేక్ యూ గెట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్.
1: ఉన్నంత మాత్రమే గంగా జలము.
0: Is that all the Ganges water?
1: ఎంత పాత్రలైనా కూడా ఆ గ్యాంజెస్ నింపుతుంది.
0: Yes, the Ganges will fill up all the tumblers.
1: మన యొక్క పాత్రను, కంటైనర్ను పెంచుకోవాలి.
0: Let expand our containers.
1: దాన్ని పెంచుకున్నప్పుడే ఈ యొక్క భగవత్ ప్రేమ గాని భగవశక్తి గాని మనలో అమితంగా ఆవిర్భవిస్తుంది.
0: If we have big and bigger containers, we can have more and more of divine love.
1: ఈనాడు భగవంతుని పొందడానికి శ్లోకముల చేత ప్రయోజనం లేదు.
0: To attain God is not the shloka verse.
1: లేదు సాధన చేత ప్రయోజనం లేదు.
0: Or any kind of king.
1: గ్రంథపఠనం చేత ప్రయోజనం లేదు. లేదు,
0: నార్ టెక్స్చువల్ రీడింగ్,
1: యజ్ఞయాగాది క్రతువుల చేత ప్రయోజనం లేదు,
0: ఆర్ స్పిరిచువల్ రిచువల్స్.
1: కానీ హృదయమే లేకపోతే ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమే.
0: If we don't do it wholeheartedly, all will be in vain.
1: హృదయవాసి భగవంతుడు,
0: God dwells in our heart.
1: ఈశ్వర సర్వభూతానాం,
0: God is present in all beings.
1: ఈశావాస్యం ఇదం జగత్తు,
0: God is present in the entire universe.
1: జగత్తంతా కూడాను ఒక్క దైవ స్వరూపమే.
0: The universe is the manifestation of own one God.
1: ఏకం సత్తి ప్రాభవదా వదంతి,
0: Truth is one.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
0: This unity,
1: దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము.
0: In fact, we are cutting ourselves from the divinity.
1: అంత అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should make effort to know the unity in diversity.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
0: We should not fragment this unity into diversity.
1: ఇది కేవలం సంకుచితమైన భావము.
0: It's a narrow-mindedness.
1: Contraction love.
0: Is contraction love.
1: కాని అనేకత్వమును ఏకత్వంగా తీసుకున్నప్పుడు ఇది ఎక్స్పాన్షన్ లవ్.
0: When you take unity in diversity, it is expansion love.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: We have to attain the divinity.
1: See, stars are many.
0: Stars are many.
1: But sky is one.
0: But sky is one.
1: Nations are many.
0: Nations are
1: but
0: many.
1: But earth is one.
0: But earth is one.
1: Cows are many.
0: Cows are many.
1: Milk is one.
0: Milk is one.
1: Gold is one.
0: Gold is one.
1: But jewels are many.
0: Jewels are many.
1: చూసారా? ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనము దివ్యత్వాన్ని పొందాలి.
0: వీ కెన్ అటైన్ డివినిటీ బై ఫాలోయింగ్ దిస్ పాత్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
1: అప్పుడే మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
0: దెన్ వీల్ హ్యావ్ పీస్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్
1: ఎన్ని స్మరణ చేసినప్పటికీ,
0: ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాక్టీస్,
1: కానీ శాంతి లేకపోతుండాలి.
0: హీఈస్ డివైడ్ ఆఫ్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: దీనికి అనేక విధమైనటువంటి యొక్క భౌతికంగా, లౌకికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
0: హీ హాస్ గాట్ సో మెనీ సోషల్ పొలిటికల్ వరల్డ్లీ అబ్స్టకల్స్ ఆన్ ది వే.
1: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
0: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీఈస్ నాట్ ఏబుల్ టు నో యూనిటీ.
1: అభ్యంతరాలను దూరం చేయాలి.
0: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్.
1: ఎన్ని మనం లెక్క చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దీస్.
1: నీ లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
0: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇస్ వరీ,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ లైఫ్
1: చావు చింత,
0: డెత్
1: బాల్యమంతే చింత,
0: చైల్డ్హుడ్
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్
1: జీవించుట ఒక చింత, జరుపు చింత, కష్టములన్నీ చింత, కష్టములు ఒక చింత,
0: లాస్
1: సంతసం ఒక చింత, ఎంత చింత, అన్ని చింతలే ఈ జగత్
0: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
1: చింతలేని మానవుడు, చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
1: ప్రతి మానవుని కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతో ఉంటుంటుంది.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
1: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటుంది.
0: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్, ది అదర్ వన్
1: హ్యాస్ నో. ఇది క్వాంటిటీ డిఫరెన్స్ గానీ క్వాలిటీ ఒక్కటే.
0: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ, బట్ క్వాలిటీ ఇస్ వన్.
1: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
0: వీ షుడ్ అటైన్ ద స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
1: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
0: టు అటైన్ ద స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: మంచి మార్గంలో పోతున్నాను,
0: ఐఎమ్ ట్రెడింగ్ అలాంగ్ ద రైట్
1: పాత్. దివ్యమైన మార్గాన్ని అనుసరిస్తున్నాను,
0: ఐఎమ్ ఫాలోయింగ్ సీక్రెట్.
1: ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు,
0: ఐ డోంట్ హార్మ్
1: ఎనీబడీ. ఎవరికి ఏ విధమైన కీడు చేయటం లేదు,
0: ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీబడీ.
1: ఈ సత్యాన్ని దృఢంగా మనం ఉంచుకున్నప్పుడు దేనికి మనం అభ్యంతరం పడనక్కర్లేదు.
0: వెన్ యూ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు ఫియర్.
1: కనుకనే ట్రూత్ ఈజ్ గాడ్.
0: Truth is God.
1: దానిని మనం పెట్టుకుందాం.
0: We have to keep in
1: view. నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: Follow your conscience.
1: నీ దేహాన్ని ఫాలో చేయవద్దు.
0: Don't follow the body.
1: మైండ్ ని ఫాలో చేయొద్దు.
0: Don't follow the mind.
1: Mind is like a mad monkey.
0: Mind is like a
1: like water bubble.
0: Body is like water bubble.
1: Follow the body and mind.
0: Don't follow the body and mind.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: నీ కాన్షియస్ అదే నిజమైనటువంటి దైవము.
0: Your conscience is
1: divine. నీ దేహమునందే నీ దైవం ఉంటున్నాడు.
0: God is in you.
1: దైవం ప్రత్యేకంగా లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
1: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
1: దేవుడనగా తనదు దేహమందే.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
1: పాపమనగా వేరు పరదేశమున లేదు.
0: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
1: తాను చేయు పనుల తగిలియుండు.
0: సిన్ ఈజ్ అటాచ్డ్ టు ది యాక్షన్.
1: ఈ పాపం కూడా పరదేశంలో లేదు.
0: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
1: తాను చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఓన్
1: యాక్షన్. దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
1: దేహమందే ఉంటుండాలి.
0: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
1: దేహో దేవాలయతో జీవో దేవ సనాతన.
0: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ ది ఇండివిజువల్ అండ్
1: టెంపుల్ ఆఫ్ గాడ్.
0: Body is the temple of God.
1: ఎలాంటి టెంపుల్?
0: What sort of temple?
1: Permanent temple కాదు ఇది.
0: It's not the ordinary
1: moving temple. Moving temple. ఎక్కడ బాడీ పోతే అక్కడంతా దైవం వస్తుండాలి నీ వెంట.
0: Body is a moving temple. Wherever you go, it follows
1: ఇది
0: you.
1: పవిత్రమైన టెంపుల్
0: ఇస్ ఎ సీక్రెట్ టెంపుల్
1: దివ్యమైన టెంపుల్
0: ఎ డివైన్
1: భవ్యమైన టెంపుల్
0: నవ్యమైన
1: టెంపుల్
0: న్యూ
1: ఇలాంటి టెంపుల్ పైన ఎందుకు విసుగుపడాలి
0: వై షుడ్ బి డిస్గస్టెడ్ ఆఫ్ దిస్ టెంపుల్
1: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనం అనుభవించాలి
0: ఎక్స్పీరియన్స్ ది సీక్రెట్నెస్ ఆఫ్ దిస్ టెంపుల్
1: దేహం ఇచ్చినది ఎందుకు
0: వై ద బాడీ ఇస్ గివెన్
1: దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా
0: యు నో వై ఇట్ ఇస్ గివెన్
1: సందులు గొందులు తిరుగుటక
0: ఈజ్ ఇట్ గో రౌండ్ ద రోడ్స్ అండ్ బై లైన్
1: కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా
0: ది బాడీ ఇస్ గివెన్ టు సీ గాడ్ హోల్ హార్టెడ్లీ ఓపెనింగ్ యువర్ ఐస్
1: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు
0: బాడీ ఇస్ గిఫ్ట్
1: దైవం యొక్క గిఫ్ట్
0: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్
1: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి
0: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్ టేక్ సీక్రెట్ యాక్షన్స్
1: కర్మానుబంధిని మనుష్యలోకి
0: హ్యూమన్ సొసైటీ ఈజ్ బౌండ్ బై యాక్టివిటీ
1: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆచరించాలి
0: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్
1: ఎలాంటి కర్మలు సత్కర్మలు
0: వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్
1: సత్కర్మలు దీని సత్సంగము
0: గుడ్ యాక్షన్స్ గుడ్ కంపెనీ
1: సత్సంగం అంటే ఏమిటి
0: వాట్ ఈస్ గుడ్ కంపెనీ
1: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు
0: నాట్ ఎన్ అసెంబ్లీ ఆఫ్ డివోటీస్ నో
1: సత్ బీయింగ్ బీయింగ్ బీయింగ్ ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు
0: సత్ బీయింగ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ దాని
1: సంగత్వాన్ని మనం పొందాలి
0: వీ షుడ్ బి ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ది డివైన్
1: ఆ సత్తును మనం పొందేటప్పటికే చిత్ మనకు వెంటనే ఉంటుంటారు
0: వెన్ వన్స్ వి కాగ్నైజ్ దిస్ సత్ బీయింగ్
1: అవేర్నెస్
0: చిత్ అవేర్నెస్
1: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది
0: ది కాంబినేషన్ ఆఫ్ సత్ బీయింగ్ చిత్ అవేర్నెస్ విల్ గివ్ ఆనంద బ్లెస్ సత్ ఇస్ చేంజ్లెస్
1: అదే ఒక షుగర్ వంటిది అదే మధురం వంటిది అదే మాణిక్యం వంటిది అదే మధురాతిమతం
0: దిస్ బీయింగ్ సత్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్వీట్ ప్రెషస్ జెమ్
1: అది చక్కెర వంటిది
0: ఇట్ ఈస్ లైక్ ఎ షుగర్
1: ఎప్పటికీ ఏ నీళ్ళలో వేసినా ఏ కాఫీలో వేసినా ఏ టీలో వేసినా ఏ పాయసంలో వేసినా ఏ పదార్థంలో వేసినా ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది
0: యు మిక్స్ దిస్ షుగర్ దట్ ఈస్ ది బీయింగ్ ఎయిదర్ ఇన్ వాటర్ ఆర్ టీ ఆర్ కాఫీ
1: కాబట్టి సత్యమైనటువంటిది
0: బికాజ్ ఇట్స్ ఎటర్నల్
1: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానిగా పట్టుకోవాలి
0: హోల్డ్ ద షుగర్ ఆఫ్ సత్ ఆన్ వన్ హ్యాండ్
1: చైతన్యము అది అవేర్నెస్
0: చిత్ ఈస్ అవేర్నెస్
1: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి
0: హోల్డ్ ద అవేర్నెస్ ఆఫ్ వాటర్ ఆన్ అనదర్ హ్యాండ్
1: ఇది సత్ ఇది చిత్తు ఇది చక్కెర ఇది నీరు
0: దిస్ ఇస్ షుగర్ అండ్ దాట్ ఇస్ వాటర్
1: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు
0: దే షుడ్ నాట్ బి డిఫరెంట్
1: షుగర్ అండ్ వాటర్ రెండింటిని మిక్స్ చేయలే
0: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్
1: షుగర్ కాదు వాటర్ కాదు
0: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్
1: సిరప్ మూడో పేరు వచ్చేస్తుంది
0: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్
1: సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది
0: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్ ఆనందం
1: ఈ రెండింటిని చేర్చేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి
0: వీ షుడ్ ఫైండ్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ
1: అందరి ఎందు సత్తు ఉన్నది
0: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడి
1: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం
0: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్
1: మన దేహతత్వం
0: చిత్ స్టాండ్స్ ఫర్ బాడీ ప్రిన్సిపల్
1: ఏకత్వమే మానవత్వం
0: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్
1: ఈ మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు ఇది అర్ధనారీశ్వర అన్నారు
0: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్
1: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు ప్రతి మానవుని ఎందుకు కూడా అర్ధనారీశ్వరం ఉంటుండాలి
0: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్
1: లక్ష్యము
0: దట్ టు అటైన్ దట్ ఈస్ మెయిన్
1: అది ఏ అక్షరము
0: దట్ ఈస్ అక్షర
1: అక్షరం అనగా ఏమిటి అకారం అనేటువంటి ఆత్మతత్వము క్షరమనగా నశించిపోయేటువంటి దేహతత్వము
0: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ క్షర మీన్స్ పెరిషబుల్
1: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది
0: బాడీస్ పెరిషబుల్
1: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది
0: ఆత్మ
1: దీనిని వర్ణిస్తూ వచ్చింది వేదము
0: వేద ఎక్స్టోల్డ్
1: నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణి
0: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీటెడ్ అన్సలీడ్ ఎటర్నల్ ట్రూత్
1: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి
0: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ
1: కాబట్టి రెండూ చేరినటువంటిది అక్షరం
0: The combination of these two is akshara.
1: Ardhanarishwaram.
0: This is androgynous nature.
1: Deham prakriti.
0: Body is nature.
1: Ee prakriti e Parvati.
0: And this nature, prakriti is Parvati.
1: Atma, idi e Shivudu.
0: Atma is Shiva.
1: Kabatti Shiva Parvati yokka ekatvame manavattamu.
0: The combination of Shiva and Parvati is human life.
1: Kanaka idi Ardhanarishwaram annaru.
0: This is the principle of Ardhanarishwara.
1: Manavattamulo enniyo vidhamaina rahasyalu telusukovalsinatuvanni unnai.
0: In human life there are lots and lots of secrets. Daivatvam telusukovadam
1: chaala sulabham.
0: It's very easy to know the divinity.
1: Teliyadu kaani మన మనసునందున్నటువంటి దుర్భావములు దుర్యోచనలు ఇవన్నీ తీసిపారవి
0: యూ డు నాట్ నో బట్ వెన్ వన్స్ యూ గివ్ అప్ ది మెనోవరింగ్ మ్యానిపులేషన్ వికెడ్ థాట్స్
1: దూరం చేస్తే సద్భావములు ఆవిర్భవిస్తాయి.
0: వెన్ వన్స్ యూ గివ్ అప్ నేచురలీ నోబుల్ థాట్స్ అరైజ్
1: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి.
0: దెన్ ఆల్ యాక్టివిటీ వుడ్ బి సేక్రెడ్
1: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల
0: ఇన్ ది ట్యాంక్ ఆఫ్
1: ప్రేమ అనేటువంటి ఒక జలము నింపింది అంటే
0: ఫిల్ ఇట్ అప్ విత్ ది వాటర్ ఆఫ్ లవ్
1: సత్కర్మల యందు సద్భావం యందు సద్వాక్ అన్నిటి యందు కూడాను ఈ ప్రేమ రసమే వస్తుంటాది.
0: అండ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ విల్ నేచురల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దేహములకు వర్డ్స్
1: పంచ ప్రాణములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్ ద లైఫ్ షీట్స్
1: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుంది.
0: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ ట్యాప్ తిప్పినా గానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
0: యు మే ఓపెన్ ఎనీ ట్యాప్ యు డ్రా ద వాటర్ ఆఫ్ లవ్.
1: కనుక మనం మొట్టమొదటి హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
1: లవ్. ఎందుకు ఇది ప్రేమ అక్కడే ఉంటుండాలి అనుకుంటారు మీరు?
0: యు మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్.
1: దీని పేరే అది.
0: ఇట్స్ ది వెరీ నేమ్
1: హృదయము. హృత్ ప్లస్ దయా హృదయ.
0: హృదయ హృత్ ప్లస్ దయా హృదయ.
1: అదే కంపాషన్.
0: దయా ఇస్ కంపాషన్.
1: ఈ కంపాషన్ ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ.
0: దిస్ కంపాషన్ ఇస్ లవ్ ప్రేమ.
1: కనుకనే ఇది మ్యాన్ కైండ్.
0: వీ సే మ్యాన్ కైండ్.
1: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనిటువంటి మానవత్వమే కాదు.
0: ఇఫ్ దేర్ నో కైండ్నెస్
1: కైండ్
0: ఇన్ దేవెన్ దేర్ నో కైండ్నెస్ దేర్ కెనాట్ బి సో మ్యాన్
1: కైండ్. కైండ్నెస్ తో ఉంటుండాలి.
0: సో మ్యాన్ షుడ్ ఆల్వేస్ హావ్ దిస్ కైండ్నెస్.
1: ఆ కైండ్నెస్ ఏ హృదయంకు సరైనటువంటి గుర్తు.
0: ద కైండ్నెస్ ఇస్ ఎ ట్రూ సైన్ ఆఫ్ అవర్
1: హార్ట్. కైండ్నెస్ ను మనం భంగపరిస్తేమే మనం పాపం చేసిన వారం అవుతాం.
0: వెన్ వన్స్ వి గివ్ అప్ betray this kindness will commit a sin.
1: ఎటువంటి అపకారము మనం చేయకూడదు.
0: నో వన్ షుడ్ హార్మ్ ఎనీబడీ.
1: దీనిని పురస్కరించుకునియే
0: బేసింగ్ ఆన్ దిస్
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను. 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం చిక్కుతుంది?
0: హూ విల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్.
1: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటి రెండు వాక్యంలో చెప్పాడు.
0: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టూ సెంటెన్సెస్.
1: పరోపకార పుణ్యాయ పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు.
0: టు హెల్ప్ అదర్స్ ఇస్ ఎ మెరిట్.
1: కానీ ఇది కాదు దీని అర్థము.
0: ఇస్ నాట్ ద మీనింగ్.
1: పరా ఉపకార ఇది మూడు పదంతో చేరి ఉంటుండాలి.
0: పరోపకార పర ఉపకార
1: పరా ఆత్మతత్వము
0: పరా ఆత్మ
1: ఉప సమీపత్వము
0: ఉప ప్రకారం
1: చేరడానికి ప్రయత్నం చేయి.
0: కర ఎన్ ఎఫర్ట్ టు బి నియర్
1: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము.
0: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ
1: ఎవరికో దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు.
0: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ
1: అది పరోపకారం కాదు.
0: ఇట్ కెనాట్ బి పరోపకార.
1: పర ఉప సమీపంలో పోవాలి.
0: పర గాడ్ ఉప
1: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం.
0: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్.
1: పాపాయ పరపీడనం పరపీడనం
0: పరపీడనం
1: పరపీడనం
0: పరపీడనం.
1: పర అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ పర?
1: ఏకత్వము
0: యూనిటీ.
1: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం.
0: To view that oneness as multiplicity is pida the
1: same. ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
0: To view that principle of unity of ఆత్మ as
1: దైవత్వాన్ని భిన్నత్వంగా మనం చేయకూడదు.
0: Consider one God as many is a sin.
1: కనుక ఇదే పాపము అన్నారు.
0: This is the sin.
1: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
0: The merit lies in viewing the oneness as that.
1: అది ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
0: If we don't view like that, it's a sin.
1: కనుక నీ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు.
0: Help ever hurt never.
1: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
0: If you can't help, close your mouth and sit down. Don't harm anybody at least.
1: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము నీ వంశము నీ యొక్క సంపద నీ యొక్క సమాజము ఈ ప్రపంచం అంతకుడు పవిత్రమైనటువంటి రూపొందుతుంది.
0: వెన్ యూ లీడ్ ద లైఫ్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ యువర్ సెల్ఫ్ యువర్ ఫ్యామిలీ ది కంట్రీ
1: ఎవరిని బాధ పెట్టినా భగవంతుని బాధ పెట్టినట్టే అవుతుంది.
0: ఇఫ్ యూ హర్ట్ ఎనీబడీ
1: భగవంతుడే.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అందరి యందు ఉన్నటువంటి ఏకాత్మతత్వమే.
0: ది సేమ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కాబట్టి ఏకం సత్.
0: Truth is one.
1: Vipra bahudha vadanti. Unnadanni aneka mandi aneka rakamga cheptu vacharu.
0: Speakers declare in a varied way.
1: Undi ee cup lo water undi.
0: Here there's water in this cup.
1: English vaadu ostadu idi water antadu.
0: Englishman calls it
1: water. Hindi vaadu ostadu thanni antadu paani antadu.
0: And Hindi person calls
1: it paani. Tamil vaadu ostadu thanni antaru.
0: Tamilian calls it paani.
1: Sanskrit vaadu vaari antadu.
0: Sanskrit person calls
1: it water. Telugu vaadu neeru antadu.
0: Telugu man calls it neeru.
1: Ee perlanta kudunu oka padarthamku pettinatuntuve kaani aa bhashala yokka marpe.
0: All the names relate to the same sub matter here, basically the language.
1: దివ్యమైనటువంటి ప్రేమ తత్వం అందరి హృదయంలో ఉంటుండాలి.
0: Divine love is in everybody.
1: అది మార్పు చెందేటువంటిది కాదు.
0: It will never change.
1: దాని కూర్పు చేసేటువంటిది కాదు.
0: And nobody can diminish
1: it. ఎవరేమి చెప్పినా ఇది ఫోర్స్ తో వచ్చేటువంటిది కాదు.
0: It cannot be obtained out of force.
1: మనలో నుండి ఆవిర్భవించేటువంటిది.
0: It comes out of source.
1: అందరి యందు ఉండేటువంటిదే దివ్యత్వము.
0: Divinity is in all.
1: ఇది అనేకత్వం కాదు.
0: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ
1: ఏకత్వమే
0: ఇట్ ఇస్ వన్ అండ్ వన్ అలోన్
1: ఇట్ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ
0: వి షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్
1: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ
0: ద నోబ్లెస్ థింగ్ ఇస్ టు అండర్టేక్ సీక్రెట్ యాక్టివిటీస్ వెన్ వి ఫైండ్ టైం
1: ఏ కర్మలను వదలనక్కర్లేదు
0: వి డోంట్ నీడ్ టు గివ్ అప్ అవర్ డ్యూటీ
1: ఏ సాధనలు వదలనక్కర్లేదు
0: యు డోంట్ నీడ్ టు గివ్ అప్
1: సర్వ సాధనలు సర్వకర్మలు ఆచరించుకో
0: డు ఆల్ యువర్ ప్రాక్టీసెస్
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యర్థం అనేటువంటి భావం పెట్టుకో
0: లెట్ ఆల్ అవర్ డ్యూటీస్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్
1: ఏది చేసినా అంతా దైవం అర్పితమే
0: వాట్ ఎవర్ యు మే డూ ఇట్ ఆఫర్ టు గాడ్
1: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది
0: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్
1: దైవం లేనటువంటిది ఒక్కటి లేదు
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్
1: అంతా దైవమే
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్
1: నీ వెంట నీ జంట నీ ఇంట నీ కంట నీ జంట అన్నిటి ఎందుకు దైవమే ఉంటున్నాడు
0: గాడ్ ఈజ్ ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ అబవ్ యూ బిలో యూ
1: ఉన్నది ఒక్కటే
0: ఓన్లీ వన్
1: కానీ మనకు కనిపించదు
0: బట్ యూ డోంట్ సీ
1: కానీ మనకు చిక్కదు
0: యూ కాన్
1: చిక్కకపోయినంత మాత్రం నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు
0: యాజ్ యూ కెనాట్ సీ యాజ్ యూ కెనాట్ క్యాచ్ యూ కెనాట్ డినై
1: నేను చెప్పాను మన చుట్టూ గాలి ఉంది
0: భగవాన్ సెడ్ ద అదర్ డే దట్
1: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము
0: వితౌట్ ఎయిర్ వి కెనాట్ లివ్
1: కానీ ఆ గాలిని మనం చూడలేము
0: యూ డోంట్ సీ దట్
1: ఆ గాలిని పట్టలేము
0: యూ కాన్ క్యాచ్ హోల్డ్
1: పట్టకుండా పోయినంత మాత్రమే నా
0: as you cannot catch it
1: chudakapoyinanta matramana
0: as you can't see
1: enta verithanamu
0: can you deny the presence of air
1: adi lekapothe manave leemu
0: can we live without it
1: kabatti unnadi panchabhutamanta bhagavat swarupame
0: all five elements are divine
1: kabatti ye bhutamanu kudunu manam vyattham cheyakoddu
0: we should not waste any one of these elements
1: ee bhavam cheta prati manavudu kudunu tana nitya jeevithamlo sadhana salpukuntupothe దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు
0: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్
1: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు
0: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ
1: ఈ బాండేజ్ ఒక నెగటివ్
0: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్
1: ఈ లిబరేషన్ ఒక పాజిటివ్
0: లిబరేషన్ ఇస్ పాజిటివ్
1: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి
0: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్
1: లాక్ ఉంది
0: హియర్ ఇస్ లాక్
1: కీ ఉంది
0: హియర్ ఇస్ కీ
1: ఈ కీ లాక్ లో పెట్టు
0: పుట్ ది కీ ఇన్ ద లాక్
1: టర్న్ లెఫ్ట్ సైడ్ ఓపెన్
0: ఇట్ ఓపెన్
1: టర్న్ రైట్ సైడ్
0: లాక్ ఇట్ గెట్స్
1: లాక్ సేమ్ లాక్ సేమ్ కీ టర్నింగ్ డిఫరెన్స్
0: సేమ్ లాక్ సేమ్ కీ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్
1: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం
0: The whole world is divine.
1: Your mind అనేటువంటిది కీ
0: మైండ్ ఇస్ ద కీ
1: నీవు దైవం వైపు తిప్పు
0: టర్న్ గాడ్ వర్డ్
1: పాజిటివ్ అవుతుంది
0: ఇట్ బికమ్స్ పాజిటివ్
1: నీవు ప్రకృతి వైపు తిప్పు బంధన అయిపోతుంది
0: టర్న్ టువర్డ్ ద వర్ల్డ్ ఇట్ ఇస్ బాండ్
1: దీన్ని పరిశీలించుకొని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్
1: ఏనాటికైనా కూడా ఈ బంధం మనం తప్పించుకోక తప్పదు
0: వన్ డే ఆర్ అదర్ వి షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్
1: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదేనా నిన్ను వదిలిపెట్టిపోతుంది
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్
1: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు
0: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు
1: కానీ చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు
0: బట్ దేర్ ఇస్ వన్ వితౌట్ బర్త్ అండ్ డెత్
1: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు
0: హి హస్ నో బిగినింగ్ నార్ ఎండ్ తాను
1: చావక పుట్టక చంపబడక
0: హి డజంట్ డై నార్ బోర్న్
1: సర్వమును సాక్షి అయి వెలుగు
0: హి స్టాండ్స్ ఎన్ ఎటర్నల్ విట్నెస్
1: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు
0: అండ్ హిస్ ట్రూత్
1: తాను పుట్టుక లేదు చావుకు లేదు
0: హి హస్ నో బర్త్ నార్ డెత్
1: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదటి గుర్తించాలి
0: వీ షుడ్ నో దిస్ డివైన్ దైవ
1: ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు
0: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్
1: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు
0: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్
1: లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్
0: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్
1: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది
0: దెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైవ్స్ వుడ్ బి
1: రీడీమ్డ్ సంబంధమైనటువంటి సుఖ దుఃఖములు సంతోషములు ప్రాప్తులు ఇవన్నీ కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్
0: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్
1: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు
0: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్
1: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు
0: మెనీ సఫర్డ్
1: వారేది
0: వేర్ ఆర్ దే
1: కారే రాజులు రాజ్యమును కలుగరే గర్వంలో తిండి పొందరే వారేది
0: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్ వేర్ ఆర్ దే నౌ
1: నిరుత సత్యప్రభుడి ధరణి హరిశ్చంద్రుడి రభాస తనగలేదా
0: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ హరిశ్చంద్ర
1: నలరాజు తన వెంట భూమిని గనుచుదన్నా
0: అండ్ డూ యూ ఫైండ్ దిస్ నల కింగ్
1: జలది సేతువు గట్టే
0: Bill, bridge is built.
1: అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉన్నవాడా
0: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హీ దేర్ నౌ
1: ఎందరెందరు రాజులు ఏగినారో
0: సో మెనీ లెఫ్ట్
1: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలము
0: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్
1: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు
0: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ ద వన్ ఆఫ్ ధర్మ
1: ఎవరు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు
0: నో బడీ విల్ టేక్
1: అలాంగ్ వదిలిపెట్టి పోయేటువంటి వాడే
0: All should give up.
1: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు
0: జస్ట్ యాజ్ వీ ఆర్ బోర్న్ వీ డై లైక్ దట్
1: వచ్చే సమయంలో ఇంత బట్టైన కట్టుకుని రాడు
0: అండ్ ఎస్ టైమ్ ఆఫ్ బర్త్ వీ డోంట్
1: పోయేటప్పుడు అడ్రస్ అయినా ఇచ్చిపోడు
0: అండ్ యాజ్ వీ లీవ్ వీ డోంట్ గివ్ అవర్ అడ్రస్ మనం
1: కట్టుకుని మనం ఏం అనుభవించేది
0: వాట్ దట్ వీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్
1: ఎవరెవరి ప్రాప్తానుసారం వాళ్ళు పొందుతూ ఉంటారు
0: ఈచ్ వన్ గెట్స్ యాజ్ పర్ ద డిజర్వ్
1: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి పవిత్రతను పొందాలి
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బి సేక్రెడ్
1: నేమ్ తేవాలి
0: వీ షుడ్ గెట్ ఎ
1: గుడ్ నేమ్ ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందాలి
0: వీ షుడ్ బి ఐడియల్ ఇండివిజువల్స్
1: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము
0: ది ఐడియల్ లైఫ్ ఈజ్ ట్రూ హ్యూమన్ లైఫ్
1: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్
1: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే
0: హ్యూమన్ బాడీ ఈజ్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు
1: అదర్స్ సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్
1: అది పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను
0: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈజ్ టు టేక్ వన్ నియర్ గాడ్ పర ఉపకార
1: ఈ విధమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఎన్ని రకమైనటువంటి మార్గంలోనున్నా మనం బోధించుకోవచ్చు
0: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్
1: గమ్యం ఒక్కటే
0: బట్ గోల్ ఈజ్ వన్
1: ధన్యం ఒక్కటే
0: గోల్ ఈజ్ వన్
1: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి
0: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్
1: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయము పొందలేము
0: వీ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్
1: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్
0: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్
1: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు
0: How long can you hit with your leg?
1: ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు అక్కడ వాడు కొడుతుంటాడు ఇక్కడ వాడు కొడుతుంటాడు
0: యూ జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్
1: దెబ్బలు ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పింది కాదు
0: ద ఫుట్బాల్ ఈస్ బౌండ్ టు ఫేస్ ది హిట్
1: ఎంతవరకు దీనికి తప్పది ఇది
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్
1: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు వీడు కొడతాడు
0: సో లాంగ్ ది ఫుట్బాల్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ బ్లోన్ ఇట్ విల్ రిసీవ్ హిట్
1: అందులో గాలి పోయితే అప్పుడు చేతికించుకుంటూ అందుకుంటాడు
0: వెన్ వన్స్ దిస్ బాల్ ఈస్ డిఫ్లేటెడ్ ఇట్ విల్ బి పిక్డ్ అప్
1: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్
0: సో హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ ఫుట్బాల్ గేమ్
1: అక్కడ ఆరు మంది ఉంటారు ఇక్కడ ఆరు మంది ఉంటారు
0: సిక్స్ దట్ సైడ్ అండ్ సిక్స్
1: ఈ ఆరు మంది దుర్మార్గులోకి తట్టుంటారు సన్మార్గులోకి తట్టుంటారు
0: సిక్స్ వికెట్ ఆన్ వన్ సైడ్
1: సమావేశం జరుగుతూనే ఉంటుంది
0: There's a conflict between good and wicked constantly.
1: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటుంది
0: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ
1: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది
0: దిస్ ఫైటింగ్ గోస్ ఆన్
1: అయితే ఈ ఆరు ఎవరు
0: హూ ఆర్ ది సిక్స్
1: కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు
0: ద లస్ట్ గ్రీడ్
1: ఈ ఆరు మంది ఒకవైపున
0: ఆల్ ద సిక్స్
1: ధర్మ శాంతి ప్రేమ అహింస ప్రకృతి ధర్మము
0: ద సిక్స్ వికెడ్ ఆన్ వన్ సైడ్ ద
1: సిక్స్ నోబుల్ ఆన్ ద అదర్ సైడ్ ఆరు మంది ఒకవైపున కొడుతుంటారు
0: ఆల్ ద సిక్స్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ హిట్ ద బాల్
1: బట్ దీనికి గోల్ ఒకటి ఉండాలి
0: బట్ దేర్ ఇస్ ఎ గోల్ వన్
1: అది రెండు స్తంభములు నాటి ఉంటారు
0: ద టూ పోల్స్
1: ఈ రెండు స్తంభాలకు మధ్యలో పనే పోయినప్పుడు గోల్ అవుతుంది కానీ బయట పోతే అవుట్ అవుతుంది
0: వెన్ ద బాల్ పాసెస్ ఆఫ్ బిట్వీన్ ది టూ ఎండ్స్ ద గోల్ దెన్ యూ విల్ బి గెటింగ్
1: ఇట్ హిమను సుఖింప హేమతారక విద్య పరమను సుఖింప బ్రహ్మ విద్య ఈ రెండు విద్యల్లోనూ మనం మార్తేరాలి
0: టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ సెక్యులర్ నాలెడ్జ్
1: అవి ఏ మనకు లిమిట్
0: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఫర్ ద అదర్ వరల్డ్
1: మనం దైవ అనేటువంటి గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైనటువంటి విజయాన్ని సాధిస్తుంది
0: దీస్ ఆర్ ది టూ గోల్స్ వెన్ యూ హిట్ ఇట్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ది గేమ్ ఆఫ్ లైఫ్
1: ఇది ధర్మ విద్య బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది
0: వెన్ ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఆఫ్ ద గోల్ ఇట్ ఈస్ ఎ వేస్ట్
1: అప్పుడు ఏమవుతుంది పునరపి జననం పునరపి మరణం
0: దెన్ వాట్ హ్యాపన్స్ విల్ బి బోర్న్ అగైన్
1: గోల్ మధ్యలో పోయింది ఆ పునర్జన్మ నవిద్యతే
0: When once you hit at the goal, you will not be born again.
1: No life, no.
0: There's no life.
1: No birth.
0: No birth.
1: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది
0: వేర్ దేర్ ఇస్ బర్త్
1: బర్త్ అయినప్పుడు డెత్ ఎక్కడ ఉంది
0: వెన్ దోస్ నో బర్త్ వేర్ ఇస్ డెత్
1: అన్నారు
0: దిస్ ఇస్ కాల్డ్ లిబరేషన్
1: మనకు విత్తనంగా ఉండదు అది
0: ఇట్ విల్ నెవర్ బి ఎ సీడ్ అగైన్
1: ఈ సంబంధమైనటువంటి ఒక సత్వమని మనం గుర్తించాలి
0: వీ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్
1: కనుక
0: సో
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
1: మీరందరూ ప్రేమమయులే
0: You are all embodiments of love.
1: Ananda pipasule.
0: You aspire bliss.
1: Atma swarupule.
0: Embodiments of Atma.
1: Abhavani meer tappaka abhirudhi parchukondi.
0: Strengthen this feeling more and more.
1: I am not man. I am God.
0: Let's start repeating. I am not man. I am God.
1: Devam man tattvame kani nenu deham kadu.
0: This manhood applies to the body, not to me.
1: Malamutra durganda mamsaraktame gaani punugu javvajilu puttabovu.
0: The human body is full of fecal matter and horrible urine. It's dirty place.
1: Rogamula gedu gampa.
0: Afflicted by diseases.
1: Jatakam telnamu bondu dumpa.
0: It perinates like a life.
1: Bavakagaramayakaleni kampa.
0: It's full of bones.
1: Amula mana mappu dalampa.
0: And it's full of bones.
1: Nishchiramani nammaboku manasa.
0: Don't think, oh mind, the body is permanent.
1: Ee deham anetundi oka upadi.
0: Body is a vesture.
1: అందులో ఉండేటువంటి ఒక చైతన్యమే మన యొక్క స్వరూపము.
0: There lies the awareness, our true form.
1: నీవు నాశరహితుడు కాదు, నాశం ఉన్నటువంటి వాడు కాదు.
0: You are not perishable.
1: నీ ఆత్మతత్వం నిరంతరం కూడా నాశరహితమే.
0: You are immortal ఆత్మ.
1: కనుక అట్టి ఆత్మతత్వాన్ని భావించుకుని
0: holding on to this atmic
1: principle.
0: Take this body as an instrument.
1: Upadhi.
0: Body is only an instrument.
1: Body, mind, senses, ivanni kuda upadhule.
0: Body, mind, intellect, senses are instruments, negatives.
1: Ee negatives nu positive lopala undi anni nadipistu untundadi.
0: And it's the positive behind that makes this negatives work.
1: Okay, neevu positive thoughts ni develop chesko.
0: Develop positive thoughts.
1: Appude neevu dhanyudaipothavu.
0: Then you'll work for redemption.
1: Ee tuchyamainatundi anithyamainatundi asathyamainatundi వాటిపైన మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
0: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
1: అందరికీ శాంతి లభిస్తుంది.
0: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
1: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా జగత్ కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
0: లెట్ us ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
0: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.

0: దీని తత్వ మెరుగా ఎవరి తరము.
1: ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ డిసైడ్ దట్ వన్ ఈస్ గుడ్ అండ్ వన్ ఈస్ బ్యాడ్? బోత్ ఆర్ మేడ్ బై ద సేమ్ గాడ్. హూ కెన్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్ దిస్?
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: నవీన నాగరికత యుగమునందు దినదినములకును అనేక విధమైన సమస్యలు పెచ్చు పెరిగిపోతున్నవి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ఆఫ్ సివిలైజేషన్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: జీవితంలో ఒక తీరని సమస్యలుగా రూపొందుతున్నది.
1: Life has become an endless problem itself.
0: ప్రయాణం యొక్క సౌకర్యములు అధికం కావటం చేత ప్రపంచమే ఒక చిన్నదైపోయినది.
1: The world has become so small because of transport facility.
0: ఒక్క ప్రదేశములో సమస్యలు ప్రారంభమైనప్పుడు మరుక్షణమునందే మరొక దేశమునందు కూడా ఇదే ప్రారంభం, ఇదే ఒక ప్రాబ్లమ్స్, సమస్యలు పెరిగిపోతున్నవి.
1: A problem at one place will certainly lead to another problem, same problem elsewhere, in another country.
0: మానవుడు అనేక విధములైనటువంటి సులభ మార్గములను కనిపెడుతున్నాడు.
1: Therefore, man is devising easy techniques.
0: కానీ ఈ సులభ మార్గంలో ఉండినటువంటి సమస్యలు కనిపెట్టినటువంటి వాడుకు గుర్తించడం లేదు.
1: But the inventor of these devices is not able to know the problems behind.
0: మార్గములు సులభమైనవే కాని సమస్యలు అతి కష్టమైనటువంటివి.
1: The solutions seem to be simple and easy, but the problems are so tough.
0: ప్రతి వ్యక్తి కూడాను షార్ట్ కట్, చాలా సులభమైనటువంటి మార్గం కావాలి అంటాడు.
1: Everyone wants a shortcut, an easy way.
0: తలనొప్పికి ఒక పిల్లు వేసుకుంటే తలనొప్పి పోవాలి తక్షణం.
1: The moment he swallows a pill, he should be relieved.
0: అదేవిధంగా అన్ని సమస్యలు కూడాను కొన్ని పిల్స్ తోనే సరిపోవాలి.
1: Likewise, he expects solutions to the problems with these pills or tablets.
0: అదే విధంగా ఈనాడు మోక్షాపేక్ష కూడాను అతి సులభంగా లభ్యం కావాలి.
1: This day, even liberation should be easily attained.
0: సులభం అంటే ఏమిటి?
1: What do you mean by easy method?
0: నివారణ అంటే ఏమిటి?
1: What is remedial
0: method? Shortcut అంటే ఏమిటి?
1: What is shortcut?
0: ఇది కేవలం గుర్తించుకోవటానికి కూడాను చేతకానటువంటి సమస్యలు.
1: These are the things, the problems, but which we cannot know.
0: ఈ ప్రాకృత జగత్తునందు,
1: in this physical world,
0: ఈ భౌతికమైన జగత్తునందు,
1: in this ephemeral world,
0: ఈ లౌకికమైన జగత్తునందు,
1: in this world, mundane world,
0: ఈ ప్రవృత్తి మార్గమునందు,
1: in this outward trend,
0: ఈ చిన్న చిన్న పదములకే మనం అర్థములను గుర్తించుకోలేకపోతున్నాం.
1: We are not able to understand the meaning of these simple words.
0: పదములు సులభమే కాని అర్థం అనంతము.
1: Words seem to be simple, but the meaning is infinite.
0: కనుక ఈనాటి సమస్యలన్నీ కూడాను కేవలం మానవుని యొక్క సంకల్ప వికల్పం ద్వారానే అభివృద్ధి పొందుతున్నవి.
1: Today there are problems because of thoughts and counter thoughts in everyone.
0: మనసు చాలా విచిత్రమైనటువంటిది.
1: Mind is mysterious.
0: ఇది చాలా విశిష్టమైనటువంటిది.
1: It is special.
0: దీని చర్యలు మరింత ఘనమైనటువంటివి.
1: Its activity is also noble.
0: దీని నడతలు చాలా ఆశ్చర్యకరమైనటువంటివి.
1: Its attitude is surprising.
0: దీనికి ఒక విధమైనటువంటి ఒక రూపం, సొంత రూపం లేదు.
1: It has no form of its own.
0: ఇది ద్వివిధ ఒక విధమైనటువంటి యాక్ట్ చేస్తుంది, అనగా మోనో యాక్ట్.
1: మైండ్ యాక్ట్స్ మోనో యాక్షన్.
0: రెండింటి ఎందుకు ప్రవేశిస్తుంది.
1: It steps into both the fields.
0: క్షణంలో సుఖాన్ని అందిస్తుంది.
1: In a moment it makes you happy.
0: మరు క్షణంలోనే కష్టాన్ని చేకూరుస్తుంది.
1: Next moment it will put you to suffering.
0: క్షణంలో దుఃఖము, మరు క్షణంలోనే ఆనందము.
1: Happiness and sadness follow.
0: మనసు లేని స్థానం జగత్తులో కానరాదు.
1: There is no place in this world where there is no mind.
0: ఎక్కడ చూసినా మనసు యొక్క ప్రభావము ప్రత్యక్షమవుతుంటుంది.
1: Everywhere you find it's only the effect of the mind.
0: ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మనసు సర్వవ్యాపిగా రూపొందుతూ ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది థాట్స్ ద మైండ్ ఈస్ ఆల్ పర్వేజ్.
0: కనుకనే మనోమూలం విధం జగత్ అంతా కూడాను మనస్సు ద్వారా నిండి ఉంటున్నది.
1: Therefore is the mind that is the cause for the entire universe.
0: కనుక మన సుఖమునకు మన దుఃఖమునకు మన పాపమునకు మన పుణ్యమునకు మన ఆనందమునకు మన ఆహ్లాదమునకు సర్వమునకు మనసే మూల కారణము.
1: Therefore for the pain and the pleasure, for the merit and the sin, for the delight and the misery is the mind that is the cause.
0: కనుకనే వేదాంత పరిభాషయందు మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చేవు.
1: Therefore in
0: Vedanta మనసే ఈ బంధమోచ్చములకు మూల కారణమని నిరూపిస్తూ వచ్చింది.
1: So in Vedantic parlance it is said that is the mind that is the cause for liberation or bondage.
0: ఇట్టి మన ప్రభావాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు మనకి ఎట్టి సమస్యలు కూడాను మనల్ని బాధించవు.
1: When once we know the effects of the mind, you will never suffer.
0: నా దుఃఖములకు ఎవరో కారణమని నీ ఊహిస్తున్నావు.
1: You imagine that someone is responsible for
0: నీ ఆనందములకు కూడాను ఎవరో కారణమని నీవు భావిస్తున్నావు.
1: You also consider someone is responsible for the pleasure.
0: నీ ఆనందములకు కాని నీ దుఃఖములకు కాని నీవే కారణం.
1: Either for your happiness or misery, you are responsible.
0: నీకు నీ సంకల్పములే మూల కారణము.
1: Your thoughts are responsible.
0: నీ సంకల్పములకు నీ మనసే కారణము.
1: It's the mind that is responsible for these thoughts.
0: నీ సంకల్ప మనో రూపములే నీ యొక్క సుఖ దుఃఖములకు మూల కారణమని గుర్తించి వర్తించడమే మానవుని యొక్క కర్తవ్యం.
1: Therefore we should know the mind and thoughts are responsible for the pain and pleasure. With that knowledge we should conduct ourselves.
0: జగత్తులో అనంతమైనటువంటి యొక్క సంఖ్యలు జన్మిస్తూ ఉంటున్నవి.
1: We find so many innumerable creatures.
0: 84 లక్షల జీవరాశుల యొక్క జాతులు ఉంటున్నవి ఈ జగత్తునందు.
1: In this world there are 84 lakhs of species.
0: అండజము
1: అండజం
0: పిండజము
1: పిండజం
0: శ్వేతజము
1: శ్వేతజం
0: ఋత్విజము అని నాలుగు రకములు.
1: 4 వెరైటీస్ ఆఫ్ స్పీషీస్.
0: అండజం అనగా గుడ్డులో పుట్టేటువంటి జీవులు.
1: అండజ దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఎగ్ హ్యాచ్ ది
0: పక్షులు
1: బర్డ్స్
0: కొన్ని క్రిమికీటకాదులు
1: ఇన్సెక్ట్స్
0: చీమలు
1: యాంట్స్
0: ఇలాంటివన్నీ కూడాను గుడ్లతో పుడుతూ ఉంటాయి. పాములు కూడాను
1: స్నేక్స్ ఆల్సో.
0: ఇవి 21 లక్షల జాతులు ఉంటున్నాయి.
1: దర్ 21 lakhs ఆఫ్ స్పీషీస్.
0: ఈ గుడ్డలో పుట్టేటువంటి యొక్క జాతులు 21 లక్షల జాతులు ఉంటున్నాయి.
1: దోస్ దట్ హ్యాచ్ ఎగ్స్ నంబర్ అబౌట్ 21 lakhs.
0: పిండజము పిండజమనగా గర్భము ద్వారా జన్మించేటువంటివి.
1: పిండజ
0: గర్భం ద్వారా జన్మించే
1: దట్ విచ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూంబ్.
0: మనుష్యులు మృగములు ఇంకా అనేక రకములైనటువంటి ఇవి కూడాను 21 జాతుల యొక్క ఇది ఉంటున్నాయి జన్మలు.
1: హ్యూమన్స్ అండ్ అనిమల్స్ బోర్న్ అవుట్ ఆఫ్ ది వూంబ్
0: 21 లక్షల జాతులు ఉంటున్నాయి.
1: దట్ 21 lakhs.
0: తదుపరి శ్వేతజము.
1: శ్వేతజం
0: మన చెమట ద్వారా పుట్టేటువంటి యొక్క క్రిములు ఎన్నో ఉంటున్నాయి.
1: దట్ సో మెనీ జర్మ్స్ ద బోర్న్ అవుట్ ఆఫ్ అవర్ స్వెట్.
0: ఇవి కూడాను 21 లక్షల జాతులు ఉంటున్నాయి.
1: దర్ ఆల్సో 21 lakhs వెరైటీ స్పీషీస్.
0: ఇంకా శ్వేతజమైంది ఋద్భుజము అనగా భూమి నుండి పుట్టేటువంటి ఉన్నాయి.
1: దెన్ ద నెక్స్ట్ కేటగిరీ బోర్న్ అవుట్ ఆఫ్ ఎర్త్.
0: ఇవి కూడాను 21 లక్షల జాతులు ఉంటున్నాయి.
1: దే ఆర్ ఆల్సో మేక్ ఎ టోటల్ 21 lakhs.
0: అన్ని 21 లక్షల చూస్తే 84 లక్షల జాతులు జీవరాశులు ఉంటున్నాయి.
1: దే ఆల్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 84 lakhs ఆఫ్ స్పీషీస్.
0: ఇన్ని 24 లక్షల జీవరాశుల లోపల జాతుల జీవరాశులు ఎందుకును మానవుడు అత్యంత ఉన్నతుడు అని.
1: Of all these 84 lakhs varieties of species, the birth of man is no blessed and highest. Of all the creatures, human birth is
0: rarest. Only
1: this varied species of mankind, all the rest are the living creatures.
0: ఒక్క మానవుడు మాత్రమే ఉత్తముడు అన్నారు.
1: మ్యాన్ ఈజ్ ఓన్లీ నో బ్లెస్డ్.
0: దుర్లభము అన్నారు.
1: ఇట్స్ రేర్.
0: దేని ఎందు దుర్లభం?
1: హౌ డు యూ సే దాట్?
0: ఆకారం నందా దుర్లభం?
1: ఇస్ ఇట్ బై ఫార్మ్?
0: తెలివితేటలు ఎందా దుర్లభం?
1: ఆర్ ఇంటెలిజెన్స్?
0: లేక యుక్తి ప్రయుక్తులు ఎందా దుర్లభం?
1: ఆర్ నాక్ ఆర్ ట్రిక్?
0: అంద సందములు ఎందా దుర్లభం?
1: ఆర్ బ్యూటీ?
0: ఆస్తి పాస్తులు ఎందా దుర్లభం?
1: ప్రాపర్టీ అండ్ మనీ?
0: విద్యాది విహారం ఎందా దుర్లభం?
1: ఆర్ నాలెడ్జ్ అండ్ హ్యాబిట్స్?
0: ఏమీ కాదు.
1: Nothing works.
0: ఇవన్నీ దుర్లభమే కాదు.
1: యూ కాన్ కన్సిడర్
0: మనకు లభ్యమయ్యేటువంటివి.
1: యూ కెన్ ఎక్వైర్ దెమ్ ఇన్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాక్టికల్.
0: ఒక కోతి కూడా ప్రాక్టీస్ చేస్తే సర్కస్ లో సైకిల్ తొక్కుతుంది.
1: Even a monkey out of practice can ride on a bicycle.
0: కూర మృగమైనటువంటి యొక్క పులి కూడాను ఈ యొక్క ట్రైనింగ్ చేసేటువంటి వారి వల్ల ఎంతో ఒక వినయంగా ఒక కుర్చీ పైన కూర్చుంటుంది.
1: యు కెన్ ఆల్సో టేమ్ ఎ వైల్డ్ యానిమల్ లైక్ ఎ టైగర్ ఇన్ ఎ సర్కస్. రింగ్
0: మాస్టర్ చెప్పినట్టుగా వింటుంది.
1: ఇట్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ ద రింగ్ మాస్టర్.
0: ఇవన్నీ కూడా నువ్వు ప్రాక్టీస్ తో వచ్చినటువంటివి.
1: దీస్ ఆర్ ఆల్ అక్వైర్డ్ అవుట్ ఆఫ్
0: మానవుడు కూడా నువ్వు ప్రాక్టీస్ తో వచ్చినటువంటివి.
1: మ్యాన్ ఆల్సో డస్ సేమ్.
0: ఇంకా ఇతన్లో దుర్లభమైనటువంటి గుణం ఏది ఉంటుండాలి?
1: Then what's the rarity here?
0: Anaga.
1: Meaning?
0: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేనటువంటి యొక్క ఇవన్నీ కూడాను మృగములు పక్షులు క్రిమికీటకాదులు.
1: Animals, birds and insects cannot know their own nature.
0: తన సంతానాన్ని కోరి దానిని కనిపెట్టి దానిని అనుసరించి ఆచరించి ఆనందించేటువంటి గుణం మానవుడు.
1: Is only man who has got this special qualification as to know the true nature of his own self and conduct accordingly.
0: నిద్ర భయ మైదునాని సామాన్యమే తత్ పశువిన్నరాని.
1: దేర్ఫోర్ ఫుడ్ స్లీప్ ఫియర్ అండ్ ప్రొక్రియేషన్ ఆర్ కామన్ టు
0: ఎనిమల్స్. అధికం విశేష
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞానేన శూన్య పశువిస్మాన.
1: బిరెఫ్ట్ ఆఫ్ విజ్డమ్ హీస్ అనిమల్.
0: ఆ జ్ఞానమే లేకపోతే వీడు కూడా పశువుతో సమానమే.
1: వెన్ హీ హాస్ నో విజ్డమ్ హీస్ ఈక్వల్ టు అనిమల్.
0: పశుపక్షి మృగాదులకును మనిషికి ఉండినటువంటిది ఇదొక్కటే వ్యత్యాసం.
1: దిస్ ఈస్ ది ఓన్లీ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అనిమల్స్ బర్డ్స్ బీస్ట్ అండ్ మ్యాన్ కైండ్.
0: జ్ఞానం అంటే
1: వాట్ ఈస్ దిస్ విజ్డమ్?
0: భౌతిక జ్ఞానమా?
1: ఇస్ ఇట్ ఫిజికల్ నాలెడ్జ్?
0: లౌకిక జ్ఞానమా?
1: ఆర్ వరల్డ్లీ నాలెడ్జ్?
0: లేక ఇంకే విధమైనటువంటి శాస్త్ర జ్ఞానమా?
1: ఆర్ సైన్స్?
0: ఇంకే విధమైన బుకిష్ నాలెడ్జ్?
1: ఆర్ ఇస్ బుకిష్ నాలెడ్జ్?
0: కాదు కాదు.
1: నో.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The vision of non-dualism is true wisdom.
0: Anta okkate aneetundi satyanni gurtinchinatvante nijamaina gnanam.
1: The primal truth that everything is one is the true wisdom.
0: Ee naadu innyo chadutunnam manam.
1: We read a lot today.
0: Sangeetha, sahitya,
1: literature,
0: nrutya, chitra, shilpi, physics, chemistry, botany, zoology, innyo vidyalu chadutunnam shastralu.
1: We have so many forms of knowledge today, the music, the literature.
0: Ivanni prakrutamainatvante vidyale.
1: That's all worldly knowledge.
0: ఈ జగత్తుకు సంబంధించినటువంటి విద్యలే.
1: That's related to this world.
0: కానీ ఈ ప్రాకృతంతో మనము ఏమాత్రము పరతత్వాన్ని పొందలేము.
1: With this physical knowledge, you can never attain this
0: spiritual
1: knowledge.
0: ఇవన్నీ ప్రవృత్తులు.
1: That's all outward knowledge.
0: కానీ మనం తెలుసుకోవాల్సినటువంటిది నివృత్తి.
1: But what we should know the inward trend.
0: నా దేహం సర్వులకు కనిపిస్తుంటాది.
1: This body I see.
0: నేను మానవ దేహము అనుకుంటున్నాము.
1: I take this human body.
0: అయితే దేహాన్ని మానవ జాతిగా భావిస్తున్నావు.
1: Body is human, no doubt.
0: నీ చర్మంకి ఏమి జాతి?
1: Then the skin.
0: నీ రక్తానికి ఏమి జాతి?
1: The blood.
0: నీ బోన్స్ కి ఏమి జాతి?
1: Bones.
0: నీ వెంట్రుకలకు ఏమి జాతి?
1: The hair.
0: గాలికి ఏమి జాతి?
1: Air.
0: గగనానికి ఏమి జాతి?
1: Sky.
0: నీటికి ఏమి జాతి?
1: Water.
0: నిప్పుకి ఏమి జాతి?
1: Fire.
0: ఆకాశమునికి ఏమి జాతి?
1: Sky, space.
0: ఏది జాతి లేదు.
1: What community, caste they belong to? Nothing whatsoever.
0: దేహానికి మాత్రం మానవ జాతి అంటున్నావు కానీ నీ దేహం యొక్క చర్మానికి ఏమి జాతి?
1: You say that the body is human, but how about the skin?
0: Skin ku skin jate.
1: Skin belongs to skin only.
0: Blood ku blood jate.
1: Blood belongs to the race of blood.
0: Bone ku bone jate.
1: Bone belongs to the group of
0: manav jate.
1: And human belongs to human race.
0: Aithe ee manav jati emitadi?
1: Then what is this human race?
0: Adi e nijamainatu divyamaina jati.
1: That is a divine race.
0: Dehanni aadharam cheskoni.
1: Basing on the body.
0: దేహిని ఆదర్శంగా తీసుకుని
1: టేకింగ్ ఇన్ డ్వెలర్ అస్ ద ఐడియా.
0: జగత్తునకు మనం చాటడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు ప్రాపగేట్ ది ప్రిన్సిపల్స్.
0: దేహం క్షేత్రము.
1: బాడీ ఇస్ ద ఫీల్డ్.
0: దేహి క్షేత్రజ్ఞుడు.
1: అండ్ ది ఇన్ డ్వెలర్ ఇస్ నో.
0: కారులో కూర్చొని ప్రయాణం చేసినంత మాత్రం నీవు కారు కాదు, నీవు డ్రైవర్ అయిపోతావు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ యూ ట్రావెల్ ఇన్ ఎ కార్, యూ ఆర్ నాట్ ద కార్, యూ ఆర్ ద
0: డ్రైవర్ వేరు.
1: కార్ అండ్ డ్రైవర్ ఆర్ డిఫరెంట్.
0: కాబట్టి నీ దేహం కారు.
1: సో యువర్ బాడీ ఇస్ ఎ కార్.
0: దేహి డ్రైవర్.
1: And the indweller is the driver.
0: దేహియే దేవదేవుడు.
1: And that indweller is God the Almighty.
0: కనుకనే అట్టి దేవదేవ తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించాలి.
1: We have to recognize the divinity.
0: దేహము పాంచభౌతికము.
1: Body is a five senses.
0: దేహము కూలక తప్పదెప్పుడు.
1: The body is bound to fall down one day or other.
0: దేహిని రామయుండు.
1: Indweller is immortal.
0: గణుదింపక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఇన్వెలర్ హ్యాస్ నైదర్ బర్త్ ఆర్ డెత్ అటాచ్మెంట్ ఆర్ లిబరేషన్. he doesn't carry any insignia with it.
0: Dehiye deva devudani.
1: That indweller is God himself.
0: Dehiye deva devam.
1: That indweller is God.
0: Kani ee naati aadhunika yugamulandu.
1: In this modern
0: age. Dehamunike pradhanamainatundi deenni andistunnaru.
1: They attach value to the body.
0: దేహిని విస్మరిస్తున్నారు.
1: They forget the indweller.
0: అది ఏ దుఃఖములకు కారణము.
1: That is the cause.
0: అది ఏ పాపములకు కారణము.
1: That is responsible for the sin.
0: అది ఏ కష్టములకు కారణము.
1: That is responsible
0: for the trouble. అది ఏ విచారములకు కారణము.
1: And anxiety.
0: మనం నిరంతరము సత్యంగా శాంతిగా మనం జీవించాలనుకుంటే దేహి తత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: In order to lead the life of truth and peace, we should know the indweller.
0: ఇది ఒక దైవ ప్రేమతో తప్ప అన్య మార్గంలో లభ్యమయ్యేటువంటిది కాదు.
1: This you can possess and acquire only with love for God.
0: కనుకనే వేదము ఏ విధంగా చెప్పింది? సున్నంత విశ్వే అమృతస్య పుత్రః. ఇది ఉపనిషత్తు యొక్క వాక్యం.
1: It is Upanishad that declares that you are the son of immortality.
0: అమృతస్య పుత్రః.
1: You are nectarine, immortal.
0: కానీ నాయన, నీవు మానవుడిగా నీవు భావిస్తున్నావు.
1: You consider yourself as human.
0: నీవు అల్పుడిగా నీవు చింతిస్తున్నావు.
1: You consider yourself low.
0: నీవు చాలా హీనుడని భావిస్తున్నావు.
1: You think you are mean.
0: ఇది నీ వీక్నెస్.
1: Is your weakness.
0: ఇది నీ బలహీనత.
1: Is your weakness.
0: అమృతం కంటే కూడా నువ్వు అధికమైనటువంటి వాడవు నీవు.
1: You are more than the nectar, amrita.
0: నీ ముందు అమృతం పెడితే అది ఏమి రుచి లేనటువంటిదిగా ఉంటుంటుంది.
1: That nectar would be tasteless in front of you.
0: అంతటి రుచి, అంతటి శక్తి, అంతటి భావము నీ హృదయమునందు ఉంటున్నది.
1: Such a
0: తస్య పుత్రః. ఇది ఉపనిషత్తు యొక్క వాక్యం.
1: It is Upanishad that declares that you are the son of immortality.
0: అమృతస్య పుత్రః.
1: You are nectarine, immortal.
0: కానీ నాయనా.

0: pleasure would be tasteless in front of you.
1: అంతటి రుచి, అంతటి శక్తి, అంతటి భావము నీ హృదయమునందు ఉంటున్నది.
0: Such a mighty taste in the power, feeling or in you.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య శక్తిని మనము చక్కగా గుర్తించుకోలేకపోతున్నాం.
0: We are not able to know clearly the divine power.
1: ఎవరికి తెలియకుండా మనం పాపాలు చేస్తున్నాం, తప్పులు చేస్తున్నాం అనుకుంటాము.
0: We think that we commit sins without the knowledge of anybody.
1: ఇతరులు ఎరుగక ఉన్నా ఈశ్వరుండెరుగడా.
0: Others may not know and watch, but God, does he not know this?
1: ఎక్కడో మేము బాత్రూమ్ లో చేసుకుంటున్నాము, ఎక్కడో ఎవరికి తెలియకుండా చేసుకున్నాము, ఎక్కడికో మేము రగ్గు కప్పుకొని చేసుకుంటాం అనుకుంటారు మీరు. కానీ ఇవన్నీ పరులను దాచిపెట్టచ్చు, కానీ పరమాత్మకు దాచడానికి వీలు కాదు.
0: యు థింక్ దట్ దీస్ సిన్స్ ఆర్ కమిటెడ్ ఇన్ బాత్రూమ్ ఆర్ కవరింగ్ ద బాడీ బై విత్ ఏ రగ్, బట్ అదర్స్ మే నాట్ నో. బట్ గాడ్ నోస్. కనుక
1: మనకు రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ గా వస్తున్నాయి.
0: బికాజ్ అవర్ ఓన్ మిస్టేక్స్ విల్ కమ్ బ్యాక్ టు యు యాజ్ రియాక్షన్.
1: చేసిన దోషాన్ని మర్చిపోతున్నావు నీవు.
0: వి ఫర్గెట్ ద సిన్స్ వి కమిట్.
1: కష్టంలో వచ్చినప్పుడు నీవు దీన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
0: బట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వి ఆర్ నాట్ ఏబుల్ టు నో.
1: ఈ కష్టములు ఎవరి ద్వారానో మనకు లభ్యమైనాయని భావిస్తున్నావు.
0: యు థింక్ దట్ సమ్వన్ ఇస్ ద కాజ్.
1: కాదు, కాదు, కాదు, కాదు. చేసిన కర్మములు తప్పినది కాదు.
0: ఆల్ యువర్ యాక్షన్స్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ యు కెనాట్ ఎస్కేప్.
1: కర్మ

0: కర్మదాట వశమా నరుడా, కర్మదాట వశమా, కర్మదాట వశమా.
1: యు మే బి ఎ గ్రేట్ స్కాలర్, హావింగ్ గోన్ త్రూ మెనీ ఆఫ్ ద సీక్రెట్ టెక్స్ట్. యు మే బి వర్షిపింగ్ యువర్ డైటీ ఎవ్రీ డే. యు మే బి ఇన్ ఎ ఫారెస్ట్. యు మే అండర్టేక్ పెనెన్స్, బట్ యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ.
0: చిన్న చెల్లిమిలో ముంచిన గాని, ఎన్ని సముద్రము నించిన గాని.
1: You may immerse it in a small tank or in an ocean.
0: Kadaventora nirantera.
1: As is the pot, so is the measure of water you collect.
0: Kavalannanu ekkuvaradure karmadata vashama naruna, karmadata vashama, karmadata vashama.
1: Even if you want to collect more than the measure of the pot, you cannot collect it. You can never escape from destiny.
0: Kani okka daivanugrahamto etanti karmalaina daatavachu.
1: However, with God's grace, you can
0: transcend.
1: There may be the sins which are of the size of mountain.
0: Paapamunu kudanu chanamulo kudanu bhasmam chestundi.
1: The sins may be that of a forest, but it can be put on fire in a moment of time.
0: అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: You should the recipient of
0: God.
1: You should receive God. దివ్యమైనటువంటి
0: సంబంధ బాంధవ్యమునకు పాత్రుడు కావాలి.
1: You should have the divine relationship.
0: అలాంటి సమయమునందు ఎలాంటి పాపములైనా పరిహారం చేసుకోవచ్చు.
1: At that moment you can atone any type of sin.
0: ఇది కలియుగము.
1: This is age of Kali.
0: కుడి చేతితో చేస్తే ఎడమ చేతిలోనే రిజల్ట్స్ వస్తున్నాయి.
1: What is done with the right hand, the left hand will find out the results.
0: ఎప్పుడు ఏ జన్మమో ఏ యొక్క తరంకో నీవు కాచుకోనక్కర్లేదు.
1: You don't need to wait for the results for
0: it. ఏ రూపంలో వస్తుందో, ఏ భావంలో వస్తుందో, ఏ స్థితిలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: You cannot decide in what form, when, how.
0: ఎక్కడ ఉండినా అది తప్పినది కాదు.
1: You cannot escape wherever you are.
0: అడవుల యందున్న,
1: you may be in a forest.
0: ఆకాశమునన్న,
1: or in space.
0: పట్టణమునన్న,
1: in a city.
0: పల్లెనున్న,
1: a village.
0: గుట్ట మీద నున్నా,
1: ఆన్ ద మౌంటైన్ టాప్.
0: నట్టేటబడి ఉన్నా,
1: ఆర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద సీ.
0: విడువదు నిన్ను ఓ విద్యార్థులారా.
1: భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ. వేర్ ఎవర్ యూ మే బి, ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ద డీప్ సీ, భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ.
0: ఎక్కడ ఉండినా విడిచడానికి వీలు కాదు.
1: యు మే బి ఎనీవేర్, భగవాన్ విల్ నెవర్ లీవ్ యూ.
0: కానీ అట్టి ప్రేమను మీరు సంపాదించుకోవాలి.
1: బట్ హౌఎవర్ యూ షుడ్ పొసెస్ సచ్ లవ్,
0: అట్టి దయను మీరు పొందడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ బి రిసిపియెంట్స్ ఆఫ్ భగవాన్స్ కంపాషన్.
0: అదియే మీరు సాధించవలసినటువంటి గొప్ప సాధన.
1: దట్ షుడ్ బి ది అచీవ్మెంట్ ఇన్ దిస్.

0: జన్మలు రావచ్చు పోవచ్చు.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: జన్మములు కూడా ఎన్నో ఎత్తవచ్చు ఎత్తకుండా పోవచ్చు.
1: యు మే బి బోర్న్ అగైన్ అండ్ అగైన్.
0: కానీ దైవం అనేటువంటి ఒక తత్వము ఒక్కతూరి వస్తే పోదు.
1: బట్ యెట్ ద డివినిటీ వెన్ వన్స్ ఇట్ ఇస్ దేర్ ఇట్ విల్ నెవర్ వానిష్.
0: పోదు ఒకటి.
1: వన్ థింగ్ ఇఫ్ ఇట్ కమ్స్ ఇట్ డజంట్ గో.
0: పోతే రాదు.
1: అనదర్ ఇఫ్ ఇట్ గోస్ ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: పోదు రాదు.
1: Another, and neither it goes
0: or comes. We should try to know all these three.
1: We should try to know all these three.
0: Vaste vodunka.
1: If it comes, it will never go.
0: Emtadi?
1: What is that?
0: Adi e jnanam.
1: That is wisdom.
0: Jnanam vachindi poyindi. Jnanam vachindi poyindi. Adi jnanam kadadi.
1: If you say wisdom has come, it vanished, it's not wisdom.
0: Vakkatori jnanam vachina tirigi podu.
1: When once wisdom comes, it will never leave you.
0: Rendavadi poyinda tirigi raadu.
1: The second, if it goes, it will never come back.
0: Adi e ajnanam.
1: That is ignorance.
0: Podu radu.
1: Next, neither comes nor goes.
0: Divyattamu prema.
1: That is the divine love.
0: Poyan kanti kadu vachetvanti kadu.
1: It neither goes nor comes.
0: Okkatori nee hrudayamlo praveshinchana ayipoyindi.
1: When once it is there in your heart, that comes to stand.
0: Ee moodintini vidyarthulu chakkaga gurtinchali.
1: Students should know all these three.
0: Kontha kaalam bhakti mari kontha kaalam daniki virakti ee vidhanga raakudadu.
1: Sometimes they are devoted, sometimes they are not.
0: Bhaktiye kaadu.
1: It's no devotion at all.
0: Raaka pogalagarinatundi ajnaname.
1: That which comes and goes is ignorance.
0: Vachedi poyedi ajnaname.
1: Ignorance comes and goes.
0: Adi ahankaramu.
1: That is ego.
0: Ahankaram vastundi potundi.
1: Ego comes and goes.
0: Dhanamu kaligina naadu kalimi galigina naadu kailasa patinaina dhikkarinchi paapi tirugutundu.
1: At times of affluence, prosperity, he denies even God.
0: Kalimi nilichipova kanapadu daivambu.
1: When money goes, then he will see God then.
0: Adi undinanta varaku kailasapatinaina dhikkarinchi paapi tirugutundu.
1: So long there is money, the sinner moves about disobeying God.
0: Dhanamu adi kaadu.
1: It's not the money. That's
0: guname mana dhanamu.
1: The character is the true wealth.
0: Ee prakrutamainatundi dhanamulu enniyo maarutuntadi.
1: The worldly money changes.
0: Ee naadu mee tandri garu edo 500 rupees niku money order chesadu.
1: Supposing your father sends you 500 rupees
0: by money order. 500 rupees chetlo pettukoni note nu idi naadi anni aananda padutunte.
1: Watching the 500 rupee note you feel happy.
0: Aa 500 rupees nee mogalu ichi navutundata.
1: The 500 rupee note starts laughing at you.
0: Ore pichi vaada sayankalaniki nenu inkoka angadiki pothunnanu.
1: The 500 rupee currency note tells you,
0: oh man, nee daggara nenu shashvathanga undetundi danni kaanu.
1: I will not stay with you permanently.
0: Ilanti mogalu enno chuchani inke enno choodabothanu.
1: I have seen so many faces like you. And also in future.
0: కాబట్టి నేను నిలిచేదాన్ని కాదు అని చెప్తుందట.
1: And the note tells you.
0: ధనం ఒక దగ్గర నిలుస్తుందా?
1: Money will not stay with anybody.
0: కాళ్ళ కింద నీళ్ళవలే కదిలిపోతుంటాది.
1: It is something like a flowing water, ever flowing water.
0: కానీ ధనం ఏ ధనము?
1: But what is that wealth?
0: అనుగ్రహ ధనము.
1: It is the wealth of grace.
0: ప్రేమ ధనము.
1: That's the wealth of love.
0: అది ఆశీర్వాద ధనము.
1: That is the wealth of
0: grace. అది అనుగ్రహ ధనము.
1: That is the wealth of grace.
0: ఆ ధనము ఒక్కతూరి వచ్చినా తిరిగి పోదు ఇంకా.
1: That wealth when once it comes it never vanishes.
0: దాన్ని మీరు సంపాదించుకోవాలి.
1: That we should acquire.
0: జన్మ జన్మల యొక్క ఫలితం చేతనే ఇప్పుడు ఈ యొక్క అవకాశం లభ్యమైంది.
1: It's because of a crude merit of the past lives you could be born here.
0: పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన ధనాన్ని మనము వచ్చింది కదా అని వినియోగించుకోవచ్చును. ఈనాడు కూడా తిరిగి దాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
1: నో డౌట్ యూ కెన్ ఎంజాయ్ ది వెల్త్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్ బట్ యూ షుడ్ యాడ్ ఆన్ ఈవెన్ ద ప్రెసెంట్.
0: మా నాన్నగారు సంపాదించినటువంటిది కాబట్టి ఈ 10,000 రూపాయలు నా దగ్గర ఉందని ఖర్చు పెట్టుకోవచ్చు.
1: యు మే స్పెండ్ ఆల్ ది 10,000 రూపాయలు.
0: కానీ ఈ 10,000 రూపాయలు ఎంతకాలం నీకు పనికొస్తాయి?
1: బట్ వాట్ విల్ హ్యాపెన్ లేటర్?
0: పోతుంది, ఖర్చు అవుతూ అవుతూ అవుతూ అవుతూ 10,000 రూపాయలు అయిపోయిందట్టునే నీవు బికారైపోతావు.
1: ఆఫ్టర్ 10,000 రూపీస్ ఆర్ ఎగ్జాస్టెడ్ యూ బికమ్ ఎ బెగ్గర్.
0: కనుక ఈ 10,000 రూపాయలు తండ్రి సంపాదించింది పెట్టుకుని నీ సంపాదన నువ్వు దాన్ని ప్రయోగించుకోవాలి.
1: విత్ 10,000 రూపీస్ గివెన్ టు యూ బై యువర్ ఫాదర్ యూ షుడ్ యాడ్ ఆన్.
0: వేదాంతమందు చీణే పుణ్యే మధ్యలోకం విశంతి అన్నారు.
1: ద వేదాంత సేస్ ద మూమెంట్ మెరిట్ ఈస్ ఎగ్జాస్టెడ్ ద సోల్ రిటర్న్స్ బ్యాక్ టు ద ఎర్త్.
0: క్షీణించిపోతానే ఇది కూడా క్షీణించిపోతుంది.
1: ద మూమెంట్ ద మెరిట్ డిమినిషెస్ యూ ఆల్సో లూజ్ ది స్టేట్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎలక్షన్ లో నిలిచాడు ఒక విద్యార్థి.
1: A student contested in the election.
0: దాంతో జయమైపోయింది.
1: He won the election.
0: అసెంబ్లీలో పోయాడు.
1: He went to the assembly.
0: అసెంబ్లీ హాల్లో కూర్చున్నాడు.
1: He sat there in the assembly hall.
0: ఒక ఎమ్మెల్యే అయినాడు.
1: Now he is an MLA.
0: ఎంతవరకు?
1: How long?
0: 5 years.
1: 5 years only.
0: తిరిగి ఒక్కో సంవత్సరం తరిగిపోతూ వచ్చింది.
1: 1 year passes, another year passes.
0: 5 సంవత్సరంలో పోతానే తిరిగి ఇంటికి రావాల్సింది అసెంబ్లీలో కూర్చోవడానికి వీలు కాదు.
1: After the term of 5 years over, he must return.
0: చీనే పుణ్యే మధ్య లోకం విశంతి. ఇదంతా అయిపోయింది.
1: All this merit is exhausted.
0: కనుక అది అయిపోయే లోపల తిరిగి ప్రజల యొక్క మన్నను కొంతవరకు సంపాదించుకోవాలి.
1: Then he should see that he will win the appreciation.
0: నీకు ప్రాప్తించింది ఈ యొక్క ప్రాప్తి.
1: You could have this deservedness because of the past
0: life.
1: With all sacred thoughts, you can develop the accrued merit of the past.
0: Present, rendu cheri future ku plus plus plus aipothundi.
1: Therefore, the past and the present will add on. It would only add or multiply.
0: కనుకనే నీవు ఈ యొక్క జన్మంలో కూడాను పవిత్రమైన రీతిగా నీవు జీవితాన్ని గడపాలి.
1: సో ఇన్ ది ప్రెసెంట్ లైఫ్ యూ షుడ్ లీడ్
0: అందుకున్నటువంటి గ్రేస్ను ప్రేమను ఒక అనుగ్రహాన్ని నీవు తప్పక దాన్ని బలపరచుకోవాలి.
1: యూ షుడ్ స్ట్రెంగ్త్ ఇన్ ద గ్రేస్ అండ్ ద లవ్ యూ రిసీవ్డ్.
0: అప్పుడే దీని యొక్క ప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ డిజర్వ్ దిస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్ని డిగ్రీలు తీసుకున్నప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డిగ్రీస్ యూ గెట్,
0: ఎంత చదువులు చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ నాట్,
0: ఏ ఉద్యోగాలు చేసినప్పటికీ,
1: ఎనీ జాబ్ యూ,
0: ఎంత ధనం సంపాదించినప్పటికీ,
1: మనీ యూ ఎర్న్,
0: ఇవన్నీ కూడాను శాశ్వతాలు కాదు.
1: నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
0: ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
1: ఎర్న్ రెప్యుటేషన్, గుడ్ నేమ్.
0: జననము వచ్చినందుకు ఆ కీర్తిని మనం సంపాదించినందుకే ఆ జన్మం యొక్క సార్థకం.
1: హావింగ్ బీన్ బోర్న్, get a good name, that is the aim.
0: ఎప్పుడు చూసినా ఇంకా తప్పులు చేస్తూనే ఉంటుంటే ఇంక ఎప్పుడు నీవు దీన్ని తప్పించుకునేది?
1: If we go on repeating mistakes committed again and again, when can you really try to achieve that?
0: దొంగ ఉండినాడు.
1: There is a thief.
0: దొంగతనం చేసేది జైల్లో పోయి కూర్చునేది.
1: He commits a theft and he will be imprisoned.
0: చాలా పెద్ద దొంగతనం, ఒక చంపి దొంగతనం చేశాడు.
1: Really he killed one person and committed burglary.
0: వాళ్ళని తీసుకుని పోయారు, మూడేళ్లు కఠిన శిక్ష అని జైల్లో పెట్టారు.
1: He was taken, kept in a prison for 3 years.
0: సరే, మూడేళ్లు కూడా జరిగిపోయింది.
1: 3 years completed.
0: ఆ యొక్క పోలీస్ అక్కడ జైలు సూపరింటెండెంట్ వచ్చాడు.
1: The jail superintendent came.
0: నాయన, నీ గడువు తీరిపోయింది.
1: The period of punishment is
0: over. రేపటి దినం నిన్ను వదిలిపెట్టేస్తున్నాము.
1: You will be released tomorrow.
0: నీ తట్టా బుట్టా చట్టా అంతా కూడా చెక్ చేసుకో అన్నాడు.
1: Check up your baggage.
0: బ్యాగేజ్ అంతా తీసుకోమన్నాడు. అప్పుడు వాడు చేతులు బొక్కి ఆ యొక్క సూపరింటెండెంట్ చెప్తున్నాడు.
1: అండ్ దెన్ ప్రిజనర్ పెయిడ్ హిస్ రెస్పెక్ట్స్ అండ్ స్టార్టెడ్ స్పీకింగ్ సూపరింటెండెంట్.
0: తిరిగి రేపోమన్నాడు, తిరిగి వస్తాను కదా, ఇవి ఇక్కడే ఉండని అన్నాడు.
1: ద ప్రిజనర్ సేడ్, సార్, ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టుమారో ఆర్ డే ఆఫ్టర్, బెటర్ ఐ కీప్ మై బ్యాగేజ్ హియర్.
0: ఇంకా నేను దొంగతనం చేస్తాను అని వాని ఉద్దేశం.
1: హిస్ ఐడియా ఈస్ టు రిపీట్ ద సేమ్ థెఫ్ట్.
0: అలాంటి వాడికి ఏం చేసి ఏం ప్రయోజనం?
1: What is the fun of doing anything?
0: ఒక్క తోడి మనం జైలుకి పోయినవా, తిరిగి జైలుకి పోకుండా చూసుకోవాలి.
1: When once you are in a prison, you should never enter.
0: మందులు తినేది దేనికోసం అని చెప్పిన ఎవరైనా ప్రశ్నిస్తే రోగ నివారణ కోసం అంటారు.
1: If you ask anybody why do you take medicine, they say to seek relief.
0: సరైన ఆన్సర్ కాదు.
1: It's not correct answer.
0: ఎందుకు మందు తింటున్నావు?
1: Why do you take medicine?
0: మందు తినకుండా ఉండే కోసం మందు తింటున్నాను.
1: We take medicine to see that we don't take again.
0: అది సరైనటువంటి ఆన్సర్.
1: That is the correct answer.
0: కాదు, నేను రోగం నివారణ కోసం ఉంటాను.
1: We say it's for cure.
0: కొని ఆ మందుకు ఆ రోగం నివారణ కావచ్చు, కొత్త రోగం ఒకటి రావచ్చు.
1: This medicine may be a cure for the disease. You may have another disease. Then you need another medicine later.
0: కొని మందు తినే దేని కోసం అంటే ఇంకా మందు తినకుండా ఉండే కోసము, అనగా రోగమే రాకుండా ఉండే కోసం.
1: You take medicine now so that you don't need any medicine later.
0: జన్మం వచ్చిందే దేని కోసము?
1: Why are you born?
0: తిరిగి జన్మం రాకుండా ఉండే కోసం జన్మం.
1: Not to be born again.
0: అది సరైన ఆన్సర్.
1: That is the correct answer.
0: పరీక్షకు ఎందుకు నువ్వు పోతున్నావు?
1: Why do you appear for exam?
0: తిరిగి పరీక్షకు పోకుండా ఉండే కోసం పోతున్నావు.
1: In order to see that you don't appear again.
0: అంతేగాని తిరిగి నీ పరీక్షకు పోవటం ఫెయిల్ కావటం, పరీక్షకు పోవటం ఫెయిల్ కావటం ఇదేనా? ఇది కాదు, తిరిగి పరీక్షకు పోకుండా ఉండాలి.
1: If you appear for examination now, supplementary examination later,
0: ఇలాంటి ఆన్సర్స్ మనం చక్కగా గుర్తించుకొని త్వరగా వర్తించడానికి ప్రయత్నించాలి.
1: So we have to know the answers clearly and conduct ourselves.
0: పిల్లలందరూ కూడా ఇలాంటి దీర్ఘమైన ఆలోచనలు చేయటం లేదు.
1: స్టూడెంట్స్ విల్ నాట్ థింక్ దట్ డీప్ ఎనఫ్.
0: ఒక చిన్న పదం,
1: a small word,
0: nityamu nenu ostunnanu antaru.
1: We say that I come every day.
0: Nityam anaga emi?
1: What do you mean by nityam?
0: Abbo, idi chaala pedda artham tho koodinatvantidi.
1: It has got lot of meaning.
0: నిత్యమనగా మన దృష్టి లోపల దినము అనుకుంటారు.
1: నిత్యము మీన్స్ ఎవ్రీ డే, ఏ డే.
0: నిత్యమనగా మార్పు చెందినటువంటిది.
1: నిత్యము మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజ్,
0: నిత్యమైనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్,
0: సత్యమైనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ ట్రూ,
0: త్రికాల బాధ్యమైనటువంటిది.
1: విచ్ ఇస్ ఇండివిజువల్, మూడు
0: కాలములందు మారనటువంటిది.
1: దట్ విచ్ డస్ నాట్ చేంజ్,
0: నిత్యము.
1: దట్ ఇస్ నిత్యం.
0: ఇంత గొప్ప అర్థంగా ఉండేటువంటి దాన్ని నిత్యం అంటే ఒక దినముగా మనం భావిస్తున్నాం.
1: ఇట్ హస్ గాట్ సచ్ ఎ గుడ్ లాట్ ఆఫ్ మీనింగ్.
0: వేదాంత పరిభాష యందు ఒక్కొక్క పదమును కూడాను ఎంతో అమితమైనటువంటి అఖండమైనటువంటి యొక్క విలువలంతా ఉంటున్నాయి.
1: ఇన్ వేదాంత ఎవ్రీ స్మాల్ వర్డ్ హ్యాస్ గాట్ ఇన్ఫినిట్ మీనింగ్ బిహైండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మన జీవితం అనేటువంటి పారమార్థిక జీవితం.
1: అవర్ లైఫ్ షుడ్ బి స్పిరిచువల్.
0: కానీ ఇప్పుడు మనం జీవించేది వ్యావహారిక జీవితం.
1: బట్ వీ లీడ్ ఎ వర్ల్డ్లీ లైఫ్.
0: కానీ దీని ఫలితము ప్రాతిభాషికము.
1: బట్ ద రిజల్ట్ ఈస్ వన్ ఆఫ్ మిస్టేకన్ ఐడెంటిటీ.
0: పారమార్థికము, వ్యావహారికము,
1: వరల్డ్లీ,
0: ప్రాతిభాషికము.
1: ఈ మూడు
0: ఏకత్వాన్ని మనం చూడాలి.
1: వి షుడ్ నో ద యూనిటీ ఆఫ్ ది త్రీ.
0: దీనిని త్రికూటము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్
0: ఆ త్రికూట స్వరూపుడే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ త్రికూటం.
0: త్రికూటం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై త్రికూటం?
0: సముద్రము,
1: ఓషన్.
0: సముద్రం ఇది పారమార్థికము.
1: దిస్ ఓషన్ ఇస్ స్పిరిచువల్.
0: ఈ సముద్రం అనేటువంటి దాంట్లో అలలు ఒకదాని తర్వాత ఒకటి పుడుతూ ఉన్నాయి. ఇది వ్యావహారికము.
1: సో మెనీ వేవ్స్ ఎమనేట్ ఒరిజినేట్ అవుట్ దిస్ ఓషన్.
0: ఈ వేవ్స్ ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: వేర్ ఫ్రమ్ ఆర్ ద బాన్?
0: సముద్రం నుంచినే పుడుతున్నాయి.
1: బాన్ అవుట్ ది ఓషన్.
0: ఈ సముద్రంలో ఏ రుచి ఉంది?
1: వాట్ ఈ వాట్ టేస్ట్ ఇస్ దేర్?
0: ఈ వేవ్స్ లో కూడా ఉంటుంది.
1: ద టేస్ట్ ఆఫ్ ది ఓషన్ ఇస్ వెరీ మచ్ దేర్ ఇన్ ఎ వేవ్.
0: ఈ సముద్రంలో ఏ విధమైనటువంటి యొక్క తెలుపు ఉంది?
1: వాట్ కైండ్ ఆఫ్
0: తెలుపు ఉంది? సముద్రంలో ఏ గుణములు ఉంటున్నావో అలల్లో కూడా అదే గుణములే ఉంటున్నాయి.
1: ద క్వాలిటీస్ ఆఫ్ ది ఓషన్ ఆర్ వెరీ మచ్ దేర్ ఇన్ వేవ్స్.
0: కాబట్టి పారమార్థికమైనటువంటి సముద్రం నుంచి వ్యావహారికమైనటువంటి అలలు మనం పుడుతున్నాయి.
1: దేర్ ఫోర్ అవుట్ ఆఫ్ ది స్పిరిచువల్ ఓషన్ దేర్ స్టార్ట్స్ ద వేవ్స్ ఆఫ్ వరల్డ్ లైఫ్.
0: ఈ యొక్క వ్యావహారికమందు కూడాను పారమార్థికమైనటువంటి భావాలు ఉండాలి.
1: సో ఈవెన్ ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ వీ షుడ్ కీప్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ బిహైండ్.
0: ఈ వ్యావహారికమందు కూడాను ప్రాతిభాషికము నురుగు ఉంటుండాది.
1: దెన్ వీ ఫైండ్ ద ఫోమ్ ప్రాతిభాషిక.
0: కనుకనే సముద్రమునందు అలలయందు నురుగునందు ఒకే గుణం ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ద ఓషన్ ద వేవ్ అండ్ ద ఫోమ్.
0: అప్పుడే ఇది సముద్రం అలలు అని చెప్పడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ కాల్ ఇట్ ఇట్స్ ఎ వేవ్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: సచ్చిత్ ఆనందం అనేటువంటి ఓషన్ నుంచి కూడాను మానవత్వం అనేటువంటి అలలు పుట్టేది.
1: Out of this ocean of Satchidananda, the being, awareness and bliss, you find the waves of mankind. So everyone must possess this Satchidananda.
0: Sat anaga emiti?
1: What is Sat?
0: Being.
1: Sat is being.
0: Chit anaga emiti?
1: What is Chit?
0: Awareness.
1: Awareness.
0: Ee rendinti oka ekattamu anandam.
1: The combination of the two is ananda, bliss.
0: కనుకనే మనం ఆనందాన్ని కోరుతున్నాము.
1: యు వాంట్ టు బి బ్లిస్ఫుల్.
0: చిత్ అనేటువంటిది మనలో ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అవేర్నెస్ ఇన్ యూ.
0: సత్ అనేటువంటిది కూడా మనలోనే ఉంటుండాలి.
1: ద బీయింగ్ ఈజ్ ఇన్ యూ.
0: కనుకనే మన బాబా అనేటువంటి పదంలో ఉండే ఈ యొక్క సత్యాన్ని మీరు గుర్తించవచ్చును.
1: యు కెన్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఇన్ ది వెరీ నేమ్ బాబా.
0: బాబా డబుల్ డిగ్రీ, బిఏబిఏ.
1: బాబా హ్యాస్ గాట్ డబుల్ డిగ్రీ, బిఏబిఏ.
0: బి ఫస్ట్ బి బ్లిస్, బీయింగ్.
1: ఫస్ట్ బి బీయింగ్,
0: being.
1: B.
0: A. Awareness.
1: A. Awareness.
0: B. Bliss.
1: B. Bliss.
0: A. Ananda.
1: A. Ananda.
0: చూసావా? సత్ చిత్ ఆనంద స్వరూపమైనటువంటిది ఈ బాబా.
1: బాబా ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ సచ్చిదానంద, బీయింగ్, అవేర్నెస్ అండ్ బ్లిస్.
0: ప్రతి మానవుని ఎందుకు ఈ నాలుగింటి యొక్క తత్వం ఉంటున్నాయి.
1: In every man, in every creature, there is this
0: మన కంటెదురుగా ఎంతమందో మరణిస్తున్నారు.
1: We see many people die in front of us.
0: కానీ నేను ఉంటాను అని నమ్ముతున్నాడు.
1: But one feels that he is permanent.
0: అనగా అదే బీయింగ్ చెప్తుండాలి. అరే నీవు చచ్చేటువంటి వాడు కాదు.
1: యూ ఆర్ నాట్.
0: దేహం పోతుండాలి, నీవు చావవు.
1: It's the body that dies, but not you, the spirit.
0: కనుకనే ఆత్మ సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది.
1: So this ఆత్మ is permanent.
0: చావులేవు.
1: It has no death.
0: అయితే
1: however,
0: ఈ దేహానికి కూడాను అలాంటి తత్వం రావాలి.
1: ద బాడీ ఆల్సో షుడ్ నో దిస్ నేచర్.
0: అంటే ఏమిటి?
1: వాట్ డస్ ఇట్
0: దేహం చావకుండా ఉండాలా? కాదు, దేహం పోయినా తిరిగి జన్మం లేదు.
1: ఈవెన్ ఇఫ్ ది బాడీ డైస్ వన్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: అట్టి దైవ ప్రేమ అనేటువంటి అమృతాన్ని తాగినటువంటి వానికి నో జన్మం, పునర్జన్మ నవిద్యతే.
1: దేర్ఫోర్ ద వన్ హూ డ్రింక్స్ ద నెక్టర్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ విల్ నాట్ బి బోర్న్ అగైన్.
0: పునరపి జననం, పునరపి మరణం, అది కాదు మనకు.
1: The life should not be the repeated life after life.
0: Here you
1: find a paddy grain.
0: Paddy. ఈ ప్యాడీని మట్టిలో వేస్తే పునరపి జననం.
1: As paddy grains are sown, they grow again and again.
0: ఆ హస్క్ తీసివేసేయండి.
1: Remove the husk.
0: మట్టిలో పెట్టండి.
1: Keep it in the ground.
0: పునర్జన్మ నవిద్యతే.
1: It will never sprout up. It will never germinate.
0: రాదింక జన్మ.
1: It will not be born again.
0: ఆ హస్కే మన యొక్క అభిమానము.
1: So this husk of the paddy grain is our attachment.
0: ఈ అభిమానమనే హస్క్ ఉండినంత వరకు కూడాను మనకు పునరపి జననం పునరపి మరణం.
1: So long there is the husk of attachment, we are bound to be born again and again.
0: శంకర్లు వారు కూడా చెప్పాడు.
1: So Shankara said,

0: When death is at your doorstep, your grammar will not come to your rescue. O fool, chant the name of God. Hari Govinda, Hari Govinda.
1: O manda buddhi.
0: O dull-headed dunce.
1: O doubt buddhi.
0: O doubting fellow.
1: నీవు ఏమాత్రం కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈవెన్ ఇట్ ఫ్రేజ్.
1: హరి గోవింద,
0: హరి
1: గోవింద,
0: రిపీట్ గాడ్స్ నేమ్. హరి గోవింద,
1: దైవాన్ని స్మరించు.
0: థింక్ ఆఫ్ గాడ్.
1: దైవ ప్రేమను నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్, ఎంజాయ్ గాడ్.
1: అమృతాన్ని నీవు ఆరగించు.
0: ఆల్సో డ్రింక్.
1: ఆనందాన్ని అనుభవించు.
0: బి బ్లిస్ఫుల్.
1: అన్యులకు పంచు.
0: షేర్.
1: ఆనందాన్ని నీవు అనుభవించడానికి ప్రయత్నించు.
0: అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంజాయ్ గాడ్స్ బ్లెస్. ఇది
1: మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము.
0: దిస్ ది చీఫ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: సంపాదించాను, ఇండ్లు కట్టాను, అది చేశాను, ఇది చేశాను, ఏం చేసి ఏం ప్రయోజనము?
0: Not that you have earned money, that you constructed
1: a house. Oh, yes, I mean, what is it?
0: As you leave this world, you must go
1: empty-handed. You
0: cannot take even a minute
1: thing.
0: If there is possibility to take fistful of sand, there will be no sand in Bharat at all.
1: తాను కట్టిన ఇంటిలో కూడా ఆ యొక్క దేహాన్ని ఉంచారు ఎవరు.
0: The body will not be kept in this house way which is built by him. It will be kept outside.
1: ఇలాంటిది ఈ దేహం.
0: దిస్ ఇస్ ద బాడీ.
1: కానీ అలాంటి దేహంతో మనం సాధించవలసిన దాన్ని మంచిగా సాధించాలి.
0: బట్ విత్ దిస్ బాడీ వీ షుడ్ అచీవ్ వాట్ వి హావ్.
1: దేహం అమృతము, కానీ మనసు ఆత్మ అమృతము.
0: బాడీ ఇస్ అమృత ఫాల్స్ బట్ ఆత్మ ఇస్ అమృత నెక్టర్ అండ్ ఇమ్మోర్టల్.
1: అమృతమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడపాలి.
0: సో లీడ్ అన్ ఇమ్మోర్టల్ లైఫ్.
1: ఏమిటి ఆ అమృతం జీవితం?
0: వాట్ ఈస్ దట్ నెక్టర్ ఐన్ లైఫ్?
1: దైవ ప్రేమకు పాత్రులు కావాలి.
0: వీ షుడ్ డిసర్వ్ గాడ్స్ లవ్.
1: అది ఒక్కటి ఉంటే ఇంకెన్నైనా మనం సాధించవచ్చు.
0: విత్ గాడ్స్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక
0: సో
1: విద్యార్థులు,
0: స్టూడెంట్,
1: ఈ విద్యతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ స్టడీ,
1: ఈ విజ్ఞానంతో పాటు
0: అలాంగ్ విత్ యువర్ సైన్స్,
1: మీ యొక్క డిస్క్రిమినేషన్ తో పాటు
0: విత్ యువర్ డిస్క్రిమినేషన్,
1: మీ ఆత్మతత్వాన్ని కూడా నువ్వు ఎరగాలి.
0: యూ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ఆత్మ.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అని.
0: The spiritual knowledge is supreme of all the forms of knowledge.
1: ఈ సంబంధమైన విద్యలు అన్ని కూడా కేవలము చిన్న చిన్న కాలువల వంటివి.
0: The secular knowledge is just like a small lake.
1: అన్ని కాలువలు చేరి సముద్రంలో చేరిపోవాలి.
0: All rivers merge ultimately in an ocean.
1: సముద్రము ఆధ్యాత్మిక విద్య.
0: Ocean is spiritual knowledge.
1: నదీనాం సాగరోగతి.
0: All rivers merge in ocean.
1: ఈ నదులకు మరొక చోట స్థానం లేదు.
0: Rivers don't go anywhere.
1: అయితే
0: however
1: ఈ నదులకు కొన్ని గట్లు పెట్టాలి.
0: However, every river should have certain bunds.
1: దీనికి గట్టు లేకపోతే
0: without bunds
1: ఎట్ట ప్రవహిస్తుందో, ఎన్ని కొంపలు ముంచుతుందో, ఎన్ని గ్రామాలు ముంచుతుందో, ఏమి ప్రమాదం చేస్తుందో ఎవరు చెప్పడానికి వీలు.
0: రివర్ వితౌట్ బండ్స్ మే ఫ్లో ఇన్ ఎనీ డైరెక్షన్ సో దాట్ ద హోల్ ఏరియా ఇస్ మరూన్ అనేటువంటి ప్రవాహం
1: చాలా వేగంగా పోతుంటది.
0: బికాస్ దిస్ ఫ్లో ఆఫ్ లైఫ్ రన్స్ వెరీ ఫాస్ట్.
1: చాలా డీప్ గా ఉంటుంటది, లోతుగా ఉంటది.
0: ఇట్ ఇస్ సో డీప్.
1: కనుక ఇలాంటి ప్రవాహాన్ని మనం సముద్రంలో చేర్చాలంటే ఏం చేయాలి?
0: వాట్ షుడ్ వి డూ ఇన్ ఆర్డర్ టు మర్జ్ ఇన్ ఓషన్?
1: ఇటువైపున ఒక గట్టు, ఇటువైపున ఒక గట్టు కట్టుకోవాలి.
0: వి మస్ట్ హావ్ వన్ బండ్ దిస్ సైడ్ అనదర్ ఆన్ ద సైడ్.
1: అదే అష్టాక్షర నామము.
0: దట్ ఈస్ ఎయిట్ లెటర్డ్ నేమ్.
1: సంశయాత్మ వినశ్యతే. ఇది అష్టాక్షర నామం. సంశయాత్మ వినశ్యతే. నిస్సంశయంగా ఉంటుండాలి. సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. సంశయ కాకుండా.
0: సంశయాత్మ వినశ్యతే ఇస్ వన్ బండ్ ఎయిట్ లెటర్ వన్. నెవర్ గివ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: ఒకవైపున ఆ సంశయాత్మ వినశ్యతే.
0: సో వీ షుడ్ బి డౌట్లెస్ ఆన్ వన్ సైడ్.
1: రెండవది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇది ఎనిమిది అక్షరాలు.
0: ద సెకండ్ బండ్ ఆన్ దిస్ సైడ్ ఇస్ ఎయిట్ లెటర్డ్ శ్రద్ధావాన్ లభతే.
1: శ్రద్ధ ఒకవైపున, నిస్సంశయం ఒకవైపున, ఈ రెండు కట్టు కట్టిందట్నట్టే ఈ యొక్క జీవితం అనే ప్రవాహం నేరుగా పోయి అనుగ్రహం అనే సాగరంలో చేరిపోతుంది.
0: దేర్ఫోర్ విత్ టూ బండ్స్ ఆన్ ఐదర్ సైడ్, doubtlessness on one side, steadfastness on another side, this river will flow and merge in the grace of ocean.
1: ఎన్ని జపంలో చేస్తున్నారు?
0: We do japa now.
1: ఎన్ని శ్రవణంలో చేస్తున్నారు?
0: We listen to many things.
1: ఎంత ధ్యానంలో చేస్తున్నారు?
0: We meditate.
1: కానీ ఈ నది ముందుకు పోవటం లేదు.
0: But we don't march forward.
1: కారణం ఏమిటి?
0: Why?
1: భౌతికమైనటువంటి దీంతో నువ్వు చేస్తున్నావు.
0: దాట్స్ ఆల్ ఫిజికల్ యాక్టివిటీ.
1: ఇదంతా కూడా కేవలం టేప్ రికార్డు, గ్రామ్ఫోన్ ప్లేట్ వంటివి.
0: ఇట్ ఈస్ లైక్ ఎ టేప్ రికార్డ్ అండ్ గ్రామ్ఫోన్ ప్లేట్.
1: ఆ గ్రామ్ఫోన్ ప్లేట్ పాడే సమయంలో ఏడుస్తుంది.
0: గ్రామ్ఫోన్ ప్లేట్ యాజ్ యూ లిసన్ టు ఇట్ యూ.
1: కానీ దాని చూసి ఏమైనా ప్లేట్ ఏమైనా ఏడుస్తుందా?
0: బట్ గ్రామ్ఫోన్ ప్లేట్ విల్ నాట్ క్రై.
1: కనుక ఏ నిమిషంలో ఎప్పుడు జరుగుతుందో,
0: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, వాట్ మూమెంట్,
1: ఏ నిమిషానికి ఏమి జరుగును, ఎవరు ఊహించెదరు?
0: Who can imagine what is kept in store for you at what moment? At what moment of time what is going to happen? Who can imagine? So we should be very careful every minute, every moment of time.
1: Jagrata, jagrata, jagrata.
0: Therefore, be careful every moment.
1: The Vice Chancellor chepparu.
0: Your Vice Chancellor said.
1: Adi Shankarla vishayame chala baga chepparu.
0: He also explained Adi Shankara's
1: philosophy. Kaladi anetuvanti chinna gramamlo puttinatuvanti vadu.
0: He was born in a village by name Kaladi.
1: Kani atani peetadhipatiga chesinappudu.
0: But when he is made head priest.
1: Adi Shankaralaku etti ahankaramu ledu.
0: Adi Shankara had no
1: mamakaramu ledu.
0: No attachment.
1: Etti asuyalu ledu.
0: No jealousy.
1: Kani tarvata vachinatuvanti varikanta kodlu madhya madhya varikanta ivanni praveshistu vachayi.
0: But the followers thereafter, they had all these traits.
1: శంకరాచార్యులు ఇది కనుక్కున్నాడు.
0: శంకరాచార్య కుడ్ నో
1: ఈ మఠములకు ఒక పద్ధతి పెట్టాలి.
0: హీ వాంటెడ్ ఎ ప్రొసీజర్ టు బి అడ్హియర్డ్.
1: ఇటువైపున ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్, అటువైపున ఒక ద్వారం దగ్గర ఒక వాచ్మ్యాన్.
0: హీ అసైన్డ్ ద జాబ్ టు వన్ పర్సన్ టు సర్వ్ ఎస్ వాచ్మ్యాన్ వన్ సైడ్ అండ్ అనదర్ ఆన్ ద అదర్ సైడ్.
1: దండం చేతిలో పట్టుకోవాలి.
0: అండ్ వన్ షుడ్ హోల్డ్ ద స్టిక్ ఆన్ హ్యాండ్.
1: రెండు నిమిషాలకు వాడు ఇటువైపున వీడు అటువైపున ఒక వాక్యాన్ని చెప్తూ పోవాలి.
0: So for every 2 minutes they should move in the opposite directions, repeating one sentence.
1: ఈ మూడవ శంకరాచార్యులు వచ్చాడు.
0: Then came the third శంకరాచార్య.
1: ఆయన అనుకుంటున్నా, ఆహా, ఇంత భూములు ఉన్నాయి నాకు, ఇంత ఇదిగా ఉంటుంది, ఇంత ప్రజలంతా నన్ను ఆకర్షిస్తున్నారు, ప్రజలంతా కూడా నన్ను ఆరాధిస్తున్నారు అని కొంచెము అహంకారంగా తలుచుకుంటూ వచ్చాడు. జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అనుకుంటూ వచ్చారు.
0: Then immediately there appeared two people walking in the opposite direction, repeating be careful.
1: పోయారు ఓ శంకర్ల వారా, ఈ అహంకారానికి అవకాశం వద్దు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని ఆ ప్యూన్స్ హెచ్చరిస్తూ వచ్చారు.
0: ఇట్ ఓన్లీ మీన్స్ దే వర్ కాషనింగ్ హిమ్, నెవర్ బి ఈగోయిస్టిక్, బీ కేర్ఫుల్.
1: అది ఏ మీలో కూడా అట్టి జాగ్రత్త ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కాషన్.
1: భగవంతుని నామం అనేటువంటి ఒక థ్రెడ్ తో,
0: with the thread of God's name,
1: rope,
0: with the rope of God's
1: thread,
0: not thread rope,
1: naam anetundi very strong rope,
0: this name is a strong rope,
1: ee naamam anetundi thraduto,
0: with this rope of God's name,
1: naami ane bhagavantuni katti,
0: and you have to bind the God himself,
1: naalukane gootaniki baaga bigichali,
0: and the tongue must be tied up to a post tightly,
1: kanukane ee naamam anetundi thradu naalukane anetundi gootaniki chakkaga katteste bhagavantudu మీ దగ్గర నిలిచిపోతాడు.
0: అండ్ దేర్ ఫోర్ దిస్ రోప్ ఆఫ్ గాడ్స్ నేమ్ టైడ్ అప్ టు దిస్ టంగ్
1: నామము త్రాడు,
0: అండ్ గాడ్స్ నేమ్
1: రూపము,
0: అండ్ గాడ్ ఈస్ ఫార్మ్,
1: కూటము నాలుక,
0: అండ్ ఈస్ ది టంగ్ దట్ ఇస్ ద పోస్ట్ హియర్.
1: కనుక మీకు నాలుక కట్టి వేయాలి.
0: సో హ్యావ్ టై అప్ దిస్ టంగ్.
1: జిహ్వే
0: ద టంగ్
1: రసగ్నే
0: నోస్ ది టేస్ట్
1: మధుర ప్రియత్వం
0: కెన్ స్పీక్ స్వీట్ వర్డ్స్
1: హితం త్వం
0: ఇన్ ఎ ప్యాలెటబుల్ వే
1: పరమం వదామి. ఆ పవిత్రమైనటువంటి ఇది చెప్తున్నాను,
0: ఇట్ ఈ సీక్రెట్ థింగ్ ఐఎమ్ టెలింగ్ యు.
1: ఆవర్ణయేథ

0: ఆ మధురాచ్యం ఏమిటి తెలుసునా?
1: యు నో వాట్ దోస్ స్వీట్ వర్డ్స్ ఆర్?
0: గోవింద దామోదర మాధవేతి.
1: దోస్ స్వీట్ లెటర్స్ ఆర్ దీస్ గోవింద మాధవ.
0: అంత మధురమైనటువంటివి అవి.
1: దట్స్ సో స్వీట్.
0: కనుకనే మాధవుడు అన్నారు.
1: ఈజ్ మాధవ.
0: మాధవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మాధవ?
0: మా అనగా మాయా.
1: మా
0: అనగా లక్ష్మి.
1: లక్ష్మి.
0: మా అనగా భూమి.
1: అర్త్.
0: కాబట్టి భూమికి లక్ష్మికి ఈ యొక్క వేదములకు ధవుడు.
1: సో
0: ధవుడు అనగా భర్త.
1: ధవ మీన్స్ మాస్టర్.
0: మాస్టర్.
1: మాస్టర్.
0: ఇతని అధికారి.
1: హీ హాస్ గాట్ అథారిటీ.
0: ధవ లక్ష్మికి అధిపతి.
1: ఈజ్ ద మాస్టర్ ఆఫ్
0: భూమికి. మాస్టర్.
1: మాస్టర్ ఆఫ్ అర్త్.
0: చూసావా? మాధవుడు మాయకు హస్బెండ్.
1: He is the husband of this illusion.
0: కనుక మాధవ అనేటువంటి పదములకు ఇంత అర్థం ఉంటుండాలి.
1: The word మాధవ has got lot of meaning.
0: అనగా మాయకు తాను యజమానుడుగా ఉన్నాడు.
1: He is the master of this illusion.
0: లక్ష్మికి తాను యజమానుడుగా ఉన్నాడు.
1: The master of wealth.
0: ప్రకృతికి తాను యజమానుడుగా ఉంటున్నాడు.
1: The master of this nature.
0: అటువంటి యజమానుడిని మనం పట్టినప్పుడు సర్వము మనకు వశమైపోతుంది.
1: And once you submit yourself to the master, you can have anything else.
0: దామోదర మాధవేతి.
1: గోవింద దామోదర మాధవ.
0: ఓ నాలుక,
1: ఓ టంగ్,
0: జాగ్రత్తగా విను.
1: లిసన్ కేర్ఫుల్లీ.
0: జిహ్వే,
1: ఓ టంగ్.
0: రసగ్నే,
1: వన్ దట్ నోస్ టేస్ట్.
0: రసం తెలిసినటువంటి దాని రుచి తెలుస్తుంది నీకు.
1: యు నో ది టేస్ట్.
0: మధుర ప్రియత్వం. ఎంత మధురం పలుకుతావు నీవు.
1: హౌ నైస్, హౌ స్వీట్లీ యు టాక్.
0: నీవు చాలా గొప్పదానివి.
1: యు ఆర్ రియల్లీ గ్రేట్.
0: నీ దగ్గర ఉన్నటువంటి మహాగుణములు దేనికి లేవు.
1: గ్రేట్ క్వాలిటీస్ ఇన్ యూ ఆర్ ప్రెజెంట్, ఆర్ నాట్ ప్రెజెంట్ ఎనీవేర్.
0: ఏదైనా ఒక పదార్థం నాలుగు పైన పెట్టినప్పుడు,
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ
0: తీయంగా మధురంగా ఉంటుంటే నేను అనిపించకూడదు.
1: ఇఫ్ ఎనీ డెలీషియస్ ఐటమ్
0: సర్వాంగానికి సప్లై చేసేటువంటి విశాల హృదయమైనటువంటి స్టమక్ కు అందించాలి అని మింగివేస్తుంది.
1: ద టంగ్ ఫీల్స్ దట్ ఇట్ షుడ్ నాట్ కీప్ ది ఫుడ్ టు ఇట్ సెల్ఫ్ బట్ ఇట్ సప్లైస్ టు ది ఎంటైర్ బాడీ.
0: అది చేదుగాను రుచిహీనంగా ఉంటుంటే ఇది మనకొద్దు అని బయట పారేసేస్తుంది.
1: But if that item, the food partaken, is bitter and tasteless, it will be spitted out.
0: Inka deeni yokka chama.
1: Forbearance.
0: Chama satyam.
1: Forbearance.
0: Chama vedam.
1: It is Veda.
0: Chama dharmamu.
1: It is dharma.
0: Chama yogamu.
1: It is yoga.
0: Chama yajnamu.
1: Yajna.
0: Chama sarvasvambu sarvalokamulandu.
1: Forbearance is everything in all the worlds.
0: Aa chama okka naluku maatrame untundadi.
1: It is this forbearance that the tongue has.
0: Yes, Lord.
1: How?
0: దంతములు ఉన్నాయి, 32 దంతములు, చాలా సూటిగా ఉంటున్నాయి, మంచి కత్తుల వలె ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ షార్ప్ టీత్ లైక్ స్వోర్డ్స్. 32
0: దాని మధ్యలో వెరీ సాఫ్ట్ టంగ్ ఉంటుండాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ 32 షార్ప్ టీత్ దేర్ ఇస్ సాఫ్ట్ టంగ్.
0: ఏ కొంచెం అటు ఇటు తెగిపోయినా కట్ చేస్తాయి టంగ్.
1: ఎ స్లైటెస్ట్ స్లిప్ విల్ కట్ ది టంగ్.
0: ఇలాంటి చాలా దుర్మార్గుల మధ్యలోపల మెత్ తని నాలుక జీవిస్తుంటుండాలి.
1: అమాంగ్ సరౌండెడ్ బై ది వికెట్ పీపుల్ టంగ్ ఈస్ లీడింగ్ ఏ లైఫ్.
0: జీవించాలి.
1: యూ షుడ్ బి లైక్ దాట్.
0: దుష్టుల మధ్య లోపల కూడాను నాలుక వలె జీవించాలి.
1: ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ వికెట్ పీపుల్ లీడ్ ది లైఫ్. దుష్టుల
0: మధ్య లోపల విభీషణుడు ఏ విధంగా జీవించాడు అట్లా జీవించాలి.
1: జస్టిస్ విభీషణ lived in the midst of the demons.
0: నాలుకు ఈ యొక్క ఓపిక కలగటం చేత ఎంత కాలమైన నాలుకు ప్రబాణం దేవుడు.
1: ద టంగ్ హస్ గాట్ సచ్ ఎ మైటీ పేట్.
0: కానీ మొట్టమొదట పడిపోయేది మన పండ్లే.
1: సో ఇట్స్ ఓన్లీ టీత్ దట్ ఫాల్ డౌన్.
0: ఆ దుర్మార్గాలే మొట్టమొదట పడిపోతాయి.
1: సో ది వికెట్ పీపుల్ ఫాల్ డౌన్ ఫస్ట్.
0: శాంతం కలిగినటువంటి నాలుక ఎప్పటికీ ఒకే రీతిగా ఉంటుంది.
1: ద టంగ్ దట్ సింబలైజెస్ పీస్ రిమైన్స్ పర్మనెంట్లీ.
0: అంతేకాదు చాలా గౌరవమైనటువంటి నాలుక.
1: బట్ ది టంగ్,
0: ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఇంకొక రూమ్ నుంచి ఇంకొక రూమ్, ఈ యొక్క క్యాట్ ర్యాట్ మాదిరి సంచారం చేయదు.
1: ద టంగ్ విల్ నాట్ విజిట్, will not go around the room to room like cat and rat.
0: ఏ మాటలు వచ్చినా, ఎంత ప్రమాదం వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా తన నోటిలో తానే నించుకుంటుంది. గాని అని ముందుకు ఏ మాత్రం రాదు.
1: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్,
0: తన ఇల్లు వాకలి దాటి బయటికే రాదు పాపం.
1: ఎనీ వర్డ్ ఇట్ మైట్ అటర్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఆఫ్ డేంజర్ అండ్ కాషన్, ఇట్ విల్ జస్ట్ రిమైన్ వేర్ ఇట్ ఈస్. ఇట్ విల్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ద డోర్ స్టెప్.
0: ఎప్పుడు ఎంత మాటలు మాట్లాడినప్పటికీ నాలుగు బయటికి రాదు.
1: You may speak for any length of time, tongue will not come out. దాని
0: గౌరవంగా ఉంటుంటది.
1: It keeps up its own respect.
0: ఆ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Keep up that.
0: అందువల్లనే జిహ్వే రసజ్ఞే మధురప్రియత్వం. ఎంత గొప్పదానివి నీవు.
1: హౌ నోబుల్, హౌ గ్రేట్ యు ఆర్.
0: కనుకనే అట్టి నోబుల్ ప్రైజ్ మనం పొందాలి.
1: సో వీ షుడ్ గెట్ దట్ నోబుల్ ప్రైజ్ ఆఫ్ దట్ టైప్.
0: ఆ నోబెల్ ప్రైజ్ ఈ నాలుగు మనం తెప్పించాలి.
1: అండ్ వి షుడ్ సీ దట్ ద టంగ్ విన్స్ ద నోబెల్ ప్రైజ్.
0: అటువంటి నోబెల్ ప్రైజ్ ను మనం అందుకోవాలనుకుంటే,
1: ఇన్ ఆర్డర్ టు రిసీవ్ దట్ నోబెల్ ప్రైజ్,
0: దైవ ప్రేమను మనం పొందాలి.
1: వి షుడ్ డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: దైవానుగ్రహానికి పాత్రలు కావాలి.
1: వి షుడ్ ద రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎస్టాబ్లిష్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: రెండు అనేటువంటిది లేకుండా ఒకటిగా మనం కావాలి.
1: వి షుడ్ యూనిఫై ఎవ్రీథింగ్ ఇంటు వన్, నాట్ టూ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: We should recognize unity in diversity.
0: అప్పుడు మన జీవితం సార్థకమవుతుంది.
1: Then only our lives should be redeemed.
0: ఇది శంకర్ల వారు చెప్పిన అద్వైతం.
1: This is the doctrine of non-dualism taught by Shankaracharya.
0: Dualism ఏ ఉండకూడదు.
1: There is no dualism.
0: A man with a dual mind is half blind.
1: The man with dual mind is half blind.
0: ఈ హాఫ్ బ్లైండ్ గా ఉండకూడదు.
1: You should never be half blind.
0: ఉంటే పూర్తి బ్లైండ్ గా ఉండు.
1: Let you be totally blind.
0: లేకపోతే పూర్తి దృష్టిని పెంచుకో.
1: Or have vision, total
0: half
1: vision.
0: బ్లైండ్ పెట్టుకుంటే ఇటు ఇటు పోతావు అటు పోతావు.
1: But if you remain half blind, you don't know where you go, in which direction you walk.
0: కనుక మనము హాఫ్ బ్లైండ్ గా ఉండకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి హాఫ్ బ్లైండ్.
0: ఎప్పుడు హాఫ్ బ్లైండ్ వస్తుంది?
1: వెన్ యూ బికమ్ హాఫ్
0: బ్లైండ్. హాఫ్ బ్లైండ్ అనేటువంటి దేనికి పేరు?
1: వాట్ ఈస్ ది మీనింగ్?
0: క్రో, కాకి.
1: ఇట్ ఈస్ ద క్రో దట్ స్టాండ్స్ ఫర్ దిస్ హాఫ్ బ్లైండ్.
0: చాలా పొడవుగా వస్తుంది.
1: ఇట్ హెస్ గాట్ లాంగ్ బీక్.
0: కనుక ఇటువైపు ఉండేటువంటి దాన్ని ఈ కన్ను చూడలేదు.
1: సో this eye cannot watch what is happening
0: the other side. And ee kannu chudaledu.
1: And this eye cannot watch what is happening the other
0: side. Sar sar ki kaaki itu vetti tipputu untadi.
1: Therefore the crow moves its head that side and this side repeatedly.
0: Straight ga chudaledu.
1: It will never look straight.
0: కనుక మనము అటు ఇటు తిరగటమే చెంచలత్వము.
1: సో మూవింగ్ ది హెడ్ దట్ సైడ్ దిస్ సైడ్ ఇస్ అ సైన్ ఆఫ్ వేవరింగ్ నేచర్.
0: చెంచలత్వం అనేటువంటిది ఒక క్రో గుణము.
1: దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ క్రో.
0: ఇలాంటి అనిమల్ బర్డ్స్ ఇది మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ అనిమల్ క్వాలిటీస్.
0: ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్ ఆర్ నాట్ బర్డ్.
1: We should remind ourselves, every one of us, that I am man, I am not animal, I am not bird.
0: విధమైనటువంటి యొక్క దృఢమైన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ చెంచలత్వం మనలో ప్రవేశించదు.
1: Then once we develop such a strong faith, we'll never waver.

ప్రభు ఉదయ విహారి మీరా కే ప్రభు ఉదయ విహారి.

0: more than the fragrance of the jasmine, more than the champak, more than the butter which you get out of milk, more than the eye of the peacock which is beautiful, even more than the bright moonlight. The love of the mother who has given birth to you is very tender and beautiful.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: ఈ చరాచర ప్రపంచమంతయు కూడాను ఒక శివ తాండవం.
0: The flux that you see in the world is the dance of Shiva.
1: దీని యొక్క అద్భుతము ఆనందము అగోచరము.
0: This is something which one cannot see, one cannot comprehend and understand.
1: ఇందులో రాత్రి పగలు సుఖ దుఃఖములు చావు పుట్టుకలు ఇవన్నీ కూడాను ఈ తరంగముల్లో ఒక లలిత కళలు.
0: There are the waves of night and day, death and life, which goes on forever.
1: ఈ విశ్వమునందు చావు పుట్టుకలు అనేటువంటివి అతి సహజమైనటువంటివి.
0: It's something very natural that we have death and birth.
1: ధర్మ అధర్మములు కూడాను సహజమైనటువంటివి.
0: Dharma, righteousness and unrighteousness is also very natural.
1: Dharmamu abhivruddhi nondinappudu adharmamu adugantipothundi.
0: When dharma increases, naturally adharma declines.
1: Adharmamu abhivruddhi nondinappudu dharmamu adigipuntundi.
0: When unrighteousness increases, dharma naturally declines.
1: Dharma adharmamula karendittikini మూల కారణము స్త్రీ పురుషులే.
0: The reason for dharma and adharma are men and women.
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించుకొనలేక ప్రతి మానవుడు కూడాను దివ్యత్వము తనకంటే ప్రత్యేకంగానున్నదని భ్రమిస్తున్నాడు.
0: Man is under the delusion because he cannot recognize the divinity within himself.
1: సుమతి సూర్యోదయాన్ని స్తంభింపచేసింది.
0: Sumati stopped the sunrise.
1: Savitri mana geetanu turchi vesindi.
0: Savitri just wiped out the destiny.
1: Ee shakti manavulaku ekkada nunchi vachindi?
0: Where did the strength for women come from?
1: Nijamga manavudu bhakti prapattulato aaradhanalu salipinappudu satyam shivam sundara swaroopani pondubuddadu.
0: When man tries to practice all the virtues, satyam shivam sundaram gets manifested in him.
1: Iti mahattramainatvanti shakti manavuniyandu antarbhootamai prakashistunnadi.
0: This powerful strength is within man, invisible.
1: Kamsudu tana sodari aina devaki devini champutaku samsiddham ayyadu.
0: Kamsa tried to kill his own sister Devaki.
1: Aa samayamuna
0: at that time
1: tana bharte ainatvanti okka
0: her husband
1: taanu aamenu samrakshinchadaniki prayatninchadu.
0: So she tried to protect, he tried to protect her.
1: Ee vasudevuni okka shakti samarthyamulu ekkada nunchi aavirbhavinchayi?
0: Where did vasudeva get this power and strength?
1: Idi anni kudunu manavuni yandu antarbhootamai undinatvanti maha shaktule.
0: This great strength is imminent in man.
1: ఈ శక్తులు ప్రత్యేకంగా సాధించేటువంటివి కాదు.
0: This strength is not something which you have got.
1: మానవత్వాన్ని మర్చి దివ్యత్వాన్ని స్మరించినప్పుడు ఈ శక్తులన్నీ కూడాను ఆవిర్భవిస్తాయి.
0: When one tries to manifest within himself the divine strength,
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేక ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక ఆరాధనలు సల్పుతుంటాడు.
0: He doesn't recognize his strength and so he goes about spiritual ఒకరు
1: practices. రామాని ఒకరు కృష్ణ అని, ఒకరు ఈశ్వరుడని, ఒకరు అల్లా అని, ఒక జీసస్ అని ఈ విధమైనటువంటి పేర్లతో ఆరాధన సల్పుతున్నారు.
0: They try to worship Rama, Krishna, Jesus, etc.
1: కానీ అన్నింటికీ మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ పవర్ ఒక్కటే.
0: But the very foundation of all these things is a strength within.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క శివశక్తి స్వరూపము.
0: That is a very form of Shiva Shakti.
1: కానీ ఈ శివశక్తి తత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: The Shiva Shakti power is all over, pervasive.
1: భవాని శంకరులు అని ఈ ప్రపంచమునకు ఒక పెద్ద పేరు.
0: భవాని శంకర ఇస్ ద నేమ్ బై విచ్ ద డీటీస్ ఆర్ కాల్డ్.
1: భవాని అనగా శ్రద్ధ అని అర్థం.
0: Bhavani means earnestness.
1: Shankara anaga vishwasamu ane artham.
0: Shankara means faith.
1: Bhavani Shankarulanaga Saddha Vishwasamto Kurinatmantri Yi Jagattu.
0: Bhavani and Shankara means the combination of faith and earnestness.
1: Saddha valane.
0: It is because of earnestness.
1: Yi Shankarat Swarupamainatmanti Yokka.
0: This form of Shankara.
1: Karyakramamu Konasagipothunnavi.
0: You can do your various practices by the strength.
1: Yi Shankarat Swarupamainatmantri.
0: This form of Shankara.
1: Bhavani Swarupame.
0: It is the very form of Bhavani.
1: Ee Bhavani annatundi Shankara Swarupame.
0: Bhavani is the very form of Shankara.
1: Ee rendinti yokka Ardhanarishvara tattvame ee jagattu.
0: The whole world is that of the form of Ardhanarishvara.
1: Anaga ee jagattunande Bhavani Shankaralu sammilita swarupanni dharinchi unnaru.
0: So in this universe Bhavani and Shankara are so closely
1: linked together. ఏ రూపమును స్మరించినప్పటికి భవానీ శంకరుల యొక్క తత్వమునే అనుసరించాలి.
0: వాట్ ఎవర్ ద నేమ్, వాట్ ఎవర్ ద ఫామ్ యు వర్షిప్, ఇట్ ఇస్ ఎంబెడెడ్ ఇన్ భవానీ శంకరా.
1: శ్రద్ధ విశ్వాసం దేనిని మనం సాధించలేము ఈ జగత్తునందు.
0: Without earnestness and faith we cannot achieve anything.
1: శ్రద్ధావాన్ దవతే జ్ఞానం. ఈ శ్రద్ధ వలనే మనకు జ్ఞానం లభిస్తుండాలి.
0: We get wisdom only because of shraddha.
1: విశ్వాసం చేతనే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం ప్రకటింపజేస్తున్నాం.
0: It's only by faith we realize the divinity within man.
1: కనుకనే విశ్వమునకంతా కూడాను
0: So
1: భవానీ శంకర స్వరూపమే.
0: So everything is a form of Bhavani and Shankara.
1: అర్ధనారి స్వరూపమే.
0: It is a form of Ardhanarishvara.
1: అందువల్లనే ఈ జగత్తునందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను శ్రీమతి అని శ్రీ అని ఉచ్చరిస్తున్నారు.
0: So everybody in this world therefore utter Srimati and
1: Srimati anaga Bhavani.
0: Srimati means Bhavani.
1: Sri anaga Shankarudu.
0: Sri means Shankara.
1: Srimati, Sri Bhavani. Ee rendinti yokka ekatvame divyatvamainatu manavattvam.
0: So the divinity in man is a combination of Bhavani and Shankara.
1: Sharirakanga Bhavani.
0: Concerning the body Bhavani.
1: Manasikanga Shankaratvamu.
0: In the mind it is Shankara.
1: Ee rendinti ende moodavadi kudanu unnadi.
0: So the combination of these is the third
1: atma tattvamu.
0: And the third one is the atmic principle.
1: Kanukane
0: therefore
1: bhakti gnana vairagyam lokka tattvamunu ee yokka divyatvanga manam visheshinchali.
0: So renunciation, wisdom and bhakti is due to these things.
1: Kriya shakti, gnana shakti.
0: Ichcha shakti, kriya shakti, gnana shakti.
1: Ee ichcha shaktiye ప్రాపంచికమైనటువంటి భౌతికమైనటువంటి లౌకిక శక్తి.
0: ఇచ్ఛాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్.
1: అది ఈ దేహము.
0: దట్ ఈస్ దిస్ బాడీ.
1: క్రియాశక్తి
0: అది
1: మన ఎందుకున్నటువంటి మానసిక శక్తి.
0: క్రియాశక్తి కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద మైండ్.
1: జ్ఞానశక్తి అది ఆత్మతత్వము.
0: అండ్ ద విజమ్ ఇట్ ఇస్ దట్ కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: You are not one, but you are three.
1: The one you think you are, is a physical body.
0: The one you think you are is a physical body.
1: The one others think you are is a mental body.
0: The one others think you are is a mental
1: body.
0: The
1: one you really are, is the Atma Shakti.
0: The one you really are is the strength of the Atma.
1: Ichcha Shakti, Kriya Shakti, Jnana Shakti to kudinatvanti ee yokka divyamainatvanti prapanchamu.
0: So the whole universe is full of the divine Ichcha Shakti, Jnana Shakti and Kriya Shakti.
1: Idi sarvatra kudanu vyapinchinatvantidi.
0: All these things are all pervasive.
1: ఈ శక్తికి మరుగు చేయడానికి ఎవరికి తరం కాదు.
0: One cannot forget these things whatsoever.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Every man should try to understand the principle of these three shaktis.
1: ఎక్కడ చూసినా కానీ భగవత్ తత్వం ఉన్నది.
0: Wherever you see there is the principle of God.
1: నీవు భగవంతుడవే.
0: You are also God.
1: కానీ ఈ తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: But you are unable to understand this.
1: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం అన్నది.
0: God's hands and legs and heads are everywhere.
1: ఎక్కడ చూసినా గానీ పాదములు హస్తములు శిరస్సు ముఖము సంపూర్ణమైనటువంటి స్వరూపంతో ఉన్నది.
0: Wherever you see God's hands, God's legs, God's heads.
1: నీవు ఎవరికి తెలియకుండా చేస్తున్నానని నీవు భావిస్తావు. కాదు కాదు, తాను చూస్తూనే ఉన్నాడు.
0: You think you are doing something without God seeing.
1: పాది పాదం ఎక్కడ చూసినా నీ వెంటనే ఉన్నాడు.
0: He is seeing everything, he is behind you always.
1: నీ సర్వ కార్యములు తానే చేస్తూ ఉన్నాడు.
0: He is doing all your work himself.
1: సర్వత స్తుతిమల్లోకి ఇది రెండవది.
0: ద సెకండ్ థింగ్ ఇస్
1: ప్రతి మానవుని యందు కూడాను తాను లీనమై ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ హీస్ దేర్ ఇన్సైడ్.
1: తాను అంతర్భూతమై ఉంటున్నాడు.
0: హీస్ ఇన్సైడ్ బీయింగ్ ఇన్విజిబుల్.
1: అంతరాత్మగా నిలిచి ఉన్నాడు.
0: హీస్ దేర్ ఇన్ యువర్ ఆత్మ.
1: ఇందులో మూడు తత్వములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ త్రీ ప్రిన్సిపల్స్ హియర్.
1: స్థూలము,
0: ద గ్రాస్
1: చిత్తము,
0: ద మైండ్
1: చిత్తేకాగ్రత,
0: అండ్ సంథింగ్
1: ఈ మూడు తత్వములు యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని తప్పక మనం ప్రకటించడానికి ప్రయత్నించాలి.
0: సో ఆల్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ వి హావ్ గాట్ టు ప్రాక్టీస్.
1: ఇలాంటి ప్రయత్నం చేతనే మానవుడు అనేక సాధనలు సలుపుతున్నాడు.
0: ఓన్లీ ఇఫ్ యూ ప్రాక్టీస్ మ్యాన్ కెన్ అచీవ్ సో మెనీ.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
0: వాట్
1: భవాని ఈశ్వరి యొక్క అనుగ్రహం లేకుండా ఏది కూడా నువ్వు సంభవించదు.
0: వాట్ ఎవర్ ఎండెవర్స్ హి మే పర్ఫార్మ్ వితౌట్ ద గ్రేస్ ఆఫ్ భవాని.
1: ఒక్కొక్క శరీరమునకు ఒక్కొక్క మహర్షి, ఒక్కొక్క పెద్దలు, ఒక్కొక్క పేరును నియమించారు.
0: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దర్ ఇస్ ద రిషీస్ నేమ్స్, ద గాడ్స్ నేమ్స్.
1: ఈ రూపనామములు ప్రధానము కాదు.
0: నాట్ దీస్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఆర్ ఇంపార్టెంట్.
1: ఇవన్నీ కూడా నువ్వు మార్పు చెందేటువంటివి.
0: ఆల్ దీస్ థింగ్స్ చేంజ్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: స్థిరమైనటువంటి ఎట్ట నీవు భావిస్తావు?
0: These are not permanent at all.
1: Kanuka indulone satya nityamainatvanti tattvam untunnadi.
0: There is something which is permanent and true within.
1: Adi ye divyattamu.
0: That is divinity.
1: Adi sarvata paanipadam tasarvato chi siromukam sarvata stutimalloke sarvama uttisthati.
0: That is God's hands, legs, head.
1: Adi ye satyamainatvantidi.
0: He is all pervasive. That is
1: అది
0: the super
1: నిత్యమైనటువంటిది.
0: That is the only truth.
1: అది ఏ పవిత్రమైనటువంటిది.
0: That is holy.
1: అట్టి దివ్యమైనటువంటి యొక్క దివ్యతత్వము ప్రతి మానవుని యందు కూడాను అంతర్భూతమై ఉంటున్నది.
0: This divine principle is there in every person.
1: ఇట్టి అంతర్భూతమైనటువంటి దివ్యత్వాన్ని మనము గుర్తించడానికి మన యందు కూడాను ఆ శక్తి ఉన్నది.
0: You will have to try to harness your strength to understand this divine principle.
1: Sumati suryodayam kaakunda nilipettaniki aameku aa shakti ekkada nunchi vachindi?
0: Where did Sumati get the strength to stop the sunrise?
1: Aame endu pati endu unnatundi yokka prema tattvam chetane ee yokka shaktini taaru aavirbhavimpa cheskundi.
0: Because of the love she had for her husband, she could stop even the sun
1: from rising. Aa shraddha aneetundi abhiruddhi gaavinchukovali.
0: The earnestness is what is important.
1: Shraddha abhiruddhi ainappudu vishwasam gaadanga labhistundi.
0: When earnestness increases, faith automatically
1: increases. Veru lopala dige koladi kudanu chettu kudanu perugutu vastuntadi.
0: The more it goes inside the tree, it grows bigger and bigger.
1: Shraddha aneetundi veru lopala diginappude ఈ యొక్క విశ్వాసం అనేటువంటి చెట్టు పెరుగుతుంది.
0: When the roots of earnestness go inside only the tree, then
1: ఈ శ్రద్ధ విశ్వాసములు లేకుండా ఏ రామమును కాని ఏ రూపమును కాని స్మరించినప్పటికీ ప్రయోజనం ఉండదు.
0: Without earnestness and faith, no name, no form can ever help you.
1: కానీ అనేక సాధనల చేత ఈ దైవత్వాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటారు.
0: So many people try to do many spiritual practices to get God.
1: ఇవన్నీ కూడా కేవలము లౌకికమైన భౌతికమైన తృప్తుల నిమిత్తమే.
0: These are merely something which satisfies you physically, mentally, that is all.
1: Navavida margamulanta kuda nu bodhinchadu Naradudu.
0: Narada explained the 9 types of bhakti.
1: Shravanam,
0: listening,
1: kirtanam,
0: singing,
1: Vishnu smaranam,
0: thinking of God,
1: pada sevanam,
0: serving his feet,
1: vandanam,
0: prostrating to
1: archanam,
0: him, worshipping
1: dasyam,
0: him, being a servant to him,
1: sneham,
0: being a friend,
1: nivedanam,
0: and then the atma's anguish.
1: ఇవన్నీ కూడా కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలు యందు. ఇది ఒక ప్రాకృతమైన అనిత్యమైనటువంటి సాధనలే.
0: These are all impermanent practices, spiritual practices.
1: సర్వాధారమైనటువంటిది విశ్వమే స్వరూపంగా భావించుకోవాలి.
0: The only thing that is permanent, you should think that the whole universe is God.
1: స్వరూపం.
0: Universe is a very form of God.
1: విష్ణువు విశ్వము రెండు కూడా కారకారణ సంబంధమైనటువంటిది.
0: The form and Vishnu are both interdependent.
1: ఇది కారణము, అది కార్యము.
0: This is the foundation.
1: విష్ణుత్వము కారణము, జగత్తంతా కార్యము.
0: The Vishnu principle is a cause.
1: ఈ కార్యకారణ సంబంధ స్వరూపమే ఈ విశ్వము.
0: So the reason and the result are the Vishnu swarupa.
1: కనుకనే ఈ రెండింటిని కలిసి ఒక విధమైన ఒక అభత్యామాగము అన్నారు. అనగా ఒక అస్థిరమైనటువంటి తత్వంతో కూడినటువంటి స్థిరము.
0: సో దర్ ఇస్ ద పర్మనెన్స్ ఇన్ ద ఇంపర్మనెన్స్.
1: దీనినే వేదము అచరం చరమేవచ అనింది.
0: సో దిస్ ఇస్ వాట్ ఇస్ సెడ్ ఇన్ ద వేదస్.
1: అచరం చరమేవచ.
0: దట్ విచ్ ఇస్ స్టెడీ మేక్స్
1: కానీ కదలకుండా ఉంది.
0: ఇట్ డజన్ మూవ్
1: కానీ అన్ని పనులు చేస్తుంది.
0: But it does all the work.
1: దీనికి చక్కని ఉదాహరణము.
0: There is a good example.
1: నీవు రాత్రి భోంచేసి పరుండినావు.
0: You are sleeping after you've had your
1: food. నీ దేహం బెడ్ పైన ఉంటుంది.
0: Your body is on the bed.
1: కానీ స్వప్నావస్థలో నీవు సర్వ కార్యములు చేస్తున్నావు.
0: But in your dream you are doing so many things.
1: అనేక ప్రదేశములకు ప్రయాణం చేస్తున్నావు.
0: You are going to many places.
1: అనేక విధమైనటువంటి కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి అవుతున్నావు.
0: యు ఆర్ సబ్జెక్టెడ్ లాట్ ఆఫ్ జాయ్స్ అండ్ సారోస్.
1: ఈ రెండు కూడా ఎక్కడ జరుగుతుండాలి?
0: హౌ ఇస్ ఇట్ దట్ యు ఆర్ సీయింగ్ దీస్ థింగ్స్?
1: స్వప్నావస్థ యందు నీవు చరాచరమంతా తిరుగుతున్నావు.
0: ఇన్ యువర్ డ్రీమ్ యు ఆర్ మూవింగ్ అరౌండ్.
1: కానీ దేహరీతిగా చూస్తే బెడ్ పైన స్థిరంగా ఉంటుండాలి.
0: బట్ యువర్ బాడీ ఇస్ స్టడీ ఆన్ ద బెడ్.
1: కనుకనే ఈ చరాచరమంతా చుట్టి కష్టములు నష్టములు దుఃఖములు ఆనందములు అనుభవించేటువంటిది తప్పుడును కేవలము స్వప్న దృశ్యములే.
0: సో ఆల్ దట్ యు ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఫ్లక్స్ ఆఫ్ చైన్స్ సారోస్ అండ్ జాయ్స్
1: ఇవన్నీ కూడాను స్వప్న దృశ్యములే.
0: దీస్ ఆర్ ఆల్ ద డ్రీమ్స్ దట్
1: మనం ఈనాడు అనుభవించేటువంటి ప్రతి కర్మలు కూడాను స్వప్న దృశ్యములే.
0: ఆల్ దట్ వి అండర్స్టాండ్ టుడే అండ్ రియలైజ్ ఇస్ మియర్ డ్రీమ్.
1: ఆత్మ ఒక్కటియే స్థిరమైనటువంటిది, చరం చరం చరం.
0: ఆత్మ ఇస్ ది ఓన్లీ పర్మనెంట్.
1: ఇది చరము అది అచరం.
0: This is steady, that
1: ఈ చరాచరముల యొక్క ఏకత్వమే మానవత్వం.
0: దట్ విచ్ మూవ్స్ అండ్ దట్ ఇస్ స్టడీ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాన్.
1: ఇట్టి దివ్యమైన మానవత్వాన్ని పొంది
0: బీయింగ్ డివైన్ యాజ్ మ్యాన్
1: జంతువునాం నరజన్మ దుర్లభం దుర్లభం దుర్లభం.
0: యువ్ గాట్ ద బర్త్ ఆఫ్ అ మ్యాన్ విచ్ ఇస్ వెరీ
1: ప్రేమము స్వప్న దృశ్యములే.
0: సో ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద ఫ్లక్స్ ఆఫ్ చైన్స్ సారోస్ అండ్ జాయ్స్
1: ఇవన్నీ కూడాను స్వప్న దృశ్యములే.
0: దీస్ ఆర్ ఆల్ ద డ్రీమ్స్ దట్
1: మనం ఈనాడు అనుభవించేటువంటి ప్రతి

0: జంతువునాం నరజన్మ దుర్లభం దుర్లభం దుర్లభం.
1: యు గాట్ ద బర్త్ ఆఫ్ అ మ్యాన్ విచ్ ఇస్ వెరీ ప్రెషియస్ బియాండ్ ద
0: మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది.
1: Man's life is very
0: సౌజన్యమైనటువంటిది.
1: It's very beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's full of virtues.
0: అట్టి మానవ జన్మం అందరికీ ప్రాప్తించదు.
1: Not everybody gets the birth.
0: ప్రాప్తించినటువంటి మానవుడు కూడాను దైవత్వం కోసం పాటుపడడు.
1: Not every man can express divinity within himself.
0: కేవలం కొన్ని ఆరాధనలు చేసుకుంటూ ఆధారం చేత దివ్యత్వాన్ని చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Doing some spiritual practices, they want to manifest divinity within themselves.
0: అది మన యొక్క విగ్రహారాధన.
1: That is idol worship.
0: రాములని కృష్ణుడని ఈశ్వరుడని అల్లా అని జీసస్ అని ఈ విధమైనటువంటి కొన్ని ఆరాధన విగ్రహాన్ని మనం తయారు చేసుకుని తద్వారా ఈ మార్గంలో ప్రవేశిస్తున్నాం.
1: We worship Jesus, Rama, Krishna, whosoever is God, and we want
0: to కొడును తాత్కాలికమైనటువంటి దృశ్యములి.
1: This type of worship is only
0: అనిత్యమైన దృశ్యములి.
1: These are all transitory.
0: అసత్యమైన దృశ్యములి.
1: These are not
0: true. నిరుపయోగమైన దృశ్యములి.
1: These are useless.
0: నిర్గుణ స్వరూపములి.
1: These are all without form.
0: ఇలాంటి దీన్ని మనం ఆరాధన చేసి చేసి ప్రయోజనం ఏమిటి?
1: What's the use of praying to the magnificent?
0: మానవుడు కొడును
1: every man
0: సమాజములో ప్రవేశించి
1: he should go into society.
0: ఈ యొక్క చిత్త స్వరూపాన్ని మనం ఆరాధన చేయాలి.
1: You have got to worship the thing.
0: చిత్తమే ధ్యేయము.
1: Which is within.
0: అది శివత్వము.
1: That is శివత్వం.
0: అది బ్రహ్మతత్వము.
1: That is the principle, eternal principle.
0: కనుకనే
1: therefore
0: ఈ బాహ్యమైనటువంటి యొక్క
1: therefore the outward things
0: లౌకికమైనటువంటి యొక్క
1: concerning the world
0: ప్రాకృతమైనటువంటి యొక్క
1: which is very material
0: క్రమక్రమేణా మనం సల్లింపజేస్తూ రావాలి.
1: We have got to decrease them gradually.
0: ఆత్మ సంబంధమైన
1: to be one with the atma
0: దైవత్ సంబంధమైన
1: that which is nearer to divinity
0: బ్రహ్మతత్వంతో కూడినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మనం గుర్తియందుంచుకోవాలి.
1: That which leads us to the goal we have got to bear in mind.
0: ఇలాంటి సత్యాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
1: We are forgetting this truth today.
0: భక్తునికి భగవంతునిపై ఎంత ప్రేమ ఉన్నదే అని నీవు చూసుకుంటున్నావు.
1: You are seeing how God loves human beings.
0: కేవలం నీ ప్రేమను మాత్రమే నీవు కొలతవేసుకుంటున్నావు.
1: You are only measuring your love.
0: కాదు, అది తప్పు.
1: No, that is wrong.
0: భగవంతునికి నాపైన ఎంత ప్రేమ ఉన్నదని దాన్ని నీవు కొలత తీసుకోవాలి.
1: You have got to measure how much God loves you.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం నందే నీవి నిజమైన దివ్యత్వం ఉంటుండాలి.
1: It's the combination of these two things you'd experience the divine.
0: నిర్గుణం
1: that is without
0: నిరంజనం
1: without attribute
0: సనాతనం
1: it is eternal
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపణం అది.
1: It is something eternal and permanent and true.
0: అది బ్రహ్మతత్వము.
1: That is the Brahma principle.
0: అది ఈశ్వరత్వము. అదే ఆత్మతత్వము.
1: That is the atmic principle.
0: కనుకనే ఈ లౌకికమైనటువంటి ఒక బ్రాహ్మణ క్రమక్రమేణ మరచి
1: ఆల్ దిస్ డెల్యూజన్ విచ్ కన్సర్న్స్ ఇట్సెల్ఫ్ విత్ ద వరల్డ్ వి హావ్ గాట్ టు ఫర్గెట్ గ్రేట్
0: మనం అభివృద్ధి పరచుకొని
1: వి హావ్ గాట్ టు ఇన్కల్కేట్ గ్రేట్
0: ఆ చిత్తమునకు మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ద చిత్త.
0: చిత్తమనగా చాలా మంది హృదయము అని అనుకుంటున్నారు.
1: పీపుల్ థింక్ ద చిత్త మీన్స్ ద హార్ట్.
0: చిత్తము
1: చిత్తం ఇస్ నాట్ దట్.
0: సత్ చిత్ ఆనందము.
1: That is Sat Chit Ananda.
0: Sat is Shashvatamu.
1: Sat is permanent.
0: Sit Paripurnamu.
1: That is full.
0: Ee rendintu yokka ekatvame Anandamu.
1: The combination of these two is Ananda.
0: Sat.
1: Sat.
0: Satyam enpuntidi.
1: That which is true.
0: Trikala bhajyam enpuntidi satyam.
1: It is true for all three ages.
0: Endulo idi praveshinchinappudiki idi madhuryame.
1: Any time it's always sweet and nectarine.
0: Alanti madhuramainatu chakkarlo oka chethulo nivu pattukoni
1: when we have got that sugar in our
0: hands. Paripurnamainatu gnaname maroka chethulo pattukoni
1: when we have got wisdom with the full
0: complete. Ee paripurna gnaname water vantidi.
1: This full wisdom is like water.
0: Ee satyanityamainatu oka chakkare ee oka bhagavat tattvamu.
1: The sugar is the atmic principle of
0: ee
1: God.
0: Ee chakkara water rendu mix chesthe chakkare kaadu water kaadu syrup ayipothundi.
1: When you mix the sugar and the water, it's not sugar and water, but it's syrup.
0: కనుకని సత్ చిత్తుని రెండింటిని కూడా మనం ఏకం చేయాలి.
1: So we have got to combine the sat and the chit.
0: సత్ అనేటువంటి పరిపూర్ణ తత్వాన్ని
1: so the totality
0: of Vedam చెప్తూ వచ్చింది. ఓం తత్ సత్ అనింది.
1: Veda said om tat sat.
0: ఓం అనగా పరబ్రహ్మము.
1: ఓం is something that
0: తత్ అనగా అది తప్ప అది ఏ
1: that is it.
0: సత్ చిత్ ఆనందము.
1: సత్ చిత్ ఆనంద.
0: దీనికంటే ఆనందం మరొకటి లేదు.
1: దర్ ఇస్ నో ఆనంద జాయ్ బియాండ్ ఇట్.
0: మనం ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నాము.
1: వి వాంట్ టు ఎంజాయ్ హ్యాపీనెస్.
0: మనం అనుభవించే ఆనందము
1: వాట్ ఇస్ ద హ్యాపీనెస్ దట్ యు ఎక్స్పీరియన్స్.
0: తాత్కాలికమైన క్షణభంగురమైన ఆనందమే.
1: ద ట్రాన్సిటరీ హ్యాపీనెస్ ఇస్ వాట్ యు ఎక్స్పీరియన్స్. ఇది శాశ్వతం
0: కాదు.
1: దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: నిత్య సత్యమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ గాట్ టు స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ జాయ్ విచ్ ఇస్ ఎండ్లెస్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క

0: అంతర్భావంతో కూడినటువంటి యొక్క ఆత్మస్వరూపం.
1: అండ్ దట్స్ ది ఓన్లీ థింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ విద్ ఇన్ యూ, దట్ ఇస్ ఆత్మ.
0: ఆకారం లేదు,
1: ఇట్ హస్ నో ఫామ్.
0: ఆనందం ఉన్నది.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లెస్.
0: ఆనందమే దాని స్వరూపము.
1: బ్లెస్ ఇస్ ఇట్స్ ఫామ్.
0: ఆనందం అనే రూపమేముంది.
1: You cannot measure it.
0: Aanandam anubhutiki maatrame labhyamavutundi.
1: You can only experience it.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Prati manavudu kuda itti aanandamunu dharinche vastunnadu.
1: Every man comes full of love.
0: Talli garbhamunundi janminchunappudu
1: when he comes out of the mother's womb.
0: Kanthamalalayemi kanaravu.
1: You cannot see anything around his neck.
0: మంచి ముత్యపు సరు.
1: హి డజంట్ వేర్ ఎ గార్లెండ్ ఆఫ్ పర్ల్స్.
0: తునకును లేవు.
1: హి డజంట్ హావ్ ఎనీ అదర్ ప్రెషియస్ స్టోన్స్.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: హి డజంట్ హావ్ ఎనీ గోల్డెన్ నెక్లెస్ అరౌండ్ హిస్ నెక్.
0: రత్నాల హారము.
1: హి డజంట్ హావ్ ఎ గోల్డ్
0: డైమండ్ నెక్లెస్.
1: ద డైమండ్ నెక్లెస్ డజంట్ షైన్ అరౌండ్ హిమ్.
0: పచ్చల పెళ్ళను పతకలేదు.
1: He doesn't have a chain of
0: kaladu,
1: sapphires.
0: Kaladu, kaladu, kaladu mi yokka kantamandu.
1: There is around your neck.
0: Purva janmala karmalu ponduparachi.
1: According to your previous janma, birth.
0: Manchi ainanu chedugaina trunchakunda.
1: Whether you have done bad or good without snapping it.
0: Brahma meekichi pampenu baruvumala.
1: Brahma sends you with a heavy garland of your
0: baruvaina malane ee dehamu.
1: That very very heavy garment.
0: ఈ దేహం అనేటువంటి తల్లి గర్భం నుండి ఆవిర్భవించింది.
1: This is the body which comes out of the mother's womb.
0: కనుకని మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: That's why it is said mother is
0: దేహమునకు ప్రధానమైనటువంటి గురువు, ప్రధానమైన ఆదర్శము, ఫండమెంటల్ స్థానము తల్లి యొక్క హృదయమే.
1: So mother's heart is that which is equivalent to God, her love, her protection and care.
0: ఇది బాగా తెలుసును.
1: All of you know very well.
0: హిందు పరిషత్తు సెక్రటరీ అశోక్ సింగ్ల్ నా దగ్గరికి వచ్చాడు.
1: You know అశోక్ సింగ్లే.
0: స్వామి, మందిరం కట్టాలని మేము ఎంతో ఆశపడుతున్నాము, రాముడు ఎక్కడ జన్మించినాడు ఆ స్థానం యొక్క దీన్ని మీరు నిరూపించండి అన్నారు.
1: He said we want to build a mandir to Rama. Swami, please show us the place where Rama was born.
0: ఎక్కడ పుట్టాడు, మేము ఇప్పుడు నిర్ణయించిన స్థానంలో పుట్టాడా, లేక ఇంకో స్థానంలో పుట్టాడా, లేక మహమ్మద్ భజన చేసేటువంటి స్థానంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అన్నారు.
1: Was he born here or where the Mohammedans worship? Swami, please tell us.
0: ఇక్కడ అక్కడ పుట్టినాడు అనేటువంటిది నాకు తెలియదు. కౌసల్య గర్భం అతని స్థానం అన్నారు.
1: Oh, foolish one. He was not born here or there. He was born out of the womb of
0: Kausalya.
1: Her womb is a very place.
0: అదే విధంగాని ప్రతి అవతారమును కాని, ప్రతి వ్యక్తులు కాని, ప్రతి శక్తి కాని తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంది.
1: ఎవ్రీ అవతార్, ఎవ్రీ ఫేమస్ పర్సన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మదర్స్ వూమ్బ్.
0: తల్లి కంటే మిగుల దైవం దగ్గర.
1: దేర్ ఇస్ నో గాడ్ బియాండ్ ద మదర్.
0: తండ్రి కంటే మిగులు సన్నిహితుండు.
1: దేర్ ఇస్ నో బడీ బెటర్ దెన్ యువర్ ఫాదర్.
0: అన్నింటికంటే కూడా ఆధారభూతుడైనటువంటి దైవత్వం అతని ఈశ్వరతత్వం.
1: బియాండ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్, దట్ ఇస్ ఈశ్వర.
0: ఆ ఈశ్వరత్వం అనేటువంటి సోహం అక్కడ నుంచి ప్రారంభమవుతుండాలి.
1: సో దట్ ఈశ్వర ప్రిన్సిపల్ స్టార్ట్ ఫ్రమ్ సో.
0: ఇక్కడ శ్రద్ధ.
1: హియర్ ఇట్ ఇస్
0: అనేటువంటి విశ్వాసము.
1: And the other is faith.
0: Soham anetundi rendu chernappude nene daivamu antundadu.
1: So when soham starts, it is the very principle of God.
0: So that.
1: So is that.
0: Ham ade nenu.
1: That is that.
0: Deeni yokka antaratme tattvam asi.
1: And the underlying meaning is tattvam asi.
0: Kanukane talli garbham nundi puttinatundi prati manavudu kudanu.
1: So every person is born out of the womb of the mother. The fame of the mother.
0: Talli gauravanni.
1: Her prestige.
0: Talli pratishthanu.
1: Her whatever she is.
0: Kaapadetundi yukuduga tayaru kavali, yuthuluga tayaru kavali.
1: You've got to grow up in such a wonderful way as good youth.
0: Durmarguduga natinchinatvanti yokka Hiranyakashipuni garbhamulo puttadu, Leelavati garbhamulo puttadu Prahladudu.
1: Out of Leelavati, who was the wife of Hiranyakashipa, Prahlada was born.
0: Kani.
1: But
0: rendintiki atheetamainatvanti sthitini pondadu.
1: But he got strength which was beyond
0: everything. అతని సర్వస్వం కూడా తర్వాత పానిపాదం తత్సర్వతో వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి అనేటువంటి దివ్యమైన భావంతో తాను బ్రతుకుతూ వచ్చాడు.
1: He had the divine vision that God is all pervasive, his hands, his legs, his head is
0: everywhere.
1: Whether he was beaten
0: Narayan,
1: by the whip,
0: Narayan, Narayan.
1: He went on repeating Narayan.
0: Pamulato kanipinchina Narayan, Narayan, Narayan.
1: Even when the serpent stung him, he went on saying Narayan.
0: Kondala panichi netti vesina Narayan, Narayan, Narayan.
1: When they pushed him down the steep
0: cliff, samudramlo nettina Narayan, Narayan.
1: When he was thrown into the sea also,
0: aa vidhamainatundi oka divyamainatundi vishwasam cheta చిత్తము నుంచి నారాయణ రావటం చేత అంతా సర్వత్రా నారాయణే కాపాడుతూ వచ్చాడు.
1: Out of the tremendous faith which emanated from his chitta and his faith in God saved him.
0: కనుకనే మంతా మన యొక్క చిత్తమునందే ఇమిడి ఉంటుంది ప్రపంచమంతా.
1: So the whole world is within our chitta.
0: అలాంటి చిత్తమును ఈనాడు మర్చిపోతున్నాం.
1: You are forgetting the chitta today.
0: ఈ లౌకికమైన కోరికలన్నింటిని చిత్తులో పడిపోతున్నాము.
1: We are just immersing ourselves in worldly desires.
0: అట్టి తల్లిని మనం గౌరవించి కాపాడి ఆమెకు తగినటువంటి కీర్తిని సంపాదించడమే ఈనాటి జన్మం యొక్క ప్రధాన లక్ష్యం.
1: The goal of today should be that you should revere your mother and try to establish her prestige and dignity.
0: కనుకనే 19వ తేదీ నవంబర్
1: therefore 9th
0: లేడీస్ డే అని పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇది.
1: సో ద ఇన్ మీనింగ్ ఆఫ్ మేకింగ్ 19th నవంబర్ ద లేడీస్ డే ఇస్ దిస్ దిస్ ఇస్ ద మీనింగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను
1: therefore every man
0: తల్లి యొక్క ఇష్టాన్ని అనుసరించాలి.
1: You have got to go according to the wish of
0: the mother. తల్లికి అంత పరమ జ్ఞానం లేకపోయినప్పుడు నీవు జ్ఞానవంతుడే అయినప్పుడు నీవు ఆమెకు తగినటువంటి రీతిగా నచ్చ చెప్పాలి.
1: If the mother is not as wise as you, you will have to tell her in a nice way.
0: నీకు తెలియదు
1: మదర్, నేను
0: చదువుకున్నటువంటి వాడను,
1: నాకు
0: తెలివితేటలు ఉంటున్నాయి.
1: Mother, you do not know. I have studied a lot. I have learned many things. You have got to tell her in a nice way that she should also see. When you see her point of view and she sees her point of view, when there is absolutely no difference between a mother and a son, but today, we are trying to forget this motherhood, the beautiful. Without the principle of devotion, we are also losing faith.
0: లౌకిక విషయం పైన ఉన్నటువంటి విశ్వాసము ఆధ్యాత్మిక తత్వముల పైన విశ్వాసం అభివృద్ధి కావటం లేదు.
1: You are not increasing your faith in spiritual things, but you are going down towards the material things.
0: భక్తి భావము కంటే వేరు భావము లేదు.
1: There's nothing beyond devotion.
0: భక్తి భక్తి భక్తి
1: devotion devotion devotion
0: భక్తి ఈ రెండు అక్షరములందే సర్వస్వము ఇమిడి ఉంటున్నది.
1: Bha and ti, that are the two words.
0: భక్తి అనేటువంటిది బకారం ప్రధానమైనటువంటిది.
1: ఇన్ భక్తి
0: అదే కాంతి స్వరూపము,
1: దట్ ఇస్ లస్ట్,
0: అదే వెలుగు స్వరూపము,
1: దట్ ఇస్ ల్యూమినాసిటీ,
0: అదే ప్రకాంత స్వరూపము,
1: దట్ ఇస్ ఇల్యూమినేషన్.
0: ఆ భా అనేటువంటి కాంతి నుంచి తీ అనేటువంటిది,
1: ఫ్రమ్ భా యు గెట్ ద తీ.
0: ఆ భక్తి అనగా ఆ కాంతిని ఆకర్షించేటువంటిది తీ,
1: దట్ విచ్ అట్రాక్ట్స్ దిస్ లస్టర్ అండ్ ల్యూమినస్.
0: భక్తి నుండి శక్తి,
1: and from bhakti you get the shakti.
0: Shakti anaga sharira manasika aadhyatmika shaktulu moodinti oka ekatvame shakti.
1: Body, mind and soul, that is the shakti.
0: Samanangane untundadi.
1: It is in the stree.
0: Bhakti shakti,
1: bhakti shakti,
0: ee rendinti dwara rakti, prapanchaka sambandhamaina rakti.
1: And then between the two you get rakti.
0: Ee prapancha sambandhamaina rakti lo manam munigi telatam cheta virakti.
1: Getting immersed in worldly things,
0: కొంతకాలంలో ఈ ప్రపంచం మనకు విరక్తిగా వస్తుంది.
1: Sometimes we get this type of renunciation.
0: అప్పుడే దైవ రక్తి ఎక్కుతుంది.
1: It's only when you get disgusted with the world there is God's grace.
0: అప్పుడే భగవంతుడు మనకు భక్తి కూడాను అందిస్తాడు.
1: Then God gives us the way to go.
0: ఈ భక్తి చేతని దేహంను కాపాడుకొని దైవ రక్తిని మనం పొందాలి.
1: So you've got to go towards this goal and then
0: తర్వాతని దీని వల్లనే ముక్తి అనేటువంటిది లభ్యమవుతుంది.
1: There is something called bhukti.
0: కనుకనే తల్లి గర్భం నుండి వచ్చినటువంటి ఈ యొక్క శక్తి సంబంధమైనటువంటి మానవత దేహము ముక్తి వరకు దీని ప్రయాణం సాగించాలి.
1: సో ద మ్యాన్ హాస్ గాట్ టు టేక్ ద జర్నీ రైట్ ఫ్రమ్ ద మదర్స్ వూమ్ టిల్ హి అటైన్స్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: మానవుని యొక్క స్వరూపం యొక్క ప్రయాణము చాలా షార్ట్ కట్.
1: సో యూ కెన్ టేక్ ద షార్ట్ కట్ ఇన్ మ్యాన్స్ జర్నీ టువర్డ్స్ గాడ్. From I to we.
0: ఎంతో దూరం మనం ప్రయాణం చేసి పోనక్కర్లేదు.
1: We need not go any far.
0: తిరుపతికో, కాశీకో, గయకో, ప్రయాగ్కో ఎక్కడికైనా పోవాలంటే చాలా ప్రయాణం చేయాలి.
1: If you have to go to Banaras, Kashi, Prayag, etc., you have got to go a long way.
0: చాలా షార్ట్ కట్.
1: ఇట్స్ ఎ వెరీ షార్ట్ కట్.
0: నేను నేను నేను అనేటువంటి ఈ దేహాభిమానం నుంచి మనము మనము అనేటువంటి ఒక ఆత్మాభిమానంలో మనం పడాలి.
1: Giving up that narrow principle of my I, going beyond that to the we.
0: కనుకా ఆత్మాభిమానంలో ప్రవేశించడానికి తల్లి యొక్క అనుగ్రహం కూడాను అత్యవసరం.
1: To go into that state of bliss, you require the grace of the mother.
0: Sachi Devi. తన కుమారుడైనటువంటి చైతన్యుణ్ణి అనేక విధములుగా చీవాట్లు పెట్టింది.
1: She scolded her son Chaitanya.
0: నాయన, నీ వివాహమాడు, నీ వివాహమాడు.
1: You please marry.
0: నాకు తృప్తి కలుగుతుంది.
1: I'll be happy.
0: తల్లి మనసు సంతృప్తి కానటువంటి ఈ వివాహం చేస్తే ప్రయోజనం లేదు అన్నాడు.
1: If you do not marry according to the mother's wish, it's no use.
0: కానీ చైతన్యుడు చెప్పాడు.
1: But Chaitanya said,
0: తల్లి,
1: మదర్, I do not want to marry.
0: కోసం నేను చేసుకుంటాను.
1: I'll do whatever worship I can.
0: కానీ అది నీకు కూడాను తృప్తి లేదు.
1: You are not also happy.
0: నాకే తృప్తి లేనప్పుడు నీకెట్లా తృప్తి వస్తుంది?
1: If I'm not happy, how can you be happy?
0: వివాహం ఆడాడు.
1: Then he married.
0: లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు.
1: He married Lakshmi.
0: తిరిగి ఒక బంగాళ దేశమునకు ప్రయాణమై వెళ్ళాడు.
1: Then he went on his journey to Bangladesh. అక్కడికి
0: లక్ష్మి అన్నాహారంలో మానేసేసి ప్రాణం విడిచింది.
1: And Lakshmi died fasting.
0: దాంతో సచిదేవి చాలా బాధపడింది.
1: సచిదేవి felt very unhappy.
0: నేను వద్దంటే కట్టాను ఈ పిల్లవాడికి.
1: He did not want it, but I got him married.
0: కట్టకడపటికి ఈ గతి పట్టింది.
1: Ultimately he had to face.
0: చాలా విచారంగా ఉన్నది.
1: So she felt very unhappy.
0: తిరిగి బంగ్లాదేశం నుంచి వచ్చేసాడు.
1: He came back from Bangladesh.
0: Amma, cheppindi vinnava?
1: Amma, did you listen to what I said?
0: Manasu ishtam lenappudu enni chesi prayojanam emiti?
1: If we do something which is goes against our wish,
0: ee sambandhamaina vishayanni kuda okokatori Mahabharatamlo kuda jarigindi.
1: So these things have happened even in the Mahabharata.
0: Arjuna vivaham adane prameena chaala kattuditta pettindi.
1: So that Arjuna should marry.
0: Aneka prayatnamulu chesindi.
1: She made a lot of effort, his
0: mother. Prameena kuda rani.
1: Then she was a rani.
0: Arjunudu kudanu raju.
1: Arjuna was a king.
0: Kabatti ee rendintiki sambandham ee reethiga kudurtundi?
1: So how could you combine these
0: Arjuna
1: two?
0: Arjuna naaku ishtam ledu annadu.
1: Arjuna said, I don't like.
0: Sare, ee prameena tama sanyadhipati ainaatvanti Malayavatini gattiga bodhinchindi. Prameenaku sanyadhipati commander in chief Malayavati.
1: So to Prameena, the commander in chief,
0: Malayavatiki cheppindi, ఈ ఎంతైనా సరియే అర్జున్ని ఓడించి అతని దేహం తీసుకుని రామని చెప్పింది.
1: షీ సెడ్ ట్రై టు కాన్కర్ అర్జున్ అండ్ బ్రింగ్ హిస్ బాడీ.
0: మలయవతి చాలా గట్టిది.
1: షీఈస్ వెరీ స్ట్రాంగ్.
0: కేవలం అబలనని మీరు భావిస్తుంటారు, చాలా పొరపాటు, వాడు మహాబలుడు.
1: యు థింక్ విమెన్ ఆర్ ఫీబర్, బట్ షీ వాస్ వెరీ స్ట్రాంగ్.
0: ఆమె యుద్ధం చేసింది, అర్జున్ తీసుకుని వచ్చింది.
1: షీ ఫౌట్ అండ్ షీ బ్రాట్ అర్జున.
0: నాకు ఇష్టం లేనటువంటి యొక్క దీనిని నీవు ఏ విధంగా చేసినా నాకు ప్రయోజనం ఉండదు.
1: You cannot do anything which I do not like.
0: Prameena, na dehanni mukkalumukku chesinappudiki na manasu ninnu vivaham aataniki angikarinchadu ani.
1: Even if you cut my body to pieces, I will not feel like marrying you, he said.
0: Arjunudu Krishna bhaktudu.
1: Arjuna was worshiping Krishna.
0: Krishna bhaktaralu.
1: Prameena also was worshiping.
0: Iddaru kudanu cheraru.
1: So both of them got together.
0: Krishna, na yokka manavishtanni nerveetchavani eemi korindi.
1: She said, Krishna, try to fulfill my personal wish.
0: Arjuna naabe manavishtanni nerveetchamani pani Arjuna kodaru.
1: Arjuna prayed to Krishna, Krishna, fulfill my personal wish.
0: Kali leela manusha vigrahudu natana sutradhari.
1: He is a great actor, a super actor.
0: Ee rendintiki ni taginatundi okka moodo plan edo veyalani chuchadu.
1: So he said he should.
0: Bhagavantudu eppudu kudanu master plan e, master plan e, master plan e.
1: So Krishna wanted to have a master plan.
0: Appudiki appudiki veseyatundi plan kaadadi.
1: It's not a plan just then and there.
0: Taru ఇద్దరిని పిలిచాడు.
1: హి కాల్డ్ బోత్ ఆఫ్ దెమ్.
0: ఆమె ఎడమ చేయి తీసుకున్నాడు.
1: హి టుక్ ద లెఫ్ట్ హ్యాండ్.
0: ఇతని కుడి చేయి తీసుకున్నాడు.
1: హి టుక్ ద రైట్ హ్యాండ్.
0: రెండింటిని కలిపాడు.
1: హి
0: తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదే విద్యాబలం దైవం అనేక మంత్రాలు చెప్పాడు కృష్ణుడు.
1: హి బ్రాట్ బోత్ దర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ స్టార్టెడ్ రిసైటెడ్ మెనీ మంత్రాలు.
0: కృష్ణుని ఆజ్ఞను ఇంకా జవదాటానికి వీల్లేదు. కృష్ణుని ఆజ్ఞను శిరసావహించారు.
1: దే హావ్ టు లిసన్ టు కృష్ణ హోల్ హార్టెడ్లీ.
0: కానీ
1: బట్
0: ఇరువురు ఎందుకు ఒక విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం లేదు.
1: దే డు నాట్ హావ్ క్లోజ్ రిలేషన్షిప్.
0: దైవం అన్నీ చేస్తాడు.
1: గాడ్ విల్ డు ఎవ్రీథింగ్.
0: దైవం చేయలేనటువంటి పని ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డు. భూమిని
0: ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
1: హి కెన్ టర్న్ ద ఎర్త్ టు స్కై అండ్ ద స్కై టు ఎర్త్.
0: కానీ మానవులు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించలేరు.
1: బట్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. హి కెనాట్ రికగ్నైజ్.
0: కనుకనే తమ శక్తి సామర్థ్యములను ప్రవీణంగా తీసుకుని,
1: సో థింకింగ్ ఆఫ్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్,
0: కేవలం ఆ యొక్క శక్తిపైనే తాను ఆధారపడి ఉంటుంటాడు.
1: దే థింక్ దే కెన్ డిపెండ్ అపాన్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్.
0: అన్నింటికి మూలాధారం ఏంటి? తల్లి యొక్క గర్భమే.
1: ద హోల్ థింగ్ ద ఇంపార్టెంట్ ఫౌండేషన్ ఇస్ ద వూమ్ ఆఫ్ ద మదర్.
0: అభిమన్యుడు సుభద్రా గర్భములో ఉండినప్పుడు,
1: వెన్ అభిమన్యు వాజ్ ఇన్ ద వూమ్ ఆఫ్ సుభద్రా,
0: అర్జునుడు అనేక విధమైనటువంటి కథలంతా చెప్తూ వచ్చాడు.
1: He went on telling so many types of stories.
0: అందులో పద్మ వ్యూహాన్ని కూడా గురించి చెప్తూ వచ్చాడు.
1: And he also described the Padma Vyuha.
0: ఆ పద్మ వ్యూహంలో ప్రవేశించేంత వరకు చెప్తూ వచ్చాడు.
1: He went on telling as long as one could enter. In the meanwhile, Krishna came.
0: కృష్ణుడు నటన సూత్రధారి.
1: He is a tremendous actor.
0: దైవం ఏ ఒక్క విషయమునందు కూడా ఆ కాలంలో ఆబ్రహ్మణ ఆసన్నమాయ అన్నట్టు ఆ సమయానికి సరిగా ప్రసన్నుడవుతుంటాడు.
1: So God comes in whenever it is needed and plays his role beautifully.
0: అర్జున,
1: అర్జున
0: ఎంత పొరపడుతున్నావో,
1: వాట్ మిస్టేక్స్ యూఆర్ డూయింగ్.
0: వినేది సుభద్ర అనుకుంటున్నావా? కాదు కాదు.
1: డూ యూ థింక్ ఇట్స్ సుభద్ర హూ ఇస్ లిస్నింగ్?
0: గర్భమందు ఉన్నటువంటి ఒక శిశువు నీ యొక్క కథనంతా వింటున్నాడు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ ఎ వూమ్ హీ ఇస్ లిస్నింగ్, ద చైల్డ్ ఇస్ లిస్నింగ్ టు యూ.
0: ఆ కసిగంధకు ఈ పద్మవ్యూహాన్ని గురించి ఎందుకు నీవు చెప్తున్నావు?
1: వై యూ టెలింగ్ దట్ టెండర్ చైల్డ్ అబౌట్ దిస్ పద్మవ్యూహ?
0: రమ్ము బయట,
1: కమ్ అవుట్
0: అన్నాడు. తీసుకుని పోయాడు.
1: And Krishna went away.
0: కృష్ణుడికి ఎవరికి ఏ జిమ్లో ఎక్కడ ఏ విధంగా జరగాలో తెలుస్తున్నాడు.
1: Krishna knows at what time how to do it to everybody.
0: కనుకొని ఆ పొయ్యేంత వరకు ప్రవేశించేంత వరకు తిప్పినారు. అదంతా జ్ఞాపకం ఉంది.
1: So he told him as far as he could enter it and the child had it in its memory.
0: అందులో తిరిగి లోపల బయటికి వచ్చేదంటో తెలియదు.
1: But he doesn't know how to get out of the view.
0: అందులో కట్టుబడిపోయాడు.
1: That's why he got caught up in it.
0: కృష్ణుడు ఎందుకు ఇట్లా చేశాడు?
1: Why did Krishna do this?
0: అనగా వీర స్వర్గాన్ని పొందించే నిమిత్తమై.
1: Because he had to attain the heaven of the heroes.
0: మొట్టమొదటి సుభద్ర దగ్గరికి వచ్చి ప్రార్థించాడు.
1: First he came to Subhadra and prayed.
0: అమ్మా,
1: మదర్,
0: కౌరవులందరూ కూడా నన్ను పద్మవ్యూహంలో ప్రవేశించడానికి రమ్మని పిలుస్తున్నారన్నాడు.
1: All the Kauravas are calling me to enter the Padma Vyuha.
0: చెప్పింది పాప సుభద్ర.
1: Subhadra told.
0: నాయన,
1: చైల్డ్,
0: పద్మవ్యూహం అంటే సామాన్యమైనటువంటిదా?
1: పద్మవ్యూహ ఇస్ నాట్ సంథింగ్.
0: తామర మొగ్గరంబు బలదర్పిత శాస్త్రవ గర్వభంజనోద్ధామ బలుండు కుంభజుడు. ద్రోణాచార్యుడు పన్నటువంటిది ఇంత.
1: ఇట్స్ సంథింగ్ విచ్ ద్రోణాచార్య.
0: దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము.
1: దిస్ హస్ ఆల్ బీన్ కన్సీల్డ్ బై
0: భార్య గర్భవతి. నీ భార్య గర్భవతిగా ఉంటుండాలి.
1: Your wife is kaalametundunu
0: cheppalemu.
1: I can't tell all these things.
0: Mee maamayu tandri lerichata. Mee maamanaga Krishnudu, tandranaga Arjunudu, iddaru leri ikkada.
1: Both your Krishna and Arjuna are not here.
0: Nee talapinka putraka putraka putraka.
1: How can I tell you all these things, oh child?
0: అభిమన్యుడి కోపం వచ్చింది.
1: అభిమన్యు గాట్ వెరీ
0: యాంగ్రీ. నేను క్షత్రియుడను.
1: ఐ యామ్ ఎ క్షత్రియ.
0: మన విరుద్ధమైనటువంటి వారు ఉద్యమనకు రామనుచుండగా నేను రాను చెప్పడం అపజయము, అంతేకాకుండా అవమానము.
1: ఐ కెనాట్ బెండ్ డౌన్ టు మై ఎనిమీస్ ఎనీ మోర్.
0: అప్పుడు తల్లి పైన కోపం వచ్చింది.
1: హి గాట్ యాంగ్రీ విత్ ద మదర్.
0: వెరివక కుంభజాతి కుర వీరులపై మృగరాజు పోలే వేనురుగుచు చండకండ నికరున్నతి వారల అట్టె నల్లి చల్లి పలుపుచు గెలిచిరమ్ముసుత భద్రము నీకు నంచు పలకగా ఈ తెరగున పోకు పోకుమని తీవ్రత ఆగ్నేయంగా పాడియా. నీవేమిటి తల్లి, నన్ను యుద్ధంలో పోయి చించి చెండాయి విజయాన్ని సాధించుకుని రామని చెప్పకుండా నన్ను పోవద్దు పోవద్దు అని చెప్పడంలో నీ ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి?
1: Why you obstructing me from entering that? You should encourage me and enthuse me to fight.
0: తల్లికి తెలియనప్పుడు కుమారుడు ఈ విధంగా చెప్పాలి.
1: When the mother doesn't know, the boy, the child has to tell.
0: కుమారునికి తెలుసును గాని తల్లి ప్రేమ తెలియదు.
1: The boy knew, but the mother's love he could not understand.
0: తల్లి ప్రేమ చేత ఎన్నైనప్పుడు నువ్వు చెప్పవచ్చును.
1: Because of the mother's love, anything can be told.
0: చెప్పానే మొట్టమొదటి సంపంగి పూ కన్నా సన్నజాజి కన్నా
1: బియాండ్ ద చంపక్ బియాండ్ ద జాస్మిన్
0: వెన్న కన్నా
1: బియాండ్ బటర్
0: నెమలి కన్నా కన్ను కన్నా నిండు వెన్నెల కన్నా
1: బియాండ్ ద పీకాక్ అండ్ బియాండ్ ద బ్రైట్ మూన్ లైట్
0: కన్నా ప్రేమ కన్నా మించినది ఏది? కన్నా ప్రేమలోనే ఉంటుంది అది యొక్క సుఖము.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ద లవ్ ఆఫ్ అ మదర్.
0: తల్లి ప్రేమను చూస్తుంది కానీ ఈ యొక్క బయట ప్రకృతిలో ఒకటి చూడదు.
1: Mother thinks only of the love she bears for the child, not of the outward world.
0: కనుక తల్లి వద్దు అని చెప్పడం చేత పోవటం చేతనే అపజయం జరిగింది.
1: Because he went against the mother wishes and got in, so he had to face.
0: తల్లి మాటలు చాలా మృదుమధురమైనటువంటి మాటలు.
1: Mother's words are very sweet.
0: ఏదో కోపం వచ్చినప్పుడు రెండు తిట్టవచ్చు కొట్టవచ్చును కానీ
1: She might beat you and scold you at times.
0: కుమారుని పైన ద్వేషం ఎప్పటికీ ఉండదు తల్లి.
1: But she can never have hatred on her son.
0: దుర్మార్గుడైన కుమారుడైన లోకంలో ఉన్నాడు కానీ దుర్మార్గురాలైన తల్లి ఈ లోకంలో లేదు లేదు లేదు.
1: There can be a wicked son, but there can never be a wicked mother.
0: కనుకనే ఈ మాతృదేవ తత్వంని ఈ యొక్క 19వ దినమును అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని ఆ తల్లి హృదయాన్ని పవిత్రమైన మధురభావాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ 19వ దినము యొక్క మాతృదేవి పండుగగా ప్రవచిస్తున్నాం.
1: This 19th November has been started as a Mother's Day because everybody should recognize the love of the mother and the way she feels for her child at all times.
0: కనుక మనం దేనికంటే కూడా ముఖ్యంగా తల్లిని గౌరవ మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: Beyond everything we should revere the mother
0: తల్లి
1: and the father.
0: తండ్రి గురువు దైవము ఈ నాలుగింటిలో తల్లి మొట్టమొదటిది.
1: First one is a mother, in the father, the mother, the guru and
0: కానీ ఈనాటి యువకులంతా కూడాను తల్లులంటే ఏమి కేర్ చేయటం లేదు.
1: టుడే ద యంగ్ చిల్డ్రన్ డు నాట్ రెస్పెక్ట్ దేర్ మదర్స్.
0: ఇంకా కొంచెం బాగా చదువుకునేటువంటి వాళ్ళకి అబలలకు ఏం తెలుస్తుంది అంటారు.
1: ఈవెన్ దోస్ హూ థింక్ దే హావ్ స్టడీడ్ మచ్ దే థింక్ ద మదర్ డజంట్ నో ఎనీథింగ్.
0: అబలా కానీ వారి ఎందు ఉన్నటువంటి సర్వ బలములు కూడాను అందే ఎందు ఉంటుంది.
1: షీ ఇస్ నాట్ వీక్ యాజ్ ఇట్ ఇస్ కాల్డ్. షీ హస్ గాట్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ హర్.
0: నిజమైనటువంటి విశ్వాసము,
1: ట్రూ ఫెయిత్,
0: ఈ విధమైనటువంటి సర్వశక్తి యొక్క భయము,
1: the strength that is within
0: తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తుంటది.
1: It comes right from the mother's womb.
0: కనుక తల్లులను మనము చులకంగా చూడకూడదు.
1: So we should not treat the mother lightly.
0: తల్లులు కూడాను కుమారుని బలవంతంగా పెంచకూడదు.
1: Even mother should not sort of compel the children.
0: ప్రేమ చేత తమ యొక్క ప్రయత్నం పూర్వకంగా వారు కూడా మంచి మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నించాలి.
1: With her love and trying to administer it with a lot of love, she should change her child's mind.
0: కుమారులు చాలా గొప్పవారు కావాలని ఆశిస్తుంటారు తల్లి.
1: షీ థింక్స్ దట్ హర్ చిల్డ్రన్ షుడ్ బికమ్ వెరీ గ్రేట్ పీపుల్.
0: మరికొంత తల్లులంతా కూడా నా కుమారుడు చాలా మంచివాడు కావాలని అంటుంటారు.
1: సమ్ మదర్స్ సే దట్ ద చిల్డ్రన్ హావ్ టు బికమ్ వెరీ గుడ్ పీపుల్.
0: గొప్పవాడు కావాలని కోరేటువంటి తల్లి సరైనటువంటి కోరిక కాదు.
1: ద థింగ్ దట్ షీ థింక్స్ దట్ షీ షుడ్ బికమ్ ఏ గ్రేట్ మ్యాన్.
0: గొప్ప రావా లేక ఎత్త లేకపోతే గొప్ప పేరు పెట్టుస్తుడా లేక శ్రీమంతుడా లేక బలవంతుడా లేక గుణవంతుడా ఏ కాదు.
1: That the son should become great, is it that bodily or wealth wise or status wise? That is not the thing.
0: Manchi peru gunamuto vastundi.
1: He should earn a good name by virtues.
0: Kalkane goppa vaadu Ravanudu.
1: The great man was Ravana.
0: Manchi vaadu Ramulu.
1: The good person was Rama.
0: Chadivinatvanti chadugulu anni kudunu practical lo pettu vachadu Ramulu.
1: Rama put into practice all that he has studied.
0: Acharinchi chupadu Ramulu.
1: And Rama practiced everything.
0: Kaani anni chadugule chadivadu Ravanudu.
1: Ravana had studied a great deal.
0: కానీ ఆచరించలేదు.
1: He did not practice.
0: అజ్ఞానం ఆవరించిపోయింది.
1: He was full of ignorance.
0: కనుకనే అతనికి గొప్ప పేరు వచ్చింది కానీ మంచి పేరు రాలేదు.
1: He got a great name but he did not get a good name.
0: రాముడు ఆచరించి ఆనందించి 10 మందికి పంచిపెట్టినటువంటి వాడు కనుకనే అతనికి మంచి పేరే వచ్చింది కానీ గొప్ప పేరు రాలేదు.
1: Rav did what he felt was virtues and that's why he got a good name.
0: భగవంతుడు గానలోడు.
1: God is
0: భగవంతుడు గానప్రియుడు.
1: His love singing.
0: గానమనగా మాటల నుంచి వచ్చేటువంటిది గానము.
1: Words come out through singing.
0: ఇందులో పద్యముల నుంచి వచ్చేటువంటిది కానీ పద్యముల నుంచి వచ్చేటువంటిది కానీ
1: So that which comes
0: లేక మాటల నుంచి వచ్చేటువంటి కానీ ఇది మాధుర్యంగా ఉండదు.
1: That is sweet. Singing is sweet.
0: గానము నుంచి వచ్చేటువంటిది చాలా మాధుర్యంగా ఉంటుంది.
1: That which comes from music is very sweet.
0: రామా నన్ను బ్రోవరా అని పద్యంతో చెప్తే అంత ఇంపుగా ఉండదు.
1: ఇఫ్ యు సే థింగ్స్ ప్రొజెక్ట్లీ ఇట్ ఇస్ంట్ వెరీ స్వీట్.
0: అదే మాటలు రామా నన్ను బ్రోవరా అని మాటలతో చెప్తే కూడా అంత ఇంపుగా ఉండదు.
1: ఇఫ్ యు సే ఇట్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వే దెన్ ఆల్సో ఇట్స్ నాట్ స్వీట్.
0: కానీ అదే గానంలో ప్రవేశించి రామా నన్ను బ్రోవరా
1: ద సేమ్ థింగ్ సంగ్ మెలోడియస్లీ
0: ఆ గానంలో ఎంత మాధుర్యం ఉంటుంటుంది.
1: And that melody has such sweetness about it.
0: Rama nannu brovara.
1: So when you sing it, it sounds very sweet.
0: Ee vidhanga talli yokka matalu anta maduranga untuntayi.
1: So mother's words are as sweet as this.
0: Vachanam maduram.
1: Her words are
0: maduram. Vakyam maduram. Yetram maduram. Srotram maduram. Sarvam maduram maduram maduram maduram. Maduradhipateya maduram maduram.
1: Everything is sweet and sweet and sweet.
0: ఇటువంటి తల్లి యొక్క ప్రేమ తత్వాన్ని మనం మర్చిపోవటం చాలా తప్పు తప్పు తప్పు.
1: ఇట్ ఇస్ రాంగ్ టు ఫర్గెట్ ద లవ్ ఆఫ్ అ మదర్.
0: కనుకనే
1: దేర్ఫోర్
0: ఆ తల్లి ప్రేమను పిల్లలందరికీ పంచడానికి
1: So to share with everybody the mother's love.
0: తల్లులైనటువంటి స్త్రీలందరూ కూడా దీన్ని అభివృద్ధి పరచుకోవడానికి.
1: So that every mother also increases his love.
0: తమ పుట్టబోయేటువంటి బిడ్డలకు మనమలకు మనమరాలకు అందరికీ కూడాను ఈ యొక్క ప్రబోధన సల్పడానికి.
1: So that our children and our grandchildren and many more.
0: తల్లులు ఈ యొక్క సద్గుణాన్ని మనం అభివృద్ధి భావించుకోవాలి.
1: So women have got to inculcate these virtues within them.
0: కనుక
1: therefore
0: మనము పాప భీతి పెట్టుకోవాలి.
1: We have got to have the fear of sin.
0: దైవ ప్రీతిని అభివృద్ధి పరచుకోవాలి.
1: We should love God and increase.
0: పాప భీతి లేని
1: one who doesn't have the fear of sin.
0: పామరత్వము పట్టి
1: what's the use of anything?
0: దైవ ప్రీతి లేని దాని పట్టి
1: you have got to hold on to the love of God.
0: మానవత్వం అడంగే మానవులందున
1: from man you have got to go to the divine principle.
0: Vishya shanti kidiye viplavambu
1: if you go against it.
0: Ee naadu prapanchamlo inta allakallolu jaragadaniki moola kaaranam emti?
1: The revolution now today in the world, what is the
0: papa bhiti daiva priti lekunna potame deeniki moola kaaranam?
1: Because they do not have the fear of sin of the love of God.
0: కనుక పాపం అంటే భీతి రావాలి మనకు.
1: యు హావ్ గాట్ టు ఫియర్ సిన్.
0: దైవం అంటే ప్రీతి కలగాలి మనకు.
1: యు హావ్ గాట్ టు లవ్ గాడ్.
0: ఈ ప్రీతి ఆ ప్రభాతిని కూడా అణగదొక్కుతుంది.
1: This love of God will try to vanquish everything.
0: Prema swarupulara.
1: Embodiments of
0: divyatma swarupulara.
1: Embodiments of the divine principle.
0: మానవత్వం ఉన్నటువంటి దివ్యత్వాన్ని ఆవిర్భవింపు చేసుకోవడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: Every person should endeavor to manifest within himself this atman.
0: మీరు అనంత శక్తి ఏమిటి ఉంటున్నది.
1: You have got within you tremendous strength.
0: ఇంతది అంతది అని కాదు.
1: It's not this or that.
0: ఆ శక్తినంతా కూడా మనం అభివృద్ధి చేసుకుంటే సుమతి మాదిరి సూర్యోదయమే కాకుండా చేసుకోవచ్చు.
1: If we increase this atmic principle within itself, we can like
0: Savitri kulanu maranani cancel chesi satyavantuni intiki teeskon raavachu.
1: We can like Sumati and Savitri achieve great things.
0: Kanuka
1: therefore
0: mana endunnatundi shaktini mottamota manam peethapurakanga artham cheskovali.
1: We have got to understand the tremendous strength that is within us.
0: Alanti antarbhutamaina shaktini
1: that strength which is within you
0: abhruti parchukuntima
1: if
0: manakante devudu okkokadu ledu.
1: Then there will not be any match to us.
0: Sarva swarupamu nive.
1: You are the form of everything.
0: Sarvanandamu nive.
1: You are the one who is full of bliss.
0: Sarva sthanamu nive.
1: You are there in every place.
0: Idi adi ani cheppadaniki veelledu.
1: You cannot say it is this or that.
0: Akkada ikkada ekkada chuchina okkade atmale mokkoi unnadu.
1: Here there or everywhere there is only one atma.
0: Kanuka shraddha vishwasamu ee rendittini manam anubhavinchadaniki.
1: Earnestness and faith are very important.
0: భవాని శంకర్లే ఈ దివ్య స్వరూపము ప్రపంచము.
1: ద డివైన్ ఫార్మ్స్ ఆఫ్ భవాని అండ్ శంకర్.
0: కాబట్టి లోక సమస్త సుఖినో భవంతు.
1: Therefore let the whole world be happy.
0: లోకమంతా సుఖంగా ఉండాలి.
1: Let the whole world be happy.
0: అనగా ఏమిటి?
1: What is the meaning?
0: శ్రద్ధ విశ్వాసం రెండు కూడాను ఎప్పుడు కూడా భద్రంగా ఉండాలి.
1: So earnestness and faith should be strong.
0: ఈ రెండు భద్రంగా ఉంటే మనం సాధించలేనిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: If they are firmly established there's nothing that you cannot achieve.
0: సాధించవచ్చును.
1: You can achieve anything whatsoever. In a moment we can attain liberation.
0: Anandanni anubhavinchavachunu.
1: We can experience bliss.
0: Deeniki ye maatramu shramalu levu.
1: There's absolutely no
0: atti shramaleni margaanni ee naadu vadalapetti.
1: There's absolutely no effort in this.
0: Aneka shramala kochukoni.
1: Why do you give
0: up nashtalu dukkhalu vicharam annitiki manam longi?
1: Why do you give up this easy way and take upon yourself? The burdensome ways of life. What are you gaining?
0: ee naamamlanni kudunu kevalam oka tripti nimittamai yerpadinattundi ve.
1: The names are this which only are temporary satisfaction.
0: Idi kevalam oka chinham kosam pettinattundi perlu maatrame.
1: There's something, it's only a sign of the
0: nijamaina mana peru emiti.
1: What is our real name?
0: Shraddha vishwasame mana peru.
1: It's earnestness and faith.
0: Na peru shraddha.
1: My name is shraddha.
0: Naaku vishwasam unnadi.
1: I have got faith.
0: విశ్వాసం లేకపోతే శ్రద్ధ లేదు. శ్రద్ధనే లేకపోతే విశ్వాసం లేదు.
1: Without faith there is no earnestness. Without earnestness there is no faith.
0: ఈ రెండు ఏకత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము.
1: The combination of these two is the atmic principle.
0: కనుక
1: therefore
0: ఆత్మతత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో ఉన్నది కాదు.
1: ఆత్మ ప్రిన్సిపల్ ఇస్ నాట్
0: ఎనీవేర్. మన నాకస్టిక పర్యంతం కూడాను అదే సంచరిస్తూ ఉంటుంది.
1: ఇట్ ఇస్ విదిన్ యు ఫ్రమ్ టాప్ టు టో.
0: మన రక్తంలోని అణువణువు కణకణం కూడాను ఆ దివ్యమైనటువంటి ఆత్మ.
1: ఇట్స్ కోర్సింగ్ త్రూ అవర్ వెయిన్స్ అండ్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ.
0: ఏది జరిగినప్పటికీ ఈ శివతాండవమే ఈ జగత్తంతా.
1: వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ ఇస్ ద డాన్.
0: ఈ తాండవంలో కష్టములు నష్టములు దుఃఖములు విచారం ఇవన్నీ కూడాను అనేక లలిత కళలు.
1: The tremendous flux that goes on is in the thunder of dance.
0: Ee kadalu vastu untai pothu untai.
1: This flux in life, joys and sorrows do come and go.
0: Ee kashtamulu nashtamulu dukkhamulu vastu untai pothu untai.
1: Difficulties, joys and sorrows come and go.
0: Passing clouds.
1: These are all the passing
0: clouds. Comes and goes.
1: They come and go.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: దాన్ని మనం పెంచుకోవాలి.
1: We have got to increase it.
0: అటువంటి నీతి నియమాలను మనం పెంచుకోవాలి.
1: That type of moral principle and truth we have got to
0: ఇంకా తల్లిని కూడాను వారిని ఆశీర్వదించాలి.
1: We have got to respect the mother.
0: ఏదో నా కుమారుడు గొప్ప ధనవంతుడు కావాలి, విద్యావంతుడు కావాలి, అధికారవంతుడు కావాలి, మినిస్టర్ ఇవంతే మనం కోరకూడదు.
1: The mother should not say that my son should earn wealth.
0: ఒకవేళ ఆ రాత్రి మన ఏంటి ఉంటుంటే దైవమే పంపిస్తాడు.
1: God will give it automatically if he deserves it.
0: నువ్వు ప్రయత్నంతో సాధించేటువంటి ఏ మాత్రం కూడా శాశ్వతం కాదు.
1: Whatever you wish for is not something
0: permanent.
1: It should come automatically.
0: కనుకని ప్రతి మానవుడు కూడాను దైవమును ప్రేమించాలి.
1: So every person should love God.
0: దైవ ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: There's nothing beyond love for God.
0: అది ఈనాడు మనం సాధించవలసినటువంటి సాధన.
1: That is the sadhana, the effort that we should put on.
0: మనం ఈ ప్రపంచంలో ఏదేని సాధించాలి అని అనుకుంటావు.
1: We think we have got to achieve so many.
0: సాధించాలనే అభిష్టమే ఉంటే,
1: if you've got the desire to achieve anything,
0: నిత్య సత్యమైనటువంటి భగవంతుని యొక్క ప్రేమను, గట్టి ప్రేమను సాధించు.
1: You try to gain the strong faith and love for God.
0: నీకు గట్టి ప్రేమను పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
1: What's the use of anything else?
0: ఈ గట్టితనం భగవంతుని ప్రేమ నుండి రావాలి.
1: This should come from the grace of God.
0: అప్పుడే నీ ప్రేమ కూడాను గట్టితనం లభిస్తుంది.
1: So it's the grace of God which increases your strength.
0: అది reflection of the inner being.
1: That is the thing when you become a human being.
0: మన హృదయంలో ఎన్ని విద్యలు ఉంటున్నాయి?
1: How many things there are in our heart?
0: ఎన్ని శక్తులు ఉంటున్నాయి?
1: What lot of strength
0: we have. చాలా సంగీతంలో అభివృద్ధి పొందుతున్నారు.
1: Some people sing songs.
0: చూచారు విన్నారు.
1: You have listened today.
0: MS Subbalakshmi.
1: MS Subbalakshmi.
0: ఆమెకు మొట్టమొదట కూడా ఆమెకు గాన కోకిల అని పేరు.
1: Her name was Gana Kokila.
0: నేను చూచాను. చిన్నప్పుడు మీరా వేషం వేసింది.
1: When she was young, she took the role of Meera.
0: ఆ మీరా లోపల చేసినటువంటి నృత్యమంతా ఆమె మనసు లోపల లీనమైపోయింది.
1: So all the dances she done, that is Meera.
0: కుడితోరు ముత్తడి తేనే కైలడు విడివాయో కరుణయేపురివాయో. ఓ భగవంతుడా, నేను సముద్రంలో మునిగి చాలా లోతైనటువంటి ప్రదేశంలోకి పోయి నేను కష్టపడి ముత్యం తెచ్చాను. దాని జారి తిరిగి సముద్రంలో పడకుండా చేయి. దాని గట్టిగా నిలుపుకునే శక్తి నాకుంది.
1: ఓ గాడ్, ఐ ఫాలెన్ ఇన్ టు ద ఓషన్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్. ఓ గాడ్, లిఫ్ట్ మీ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ట్రై టు సేవ్ మీ దట్ ఐ డోంట్ గో బ్యాక్ అగైన్ టు ఇట్.
0: కరుణయే గిరిధారి, కరుణయే పురివాయి, గతియే గలి, గతియలే గిరిధారి అని అనుకుంటూ ద్వారకు వెళ్ళింది. ఆ ద్వారం కొట్టింది.
1: She went on singing the name of Giridhari and the temples don't open.
0: ఆ గానం చేత ఆమె యొక్క పేరు ప్రతిష్టలు ఎంత గొప్పగా వచ్చినాయి.
1: Because of her music she gained a great fame.
0: నృత్యం చేత కూడా ఎంత మందికో ఎన్ని పేర్లు వచ్చినాయి.
1: Many people have earned a name and fame due to dance.
0: ఈనాడు, రేపటి దినము,
1: today and tomorrow,
0: రవిశంకర్ బ్రదర్ అయినటువంటి వాడు ఉదయ శంకర్,
1: రవిశంకర్ బ్రదర్,
0: ఆయన నృత్యం లోపల చాలా రెండు పాదములు భూమిపై నిలిచేటువంటి కాదు, అందులో నృత్యం చేసేటువంటి వాడు.
1: ఉదయ శంకర్ వాజ్ అ గ్రేట్ డాన్సర్.
0: ఆ ఉదయ శంకర్ శిష్యులంతా కూడాను ఆమె కోడలు కూడా తీసుకుని వచ్చింది. రేపటి దినం వాడి ప్రదర్శన జరుగుతుంది.
1: ఉదయ శంకర్ డాక్టర్ లాయిజియర్.
0: ఇవన్నీ కూడా ప్రయత్నంతో లభ్యమయ్యేటువంటివి కాదు, దైవానుగ్రహం చేతనే లభ్యమవుతాయి.
1: They are going to put up a show. This is not
0: దేనికి కానీ ఒక దైవానుగ్రహం ఉండాలి.
1: This doesn't come by single effort but by God's grace.
0: మనుష్య ప్రయత్నం వల్ల లభించేటువంటిది కాదు.
1: It's not merely due to man's effort that you get it.
0: మనుష్య ప్రయత్నం నెగటివ్.
1: Man's efforts can be negative.
0: దైవానుగ్రహం పాజిటివ్.
1: God's grace is positive.
0: నెగటివ్ పాజిటివ్ రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వమైనటువంటి ప్రకాశము.
1: It is a combination of the negative and the positive of the man and God that brings fruition to everything.
0: విద్యార్థులారా,
1: students,
0: యువకులారా,
1: youth,
0: యువతులారా, కేవలం నెగిటివ్ థాట్స్ మీలో పెట్టుకోకండి.
1: డోంట్ మెర్లీ థింక్ దట్ యు షుడ్ ఓన్లీ.
0: ఈ నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని అన్ని విధాల కష్టానికి గురి చేస్తున్నాయి.
1: ఇట్స్ ద థాట్స్ దట్ బ్రింగ్ యు టు ట్రబుల్.
0: పాజిటివ్ లేనప్పుడు నెగిటివ్ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యు డోంట్ హావ్ పాజిటివ్ బట్ ఓన్లీ నెగటివ్, వాట్ ఇస్ ద యూస్?
0: ఈ నెగటివ్ ఉంటుందా? ఈ మైక్
1: ద మైండ్ ఇస్ నెగటివ్.
0: దీంట్లో పాజిటివ్ అనేటువంటి కరెంట్ లేకపోతే దీంట్లో ఎంత మొత్తుకున్నా అనిపించదు.
1: వాట్ ఇస్ ద యూస్ ఇఫ్ యు డు నాట్ హావ్ ఎ పాజిటివ్ కనెక్షన్?
0: పాజిటివ్ రావాలి.
1: యు హావ్ గాట్ టు థింక్ పాజిటివ్.
0: అది లేకుండా ఈ నెగటివ్ నిరుపయోగమైనటువంటిది.
1: Negatives are absolutely useless.
0: కనుక
1: దేర్ఫోర్
0: మనము ఏ విధమైన ప్రతిచర్యలో భగవంతుడు అన్ని కూడా ఆ రకంగా చేస్తుంటాడు.
1: వాట్ ఎవర్ వి థింక్ దట్ వే గాడ్ గివ్స్ ఇట్ టు us in return.
0: నెమలి చూడండి మీరు. నెమలిని చూస్తే ఎంతో అందంగా ఉంటుంటాడు.
1: ద పీకాక్ ఇస్ సో బ్యూటిఫుల్.
0: పెద్ద గుడ్డు ఒక్కటి ప్రేమతో చేరినా అనగా నెమలి గుడ్డును తీసుకుపోయి కోడి కింద పెట్టినప్పుడు అది నెమలిగానే పుడుతుంది.
1: If you take the feathers of the peacock and put it to the hen, how does it look?
0: Pedda vajram okati pentalo chikkina viluvamaradu dani velugu podu.
1: Even if a diamond is found in the dung, well, it has got its own value.
0: మంచి వారికి ఎక్కడ పోయినా గానీ ఆ పేరు వెంటనే ఉంటుంటది.
1: Good people, they always get their name and fame wherever they are.
0: ఎవర్ని మనం ద్వేషించకూడదు.
1: We should not hate anyone.
0: ఎవర్ని మనం కోపించకూడదు.
1: We should not get angry with
0: anyone. కోపించుకొని పనులు చేసుకోవడం కోసమని ద్వేషించడం మాత్రం తప్పు.
1: We might sometimes get angry, but we must never hate people.
0: అహంకారం చాలా తప్పు.
1: Arrogance and ego is very wrong.
0: నేను అన్ని చేసి మీకు చూపిస్తున్నాను.
1: I am doing everything and showing it. మీరు అనుకుంటారు
0: స్వామి మా పైన ద్వేషంగా ఉందో ఏమో.
1: You may think that Swami perhaps doesn't like us. He doesn't talk to us. Maybe he's angry.
0: అవన్నీ వాళ్ళ యొక్క గిల్టీ కాన్షియస్లు, ఇమాజినేషన్లు.
1: That is all their imagination and
0: వాళ్ళలో ఉన్నటువంటి దోషములు వారు తలంచుకుని ఆ విధమైన భావాలు పొందుతున్నారు.
1: Whatever is wrong within them, they reflect it on
0: Swami. ఎవరిని ద్వేషించనే లేదు.
1: I do not hate anyone.
0: కానీ కోపించినట్టుగా నటించినాను.
1: I just behave as if I get angry with them.
0: ద్వేషం ఎవరిపైనా లేదు.
1: I do not have hatred on anyone.
0: కానీ కొంతమంది అర్థం చేసుకోలేక,
1: because people do not understand me,
0: భక్తి భక్తి భక్తి అని పేరు చెప్పుకొని,
1: they think they are devoted,
0: శరీరం నిండుకు కోరికలు పెట్టుకొని,
1: they full of
0: their స్వామి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి, మేము గ్రామ సేవ చేస్తున్నాము, వీధి సేవ చేస్తున్నాము, దేవాలయం సేవ చేస్తున్నాము అని వచ్చేస్తే నాకంత త్వరగా కరుగుతుందా మనసు?
1: They come with a lot of dears, Swami, we'll do this service, that service. Will my heart...
0: మొదలు ఆ కోరికలంతా నిర్మూలన చేయి.
1: Will my heart melt so soon?
0: నీ హృదయాన్ని చక్కగా కడిగి వేయి.
1: Put an end to the desires.
0: అప్పుడు నీ కోరికలే నేను అన్ని అందిస్తాను.
1: Then I shall fulfill all your desires.
0: ఆ సత్యాన్ని వాడు గుర్తించుకోవటం లేదు.
1: We have got to think of that truth.
0: కనుక నీ నెగిటివ్ థాట్స్ అంతా లోపల పెట్టుకుని,
1: we have got negative thoughts within.
0: పాజిటివ్ ను ఆశిస్తున్నారు.
1: We are trying to ask for the positive.
0: ఇస్తే లభ్యమవుతుంది.
1: How, what can you get?
0: ఇది చాలా అసాధ్యము.
1: It's something impossible.
0: కనుక మొట్టమొదట మన హృదయాన్ని పరిశుద్ధపరిచి పాజిటివ్ పాజిటివ్ దీన్ని
1: first clean your hearts and put into them positive thoughts.
0: ప్రేమను నింపుకోండి.
1: Fill it with
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing beyond love.
0: మన హృదయం నిండుగు ప్రేమనే పెట్టుకోండి.
1: In our heart we should be full of love.
0: మనకు టేపు వచ్చేది కూడా ప్రేమగానే వస్తుంది.
1: Even a belching.
0: మన చూపులంతా ప్రేమగానే వస్తుంది.
1: Our belching.
0: మన వినికిడి ప్రేమగానే వస్తుంది.
1: Our vision.
0: మన కర్మలు ప్రేమగానే మారుతాయి. అంత ప్రేమగానే వస్తుంది.
1: Within if there is love, everything will transform itself.
0: హృదయంలో ఏమైనా ద్వేషాలు పెట్టుకుని పైన మాత్రం ప్రేమ పలుకులు పెడితే అది ప్రయోజనం లేదు.
1: If you have got hatred inside and if you ask for something, well, it cannot happen at all.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కనుక ఈ తల్లి ప్రేమ తత్వాన్ని,
1: the principle of the mother's love,
0: chana chanamu kudanu manam napti endu unchukoni,
1: moment to moment we have got to remember.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను తల్లిని మాత్రము సాధ్యమైనంత వరకు సంతోష పెట్టడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్స్ యు మస్ట్ మేక్ ద మదర్ హ్యాపీ.
0: తల్లి సంతోషపడక నేను సంతోషపడను.
1: Without a mother being happy, I will not be happy.
0: నీ యొక్క ప్రయత్నం చేత ఆమెను సంతృప్తి పరిస్తే నాకు కూడా సంతృప్తి.
1: With your efforts, if you make your mother happy, I am also happy.
0: ఆ విధంగా నీవు ప్రేమమయుడుగా నేను ప్రేమమయుడైపోతాను. అప్పుడు మనం ఇద్దరు కూడా ఒక్కటే.
1: If you fill your heart with love,
0: I and you are one, one, one.
1: Then it becomes I and you are one. You have got to go to that state of one.
0: I am separate, you are separate అనుకుంటే ఇది ద్వేషమైపోతుంది.
1: If you think I am separate, you are separate.
0: ఇది విభాగమైపోతుంది.
1: It becomes a difference.
0: ఈ భాగమునికే చోటు ఉండదు కూడదు మంది.
1: This feeling we should not get.
0: అవినాభావ సంబంధం కలగాలి.
1: There should be an intimate relationship.
0: అన్యోన్య ఆశ్రయం కావాలి.
1: There should always be
0: మనం ఇద్దరు ఒక్కటే అయిపోవాలి.
1: ద బాండ్ ఆఫ్ యు అండ్ ఐ
0: రెండు దేహం వచ్చినా గానీ ఒక్క ప్రేమ చేతనే ప్రాణంగా మారుతుంది.
1: We might have two bodies, but the love principle should bind us.
0: కనుక
1: therefore
0: మనం ఈ తల్లి ప్రేమను ఏకంగా భావించి,
1: we have got to think of
0: ఆ తల్లిని ఉద్భవించినటువంటి వాడే కనుక నీవు నీ ప్రేమ కొరకు తల్లి ప్రేమగా పెట్టుకుని,
1: so you have got to worship the mother and love.
0: ఇరువురి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే గానీ,
1: the love between both of you is one.
0: అందరిని మనం ప్రేమిస్తూ పోవాలి.
1: We have got to love everybody.
0: విశ్వమాత జగత్తు,
1: whole world is the universal mother.
0: జగత్తు పిల్లలే సర్వులు కూడాను.
1: So the children of the whole world,
0: అందరూ అన్న తమ్ములు అక్క చెల్లెండ్రి.
1: Everybody is brother and sister.
0: మనలో ఏ మాత్రము భేదం లేదు.
1: We should not have any differences.
0: మనలో వచ్చేటువంటి గుణములు భేదములు కానీ,
1: we might have different qualities, but
0: కనుకని ఎన్ని విధములైనప్పటికీ ఏకత్వం సర్వము.
1: Everything is the oneness.
0: నదిలో జలం ఉంటుండాది.
1: There is water in the river.
0: సముద్రంలో జలం ఉంటుండాది.
1: There is water in the ocean.
0: ట్యాంక్ లో జలం ఉంటుండాది.
1: There is water in the tank.
0: పాత్రలో జలం ఉంటుండాది.
1: గుంటలో
0: జలం ఉంటుండాది. సర్వత్రా జలం ఉంటుండాది.
1: Everywhere there is water.
0: కానీ అన్ని జలములు ఎందుకును ఒకే సూర్యుడు ప్రతిబింబిస్తున్నాడు.
1: But in all the waters, only one sun you can see.
0: Water difference ga untundadi kani suryudu okkade.
1: The waters may be different, but the sun is the same.
0: Oka suryundu samasta lokamunaku okkokkade undadaniki veelu kaadu.
1: Sun cannot be in so many forms everywhere.
0: Adhe reethi gani mee hrudayamandu unnatundi okka aa prema jalamlo ee okka daivattam anetundi pratibhishistuntadi.
1: So in the lake of love, the form of God is
0: reflected. Yavaru endu pratibhishinchina gani aa devudu ee devudu ee devudu aa devudu ani vedaniki chote ivvakoddu.
1: We should not show difference between this God and that God.
0: Ekam satya vipra bahudha vadanti.
1: There is only one, say the wise people.
0: Andari endu unnatundi daivattam okkade okkade okkade.
1: God who resides in everyone is only one.
0: Na Ramishtamu, na Krishnishtamu, na శివుడి ఇష్టము, నాకు విష్ణు ఇష్టము, నాకు సాయిబాబు ఇష్టం, ఇవన్నీ కేవలం అల్పబుద్ధుల యొక్క సంబంధాలు.
1: It's not correct to say that I like Sai Baba, I like Rama, I like Krishna.
0: There is only one God. He is omnipresent.
1: There is only one God and He is omnipresent.
0: ఆ సత్యాన్ని మనం గట్టిగా గుర్తించాలి.
1: We have got to recognize this truth.
0: ఏ నామాలు పెట్టుకున్నా గానీ ద్వేషించకూడదు.
1: You should not hate any name.
0: నీవు క్రిస్టియన్ గా ఉంటున్నావా? నీవు పక్కా క్రిస్టియన్ గా తయారు కా.
1: If you are a Christian, become a true Christian.
0: నీవు హిందూ గా ఉన్నావా? హిందూ గా తయారు కా.
1: If you are a Hindu, become a true Hindu.
0: నీ ముస్లిం గా ఉన్నావా? ముస్లిం గా తయారు కా.
1: If you are a Muslim, become a true Muslim.
0: కానీ పేరు చెప్పేది ఒకటి, ప్రవర్తన మరొకటిగా ఉంటుంటే ఇది కేవలం చాలా దుర్మార్గమే.
1: But if you say one name and you do something else, it's not correct at all.
0: కాదు మానవుండు ప్రేమయే లేకున్నా కాదు క్రైస్తవుండు కాదు సిక్కు.
1: Without love, one can never be a Christian or a Sikh or a Hindu.
0: Kadu Hindavundu.
1: He cannot be a
0: Kadu
1: Hindu.
0: Muslim.
1: Without love, man cannot be anything this or that.
0: Vade Rakshasundu Vasudapaina.
1: One who doesn't feel this is a demon on earth.
0: Nijanga Vade Rakshasundu.
1: The one who doesn't feel this love.
0: ప్రేమనే మనలో నింపుకోకుండా నేను ముస్లిం అనుకుంటే వాడు రాక్షసుడే. ప్రేమనే మనలో నింపుకోకుండా పోయి నేను హిందూ అనుకుంటే వాడు రాక్షసుడే. ప్రేమనే మనలో లేకుండా నేను క్రైస్తవ అనుకుంటే వాడు రాక్షసుడే. ఈ విధంగా ప్రేమను నింపుకున్నప్పుడు అందరూ ఒకటే అయిపోతారు.
1: Without love, if you call yourself a Hindu, a Muslim or a Christian,
0: prema
1: you are a demon. ప్రేమ
0: లేకపోయినటువంటి వాడికి నేను ముస్లిము, నేను క్రైస్తవుడు, నేను శిష్యాస్తము, నేను హిందువు, నేను బుద్ధుడు, ఈ విధంగా పెట్టుకోవడానికి అల్పబుద్ధులే మూల కారణం.
1: It is little minds which think that I am a Christian, I am this, I am that.
0: ఒకే ప్రేమను మనం ఏకంగా చేసుకోవాలి.
1: We have got to inculcate only one love.
0: అటువంటి ప్రేమతో పాల భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఎన్నో అభివృద్ధి గాంచినటువంటి సంస్కృతులు మనకు అందించడం వచ్చింది.
1: The very culture and the tradition of Bharat is that it has inculcated this one and only love.
0: స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యత అందించింది.
1: And it has given importance to women.
0: ఇలాంటి స్త్రీల ప్రధానమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We have got to recognize the important place given to women.
0: నిరత సత్యప్రవుడి ధరణి నేరిన హరిశ్చంద్రుడి ధరభాష చదగలేదా? ఈ ప్రపంచానంతా కూడా సత్యంతో పాలించినటువంటి హరిశ్చంద్రుడు ఈనాడు ఇక్కడ ఉన్నాడా?
1: Is Harishchandra here today who just walked the path of truth?
0: ఎవ్వరు కూడా ఉండడానికి వీల్లేదు.
1: Nobody can remain forever.
0: పుట్టిన ప్రతి దేహం కూడా నీటి బుడగే.
1: Everybody is like a water
0: bottle. ఈ నాడు ఏ నాడైనా గానీ వదిలిపెట్టి పోసింది.
1: If not today, tomorrow, everybody
0: కాబట్టి అనిత్యము అసత్యమైనటువంటి దేహాన్ని శాశ్వతంగా నీవు భావించవద్దు.
1: Do not think the body which perishes is permanent.
0: ఆ దేహం బోధించినటువంటి ఒక శాశ్వతమైన తత్వాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకో.
1: You have got to inculcate the faith that there is something within that is permanent within the body.
0: Ee satyanni gurtinchukoni
1: you have got to recognize this.
0: Ye desapu streelaina sariye
1: whichever country the woman belongs to,
0: ఆ దేశం ప్రతిష్టను సంస్కృతిని మనం కాపాడుతూ రావాలి.
1: You have got to save the culture and foster the culture.
0: రాముడు చెప్పాడు జనని జన్మభూమిశ్చ స్వర్గాదిపు గరియసి అన్నా.
1: That's what Rama said. Everybody should foster and protect the culture of their own land.
0: నా తల్లి నేను జన్మించినటువంటి యొక్క దేశము నాకు రెండు ప్రధానం అన్నాడు.
1: మై మదర్ అండ్ మై మదర్ ల్యాండ్ ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: దేశము తల్లి,
1: మదర్ ల్యాండ్ అండ్ మదర్,
0: కల్చర్ తండ్రి,
1: కల్చర్ ఇస్ అ ఫాదర్.
0: కాబట్టి కల్చరు తల్లిని మనం ఏనాటికి మార్చకూడదు.
1: సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద మదర్ అండ్ ద ఫాదర్ ద కల్చర్.
0: తండ్రి లేకుండా తల్లి ఉండడానికి, తల్లి లేకుండా తండ్రి ఉండడానికి వీలు కాదు.
1: You cannot
0: have the lekunda bidda avadaniki veelu kaadu.
1: We cannot have the mother without the father without the mother.
0: Kaabatti deshamuniki oka culture untundadi.
1: Without them there is no
0: culture. Culture e father, deshame mother.
1: The motherland is a mother, the country is a father.
0: Ekkada pena motherland motherland motherland antaru gaani fatherland antara? Evaru annaru?
1: That's why they say motherland, nobody says fatherland.
0: మదర్ లాంగ్వేజ్ అంటారు కానీ మదర్ లాంగ్వేజ్ అంటారా?
1: దే సే మదర్ అండ్ దే డోంట్ సే ఫాదర్ అండ్
0: కాబట్టి మదర్ కి అంత ప్రాధాన్యత అందించినది.
1: సో మదర్ హాస్ గాట్ దట్ ఇంపార్టెంట్ ప్లేస్.
0: ఈ సంస్కృతి అందించినటువంటిది.
1: దిస్ ఇస్ ద కల్చర్ ఆఫ్ ఇండియా.
0: ఇట్టి పవిత్ర సంస్కృతిని ఈనాడు మనం మర్చిపోతున్నాము.
1: వి ఆర్ ట్రైయింగ్ టు ఫర్గెట్
0: అనాది కాలం నుండి పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని అనంత దేశాలకంతా అనేక దేశాలకంతా కూడా చాటి సంస్కృతిని పండించి లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి సార్థక నామాన్ని అందించినటువంటిది భారతీయ సంస్కృతి.
1: The culture of Bharat is that which tried to disseminate to the whole world that all men should be happy always.
0: Kani bhagavantuni ye naamamantonaina meeru poojinchavachchu prayatninchavachchu.
1: You can worship God in any way.
0: Kani devudu maatram binnadu kaadu.
1: God is not different.
0: Okkade okkade.
1: He is only one and only one.
0: Bhajana bina sukha shanti.

0: വീരസുത്തുട.
1: If truth, righteousness and love pervade on earth, the mother earth will be blissful. It confers universal peace and happiness of all sorts. Listen to this, the son of Bharat.
0: Vidyarthi, vidyarthi ilara.
1: Students, boys and girls.
0: రామాయణము మూడు విధములైన పేర్లతో వాల్మీకి ప్రచార ప్రబోధములు సలిపారు.
1: వాల్మీకి ప్రొపగేటెడ్ దిస్ రామాయణ ఇన్ త్రీ వేస్.
0: మొదటిది రామాయణం,
1: ద ఫస్ట్ రామాయణ.
0: రెండవది సీతా చరితము,
1: ద సెకండ్ సీతా చరిత, హిస్టరీ ఆఫ్ సీత.
0: మూడవది ప్రాస్తుల్య వధ, అనగా రావణ వధ,
1: స్లెయిన్ కిల్లింగ్ ఆఫ్ రావణ, థర్డ్ వన్.
0: రామస్య అయనం రామాయణం, అనగా రాముల్ని గురించి తెలిపేటువంటిది ఇది భౌతికమైన రామాయణం.
1: ద టెక్స్ట్ రామాయణ స్పీక్స్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ రామ.
0: దీనిని అంతర్ముఖంగా మనం విచారణ చేసినప్పుడు ఇది పరమాత్మని కథ.
1: ఇఫ్ యూ గో డీప్ ఇన్ టు ది ఇన్నర్ మీనింగ్ వీల్ అండర్స్టాండ్ ఇట్ ద స్టోరీ ఆఫ్ ద డివైన్.
0: రెండవది రామాయణ ప్రాస్తుల్య వధ, అనగా రావణ వధ,
1: స్లెయిన్ కిల్లింగ్ ఆఫ్ రావణ, థర్డ్ వన్.

0: ராமாயணா ராமாயா அயனம் இது ராமாயணம். అనగా సీతా చరిత్రను గురించి తెలుపునటువంటిది బాహ్యమైనటువంటిది.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ దాట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ సీత.
0: అంతర్ముఖంగా దీన్ని విచారించినప్పుడు జీవాత్మ చరితము.
1: ఇన్నర్ మీనింగ్ ఈస్ ఇట్ ఈస్ ద హిస్టరీ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఇండివిజువల్ సెల్ఫ్.
0: మూడవది రావణ వధ.
1: థర్డ్ వన్ ఈస్ ద కిల్లింగ్ ఆఫ్ రావణ.
0: ఇది బాహ్యముగా రావణ వధ, అంతర్భావములో ఇది అజ్ఞాన నాశనం.
1: ఎక్స్టర్నలీ రావణ ఇస్ కిల్డ్ బట్ ఇంటర్నల్ మీనింగ్ ఈస్ ది డార్క్నెస్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్పెల్డ్.
0: ఏతావాత పురస్కరించుకుని రామాయణము పరమాత్మని కథ.
1: బి దట్ యాజ్ ఇట్ మే ఇట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ గాడ్.
0: సీతా చరితము జీవాత్ముని యొక్క కథ.
1: When we say the story of Sita, it is the story of the individual self.
0: మూడవది రావణ వధ అజ్ఞాన నాశనం.
1: When Ravana is killed, it means the ignorance is killed.
0: అనగా పరమాత్మ జీవాత్మ యొక్క తత్వమును చక్కగా గుర్తించినప్పుడే అజ్ఞానమనేటువంటిది నాశనం అవుతుంది.
1: It only means when the relationship of the individual and the divine is properly understood, the ignorance will be dispelled.
0: కనుక ప్రతి మానవుడు కూడాను అజ్ఞానం చేత సత్యమును గుర్తించుకొనలేక తాను పూర్తి అమాయకుడిగా జీవిస్తున్నాడు.
1: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇగ్నోరెంట్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ హాస్ నాట్ నోన్ ద ట్రూత్.
0: రా ఆ మా అనేటువంటి మూడక్షరంలో ఉండినటువంటి ఒక అంతరాత్మను అగ్నిబీజము సూర్యబీజము చంద్రబీజము అని దీని మూడు అర్థములు.
1: వెన్ వీ టేక్ త్రీ లెటర్స్ హియర్ రామా రా ఆ మా ద స్టాండ్ ఫర్ త్రీ ద ఫైర్ ద సన్ అండ్ ద మూన్.
0: సూర్య బీజం అనేటువంటిది అంధకారం అనేటువంటి అజ్ఞానమును దూరము గావిస్తుంది.
1: దిస్ ప్రైమల్ సౌండ్ ఆఫ్ ద సన్ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: చంద్రబీజము అనేటువంటిది లోనున్నటువంటి తాపమును చల్లార్చి చల్లదానాన్ని చేకూరుస్తుంది.
1: ద ప్రైమల్ సౌండ్ ఆఫ్ ద మూన్ ఇండికేట్స్ దట్ ఇట్ ప్యాసిఫైస్ ఆల్ మెంటల్ అజిటేషన్స్ అండ్ గివ్స్ అస్ ఆల్ కూల్నెస్ అండ్ కంఫర్ట్.
0: అగ్ని బీజము అనేటువంటిది అజ్ఞానమును నాశనము గావిస్తుంది.
1: దట్ ఆఫ్ ద ఫైర్ ఇండికేట్స్ దట్ ఇల్యూజన్ ఇస్ బర్న్డ్.
0: ఈనాటి మానవునకు
1: ఫర్ ద మోడర్న్ మ్యాన్
0: అజ్ఞానము దూరము గావించటము
1: that he is to be cut off from
0: andhakaramnu veru cheyatamu
1: the darkness has to be dispelled
0: hrudayamnu challabarchatamu
1: and the heart has to be pacified
0: vitini asatoma sadgamaya tamasoma jyotirgamaya mrutyorma amrutam gamaya ani ee moodu taapamulnu kuda nu challarcheetventidi ee rama naamamu.
1: It's Rama's name that satisfies all these three prayers that will take us to truth from untruth, that will take us to the light from darkness and from death to immortality.
0: ee ramayanam yokka tattvamulo prathamamga janana karmalu acharistunnochadu dasarathudu.
1: Dasaratha performed all the rituals in ramayana as we go through it.
0: Anaga ramulu puttina takshaname pavitramainatundi jeevithamulaku sambandhinchinatundi mantramulu uccharinchi tadvara samskaramulu gavinchukovatamu.
1: Right from the birth of Rama, he is taught all sacred mantras so as to lead a sacred life.
0: Janana samskaramu ani diniki peru.
1: It is called the ritual that is done at the time of childbirth.
0: Anaga poorthi janminchina tarvata cheseyatundi kaadu. Talli pregunaku ee bidda pugulku veru gaavinchaka purame ee samskaram jaragali.
1: This ritual is done prior to the birth of the child.
0: కనుక అట్టి సంస్కారం ప్రారంభించాడు.
1: దట్ రిచువల్ ఇస్ స్టార్టెడ్.
0: రెండవ దినము గురువు అయినటువంటి వశిష్ఠుల వారిని తీసుకుని ఈ పిల్లవానికి స్వస్తి వాచకములు బోధించేటువంటి నిమిత్తమై అనగా వాచకములు పలుకే నిమిత్తమై తీసుకుని వెళ్లాడు.
1: ద ఫాలోయింగ్ డే వశిష్ఠ హ్యాస్ టేకెన్ ద బాయ్ అలాంగ్ విత్ హిమ్ టు స్టార్ట్ ద ఫార్మల్ లెర్నింగ్.
0: లేకలేక పుట్టినటువంటి కుమారుణ్ణి స్వస్తివాచకముల చేత ఆశీర్వదించమని ప్రార్థించాడు గురువును.

0: Dasharatha prayed to his preceptor, asking, seeking his for his blessings to his son Rama. Vasishtha went.
1: Biddanu chuchadu.
0: He saw the boy.
1: Kani yemi palukoledu.
0: He didn't say anything.
1: Sthambinchi poyadu.
0: He stood stand still.
1: Tirigi hecharinchadu Dasharatha Maharaju.
0: Dasharatha again reminded of his prayer.
1: Appudu Vasishtha varu, Dasharatha, nannu nene marchinatundi ee sthiti lopala swastivachakulu ee reetiga naaku gnapakam vastayi.
0: The preceptor said, O King Dasharatha, I have forgotten myself. How can I bless your boy?
1: Ye nimittamai nee daggara nenu cheritano.
0: The purpose for which I have come here.
1: Aa yokka paripurnamainatundi yokka phalamu ee naadu nenu anubhavinchanu.
0: That very purpose that brought me here is fulfilled.
1: Vasishtha varu sarvashaktimayudu.
0: Vasishtha is highly powerful.
1: Sarvajnudu.
0: He knows all.
1: Kani ayinappatikini Dasharatha Maharaju inti lopala kevalamu purohitudiga niyaminchadanilo undinatundi antaratham emti.
0: What is inner significance behind the preceptor Vasishtha serving in Dasharatha, though he is so powerful and mighty?
1: Dasharatha, nee dhanamu naaku akkaraledu. Nee gauravam maryadalu naaku akkaraledu. నీ పీఠ స్థానము నాకు అక్కర్లేదు. నేను వచ్చినది నీ గృహములో శ్రీమన్ నారాయణమూర్తి జన్మించబోతున్నాడు, అతని దర్శించే నిమిత్తమై నేను ఈ విధమైనటువంటి పనిలో నేను ప్రవేశించానన్నాడు.
0: వశిష్ఠ దశరథ, ఐ డోంట్ వాంట్ యువర్ పవర్, ద వెల్త్ అండ్ ద మనీ. ఐ డోంట్ వాంట్ ఎనీ పొజిషన్ ఐదర్. ఐ హావ్ కమ్ హియర్ టు సీ శ్రీమన్ నారాయణ హూ ఇస్ గోయింగ్ టు బి బోర్న్ ఇన్ యువర్
1: స్వరూపమును నేను ఈనాడు దర్శించాను.
0: టుడే ఐ హాడ్ ద విజన్.
1: నా చిరకాల వాంఛ నెరవేరినది.
0: It's my long desire fulfilled. My life is redeemed.
1: Inka itaniki nenu swasthivachakam ye reetiga cheppali.
0: How am I to bless him now?
1: Nenu anta ajnanini kaadu annadu.
0: I am not that ignorant as you think.
1: Paramatmanaku swasthivachakalu cheppadamlo undinatvanti okka ajnanamu chepparanatvantidi.
0: You cannot estimate the ignorance when one wants to bless the very God.
1: Telisiyu nenu ee ajnanamlo munagatamu idi chaala porapatu.
0: In full knowledge, I cannot afford to be innocent.
1: Janminchinatvanti vaadu Sriman Narayanudu.
0: The one who is born is Sriman Narayana, God.
1: Nee putravatsalyam cheta mayalo munigi untunnavu.
0: Because of your affection towards your son, you are deluded.
1: Ani cheppi kanti daralu kaarchukuntu venukuku vellaadu.
0: So saying, he was shedding the tears of joy and returned.
1: Idi intatto poledu.
0: It didn't stop there.
1: Modalu ఈ జన్మదం జరిగిన తర్వాత, జన్మోదయం జరిగిన తర్వాత దాసి వచ్చి దశరథ మహారాజునకు, అయ్యా పుత్రప్రాప్తి కలిగింది అని చెప్పింది.
0: ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ బర్త్ ద సర్వెంట్ మెయిడ్ టోల్డ్ దశరథ, యు హ్యావ్ ఎ సన్.
1: ఈ వార్త నిమిత్తమై కాచుకున్నటువంటి దశరథుడు రత్నాల హారమును ఆ దాసికి అందించాడు.
0: లిసనింగ్ టు దిస్ వెరీ గుడ్ న్యూస్ దశరథ ప్రెజెంటెడ్ the necklace of diamonds to the servant maid.
1: Appuda sevakuralu anaga aa daasi ee ratnala haramunu angikarinchaledu.
0: That servant maid did not accept this necklace of diamonds.
1: Prabhu, nenu aa biddani ettukoni aadinchi paadinchi laalinchetuvanti bhagyam naaku anugrahisthe ante chaalu, ee ratnala haram naaku akkaraledu anindi.
0: The servant maid said, O king, it is enough if I fondle the baby, caress the baby and make the baby dance and play. I don't want this money.
1: Lokamulo laukikamaina bhautikamaina prakrutamainatvanti vastuvulasannu aashinchetuvanti vaaru endaro untunnaru.
0: There are many people who aspire for worldly wealth and money.
1: Kani ee daasi aa pillavani poshinchi ettukoni aadinchetuvanti pani maatrame naaku chaalunannadi.
0: But the servant maid said, that is enough if she is given the charge of taking care of the baby.
1: Okokari prapti janmantara sukritam cheta ee vidhamainatundi yokka pavitra bhavamulu aavirbhavistuntai.
0: It's only the deservedness that they get out of the past merit of the previous lives that make them have such feelings.
1: Same krimena ee pillalnu poshinchi abhivruddhi gaavinchi aidava samvatsaram lopala upanayana samskaram kudanu gaavinchadu dasarathudu.
0: As things went on, the boy is taken care of. It is in the first, fifth year the upanayana is performed.
1: Threat ceremony. Ee upanayanam gaavinchina tarvatane ee naluguru pillalanu kudanu vidyane erpinche nimittamai Vasishtha vaari daggara cherchadu.
0: After threat ceremony, all the four boys are sent to Vasishtha for learning.
1: Ikkada 10va samvatsaram lopalane సమస్త వేదములు కూడా నేర్చుకున్నారు.
0: They have learnt all Vedas even before they reached 11th year.
1: సర్వే వేదం ఉదసీయం సర్వే లోక సుభాషితం సర్వే జ్ఞానోపసంపన్నః సర్వే సముదితా గుణై. ఈ నాలుగు రకములైనటువంటి విద్యలను ఆ యొక్క నలుగురు అన్నదమ్ములు కూడాను పూర్తి గావించారు 10వ సంవత్సరం లోపల.
0: All four boy brothers have learnt all the sacred texts before they reached 11th year.
1: Sarve Veda Vidasuram Rigveda Yajurveda Samaveda Adharvana Vedamunu poorthiga veeru chaduvukogaligaru.
0: They have gone through completely all the four Vedas.
1: Intiye kaaka veeru mahasuruluga roopundaru.
0: They also shaped themselves as powerful warriors.
1: Laukikamaina putti vidyalu kaakunda
0: not merely
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక విద్యల లోపలనే వీరింత ప్రవీణులుగా రూపొందారు.
0: They have become experts in morals and ethics.
1: ఇంకా రెండవది ఏమిటి?
0: What is the next one?
1: సర్వే లోక హితేరతః. లోకహితమే వీరి యొక్క ప్రధాన ప్రాణంగా భావిస్తూ వచ్చారు.
0: They considered the welfare of the society as most important essential.
1: నా సుఖమే కావాలని లేక నా కుటుంబ సుఖమే కావాలని లేక నా గ్రామ సుఖమే కావాలని లేక నా రాష్ట్ర సుఖమే కావాలని లేక నా దేశ సుఖమే కావాలని వీరు సంకుచితమైన భావంతో ఆశించలేదు.
0: They never entertained narrow feelings that I should be happy, my family should be happy, my village should be happy, my state and my nation and so on.
1: సర్వే లోక హితేరతః. సమస్త లోకములు కూడాను మంచిగా ఉంటుండాలి.
0: The entire universe should be happy.
1: ఈ లోకముల యొక్క హితమును కోరేటువంటి దాంట్లో వారు ప్రేమతత్వాన్ని ఎక్కువగా ప్రకటిస్తూ వచ్చారు.
0: They developed that spirit of love as to desire and pray for the welfare of the world.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు విశాల హృదయులుగా రూపొందుతూ వచ్చారు.
0: They were very broad minded.
1: సంకుచిత భావములు వారి యందు ఏనాడు కూడాను ఎప్పుడు కూడాను ప్రకటించలేదు.
0: At no point of time they were narrow minded.
1: ఇంకా మూడవది,
0: థర్డ్ వన్,
1: సర్వే జ్ఞాన హితేరతః. సమస్త జ్ఞానములు కూడాను తెలుసుకున్నారు.
0: They acquired all forms of wisdom.
1: ఎట్టి జ్ఞానములు? భౌతిక జ్ఞానము, లౌకిక జ్ఞానము, సంగీత జ్ఞానము, సాహిత్య జ్ఞానము, నృత్య జ్ఞానము, చిత్ర జ్ఞానము, శిల్పి జ్ఞానము, ఈ జ్ఞానములు కాదు వారు.
0: Not the worldly knowledge like that of the music, the science and the sculpture.
1: సర్వే జ్ఞాన హితేరతః. ఆత్మజ్ఞానమే సర్వ జ్ఞానములకు మూలాధారము.
0: They have acquired the spiritual knowledge of the spirit or the self.
1: లౌకికమైన భౌతికమైన ఈ జ్ఞానములన్నీ కూడాను కొన్ని చిన్న చిన్న నదులు వంటివి.
0: The physical formal education are like rivers.
1: కానీ ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానము పెద్ద సముద్రం వంటిది.
0: But the knowledge of the self or the spirit is like an ocean.
1: Nadi naam sagarogatihi. Ee chinna chinna nadulanni kudunu sagaram valane aavirbhavistunnayi, sagaram nandane aikyamaipothunnayi.
0: All rivers are born out of an ocean, ultimately merge into the ocean.
1: Atti sagara swaroopamainatunti okka aatmagnanaanni abhyasincharu ee naluguru annadammulu.
0: All four brothers acquired this knowledge of the spirit or the self.
1: సర్వే గుణహితై. ఇంకా వీరి ఎందు ఉండేటువంటి గుణములు ఎలాంటివి?
0: వాట్ సార్ట్ ఆఫ్
1: సముదితా గుణై. ఒక పవిత్రమైనటువంటి ఒక గుణములు,
0: సీక్రెట్ వర్చ్యూస్ దే హ్యావ్.
1: లోకములో ఏదానిని మనం పవిత్రమని భావిస్తున్నామో అట్టి సముదితా గుణై ఆ గుణములకు అతీతమైనటువంటి గుణములు సాధిస్తూ వచ్చారు.
0: ఆల్ ద సీక్రెట్ క్వాలిటీస్ దట్ వీ నో దే హ్యావ్ సమ్ beyond them.
1: Chedda choopulu chuttamu manchidi kaadu.
0: It's not proper to have bad looks.
1: Kanuka atti manchi choopulu choocheyatundi vidyanu nerchukunnaru.
0: They have acquired that education that made them to have good looks.
1: Chedda maatalu maatladatamu ishtam kaadu.
0: It's not proper to talk in a bad way.
1: Idi maha paapamunaku doopamuga untuntadi.
0: It just encourages the sin.
1: కనుకనే మృదు మధురమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి విద్యను నేర్చుకున్నారు.
0: That education that made them speak
1: softly. అట్టి గుణములు సముదిత గుణములు నేర్చుకున్నాడు.
0: They had such sacred qualities.
1: నిత్య సత్య నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి గుణములు నేర్చుకున్నారు.
0: They acquired all the virtues that are eternal and full of truth and unsullied.
1: ఇవన్నీ కూడాను 10వ సంవత్సరం లోపలే జరిగినటువంటివి.
0: All this had happened before they attained age 10.
1: ఈ 10 సంవత్సరం జరిగిన తర్వాత
0: after 10 years
1: inka astra shastra vidyalu
0: archery
1: antiye kaakunda gaja turaga savarulu
0: they also learn how to ride over the horse and the elephant
1: deeni paina rathasaraduluga kudanu veeru praveenulayyaru
0: they also become experts in being charioteers
1: gurramu nekkite ee yokka kuma biddalu ఎటు పోతుండారు అనేటువంటి స్వరూపాన్ని కూడా చూచేటువంటి యొక్క వీలు కానంత స్పీడ్ తో పోతుంటారు.
0: They go so fast as to know in which direction the horse is going.
1: ఈ గజతురగముల యొక్క సవారులు యందు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వారికి వారే సాటి కాని మరొకరు కారు.
0: ఇన్ హార్స్ రైడింగ్ నో వన్ కెన్ ఎవర్ ఈక్వల్ దీస్ ఫోర్ బ్రదర్స్.
1: ఇంకా అస్త్రశస్త్ర విద్య యందు మొట్టమొదట కైకనే శ్రీరామచంద్రునికి ప్రారంభించింది.
0: Kaika was the first teacher who taught archery to Sri Rama.
1: Kaika ee vidyalo chaala praveenuralu.
0: Kaika is an expert in this education.
1: Ee astra shastra vidyalo endu taanu aaru teerinatvantedi.
0: She is an expert in all this field of archery.
1: Ammunu patti vidicheetvantidi motta motta Kaika Ramulaku nerpistu vachindi.
0: Kaika taught to Ramachandra first in
1: Ramula ante Kaika pranam.
0: And Kaika considers Rama as her
1: wife. Amma preetito Ramulnu poshistu vachindi.
0: She had such love to for him.
1: Ee vidhanga jarugutu undagane
0: as time
1: 14 samvatsaramu vachindi.
0: It was the age of 14.
1: Ee 14 samvatsaram lopalle Dasharathudu veeralaku vivaham gaavinchalani sankalpinchukuntu vachadu.
0: Dasharatha decided to perform the marriage for these four boys.
1: Ee balya vivahame aanaati sampradayam.
0: It was the tradition to have the children married at an age.
1: Endukanaga pedamargam pattakunda sakramaina margamlo nadichi sajeevani boshinchukoni satkirtini arjistaraneetunte uddeshamto aanaadu chinna vayasunde vivaham cheyatamu sampradayamu.
0: It was the tradition to perform the marriage when one is young, only to see that one will not go in a wrong way and live a happy righteous life.
1: Goppa goppa hittikulanu వశిష్ఠుల వారిని ఇంకా అనేక మంది పెద్దలను కూడా పిలిచి ఈ విధమై సంప్రదిస్తూ ఉంటున్నాడు.
0: హి స్టార్టెడ్ కన్సల్టింగ్ ఆల్ ఎల్డర్స్ లైక్ వశిష్ఠ.
1: ఇది ఈ విధంగా ఉంటూ ఉండగానే
0: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్
1: విశ్వామిత్రుడు ప్రవేశించాడు.
0: విశ్వామిత్ర స్టెప్డ్ ఇన్.
1: ఈ ఆనందమును పట్టలేక విశ్వామిత్రుని స్వాగతం చేసి సకాలమునకే మీరు ప్రాప్తించారు ఇక్కడికి వర్ధించినారని పాదములకు నమస్కరించుకుని తమరు వచ్చినటువంటి కారణం ఏమిటో చెప్పమని ప్రార్థించాడు దశరథుడు.
0: దశరథ వాజ్ ఎక్స్టాటిక్ అబౌట్ ద విజిట్ ఆఫ్ విశ్వామిత్ర అండ్ హి సెడ్ యు హావ్ కమ్ ఎట్ ద రైట్ టైం. హి పేడ్ హిస్ ఆల్ హిస్ ఒబిసన్స్ అండ్
1: అతను కూడాను సాంప్రదాయ రీతిగా రాజును ఏ విధంగా దీవించాలో ఆ విధంగా దీవించి రాజ యొక్క క్షేమమును రాజ యొక్క రాజ్యమును యొక్క క్షేమమును చక్కగా విచారిస్తూ వచ్చాడు.
0: విశ్వామిత్ర ఆల్సో బ్లెస్డ్ ద కింగ్ దశరథ అండ్ మేడ్ ఎంక్వైరీస్ అబౌట్ ద కింగ్డమ్ యాజ్ పర్ ద ట్రెడిషనల్ వే.
1: క్రమక్రమేణ ఇది స్థుతి పెరిగిపోతూ వచ్చింది.
0: అండ్ దిస్ ఫీలింగ్ వెంట్ ఆన్ మోర్ అండ్ మోర్.
1: వచ్చిన పనిని చెప్పుక తప్పదు అని విశ్వామిత్రుల వారు యాగ సంరక్షణ నిమిత్తమై నీ శ్రీరామచంద్రుణ్ణి పంపాలి అన్నాడు.
0: అల్టిమేట్లీ విశ్వామిత్ర డిసైడెడ్ టు కన్వే ద పర్పస్ ఆఫ్ హిస్ విజిట్. హీ సెడ్ ఐ వాంట్ యువర్ సన్స్ టు ప్రొటెక్ట్ యాగ.
1: 14 సంవత్సరములు బాలురు.
0: హీ సెడ్ విశ్వామిత్ర దే ఆర్ 14 ఇయర్స్.
1: ఎంత కన్నెరిగినటువంటి ఈ కుమారుడు.
0: They are so young that they cannot bear any
1: seed. రాక్షస సంహార నిమిత్తమై నీవు రావించాలని కోరుతున్నావు.
0: You want them to kill the demons there.
1: ఇది అసాధ్యము.
0: It's impossible.
1: ఇది వీరులను పంపటకు వీలు కాదు అన్నాడు.
0: It's not possible to send them.
1: మొట్టమొదట నీ వచ్చినటువంటి అభిష్టాన్ని నెరవేరుస్తానని చెప్పి ప్రామిస్ ఇచ్చాడు.
0: First he promised that he would fulfill the desire.
1: కానీ ఇలాంటి కోరికను విశ్వామిత్రుడు కోరుతాడని కలయందైనా సంకలేదు దశరథ మహారాజు.
0: దశరథ నెవర్ డ్రీమ్డ్ దట్ విశ్వామిత్ర వుడ్ హ్యావ్ సచ్ ఎ డిజైర్.
1: చాలా విచారగ్రస్తుడయ్యాడు దశరథుడు.
0: అండ్ దశరథ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్.
1: ఈ యొక్క విశ్వామిత్రుడు కూడా క్రోధం అధికమవుతూ వచ్చింది.
0: విశ్వామిత్ర వాజ్ వెరీ యాంగ్రీ.
1: దశరథ
0: దశరథ.
1: ఇక్ష్వాకుల వంశములో ఆడిన మాట తప్పటం ఇది చాలా పొరపాటు.
0: దశరథ ఇన్ ఇక్ష్వాకు క్లాన్ నోబడీ వుడ్ గో బ్యాక్.
1: అనాది కాలం నుండి కూడా ఈ ఇక్ష్వాకుల వంశంలో అసత్యం ఆడినటువంటి వారు లేరు.
0: నో వన్ అటర్డ్ ఎ లై ఇన్ యువర్ క్లాన్.
1: మీరు సత్యప్రియులు.
0: యు లవ్ ట్రూత్.
1: ధర్మాచారకులు.
0: యు ప్రొసీడ్ ఆన్ పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: మహా పవిత్రమైనటువంటి హృదయులు.
0: యు హావ్ గాట్ సీక్రెట్ హార్ట్.
1: మీరు ఈనాడు అసత్యం ఆడటం అనేటువంటిది కేవలము మీ జాతికి ఒక పెద్ద కళంకం.
0: ఇఫ్ యు అటర్ ఎ లై నౌ ఇట్స్ ఎ బ్లాట్ టు యువర్ ఫ్యామిలీ క్లాన్
1: అనేటప్పటికి దశరథుడు చాలా భయపడిపోయాడు.
0: దశరథ వాజ్ ఫియర్ స్ట్రికెన్.
1: ఇచ్చిన వాగ్దానమును తప్పేటువంటి వారు లోకంలో మహాపాపులు అన్నాడు.
0: He said, those who go back on the promise given are the worst of the sinners.
1: ఇచ్చిన ప్రమాణమును తప్పినటువంటి వారు ఎట్టి యజ్ఞ యాగాది క్రతువులు చేసినప్పటికీ దాని ఫలము శూన్యము అన్నాడు.
0: Whatever ritual you may perform, if you go back the promise given, well, it's all a waste.
1: నీవు ఎంతో అశ్వమేధ యాగములు చేశావు.
0: You have conducted అశ్వమేధ యాగం.
1: ఆ పుత్రకామేష్టి యాగమునందే ఈ మహాపురుషులు జన్మించారు.
0: Because of పుత్రకామేష్టి యాగ, you have got son.
1: కట్టగలపడికి నీవు అసత్యం ఆడటం చేత, నీ ప్రామిస్ తప్పటం చేత ఇవన్నీ కూడా నువ్వు వ్యర్థమైపోతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ లైస్ యూఆర్ అటరింగ్ నౌ అండ్ దట్ యూఆర్ నాట్ గోయింగ్ టు కీప్ అప్ యువర్ ప్రామిస్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎ వేస్ట్.
1: చెప్పి బొంకుట కంటే చాపు ఉన్ని
0: డెత్ ఈస్ బెటర్ దాన్ విత్ డ్రాయింగ్ ద ప్రామిస్ దట్ యు మేక్ ఆల్రెడీ.
1: చెప్పి మరచుట కన్నా మరణమే మంచిది అన్నాడు.
0: మేకింగ్ ఎ ప్రామిస్ అండ్ ఫర్గెటింగ్ అమౌంట్స్ టు డెత్.
1: కనుక మీరు ప్రామిస్ ఇచ్చినారంటే దీన్ని తప్పకూడదు.
0: When once you make a promise, you should never go back.
1: ఇది ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణము.
0: This is the main principle for every person.
1: ప్రతి మానవుడు కూడాను మనుసంతతి వాళ్లే.
0: Every human being should have this.
1: ఈ మనువు యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యము సత్యమే.
0: According to Manu, the truth is the primary principle.
1: కనుకనే మనువు నుండి ఆవిర్భవించినటువంటి వారే మనుజులు.
0: We are the progeny of Manu. We are Manuja.
1: ఈ మనుజులకు సత్యమే ప్రధానమైనటువంటి సూత్రము.
0: So, truth is the main principle for humans.
1: సత్యమును తప్పినప్పుడు వాడు మనిషియే కాదు.
0: When we don't stand by the truth, we are no humans at all.
1: కనుకనే వశిష్ఠుడు వారు ఈ సత్యం విషయం లోపల ఇంత పెద్ద లెక్చర్ ఇస్తూ వచ్చాడు.
0: So Vasishtha was started giving lecture on truth.
1: ఇవి ఏవి దశరథుని చెవులకు చేరలేదు.
0: Dasharatha did not pay heed to all this.
1: ఆ వేళకు బ్రాహ్మణ అసన్నమైనట్టు వశిష్ఠుల వారు ప్రవేశించారు.
0: So that time Vasishtha stepped into the court.
1: వీరి సంభాషణ రెండు విన్నాడు.
0: He heard the conversation.
1: Vasishtha varu Dasharatha.
0: He said, Dasharatha,
1: meeru aadina maata tappetunti varu kaadu.
0: You will never go back the promise.
1: Ee biddala saamaanyam entunte biddalu kaaru.
0: Your sons are not ordinary.
1: Saakshat daiva swaroopule.
0: They are very divine.
1: Ilanti vaari paina neeku enduku ee bhama?
0: Why are you deluded?
1: మీరు ఏమవుతారు అనేటువంటి భయం కూడా నీకు అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫియర్ వాట్ వుడ్ హ్యాపెన్.
1: సర్వలోక సంరక్షకుడు అయినటువంటి ఈ రామచంద్రుడు నీకు ఏ విధమైనటువంటి అపకారము గావించడు.
0: గాడ్ హూ ప్రొటెక్ట్స్ ద హోల్ వరల్డ్ ఈజ్ యువర్ సన్ నౌ.
1: రామచంద్రుడు నీకు ఎట్టి అపకారము జరగదు.
0: హీ విల్ నెవర్ బి పుట్ టు ఎనీ హార్మ్ వాట్స్ ఎవర్.
1: సర్వసంగ మంగళమూర్తి.
0: హీస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
1: అట్టి మంగళమూర్తి పైన నీవు సందేహించటము చాలా పొరపాటు.
0: టు డౌట్ సచ్ ద వెరీ పర్సనాలిటీ ఆఫ్ ఆస్పిషియస్నెస్.
1: తప్పక నీవు విశ్వామిత్రుని వెంట పంపమన్నాడు.
0: అండ్ హీ సెడ్ దట్ యు సర్టన్లీ సెండ్ యువర్ సన్స్.
1: ఇక్కడ మరొక విషయాన్ని గుర్తించుకోవాలి.
0: హియర్ వీ హ్యావ్ టు నో అనదర్ పాయింట్.
1: రామునకు వెంట లక్ష్మణుడు.
0: రామ అండ్ దెన్ హీస్ ఫాలోడ్ బై లక్ష్మణ.
1: రాముని యొక్క ప్రతిబింబమే లక్ష్మణుడు.
0: లక్ష్మణ ఇస్ ద వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్
1: భరతుని యొక్క ప్రతిబింబమే శత్రుఘ్నుడు.
0: శత్రుఘ్న ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ భరత.
1: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు క్షణమైనా కూడా జీవించలేడు.
0: వితౌట్ శత్రుఘ్న భరత విల్ నాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్.
1: లక్ష్మణుడు లేకపోతే రాముడు ఏమాత్రం కూడా నీరైనా త్రాగలేడు.
0: వితౌట్ లక్ష్మణ రామ విల్ నాట్ సిప్ ఈవెన్ వాటర్.
1: మొట్టమొట్ట సుమిత్రకు ఈ శత్రుఘ్నుడు లక్ష్మణుడు జన్మించిన తక్షణమే జోలలో వేసి ఊపుతూ ఉంటుండాలి.
0: ద మూమెంట్ ది చిల్డ్రన్ వర్ బోర్న్ దే వర్ పుట్ ఇన్ ద క్రేడిల్.
1: కౌసల్య రామును జోలలో వేసి ఊపుతుంటే రామును కిలకిల నవ్వుతూ ఆడుకుంటూ ఉన్నాడు.
0: అండ్ రామ వాజ్ సింప్లీ స్మైలింగ్ అండ్ ప్లేయింగ్ వైల్ రెస్టింగ్ ఇన్ ద క్రేడిల్.
1: కైక భరతుణ్ణి జోలరి చూస్తుంటే అతను కూడా చక్కగా ఆనందిస్తూ కిలకిల నవ్వుతున్నాడు.
0: While Kaika was there near the cradle, whereas Bharata was lying, Bharata also was playing.
1: కానీ శత్రుఘ్నుడు లక్ష్మణుడు పుట్టినది మొదలుకొని ఆహార పానీయములు విసర్జించి నిరంతరం కూడా ఏడుస్తూ ఉండటమే.
0: బట్ లక్ష్మణ అండ్ శత్రుఘ్న స్టార్టెడ్ క్రయింగ్ రైట్ ఫ్రమ్ ద బర్త్.
1: ఏమి రోగం ప్రారంభించిందో ఏమిటో.
0: What is the complaint? What's wrong
1: with it? What
0: is the
1: sickness? Why are you crying like this? They were very much afraid of the situation
0: because these two kids started crying from the beginning.
1: They
0: also gave appropriate treatment.
1: కానీ ఏమాత్రము తగ్గలేదు.
0: దేర్ ఇస్ నో రిలీఫ్.
1: మంత్రము, యంత్రము, తంత్రములు కూడా కట్టించింది.
0: దే అడ్మినిస్టర్డ్ ఆల్ దీస్ థింగ్స్ మంత్ర యంత్ర.
1: తల్లి యొక్క ప్రేమ సహజమే కదా.
0: ఇట్స్ నేచురల్ ఫర్ ఎ మదర్ టు హావ్.
1: ఏ బాధనో ఏమో తెలియదు.
0: దే డోంట్ నో ద యాక్చువల్ కంప్లైంట్.
1: అనేక రకమైనటువంటి చెప్పిన వారి మందులంతా అందిస్తూ వచ్చింది.
0: దే డిడ్ ఆల్ ద ట్రీట్మెంట్ దట్ ఇస్ టోల్డ్. దీని
1: దినములకు ఈ ఏడుపు అధికమవుతూ వచ్చిందే కానీ కొంతైనా తగ్గలేదు.
0: ద క్రయింగ్ వాస్ మోర్ అండ్ మోర్ డే ఆఫ్టర్ డే.
1: కడపటికి విధి లేక వశిష్ఠుల వారిని ప్రార్థించింది.
0: అల్టిమేట్లీ ఫైండింగ్ నో అదర్ ఆల్టర్నేటివ్ దే ఆస్క్డ్ వశిష్ఠ.
1: అప్పుడు వశిష్ఠ వారు 5 నిమిషముల ధ్యానంలో నిమ్మై తదుపరి లేచి, అమ్మా సుమిత్రాదేవి, మీరు ఏ ఔషధములు అందించనక్కర్లేదు.
0: వశిష్ఠ మెడిటేటెడ్ 5 మినిట్స్ అండ్ సెడ్ సుమిత్ర,
1: లక్ష్మణ తీసుకెళ్లి రాముల జోలలో పండబెట్టు.
0: మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ.
1: తీసుకుని వెళ్లి భరతుని చోట పండబెట్టు.
0: మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్
1: భరత్. వీరిద్దరూ ఒక జోలలో, వారిద్దరూ ఒక జోలలో పండబెట్టు.
0: సీ దట్ బోత్ ఆఫ్ దెమ్ విల్ బి ఇన్ ది డిఫరెంట్ క్రేడిట్స్.
1: వీరు ఏమాత్రం ఇంకా ఏడ్చరు అన్నింది.
0: దెన్ దే విల్ నాట్ క్రై ఎనీ లాంగర్.
1: అప్పుడు వశిష్ఠుల వారు చెప్పినట్టుగా విని కౌసల్య పర్మిషన్ తీసుకుని, కైక పర్మిషన్ తీసుకుని ఈ ఇరువురు పిల్లలను తీసుకుని వెళ్లి శత్రుఘ్నుని భరతుని ప్రక్కలో, లక్ష్మణుని రామ ప్రక్కలో పండబెట్టి జోలు లూపింది.
0: And Sumitra took permission from Kausalya and Kaika and made Lakshmana lie by the side of Rama and Shatrughna lie by the side of Bharata.
1: ఈ రాములు ప్రక్కలో పండుకున్నాడు లేదో రా లక్ష్మణుడు ఒక్క క్షణంలో నిద్రపోయాడు.
0: The moment Lakshmana
1: ఇచ్చిన ఆహారమంతా భుజిస్తున్నాడు.
0: He started eating.
1: కిలకిల నవ్వుతున్నాడు.
0: Started smiling.
1: కలకల నాడుతున్నాడు.
0: Started playing.
1: ఈ దృశ్యాన్ని చూచింది సుమిత్ర.
0: Sumitra watched the scene.
1: చాలా ఆశ్చర్యం వేసింది.
0: She was surprised.
1: మరి వశిష్ఠుల వారిని ప్రార్థించింది, ఈ ఆనందమునకు ఈ ఏడుపు పోవడానికి కారణం ఏమిటి స్వామి?
0: She prayed to her sister. She wanted to know the reason. Why did he cry then? Why is he happy smiling now?
1: అమ్మ, కొమ్మ చెట్టుకు అంశము.
0: The branch is the spark of the tree.
1: Inka manavattvam anetvantedi daivattvamunaku amsham.
0: Human is the spark of the divine.
1: Kommu chettunu vidichi kommu bratakaledu.
0: Branch cannot live without the tree.
1: Tallini vidichi bidda bratakaledu.
0: Child cannot live without mother.
1: Kabatti paramatmanu vidichi jeevudu undaledu.
0: Therefore the individual cannot live without God.
1: Kanukane ఈ పరమాత్ముడైనటువంటి రామును చేరేటప్పటికే ఈ లక్ష్మణుడికి ఇంత ఆనందం వేసింది అని.
0: Therefore Lakshmana is so happy because he is in the company of God.
1: స్వస్థానమైనటువంటి రామును చేరాడు.
0: He is in its place of his origin.
1: ఇది నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి.
0: That is eternal supreme bliss wisdom.
1: ఏ రాముల నుంచి ఆ పాయసంలో అందుకున్నాడో ఆ రాముని దగ్గరనే చేరడానికి ఈ లక్ష్మణుడు ఇంత పరితపించాడు.
0: And he wanted to reach Rama, ultimately having come out of him in the beginning.
1: ye bharatuni payasam nundi udbhavinchado aa shatrughnu aa bharatun daggara cheletappatiki itani dukham challarindi.
0: Shatrughna also is born out of the same pudding and therefore when he is in the company of the devas happy.
1: Swasthanamunu chere anta varaku kudanu ee jeeviki taapamu tappinadi kaadu.
0: Therefore the individual has to suffer until he reaches his original
1: place. Swasthanam tappa mari ye sthanamlo chechinappatikini ee dukham maatram nivarana kaadu.
0: Other than that original place, wherever he goes, he is bound to suffer.
1: Jalamalo jeevinchetuvanti chepa,
0: the fish that lives in water,
1: vadra vaiduri manakadamaniki gomediki pushparagamto chekkabadinatuvanti bangaru ginnalu teeskelli pettite deeniki enta taapam untundali.
0: If you keep that fish in a golden vessel studded with all precious gems, it will suffer.
1: Ee precious viluva daniki emi artham kaadu.
0: He doesn't understand
1: his precious.
0: He doesn't want God.
1: తన స్వస్థానం జలం కావాలి.
0: It wants its original place.
1: జలములో చేరేంత వరకును ఈ చేప ఎంత పరితపిస్తుందో అదే విధముగానే జన్మస్థానమైనటువంటి పరమాత్మను చేరేంత వరకును జీవాత్ముడు ఇంత పరితపిస్తుంటాడు.
0: The fish suffers until it goes back to its water, the original place. So also the individual suffers until he reaches divine.
1: ఈనాడు లోకములో ఎంతమంది శ్రీమంతులు లేరు.
0: In this world there are many rich people.
1: ఎంత మంది బలవంతులు లేరు.
0: There are so many strong people.
1: ఎంత మంది సౌఖ్య సంతోషంతో తృప్తుగా వారు లేరు.
0: The people of comforts and conveniences.
1: కానీ అన్ని సుఖములు ఉంటున్నాయి.
0: They have all comfort.
1: కానీ మానసిక ఆనందం లేదు.
0: But they don't have mental happiness.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఇవన్నీ కాదు నీ మానసిక ఆనందానికి కారణము.
0: They don't give happiness mentally.
1: నీ స్వస్థానమైనటువంటి ఆత్మ స్థానాన్ని చేరాలి.
0: You should reach that center of ఆత్మ.
1: అప్పుడే నీకు శాంతి సంతోషము.
0: Then you will have peace and happiness.
1: కనుక నీ స్వస్థానమును చేరే నిమిత్తమై మానవుడు ఇన్ని విధములైనటువంటి పరితాపములు పొందుతున్నాడు.
0: సో మ్యాన్ పైన్స్ అండ్ యర్న్స్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: ప్రతి మానవుడు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి స్వస్థానమునకు తగినటువంటి ప్రయాణం సలపాలి.
0: సో ఎవ్రీ హ్యూమన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు గో బ్యాక్ టు హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్. అంతవరకు
1: మాత్రము ఈ శాంతి అనేటువంటిది మనకు లభ్యం కాదు.
0: టిల్ దెన్ హి విల్ నెవర్ అటైన్ పీస్.
1: ఈ లౌకికమైనటువంటి శాంతులు క్షణకాలంలో వచ్చి క్షణకాలంలో పోవచ్చును.
0: ద వరల్డ్లీ పీస్ కమ్స్ అండ్ వానిషెస్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్
1: టైం. కానీ నిత్య సత్యమైనటువంటి శాంతి సుఖములు ఒక ఆత్మస్థానం నుండి మనకు ఆవిర్భవిస్తున్నాయి.
0: ది ఎటర్నల్ పర్మనెంట్ హ్యాపీనెస్ అండ్ బ్లెస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద స్పిరిట్.
1: ఈ ఆత్మ శాంతి కలిగినటువంటి వాడు అరణ్యంలో సంచరించినప్పటికీ ఆనందంలోనే మునుగుతూ ఉంటాడు.
0: ద వన్ విత్ పీస్ ఇన్ హార్ట్ అండ్ స్పిరిట్ కెన్ మూవ్ అబౌట్ ఇన్ ఫారెస్ట్ ఫ్రీలీ.
1: కానీ ఆత్మశాంతి లేనటువంటి వాడు హంసతూరిగా పాను పైన పవడించినప్పటికీ, ఎయిర్ కండిషన్ పెట్టుకున్నప్పటికీ, డెన్ఆఫ్ బెడ్స్ డెన్ఆఫ్ సోఫాస్ పెంచుకున్నప్పటికీ బాడీ కూల్ అవుతుంది కానీ మైండ్ వేడెక్కుతుంటుంది.
0: వితౌట్ ద పీస్ విత్ ఇన్, ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు స్లీప్ ఇన్ ఎయిర్ కండిషనింగ్ రూమ్ ఆర్ డెన్ఆఫ్ బెడ్, యూ విల్ హ్యావ్ కూల్నెస్ అరౌండ్, వెరీ హాట్ విత్ ఇన్.
1: కనుక ఈ ప్రాకృతమైనటువంటి సుఖశాంతులు శాంతులు కాదు.
0: It's not the material comfort.
1: ఈ ప్రాకృతమైనటువంటి సుఖం సుఖం కాదు.
0: It's not the worldly happiness.
1: అందువల్లనే త్యాగరాజు కూడా చెప్పాడు.
0: సో త్యాగరాజు సేడ్,
1: నీవి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగు తెలుపు మనసా అన్నాడు.
0: ఓ మైండ్ టెల్ ట్రూలీ, ఈజ్ ఇట్ ద వెల్త్ దట్ గివ్స్ హ్యాపీనెస్ ఆర్ ద ప్రాక్సిమిటీ టు గాడ్.
1: కనుక పరమాత్మ యొక్క సన్నిధే మన పెన్నిధి.
0: Therefore, proximity to God is a real wealth.
1: అటువంటి సన్నిధిని చేరేంత వరకు కూడాను జీవుడు పరితపిస్తూనే ఉంటాడు.
0: Until one attains that proximity, the
1: ఈ పరితాపానికి కారణం ఏమిటో వీడు తెలుసుకోవటం లేదు.
0: We don't understand the reason for all this suffering.
1: దీనికి కారణం ఇదియే.
0: This is the reason.
1: భగవంతుని యొక్క వియోగమే దీని యొక్క బాధకు మూల కారణము.
0: For all the suffering, separation from the divine is the cause. కనుక
1: అట్టి సంయోగము లభించేంత వరకు మనకు దుఃఖం తప్పినది కాదు.
0: Until we attain that union with God, we are bound to suffer.
1: కనుక అట్టి శాశ్వత సుఖాన్ని పొందడానికి దైవత్వం యొక్క సన్నిధి అత్యవసరమనేటువంటి సత్యాన్ని ఈ లక్ష్మణ భరత శత్రుఘ్నులు చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
0: లక్ష్మణ భరత శత్రుఘ్న have demonstrated this fact, how to attain permanent happiness.
1: రామును చేరాలి.
0: One should be close to Rama.
1: అతనే మన వృక్షము.
0: He is the very tree.
1: మనమంతా దీని యొక్క బ్రాంచెస్.
0: We are only branches.
1: ఈ బ్రాంచెస్ అనేటువంటి వృక్షాన్ని వదిలిపెడితే దీనికి ఏమాత్రము ఇంకా జీవితం లేదు.
0: Branches will never live if they are apart from the tree.
1: కనుక ఈ సత్యాన్ని గుర్తింపజేయటమే ఈ రామాయణంలో మొట్టమొదటి సత్య సూక్తులు.
0: This is the first principle teaching of truth which is taught in Ramayana.
1: Anaati nundi kudunu Rama Lakshmana Bharata Shatrughnulu satyavat paripalakulu.
0: Since then they followed the path of truth.
1: Dharmacharane vari yokka jeevithamu.
0: The righteousness is their
1: satyame
0: very life.
1: Vari yokka pranamu.
0: Truth is their life.
1: Idi aadarshame vari yokka jeevithamu.
0: That very idealism is their life.
1: Ilanti iruvuru pilla naluvuru pillalu kudunu Vishwamitrunito pampavalasu chindi pampadu.
0: And he had to send his sons along with Vishwamitra.
1: ఈ విశ్వామిత్రుడు దశరథం దగ్గర వీరు సాక్షాత్ నారాయణమూర్తి, ఇతని యొక్క శక్తి సామర్థ్యం నీకు అర్థం కాదు, వీరు నీవు కుమారుల భావంతో నీవు జీవిస్తున్నావు, నీకు కుమారులు కాదు, వీరు పరమాత్మ స్వరూపులని ఇంత ధైర్యం చెప్పినటువంటి విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర, హూ గేవ్ ఆల్ ద కరేజ్ టు దశరథ, telling don't take your sons as ordinary people. No, they are very divine.
1: Sayunadi teeramunaku dakshina bhagamulo vachi cheretappatiki sayankalam ayipoyindi.
0: It was evening time by the time they reached the banks of Sarayu river.
1: Antati gnani Vishwamitra tirigi mayilo munigadu.
0: Vishwamitra being the one of wisdom, he is also carried away by illusion.
1: Rama Lakshmana idi kathinamaina aranyamulu.
0: Rama Lakshmana, this is a thick forest.
1: Kuramainatundi rakshasulu sanchayinchetundi yokka adavulu.
0: You find the demons moving all around.
1: మీరు ఏనాడు కూడా ఈ రాక్షసులను మీరు చూడలేదు.
0: You never saw them earlier.
1: మీకు భయభ్రాంతులు పోయే నిమిత్తమై మీకు ఒక మంత్రోపదేశం చేస్తాను అన్నాడు.
0: In order to see that you'll never be afraid of them, I'll teach you a mantra.
1: బల అబల అనేటువంటి మంత్రోపదేశం చేశాడు.
0: The two mantras, the బల and అతిబల.
1: ఆ మంత్రోపదేశం చేసి తరువాత యోచించాడు, చీ చీ చీ ఎంత మాయలో మునుగుతున్నాను నేను.
0: Later he thought, I am delusional.
1: సాక్షాత్ భగవంతునికి నేను మంత్రోపదేశం చేయటమా?
0: and teaching to very God himself.
1: ఇదియే మా యొక్క ప్రభావము.
0: This is the effect of delusion.
1: అని తాను చింతించుకొని తిరిగి రామలక్ష్మణులకు చెప్పలేదు.
0: He thought so and then never did.
1: రెండవదిన అక్కడి నుంచి ప్రయాణమయ్యారు.
0: They started. Second day.
1: సిద్ధాశ్రమంలో చేరడానికి పోయారు.
0: They reached సిద్ధాశ్రమ.
1: అక్కడని విశ్వామిత్రుడు యాగం చేసేటువంటి స్థానము.
0: It was the place where విశ్వామిత్ర conducted యాగ.
1: ఈ స్థానంలోనే ఎందుకు విశ్వామిత్రుడు యాగం చేయడానికి ప్రయత్నించాడు?
0: హీ మేడ్ ఆల్ ప్రిపరేషన్ టు పర్ఫార్మ్ యాగ.
1: శ్రీమన్నారాయణమూర్తి వామనాతారమెత్తి జీవించి కశ్యప యొక్క గృహమునందు తాను కలిసిమెలిసి తిరిగినటువంటి ఒక ప్రదేశం.
0: ఇట్ వాజ్ ఎ ప్లేస్ వేర్ వామన స్టేడ్ దేర్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ కశ్యప.
1: అప్పుడు రాములకు చెబుతూ వస్తున్నాడు.
0: దెన్ హీ స్టార్టెడ్ టెల్లింగ్ రామ.
1: శ్రీరామ
0: శ్రీరామ
1: గొప్ప రాక్షసి ఉంటున్నది.
0: There's a very big demon there.
1: దీని పేరు తాటకి.
0: The name is తాటకి.
1: ఈ తాటకి యొక్క బలము 100 ఏనుగుల బలమంత ఉంటుంటది.
0: The తాటకి, the demon, is so powerful, so strong as that of 100 elephants.
1: అలాంటి బలమున్నటువంటి యొక్క తాటకిని మీరు సంహరించాలి.
0: You have to kill such.
1: తక్షణమే రాములు చెప్పాడు.
0: Immediately Rama said.
1: స్వామీజీ.
0: స్వామీజీ.
1: స్త్రీ వధ చేయటమా?
0: Am I to kill a woman?
1: ఇది నేను అంగీకరించనున్నా.
0: I don't accept.
1: అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు.
0: దెన్ విశ్వామిత్రుడు,
1: లోకకంటకులైనటువంటి వారు ఎవరైనా సరియే చంపడంలో తప్పులేదు అన్నాడు.
0: ఎనీ వన్ హూ హార్మ్స్ దిస్ వరల్డ్ డిజర్వ్స్ టు బి కిల్డ్, దట్స్ ఆల్, నో మిస్టేక్.
1: అప్పుడు రాములు చెప్తున్నాడు.
0: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్,
1: స్త్రీ సంబంధమైనటువంటి విషయంలో నేను ప్రవేశించను.
0: ఐ డోంట్ రిసార్ట్ టు దిస్ యాక్షన్, ఐ డోంట్ ఫాలో యూ.
1: వెరచినవాణి ధైర్యమున వేదును నొందినవాణి నిద్రమై మరచినవాణి సౌఖ్యముగా మధ్యము ద్రావినవాణి భగ్నుడై పరచినవాణి సాధు జడభావము వాణిని కావు మంచువా చరచినవాణి కామినుల చంపుట ధర్మము కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్, ఇట్స్ నాట్ రైట్ యాక్షన్ to kill anybody who is fear stricken, the one who lost all the courage, the one who is deep sleep, the one who is intoxicated, the one who prays for
1: protection and shelter.
0: You want me to proceed in an unrighteous way?
1: దీన్ని నేను అంగీకరించనున్నాడు.
0: I don't accept this.
1: Rama, నీవు సర్వజ్ఞుడు, సర్వధర్మ స్వరూపుడు.
0: Rama, you are all knowing.
1: లోకములకు అనేక ఇక్కట్లు కలిగించి కంటక స్వరూపులై ప్రవర్తించేటువంటి యొక్క స్త్రీలైన కూడా నువ్వు వదించవచ్చును. వీరియో మగ ఆడ అనేటువంటి యొక్క లింగ భేదములు లేదు. రాక్షసులు రాక్షసుడే.
0: ఇట్స్ రైట్ టు కిల్ ఎనీబడి, నో మ్యాటర్ ఎ ఉమన్ ఆర్ ఎ మ్యాన్, బికాస్ దే వుడ్ పుట్ ది హోల్ వరల్డ్ టు సఫరింగ్.
1: అప్పుడు రాముడు, విశ్వామిత్ర, ఈ విధంగా స్త్రీలను సంహరించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా?
0: దెన్ రామా సెడ్, విశ్వామిత్ర, ఆర్ దర్ ఎనీబడి హూ కిల్డ్ విమెన్ లైక్?
1: ఏమిటి రామా, అందరూ ఉన్నారు చాలా మంది.
0: He said, Rama, there are lots of people.
1: ప్రహ్లాదుని కుమారుడైనటువంటి వాడు విరోచనుడు.
0: విరోచన ఇస్ ద సన్ ఆఫ్ ప్రహ్లాద.
1: ఈ విరోచనకి ఒక బిడ్డ ఉండేటువంటిది.
0: విరోచన హెస్ ఎ డాటర్.
1: ఆమెనే మంధర.
0: షీ ఈజ్ మంధర.
1: ఈ మంధర లోకమునకు క్షేమమునకు అనేక అడ్డంకులు కలిగించుతూ వచ్చేటువంటిది.
0: షీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ ఆఫ్ ద అబ్స్టకల్స్.
1: మహా కఠినమైనటువంటి రాక్షస కృత్యం లోపల ప్రవేశించి లోకక్షేమాన్ని నాశనం చేస్తూ వచ్చింది.
0: షీ రిజార్టెడ్ ఆల్ డెమోనిక్ యాక్షన్స్.
1: అప్పుడు ఇంద్రుడే ఈ యొక్క మందరను సంహరించాడు.
0: ఇట్ ఇస్ ఓన్లీ ఇంద్రా హూ కిల్డ్ హర్.
1: అప్పుడు ఇంద్రుడు కూడా చెప్పాడు, స్త్రీ పురుష భావము భేదము లేకుండా రాక్షస కృత్యములు చేస్తుండదు కనుకనే ఈమెను చంపడం న్యాయం కా న్యాయమేను అన్నాడు.
0: ఇట్ వాజ్ ఇంద్రా సెడ్, ఐఎమ్ జస్టిఫైడ్ ఇన్ కిల్లింగ్, నో మ్యాటర్ షీ ఈజ్ ఎ ఉమన్.
1: అదే విధంగానే
0: లైక్ వాయిస్
1: భారద్వాజ పత్ని మహాక్రూరమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించి అనేక విధమైనటువంటి దేశ సంక్షేమానికి విరుద్ధమైనటువంటి కార్యంలో నడుస్తూ వచ్చింది.
0: వైఫ్ భరద్వాజ ఆల్సో యాక్టెడ్ అగెన్స్ట్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ.
1: అప్పుడు విష్ణువే ఆమెను సంహరించాడు.
0: విష్ణు కిల్డ్ హర్.
1: ఈ విధమైనటువంటి విషయములంతా విని నిజమే, లోకానికి అపకారం చేసేటువంటి వారిని సంహరించడంలో తప్పు లేదు.
0: ఎస్, దెర్ ఇస్ ట్రూత్ ఇన్ వాట్ ఈస్ సెడ్.
1: లోకక్షేమాన్ని కోరి లోకధర్మాన్ని ఆశించి సత్యధర్మముల ప్రకారము జీవించేటువంటి స్త్రీలను మాత్రం చంపకూడదు. లోక కంటకులైనటువంటి యొక్క స్త్రీలను చంపవచ్చునని నిర్ణయించుకున్నాడు రాముడు.
0: Rama decided that there's nothing wrong in killing a woman because she's putting all kinds of problems to the people around.
1: ఈ విధముగా తాను సంహారం జరుగుతుండగానే సంభాషణ ఒక భయంకరమైన శబ్దం వచ్చింది.
0: As the conversation was going on, they heard a loud sound.
1: ఎక్కడిది భయంకరమైన శబ్దం అంటే ఈ తాటకే.
0: The sound speaks of the arrival of Tataki.
1: వచ్చి రాళ్ల వర్షం కురిపించింది.
0: A rain of stones.
1: లక్ష్మణుడు అంబులు వేశాడు.
0: లక్ష్మణ్ షాట్ ద ఆరో.
1: ఆ వర్షం నిలిచిపోయింది.
0: అండ్ ద రెయిన్ స్టాప్.
1: మరి అగ్నివర్షం కురిపించింది.
0: అండ్ ది రెయిన్ ఆఫ్ ఫైర్.
1: రక్త వర్షం కురిపించింది.
0: ద రెయిన్ ఆఫ్ బ్లడ్.
1: ఈ అన్నింటికి కూడా రాముని కూడా ఎదుర్కొంటూ వచ్చాడు.
0: రామా కుడ్ ఫేస్ ఆల్.
1: అప్పుడు ఈ లోక కంటకురాలనేటువంటి ఒక తత్వము చక్కగా రాములకు అర్థమైంది.
0: దెన్ రామా కుడ్ అండర్స్టాండ్ ద డెమోనిక్ క్వాలిటీ ఆఫ్ తాటకే.
1: కడపటికి తన స్వరూపము మాయమై గొప్ప వికారమైనటువంటి శబ్దములను ప్రారంభిస్తూ వచ్చింది.
0: అండ్ షీ అపియర్డ్ ఇన్ హర్ ట్రూ ఫార్మ్ విచ్ ఇస్ అగ్లీ.
1: రాములు శబ్ద పేరుని ఉపయోగించారు.
0: అండ్ రామా మేడ్ యూజ్ ఆఫ్ శబ్ద పేరు.
1: అనగా రూపము కనిపించకపోయినప్పటికీ శబ్దమును బట్టి ఆ వైపుని అమ్మును విడిచాడు.
0: శబ్దవేరీ ఇస్ ద డివైస్ వేర్ దో యు డోంట్ సీ ద ఫార్మ్ బట్ యెట్ యు కెన్ షూట్ ది ఆరో.
1: ఈ రాక్షసి కూలి క్రింద పడిపోయింది.
0: బై దెన్ దిస్ డెమన్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
1: మరి కొంతసేపటికి
0: ఆఫ్టర్ సమ్ టైమ్
1: మరీచుడు సుబాహుడు అనేటువంటి ఈ ఇరువురు కుమారులు వచ్చారు.
0: లేటర్ కే మరీచ అండ్ సుబాహు.
1: వీరు తాటకి కుమారులే.
0: దే ఆర్ ది సన్స్ ఆఫ్ తాటకి.
1: వీరు కూడాను ఆమె చేసినట్టుగానే భయంకరమైనటువంటి ఒక శబ్దంలో చేస్తూ అనేక విధమైనటువంటి యొక్క ప్రమాదములకు గురి చేస్తూ వచ్చారు.
0: దే టు స్టార్టెడ్ మేకింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ సౌండ్స్ దేర్.
1: సిద్ధాశ్రమం అంతా కూడా రక్తవర్షం కురిపించారు.
0: ఎంటైర్ సిద్ధాశ్రమ ఫుల్ ఆఫ్ రెయిన్ ఆఫ్ బ్లడ్.
1: అగ్నివర్షం కురిపించారు.
0: రెయిన్ ఆఫ్ ఫైర్.
1: ఇది చూచి రాముడు మానస ఆశ్రమం అనేటువంటి దాన్ని వదిలేడు.
0: వాచింగ్ దిస్ రామ షాట్ ది అస్త్ర మానసాస్త్ర.
1: అప్పుడు ఈ యొక్క మరీచుడు 100 మైళ్ల దూరంలో ఉండినటువంటి సముద్రంలో పోయి పడిపోయాడు. సుబాహుని పైన ఆగ్నేయాస్త్రం విచ్చాడు.
0: అండ్ హీ మేడ్ యూజ్ ఆఫ్ ఆగ్నేయాస్త్ర.
1: అక్కడికక్కడే వాడు మండిపోయాడు.
0: హీ గాట్ బర్న్డ్ దేర్.
1: వీరితో వచ్చినటువంటి పరివారం అంతా కూడా వాయుస్త్రం విచ్చాడు.
0: ది ఎంటైర్ ఫాలోయింగ్ వర్ పుట్ టు దిస్ వాయుస్త్ర.
1: అందరూ శూన్యమైపోయారు.
0: ఆల్ డైడ్ దేర్.
1: సిద్ధాశ్రమం ప్రశాంతమైన వాతావరణాన్ని పొందింది.
0: దెన్ దేర్ వాస్ పీస్ ఇన్ సిద్ధాశ్రమ.
1: ఈ ఆశ్రమం అంతా కూడా కలకలలాడుతూ ఉంటుండాలి.
0: ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్.
1: అక్కడ ఉన్నటువంటి ఋషిపత్నులు కానీ విద్యార్థులు కానీ ఎంతలో పట్టలేని ఆనందంతో ఉట్టిపడుతున్నారు.
0: ది స్టూడెంట్స్ ది సేజెస్ అండ్ సెయింట్స్ వర్ ఎక్స్టాటిక్.
1: ఋషులందరూ కూడా తమ జీవితంలో ఇంతటి ఆనందమును మేము అనుభవించలేదని రాములకు నమస్కరిస్తూ ఉన్నారు.
0: దే డిడ్ నమస్కార్ టు రామా బికాజ్ దే డిడ్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ ద హ్యాపీనెస్ బిఫోర్.
1: సర్వజ్ఞుడు నీవు
0: రామా,
1: యువరాజుడు నీవు, సర్వశక్తి సంపన్నుడవు.
0: యు ఆర్ ఆల్ పవర్ఫుల్, యు ఆర్ ఆల్ పర్వేసివ్.
1: ఈ బాల్యమునందే ఎవరినూ చేయలేనట్టు ఈ కార్యము మీరు సాధిస్తూ వచ్చారు.
0: యూ కుడ్ అకంప్లిష్ ఆల్ దట్ ఇన్ యువర్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్.
1: సాక్షాత్ నారాయణమూర్తివి అన్నారు.
0: యూఆర్ ది వెరీ నారాయణ హింసెల్ఫ్ గాడ్.
1: ఇంకా రెండవ దినమే యజ్ఞము ప్రారంభించుతూ వచ్చాడు. విశ్వామిత్రుడు దీక్షను పూనాడు.
0: విశ్వామిత్ర స్టార్టెడ్ యజ్ఞ సెకండ్ డే.
1: ఈ యజ్ఞ దీక్షను పూని సువిఘ్నంగా అవిఘ్నంగా ఈ యజ్ఞం జరుగుతూ ఉంటుండాలి.
0: యజ్ఞ వాస్ టేకింగ్ ప్లేస్ వితౌట్ ఎనీ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
1: ఐదవ దినము పూర్ణాహుతి జరిగింది.
0: ఫిఫ్త్ డే
1: అంతవరకు కూడాను మాట ఇచ్చినటువంటి రామలక్ష్మణులు నీరైనా త్రాగకుండా రాత్రిం పగలు కూడాను తిరుగుతూ వచ్చారు ఈ రాక్షసు సంహారాన్ని.
0: బికాస్ ద ప్రామిస్ గివెన్ రామ అండ్ లక్ష్మణ్ అవర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ఫీల్డ్ ఆఫ్ వేరియా.
1: ఒక్క మాటలో మనం పూనుకున్నప్పుడు దీన్ని కార్యదీక్ష జరిగేంత వరకు కూడాను మనం వదలకూడదు.
0: We should not give it up in the middle until the task is fulfilled.
1: Deeccha, determination.
0: That is determination.
1: Nee yagna samrachanaku aavistamani vachinatundi ramalakshmanulu raatrim pagalu aaharame nidre aneetundi bhayam lekunda ee oka yagnamulo samrachanulone munigaru.
0: Rama Lakshmana have come there to protect Yaga there. So they were not mindful of food and drink.
1: Aidava dinamu nirvighnanga yagnam purtheyindi.
0: Fifth day yagna came to completion.
1: Aarava dinamu
0: the sixth day
1: Vishwamitruni yokka aagnato
0: following the command of Vishwamitra
1: విశ్రాంతి తీసుకోమని చెప్పారు.
0: విశ్వామిత్ర సెడ్ దట్ దిస్ షుడ్
1: టేక్ ప్లేస్. విశ్రాంతి తీసుకుంటామని చెప్పి కొంతసేపటిలో ఇంక యజ్ఞ సంరక్షణ జరిగింది. తిరిగి అయోధ్యకు వెళ్ళాలి అని వీరు సంకల్పం చేస్తూ వచ్చారు.
0: ఆఫ్టర్ టేకింగ్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ దే వాంటెడ్ టు రిటర్న్ టు అయోధ్య.
1: ఈ లోపల
0: నిధిలాపురం
1: నుంచి శివధనస్సు యొక్క యాగం జరుగుతుండదని వార్త పంపించాడు ఈ యొక్క జనక మహారాజు.
0: In the meantime, message is received from Janaka of Mithilapura that the Sivadhanus is over there.
1: చెప్పాడు రామలక్ష్మణ, మీరు కూడాను మాతో రావటం చాలా మంచిది, ఆ యజ్ఞం కూడాను మీరు చూడవలసినటువంటిది అన్నాడు.
0: విశ్వామిత్ర సెడ్, ఇట్స్ మోస్ట్ అప్రోప్రియేట్ దట్ యూ టు ఫాలో మీ అండ్ గో దేర్ టు మిథిలాపుర.
1: ఎంతటి చక్కని ఆదర్శమో విద్యార్థులు ఉన్నటువంటి ఈ యొక్క వీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఆల్ స్టూడెంట్స్ షుడ్ రికగ్నైజ్ దిస్ ఐడియల్ డెమోన్స్ట్రేటెడ్ బై రామ హియర్.
1: స్వామి, మీ యజ్ఞ సంరక్షణ నిమిత్తమే మా తండ్రి పంపాడు, కానీ మిథిలాపురం పోయేటువంటి ఆజ్ఞ మా దగ్గర లేదు అన్నాడు.
0: రామలక్ష్మణ్ సెడ్, స్వామి, వీఆర్ సెంట్ టు ప్రొటెక్ట్ యాగ, నాట్ టు
1: తండ్రి ఆజ్ఞించేటువంటి పుత్రులు మేము.
0: వీఆర్ సన్స్ హుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్.
1: కనుక యజ్ఞ సంరక్షణ కోసమే పంపించాడు.
0: వీఆర్ సెంట్ టు ప్రొటెక్ట్
1: ఇంకొక యజ్ఞానికి పోమని తండ్రి యొక్క ఆజ్ఞ కాదు.
0: వీఆర్ నాట్ సెంట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్.
1: పితృ ఆజ్ఞ లేకుండా మేము ఒక్కడుగైనా ముందుకు వేయమన్నాడు.
0: వితౌట్ ఫాదర్స్ కమాండ్ వీ డోంట్ స్టెప్ ఫర్దర్.
1: విశ్వామిత్రుడేమి తక్కువైనటువంటి వాడు కాదు.
0: విశ్వామిత్ర ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
1: మీ తండ్రి గారు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు?
0: What is the command of your father?
1: ఈ ఋషితో మీరు పొండి.
0: He said, follow this.
1: ఇతని ఆజ్ఞను శిరసా వహించండి.
0: Follow his command.
1: ఏ యొక్క అభ్యంతరములు మీరు చెప్పకండి.
0: Don't raise any objection.
1: అని చెప్పాడు దశరథ మహారాజు.
0: That is the command of your father.
1: దానిని మాత్రం మీరు మరుస్తున్నారా రామ?
0: Are you forgetting the command of your father now?
1: ఒక యజ్ఞమే కాదు.
0: Not only యజ్ఞ.
1: నేను చెప్పిన మాటలన్నీ నడుచుకోవాలి.
0: Not only that, you should follow whatever I would say.
1: మీ తండ్రి గారి ఆజ్ఞ కూడాను.
0: That's your command of your father.
1: అని చెప్పేటప్పటికి రాముడు నోరెత్తలేకపోయాడు.
0: When he heard all this, Rama could not speak.
1: ఆ సమయం లోపలే
0: ధర్మక
1: విష్ణుకు బ్రహ్మకు ఇలాంటి అస్త్రాలంతా పేర్లంతా ఉంటున్నాయి. ఇవన్నీ కూడాను రామలక్ష్మణులకు అందించాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర గేవ్ సో మెనీ అస్త్రాస్ ద వెపన్రీ టు రామ.
1: విశ్వామిత్రుడి దగ్గర లేని అస్త్రములు జగత్తులోనే లేవు.
0: In this world there is no other thing.
1: అలాంటి శక్తివంతమైనటువంటి అస్త్రములంతా కూడాను దీనికి మీరే తగినటువంటి అర్హులు.
0: And Vishwamitra said, you are deserving people to have all this weapons.
1: మానవులు ఈ లోకంలో లేరు.
0: There are none in this world who are more deserving than you.
1: నేను దైవానుగ్రహంతో పొందగలిగాను.
0: I could have it because of God's grace.
1: తిరిగి నేను దైవమునికే అంకితం చేస్తున్నాను.
0: Now I am offering them back to God.
1: అని చెప్పి దాన్ని వినియోగించేటువంటి విధానమంతా కూడాను చక్కగా తెలిపాడు.
0: He told them how to make use of these weapons.
1: ఏ విధంగా వినియోగించాలని విశ్వామిత్రుడు చెప్తుంటే రాముడు చిరునవ్వుతో అన్ని తెలిసిన వాడి వలె తను నవ్వుతూ ఉన్నాడు.
0: As Vishwamitra was telling the procedure as to how to make use of the weapons, Rama started listening.
1: స్వామి,
0: స్మైలింగ్ ఆల్ ది వే,
1: వినియోగించేటువంటి విధానం మీరు చెప్పాలా నాకు?
0: Rama said, స్వామి, do you need to tell me how to
1: ఏ ఏ అస్త్రములు ఏ ఏ సమయంలో ఎప్పుడు ఎక్కడ ఎట్లా వినియోగించాలో అది నాకు తెలుసునన్నాడు.
0: I know when, what, how to make of these weapons.
1: చెప్పి తిరిగి విశ్వామిత్రునితో అనేక మంది బండ్లను కట్టుకుని తన ఋషులు శిష్యులు అందరూ కూడా బయలుదేరారు.
0: Having said so, they followed Vishwamitra and other
1: associates. ఆశ్రమంలో ఉండినటువంటి వారందరూ కూడా బయలుదేరారు.
0: All those in the hermitage followed Vishwamitra.
1: ఎందుకోసం?
0: What for?
1: తిరిగి విశ్వామిత్రుడు నేను ఈ ఆశ్రమానికి రాను అన్నాడు.
0: విశ్వామిత్ర సెడ్, ఐ వుడ్ నాట్ కమ్ బ్యాక్ టు దిస్ ఆశ్రమ.
1: మిథిలాపురం నుండి నేను హిమాలయ పర్వతములకు వెళుతానన్నాడు.
0: ఐ విల్ ప్రొసీడ్ టు హిమాలయస్ ఫ్రమ్ మిథిల.
1: అప్పుడు ఈ ఆశ్రమంలోని వారందరూ కూడా పరమ దుఃఖంలో మునిగారు.
0: ఆల్ ఇన్హాబిటెంట్స్ వర్ వెరీ సాడ్.
1: వీరందరూ ప్రయాణమై వెళుతుంటే అడవి లోపల
0: పాసింగ్ బై ద
1: పశువులు మృగములు మచ్చులు అన్ని కూడా విలపిస్తూ వచ్చాయి.
0: కౌస్ అనిమల్స్ ఇన్ ద బర్డ్స్ స్టార్టెడ్
1: క్రై. కూడా వీరి వెంట పరిగెత్తుతూ పోతున్నాయి.
0: దే టు ఫాలో స్టార్టెడ్ రన్నింగ్.
1: అనగా విశ్వామిత్రుడు ఇంత భూత ప్రీతి కలిగినటువంటి వాడనేటువంటి సత్యాన్ని అక్కడ నిరూపించాడు.
0: దేర్ ద ట్రూత్ ఈస్ వెరీ వెల్ ఇండికేటెడ్ దట్ విశ్వామిత్ర హ్యాడ్ కంపాషన్ ఫర్ దిస్ బీయింగ్.
1: సాక్షాత్ ప్రేమ స్వరూపుడైనటువంటి వాడు, సాక్షాత్ ధర్మ స్వరూపుడైనటువంటి వాడు, సాక్షాత్ సత్య స్వరూపుడైనటువంటి ఈ రామలక్ష్మణులు కూడాను ఈనాడు ఈ అరణ్యాన్ని వదిలిపోతున్నారు.
0: రామాయణ లక్ష్మణ, ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ అండ్ రైచియస్నెస్, దే ఆర్ లీవింగ్ దిస్ ఫారెస్ట్ టుడే.
1: మృగములను వదిలి మేము ఉండలేము అని మృగములు కూడాను పరిగెత్తుతున్నాయి.
0: సో సేయింగ్ దట్ వీ కెనాట్ బేర్ ద పాంగ్స్ ఆఫ్ సెపరేషన్, దే టు ఫాలో.
1: సంచరిస్తున్నటువంటి పక్షులు, అన్ని జాతి పక్షులు కూడాను వారిని అనుసరిస్తూ వచ్చాయి.
0: ద బర్డ్స్ ఆఫ్ డిఫరెంట్ స్పీషీస్ ఆల్సో ఫాలోడ్ దెమ్.
1: పోతూ ఉన్నారు రామలక్ష్మణులు.
0: రామలక్ష్మణ్ అవర్ ప్రొసీడింగ్.
1: విశ్వామిత్రుడు ఆయా అరణ్యమును గురించి చక్కగా వివరిస్తూ వస్తున్నాడు.
0: విశ్వామిత్ర స్టార్టెడ్ నరేటింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ ద ఫారెస్ట్.
1: ఇక్కడ వామనమూర్తి పుట్టినటువంటి దినం.
0: దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వామన వాస్ బోర్న్.
1: ఈ వామనమూర్తి తిరిగినటువంటి ప్రదేశము.
0: ఇస్ ద ప్లేస్ వేర్ వామన వాస్ బోర్న్.
1: ఈ విధంగా సాక్షాత్ నారాయణమూర్తిని గురించి విశ్వామిత్రుడు చెప్తూ వచ్చాడు.
0: విశ్వామిత్ర స్టార్టెడ్ టెలింగ్ అబౌట్ నారాయణ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ విధంగా చెప్తూ
0: While telling like that,
1: Gautama Maharshi ashram cherukunnadu.
0: They reached Gautama's hermitage.
1: Anaga akkada Ahalya shapamu.
0: It's Ahalya shapa.
1: అనగా శాపం అంటే ఏమిటి? మన పురాణాల లోపల ఆమె రాయిగా మారిపోయింది అనుకుంటున్నారు.
0: వి సే దట్ అహల్య హస్ గివెన్ ఎ కర్స్ దట్ షీ షుడ్ బి ఎ స్టోన్.
1: రాయిగా కనిపిస్తుండాలి కానీ ఆమె సజీవిగానే ఉంటుండాలి.
0: దో షీ అపియర్స్ టు బి ఎ స్టోన్ బట్ షీ ఇస్ అలైవ్.
1: ఒక రహస్యము.
0: ఇట్ ఇస్ దేర్ సీక్రెట్ దేర్.
1: ఆ దుమ్ము చేత మట్టి చేత ఇన్ని సంవత్సరములు ఆ విధంగా ఒకే స్థానంలో ఉండటం చేత అది రాయిగా కనిపిస్తూ వచ్చింది.
0: బికాస్ షీ రిమైన్ ఆల్ ద టైమ్ ఎట్ వన్ స్పాట్ బికాస్ ద డస్ట్ అరౌండ్ షీ లుక్ లైక్ ఎ స్టోన్.
1: కానీ సర్వజ్ఞుడైన రాములకు ఇది ఎంత తెలుసును.
0: రామ హూ ఇస్ ఆల్ నోయింగ్ నో దిస్ ఫ్యాక్ట్.
1: అన్ని తెలిసి కూడాను ఏమీ తెలియనట్టుగా నటిస్తూ వచ్చాడు.
0: దో హీ నోస్ ఎవ్రీథింగ్ హీ స్టార్టెడ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హీ డస్ నాట్ నో.
1: అక్కడికి వెళ్లేటప్పటికి లక్ష్మణ కొంత విశ్రాంతి తీసుకోవటం మంచిది అన్నాడు రాముడు.
0: By the time they reached there, he said, Lakshmana, let us take rest for some time.
1: Vishwamitra kodunu angikarinchadu.
0: Vishwamitra also accepted this proposal.
1: Daggariki pothu unnadu.
0: They were approaching this stone.
1: Inka padam kodunu sokaledu.
0: He did not step over there.
1: Ee padam yokka vibrationu dani yokka prabhavam inka raati daggariki pothundadi.
0: The vibrations of the lotus feet were approaching the
1: stone. Tatchaname kadilindi Ahalya.
0: Immediately there was movement.
1: Padamulu gattiga pattukundi.
0: And she caught hold of the feet.
1: రాములు ఆశ్చర్యపడినట్టుగా నటిస్తున్నాడు.
0: రామ వాస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి వాస్
1: సర్ప్రైజ్డ్. తెలుసును
0: రామ నో
1: ఈ మహల్యాన్ని తెలుసును.
0: షీ నోస్.
1: కానీ తాను మానవుడిగా సంచరించాలి.
0: బట్ హి హస్ టు మూవ్ లైక్ ఎ హ్యూమన్.
1: నేను దైవంగా సంచరించకూడదు.
0: ఐ షుడ్ నాట్ లుక్ లైక్ గాడ్
1: అనే సంకల్పాన్ని తాను దృఢం చేసుకున్నాడు.
0: హి హడ్ ద స్ట్రాంగ్ డిటర్మినేషన్.
1: వేదవేద్యే పరే పుంసే జాతే దశరథాత్మజీ. నేను దశరథుని కుమారుణ్ణి అంటున్నాడే కానీ నేను శ్రీరామచంద్రుణ్ణి, నేను మహావిష్ణు స్వరూపుణ్ణి ఎక్కడ కూడా చెప్పటం లేదు.
0: హి ఆల్వేస్ సెడ్ దట్ ఐ యామ్ సన్ ఆఫ్ దశరథ. హి నెవర్ సెడ్ ఐ యామ్ శ్రీమన్నారాయణ. హి నెవర్ సెడ్ దట్ ఐ యామ్ శ్రీరామచంద్ర.
1: భగవంతుడు అనేటువంటిది ఒక ఋషులకు మాత్రం తప్ప ఎవరికీ తెలియదు.
0: ఓన్లీ సేజెస్ నో దిస్ దట్ హీ ఈస్ గాడ్, నో వన్ ఎల్స్.
1: లక్ష్మణుడికి రామునికి కూడా తెలుసును.
0: లక్ష్మణ రామ నో దిస్ ఫ్యాక్ట్.
1: కానీ ఇప్పుడు దీనిని ఏమాత్రము బహిరంగ పరచకూడదు.
0: బట్ దిస్ షుడ్ నాట్ బి నోన్ టు అదర్స్.
1: వచ్చిన కార్యం జరిగేంత వరకు కూడాను ఈ రహస్యాన్ని అట్టే దాచుకోవాలి.
0: అంటిల్ ద టాస్క్ ఈస్ ఫుల్ఫిల్డ్ దిస్ హస్ టు బి సీక్రెట్ హస్ టు బి మెయింటైన్డ్.
1: తాను ఎందుకోసం వచ్చాడు?
0: వై డిడ్ హి కమ్?
1: సాధు సంరక్షణార్థమై వచ్చాడు.
0: టు ప్రొటెక్ట్ ద పాయస్.
1: సాధువులు అంటే ఎవరు?
0: హూ ఆర్ పాయస్?
1: సన్యాసి వేషం వేసుకున్నటువంటి వాళ్ళు ఆ సాధువులు.
0: యు మీన్
1: సాధు మానవుని ఎందున్నటువంటి సాధుత్వం అనేటువంటి దాన్ని సంరక్షించే కోసం.
0: To protect that pious quality within man.
1: Anduvalli paritranaya sadhunam annadu.
0: So he said that you would protect the pious people.
1: Andari endukodunu sadhutvam untundadi.
0: There is that pious quality in all.
1: Aa sadhutvam appudu appudu vidrumminchi.
0: Sometimes it will.
1: Krutvanga vahinchi.
0: Sometimes it perverts.
1: Manavatvanni maripimpa chestundi.
0: And it turns into cruelty and makes you forget the human quality.
1: Kaligine manavatvanni jnaptiki jepinche nimittamai.
0: క్రూరత్వాన్ని
1: సంహరించి సాధుత్వాన్ని సంరక్షిస్తూ వస్తుంటాడు.
0: దేర్ఫోర్ టు రిమైండ్ ది హ్యూమన్ క్వాలిటీ ద పైస్ నేచర్ హస్ టు బి ప్రొటెక్టెడ్.
1: నా కర్తవ్యము.
0: ఇస్ మై డ్యూటీ
1: అని రాముడు చెప్తూ వచ్చాడు.
0: రామ స్టార్టెడ్ టెల్లింగ్ దట్.
1: ఈ లోపల అహల్య అనేక విధములుగా కూడా పరితాపం పొందుతూ తను క్షమించమని తను అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చింది.
0: ఇన్ ద మీన్ టైమ్ అహల్య స్టార్టెడ్ రిపెంటింగ్. షీ ప్రేయర్ ఫర్ పార్డన్ అండ్ ఫర్ గ్రేస్.
1: ఆ సమయానికి తపస్సునికై ఏగినటువంటి యొక్క గౌతమ మహర్షి కూడాను ప్రతించితే ప్రజెంట్ అయ్యాడు.
0: ఇన్ ద మెయిన్ టైమ్ గౌతమ సేజ్ కేమ్ దేర్.
1: చూచాడు.
0: హి సా.
1: గౌతమునికి తెలుసు శ్రీరామచంద్రుడు నారాయణమూర్తి అని.
0: గౌతమ నోస్ రామ ఇస్ నారాయణ గాడ్.
1: స్వామి
0: స్వామి
1: నిమిత్త మాత్రం భవసవి సాచి అన్నట్టుగా నిమిత్త మాత్రంగా ఏదో ఒకటి జరగాలి.
0: సంథింగ్ షుడ్ హ్యాపెన్ యాజ్ ఎ ప్లీ.
1: కారణం లేని కార్యం జరగదు.
0: Without cause there cannot be effect.
1: విత్తనం లేని మొక్క మొలవదు.
0: Without seed there cannot be tree.
1: కనుకనే ఇవన్నీ కూడాను మంచికే జరుగుతుంటాయి.
0: So all things happen for our good.
1: ఏది జరిగినా మన మంచి కోసమని.
0: Whatever might happen is for our own good.
1: ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: This truth is taught to the world.
1: రాములు సర్వము తెలిసినప్పటికీ ఏమీ తెలియనటువంటి మానవునిగా సంచరిస్తూ వచ్చాడు.
0: Though Rama is all knowing, he pretended as if he doesn't know.
1: అక్కడ గౌతముని కూడా చేర్చుకొని
0: అండ్
1: మిథిలాపురానికి చేరారు.
0: Along with Gautama says they reached
1: the Midhilapuramulo. Ee Ramalakshmanulu anetindi var ee rendu simham pillalu vale sancharistu unte Midhilapuram pattana valandaru kudanu aashcharyapadutunnaru.
0: As Rama and Lakshmana were started moving like lions, inhabitants of Midhilapuram started looking at them. Who are these princes?
1: Repati dinam manaku Sita dhanasunu vinchadaniki vachara?
0: Have they come to break this?
1: Ani aadavaru lopala cheppanakkaraledu inka.
0: Among women you cannot estimate their joy.
1: సీతను వివాహమాడే నిమిత్తమై వచ్చారు అని కొంతమంది.
0: Some thought that they came to marry.
1: సీతకు తగినటువంటి వాడు ఇతను పిల్లవాడు అని కొంతమంది.
0: Some thought that the right person.
1: ఈ కథలను పెంచుకుంటూ పోతున్నారు.
0: They started imagining that way.
1: కానీ ఈ పిల్లలకి ఇద్దరికి ఏమి తెలియనట్టుగా నటిస్తున్నారు.
0: But these two were pretending as if they don't know anything.
1: ఇక్కడ సామాన్య మానవుని యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది?
0: How should be our movement?
1: విశ్వామిత్రుడు జనకుడికి చెప్పాడు.
0: విశ్వామిత్ర టోల్డ్ జనక్,
1: దశరథ మహారాజు కుమారుడు అంటే రామలక్ష్మణుడు కూడాను నా వెంట వచ్చారు అని.
0: ద సన్ ఆఫ్ దశరథ రామలక్ష్మణ్ ఆర్ విత్ మీ.
1: వారికి ఒక విడిదిలిచ్చాడు.
0: దే గేవ్ దెమ్ సమ్ రెస్ట్.
1: రాయల్ ఫ్యామిలీకి ఇవ్వాల్సినటువంటి ఒక గౌరవ మర్యాద అంతా కూడాను అక్కడ అందిస్తూ వచ్చాడు.
0: దే వర్ గివెన్ ఆల్ రాయల్ కర్టసీస్ అండ్ హాస్పిటాలిటీ.
1: నారదుడు కూడాను అక్కడ ప్రవేశించాడు.
0: నారద్ ఆల్సో వాస్ దేర్.
1: తనలో తాను అనుకుంటున్నాడు.
0: హీ థాట్ విత్ ఇన్ హింసెల్ఫ్,
1: నారాయణ ఈనాటికి నీ దర్శనం ఈ రూపంగా దర్శించిందాను.
0: నారాయణ ఐ కుడ్ సీ ఎంత
1: ధన్యుడను అనుకున్నాడు.
0: ఐఎమ్ రియలీ గ్రేట్ అండ్ ఫార్చునేట్.
1: కానీ రాముడు అక్కడ ఒక చక్కని నాటకం ఆడుతూ వచ్చాడు.
0: బట్ రామా స్టార్టెడ్ ఎనాక్టింగ్ ఎ డ్రామా దేర్.
1: ఆ రూమ్ లోపల పండుకున్నాడు.
0: హీ స్లెప్ట్ ఇన్ దట్ రూమ్.
1: ఒక కాలును కాలు పైన వేసుకున్నాడు.
0: హీ హాడ్ గాట్ వన్ లెగ్
1: ఓవర్ ఏదో నడిచి నడిచి వచ్చి నొప్పి కలిగినట్టుగా ఆ కాలును తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
0: As if he was very much tired and there's pain in the legs, he started pressing there.
1: తక్షణమే లోపలికి వెళ్లి ఈ పాదసేవ నేను చేస్తున్నా అని అనుకుంటున్నాడు ఈ నారదుడు.
0: నారద స్టార్టెడ్ ఫీలింగ్, వై కాంట్ ఐ ప్రెస్ యువర్ ఫీట్.
1: భగవంతుడు తన పాదసేవ తానే చేసుకుంటున్నాడా?
0: గాడ్ ఈజ్ జస్ట్ ప్రెస్సింగ్.
1: భగవంతుడా, నిన్ను కనుగొనటం ఎవరి తరము?
0: ఓ గాడ్, హూ కెన్ నో యూ?
1: నిన్ను కనుగొన్న కలమా?
0: కెన్ వీ నో యూ?
1: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యు ఆర్ స్మాలర్ దెన్ దట్ ఆఫ్ ఎన్ ఆటమ్ అండ్ బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: 84 లక్ష జీవముల అరియంబున నెడబాయకుందువట, అణురేణు తృణకాష్టము వదలవు, అఖండ రూపుడవై వెలయుదుట, నిన్ను గనుగొన్న గల్లమా.
0: యు ఆర్ ఆల్వేస్ ఇన్ 84 లక్షల స్పీషీస్ ఆఫ్ బీయింగ్ అరౌండ్.
1: అతి సూక్ష్మరూపుడవు,
0: యు ఆర్ సట్లర్ దెన్ ది ఆటమ్,
1: ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యు ఆర్ ది బిగ్గెస్ట్ ది బిగ్.
1: 84 లక్షల జీవముల
0: 84 lakhs
1: అని ఎమ్మున నెడబాయకుందువట,
0: ఆల్వేస్ బి
1: అణువురేణు తృణకాష్టము మొదలుగా,
0: రైట్ ఫ్రమ్ ది ఆటమ్ టు ది
1: అఖండరు పుడవై వెలయుదువట, నిన్ను గనుగొన్న గల్లమా.
0: యు ఆర్ ది కాస్మిక్ ఫామ్, కెన్ వీ నో యూ?
1: సామాన్య మానవుడి వలె సంచరిస్తున్నావు రామా.
0: యు ఆర్ బిహేవింగ్ లైక్ ఎన్ ఆర్డినరీ వన్
1: అని అనుకుంటూ మెత్తగా తలుపులు తెరిచాడు.
0: హి సాఫ్ట్లీ ఓపెన్ ద డోర్.
1: రాముడు లేచాడు.
0: రామా గాట్ అప్.
1: స్వామి,
0: స్వామి,
1: నడిచి వచ్చి అలసటగా ఉంటుండదా అని ప్రశ్నించాడు.
0: హి సెడ్, ఆర్ యు టైర్డ్ బికాజ్ యు హావ్ వాక్డ్ లాంగ్?
1: నారదా, నాకు అలసట అనేటువంటిది ఒకటి ఉన్నదా?
0: Am I ever tired?
1: ఎప్పటికీ లేదు.
0: Never.
1: ఈ దేహము మీ నిమిత్తమై వచ్చినదే కాని నా నిమిత్తమై వచ్చినటువంటిది కాదు.
0: The body is here for you, not for my sake.
1: కనుకనే మానవ శరీరం చేతనే మానవుని యొక్క బాధను నివారణ గావించాలి.
0: Only with the help of this human body, the human
1: suffering. ఈనాడు మానవుడే సర్వధర్మములు కూడాను తప్పినటువంటి వాడు.
0: And today it's only human that's cut off from his dharma.
1: పశుపక్షి మృగాదులు కూడాను తమ తమ కర్తవ్యమును నిర్వర్తిస్తూ ఉన్నాయి.
0: The animals and birds follow their own
1: తమ సీజన్ తమ రీజన్ కూడాను సక్రమంగా అనుసరిస్తున్నాయి.
0: They follow their own principle.
1: ఈనాటి మానవునికి నో రీజన్ నో సీజన్.
0: Only man today has no reason.
1: మానవత్వం అనేటువంటి ధర్మాన్ని విస్మరిస్తూ వచ్చాడు.
0: He has forgotten his very code of conduct.
1: కనుకనే మానవులకు బోధించే నిమిత్తమై దైవం మానుష రూపేణ రావలసి వచ్చింది.
0: To teach the entire humanity, God has taken human form.
1: కనుకనే ఈ మానవాకారం ఆధారంగా చేసుకుని మానవుల వల్లే సంచరించడం చేత ఇది సామాన్యమైన మానవులగలే భ్రమిస్తుంటారు చాలా మంది అజ్ఞానులు.
0: మెనీ పీపుల్, ఇగ్నోరెంట్ పీపుల్ ఆర్ డెల్యూటెడ్ బికాస్ గాడ్ హ్యాస్ టేకెన్.
1: కృష్ణావతారం నందు కూడాను,
0: ఇన్ టైమ్స్ ఆఫ్ కృష్ణ ఇన్కార్నేషన్,
1: బలరాముడు వచ్చి అమ్మా తమ్ముడు మన్నంతా తింటున్నాడు అని రిపోర్ట్ చేసింది.
0: బలరామ రిపోర్టెడ్ మాదా, ది యంగర్ బ్రదర్ ఈజ్ ఈటింగ్ మడ్ దే.
1: ఏమిట్రా, తినడానికి తిండి లేదా మన ఇంటిలో?
0: వాట్, డోంట్ యూ హావ్ ఫుడ్ ఎట్ హోమ్?
1: ఎందుకు నీవు మట్టి తిన్నావు?
0: వై డూ యూ ఈట్ మట్ లైక్ దాట్?
1: నేను తినలేదని చెప్పాడు.
0: కృష్ణ సెడ్ ఐ డిడ్ంట్ ఈట్.
1: అంతేకాదు,
0: నాట్ ఓన్లీ దాట్,

0: Mother, to eat mud, am I a child? Am I a fool? Am I hungry? No.
1: నేను పిల్లవాడినా?
0: Am I a child?
1: కాదు.
0: No.
1: ఈ మాటల లోపలే తాను సాక్షాత్ భగవంతుడనేటువంటి సత్యాన్ని తప్పక గుర్తించడానికి వీలవుతుంది.
0: In these utterances, it's possible to recognize the divinity there.
1: నేనేం పిచ్చివాడనా? మట్టి తినడానికి అనగా తాను పిచ్చివాడు కాదు, మహాజ్ఞాని,
0: ద వన్ హూ విజ్డమ్.
1: ఈ విధమైన మాటలతో ఆ తల్లి అర్థం చేసుకోలేదు.
0: దీస్ వర్డ్స్ కుడ్ నాట్ కన్విన్స్ మదర్.
1: తెరచు అని రెండు కొట్టింది.
0: షీ స్టార్టెడ్ స్లాపింగ్ ఆన్ ది చీక్.
1: నోరు తెరిచాడు.
0: హి ఓపెన్డ్ హిస్ మౌత్.
1: అన్ని లోకములు కనిపిస్తుంటుంది.
0: యు కుడ్ సీ ఆల్ ది వర్డ్స్ విత్ ఇన్ హిస్ మౌత్.
1: అప్పుడు తల్లి ఆశ్చర్యపడిపోయి, ఆ మాయ ఒక నిమిషంలో వస్తుంది, ఒక నిమిషంలో పోతుంది.
0: ది ఇల్యూషన్ కమ్స్ ఇన్ ఎ మోమెంట్ అండ్ పాసెస్ ఆఫ్.
1: కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థము సత్యము.
0: ఇస్ ఇట్ ఎ డ్రీమ్ ఆర్ ఇస్ ఇట్ వన్ యాక్ట్ ఆఫ్ గాడ్ ఆర్ ఇస్ ఎనీ అదర్ థింగ్ లైక్ దట్.
1: నేరకయున్న దానను యశోదాదేవి కానో. నేను యశోదనా కాదా అని తనపైనే తనకు డౌట్ వచ్చేసింది.
0: షీ డౌటెడ్ హర్ ఓన్ సెల్ఫ్, ఏమ యశోద ఆర్ నాట్.
1: నేను యశోద కాదేమో.
0: ఐఎమ్ నాట్ యశోద.
1: నీకు వైష్ణవ మాయ ఏమిటో?
0: ఆర్ ఇస్ ఇట్ ఇల్యూషన్?
1: ఏమిటి ఇవన్నీ చూడటము?
0: వాట్స్ ఆల్ దిస్?
1: నా గోపాలుని యొక్క నోటిలో 14 లోకములు కనపడ. వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థము సత్యము.

0: ఆర్ నాట్ నేను యశోద కాదేమో
1: ఐఎమ్ నాట్ యశోద
0: నీకు వైష్ణవం మాయి ఏమిటో ఇవన్నీ చూడటము నా గోపాలుని యొక్క నోటిలో 14 లోకములు కనపడతామా అనింది నా గోపాల రా అని మరి తొడపైన కూర్చోబెట్టుకుంది
1: జస్ట్ దిస్ ఆల్ ఇల్యూషన్ ఇమాజినేషన్ అగైన్ స్టార్టెడ్ కాలింగ్ గోపాల
0: క్షణములో దైవంగా కనిపిస్తుంది క్షణములో మానవునిగా ప్రవర్తింపజేస్తుంది
1: ఇన్ ఎ మూమెంట్ ఇట్ అపియర్స్ లైక్ గాడ్ డివైన్ నెక్స్ట్ మూమెంట్ ఇస్ ఇల్యూషన్
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: నారదుడు ఆ విధమైన యొక్క మోసంలో పడ్డాడు
1: నారద ఆల్సో వాస్ టేకెన్ అప్ బ్యాక్ లైక్
0: నారదుడేమిటి విశ్వామిత్రుడు కూడా అదే మోహంలో పడ్డాడు
1: విశ్వామిత్ర ఆల్సో వాస్ డెల్యూటెడ్
0: సాక్షాత్ నారాయణమూర్తిని దశరథునికి చెప్పి
1: తెలియదు
0: నదికి పోయిన తక్షణమే నీవు రాక్షసులు చూసి భయపడతారో ఏమో మంత్రోపదేశం చేస్తానన్నాడు ఇది మాయ కాదా
1: యాజ్ అప్రోచ్ ద బ్యాంక్స్ ఆఫ్ సర్యూ రివర్ ఐ విల్ టెల్ యూ టీచ్ యూ సమ్ మంత్ర సో
0: ఈ మాయతో కప్పబడినటువంటి వారు మానవులు మాయ చేత కప్పబడినటువంటి వారు మానవులు
1: హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కవర్డ్ బై డెల్యూషన్
0: కనుకని దైవత్వం అనే దాన్ని ఒక క్షణంలో నమ్ముతారు క్షణంలో విమర్శిస్తారు
1: దే విల్ హ్యావ్ దేర్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ ఫర్ ఎ మోమెంట్ అండ్ దే విల్ క్రిటిసైజ్
0: అనగా ఏమిటి వారి హృదయము ఇంకను పరిపక్వము కాలేదు
1: ఇట్ ఓన్లీ మీన్స్ దేర్ హార్ట్ ఈస్ నాట్ ఫుల్లీ మెచ్యూర్
0: పరిపక్వం కానటువంటి సమయం లోపలే ఒక తూరి పుల్లగా ఉంటుంది ఒక తూరి తీయగా ఉంటుంది పండు
1: యాజ్ దేర్ హార్ట్స్ ద ఫ్రూట్స్ ఆర్ నాట్ ఫుల్లీ రైప్ ఇట్ విల్ బి అస్ట్రింజెంట్ అట్ టైమ్స్ అండ్ స్వీట్ లేటర్
0: చాలా మందికి తెలుసు మామిడి పండు కాలం లోపల
1: You know the season of mangoes.
0: తొటిమి దగ్గర తిన్నప్పుడు తీయగా ఉంటుంది.
1: If you just eat your
0: కింద వైపున కొరికినప్పుడు చేదు పుల్లగా ఉంటుంది.
1: At the bottom you find
0: అనగా అది ఇంకా పరిపక్వానికి స్థితికి రాలేదు.
1: It means it's not fully ripe.
0: కనుక మానవత్వం అనేటువంటిది పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికి వేపకాయ గుడులు తీయగా మారిపోతుంది.
1: The human life when it is fully ripe, it will be sweet like that of the, even that neem
0: కనుక రామచరిత్ర యందు
1: In the history of
0: రసవత్తరమైన యొక్క మాధుర్యం ఉంటుండాలి.
1: There is sweetness in full.
0: ఈ రామరసాన్ని వాల్మీకి చెప్పాడు.
1: వాల్మీకి said,
0: ఇది చెరకు రసం వంటిది అన్నాడు.
1: ఇట్ ఈస్ లైక్ ది జ్యూస్ ఆఫ్ షుగర్ కేన్.
0: చెరకు అక్కడక్కడ గెనపలంతా ఉంటుంటాయి.
1: ది షుగర్ కేన్ హాస్ గాట్ జాయింట్స్ హియర్ అండ్ దేర్.
0: ఈ గెనపలు వచ్చింది అని దీనికి చేదు రాదు.
1: యూ డోంట్ ఫైండ్ బిట్టర్నెస్.
0: రాదు.
1: ఇట్స్ నాట్ సావర్.
0: లేక ఈ చెరకునందు పరిపూర్ణ మొదటి నుంచి కడ వరకును మాధుర్యమే కాని చెరుకు వంకరపోయిందని తీపి కూడా వంకరపోదు
1: ది షుగర్ కేన్ మే హావ్ సెవెరల్ బెండ్స్ బట్ ది జ్యూస్ ఈజ్ స్వీట్
0: అదే విధంగానే మానవత్వంలో ఉన్నటువంటి భావములు వంకరపోయినట్టుగా మన భావములు కూడా వంకరపోతుంటాయి
1: ది హ్యూమన్ లైఫ్ హాస్ గాట్ సో మెనీ బెండ్స్ ఆల్సో ది ఫీలింగ్స్
0: కనుకనే మనలో ఆ వంకరలు పోకుండా ఉండడానికి పూర్ణ విశ్వాసాన్ని పెంచుకోవాలి
1: ఇన్ ఆర్డర్ టు సీ వుడ్ బి స్ట్రైట్ వీ షుడ్ డెవలప్ ఫుల్
0: ఫెయిత్ అందరి యందు దైవత్వమే ఉంటుండాలి
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్
0: అందరి యందు రామచంద్రుడే ఉంటున్నాడు
1: రామ ఇస్ ఇన్ ఆల్
0: ఏ విధంగా ఉంటున్నాడు
1: ఆబ్వియస్లీ
0: రమేతి ఇతి రామః హృదయమే రమించేపజేసేటువంటిది
1: ఇస్ ద వన్ దట్ మేక్స్ అవర్ హార్ట్స్ బ్లిస్ఫుల్
0: కాబట్టి ప్రతి మానవుని ఎందుకు హృదయ స్థాయి రామచంద్రుని యొక్క స్థాయి
1: దేర్ఫోర్ రామ అడోన్స్ ది ఆల్టార్ ఆఫ్ అవర్ హార్ట్స్
0: హృదయమే భగవంతుని యొక్క పీఠము
1: ది హార్ట్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్
0: దాంట్లో మరొక దానిని చేర్చుకోవటం చేతనే ఈ విధమైనటువంటి మానవత్వం అనేటువంటిది దానవత్వంగానో పశుత్వంగానో మారిపోతుండాలి
1: బికాస్ వీ గివ్ ప్లేస్ టు సమ్ అదర్ థింగ్స్ దేర్ ఇన్ అవర్ హార్ట్స్ Our lives
0: are reduced to the minimum. Only God should be
1: Only God should be installed in our heart, none else.
0: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు మారడం ఏజ్ లోపల ఈ హృదయాన్ని మ్యూజికల్ చైర్ గా మారుస్తున్నారు
1: బట్ అన్ఫార్చునేట్లీ వీ హావ్ కన్వర్టెడ్ దిస్ హార్ట్
0: ఒక నిమిషంలో దైవము ఒక నిమిషంలో ప్రకృతి ఒక నిమిషంలో తల్లి మరొక నిమిషంలో తండ్రి ఇంకో నిమిషంలో భార్య మరొక నిమిషంలో బిడ్డలు ఈ విధంగా ఒకే చైర్ను అనేక మందికి మారుస్తూ వస్తున్నారు
1: వీ గాన్ షిఫ్టింగ్ At one time we will have God, nature, mother, the father, children and so on.
0: ఈ అటాచ్మెంట్ ఇది గురి కావటం చేతనే అనేక రూపములు ధరిస్తూ ఉంటుండాలి
1: బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ ఇట్ అస్యూమ్స్
0: అనేక రుచులుగా రూపొందుతుంటుండాలి
1: ఇట్ గివ్స్ సో మెనీ షేప్స్
0: కానీ ఇది అటాచ్మెంటే కానీ ప్రేమకు సంబంధించినటువంటిది కాదు
1: ఇట్స్ ఓన్లీ అటాచ్మెంట్ అండ్ నాట్ లవ్
0: పరిపూర్ణ ప్రేమ స్థానమే హృదయము
1: ద హార్ట్ సింబలైజెస్ టోటల్ లవ్
0: కనుక ఇట్టి పరిపూర్ణ స్థానమైనటువంటి హృదయం తత్వం లోపల దైవత్వం చక్కగా గుర్తించడానికి వీలవుతుంది
1: విత్ టోటల్ లవ్ ఇన్ అవర్ హార్ట్ వీ కెన్ నో ద డివినిటీ
0: ఇంకా రెండవ దినము మిథిలాపురం లోపల అనేక మంది వందల మంది ప్రజలను పట్టి ఆ యొక్క శివధనుస్సు అనేటువంటి ఉండిన బండిని ఈడ్చుకుని వచ్చారు సభ లోపలికి
1: ఆన్ దిస్ ఫాలోయింగ్ డే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ బ్రాట్ దేర్
0: హండ్రెడ్స్ కాదు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కూడా ఎత్తినా కూడా అది కదిలించలేకపోయారు
1: హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కుడ్ నాట్ లిఫ్ట్ దట్ శివధనుస్సు
0: విశాలమైనటువంటి ప్రదేశంలో ఆ యొక్క శివధనుస్సును పెట్టారు
1: ఇన్ ఎ వాస్ట్ ల్యాండ్ దట్ శివధనుస్సు ఇస్ కెప్ట్ దేర్
0: ఇంకా దీనిని విరిచడానికి అనేక మంది రాజులు వచ్చారు
1: మెనీ అటెంప్టెడ్ టు బ్రేక్ ఇట్
0: దీన్ని విరిచాలి

0: రాలేదు.
1: They have not come there.
0: పెళ్లాడాలని వచ్చారు పాపం.
1: They have not come there to break that vow there, to marry Sita.
0: ఆశలన్నీ దురాశలుగా మారిపోయినాయి.
1: That's all become the wrong.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఒక ప్రతిఫల నిమిత్తమై వారు వచ్చినటువంటి వారే కానీ
1: they have come there in expectation.
0: పవిత్రమైన దివ్యత్వాన్ని ప్రకటించే నిమిత్తం రాలేదు.
1: They have not come there to manifest the divinity there.
0: కానీ రామలక్ష్మణులకు ఏ అభిష్టము లేదు.
1: రామ లక్ష్మణ హ్యాడ్ నో డిజైర్.
0: ఏ ప్రతిజ్ఞలు లేవు.
1: They don't have any other idea.
0: దానిని విరుస్తామనేటువంటి ఒక అహంకారం కూడా లేదు.
1: They were not egoistic.
0: ఇష్టమే లేదు.
1: They didn't want it.
0: అందరితో కూర్చున్నారు సమానంగా.
1: They sat along with others.
0: చూచాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర సో
0: రామ దీన్ని నీవు విరుచగలవా?
1: Can you break this?
0: నవ్వినాడు పాపం.
1: రామ స్మైల్.
0: ఇంత చిన్నదానిని ఈ చిన్న పనికి నాకు అప్పచెప్తున్నాడే.
1: హీఈస్ గివింగ్ ది స్మాల్ డ్యూటీ టు మీ.
0: ఈ చివ చిన్న ధనుస్సు
1: స్మాల్ థాన్
0: ఎడమ చేతితో తుంచవచ్చును.
1: ఐ కెన్ బ్రేక్ టు ది లెఫ్ట్ హ్యాండ్.
0: ఇది నీవు తుంచగలవా అని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర క్వశ్చన్.
0: ఏ మాయ అనుకున్నాడు.
1: ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్.
0: సరే ఏమి కదలలేదు.
1: హీ డిడ్ మూవ్.
0: అందరూ బలశాలుడు అందరూ వచ్చారు.
1: ఆల్ స్ట్రాంగ్ పీపుల్ కేమ్.
0: ఆ సభ లోపల రావణాసురుడు కూడా వచ్చాడు.
1: Ravanasura also was present in that court.
0: ఇతను వచ్చాడు తన బల పరాక్రమంతా కూడాను అక్కడ ప్రదర్శించుతూ వచ్చాడు.
1: He started exhibiting all his muscle power.
0: కట్టె కడపటికి దాని కింద పడిపోయి కదలలేకుండా పోయాడు.
1: Ultimately he fell down.
0: ఈ అవమానాన్ని భరించుకోలేకపోయాడు రావణుడు.
1: రావణ కుడ్ నాట్ బేర్ ద షేమ్ దే.
0: అహంకార అభిమాన అసూయలు ఉండినటువంటి వారికి ఎక్కడ పోయినా కానీ అవమానం అనేటువంటిది తప్పినది కాదు.
1: ద వన్ విత్ ఈగో అండ్ జెలసీ అండ్ హేట్రెడ్ ఇస్ బౌండ్ టు
0: రావణకి ఇక్కడ కూడా పరాభవం తప్పలేదు.
1: అండ్ రావణ ఆల్సో ఇస్ పుట్ టు షేమ్ హియర్.
0: ఈ అసూయ కలిగినటువంటి రావణకి ఎక్కడ పోయినా ఈ యొక్క పరిబాధ తప్పలేదు.
1: రావణ ఫుల్ ఆఫ్ జెలసీ హస్ బీన్ పుట్ టు
0: షేమ్. అందరూ పక్కను నవ్వారు.
1: ఎవ్రీబడి లాఫ్డ్.
0: కానీ అతనికి అవమానం ఎంత అవమానం.
1: పది
0: తలలు కూడా ఒక్కతూరు తీసినట్టుగా అయిపోయింది.
1: హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ లాస్ట్ ఆల్ ద 10 హెడ్స్ బికాస్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: ఈ సమయం లోపల
1: ఎట్ ద టైమ్
0: 14 సంవత్సరముల యొక్క వయసు కలిగినటువంటి ఈ రాముడు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.
1: రామ స్టార్టెడ్ మూవింగ్ మెజెస్టికల్లీ ఇన్
0: సాఫ్ట్నెస్ స్లోలీ. సభలో ఉండినటువంటి ప్రజలందరూ కూడాను ఈ పిల్లవాడేమిటి, ఈ ధనుస్సును విరచడం ఏమిటి అని హాస్యాస్పదంగా మాట్లాడుతూ వచ్చారు.
1: ఆల్ దోస్ దట్ అసెంబుల్ దేర్ ఇన్ ద కోర్ట్ దే స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ వాట్ ఇస్ దిస్ యంగ్ బాయ్, హౌ కెన్ యూ బ్రేక్ దిస్.
0: ఇది ఆశ్చర్యం.
1: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సర్ప్రైజ్.
0: ఇది కేవలము ఒక అవమానకరమైనటువంటి రీతిగా సంచరిస్తున్నాడు ఈ పిల్లవాడెవరు.
1: దిస్ బాయ్ ఇస్ మూవింగ్ అబౌట్.
0: ఇతనికి పర్మిషన్ ఇచ్చినటువంటి వారెవరు?
1: హూ బ్రాట్ హిమ్?
0: ఈ విధంగా ఎవరికి తగినట్టు వారు మాట్లాడుతూ ఉన్నారు.
1: ఈచ్ వన్ స్టార్టింగ్ ఇన్ హిస్ ఓన్ వే.
0: రాములు వచ్చాడు.
1: రామ కేమ్.
0: నిలిచాడు.
1: హి స్టూడ్ దేర్.
0: అంతా సభనంతా ఒక్కతూరి పరికసించాడు.
1: హి జస్ట్ వాచ్డ్ ఆల్ అరౌండ్.
0: ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
1: హి లిఫ్టెడ్ విత్ ది లెఫ్ట్ హ్యాండ్.
0: ఓ ఇంకా ఈ ఎడమ చేతితో రాములు ఎత్తేటప్పటికీ
1: బై ది టైమ్ రామ లిఫ్టెడ్ ది
0: లెఫ్ట్ హ్యాండ్ ప్రజలంతా కూడా ప్రతిధ్వనులతో మిన్నుమిట్టున్నాయి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ చీర్స్ అండ్ అప్లాజ్ రిసౌండింగ్.
0: దానిని తిరిగి నారి కట్టాలి.
1: అండ్ ఇట్ ద థ్రెడ్ హ్యాస్ టు బి టైడ్.
0: దాన్ని వంచి నారి కట్టాలి.
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి బెంట్.
0: ఎడమ చేతితోనే వంచినాడు.
1: అండ్
0: వంచేటప్పటికి విరిగిపోయింది ఈ యొక్క శివధనస్సు.
1: యాజ్ హి స్టార్టెడ్ బెండింగ్ దట్ బౌ ఇట్ బ్రోక్.
0: ఆ శబ్దము మహాప్రళయంగా రూపొందింది.
1: దట్ ఈస్ ది సౌండ్ ఆఫ్ ఎ థండర్.
0: ఏ ఆటం బాంబు ఏ హైడ్రోజన్ బాంబు వేస్తే శబ్దం ఎత్తొస్తుందో ఆ విధంగా వచ్చేసింది ఈ శబ్దం.
1: ఇట్ వాజ్ ది సౌండ్ ఆఫ్ ఎన్ ఆటం బాంబు ఆర్ హైడ్రోజన్ బాంబ్.
0: ఈ దృశ్యాన్ని చూచారందరూ కూడాను.
1: ఎవ్రీబడి వాచ్ ద సీన్.
0: ఆ యొక్క అయోధ్య పురివాసులంతా కూడా లేరు అక్కడ. ఇంత కూడాను ప్రతి ఒక్కరు కూడాను స్త్రీలందరూ కూడాను ఆశ్చర్యపడిపోతున్నారు.
1: ఆల్ విమెన్ ఎవ్రీబడి అరౌండ్ దట్ సర్ప్రైజ్.
0: మిథిలాపుర స్త్రీలందరూ కూడాను మా సీతమ్మకు తగినటువంటి వారు చిక్కాడురా అనుకున్నారు.
1: ఆల్ లేడీస్ దేర్ ఇన్ మిథిలాపుర థాట్ దట్ ఏ రైట్ మ్యాన్.
0: చేరిన స్త్రీలందరూ కూడాను రాముడిని వర్ణించేటువంటి వారే.
1: అండ్ దేర్ విమెన్ స్టార్టెడ్ డిస్క్రైబింగ్ రామ.
0: అట్టి వర్ణిస్తూ ఉండిన సమయం లోపల
1: యాజ్ దే వర్ డిస్క్రైబింగ్ హిమ్
0: ఇంకా వివాహమునకు సిద్ధం చేశారు.
1: ఆల్ ప్రిపరేషన్ ఫర్ ద వెడ్డింగ్ వాజ్ మేడ్.
0: విశ్వామిత్రుడు వచ్చి రాముని అడిగాడు.
1: విశ్వామిత్ర కేమిన్ ఆశ్రామ్.
0: నీవు తయారుగా ఉన్నావా?
1: ఆర్ యు రెడీ నౌ?
0: ఏమిటి ఇది స్వామి?
1: వాట్ ఇస్ దిస్ స్వామి?
0: పితృఆజ్ఞ పేరు పరిపాలించేటువంటిది నా సహజ ధర్మము.
1: ఇట్స్ మై నేచురల్ క్వాలిటీ టు ఒబే ద కమాండ్ ఆఫ్ మై ఫాదర్.
0: తండ్రి ఆజ్ఞ లేకుండా నేను ఆ సీతను కూడా చూడను.
1: వితౌట్ ఫాదర్స్ పర్మిషన్ ఐ డోంట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత.
0: కనుక తల్లిదండ్రులకు దీన్ని వార్తను పంపించండి.
1: Send a message to my parents.
0: వారి ఇష్టం పైన నా ఇష్టం ఆధారపడి ఉంటుందన్నారు.
1: Basing on their permission, I would follow.
0: పోని నిశ్చితార్థమైనా చేసుకోవచ్చును, మాలైనా వేయించుకోండి అన్నారు.
1: I said at least engagement can be done, at least garland.
0: నేను ఎప్పుడు ఎంగేజ్ లోనే ఉంటున్నాను.
1: I said I'm always engaged.
0: నాకు ఈ ఎంగేజ్మెంట్ అక్కర్లేదు.
1: I don't want this.
0: సీతను కూడా నేను చూడనక్కర్లేదు.
1: I don't want to see Sita.
0: ఎందుకనగా
1: reason
0: వివాహం కాక పూర్వము పర స్త్రీని చూడటం మహాపాపం అనేటువంటి సత్యం నాకు తెలుసు అన్నాడు.
1: ఐ నో ద ట్రూత్, బేసిక్ ట్రూత్, దాట్ టు లుక్ ఎట్ ఎ ఉమన్స్ ఫేస్ బిఫోర్ మ్యారేజ్ ఇస్ ద వర్స్ట్ సిన్.
0: అంతవరకు నేను చూడను.
1: టిల్ దెన్ ఐ డోంట్ సీ.
0: నేరుగా ఇంటికి వెళ్ళాడు తన గదికి.
1: He went home straight to his.
0: జనక మహారాజు చేయవలసిన ప్రయత్నాలంతా చేస్తున్నారు.
1: జనకా వాస్ మేకింగ్ ఆల్ ప్రిపరేషన్స్.
0: అనేక రథములు పంపించాడు అయోధ్యకు.
1: సో మెనీ చారియట్స్ వర్ సెంట్.
0: ఈ జరిగిన వార్తలను లెటర్ పూర్వకంగా రాశారు.
1: ద హోల్ మెసేజ్ ఇస్ కన్వేడ్.
0: ఇంకా వస్తున్నారు అందరూ.
1: ఆల్ స్టార్టెడ్ రీచింగ్.
0: ఆ స్త్రీలంతా చూస్తున్నారు.
1: ఆల్ విమెన్ వర్ వాచింగ్.
0: చూడగ పోదాము రాముల పెళ్లి రారే చూడగ పోదాము.
1: Let us go and see the wedding of Rama.
0: Rare chudaga poda ramanulandaru cheri Urubhadra gotra adi suni pendi rare chudaga podamu.
1: Let all ladies go together to see the wedding of Rama.
0: Minchi magal kadanunchi tiguna tala vanchi vasishtha rakpinchi khadgamunu teppinchi dulal pai guppinchi guppinchi ippinchi meppinchi rappinchuta. రారే చూడగ పోదాము. ఈ విధంగా స్త్రీలంతా కూడా వర్ణిస్తుంటున్నారు.
1: లైక్ దిస్ ఆల్ లేడీస్ స్టార్టెడ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: స్త్రీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు.
1: యూ ఫైండ్ సో మెనీ ప్రెషస్ డైమ్స్ అండ్ బంటింగ్స్.
0: వజ్రాల రూపులు
1: డైమండ్స్
0: తాపిన నీలాలు
1: అండ్ ఫుల్ ఆఫ్ ప్రెషర్.
0: నీలాలు వేయాలు నూరాళ్ళు బజార్లు రారే చూడగ పోదాము.
1: దేర్ సో మెనీ వాస్ట్ స్ట్రీట్స్, దే ఆర్ హైలీ డెకరేటెడ్, లెట్స్ గో అండ్ సీ దెమ్.
0: ఇలాంటి అందమైనటువంటి ఈ జీవితంలో లభ్యం కానటువంటి ఈ మహాపవిత్రమైనటువంటి సన్నివేశానికి అందరూ వెళదాం, రండి.
1: లెట్స్ గో అండ్ అటెండ్ దట్ సీక్రెట్ ఫంక్షన్ దేర్
0: అని ఆడవారంతా బయలుదేరుతున్నారు.
1: సో సేయింగ్ ఆల్ లేడీస్ స్టార్టెడ్ గోయింగ్.
0: అయోధ్య వాసులే కాకుండా ఈ మిథిలాపుర వాసులు అందరూ కూడా అక్కడే చేరిపోయారు.
1: నాట్ ఓన్లీ దోస్ దట్ బిలాంగ్ టు అయోధ్య, ఆల్ మిథిలాపుర పీపుల్ దేర్ గ్యాదర్డ్ దేర్.
0: మిథిలాపుర వారు మరొక రీతిగా పాడుకుంటున్నారు.
1: మిథిలాపుర ఇన్హాబిటెంట్ స్టార్ట్
0: కళ్యాణము చూతమురారండి, కౌసల్య తనయుని కళ్యాణము చూతమురారండి.
1: లెట్ అస్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ ద సన్ ఆఫ్ కౌసల్య.
0: సన్నమగు వింతనగాలట పిల్లన గోవులు బేరి మృదంగము.
1: You find all the drum beat and also blowing of the flutes.
0: రథములు గజములు తురగము మేనక.
1: You find the chariots and the
0: horses. వారి వెంటగున వృద్ధవ కౌశికులు, కౌశిక వెంటని వృద్ధ దశరథుడు, దశరథ వెంటని మంత్రి సమంత్రులు. అత్యద్భుతముగా ఆనందముగా అయోధ్య అంతయు కదలి వచ్చినదట కళ్యాణము చూతమురారండి.
1: You find the Kaushika, the Vishwamitra, the Dasaratha, all the associates, they are all moving towards that procession. Let us see that wedding.
0: అంబారిపై అలగు తేజమట,
1: యు ఫైండ్ ఆన్ ది బ్యాక్
0: దగ్గర దగ్గర నిలిచేది దివ్య రాములట,
1: విత్ ఆల్ ది లైట్
0: రామ అంకమున రమణ సీతయట,
1: అండ్ యు ఫైండ్ సీత
0: సీతారాముల సోదర సేవట. చిరునవ్వున మన క్షేమమడుగునట,
1: దేర్ స్మైల్ విల్ గివ్ అస్
0: క్షేమమడిగిన కదలని కదలని మొదలిక పలుకక కళ్యాణము చూతమురారండి.
1: లెట్ అస్ సీ దేర్ స్మైల్స్ అండ్ లెట్ అస్ హావ్ ఆల్ ది ఫన్, లెట్స్ గో దేర్.
0: ఒక్కతూరి ఆ యొక్క సుందర రూపుని చూస్తే మనకు చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వి
0: సీ, రండి పోదామని అందరూ వచ్చేస్తున్నారు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ వి సీ దేర్ బ్యూటిఫుల్ ఫామ్ వన్స్, లెట్స్ గో.
0: నాలుగవ దినము,
1: నెక్స్ట్ డే,
0: అప్పటికి దశరథ మహారాజు సామంతులు అందరు కూడా రథాల్లో వచ్చి దిగారు.
1: దశరథ అండ్ ఆల్ హిస్ అసోసియేట్స్ కేమ్ దేర్.
0: ఆనాడు వివాహంలో తయారైనారు,
1: రెడీ ఫర్ ద వెడ్డింగ్.
0: అప్పుడు శ్రీరామచంద్రుని చక్కగా అలంకారం చేశారు.
1: అండ్ రామచంద్ర హ్యాడ్ ఆల్ డెకరేషన్.
0: అక్కడ ఈ కళ్యాణం జరిగే పరిస్థితిలో వారు మహారాజులు,
1: దేర్ ఎంపరర్స్,
0: తలంబ్రాలు పోయడానికని
1: టు హ్యావ్
0: ముత్యములన్నీ తెచ్చి తట్టల్లో పెట్టుకున్నారు.
1: తలంబ్రాలు సీక్రెట్ రైసెస్, యు నో దే బ్రాట్ పర్ల్.
0: భారతీయ సంస్కారంలో సంస్కృతి యందు ఇది ఒక ప్రధానమైన ప్రచారం, ఆచారం.
1: ఇట్ ఇస్ ఎ ట్రెడిషన్ అండ్ కన్వెన్షన్.
0: సీత ఆ తలంబ్రాలు తీసుకోవడానికి దోసలు పట్టినప్పుడు ఈ తెల్లని ముత్యములంతా కూడా ఎర్రగా కనిపిస్తున్నాయి.
1: యాజ్ సీత హెల్డ్ ఇన్ హర్ పామ్స్ ద వైట్ ప్రెషస్ పర్ల్స్ దే లుక్డ్ రెడ్.
0: అనగా సీత తెల్లని మనిషి.
1: సీత ఇస్ బ్రైట్ వైట్.
0: ఆ తెల్లని ముత్యములు ఆ దేహంలో పడేటప్పటి అదంతా ఎర్రగా కనిపిస్తున్నాయి.
1: దోస్ పర్ల్స్ లుకింగ్ రెడ్.
0: అవి తీసి రాముని తలపైన పోసింది.
1: అండ్ హి జస్ప్లేస్డ్ దెమ్ ఆన్ ద హెడ్ ఆఫ్
0: రాముని తలపైన పోసేటప్పటికి ఆ తెల్లని రుమాల చుట్టుకున్నటువంటి ఆ యొక్క కలరుకు ఈ ముత్యమునంత తెల్లగా కనిపిస్తూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ ది వైట్ టర్బన్ హి వాస్ వేరింగ్ ఆల్ ద పర్ల్స్ లుక్డ్ వైట్.
0: క్రింద పడేటప్పటికీ రాముని యొక్క వర్ణము నీలవర్ణము, నీలవర్ణం చూసేటప్పటికి ఆ ముత్యమునంత నీలంగా మారిపోయినాయి.
1: దోస్ ఆర్ ద పర్ల్స్ దట్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ బికాస్ ఆఫ్ రామాస్ బ్లూ కలర్ రిఫ్లెక్షన్.
0: తీసుకున్నప్పుడు తెల్లగా, ఎర్రగా, తలపైన పోసినప్పుడు తెల్లగా, కింద పడినప్పుడు పచ్చగా, నీలంగా, ఈ విధంగా రంగులు మారుతూ వచ్చాయి ముత్యములు.
1: So in the palm of Sita they were red on the head of Rama, they were white on the ground, they were blue.
0: ఈ కళ్యాణం అనేటువంటిది జగత్ కళ్యాణంగానే రూపొందింది.
1: దిస్ ఇస్ డివైన్ వెడ్లాక్, హి ఇస్ ది వెడ్డింగ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
0: అయితే ఈ రాములు ఈ ధనుసు ఇంత సులీలుగా ఎత్తడంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ లిఫ్టింగ్ దిస్ బౌ?
0: సీత భూజాత.
1: Sita is the daughter of mother.
0: ఇది సైన్స్ కూడాను అంగీకరించక తప్పదు.
1: సైన్స్ మస్ట్ నెసెసరీ అగ్రీ.
0: భూమి లోపల మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎర్త్, దేర్ ఇస్ మ్యాగ్నెటిక్ పవర్.
0: కాబట్టి సీత పూర్తి మ్యాగ్నెటిక్ పవరే.
1: దేర్ ఫోర్ మదర్ సీత ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాగ్నెటిక్
0: సీత ఈ యొక్క దీనిని సులభంగా ఎత్తగలిగింది.
1: దేర్ ఫోర్ షీ కుడ్ లిఫ్ట్ దిస్ బౌ ఈజీలీ.
0: సీతను చూచేటప్పటికే ఆ యొక్క ధనుస్సు పైకి లేస్తూ వచ్చింది.
1: యాజ్ సీత అప్రోచ్ దిస్ బౌ స్టార్టెడ్ లిఫ్టింగ్.
0: ఆమె భూజాత.
1: She is the daughter of mother.
0: రాముని ఎవరు తెలుసునా?
1: You know who is
0: Ram? సాక్షాత్ నారాయణమూర్తి,
1: God himself.
0: ఆయన 100% మ్యాగ్నెట్.
1: 100% మ్యాగ్నెట్.
0: అందువల్ల దానిని బరువు ఎత్తనక్కర్లేదు, అదే తన దగ్గరికి వచ్చేసేస్తుండాలి.
1: సో ఈ నీడ్ నాట్ లిఫ్ట్ ఇట్ స్టార్ట్స్ బీయింగ్ డ్రాన్ టువర్డ్స్ ద మ్యాగ్నెట్.
0: ఇరువురికి ఉండేటువంటి సంబంధ బాంధవ్యమే ఈ యొక్క లోక కళ్యాణము.
1: దిస్ ఈస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విచ్ ఇస్ ద వెడ్లాక్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుకనే ఈ ఇరువురు కూడాను సాక్షాత్ దైవశక్తులు.
1: Both are the divine parts.
0: వీరి తేజస్సు ఏ విధంగా ఉంటున్నాయి?
1: How is their brilliance?
0: ఎక్కడ మ్యాగ్నెట్ ఉంటుందో ఎలక్ట్రిక్ పవర్ ఎంత వస్తుంటాయి.
1: Where there is magnet, there is electricity.
0: ఆ ఎలక్ట్రిక్ పవర్ శక్తియే ఈ సీతారాముల యొక్క తేజస్సులు.
1: This electric power, electricity is the brilliance of Sitaram.
0: ఈ కాంతి సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
1: That light spreads all over.
0: ఇది లైట్ యొక్క ప్రకాశ శక్తి.
1: దిస్ ఇస్ ది పవర్ ఆఫ్ ద లైట్.
0: ఈ సర్వము మన యొక్క దేహం యందే ఉంటున్నాయి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ అవర్ బాడీ.
0: ఒకరి యందు అధికంగా ఉండొచ్చు, ఒకరి యందు తక్కువగా ఉండొచ్చు.
1: ఇట్ మైట్ బి ప్రెజెంట్ ఇన్ ఎక్సెస్ ఇన్ వన్,
0: కానీ సీతారాముల యందు మాత్రము ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉంటున్నాయి.
1: బట్ ఇన్ సీతారామ దే ఆర్ ప్రెజెంట్ టు ది మాక్సిమం.
0: ఇది అంత లోకోద్ధార నిమిత్తమై,
1: ఇట్స్ ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈ దుర్మార్గము రాక్షసత్వం అనేటువంటి దాన్ని సంహరించే నిమిత్తమై,
1: టు కిల్ ద డెమోనిక్ క్వాలిటీ ఇన్ ద వికెడ్
0: బాడీ. ఈ నిమిత్తమైనటువంటి వేషముల చేత,
1: బికాస్ ఆఫ్ దిస్,
0: మానవాకారంలో ధరించి,
1: దే హావ్ టేకెన్ హ్యూమన్ ఫామ్,
0: మోహములో ముంచినట్టుగా నటించి,
1: యాజ్ ఇస్ దే ప్రిటెండ్ యాజ్ ద డెల్యూషన్,
0: ప్రకటింపజేసి,
1: అండ్ దే గివ్ ది లైట్,
0: దైవత్వాన్ని అందిస్తూ వచ్చారు రామావతారము.
1: అండ్ దే కన్ఫర్ డివినిటీ.
0: ఈ విధంగా కళ్యాణం ఆనాడు మంగళకరంగా జరిగింది.
1: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్ ఇన్ ద మోస్ట్ ఆస్పిషియస్ వే.
0: కనుక ఆ కళ్యాణం తరువాత మరి ఏమేం జరిగిందని రేపు మనం ముచ్చటించుకుందాం.
1: What happened after this wedding, Bhagavan will tell us tomorrow.

0: All religions teach good and noble things only. You have to conduct yourself with all the intelligence and the skills. When all our minds are good, which religion is bad?
1: సత్యమనే బోధిస్తున్నాయి.
0: ఆల్ రిలిజన్స్ అడ్వకేట్ ట్రూత్.
1: అన్ని మతములు కూడాను ధర్మముని ఆచరింపచేస్తున్నాయి.
0: ఆల్ రిలిజన్స్ వాంట్ us టు ప్రాక్టీస్ ధర్మ.
1: అన్ని మతములు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురువుని గౌరవించమనే బోధిస్తుండాలి.
0: ఆల్ రిలిజన్స్ వాంట్ us టు కన్సిడర్ మదర్ యాజ్ గాడ్, ఫాదర్ యాజ్ గాడ్ అండ్ ద ప్రిసెప్టర్.
1: పెద్దలను గౌరవించమని, కీర్తి మర్యాదలను ప్రతిష్ఠ చేసుకోమని అన్ని మతములు కూడాను సువిశాలమైనటువంటి భావముల్నే ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: ఆల్ రిలిజన్స్ టీచ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ యూ షుడ్ రెస్పెక్ట్ ది ఎల్డర్స్ అండ్ యూ షుడ్ ఎర్న్ గుడ్ నేమ్ అండ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: కానీ మన మతుల్లో ఉన్నటువంటి యొక్క దోషము చేతనే మతములు కూడాను దోషంగా భావిస్తున్నాం.
0: బికాస్ ఆఫ్ అవర్ డిఫెక్టివ్ మైండ్ వీ కన్సిడర్ రిలిజన్స్ ఆల్సో బ్యాడ్.
1: కనుక రిలిజన్ అనేటువంటిది రియలైజ్ ఈజ్ రిలిజన్.
0: రియలైజ్ టు రియలైజ్ ఈజ్ రిలిజన్.
1: రిలిజన్ ఆఫ్ లవ్,
0: రిలిజన్ ఆఫ్ లవ్.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క సూక్తులనే ప్రతి మతమునందు కూడాను ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: ఎవ్రీ రిలిజన్ అడ్వకేట్స్ దీస్ సీక్రెట్ టీచింగ్స్ అండ్ ప్రిన్సిపల్స్.
1: కనుక మానవుడు మానవత్వంగా జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: Every man should make every effort to lead a human life.
1: ఈనాటి మానవుడు మాధవుడు కాకపోయినను పర్వాలేదు, మానవుడు మానవుడిగా జీవించాలి.
0: Doesn't matter if man doesn't turn to divine or divinity, but he should lead a human life.
1: కనుక లోకములో వినయ విధేయతలతో జీవించదగినటువంటి వాడే మనిషి అని ప్రబోధించింది మన యొక్క ఉపనిషత్తులు.
0: Our Upanishads teach this principle. The one who conducts himself with humility and obedience is a true human.
1: Kavim, Puranam, Anushasta, Tano Raniyam Samaswaraj, Sarvasya, Dataram Chintarupam Adityavarnam, Tamasat Parastar. Kavim, Yavaru Kavi, Manavuda Kavi, God.
0: Who is the poet, composer? Is the human? No.
1: Kevalam Padamalu. చేర్చేటువంటి వాడే మానవుడు.
0: మ్యాన్ ఓన్లీ కంబైన్స్ వర్డ్స్.
1: ఈ పదములు స్వచ్ఛంగా ఉండినప్పుడే కదా ఆ పదములు తాను చేర్చగలుగుతున్నాడు.
0: బికాస్ ద వర్డ్స్ హావ్ గాట్ ఆల్ ద క్లారిటీ.
1: మానవుని కంటే ముందుగానే పుట్టినవి పదములు.
0: ది వర్డ్స్ వర్ బోర్న్ ఈవెన్ బిఫోర్ మ్యాన్.
1: కనుక ఈ పదములను అమర్చినటువంటి వాడు భగవంతుడే.
0: ఓన్లీ గాడ్ హూ క్రియేటెడ్ దీస్ వర్డ్స్.
1: ఈ కవి ఏ రీతిగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ హీ బి?
1: త్రికాల భాగ్యం కవి, త్రికాల దర్శనం కవి, మూడు కాలములను దర్శించినటువంటి వాడు కవి.
0: హీఈస్ ఓన్లీ ట్రూ కంపోజర్ ద పోయట్. హీ నోస్ హూ హ్యాస్ ద విజన్ ఆఫ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: భవిష్యత్ వర్తమాన కాలములను కూడాను తాను చూడగలిగినటువంటి వాడే కవి.
0: హీ షుడ్ బి ఏబుల్ టు సీ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్.
1: కనుక ఈ కవి ఎవరనగా? భగవంతుడే.
0: గాడ్ ఈజ్ ద సుప్రీం పోయట్.
1: పురాణం, పురాణం అనగా ఏమిటి? రామాయణము, మహాభారతము, మహాగ్రంథము ఇలాంటివంతా పురాణములు కాదు.
0: పురాణ డజంట్ మీన్ ఎపిక్స్ లైక్ రామాయణ, భారత, భాగవత.
1: పురాణము అనగామా శరీరం అనే పురమునందు నకశిఖ పర్యంతము సంచరించేటువంటి ఏ చైతన్య శక్తి కలదో దానికే పురాణము అని పేరు.
0: దిస్ బాడీ ఈజ్ ద పురా అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్ దట్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈజ్ దిస్ పురాణ.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకు కూడాను చైతన్యమైనటువంటి యొక్క శక్తితో తాను మెలుగుతూ ఉన్నాడు కనుకనే అతనే పురాణుడు.
0: సిన్స్ గాడ్ మూవ్స్ అబౌట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ ఆల్ ఓవర్ అవర్ బాడీ, హీస్ పురాణం.
1: ఇతను సమష్టి స్వరూపుడు.
0: హీస్ కాస్మిక్ ఫార్మ్.
1: వ్యష్టి స్వరూపుడు కాదు.
0: హీస్ నాట్ ఇండివిజువల్.
1: ఏదో ఒక వ్యక్తి ఎందు మాత్రమే ఉన్నటువంటి వాడు కాదు.
0: వీ కెనాట్ లిమిట్ హిమ్ టు ఎన్ ఇండివిజువల్.
1: అందరి ఎందు కూడాను సమత్వంగా ఉండినటువంటి ఒక చైతన్యమే ఈ యొక్క దివ్యత్వము.
0: గాడ్ ఈజ్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం, అందరి ఎందు ఉండేటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్.
1: అతన్నే పురాణము అని చెప్తూ వచ్చారు.
0: గాడ్ ఈజ్ దిస్ పురాణం.
1: అనుశాసితం అనగా లోకము లోపల కొన్ని కొన్ని తప్పులకు, కొన్ని కొన్ని దోషములకు, కొన్ని కొన్ని పాపములకు కొన్ని కొన్ని విధములైనటువంటి యొక్క శిక్షణలు ఉంటూ ఉంటాయి.
2: ఇన్ దిస్ వరల్డ్ వి ఆర్ బౌండ్ టు బి పనిష్డ్ వెన్ వి కమిట్ సర్టెన్ ఎర్రర్స్ ద మిస్టేక్స్ అండ్ సిన్స్.
1: కానీ భగవంతుడిది అది కాదు. శాశ్వర్వచనం ఇది శాస్త్రం, శాసించినటువంటిది శాసనం.
2: ది కమాండ్ ఇస్ ది శాస్త్ర.
1: ఒకరెవరైనా దొంగతనం చేసినప్పుడు అతన్ని తీసుకెళ్లి పోలీసులు జైల్లో పెట్టి లాక్ చేస్తారు.
2: If anyone commits theft, the police will put him in prison.
1: శరీరమును బందికానాలో పెట్టి లాక్ చేసినారే కాని తన మనసును ఎవరు లాక్ చేయడానికి వీలు కాదు.
2: Body is imprisoned, but it's impossible to imprison the mind.
1: తన మనసు సర్వత్రా సంచరిస్తుంది, తన ఇంటికి పోతుంది, బజారుకు పోతుంది, తన మిత్రుడి ఇంటికి పోతుంది, ఎక్కడ చూసినా సంచరిస్తుంది ఈ మనసు.
2: But the mind moves about. The mind goes to one's own home and visits friends' residences.
1: కనుకనే శరీరమును బంధించేటువంటి వాడు శాసనుడు, మనస్సును బంధించేటువంటి వాడు అనుశాసితుడు.
2: The one who controls the mind is anushasita.
1: Anaga atanu daivame.
2: That anushasita is God himself.
1: Kavim puranam anushasita rano raniyam smarajya sarvasya tataram chunta madutti varnam tamasah parastat. Atanu ye vidhanga untunnadu? Aditya varnam tamasah parastat, surya kantito untunnadu.
2: Ease of the brilliance effulgence of sunlight.
1: Sarvula manasunandu kudunu prakashavantudai buddhi swarupudai prakashistu unnadu.
2: He is in the form of intellect in everyone, shining all the time.
1: Veda havetam purusham mahantam adityavarnam tamasah parastat. Rishulu anadu tapasulu chesi jagattunaku vachi veda havetam purusham mahantam bhagavantunni mem kanukunnam annaru.
2: The rishis, the ancient sages, having done penance, they return back and say, we have seen God. Where have they seen?
1: Tamasah parastat. Ee tamasuku avana kanukunnam.
2: Beyond that pitch darkness, they could see the divine.
1: Darkness of ignorance.
2: Darkness of ignorance.
1: Kanuka, ee telivitetalainatundi dani yokka cheekatiki venukula mem bhagavantunni telusukunnam.
2: We could see God beyond this darkness of ignorance as effulgent.
1: Lautika prapanchamunandu kaadu.
2: Not in this physical world.
1: Ee bhautika prapanchamunandu kaadu.
2: Not in this world.
1: Ee prakruta prapanchamunandu kaadu. Ee stoola prapanchamunandu kaadu. Antar prapanchamunandu. Antar bhavamlo mem gurtincham.
2: It's not in this physical world. It's not in this outer world. It's not in this gross world. We have seen God within.
1: Kanukane prati manavuni yandu kudanu ఆ అజ్ఞానం అనేటువంటి దాని వెనుకల తేజోవంతుడైపోయి ప్రకాశిస్తున్నాడు భగవంతుడు.
2: God shines as brilliant light beyond this darkness of ignorance.
1: కనుకనే మానవుడు మానవునిగా బ్రతికినప్పుడు, మానవునిగా జీవించినప్పుడు తానే మాధవుడైపోతాడు.
2: Therefore, if man leads a human life, he would become God himself.
1: అప్పుడే తాను కనకం వలె చెడని పదార్థంగా రూపొందుతాడు.
2: Then he will remain as a precious gold, changeless.
1: నీ పిత్తళం తీసుకొని పెట్టేస్తే అది కొంతకాలం కొంత మార్పు రావచ్చును.
2: You may bring here the brass, it may change after some time.
1: కానీ కనకము ఎంతకాలం భూమిలో మట్టిలో ఉండినప్పటికీ ఇది మారేటువంటిది కాదు.
2: The gold may be there for long and over years.
1: ఇది ఎంత కాల్చినప్పటికీ ఇది అపరంజిగా మారుతుందే కాని ఇది మాలిన్యము కాదు.
2: The more and more you burn gold, it shines brilliantly more and more.
1: కనుక మానవుని యొక్క మనస్సును ఎంత సంస్కరించినప్పటికీ అది మరింత మరింత మరింత పవిత్రమైపోతుందే కానీ దీని యొక్క ప్రకాశము తగ్గేటువంటిది కాదు.
2: Therefore, as the mind is put under control and check and spiritual endeavor, it will shine more and more.
1: కనుక సంస్కారం అయ్యే కొలది కూడాను దీని యొక్క పవిత్రత పెరుగుతూ వస్తుంది.
2: As mind is processed or cultured, it will improve.
1: కానీ బ్రాస్ ఆ విధంగా కాదు.
2: It's not so with brass.
1: ఇలాంటి పరిస్థితిలో చూచేకి మాత్రం రెండు ఒక్కటిగానే ఉంటుంది.
2: Apparently both are alike.
1: ఉప్పు కర్పూరము ఒక్క రీతిగా నుండు చూడ చూడ రుచులు జాడవేరు.
2: Camphor and salt look alike, but the taste differ.
1: కనుకనే మనము చూపులకు మాత్రమే మనుషులు మనుషులు మాదిరి మనం భావించరాదు.
2: By mere looks we should not consider everyone human.
1: జగతిని జీవించువాడు మనుజుడు కావాల మొదట.
2: In this world, one should be a true human first.
1: మనుషుని దుష్కృతనే నెల్ల పొగడుతుండు వాడే చెవట.
2: The one who praises all wicked actions is a dunce and a fool.
1: Atma vidya nechita adhyatmanu kanugunuta.
2: The only one should know the knowledge of the spirit, which is spiritual knowledge.
1: Sarvamulaku moolamulaku bata idi ye srutulu cheppu mata.
2: It is a declaration of all the sacred texts that would show the royal path.
1: Srutulantakudu ee vidhamainatuvanti oka satyanni prabodhistu vachayi.
2: All sacred texts gave this sacred teaching.
1: Sarva margamulaku idi ye moolamu.
2: It is the goal of all paths.
1: Sarva jeevamulaku ide aadharamu.
2: It is the basis of all creatures.
1: Sarva srushtikini ide keelakamu.
2: This is the secret of the entire creation.
1: Vitti manastattvani ee naadu manavudu gurtinchadaniki prayatninchali.
2: Man should make every attempt to know the mystery of the mind.
1: Manavudu manavudu gaane bratakadaniki taginatundi krushi cheyali.
2: Man should lead the life of a human in true spirit.
1: Aakara manavudu maatrame kanipistunnadu kaani aachara manavudu kanipinchatam ledu.
2: He is only a human being in form, but not by conduct.
1: కనుక మనం ఆచార మానవులుగా ప్రయత్నపూర్వకంగా జీవించాలి.
2: So we should be humans in practice.
1: మన యొక్క రూపము, మన యొక్క భావము, మన యొక్క క్రియలు స్వచ్ఛమైనటువంటివిగా ఉండాలి, అమూల్యమైనటువంటివిగా ఉండాలి.
2: Our form, our feelings, our actions should be highly valuable. They should be sacred.
1: శీలవంతమైనటువంటివిగా ఉంటుండాలి.
2: They should be one of character.
1: సౌజన్యము, సౌశీల్యము, సౌభాగ్యంగా ఉండాలి.
2: It's one that's all richness of the character and good feelings and virtues.
1: ఇలాంటి మానవత్వాన్ని ఈనాడు పెంచుకునేదానికి చదువు అవసరం.
2: To develop that human quality, education is essential.
1: విద్యనగా ప్రకాశము.
2: With means effulgence.
1: ఇట్టి ప్రకాశాన్ని అందించేటువంటిది మానవత్వం అనేటువంటి విద్య.
2: The education in this human life give us that brilliance.
1: ఈనాటి ఎడ్యుకేషన్ లోపల ఎడ్యుకేషన్ ఉంది కానీ ఎలివేషన్ లేదు.
2: In the modern education, there is education, but there is no elevation.
1: ఎలివేషన్ చాలా అవసరం.
2: Elevation is necessary.
1: ఎక్కడ చూసినా కానీ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్.
2: Everywhere education and education only.
1: ఇది విద్యార్థి యొక్క లక్ష్యం కానేరు.
2: This is not the quality of a student.
1: కేవలము సోమరిపోతుల యొక్క లక్షణము.
2: It is the quality of a lazy fellow.
1: Laziness is rust and dust.
2: Laziness is rust and dust.
1: Realization is the best and rest.
2: Realization is best and rest.
1: కనుక లేజినెస్ ని మనం ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
2: So we should never give any scope for this laziness.
1: చదవడానికి చాలి ఒక వీలు పడినటువంటి వాడే ఎడ్యుకేషన్ లో ప్రవేశిస్తుంటాడు.
2: The one who has no time to study and becomes lazy.
1: No time, God. Time is there, lot of time.
2: The lot of time is there, he doesn't study, therefore he is lazy.
1: Kalam enta vyarthamu.
2: He wastes his time.
1: Dhanam enta vyarthamu.
2: Money is wasted.
1: Energy enta vyarthamu.
2: Energy is wasted.
1: Thalli dandulaku enta anxiety.
2: The parents will be too anxious about his future.
1: Kanuka, not anxiety, anxiety.
2: Anxiety, full of anxiety.
1: Naa pillavaadu emothunnadu. సైకిల్ చేస్తున్నారట, మా పిల్లవాడు ఏమవుతాడు అని తల్లిదండ్రులు ఎంత బాధపడతారు.
2: పేరెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఎంగ్జైటీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు దేర్ చిల్డ్రన్.
1: మీ నుంచి తల్లిదండ్రులకు సరి అయిన కీర్తిని సంపాదించాలి.
2: యూ షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్.
1: మీ బ్లడ్,
2: యువర్ బ్లడ్,
1: మీ ఫుడ్,
2: యువర్ ఫుడ్,
1: మీ హెడ్,
2: యువర్ హెడ్,
1: మీ దుడ్డు,
2: యువర్
1: పేరెంట్స్ గిఫ్ట్
2: ఆర్ పేరెంట్స్ గిఫ్ట్.
1: కనుక నీ పేరెంట్స్ మొట్టమొదటి గ్రాట్యుట్యూస్ మీరు ఇవ్వాలి.
2: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ యువర్ పేరెంట్స్.
1: పేరెంట్స్ ఏ విధమైనటువంటి యాంగ్జైటీ ఉండకూడదు.
2: యూ షుడ్ నాట్ బి ద కాజ్ ఫర్ ఎనీ యాంగ్జైటీ టు యువర్ పేరెంట్స్.
1: ఇలాంటి విద్యార్థులుగా తయారు కావాలి.
2: యూ షుడ్ బి సచ్ స్టూడెంట్స్.
1: ఐడియల్ విద్యార్థులుగా తయారు కావాలి.
2: యూ షుడ్ బి ఐడియల్
1: వారే. వారిని నేను అప్పుడప్పుడు బంగారు, బంగారు, బంగారు అని పిలుస్తాను.
2: స్వామి విల్ అడ్రస్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ యాజ్ బంగారు, గోల్డ్.
1: అందరూ గోల్డ్ కావాలి.
2: Everybody should be gold.
1: Elanti gold?
2: What sort of gold?
1: Gold gold kaadu.
2: Not
1: pure
2: rolled
1: gold kaavali.
2: Not rolled gold but pure gold.
1: Ee vidhanga swachchamainatundi hrudayanga undali.
2: You should have pure heart.
1: Pavitramaina bhavamga undali.
2: You should have sacred thoughts.
1: Nityamainatundi jeevithanga adarshaanni andinchali.
2: You should lead an eternal life following eternal principles.
1: Trikarana shuddhiga untundali.
2: You should have purity of heart, thought, word and deed.
1: కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
2: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: కనుక ఈ కైండ్నెస్ మనలో రావాలి. మ్యాన్ కైండ్
2: ఇన్ దిస్
1: మ్యాన్ అనగా కైండ్నెస్, కంపాషన్ లో ఉండాలి.
2: దిస్ వెరీ వర్డ్ మ్యాన్ కైండ్, యూ షుడ్ హ్యావ్ దిస్ కైండ్నెస్, కంపాషన్.
1: మ్యాన్ కైండ్,
2: మ్యాన్ కైండ్.
1: యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్, మ్యాన్ కైండ్.
2: యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్ బట్ యు బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: కంపాషన్ మనలో ఉండాలి.
2: యూ షుడ్ హ్యావ్ కంపాషన్.
1: అందువల్లనే మ్యాన్ కైండ్ అని పిలిచాడు.
2: దేర్ ఫోర్ వీ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: అంతా కూడాను అది కేవలము ఒక విధమైనటువంటి పదంగా ఉపయోగించుకుంటూ కాలంని వ్యక్తం చేసుకుంటున్నాం. అర్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
2: వి జస్ట్ యూజ్ దిస్ వర్డ్ వితౌట్ నోయింగ్ ఇట్స్ మీనింగ్ అండ్ వేస్ట్ ద టైం.
1: కనుక మన గుణముల చేతనే భగవంతుడు మనమే కాగలము.
2: By your character and virtues, you yourself can
1: transform into God.
2: God is not separate from you.
1: భగవంతుడవు.
2: You are God.
1: నీవు పవిత్రమైనటువంటి చిత్తంతో కలిగినప్పుడు నీకంటే భగవంతుడు మరొకటి లేడు.
2: If you have got sacred heart, there's no other God other than you.
1: తన చిత్తమునందే భగవంతుడు అభివృద్ధి పొందుతుంటాడు.
2: You'll find the divinity dancing in your heart.
1: నీ చిత్తమునందే భగవంతుడు పైలట్ గా నీ చిత్తాన్ని డ్రైవ్ చేస్తుంటాడు.
2: God will be pilot in your heart, driving you, speeding ahead of time.
1: కనుక భగవంతుడు ఓనరు కాదు.
2: God is not the owner.
1: You are the owner.
2: You are the owner.
1: Bhagavan is only pilot.
2: God is only pilot.
1: Anduvalne partha sarathi annaru.
2: So is the divine pilot partha sarathi. Evaru
1: krishnudu evariki sarathi parthuniki sarathi.
2: Krishna is the charioteer of partha arjuna himself.
1: Kabatti krishnudu akkada owner kaadu.
2: Krishna is the owner, not the owner.
1: Parthudu akkada owner.
2: Partha arjuna is the owner.
1: Krishnudu kevalam oka driver.
2: కృష్ణ ఇస్ ఓన్లీ ఎ డ్రైవర్.
1: అదే రీతిగానే మీ యొక్క చిత్తము, మీ యొక్క పవిత్రమైన భావము, అదే మీ ఓనర్షిప్.
2: దేర్ఫోర్ యువర్ హార్ట్, ద సీక్రెట్ ఫీలింగ్,
1: భగవంతుడు దీనికి
2: బిలాంగ్ టు యు.
1: ఊరికి డ్రైవ్ చేస్తూ పోతున్నాడు.
2: గాడ్ ఈస్ మియర్లీ ఎ డ్రైవర్.
1: కనుక అతన్ని డ్రైవర్ గా మీరు భావించుకొని, అతని డ్రైవర్ గా మీరు ఎన్నుకొని మీ జీవిత ప్రయాణం సాగించండి.
2: టేక్ గాడ్ యాజ్ యువర్ డ్రైవర్ అండ్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సోజర్న్.
1: షిర్డీలో 90 సంవత్సరముల పూర్వము నామ్దేడ్ అనేటువంటి గ్రామం నుండి ఒక భక్తుడు వచ్చాడు.
2: దేర్ ఇన్ షిర్డీ 90 ఇయర్స్ బ్యాక్ ఎ డివోటీ కేమ్ ఫ్రమ్ ఎ విలేజ్ బై నేమ్ నామ్దేడ్.
1: అతను గొప్ప శ్రీమంతుడే.
2: ఇస్ ఎ వెరీ రిచ్ మ్యాన్.
1: వాడియా అని అతని పేరు.
2: హిస్ నేమ్ ఇస్
1: వాడియా.
2: హిస్ నేమ్ ఇస్ వాలియా.
1: వాడియా.
2: వాడియా. వాడియా.
1: కనుక అతను షిర్డీకి పోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండినాడు.
2: హి వాస్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు రీచ్ షిర్డీ.
1: కానీ అతనికి దాస్ గన్ చాలా స్నేహితుడు.
2: బట్ హిస్ క్లోజ్ ఫ్రెండ్ ఇస్ దాస్ గన్.
1: దాస్ గన్ దగ్గరికి వెళ్లి, సార్ నేను షిర్డీకి పోవాలని ఉంటున్నాను, ఏ విధంగా పోవాలి, ఇది ప్రథమం నేను షిర్డీ సంకల్పం నాలో రావటం, నేను వెళ్లాలనుకుంటున్నాను, నాకు బిడ్డలు లేరు, కావలసినంత ధనం ఉంటుండాలి, ఏమి చేతుంది, కనుక నేను షిర్డీకి పోయేటువంటి విధానంలో మీరు ఏదైనా కొంచెం గైడెన్స్ కావాలి అన్నాడు.
2: హి అప్రోచ్ హిస్ ఫ్రెండ్ దాస్ గన్ అండ్ సార్ and said, sir, I want to go to Shirdi. I have got a lot of money. I have no children. This is my father.
1: అదే గ్రామంలోని సత్యచిత్తుడు అనగా చాలా పవిత్రమైన హృదయం కలిగేవాడు.
2: In the same village, there is another one by name Satchit.
1: అతను చాలా కష్టించి పనిచేసేటువంటి వాడు.
2: He works very hard.
1: అతను సాధు హృదయుడు.
2: Is pious hearted.
1: అందరూ కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడాను అతనికి సాధు స్వామి, సాధు స్వామి అని పిలిచేవారు.
2: Everyone will call him as a pious man, సాధు స్వామి.
1: అతను కూలి పని చేసి బ్రతికేటువంటి వాడు.
2: He worked as a daily casual labor.
1: కానీ అందరికి మంచి బోధ చేసేటువంటి వాడు.
2: But he gives good teaching to everybody.
1: ఏ ఒక్కటి కూడాను తాను ఆచరించినటువంటివి చెప్పేటువంటి, ఆచరించి బోధించేటువంటి వాడు.
2: He never taught anything which he has not practiced himself.
1: ఈ మౌలి కొన్ని దినములు ఏ పని లేకుండా పోవటం చేత పాపం బలహీనుడైపోయాడు.
2: As he didn't find any of the work, he was weak.
1: ఈ కూలి స్వామి ఒక గట్టు కింద పడుకున్నాడు పాపం.
2: And this Swami was taking rest.
1: ఎవ్వరూ అతన్ని మాట్లాడించలేదు.
2: Nobody spoke to him.
1: ఒకనాడు,
2: one day,
1: ఈ యొక్క టౌకారి ఉన్నాడు చూడండి,
2: this rich man,
1: వాడియా.
2: వాడియా.
1: అతను పోతూ పోతూ జట్కాలో అని టాంగా టాంగా నుంచి చూచాడు.
2: He was passing by in his tanga and he saw him.
1: అతను చాలా బలహీనంగా ఉంటున్నాడు.
2: He saw him very weak.
1: బిడ్డలు లేరు కనుక వాడియాకు కొంచెం దయా దాక్షిణ్యము ఉంటుండాలి.
2: He is one of compassion.
1: ఒక హోటల్ వాడికి చెప్పాడు, ఇతనికి ఏమి కావాలో తిండి నీవు పెట్టి ఈ దినము అన్నాడు.
2: He spoke to the hotel proprietor there and find out what he really wants that day.
1: సరే పెట్టించాడు. తినేటప్పటికి అతను భగవంతునికి థ్యాంక్స్ చెప్పాడు. గాడ్ ఈజ్ గ్రేట్ అన్నాడు.
2: All that he wanted was served and he said God is great.
1: Dikkuleeri vaani devudomu.
2: He is only the refuge of the forlorn.
1: Adavula yendunna.
2: Either in the forest.
1: Aakashamunnunna.
2: Or in sky.
1: Gutta meedanunna.
2: Mountain top.
1: Natteeta padiyunna.
2: Or mid sea.
1: Pattanamunnunna.
2: City.
1: Pallanunna.
2: Or village.
1: Yachatunnanu.
2: Wherever you are.
1: Dikkuleeri vaadu devudomu.
2: God will be with you. He will never forget you.
1: Anukunnadu thanalo paapam.
2: He thought within himself like that.
1: ఈ పెట్టినటువంటి వాడిని కూడాను థాంక్స్ చెప్పాడు, కృతజ్ఞతను అందించాడు.
2: He also expressed his thanks, gratitude to him.
1: ఈ దాసుగం చెప్పిన తర్వాత ఇతను వాడియా షిర్డీకి ప్రయాణమయ్యాడు.
2: వాడియా స్టార్టెడ్ జర్నీ టు షిర్డీ.
1: భార్యను తీసుకున్నాడు, షిర్డీకి వెళ్లాడు.
2: He was accompanied by his wife.
1: షిర్డీకి వెళ్లి బాబా దర్శనం చేసేటప్పటికి బాబా అడిగాడు, హేయ్ 5 కాసులు ఇచ్చే నాకు, అనగా 5 రూపాయలు నాకు ఇవ్వమని చెప్పాడు. దక్షిణ
2: The moment he reached Shirdi, Baba asked him, come on, give me 5 coins, 5 rupees, says Dakshina.
1: 5 rupees naaku dakshini annadu.
2: He said, give me 5 rupees, 5 coins.
1: Itanu srimantude emi venuku jagaledu. Teesadu, appudu 5 rupees note levu, 1 rupee note levu, 2 rupees, anta coins. He
2: is quite rich man, there is no shortage of money anyway. There were no currency notes in those times.
1: Manchi long coat vesukunnadu kabatti pedda jobilanta untunnayi. Dantlo nunchi kaasulu teesadu. 5 rupees ఇచ్చేకపోయాడు.
2: As he has put on long coat, he was carrying coins in his very broad long pockets.
1: చెప్పాడు,
2: collect and give.
1: బాబా వాడియా, ఇప్పుడు నీకు 5 కాసులు నాకు అక్కర్లేదు, 1 రూపాయి 2 అణాలు నాకు ఇచ్చేసేయి.
2: వాడియా, ఐ డోంట్ వాంట్ 5 rupees నౌ, ఐ వాంట్ 1 rupee 2 anas.
1: 3 రూపాయల 14 అణాలు ముందే ఇచ్చేసినావు నాకు.
2: యూ పేడ్ 3 rupees 14 anas బిఫోర్.
1: దీనికి ఏం అర్థం కాలేదు.
2: He didn't understand.
1: ఈ బాబా అని చెప్తున్నారు గొప్పవాడా, ఇది లేకనేమైనా పిచ్చివాడా, ఎప్పుడు నేను వచ్చాను, ఇదే ప్రథమ టైం నేను షిర్డీకి రావటము, నేను చూడటమే మొట్టమొదటి చూపు, అలాంటి సమయంలో నాకు 3 రూపాయల 14 అణాలు ముందుగానే ఇచ్చినావు అని అంటున్నాడే, ఎవరు పిచ్చిగా ఉంటున్నాడు అనుకున్నాడు పాపం.
2: దిస్ మ్యాన్ థాట్ పీపుల్ సే బాబా ఇస్ గ్రేట్ వన్ అండ్ గ్రేట్ మ్యాన్, పర్హాప్స్ ఇస్ క్వైట్ మ్యాన్. దిస్ మై ఫస్ట్ విజిట్, దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ హిమ్. How is that I paid 3 rupees 14 anas
1: before?
2: I never met him.
1: Shirdiki raavatame idi modalu.
2: His first visit to Shirdi.
1: Nenu eppudu ichanu 3 rupayala 14 ganalu.
2: When did I pay 3 rupees 14 anas?
1: Sari edo pondle vachanu darshinchukunnanu annadu. 1 rupayi 2 anala ichadu.
2: Somehow I came here and he paid the balance 1 rupee.
1: Veldinaadu.
2: And he returned.
1: Ekkadiki?
2: Where has he gone?
1: Namde.
2: Akkadiki
1: velutane rendo dinamu.
2: Following day.
1: Dasgan vachadu.
2: దాస్గన్
1: షిర్డీకి పోయావు కదా, ఏం చెప్పింది పాపం ఈ వాడియ అంత తృప్తిగా లేడు.
2: దాస్గన్ సెడ్ యూ విజిటెడ్ షిర్డీ, వాట్ హ్యాపెండ్, దిస్ వాడియ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ విత్ హిస్ విజిట్.
1: దాస్గన్ నాకు అతని మహనీయుడిగాలే నాకు కనిపించటం లేదు.
2: He didn't look like a noble soul, great man.
1: ఏదో పిచ్చివాడి వలే కనిపిస్తుందాది.
2: He looked like a madman.
1: ఆ పిచ్చి మనిషిలో కూడా ఒక విధమైనటువంటి భగవశక్తి ఉండవచ్చును.
2: There is divinity even in this mad person.
1: కానీ నేను అతన్ని అంత ఎక్కువగా గౌరవించి రాలేదు అన్నాడు.
2: Somehow I could not pay total respect.
1: ఏమి జరిగిందో చెప్పమన్నాడు.
2: Dasgan wanted, what happened?
1: నేను వెళ్ళిన తక్షణమే 5 రూపాయలు అందులో దీనికి సుంకం ఇవ్వమన్నాడు.
2: The moment I reached there, he asked for 5 rupees 5 coins.
1: అదే నా దక్షిణ అన్నాడు.
2: He said, that's the offering, దక్షిణ.
1: ఇస్తూ ఉండగానే,
2: while I was giving,
1: 3 రూపాయల 14 అణాలు ముందుగానే ఇచ్చేసావు, ఇప్పుడు 1 రూపాయి 2 అణాలు నాకు ఇచ్చేసే చాలు అన్నాడు.
2: The moment I was about to give, he said, you paid 3 rupees 14 anas before, now give the balance.
1: ఇప్పుడు బాబానే చూడలేదే, ఎందుకు ఈ విధంగా అడుగుతున్నాడు, ఎందుకు ఈ విధంగా అన్నాడు.
2: I never met Baba before, why is it that he is asking
1: like this? దాస్గన్ బాబాకు మహా భక్తుడు.
2: దాస్గన్ is an ardent devotee of Baba.
1: యోచించాడు.
2: He thought over.
1: బాబా ఎప్పుడు లేని విచ్చి పలకడానికి వీలు కాదు.
2: బాబా విల్ నెవర్
1: సర్వత్రా ఉంటుండేటువంటి వాడు బాబా.
2: బాబా ఇస్
1: సర్వ జీవులు యందు ఉండేటువంటి బాబా.
2: ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
1: అలాంటి బాబా ఈ విధంగా అడగడంటే నీవు చాలా పొరపడుతున్నావు.
2: ఇఫ్ యూ సే సో,
1: నీదే దోషం, కానీ బాబాలో దోషం లేదు.
2: ఇట్ ఇస్ యువర్ మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ బాబా
1: అని మరి పిలిచి, నీవెవరికైనా ఈ మధ్యలో నీవెవరికైనా దానమో ధర్మమో ఏమైనా చేశావా అని అడిగాడు దాస్గన్.
2: Dasgan asked, in the recent times, did you offer any money in charity to anybody on the way?
1: Shirdi poye 3 dinala munduga maha bhaktudu.
2: Dasgan is an ardent devotee of Baba.
1: Yochinchadu.
2: He thought over.
1: Baba eppudu leni vich palakadaniki veelu kaadu.
2: Baba will never
1: sarvatra untundetundi vaadu Baba.
2: Baba is

0: recent times, did you offer any money in charity to anybody on the way?
1: Shirdi poye 3 dinala munduga nenu tangala vastunte okaru unnadu okaru mana gramamlone untunnadu kooli swami kooli swami.
0: While I was proceeding to Shirdi in Tanga, I saw on the way our local resident, Kooli Swami.
1: Atariki inta annam pettichanu hotel vanto cheppi.
0: I asked that proprietor of the hotel to serve food.
1: Antappa dana dharmalu eppudu kuda cheyaledu annadu.
0: I did not offer money in charity to anybody other than
1: this. Daniki enta indi annadu.
0: Then what is the cost of the food served for that Kooli Baba Swami?
1: Tarvata evano javanu pampichi akkada adigichadu.
0: He sent his pew.
1: 3 rupayala 14 ganala ayindi annadu.
0: He said the price of the food served to this Kooli Swami is 3 rupees 14 annas.
1: Tilchava aa 3 rupayala 14 ganalu ivu babake ichinattu evariki ichina babake ichinatte.
0: 3 rupees 14 annas paid to him amounted the payment to Baba himself. You may pay anybody.
1: Kada Baba sankalpam lekunda edi jaragadu.
0: Without Baba's will nothing happens.
1: Kada nidu sankalpam lenide gaddi pochayunu karana karana.
0: Without your will even a grass blade will not move, but the cause of the causes.
1: Adi nidu nanaganele pipila kaadi brahma paryantam nive. అది ఎరుంగరు మది గడంగరు ముదిమి చెందరు భువిని కొందరు వివేకమున వర్తించదని కడు విర్ర వీగెదరు కాని చివరికి వీళ్ళకేది సంభవించును తెలియజాలదెంత వారలైనా కదలదు నీ సంకల్పము లేనిదే గడ్డిపోచయును. అది ఇది అని ఒక్క చెప్పడానికి అవుతుంది అంతా భగవంతుని యొక్క ఇదే.
0: హౌ డు యు డిసైడ్ దట్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
1: అందరి ఎందు భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: నీవు ఏది చేసినా భగవంతుడికి చేసినట్టే.
0: వాట్ ఎవర్ యు మే డు ఇట్ అమౌంట్స్ టు ది యాక్టివిటీ యాక్షన్ టు గాడ్.
1: సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
0: దిస్ ఇస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: అన్ని మతములు కూడాను దానిని అంగీకరిస్తూ వచ్చాయి.
0: ఆల్ రిలీజియన్స్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
1: కనుక అతనికి 3 rupees 14 annas ఇచ్చావు.
0: యు పేడ్ 3 rupees 14 annas టు ద
1: పర్సన్. ఆ 3 rupees 14 annas బాబాకి చేరిపోయింది.
0: This 3 rupees 14 annas.
1: 5 rupees ఒక రూపాయి 2 annas మాత్రమే నీతో తీసుకున్నాడు.
0: సో హీ కలెక్టెడ్ 1 rupee 2 annas ఫ్రమ్ యూ.
1: చూసావా భగవంతుని యొక్క చరిత్రలు ఇంత విచిత్రంగా ఉంటుంటాయి.
0: The history and the stories of God are so mysterious.
1: కనుక నీవు బాబాను ఇంకొక రీతిగా భావించవద్దు.
0: డోంట్ కన్సిడర్ బాబా ఇన్
1: డిఫరెంట్ వే. అనేటప్పటికీ ఆ వాడియాకు చాలా గొప్ప ఆశ్చర్యం వేసింది.
0: వాడియ వాస్ వెరీ మచ్ అస్టానిష్డ్.
1: 3 rupees 14 annas 1 rupee 2 annas అడిగాడు. కరెక్ట్ గానే ఉంటుంది అది.
0: And the total is exact.
1: నా బుద్ధి తక్కువ ఈ విధంగా పోయింది.
0: This is exact total 3 rupees 14 annas.
1: రెండవ దినమే.
0: Second day.
1: తిరిగి భార్యను పిలుచుకున్నాడు.
0: Along with his wife.
1: మహాలస్పతితో వెళ్ళాడు.
0: He went along with మహల్సాపతి.
1: ఇంకా మహాలస్పతి వస్తున్నాడు అని భార్యతో పోవటం కదా కొంచెం ఆలస్యంగా ఉంటుంటది.
0: మహల్సాపతి కేమ్ రాదర్ లేట్.
1: ఒంటరిగా ఉంటే సరాసరి పోవచ్చును.
0: ఇఫ్ ఇస్ అలోన్ హీ కెన్ గో.
1: ఆడవారు ఉన్నప్పుడు కొంచెం బంధకాన కొంచెం నిదానం అవుతుంది ప్రయాణం.
0: బికాస్ విమెన్ ఆల్సో ఫాలో ఇట్ లీడ్స్ టు డిలే.
1: మహాలస్పతి ముందుగానే వెళ్ళాడు.
0: మహాలస్పతి వెంట్ బిఫోర్ హిమ్.
1: మహాలస్పతి దాస్గన్.
0: హీ సెడ్ దాస్గన్.
1: దాస్గన్.
0: దాస్గన్.
1: ఏం చెప్పాడు వాడియా?
0: వాట్ ఇస్ దట్ వాడియా టోల్డ్ యూ?
1: ఆ కూలి స్వామికి ఎంత ఇచ్చాడట? ఇవన్నీ అడుగుతూ వచ్చాడు.
0: హీ వెంట్ ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్ హౌ మచ్ మనీ ఇస్ పేడ్ టు కూలి స్వామి.
1: వాడియా విన్నాడు.
0: వాడియా హెర్డ్ దిస్.
1: మా దాస్గన్ తన వెంటనే వచ్చాడు. తాను ముందుగా పోయి ఏమి చెప్పలేదు.
0: దాస్గన్ కేమ్ అలాంగ్ విత్ ఇమీడియట్ ఇన్ఫార్మ్.
1: బాబా నన్ను క్షమించు అని వచ్చి పాదాల పైన పడ్డాడు.
0: హీ సాట్ హిస్ పార్డన్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ బాబా.
1: అప్పుడు చౌకారి పెద్ద బుట్టడు పండ్లు తీసుకెళ్లాడు.
0: ద రిచ్ మ్యాన్ బీయింగ్ ఎ రిచ్ మ్యాన్ బ్రాట్ ఎ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్.
1: అందులో అరటి పండ్లు గులే వంటుండాలి.
0: He was carrying plants and bunch.
1: He planted 4 తీశాడు.
0: He collected 4.
1: ఆ వాడియా భార్యను పిలిచాడు. ఈ 4 ఇచ్చాడు.
0: He called the wife of Vadiya and gave these 4 plants.
1: స్త్రీలు చేతులతో తీసుకునేటువంటి వారు కాదు.
0: Those days women never existed. They will stretch their sari and receive fruits there.
1: అప్పుడు ఆ సారీ లోపల ఈ 4 పండ్లు వేశారు.
0: And Baba placed all these 4 fruits there.
1: ఈ 4 నీవే తినాలి.
0: He said you only should eat this.
1: ఎవరికి ఇవ్వకూడదు.
0: You should not give to anybody.
1: నీకు 4 పుత్రులు అవుతారు అన్నాడు.
0: You will have 4 sons.
1: అంతకు పురము వాడియా చాలా మంది ఈ యొక్క సన్యాసుల దగ్గర సాధువుల దగ్గర పోవటమే కాకుండా ఈ అస్ట్రాలజర్స్ ఉంటారు చూడండి వీళ్ళకి మంచి గిరాకీ. ఏదో ఒకటి చెప్తాము ఈ గ్రహం లేదు ఆ గ్రహం లేదు ఈ శూన్యం లేదు ఇది లేదు అది లేదని దండిగా డబ్బులంతా సంపాదించుకున్నారు.
0: ప్రయర్ టు దట్ వాడియా విజిటెడ్ మెనీ పీపుల్.
1: చక్కబడలేదు కట్ట కలిపి బాబా.

0: నీకు నలుగురు కొడుకులు అవుతారన్నాడు.
1: వాడియా కన్సల్టెడ్ మెనీ అస్ట్రాలజర్స్, లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, బట్ బాబాస్ వర్డ్ కేమ్ ట్రూ.
0: ఆ రెండవ సంవత్సరము అతనికి చక్కని పండు వంటి కొడుకు పుట్టాడు.
1: ఫాలోయింగ్ ఇయర్ వెరీ గుడ్ సన్.
0: అక్కడికి ఆ కుమారుని తీసుకుని వెళ్లి బాబా పాదాల పైన వేసి
1: ఆనాడు
0: వచ్చేటువంటి భక్తులకు ఏమీ వసతులు లేవు.
1: దేర్ వర్ నో ప్రొవిజన్స్ కన్వీనియన్సెస్.
0: మొట్టమొదటనే వాడియా గేమని ఓటి వాడియా ఇల్లు అని కట్టాడు.
1: ఫస్ట్ టైం ద వాడియా రెసిడెన్స్
0: కూడా ఉంటుంది. అది ఇంకా అక్కడనే
1: ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ. ఇట్ ఈస్ నౌ ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ.
0: పాత పడిపోయింది పాపం.
1: ఇట్స్ వెరీ ఓల్డ్.
0: ఆనాడు ఈ విధంగా కాంక్రీట్ ఇంక్రీట్ వేసేటువంటిది కాదు.
1: దేర్ వర్ నో కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ ఇన్ దోస్ డేస్.
0: కనుక ఆ విధంగా భగవంతుని యొక్క విషయములు ఎలాంటివి, ఎట్టివి, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా జరుగుతుందని ఎవరు కూడా తెలుసుకోవడానికి సాధ్యం కాదు.
1: నోబడి కెన్ సే, నోబడి కెన్ ఎవర్ కాంప్రిహెండ్ గాడ్స్ విల్, గాడ్స్ యాక్షన్స్.
0: కనుక మొట్టమొదట మనం మానవుడు అనుకున్నందుకు, మనం మానవుడిగా జీవించినప్పుడు మన యొక్క గుర్తు భగవంతుడే కనిపిస్తాడు.
1: వెన్ వి లీడ్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్, గాడ్ విల్ సర్టన్లీ
0: నో. మీ మనస్సు మంచి పరిశుద్ధమైనటువంటి అద్దం వలె ఉంటుండాలి.
1: అవర్ మైండ్ షుడ్ బి ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ మిర్రర్.
0: కంచు మ్రోగినట్టు కనకంబం రోగదు. నీవు కేవలం ఆడంబరానికి నీవు వెళ్ళద్దు.
1: యూ షుడ్ నెవర్ బి ఆఫ్టర్ షో.
0: నిజమైన ఆనందాన్ని నీవు ఆశించు.
1: యూ రియలీ బి ఆఫ్టర్ ట్రూ బ్లిస్.
0: నీవు కేవలం ఆర్టిఫిషియల్ మనిషిగా నీవు ఉండవద్దు.
1: నెవర్ లీడ్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: హార్ట్ఫుల్ మనిషిగా ఉంటుండు.
1: యూ షుడ్ బి హార్ట్ఫుల్ మ్యాన్.
0: అప్పుడే నీకు అన్ని విధమైనటువంటి సమస్తము నీకు సమకూరుతాయి.
1: Then you will have all comforts and conveniences.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థుల్లో కూడా కొంత కొంత సమయంలో ఈ వయసు అలాంటిది.
1: This age is such.
0: అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి పొరపాట్లు జరుగుతుంటాయి.
1: At times you commit certain mistakes.
0: ఆ పొరపాటును తిరిగి తాము సర్దిద్దుకొని తిరిగి రెండో పర్యాయం ఆ పొరపాటు రాకుండా చూసుకోవాలి.
1: You have to correct those mistakes and see that you don't repeat
0: them. చేసిన పొరపాటే జీవితం అంతా చేస్తూ పోకూడదు.
1: You should not continue to do mistakes.
0: తెలియక పొరపాటు చేయవచ్చును.
1: Unknowingly you might have done.
0: తిరిగి తెలుసుకున్న తర్వాత ఆ పొరపాటు నీవు తిరిగి కాలు పెట్టకూడదు.
1: Having known you should never repeat it.
0: కనుకనే తెలిసి మెలగాలి.
1: Therefore know in full awareness knowledge.
0: చూచి రొక్కు.
1: Watch your step.
0: తెలిసి రొక్కు.
1: And in full understanding offer your obeisance.
0: చూచి త్రొక్కు. ఇదేం రాయా లేక పేడనా లేక ముల్లా లేక కుట్రా, ఏమిటని చూచి త్రొక్కు, తెలిసి మృక్కు.
1: వాచ్ యువర్ స్టెప్ వెదర్ యూ ఫైండ్ ఆన్ యువర్ వే ద డంగ్ ఆర్ థార్న్ ఆర్ వాట్ ఈస్ దేర్.
0: తెలుసుకోకుండా నీవు ఏ విధంగా కూడా పొరపాటుకు ప్రవేశించవద్దు.
1: నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్.
0: కనుకని త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజు ఆల్సో సెడ్,
0: తెలిసి వెలగాలి నాన్న.
1: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
0: భగవంతుని నామాన్ని కూడా తెలిసి పలకమన్నాడు.
1: యూ షుడ్ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్.
0: నీవు అర్థం చేసుకుని భగవత్ నామాన్ని స్మరించమని చెప్పాడు.
1: నో ది మీనింగ్ ఆఫ్ గాడ్స్ నేమ్ అండ్ చాంట్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఊరికి కేవలం టేప్ రికార్డ్ మాదిరి నువ్వు పాడవద్దు.
1: యూ షుడ్ నాట్ సింగ్ లైక్ టేప్ రికార్డ్.
0: గ్రామ్ ఫోన్ ప్లేట్ వలే నువ్వు పాడవద్దు.
1: నార్ లైక్ ఎ గ్రామ్ ఫోన్ ప్లేట్.
0: కనుక తెలిసి నీవు భగవంతుని స్మరించు.
1: Know the meaning and chant his glory.
0: హృదయపూర్వకంగా నీవు స్మరించు.
1: Sing his glory wholeheartedly.
0: హృదయంతో కాదు, హృదయంతో ఉండాలి.
1: Not lip service. It will full of heart.
0: ఇదే పరిశుద్ధమైనటువంటి యొక్క గోల్డ్ వంటి.
1: This is pure gold.
0: ఈ పలికినట్టుగా నీవు నడుచుకో.
1: You conduct yourself as
0: నడిచినట్టుగా నీవు పలుకు.
1: And you say the way how you behave.
0: పలికినట్టుగా నడుచు, నడిచినట్టుగా పలుకు.
1: Conduct yourself the way you declare and you say how you behave.
0: ఇది నీ యొక్క పరిశుద్ధతకు మూల సూత్రము.
1: దిస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ క్యారెక్టర్.
0: ఇలాంటివి ఈ వయసు లోపల మీరు అభివృద్ధి పరచుకుంటే భవిష్యత్తు మంచి రాజబాటగా, పూలబాటగా రూపొందుతుంది.
1: ఇఫ్ యూ డెవలప్ దీస్ నోబుల్ ఫీలింగ్స్ అండ్ నోబుల్ థాట్స్ రైట్ నౌ, యువర్ ఫ్యూచర్ లైఫ్ విల్ బి ఎ రాయల్ రోడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కుల మత భేదములకు అవకాశం ఇవ్వకండి.
1: నెవర్ హ్యావ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజన్.
0: అందరూ నా వారే.
1: ఆల్ బిలాంగ్ టు మీ.
0: అందరూ బ్రదర్స్.
1: ఆల్ ఆర్ బ్రదర్స్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: Brotherhood of man, fatherhood of God.
0: ఈ రెండింటిని తీసుకుని help ever, hurt never. అదే భారతీయ సంస్కృతి యొక్క ప్రమాణం.
1: The culture of Bharat lies in these two principles, help ever, hurt never.
0: ఈ విధంగా జీవిస్తే భారతదేశమునికే కాదు ఇతర దేశములకు కూడా మీరు మంచి ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
1: If you lead such a life, you will be models to the entire world.
0: ఆ విధంగా బ్రతకాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ కంచు వలే కాకుండా కనకం వలె మీరు తయారు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ us to be like gold but not like a brass.
2: భజన బినా సుఖ

0: what is the one quality that can never be taken away by others from us? What is it that never diminishes even when we give it in abundance? Let's now get the answers to these questions in today's discourse. A divine discourse delivered by Bhagavan Baba on 19th February 2004 in Prashanti Nilayam during the Sivaratri celebrations.
1: Sunvanta Vishwe Amritasya Putraha Nachiketa, Neevu ekkadi nunchi vachavu? Dani moola sthananni gurtinchu ani Yamudu prashninchadu. Body is a water bubble. Mind is a kevalam asthiramainatundi. Chanchalamainatundi. Kani, neevu ఈ రెండింటిని విసర్జించి ముఖ్యమైన మూలాధారమైన సత్యాన్ని గుర్తించు అని చెప్పాడు.
2: ద టీచింగ్ ఆఫ్ యమ టు నచికేత ఇస్ దిస్ దట్ బాడీ ఈజ్ జస్ట్ ఎ వాటర్ బబుల్ మైండ్ ఈజ్ వేవరింగ్ అండ్ అన్స్టడీ నచికేత అండర్స్టాండ్ ద వెరీ సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్ ద వెరీ ఆరిజిన్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ లీడ్ యువర్ లైఫ్ in full awareness.
1: Maudi gulkiri chandra markanda kalathoda bedadaru gumpedu jadalathoda jadalalo brahminchu chadareti jigutoda dambaina pala netrambutoda maudi gulkiri chandra markanda kalathoda bedadaru gumpedu jadalathoda jadalalo brahminchu chadareti jigutoda dambaina pala netrambutoda maudi gulkiri chandra markanda kalathoda జగత్తునే మరిపించేటువంటి యొక్క కళలతో నిండి ఉంటుండది. అట్టి ఈశ్వరత్వాన్ని నీవు గుర్తించడానికి నువ్వు ప్రయత్నించవద్దు, అది నీవే ఉన్నావు.
2: విత్ ది ఎఫల్జెంట్ మూన్ ఇన్ ద హెయిర్ విత్ మెనీ హెయిర్ లాక్స్ విత్ ది గ్యాంజెస్ ఫ్లోయింగ్ ఇన్ దీస్ హెయిర్ లాక్స్ విత్ ఎ ప్రామినెంట్ ఐ ఇన్ ద ఫోర్ హెడ్ విత్ స్నేక్ స్కిన్ అరౌండ్ హిస్ వేస్ట్ విత్ యాష్ ఆల్ ఓవర్ హిస్ బాడీ with a large vermilion mark, do not try to understand its significance. Know full well that you are the divine.
1: Vidyarthulara.
2: Students.
1: Vidyarthiniyulara.
2: Boys and girls.
1: Priyamaina bhaktulara.
2: And devotees.
1: Shivaratri yokka mooladhara tattvamunu gurtinchali.
2: You have to understand the inner significance of Shivaratri.
1: Bhautikamaina, naitikamaina, అస్థిరమైన అశాశ్వతమైన క్షణభంగురమైనటువంటి దేహములతో నిండినటువంటి యొక్క ప్రపంచమే నీవు కాదు.
2: యు ఆర్ డెఫినెట్లీ నాట్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లిటింగ్ మొమెంటరీ ఎఫిమరల్ ట్రాన్సిటరీ అండ్ టెంపరీ.
1: నీవు చూడవలసినటువంటిది చర్మచక్షువులతో కాదు, జ్ఞానచక్షువులతో చూడాలి.
2: యు హ్యావ్ టు వాచ్ with the eye of wisdom and not with the physical naked eye.
1: Pachapachimrugadulu krimikeetikadulu kudanu charmashachulato jagatvanta chustune unnavi.
2: The birds and beasts and insects, all creatures watch the world with the physical naked eye.
1: Ideyavadi neevu kuda charmashachulato chuchina neevu krimikeetchalavali neevu animalu maaripothavu gaani నీవు అతీతమైనటువంటి ఆత్మతత్వం కాదు.
2: ఇఫ్ యూ ఆల్సో బిగిన్ టు వాచ్ థింగ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఫిజికల్ నేకెడ్ ఐ యు విల్ బి రిడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ టు మైన్యూట్ క్రీచర్స్ లైక్ ఇన్సెక్ట్స్ అండ్ యూ ఆర్ నో ట్రూ హ్యూమన్ అట్ ఆల్.
1: ఈ చర్మచక్షువులకు అతీతమైనటువంటి యొక్క దృశ్యాన్ని నీవు గుర్తించాలి.
2: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ బియాండ్ ద బాడీ.
1: మానసికమైనటువంటి నేత్రములు మనస్సు కూడాను శాశ్వతం కాదు.
2: సో లాంగ్ ద ఫియర్ లాస్ ద మైండ్ ఈజ్ నాట్ పర్మనెంట్.
1: ఈ రెండింటినీ అతీతమైనటువంటి జ్ఞానచక్షువుతో నీవు చూడాలి.
2: యు హ్యావ్ టు వాచ్ థింగ్స్ విత్ ది ఐ ఆఫ్ విజ్డమ్ విచ్ ట్రాన్సెండ్స్ దీస్ టూ.
1: దేహము నీటి బుడగల వలె పెరుగుతుంది.
2: ద బాడీ గ్రోస్ లైక్ వాటర్ బబుల్.
1: పచ్చిపచ్చి మృగాదుల వలె పెరుగుతుంది.
2: It grows like the birds and beasts and animals.
1: కట్టగలబడికి పశువచ్చి మృగాదుల వలె క్షీణిస్తుంది.
2: Ultimately body also vanishes like any other animals.
1: పుట్టి పెరిగి క్షీణించేటువంటి యొక్క దృశ్యములు నీవు ఎప్పుడు కాదు.
2: You are not the apparent seeing which involves birth, growth and death.
1: పుట్టినది గిట్టినది నశించినది ఒకటి ఉన్నది, దాన్నే గుర్తించమని చెప్పాడు.
2: You recognize that which is birthless, which is deathless, neither the beginning nor the end.
1: అది ఆత్మతత్వము.
2: That is the nature of the true self.
1: ఈ ఆత్మ అంటే ఏమిటి అని కొంతవరకు ప్రశ్నించవచ్చును.
2: You may ask a question, what this ఆత్మ is.
1: ఆత్మకు అరూపము, అనంతము, అస్తమీయము.
2: This ఆత్మ is formless, it is infinite.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్యశుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
2: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ ఇమ్మార్టల్ బ్లెమిష్లెస్ అండ్ పర్మనెంట్.
1: కనుక అట్టి ఆత్మతత్వం ఎక్కడ ఉన్నదంటే ప్రతి వ్యక్తి ఎందుకూడను, ప్రతి జీవి ఎందుకూడను ఉంటున్నది.
2: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్.
1: అది ఏ చైతన్య శక్తి.
2: దట్ ఈస్ చైతన్య శక్తి అవేర్నెస్.
1: అట్టి చైతన్య శక్తిని నీవు గుర్తించినప్పుడే నీవు సార్థకం అవుతావు.
2: Then once you understand this Chaitanya Shakti, the consciousness, then you will be powerful.
1: మిగిలిన ప్రశ్నలన్నీ కూడాను అనర్థమైనటువంటివి.
2: In fact, all the rest are useless.
1: తండ్రి ప్రశ్న, ప్రజల యొక్క విధిని, లోక సంబంధమైనటువంటి విషయములు, ఇవన్నీ కూడా నీవు అడుగుతున్నావు. ఇది కేవలము అడగరాని విషయములు ఇవన్నీ.
2: In fact, you have been asking questions relating to your near, dear and the world.
1: దేనిని తెలుసుకున్నా, సర్వము తెలుసుకున్న వాడవుతావో, దాని యొక్క తత్వాన్ని గుర్తించు.
2: నో దాట్ ఇఫ్ దాట్ ఈస్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి అండర్స్టూడ్, ట్రై టు కాంప్రిహెండ్ ఇట్.
1: ఆత్మను తెలుసుకుంటే ఇవన్నీ కూడా నీవు తెలుసుకోనక్కర్లేదు.
2: ఇఫ్ ది నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ నోన్, యూ డోంట్ హ్యావ్ టు నో ది రెస్ట్.
1: కనుక నీవు ఆత్మతత్వాన్ని గుర్తించమని చెప్పాడు.
2: సో హీ సెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ద సెల్ఫ్ ఆత్మ.
1: పుట్టి పెరిగి క్షీణించేటువంటిది దేహము.
2: It is the body that is born, that grows and ends.
1: Chaavu puttukollenatti shashvathundu aadi madhyantara hitudu anadi vaadu taanu chaavaka puttaka champabadaka sarvamunu sachiyayundu aatma vibudu.
2: This eternal witness atma has no beginning, has no end. It can neither be killed nor would ever kill. It remains as an eternal witness.
1: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకుంటే నీవు అన్ని చూసిన వాడవుతావు.
2: ఇఫ్ యు నో దిస్ ఆత్మ, యూ విల్ బి నోయింగ్ ద రెస్ట్.
1: చూడండి, ఈ బల్బుల్లో ఎక్కడ చూసినా గానీ ఒక్కొక్క దీపం వెలుగుతూ ఉండాలి.
2: యు ఫైండ్ బల్బ్స్ హియర్ ఇల్యూమినింగ్.
1: కానీ బల్బులు వేరువేరుగా ఉంటున్నది కానీ కరెంటు ఒక్కటే.
2: యు సీ ద మెనీ బల్బ్స్ హియర్ బట్ ద కరెంట్ బీయింగ్ వన్.
1: ఈ కరెంటుకు మూలాధారం ఏమిటి?
2: వాట్ ఇస్ ద బేసిస్ ఫౌండేషన్?
1: అది ఏ దివ్యమైన శక్తి.
2: That is the divine power.
1: అది వైరు ద్వారా వెళ్లి,
2: ఇట్ ఫ్లోస్ త్రూ ద వైర్.
1: మనసు ద్వారా బల్బుగా నిలిచి,
2: అండ్ ఇట్ స్టాండ్స్ దేర్ ఇన్ ద బల్బ్ ఆఫ్ ద మైండ్.
1: ప్రకాశంగా వెలుగుతూ ఉంటుంది అది.
2: అండ్ షైన్స్ ఫోర్త్ హిస్ లైట్.
1: కనుక ఈ అన్ని వెలిగించేటువంటిది, తొలగించేటువంటిది, తిరిగించేటువంటిది సర్వం కూడా ఆత్మతత్వమే.
2: దేర్ఫోర్ దట్ బ్రైటన్స్, దట్ ఇల్యూమిన్స్, దట్ రివాల్వ్స్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ ఓన్లీ.
1: దీన్ని నేను ఎప్పుడప్పుడు చెప్తున్నాను, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అని.
2: భగవాన్ రిఫర్స్ టు దెమ్ యాజ్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ.
1: సత్యం అనేది కరెంట్,
2: ట్రూత్ ఈజ్ కరెంట్.
1: ధర్మము అనేటువంటి వైర్,
2: ధర్మ ఈజ్ ద వైర్.
1: శాంతి అనేది బల్బు,
2: పీస్ ఈజ్ ద బల్బ్.
1: ప్రకాశము అనేటువంటిది ఆత్మ.
2: దిస్ వెరీ లైట్ ఈజ్ ఆత్మ.
1: ఈ ప్రకాశం అనేటువంటిది, ఈ ఆత్మతత్వము దేని ద్వారా వచ్చింది?
2: How do you get this light? Through what?
1: Bulb dwara.
2: You get the light out of the
1: bulb. This bulb is dehamu.
2: This very bulb is our body.
1: This bulb ko ekkada nunchi vastundadi current?
2: Where from the current receives?
1: Dehamu ane wire nunchi vastundadi.
2: The current is received through the wire of the body.
1: Kanukane dharmamu ane wire nunchi.
2: Out of the wire of dharma.
1: Satyam anetundi current.
2: The current of truth.
1: ధర్మము అనేటువంటి బల్బులో చేరి,
2: యాజ్ ఇట్ గెట్స్ ఇన్ టు ద బల్బ్ ఆఫ్ ద ధర్మ,
1: శాంతి, ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని ప్రకాశిస్తుండాలి.
2: షెడ్స్ ది లైట్ ఆఫ్ పీస్ అండ్ లవ్.
1: కనుక ఈ ఆత్మానందం కనుక్కోవాలంటే మొట్టమొదట సత్యధర్మాన్ని తీసుకోవాలి.
2: టు నో ద బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్, వన్ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ.
1: కనుక మన ప్రాచీన సాంప్రదాయంలో భారతీయ సంస్కృతి ఏమిటంటే, సత్యం వద, ధర్మం చెర.
2: Therefore, the ancient culture of Bharat emphasizes on these two principles, speaking truth and following righteous conduct.
1: Satyam vada.
2: Speak truth.
1: Satyam nivu cheppu.
2: Speak truth always.
1: Kani inadu satyam vada. Vadistunnaru satyanni.
2: But today we kill truth.
1: Dharmam chara.
2: Follow righteousness.
1: Dharmam nu charasarlo pettu bigumestunnaru.
2: But dharma is in chara, under arrest.
1: Idi kaadu manaku.
2: This is not thing we are supposed to do.
1: Satyamanu palakali.
2: We have to tell truth.
1: Dharmamu nadchukovali.
2: We have to follow righteousness.
1: Oka vaipana nadipinchadamu, oka vaipana prakashinchadamu, ee rendinti yandu kudanu ekattam unnadi.
2: There should be perfect harmony between what is said and the way one conducts one's own self.
1: Kanuka nachiketa.
2: Nachiketa.
1: Ee panchabhautikamaina dehamu neevu visarinchadu.
2: And do not go by this body which is temporary.
1: ఏ దేహములో అయినప్పటికీ నీవు ఒకనాటికి నీటి గుడగాలి పగిలిపోయేటువంటిది.
2: Any body will necessarily must come to an end.
1: నేడు కాకపోయినా రేపైనా కూడా ఇది అశాశ్వతమే.
2: Come whatever may, this day or tomorrow, the body is temporary.
1: కానీ సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నీవు తెలుసుకో.
2: Know that which is eternal, which is permanent.
1: దాన్ని చూచేటువంటి నేత్రములు చర్మచచ్చువులు కాదు.
2: And it's not the physical eye that visualizes. It is the wisdom eye that helps you to
1: see.
2: What is this wisdom jnana?
1: Ekattam jnanam.
2: That oneness is jnana. Therefore the eye that carries with it the three attributes is not the truth. That which is one is atma.
1: అట్టి ఆత్మతత్వాన్ని గుర్తించు.
2: నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: దాన్ని చూచుటకు ఈ జన్మ చచ్చుకుని పనికిరావు.
2: ద ఫిజికల్ ఐ విల్ నాట్ హెల్ప్ యూ టు సీ.
1: జ్ఞాననేత్రమే నీకు అత్యంత అవసరమైనటువంటిది.
2: ద విజ్డమ్ ఐ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
1: జ్ఞానం జ్ఞానం జ్ఞానం. ఎట్టి జ్ఞానము?
2: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
1: భౌతిక జ్ఞానమా?
2: వరల్డ్లీ నాలెడ్జ్.
1: లౌకిక జ్ఞానమా?
2: ఫిజికల్.
1: వస్తు జ్ఞానమా?
2: సెక్యులర్.
1: ప్రకృతి జ్ఞానమా?
2: నాట్ టెక్స్చువల్.
1: కాదు కాదు.
2: నో.
1: రూపనామరహితమైనటువంటి యొక్క ఆత్మ జ్ఞానమే.
2: సో ట్రూ విజ్డమ్ ఇస్ దాట్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: కనుక దానిని నీవు సాధించమని చెప్పాడు.
2: అక్వైర్ దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: దాన్ని సాధించవలనని.
2: టు అటైన్ దాట్.
1: ఈ సాధనలంతా పనికిరావు.
2: The spiritual practices that you adopt are not
1: necessary. Ee pichi vaarai poi spiritual sadharani kallu musukoni chethu kattukoni nanaanni vichestunnaru.
2: In the name of sadhana, the spiritual practice, you close your eyes with folded hands and call it the sadhana.
1: Kaani ee bhautikamainatuvanti anni kudanu bhautikamuli.
2: All these physical practices after all are worldly.
1: Anninti endu prema tattvamainatuvanti daanini mukhyadharanga teesukovali.
2: Consider the principle of love as most important factor.
1: Kanuka deham panchabhautikamu.
2: Body has got the senses.
1: Deham kudaka tappa eppudu.
2: It is bound to fall someday.
1: Dehi niramayundu.
2: But the indweller is permanent.
1: Kanutimpaka dehiki chaavu puttukal moha nibandhamanalu muddalu levu.
2: The self has no beginning, no birth nor the end, neither the liberation nor bondage.
1: Kanuka atti నేత్రమునే మనం ఈనాడు ధరించాలి.
2: దట్ విజ్డమ్ ఐ వీ మస్ట్ హ్యావ్ ఇట్ టుడే.
1: అవి ఎక్కడ ఉన్నాయి? బజార్లో కొనుక్కునేటువంటి కాదు.
2: ద విజ్డమ్ ఐ ఇస్ నాట్ టు బి
1: బోర్న్. మన యందే ఉన్నటువంటి ఈ జన్మ చచ్చువును మనం కొంతవరకు బంధన చేసి జ్ఞాన చచ్చువును మనం విచారించి దాని ద్వారా ఈ యొక్క దివ్య తత్వాన్ని మనం గుర్తించాలి.
2: వీ హావ్ టు క్లోజ్ ది ఫిజికల్ ఎక్స్టర్నల్ ఐ, టర్న్ ఇన్ వర్డ్, ఓపెన్ ది విజ్డమ్ ఐ అండ్ ప్రొసీడ్ విత్ ది ఇంక్వైరీ.
1: దీనిలో అనేక రకమైనటువంటి ఇంద్రియములు, దీనికి అనేక రకమైనటువంటి ఇన్సెప్షన్లు దీనికి చేరుకొని దాన్ని అడ్డు చేస్తూ ఉన్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ద సెన్సువల్ ప్లెషర్ అండ్ ఆల్ అదర్ డిస్క్రిమినేషన్ డిస్క్రిషన్ స్టాండర్డ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ ద
1: సాధనని కూర్చొని ఏదో ఒకటి కన్నులు మూసుకొని భగవంతుని తెలుస్తున్నాము.
2: వి జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాధన, క్లోజింగ్ అవర్ ఐస్.
1: ఇవన్నీ కూడా చంచలమైనటువంటివి.
2: ఆల్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: అనిత్యమైనటువంటివి.
2: That is temporary.
1: అసత్యమైనటువంటివి.
2: అంట్రూ.
1: అప్రియమైనటువంటివి.
2: Which is not acceptable.
1: ఈనాడు మనం ఎందుకు దీంతో ధరించాలి?
2: Why should you follow these things which are
1: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆకారము మన యందే ఉంటున్నది.
2: In fact, the fundamental truth is present within us.
1: మన యందున్నటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలంటే ఒక క్షణం కూడా చాలదు.
2: To know that, experience that eternal, permanent truth within us, a moment is enough.
1: నేను చెప్తుంటాను, బాడీకి కలిగేటువంటి యొక్క భద్రత అంతా నీకును కేవలం అనిత్యమైనటువంటివి.
2: All that relates to body is temporary.
1: సత్యాన్ని గుర్తించుకుంటే ఈ సత్యం ఒక క్షణంలో మనకు తెలుస్తుంది.
2: This truth can be known in a moment of time.
1: దాన్ని మనం దూరం చేసుకుని సత్యమునకు అతీతమైనటువంటి తత్వం మనం గుర్తించాలి పొందుతుంది.
2: Therefore we should go behind these physical facts and know the truth which is transcendental.
1: దేహాభిమానమును క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
2: We have to reduce the body attachment slowly.
1: ఆత్మాభిమానమును అభివృద్ధి పరచుకోవాలి.
2: We should be attached to the self more and more.
1: ఈ ఆత్మాభిమానమును అతీతించుకుంటే తండ్రి అనేది యొక్క తత్వము చక్కగా గుర్తింపడానికి వీలవుతుంది.
2: When once you are attached to the self, you can understand its nature in its depth.
1: ఈ దేహము నాది అనుకుంటున్నాము.
2: You consider this body as yours.
1: ఎంతవరకు నీది అనుకుంటున్నావు?
2: How long?
1: ఈ దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసం జరిగేంత వరకు ఇది నాది అనుకుంటున్నావు?
2: So long there is breathing process, you claim this body as your own.
1: అవి రెండు నిలిపివేస్తే ఏది నీది?
2: When once breathing stops,
1: ఒక్క క్షణంలో మనము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం స్తంభింపజేస్తే ఏది మనకు తెలియదు.
2: The moment you just control your breath, you will not come to know anything.
1: Ante ఇది ఏ విధంగా చెప్తుండది బోధిస్తున్నది? సో హం సో హం అని బోధిస్తున్నది.
2: ద బ్రీతింగ్ ప్రాసెస్ టీచర్స్ ద లెసన్ ఆఫ్ సో హం.
1: ఈ సో అంటే గాలిని తీసుకోవటము.
2: సో ఈజ్ ఇన్హలేషన్.
1: హం వదలటము.
2: హం ఈజ్ ఎక్సలేషన్.
1: కాబట్టి తీసుకోవటమే ఒక లైఫ్.
2: బ్రీతింగ్ ఇన్ ఈజ్
1: వదలటమే ఒక మరణము.
2: Breathing out process
1: is death. రెండు కూడాను జననమరణాల కింద చేరినటువంటివి.
2: Inhalation and exhalation involves the two, birth and death.
1: రెండు లేకుండా మనం చేసుకోవాలంటే ఒక్క క్షణం కూడా చాలదు.
2: To be free from these two, a moment is enough.
1: అదే విధంగా నేను చేసి మీకు చూపిస్తున్నాను.
2: భగవాన్ does it and demonstrates to everybody.
1: ఈ దేహమునకు ఎన్నో బాధలు కలుగుతున్నాయి.
2: The body has got so much of suffering.
1: ఎన్నో విధములు కష్ట నష్టములు మీకు అందరికీ జరిగినట్టుగానే ఈ బాడీ కూడా జరుగుతూనే ఉంటుంటది.
2: This body also suffers like any other body.
1: కానీ నేను దాని లెక్క చేయను.
2: But Bhagavan doesn't care any of these.
1: అన్నారు స్వామి ఇక్కడ ఎరిగిటముల ఎంత బాధ ఉంటుంటుందో భరించలేనిటువంటిదిగా ఉంటాదని.
2: They said, Bhagavan, you had fracture there. That will be giving you excruciating pain.
1: ఉంటాది నిజమే. దానిపై నీవు దృష్టి పెట్టినప్పుడే నీకు అది బాధ కనిపిస్తుంది.
2: You will suffer the pain if you think of it.
1: ఇది నాది కాదు అని చెప్పి స్థిరంగా నీవు గుర్తించుకుంటే తప్పక ఈ బాధ నీకు ఏమి గమ్యం చేయదు.
2: When once you consider this body does not belong to you,
1: ఇది నా కర్చీఫ్. ఇది నా కర్చీఫ్.
2: This is my kerchief.
1: నా కర్చీఫ్ అనుకున్నంత వరకు దీన్ని భద్రంగా తీసుకుని నిమ్మని దీని యొక్క మరణం అంతా తుడుచుకోవటం దీని మరణం అంతా శుభ్రం చేసి మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
2: So long I feel that this kerchief belongs to me, I make use of it.
1: అయితే ఈ కర్చీఫ్ తగినటువంటి మరణం అంతా నాది అని నువ్వు అనుకుంటావా?
2: బట్ డు యూ కన్సిడర్ ద డర్ట్ ఆఫ్ ది కర్చీఫ్?
1: కాదు కాదు కాదు కాదు, ఇవన్నీ నావే అని అనుకున్నవన్నీ ఒకతూరి నువ్వు పారవేస్తావు.
2: ద మూమెంట్ ఆల్ ద క్లెయిమ్ దట్ యూ క్లెయిమ్ టు బి మైండ్ యూ విల్ త్రో ఇట్ అవే.
1: ఈ విధంగా నీవు దాన్ని ఇది నాది కాదు అని అనుకుంటే తప్పక నొప్పి ఏమి ఉండదు.
2: వెన్ వన్స్ యూ కన్సిడర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ యూ డు నాట్ ఫైండ్ ఎనీ పెయిన్.
1: ఈ విధమైనటువంటివి నాకు ఎన్నో జరిగినాయి.
2: Number of things had happened to Bhagavan.
1: Ikkada virigindi, akkada virigindi, akkada virigindi, anni vaipra virigindi.
2: Inside there's fracture at different places.
1: Kaani idi body.
2: But this is the body.
1: Idantha indriyamlo yoka cherika.
2: It's combination of senses.
1: Daniki jarigide gaane adi naadi kaadu.
2: And in fact it happens the body.
1: Aa vidhanga daanini visarjinchinappude neeku shanti kalugutundi.
2: And once the body identification is given up, you will be peaceful.
1: Oka cheyye untundadi.
2: Here is the hand.
1: దీనికి ఏదో చీమ పోతుండదని కొంచెం గోక్కుంటే అది గోక్కుని ఇంకా ఎక్కువ అవుతుంది.
2: అండ్ వన్స్ యూ ది హ్యాండ్ బైట్స్ యూ యూ వాంట్ స్క్రాచ్ దేర్ విల్ బి మోర్ ఆఫ్ పెయిన్ దేర్.
1: ఇంత పెద్ద దేహానికి ఇంత చిన్న చీమ కురిస్తే నీకు ఎందుకు ఇంత బాధ?
2: ఆఫ్టర్ ఆల్ ఎ లిటిల్ పెయిన్ ఇన్ దిస్ బిగ్ బాడీ, వై షుడ్ యు బి సో మచ్ వరీడ్?
1: ఇవన్నీ కూడా నువ్వు నాది నాది అనుకుని భ్రమణ చేతనే మనం పెంచుకుంటున్నాము.
2: This claim of mine is an illusion, that is the cause for the pain.
1: కనుక చూచేది నేత్రం కాదు.
2: It's not the eye that sees.
1: చూచేది నేత్రమైతే చూచినంత సత్యమని ఎట్టి నువ్వు తెలుసుకుంటున్నావు?
2: ఆల్ దట్ యు సీ ఇఫ్ ఇట్ వర్ టు బి ట్రూత్, హౌ డు యూ నో ఇట్?
1: చూచినంత కొంతసేపులో మార్పు తగులుతుంది.
2: all that is seen changes.
1: విన్నటువంటిదంతా కూడా కొంతసేపులో మార్పు కలుగుతుంది.
2: All that is heard also changes.
1: తిన్నటువంటిదంతా కూడా ఒకతూరి జీర్ణమైపోతుంది.
2: All that is partaken is digested.
1: తిన్నది కన్నది తిన్నది అంతా కూడా క్షణంలో భంగురమయ్యేటువంటిది.
2: All that is watched, all that is heard, all that is partaken.
1: ఈ మూడింటి యందు కూడా శాశ్వతమైనది ఒకటి కూడా లేదు.
2: None of these three is ever permanent.
1: కనుకనే ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
2: You have to recognize this basic truth.
1: త్రికాలం యందు కూడా ఉన్నది ఏమిటి?
2: What is that exists in all the three periods?
1: భూత భవిష్యత్ వర్తమాన కాలమునంతా కూడా శాశ్వతంగా నిలిచినటువంటి ఏది?
2: What is that lasts in the past, present and future?
1: దీన్ని సత్యంగా గుర్తించుకొని రమ్మని చెప్పిన నచికేతునికి ఏమిటి చెప్పాడు?
2: It was the lesson of Yama to Nachiketa to know the truth.
1: పెద్ద పెద్ద శ్లోకాలతో చెప్తే నీకు అర్థం కాదు.
2: You don't understand if slokas are quoted.
1: నీ జీవితంలో జరిగినటువంటి అనుభవాలను గుర్తించుకుంటే నీకు క్షణంలో సత్యం గుర్తింపచ్చు.
2: If you just understand with the use of your daily physical experience, you can comprehend.
1: In ఆసుపత్రికి తీసుకెళ్లారు.
2: భగవాన్ is taken to hospital.
1: ఇక్కడంతా కూడా ఏదో చేయాలన్నారు.
2: They wanted to do something.
1: ఏమైనా చేసుకుని ఇది నాది కాదు, ఇది బాడీ.
2: భగవాన్ said, you do anything, it's not mine.
1: ఈ బాడీ ధరించినటువంటి వస్తువే.
2: Body is just an instrument.
1: ధరించినటువంటి చొక్కానే.
2: It is something like a vest.
1: కాబట్టి ఏమైనా మీరు చేసుకోండి.
2: You do whatever you
1: బాడీ మీ స్వాధీనంలో ఉంటున్నది కనుకనే మీరు ఏమైనా చేసుకోండి.
2: As the body is right in front of you.
1: నేను స్వాధీనంలో లేను.
2: And he was not bothered about it.
1: కనుక నేను నేనే.
2: భగవాన్ రిమైన్ హిమ్సెల్ఫ్.
1: మరి చేసినారు, పెట్టినారు, ముక్కలు వేశారు, అంత చేశారు. ఏ మీ నామకి మాత్రం బాధ కలగలేదు.
2: They did all that they are supposed to, but there was no pain at all.
1: ఈ పెయిన్ కు నేను ఏమాత్రము లొంగలేదు.
2: భగవాన్ హ్యాడ్ నెవర్ ఎనీ పెయిన్.
1: దీనికి ఏమాత్రము నేను లొంగలేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి నెవర్ ఎక్స్ప్రెస్డ్ పెయిన్.
1: జరుగుతుంది, పోతుంది.
2: థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్.
1: అని ఈ విధంగా అలక్ష్యం చేసినప్పుడే ఈ దేహ బాధలంతా కూడా తగ్గుతాయి.
2: వెన్ వన్స్ హి నెగ్లెక్టెడ్ ద బాడీ, హి డిడ్ంట్ సఫర్ అట్ ఆల్.
1: ఇది నా బాడీని, నా దేహమే, నేను ఎట్లా బతికేది, నేను ఎట్లా భరించుకునేది అని ఆ విధంగా తలుచుకుంటే నీవేమాత్రం భరించుకోలేదు.
2: With body identification, if you go on feeling, how would I suffer the pain? How can I bear it? Then you cannot
1: suffer. కనుక యముడు నచికేతునికి బోధించేది ఈ చిన్న చిన్న విషయాల్లోనే బోధించాడు.
2: So the teaching of Yama to Nachiketa,
1: కానీ సంస్కృతంలో ఇది పెద్ద పెద్ద పదాలుగా వివరించి దాని ఒక శ్లోకాలుగా చెప్తున్నారు.
2: But all the pompous verbosity is made in the form of శ్లోకాస్.
1: పదములు కాదు మనకు ప్రధానమైనటువంటిది.
2: It's not the word, nomenclature.
1: పదములు ఉన్నటువంటి అర్థములు మనకు అత్యవసరము.
2: The meaning of the terms is most essential.
1: ఆ అర్థాన్ని గుర్తించుకుంటే ఈ అనర్థమైనటువంటి దేహతత్వం అంతా ఏమాత్రం భ్రమ అనేది తెలుస్తుంది.
2: When once you know artha, the meaning, there'll be no anartha or danger whatsoever.
1: కనుకనే మనం దేహాభిమానమును క్రమక్రమేణ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి.
2: Therefore we should make an effort to reduce the body attachment.
1: సాధన చేస్తున్నాం, సాధన అనగా ఏమిటి?
2: What is sadhana, spiritual practice?
1: కేవలము దేహాన్ని గురించి తెలుసుకోవటం కాదు.
2: Not the knowledge of the body.
1: దేహాన్ని గురించి విచారించడం కాదు.
2: Not the investigation.
1: దేహాన్ని పూర్తి త్యజించాలి.
2: You have to give up the body feeling.
1: మానసిక ఆనంద తత్వాన్ని గుర్తించాలి.
2: Understand the principle of the bliss.
1: ఈ ఆనందం అనేటువంటిది కేవలం ఒక ప్రేమ నుంచినే లభిస్తుంది.
2: You will get bliss out of love.
1: ఈ ప్రేమ అనేటువంటి ఒకటి ఉంటుంటే ఈ బాధలన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
2: When once there is love, there is no place for any suffering or pain.
1: కనుకనే ప్రేమను పెంచుకోండి.
2: Develop love.
1: ఎదుటి వ్యక్తి నీకు చాలా ద్వేషంగా ఉన్నాడు.
2: You may hate a person that you come across.
1: ఆ ఎదుటి వ్యక్తి ద్వేషంగా ఉన్నటువంటి వ్యక్తి నీకు ఎదురైనప్పుడు రోడ్లో నీవేమంటావు?
2: If you encounter your enemy, what would you say?
1: వాడిని చూస్తా వీడు నా ద్వేషి అని తల కింది కొంచుకుంటావు.
2: You will try to avoid him because of hatred, enmity.
1: ఆ విధంగా చేసుకోవటం వల్ల మీ ఇరువురి ద్వేషము పెరుగుతుందే కానీ తరగదు.
2: The enmity, hatred would rise because of avoiding.
1: ఆ ఎనిమి నీకు వచ్చినప్పుడు, దగ్గరకు వచ్చినప్పుడు, హలో హలో హలో బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ అని.
2: When enemy comes in front of you, say, hello, how are you?
1: ఆ విధంగా ప్రేమతో పలికించినప్పుడు వాడికి కూడా ప్రేమ ఉద్భవిస్తుంది.
2: When you talk to him with all the love, naturally he will
1: respond. ఈ ప్రేమ ఇరువురికి లభించిన తర్వాత ఇరువురికి ద్వేషమే ఉండదు.
2: Thereafter there will be no enmity or hatred at all.
1: నీవు ఏ భావం పలుచువో ఎదుటి వ్యక్తి యొక్క భావం కూడా ఆ విధంగా వస్తుంది.
2: The way you talk and the feeling that prompts your dialogue.
1: దీన్ని వేదము యత్ భావం తద్ భవతి అన్నారు.
2: So as is the feeling, so is the result.
1: కనుక మనం మనలో ఉన్నటువంటి భేదాలంతా ఎదుటి వ్యక్తి పైన ప్రతిబింపజేస్తున్నాము, కానీ మనలో ఏమాత్రము ద్వేషములు పెట్టుకోకూడదు.
2: All our feelings, all our sentiments we impose on others.
1: వస్తుంది, పోతుంది.
2: They come and go.
1: అంతా కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్.
2: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ నీకు పర్మనెంట్ క్లౌడ్ అంటే ఏంటిది?
2: వాట్ ఈస్ దిస్ పర్మనెంట్?
1: నీ హృదయం అనేటువంటి భూమి లోపల,
2: ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ హార్ట్,
1: దీంట్లో ఆత్మ అనేటువంటి ఆకాశం నందు,
2: దేర్ ఇస్ అ స్పేస్ ఆత్మ.
1: సర్వము జయిస్తుంది, సర్వము జయించుంది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ దేర్, ఎవ్రీథింగ్ వుడ్ బి ట్రయంఫెంట్.
1: కానీ మేఘము దండిగా ఉన్న చోటు సూర్యుడు కనిపిస్తాడు, కనిపించకుండా పోవచ్చు.
2: బికాస్ ఆఫ్ డార్క్ థిక్ క్లౌడ్స్ దేర్ యు మే సీ ద సన్ ఆఫ్
1: గాడ్. క్లౌడ్స్ మూసుకున్నదే కానీ నీకు సూర్యుడికి ఏమాత్రం ఎడబాటు లేదు.
2: ఇట్స్ ఓన్లీ ది క్లౌడ్ దట్ కవర్ ద సన్. ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ లాస్ట్ బిట్వీన్ యూ అండ్ ద సన్.
1: కొంతసేపు ఓపిక పట్టుకో, ఆ క్లౌడ్ కదిలిపోతానే నీకు సూర్యుడు కనిపిస్తాడు.
2: బీ పేషెంట్ అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, క్లౌడ్స్ వుడ్ క్లియర్, దెన్ యూ కెన్ సీ సన్.
1: ఈ విధమైనటువంటి చిన్న చిన్న సాధనలో మనం సార్థకం కావాలి.
2: బై దీస్ సింపుల్ ప్రాక్టీసెస్ we should work for our redemption.
1: ప్రేమతత్వం చేత సర్వము కూడా మనం సాధించవచ్చును.
2: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈ ప్రేమతత్వం చేత ప్రపంచమే మనం గోలిగా చేసుకోవచ్చును.
2: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ కుడ్ బి కాట్
1: బాల్ మాదిరి,
2: లైక్ ఎ బాల్.
1: అలాంటి సత్వం లోపల నీవు దీన్ని ఎందుకు నువ్వు విచారిస్తున్నావు?
2: దెన్ వై డు యూ వరీ ఇన్ దిస్?
1: నేను తెల్లవారి సాయంకాలము ధ్యానంలోకి వచ్చింటున్నానంటారు.
2: You say that you meditate from dawn to dusk.
1: Nenu dhyanam chestunnavu.
2: What is it you meditate on?
1: Aa dhyanam ni enta varaku nilustundadi neeku?
2: How long does it?
1: Chanamaina kuda nilchatam ledu.
2: And it's not steady even for a moment.
1: Anni kudunu kadilipoye meghale.
2: All are unsteady.
1: Kaanti kaliginatundi megham tattvam okkate.
2: But there's only the light which is only one.
1: Kanuka ee prapanchiki sambandhamainatundi vishayalu nevu ekku praveshinchavaddu.
2: Do not think of worldly matters too much.
1: ఒకనొక సమయం లోపల,
2: ఎట్ వన్ టైమ్,
1: రామకృష్ణ పరమహంస బజార్ లో రామ రామ రామ రామ్ అని చదువుకుంటూ పోతున్నాడు.
2: హి వాస్ పాసింగ్ బై ది స్ట్రీట్ రిసైటింగ్ గాడ్స్ నేమ్.
1: బజార్ లోనే నృత్యం చేస్తూ వచ్చాడు.
2: అండ్ హి వెంట్ ఆన్ డాన్సింగ్ అలాంగ్ ద స్ట్రీట్.
1: కానీ కొందరు చూచారు, ఏమిటై పిచ్చివాడు ఈ విధంగా పోతున్నాడు చెప్పని ఆ పెద్దగా వచ్చినటువంటి ఆ డోర్ ను తీసుకుని కొట్టివేశారు.
2: దే మిస్టుక్ రామకృష్ణ పరమహంస యాజ్ ఎ మ్యాడ్ క్యాప్ అండ్ హావ్ క్లోజ్డ్ ది డోర్స్ హిటింగ్ హిమ్.
1: కానీ అది డోర్ పోయింది అని బాధపడలేదు.
2: అండ్ హి వాస్ నాట్ సారీ ఫర్ మిస్.
1: పైన తాళాలు తీసుకున్నాడు, రెండు కొడుతూ వచ్చాడు.
2: అండ్ హి కలెక్టెడ్ ది బోత్ ది సింబల్స్ అండ్ స్టార్టెడ్ ప్లేయింగ్.
1: ఈ అసూయాపరులు ఆ తాళాలను కూడా తీసుకున్నారు, ఆరవేశారు.
2: ది పీపుల్ ఆఫ్ జెలసీ టుక్ ఓవర్ ది సింబల్స్ అండ్ త్రూ దెమ్ అవుట్.
1: నాకు ఈ తాళములు, ఇది భగవంతుడికి ఇష్టం లేదేమో అన్నాడు, తృప్తిపడ్డాడు.
2: అండ్ హి థాట్ దట్ హి ఇస్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ.
1: నీకు తృప్తి అయినటువంటిది ఏదో అది నాకు తెలుపు, దానిని నేను చేయగలను, తృప్తికరమైనటువంటిది నేను ఏమాత్రం ఉంటాను అన్నాడు.
2: హి సెడ్ ఓ గాడ్ లెట్ మీ నో దాట్ విచ్ సాటిస్ఫైస్ యూ సో దట్ ఐ కెన్ ఫాలో.
1: దైవానికి ఇష్టం లేదు కనుక నేను తాళమును పారవేశాడు.
2: బికాస్ హీ థాట్ దట్ గాడ్ డజంట్ అప్రీషియేట్ అండ్ ఆల్.
1: నీవు కొట్టేటువంటి యొక్క అపశృతి దోళ్ళు అంతా కూడా దైవానికి ఇష్టం లేదు, దాన్ని తీసి పారవేశాడు.
2: హీ థాట్ పర్హాప్స్ ఓ గాడ్ ఇట్ ఈస్ నాట్ రిథ్మిక్, ద బీట్ ఈస్ నాట్ ప్రాపర్. దైవానికి
1: ఇష్టం లేనటువంటివి పోతున్నాయి.
2: Perhaps things are going beyond.
1: దైవానికి ఇష్టమైనటువంటిది నేను చేస్తే నిలుస్తుంది.
2: If I do that, appreciated, liked by God, it
1: will
2: sustain.
1: సత్యాన్ని గుర్తించాడు.
2: He has known the truth.
1: తర్వాతి ఇవన్నీ కూడా ప్రకృతి విద్యలన్నీ కూడా మానివేశాడు.
2: And he has stopped all that is worldly.
1: ఇంకా నేను ఏం చేయాలి?
2: What is to be done further?
1: నా దగ్గర ఉన్నదంతా ఒక్కటే.
2: Only one thing is with me.
1: ప్రేమ తత్వం ఒక్కటే ఉండేది.
2: Only principle of
1: దాని నీవు ఇంకెవరు ఎవరు కూడా తీయడానికి వీల్లేదు.
2: But this love cannot be taken away, robbed by anybody.
1: కనుక ఆ ప్రేమ నేను తీసుకుంటాను.
2: I take that love.
1: దాన్ని తీసివేసి చూస్తాం కృష్ణ.
2: Is it possible for you to take away this love out of me?
1: ఎవరి చేత కాదు.
2: It's not possible for anybody.
1: అలాంటి ఎవరి చేత కానటువంటిది, ఎవరి చేత మునగనటువంటిది, ఎవరి చేత తెల్లపరచినది, అలాంటి దాన్ని మనం ఆశ్రయించాలి.
2: Therefore we should work for that which cannot be robbed, which cannot be taken away from you.
1: దేన్నైనా కూడా మనము ఆశించి అది పోతానే మోసమైపోయిందని బాధపడకూడదు.
2: You want something, when once it is lost, you feel that you are cheated.
1: Nee gunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmal swarupinam.
2: In fact the truth is attributeless, the formless, pure, immortal.
1: Ee prema ne manamu pradhananga teeskovali.
2: We have to consider love as the main one.
1: Aatti prema nu manamu pradhananga pettukunte evvaru kudanu teevadaniki veelledu.
2: When once this love is there, nobody
1: దైవం కూడా దాన్ని ఎత్తివేయడానికి వీలు కాదు.
2: ఈవెన్ గాడ్ ఆల్సో కెనాట్ రిమూవ్ లవ్ అవుట్ ఆఫ్ యూ.
1: కానీ ఒకటి, ఈ కాగితం ఉంటుంది,
2: దిస్ ద పేపర్.
1: ఈ కాగితం లోపల ప్రింట్ కొట్టారు ఏదో నా పేరు.
2: అండ్ హియర్ ది లెటర్స్ ఆర్ ప్రింటెడ్.
1: ఈ ప్రింట్ కొట్టినటువంటి పేరును కాగితంను రెండింటినీ వేరు చేయడానికి అవుతుందా?
2: క్యాన్ యూ రిమూవ్ ద నేమ్, ద లెటర్స్ అండ్ ద పేపర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్.
1: కనుకనే ఈ పేపర్ లో మనం ముద్దు కొట్టినట్టుగా ఉంటుండ ప్రేమ.
2: Therefore, God's love is something like imprinted
1: నీ హృదయమనేటువంటి పేపర్ పైన భగవత్ ప్రేమ అనేటువంటి ముద్ర వేసింది.
2: హ్యూమన్ హార్ట్ ఇస్ ఎ పేపర్ విచ్ ఇస్ ఎఫెక్ట్స్ విత్ ద స్టాంప్ ఆఫ్ డివైన్ లవ్.
1: రెండింటినీ వేరు చేయడానికి వీలు కాదు.
2: నన్ కెన్ సెపరేట్ దీస్ టూ.
1: ఎవరు కూడా చేత కాదు.
2: ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ.
1: అలాంటి ప్రేమతత్వాన్ని నీవు పూనుకో.
2: అండర్స్టాండ్ దట్ లా.
1: అడవులు ఎందున్నా
2: ఆకాశంలోనున్నాం,
1: పట్టణంలో ఉన్నా, పల్లెనున్నా, గుట్ట మీద
2: నట్టేటబడి ఉన్నా,
1: ఒక్కటే
2: మెయింటైన్ దట్ బ్యాలెన్స్, ఈక్వల్ మైండెడ్నెస్.
1: కనుకనే అట్టిదాన్ని నీవు గుర్తించు.
2: అండర్స్టాండ్ దట్ ప్రిన్సిపల్.
1: అట్టిదాన్ని నీవు ప్రేమించు.
2: లవ్ దట్.
1: అట్టిదాన్ని నీవు చిక్కించుకో.
2: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్.
1: అదే నీకు నిజమైనటువంటి సాధన.
2: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: సాధన.
2: సాధన.
1: ధనమనేటువంటిదిగా ఉంటుండే చూడండి కాదు అది. సాధన.
2: ఇట్ ఈస్ నాట్ ధన మియర్ వెల్త్.
1: సా అనగా సారూప్యం, సారూప్యం, సారూప్యం, సాధ్యం.
2: సా మీన్స్ ఐడెంటిటీ, నియర్నెస్, ప్రాక్సిమిటీ, మర్జర్.
1: అలాంటి సాధనను నీవు ఏ విధంగా తీసివేశాడు?
2: Well, how can you cultivate those sadhanas?
1: అందు కోసం అది నిజమైన సాధన.
2: దాట్ ఈస్ ది ట్రూ సాధన.
1: సారూప్యమే నిజమైన సాధన.
2: That identity living in the same.
1: Sāvipyame nijamaina sādhana.
2: Resembling the divine.
1: Sāvipyame nijamaina sādhana.
2: Marjari is the true practice.
1: Sakhyame nijamaina sādhana.
2: The truth is the spiritual practice.
1: Ilanti sārokya sārokya sāvipya sāvipya sārujyamnu nivu dinni mottamotta teesko.
2: Therefore go by first the nearness, then identity, finally marja.
1: Dani ee maatram kuda evaru chedinchaledu.
2: None can differ so far as this practice is concerned.
1: Prema swarupulara.
2: Embodiments of love.
1: Chaala mandi pillalu kuda aneka mandi peddalu rasinatundi grandhalanta chadutu potuntaru.
2: Students go through many of the texts written by great people.
1: Ani chadinanta matram manaku labhinchetundi emi undadu.
2: By reading that book you don't get any.
1: Kaani mastamulotu anni pustakamule vachinayi.
2: But all that is in the head is right reflected in the book.
1: Ee pustakamulotu anni tirigi nee mastamuleki chechukuntunnavu.
2: And you are just taking all, collecting the matter into it.
1: పుస్తకం రెండు కూడా ఒక్కటైపోతాయి.
2: And then the head and the book will become one.
1: కనుక నీ పుస్తకము మస్తకము రెండింటినీ త్యజించు.
2: Give up the head and the book as well.
1: హెడ్ లోపల చేర్చుకో.
2: And keep that which is most important.
1: అది ఏనాటికి కూడా నీకు మారదు.
2: It will never change anything.
1: మార్పు కలగదు.
2: It can, it's not possible.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
2: embodiments of divine atma.
1: ఆత్మ కూడా ఎలాంటిదంటే దివ్యమైన ఆత్మ.
2: The self atma is divine.
1: ఏ మాత్రము మరుపుకోబడింది.
2: And it cannot be hidden.
1: మరుపుకు రానిది.
2: You cannot forget.
1: అలాంటి ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటురా.
2: Understand the principle of the self atma tattva.
1: కానీ కొంతమంది భౌతికమైన సాధన లోపల కొంచెం ఆనందం కలుగుతుంది.
2: You may have some kind of happiness out of these physical practices.
1: ఈ ఆనందం అనేటువంటిది అది భౌతికమైనటువంటి కార్యమే.
2: And this happiness is just physical.
1: కాయము భౌతిక పంచభౌతికము.
2: The body is of senses.
1: కాయం కూలక తప్పది ఎప్పుడు.
2: The body is bound to fall someday.
1: కాలము నిరంతరము.
2: And the time is eternal.
1: పెళ్తింపకు జావకు కాలి పుచ్చుకల్ మోహ నిబంధనలు ముద్రలు లేవు.
2: The indweller has neither beginning nor the end, the liberation of the body.
1: కాలంతో కలిగినటువంటి యొక్క సర్వమును కూడా మనం చెజించాలి.
2: Therefore that you get out of time must be given up.
1: ఈ కాయంతో కలిగినటువంటి కాయంతోనే పోతుంటాయి.
2: All that you get achieve out of this body can also vanish.
1: ఎంతో కాలం సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం వల్ల ఆ కాయం పోయినప్పుడు ఎంతో బాధపడుతుంటాం.
2: Because of close association with the body we naturally feel the separation.
1: ఇది సహజమే.
2: It's quite natural.
1: కాయం పంచభౌతికం.
2: The body is of
1: కాలం కూడా తప్పది ఎప్పుడు.
2: It's bound to fall someday.
1: కాలం నిరంతకము.
2: And all the rest of
1: these ఇవన్నీ కూడా పోతుంటాయి వస్తుంటాయి.
2: All things appear and go.
1: ఇలాంటి పై వచ్చేటువంటి దాన్ని మనం శాశ్వతమని పట్టుకోకూడదు.
2: నెవర్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్ బికాజ్ ఇట్ కమ్స్ అండ్ గోస్.
1: ఏది పర్మనెంట్, ఏది శాశ్వతమో, ఏది నిత్యమో, ఏది సత్యమో, ఏది నిజమైనటువంటి గుణమో దాన్ని మనం పట్టుకోవాలి.
2: దేర్ఫోర్ వి షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ఇమ్మోర్టల్, విచ్ ఇస్ ఎటర్నల్.
1: అన్నింటికంటే భగవంతుని యొక్క ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
2: The divine love is beyond our estimate.
1: కించిటైనప్పటికీ అది అనంతంగా గోచరిస్తుంది.
2: ఇట్ మైట్ బి ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ వుడ్ బి ఇన్ఫినిట్.
1: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమలు అప్పటికప్పుడు కలుగుతుంటాయి, వెళ్ళుతుంటాయి.
2: ద ఫిజికల్ రిలేషన్షిప్ అపియర్స్ అండ్ వానిషెస్ ఇమీడియట్లీ.
1: కనుక ఫిజికల్ రిలేషన్షిప్ వస్తుంది పోతుంది.
2: ఫిజికల్ రిలేషన్షిప్ అపియర్స్ డిసపియర్స్ కమ్స్ అండ్ గోస్.
1: కానీ ప్రేమతత్వం అనేటువంటి హృదయం నుంచి వస్తుంది.
2: ద లవ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: అది కమ్స్ అండ్ గ్రోస్.
2: But the love that comes to the heart comes and grows.
1: ఆ పెరిగేటువంటి దాన్ని తీసుకోవాలి.
2: Go by this principle which
1: grows.
2: And it never does.
1: అట్టి నిజమైన ప్రేమతత్వాన్ని పెట్టుకోండి.
2: Have this love principle.
1: దీన్ని ఏ మాత్రము కొనక్కర్లేదు.
2: You don't need to desire.
1: ఏ బజారుకు పోనక్కర్లేదు.
2: You don't need to buy.
1: ఎవరు అమ్మేయించుటకు కాదు.
2: Nobody would keep it on sale.
1: అంత కేవలం దీనికి గాడ్ ఒక్కడే ప్రధానమైనటువంటిది.
2: God is the head of love.
1: అతని ఆఫీస్ నందే నీకు ఇవన్నీ చిక్కుతుంటాయి.
2: And if you go to him, you'll get.
1: అతని షాప్ నందే నీకు ఇవంతా లభిస్తుంటాయి.
2: And you'll get it out of practices.
1: ఇంకొక దగ్గర లభించదు.
2: And you don't get from anybody other than God. అటువంటి
1: సత్యమైనటువంటి ఒక షాపుకు మీరు మార్గం చూడండి.
2: So go to the shop of truth to get love.
1: అది చిక్కిన తర్వాత ఇంక ఏది నీకు కిట్టదు.
2: The moment you get this love, you don't need any.
1: అలాంటి ప్రేమతత్వాన్ని నీవు దగ్గరగా ఉంటుండి కూడాను ఎందుకు మీరు లభించుకోకూడదు.
2: బీయింగ్ సో క్లోజ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్, వై డు యు నెగ్లెక్ట్ ఇట్?
1: కానీ దైవత్వం యొక్క ప్రేమ మీకు గుర్తుకు రాదు.
2: ద డివైన్ లవ్ యు డోంట్ రిమైండ్ యువర్ సెల్ఫ్.
1: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమ అంతా కూడాను దేహంతో ఆడుతూ పాడుతూ కూడుతూ ఉంటాయి.
2: బట్ వీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్,
1: అదే మీకు ఆనందమని భావిస్తుంటారు.
2: వీ కన్సిడర్ ఇట్ బ్లిస్ఫుల్,
1: అది ఎప్పటికీ ఆనందం కాదు.
2: బట్ ఇట్స్ నాట్ పర్మనెంట్,
1: ఏనాటికైనా శాశ్వతం కాదు.
2: It's never permanent any time.
1: కానీ ఎప్పటికీ శాశ్వతమైనటువంటి దైవ ప్రేమని.
2: But the divine love is permanent.
1: కనుక అట్టి డివైన్ లవ్ ని మీరు ప్రేమించండి.
2: So be after this divine love.
1: ఆ డివైన్ లవ్ అనేటువంటిది ఒక దైవం దగ్గర తప్ప అన్యం చోట్ల మనకు లభించదు.
2: This divine love you get only from God, from nowhere else.
1: ఈ విధంగా చెప్తూ రావటం వల్ల నచికేతుడు సర్వమును త్యజించాడు.
2: Because of this teaching, Nachiketa could renounce everything.
1: ఏ కోరికలు కూడా లేకుండా నిలుపుకున్నాడు.
2: He could be desireless.
1: ఈ కోరికలన్నీ కూడాను లభించేటువంటివి, క్షీణించేటువంటివి.
2: All those that you get by desiring will vanish.
1: కానీ క్షీణించినటువంటి ప్రేమ దైవ ప్రేమ ఒకటే.
2: That which will never diminish is divine love.
1: కనుక అట్టి డివైన్ ప్రేమను మీరు ఆశించండి, ఆరాధించండి.
2: Aspire to acquire that divine love.
1: ఎప్పటికి ఆనందంగానే ఉంటారు మీరు.
2: యూ కెన్ బి బ్లిస్ఫుల్ వన్స్ ఫర్ ఆల్.
1: పరీక్షలో ఫెయిల్ అయిపోయినా అనుకోండి.
2: సపోజింగ్ యూ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్,
1: అది ఏదో ప్రపంచ సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి చదువు.
2: ఇట్ ఈస్ ఎ వరల్డ్లీ సిచ్యువేషన్, ఎ వరల్డ్లీ ఈవెంట్.
1: భౌతికమైనటువంటి చదువు గిట్టుతుంది, పుట్టుతుంది.
2: యూ మే పాస్ ఆర్ ఫెయిల్.
1: కానీ దైవ ప్రేమ అనేటువంటిది పుట్టేది కాదు, గిట్టేది కాదు.
2: బట్ డివైన్ లవ్ has neither failure nor
1: chaavu puttagaleenattu shashvathamlu.
2: He is permanent without a beginning.
1: Adi madhyantra hitudu, anadi vaadu.
2: He has no end nor beginning.
1: Taanu chaavaka puttaka champabadaka.
2: So he cannot be killed and he lives.
1: Shashvathamayindu satyamundu.
2: So truth remains as eternal principle.
1: Aa satyanni nee poojinchu.
2: Worship the truth.
1: Aa satyame nee aaradhinchu.
2: Worship adore.
1: Aa satyam eppatiki satyame.
2: The truth remains as it is.
1: Enni cherinappudiki nee satyam maatu chendadu.
2: You may join anything, the truth
1: మార్పు చెందినటువంటి ఈ సత్యాన్ని,
2: ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్,
1: ఆరాధించండి.
2: వర్షిప్ అండ్ అడోర్,
1: దండ చేరండి.
2: అండ్ బీ
1: దండ చేరండి.
2: అండ్
1: అదే శాశ్వతమైనటువంటి యొక్క ముఖ్యమైనటువంటి మోక్షము.
2: అండ్ దట్ ఈస్ ది ట్రూ లిబరేషన్ విచ్ ఇస్
1: ఏంటి లిబరేషన్? మోక్షం, మోక్షం, మోక్షం అంటే ఏంటి మోక్షము? అది ప్రత్యేకమైనటువంటి ఎయిర్ కండిషన్ రూమా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఒక భవనమా? కాదు కాదు.
2: వాట్ ఈస్ లిబరేషన్? మోక్ష. Is that an air-conditioned room or a beautiful mansion?
1: Moham chayam kavatam mocham.
2: Moha attachment, kshaya.
1: Prakritam sambandhamainatvanti yokka mohanni manam tyajinchatam.
2: So giving up attachment is moksha.
1: Adi tyajinchina tarvatame manaku ekkada leni vairagyam kalugutundi.
2: And when once you are detached, you will be a renunciant.
1: కనుక మీరు అది సత్యమైనటువంటి మోక్షాన్ని కోరాలంటే ప్రేమతత్వమే దీనికి సరైన.
2: దిస్ ట్రూ లిబరేషన్ లవ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
1: మీకు తెలుసు, శంకరాచార్య వారు ప్రథమ శిష్యుడు.
2: యు నో శంకరాచార్య చీఫ్ డిసైపుల్.
1: మండన మిశ్రుడు.
2: మండన మిశ్ర.
1: ఈ మండన మిశ్రుడికి ఒక భార్య ఉంది.
2: అండ్ మండన మిశ్ర హ్యాస్ ఎ వైఫ్.
1: ఆమె పేరు ఉభయ భారతి.
2: హర్ నేమ్ ఇస్ ఉభయ భారతి.
1: కానీ శంకరాచార్యుల వారు వచ్చి మండల మిశ్రతో వాదం చేసి ఓడిపోయినాడు.
2: అండ్ మండల మిశ్ర అండ్ శంకరాచార్య హ్యాడ్ ఆర్గ్యుమెంట్.
1: వారి ఇరువురికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఏమిటి? ఎవరు గెలిచినో వారు గెలిచినటువంటి వారికి స్నేహం కావాలి.
2: దేర్ఫోర్ ది అగ్రిమెంట్ ఈస్ హూ సో యువర్ విన్స్ విల్ హ్యావ్ టు బి ద మాస్టర్ ఆఫ్ ద అదర్ పర్సన్ హూ బి ద స్లేవ్ టు ద వినర్.
1: దీన్ని జయించేటువంటి వాడు, దీనికి మిడిల్ లో ఉన్నటువంటి ఒక లాయర్ ఎవరు?
2: హూ ఇస్ ద రిఫరీ హియర్? ద లాయర్.
1: లాయర్.
2: లాయర్
1: అది ఎవరికి ఎట్టుంటారంటే మండల్ మిశ్ర చెప్పాడు.
2: మండల్ మిశ్ర సార్,
1: నా వైఫ్ మన ఇద్దరికి సాక్ష్యం అండి.
2: హి సెడ్ మై వైఫ్ విల్ బి ద జడ్జ్ ద లాయర్.
1: వైఫ్ ను జడ్జిగా పెట్టుకునేటువంటి ఇప్పుడు ఎదురు పార్టీ ఊరికే ఉంటుందా?
2: When the wife is the judge, do you think the opposite party will keep quiet?
1: లేదు.
2: నో,
1: ఈయన చెప్పేటువంటి సత్యము.
2: What I'm going to tell is true.
1: అని ఉభయ భారతిని కూర్చోబెట్టుకున్నారు.
2: And they made Ubhay Bharati.
1: Mandal Mishra, Shankaracharya, vadopavadam jarugutunnaru.
2: And arguments and counter arguments were going on.
1: Pratyekamiki Ubhay Bharati cheppindi Mandal Mishra odipoyadu ani.
2: Finally, Ubhay Bharati pronounced her judgment that Mandal Mishra lost.
1: Odipoyadu ani.
2: She said that my husband lost.
1: అప్పుడు ఆయన సన్యాసం తీసుకున్నాడు.
2: And then he renounced the whole thing.
1: భర్త సన్యాసం తీసుకోవటం వల్ల భార్య ఏం చేసింది?
2: What did the wife do then?
1: ఆమె కూడా ఒక సన్యాసం తీసుకుంది.
2: And she too has
1: renounced. నేను అర్ధాంగిని.
2: I'm half body అర్ధాంగి.
1: కనుక భర్త సన్యాసి అయినప్పుడు భార్య ఆ విధంగా ఉండకూడదు. ఆమె కూడా సన్యాసం తీసుకుంది.
2: When the husband is a total renunciant, wife also decided to be so.
1: వాళ్ళిద్దరు కూడా ఆమె ఆశ్రమం కట్టుకుంది, ఈయన ఆశ్రమం కట్టుకున్నారు.
2: Both of them had their own hermitages.
1: ఇద్దరు కూడాను గంగా నదికి పోవటము, తెల్లవారితే స్నానం చేసుకోవటం, ఇంటికి రావటము, ఏదో భగవత్ చింతన చేస్తుంటాం.
2: Every day they go near Ganges and return thinking of God.
1: కాని ఒకనాడు ఉభయ భారతి ఈ యొక్క తన శిష్యురాళ్లతో చేరి గంగా నది స్నానానికి పోతుండాలి.
2: One day Ubhay Bharati was going to Ganges along with her associates.
1: ఒక మహాజ్ఞాని అనేటువంటి వాడు, దివ్య జ్ఞాని, ఆత్మజ్ఞాని, అనుభవ జ్ఞాని అనేటువంటి వాడు ఒక పెద్ద ముంత తల కింద పెట్టుకుని పండుకున్నాడు.
2: A man of wisdom, a man of knowledge, a man of expertise was lying on ground with a pot as a pillow.
1: He Ubhay Bharati తన శిష్యురాలతో వెళ్తుండాలి స్నానానికి.
2: Ubhay Bharati was proceeding along with her associates.
1: ఇతను ఎవరే అని అడిగింది.
2: And she asked, who is he?
1: ఇతను మహాజ్ఞాని అని చెప్పింది ఆమె శిష్యురాలు.
2: And her disciple said, he is an enlightened one.
1: జ్ఞానమా? జ్ఞానం ఒక్కటే కాని రెండు లేవే.
2: She said, wisdom is only one, not two.
1: ఇది కేవలం భౌతిక జ్ఞానం.
2: It's only secular knowledge.
1: దీన్ని జ్ఞానం అని చెప్పకూడదు.
2: You cannot call it wisdom.
1: అని ఈ ఇద్దరు జవాబు చెప్పుకుంటూ వెళుతున్నారు.
2: They were conversing with each other.
1: నిజమే జ్ఞానం అయినప్పుడు ఈ ముంత ఎందుకు తన తన కింద పెట్టుకోవాలి?
2: And in fact, if he is enlightened one, why should he have the pot as the pillow?
1: అది విన్నాడు ఆ సన్యాసి.
2: And the renunciant heard it.
1: ఆమె తిరిగి వచ్చేటప్పటికి ఆ ముంతను తీసి పారవేశాడు.
2: While she was returning, he has thrown away the pot.
1: ఇతను ఎవరే అని అడిగింది.
2: And she said, who is he?
1: నిన్న ఈ ముంతను దగ్గర పెట్టుకుని ధ్యానం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి అయింది.
2: The very same person was meditating with this pot.
1: మన మాటలు విన్నటువంటి వాడు అతనికి తిరిగి దాన్ని తీసేసాడు.
2: Having heard our words,
1: ఇతను రాగతాళములతో కూడినటువంటి వాడే ఇతను.
2: Having heard our words, he has thrown away the pot.
1: మనం అనుకున్నటువంటిది విన్నాడు.
2: He heard what we said.
1: ఇతను జ్ఞానం కాదని నేను చెప్పుకోవటం వల్లే అతను ముంతను తీసి పారవేశాడు.
2: Because he could understand that he is not wise enough, enlightened,
1: ఇది నిజమైన జ్ఞానం కాదు.
2: He has thrown it away.
1: ఇది నిజమైన జ్ఞానం కాదు.
2: It is not true wisdom.
1: అప్పుడు ఆ సన్యాసి కుంతను గింతను సర్వమును పారవేసి ఆమె పాదాల పైన పడ్డాడు.
2: And then this renunciant fell at the feet of Ubhay.
1: ఏకత్వం జ్ఞానం.
2: Wisdom is only one.
1: అనేకత్వం అజ్ఞానం.
2: Plurality, multiplicity is ignorance.
1: కనుక ఇతను అనేకత్వంగా ఉన్నాడు, జ్ఞాని కాదు.
2: As he goes by the dual nature, he is ignorant.
1: కనుక ఈ విధంగా అనేక మందికి మనోమార్పులు కలిగిస్తూ వచ్చింది ఉభయ భారతి.
2: Therefore, so many mental aberrations and changes that Ubhay Bharati noticed.
1: కట్టగలపటికి ఉభయ భారతికి మోక్షం చిక్కింది.
2: And Ubhay Bharati could attain liberation.
1: మండల మిశ్రుడికి చిక్కలేదు.
2: మండల మిశ్ర కుడ్ నాట్ అటైన్.
1: అతను ప్రాప్తమైనటువంటి భావం పైన కొంతవరకు ఊరుగుతూ ఉన్నాడు.
2: బికాస్ హీ హాజ్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ వరల్డ్.
1: కనుక ఇది కాదు అన్నాడు.
2: అండ్ హీ డినైడ్ ఇట్ ఫైనలీ.
1: కట్టగలపటికి ఈ విధంగా సాధన చేస్తూ భార్యనే తనకు భర్తకు గురువు అయిపోయింది.
2: Finally, what happened? The wife became the preceptor to her husband.
1: ఎవరైనా సరియే.
2: Let him anybody.
1: అజ్ఞానమునకు బోధన చేసి.
2: And in fact, the one who is
1: అనేక మందికి మనోమార్పులు కలిగిస్తూ వచ్చింది ఉభయ భారతి.
2: Therefore, so many mental aberrations and changes that Ubhay Bharati noticed.

0: The wife became the preceptor to her husband.
1: ఎవరైనా సరియే.
0: Let him be anybody.
1: అజ్ఞానమునకు బోధన చేసి.
0: And in fact, the one who is ignorant.
1: అజ్ఞానం దూరం చేసి.
0: One should distance from ignorance.
1: ప్రేమతోనే జ్ఞానాన్ని అభివృద్ధి పరిచేటువంటి వారు గురువు.
0: So, preceptor is the one who will help you to grow in wisdom and give up ignorance, dispel ignorance.
1: అప్పటి నుంచి ఉభయ భారతి అందరికి కూడా గురువుగా మారిపోయింది.
0: సిన్స్ దెన్ ఉభయ భారతి బికేమ్ ది టీచర్ ప్రిసెప్టర్ ఆఫ్ ఆల్.
1: ఎందుకోసం గురువు అయిపోయింది?
0: వై?
1: ఆమె చెప్పేది చేసేది వినేది ఒకటే.
0: బికాస్ వాట్ షీ డిడ్, వాట్ షీ స్పోక్, ద వే వాట్ హీ హస్ బీన్ టీచింగ్ హ్యాపెన్ టు బి వన్ అండ్ ద సేమ్.
1: త్రికాల జ్ఞానం జ్ఞానం.
0: ఇన్ ఫ్యాక్ట్ ద విజ్డమ్ ఇస్ వన్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్.
1: త్రిగుణ జ్ఞానం అనిత్యం.
0: The rest is temporary.
1: కనుకనే ఈ త్రిగుణంతో కూడినటువంటి మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
0: The worldly knowledge, secular knowledge has got the three attributes. But the spiritual knowledge, wisdom is only one.
1: ఈ విధంగా కొన్ని అనుభవజ్ఞుల చేతను ప్రభుత్వం చేతను పడేటువంటి కాదు.
0: Therefore, mere experts, experienced people cannot hand over this.
1: తన మనోనాశనమే తెలియనటువంటి గురువు.
0: The annihilation of the mind is the ultimate.
1: ఒక్క దైవాన్ని తప్ప దేన్ని కూడా మనం ఏమాత్రం ఆశించకూడదు.
0: In fact, we should desire only God, none else in this world.
1: ఈ జ్ఞానం అనేటువంటి సత్యనిత్యమైనటువంటి జ్ఞానం.
0: This wisdom is truth and eternal.
1: కనుక దీనికి సంబంధ బాంధవ్యం ఏమాత్రం కలగవు.
0: In fact, you don't get any kind of intimate association or relation.
1: యమధర్మరాజు బోధించినటువంటి బోధన కంటే కూడాను తన మనోహృదయమే చాలా ప్రఖ్యాతిగాంచింది.
0: మచ్ మోర్ దాన్ ది టీచింగ్ ఆఫ్ యమధర్మరాజా, ద హార్ట్ ఆఫ్ నచికేత రివీల్ టు హిమ్ సర్టన్ వేదాంతిక్ ట్రూత్స్.
1: యమధర్మరాజు కూడా జ్ఞానం బోధించింది.
0: ఇన్ ఫ్యాక్ట్ యమధర్మరాజా ఆల్సో కుడ్ నో విజ్డమ్.
1: అట్టి మహాజ్ఞానులు లోకంలో ఎందరో ఉంటున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ ఎన్లైటెన్డ్ పీపుల్.
1: జగతి ఎందు పుణ్య పురుషులు లేకుండా జగమలెట్టు పగులుగాను.
0: In fact, there are no enlightened people. How do you find the universe existing with all the light?
1: ప్రపంచమంతా కూడా వెలుగుతూ ఉంటుండేటువంటి అటువంటి జ్ఞానులు లోకంలో ఉన్నారు.
0: The whole world is brilliant and effulgent because of noble souls, the realized one.
1: కనుక జ్ఞానం అనేటువంటిది ఒకరితో లభించేటువంటి కాదు.
0: In fact, wisdom will not have any
1: ప్రేమ చేతనే లభించేటువంటిది.
0: You get wisdom because of the divine love only.
1: ఆత్మనే మనం అడగవలసింది.
0: In fact, we should seek from
1: Bichigaru the... Intikostadu, Bhavati Bichan Dehi entadu.
0: The beggar comes to the doorsteps and asks for alms.
1: Bhavati Bichan Dehi.
0: Please serve me food.
1: Dehi entadu.
0: Dehi, the indweller.
1: Yajamandu ki thakana gorledu. Dehi, Dehi naku bicham pettanu.
0: So the appeal is not to the master, but to the Dehi, the indweller of the
1: master. Anaga, deham lopala unnatundi Dehi.
0: Dehi, the indweller, is in the deha, the body.
1: Dehi nadutunnadu kani deha nadutam ledu.
0: So the beggar is seeking dehi indweller, not the body, deha.
1: Kanuka ee vidhamainatundi chinna chinna bhavan chede mana gnanam abhivruddhi parchukovachu.
0: In these small situations also we can get wisdom.
1: Ee lokamlo manam chadivetundi chadugulu,
0: all the knowledge of this world,
1: ennelu pieyelu pass ayyavachiyu peru gaachina pedda varulaina.
0: One might be scholars with all MA and BA degrees.
1: సంపద పరి నుండి సందార పరులైన.
0: One may be rich enough.
1: పుణ్యకీర్తిని గన్న పుణ్యుడైన.
0: They may be charitable.
1: ఆయురారోగ్యము అనవర్తముండి.
0: With all the love and strength. They may be
1: దంబు జపములు తపము చేయుచు సాధనునే సాధులైన.
0: They may be strong ones with all the muscle strength and health.
1: సరిరాదు.
0: They may be men of penance and chanting. But none can equal a devotee.
1: Even nee baita sampayinchetvanti chaduvule.
0: All that we get from the outer world.
1: Aithe idi kuda manaku undalsindi.
0: Of course it's also necessary.
1: Laukika vidyalanta kuda nu laukika jeevithanni sampadistundi.
0: The secular knowledge is to carry our living.
1: Atma gnanamu atma tattvanni bodhisthundi.
0: The knowledge of the self speaks of the self, symbolizes it.
1: Kanuka ittati gnanamu chaduvuti manam prayojanam ledu.
0: Therefore, the physical knowledge is useless.
1: కానీ చదువులు దేహ భ్రాంతి కోసం ఉండాల్సింది.
0: ఇట్ మే బి ఎసెన్షియల్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ.
1: దాన్ని వదలకూడదు. అది నెగిటివ్, ఇది పాజిటివ్.
0: వన్ ఇస్ ద నెగిటివ్ వేర్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ పాజిటివ్.
1: ఈ పాజిటివ్ కూడా సరిగా నెగిటివ్ గురించి చేరినప్పుడే రెండింటి యొక్క ఏకత్వం కలుపుతుంది.
0: సో పాజిటివ్ జాయిన్స్ ద నెగిటివ్, దేర్ యూ ఫైండ్ యూనిఫికేషన్.
1: కనుక విద్యార్థుల,
0: సో స్టూడెంట్స్,
1: నెగిటివ్ కూడా మనం విసర్జించకూడదు.
0: Don't give up the negative altogether.
1: సాధ్యమైనంత వరకు మీకు విరక్తి కలిగిన నెగిటివ్ త్యజించండి, కానీ పాజిటివ్ మాత్రం విసర్జించకూడదు.
0: యూ మే జస్ట్ గివ్ అప్ ద

0: నెగిటివిటీ నెగిటివ్ బట్ డోంట్ లూజ్
1: ఈ నెగిటివ్ లోకకు సంబంధమైనటువంటి మా డివిజన్ని బోధిస్తుంది.
0: ద నెగిటివిటీ స్టాండ్ ఫర్ ద వరల్డ్ ద వరల్డ్ నాలెడ్జ్
1: కనుక మీరు విద్యను ఎందుకు కూడా ఉత్తీర్ణులు కాండి.
0: బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్
1: లౌకిక విద్యను కూడా నేర్చుకోండి.
0: అక్వైర్ ద వరల్డ్ నాలెడ్జ్
1: కానీ ఉభయ భారతంగా ఉంటుండస్తుంది.
0: బట్ రిమైన్ యాజ్ ఉభయ భారతి
1: నిజమైన జ్ఞానం ఆత్మజ్ఞానమే.
0: ద ట్రూ విజ్డమ్ ఈజ్ ఆఫ్ ది సెల్
1: దాన్ని పెట్టుకుని
0: విత్ దాట్
1: దీన్ని త్యజించండి.
0: గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్
1: నేను ఈనాడు 1 గంటకు రైట్ రాత్రి 1 గంటకు ఇక్కడికి వచ్చాను.
0: భగవాన్ కేమ్ ఓవర్ హియర్ మిడ్ నైట్ అట్ 1 o'clock.
1: ఆ మిడ్ నైట్ అనేటువంటిది ఏమిటని?
0: వాట్ ఈస్ దిస్ మిడ్ నైట్ టైమ్?
1: అది బ్రహ్మముహూర్తము.
0: దాట్ ఈస్ బ్రహ్మముహూర్త
1: అంటే ఏమి?
0: వాట్ డస్ ఇట్ మీన్?
1: ఈ కైలాసం నుంచి
0: ఫ్రమ్ కైలాస
1: ఆ లింగాలంతా బయలుదేరేటువంటి అంతా కూడా బ్రహ్మముహూర్తం ఉంది.
0: ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ లింగ ద బ్రహ్మముహూర్త మిడ్ నైట్
1: కనుక మా లింగం వచ్చినటువంటి అంతా కూడాను ఆ బ్రహ్మముహూర్త టైంలో.
0: దేర్ఫోర్ ది లింగ ఎమర్జ్ అట్ దట్ మోమెంట్ ఆఫ్
1: దానికి కాళ్ళు ఉండవు కాళ్ళు ఉండవు.
0: And it doesn't
1: walk. అదే అది వస్తుంది.
0: It just moves on its own.
1: అదంతే అంతే పోతుంది.
0: And it vanishes on its own.
1: కనుకనే ఆ బ్రహ్మముహూర్త సమయం లోపల అవన్నీ వచ్చినప్పుడు నేను లేచాను.
0: భగవాన్ గాట్ అప్ యాజ్ లింగ స్టార్టెడ్ ఎమర్జింగ్
1: ఇక్కడికి వచ్చాను.
0: భగవాన్ కేమ్ హియర్
1: చూచాను.
0: స్వామి
1: అందరూ భక్తులు విద్యార్థులు ఆనందంగా పాడుతున్నారు.
0: భగవాన్ నోటీస్డ్ డివోటీస్ అండ్ స్టూడెంట్స్ సింగింగ్
1: కానీ ఎట్టి భక్తులు భక్తులుగా కనిపించారు.
0: బట్ హూ ఆర్ ద రియల్ డివోటీస్?
1: మనసు నందు నిశ్చలమైన మనసుగా పెట్టుకుని
0: ద మైండ్ విచ్ ఇస్ స్టడీ
1: నిర్మోహం చేత స్వామి స్వామి అనేటువంటి తలుచుకుంటూ కూర్చున్నటువంటి వారు నిశ్చలమైన భక్తులు.
0: యు ఆర్ రియల్ డివోటీ ఇఫ్ యు గాట్ ది స్టడీ మైండ్ అండ్ టోటలీ అటాచ్డ్.
1: కానీ అందరూ కూర్చున్నారు.
0: All are seated.
1: ఈ హాల్లో మాత్రం వేల మంది కూర్చున్నారు.
0: ఇన్ దిస్ హాల్ థౌజండ్స్ ఆర్ సీటెడ్.
1: అందరూ భక్తులు కాదు.
0: All are not devotees.
1: దేహం కూర్చుంది కానీ మనసు భగవంతుని వైపు మరలుతుండాలి.
0: Body is here, but the mind has not turned towards God.
1: కనుక మనోసత్వమే నిజమైనటువంటి భక్తి.
0: Therefore, that which takes your mind, the direction,
1: ఎక్కడైనా
0: devotion. You may sit anywhere.
1: కానీ దైవానికి సంబంధించినటువంటి వాడు.
0: But understand with your mind that God is near you.
1: అక్కడనే దైవత్వము నీకు ప్రాప్తిస్తుంది.
0: There you will understand, experience divinity.
1: నిద్ర వస్తుంది.
0: You may sleep.
1: నిద్రపో.
0: Yes, sleep.
1: ఆ నిద్రలో కూడా నువ్వు భగవత్తత్వం పెట్టుకో.
0: Even while in sleep, you can enjoy divinity.
1: ఎరుకు మలపడకుండా జాగ్రత్త అంటే ఒక సప్రాసక్తిలో అరమలు లేకుండా ఇప్పుడు తరచుగా జీవాత్మ చదివేది తారకం అన్నారు.
0: Therefore, the true attainment, the true wisdom, it lies in that oneness in all the 3 states of consciousness, the waking, the dream and the deep sleep.
1: ee vidhanga ee samayanandu kudanu daivattam matha manasulo pettukoni
0: keep in you the divine principle
1: kaani aa daivattam paina prema undabatte kada alanti samayanu kudanu lechi inta duram vachi kurchuntaru.
0: Because of that love for the devotees, భగవాన్
1: ప్రేమలే లేకపోతే వాళ్ళు బెడ్రూమ్ లో వాళ్ళు పండుకుంటారు చక్కగా.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ లవ్ యూ వుడ్ యాజ్ వెల్ స్లీప్ ఎట్ హోమ్.
1: కానీ ఆ దాన్ని కూడా ఛేదించి
0: అండ్ దట్ హ్యాస్ టు బి
1: వచ్చి ఓ చెట్టు కింద కూర్చొని చెట్టుకు ఆనుకొని అదే దైవత్వంగా భావించుకుంటూ ఉంటారు.
0: దేర్ఫోర్ పీపుల్ కమ్ వాక్ అలాంగ్ సిట్ అండర్ ది షేడ్ ఆఫ్ ఎ ట్రీ లీన్ బ్యాక్ అండ్ దెన్ థింక్ ఆఫ్ గాడ్.
1: అది నిజమైనటువంటి భక్తి.
0: దాట్ ఈస్ ట్రూ డివోషన్.
1: ఏ అనుకూలంలో అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ ఎనీ కన్వీనియన్స్.
1: ఏ ఆనందము అక్కర్లేదు.
0: నాట్ ఎనీ ప్లెజర్.
1: ఏ ఆహారము అక్కర్లేదు.
0: నో ఫుడ్ ఇస్ నెసెసరీ.
1: అలాంటి సమయం లోపలనే స్వామి యొక్క తత్వము ఏకత్వంగా మారుతుంది.
0: అట్ దట్ టైమ్ ఓన్లీ యూ కెన్ నో ద ప్రిన్సిపల్ ఆఫ్ స్వామి దట్ ఈస్ వన్నెస్.
1: కనుక ఎక్కడైనా మీరు పోయినప్పటికీ మీ మనసును మాత్రము మీ స్వాధీనంలో పెట్టుకోండి.
0: You may go anywhere, have total control on your mind.
1: అది ఏ ఉభయ భారతి సర్వులకు బోధించినటువంటిది.
0: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి టు ఎవ్రీబడి.
1: అట్టి ఉభయ భారతి తత్వమును తప్పక మనం ఉంచుకుంటే మన గృహములంతా కూడా పవిత్రమైన మార్గంలో ఉంచవచ్చు.
0: ఇఫ్ యూ పే హీ టు ద టీచింగ్ ఉభయ భారతి, వీ కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: భౌతికమైనటువంటి యొక్క దృష్టి మనం మనసు మరచకూడదు.
0: వీ షుడ్ నాట్ గో బై ద ఫిజికల్ సీన్స్ ద వరల్డ్ ఈ సినారియో.

0: బహిర్ముఖమైనటువంటి శబ్దంతో నమశివాయ, హాఫ్ దీంతో ఒక నమశివాయ, శబ్దరహితంగా ఇంకొక నమశివాయ.
1: We say namasivaya with all the sound and verbal expression, but there will be expression of namasivaya even in state of silence.
0: పెదవులతో పట్టినటువంటి కూడా ఆ నమశివాయ ప్రపంచానికి చేరిపోతుంది.
1: What that we speak out of the hell with the help of the lips would reach the whole world.
0: తంగుతో పలికినటువంటి అంతా కూడా నోటికి మాత్రమే చేరుతుంది.
1: That's what you speak with your tongue will be contained within the mouth.
0: మనస్సుతో చేసినటువంటి చింతన సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: The thinking of the mind is all pervasive.
0: ఇది మూడు రకములైనటువంటి చింతన.
1: These are three ways of expression.
0: కనుక మనస్సుతో చేసేటువంటి చింతన చాలా నిత్య సత్యమైనటువంటిది.
1: That what you do with your mind is eternal.
0: ఆ విధంగా మీరు మనసుతో చేసుకుంటూ, లేకపోతే రూమ్ లో 10 మంది ఎంత ఉంటారు వాళ్లకు నిద్రాభంగం కలగకూడదు, ఇంకోరికి డిస్టర్బెన్స్ కలగకూడదు, కలుక్కోకుండా నోటితో చెప్పకుండా మనసుతోనే అనుకోండి.
1: దేర్ మే బి మెనీ పీపుల్ యువర్ రూమ్మేట్స్ దేర్ అండ్ యూ షుడ్ నాట్ డిస్టర్బ్ దెమ్, బట్ యూ షుడ్ చాంట్, యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ మెంటలీ.
0: కనుక మెంటలీగా మీరు చేసుకుంటూ పోతే,
1: ఇఫ్ యూ డూ ఇట్ మెంటలీ,
0: అదే నీకు నిత్యమైనటువంటి మార్గము, చక్కగా రాజమార్గం బయలుదేరుతుంది.
1: దట్ విల్ last long, it is the royal path.
0: Bhajana bina sukha shanti nahi, hari bhajana bina sukha shanti nahi.

0: Adi Rajama.
1: Mountains and the valleys, the waterfalls and the rivers, all the mysteries of the world and of the universe, the vast sky, the courage and the valor, and the whole world that centers around the education, the study and the learning process will shine forth with all its beauty and grandeur.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyarthiniyulara.
1: Boys and girls.
0: Vice Chancellor. Registrar. Central Secretary. Idru Vidyarthulu. Yanto. Sundaramaina Vishyamulanu. Andamaina Padamulanu. Andincharu.
1: The Vice Chancellor, Dr. Venkatraman, Sri Chakravarti, and Central Trust Secretary, and two other students have made wonderful speeches, nicely punctuated with beautiful words, with all their vocabulary.
0: Prapanchamunandu, yendu chuchina, ఆశ్చర్యకరమైనటువంటి యొక్క దృశ్యములు, ఆనందకరమైనటువంటి విషయములు హృదయాన్ని తట్టి లేపి ఆనందపరుస్తూ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మిస్టరీస్ ఇన్ఎక్స్ప్లికబుల్ అన్అండర్స్టాండబుల్ విచ్ విల్ సర్టన్లీ టచ్ ద డోర్ స్టెప్ ఆఫ్ బ్లిస్ ఇన్ అవర్ లైవ్స్.
0: ఇట్టి సమయమునందు విద్యార్థులు ఆటల పాటల చేత, ఆనంద విషయాల చేత హృదయాన్ని చల్లపరుచుకుంటూ ప్రకాశింపచేసుకుంటూ తమ తెలివితేటలను పెంపొందింప చేసుకుంటున్నారు.
1: ఇట్ ఇస్ ఎట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైమ్ స్టూడెంట్స్ హావ్ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ దేర్ టాలెంట్ బౌత్ ఇన్ ఫీల్డ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ మేక్ దెమ్సెల్వ్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ దిస్ అకేషన్.
0: లోకమున ఏ విధమైనటువంటి విషయములు విన్నను, ఏ విధమైనటువంటి యొక్క చర్యలు చేసినను హృదయాన్ని మెప్పింపజేసుకునే నిమిత్తమై చేస్తారు, కాని కేవలము తాత్కాలిక ఆనందమును పొందింపజేసుకునే నిమిత్తం చేయగలరు.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఎవర్ ఇస్ హర్డ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ డన్ is to feel extremely happy for long, not for temporary gain and happiness.
0: Itti samayam nandu nenu vidya vishayamai aatala paatala vishayamai anantanga meeku bodhinchanakkarledu.
1: At this moment Bhagwan feels that it is not necessary to speak extensively on education, sports and games.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి తలంచే తలపులు, చేసే పనులు అన్నీను కూడాను ఈ విద్యా విషయం గురించి.
1: రైట్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఆఫ్ మ్యాన్ ఆల్ ద థాట్ అండ్ ద హ్యూమన్ యాక్టివిటీ సెంటర్డ్ అరౌండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ అండ్ స్టడీ.
0: ప్రేమ చేత హృదయమును పెంపొందింప చేసుకుంటూ ప్రజలకు ఆనందాన్ని అందించేటువంటి ఆదర్శాలు విద్యార్థులు అందించాలి.
1: ఇట్స్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ టు పాస్ ఆన్ ది స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం టు అవర్ స్టూడెంట్స్ సచ్ దట్ దే విల్ ఫిల్ దేర్ హార్ట్స్ విత్ లవ్.
0: ఈనాటి పరిస్థితిలో ఎక్కడ చూసినప్పుడు విద్యా విషయమై పేరు చెప్పుకుంటున్నారే కానీ ఎట్టి విద్యలు కూడా అందులో కనిపించడం లేదు.
1: ఎవ్రీవేర్ టుడే ఆల్ ఓవర్ ద వరల్డ్ దర్ ఆర్ సో మెనీ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఫర్ నేమ్ సేక్ బట్ వీ డు నాట్ ఫైండ్ ద డెప్త్ అండ్ ద ప్రొఫండిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అనేటువంటిది కూడాను ఎవరికి అర్థం కావటం లేదు.
1: No one seemed to know the meaning and the significance of education.
0: పుస్తకములో చదవటం, అందున్నటువంటి విషయాలను ఎగ్జామినేషన్ లో రాయటము, పాస్ మార్క్స్ తెప్పించుకోవటము, ఇతను పాస్ అయినాడని బిరుదును మాత్రం పొందుతున్నారు.
1: They just limit themselves to merely going through the text, appear for the examinations, secure a pass and claim that degree thereafter.
0: నిత్య సత్యమైనటువంటి విషయములను విద్య అంటే ఏమిటి అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
1: The eternal truth which is contained in the process of learning is not known to anybody.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమతుడు.
1: A foolish man, though an intellectual with all the acquisition of the knowledge, does not know his true self.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
1: One may be occupying exalted position with all high knowledge and education, but he will not give up his mean mentality and attitude.
0: తరచి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: All his knowledge helps him to be argumentative and to differ with everybody and not to acquire the totality of knowledge.
0: Idiya vidya.
1: Is this education?
0: Vidya anaga jnanam.
1: Vidya means jnana, wisdom.
0: Jnanam anaga bhautikamaina, laukikamaina, prakrutamaina tvanti yokka telivitetana penchukovatam kaadu.
1: Wisdom does not mean merely worldly, momentary, physical intelligence. No.
0: ఇది అంతరంగికమైనటువంటి ఆనందాన్ని అంతర్భావములను పెంపొందింపజేసి ప్రకాశింపజేసేటువంటి యొక్కది విద్య.
1: The true education should foster the finer sentiments and feelings within and should be the center of bliss.
0: ఇటువంటి పరిస్థితి యందు వీరు పొందినటువంటి యొక్క ఫలం ఏమిటి?
1: Under these circumstances, what is the result of the education that we have been receiving?
0: ప్రభుత్వం మెచ్చేటువంటి యొక్క డిగ్రీలు మాత్రమే చూపుతున్నారు, కానీ ఆ ఎడ్యుకేషన్ యొక్క స్వరూపం ఏమిటో అనేటువంటిది వారికే తెలియటం లేదు. ఇంకా వారి ఇతరులకు ఏమి చూపగలరు?
1: We just get satisfied by getting a degree so as to win the appreciation of authorities without knowing the depth and the significance of education.
0: ముఖ్యముగా ఆటల పాటలయందు అనుభవించవలసినటువంటి యొక్క ఆనందము ఏమిటో వారికి అర్థం కావటం లేదు.
1: We don't seem to know the actual happiness and the bliss that we are supposed to derive out of these sports and games.
0: ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లోపల ఒకరు గెలిచటము మరొకరు ఓడిపోవటము ఇవి రెండు మాత్రమే తెలుస్తూ ఉండాలి.
1: In sports and games, we only come across two. One, the one who wins, the other one who loses.
0: Idiya games yokka lakshyamu.
1: Is that the aim of games?
0: Life is a game, anna.
1: Life is a game.
0: Play it.
1: Play it.
0: Life is a dream.
1: Life is a dream.
0: Realize it.
1: Realize it.
0: Life is love.
1: Life is love.
0: Enjoy it.
1: Enjoy it.
0: వీటి యొక్క మూడింటి యొక్క అర్థమును గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైనటువంటి విద్యార్థి.
1: He is a true student if he understands the meaning of these three statements and conducts accordingly.
0: విద్య యొక్క వివేకము, ఆటపాటల యొక్క ఆనందము సంకుచితమైన భావములకు సంతోషపడుతుంది, కానీ విశాలమైన హృదయమునకు అనంతమైన విజ్ఞానములకు ఇవి ఏమాత్రం కూడా తోడ్పడవు.
1: Actually speaking, the intelligence that we apply in the field of education develops only narrow-mindedness. It does not help us to be broad-minded nor to be blissful either.
0: అందులో ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము చెత్త విద్యలు.
1: All the education that we acquire today is rather cheap and useless.
0: ఈనాటి టెక్స్ట్ బుక్లు అనేటువంటివి చూస్తే ఏమాత్రం కూడా సారమైనటువంటి దేవు అక్కడ.
1: The textbooks that we make use of do not have any essence.
0: ఇది గవర్నమెంట్ ఏ విధంగా ఒప్పుకుని దీన్ని శాంక్షన్ చేస్తున్నారు? ఇది పాఠశాలల లోపల దీన్ని ఉపందించడానికి ఎన్ని ప్రయత్నములు చేస్తున్నాయో అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండాలి.
1: హౌ గవర్నమెంట్ రికమెండ్ సచ్ టెక్స్ట్ విదౌట్ ఎఫెన్స్ అండ్ వాట్స్ దేర్ ఎయిమ్? ఇట్ ఆల్ సీమ్స్ టు బి రిడిక్యులస్.
0: బహుశా నా ఉద్దేశము ఇవి గవర్నమెంట్ వరకు కూడా పోవటం లేదు.
1: భగవాన్ అపాయింట్స్ దట్ థింగ్స్ ఆర్ నాట్ రీచింగ్ ద లెవెల్ ఆఫ్ ది గవర్నమెంట్.
0: ఎవరో ఒకరు శాంక్షన్ చేస్తే అవన్నీ టెక్స్ట్ బుక్స్ అని పంపిస్తున్నారు.
1: ఇట్ ఆల్ అపియర్స్ టు బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ అథారిటీ అండ్ ఇంప్లిమెంటెడ్ దే.
0: ఇది గవర్నమెంట్ కూడా నువ్వు ఎంత చిన్న పేరు తెస్తున్నాయో వారు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: ద గవర్నమెంట్ ఈజ్ నాట్ రియలైజింగ్ వాట్ ఎ బ్యాడ్ నేమ్ దే గెట్ అవుట్ ఆఫ్ సచ్ థింగ్స్ అట్ ద లోయర్ లెవెల్.
0: ప్రపంచంలో ఇలాంటి చదువులు పెరిగిపోతున్నాయి.
1: దిస్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆన్ ద రైజ్, ఇంక్రీజింగ్ డే బై డే.
0: ప్రాచీన విద్యలన్నీ కూడాను ఎంత పవిత్రమైనటువంటివో, ఎంత సున్నితమైనటువంటివో, ఎంత వర్ణితమైనటువంటివో వారు గుర్తించడానికి ఏమాత్రమో ప్రయత్నించడం లేదు.
1: దే డోంట్ సీమ్ టు మేక్ ఎనీ అటెంప్ట్ టు నో ద గ్లోరీ అండ్ ద మెజెస్టీ ఆఫ్ ది ఏన్షియంట్ ఎడ్యుకేషన్, హౌ సేక్రెడ్ ఇట్ ఈస్.
0: ఏదో ఒక గ్రంథమును చదివినామని దాన్ని అర్థం చేసుకోలేకపోవటము, గ్రంథమును చదివినామని దాని యొక్క సారమును గ్రహించటం కోరు ఏమాత్రము విద్యార్థులు కూడాను ప్రయత్నించడం లేదు.
1: ద స్టూడెంట్స్ ఆల్సో ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గెట్ ది ఎసెన్స్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ దే గో త్రూ.
0: వీటిని టెక్స్ట్ బుక్స్ అని చెప్తున్నారు, కానీ టెక్స్ట్ దేని నుంచి చేయాలి? ఒకరు రాసినటువంటి దానిని చూచి మరొకరు రాయటము, అది టెస్ట్ చేయాలి.
1: వాట్ ఈస్ దిస్ టెక్స్ట్ బుక్ దట్ యూ కాల్ ఇట్? ఇట్ ఈస్ జస్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ టు అనదర్.
0: కనుక ఈనాటి చదువులు కేవలము ఒక డిగ్రీలు మాత్రమే తీసుకుని ఉద్యోగం నిమిత్తమై ప్రాకులాడుతున్నారే కాని చదువు యొక్క సారము, చదువు యొక్క అంశము, చదువు యొక్క ప్రశంసము ఏమాత్రము వారు గ్రహించడం కానీ గుర్తించడం కానీ చేయటం లేదు.
1: దే డోంట్ అండర్స్టాండ్, దే డోంట్ రికగ్నైజ్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆల్ ది ఎడ్యుకేషన్ సీమ్స్ టు బి జస్ట్ జాబ్ ఓరియంటెడ్ దట్ కంప్లీట్స్ విత్ గెటింగ్ ఎ డిగ్రీ అలోన్.
0: ఈ గ్రంథముల యందు సరి అయినటువంటి యొక్క విద్య ఉన్నదా లేదా అనేటువంటిది తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: పేరెంట్స్ ఆల్సో డూ నాట్ నో వెదర్ ద టెక్స్ట్ బుక్స్ కంటెయిన్ ద డిజైర్డ్ నాలెడ్జ్ ఆర్ నాట్.
0: మా పిల్లవాడు మంచి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు, మార్క్స్ దండిగా వచ్చినాయి అని ఈ మార్క్స్ చూసుకుని వారు ఆనందిస్తున్నారే కానీ దానికి వెనుకల కొండంత రిమార్క్స్ ఉన్నాయనేటువంటిది వారు ఏమాత్రమూ గుర్తించడం లేదు.
1: The parents are happy if their children get first classes and pass in distinctions. They think of only marks, forgetting the mountainous remarks behind.
0: ఈ రిమార్క్స్ వారికి ప్రత్యక్షమైన వారు చదువు అంటే ఏమిటో అని కూడా గుర్తించగలరు.
1: When once they know the remarks, they will understand what kind of education they are receiving.
0: ABCDలు ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు కలిగే.
1: బికాస్ ఆఫ్ ద లెర్నింగ్ ఆఫ్ ద ఆల్ఫబెట్స్ ఏబిసిడి మోర్ అండ్ మోర్ దేర్ ఇస్ లెస్ అండ్ లెస్ ఆఫ్ లోయర్ అండర్స్టాండింగ్.
0: ఎంఏలు బిఏలు పాస్ అయినందున వేదశాస్త్రములన్నీ వేదబడియే.
1: బికాస్ ఆఫ్ బిఏ అండ్ ఎంఏ అండర్ గ్రాడ్యుయట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ద లెర్నింగ్ ఆఫ్ ది వేదాస్ ద సీక్రెట్ టెక్స్ట్ హ్యాస్ డిక్లైన్డ్.
0: ఇట్టి చదువును మంచి జ్ఞానమైనటువంటి అని ఎట్ల ఒప్పుకోగలరు?
1: హౌ డు యూ సే దట్ దిస్ ఎడ్యుకేషన్ దట్ వీఆర్ రిసీవింగ్ గివ్స్ అస్ సాటిస్ఫాక్షన్ అండ్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్?
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు వేరుగా భావించకండి. విద్యార్థులైనటువంటి వారు చక్కని విద్యను అభ్యసించి ప్రపంచానికి ఈ చక్కని బోధనను అందించడానికి ప్రభుత్వం పూనుకోవాలి.
1: ద స్టూడెంట్స్ షుడ్ ఎక్వైర్ ద ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ ఎడ్యుకేషన్ and set an ideal to the rest of the society.
0: అసలు సమాజం లోపల సమాజమును పోషించేటువంటి విధానం ఏమిటి? సమాజము ఈనాడు ఏ గతిని పట్టింది? నిన్ను ఉత్తమోత్తమైనటువంటి యొక్క సమాజంగా తీర్చిదిద్దడానికి ఏమి చేయాలి అనేటువంటి ఆ యోచనలే వారి అందు ఏమాత్రమో కనిపించడం లేదు.
1: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ డోంట్ సీమ్ టు హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ ద సొసైటీ, ద ప్లైట్ ఆఫ్ ద సొసైటీ, హౌ టు ఇంప్రూవ్ ద కండిషన్స్ ఆఫ్ ద సొసైటీ, హౌ టు వర్క్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద సొసైటీ. దే హావ్ నో ఐడియా.
0: ఈ విద్యా విధానం లోపల చక్కని పోలికలు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: దే డు నాట్ ఈక్వేట్ దెమ్సెల్వ్స్ విత్ ద నీడ్స్ ఆఫ్ ద సొసైటీ.
0: ఇది చక్కని వేవేరైనా కూడాను నా మాది బోధ పెట్టినప్పుడు ఇది అంత పిచ్చివి, ఇది సరైనటువంటివి కాదు, ఈనాటి టెక్స్ట్ బుక్స్లే చాలా ఉత్తమమైనటువంటివి అని విద్యార్థులు కూడా అంగీకరిస్తున్నారు.
1: Such books of the ancient which really teach the greatest values are brushed aside and students consider the modern textbooks more important and latest.
0: Germany children janminchinantane vendi bangaram mundabosthe.
1: The value of the silver and gold has gone.
0: Kanuka ee naati pillala yokka bhavishyattu మనం చాలా శ్రద్ధగా వహించి వారికి సరి అయినటువంటి యొక్క విజయం నేర్పడానికి పూనుకోవాలి.
1: ద ప్రెషస్ మెటల్స్ హ్యావ్ లాస్ట్ దేర్ వాల్యూ, దేర్ ఫోర్ వీ షుడ్ డిటర్మిన్ టు ప్రొవైడ్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ద సిన్సిరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: సమాజం యొక్క కీర్తిని మనం నిలపాలి.
1: వీ షుడ్ అప్హోల్డ్ ద రిప్యుటేషన్ ఆఫ్ సొసైటీ.
0: మన ప్రాచీన పురుషులు ఏ విధమైనటువంటి విజయం అందించారో ఆ ప్రాచీన పురుషులకు సరి అయినటువంటి గౌరవాన్ని మనం కాపాడాలి.
1: The ancient sages and seers who have passed on this education, they must be revered and respected.
0: నాలుగు డిగ్రీలు తీసుకున్నంత మాత్రమే గొప్ప వారమైనామని వెర్రవీయటము అది వెర్రితనమే.
1: It is foolishness if you are egoistic by merely acquiring degrees.
0: మనము ఈనాడు సమాజమును ఏ రీతిగా ఉద్ధరించాలి?
1: We have to consider how to work for the progress of the society.
0: ఈనాడు సమాజం ఏవతి ఏగితే ఉంటున్నది?
1: What is the present position of the society?
0: ఈ యొక్క స్థితిగతిని మనం గుర్తించుకోకుండా సమాజమునకు సేవ చేస్తున్నామని అంటున్నారు.
1: We say that we are serving the society without understanding its needs and requirements.
0: ఇది సమాజం యొక్క సేవ కాదు, సమాజం యొక్క సేవ.
1: It is not samaja seva, service to society, but it is only samadhi seva, a doom to the service totally.
0: Kanuka ee naadu samajamu unnata sthitiki raavalante mana yokka prajalu uttama sthitini pondalante sariyainatundi vidyalu ee naadu manam abhivruddhi parchali.
1: For the society, the societal conditions to improve and the people to progress, the correct proper education is essential.
0: నేను చెప్పినట్టుగా ఏబీసీడీలు ఎక్కువైనందున వేద శాస్త్రములన్నీ పేదపడియే.
1: బికాస్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ఏబీసీడీ ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ హావ్ బీన్ నెగ్లెక్టెడ్ టోటలీ.
0: ఏ అంటే అవేర్నెస్.
1: ఏ స్టాండ్స్ ఫర్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అంటే మీ తెలివితేటలతో దాన్ని గుర్తించాలి.
1: అవేర్నెస్ మీన్స్ ద రికగ్నిషన్ ఆఫ్ ది థింగ్స్ బేస్డ్ ఆన్ ఇంటెలెక్ట్.
0: బి అనగా బీయింగ్. పుట్టు నడతల్లో నీవు జీవించాలి.
1: బి బీయింగ్ విచ్ హ్యాస్ టు బి ట్రెడ్ అలాంగ్ ద ప్రాపర్ పాత్.
0: సి అనగా బీ కేర్ఫుల్.
1: సి మీనింగ్
0: ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటిది విచారణ చేసి నీవు అభివృద్ధికి రావాలి.
1: సి సింబలైజెస్ కేర్ఫుల్, కేర్, బీ కేర్ఫుల్, అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: ఇలాంటి తెలివితేటలు మనం ఈనాడు పిల్లలకు ఇంటి ఎందైనా నేర్పాలి.
1: Such sort of intelligence, such sort of things should be taught right from the beginning, right from now.
0: మా పిల్లవాడికి స్కూల్లో కాలేజీలో సీట్ చిక్కిందని ఆనందిస్తున్నారు, కానీ తల్లిదండ్రులు ఏ సీట్ చిక్కింది, వారు ఏ విధమైన స్థితికి రాగలరు, ఈ దేశమును ఏ విధంగా కాపాడుకోగలరు, ఉపకారం చేయగలిగినటువంటి గుణంలో వారిలో అభివృద్ధి అవుతున్నాయా లేదా అని ఇంటిలో తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Parents are very happy because their children get their seats in different educational institutions. They do not think of the values that their children are supposed to acquire in the process of learning.
0: Teachers ku udyogasthulaku taginatvanti idi lekapoyinappudikini tallidandrulaku pradhananga ee telivitetalu penchukovali.
1: The teachers and other authorities may not be aware, but the parents should fully understand the need for the
0: palani vidyarthi ఫలాన్ని స్థితిలో దేశాన్ని ఉద్ధరించాడు అనేటువంటి కీర్తిని తెప్పించుకోవాలి తల్లిదండ్రులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పేరెంట్స్ షుడ్ డిజైర్ దట్ దర్ చిల్డ్రన్ షుడ్ బ్రింగ్ దెమ్ రెప్యుటేషన్ ఎ గుడ్ నేమ్ ఫర్ హ్యావింగ్ వర్క్ ఫార్ ద కంట్రీ.
0: కనుక ఈనాడు తల్లిదండ్రులు కూడాను అట్టి తెలివితేటలు లేవు.
1: ద పేరెంట్స్ టుడే ఆర్ నాట్ దట్ ఇంటెలిజెంట్ టుడే.
0: ఇంకా అధ్యాపకులకు ఈ గ్రంథ పుస్తకాలతో ఏమాత్రం పని లేదు.
1: అండ్ ద టీచర్స్ దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్.
0: దానిలో ఉన్నటువంటివి సరియైనవా కాదా అనేటువంటిది గవర్నమెంట్ కు రిపోర్ట్ చేయటం లేదు.
1: ది యాక్చువల్ టెక్స్ట్ దట్ ఆర్ పుట్ ఇన్ యూజ్ వెదర్ దే ఆర్ గుడ్ థింగ్స్ ఆర్ రాంగ్ థింగ్స్ ఆర్ నాట్ రిపోర్టెడ్ ది గవర్నమెంట్ బై టీచర్స్.
0: ఈ రిపోర్ట్ చేసినా కూడా గవర్నమెంట్ దీనిని ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Even if these mistakes are brought to the notice of the government doesn't seem to rectify.
0: ఏదో పాస్ అయినారంటాము సర్టిఫికేట్ ఇవ్వటము పంపటం.
1: They give them the degrees because they got the required percentage.
0: కనుక విద్యార్థుల యొక్క లోపమే కాదు ఇది, తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి లోపము.
1: So it is not the mistake of the students. The actual mistake lies with parents.
0: తమ పిల్లలు ఎట్టి పరిస్థితికి అభివృద్ధి అవుతున్నారు, ఎట్టి గుణములు నేర్చుకోగలుగుతున్నారు, ఎట్టి సమాజం యొక్క క్షేమాన్ని కోరగలుగుతున్నారు అనేటువంటిది వాడు ఏమాత్రము యోచన చేయటం లేదు.
1: Parents are not thinking in these lines. What qualities their children are requiring, what their thoughts are relating to the needs of the society, they don't think.
0: తల్లిదండ్రులకు గిఫ్టింగ్ అనిపించి సమాజమునకు గొప్ప పేరును తెప్పించి సమాజం యొక్క సంఘం యొక్క ఫలితాన్ని దేశానికి అందిస్తూ రావాలి.
1: Therefore, the students should bring a good name to their parents, good name to the society by working for the society.
0: కాని క్లాసులో చాలా గొప్పవాడని పేరు మాత్రం తెచ్చుకుంటున్నారు.
1: But students get a good name because they stand first in
0: క్లాసులో గొప్ప పేరును తెప్పించుకోవటం వల్ల ప్రయోజనమే లేదు.
1: There's nothing great about it in standing first in the class.
0: ఆ పిల్లలు ఎలాంటి బుక్కులు చదువుతున్నారు అని ఆ బుక్కులంతా పరీక్షించారు.
1: The parents must examine what sort of books that their children read and when once they return home.
0: పిచ్చి పిచ్చి కథల బుక్కులంతా చదువుకుంటారు.
1: They read all novels which are useless.
0: అది తల్లిదండ్రులు గుర్తించడం లేదు.
1: Parents are not understanding this.
0: ఏదో వాడు సంతోషంగా ఉంది, వాడు దీన్ని చదువుకుంటున్నారు, తప్పేమి అని దాన్ని సవరిస్తూ పోతున్నారు.
1: On the other hand, parents defend their children because they think that they're spending their time in a happy way.
0: ఇది చాలా పొరపాటు.
1: It is a big mistake.
0: తన బిడ్డలను తామే పాడు చేసుకుంటున్నారు ఈనాడు.
1: They're spoiling their own children now.
0: వాని ఆటలు వాని పాటలు ఎలాంటివిగా ఇంట్లో జరుగుతున్నవి అనేటువంటిది, ఎలాంటివి బజార్లో పోయినప్పుడు వీళ్ళు మెలుగుతున్నారు అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా గుర్తించడం ప్రయత్నించడం లేదు.
1: Parents today are not observing the behavior and the conduct of their children, how they behave along the street, what kind of books they read, what games they play.
0: ఇది లేకుండా కేవలము పిల్లవాడిని చదివించుకుంటున్నామంటే అది గొప్ప పేరు కాదు.
1: By merely educating your children, well, there's no use. It doesn't bring them any good name.
0: ప్రాచీనపు తల్లిదండ్రులు ఎంతటి తెలివి కలిగి ఎంతటి విజ్ఞానం చేత ఎంతటి పరిస్థితిని వారు పోషించుకుంటూ వచ్చారో అది ఆనాటి ఋషులకే తెలుసును.
1: The ancients, the elders and the parents, they know what kind of ideals and objectives they have had in their life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాటి విద్య లోపల గొప్ప మార్పు తేవాలి.
1: There should be total change in the modern education.
0: ఎలాంటి పద్యములు రాసినా ఎలాంటి పోయమ్స్ రాసినా దానికి తమాష కింద దాన్ని గేలి చేసుకుంటూ ఆనందంగా పఠిస్తున్నారే గాని ఇది ఎలాంటి పరిస్థితిని తెస్తుంది, ఇది లోకమును ఏది పరిస్థితిలో ముంచుతుందో అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా ప్రయత్నించడం లేదు.
1: We just go through the poems and the compositions contained in the text, but we do not understand what kind of influence and impact
0: మా పిల్లవాడు
1: కాన్వెంట్
0: లోపల ఇంగ్లీష్ చదువుతున్నారు.
1: We say that my son is in convent, he is reading English.
0: ఏమిటి ఆ ఇంగ్లీష్?
1: What English is it?
0: ఆ ఇంగ్లీష్ లో వచ్చేటువంటి యొక్క తప్పు మార్గములంతా ఎంతటి పరిస్థితికి కొనిపోతుందో వాడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: They don't understand the English medium schools, in which a direction it they take them, in a perverted way, in the wrong direction.
0: Ba, ba, black sheep.
1: Say, the nursery rhymes, ba, ba, black sheep.
0: ఇవే వారు నేర్చుకునేది.
1: ఆర్ ది నర్సరీస్ దే లర్న్
0: బ్లాక్ షిప్, అది మొదలే షిప్ అనేటువంటిది చాలా చెడ్డ తక్కువ గుణంతో కలిగినటువంటిది.
1: సో ద లెర్నింగ్ స్టార్ట్స్ విత్ దిస్ బ్లాక్ షీప్, షీప్ లెవెల్.
0: దాంట్లో బ్లాక్ షీప్,
1: దట్ టు బ్లాక్ షీప్ ఫర్ దర్ ఆల్ ద మోర్,
0: అది గొప్ప బిరుదుగా భావిస్తున్నారు వీళ్ళు.
1: దే కన్సిడర్ దిస్ బ్లాక్ షీప్ యాజ్ ఎ బిగ్ టైటిల్.
0: అది పోయమ్స్ వీరికి.
1: దాట్ ఈస్ ద నర్సరీ రైమ్.
0: ఈ విధంగా చూస్తుంటే ఈ స్కూల్ ఎందుకు కట్టాలి, ఎందుకు చదివించాలి, ఎందుకు పిల్లల్ని పాడు చేయాలి అనేటువంటి భావము నాలో చాలా తీవ్రంగా పెరుగుతూ ఉండాలి.
1: వాచింగ్ ద ప్రజెంట్ సినారియో, భగవాన్ స్టార్టెడ్ థింకింగ్ దిస్ వే, వై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వాట్ ఫార్, వాట్
0: కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నయా పైసా జీతం లేకుండా, నయా పైసా ఖర్చు పెట్టకుండా అన్ని ఖర్చులు నేనే పెట్టుకుని వారికి తగినటువంటి గ్రంథాలు కూడా నేనే తెప్పించి చక్కని రీతి లోపల వాళ్ళు పోషించాలని ప్రయత్నిస్తున్నాను.
1: భగవాన్ హ్యాస్ అండర్టేకెన్ దిస్ సీరియస్ అటెంప్ట్ స్పెండింగ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ వితౌట్ కలెక్టింగ్ నయా పైసా ఫీజ్ అండ్ ఈవెన్ ప్రొవైడింగ్ టెక్స్ట్ బుక్స్ టు చిల్డ్రన్.
0: ఈనాడు పిల్లవాడు పుట్టినాడంటే 5 సంవత్సరాలకు ముందుగానే కాన్వెంట్ లో బుక్ చేసుకోవాలి.
1: Today we should make reservation 5 years before the child is actually put to learning process, reservation in the school for studies.
0: ee vidhamainatvanti oka plan lopala talli dandru pilla vaadu santoshapadutunnare gaani vaaru santosham ee reethiga kalugutundi aneetvanti vaaru santoshanni vaaru chuchukovatam ledhu.
1: Parents are very happy in reserving seats for their children in education institutions, but they don't understand what kind of help they would get.
0: తల్లిదండ్రులు పడేటువంటి బాధలు, తల్లిదండ్రులు పడేటువంటి చింతలు, తల్లిదండ్రులు పడేటువంటి యొక్క కష్టములు అది వారికి తెలియదు.
1: The children do not understand the difficulties, the anxieties, worries of their parents.
0: అప్పులు సప్పులు చేసుకుని అన్నపానాలను విసర్జించి ఆ పిల్లలకు ఇంటి దగ్గర ధనమును ఖర్చు పెట్టి వారిని చదివిస్తూ ఉన్నారు.
1: పేరెంట్స్ ఈవెన్ టేక్ లోన్స్, దే సాక్రిఫైస్ దేర్ ఫుడ్ అండ్ డ్రింక్, దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్ టు ఎడ్యుకేట్ దెమ్.
0: కానీ దీనివల్ల మంచి కలుగుతుందా చెడ్డ కలుగుతుందా అనేటువంటిది పిల్లలు ఏమాత్రం విచారించటం లేదు.
1: బట్ they don't seem to consider the results out of this, good or bad, at the end.
0: ee naadu lokam lopala chadu ante chaala cheap ayipoyindi.
1: In the modern society the education has become so cheap.
0: Kaani ee cheap ainaatundi manavuni cheap ga etta cheyagaladu.
1: Such a cheap education, how do you expect a man to become a chief out of cheap education?
0: కనుక మనం ఈనాడు విద్యా విషయం లోపల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ కూడాను ఏకమైపోయి విచారించి ఈ చదువులు ఏ పరిస్థితిని తెప్పిస్తుండాలి, ఈ చదువులు జగత్తులు కానీ సమాజమును కానీ ఏ విధమైనటువంటి ఒక శాంతిని బోధిస్తుంది అనేటువంటిది ఎవరు యోచన చేయటం లేదు.
1: Therefore today there is every need that the teachers, authorities, elders, parents should join their hands.
0: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ పిల్లల యొక్క గోలనే చాలా గొప్పగా కనిపిస్తుంది.
1: అండ్ వాట్ ఆల్ దట్ వీ ఫైండ్ టుడే, ద ప్రజెంట్ నాయిజీ సినారియో సీమ్స్ టు బి గ్రేట్.
0: అది పిల్లల తప్పు కాదు.
1: నథింగ్ రాంగ్ విత్ స్టూడెంట్స్.
0: పిల్లలు చాలా మంచి పిల్లలే.
1: ద స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్.
0: గ్రంథములు సరైనటువంటివి కాదు.
1: బుక్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: వీటిని బోధించేటువంటి గురువులు చాలా చీప్ అయినటువంటి వారు.
1: And the teachers are so cheap who teach such cheap books.
0: దీన్ని ప్రభుత్వము అలక్ష్యం చేసి దీన్ని పెంచి పెద్దలు చేయటం ఇది వారి దోషం కూడా ఉంటుండాలి.
1: It is the mistake of the government, the utter neglect of this sort of system.
0: కనుక చదువు సంధ్యల లోపల పిల్లలు అభివృద్ధి అవుతారనేటువంటిది మనం మర్చిపోవాలి.
1: Therefore we should forget that this education would help our students to improve in life.
0: చాలా మంది మంచి పిల్లలంతా ఉన్నారు.
1: దేర్ ఆర్ వెరీ వెరీ గుడ్ స్టూడెంట్స్.
0: పిల్లల్లో దోషం లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ విత్ స్టూడెంట్స్.
0: వీడు చదివే పుస్తకములు, వీడు చదివే గ్రంథములు,
1: ద బుక్స్ దే రీడ్,
0: చదివించే తల్లిదండ్రులు
1: అండ్ ద పేరెంట్స్ ఆర్ ఎడ్యుకేటెడ్,
0: ఈ దోషములకు మారు పేరు పెట్టుకున్నారు.
1: ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ మిస్టేక్స్.
0: కనుక మనం ఈ తల్లిదండ్రులు పిల్లలను పోషించి చక్కని ఉదారమైనటువంటి ఒక మార్గంలో పెంపొందింపు చేసుకోవాలని తల్లిదండ్రులు కూడా కనుదర్చాలి.
1: ఇట్స్ టైమ్ దట్ ది పేరెంట్స్ షుడ్ ఓపెన్ దేర్ ఐస్ అండ్ నో ద ఫ్యాక్ట్ and see that the children would improve in their life through the process of education.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నవను హీనుడు కూడా మానలేడు అన్నాను.
1: In spite of high education, a person is not able to give up his meanness.
0: చదువు చదువు చదివా తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: One has learned how to differ with other person and argue but without acquiring the total knowledge.
0: చదువు చదువు చదివి చావంగనేటికి.
1: After all, one should die at the end acquiring this kind
0: Chavuleri
1: of cheap knowledge.
0: Chadu
1: one should study to be immortal.
0: ఏమిటి ఆ చావు లేని చదువు?
1: What is that immortal knowledge?
0: ఆధ్యాత్మిక చదువు.
1: That is the spiritual knowledge.
0: అందులో కూడా లౌకికమైనది కూడా ఉండాలి.
1: There is however relating to the physical
0: aspect. లౌకికము, భౌతికము, ధార్మికము, ఆధ్యాత్మికము ఈ యొక్క నైతికంలో వారిని పెంపొందింప చేయాలి.
1: The spiritual knowledge encompasses relating to the world, the ethical aspects also.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు గొప్ప చదువులు చదువుతున్నామని మీలో మీరు విర్రబోకండి.
1: డోంట్ ఫీల్ ప్రౌడ్ దట్ యు ఆర్ స్టడీయింగ్ హై డిగ్రీస్.
0: మీ చదువులు చదువులు చదివి బజారులో పోయి ఏ విధమైనటువంటి ఒక బిచ్చం ఎత్తినా కూడాను దీనికి బిచ్చం కూడా చిక్కదు.
1: విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ డోంట్ రిసీవ్ ఆర్మ్స్ ఈవెన్ ఇఫ్ వీ బెగ్ అలాంగ్ ద స్ట్రీట్స్.
0: కనుక మనము ఈ చదువులు కొంతవరకు చన్నగింపజేసి
1: therefore we should not be after mere degrees.
0: గుణములు పోషించాలి.
1: We should foster our virtues.
0: గుణములు లేకపోయినప్పుడు ఈ చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Without character education is useless.
0: క్యారెక్టర్ ఉండినప్పుడే ఈ చదువులంతా కూడా గొప్ప సంస్కారాన్ని అందిస్తాయి.
1: In fact education will find its fruition in character.
0: ఏ విద్యార్థి చూసినప్పటికీ వాడి చేతి లోపల పిచ్చి పిచ్చి బుక్కులే, కథల బుక్కులు.
1: Every student is carrying with him the useless books.
0: ఇవన్నీ కూడాను మార్కెట్ కు రాకుండా చూసుకోవాలి.
1: See that the students do not carry such cheap books.
0: వాళ్ళ క్యారెక్టర్ ను మంచి పోషింపజేసేటువంటి గ్రంథములు ఈనాడు విలువలేదు.
1: We should see that the students will go through the books which will improve their character.
0: వాళ్ళ ఆటపాటలు ఎందుకు కూడాను ఉత్తమమైనటువంటి ఆటపాటలు వాళ్ళకు బోధించాలి.
1: They should also be taught how to play. How to participate in games in a noble way.
0: స్త్రీలు ఏ విధమైనటువంటి గ్రంథాలు చదవాలి.
1: What sort of books they should go through.
0: కానీ అది వారికి కూడా బోధపడటం లేదు.
1: This is not realized.
0: మన పిల్లవాళ్ళు మోటార్ సైకిల్ పైన పోతున్నారు.
1: Boys ride motorcycles.
0: మేము ఎందుకు మోటార్ సైకిల్ ఎక్కకూడదు?
1: Why not we the women?
0: ఇలాంటి పిచ్చి పిచ్చి ఒక వాదన లోపల కాలం వ్యర్థం చేసుకుంటున్నారు.
1: వి ఆర్ వేస్టింగ్ అవర్ టైం ఎంటర్టైనింగ్ దీస్ మ్యాడ్ థాట్స్.
0: ఆడపిల్లలు మోటార్ సైకిల్ పోకూడదు అని ఎవరూ చెప్పటం లేదు.
1: నోబడీ ఇస్ టెల్లింగ్ దట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గర్ల్ టు రైడ్ ఎ మోటార్ సైకిల్.
0: సమయ సందర్భానుసారంగా ఈ రథములను మనం ఉపయోగపెట్టుకోవాలి.
1: వీ షుడ్ టీచ్ సర్టన్ థింగ్స్ బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్.
0: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ ఈ యొక్క చదువు విద్యార్థులంతా కూడా మోటార్ సైకిల్ పైనే ప్రాణాలు విడుస్తున్నారు.
1: టుడే వీ ఫైండ్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ సస్టైనింగ్ యాక్సిడెంట్స్ బికాస్ ఆఫ్ మోటార్ సైక్లింగ్.
0: ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఈ విధమైన గతికి తెప్పించినామని ఎంత బాధపడుతున్నారో అది నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ ద సఫరింగ్ ఆఫ్ ద పేరెంట్స్ హూ హావ్ లాస్ట్ దేర్ చిల్డ్రన్.
0: వారికి కేవలము ఒక నీతి నిజాయితీ అనేది కూడా తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే డోంట్ టీచ్ దేర్ చిల్డ్రన్ వాట్ ఆనెస్టీ అండ్ వాట్ ఇంటెగ్రిటీ.
0: ఏదో మేము కూడా గొప్ప పేరు కావాలి.
1: దే వాంట్ ఓన్లీ గుడ్ నేమ్, రెప్యుటేషన్.
0: మగవాడు చదివినటువంటి చదువులు, మగవాడు నేర్చిన విద్యలు మేము ఎందుకు నేర్చుకూడదు?
1: ఆల్ ది స్టడీస్ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ బై మెన్ వై నాట్ బి అక్వైర్డ్ బై విమెన్ ఆల్సో.
0: కానీ విద్యలోనే బోధిస్తూ ఉండాలి.
1: ఓన్లీ ది స్కిల్స్ హావ్ బీన్ గివెన్.
0: ఎవరికి తగినటువంటి విద్యలు వారు నేర్చాలి.
1: Each one has to learn basing on the temperament and
0: ముఖ్యంగా ఇంటిలో పరిపోయి సంసారమును పోషింపజేసుకుని సంసారంలో తగినటువంటి యొక్క కీర్తిని సంపాదించి
1: one has to attend to household work.
0: పిల్లలకు మంచి నడవడికలు పెంచాలి.
1: And also see that the children are brought up in a nice way.
0: దాంతో పాటు చదువులు కూడా చదివించాలి.
1: And we should also make them learn.
0: చదవకూడదని నేను చెప్పటం లేదు.
1: Bhagwan is never against education.
0: చదవవలసినటువంటి చదువులు చదవాలి.
1: What we are supposed to study, we should.
0: Kanuka, ఈనాటి చదువులు చాలా మందిని కొన్ని హీన స్థితికి కొనిపోతున్నాయి.
1: The modern education has made man so low.
0: ఇది తల్లిదండ్రుల యొక్క దోషం కూడా ఉంది.
1: The mistake lies with parents to some extent.
0: మా పిల్లల్ని బాగా పెంచినామని
1: they are very proud that this their children are taken
0: care of. ఈ పెంచినటువంటి పిల్లకు మంచి పిల్లవాడు చిక్కాలని
1: and they want to have a very good boy.
0: మా బిడ్డ ఎంఏ చదివింది, నీ కొడుకు ఏం చదివాడు అని ప్రశ్నిస్తుంటారు.
1: మై డాటర్ హ్యాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, వాట్ ఈస్ ది క్వాలిఫికేషన్స్ ఆఫ్ యువర్ సన్?
0: పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినటువంటి వానికి ఆమెకు ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివారంటే ఎలా చిక్కుతాడు?
1: దిస్ గర్ల్ విత్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, హౌ డస్ షీ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ఎ బాయ్ విత్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ?
0: ఈనాటి చదువులు ఒకరినొకరు పోట్లాడుకునేటువంటి చదువులుగా చదువుతున్నారు.
1: The modern education is full of conflict and infighting.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా మాటను మీరు వేరుగా భావించకండి.
1: Do not mistake Swami's views.
0: మీ యొక్క అభివృద్ధిని కోరి,
1: it is only in your interest.
0: మీ యొక్క క్షేమమును కోరి,
1: only in your own interest.
0: మీ యొక్క కీర్తిని కోరి,
1: in the interest of your name.
0: మీ యొక్క పేరు ప్రతిష్టలను కోరి,
1: and the esteem.
0: మీ తల్లిదండ్రుల యొక్క కీర్తిని నిలబెట్టడానికి తగినటువంటి చదువులు చదవాలి.
1: And also to see the prestige of the family is maintained, all our education should be directed in this way.
0: ఆ విధమైనటువంటి చదువులు చదవాలని నేను కోరుతున్నానే కానీ ఈనాడు పిల్లలకి ఈ విధమైన చదువులు చదవకూడదు అని నేను ఎప్పుడు బోధించడం లేదు.
1: Bhagavan desires that education should help you to get a good name for yourself, to the family and to the country. He is not against
0: education.
1: His Swami is against education. Why has he founded the colleges for women?
0: కానీ అనేక కాలేజీలు స్థాపిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ ఎస్టాబ్లిషింగ్ మెనీ ఇన్స్టిట్యూట్స్.
0: ఎందుకోసం స్థాపిస్తున్నాను?
1: వై?
0: మంచి నడవడికలు తెప్పించుకోవాలని ప్రార్థిస్తున్నాను.
1: భగవాన్ హెస్ ఫౌండెడ్ దిస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సో దాట్ ద స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ది పోర్టల్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ విల్ హ్యావ్ గుడ్
0: నయా పైసా. ఆ స్టూడెంట్స్ దగ్గర నేను వసూలు చేయటం లేదు.
1: నాట్ ఈవెన్ సింగిల్ నయా పైసా ఇస్ కలెక్టెడ్ బై యువర్ ఫీస్.
0: ఎగ్జామినేషన్ పేపర్ లోపల ఎగ్జామినేషన్ వస్తుందంటే దానికి కూడా ఒక విధమైనటువంటి సుంకం చెల్లించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఖర్చులు లేకుండా తల్లిదండ్రులకు తగ్గినటువంటి ఒక సుఖమును, బిడ్డలకు సరైనటువంటి కీర్తిని తెప్పించాలన్న ఉద్దేశంతోనే కానీ వేరొక చదువు చదువు ఈ పాడు కాకూడదని కాదు నా ఉద్దేశం.
1: భగవాన్స్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు సీ దట్ ద పేరెంట్స్ ఆర్ నాట్ ఓవర్ బర్డెన్, దట్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి ఎక్స్పెన్సివ్. In order to see that education is offered free of cost, so that the children will be bright and ideal.
0: కానీ మగపిల్లలు కూడాను మమ్మల్ని ఎవరైనా చేయగలరు, ఇదంతా మా ఇష్టము, మా స్వతంత్రము అని వారు కూడాను ఈ పెడమార్గమును పట్టి చాలా చెడ్డ పేర్లు తెచ్చుకుంటున్నారు.
1: Of course, the boys also, they are highly egoistic and yet strong and bring a bad name.
0: కనుక వారు కూడాను మంచి పేరు తెచ్చుకోవాలి.
1: They also should get good name for themselves.
0: ఇప్పుడు మా అమ్మాయి చాలా అందంగా ఉంది.
1: సార్, మై డాటర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్.
0: కానీ మీ కుమారుడు కూడా అందంగా ఉండాలి అంటారు.
1: ఐ వాంట్ దట్ యువర్ సన్ ఆల్సో షుడ్ బి ప్రపోర్షనల్.
0: ఏమి అందము? గుణాందములు కావాలి.
1: వాట్ ఇస్ ది బ్యూటీ? ది బ్యూటీ లైస్ ఇన్ క్యారెక్టర్.
0: గుణములే నిజమైనటువంటి అందాన్ని పోషించేది.
1: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ద వర్చ్యూ దట్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: గుణములు లేకుండా ఎట్టి అలంకారం చేసుకున్నా కానీ వారు దానిని ఆకర్షించలేరు.
1: Without virtues, all the jewels, ornaments are useless.
0: కనుక గుణపోషణ కావాలి.
1: Therefore, character is important.
0: మగ పిల్లలు కూడా చాలా మంది ఇప్పటిప్పుడే పాడైపోతున్నారు కూడా.
1: We find boys also are away, drifting from the path.
0: నాయన, నీవు బజార్లో నడిచే సమయంలో రోడ్డును చూసుకొని నడుచు.
1: As you walk along the street, be watchful as you walk along the road.
0: నీవు ఏ విధమైన ప్రమాదాలకు గురి కావద్దు.
1: Don't face any accident in any way.
0: అని నేను ఎంతో చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ రిపీటెడ్లీ.
0: కానీ ఆ మోటార్ సైకిల్ స్పీడ్ గా పోతుంటారు.
1: బట్ దే గో ఆన్ మోటార్ సైకిల్.
0: ఇటువైపున అటువైపున పోయి వచ్చేటువంటి స్త్రీలను చూస్తుంటారు.
1: దే గో ఆన్ వాచింగ్ విమెన్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్ వైల్ గోయింగ్ ఆన్ మోటార్ సైకిల్.
0: కన్నులు చూస్తే చూసినాయి, కానీ నీ దేహాన్ని కన్నులు కాపాడుతున్నాయా?
1: బట్ యువర్ ఐస్, ద విజన్, ద సైట్ విల్ నాట్ సేఫ్ గార్డ్ యువర్ బాడీ.
0: కనుకనే నీ యొక్క గుణములే నిన్ను కాపాడుతాయి.
1: యువర్ క్యారెక్టర్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా కొన్ని విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా ప్రమాదానికి గురి అవుతున్నారు.
1: దేర్ ఆల్సో సర్టన్ ఆస్పెక్ట్స్ దట్ విల్ టేక్ యూ టు డేంజర్.
0: ఈనాటి ప్రమాణము రేపటి దినకు ప్రమాణంగా చూసుకుంటున్నారు.
1: And what you experience today, you take it as a standard for the future.
0: ఇట్టి చదువులు ఎందు ప్రమాణం అనేటువంటి మనకి ఎక్కడ చిక్కనే చిక్కదు.
1: You don't find true standards in this type of education.
0: ఇది చాలా ప్రమాదమే.
1: And it is not pramana standard, but it is pramada dangerous.
0: మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
1: Therefore, we should keep the virtue and the character supreme.
0: మన చెవులను మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
1: And we should control over our audition hearing.
0: మన నాలుకను మన కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: We should exercise control over your tongue.
0: బుద్ధుడు వీటిని ప్రయత్నించి సాధించే నిమిత్తమే అనేక చర్యలు చేశాడు.
1: All the deeds of Buddha reflectingగా
0: చూసుకుంటున్నారు.
1: And what you experience today, you take it as a standard for the future.
0: ఇట్టి చదువులు ఎందు ప్రమాణం అనేటువంటిది మనకి ఎక్కడ చిక్కనే చిక్కదు.
1: You don't find true standards.

0: సాధించే నిమిత్తమే అనేక చర్యలు చేశాడు.
1: ఆల్ ద డీడ్స్ ఆఫ్ బుద్ధ రిఫ్లెక్ట్ ద టోటల్ కంట్రోల్ ఓవర్ హియరింగ్ అండ్ సీయింగ్.
0: మొదటి నుంచి ఎంతో తెలియకుండా మరి కొన్ని కొన్ని పొరపాట్లు జరిగింది.
1: హౌఎవర్ ఇన్ ద బిగినింగ్ దేర్ వర్ సర్టన్ మిస్టేక్స్.
0: తరువాతి మాకు గురువులు ఎవరు?
1: అండ్ దెన్ దే వాంటెడ్ టు నో ద ప్రిసెప్టర్.
0: మనం చదవవలసింది ఏమిటి?
1: వాట్ ఈజ్ ఇట్ టు బి స్టడీ
0: అనేటువంటి దాన్ని చక్కగా విచారించుకుని
1: అండ్ ఎంక్వైర్డ్ మెనీ.
0: మన సెన్సెస్ మన యొక్క గుణములు.
1: అండ్ దెన్ బుద్ధా కంక్లూడెడ్ ద సెన్సెస్.
0: ఆ సెన్సెస్ చక్కగా పోషించుకుని
1: అండ్ ద సెన్సెస్ మస్ట్ బి
0: కీర్తి సంపాదించాలని తాను ప్రయత్నించాడు.
1: అండ్ హీ మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు గెట్ నేమ్.
0: కన్నుల నుంచి ఎందుకు తెలుక తెలుసా?
1: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్.
0: అన్ని చూచేటందులుక.
1: ఈజ్ ఇట్ టు వాచ్ హిదర్?
0: కాదు కాదు.
1: నో,
0: నిన్ను ఎవరు చూస్తున్నారనేటువంటిది నువ్వేమాత్రం యోచించవద్దు.
1: డోంట్ వరీ అబౌట్ అదర్స్.
0: పోషింపగలిగేటువంటి యొక్క అతన్ని నీవు చూడాలి.
1: ఇన్ఫాక్ట్ ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు సీ గాడ్ హిస్ మెజెస్టిక్ ఫార్మ్.
0: నీ చెవులను ఇచ్చింది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఇయర్స్ ఆర్ గివెన్?
0: కాదు కాదు. ఇతరుల మాటలు నమ్ముటక, ఇతరుల మాటలు వినుటక.
1: ఈజ్ ఇట్ ఓన్లీ లిసన్ టు ద గాసిప్ అండ్ ద రూమర్స్ అండ్ బికమ్ ఎ విక్టిమ్?
0: నీ చెవులు అలాంటివి కాదు.
1: ద ఇయర్స్ షుడ్ బి
0: మంచిది విని
1: to listen to good
0: manchini aacharanalo petti
1: and to do good
0: manchi margamlo neevu jeevinchalani
1: and to lead a good life
0: ilanti vanni cheppadam kosamani vachina ee bhagavantudu naaku ee indriyalu icchadu.
1: Therefore God has given me these senses to lead such a sacred life
0: ani aa pustakamlanta utuli paravesadu.
1: And Buddha has thrown out all the books.
0: Nenu sampadinchindi nenu sadhinchavalsinatundi naa gunamulnu poshinchali.
1: And he has decided that what he has to work for is for the character.
0: గుణములను ఇచ్చవచ్చినట్టుగా బంధనకు పంపించి
1: ఐ కెనాట్ అలౌ మై సెన్సెస్ టు గో వే.
0: గ్రంథాలు పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే గానీ వచ్చిన ఫలితం ఏమిటింది?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ బై రీడింగ్ బుక్స్
0: అని గ్రంథాలంతా పారవేశాడు.
1: అండ్ హిస్ జస్ట్ థ్రోన్ దెమ్ అవుట్.
0: కానీ ఏనాటికైనా కూడా తనకు ఆ యొక్క మనోభావం రాలేదు.
1: But any day he didn't get that mental satisfaction in spite of textual reading.
0: తన గురువు దగ్గరికి వెళ్లి అతను చెప్పాడు, బౌద్ధ నీవు దేని చదువుతున్నావు?
1: And then ultimately asked, what is it that you are reading?
0: నేను నా గురువు ఎవరు?
1: Who is my preceptor?
0: నా గురువు నా కాన్షియన్స్.
1: My conscience is my preceptor.
0: ఈ నా యొక్క తెలివితేటలకంతా కూడాను సరైనటువంటి గురువు నా బుద్ధియే.
1: And therefore from all my intelligence the preceptor is intellect.
0: Kanuka namotta mota na kannu nenu swadhinam cheskovali.
1: First I should have control over my sight.
0: Na naluku nenu control cheskovali.
1: I should control my tongue.
0: Kanuka nena naluka kannulu rendu sariga untunte migilina indriyamlanta kudanu na swadhinam aipothayi.
1: When once I control my vision, when once I control my tongue, the rest of things stand controlled.
0: Adi kavali nakani.
1: That's what is required now.
0: రాత్రి రాత్రి గొప్ప తెలివికి తెలుసుకుని
1: ఓవర్ నైట్ హీ కుడ్ హ్యావ్ దట్ ఎన్లైటన్మెంట్.
0: నిద్రించేటువంటి భార్యను బిడ్డను కూడా త్యజించి
1: అండ్ హీ హాస్ లెఫ్ట్ హిస్ ఫ్యామిలీ.
0: అడవికి వెళ్లాడు.
1: అండ్ హీ వెంట్ టు ద ఫారెస్ట్.
0: అయితే కట్టుకున్న భార్యను కన్న కొడుకును వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు.
1: భగవాన్ నెవర్ వాంట్స్ యూ టు లీవ్ యువర్ ఫ్యామిలీ, ద వైఫ్ అండ్ ద సన్.
0: వారిని చక్కగా చూసుకుంటూ
1: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దేమ్.
0: వారికి నీ సరైనటువంటి గుణములు నేర్పుతూ
1: యూ సీ దట్ దే ఆర్ ఆల్సో టాట్ గుడ్.
0: నీవు సరైనటువంటి గుణముల్లో నీవు అభివృద్ధికి రా.
1: అండ్ యూ షుడ్ ఆల్సో కమ్అప్ ఇన్ లైఫ్ ఇన్ ఎ ప్రాపర్ వే విత్ క్యారెక్టర్.
0: కనుక బుద్ధుడు ఆ విధమైన దీంతో గొప్ప గొప్ప గుణములు సాధించాడు.
1: దట్ వాజ్ ది వే హౌ బుద్ధ అచీవ్డ్ అకంప్లిష్ అబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్.
0: గుణములకు మించినటువంటి ఒక గురువు లేనే లేరు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎ క్యారెక్టర్.
0: ఆ గుణములే నా యొక్క గురువులు.
1: ద వెరీ క్యారెక్టర్ ఇస్ మై గురు.
0: ఆ గుణములను నేను పోషించుకోవాలి.
1: దిస్ ఐ హావ్ టు గ్రో మోర్ అండ్ మోర్.
0: కనుక ఈనాడు నా గుణములంతా చెడగొట్టేది ఈ యొక్క గుణములే.
1: దేర్ఫోర్ టుడే ఆల్ ది రూయిన్ ఇస్ బికాస్ ఆఫ్ ది చీప్ క్వాలిటీ.
0: ఈ గురువుల మాటలు నేను నమ్మినప్పుడే నేను మంచి అభివృద్ధి పొందుతానని గుర్తించాడు.
1: అండ్ హి హస్ రియలైజ్డ్ వెన్ వన్స్ హి సెట్స్ ఆల్ హిస్ సెన్సెస్ సెట్ రైట్ హి విల్ సర్టన్లీ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: నీ దృష్టిని నీవు కంట్రోల్ చేసుకుంటే
1: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ లుక్స్
0: జగత్తంతా నీకు స్వాధీనం అయిపోతుంది.
1: యూ కెన్ క్యాచ్ హోల్డ్, యూ హావ్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద వరల్డ్.
0: నీ చెవులను నీవు స్వాధీనం చేసుకుంటే
1: విన్ యువర్ కంట్రోల్ ఓవర్ యువర్ హియరింగ్
0: నీ శబ్దమునంతా కూడా నీ స్వాధీనం అయిపోతుంది.
1: యూ కెన్ కంట్రోల్ ద హోల్ సౌండ్ అరౌండ్.
0: కనుక ఈ రెండింటినీ మొట్టమొదట మనం హద్దులో పెట్టుకుంటే
1: వన్స్ వీ హావ్ కంట్రోల్ ఓవర్ దీస్ టూ
0: మనం హద్దులో నుండి గొప్ప పేరును పొందుతాము.
1: విల్ బీ ఇన్ అవర్ లిమిట్స్ అండ్ విల్ విన్ ఎస్టీమ్ ఇన్ సొసైటీ.
0: పురందర్దాస్.

0: పెడ
1: వృందదాస్
0: కన్నులు ఇచ్చి నేను ఎందుకు తల్లితో చందులు గొంతులు తిరుగుటగా.
1: యు నో వై ది ఐస్ ఆఫ్ సైట్ ఇస్ గివెన్ ఇస్ టు గో రౌండ్ లేన్స్ అండ్ బై లేన్స్.
0: కనుక ఓ గుణముల
1: ఓ కాలేజెస్
0: నీవు చక్కని సరైన మార్గంలో నడచాలి.
1: ఓ సెన్సస్ ట్రెడల్ అన్ ది రైట్ పాత్.
0: నీవు ఇతరుల మాటలు నీవు నమ్మనద్దు.
1: డోంట్ బిట్రే యువర్ సెల్ఫ్ బై ఫాలోయింగ్ అదర్స్.
0: ఇతరుల పెడమాటలు నీవు పట్టకూడదు.
1: డోంట్ లిసన్ టు బ్యాడ్ వర్డ్స్.
0: నీ సక్రమమైనటువంటి నీ గుణములు నీవు దాన్ని బోధించుకో.
1: అండ్ యూ జస్ట్ ప్రొసీడ్ ఇన్ యువర్ వే విత్ యువర్ కాన్షియన్స్ ఆఫ్ ది విట్నెస్.
0: కనుకనే నీ గుణములు నీవు పోషించుకోవాలి.
1: సో యూ షుడ్ ఆల్వేస్ ప్రిజర్వ్.
0: మన గ్రంథములందరి కూడాను మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
1: And in fact, what all we should acquire is always with us, around us.
0: Mana kannunu manam swadhinam chesukunte ade goppa grandhamu.
1: When once you control your looks, the vision, that is your
0: text. Mana manam control chesukunte adhe neeku pedda grandhamu.
1: If you control your hearing, that itself is a book.
0: Mee naaluku meeru control chesukunte idhe manaku bhagavatamu.
1: And when once you control your tongue, that itself
0: ee bhagavatam chella manam baagu padtaamu.
1: When once you control your tongue, which is bhagavata, you will be bhagavata, you will be good.
0: Kanuka ee munitni mottamottu control cheskondi.
1: This you have to control in the beginning.
0: Appude neevu goppa vidyarthi ayipothavu, vidya balavantudu ayipothavu.
1: Then only you will have all the strength of education, you will win.
0: Andariki neevu guruga maaripothavu.
1: And you will become the highest of all.
0: Idi ee naadu cheyavalsinatundi pani.
1: This is supposed to be done today.
0: తల్లిదండ్రులు కూడా మీరు ఆ విధంగా చెప్పాలి.
1: పేరెంట్స్ ఆల్సో షుడ్ టీచ్.
0: అమ్మా మీరు పిచ్చి జీవితాల కోసమని జీతాలను నీవు ఆశిస్తున్నావు.
1: జస్ట్ ఫార్ జీవితా ద లైఫ్ యూ వాంట్ జీతా ద సాలరీ.
0: జీతాలు మనకు అక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ ద సాలరీ దట్ ఇంపార్టెంట్.
0: జీవితమే మనకు ప్రధానమైన ప్రతి.
1: జీవితా లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: లైఫ్ అనేటువంటి దాన్ని చూసుకోకుండా ఈ యొక్క జీవితం జీతం కోసం పాచుకుంటే
1: we forget the life and we run after salary.
0: మన జీవితమే నాశనం అయిపోతుంది.
1: We are ruining our very life.
0: కనుక మన సెన్సెస్ మనం కంట్రోల్ లో పెట్టుకోవాలి.
1: Hence we should control our senses.
0: అప్పుడే మనం గుణవంతులం అవుతాము.
1: Then only we'll be virtuous.
0: అప్పుడే మనం బలవంతులం అవుతాము.
1: Then only we'll be strong enough.
0: అందుకోసమనే బుద్ధుని చెప్పాడు, శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు.
1: That's why it is said the Hanuman is virtuous, is strong enough, wise enough, noble and greatest.
0: ఆ గుణములను మాత్రం కంట్రోల్ చేశాడు.
1: Therefore he could have proper qualities, values.
0: కనుక అప్పుడే తాను గొప్ప గురువు అయిపోయినాడు.
1: Then only he could become a preceptor.
0: అట్టి గొప్ప పేరును సంపాదించాలి మనం.
1: He should get such a good name.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థులు చాలా బంగారు.
1: స్టూడెంట్స్ ఆర్ రియల్లీ గోల్డెన్, వెరీ గుడ్,
0: మంచి గుణవంతులే.
1: They are virtuous indeed.
0: మంచి విలువైనటువంటి వారే.
1: They are very valuable.
0: కానీ కొంత కొంతమంది వాటిని కొంచెం పెడమార్గం పట్టిస్తున్నారు.
1: బట్ సమ్ ఆర్ పర్వర్టెడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్
0: పెడమార్గం పట్టించినప్పటికీ మీరు పెడమార్గం పోకూడదు.
1: దో అదర్స్ ఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్, డోంట్ ఫాలో దెమ్.
0: నీ యొక్క మార్గం నీవు పూనుకో.
1: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: అప్పుడే నీవు బాగుపడిపోతావు.
1: దెన్ ఓన్లీ విల్ యూ బి గుడ్.
0: అప్పుడే నిన్ను జగత్తు కీర్తిస్తుంది.
1: దెన్ ద హోల్ సొసైటీ విల్ ప్రైజ్ యూ.
0: నీకు గుణములు పోషించినటువంటి వాటిని నీవు పోషించుకోవాలి. కానీ
1: therefore you should have the character and sustain it.
0: నీవు తప్పుడు మార్గంలో పోయేసేసి గుణమును పోషించుకోకుండా పోతే నీవు పూర్తి హీనుడైపోతావు.
1: If you lead your life in a wrong way and lose your character, you will be ruining your life.
0: ఈనాడు విద్యా విషయం లోపల నేను చెప్పవలసింది ఇదియే, ఇది మీకు నచ్చునో నచ్చలేదో.
1: This is the message relating to the education that Bhagavan decided to share with you.
0: అనేక మంది వైస్ ఛాన్సలర్స్, మంచి విద్యార్థులు మీకు బోధించినారు. ఇప్పుడు
1: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ హావ్ బీన్ రివీల్డ్ టు యూ బై స్పీకర్స్.
0: అలాంటివి నేను విద్య విషయమే బోధించడం లేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది
0: డబ్బులు సంపాదించాలనేటువంటి విషయంలో వారికి తగినటువంటి కృషిని అందించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆల్ స్పోక్ రిలేటింగ్ టు యువర్ లివింగ్, హౌ టు ఎర్న్ మనీ.
0: కాదు కాదు, మన మొరాలిటీ చాలా ముఖ్యమైనటువంటిది.
1: బట్ భగవాన్ సేస్ దట్ మొరాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మనీ కమ్స్ అండ్ గోస్.
1: Money comes and goes.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: దానిని పెంచుకోండి మీరు.
1: That you develop.
0: అది మీరు గౌరవాన్ని పెంచుకున్నట్టుగా ఉంటుంటారు.
1: Naturally you will win the respect.
0: అడవులు ఎందున్నా, ఆకాశములనున్నా, పట్టణములనున్నా, పల్లెనున్నా, పుట్ట మీదనున్నా, నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వారి దేవుడోము.
1: Fully understand, be convinced of the fact that God is only the refuge of the forlorn, be that on the mountain top and the deep sea, in a village or in a city or in the sky. So we should cultivate virtues. Bhagavan is ready to give anything to those people who develop their character. Bhagavan is ready to give his very life if you are to develop
0: it.
1: Bhagavan is in this avatar only to make you noble and virtuous.
0: కనుక వారి కోసమే నేను ఎంతైనా ధారపోస్తాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్.
0: వాళ్ళ దగ్గర నుంచి నేను ఏమీ ఆశించను.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
0: వాడు మంచి వారే జీవించాలి.
1: లీడ్ ఎ గుడ్ లైఫ్.
0: మంచి పేరును తెచ్చుకోవాలి.
1: గెట్ ఎ గుడ్ నేమ్.
0: అదే నేను ఆశించేటువంటి.
1: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరందరూ గుణవంతులే.
1: యూఆర్ ఆల్ గుడ్, నో డౌట్.
0: కానీ కాలం కొంతవరకు మిమ్మల్ని తిప్పుతూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఆల్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ టైమ్స్.
0: కనుకనే ఈ యొక్క ప్రపంచం యొక్క దీన్ని మీరు ఏమాత్రము ఆశించకండి.
1: డోంట్ గో బై వేస్ ఆఫ్ ది వరల్డ్.
0: మీరు ముఖ్యంగా మీలో ఉన్నటువంటి సెన్స్ ను సరైనటువంటి రీతిలో పెంచుకోండి.
1: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్, పుట్ దెమ్ ఇన్ ద ప్రాపర్ లైన్.
0: ఎవరు చూసినా కానీ వారందరూ నా తల్లులే.
1: Consider everyone whomsoever you meet as
0: your father.
1: All are my equal to my parents.
0: అనేటువంటి ఒక భావము వారిని గౌరవ భావంలో పెంచుతుంది.
1: That kind of respect that you show to your parents should be extended to everybody.
0: ఈ విధమైనటువంటి మంచి మాటల చేత, మంచి యొక్క సంబంధముల చేత మీరు మంచితనం పొందండి.
1: Acquire all this goodness by speaking in a good way, associating yourself with good people.
0: కనుకనే మంచి వారితో చేరి, మంచి మాటలు చేసుకుని నేర్చుకుని, మంచి చూపులు తెచ్చుకుని ఈ మంచి ఒక విద్యను నేర్చుకోండి.
1: బీయింగ్ గుడ్ కంపెనీ, మేక్ యూజ్ ఆఫ్ గుడ్ వర్డ్స్, గివ్ ఛాన్స్ టు గుడ్ లిసనింగ్, బీయింగ్ గుడ్ కంపెనీ ఆల్వేస్, గెట్ ఎ గుడ్ నేమ్.
0: అది నేను ఆశించేది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ.
0: మీ తల్లిదండ్రులు కూడా దాన్ని ఆశిస్తుంటారు.
1: యువర్ పేరెంట్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ దిస్.
0: కానీ వారికి తెలియజేయటం లేకపోవటం చేత దాన్ని వారు చెప్పుకోవటం లేదు. కానీ నిజంగా తెలిసినటువంటి వారి దగ్గరికి పోతే ఏ తల్లి అయినా కూడా నువ్వు చెడ్డ మార్గంలో పోవని చెప్తుందా? చెప్పదు.
1: నో మదర్ నో ఫాదర్ వుడ్ ఎవర్ టెల్ యూ టు గో ఇన్ ఎ రాంగ్ పాత్.
0: ఏ తండ్రి కూడా నువ్వు చెప్పడు.
1: నో ఫాదర్ వుడ్ సే దాట్.
0: కనుకనే వారు చెప్పుకోలేక చెప్పితే ఏమవుతాడో అని భయం చేత వాడు మీకు చెప్పడం లేదు. కానీ
1: parents have no guts to tell their children openly.
0: కానీ నేను ఎన్నిటికీ తెజించి మీకు బోధిస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ రెడీ, దేర్ఫోర్ ఈజ్ టీచింగ్ యూ వాట్ ఈస్ ఎసెన్షియల్ టుడే.
0: త్యాగం చాలా గొప్పది.
1: సాక్రిఫైస్ ఈజ్ హైయెస్ట్.
0: భోగం కాదు.
1: ఇట్స్ నాట్ అఫ్లూయన్స్.
0: భోగం అంతా రోగాన్ని తెప్పిస్తుంది.
1: భోగా ద అఫ్లూయన్స్ ఇస్ ద కాజ్ ఫర్ రోగా.
0: త్యాగాన్ని మనకు భోగాన్ని ఇస్తుంది.
1: ఇట్ ఈస్ ద త్యాగా ద సాక్రిఫైస్ రియల్ భోగా ద ప్లెంటీ.
0: కనుకనే మీరు మిమ్మల్ని భోగం చేముచ్చేటువంటిది త్యాగమే.
1: Therefore, the real tyaga, sacrifice, will make you rich enough, bhoga.
0: Namakarmana na prajaya dhanenat tyageneke amrutatva manasu anindi vedamu.
1: The Veda declared no association, no authority, nothing will make you immortal other than sacrifice.
0: Kalukane meeru alanti గుణములు పోషించుకోండి బంగారు.
1: యూ హ్యావ్ టు డెవలప్ సచ్ నోబుల్ వర్చ్యూస్ అండ్ క్యారెక్టర్.
0: మీకోసం ఏమైనా నేను త్యాగం చేస్తాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ యువర్ సేక్.
0: నేను దానికి సిద్ధంగానే ఉన్నాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
0: మీరు దానికి సిద్ధంగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో బి ప్రిపేర్డ్.
0: అలాంటి వారు నా వారు.
1: యూ సచ్ పీపుల్ బిలాంగ్ టు భగవాన్.
0: అలాంటి వారికి నేను వారి వాడు.
1: అండ్ భగవాన్ ఈజ్ యువర్స్.
0: కనుక నేను పిచ్చి పిచ్చి విజయంతా చెప్పినానని మీరేమాత్రం బాధపడకండి.
1: Don't feel sad that Bhagavan is telling you these harsh things.
0: ఇవన్నీ మీకు హెచ్చరింపు చేశానే గాని.
1: These are all cautions.
0: మీరన్నింటినీ మీరు నడుచుకోండి అని చెప్పలేం లేదు.
1: And Bhagavan
0: అయితే తల్లిదండ్రుల బాధ్యను మీరు నక్కర్లేదు.
1: Never disobey your parents.
0: వాళ్ళకు నచ్చేటట్టుగా వారికి బోధించండి.
1: Talk to them in a pleasing way and convince them.
0: అప్పుడే వారు కూడా సంతోషిస్తారు.
1: దెన్ ఆల్సో దే విల్ బి హ్యాపీ.
0: వారికి ఈ జరిగేటువంటి యొక్క చెడ్డలు వారికి తెలియకుండా పోవటం చేత నాయన నువ్వు చేసేటువంటి మంచివే అంటారు.
1: దే సింప్లీ ఎండోర్స్ యువర్ యాక్షన్స్ బికాస్ దే డు నాట్ నో ది రిపర్కషన్స్.
0: కనుక మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అదిత్య దేవో భవ అని ఈ నలుగురు మీకు సరైనటువంటి గురువులు అని చెప్పారు.
1: The gurus, the preceptors in life, to begin with, the first,
0: Vedam,
1: the mother,
0: father, the teacher,
1: the
0: guest.
1: The Veda declares in the very beginning itself, the mother is God, father is God. So parents are our teachers. Never reply your parents whatever they say. If necessary, talk to them softly and sweetly.
0: వాళ్లకు అర్థమయ్యే రీతిగా చెప్పండి.
1: ఎక్స్ప్లెయిన్ సచ్ వే దట్ దే వుడ్ అండర్స్టాండ్.
0: అట్టి వారికి నేను ఎంతైనా జీవితం త్యాగం చేస్తాను.
1: భగవాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ టు సచ్ పీపుల్.
0: ఎంతమందో వస్తున్నారు.
1: మెనీ కమ్.
0: ఏమి వాళ్ళు ఫీజు కట్టుకోలేరు.
1: దే హావ్ నాట్ పేడ్ ఎనీ ఫీజ్.
0: కాబట్టి ఫీజు మనకి ఎందుకు?
1: వై ఫీజ్ దే?
0: ఫీజు మనకు అక్కర్లేదు.
1: నో, వీ డోంట్ వాంట్ ఎనీ ఫీజ్.
0: మీరు ఫీజు కట్టుకోండి. ఫీజ్,
1: నో ఫీజ్, బట్ యూ గెట్ ది పీస్.
0: పీస్,
1: పీస్ ఇస్
0: చాలా మంది పీస్ కావాలి, పీస్ కావాలి, పీస్ కావాలని ప్రార్థన చేస్తుంటారు.
1: వీ ప్రే ఫర్ పీస్.
0: పీస్ ఎక్కడ?
1: డూ యూ ఫైండ్ పీస్ ఇన్ ద మార్కెట్?
0: ఎక్కడ పోయినప్పటికీ పీసెస్ చేస్తుండాలి, కానీ పీస్ మనకు చిక్కడం లేదు.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్.
0: నీ హృదయాన్ని పీసెస్ గా చేస్తుండాలి.
1: యువర్ హార్ట్ ఈస్ మేడ్ ఇన్ టు పీసెస్.
0: కనుకనే పీస్ అనేటువంటిది ఎక్కడ ఉందంటే మన మంచి గుణముల్లోనే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పీస్ లైస్ ఇన్ యువర్ గుడ్ వర్చ్యూస్ అండ్ వాల్యూస్.
0: కానీ చాలా మంది పిల్లలు ఆ మంచిది కావాలని ఆశిస్తున్నారు.
1: పీపుల్ రియల్లీ వాంట్ టు బి గుడ్,
0: కానీ చెడ్డని అనుసరిస్తున్నారు.
1: బట్ దే ఫాలో ద రాంగ్ పాత్, బ్యాడ్ వే.
0: చక్కని కావాలని ఆశిస్తున్నారు.
1: అండ్ దే వాంట్ ది షుగర్.
0: చేదుని తింటున్నారు.
1: అండ్ దే ఈట్ ఆల్ దట్ విచ్ ఇస్ బిట్టర్.
0: చెప్పేది ఒకటి, చేసేది మరొకటే.
1: They want sweet, but they eat bitter.
0: Manasekam vachasekam karmanyekam mahatmanam.
1: It's only the noble soul who will have perfect harmony, unity in thought, word and deed.
0: Manas anyat vachas anyat karman anyat duratmanam.
1: When their thought, word and deed are at variance with each other, he is a wicked person.
0: Alanti biddale naaku biddalu.
1: Therefore, the noble people belong to Bhagavan.
0: వారికి ఏమైనా నేను ఇస్తాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
0: నేను ఏనాటికి నీ కాదు అని చెప్పి చెప్పను.
1: భగవాన్ నెవర్ సేస్ నో ఎనీ టైమ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తెలియకు ఎన్నో జరిగిపోయినాయి, కానీ
1: మెనీ థింగ్స్ మస్ట్ హావ్ హ్యాపెన్
0: అన్నో. ఇంకా ముందు అయినా కూడా మీరు సరైనటువంటి గుణములు కలిగి
1: అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ విల్ హావ్
0: ఒకవైపున తల్లిదండ్రులను ఒకవైపున స్వామిని సంతోష పెట్టడానికి ప్రయత్నించండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ భగవాన్ ఆన్ ది అదర్.
0: అంతే నాకు చాలు.
1: భగవాన్ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ అండ్ భగవాన్ హ్యాపీ.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 15th January 2004 in Prashanthi Nilayam during the Sankranti celebrations. Bhagavan stressed upon the fact that parents, teachers as well as students should work in harmony to address the drawbacks of modern education.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ఆశించినది షోడశోపచారములు కాదు.
1: గాడ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ రిచువల్స్,
0: అష్టాదశ పురాణములు కాదు,
1: నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సీక్రెట్ టెక్స్ట్ ఎయిదర్.
0: పవిత్రమైనటువంటి కొన్ని పుష్పములు మాత్రమే తాను ఆశిస్తాడు.
1: హి ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ ద సీక్రెట్ ఫ్లవర్స్.
0: మొట్టమొదటి పుష్పము అహింస.
1: ద ఫస్ట్ ఫ్లవర్ ఇస్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: మనోవాక్కాయములతో ఎట్టి ప్రాణులను ఎట్టి జీవులను హింసించకుండా ఉండటమే అహింస.
1: నాన్ వయలెన్స్ మెంట్ నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ క్రీచర్ ఎదర్ బై థాట్ వర్డ్ ఆర్ డీడ్.
0: రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం.
1: ద సెకండ్ ఫ్లవర్ ఈజ్ ద ఫ్లవర్ ఆఫ్ సెన్స్ కంట్రోల్.
0: ఈ ఇంద్రియములను అరికట్టకుండా ఎన్ని విధములైన సాధన చేసినప్పటికీ అన్ని కూడాను నిరుపయోగమైపోతాయి.
1: Without exercising control over the senses, all spiritual practices are useless.
0: ఈ ఇంద్రియములను ఏ రీతిగా అరికట్టాలి?
1: How to control senses?
0: మొట్టమొదట జిహ్వ.
1: The first is the taste.
0: జిహ్వే రసజ్ఞే మధుర.

0: ఈ జిహ్వకు అనేక రుచులు అలవడిపోయినాయి.
1: The tongue is used to different tastes.
0: అట్టి జిహ్వను మనం అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: We have to control our tongue.
0: హే జిహ్వ, నీవు పుట్టినప్పటి నుంచి ఎన్ని బస్తాలు బియ్యం తిన్నావో, ఎన్ని బస్తాలు గోధుమ తిన్నావో, ఎన్ని బస్తాలు తిండి పదార్థములు తిన్నావో, అన్ని రకమైనటువంటి వెజిటబుల్స్ అంతా నీవు తిన్నావు.
1: ఓ టంగ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ రైస్ హావ్ యూ కన్స్యూమ్డ్, హౌ మెనీ బ్యాగ్స్ ఆఫ్ వెజిటబుల్స్ హావ్ యూ పార్టేకన్? దట్స్ ద క్వశ్చన్ వీ హావ్ టు పుట్.
0: ఎన్ని పిండి వంటలు నీవు భుజించావు?
1: హౌ మెనీ డెలికసీస్ అండ్ డిషెస్ దట్ యూ హావ్ ఈటన్?
0: ఇంకా నువ్వు నీకు తృప్తి లేదా?
1: Have you not been satisfied yet?
0: ఈ తృప్తి లేనటువంటి జీవితం ఎందుకోసం?
1: What a shame it is if you are not satisfied with that.
0: ఈ జిహ్వ యొక్క రుచిని నీవు అరికట్టాలి.
1: You have to control your tongue or the taste.
0: ఆకలి ఉన్నది, భుజించాలి.
1: You have hunger, you have got to eat.
0: కాని భిక్షాన్నం దేహరక్షార్థం, దేహరక్షణ కోసం భుజించాలి.
1: The food is necessary to sustain life.
0: కాని రుచి నిమిత్తమై నీవు భుజించరాదు.
1: Not for the taste.
0: కనుక ఓ జిహ్వ, ఈ రుచిని త్యజించు.
1: ఓ టంగ్, sacrifice this sense of taste.
0: ఆకలిని నీవు భుజించు.
1: Eat for hunger.
0: అన్ని ఇంద్రియములకు నువ్వు శక్తిని పూజించు.
1: You also worship the capacity in all of the senses.
0: ఇది రెండవ పుష్పము.
1: Sense control is the second flower.
0: సర్వభూత దయా పుష్పం. మూడవది, సర్వభూతములు ఎందుకు నువ్వు దయ ఉండాలి?
1: The third flower is the flower of compassion towards all living creatures.
0: ఏ భూతమును కూడాను మనము ద్వేషించరాదు.
1: We should not hate any living being.
0: దీనినే భగవద్గీత యందు అద్వేష్ట సర్వభూతానాం అన్నది.
1: This Bhagavad Gita says, do not hate anyone.
0: కేవలం ద్వేషించడం మాత్రమే కాదు,
1: not merely absence of hatred.
0: అధికంగా నీవు వారితో సంభాషణ సల్పవద్దు.
1: Do not have too much of connection with people.
0: అందరితో ప్రేమగా నీవు జీవించు.
1: Anyway, you have to live in love with others.
0: కనుక సర్వభూత దయా పుష్పం,
1: the flower of compassion towards all living beings.
0: ఇక నాలుగవది,
1: the fourth.
0: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: This is very important.
0: క్షమా పుష్పం నసోచచ,
1: the flower of forgiveness, forbearance.
0: ఈ క్షమా పుష్పం విశేషత,
1: this flower of forgiveness is very special.
0: ఈ క్షమా పుష్పము చాలా ప్రధానమైనటువంటిది.
1: This flower of forbearance is very important.
0: పాండవులు కౌరవుల చేత అనేక విధములైనటువంటి బాధలను అనుభవించారు.
1: Pandavas suffered a lot at the hands of Kauravas.
0: తమ ఇల్లాలైన ద్రౌపదిని పరాభవం గావించారు.
1: The concept of Pandavas was humiliated.
0: కాని ధర్మజుడు ఎట్టి పరిస్థితిని ఎందుకును క్షమా.
1: But Dharmaja maintained that patience all through.
0: ఆ క్షమనే పాండవులను రక్షించి లోకములకు పాండవుల ఆదర్శాన్ని బోధించింది.
1: The very observance of patience made Pandavas highly reputed and ideal to the rest of the world.
0: కనుక నీ క్షమా పుష్పం అనేటువంటిది భగవంతునికి అత్యంత ప్రీతి.
1: This flower of patience for parents is so liked by God.
0: భగవంతునికి ప్రీతికరమైన పుష్పమును అర్పించినప్పుడే భగవంతుడు సంతోషించి మన వరములను అనుగ్రహిస్తాడు.
1: When once you offer the flower very much liked by God, he would confer boons to you.
0: భగవంతునికి ప్రీతికరమైనటువంటివి అందించకుండా ఎన్ని రకములైనటువంటి పుష్పములు అందించి ప్రయోజనం ఏమిటి?
1: Without offering the flower that God likes, what is the fun of offering other flowers?
0: ఈ పుష్పములన్నీ కూడాను వాడిపోయేటువంటివి, రాలిపోయేటువంటివి, కాలిపోయేటువంటివి.
1: All the rest of the flowers are fade out, they fall down, they decay.
0: కానీ భగవంతునికి అందించేటువంటి పుష్పములు ఈ క్షమా పుష్పము,
1: but the flower that we offer,
0: సర్వభూత దయా పుష్పము,
1: flower of compassion, forgiveness
0: పుష్పము,
1: the flower of selfless
0: role,
1: the flower of non violence.
0: ఈ నాలుగు పుష్పములు చాలా ప్రధానమైనటువంటివి.
1: These four flowers are very very important.
0: ఈ సర్వభూత దయా పుష్పం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all compassion towards all living creatures is very very important.
0: కేవలం ఒక భారతదేశమునందు మాత్రమే కాదు,
1: not merely in Bharat,
0: అన్ని దేశములందు కూడాను సర్వభూత దయా పుష్పము చాలా ముఖ్యమైనటువంటి పుష్పము.
1: In all countries all over the world, the flower of compassion is very essential.
0: పిల్లలకు చాలా బాగా తెలుసును, అభివెన్ ఆడమని అమెరికా దేశం లోపల నిరంతరము సేవలు సల్పేటువంటి వాడు.
1: Students know pretty well the story of Abuban Adam, the man of service.
0: ఇతను ప్రతి బజారులకు వెళ్లి కాళ్ళు లేనటువంటి వారకు కన్నులు లేనటువంటి వారకు అనేక రకమైనటువంటి అంగహీనమైనటువంటి వారకు సేవలు చేసి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చి పరుండేటువంటి వాడు.
1: Abuban Adam goes round the streets serving handicapped, the blind and the crippled and returns late in the night.
0: ఇది సర్వభూత దయా పుష్పము.
1: This is the flower of compassion.
0: ఒకనాడు చాలా ఆలస్యంగా ఇంటికి చేరాడు.
1: One day he returned rather very late in the night.
0: అప్పుడు ఎవరో ఒక స్త్రీ తాను కూర్చొని ఏదో రాస్తూ ఉండినాడు.
1: He saw a lady scribbling something.
0: చూచాడు.
1: He saw her.
0: ఈమె సామాన్యమైనటువంటి స్త్రీ కాదు.
1: She is not an ordinary one.
0: ఏదో దేవతా స్త్రీ.
1: She must be an angel.
0: అని కొంతసేపు వేచి.
1: He waited for some time.
0: అమ్మా మీరెవరు, మీరు రాసేటువంటి వ్రాతలు ఏమిటి అన్నాడు.
1: He asked her softly, "Mother, who are you? What is that you are writing?"
0: ఆమె చెప్పింది, "నాయనా, నేను దేవతా గణ్యను."
1: He replied, "I am an angel."
0: భగవంతుని ఎవరు ప్రేమిస్తున్నారో వారి పదములంతా కూడా లిస్టులో ఎక్కిస్తున్నాను అన్నాడు.
1: She answered that she has been writing the list of those that love God.
0: అందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు అబ్రహం.
1: Abuban Adam asked, "Is there my name in the list?"
0: నాయన, ఇందులో నీ పేరే మాత్రము లేదు అన్నది.
1: He said, "My dear son, your name is not here."
0: చాలా సంతోషం.
1: He said, "I'm happy."
0: అన్నాడు. తిరిగి ఆమె వెళ్లిపోయింది, తాను నిద్రించాడు.
1: Angel left on her own and Abuban Adam slept.
0: రెండవ దినము తిరిగి ఆ విధంగా ఇంటికి వచ్చేటప్పటికి ఒక స్త్రీ రాస్తూ కూర్చుంది.
1: Second day Abuban Adam noticed another lady writing.
0: అతను గుర్తించాడు, అమ్మా ఈనాడు ఏం రాస్తున్నారు అన్నాడు.
1: He asked her, "Mother, what is that you are writing today?"
0: నాయనా, ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను అన్నాడు.
1: Today I am writing the list of names of those who are liked by God.
0: నిన్నటి దినము ఎవరు భగవంతుని ప్రేమిస్తున్నారు అనేటువంటి లిస్ట్ రాశాను.
1: Yesterday I made the list of those people that love God.
0: నేడు ఎవరిని భగవంతుడు ప్రేమిస్తున్నాడు అనేటువంటి లిస్ట్ రాస్తున్నాను.
1: Today the list of those who are loved by God.
0: ఇందులో నా పేరేమైనా ఉన్నదా అన్నాడు.
1: In today's list you find, do you find
0: ఒక్క పేరు తప్ప అన్యం ఏ మాత్రము లేదు అన్నది.
1: She said, "Your name is the only one, no one else."
0: అనగా ఎన్ని సేవలు చేయకున్నప్పటికీ పరులకు బోధించేటువంటి సేవ చాలా గొప్పది.
1: The service to others, the fellow men, is highest of all.
0: Nava vidhamainatundi sevalu chepparu prapanchamulo.
1: In this world 9 parts of service were explained.
0: Kani ee nava vidhamainatundi bhaktulu endukudanu kevalamu seva chala pradhanamainatundi.
1: In all the 9 parts of devotion, service is highest.
0: Javanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Archanam,
1: worship.
0: Dasyam,
1: servitude.
0: Sneham,
1: friendship.
0: Atmanivedanam,
1: self surrender.
0: ఈ నవ విధమైనటువంటి భక్తులు ఎందుకూడను సర్వభూత దయా పుష్పం చాలా ముఖ్యమైనటువంటిది అన్నారు.
1: Of all the 9 parts of devotion, the compassion towards all living beings is most essential.
0: నిరంతరము మనుషులకు సేవ చేసేటువంటి వాడు.
1: Adam spent all his time.
0: ఈ సేవ యొక్క ఘనతయే ఫస్ట్ లీడ్ లో వచ్చేసింది.
1: This mystery and the greatness earned him the first place in the list.
0: అప్పుడే భగవంతుడు అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు.
1: Then that's the reason why God loved
0: him. ఎవరిని ప్రేమించాడు? భగవంతుడు అందరిని ప్రేమిస్తుంటాడు.
1: God loves all in
0: ప్రేమే తన యొక్క స్వరూపము.
1: God is love.
0: కానీ
1: బట్
0: సర్వభూత దయా పుష్పం ఆ విధంగా భూత దయ కలిగినటువంటి వాడిని భగవంతుడే వచ్చి ప్రేమిస్తుంటాడు.
1: In fact, if you have got that compassion, God will come to you and love you.
0: కనుక ఈ విధమైనటువంటి సేవలు యందు మనం చాలా ఆతురులై ఉండాలి.
1: We should be experts in this art of service.
0: ఇంకా ఐదవ పుష్పం శాంతి పుష్పం.
1: The fifth one is the flower of peace.
0: ఈ శాంతి,
1: peace.
0: ఎన్ని రకమైనటువంటి బాధలు అనుభవించినప్పటికీ,
1: in spite of all difficulties,
0: ఎటువంటి అటంకములు జరిగినప్పటికీ,
1: all obstacles,
0: ఎట్టి అభ్యంతరాలు మనకు కలిగినప్పటికీ,
1: all those objections on the way,
0: శాంతం వహించాలి.
1: You should observe peace,
0: patience. ఈ శాంతి చేత దయానుగ్రహం కలుగుతుంటుంది.
1: Out of this patience you can be compassionate.
0: ఈ దైవానుగ్రహమునకు పాత్రలు కావాల్సింది ఈ శాంతి.
1: In fact, to receive God's grace, you should have this patience.
0: త్యాగరాజుకు ఎన్ని బాధలు కలిగినాయి?
1: త్యాగరాజు సఫర్డ్
0: కోతనికి ఎన్ని బాధలు కలిగినాయి?
1: సో ఆల్సో ద్రౌపది.
0: తుకారాంకి ఎన్ని బాధలు కలిగినాయి?
1: తుకారావు హెడ్ మెన్
0: శివాజీకి ఎన్ని బాధలు కలిగినాయి? కానీ అన్నింటి అందును అరికట్టి శాంతిని వహించారు.
1: దే కుడ్ రెసిస్ట్ ఆల్ ద డిఫికల్టీస్ అండ్ కుడ్ అబ్జర్వ్ పేషెన్స్.
0: శాంతి పుష్పం,
1: దిస్ ఫ్లవర్ ఆఫ్ పీస్ అండ్ పేషెన్స్.
0: ఈ శాంతిని వహించినటువంటి వారికి ఎంతైనా భగవత్ కృప కలుగుతుంది.
1: ద వన్ హూ ఇస్ పేషెంట్ ఎనఫ్ కెన్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ ప్లెంటీ.
0: కనుకనే త్యాగరాజు చెప్పాడు, శాంతము లేక సౌఖ్యము లేదు అని.
1: సో త్యాగరాజు డిక్లేర్డ్ వితౌట్ బీయింగ్ పేషెంట్ యు కెన్
0: బి హ్యాపీ. మానసికంగా, భౌతికంగా, ప్రాకృతికంగా, లౌకికంగా మనకు శాంతి కావాలి.
1: We need patience, physical level, mental level, and also the worldly plane.
0: కానీ ఈ శాంతి మనం ఏ రీతిగా సంపాదించాలి?
1: How to be peaceful?
0: బయట ప్రపంచంలో మనకు లేదు.
1: In the outer world, it's not there.
0: బయట వస్తు వాహనాదుల్లో లేదు.
1: Not in the material.
0: విషయాలలో లేదు.
1: Not in the man.
0: ఈ శాంతి మన యొక్క స్వరూపమే.
1: You are the very embodiment of peace.
0: కనుకనే ఈ శాంతి పుష్పం మన నుండి ఆవిర్భవించాలి, కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
1: యు నోటీస్ ది ఫ్లవర్ ఆఫ్ పీస్ విత్ ఇన్ యూ అండ్ నాట్ అవుట్ సైడ్.
0: కలిగేటువంటి సర్వ కష్టమును కూడాను దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
1: యూ షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద ట్రబుల్స్ ఆన్ ద వే అండ్ ప్రొసీడ్ ఫార్వర్డ్.
0: లోకంలో ఎన్నో బాధలు కలుగుతుంటాయి.
1: దేర్ విల్ బి సో మెనీ ట్రబుల్స్ ఇన్ ద వరల్డ్.
0: ఈ ప్రాకృతమైన జీవితం లోపల ఎన్నో ఇక్కట్లు జరుగుతుంటాయి.
1: ఇన్ దిస్ ఫిజికల్ ఎఫీమరల్ వరల్డ్ దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్.
0: ఇవన్నీ కూడా మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్
0: దట్. వీటన్నిటిని సాధించే నిమిత్తమే మానవ జన్మం వచ్చింది.
1: వి షుడ్ ప్రొసీడ్ అహెడ్ అండ్ టేక్ ఇట్.
0: మానవ జన్మము కేవలం భోగ భాగ్యాల నిమిత్తమే రాలేదు.
1: Human life is not gifted to enjoy the pleasure.
0: ప్రాకృతమైనటువంటి సుఖములు అనుభవించుకోవడం రాలేదు.
1: It's not given not to enjoy the convenience.
0: ఇవన్నీ కూడా మనము అనుభవిస్తూనే ఉంటున్నాము.
1: We do enjoy them.
0: పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
1: The birds and beasts also share them.
0: కానీ అది కాదు మనం అనుభవించవలసింది.
1: And that is not the happiness that we should expect.
0: మనం అనుభవించినటువంటిది నిజమైనటువంటి శాంతి.
1: We should experience true peace in the sense.
0: అది మన హృదయం యొక్క స్వభావము.
1: That is our true nature.
0: ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతిని మనం పొందాలి.
1: వి షుడ్ ఎక్వైర్ ద పీస్ దట్ ఎమనేట్స్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: కనుక ఈ శాంతి పుష్పము ఐదో పుష్పము.
1: ద ఫ్లవర్ ఆఫ్ పీస్ ఇస్ ద ఫిఫ్త్ వన్.
0: తప పుష్పము,
1: ద ఫ్లవర్ ఆఫ్ పెనెన్స్.
0: ఈ తపస్సు,
1: పెనెన్స్,
0: ఏమిటి తపస్సు?
1: వాట్ ఇస్ పెనెన్స్?
0: అడవులకు పోయి కందమూలాదులు భుజించి భగవంతుని స్మరించడం ఆ తపస్సు.
1: వాట్ డు యు మీన్ బై పెనెన్స్? గోయింగ్ టు ద ఫారెస్ట్ and partaking the tubers and leaves.
0: అది నిజంగా తమస్ అని చెప్పవచ్చు.
1: It is not tapas penance, but it is
0: tamas. తపస్సు ఏమిటి? అన్నింటి ఎందు కూడాను తాను ప్రతిదానికి కూడాను సిద్ధముగా ఉండాలి.
1: తపస్ పెనెన్స్ మెంట్ రెడీనెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఈ యొక్క మూడు ఇంద్రియములు కూడాను ఒక్క రీతిగా అరికట్టాలి.
1: వన్ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: తపస్సు అంటే కేవలం మనోవాక్యముల చేత కలిగేటువంటి ఉద్రేకాన్ని మనం అరికట్టాలి.
1: పెనెన్స్ మెంట్ కంట్రోలింగ్ all the kinds of agitation.
0: గుణమతే ఏర్పడేటువంటి యొక్క ఆవేశాన్ని మనం అరికట్టాలి.
1: వీ షుడ్ కంట్రోల్ ఆల్ ది అజిటేషన్స్ ఇన్ ద డిస్టర్బెన్స్.
0: సాత్వికమైన, రాజసికమైన, తామసికమైన కూడాను ఏకభావంతో చూడాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ ఈక్వానిమిటీ ఇన్ ఆల్ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా ద ప్యాషన్.
0: నిరంతరం కూడాను మన మనసును దైవం నందుంచాలి.
1: వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్ ఆల్ ద టైమ్.
0: అలాంటి హృదయం కలిగినటువంటి వాడే మానవుడు.
1: హి ఇస్ ద ట్రూ మ్యాన్ ఇఫ్ హి కాన్సన్ట్రేట్స్ ఆన్ గాడ్.
0: దట్స్ దయా హృదయం.
1: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
0: ఈ దయతో నిండినటువంటి యొక్క మానవత్వమే నిజమైన తపస్సు.
1: ద పెనెన్స్ మెంట్ ద హార్ట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కాలంను వ్యర్థం చేయటం కాదు.
1: నాట్ మియర్లీ వేస్టింగ్ టైం.
0: దుర్వినియోగం చేయటం కాదు.
1: నార్ మిస్యూజింగ్ టైం.
0: నిజముగా తపస్సు అనగా ఏమిటి? మూడు గుణములను ఏకత్వం చేయటం.
1: ద పెనెన్స్ మెంట్ ద హార్మనీ యూనిఫికేషన్ ఆఫ్ ఆల్ ది అట్రిబ్యూట్స్.
0: యోగి.
1: హి ఇస్ యోగి ద రెనన్షియంట్.
0: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం.
1: It's only the noble soul who has got perfect harmony, unity in thought, word, and deed.

0: No penance, no pilgrimage, no sacred text, no penance, nothing will be helpful to cross this ocean of life. What is the main cause?
1: మూడు గుణములను కూడాను ఏకం చెయ్యాలి.
0: We should unify the three attributes.
1: కోపం వచ్చింది,
0: we are angry,
1: దాన్ని కూడా అరికట్టాలి.
0: You should control it.
1: ఉత్సాహం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: You are more emotional, you should control.
1: సంతోషం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: You are ecstatic, you should control.
1: దుఃఖం కలిగింది, దాన్ని కూడా అరికట్టాలి.
0: The grief has to be under check.
1: సుఖదుఃఖే సమీకృత్వా లాభోలాభం చేయాజేయత్. సుఖదుఃఖముల రెండింటిని కూడా ఏకత్వంగా భావించాలి.
0: The spirit of equanimity has to be maintained both in times of pleasure and pain.
1: అది ఏ నిజమైన తపస్సు.
0: That is the true penance.
1: నువ్వు ఏ పనైనా చేస్తున్నా,
0: you do anything,
1: ఏ సేవలైనా చేస్తున్నా,
0: serve in any capacity,
1: కానీ వాంఛను నీ యందు ఉంచుకోకు.
0: But don't have desire.
1: వాంఛారహితమైనటువంటి యొక్క భావమే తపస్సు.
0: The desirelessness state is penance.
1: ఇంకా ధ్యాన పుష్పం,
0: the flower of meditation.
1: ఏడవది.
0: This is the seventh flower.
1: ధ్యానం అంటే ఏమిటి?
0: What is meditation?
1: కన్నులు గుచ్చుకొని పద్మాసనం వేసుకొని ఏదో పరమాత్మను స్మరించుకోవటం, ఇది ధ్యానం అని భావిస్తున్నారు.
0: We consider meditation meant sitting, keeping quiet with eyes closed.
1: ఈ ధ్యానం అంతా భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ధ్యానం.
0: This is a physical, a worldly level of observance.
1: ఇదంతా కొన్ని ప్రాపంచికంగా చేసేటువంటి ధ్యానములు.
0: వి డూ ఇట్ ఇన్ ద వరల్డ్లీ సెన్స్.
1: ఇది అవసరమే.
0: ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఎంతవరకు,
0: వాట్ ఎక్స్టెంట్,
1: పరిపూర్ణ స్థితి కలిగేంత వరకు ఈ ధ్యానం మనం ప్రాప్తించాలి.
0: అంటిల్ యూ హ్యావ్ ఆల్ ది కెపాసిటీ ఇన్ ఫుల్నెస్ యు హావ్ టు ఫాలో ద వరల్డ్.
1: ధ్యానం అనగా ఇది కాదు, మన మనస్సు భగవంతునిలో లీనం కావాలి.
0: మెడిటేషన్ మెంట్ మర్జర్ ఆఫ్ ది ఇండివిజువల్ మైండ్ ఇన్ ద కాస్మిక్ మైండ్.
1: పాలలో నీరు ఏకమైనట్టుగా,
0: జస్ట్ ఎస్ వాటర్ మిక్సెస్ ఇన్ మిల్క్,
1: ఈ పాలలో ఏకమైనటువంటి యొక్క నీరును మనం వేరు చేయడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ సెగ్రిగేట్ ఆర్ సపరేట్ అవుట్ వాటర్ ఫ్రమ్ ద మిల్క్.
1: అదే విధంగానే భగవంతుడితో ఏకమైనటువంటి యొక్క ప్రేమతత్వం వేరు చేయడానికి సాధ్యం కాదు.
0: వెన్ వన్స్ ది ఇండివిజువల్ మర్జెస్ ఇన్ ద కాస్మోస్ యూ కెనాట్ సపరేట్ హిమ్.
1: నిప్పులో వేసినటువంటి ఇనుము,
0: జస్ట్ ఎస్ ఐరన్ పుట్ ఇన్ ఫైర్,
1: ఇనుమంతా నిప్పుగానే మారిపోతుంది.
0: ద హోల్ ఐరన్ బికమ్స్ రెడ్ హాట్ లైక్ ఫైర్.
1: ఎక్కడ ముట్టినా కాలుస్తుంది.
0: ఇట్ బర్న్స్ యూ వేర్ ఎవర్ యు టచ్.
1: మన యొక్క ప్రేమతత్వం అనేటువంటిది భగవంతుని ప్రేమలో లీనం కావాలి.
0: The principle of love of the individual should merge in the love principle of
1: Brahmaiva Bhavati annadi Vedam.
0: The Veda says the knower of Brahman becomes Brahman.
1: Rendu ekamaipovali.
0: Both become one.
1: Agni veru inu veru kaakurdu.
0: The fire and iron should not be separate.
1: Agni inu rendu kudunu ekamaipovali.
0: The iron and fire should become one.
1: Mana manasu bhagavantuni yokka bhavamulo ekamaipovali.
0: Our mind should merge in the thought of the
1: universe. Ye dodduna sayankalam kunti dhyanam chesi ఆ కొద్ది కాలం మాత్రమే భగవంతుల్లో ఏకమైందంటే అది నిజమైన ధ్యానం కాదు.
0: We meditate for a brief time both in the day and the night, you cannot call it meditation.
1: Sarvada sarvakaleso sarvatra harichintanam.
0: You should think of God all the time, everywhere.
1: ఏ పని చేయినా చేసినా ఈ పనులంతా కూడా నీవు లక్ష్యంలో పెట్టుకో, కానీ అందులో నీ యొక్క ప్రేమ లక్ష్యం కావాలి.
0: You may do anything, you may undertake any task, but keep God in view.
1: ఇది ఏ నిజమైన ధ్యానము.
0: This is true meditation.
1: కొంత పరిమితమైనటువంటి టైం పెట్టుకుని మనం భగవంతుని స్మరించడం, ఇది ధ్యానం కాదు.
0: Meditation is not thinking of God within the framework of time.
1: ఇది కేవలం పార్ట్ టైం డివోషన్.
0: This is only part time devotion.
1: కానీ ఫుల్ టైం డివోషన్ కావాలి.
0: But full time devotion is needed.
1: కనుక ధ్యానం అనగా కేవలం పద్మాసనం వేసుకుని కూర్చొని భగవంతుని స్మరించడము, కొన్ని నిమిషాలు మాత్రమే కూర్చోవటం, ఇది సాధ్యం కాదు.
0: Meditation does not mean observing silence, sitting for some time.
1: భగవంతుని అనుగ్రహం కూడా కొన్ని క్షణాలు వస్తుంది, తిరిగి తర్వాత వెళుతుంది.
0: God's grace also will be conferred on you for a moment and
1: భగవంతుని అనుగ్రహం వచ్చిందంటే పర్మనెంట్ గా నిలిచిపోవాలి.
0: In fact, it should stay with you permanently.
1: ఆ నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ధ్యానమును మనం ప్రార్థించాలి.
0: We should pray as to meditate eternally.
1: ఇంకా ఎనిమిదవది,
0: సత్యం
1: అష్టవిధ పుష్పం.
0: And the flower of truth.
1: Vishnu priti karam bhavet. Inka satyamu.
0: Truth.
1: Idi enamudodi.
0: This eighth one.
1: Idi chala mukhyamainatundi.
0: This very important.
1: Satyam chetane prapancham puttindi.
0: The whole world is
1: satyam chetane prapancham undi.
0: And it's sustained by
1: satyam chetane prapanchamlo aikyamaipothundi.
0: The world merges in truth.
1: Kanukane satyam chala pradhanamaina sadhanam.
0: Truth is the chief one.
1: సత్యంబునందుండి సర్వంబు పుట్టించే సత్యంబునందనగే సర్వ సృష్టి.
0: ద క్రియేషన్ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ట్రూత్, సస్టైన్
1: సత్యమహిమలేని తడమేది కనుగొన్నా.
0: If you
1: Suddha Sattvamidiye Chudaraya.
0: Is there any place where there is no truth, the principle of truth? It is the pure unsullied truth
1: pervading all over. Tikala Bhagyam Satyam.
0: The truth remains the same. You cannot divide
1: it.
0: It is total
1: existence.
0: Everything might vanish, but the truth remains.
1: The
0: truth is God.
1: Kanukane, truth is God.
0: Truth is God.
1: Live in truth.
0: Live in truth.
1: ఆ సత్యంలోనే మనం జీవించాలి.
0: We have to live in truth.
1: సత్యంతోనే మనం బ్రతకాలి.
0: And we have to live.
1: సత్యం నందే అంత్యమైపోవాలి.
0: And we have to end in truth.
1: కనుక ఇట్టి సత్యం అనేటువంటిది అష్టవిధ పుష్పము.
0: This truth is the eighth flower.
1: కనుక ఇలాంటి పుష్పముల చేత మనం భగవంతుని పూజించినప్పుడు భగవంతుడు ప్రీతికరంగా అందుకుంటాడు.
0: God receives these offerings of flowers of this sort.
1: ఇంకా ఎట్టి పుష్పమును కూడాను భగవంతుడు ఆశించడు.
0: God does not expect any other flower other than these.
1: Kanukane ahim praha prasavam pushpam.
0: The first one is the flower of non-violence.
1: Indriya nigraham.
0: The flower of sense control.
1: Ee indriya nigraham anetundi chaala pradhanamainatundi.
0: This is very essential.
1: ఈ ఇంద్రియ నిగ్రహం చేతనే మనం ఎంతైనా కూడా సాధించవచ్చును.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈనాడు ప్రపంచంలో జరిగేటువంటి యొక్క అల్ల కల్లోలములకు కలహములకు అన్నిటికీ అశాంతికి ఈ యొక్క ఇంద్రియములే మూల కారణం.
0: Senses are responsible for all the conflict, the contradiction and fighting agitation all over.
1: ప్రతి ఇంద్రియానికి కూడాను మనం బుద్ధి చెప్తూ రావాలి.
0: In fact, we should teach a lesson to every one of the senses.
1: బుద్ధి చెప్తాము. హే నోరా, ఎంతకాలం నీవు ఈ విధంగా భుజించేది?
0: Oh tongue, how long you want to consume food?
1: ఎంతకాలం భుజించినా నీకు తృప్తి లేదు.
0: You are not contented in spite of eating. Your nature is that.
1: అని ఏ విధంగా నాలుక బోధించామో,
0: as you teach a lesson to your
1: tongue, అదే విధంగానే కన్నులకు కూడా బోధించాలి.
0: యు షుడ్ ఆల్సో టీచ్ యువర్ ఐ.
1: ఏ నేత్రమా,
0: ఓ ఐ,
1: ఎన్నో చూస్తున్నావు నీవు.
0: యు హావ్ బీన్ వాచింగ్
1: మీ. ఎన్నో అనుభవిస్తున్నావు నీవు.
0: యు హావ్ బీన్ హ్యాపీ వాచింగ్.
1: కానీ ఇంకా నీకు తృప్తి లేదా?
0: ఆర్ యు నాట్ సాటిస్ఫైడ్?
1: దేనిని నీవు చూడాలి?
0: వాట్ ఇస్ దట్ యు షుడ్ సీ?
1: నీవు చూచినవన్నీ నీవు అనుభవించావు.
0: యు ఇన్ ఫ్యాక్ట్ యు ఎక్స్‌పీరియన్స్ ఆల్ దట్. కనుక
1: నీవు చూడవలసినటువంటిది ఒక్క సత్య స్వరూపుణ్ణి.
0: యు ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ లుక్ అట్ గాడ్.
1: అతనే దైవ స్వరూపుడు.
0: హి ఇస్ ద ఫామ్ ఆఫ్ ట్రూత్.
1: దైవాన్ని నీవు ఆశించు.
0: ఎక్స్పెక్ట్ గాడ్.
1: ఆ నిజమైన దైవ స్వరూపాన్ని నీవు చింతించు.
0: యు ఆల్సో థింక్ ఆఫ్ గాడ్.
1: కనుక నీవి పిచ్చి పిచ్చి బాధలంతా వదిలిపెట్టి
0: గివ్ అప్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: ఓ ఇంద్రియమా, నీవు చక్కగా భుజించు.
0: యో టంగ్,
1: దేనిని భుజించాలి?
0: వాట్ షుడ్ బి ఈటెన్?
1: ప్రొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు సిద్ధతోడ.
0: ఓ ఇయర్స్, యు ఆర్ రెడీ టు లిసన్ టు వెయిన్ గాసిప్ అండ్ ద టేల్స్.
1: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పు వేడ.
0: When it is a matter of divine and spirituality, you are not ready.
1: ఓ చెవులా, ఎన్ని వింటున్నావు నీవు?
0: ఓ ఇయర్స్, యు హావ్ బీన్ లిసనింగ్ మెనీ.
1: నీకు అనవసరమైనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ టు వెయిన్ గాసిప్.
1: ఊరి వారి శుద్ధులంతా వింటున్నావు.
0: ఆల్ ద టేల్స్ అరౌండ్.
1: నీకు ఇష్టం లేనటువంటి విషయాలంతా వింటున్నావు.
0: యు లిసన్ ఆల్ ద
1: దుర్మార్గమైన విషయాలంతా వింటున్నావు.
0: ఆల్ అన్నెసెసరీ.
1: రేడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: యు హావ్ బీన్ లిసనింగ్.
1: వీడియోలో వచ్చేటువంటి వింటున్నావు.
0: వీడియో అండ్ రేడియో.
1: విని నీకు వచ్చిన ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: కర్ణముల, నీవు ఇలాంటి పనికి నీవు పుచ్చుకోవద్దు.
0: వాట్ ఇస్ షేమ్. ఇయర్ డోంట్
1: లిసన్. నీవు సిద్ధం కావద్దు.
0: Don't be ready for that.
1: ఈ ఇతరుల విషయాలు విని నీ యొక్క హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ స్పాయిలింగ్ యువర్ సెల్ఫ్.
1: ఎట్టి విషయాలు నీ విన్నావో అవే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All that you listen will be imprinted in your heart.
1: ఎలాంటి విషయాలు నీవు చూస్తావో అదే నీ హృదయంలో ప్రింట్ అయిపోతాయి.
0: All the scenario that you watch will be imprinted on your heart.
1: కనుకనే నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు.
0: You are spoiling your heart.
1: ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్ మలమయమైంది.
0: You find pollution all over the world.
1: ఇలాంటి పొల్యూషన్ అంతా నీవు చేర్చుకుని నీ హృదయాన్ని కూడా నీవు పొల్యూషన్ చేసుకుంటున్నావు.
0: యూ హావ్ పొల్యూటెడ్ ఈవెన్ యువర్ హార్ట్.
1: మాలిన్యం చేసుకుంటున్నావు నీ యొక్క మనసును.
0: యూ హావ్ పొల్యూటెడ్ యువర్ మైండ్.
1: మనసు మాలిన్యమైందంటే ఇంక నీవు అనుభవించేది ఏమిటి?
0: వెన్ ద మైండ్ ఇస్ పొల్యూటెడ్, వాట్ ఇస్ దట్ యు ఎక్స్‌పీరియన్స్?
1: అంతా నిరుపయోగమైనటువంటి.
0: ఎవ్రీథింగ్ ఇస్ యూస్లెస్.
1: నిన్న కొంతమందికి విజయవాడ విశాఖపట్నం నుంచి వచ్చిన వారికి చెప్పాను.
0: భగవాన్ స్పోక్.
1: మన హృదయం అనేటువంటిది ఒక పెన్ను వంటిది.
0: Bhagavan spoke to devotees from Visakhapatnam doctors. He said, human heart is a pen.
1: Mana pennu pennulo elanti ink fill up chestamo,
0: as is the ink that fills the pen,
1: alanti vratalu alanti geetalu manaku vastayi.
0: So also you get the letters and
1: adhe kalare vastuntuntadi.
0: In the same way you would get the
1: kaluka. Mana hrudayam anetundi oka pennu vantidi.
0: Human heart is a pen.
1: Ee prapancha sambandhamaina vishayalanta rastundi.
0: It writes all the worldly matter.
1: Chitrinchukuntundi akkada.
0: It gets printed
1: there. Indulo నీవు ప్రేమమయమైనటువంటి ఇంకు ఫిలప్ చేయి.
0: ఫిల్ దిస్ ఇంక్ ఆఫ్ లవ్.
1: నీవు రాసే వ్రాతలు, చేసే చేష్టలు, తలిచే తలుపులు అన్ని కూడా ప్రేమమయంగా ఉంటాయి.
0: ఆల్ యువర్ రైటింగ్స్, ఆల్ యువర్ యాక్షన్స్, ద వర్డ్స్ ఆర్ బౌండ్ టు బి ఫుల్ ఆఫ్ లవ్.
1: ఈ పెన్నుతో ఏమి రాస్తే కూడాను అదంతా అదే రకంగా పోతుంది.
0: వాట్ ఎవర్ యు రైట్ విత్ దిస్
1: అదే రంగే వస్తుంది.
0: యు విల్ ఫైండ్ లవ్ దేర్.
1: కనుకనే మన హృదయం అనేటువంటి దాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈ విధంగా కూడాను మనం పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి.
0: వి షుడ్ లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: భగవంతుడు ఆ విధమైనటువంటి దీన్ని ఆశిస్తున్నాడు.
0: God wants us to have that sacred.
1: ఈ వాడిపోయే పుష్పమును కాలిపోయే పుష్పమును తీసుకోడు.
0: He is not bothered of the flowers that fade out nor get burned.
1: పూజారి అనేక రకమైనటువంటి పుష్పములు తెచ్చి పూజ చేస్తుంటాడు.
0: The priest brings so many kinds of flowers and offers.

0: ఓ పూజారి, నీవు ఇంతకాలం నేర్చుకునేది ఇదేనా?
1: He tells the priest, what is it you have learned?
0: లారీలంతా కూడా గులాబీ పుష్పం తీసుకుంటున్నావు.
1: You go on by these flowers which
0: లారీలంతా మల్లె పుష్పం తీసుకుంటున్నావు.
1: And you collect the jasmine
0: మకరంద పుష్పాలు తీసుకుంటున్నావు.
1: And all the flowers.
0: ఇవన్నీ చేసి ఏమి ప్రయోజనము?
1: What is the use of all this worship?
0: ఈనాడు చేసిన పుష్పములు రేపటి దినకు వాడిపోతాయి.
1: The flower offered today would be decayed tomorrow.
0: ఈ పుష్పం కాదు నీకు కావాల్సింది.
1: It's not that flower I want.
0: శాంతి పుష్పం కావాలి.
1: ఐ వాంట్ ద ఫ్లవర్ ఆఫ్
0: ప్రేమ పుష్పం కావాలి.
1: ద ఫ్లవర్ ఆఫ్
0: ఇది వాడిపోనటువంటిది, రాలిపోనటువంటిది. ఇలాంటి పుష్పాన్ని పూచి
1: యు ఆఫర్ ద ఫ్లవర్స్ దట్ వుడ్ నాట్ డ్రాప్ డౌన్ ఆర్ ఫేడ్ అవుట్.
0: అహింస ప్రథమం పుష్పం అన్నాడు మొట్టమొదట.
1: ఇన్ ద బిగినింగ్ ఇట్ ఇస్ సెడ్ ద ఫ్లవర్ ఆఫ్ నాన్ వైలెన్స్.
0: అహింస,
1: వాట్ ఈస్ నాన్ వైలెన్స్?
0: మనము ఎవరిని బాధించకుండా ఉండటం.
1: వీ షుడ్ నాట్ హార్మ్ ఆర్ హర్ట్ ఎనీబడి.
0: కానీ కొంతమంది డాక్టర్స్ కత్తి తీసుకుని ఆపరేషన్ చేస్తారు.
1: బట్ సమ్ డాక్టర్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద నైఫ్.
0: ఇది మాత్రమే హింస కాదా అనుకుంటారు చాలా మంది.
1: మెనీ థింగ్ ఈజ్ ఇట్ నాట్ వైలెన్స్?
0: కాదు కాదు.
1: నో నో.
0: ఆ ఉన్న బాధను నివారణకు చేసే నిమిత్తమై కత్తిని తీసుకుని పొట్టను కోస్తాడు.
1: డాక్టర్ ఆపరేట్స్ విత్ ద నైఫ్ టు గివ్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్.
0: తదుపరి అతనికి సుఖాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాడు.
1: అండ్ దస్ బై ఆపరేటింగ్ ఆన్ యూ హీ గివ్స్ యూ హ్యాపీనెస్.
0: అది ఉపకారమే కాని అపకారం కాదు.
1: ఇట్ ఈస్ హెల్ప్ బట్ నాట్ ఎ హార్మ్.
0: అది అహింసనే కాని హింస కాదు.
1: ఇట్ ఈస్ నాన్ వైలెన్స్, నెవర్ వైలెన్స్.
0: ఇంకా కొంతమంది, అయ్యా కూరగాయలంతా తింటున్నారే, ఈ కూరగాయలు కోస్తే అవి ఎంత బాధపడతాయో.
1: Some say you eat all vegetables, you cut the vegetables, is it not violence?
0: Manu chesetuvanti pannanta kuda nu kurugayalu sambandhinatuvanti kaadu.
1: Is not related to vegetables alone.
0: Vruchamulaku deeniganta pranam undi.
1: In fact the vegetables have got life.
0: Kaani manasu ledu.
1: They have no mind.
0: Ee manasu lekapovadam cheta dani baadhalu avi daniki teliyadu.
1: Since they have no mind, the vegetable world, they don't have pain.
0: Intiye kaadu vijnanam kuda nu ledu.
1: They do not have wisdom either.
0: ఒక కాయను మనం కోసిమంటే అక్కడ నీరు కారుతుంది.
1: If you cut the fruit over there, you find the water sap oozing out of it.
0: ఈ కాయను కోయటం చేత అది ఏడుస్తుంది, అదే కంటిదారాలు కారుస్తుంది అదే అని అనుకుంటావు.
1: By plucking the fruit, you find the sap oozing out. It's not tear.
0: అది సహజమైన జలమే కాని
1: it's a natural process.
0: దుఃఖ జలం కాదు అది.
1: It is not the tears.
0: దుఃఖం అనేటువంటిది ఎప్పుడు మనస్సు ఉండినప్పుడే దుఃఖం వస్తుంది.
1: Where there is mind, there is grief.
0: మనసున్నటువంటి వారికి ఆనందం కలుగుతుంది.
1: The one with mind would be delightful.
0: కనుకనే మనసున్నటువంటిది మానవునికి తప్ప దేనికి లేదు.
1: It's only the mankind that has got the mind. But
0: పశుపక్షి మృగాదులకు కూడా మనసుంది.
1: The birds and beasts have got mind.
0: క్రిమికీటకాదులకు కూడా మనసుంది.
1: So also insects.
0: కాని
1: but
0: వృక్షములకు, కూరగాయలకు ఇట్లా దానికంతా ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ మనసు లేదు.
1: The trees and all the greenery have got life but not the mind.
0: కనుకనే మనసు లేనటువంటి దాన్ని ఎంత బాధ పెట్టినా అది హింస కాదు.
1: The one without the mind will never suffer.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.
1: All worship with all devotion.
0: కానీ ఇది కాదు భగవంతుడు ఆశించేది.
1: ఇట్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్
0: యు. ఇవంతా కూడా నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క సాధనలు.
1: ఇట్స్ ఆల్ ఇండివిజువల్ రిచువల్.
0: కానీ ఫండమెంటల్ ఈ ప్రాకృతమైనటువంటి ఒక సాధన నీవు చేయాలి.
1: బట్ ది ఫండమెంటల్ స్పిరిచువల్
0: సామూహికమైనటువంటి సాధన చేయాలి.
1: అండ్ యూ షుడ్ అండర్
0: సామాజిక సేవలు చేయాలి.
1: యూ షుడ్ సర్వ్ సొసైటీ.
0: సొసైటీ సేవ చేసినప్పుడు హృదయపూర్వకంగా మనము ఆనందాన్ని అందుకుంటాం.
1: సర్వీస్ టు సొసైటీ విల్ మేక్ యూ బ్లిస్ఫుల్.
0: ఈ వ్యక్తిగతమైనటువంటి ఎంత కాలము?
1: ఇండివిజువల్ డస్ నాట్ లాస్ట్ లాంగ్.
0: ఎంత కాలం చేసినా కానీ ఈ యొక్క ఫండమెంటల్ సామూహిక సేవలు చేయాలి.
1: ఫండమెంటల్ సర్వీస్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈ సమాజ సేవనే ఎంతో పవిత్రమైనటువంటి సేవ.
1: సర్వీస్ టు సొసైటీ ఇస్ సీక్రెట్.
0: ఎలాంటి వారు ఎలాంటి హృదయంతో అందుకుంటారో.
1: ఇన్ వాట్ ఫార్మ్ ది సర్వీస్ ఇస్
0: భావం తద్భవతి.
1: As is the feeling, so is the experience.
0: మనం పవిత్రమైన సేవలు చేసినప్పుడు వారు పవిత్రులుగా రూపొందుతారు.
1: If you offer sacred service, they turn sacred.
0: కేవలం బాధల నివారణ కాకుండా
1: not only relieved of
0: వారిని పవిత్రులుగా ఆవించటము.
1: You also sanctify them.
0: వారిని కూడా అభివృద్ధి కావించటము.
1: You also help
0: వారిని కూడా సాత్వికులుగా ఆవించటము.
1: You also make them happy.
0: కనుకనే సాత్విక భావం చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: With all the pious feeling,
0: ఎంత శక్తియో అంత సేవ చేయండి.
1: You sir, to your extent
0: భజన చేస్తున్నారు.
1: Many
0: ప్రొద్దున సాయంకాలం భజన చేస్తున్నారు.
1: In fact we sing the glory of God.
0: ఆ భజనలు పాడేటువంటి వానికి తృప్తి.
1: The singer will have satisfaction.
0: కానీ వినేటువంటి వారికి ఆ విన్నంత వరకు తృప్తి.
1: Listener also will have satisfaction.
0: తరువాత ఆ యొక్క భజన యొక్క ఫలితం ఏమిటి?
1: Later what is the result, consequence?
0: అది తాత్కాలికమైనటువంటిది.
1: The impact is temporary. The influence is
0: చాలా మంది పిల్లలు చెప్పారు భజగోవిందం లోపల.
1: స్టూడెంట్స్ రిసైటెడ్ భజగోవిందం.
0: జన జన యౌవన గర్వం హరతి నిమిష ఒక అరనిమిషం కూడా ఉండదు.
1: The pride of wealth and power and youth does not last for long.
0: ఈ విధమైనటువంటి యవనత్వానికి మనం ఎందుకు ఇంత పాటు పడాలి?
1: Why should we struggle hard for this momentary?
0: కదిలిపోయే మేఘముల వలె యవనం కూడా కదిలిపోతుండాలి.
1: All are passing clouds, all vanish.
0: ఈ క్షణభంగురమైనటువంటి యవనం లోపల ఇంత అహంకారం మనకెందుకు?
1: Why should we be egoistic and proud enough because of this momentary youth?
0: ఇన్ని విధమైనటువంటి వాంఛలు మనకెందుకు?
1: Why so many desires?
0: కనుకనే దీన్ని కూడా నువ్వు మనం త్యజించాలి.
1: We have to sacrifice them.
0: అప్పటికప్పుడు చేయవలసిన పనులు చేయాలి.
1: We have to do our duty.
0: కానీ డూ యువర్ డ్యూటీ.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అంతేకాని దీన్ని మనస్కంగాక తీసుకోకూడదు.
1: Do not take it to heart.
0: Manchi kaani chedda kaani.
1: Good or bad.
0: Idantha naa manchi kosame.
1: Everything is for my good.
0: Idantha bhagavantudu anugrahinchina varaprasadame.
1: It's all God's gift.
0: Kabatti ee gift nu manamu waste cheyakoodadu.
1: We should not waste God's gift.
0: Annintikante kaalam chaala pradhanamainatundi.
1: Time is most important of all.
0: Ee kaalamunu manam amitanga waste chestunnamu.
1: We are wasting time in every possible way.
0: Unnatundi 24 gantala lopala.
1: Within 24 hours.
0: నిద్రాహారములకు ఎంతో కొద్ది కాలం మాత్రమే ఉపయోగపెడుతున్నాము.
1: In fact, for food, raiment and shelter,
0: ముక్కాల భాగమంతా కూడా దుర్వినియోగం చేస్తున్నాము.
1: All the rest of the time is wasted.
0: ఊరి వారి చింతలు,
1: think of people,
0: ప్రాకృతమైన చింతలు,
1: the worldly thoughts,
0: అపవిత్రమైన భావములు,
1: unsacred thoughts,
0: ఇవన్నీ తలుచుకుంటూ మనం అపవిత్రం చేస్తున్నాం కాలాన్ని.
1: Spoil all the time.
0: కాలమును అపవిత్రం చేయకూడదు.
1: We should not spend time in unsacred.
0: కాలము సార్థకం గావించుకునే నిమిత్తమై కొన్ని సేవలు చేయాలి, అవే కర్మలు.
1: We should render service in order to sanctify the time.
0: సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: We have to participate.
0: సమాజ సేవలు చేసేంత వరకు కూడాను మనకు దుర్భావాలు మనలో ప్రారంభించవు.
1: So long we serve in the society, there will be no chance.
0: సమాజ సేవలు చేసేంత వరకును ఏ చింతలు మనకు జ్ఞాపకానికి రాదు.
1: No worry would be there in your mind if you serve society.
0: ఆ సమాజంలో లీనమైన వ్యక్తికి అహంకారం నిర్మూలమవుతుంది.
1: The one who is in society will not be egoistic.
0: ఈ సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలన చేయటమే కాకుండా,
1: not only you kill ego,
0: ఆడంబరాలకు అవకాశం ఇవ్వకుండా,
1: there will be no scope for pomp and show,
0: కేవలం మానసిక యొక్క పవిత్రతకు మనం అభివృద్ధి గావిస్తున్నాం.
1: Your mind would be sacred.
0: సర్వ కర్మల కూడాను మనోశుద్ధి కోసమని,
1: all actions would give you the purity of the mind.
0: చిత్తశుద్ధి కర్మ అన్నది వేదం.
1: The goal of the action is the purity of the mind.
0: మనం ఏ సేవలు చేసినా చిత్తశుద్ధి కోసం చేస్తున్నాం.
1: All kinds of service only to purify the mind.
0: కలిగినటువంటి కర్మలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without the purity of the mind, the action is
0: ఎంతనో ధనమును వ్యర్థం చేస్తున్నాము.
1: Many waste time.
0: ఎంతనో కాలమును వ్యర్థం చేస్తున్నాము.
1: Time is wasted.
0: ఎంతనో కర్మలు వ్యర్థం చేస్తున్నాము.
1: All actions are also useless.
0: ఒక్కదాని ఎందైనా కూడా శాశ్వతమైన శాంతి ఉన్నదా?
1: Is there permanent peace out of single action?
0: శాంతి లేనే లేదు.
1: There's no peace whatsoever.
0: వస్తుంది పోతుంది, passing clouds.
1: Peace appears and passes off like a
0: passing cloud. నిత్యమైన సత్యమైనటువంటి ఒక శాంతిని మనం కోరాలి.
1: We should aspire for that permanent peace.
0: అదే మన హృదయం నుండి ఆవిర్భవించేటువంటి శాంతి.
1: It should originate out of our heart.
0: ఆ శాంతిని మనం ఆశించినప్పుడే,
1: when we desire that peace,
0: మన సార్థక నామం జగత్తుకంత వ్యాప్తి అవుతుంది.
1: In fact, our name would spread everywhere, all over.
0: ఎన్ని కష్టములకు గురి అయినప్పటికీ ధర్మజుడు శాంతాన్ని వహించాడు.
1: Dharmaja maintained peace in spite of
0: ద్రౌపది పరాభవం జరిగే సమయంలో భీముడు లేచాడు.
1: When Draupadi was humiliated, Bhima got up.
0: గద తీసుకుని దుశ్శాసన పైన పోయాడు.
1: He took that mace and about to fight.
0: అడ్డం పోయాడు ధర్మజుడు.
1: ధర్మజ ఆబ్జెక్టెడ్,
0: నాయన ధర్మమే జయం.
1: బ్రదర్, రైచియస్నెస్ విల్ బి సక్సెస్.
0: మనం ఓడిపోయినటువంటి వారము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి లాస్ట్.
0: వారి స్వాధీనంలో ఉన్నాము.
1: వేర్ అండర్ దర్ కంట్రోల్.
0: వారి ఇష్ట ప్రకారం వారు చేసుకోవచ్చు.
1: లెట్ దెమ్ యాక్ట్ యాస్ దే లైక్.
0: కానీ ఓడిన వానికి వారి పైన యుద్ధం చేయటము అధికారం లేదు.
1: ద వన్ హూ ఇస్ డిఫీటెడ్ కెనాట్ ఫైట్, హ్యాస్ నో అథారిటీ.
0: కనుక నీవు కూర్చోమని చెప్పాడు.
1: Be seated.
0: ఇలాంటి శాంతమైనటువంటి ఏ కొద్ది మందికో ప్రాప్తిస్తుంది, కానీ అందరికీ ప్రాప్తించదు.
1: The state of mind of peace is at the hands of few, not many.
0: ఎలాంటి పరిస్థితులైనా కూడా శాంతిని మనం వహించాలి.
1: Under any circumstances, maintain your peace.
0: అది మనకి ఎంతో గొప్ప బలం ఇస్తుంటారు.
1: That gives you the mighty strength.
0: దాని వల్లనే దైవ బలం కూడా మనకు ఏర్పడుతుంది.
1: And there you find love principle.
0: దివ్య శక్తి మనకు ఏర్పడుతుంది.
1: You will have the divine power.
0: భవ్యమైన భావాలు ఏర్పడతాయి.
1: You will have beautiful thoughts.
0: నిత్య సత్యమైనటువంటి శాంతిని పొందుతాము.
1: And you will have that eternal permanent peace.
0: లోకములో శాశ్వతమైన కీర్తిని పొందుతాము.
1: You will have the permanent reputation in this world.
0: కౌరవులు ఎంతమందో పుట్టారు.
1: There are many Kauravas.
0: పాండవులు 5 మంది మాత్రమే పుట్టారు.
1: పాండవాస్ ఆర్ ఫైవ్.
0: కానీ ఇరువురు పోయారు.
1: బోత్ ఆర్ గాన్.
0: కానీ పాండవుల యొక్క కీర్తి,
1: ద నేమ్ ఆఫ్ పాండవ,
0: సమాజం లోపల ఎంత శాశ్వతంగా నిలిచిపోయింది.
1: ద నేమ్ ఆఫ్ పాండవాస్ రిమైన్.
0: ధర్మజ అంటే అందరికీ ప్రీతి.
1: ధర్మజ ఇస్ లైక్ బై ఎవ్రీబడి.
0: ధర్మజ, ద ధర్మం నుండి పుట్టినటువంటి వాడు అతను.
1: ధర్మ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్నెస్.
0: ఆ ధర్మం నుండి పుట్టినటువంటి వారికి ధర్మమే తప్ప అధర్మం తెలియదు.
1: ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ధర్మ రైచస్నెస్ ఫాలోస్ రైచస్నెస్.
0: క్షణమునకు మనం అధర్మమే అధర్మమే అధర్మమే.
1: ఎవ్రీ మూమెంట్ వి ఆర్ అన్రైచువస్.
0: క్షణమునకు అసత్యమే అసత్యమే అసత్యమే.
1: ఎవ్రీ మినిట్ వి అట్టర్ బ్లేటెంట్ లైస్.
0: క్షణమునకు హింసనే హింసనే హింసనే.
1: ఎవ్రీ సెకండ్ దేర్ ఇస్ వైలెన్స్.
0: ఎక్కడ హింస? ఎక్కడ సత్యము?
1: వేర్ ఇస్ ట్రూత్?
0: ఎక్కడ పవిత్రత?
1: వేర్ ఇస్
0: ఎక్కడ ధర్మము? ఎక్కడా కనిపించడం లేదు.
1: నో వేర్.
0: నిజంగా జగత్తులో ఈ ధర్మమే ఉండి ఉంటే ఈ విధమైనటువంటి అలజడి అంతా ఎందుకు కలిగేది?
1: వెన్ దేర్ ఇస్ ధర్మ ఇన్ దిస్ వరల్డ్ హౌ డు యు ఎక్స్పెక్ట్ ఎడ్యుకేషన్?
0: ఈ విధమైనటువంటి అశాంతి ఎందుకు జరుగుతుంది?
1: వై రెస్ట్లెస్నెస్?
0: ఈ విధమైన కలహములు అంతా ఎందుకు ప్రారంభమవుతుంది?
1: వై కాన్ఫ్లిక్ట్ అండ్ ఫైటింగ్?
0: ఈ కల్లోలములు అంతా ఎందుకు వస్తుంది?
1: వై ఆల్ డిస్టర్బెన్స్?
0: మనలో అది లేకపోవడం చేతనే కల్లోలములు.
1: బికాజ్ దేర్ ఇస్ నో పీస్ విత్ ఇన్ us, దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్.
0: యద్ భావం తద్ భావం. తన ఎందు ఉన్నటువంటి దాన్ని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్
1: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ as a reflection of the inner being, as a reaction.
0: ప్రపంచంలో అల్లరి లేదు.
1: There's no agitation.
0: మానవుడి యందు ఉంటుంది ఈ అల్లర.
1: It is within you.
0: వాని యొక్క పనులన్నీ అల్లరి పనులుగానే ఉంటుంది.
1: All your actions are
0: different. ఎక్కడ సత్యము?
1: Where is truth?
0: ఎక్కడ పవిత్రత?
1: Where is sacredness?
0: ఎక్కడ ధర్మము? ఎక్కడా కనిపించడం లేదు.
1: Nowhere.
0: నిజంగా జగత్తులో ఈ ధర్మమే ఉండి ఉంటే ఈ విధమైనటువంటి అలజడి అంతా ఎందుకు కలిగేది?
1: When there is

0: మానవుని ఎందు ఉంటుంది అల్లర.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: వాని యొక్క పనులన్నీ అల్లర పనులుగానే ఉంటుంది.
1: ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్ డిస్టర్బింగ్.
0: వాని మాటలంతా అల్లర మాటలుగానే ఉంటుంది.
1: ఆల్ యువర్ words are agitating.
0: కరిగి వారి జీవితమే అల్లరి జీవితంగా మారిపోతుంది.
1: సో ద హోల్ లైఫ్ ఇస్ ఆఫ్
0: జన్మ నరజన్మ దుర్లభం. మానవ జన్మ వచ్చినందుకు ఇలాంటి పేరా మనం తీసుకోవాలి.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్. ఈస్ దట్ ది నేమ్ యూ షుడ్ గెట్.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ సేక్రెడ్.
0: దివ్యమైనటువంటిది.
1: డివైన్.
0: భవ్యమైనటువంటిది.
1: న్యూ.
0: జీవించదగినటువంటిది. విలువైనటువంటిది.
1: హైలీ వాల్యుబుల్.
0: ఇలాంటి మానవ జీవితాన్ని ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి చేసి
1: వి పుట్ దిస్ హ్యూమన్ లైఫ్ టు సఫర్.
0: పరులకు కూడా హింసించి
1: వి హార్మ్ అదర్స్.
0: పరులకు కూడా బాధ పెట్టి
1: వి సఫర్.
0: తాను అనుభవించేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యూ ఎక్స్పీరియన్స్ అల్టిమేట్లీ?
0: కనుక మానవుడు మొట్టమొదట ఈ దశేంద్రియాన్ని అరికట్టాలి.
1: సో మ్యాన్ షుడ్ కంట్రోల్ ఆల్ హిస్
0: నోటి నుంచి వచ్చేటువంటి పలుకు పవిత్రమైనదిగా ఉండాలి.
1: వాట్ ఎవర్ యూ స్పీక్ షుడ్ బి
0: సేక్రెడ్. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ
0: నీ మాటలు శాంతంగా మాట్లాడు.
1: యువర్ వర్డ్ షుడ్ బి
0: కఠినంగా ఉపయోగపెట్టద్దు.
1: నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్.
0: ఈ కర్ణములు ఉంటున్నాయి. ఈ కర్ణముల ద్వారా శాంతమైన విషయాలు విను.
1: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ టు
0: భగవత్ సంబంధమైన విషయాలు విను.
1: ఆల్ రిలేట్ టు
0: లోక క్షేమానికి సంబంధించిన విషయాలు విను.
1: ఆల్ దట్ వుడ్ హెల్ప్ యువర్ అడ్వాన్స్మెంట్.
0: లోక సమస్త సుఖినో భవంతు. అందరి ఆనందాన్ని నివాసించు.
1: ఎస్పైర్ ప్రే ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ ఆల్.
0: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియాన్ని కూడా మనం ఎంత పవిత్రమో చేసుకోవచ్చు.
1: వి కెన్ శాంక్టిఫై ఆల్ అవర్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియ నిగ్రహం మనం సాధించినప్పుడు ఎంతైనా మనం సాధించవచ్చు.
1: దెన్ వన్స్ యు హావ్ సెన్స్ కంట్రోల్ యు కెన్ అచీవ్ ఎ లాట్.
0: మనం చెప్పారు నీకే గాని వాడనైతే లోకమాత నేను లోకమందు లోకు అవుదు లోకమాత.
1: ఓ గాడ్ ఇఫ్ ఐఎమ్ నాట్ ప్లీజింగ్ టు యూ ఐఎమ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఓ శాంతమా నీకే నేను కాకపోతే ఇంక లోకానికంతా విరుద్ధమే.
1: ఇఫ్ ఐఎమ్ నాట్ పీస్ఫుల్ ఐల్ బి అగెన్స్ట్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక శాంతమా నీవు నా మిత్రుడవు.
1: Oh peace, you are my friend.
0: నీకు నేను దూరం కాకూడదు.
1: I cannot distance myself.
0: నీకు నేను దూరం అయిపోతే జగత్ తిరిగే నేను దూరం అయిపోతాను.
1: If I am away from you, I am distanced from the world.
0: కరువా శాంతిని మనం వహించాలి.
1: We should observe peace.
0: కరువా భగవంతుడు ఆశించేటువంటిది.
1: What God expects?
0: నీవు చేసే పూజలు.
1: Not your worship.
0: నీవు చేసే అర్చనలు.
1: Not your worship or rituals.
0: నీవు చేసే దాన ధర్మాలు.
1: All the acts of charity.
0: చాలా మంది అనుకుంటారు అయ్యో నేను 10 మూటలు దానం చేశాను.
1: He just I offered 10 bags of rice.
0: 500 mandiki cheerlu ichanu panchalu ichanu.
1: I distributed clothing to 500 people.
0: Ee ekkalanta nee income tax raaskovali gaani bhagavantun daggara raayadaniki veelledu.
1: All the accounts can be submitted to the income tax department, not to God.
0: God ki ivanni akkaledu. Ee bhavamto chesanu.
1: God goes by your
0: ee hrudayamto chesanu.
1: With what thought?
0: Ee premato chesanu.
1: With what spirit?
0: Adhe bhagavantun dishlo vastundi.
1: That goes to the account of God.
0: Kanuka manam premato cheyali.
1: Do with love.
0: శాంతంతో మనం భావించాలి.
1: అబ్జర్వ్ పీస్.
0: త్యాగంతో మనం చేయాలి.
1: ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్.
0: కనుక ఈ 7 విధములైనటువంటి పుష్పములు కూడాను మనం చాలా వరకు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: ఆల్ ద ఫ్లవర్స్ ఆఫ్ డివోషన్ వి షుడ్ అక్వైర్.
0: ప్రాచీన కాలం నుండి మన భారతదేశంలో అనేక మంది మహర్షులు ఎన్నో తపస్సు చేసి ఈ పుష్పములను సాధించారు.
1: Since ancient times, all the saints and seers, sages of this land could possess all these flowers.
0: మొట్టమొదటి అహింసా ప్రథమం పుష్పం అన్నారు.
1: The first flower of non-violence.
0: చాలా ప్రధానమైనటువంటిది.
1: It's very very important.
0: పుష్పం ఇంద్రియ నిగ్రహం రెండవది.
1: The second flower of sense control.
0: సర్వభూత దయా పుష్పం మూడవది.
1: Compassion.
0: ఈ నాలుగవది క్షమా పుష్పం.
1: The fourth one flower of forgiveness.
0: ఐదవది శాంతి పుష్పం.
1: The fifth pay.
0: ఆరవది తప పుష్పం.
1: And penance.
0: ఆరు ఏడవది ధ్యాన పుష్పం.
1: The flower of meditation.
0: ఎనిమిదవది సత్య పుష్పం.
1: The eighth one is the flower of truth.
0: అహింసలో ప్రారంభమై
1: it begins with non-violence.
0: సత్యంతో అంత్యమైపోయింది.
1: Ends in truth.
0: కాబట్టి ఈ ప్రారంభము అంత్యము రెండు చేరినప్పుడే మానవ జీవితం ధన్యమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్ వెన్ వి బ్రింగ్ ఎ కనెక్షన్.
0: భగవద్గీత ఏం చెప్పింది అని ఎవరైనా ప్రశ్నిస్తే
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు వాట్ దట్ గాడ్ లైక్స్
0: ఈ అనేక రకాల జ్ఞానమును బోధించింది అంటారు.
1: People say Gita speaks of wisdom.
0: భక్తిని బోధించింది అంటారు.
1: It speaks of devotion.
0: కర్మను బోధించింది అంటారు.
1: Action.
0: కాదు కాదు.
1: No, no.
0: మొదటి శ్లోకం ఏమిటి?
1: What is the first stanza?
0: ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుచ్చవ మమక పాండవ చైవ కిమకురువత సంజయ. ధర్మక్షేత్రే మొట్టమొదటి ధర్మం ప్రారంభమైంది.
1: The first verse begins with dharma.
0: మొదటి పదము మొదటి శ్లోకంలో ధర్మము.
1: The first word of the first stanza.
0: అంత్య శ్లోకంలో అంత్య పదము ఏమిటి?
1: What is the last word?
0: Yatra yogishvara krishna yatra partho danudara tatra sri vijayarbhuti dhruvani tir matir mama.
1: The last word of the last verse is mama.
0: Mama.
1: Mama.
0: First word dharma.
1: First word dharma.
0: ఈ లాస్ట్ వర్డ్ మమ.
1: రెండు
0: చేతి మమ ధర్మం. నీ ధర్మాన్ని నీకు బోధించింది.
1: If you connect both, it is mama dharma. Your duty is
0: నీ ధర్మం ఏమిటి?
1: What is your duty?
0: నేను మానవుడు. నేను మానవుడిగా బ్రతకాలి.
1: I am a human being. I should lead a human life.
0: I am not

0: I'm not animal.
1: I am man. కనుక నీవు మ్యాన్ గా ఉంటున్నప్పుడు మానవుడికి తగినటువంటి గుణములు చేర్చుకో.
0: బీయింగ్ ఎ మ్యాన్ హ్యావ్ మ్యాన్లీ క్వాలిటీ.
1: మానవుడిగా పుట్టి అనిమల్ గా ప్రవర్తిస్తున్నావు.
0: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ యు బిహేవ్ లైక్ అనిమల్.
1: ఈ క్రూరత్వాన్ని నీవు ప్రవేశపెడుతున్నావు.
0: యు ఆర్ క్రూయల్.
1: అసత్యంలో ప్రవేశిస్తున్నావు.
0: యు ఆర్ ఆన్ ద పాత్ ఆఫ్ ఫాల్స్హుడ్.
1: కనుక నీ మానవుడిగా పుట్టినందుకు మానవ గుణములు నేర్చుకోవాలి.
0: యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కల్టివేట్ హ్యూమన్ వాల్యూస్.
1: కనుక మానవత్వాన్ని పవిత్రం గావించుకోవాలంటే ఇలాంటి ధర్మములంతా మనం నేర్చుకోవాలి.
0: We have to follow human values in order to lead a sacred life.
1: అన్ని మతముల వారు, అన్ని దేశముల వారు, అన్ని కంట్రీస్ వారు ఈ యొక్క అహింసను పాటిస్తూ వచ్చారు.
0: People of all religions, of all faiths, of all walks of life, of all over the world follow this.
1: మానవునికి ఇది చాలా ప్రీతికరమైనటువంటిది.
0: This is very important for everyone.
1: సత్యము అంతకంటే ప్రీతికరమైనటువంటిది.
0: ట్రూత్ షుడ్ బి యాక్సెప్టెడ్ అబౌట్.
1: సత్యమే లేకపోతే జగత్తే లేదు.
0: వితౌట్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: కాబట్టి సత్యం చేతనే జగత్ అంతా నిలిచి ఉంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద వరల్డ్ స్టాండ్స్ ఆన్ ట్రూత్.
1: భోగ భాగ్యములు, సిరి సంపదలు అన్నిటిని సత్యాన్నే వరించినాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ది కంఫర్ట్స్, కన్వీనియన్సెస్, ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ
1: సత్యాన్ని ఆశ్రయించినాయి.
0: దేర్ ఆఫ్టర్ ట్రూత్.
1: సత్యమే లేకపోతే ధన ధాన్యములు మనకు ఉండవు.
0: వితౌట్ ట్రూత్
1: భోగ భాగ్యములు ఉండవు. ఏమిటి ఈ భోగ భాగ్యములు? పిచ్చమైన దేహం కోసమా? కాదు కాదు.
0: వితౌట్ ట్రూత్ యూ కెనాట్ హ్యావ్ ద గ్రెయిన్ ఇన్ ద ప్రాస్పెరిటీ.
1: ఏమిటి ఈ భోగములు? క్షణభంగం, వస్తుంది పోతుంది.
0: ఆల్ దట్ ఈస్ మొమెంటరీ, ఇట్ వానిషెస్.
1: దీనికోసం కాదు మానవత్వం రావటం.
0: హ్యూమన్ లైఫ్ ఇస్
1: శాశ్వతమైనటువంటి యొక్క ఆదర్శాన్ని మనం పెంచాలి.
0: వీ షుడ్ సెట్ ఎ పర్మనెంట్ ఐడియల్.
1: ఆ ఆదర్శాన్ని ఇచ్చే కోసమని మానవుడిగా పుట్టాడు.
0: To lead an ideal life, you are born as a
1: human. ఇంతకాలం నీవు బ్రతికావు, ఏం ఆదర్శాన్ని అందించావు?
0: You lived so long, what ideal you have set?
1: ఏమి నీవు సాధించావు?
0: What is that you achieved?
1: అని ప్రశ్న వేసుకుంటే జీరో వస్తుంది ఆన్సర్.
0: If you put a question, you get the zero as the final answer.
1: కానీ మన ఆన్సర్ ఏ మాత్రం సరైనది రావటం లేదు.
0: Our answer is incorrect.
1: ఏదో ప్రపంచంలో కొన్ని మంచి పనులు చేశాము.
0: We do certain good things in this
1: world. కానీ మంచి పనులు 5 ఉంటుంటే చెడ్డ పనులు 50 ఉంటుంటాయి.
0: Good actions are 5, 50 are wrong deeds.
1: కాదు కాదు, అన్ని మంచి పనులు గానే రావాలి.
0: We should do all that is good.
1: చేసిన చేతలు,
0: actions,
1: పలికిన పలుకులు,
0: words,
1: విన్న వాక్కులు,
0: and thoughts,
1: ఇంకా అన్ని విధాలు నడిచిన నడతలు, అన్ని కూడా మంచివిగానే ఉండాలి.
0: షుడ్ బి ప్రాపర్ అండ్ గుడ్.
1: ప్రాచీన కాలం నుండి వచ్చినటువంటి మహనీయుల యొక్క పేర్లు ఈనాటి వరకు నిలిచినాయంటే దీనికి మూల కారణం ఏమిటి?
0: The names of the ancients remain down this day. Why?
1: వారు చేసినటువంటి మంచి పనులే దీనికి మూలాధారం.
0: Their good actions are the testimony.
1: కనుక మనం మంచి పనులు చేయాలి.
0: We should do good.
1: మంచి పనులు అనగా ఏమిటి?
0: What are good actions?
1: నీకు ఏది ఇష్టమో దాన్నే నీ ఇతరులకు చేయాలి.
0: Do unto others as you do unto yourself.
1: కానీ నీ ఇష్టం ప్రత్యేకంగా పెట్టుకుని ఇంకోని ఇష్టానికి నువ్వు పోతుంటే ప్రయోజనం లేదు.
0: యువర్ లైక్స్ అండ్ అదర్ లైక్స్ కాన్ బి డిఫరెంట్.
1: నీతో ఎవరైనా అసత్యం ఆడితే నీకెంత కష్టమవుతుంది?
0: వోంట్ యు ఫీల్ బ్యాడ్ ఇఫ్ ఎనీవన్ టాక్స్ టు యూ లైస్?
1: కనుక నీవు ఇతరులతో అసత్యం ఆడకూడదు.
0: యూ షుడ్ నాట్ స్పీక్ లైస్ టు అదర్స్.
1: కనుక నీవు ఏది ఆశిస్తున్నావో దాన్ని ఇతరులకు పంచిపెట్టు.
0: వాట్ ఎవర్ దట్ యు ఎక్స్పెక్ట్, డూ అన్ టు అదర్స్ ఇన్ ద సేమ్ వే.
1: అది ఏ నిజమైనటువంటి యొక్క ధర్మము.
0: దట్ ఈస్ ది ట్రూ ధర్మ ఆఫ్ ద కాండక్ట్.
1: మన హృదయాన్ని, కాన్షియస్ ను తృప్తిపరచుకోవాలి.
0: వీ షుడ్ సాటిస్ఫై అవర్ కాన్షియన్స్.
1: దేహం కోసం నీవు ప్రాకులాడద్దు.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ ద బాడీ.
1: కోసం నీవు ప్రాకులాడద్దు.
0: నాట్ ఫర్ ద మైండ్.
1: నీ కాన్షియస్, నీ ఆత్మ కోసం నీవు చూడు.
0: సాటిస్ఫై యువర్ మైండ్ ఫస్ట్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్
1: మంకీ. డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ద మైండ్.
1: కాన్షియన్స్,
0: అది ఆత్మ. ది కాన్షియన్స్, దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆత్మను నీవు అనుసరించు.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: భగవంతునికి తగినటువంటి ఒక ప్రీతికరమైనటువంటివి అర్పించు.
0: ఆఫర్ దట్ ఇస్ ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: భగవంతుని యొక్క ప్రీతి చేతనే నీ జీవితం ధన్యమవుతుంది.
0: When God is pleased, your life is redeemed, liberated.
1: కనుక అన్నింటికి నీ మూలాధారమైనటువంటి యొక్క సూత్రము ప్రేమ ఒక్కటే.
0: The fundamental principle for all is love only, love alone.
1: కనుక ప్రేమ చేతనే మీ జీవితాన్ని గడపండి.
0: Spend your life in love.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: Sai Ram, dear listeners, if one wears green tinted glasses, the entire world appears green. Hence, it is clear that everything lies in the way we perceive things in the world around us. In today's discourse, Bhagwan Baba emphasizes the need to control our vision and use it only for good purposes. He asks everyone, especially the youth, not to misuse the eyes. Let us now listen to the pearls of wisdom from Bhagwan Baba from a discourse delivered on the 13th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
1: Embodiments of love.
2: Bhaktulandaru cheri premato bhagavatuka maratisina diname nijamaina dinam.
1: It is the day that is well spent when all devotees gather together and sing in praise of God in love.
2: Bidala vedalanni pritito neravetchi annadammulam vaakinunna dinam.
1: Verily is the day when we help the poor and the needy, poor Lord, and come to the rescue.
2: Chelvi Bhagavad kathalu cheppu dinam.
1: It is the day when we share with everybody the mysteries and the glory of God.
2: Atti dinam dinam kani takkina dinamulanni kudanu tad dinamude.
1: It is only the day well spent. The rest of the days are merely habitual.
2: Prema Swaruplara.
1: Embodiments of love.
2: All India President Srinivasan cheppadu.
1: All India President Srinivasan explained.
2: Vinaya chala telivigala vadani, chaduvugala vadani, chakkaga erpatlanta chestunnadu.
1: The All India President mentioned that Vinay Kumar is highly educated and works with all his
2: intelligence.
1: Whether he said it or not, the fact is, for all the restlessness and agitation going on in the world today, the youth is responsible.
2: Chadavulanni chadivi chala viveki magili tanniligudu mandamatudu.
1: With all the education and the learning, it is only a fool who does not know his true nature.
2: Enta chadavu chadivi eniti unnanu heenuni gudammu manaledu.
1: In spite of higher learning, a mean man would never give up his mean mentality.
2: MA-లు BA-లు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా
1: ఏమేవి మెన్ ఆఫ్ ఎమినెన్స్ విత్ డిగ్రీస్ గ్రాడ్యుయేట్ BA MA పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ
2: చదువులలోనున్న మర్మం వెళ్ళ చదవక
1: వితౌట్ లర్నింగ్ వితౌట్ ఎక్వైరింగ్ ద సీక్రెట్ ఆఫ్ నాలెడ్జ్
2: చదివితే మేము గొప్ప డిగ్రీలు పొందాము అని గర్వించుతున్నారు.
1: They pride themselves because they could acquire very high degree.
2: ఈ గర్వం వల్ల తన యొక్క సమతమ యొక్క సంప్రదాయమును మర్చిపోతున్నారు.
1: Because of this growing ego, they are forgetting the tradition and the culture.
2: సమతం.
1: Their own religion.
2: ఆంగ్ల భాష అవతరించి గాని సమత భేదంబు సన్నగిల్లి.
1: Because of the influence of the English language, the attachment once on religion and tradition have gone.
2: Sumatam bedambu sannagillagane samskarambu samasipoyi.
1: With the loss of religion and tradition, they have forgotten their own innate nature and culture.
2: Samskarambu samasipoyi.
1: The movement that is gone from sara.
2: Samskara.
1: Samskara culture.
2: భారతదేశం భాగ్యమే అణిగిపోయి.
1: ద వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ భాగ్య ఈజ్ లాస్ట్.
2: ఎక్కడ చూచినను అల్లకల్లోలములే.
1: Everywhere you find disturbances and agitation.
2: Naitika, Bhautika, Dharmika, Adhyatmika, Laukikamunandu kudanu, ee vidhamainatuvanti yokka gauravamu sannagillipoyindi.
1: In all fields, fields related righteousness, spiritual field, in all fields, there's no morality, there's no standard.
2: మానవత్వం అనేగా కేవలం మర్యాద లేకుండా ఉన్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మ్యాన్ ఇస్ నాట్ రెస్పెక్టెడ్, ఇస్ నాట్ ఆనర్డ్ టుడే.
2: అందరు కూడాను బిచ్చగాండుగా తయారయ్యారు.
1: ఈవెన్ ద మిలియనర్స్, ద టాప్ పీపుల్, అఫ్లూయెంట్ పీపుల్, దే ఆల్ హావ్ బికమ్ బెగర్స్.
2: కూటి పేద బిచ్చమెత్తుతున్నాడు.
1: అండ్ వి ఫైండ్ ఎ పాపులర్ బెగింగ్.
2: కోటీశ్వరుడు బిచ్చమెత్తుతున్నాడు.
1: ఈవెన్ మిలియనర్ ఆల్సో బెగ్స్.
2: కానీ ఎవరిందులో పెద్ద, ఎవరిందులో చిన్న?
1: హూ ఈజ్ ఎ గ్రేటర్ హయ్యర్ బెగర్ దాన్ ది అదర్?
2: నిజంగా చూస్తే కూటి లేక అల్లాడుతున్నటువంటి కూటి పేదనే పెద్ద.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ హాస్ నో ఫుడ్ టు ఈట్, ద పాపర్, ఈజ్ గ్రేటర్ దాన్ ద మిలియనేర్.
2: కోటీశ్వరునకు కోటకు ఉండి కూడాను ఒక నయా పైస ఇవ్వడు.
1: ఎ రిచ్ మ్యాన్, ఎ మిలియనేర్ హాస్ ఎ లాట్ ఆఫ్ మనీ విత్ హిమ్. Full of money, but he doesn't give.
2: పవిత్రమైన కర్మలకు, ప్రసిద్ధమైనటువంటి కర్మలకు, పరోపకారమైనటువంటి కర్మలకు ఏమాత్రము వారు సహాయపడరు.
1: They don't extend their support to any sacred service, to any good project.
2: కానీ పేరు ప్రతిష్ఠలకైనా తనకు ఎంత గొప్ప వారైనప్పటికీ పెద్ద ఫోటోలు వేసి ఒక పేపర్లో వేస్తారు.
1: But these rich people struggle for name and fame. They want that big size photograph to be printed.
2: Kani tana yokka karmalu chuste naya paisa kuda nu vidugu.
1: But actually in action you don't find him giving in charity even single naya paisa.
2: Ilanti paristhiti lopala ee naadu yuvakulu chaala utsahanga munduku jaragali.
1: Under these circumstances it is most essential that the youth should move forward enthusiastically.
2: దేశం బాగుపడవాలంటే ఈ యువకులే, యూతులే చాలా ముందుకు రావాలి.
1: ఫర్ ద కంట్రీ టు ప్రోగ్రెస్ ఇన్ అడ్వాన్స్, ది యంగ్స్టర్స్, యూత్ మెన్ అండ్ విమెన్ టుడ్ కమ్ ఫార్వర్డ్.
2: వారిలో ఉన్నటువంటి యొక్క చర్మశక్తి
1: అండ్ ద కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ దే హ్యావ్,
2: వారిలో ఉన్నటువంటి ఇంద్రియ శక్తి,
1: ద కైండ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ద హెల్త్ దే హ్యావ్,
2: వారి ఎందున్నటువంటి బుద్ధి శక్తి
1: అండ్ ఇంటెలిజెన్స్ దే కమాండ్,
2: మరి ఎవరి ఎందు కూడా లేదు.
1: Is not noticed among anybody.
2: వారు తరచిన ఏమైనా చేయగలరు.
1: If young man decides, he'll be able to do anything.
2: కనుక తన ఎందున్నటువంటి యొక్క శక్తి, ఆ ఇంద్రియ శక్తి, మనోశక్తి, బుద్ధి శక్తి, ఆత్మశక్తి సర్వమును కూడా అడిగి,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ పుటింగ్ అండర్ చెక్ ఆల్ ద ఫిజికల్ పవర్, ద మెంటల్ పవర్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెల్ఫ్, ఆత్మశక్తి
2: అంతా సమాజమునకు ఉపయోగపెట్టాలి.
1: And they have to divert all these powers for the service of mankind.
2: Chinna chinna vishayalaku ee yuvakulu ento balahinulaipothunnaru.
1: Even small matters the youth have become so weak.
2: Kani 16 samvatsaralu pillavadu chusti bakkabadipoyi untadu.
1: But at the age of 16 we find a young man so thin and weak.
2: Karanam emti?
1: Why?
2: Annam leka kadu.
1: Not that he has no food.
2: Tindi leka kadu.
1: Not that he has no food.
2: ఆ ఇంద్రియ శక్తిని బలహీనం చేసుకోవటము చాలా పెద్ద తప్పు.
1: బికాస్ ద మిస్టేక్ లైస్ హియర్, హిస్ సెన్సెస్ ఆర్ వీక్, హీ మేడ్ దెమ్ వీక్.
2: సెన్సెస్ వీక్ అయిపోయినప్పుడు మానవుడు పూర్తి బలహీనుడైపోతాడు.
1: వెన్ వన్స్ సెన్సెస్ ఆర్ వీక్, ద మ్యాన్ బికమ్స్ టోటలీ వీక్.
2: కనుక సెన్సెస్ ఏ మానవుని యొక్క ప్రాణము.
1: దేర్ఫోర్ సెన్సెస్ ఫ్రమ్ ద వెరీ లైఫ్ ఆఫ్ మ్యాన్.
2: ఇట్టి శక్తిని ఈనాడు దుర్వినియోగం చేస్తున్నారు యువకులు.
1: యంగ్స్టర్స్ ఆర్ మిస్యూజింగ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద పవర్ ఆఫ్ ద సెన్సెస్ టుడే.
2: ఈ యువకులు సమాజంలో ప్రవేశించి
1: యంగ్స్టర్స్ టు గెట్ ఇన్ ద సొసైటీ,
2: ఈ యొక్క దివ్యమైనటువంటి శక్తిని కాపాడుకోవాలి.
1: దే నీడ్ టు సేఫ్ గార్డ్ దిస్ డివైన్ పవర్ విత్ ఇన్ దెమ్.
2: ఈ శక్తిని కాపాడుకుని మనం దేశాన్ని రక్షించాలి.
1: విత్ దిస్ డివైన్ పవర్ దే హావ్ టు ప్రొటెక్ట్ దిస్ కంట్రీ.
2: అప్పుడే మనం సరి అయినటువంటి మానవులు అవుతాం.
1: దెన్ ఓన్లీ వి కెన్ కాల్ అవర్ సెల్ఫ్ ట్రూ హ్యూమన్స్.
2: దీనికి తగినట్టుగా తల్లిదండ్రులు కూడా వాళ్లకు ఎక్కువ ధర్మం ప్రోత్సాహపడుతున్నారు.
1: అపార్ట్ ఫ్రమ్ దిస్ ద పేరెంట్స్ ఆల్సో ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ మనీ.
2: ఈ పేరెంట్స్ కూడా పెద్ద పాపమే.
1: Thus parents are committing a mistake, a sin.
2: వారి చేతనే పిల్లలంతా చెడిపోతున్నారు.
1: The children are spoiled today by very parents.
2: పిల్లలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి స్వేచ్ఛ.
1: Parents should give them money to the extent necessary.
2: Too much స్వేచ్ఛ ఎట్లయిపోతుందంటే too much money makes a wrong.
1: By giving too much of money, they commit many wrong things, mistakes.
2: కనుక మనము ధనమును చక్కగా వినియోగించుకోవాలి.
1: Therefore, we should make proper use of money.
2: Don't waste money.
1: Don't waste money.
2: Misuse of money is evil.
1: Bhagavan says, misuse of money is evil.
2: Don't waste food.
1: Don't waste food.
2: Food is God.
1: Food is God.
2: Time waste. Time is God.
1: And then, you should not waste time.
2: కనుక మనము వేస్ట్ చేసేదంతా ధనము ఫుడ్.
1: Not all that we waste today is money and food.
2: దీని వల్లనే ఈనాటి యువకులంతా కూడాను పూర్తి పాడైపోతున్నారు.
1: That's the reason why we find youngsters are totally spoiled.
2: ఇంకా పిల్లల యొక్క యువకుల యొక్క దృష్టి ఎట్లాంటిది?
1: What kind of looks they should have?
2: ఒక క్షణమైన కూడాను స్థిరంగా ఉంచదు.
1: Their looks are not steady even for a moment.
2: ఇటు అటు ఇటు అటు ఇటు చూస్తుంటారు.
1: It goes on wavering, looking that side and this side.
2: కాకి దృష్టి వలే ఉంటుండాలి ఈనాడు.
1: ఇట్ ఈస్ ది లుక్ ఆఫ్ ఎ క్రో.
2: దేనిని చూసినా కానీ ఆశపట్టం.
1: అండ్ దే ఎస్పైర్ దే డిజైర్ వాట్ ఎవర్ దే సీ.
2: అంటే ఎలాంటి డిజైర్స్? తప్పుడు డిజైర్స్.
1: వాట్ కైండ్ ఆఫ్ డిజైర్స్? బ్యాడ్ డిజైర్స్.
2: కనుక కన్నులు మొట్టమొదట తమ దృష్టిలో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వన్ షుడ్ కంట్రోల్ వన్స్ ఓన్ లుక్స్.
2: ఈ నేత్రమే మనకు పెద్ద శాస్త్రము.
1: నేత్రా ది ఐ is the shastra, the sacred text.
2: Drushtini manam chakkaga pettukunnappude manaku drushti anta kudanu chakkaga untadi.
1: When we correct our drushti, the vision, the whole srushti creation would be divine.
2: Kanaka meeru chedda drushtini meeru chudakoddu.
1: So don't have bad looks.
2: Annintini aashinchakoddu.
1: Don't desire everything.
2: College ki pothuntaru pillalu.
1: Boys go to college.
2: Nenu unna satyanni cheptunnanu, meeru em anukokandi.
1: Bhagavan is telling the naked truth. You accept it.
2: ఎక్కడైనా ఎవరైనా స్త్రీడ పోతుంటే రోడ్ లో వీళ్ళు సైకిల్ కూడా వదులుతారు, వాళ్ళని పైన చూస్తుంటారు.
1: When women pass by along the road, the boy on the cycle would drop the cycle and start staring at them.
2: దీని వలన యాక్సిడెంట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి.
1: And that's the reason why they are met with accidents.
2: ఈ మోటార్ సైకిల్స్ అంతా కూడాను మరింత యాక్సిడెంట్ అవుతుండాలి.
1: And the number of accidents are more in the case of motorcycle.
2: కానీ పోయేది మోటార్సైకిల్.
1: And in fact, just with the motorcycle with him.
2: కానీ చూసేది బజార్.
1: But he goes on watching bazaar streets.
2: గర్ల్స్ కాలేజీకి ముందుగా పోతే.
1: And if you go across the girls' college.
2: కానీ వీరి దృష్టి అంతా కూడాను కాలేజీ పైన ఉంటుంది.
1: They concentrate their looks on the college.
2: ఇందుకోసం ఆ కన్ను ఇచ్చినది.
1: For that reason, the eyes are given to you.
2: కన్నులు నిచ్చేది ఎందుకు తెలుసా? అన్ని చూసే చంద్రుక కాదు కాదు కాదు కాదు. కైలాసవాసు నీ కన్నులారా కాంచేందుకురా.
1: You know why eyes are gifted to you? Is it to look at everything hither and thither? It's only to watch the divine manifestation of God.
2: కనుక ఈనాడు కన్ను దృష్టి చాలా ఎక్కువ దోషమైపోయింది.
1: Much of the mistake lies with our looks.
2: నువ్వు మాటలు చూస్తామా అంటే
1: And we watch the words.
2: మంచి మాటలే రావటం లేదు.
1: We are not uttering good words at all.
2: అంత చెడ్డ పలుకులే.
1: And we use all bad words.
2: వీరు బాగున్నారా, వారు బాగున్నారా, వీరందమా, వారందమా అని అందాన్ని గురించి మాట్లాడతారు తప్ప ఆనందాన్ని గురించి మాట్లాడటం లేదు.
1: We go on speaking about anda, the beauty, and we forget to discuss ananda, the bliss.
2: ఆనందంలో ఉన్నటువంటి అందము అందమే ఆనందము, ఆనందమే అందము.
1: In fact, the true beauty anda lies in ananda, the bliss, and the bliss itself.
2: ఇలాంటి దృష్టిని మన యువకులు అరికట్టాలి.
1: And the youngsters should control their bad looks.
2: ఎందుకంటే పోయేటువంటి వారు మనం వచ్చినటువంటి మానవత్వం.
1: And we have taken upon ourselves the human life.
2: మనకి ఇచ్చినటువంటి కన్నులు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక చిత్త విచిత్రమును చూడటం కంట.
1: Eyes are gifted to us to watch the mysteries and the glory of God around.
2: కానీ అందం చందం చూడటానికి కాదు.
1: Eyes are not gifted to watch the beauty.
2: ఇంకా వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏమైనా కలిసినా వాళ్ళంతా ఇంకా పిచ్చి పిచ్చి మాటలే.
1: And if three boys gather, they indulge in vain talk, useless talk, gossip.
2: ఈ యూజెస్ టాక్ వల్ల, యూజెస్ దృష్టి వల్ల, యూజెస్ చెప్పడం వల్ల మానవుడు మనిషి కాకుండా రాక్షసుడు అయిపోతున్నాడు.
1: Man has become a demon today because of useless talk, because of useless looks, because of bad audition or hearing.
2: మన టంగు ఎంత మంచిది.
1: Our tongue is so good.
2: దీన్ని వర్ణించినారు.
1: And it is narrated.
2: జిహ్వే.
1: And it is.
2: కసగ్ని.
1: And it has got all
2: the మధురస్యత్వం.
1: And it speaks sweetly.
2: ఇలాంటి మధురమైనటువంటి పలుకులు పలకడానికి తంగు ఇచ్చింది.
1: The tongue is given so that our talk will be sweet.
2: అంతేగాని చెడ్డ పలుకులు పలకకూడదు.
1: The tongue is not given to you to speak bad words.
2: కనుక మనము టంగును చక్కగా పవిత్రంగా ఉపయోగించుకోవాలి.
1: Therefore we should make use of our tongue in a sacred way.
2: కనులను ఇచ్చింది ఎందుకు తెలుసా? చెప్పాను.
1: భగవాన్ ఎక్స్ప్లెయిన్
2: ఇచ్చేందుకు కాదు.
1: It's not to look everywhere all around.
2: సుందరమైనటువంటి భగవంతుని యొక్క అందమును చూచాను.
1: The eyes are given so as to look at the beauty and the glory of God in front of you.
2: దారిలో ఎక్కడైనా దేవాలయం కనపడితే దేవాలయం కనపడదు వాడుకు.
1: If they pass by a temple, they don't notice it.
2: దేవాలయంలో పోయేటువంటి ఆడవాళ్ళు కనపడుతుంటారు.
1: But they watch only ladies that pass by the temple and they don't look at the temple at all.
2: ఇది ఆవేళకు దృష్టి.
1: Is this the kind of looks they have?
2: ఇలాంటి దృష్టి, ఇలాంటి శ్రవణము, ఇలాంటి నారుక ఉండటం చేతనే మగవారి నాడు మానవులుగా కాకుండా రాక్షసులుగా తయారవుతున్నారు.
1: Because of this bad looks drishti and because of bad listening, because of bad words that we speak, the manava, the human, has become rakshasa, danava.
2: కనుక ఈనాడు యువకులు అనేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
1: Therefore youngsters must be very careful today.
2: తన ఇంద్రియములను తను కంట్రోల్ చేసుకుని,
1: he should have self control.
2: అప్పుడు అన్నిటిని చూడవచ్చు.
1: That self control you can look around.
2: అప్పుడు ఏ తప్పు కూడా కనిపించదు.
1: There will be no mistake at all.
2: ఏ దోషము ఉండదు.
1: There will be no defect whatsoever.
2: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
2: పిల్లలపై ఉన్నటువంటి ప్రేమ వల్లనే నేను ఇంతగా చెప్పగలుగుతున్నాను.
1: Bhagavan is explaining all these things because of his infinite love for the youth of this country.
2: మీలో మీరు దాచిపెట్టుకోవచ్చు.
1: You may hide these things within yourself.
2: కానీ నేను దాచుటకు వీలు కాదు.
1: But Bhagavan will not hide anything. It is not possible.
2: కనుక జరిగేటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి.
1: We have to recognize the truth what is happening.
2: ఈ దీన్ని గుర్తించి వర్తించినప్పుడే మానవుడు మానవుడిగా ఉండగలడు.
1: When we understand, cognize the truth and conduct ourselves, we are true humans.
2: కనుక మనం పెద్దవాళ్ళైనటువంటి యొక్క తల్లిదండ్రులు కూడా దీంతో అతి జాగ్రత్తగా ఊహించాలి.
1: The eldest parents in particular should be highly careful.
2: కొడుకు ప్రేమగా ఉండవచ్చును.
1: You may love your son.
2: నీ ప్రేమను నీ కొడుకుపై చూపు.
1: You can certainly shower your love on your son.
2: కానీ తను చెడిపోయేటువంటి మార్గం పైన చూపకూడదు.
1: But you should never show him the wrong path.
2: వాడు చెడిపోతే ఎవరికి పేరు? తండ్రికే పేరు.
1: The boy is spoiled is the father who gets the bad name.
2: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: Therefore it is said, mother is God, father is God, teacher is God, guest is God.
2: ఈనాడు తల్లి కూడాను చెడ్డగా కనిపిస్తుండాలి.
1: And today, even mother doesn't appear to be good.
2: కాని తండ్రి చూస్తే ఏమైతే కోపడతాడో ఏమనుకుని అతనిపైన కోపము.
1: The young man is full of anger towards his father because he is afraid that he may shout at him.
2: తల్లి తండ్రి అంటే మొట్టమొదటి జన్మకు మూల కారణం తల్లిదండ్రులే.
1: And in fact the parents are responsible for the life given to us.
2: ఎలాంటి పరిస్థితులు ఏంటి అని కూడా తల్లిదండ్రులను హృదయపూర్వకంగా ప్రేమించాలి.
1: Under any circumstances we have to love our parents.
2: నా తల్లి మొట్టమొదటి దేవత.
1: My mother is the first god.
2: తండ్రి రెండవ దేవుడు.
1: And father is next very god.
2: ఆ దేవుడే నన్ను కాపాడుతున్నాడు.
1: As the god who is protecting me.
2: ఈ తల్లియే నన్ను రక్షిస్తున్నది.
1: And it's the mother who is taking care of me.
2: కనుక ఈ తల్లి తండ్రులు రెండింటినీ కూడా మర్చి మనం ఎన్ని పనులు చేస్తే ఏం ప్రయోజనము?
1: Forgetting mother and father, what is the fun of doing many of the activities?
2: కనుక ఇలాంటి యాక్షన్స్ అంతా కూడాను మన సేవాదారు వాళ్ళు, యువకులు అనేటువంటి వాళ్ళు అరికట్టాలి.
1: the Sevadal people, youngsters, should control all the evil tendencies.
2: ఎవరు ఎంత అడుగుతగిలినప్పటికీ,
1: there may be obstacles, whatever may be,
2: దాన్ని ఉల్లంఘించి,
1: they should go beyond,
2: మన ప్రాణమేనను ఇచ్చి,
1: they should resist and sacrifice their life.
2: మన సరి అయినటువంటి ఒక తత్వమును దారిలో పెట్టాలి.
1: And we should keep ourselves right in the right direction, set right.
2: కనుక యువకులు అనేటువంటి వారు,
1: యంగ్స్టర్స్,
2: ఎక్కువ ధనమును వేస్ట్ చేయకూడదు.
1: దే షుడ్ నాట్ వేస్ట్ మనీ.
2: కానీ మాటలు కూడా నువ్వు వేస్ట్ చేయకూడదు.
1: అండ్ దే షుడ్ నాట్ మిస్ యూజ్ దేర్ వర్డ్స్.
2: మౌనమును వహించండి.
1: దే షుడ్ అబ్జర్వ్ సైలెన్స్.
2: మౌనం కలహం నాస్తి.
1: When once there is silence, there will be no conflict whatsoever.
2: కాని ఈనాడు ఒక శ్రీనివాసం చెప్పాడు.
1: శ్రీనివాసం సెడ్ నా,
2: టెక్నాలజీ బాగా చక్కగా నేర్చుకోండి అని.
1: శ్రీనివాసన్ సెడ్ బెటర్ యూ లెర్న్ స్కిల్స్ ఆఫ్ టెక్నాలజీ.
2: కానీ ఇది టెక్నాలజీ కాదు, ట్రిక్నాలజీ.
1: ఇట్ ఈస్ నాట్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఎ ట్రిక్నాలజీ.
2: ఈ ట్రిక్ వల్లనే మానవుడు చాలా చెడిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దీస్ ట్రిక్స్ మ్యాన్ ఈస్ రూయినింగ్ హిమ్సెల్ఫ్.
2: ట్రిక్స్ నేర్చుకుంటున్నాడు కానీ చక్కగా ట్రిక్స్ నేర్చుకోలేదు.
1: హీఈస్ లెర్నింగ్ పికింగ్ అప్ ట్రిక్స్ బట్ నాట్ టెక్నాలజీ.
2: కానీ టెక్నాలజీ లోపల ఇలాంటివి లేనే లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో ట్రిక్స్ ఇన్ టెక్నాలజీ అట్ ఆల్.
2: ఈ టెక్నాలజీని కూడా నువ్వు ట్రిక్స్ గా మార్చుతున్నావు.
1: అండ్ దే ఆర్ కన్వర్టింగ్ టెక్నాలజీ ఇన్ టు ట్రిక్స్.
2: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
2: యువకులారా,
1: యంగ్స్టర్స్,
2: మీరందరూ కూడా అది జాగ్రత్త వహించాలి.
1: ఆల్ ఆఫ్ యూ షుడ్ బి హైలీ కేర్ఫుల్.
2: మన పేరును మనం నిలబెట్టుకోవాలి.
1: Uphold our own identity, good
2: మన కుటుంబం యొక్క పేరును మనం నిలబెట్టాలి.
1: We should keep up, maintain the
2: family యొక్క దీన్ని నువ్వు కాపాడాలి.
1: We should maintain the prestige of the family, good name of parents.
2: మొట్టమొదటి వ్యక్తి,
1: ఫస్ట్ ఇండివిజువల్,
2: రెండవది సమష్టి,
1: నెక్స్ట్ సొసైటీ,
2: మూడవది ప్రస్టి,
1: అండ్ థర్డ్ వన్, ఫస్ట్ వన్
2: సమాజము. సమాజం యొక్క దీన్ని కూడా మనం కాపాడాలి.
1: Therefore, the prestige individual should maintain the prestige of samishti of society.
2: ప్రహ్లాదుని చదువుకు పంపించాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు ఫాదర్ సెంట్ హిస్ సన్ ప్రహ్లాద టు స్కూలింగ్.
2: కానీ టీచర్స్ చాలా నీతులంతా బోధించారు.
1: ద టీచర్స్ టాట్ హిమ్ ఆల్ ఎథిక్స్ మోరల్.
2: కానీ ఒకనాడు తండ్రికి పిలిచి తొడపైన కూర్చొని పెట్టుకుని, నాయన ఏమి నేర్చినావు నీవు?
1: వన్ డే ఫాదర్ కాల్ హిమ్, మేడ్ హిమ్ సిట్ ఆన్ హిస్ ల్యాప్ అండ్ ఆస్క్డ్ హిమ్, సన్, వాట్ హావ్ యు లెర్న్డ్?
2: నేర్చితే అన్ని విద్యలు.
1: ద బాయ్ సెడ్, ఐ లెర్న్డ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
2: ఏది ఒక్కటి చెప్పు అన్నాడు.
1: దెన్ ద ఫాదర్ ఆస్క్, రిపీట్ వన్, టెల్ మీ వన్ యూ హ్యావ్ లెర్న్.
2: చదివితి ధర్మార్థ కామమోక్షంబులున్నాయి.
1: హి సెడ్, ద బాయ్ సెడ్, ఐ హ్యావ్ లెర్న్ ఆల్ ది ఫోర్ ఎసెన్షియల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్, ధర్మ, అర్థ, కామ, మోక్ష.
2: చదివితి ధర్మార్థ కామమోక్షంబులున్నాయి, చదివితి గలవు పెక్కులు.
1: ఐ హ్యావ్ లెర్న్ మెనీ మెనీ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
2: చదువులలో మర్మం మెల్ల చదివితి తండ్రి అన్నాడు.
1: ఫాదర్, ఐ హ్యావ్ లెర్న్ ద వెరీ సీక్రెట్స్ అండ్ ద మిస్టరీ ఆఫ్ నాలెడ్జ్.
2: ఏది ఆ యొక్క చదివినటువంటిది గొప్పది ఒక్కటే చెప్పమన్నాడు.
1: అండ్ ద ఫాదర్ సెడ్, టెల్ మీ వన్, ద గ్రేటెస్ట్ దట్ యు హావ్ లెర్న్డ్.
2: క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: క్యారెక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
2: క్యారెక్టర్ లేనటువంటి వాడు పశువుతో సమానము.
1: ద వన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు అనిమల్.
2: అనేటప్పటికి తండ్రి కోపం వచ్చింది.
1: ద ఫాదర్ వాజ్ యాంగ్రీ.
2: ఈ విధంగా చెప్పేటప్పటికి అందరికి కూడా చాలా ఆశ్చర్యం వేసింది.
1: All were very much surprised listening to the answer.
2: Oka amanu pilchadu.
1: And he called a lady.
2: Ee mevaru annadu.
1: He said, who is she?
2: She is my mother annadu.
1: Prahlada said,
2: kaani mother kaadu, servant.
1: He is just a servant.
2: Ee na mother annadu.
1: And he called her as his mother.
2: Aadavarandarni pilchadu.
1: All women were called to come close.
2: Veerandaru evaru annaru.
1: Yes, who are they?
2: Chinna varandaru na chellendu, pedda varandaru na akkalu.
1: He said, all younger to me are my sisters, younger sisters, elders or elder sisters.
2: ఈ విధంగా చెప్పేటప్పటికి తల్లికి బుర్ర తిరిగింది.
1: It had got an impact on the father.
2: వీనిపై ఉన్నటువంటి కోపం చేత అధ్యాపకులను పిలిచాడు.
1: And out of anger, he summoned the spiritual gurus, teachers.
2: కానీ వారిని పిలిచి వారిని చక్కగా దండించాడు.
1: And they were called and they were punished.
2: ఇవి మీకు నేర్పవలసింది.
1: This is the teaching that you are supposed to give him.
2: ఈ పిల్లలకి ఏమాత్రమూ నేర్పకూడదు.
1: యూ షుడ్ నాట్ టీచ్ సచ్ థింగ్స్ టు చిల్డ్రన్.
2: వారు సహజంగా వారు పెద్దవారైపోతారు.
1: దే నేచురల్లీ గ్రో.
2: వారు ఈ మార్గంలో ప్రవేశిస్తారు.
1: నేచురల్లీ దే గెట్ ఇన్ టు దిస్ పాత్.
2: తండ్రి చెప్పేటప్పటికి వారికి భయమేసింది.
1: అండ్ ఆల్ టీచర్స్ వర్ అఫ్రైడ్ ఆన్ లిసనింగ్ టు ద వర్డ్స్ ఆఫ్ ద ఫాదర్.
2: కానీ స్కూల్కు వెళ్లి ఆ పిల్లవాడిని అనేక విధములుగా కూడా కొట్టి తిట్టి దండించినారు.
1: The boy was beaten. He was punished repeatedly there in the school.
2: అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు.
1: Then the boy said,
2: గురూజీ, మీరందరూ కూడా నాకు బోధించేటువంటి బోధకుల.
1: Teachers, do you really teach me?
2: తండ్రి హరిచేయరమని ఏడు తండ్రి తండ్రి.
1: Who is the father? He is the true father if he asks me to go closer to God.
2: అట్టనే గురువులు కూడాను నాకు బోధించాలి.
1: Likewise the teachers should teach me.
2: ఇది బోధించకుండా ప్రాపంచికమైనటువంటి విషయవాసనలో నన్ను ముంచిపెట్టున్నాను.
1: But on the other hand, you are teaching me all worldly matters.
2: ఇది నాకు అక్కర్లేదు.
1: This I don't want.
2: అక్కడి నుంచి బయలుదేరాడు.
1: And he started returning.
2: హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ హరి హరి బోల్.
1: He started singing the glory of God, name of God, హరి బోల్ హరి బోల్.
2: హరి కంటే మించినటువంటి వారు లేరు.
1: There's no one beyond హరి God.
2: ఈ పరమాత్ముడు ఈశ్వరుడి కంటే మించినటువంటి వారు లేరు.
1: And no one is greater than Ishwara, God himself.
2: ఈశ్వరుడే అందరికి ముఖ్యము.
1: Ishwara is most important for everybody.
2: సర్వలందు కూడా ఉన్నటువంటిది ఈశ్వరుడే.
1: Is only Ishwara who is present in everyone.
2: ఈశ్వర సర్వభూతారాం.
1: Ishwara is present in all beings.
2: కనుక అట్టి ఈశ్వరుని బోధించాలి.
1: That divine principle should be taught.
2: ఆ విధంగా మీరు కూడాను బయలుదేరిపోయి మీరు ఒక ప్రహ్లాదుడిగా భావన పెట్టుకుని మీరందరికీ దైవత్వాన్ని పూజించడానికి దైవత్వాన్ని తరించడానికి తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాన్ని అందించాలని నా ఆశ.
1: భగవాన్ డిజైర్స్ దట్ ది యూత్ అండ్ యంగ్స్టర్స్ షుడ్ గో లైక్ దట్ ప్రహ్లాద షేరింగ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ షేరింగ్ దిస్ డివినిటీ డివైన్ ప్రిన్సిపల్ విత్ ది మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ.
2: ఈ సొసైటీని మనం మార్చడామంటే ఒక క్షణం లోపల మన సమాజం మారిపోతుంది.
1: When once you get into the society and sing the glory of God, it should begin at home.
2: ఇంటిలో తల్లిదండ్రులకు బోధించి.
1: First we should teach our parents.
2: తల్లిదండ్రులకు తల్లి తండ్రి మీరు మాకు సరైన మార్గమును బోధించాలి.
1: They should address their parents first to teach them the correct things.
2: మీరు దేహాన్ని మాత్రమే పోషించగలరు.
1: I can only take care of the body.
2: కాని ఆత్మతత్వాన్ని ఎవరు పోషించగలరు?
1: But who can maintain the principle of the self?
2: కనుక దైవం ఒక్కడే మాత్రమే మాకు దిక్కు.
1: God is only the refuge of the forlorn.
2: కనుక దైవాన్ని గుర్తించేటువంటి ఒక దృష్టిని మాకు అందించండి.
1: So make us to look into the depths of the divinity.
2: ఆనాడు తల్లి చాలా ఆనందించి గొప్ప వంటనంతా చేసి తటలో వడ్డించింది.
1: That day the mother was very happy and made all delicious items and served them on the plate.
2: ఇవన్నీ కూడా కేవలం పాంచ భౌతికము దుర్బలమైన కాయము.
1: It is all the body that is so weak with senses.
2: ఈ పాంచ భౌతికము దుర్బలమైన కాయము ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: This body being weak of senses is bound to fall, is bound to vanish someday or other.
2: దీనికి ఇన్ని భోంచేసి కూడాను ఇది ఏనాడు ఏ క్షణంలో వెళ్ళిపోతుందో.
1: I may eat and eat, then I would drop this body, I do not know.
2: ఇది కేవలము ఒక విధమైనటువంటి పసిపచ్చి ప్రసాదులనే భుజించి పెరగటమే మా యొక్క లక్షణమా?
1: ఇస్ ఇట్ ద నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ టు స్పెండ్ ద టైమ్ బై మెర్లీ ఈటింగ్ అండ్ స్లీపింగ్?
2: కాదు కాదు కాదు. క్షణం కూడా నువ్వు భగవచ్చింతనే ఉండాలి.
1: ఎవ్రీ మూమెంట్ వన్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
2: అదే మాకు నేర్పవలసినటువంటిది.
1: దట్ ఈస్ ద టీచింగ్ వీ ఎక్స్పెక్ట్.
2: అదే మాకు వెంట దంట ఇన్ టైం కంటా ఉండేటువంటిది.
1: ఓన్లీ గాడ్ హూ ఇస్ విత్ అస్ అబౌవ్ అస్ బిలో అస్ అరౌండ్ అస్ ఇన్ అస్.
2: ఇట్టి పవిత్రమైన మార్గమును మాకు బోధించటము తల్లిదండ్రుల యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: ఇట్ ఈస్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ఆల్ పేరెంట్స్ టు షో ది సీక్రెట్ పాత్ టు దేర్ చిల్డ్రన్.
2: గురువులు
1: దెన్ టీచర్స్.
2: గురువులు కూడాను ఇది ఏ మార్గమును అనుసరించాలి?
1: దే షుడ్ ఆల్సో ఫాలో ద సేమ్ పాత్.
2: గురువులంతరం ఈనాడు ఏదో టెక్స్ట్ బుక్స్ అని పిచ్చి పిచ్చి కథలు అవన్నీ తీసుకుని వాళ్ళకి బోధిస్తుంటారు.
1: ద టీచర్స్ టుడే జస్ట్ టీచ్ బేసింగ్ ఆన్ దేర్ టెక్స్చువల్ నాలెడ్జ్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్.
2: ఇవన్నీ కూడా కేవలము ఈ టేస్ట్ గా చూస్తుంటారు కానీ చాలా పిల్లలు. కానీ ఇది టెక్స్ట్.
1: బాయ్స్ టేక్ ది టెక్స్ట్ విత్ టెస్ట్ బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ద టెస్ట్.
2: కానీ రియాలిటీని మనం చూడాలి.
1: సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ బి వాచ్ఫుల్ ఆఫ్ ద రియాలిటీ.
2: కనుక మీరందరూ వెళ్లి ఒక్కొక్క స్కూల్ ఎందుకు కానీ పిల్లలు ఎందుకు కానీ తెలియని బోధనలు చేయాలి.
1: Therefore, you have to visit every school in the neighborhood. Teach them proper things.
2: ఎక్కడైనా వెళ్లే సమయంలోపల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటుంటే వాళ్ళకు రెండు చెంపలు వేయండి.
1: As you go along on the way, If anyone indulges in gossip or vain talk, slap him. Doesn't matter even if he returns, but yet you slap him. First you have to punish.
2: మానవులై పుట్టి ఇలాంటి అపవిత్రమైనటువంటి యొక్క పరస్త్రీలను నిందించటము మంచిది కాదు.
1: Being born as a human being, to stare at women, it is a big mistake.
2: పరస్త్రీలను నీవు నిందిస్తే మీ స్త్రీలను పనులు నిందించరా?
1: And if you stare at women naturally, your own people would be stared at by others.
2: నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లి, వీరందరినీ మాత్రం జగత్తు వదిలిపెడుతుందా?
1: Do you mean to say that your children, your daughter, the wife and mother would be spared by the rest of the community?
2: కనుక పరులను ప్రేమించి, పరులను గౌరవించి ఈ గౌరవాన్ని పెంచుకోవాలి.
1: Therefore love others, respect others, so that you will be loved and respected.
2: స్త్రీలు గాని, పురుషులు గాని,
1: men or women,
2: ఉమెన్ కానీ లేక యువకులు గాని, యువతులు గాని,
1: men or women, youngsters, youth,
2: అందరు కూడా చక్కని మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: All should develop this human quality.
2: కనుక ఈనాడు యూత్ ను ప్రపంచంలో స్థాపించినది ఈ మంగళ కార్యం కోసమని.
1: భగవాన్ ఎస్టాబ్లిష్ ది యూత్ వింగ్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ యూత్ వుడ్ బి పర్ఫెక్ట్ టు టేక్ అప్ దిస్ ఆస్పిషియస్ టాస్క్. భగవాన్ హస్ బీన్ గివింగ్ దిస్ మెసేజ్.
2: వాళ్ళు మార్గదర్శకులుగా ఉండాలి.
1: దట్ ది యూత్ షుడ్ బి ఐడియల్.
2: ఈనాడు యూత్ అనేటువంటి వాళ్ళు బజార్లో తిరిగి ఇష్టమొచ్చినట్టుగా పోతుంటుంటే వాడు యూతే కాదు.
1: The youth behave in a wayward way. They cannot call themselves youth or youngsters.
2: అది కేవలం యూత్ అనేటువంటి గాడిదలే.
1: They are not youth. They are donkeys only.
2: కనుక అవి కాదు మనం నేర్చవలసింది.
1: It's not the donkey way we should follow.
2: Donkey ఇష్టమొచ్చినట్టు అరుస్తూ పోతుంటాడు.
1: Donkey goes on moving about making sounds.
2: కానీ you are not donkey.
1: You are not donkey.
2: కానీ నీవు మంచివాడివి, God.
1: You are not the donkey, but you are God verily.
2: ఈ పవిత్రమైనటువంటి యొక్క మానవత్వాన్ని మనం నిలుపుకోవాలి.
1: అండ్ వీ షుడ్ మెయింటైన్ ది సీక్రెట్ హ్యూమన్
2: క్వాలిటీ. మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: వీ షుడ్ హోల్డ్ అవర్ డిగ్నిటీ అండ్ ప్రెస్టీజ్.
2: కనుక ఇదే యూత్లు చేయవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ ఆఫ్ యూత్.
2: ఇంకా కొంతమంది చాలా గుట్టుగా పిచ్చి పిచ్చి బుక్కులంతా చదువుతుంటారు.
1: సమ్ యూత్ గో త్రూ ద బుక్స్ సీక్రెట్లీ, సిల్లీ బుక్స్.
2: అది చాలా మరింత చెడుతున్నది, మరింత చెడుతున్నది.
1: And really it spoils you further and further.
2: Textbook bayata pettukuntaru.
1: They keep the textbook outside.
2: Ee novels book lobala pettukuntaru.
1: And they hide the novels inside.
2: Chadivedanta novels.
1: But they read novel.
2: Kaani bayata chuse vaadaku oo textbook chadutunnade.
1: But outers think that they are reading textbooks.
2: Kanuka teachers ni kuda mosam chestunnaru.
1: They are deceiving teachers also.
2: Kanuka meeru sariyainatuvanti oka margam anusarinchi
1: follow the correct path.
2: నేను మానవుడను అని నీవు చెప్పుకోవాలి.
1: And you can openly declare that you are a human being.
2: నేను మానవుడే కాని నేను పశువు కాదు.
1: I am a human being, not animal.
2: కనుకని ఇట్టి నిజమైనటువంటి ఒక పేరును మీరు తెచ్చుకోవాలి.
1: To get the true title of a human being.
2: ఆ హ్యూమన్ బీయింగ్ మీరు నేర్చుకున్నప్పుడే,
1: then once you have human values,
2: మీరు చదివినవి, మీరు విన్నవి, మీరు రాసినవి అన్ని కూడా విలువ ఎక్కుతున్నాయి.
1: In fact, all that you hear, all that you acquire, all that you see will be valuable if only you live up to the nature of a human being.
2: Kaluka prema swarupulara,
1: embodiments of love.
2: Mee paina prema entano unnadi naaku.
1: Bhagavan loves you very much.
2: Naa premaku ittidi attidi emi vyathyasam cheyakoddu.
1: In fact, no one can differentiate, no one can estimate, no one can guess the love of Bhagavan.
2: Kaani naa prema, naa premani.
1: Bhagavan's love is unequal.
2: ఎవరేమనుకున్నా కూడా నువ్వు పర్వాలేదు, నాకేమి భయం లేదు.
1: Even if you have no love for him, but Bhagavan is not bothered about it.
2: ఎందుకంటే చాలా మంది నన్ను కూడా నువ్వు దూషిస్తుంటారు.
1: There are many people who criticize him.
2: ఇంతమంది పేపర్లో వేస్తుంటారు.
1: Many people put it in newspapers.
2: న్యూసెన్స్ అంతా వేస్తుంటారు.
1: న్యూస్ పేపర్స్ విత్ న్యూసెన్స్.
2: బయట విదేశం యొక్క న్యూస్ ను కూడా తీసుకుని వచ్చి వీళ్ళు వేస్తుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే బ్రింగ్ ఓవర్ హియర్ ఆల్ దట్ న్యూస్ అవుట్ సైడ్ ఫారిన్ కంట్రీస్.
2: అవుట్ సైడ్ ని అనుసరించేటువంటి వాడు వీడు నిజమైనటువంటి న్యూస్ పేపర్ వాడా?
1: ద వన్ హూ ఎక్స్పెక్ట్స్ వాట్ ఆల్ దట్స్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ కెన్ హీ బి ఎ ట్రూ జర్నలిస్ట్?
2: ఇతను నిజమైనటువంటి జర్నలిస్టా?
1: ఈజ్ ఎ ట్రూ జర్నలిస్ట్?
2: ట్రూ జర్నలిస్ట్ ఆ విధంగా అనుసరించడు.
1: ఎ సిన్సియర్ జర్నలిస్ట్ విల్ నెవర్ ఫాలో దట్.
2: తాను అనుభవించినటువంటిది తాను మాత్రం వేయగలడు. కానీ పరులు నిందించేటువంటిది, పరులు వేసినటువంటిది ఏ లండన్ లోనూ ఏ అమెరికాలోనూ ఇక్కడ చేసినటువంటి అన్ని వీళ్ళు విని దీన్ని అనుసరిస్తున్న వీళ్ళు కేవలం కుక్కలు వంటి వాళ్ళు.
1: A true journalist will report what all that he knows, what all that he has experienced, what all that he has witnessed. He will not report anything that is happening in far off distances like America and other places. He is not a journalist. He is totally a dog.
2: ఏదో ఒక డాగ్ అరుస్తుండాలంటే ఇంకొక బజార్లో ఉన్నట్టు డాగ్ అరుస్తూ ఉంటాడు.
1: When a dog in a street starts barking, there will be another fellow dog barking in the neighboring street.
2: కనుక ఇంకొక దాన్ని అనుసరించేటువంటి డాగ్స్ ఏ కానీ నిజమైనటువంటి మానవుడు.
1: It is only the nature of the dog to follow another dog, and it's not befitting for a human being.
2: ఎవరేమనుకున్నప్పటికీ మన సత్యం మనది.
1: That people say a number of things, but you stand for truth.
2: Truth is inside.
1: Truth is inside.
2: Truth is you.
1: Truth is yourself only.
2: You are truth.
1: You are truth.
2: నీవు ట్రూత్ తో ఉన్నటువంటి వాడు దాన్ని ఎదుర్కోవాలి.
1: When you are truth, you will be able to resist.
2: దాన్ని లెక్కనే చేయకూడదు.
1: Don't bother about it.
2: ఏమైనా అంటున్నారా అన్ని.
1: If anyone says anything, let them go on.
2: ఏదో కుక్కలు వస్తున్నాయి.
1: Let dogs bark.
2: కాబట్టి వాటితో మనకేం పని లేదు.
1: Well, you don't need to be mindful of that.
2: కనుక ఈ విధంగా విమర్శించేటువంటి వారిని మనం కుక్కల వారే చూడాలి, కానీ మనం ఏమాత్రం మనుషుల వారే చూడకూడదు.
1: Look at those who criticize you, the critics. Treat them as dogs. Never consider them as human beings.
2: ఇది అసూయ వల్లను.
1: They are born out of jealousy.
2: ఈ జెలసీ వల్ల మన పేరు పెద్దగా వస్తుండాలి అని చాలా అసూయ చేత స్వామి యొక్క పేరును తిరగొట్టాలని చూస్తుంటారు.
1: Out of jealousy because of glorious name that has been spreading far and wide. They just speak like that.
2: స్వామి దగ్గరికి ఇంతమంది వస్తున్నారు.
1: So many thousands, lakhs of people come to Bhagavan.
2: మీకు ఏ ఇన్విటేషన్ పంపించారు?
1: Who sent you invitation?
2: No, no.
1: No invitation whatsoever.
2: నీవు చేర్చు కావచ్చు ఇంతమందిని.
1: Well, can you gather that group for yourself?
2: No.
1: Impossible.
2: 10 మంది కూడా నువ్వు నీ దగ్గర చేరరు.
1: Even 10 people will not gather around you.
2: కారణం ఏమిటి?
1: Why?
2: నీలో ఆ మంచితనం లేదు.
1: Because you don't have goodness within you.
2: Goodness అన్నిటినీ గాడ్ గా లాగుతుంది.
1: It is only the goodness that is divinity, God, that draws everybody near.
2: కనుక మనం ప్రపంచం లోపల ఎంతనో చూస్తున్నాము, ఎంతనో వింటున్నాము.
1: In this world we see a lot, we have been hearing many things.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాయిమెంట్స్ ఆఫ్ లవ్,
2: మీ ప్రేమను మీరు చెలుపుకోకండి.
1: నెవర్ స్పాయిల్ యువర్ లవ్.
2: మీ ప్రేమను మీరు ఏమాత్రము కూడా పరుగు చేసుకోకండి.
1: అండ్ నెవర్ హైడ్, నెవర్ గివ్ అప్ యువర్ లవ్.
2: మీ ప్రేమను మీరు పెంచుకుంటూ పోండి.
1: డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
2: ఫాస్ట్, ఫాస్ట్, ఫాస్ట్,
1: ఫాస్టర్, ఫాస్టర్.
2: అప్పుడే మీ యొక్క మనసు, మీ యొక్క మానవత్వము తప్పక కుదురుతుంది.
1: Then only you'll be a true human being. You can have true human quality.
2: అప్పుడే మీరు మానవులు అవుతారు.
1: Then only you deserve to be called humans.
2: లేకపోతే దానవుడు అయిపోతాడు.
1: Or else you are Danava or the demons.
2: కనుక ఎవరి మాటలు వినకండి.
1: So don't pay heed to words of anybody.
2: మీరు విన్నటువంటి విషయాలు మనసులో దాచుకోండి.
1: What all that you have heard here, treasure them in your heart.
2: దైవత్వాన్ని నిరంతరము కూడా హృదయంలో నిలుపుకోండి.
1: Install, imprint the divinity in your heart continuously.
2: అప్పుడే మీరు మానవులుగా బయలుదేరుతారు.
1: దెన్ ఓన్లీ యుల్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: నేను ఇంత గట్టిగా చెప్తున్నానని మీరేమన్నా బాధపడుతున్నారేమో.
1: ఆర్ యూ ఫీలింగ్ పెయిన్ఫుల్ బికాజ్ స్వామి ఇస్ పుట్టింగ్ థింగ్స్ అక్రాస్ ప్లెయిన్లీ?
2: దీనికి ఆనందించాలి, కానీ మీరేమాత్రం కష్టపడకూడదు.
1: యూ షుడ్ ఫీల్ హ్యాపీ దట్ బికాస్ భగవాన్ హాస్ స్టేటెడ్ ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్.
2: దైవత్వం ఎవరికీ కానరాదు.
1: డివినిటీ is not apparent, is not conspicuous.
2: ఈ కనిపించి అడ్వర్టైజ్ చేసేటువంటిది కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్.
2: ఈ తప్పుడువే అన్ని అడ్వర్టైజ్లు ఎంత జరుగుతుండేది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఫాల్స్హుడ్, ద రాంగ్ దట్ గోస్ ఇన్ ఎ డిఫరెంట్ వే, పర్వర్టెడ్ వే.
2: ఈ పేపర్ చూడండి, ఒక్కొక్క పేపర్ లో ఒక్కొక్క అడ్వర్టైజ్.
1: ఇన్ ఎవ్రీ పేపర్ యూ ఫైండ్ అడ్వర్టైజ్మెంట్.
2: అడ్వర్టైజ్ బొమ్మలు, అడ్వర్టైజ్ విషయాలు.
1: యూ ఫైండ్ ఆల్ ది కాలమ్స్ ఫుల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ విత్ ఫోటోగ్రాఫ్స్.
2: కానీ ఈ ఎడిటర్స్ కు ఎంత మాత్రం బుద్ధి లేదో ఏమిటో నేను చెప్పలేను.
1: బట్ దేర్ ఫూలిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ సెన్స్
2: ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, ఫూలిష్నెస్,
1: ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, ఫూలిష్నెస్, మల్టిపుల్ ఫూలిష్నెస్.
2: నిజంగా వాళ్ళు మనుషులుగా ఉంటుంటే ఇలాంటి తప్పుడు అంత వేయరు.
1: ఇఫ్ దే ఆర్ ట్రూ హ్యూమన్స్, దే నెవర్ యాక్ట్ ఇన్ ఎ పర్వర్టెడ్ వే.
2: తనకంత ఇంట్రెస్ట్ ఉంటుంటే తాను స్వయంగా వచ్చి తాను చూసి ఆనందంగా.
1: If you are really interested, come here and experience in true depth and spirit.
2: ఏదో విన్నటువంటివన్నీ వేసుకోవటం.
1: Not all that is heard is simply heard and accepted.
2: ఇది కేవలం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
2: కాంటూ కాకుండా మనము చదివేటువంటి వాళ్ళు కూడాను సరైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ అట్లీస్ట్ నో ద ట్రూత్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
2: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి మీరు మెరుగుతూ రండి, తప్పక మిమ్మల్ని జయించేటువంటి వాడు జగత్తులో ఒక్కడు కూడా ఉండడు.
1: నో ద ట్రూత్, యాక్ట్ ఇన్ ఎ ట్రూత్ఫుల్ వే, ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. నో వన్ కెన్ కాంకర్ యూ, నో వన్ కెన్ విన్ ఓవర్ యూ.
2: ఒక్కరు కూడా మిమ్మల్ని దండించేవాడు ఉండడు.
1: There will be no one who can dare enough to punish you.
2: నీవు సత్యాన్ని పాటించు.
1: Observe truth.
2: నీ సత్యమే నీకు సాక్షి.
1: And you, the very principle of truth is the witness.
2: కనుకని మనసుకు మనం సాక్షి.
1: And in fact, we are the witness for the mind.
2: గుణముకు గుణము సాక్షి.
1: And it is the virtue that is the witness.
2: మూర్ఖునికి మూర్ఖం సాక్షి.
1: And foolishness is the witness to a fool.
2: కనుక ఈ ఫూల్ మనం కాకూడదు.
1: We should never be fools.
2: భగవంతుడికి అర్పించేటువంటి పూలు కావాలి.
1: We should not be fools. We should be pool of flowers, a fitting offering to God.
2: అంతేకాని మనము పూలుగా ఉండవలసినటువంటి, హృదయ పుష్పంగా ఉండవలసినటువంటి మనము పూలుగా తయారు కావటము అది మంచిది కాదు.
1: Instead of being a flower, the pool, the fragrance, it is most inappropriate and misfortune to act like a fool.
2: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
2: ఇంకా 3 దినములు ఉన్నవి.
1: We have a couple of days to go, 3 days.
2: ఇంకా ముందు ఎంతనో చెప్పవలసినటువంటి ఉన్నాయి.
1: There are lots of things to be stated to you.
2: మిమ్మల్ని సచ్చేసే నిమిత్తమే నేను ఇంతవరకు చేసుకున్నాను.
1: In order to correct us out of his infinite compassion, Bhagavan is mentioning these things.
2: ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ.
1: Love and love and love alone.
2: ప్రేమ ఒక్కటి నిలుపుకోండి మీరు చాలు.
1: Keep up, maintain that love that is in this.
2: ఆ ప్రేమ కూడాను అన్నింటిపైనే కాదు.
1: Not the love towards all world things.
2: భగవంతుని పైన ప్రేమ.
1: Concentrate, focus your love on God.
2: అప్పుడే మీరు బాగుపడతారు.
1: Then only you will be correct and
2: perfect. ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: With all this education knowledge, what is the use?
2: ఎడ్యుకేషన్ అంతా కూడాను ఎడ్యుకేషన్ తయారవుతుంది.
1: Today education led to agitation.
2: కనుక ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు.
1: So we should never be agitated.
2: Education.
1: It is education important and not agitation.
2: ఈ ఎడ్యుకేషన్ కాకుండా ఎడ్యుకేర్ కూడా కావాలి.
1: ఇన్ అడిషన్ టు ఎడ్యుకేషన్, ఎడ్యుకేర్ ఇస్ ఆల్సో నెసెసరీ.
2: ఎడ్యుకేషన్ గ్రంథముల నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేషన్ ఈజ్ ఎ టెక్స్చువల్ బుక్ ఇస్ నాలెడ్జ్.
2: కానీ ఎడ్యుకేర్ హృదయం నుంచి వస్తుంది.
1: ఎడ్యుకేర్ కమ్స్ ఫ్రమ్ విదిన్, అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
2: కనుక
1: ఫోకస్ యువర్ లవ్ ఆన్ లార్డ్, ఆన్ గాడ్.
2: అప్పుడే మీరు బాగుపడతారు.
1: Then only you will be correct and
2: perfect. ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్, వాట్ ఈస్ ద యూజ్?
2: ఎడ్యుకేషన్ అంతా

0: called educate, उसे मनुष्य वस्तुनि.
1: Educate comes from within, out of your heart.
0: करोगे ये educate में नमो ये बट्टा है.
1: So we should determine to acquire educate.
0: Educate is the सत्यमु, धर्ममु, शांति, प्रेमा.
1: Educate contains the quintessence of human values, the truth, righteousness, peace and love.
0: అది మీ హృదయంలో ఉంటుంది.
1: That lies latent in your heart.
0: ఈ నాడు లోకం యొక్క ఎడ్యుకేషన్ బుక్ లో చూడవచ్చు.
1: And the worldly knowledge education you can obtain by referring books.
0: ఇది బుక్ కేవలం ఒక ముక్కు వంటిది.
1: Book is a sort of ముక్కు or nose.
0: రావచ్చు పోవచ్చు రావచ్చు పోవచ్చు.
1: Just as the ముక్కు or the nose inhales and exhales, you read and forget.
0: కానీ ఎడ్యుకేట్ అనేటువంటిది
1: But as you care,
0: ఈ శ్వాసం వంటిది
1: ఇట్ ఈస్ ఈక్వల్ టు ద బ్రెత్
0: ఈ బ్రెత్ ని వదిలితే నువ్వు సర్వం కూడిన ప్రాణం వదిలినట్టే
1: వెన్ వన్స్ బ్రెత్ ఈస్ గాన్ యు ఆర్ డెడ్ అండ్ గాన్
0: దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా
1: ద స్టూడెంట్స్
0: పిల్లలంతా చాలా మంచివారే
1: ఆల్ స్టూడెంట్స్ చిల్డ్రన్ ఆర్ వెరీ గుడ్
0: మా పిల్లలు బంగారు వంటి పిల్లలు
1: అవర్ చిల్డ్రన్ ఆర్ గోల్డ్ అండ్ గోల్డ్
0: కానీ కొంతమంది ఇంట్లో కూడాను కొంతవరకు 14 క్యారెట్స్ బంగారు కూడా ఉండండి
1: బట్ హౌఎవర్ ఈవెన్ ఇన్ దిస్ గోల్డ్ దేర్ ఇస్ 14 క్యారెట్ గోల్డ్ ఆఫ్ లెసర్ వాల్యూ
0: కాదు కాదు కాదు మీరు 26 క్యారెట్స్
1: బట్ యూ షుడ్ బి 26 క్యారెట్ గోల్డ్
0: ఈ గోల్డ్ ఏమాత్రం కూడా తగ్గించుకోదు
1: అండ్ ద గోల్డ్ వాల్యూ షుడ్ నెవర్ బి లెస్ షుడ్ నెవర్ కమ్ డౌన్
0: కనుక ఆ విధంగా ఉంటే
1: యు ఆర్ లైక్ దాట్
0: మీ అందరికీ కూడా నేను ఎంతో సహాయం చేస్తాను
1: Bhagavan is prepared to help you, bless you.
0: Aarthikanga.
1: Financially.
0: Paramarthikanga.
1: Spiritually.
0: Annitti endu kudunu meeku sahayam chestaru.
1: Bhagavan will help you in every aspect of your life.
0: Manushiga sariyina buddhiga tayaru kaandi.
1: Therefore, Bhagavan wants you to be perfect, that you should be good.
0: Manchi peru techukondi.
1: That you should get a good name.
0: Mana Bharatiyule ee Vedanni marchipothunnaru.
1: Bharatiyas, natives of this land, are forgetting Veda.
0: Videshiyulu vachi dinni nechukuntunnaru.
1: Foreigners are learning.
0: Ee naadu videshiyulu mana language ni palukutunnaru.
1: And the foreigners also, they are able to pronounce correctly the Sanskrit language.
0: Ding dong well, push it in the well.
1: But whereas Indians are satisfied with the ding dong well, push it in the well.
0: Ini mana Bharatiyulu nechukotam.
1: This is the knowledge that Bharatiyas are
0: acquiring. Kaadu, kaadu. Bharatiyulu. Pavitramaina Bharatiyasam yokka tattvanni gurtinchali.
1: Bharatiyas, inhabitants of this land, should know the sacredness, sanctity of this country.
0: Bharatiyasamandu nijamainatuvanti yokka tattvam emiti?
1: What is the divine nature of Bharat?
0: Talli evaru?
1: Who is mother?
0: Bharatiyasamandu neetiye talli.
1: And it's the morality that is the mother.
0: నీతియే తల్లి
1: అండ్ obedience to ethics is the father
0: నిజాతియే ఫాదర్
1: integrity is the father honesty
0: శాంతమే చెల్లెలు
1: అండ్ ద పీస్ ఇస్ సిస్టర్
0: ధైర్యమే బ్రదర్
1: అండ్ ద కరేజ్ ఇస్ బ్రదర్
0: ఇలాంటి సంబంధాన్ని మనం పెట్టుకుని
1: we should have that kind of relationship
0: ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని అంతా తీసుకుంటున్నాం మనం
1: but we forget it and we go by other kinds of relationships just man
0: కనుక మనం ఈ పిచ్చి పిచ్చి సంబంధాన్ని పెట్టుకోకూడదు
1: వీ షుడ్ నాట్ హ్యావ్ దిస్ అసోసియేషన్ ఆర్ రిలేషన్షిప్ విచ్ ఇస్ బ్యాడ్
0: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్
1: టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్
0: నువ్వు ఎలాంటి వారికి సహాయం చేస్తావు ఎలాంటి వారితో స్నేహం ఉంటావు అలాంటి వాడి నీవు అవుతావు
1: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్ యువర్ బిహేవియర్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్ అమంగ్ హూమ్ యూ మూవ్ మింగిల్
0: కనుక కావాల్సినంత టైం ఉంది కనుక ఇంకా ముందుకు మీకు అంత తెలుపవలసినవన్నీ చాలా తెలుపుతాను
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి టోల్డ్ టు యూ భగవాన్ ఇన్ హిస్ ఇన్ఫినిట్ మర్సీ అగ్రీ టు రివీల్ అస్ టెల్ అస్ మెనీ మోర్ థింగ్స్ టు కమ్
0: నాకు ఎవరితోనా భయం లేదు
1: స్వామి హ్యాస్ నో ఫియర్ అట్ ఆల్
0: నా సత్యం పైనే నేను చూసుకుంటున్నాను
1: భగవాన్ ఇస్ ట్రూత్ అండ్ ఇట్ డిపెండ్స్ రిలైస్ ఆన్ ద ట్రూత్
0: ఎవరేమనుకున్నా కూడా పర్వాలేదు
1: లెట్ ఎనీబడీ థింక్ వాట్స్ ఎవర్
0: సత్యం పైన నమ్మకం ఉన్నటువంటి వాడు ఎవరికి భయపడతాడు
1: బికాజ్ భగవాన్ ఇస్ ట్రూత్ హీస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ
0: కనుక మున్ముందు అన్ని కూడా బయట పెడతాను
1: అండ్ ఇన్ ఫ్యూచర్ భగవాన్ ఈస్ గోయింగ్ టు రివీల్ మెనీ మెనీ మోర్ థింగ్స్

0: I repeatedly.
1: Taruva taruva puttu taruvuna alayambu.
0: By repeatedly.
1: Okka chettu komma. Okka danito okati. Aneka paryamana rapidi jariginappudu. Andu nundi agni avirbhavistundi.
0: By repeatedly rubbing one branch against another branch, there comes out the fire.
1: Taruva taruva puttu. Taruva taruva puttu dadhini ghrutamu.
0: By churning
1: chiluktu, again. Chiluktu raga. Peragunundi, perugunundi, venna prarambhamavutundi.
0: By churning again and again, out of curd, you get butter.
1: Taruva taruva puttu tanuvuna tatvambu. Vicharistu raga, tanayante, divyattvamanetvantadi, avirbhavistundi.
0: On inquiry, one will find out the divinity within.
1: Sadhanamuna panulu samakuru daralona. Denikainanu manava prayatnamu atyavasaram.
0: For everything, practice is essential.
1: Sreyohi jnanamabhyasat. Nanadhyanam visishyate. Jnanat karma palatyage. Tyagasyanti anantar. Manamu nadavadaniki kani, matadaniki kani, tinadaniki kani, vrayadaniki kani, chadavadaniki kani, anni kudanu oka abhyasam chetane manaku labhyamavutundayi.
0: We have this. Eating, writing, talking, walking, everything is out of practice
1: reading,
0: only.
1: Writing.
0: Reading, writing, everything is out of practice.
1: అదే విధంగానే దివ్యత్వాన్ని పొందాలనుకున్నప్పుడు దానికి కూడా నువ్వు తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: In order to recognize the divinity, we should also make every effort.
1: తట్టలో పెట్టుకున్నటువంటి పదార్థం పొట్టలో చేరాలంటే చేతికి నోటికి పని పెట్టాలి కదా.
0: For the food served on the plate, we should put some work to the hand so as to carry the food to our stomach.
1: అట్టుకాక తట్టలో ఉన్నటువంటి పదార్థం పంచపచ్చవరమానం పంచపచ్చవరమానం పంచపచ్చవరమానం అని 100 పర్యాయములు చెప్పినప్పటికీ మన పొట్ట నిండదు.
0: By repeating the menu, your hunger will never be appeased.
1: అదే విధంగానే కేం రామ కృష్ణ గోవింద అని నామం ఉచ్చరించినంతు మాత్రమే చాలదు.
0: It's not enough if you chant the name of God, Rama and Krishna, time
1: Daniki
0: and again.
1: Daniki tagina okka kriya roopamlo manamu samaja sevalu cheyali.
0: Appropriate to the name that we say, we should also take to action.
1: Samaja samkshemanni hrudayamlandu unchukoni etti karmalu aacharinchinappatikini avi bhagavat karmalagane roopondutayi.
0: Keeping in view the welfare of the society, whatever action we undertake, it is bound to be sacred.
1: Kani ee naati manavudu ఆ విధమైనటువంటి ప్రయత్నమునకు పాల్గొనక పాల్బడక కేవలం అన్ని కూడాను సులభంగా లభ్యం కావాలని ఆశిస్తుంటాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ట్రైంగ్ టు మేక్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎఫర్ట్ టుడే. హీ వాంట్స్ ఈజీ పాత్ ఫర్ ఎవ్రీథింగ్.

0: పాల నుండి వెన్న ఏ విధంగా బయటపడుతున్నదో,
1: జస్ట్ యాజ్ యూ డ్రా ద బటర్ అవుట్ ఆఫ్ ద మిల్క్,
0: నువ్వుల నుండి నూనె ఏ విధంగా మనకు ఆవిర్భవిస్తున్నదో,
1: యాజ్ యూ గెట్ ద ఆయిల్ అవుట్ ఆఫ్ ద టిల్ సీడ్స్,
0: పువ్వు నుండి పరిమళము మనకు ఏ విధంగా లభ్యమవుతున్నదో,
1: జస్ట్ యాజ్ యూ స్మెల్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఫ్లవర్,
0: పాలము నుండి మధుర రసము మనకు ఏ విధంగా అక్కడ ఆనందాన్ని అందిస్తున్నదో,
1: జస్ట్ యాజ్ ద స్వీట్ జ్యూస్ గివ్స్ యూ ద ప్లెజర్,
0: కర్ర నుండి నిప్పు బయలుదేరినట్టుగా ప్రతి దివ్యత్వం కూడాను ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపమై ఆవిర్భవిస్తున్నది.
1: ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: దీనిని వేదాంతము ఏకం సత్విప్రాభూదావదంతి, ఉన్నది ఒక్కటే, అది అనేకంగా కనిపిస్తూ ఉంటుంది.
1: ద వేదాంత టెల్స్ యూ ఇన్ ఫ్యాక్ట్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్ బట్ ఇట్ మేనిఫెస్ట్ ఇన్ టు మెనీ.
0: కానీ ఇప్పటి పరిస్థితి ఎందు, ఈనాటి ప్రాకృత విద్యార్థులు ఎందు కాని యువకులు ఎందు కాని అనేక విధములైనటువంటి ఆపోహలకు చోటిచ్చి సత్యనిత్యమైనటువంటి ఒక దివ్యత్వాన్ని విస్మరించి అసత్యమే ఒక విధమైనటువంటి సత్యంగా భావించి కాలమును వ్యర్థం చేసుకోవటం కాకుండా కర్మను కూడా వ్యర్థం చేసుకోవటం కాకుండా కాయాన్ని కూడా నిరంతరం గావించుకుంటున్నారు.
1: బట్ వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ అమంగ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ దిస్ కంట్రీ వీ ఫైండ్ దే డెల్యూటెడ్ దే హావ్ గాట్ మిస్అండర్స్టాండింగ్ దే హావ్ నో టోటల్ ఐడియా ఆఫ్ దట్ ఎటర్నల్ ట్రూత్ అండ్ దే వేస్ట్ దేర్ టైమ్ అండ్ ద బాడీ యాక్షన్ టు.
0: రూపములు భిన్న భిన్నంగా మనకు గోచరించవచ్చును.
1: Forms may be many.
0: ఆ రూపములకు తగినటువంటి పేర్లు కూడా మనం పెట్టుకోవచ్చును.
1: We may also name them.
0: కానీ ఒక్కొక్క పదార్థములకు ఒక్కొక్క విధమైనటువంటి ఒక అనుభూతులు కూడా మనం అనుభవించవచ్చును.
1: We may also experience out of every object.
0: కానీ అన్నింటికీ మూలాధారమైనటువంటి ఒక తత్వము ఒక్కటైనటువంటి సత్యాన్ని నిరూపిస్తూ పోయినటువంటి వాడే శంకరులు వారు. అది ఏ అద్వైత సిద్ధాంతం.
1: It is the doctrine of Shankara, the theory of non-dualism, that speaks of the fundamental principle being one and the same.
0: విత్తనం నాటాం.
1: We have sown a seed.
0: ఒక మామిడి విత్తనం నాటాం.
1: We have sown a seed of a mango.
0: కొంతకాలమునకు అది వృక్షంగా రూపొందింది.
1: After some time it grows into a tree.
0: ఈ వృక్షములోపు శాఖ ఉపశాఖలు ఎంత కూడా అభివృద్ధి అయినాయి.
1: It branches repeatedly.
0: కానీ ఆ వృక్షం నందు అనేక వందల ఆకులు ఉంటున్నాయి.
1: That tree has hundreds and hundreds of
0: అనేక వేల పుష్పములు ఉంటున్నాయి.
1: It has thousands of flowers.
0: అనేక వందల కాయలు ఉంటున్నాయి.
1: It has hundreds of fruits.
0: కానీ కాయలకు పుష్పములకు సంబంధం లేనట్టుగా కనిపిస్తుంది.
1: It appears as though there is no relationship between
0: ఆకులకు కొమ్మలకు ఏమిటి సంబంధము లేనట్టుగా కనిపిస్తుంది.
1: It appears as though there is no relationship in the branch.
0: వాటి ఫలితములు కూడా భిన్న భిన్నంగా కూడా మానవులకు అందిస్తుంటున్నాయి.
1: Our experiences also out of those parts are different.
0: కాయలకు వచ్చి ఊరుగాయి వేసుకోవచ్చును.
1: We make use of the fruits for
0: ఆకులు తీసి తోరణాలు కట్టుకోవచ్చును.
1: లీవ్స్ ఆర్ యూజ్ ఫర్ బంటింగ్.
0: ఎండిపోయిన కొమ్మలు తీసి పొయ్యిలో ఫైర్ వుడ్ మాదిరి ఉపయోగపెట్టుకోవచ్చును.
1: ద డ్రై బ్రాంచెస్ ఆర్ యూజ్ యాజ్ ఫైర్ వుడ్.
0: ఫలములు తీసి భుజించవచ్చును.
1: ఫ్రూట్ కెన్ బి
0: పార్టెడ్. వీటి ఫలములు కూడా భిన్న భిన్నంగానే ఉంటున్నాయి.
1: అవర్ ఎక్స్‌పీరియన్సెస్ ఆల్సో డిఫరెంట్ పార్ట్స్.
0: బీజం మాం సర్వభూతానాం. ఈ కొమ్మలకు రెమ్మలకు ఆకులకు పువ్వులకు కాయలకు ఫలములకు అన్నింటికీ ఆ విత్తనమే మూలాధారము.
1: It is the seed which is the main principle and the basis for all the leaves and the branches and the fruits thereof.
0: ee vittaname lekundina vrutchame ledu.
1: Without the seed there is no tree.
0: Vrutchame lekundina kommale levu.
1: Without tree there is no branch.
0: Kommale lekundina aayaka kaayalu levu.
1: Without branches there is no leaves.
0: ee vidhanga okadani paina okati aadharapadi
1: each one depends on the other.
0: Anninti yokka ekatvanni nirupinchetunte divyatvamainatunte advaitamu.
1: It is the principle of non-dualism that speaks of the divinity as one principle.
0: జగత్తునకు భిన్న భిన్నంగా రూపొందించవచ్చును. కానీ విచారణ శక్తి యందు మనం ఇది చేసినప్పుడు ఇందులో మూలాధారమైన తత్వము ఒక్కటే మనకు గుర్తింపజేస్తుంది.
1: In this apparent ephemeral world you find varieties of names and forms, but the basic principle fundamental is one and the same.
0: నిన్న చెప్పాను శంకర్ల వారు కాలడీలో పుట్టి తండ్రి మరణించగానే తల్లిని ప్రార్థించి ఆమె యొక్క అనుమతి చేత సన్యాసము స్వీకరించి గోవిందుడు అనేటువంటి ఒక గురువు దగ్గర ప్రవేశించాడు వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క పఠన కోసం.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే శంకర వాజ్ బోర్న్ ఇన్ దట్ విలేజ్ కాలడీ అండ్ హీ లాస్ట్ హిస్ father can engage with his permission of the mother, he could become a renunciant and a
0: Govinda. గోవిందుని యొక్క గురువు గౌడపాదులు.
1: గౌడపాద ఇస్ ద ప్రిసెప్టర్ ఆఫ్
0: గౌడపాదులు అనేటువంటి ఒక అతను అనేక విధమైనటువంటి ఒక ఋగ్వేదముల నుంచి ఈ ఏకత్వం అనేటువంటి తత్వాన్ని రుక్కులను వేరు చేసి
1: ఇట్ వాస్ గౌడపాద హూ సెపరేటెడ్ రుక్కుస్ అవుట్ ఆఫ్ ఋగ్వేద.
0: తద్వారా ఇతనికి మూడు విధములైనటువంటి ఒక తత్వములుగా ప్రబోధించి అనేక విధములుగా కూడాను శంకరుని తరబీదు చేశాడు.
1: He trained Shankara in this idea of Trinity, threefold path.
0: 14 సంవత్సరములు పూర్తి కాక పూర్వమే నాలుగు వేదములు ఆరు శాస్త్రములు పఠించి తర్క వ్యాకరణ మీమాంస ఇలాంటి యొక్క శాస్త్రములు కూడాను అతను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు.
1: Before he attained the age of 14, he could learn all four Vedas, six
0: శాస్త్రాలు. శ్రద్ధ కలిగినటువంటి వారికి కాలం ఏమాత్రం అడ్డు రాదు.
1: When once one has this steadfastness, time will not come on the way.
0: Annitikini kalame pradhanamu kalame pramanamu.
1: In fact, the time is the main one and the impedance and the stand.
0: Kanukune Shankaral varu kalaya namaha kala kalaya namaha kala dapramaya namaha kala atitaya namaha kala swarupaya namaha kala nimitaya namaha anta time is important.
1: So everything is time, time is important.
0: Puttina bidda perigi vruddhunundi vruddhudu kavalanetappudiki kalame pramananga teesukuntundi.
1: A child who is born will take some time to age and become old.
0: Puttagane child ani peru pettunnam.
1: At the time of birth we call a child.
0: 10 samvatsaram oka boy antunnamu.
1: At the age of 10 boy.
0: 30 years ku man antunnamu.
1: At the age of 30 man.
0: 75 years ku grandfather antunnamu.
1: At the age of 75 we call him
0: boy, man and grandfather okade. కానీ కాలానుగుణ్యంగా వచ్చినటువంటి ఒక రూపనామములే ఈ యొక్క భిన్నములు.
1: దేర్ఫోర్ ద చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ వన్ అండ్ సేమ్ ఇండివిజువల్ బట్ ఇట్స్ బేస్డ్ ఆన్ ద వేరియన్స్ ఆఫ్ టైం. కనుకనే
0: శంకరుల వారికి శ్రద్ధ అధికంగా ఉండటం చేతనే 14 సంవత్సరం లోపలనే అన్ని విధములైనటువంటి శాస్త్రములు కూడాను పూర్తి చేసుకున్నాడు.
1: Because of deep interest and steadfastness, Shankara could acquire all the knowledge.
0: ఒకనాడు శంకరుని యొక్క ప్రభావాన్ని ఒక శక్తి సామర్థ్యాన్ని గుర్తించాలని సంకల్పించి గోవిందుడు అతనితో వాదోపవాదమునకు పూనుకున్నాడు.
1: One day, in order to judge the capacity and the power of Shankara, Govinda, his preceptor, wanted to test him.
0: గురువుతో వాదం చేయడానికి పూనుకున్నారు.
1: Meaning, he was prepared to argue with
0: గురువుతో వాదం చేయడానికి పూనుకున్న సమయమునందు అతి వినయ విధేయతలతో కూడినటువంటి వాడు శంకరుడు.
1: Shankara is one of great humility.
0: విద్యా వినయ సంపన్నేని. విద్యార్థికి వినయమే చాలా భూషణము.
1: For a student, humility is the real decoration.
0: ఈ వినయమే లేకపోతే విద్యనే మనకు ప్రాప్తించదు.
1: Without humility, you cannot learn anything.
0: కనుకనే గురువుతో వాదోపవాదనకు పూనుకుని పూర్వము గురువుకు నమస్కరించి మీతో వాదం చేయడానికి అనుజ్ఞ ఇవ్వండి అని ప్రార్థించాడు.
1: He sought in all humility for permission from his guru to argue with him.
0: గురువుతో ఆజ్ఞ తీసుకుని గురువుతోనే వాదనకు ప్రారంభించాడు.
1: With his permission, he started to argue with his guru.
0: ఈ వాదములో అత్యంత అద్భుతంగా గురువు యొక్క వాక్యములను ఖండిస్తూ శాస్త్రములకు విరుద్ధం కాకుండా వేదములకు ఏ విధమైనటువంటి అడ్డు తగలకుండా భౌతికమైనటువంటి యొక్క ప్రాకృతి మార్గములకు ఏ విధమైనటువంటి యొక్క భిన్నం కలగకుండా నివృత్తి మార్గంలో ప్రవృత్తి లక్షణాన్ని చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: Shankara started arguing in a wonderful way with his teacher. All the arguments are endorsed by Vedic texts and he taught the inward path expressed and experienced outward.
0: ఆ సమయమునందు 2000 సంవత్సరములకు పూర్వము
1: 2000 years ago
0: గొప్ప గొప్ప పండితులంతా కూడాను ఉండేటువంటి వారు.
1: There are many great scholars.
0: ఈ పండితులందరూ కేవలము ఈ విద్యను ఆధారం చేసుకుని ధన సంపాదన నిమిత్తమై విద్యను దారబోస్తూ వచ్చారు.
1: In fact, all scholars of those times made use of their knowledge to earn money.
0: కాని విద్య అనేటువంటిది కేవలము జ్ఞానం కోసం అనేటువంటి సత్యాన్ని వాళ్ళు విస్మరించారు.
1: They have forgotten the basic truth that the knowledge is for the wisdom.
0: ఈనాటికి కూడాను అనేక మంది విద్యార్థులు కూడాను విద్య అనేటువంటిది కూటి కోసం ఏర్పడినటువంటిదనిగా భావిస్తున్నారు.
1: But many students consider today that education is for
0: money. ఇది చాలా పొరపాటు.
1: But it's wrong.
0: కృషి కూటి కోసం, విద్య విజ్ఞానం కోసం.
1: Therefore, we have to work for food, whereas for education is for wisdom.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి శంకరులు ఈ పండితులను ఏ విధంగా మార్గంలో పెట్టాలి, వీరింత గొప్పవారు అయినప్పటికీ కావలసినంత విద్య ఉంటున్నది కానీ దానిని దుర్వినియోగం చేస్తున్నారు దీన్ని సరైన మార్గంలో తెచ్చిపెట్టాలి అని అనేక విధమైనటువంటి శ్రమలకు పాటుపడ్డాడు.
1: Shankara could recognize the mistake among these scholars and pandits. He wanted to correct them because they were misusing all the knowledge on hand in those
0: times. What are
1: the reward out of it?
0: Nidura nundi lechi mari nidura poyadu dadi pottakai.

0: అరవింద దళాక్షుని విస్మరించి నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా యోచన చేయు మానవా మానవా ప్రీతిగా యోచన చేయు మానవా
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ యు గెట్ అప్ ఫ్రమ్ బెడ్ అంటిల్ యు రిటైర్ You struggle hard for your own living and to acquire all the forms of education. You spend all the time forgetting the lotus feet of God.
0: నే పుస్తకముల్ పఠించితిని
1: I have gone through all books.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రముల్
1: I read all sacred texts thoroughly.
0: నిశ్చలమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల
1: Why do you pride yourself of all this knowledge?
0: Ni hastayugambu morchi paramaatmuni bhaktito kolvaleni ee prastuta vidyalanniyunu dhatri nirathakamul kada manava dhatri nirathakamul kada manava
1: Oh man, all your education and knowledge is useless on earth today if you cannot join both of your hands and respect pay salutation
0: Ani,
1: to the feet of God
0: Shankaralu varu kantidaral kaachadu
1: Shankara was shedding tears
0: ee drushyanu chuchadu Govindudu
1: Govinda noticed it
0: Govindani guru ainaatundi Gaudapadudu kudanu chaala vicharinchadu
1: Gaudapada also felt
0: ee leta vayassu unde ee pavitramaina bhavamulu ee Shankaralo praveshinchatamu chaala adbhutamu
1: It's rather mysterious that Shankara could have sacred thoughts at that tender age.
0: ee naadu prapancham nadustunnatundi anyaya akrama anachara asatyamulaku veda shastra itihasa puranamulu yokka pramanamulaku taginatundi aadharshanni aadharanni nirupinchetundi vaadu Shankaralu ani vaarlo vaaru ninnayinchukunnaru
1: both of them decided among themselves That is only Shankara who will set an ideal to the rest of the society which is full of injustice and falsehood
0: శంకరుని పిలిచి నాయన ఇంకా ఇంక ఉండగా ఇక్కడ ఉండనక్కర్లేదు
1: దే టోల్డ్ శంకర యూ డోంట్ నీడ్ టు బి హియర్ ఎనీ
0: లాంగర్ రేపటి దినమే నీవు కాశీకి బయలుదేరు
1: టుమారో యూ గో ఓవర్ టు
0: కాశీలో ఉండినటువంటి మహాపండితులతో నీవు సరైనటువంటి దీన్ని వారికి బోధించి ఈ అద్వైత సిద్ధాంతాన్ని జగత్ వ్యాప్తి గావించాలి ఇది నీకే తగినటువంటి హక్కు మరొకరికి లేదన్నాడు
1: Both of them wanted Shankara to go over to Kashi and argue with all the scholars over there, teach them the principles of non-dualism.
0: Anyaya, akrama, anachara, asatyamulu kudanu roopamapadaniki vidyarthule tagina samarthulu anetuvanti oka satyanni kudanu ee naati vidyarthulu gurtinchali.
1: Students should know today that the right persons to correct the society which is full of unrighteousness, injustice and falsehood.
0: Gurulato aagna teesukoni
1: Taking permission from Guru,
0: Kashi ki bayaderadu.
1: He went to
0: Kashi. Anadu, ye plane lo, ye car lo, ye bus lo, ye trains lo, edi ledu, kali nadaktu.
1: In those days there was no transport facility.
0: 16 samvatsaramu.
1: He was age 16.
0: Aa vayasu lopala taanu aneka mandi shishyunu teeskoni taanu Kashi ki bayaderadu.
1: He went to Kashi along with a number of disciples with him.
0: Dari lopalle oka panditudu ఒక చెట్టు కింద కూర్చొని డుక్కుంకరణని పాణి వ్యాకరణాన్ని వల్లిస్తూ ఉంటున్నాడు
1: ఆన్ ద వే దే సా ఎ స్కాలర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద ప్రిన్సిపల్
0: ప్రారంభించాడు భజ గోవిందం
1: దేర్ హీ స్టార్టెడ్ దిస్ భజ గోవిందం

సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి నహి.

0: ఓ మూర్ఖుడా, కేవలం గ్రామంతో పలా గ్రామర్తో పలా నీవేం సంపాదిస్తావు? అంత్యము ప్రారంభం కాగానే నీ గ్రామర్ నిన్ను రక్షిస్తుందా? లేదు. భజ గోవిందం, భగవంతుని స్మరించు.
1: ఓ ఫూలిష్ మ్యాన్, వాట్ ఈస్ ఇట్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ దిస్ గ్రామర్? వెన్ ది ఎండ్ ఈస్ నియర్, దిస్ గ్రామర్ విల్ నెవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
0: బంధువులు కాని, మిత్రులు కాని, శక్తులు కాని, ఏ విధమైనటువంటి ధనకనక వస్తు వాహనాలు కాని నీ వెంట రావు.
1: No relations, no material objects, no wealth, no money.
0: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది. నిన్ను కాపాడేటువంటి దైవ చింతన ఒక్కటి భజ గోవిందం, దాన్ని స్మరించు. ఇంత వయసు వచ్చి కూడాను నీవు ఈ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించవద్దు.
1: Your age now, the only one that follows you, that is with you, in you, around you, below you, above you, is only God. Think of God, chant His name.
0: అక్కడ అతని సమాధానం పరిచి అతనితో చక్కగా ఇది ప్రయోజనం లేదు, ఇంకా భగవంతుని యొక్క చింతన కావాలి అనేటువంటి మార్గమును అతనికి బోధించి కాశీలో ప్రవేశించాడు.
1: He taught him the need to glorify God, to sing His glory.
0: శంకరుల వారి ప్రబోధనలు దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాయి. శుక్లపక్ష చంద్రుడి వలె వికాసిస్తుంటుండాలి.
1: Shankara's teachings were spread, were publicized, propagated, far and wide.
0: పండితులందరికీ పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు.
1: A big conference was convened by scholars.
0: పండితులందరూ గొప్ప గొప్ప కంకణాలు ధరించి, పెద్ద పెద్ద శాలువులు కప్పుకొని, రుద్రాక్షలమాలలు వేసుకుని చాలా గొప్ప టీవీగా వచ్చి కూర్చున్నారు.
1: All scholars assembled there in that conference with all the bracelets and shawls, with all the dignity and majesty.
0: ఈ ఆడంబరంలో ఏ విధమైనటువంటి కొరత లేకుండా ఉంటుండాలి ఆ సభ లోపల.
1: There in that congregation there is lot of pomp, show and aggrandizement.
0: సింపుల్ గా వచ్చాడు.
1: But Shankara came there with all simplicity.
0: మోకాళ్ళ వరకు ఒక చిన్న పంచి కట్టుకున్నాడు.
1: He wore only one pancha there.
0: ఒక చిన్న టవల్ కప్పుకున్నాడు.
1: And a small towel.
0: ప్రవేశించాడు.
1: He stepped into that conference.
0: ప్రవేశించేటప్పటికి ఈ పండితులందరికీ ఒక విధమైనటువంటి హాస్యాస్పదంగా చూస్తూ వచ్చారు.
1: All scholars stared at him as if they were started making fun of him.
0: ఒక్క రుద్రాక్షమాల కూడా లేదు.
1: He has nothing like any రుద్రాక్షమాల.
0: ఇది చూచారు. ఇతను ఏమిటి? పండితుడు అనేటువంటి వాడు ఎంత గంభీరంగా ఉంటుండాలి, ఇతను ఏమి చెప్పగలడు అని కొంతమంది తమలో తాము చింతిస్తూ వచ్చారు.
1: Many started thinking this way, what is that he has no rudrakshamala at least? What kind of capacity in the power?
0: అందరూ కూరారు. శంకర్ల వారు, మీరు గొప్ప పండితులట, వేద శాస్త్ర ఇతిహాస పురాణములు కారకు ఇంతే కాకుండా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, సర్వస్వములు కూడా ఎరిగినటువంటి వారు, వేద వ్యాకరణములంతా కూడా తెలిసినటువంటి వారు, మీమాంసను గొప్పగా తెలుసుకున్నటువంటి వారు, అద్వైత సిద్ధాంతంలో ఆణిముత్యం వంటి వారు మీరు.
1: We have come to know Shankara, that you are a greatest exponent and an expert in all Vyakarana, and also you are the propagator of the theory of non-dualism and expert of Veda. We have come to know that.
0: తేజి ఎక్కాడు చిన్న పిల్లవాడు. చిరునవ్వుతో చేతులు జోడించాడు.
1: Smilingly stood on the dais with folded hands.

0: Nidam.
1: Do not have this thirst for money. With all the good mind and intellect, give up all worldly desires. The true wealth is nothing but the consequences of your past actions. To be contented with what little you have is the greatest of all.
0: Valadu valadu dhana dahamunaruda. Yenduku ee daham meelo prarambham ayipindi. Pandito samadarsanaha. Ee daham meeku enduku vachindi. ఇది చాలా పొరపాటైనటువంటిదని తాను చిన్న పిల్లవాడు అతని వారిని మందలిస్తూ వచ్చాడు.
1: Though he was quite young, he started telling like this. Why do you have thirst for money?
0: కర్మఫలితమే కదరా విత్తము.
1: Is only the
0: మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితమే ఈ విత్తము.
1: This wealth is nothing but the result of your past actions.
0: మన శ్రమల కొద్ది కూడా మనం లభించినటువంటిది ఈ ధనము.
1: As is the effort, so is the wealth that you acquire.
0: రెక్కలాడితే డొక్కలాడుతాయి అన్నట్టుగా నీవు చేతులతో పనిచేస్తే నీ యొక్క పొట్ట నిండగా.
1: If you work with both your hands, you can just fill your stomach.
0: భగవంతుడు ఎంత అనుగ్రహం పొందుతాడు.
1: God is one of grace.
0: ఎంత కరుణామయుడు.
1: One of compassion.
0: రెండు చేతులను ఇచ్చాడు, ఒక్క పొట్టను ఇచ్చాడు.
1: He has given us two hands and one stomach.
0: ఒక్క పొట్టని నింటి నింపుకోవడానికి రెండు చేతులు చాలవా?
1: Another the two hands enough to.
0: ఈనాడు నీ రెండు చేతులతో పని చేయటం లేదు.
1: Today we are not working with both hands.
0: పొట్ట నిండటం లేదు.
1: Therefore your hunger is not a
0: problem. సోమరత్వానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: Never give any scope for any laziness.
0: కనుక ధనదాహం అనేటువంటిది మానండి.
1: So don't have thirst for money.
0: దైవదాహాన్ని పెంచుకోండి.
1: Develop thirst for money.
0: ధర్మదాహం పెంచుకోండి.
1: Develop that.
0: అని చక్కగా గొప్పగా ఉపన్యాసం ప్రారంభించాడు.
1: Then he gave wonderful excellent lecture.
0: ఆ చేరిన పండితులేకాక పండిత శిష్యులు కూడా శిష్య శిష్యులు కూడాను అనేక మంది చాలా ఆశ్చర్యపడుతూ వచ్చారు.
1: నాట్ ఓన్లీ స్కాలర్స్, దేర్ డిసైపుల్స్ అండ్ దేర్ డిసైపుల్స్ ఇన్ టర్న్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్.
0: పిట్ట కొంచెము కూత ఘనము.
1: దో ద బర్డ్ ఈజ్ సో స్మాల్ బట్ ఈ షౌట్ ఈజ్ సో లౌడ్.
0: పిల్లవాడు చాలా చిన్నగా ఉన్నాడు.
1: ద బాయ్ ఈజ్ సో యంగ్.
0: నీతులు చూస్తే చాలా గొప్పగా ఉంటున్నాయి.
1: బట్ హిస్ టీచింగ్ ఇస్ సెక్రెట్.
0: నీతులే కాదు, అతని ప్రవర్తన కూడా ఎంతో గొప్పగా ఉంటుండాలి.
1: నాట్ ఓన్లీ దట్ హిస్ బిహేవియర్ ఇస్ ఎగ్జాంపులరీ.
0: ఇది ఏ మహనీయుల యొక్క గుణములు.
1: దట్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
0: కర్మణ్యేకం అంతా మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: It's only the noble soul you, where you find the harmony of thought, word, and deed.
0: The proper study of mankind is man.
1: That's what he said. The proper study of mankind is man.
0: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం కలగాలి.
1: We should have this sanctity behind this trinity.
0: మనసు పరిశుద్ధంగా ఉండాలి.
1: Mind should be pure.
0: ఆ పరిశుద్ధమైనటువంటి మనసు నుంచి వచ్చేటువంటి వాక్కులు కూడాను సత్యమైనటువంటివిగా ఉండాలి.
1: Out of the pure mind only comes
0: ee satyavaku tagilittiga satpravartan kuda cherali.
1: As per the truth stated,
0: deenini trikarana suddhi ani cheptu vacharu vedamlo.
1: This is what is called purity.
0: Ee trikarana suddhi aa shankarla vayandu pratyakshanga kottavachinattuga kanipinchindi.
1: This purity is spectacular, quite conspicuous in Shankara.
0: Inka aneka mandi lecharu prashnalu vestu vacharu.
1: Many got up and started questioning him.
0: Advaitam ante emiti?
1: What do you mean by non-dualism?
0: అద్వైతం అంటే ఏకత్వమే.
1: ఇట్ మీన్స్ ఓన్లీ వన్ యూనిటీ, వన్నెస్.
0: అది ఏ నిజమైన అద్వైతము?
1: దట్ ఈస్ ట్రూ నాన్ జ్యువలిజం.
0: ఏకాత్మ దర్శనమే అద్వైతము.
1: ద విజన్ ఆఫ్ వన్నెస్ ఇస్ నాన్ జ్యువలిజం.
0: అద్వైత దర్శనం జ్ఞానం, అది ఏ నిజమైనటువంటి అద్వైతం.
1: ద నాన్ జ్యువలిజం ఇస్ ద ట్రూ
0: జ్ఞానం. జ్ఞానం
1: విజ్డమ్.
0: ఏమిటి, భౌతిక జ్ఞానమా?
1: Is it physical?
0: Jyotik gnanama?
1: Or worldly?
0: Prapanchik gnanama?
1: Worldly?
0: Prakritik gnanama?
1: Or that
0: physical? Adhyatik gnanama?
1: Or material?
0: Jyotik gnanama?
1: Spiritual?
0: Ye gnanamu?
1: What sort of wisdom?
0: Vaijnanam kaadu. Adhyatik gnanam, atma gnanam.
1: It is only the spiritual knowledge, spiritual wisdom.
0: Idi ye mooladharam entundi.
1: It is the fundamental principle.
0: Itti mooladharam entundi tattvani ee naadu. ఏ పండితుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: This fundamental principle is not recognized by any scholar.
0: నిన్న చెప్పాను, మృత్పిండమేకం బహుభాండ రూపం. మన వైస్ ఛాన్సలర్ కూడా చెప్పాడు, మట్టి నుండి కుండలు వచ్చాయి.
1: యు హ్యావ్ ద పాట్ మేడ్ అవుట్ ఆఫ్ మడ్.
0: కానీ
1: బట్
0: కుండల్లో కూడా మట్టి ఉన్నది, కానీ మట్టిలో కుండలు లేవు. ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: దేర్ ఈస్ మడ్ ఇన్ ద పాట్, బట్ పాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద మడ్.
0: మట్టి నుంచి అనేక రకమైనటువంటి కుండలు ఏర్పడిపోతూ వచ్చాయి.
1: ఇట్స్ అవుట్ ఆఫ్ దిస్ క్లే యు హ్యావ్ మెనీ పాట్స్.
0: బంగారమేకం బహుభూషణాని. బంగారం ఒక్కటే అయినప్పటికీ భూషణాలు అనేకంగా వస్తున్నాయి.
1: గోల్డ్ ఈజ్ వన్, జ్యువెల్స్ ఆర్ మెనీ.
0: ఇదే విధంగానే
1: లైక్వైజ్
0: మూలాధారమైనటువంటి తత్వం ఒక్కటే.
1: The fundamental principle is one and the same.
0: దీని రూపనామములు భిన్నంగా ఉంటున్నాయి.
1: But the names and forms were.
0: కంకణం అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే.
1: When once it is there, it's called bracelet. చెవులు
0: అంటున్నారు ఇక్కడ పెట్టుకుంటే.
1: There we call earring.
0: పెట్టుకుంటే ఉంగరం అంటున్నారు.
1: The ring.
0: మెడకు వేసుకుంటే దండ అంటున్నారు.
1: It's a necklace.
0: కడుపు పెట్టుకుంటే ఒడ్డాడం అంటున్నారు.
1: The waistband.
0: ఈ రూపనామములంతా కూడా వేరు వేరే కాని బంగారం ఒక్కటే.
1: The names and forms differ, but the gold is one and the same.
0: దీనిని అర్థం వచ్చేటట్టుగా ఆ సభ లోపల అందరికీ చక్కగా గట్టిగా బోధిస్తూ వచ్చాడు.
1: దిస్ హి డిక్లేర్డ్ ఎంఫాటికల్లీ విత్ ఆల్ ది స్ట్రెస్ దేర్ ఇన్ ది కాంగ్రిగేషన్.
0: ఏమిటి ఇందులో భేదం?
1: వాట్ ఈస్ దిస్ డైవర్స్?
0: రూపంలో భేదమా, నామంలో భేదమా, ప్రవర్తనలో భేదమా? కాదు కాదు.
1: ఇస్ దేర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ ఇదర్ ఇన్ ఫామ్ ఆర్
0: బిహేవియర్? దీనికి మూలాధారము హృదయమే మూలాధారం.
1: ది హార్ట్ ఇస్ ది ఫండమెంటల్ బేసిస్ ఫర్ ఎవరీథింగ్.
0: కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని అనుసరించండి. ఆ దానిని కాన్షియన్స్ అన్నారు.
1: సో వన్ షుడ్ ఫాలో ది కాన్షియన్స్ వన్స్ ఓన్ హార్ట్.
0: ఇలాంటి దీనిలో శంకరుల వారు ఇంకా చాలా ఒక సులభమైన మార్గాన్ని కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
1: శంకర ఆల్సో టాట్ ఈజీ పాత్స్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే, జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే, పూల జాతులు వేరు పూజలొకటే, దర్శనములు వేరు దైవంబు ఒక్కడే.
1: గోల్డ్ ఈస్ వన్ బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ. Cows may be of different colors, but the milk is one and the same. Beings are many, but the life is the same.
0: ఒకరికి విధికి విచారిస్తే అంతా ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
1: When once you go into the depth, you will understand this unity.
0: ఇంతమంది ప్రజలు ఇక్కడ కూర్చున్నారు.
1: So many assembled here.
0: అనేక రూపనామంతో ఉంటున్నారు.
1: With many names and forms.
0: అనేక భావములతో ఉంటున్నారు.
1: With many feelings.
0: అనేక ప్రవర్తనతో ఉంటున్నారు.
1: Varied behavior.
0: కానీ అందరి యందు కూడాను పంచభూతములు ఒక్కటే.
1: But in all, the five elements are one and the same.
0: Neelo, naalo, veerlo, vaarlo, andarlo kudanu panchabhootamulu okkate.
1: In everyone, the five elements are uniform.
0: Ee panchabhootamula tattvame paramatattvamu.
1: The nature of these five elements is paratattva. This
0: adi andari endu untunnadi.
1: That is present.
0: Kabatti neevu, vaaru, veeru, andaru kudanu atma swaroopule.
1: Therefore, everyone is an embodiment of the divine.
0: Meerandaru kudanu brahma swaroopule.
1: You are all the embodiment of brahma.
0: Anduvallane bhagavad gita endukani లేక ఉపనిషత్తు ఎందుకు కాని తత్వం అసి అది నేనే అని చెప్పడానికి ధైర్యం ఉంటుంది.
1: Therefore Gita Upanishad says that you should pick up courage so as to declare that thou art tattvam asi.
0: Aham brahmasmi.
1: Aham brahmasmi. I am Brahma.
0: నేనే బ్రహ్మ.
1: I am Brahma.
0: ఇది కాదని ఎవరు చెప్పగలరు?
1: Who can deny?
0: బ్రహ్మ అంటే ఏమిటి?
1: Who is Brahma?
0: బ్రహ్మస్వరూపము.
1: That is vast.
0: వ్యాపించేటువంటి శక్తి కలిగినటువంటిది.
1: That which is expansive.
0: కాబట్టి మానవుని ఎందుకునేటువంటి భావములు వ్యాపించిపోతున్నాయి.
1: So human thought widens.
0: మీరు ఇక్కడ ఉంటున్నారు.
1: Here you are.
0: కానీ మీ బుద్ధి ఢిల్లీలో, మెడ్రాస్లో, ఏ బొంబాయి లోపల తిరుగుతుండాలి.
1: But your mind goes round the Delhi or Madras.
0: ఎంత విశాలమైనటువంటిది.
1: How
0: ఒక క్షణంలో వెళ్లిపోయింది ఢిల్లీ.
1: In a moment the mind goes to Delhi.
0: కాబట్టి ఇది సర్వత్రా బృహత్తరమైనటువంటి ఒక స్వరూపంగా ఉంటుంది.
1: సో ఇట్ ఈస్ కాస్మిక్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
0: కనుక ఇట్ బృహత్తరమైనటువంటి శక్తి ఏ బ్రహ్మము అని పేరు.
1: సో దిస్ వాస్ట్నెస్ ఇస్ బ్రహ్మన్.
0: ఆ శక్తి ప్రతి మానవుని ఎందు ఉంటుంది.
1: దట్ పవర్ ఇస్
0: మనం దానిని పోషించుకోవటం లేదు.
1: సో దట్ వే
0: దాన్ని మనం బలపరచుకోవటం లేదు.
1: దట్ వీ డోంట్ స్ట్రెంగ్.
0: కానీ దీనిలో ఆశలు కూడాను దురాశలు కూడా ప్రారంభమవుతూ వచ్చాయి.
1: అండ్ వీ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ బట్ వీ హ్యావ్ ఎక్సెసివ్ డిజైర్ టు.
0: ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు రైట్.
1: There is a farmer.
0: ఆ రైతు ఏదో కొంత భూమి మాత్రమే ఉంటుండేది.
1: He has got only little land.
0: తాను ఇంకా ఎక్కువ భూమినిగా పెంచుకుని తాను ఒక జమీందార్ అనేటువంటి పేరు తెచ్చుకోవాలని ఆశపడ్డాడు.
1: He wanted to expand, have little more and call himself a zamindar. That was his plan.
0: కొంతమంది మిత్రులందరూ చేరి, అయ్యా నీవు కేవలం ఎక్కువ భూమిని కోరుతున్నావు, అంత భూమిని కొనడానికి నీ దగ్గర రొక్కం ఉంటుందా? డబ్బు లేదు కదా.
1: Many friends came and asked him, you want to have more of land, but do you have enough of money to buy that?
0: కానీ మేము ఒక యుక్తిని చెప్తాం, దాన్ని అనుసరించు, కావలసినంత నీకు భూమి చిక్కుతుంది అన్నారు.
1: బట్ వీల్ టెల్ యూ సమ్ స్మాల్ నాక్, ఇఫ్ యూ ఫాలో యూ కెన్.
0: ఆశ కలిగినటువంటి వాడు కానుకనే రెండు చేతులు కాదు 20 చెవులంతా పెట్టి విన్నాడు.
1: బికాస్ హీ హస్ గాట్ లాట్ ఆఫ్ డిజైర్ హీ పెయిడ్ అబ్సల్యూట్ అటెన్షన్ టు వాట్ హీ సెడ్.
0: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ, ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేడ, వడ్డికగనుండరేల ఓ చెవుల, మీరు వడ్డికగనుండరేల ఓ చెవుల. మంచి మాటలు వినాలంటే చెవులు వద్దిగ్గా ఉండవు,
1: ఇయర్స్
0: విరుద్ధంగా ఉంటాయి. చెడ్డ మాటలు వినాలంటే కావలసిన చెవులు కూడా నువ్వు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఓ వేల కొద్ది చెవులు తెచ్చి పెట్టుకుంటారు.
1: Ears are absolutely ready to listen to all the tales and the dirty things that happen along the streets, and they are not prepared to listen to sacred things.
0: అప్పుడు ఏమ శ్రద్ధగా విన్నాడు ఈ రైతు.
1: And the farmer listened to in rapt attention.
0: చెప్పండి తప్పక నేను చేస్తానన్నాడు.
1: I certainly follow the knack you tell me.
0: ఈ ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ లోపల ఎక్కడ నీకు చిక్కదయ్యా, ఇంత పెద్ద భూములు, మీరు హిమాచలం వెళ్ళండి, ఆ హిమాలయం లోపల కావలసినంత భూములంతా నీకు చిక్కుతాయన్నారు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు అక్వైర్ వాస్ట్ ల్యాండ్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బెటర్ యూ గో టు హిమాచల్ ప్రదేశ్.
0: హిమాచల్ ప్రదేశ్ రాజాని మీట్ చేశాడు.
1: దేర్ హీ మెట్ ద రాజా ఆఫ్ హిమాచల్ ప్రదేశ్.
0: సార్ నాకు భూమి కావాలన్నాడు.
1: హి సెడ్ ఐ వాంట్ ల్యాండ్.
0: నాయన ఎంత దూరం నుంచి వచ్చావు ఆంధ్రప్రదేశ్, ఎక్కడెంత దూరం ఉంటుండాలి, కనుక నీకు తప్పక ఇస్తాను. అయితే ఒక దగ్గర నీవు ప్రారంభించు, అక్కడ నుంచి నువ్వు తెల్లవారి మొదలు ప్రయాణం చేసి రాత్రి తిరిగి 7 గంటల లోపల చుట్టుకొని ఆ ప్రదేశానికి ఎంత వస్తావో ఆ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ అంతా నీకు ఇచ్చేస్తానన్నాడు.
1: The king of Himachal Pradesh said, you have come from a long distance, Andhra Pradesh. Now, I am prepared to give you the land as much as you want.
0: దానంత చుట్టుకొని ఎంత దూరం నుంచి చుట్టుకొని వచ్చి అంత ల్యాండ్ నీకు ఇచ్చేసిస్తానన్నా.
1: యూ స్టార్ట్ వన్ ఫ్రమ్ వన్ పాయింట్, గో రౌండ్ అండ్ కమ్ బ్యాక్, దాట్ ఎక్స్టెంట్ ఐ విల్ గివ్ యూ దట్ ల్యాండ్.
0: సంతోషించాడు.
1: ఇట్ వాజ్ వెరీ హ్యాపీ.
0: టిఫిన్ గిఫన్ తీసుకుంటే భారం అయిపోతుంది, నడచడానికి వీలు కాదు, టిఫిన్ లేకుండా ఉన్నప్పుడు బాగా పరిగెత్తచ్చు, ఇంకా భూమి ఎక్కువగా సంపాదించుకోవచ్చు అన్నాడు. ఏమీ తీసుకోలేదు పాపం.
1: If he takes breakfast, it would be heavy rather than
0: to walk. It's
1: only that desire that make everybody to suffer.
0: పరిగెత్తాడు పరిగెత్తాడు పరిగెత్తాడు ఒక 100 ఎకరాల వరకు వచ్చేంత వరకు పరిగెత్తాడు.
1: హీ ర్యాన్ అండ్ ర్యాన్.
0: తాను ప్రారంభం చేసిన స్థానానికి ఒక 20 అడుగులు దూరంలో ఉంటున్నాడు పాపం.
1: జస్ట్ ఈస్ అవే ఫ్రమ్ 20 feet ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్.
0: దాహమైంది.
1: He was thirsty.
0: గుండె పట్టింది.
1: అండ్
0: కింద కూలాడు.
1: He was breathless. He fell on ground.
0: ప్రాణం వదిలాడు.
1: అండ్ హీ డైడ్.
0: అప్పుడు గుమికూడినటువంటి ప్రజలందరూ చేరి రాజా పాపం ఎంతో ఆశగా వచ్చాడు, ఎన్నో 100 ఎకరాలు సంపాదించుకోవాలని వచ్చాడు, కానీ అతనికి ఇప్పుడు 6 అడుగులు మాత్రం చాలు ఉన్నారు.
1: ఆల్ పీపుల్ గ్యాదర్డ్ దేర్ అండ్ సెడ్, ఓ కింగ్, దిస్ మ్యాన్ హెస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ లాంగ్ డిస్టెంట్ ప్లేస్, బట్ హీ వాంటెడ్ హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్. నౌ 6 feet ఆర్ ఎనఫ్.
0: నౌ 6 feet అండ్ 4 feet.
1: 6 feet.
0: ఎందుకంటే ఆ బాడీని పెట్టడానికి అంతే స్థలం.
1: బికాస్ ఎనఫ్ ఫర్ ది బాడీ దేర్ టు రెస్ట్.
0: చూచారా ఇంత దురాశకు పోవటం చేత కట్ట ఎంత దుర్గతి పట్టిపోయింది.
1: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ డిజైర్ వాట్ హ్యాపెన్ టు హిమ్ అల్టిమేట్లీ.
0: మన ఆశలకు కూడా నువ్వు ఒక పరిమితం ఉంటుండాలి.
1: సో అవర్ డిజైర్ షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్.
0: ఈ పరిమితం లేకుండా పోయిన చేతనే ప్రమాదం సంభవిస్తూ ఉంటుండాలి.
1: బికాస్ దే బికమ్ లిమిట్లెస్ వీఆర్ పుట్ టు డేంజర్.
0: కనుకనే ఆ శంకర్ల వారు అందరికీ బోధించాడు.
1: సో శంకర్ టాట్ టు ఎవ్రీవన్,
0: వలదు వలదు ధన దాసమునరుడా,
1: డోంట్ హ్యావ్
0: పాస్ అయిన తక్షణమే, పిల్లలు కూడా పాస్ అయిన తక్షణమే.
1: ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్ టు హ్యావ్ దీస్ డిజైర్స్.
0: ఇంకా వీసాకో ఇక్కడ పాస్పోర్ట్కో బయలుదేరుతారు.
1: People go for visa and passport.
0: ఏ ఇరానో ఏ ఇరాకో ఏ అమెరికానో ఏ ఇజ్రాయెల్ ఏ విధమైనటువంటి బయట ప్రదేశాలకు పోవాలి.
1: దే వాంట్ టు గో అబ్రాడ్, ఇరాన్, ఇరాక్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: చక్కగా గుర్తించుకోండి.
1: నో దిస్ క్లియర్.
0: ఎన్న భారతే తన్న భారత, భారతదేశంలో లేనటువంటిది మరొక దేశంలో ఏమీ లేదు.
1: వాట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: సర్వమునకు భారతదేశమే ఒక మాస్టర్ వంటిది.
1: భారత్ ఈస్ ద మాస్టర్ ఫర్ ది హోల్ వరల్డ్.
0: అలాంటి భారతదేశానికి అనేక మంది వచ్చిపోతున్నారు.
1: మెనీ విజిట్
0: ఈ భారతదేశం. ఎంత కర్మభూమి, ఎంత పుణ్యభూమి, ఎంత త్యాగభూమి, ఎంత యోగ భూమి.
1: దిస్ ద ల్యాండ్ ఆఫ్ స్పిరిచువల్ పాత్, దిస్ ద ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, దిస్ ద ల్యాండ్ ఆఫ్ మెరిట్.
0: కనుకనే ఇక్కడ మీరు ఏ కొద్దిగా సంపాదించినప్పటికీ శాంతిగా జీవించవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ ఎర్న్ లిటిల్, జస్ట్ యూ కెన్ లీడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: గొప్ప చదువు కలిగి చిన్న గుణం, గొప్ప చదువు చదివి చిన్న గుణంబున్న ఫలమదేమి వాణి గుణమదేమి.
1: విత్ ఆల్ ది హై ఎడ్యుకేషన్, ఇఫ్ యువర్ క్వాలిటీస్ ఆర్ సో లో అండ్ మీన్, వాట్ ఇస్ ద రివార్డ్, వాట్ ద రిజల్ట్ ఆఫ్
0: ఇట్? పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి, కొంచెమైన చాలు మంచి భూమి.
1: Why 10 acres of useless barren land? It is enough if you have small
0: కొంచెమైనా ఉంటే కూడా చాలు మనకు. అదే విధంగా ఈ విదేశాల ప్రయాణం లోపల మనం ఎంతో కాలాన్ని కర్మను కాయాన్ని ఖర్చు పెట్టేస్తున్నాం.
1: By going abroad, we waste lot of time and money.
0: తినేది భారతదేశం తిండి.
1: In fact, we eat.
0: తాగేది భారతదేశం నీరు.
1: And we drink this water.
0: భారత భూమి పైన.
1: And we live here.
0: భారత భూమి.
1: This is
0: భారతీయుడును.
1: You are భారతీయ.
0: ఇన్ని పెట్టుకొని ఈ భారతదేశాన్ని వదిలిపెట్టి ఏ దేశానికి పోయి మీరు ఏమి సంపాదించుకుని వస్తున్నారు?
1: What is that you earn there abroad by leaving this country?
0: ఈ దురాశలు మానండి.
1: Don't have too much of this.
0: మాతృభూమిలో మీరు ప్రవేశించి సేవలు చేయండి.
1: You be here in this country and serve this country.
0: ఈ పవిత్రమైన భారతదేశంలో ఎంతమందో కూడా దిక్కులేని వారు దీనులంతా ఉంటున్నారు, వారికి సేవలు చేయండి.
1: There are many poor and needy people, serve them.
0: స్వార్థంతో పాటు పరార్థాన్ని కూడా మీరు గుర్తించండి.
1: Along with your own selfish interest, think of the spiritual end also.
0: ఇదే సమాజ సంక్షేమాన్ని మీరు దృష్టి అందించుకుని చదువులు ప్రారంభించాలి.
1: Keep in view the social progress and the welfare of the society.
0: ఏదో పెద్ద పెద్ద డిగ్రీస్ అంతా తీసుకున్నామనుకుంటే దానివల్ల వచ్చే ఫలితం ఏమి లేదు.
1: You may have very high degrees, after all they are useless.
0: బయట దేశాలకు పోతున్నారు.
1: You go abroad.
0: ఉద్యోగాలు ఎక్కడా చిక్కకపోతే హోటల్స్ లో కప్పులు కడిగేటువంటి పనిలో పోతున్నారు.
1: There in foreign countries, when they don't get job, they service
0: barracks
1: in a hotel. Because nobody will notice you even if you sleep there.
0: Manam tinnatvanti oka tiffin ee oka plate manam kadagadaniki sigupadutunnam.
1: Here we are ashamed even to wash the very plate.
0: Enduku siggu?
1: Why
0: mana plate manam kadukovatunna siggu emtundi?
1: Why can't you clean your own plate?
0: ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరాలకు మనం పోవటం చేతనే మన భారతదేశం యొక్క పవిత్రతను మనమే మనమే క్షీణింపజేస్తున్నాం.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ షో అండ్ పాంప్ వి ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిగ్రేడేషన్.
0: ఇది నాదు మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ఇది మాతృభాష.
1: This is my mother.
0: ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువ నేరని బతికిన పీనుంగో కండు వసుదం గలడ.
1: Is there anyone who does not declare
0: దేశాభిమానం ఎంత ప్రధానమో దేశాభిమానం కూడా అంత ఉండాలి.
1: As attachment body is important, so also attachment to the
0: motherland. మన దేశం కదా అనుకుని పరదేశాన్ని మనం ఏమాత్రమో ఆశాస్పదంగా కానీ బాధలకు కానీ ఇంకే దూషణకు కానీ మనం పాల్గొనవు.
1: Because of the patriotism that you have in you, you cannot criticize any other country.
0: Samasta sukino bhavantu, andaru kshemanga untundali.
1: The whole world should be happy for that matter.
0: Kani Sri Ramulu cheppadu.
1: Sri Rama said.
0: రావణుని చంపిన తర్వాత
1: విభీషణుడు
0: పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నించినప్పుడు
1: జామవంతుడు
0: వీరందరూ కూడా అంగదుడు అందరూ చేరి స్వామి ఇంకా రావణుడు పోయినాడు ఈ బంగారు విలువతో కూడినటువంటి యొక్క ఈ రాజ్యానికి తమరే పట్టం కట్టుకుంటే మంచిది కదా అన్నారు.
1: సుగ్రీవ జాంబవాన్ అంగద ఆల్ కేమ్ అండ్
0: ప్రేమకి లక్ష్మణుడు కూడా చెప్పాడు.
1: ఈవెన్ లక్ష్మణ్ ఆల్సో సెడ్
0: అన్న
1: brother,
0: మనం ఇంకా అయోధ్యకు పోయినప్పటికీ భరతుడు రాజ్యం ఏలుతున్నాడు.
1: భరత ఇస్ ఆల్రెడీ రూలింగ్.
0: మనం రాజులు కాము.
1: We are no longer kings.
0: కనుక ఈ రాజ్యానికి నీ ఉంటుంది, ఈ లంకను కూడా నువ్వు పవిత్రం గావించు.
1: Sanctify this Lanka, rule this Lanka also.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: Then Rama said,
0: జననీ జన్మభూమిశ్చ స్వర్గారీపి గరేయసి. నా తల్లి కురీపిగా ఉండేదని, నా తల్లి అందంగా లేదని, ఎవరో అందంగా బలంగా ఉంటున్నదని ఆమె నేను తల్లి అని పిలిచడం వీలవుతుందా?
1: For the simple reason my mother is not beautiful and ugly, I cannot call other beautiful woman as my mother.
0: ఏనప్పటికీ నా తల్లి నా తల్లి.
1: My mother may be ugly, she continues to be my mother.
0: అలాంటి ఈనాటి విద్యార్థులు పెంపొందించుకోవాలి.
1: Students should develop their such strong
0: faith. మన మాతృభూమి,
1: our motherland.
0: ఈ భూమికి తగినటువంటి గౌరవాన్ని మనం అందించాలి.
1: We should bring the prestige and the dignity of
0: this country. ఈ దేశానికి తగినటువంటి ఒక గౌరవాన్ని మనం అందించాలి.
1: We should uphold the respect of this country.
0: కనుకనే ఆనాటి కాలడిలో పుట్టినటువంటి శంకర్ల వారు ఈనాటి కూడా కేరళ రాజ్యానికి ఎంతో గొప్ప కీర్తిని తెప్పిస్తూ వచ్చాడు.
1: For that reason, Shankara born there in the Kaladi village of that state of Kerala brought very goodness.
0: మంచితనం ఎక్కడో అక్కడ అన్ని విధాల కీర్తి ప్రతిష్టలంతా వస్తుంది.
1: Where there is goodness, there is reputation.
0: ఈ గుడ్నెస్ ఏ గాడ్నెస్.
1: This goodness is godness.
0: గుడ్నెస్ లేకపోయినప్పుడు గాడ్లెస్ అయిపోతుంది.
1: When there is no goodness, it will be godlessness.
0: కనుకనే మొట్టమొదట మనము మనమే దైవము.
1: We are God.
0: దైవానికంటే ఇంకా గొప్పది మరొకటి లేదు.
1: There is nothing greater than the divine.
0: మనలో ఉన్నటువంటి ప్రేమనే మన యొక్క దైవ గుణము.
1: And this love is God.
0: ఇది మానవతా విలువ.
1: This is the human value.
0: ఈనాటి మానవతా విలువను ఈనాడు మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We have to develop
0: దయ,
1: human value.
0: ప్రేమ, సహనము, సానుభూతి, క్షమ, ఇత్యాది ప్రేమతత్వాలు మనం అభివృద్ధి పెంచుకున్నప్పుడు అప్పుడే మనం మానవులు అనిపించుకుంటాం.
1: వీ హావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ ద డివైన్ క్వాలిటీస్ ఆఫ్ కంపాషన్.
0: మానవుడిగా కనిపిస్తున్నాడు కానీ మానవతా గుణములు కనిపించడం లేదు.
1: బట్ వీఆర్ హ్యూమన్స్ ఫర్ నేమ్ సేక్. బట్
0: కనుకనే ఆకార మానవులే తప్ప ఆచార మానవులు కాదని స్పష్టంగా చెప్పవచ్చు.
1: ఇట్ కెన్ బి క్లియర్లీ స్టెడ్ దట్ వీఆర్ హ్యూమన్స్ జస్ట్ ఇన్ ఫార్మ్ బై ఫార్మ్ నాట్ బై బిహేవియర్.
0: శంకర్ల వారు
2: శంకర
0: 16 సంవత్సరం నుండి
2: నీవోటి
0: విద్యార్థులుగా ఉంటుంది ఆయన సాధించినటువంటి గొప్ప ఘనకీర్తిని ఎంత యుగ యుగంలో ఎందుకును తరతరములు ఎందుకును మాసిపోని మాణిక్యం వలె తేలిపోతుంటుంది. ప్రతి విద్యార్థి కూడాను ఆదర్శవంతమైనటువంటి విద్యార్థిగా తయారు కావాలి.
2: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి అన్ ఐడియల్ స్టూడెంట్.
0: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించాలి.
2: దే షుడ్ మేక్ దేర్ పేరెంట్స్ హ్యాపీ.
0: సమాజానికి తగినటువంటి పేరును తెప్పించాలి.
2: దే షుడ్ బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు ద సొసైటీ.
0: దేశానికి తగినటువంటి కీర్తిని మనం నిలబెట్టాలి.
2: దే షుడ్ ఆల్సో హోల్డ్ ద రెప్యుటేషన్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మానవత్వాన్ని సార్థకంగా ఉంచుకోవాలి.
2: అండ్ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్స్ బీయింగ్ హ్యూమన్.
0: కనుకనే శంకర్ల వారి యొక్క ప్రబోధనను కొంత నేను సందేహిస్తున్నాను, మీరు వేరుగా అనుకోకూడదు. ఈ యొక్క భజగోవిందం లోపల పిల్లలకు అనేక రకములుగా విరక్తిని కలిగించేటువంటి యొక్క విషయాలంతా కూడా ప్రబోధిస్తూ ఉన్నారు.
2: శంకర టాట్ ఇన్ దిస్ టెక్స్ట్ ఆఫ్ భజగోవింద ద ప్రిన్సిపల్ ఆఫ్ డిటాచ్మెంట్.
0: ఈ పిల్లలకు ఈ విధమైనటువంటి యొక్క ప్రబోధలు చేస్తున్నాడే సాయిబాబా అని ఇతరులు ఎవరైనా ఏమని అనుకోవచ్చును. అనుకున్న భయం లేదు. సత్యానికి భయం ఎందుకు?
2: Others may feel, what is this, that principle of detachment is taught to the youngsters.
0: Anta virakti labhistunda?
2: Is it that simple, that easy? No.
0: Sammatsalu koladi, sammatsalu koladi, vintunnatuvanti varu kuda kinchittaina marpu ledu.
2: One might listen to this.
0: Okka turu vintane marpu kalugutunda?
2: One might listen to the discourse.
0: Ee goppa adrishtavantulaku alanti marpu sambhavistundi.
2: Only the lucky and meritorious one will be able to develop detachment.
0: Aa vairagyame praptinchindante antakante maha bhagyam emuntunda?
2: In fact, if you develop the spirit of renunciation, you'll be absolutely lucky.
0: అందువల్లనే చెప్పాడు, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. ఈ త్యాగం అనేటువంటిది మనలో ఉన్నప్పుడే మనకు క్షేమం అనేటువంటి ఆరోగ్యం మనకు అందిస్తుంది.
2: When once there is the spirit of sacrifice, the progress is ensured.
0: త్యాగం అంటే ఏంటి?
2: What do you mean by sacrifice?
0: త్యాగం మన క్షేమాన్ని కోరుతుందని.
2: It is sacrifice that ensures our
0: welfare. గాలి పీల్చుకుంటున్నాం మనము.
2: We breathe.
0: పీల్చుకున్న గాలిని మరొక క్షణంలోనే వదలకపోతే మన లంగ్స్ పాడైపోతాయి.
2: దట్ విచ్ ఇస్ ఇన్హేల్డ్ అండ్ దట్ విల్ ఫాలోడ్ బై ఎక్సలేషన్.
0: కాబట్టి అక్కడ త్యాగం చేస్తున్నామా లేదా?
2: డోంట్ వి సాక్రిఫైస్?
0: మరి ఫుడ్ తీసుకుంటున్నాము.
2: వి ఈట్ ఫుడ్.
0: ఆహారం తీసుకున్నటువంటి ఫుడ్ మరొక మార్గం లోపల దాన్ని బయటకు పంపకపోతే కడుపు పాడైపోతుంది.
2: అండ్ దేర్ ఇస్ ఎక్స్క్రీషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్ ఎల్స్ స్టమక్ వుడ్ బి అప్సెట్.
0: అదే విధంగా ఒక చేతిలో ఒక ప్రదేశంలో అక్కడ రక్తం ఉంటుంది.
2: సపోజ్ దేర్ ఇస్ బ్లడ్.
0: ఆ రక్తము సరఫరాగా ఉండాలి, దేహమంతా సంచరిస్తూ రావాలి.
2: ఇస్ ద బ్లడ్ దట్ మస్ట్ సర్క్యులేట్.
0: అప్పుడు లేకుండా ఒక చోట నిలిచిపోతే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ది సర్క్యులేషన్ స్టాప్స్ యు హావ్ ఎ బాయిల్ దేర్.
0: బుద్ధి, బ్లడ్, దుడ్డు ఈ మూడు కూడాను సర్క్యులర్ కావాలి.
2: అండ్ దేర్ ఫోర్ ద ఇంటెలెక్ట్, the money and blood must circulate always.
0: Buddhi also.
2: Buddhi, intelligence also.
0: ivanni sancharistu untundali.
2: They should circulate.
0: ee tyagamulaku evaru arhulu avutaru vaaru nijanga goppa adrishtavantulu.
2: Those who are prepared for this sacrifice, they are lucky ones.
0: daivaniki dooramga undinanta varaku kudunu daivatattu variki em artham kaadu.
2: So long they are far off from God, they cannot understand divinity.
0: daivaniki samipanga samipanga samipanga poyye kolidi జీవితం యొక్క రహస్యం మనకు చక్కగా అర్థమైపోతూ వస్తుంది.
2: As they come closer and closer to God, they will know the secrets of life.
0: అది వారికి తెలియకోకుండానే ఆ వైరాగ్యము పండిపోతుంది.
2: Unknowingly they develop renunciation.
0: ఈ వైరాగ్యం పండిటమే కాదు, మనసు నిండిపోతుంది.
2: And your heart will be full and satisfied.
0: జీవితమే సార్థకమైపోతుంది.
2: And the life will be redeemed.
0: అందువల్లే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, రెండు ఒక్కటైపోతుంది.
2: Therefore nor of the Brahman becomes Brahman himself, both become one.
0: కనుక మీరందరూ మంచి బుద్ధులు కలిగి త్యాగబుద్ధులు కలిగి వ్యాసుడు రాసిన ప్రకారము 18 పురాణంలో ఉన్నటువంటి సారం రెండే ఇది.
2: పరోపకారాయ
0: పాపాయ పరపీడనం, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఈ రెండింటి మీరు ఆచరణలో పెడితే అదే గొప్ప వేదాంతం.
2: ది ఎసెన్స్ ఈజ్ సమరైజ్డ్ బై వ్యాస ఇన్ టూ, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యు ఫాలో దిస్ టూ.
0: భజన దినా సుఖ శాంతి.

0: Sai Ram, dear listeners, the face is the index of the mind. The faces of great visionaries like Swami Vivekananda and Mahatma Gandhi shone with a brilliant luster, which reflected inner peace and strength. This was because they always had pure thoughts and feelings. In today's Divine Discourse, Bhagwan Baba explains how noble thoughts alone can ferry us across this ocean of worldly life. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanthi Nilayam during the Dasera celebrations on the 1st of October 2006.
1: Embodiments of love.
2: Chala mandi streelu. Ame telugu padamulu vinalani aasistunnaru.
1: Many people have been aspiring, praying for Bhagwan's talk, speech. They were expecting Bhagwan's sweet, melodious voice making use of Telugu language.
2: Vidyarthulu, Vinyo, Vidyarthulu Nerchi, Technical Engineering, ఇలాంటి విషయాలంతా చెప్తూ ఉన్నారు, కానీ అవి మాకెవరికీ అర్థం కావటం లేదు. వాటిని స్వామి కూడా అనుసరిస్తున్నాడు.
1: స్టూడెంట్స్ హూ హావ్ గాట్ క్వాలిఫికేషన్ ఇన్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దే ఆర్ స్పీకింగ్ రిలేటింగ్ టు దోస్ సబ్జెక్ట్స్ అండ్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో దేర్ టాక్స్ అండ్ స్వామి ఈజ్ అప్రిషియేటింగ్ ద టాక్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అస్ వెల్.
2: చక్కెర కంటె తీపి తది సారము కంటెను నృత్యమౌలు, పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్కక మాటి మాటికి. చక్కెర కంటె తీపి తది సారము కంటెను రుచ్యమౌను, పెంపెక్కిన తేనె కన్నా బరి రుచ్యము నోటను బల్క.
1: స్వీటర్ దెన్ ద షుగర్, టేస్టియర్ దెన్ ద ఘీ, స్వీటర్ దెన్ ద హనీ, యాజ్ వీ చాంట్ అండ్ రిపీట్స్ గాడ్స్ నేమ్, ఇట్ ఈస్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.

0: అది అతి రుచ్యమై మానసికమున అమృతంబుగా మారి మా నాలుకలు అమృతం త్రాగినట్టు అనిపించుచున్నవి ఈ రామనామమును.
1: As we repeat again and again, it appears as though, as if, we have taken in ambrosia. The tongue is nectarous. It starts tasting the sweetest in this whole of the world. That is the nectarous taste of Ramanama.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: భారతదేశము ప్రాచీనమైన ప్రసిద్ధమైన చారిత్రక చరిత్రము నిరూపించినటువంటిది.
1: భారత్ హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ టు ది ఎంటైర్ వరల్డ్ ద హిస్టరీ, ద ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఎమినెంట్ ప్రామినెంట్ పీపుల్ ఆఫ్ ఇంటెగ్రిటీ అండ్ నోబిలిటీ.
0: ఏ చిన్న గ్రామం నందే నేను రాముల టెంపుల్ లేనటువంటి యొక్క గ్రామం లేదు.
1: Every hamlet necessarily has a Rama's temple. You don't find any place without Rama's temple.
0: Ramamlo vicharinchiga evaro okaru Ramani peru perito vaadu velugutu unnaru.
1: And every village you find a person bearing the name Rama.
0: Kanuka Rama naamam anetundi prachina kaalam nundi kudanu ee vidhamuga maarpu chendaka velugutu unnadi.
1: Rama's name is passed on down the ages without any change over a period of time.
0: Nastikudu, yastikudu, aastikudu, nastikudu, aastika nastikudu kuda nu Rama anetuvanti peru pilustunnaru.
1: Tis aritis, artis, tiketis, aritis, tis, whatever may be, they repeat Rama's name most necessarily in every village.
0: Kuchunnatuvanti vyakti leje samayamlo kuda nu Rama andestunnadu.
1: The person who sat comfortably, when he gets up, he says Rama and then gets up.
0: Kabatti Bharatadeshamlo Ramanamamu goppa prasiddhi kekkindi.
1: Rama's name is highly reputed, very well known.
0: Kevalam ikkadane kaadu China deshamlo kudanu ee Ramanamamu chaala prasiddhi gaanchindi.
1: Not only here, Rama's name is highly popular.
0: Prapanchamantai kudanu Ramanamamayamainadi.
1: The whole world is full of filled with resonance of Rama's name.
0: Atti Ramanamamulu mana gramamulo abhivruddhi gaanchali abhivruddhi gaavinchali ani atvanti aasha prati vaanulukulu dinadinamulu perugutu vachindi.
1: The desire to spread Rama's name more and more day by day is ever on the rise among people.
0: Dasaratanaku బిడ్డలు లేరు.
1: దశరథ హ్యాడ్ నో చిల్డ్రన్.
0: కానీ ముగ్గురు భార్యలు.
1: బట్ హీ హాస్ త్రీ వైవ్స్.
0: ఎవరి వలన ఒక కుమారుడు వంశోద్ధారణకు కలుగునా అని చాలా ఆశిస్తూ నిరాశతో ఉంచిపోయాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ బీన్ ఎక్స్పెక్టింగ్ హిస్ సన్ టు బి ద లీగల్ హైర్ అండ్ హీ వాస్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ హీ కుడ్ నాట్ హ్యావ్ ఎ సన్.
0: కానీ నిరంతరము తపస్సు గావిస్తూ వచ్చాడు.
1: బట్ హౌఎవర్ హీ డిడ్ పెనన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: ఒకానొక సమయం లోపల దైవం ప్రత్యక్షమై
1: అట్ వన్ టైమ్ గాడ్ మేనిఫెస్టెడ్.
0: ఆనాటి కాలం కాదు, ఈనాటి కాలం కాదు, ఎప్పుడైనా కూడా నువ్వు తపస్సు అనేటువంటిది ఫలించే తీరుతుంది.
1: దట్ డే ఆర్ దిస్ డే బి దట్ వాట్ ఇట్ మే, ద పెనన్స్ విల్ సర్టన్లీ బేర్ రిజల్ట్స్. Fructify.
0: Muguru bharalto cheri karadavulu yendu cheri dasarathudu tapasu gavistu vachadu.
1: And Dasaratha did penance along with three other wives in deep forest.
0: Ee vidhanga vastu undaga okanoka samayam lopala pratyakshamai oka patra ichadu.
1: At one time God manifested and handed over them a big container.
0: నాయన దశరత ఇవి ఈ పాత్ర ఎందు పాయసం ఉన్నది ఈ పాయసము ముగ్గురికి సమానంగా పంచమని చెప్పాడు.
1: He said, Dasharatha, this container has payasa, rice pudding. I want you to distribute to all of your three wives.
0: సరే నేను చెప్పి వశిష్ఠ వారిని చేర్చుకుని అయోధ్యకు వచ్చి చేరాడు.
1: అండ్ దెన్ హీ కన్సల్టెడ్ వశిష్ఠ అండ్ హీ వాస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది సీయర్స్.
0: ఒకనొక సమయం లోపల తవ ఫలితమైనటువంటి ఒక పండుగ గావించి తవ ఫలితము
1: అండ్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ తపస్ ఆర్ పెనన్స్
0: యజ్ఞం గావించాడు.
1: అండ్ దే పర్ఫార్మ్ సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
0: ఆ యజ్ఞం పూర్ణాహుతి దినము
1: ఆన్ ద ఫైనల్ డే పూర్ణాహుతి
0: ముగ్గురు భార్యలను కూడా శిరస్నానం చేయించి రమ్మని చెప్పాడు.
1: ఆల్ ద త్రీ వైఫ్స్ వర్ ఆస్క్డ్ టు అసెంబుల్ దేర్ సిట్ దేర్ ఎట్ ద ఆల్టార్ హావింగ్ హ్యాడ్ దేర్ హెడ్ బాత్.
0: ముగ్గురికి మూడు కప్పులు ఇచ్చాడు.
1: అండ్ దే వర్ గివెన్ త్రీ కప్స్ వన్ ఈచ్.
0: ముగ్గురికి సమానంగానే పంచాడు.
1: అండ్ దిస్ పాయసం వాస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ దెం.
0: కానీ కొన్ని గ్రంథములు సమానంగా పంచలేదని దాంతో కొన్ని భాగములు కొన్ని దాంట్లో ఇచ్చు భాగములు కొన్ని భాగములు కొన్ని తక్కువ భాగములు ఈ విధంగా పంచాడు అని చెప్తారు. ఇది చాలా పొరపాటు.
1: బట్ సమ్ పీపుల్ ఇంటర్ప్రెట్ దిస్ వే దట్ దే వర్ నాట్ ది పాయస వాజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ దట్ సమ్ కంటైనర్ కంటైన్ మోర్ అండ్ అదర్ కంటైన్ లెస్. ఇట్ ఇస్ అ బిగ్ మిస్టేక్ టు ఇంటర్ప్రెట్ లైక్ దట్.
0: అందరికీ సమానంగా వశిష్ఠ వారు పంచి ఆ కప్పులను అందించారు.
1: Vasishtha distributed this payasa rice pudding in equal proportion and handed over them.
0: దీన్ని త్రాగి మీ అభిష్టం నెరవేర్చును గాక అని చెప్పాడు.
1: And he blessed them saying that, let your wish be fulfilled.
0: సరే వారు ఆనందించి వారి వారి కప్పులు వారు తీసుకొని పోయి స్నానం చేసి భుజించారు.
1: They all had taken the three containers, they had bath, and then they have partaken this prasad.
0: Kali oka sumitra matramu,
1: but only except sumitra
0: tragaledu,
1: but she couldn't partake it.
0: Karanam enti?
1: What's the reason?
0: Deeniki oka reason undi.
1: There is a plan, a reason behind this.
0: Dasaratha maharaju Kekaya rajyamaniki vellinappudu Kekaya raju tana kumarte aina Kaikeyi ichi pendi chesinappudu na kumarteku puttinatuvanti kumaruniki నువ్వు రాజ్యం కట్టాలి అని ప్రామిస్ చేశాడు.
1: When Dasharatha visited the kingdom Kekaya Raja, Dasharatha made a promise to the king that he would offer the kingdom to the son if his daughter were to be married to him.
0: తప్పక అట్టే చేస్తానని చెప్పాడు.
1: And he said he will certainly do follow.
0: సరే ఆ విధంగా వచ్చినప్పుడు ఈమెకు కుమారుడుకు కలగాలంటే కైకకిచ్చినటువంటి మాటను తప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్ టు కైక.
0: కైక తన యొక్క గర్భంను ధరించి తద్వారా తన కుమారుడు కడుగుతాడని ఆమె చాలా ఆశగా ఉన్నది.
1: కైక వాజ్ డిజైన్ స్ట్రాంగ్లీ దట్ హర్ సన్ వుడ్ బి ది ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ది కింగ్డమ్.
0: కౌసల్య పెద్ద భార్య కనుక ప్రథమ భార్య ఆమె ప్రథమ పుత్రుడు కాని ఆమె కుమారులకు రాజ్యం కట్టాలని ఆమె కూడా సంతోషిస్తుండాలి.
1: కౌసల్య వాజ్ ఈక్వల్లీ హ్యాపీ బికాస్ షీ బీయింగ్ ద క్వీన్ హర్ సన్ వుడ్ బీ ద ఫ్యూచర్ కింగ్.
0: కనుక వీరిద్దరికి కూడా ఆనందించడానికి అవకాశం ఎంతో ఉన్నది.
1: దేర్స్ వైడ్ స్కోప్ ఫర్ దీస్ టూ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కానీ సుమిత్రకు ఇట్టి ఆశ ఏమాత్రం లేదు.
1: బట్ సుమిత్ర హ్యాడ్ నో హోప్ ఎట్ ఆల్.
0: ఒకవేళ నాకు కుమారుడు కలిగినా ఎవరికో ఒకరికి సేవ చేయాలి.
1: ఇఫ్ ఐఎమ్ టు బిగెట్ ఎ సన్ ద సన్ హ్యాస్ టు సర్వ్ ఎయిదర్ ఆఫ్ ది టూ
0: అని నా కుమారుడు ఎందుకు అని నిరాశతో కప్పును అక్కడు మేడ పైన పెట్టి
1: షీ వాస్ డిప్రెస్డ్ అండ్ కెప్ట్ దట్ కంటైనర్ అసైడ్.
0: ఆనాడు ఈ యొక్క ఫ్యాన్లు కానీ తిరుస్నానం చేసిన తర్వాత ట్రై చేసేటువంటి యొక్క మిషన్లు కానీ ఏమీ లేవు.
1: In those days, there were no fans or hair dryers.
0: అప్పుడు ఒక కప్పు పైన పెట్టి తాను చాలా ఏడుస్తూ ఉండాలి.
1: కీపింగ్ ద కప్ ఆన్ వన్ సైడ్ And she was crying.
0: ఈ కప్పు నాకెందుకు?
1: Why do I need this?
0: అని ఈ విధంగా ఏడుస్తూ ఉండగా తక్షణం ఒక గ్రద్ద వచ్చి ఆ కప్పును ఎత్తుకొని పోయింది.
1: In the meantime, as she was feeling so sad, bird the kite came over there and collected this container.
0: కప్పును ఎత్తుకొని పోవటం చేత ఈమెకు చాలా భయం వచ్చింది.
1: And then she was fear stricken at that moment.
0: అయ్యో, కప్పు పోతే పోయింది, కానీ నా పతి గురువుగారు ఏ విధంగా నిందిస్తారు ఏమిటో, ఇంత అలక్ష్యమా స్త్రీలకు అని తనలో తాను చాలా బాధపడుతూ వచ్చింది.
1: She was feeling so bad because what her husband would say for losing this container. Doesn't matter if the container is lost, but she has to account for its loss because husband may accuse her for her negligence.
0: పరిగెత్తి కిందికి వచ్చింది.
1: And she got down.
0: కౌసల్య కైక ఇద్దరు కాచుకుని ఉన్నారు.
1: కౌసల్య అండ్ కైక వర్ వెయిటింగ్.
0: ఏమక్క, ఎందుకోసం ఈ విధంగా ఇంత తొందరపడుతున్నారు అని చెప్తే జరిగిన విషయమంతా కూడాను పూసగుచ్చినట్టుగా చెప్పింది.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆస్క్డ్ వాట్ ఈస్ ఇట్, వై ఆర్ యూ హర్రీడ్, వై ఆర్ యూ వరీడ్. అండ్ షీ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ థింగ్ దట్ వెంట్ ఆన్ టిల్ దెన్.
0: కానీ ఈనాటి సంవత్సరం వలె ఒకరికొకరు పోట్లాడలేదు.
1: Well, they didn't fight among themselves as in modern times.
0: వారందరూ కూడా నీవు బాధపడనక్కర్లేదు.
1: They too were happy, they could understand the situation.
0: నా పాయసంలో కొంత భాగం నీకు ఇస్తాను అని కైక కొంచెం పోసింది.
1: And Kaika was prepared to share half of that prasad.
0: గొప్ప హృదయం కలిగినటువంటి ఒక కౌసల్య కూడాను కొంత భాగం తన కప్పులో పోసింది.
1: The large-hearted Kausalya was also prepared to share her heart.
0: ముగ్గురు కూడాను సమానమైన లోపల కప్పులు తీసుకుని అది గురువు వారి దగ్గరికి వెళ్లారు.
1: అండ్ ది క్యారీ ది 3 కంటైనర్స్ అండ్ అప్రోచ్ ది ప్రిసెప్టర్.
0: వశిష్ఠులు వారు చక్కగా ఆశీర్వదించి,
1: వశిష్ఠ బ్లెస్ దెమ్,
0: అమ్మా మీరు దీన్ని త్రాగి గర్భము ధరించి చక్కని చిరంజీవులైనటువంటి ఒక రాజ్యములైనటువంటి ఒక కుమారుడు కనమని ఆశీర్వదించాడు.
1: వశిష్ఠ బ్లెస్ దెమ్, లెట్ యూ హ్యావ్ దిస్ ప్రసాద్, let you beget children who would rule this kingdom in a befitting way, let you all live long life.
0: Kari Kausalya kumaru puttadu.
1: Kausalya had a son.
0: Ayoka tejasu ayoka balamanu ayoka shaktini ayoka prakashamanu chuchi Vasishtha varu tiriki raminchetuvanti vaadu ganka Rama ani peru pettadu.
1: Watching the beauty, the radiance and the brilliance on the face of Rama, Vasishtha named the child as Rama.
0: Andarini raminchetuvanti vaadu,
1: he the raminchuta, the one who attracts everybody,
0: Rama ani peru pettadu.
1: And so he was christened that way, Rama.
0: Rendava bhari ainatvanti oka Sumitra iddaru biddalanu teesukoni poyindi.
1: And Sumitra carried two sons, twins.
0: Chaala aashcharyam vesindi.
1: And they were very much surprised.
0: Emtidi, ఈమెకు ఇద్దరు ఆమెకు ఒకరేనా అని ఆ ఆశ్చర్యపడిపోయి కళాతుడికి ఈ కథ అంతా తెలుసుకున్నాడు.
1: హి వండర్డ్ టు బిగిన్ విత్ హౌ ఇస్ దట్ దిస్ హ్యాస్ టూ సన్స్ వైల్ కౌసల్య హ్యాడ్ ఓన్లీ వన్. బట్ హౌఎవర్
0: కొంత భాగం కైక ఇచ్చిందని కొంత భాగం కౌసల్య ఇచ్చిందని ఆయన గుర్తించాడు.
1: హి కుడ్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ద వన్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద షేర్ ఆఫ్ కౌసల్య, ది అదర్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద షేర్ ఆఫ్ కైక.
0: కనుకనే కౌసల్య ఇచ్చినటువంటి భాగం లోపల లక్ష్మణుడు పుట్టాడు.
1: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ ది హాఫ్ ఆఫ్ ది షేర్ ఆఫ్ కౌసల్య లక్ష్మణ వాజ్ బోర్న్.
0: కైక ఇచ్చినటువంటి భాగం లోపల శత్రుఘ్నుడు పుట్టాడు.
1: అండ్ అవుట్ ఆఫ్ ది హాఫ్ ఆఫ్ ది షేర్ ఆఫ్
0: కైకకు భరతుడు, భరతుడిలో అర్ధ భాగము శత్రుఘ్నుడు.
1: దేర్ఫోర్ శత్రుఘ్న రిప్రజెంట్స్ హాఫ్ ఆఫ్ భరత.
0: కనుక అప్పుడు చెప్పింది ఈమెకి మనసులో తాను అనుకున్నది ఎవరితో కూడా చెప్పలేదు.
1: హి ఫెల్ దిస్ వే విదౌట్ టెలింగ్ ఎనీబడీ.
0: నాకు 2 పుత్రులు పుట్టటము రెండు కారణాలు ఉన్నాయి.
1: ఐ హావ్ 2 సన్స్ నౌ, దేర్ మస్ట్ హావ్ బీన్ ఎ రీజన్.
0: రాములు రాజు అయినా నా కుమారుడు పెద్ద కుమారుడు తిరిగి సర్వెంట్ గా ఉండాలి.
1: ఇఫ్ రామా వర్ టు బి ది కింగ్, వన్ సన్ షుడ్ సర్వ్ హిమ్.
0: భరతుడేగిన రాజు అయిపోతే నా రెండవ కుమారుడు సర్వెంట్ గా ఉండాల.
1: ఇఫ్ భరత ఇస్ గోయింగ్ టు ది ఎంపరర్, మై సెకండ్ సన్ షుడ్ సర్వ్ హిమ్.
0: నా 20 కుమారులకు రాజ్యం అక్కర్లేదు.
1: బోత్ ఆఫ్ మై సన్స్, వెల్ దే డోంట్ ఎక్స్పెక్ట్.
0: రాముని సేవ భరతుని సేవ చేస్తుంటే అంతే చాలని చాలా తృప్తి పడింది.
1: She was so much satisfied because one son is going to serve Rama, the other son is going to serve Bharata.
0: అందుకోసమని ఈ ఇరువురిని రెండు తొట్టుల్లో పెట్టినప్పుడు ఇరువురు కూడా ఏడుస్తూ వచ్చారు.
1: When both of the sons were kept in a swing, the cradle, both of them started crying.
0: ఎప్పటి నుంచి కూడాను తిరిగి ఎంతవరకు తాను ఎత్తుకోగలదో అంతవరకు కూడా ఏడుస్తూనే ఉన్నారు, కానీ ఏ విధమైన ఆహారం కూడా పుచ్చుకోలేదు.
1: So long they were there in the swing, they went on crying. They didn't have anything. What's the reason?
0: ఎన్నో మంత్రాలను పిలిపించి మంత్రాలు చెప్పించి విభూతులు పెట్టించి అనేక రకములుగా వారికి ట్రీట్మెంట్ చేస్తూ వచ్చాయి.
1: The two boys were treated in different ways. Many mantras and also vibhuti also was applied.
0: యంత్రాలు కట్టించింది.
1: And they also made use of yantras.
0: మంత్రాలు చెప్పించింది.
1: All yantras and mantras.
0: కాని దేనికి వారి ఏర్పు మాడలేదు.
1: But they didn't stop crying.
0: ఆహారం పుచ్చుకోలేదు.
1: They didn't take any food.
0: Vasishtha varini pilipinchi.
1: And Vasishtha was asked to come there.
0: Guruji, నా కుమారులు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారో నాకు తెలుపమని ప్రార్థించింది.
1: And they prayed, why is it that both of my sons are crying?
0: ఆ యోగి దృష్టితో చూచి,
1: he could have that vision.
0: అమ్మా, ఇతను రామాంశము, అతను భరతుని అంశము.
1: One is part of Rama, the spark, while other is the spark of Bharata.
0: కనుక నీవు నీ కుమారుణ్ణి రామతట్టుల్లోనే పండబెట్టు అని చెప్పి కౌసల్యకు చెప్పాడు.
1: So he told her, let this boy, let this child be kept by the side of Ramachandra.
0: రెండవదీని కైకు చెప్పినాడు, అమ్మా నీ కుమారుని యొక్క అంశమే ఇది కనుక నీ కుమారుని తొట్టులో పండబెట్టమని చెప్పింది.
1: The other child being the spark of Bharata, we also be kept very close to him.
0: ఇద్దరు చక్కగా నిద్రపోయారు.
1: Both of them slept perfectly.
0: ఏ విధమైనటువంటి యొక్క ఆహార విహారం ఎందుకు కూడా లోటు రాలేదు.
1: There is no problem at all while eating or drinking water or anything.
0: అప్పటి నుంచి
1: since that time
0: రాములు వెంట లక్ష్మణుడు,
1: లక్ష్మణ ఆల్వేస్ ఫాలోడ్ రామ.
0: భరతుడు వెంట శత్రుఘ్నుడు,
1: అండ్ శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
0: ఫ్రెండ్ అయిన తక్షణమే కైకను కేకేయ రాజు తన కేకేయ రాజ్యానికి తీసుకెళ్లాడు.
1: అండ్ ది కేకేయ కింగ్ టు కైక అలాంగ్ విత్ హిమ్.
0: ఆ కుమారుడు చిత్రలోపలనే శత్రుఘ్నుడు కూడా వెళ్లాడు.
1: అండ్ శత్రుఘ్న నేచురలీ ఫాలోడ్ భరత.
0: రామును అరణ్యానికి పంపించే సమయంలో
1: Rama was sent to the exile.
0: తండ్రి ఆజ్ఞకు ఏమాత్రం కూడా జోదాటకుండా,
1: without disobeying father's command,
0: తండ్రి ఆజ్ఞకు జవాబు చెప్పకుండా,
1: without giving any reply to
0: తండ్రి ఆజ్ఞను తీసుకోకుండా,
1: and has taken permission to the mother.
0: రాముడు వెళ్తుంటే రాముడు జతలోపలే లక్ష్మణుడు వెళ్లాడు.
1: Rama was proceeding ahead. Lakshmana followed him.
0: కనుకని ఈ విధంగా రాముడు లక్ష్మణుడితో శత్రుఘ్నుడు భరతునితో చేరి ఇరువురు కూడాను జత జతగా వెళ్లారు.
1: లైక్ దిస్ లక్ష్మణ ఫాలోడ్ రామ, శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: ఇద్దరు కూడా ఈ విధంగా జత జతలుగా ఉంటుండేప్పుడు కనుకు రామలక్ష్మణుడు వేరు, శత్రుఘ్నుడు భరతుడు వేరు అన్నట్టుగా అనిపించింది.
1: When they were followed like that, it appeared as if that Rama Lakshmana are different from Bharata Shatrughna.
0: ఈ విధంగా సంచరిస్తూ ఉండే సమయం లోపల అరణ్యానికి పోవాల్సి వచ్చింది. సీతమ్మ వారు సిద్ధంగా అయ్యారు.
1: In the meantime, they had to go to the forest, and it was the time that they had to attend that.
0: వీరే పోతుంటే దీనికి కొంచెం సహాయం చేసి సేవ చేసే నిమిత్తమై నేను కూడా వెళ్ళాలి అని తండ్రి ఆజ్ఞను పుచ్చుకోకుండా తాను కూడా వెళ్ళాడు.
1: Without father's permission, he also followed him.
0: లక్ష్మణుడు కూడా వెళ్ళాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ హిమ్.
0: వెళ్ళిన తర్వాత ముగ్గురు కూడాను రామ, లక్ష్మణ, సీత ముగ్గురు కూడా అడవిలో సంచరిస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ, రామ, లక్ష్మణ, సీత, దే వెంట్ రౌండ్ ద ఫారెస్ట్.
0: కొంత దూరం పోయిన తర్వాత ఆశ్రమం కనిపించింది.
1: దే కుడ్ నోటీస్ ఎ హెర్మిటేజ్ ఎట్ క్లోజ్ డిస్టెన్స్.
0: చూచి ఏం ఆశ్రమం అని అనుకున్నాడు.
1: Then they wanted to know what ashrama, hermitage it is.
0: ఇది సిద్ధాశ్రమం అని చెప్పి చెప్పారు.
1: Then they could get information that it is Siddhashrama.
0: అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికే రామలక్ష్మణ సీతను చూసి ఆ సిద్ధాశ్రమ వాసులను ఎంతనో ఆనందించారు. చాలా వారికి కృతజ్ఞతపూర్వకంగా ఆనందాన్ని అనుభవించారు.
1: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ సిద్ధాశ్రమ ఇన్వైటెడ్ దెమ్ హోల్ హార్టెడ్లీ అండ్ దే గివ్ దెమ్ ఆల్ రిసెప్షన్ హాస్పిటాలిటీ బిఫిట్టింగ్ దేర్ స్టేచర్.
0: కానీ అతను చెప్పాడు, ఆ ఋషికి తెలుసును, వీరు ఏనాడైనా కూడాను స్త్రీలతో ఉన్నారు, వీరు ఆశ్రమవాసులు కారు.
1: బట్ ది సేజెస్ నో దట్ దే డోంట్ బిలాంగ్ టు ఆశ్రమ్ ఎనీవే బట్ దే ఆర్ హౌస్ హోల్డర్స్ దే ఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ.
0: కనుక రాముతో చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ రామ,
0: రామా మీరు ఈ ఆశ్రమంలో ఉంటుండి సుఖపడలేదు.
1: హి సెడ్ రామా, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ టు స్టే ఇన్
0: సిద్ధాశ్రమ్ యూ
1: కెనాట్ బి హ్యాపీ.
0: మతంగ ఆశ్రమం వస్తుంది.
1: క్లోజ్ బై దేర్ ఇస్ అనదర్ ఆశ్రమ్ మతంగ ఆశ్రమ.
0: ఆ మతంగ ఆశ్రమంలో ఉంటుంటే సీతకు సుఖంగా ఉంటుంది, మీకు సుఖంగా ఉంటుంది, మీరు మతంగ ఆశ్రమానికి పోమన్నారు.
1: ఇఫ్ యూ గో ఓవర్ టు మతంగ ఆశ్రమ సీతా విల్ బి కంఫర్టబుల్ దేర్ అండ్ యూ ఆల్సో ఫైండ్ ఇట్ వెరీ కన్వీనియంట్.
0: అక్కడ ఈటబుల్ ఫ్రూట్స్ కావలసిన చిక్కుతున్నాయి.
1: అండ్ దేర్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్.
0: అక్కడికి పోయి వాళ్ళు ఈ ఫ్రూట్స్ అంతా తింటూ కాలం గడుపుతూ వచ్చారు.
1: They went to that matanga ashrama. While partaking their fruits, they spent their time.
0: అట్టు ఉండగా కొంతకాలమునకు ఒక ఇది వచ్చింది, ఒక విధమైనటువంటి ఆపత్తు.
1: At the time of some time, they had to face some incident.
0: అనగా ఆ ఆశ్రమంలో అనేక రకములైనటువంటి ఒక జంతువులంతా చేరుతూ వచ్చాయి.
1: Around that ashram in the vicinity, there were many wild animals moving about.
0: ఆ సమయంలో అక్కడ ఒక బంగారు లేడి కూడా వచ్చింది.
1: At that time, they could also notice a golden deer.
0: కానీ సీతకు తెలుసును,
1: సీత knows,
0: బంగారు లేడి ఈ జగత్తులో పుట్టడానికి వీలు లేదు.
1: There's no possibility in nature to have the golden deer.
0: నాకున్నటువంటి గోల్డ్ జ్యువెల్స్ అంతా కూడాను నేను ఆశ్రమంలో పెట్టుకుండా ఉన్నాను.
1: And in fact, I have got all my jewelry left there.
0: Ayodhyalone dachipettanu.
1: I left all my jewelry there in Ayodhya.
0: Kabatti ee vachinatvanti okka golden lady edo mayaga untundadi ani bhavinchindi.
1: She could imagine, she could understand this golden deer is not a reality. It must have been a plan.
0: Kani vidhi variyamu.
1: The fate is inscrutable, so strong.
0: Enta balanga undinappatikini ee బంగారు లేడి లేదని తెలుసుకోవడను, రావడానికి వీలు కాదని తెలుసుకోవడను ఆ బంగారు లేడిని ఆశించింది.
1: Though she knows pretty well that golden deer cannot exist, but yet she wanted.
0: రామలక్ష్మణుని ఇద్దరిని చూచి, రామా ఎంత బాగున్నది ఈ లేడి.
1: వాచింగ్ రామా సెడ్, సీతా సెడ్, సీ దట్ గోల్డెన్ డేర్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్.
0: దాన్ని తీసుకుని పోయి నా ఇంటి దగ్గర దాంతో ఆడుకుంటూ కాలం గడుపుకుంటుంటాను, దాన్ని పట్టి తెమ్మని చెప్పింది కోరింది.
1: ఐ వాంట్ టు క్యారీ ఇట్ హోమ్ అండ్ ఐ వాంట్ టు ప్లే ఇట్ బెటర్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ గోల్డెన్ డే.
0: నాకు కొంచెం ఆనందమైన అందించి మీ పాటికి మీరు ఎక్కడైనా తిరగండి అని చెప్పింది.
1: అట్లీస్ట్ మేక్ మీ హ్యాపీ లిటిల్ బిట్ అండ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మూవ్ వేర్ ఎవర్ యూ వాంట్ గో.
0: నేను ఆనందంగా ఉంటాను,
1: ఐ విల్ బి హ్యాపీ అట్ హోమ్.
0: సరే ఆనందమే మా ఆనందం అని అనుకుని రాముడు దాన్ని తెవడానికి పోతున్నాడు.
1: Understanding that Sita's happiness is his own, he went in search of that golden deer.
0: కానీ లక్ష్మణుడు చెప్పాడు.
1: Lakshmana said,
0: అన్న ఇది మాయా లేడి.
1: This golden deer is not true, it's not real.
0: ఇది నిజమైనటువంటి గోల్డెన్ లేడీ కాదు.
1: It is not a golden deer, no.
0: ఇది ఏదో మాయలు పన్నినటువంటి ఒక రాక్షస రూపము.
1: This must have been the device or the knack or the plan of some
0: demon.
1: He said, better you don't go, I will go and catch hold of it.
0: Kani Sita Buddhi ame kudanu okati aapadalu vache samayamlo anni kudanu marchipotharata.
1: Sita knows, it is said that in times of difficulties people forget everything.
0: Appudu ame ramulane pommani cheppindi.
1: So particular that Rama should go.
0: నీ పట్టుకుని తెచ్చినప్పుడే నేను దాంతో ఆనందాన్ని అనుభవిస్తాను.
1: ఇఫ్ ఓన్లీ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ గోల్డెన్ డేర్ అండ్ బ్రింగ్ ఇట్ హోమ్ దెన్ ఓన్లీ ఐ విల్ బి హ్యాపీ.
0: ఇప్పుడు రాముడే వెళ్ళాడు.
1: దెన్ రామ హింసెల్ఫ్ వెంట్.
0: రాముడు వెళ్లి అమ్మ విడిచేటప్పటికి అది ఆ సీత అని పిలిచింది.
1: When he shot an arrow, the golden deer fell on the ground, shouting, repeating name, Rama, Rama.
0: Kabatti, adi Ramani yokka gontuga kanipinchi vinipinchindi amiku.
1: The voice sounded as if it is Rama's voice, tone.
0: Lakshmana, nee vellu, vellu, vellu, tatchaname vellu.
1: And Sita said, Lakshmana, go immediately.
0: Ramani enduku ee vidhanga pilustunnadu? Sita, Sita, Sita, Sita ani.
1: You hear the shouts, the Rama's voice, saying Sita, Sita, Sita.
0: ఇంకొకరు సీత అని పిలిచడానికి వీలు లేదు.
1: నో వన్ కెన్ కాల్ లైక్ దట్.
0: కనుక రామునే పిలుస్తున్నాడు.
1: ఇట్స్ రామాస్ కాల్.
0: కనుక నీవు తక్షణమే వెళ్ళమని చెప్పింది.
1: దేర్ఫోర్ యు గో ఇమ్మీడియట్లీ.
0: కానీ లక్ష్మణుడు పోలేదు.
1: బట్ లక్ష్మణ డిడ్ంట్ గో.
0: పోకుండా పోవటం చేత ఆమె లక్ష్మణుని పైన కొన్ని నిందలు వేసింది.
1: బికాస్ లక్ష్మణ డిడ్ంట్ గో ఒబే హర్ ఇమీడియట్లీ, ఇనిషియలీ షీ వెంట్ ఆన్ బ్లేమింగ్ హిమ్.
0: రాముని పోతే నీవే నన్ను నేరాలని చూస్తున్నావా అని చెడ్డ మాట చెప్పింది.
1: He spoke in a very bad way, telling, if Rama is to be lost, that you want to have me.
0: ఈ మాటను వినలేక తాను వెళ్లిపోయాడు.
1: Lakshmana could not bear these words and he left that spot immediately.
0: గీత గీశాడు.
1: And then before leaving, he just made a line there.
0: తల్లి, నీవు నన్ను తిట్టితే తిట్టివి, కానీ ఈ గీతను దాటి నువ్వు బయటపోవద్దు అన్నాడు.
1: He said, mother, here is a line. I don't want you to step, cross this line.
0: ఈ రాక్షసులు గాని ఏ విధమైన క్రిమికీటకాదులు గాని దీన్ని దాటి రావడానికి వీల్లేదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ డెమన్స్ ఆర్ ఎనీ వర్డ్స్ ఆర్ బీస్ టు క్రాస్ దిస్ లైన్.
0: కనుకనే ఈనాటి కూడాను చాలా మంది బజార్లు అమ్ముతుంటారు లక్ష్మణ గీత అని.
1: అండ్ దిస్ లక్ష్మణ గీత దట్ విచ్ కెనాట్ బి క్రాస్డ్.
0: దాన్ని గీస్తే ఏ క్రిమికీటకాదులు కూడా దాటి రాలేవు.
1: అండ్ వన్స్ లక్ష్మణ గీత ఇఫ్ యు డ్రా ఇట్ దేర్ no insect or anything whatsoever can cross.
0: కానీ రావణుడు రావడానికి వీల్లేకపోయింది.
1: So it was not possible for Ravana to come there.
0: కానీ బిచ్చం బిచ్చం బిచ్చం బిచ్చం అని ఏడుస్తున్నాడు ఈ రావణుడు.
1: But Ravana went on shouting, I want arms, I want arms.
0: అప్పుడు ఆమె, అయ్యో పాపం, పిచ్చిగాని ఈ విధంగా బాధ పెట్టడం న్యాయం కాదని దాటి వచ్చింది.
1: She took pity upon him that she doesn't want Ravana to suffer like that out of hunger. She stepped out of that line drawn.
0: గీటు దాటిన తక్షణమే ఎత్తుకుని పోయాడు.
1: The moment she crossed that border, she was kidnapped.
0: తర్వాత వచ్చి రామలక్ష్మణుడు విచారణ చేస్తే ఈ విధమైనటువంటి కథ తెలిసింది.
1: Later, Rama Lakshmana could know what all that had happened.
0: సీతమ్మ వారు చెప్పినటువంటి మాటలు లక్ష్మణుడు వినలేదు.
1: Lakshmana didn't pay heed to words of Sita.
0: అప్పుడు లంకలో వెళ్ళిన తర్వాత తాను చెప్పుకుంటుండాలి.
1: And there in Lanka she went on.
0: ఈ చెరలో నుంచి వెళ్ళేనా నే ఇక రాముల కనుల చూచేనా. ఈ చెరలో నుంచి వెళ్ళేనా నే ఇక రాముల కనుల.
1: Am I to leave this spot? Am I to see Ramachandra with my eyes there?
0: నాముద్దు మరదీవో లక్ష్మణ నిన్ను తామసలాడితే దుర్గుణ.
1: Because of the agony of separation from Ramachandra, I accuse you, I blamed you, Lakshmana.
0: Noti matalu ento maati vachitinani tunitiva nannittu punishment chestiva.
1: Oh Lakshmana, were you humiliated? Did you feel insulted because of my harsh words? Is this result of all that I said, that I had to face this punishment?
0: Lakshmanudiki ni kashtamulu kaliginchatamu na valane ani tanu chaala baadha.
1: And she felt so bad because Lakshmana were in difficulties because of her words only.
0: ఈ విధంగా బాధపడి తాను అనేక రకములుగా కష్టములు పడుతుండగా 10 నెలలు గడిచినది.
1: She was feeling so sad and 10 months passed by.
0: ఈ 10 నెలలు కూడాను ఒక్కనాడైనా గాని అని రావణుడి ముఖం చూడలేదు.
1: These 10 months she never faced Ravana any time.
0: వాడు ఎన్ని రకములైనటువంటి ఒక వేషములు వేసుకుని వచ్చినా, ఎన్ని రకమైనటువంటి ప్రామిసులు చేసినా ఏమాత్రము తాను లొంగలేదు.
1: She did not submit herself to all the plan, the devices of Ravana. He changed so many forms and dresses. She didn't yield.
0: చి, నీవెంత ఈ కాలి గోరెంత అని కాలు గోరెని గిల్లి బయట పడేసింది ఆమె.
1: She just considered him as a speck and she has brushed him out.
0: ఇలాంటి హీనుడవు నీవు.
1: You are so mean.
0: రామును నిందిస్తావా?
1: How dare you accuse Rama?
0: Ramachandra heenudu ani cheptunnavu.
1: You say that Rama is so mean.
0: Kaadu, kaadu.
1: So low. No.
0: Atam Mahadhirudu.